0: యువర్ తత్వం అసి దట్ దౌ ఆర్ట్.
1: కనుక తత్వం అసి ఈ మూడు అక్షరముల లోపలనే ప్రపంచమంతా మిడి ఉంటుందండి.
0: దేర్ఫోర్ తత్వం అసి ఇన్ దీస్ త్రీ ద ప్రజెంట్ ది క్వింటెసెన్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: కనుక రామకృష్ణుడికి తెనాలి రామకృష్ణుడు బోధించినటువంటి సత్యాన్ని గుర్తించి ప్రపంచానికి అంత ఆనాటి నుండి సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ఈ ఐదింటిని కూడా మనం బోధించి ప్రపంచంలో చిన్నపిల్లల నుంచి పోషించాలి.
0: Therefore, these five principles have got to be publicized, have got to be propagated right from childhood.
1: సత్యమైనటువంటిది మనం నిర్ణయం చేసుకుంటే మనం ఎంతైనా సాధించగలం.
0: When once you rely on truth, base on truth, you can attain
1: anything. దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: దైవం ప్రత్యేకంగా లేడు.
0: God is not separate.
1: దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: అందరూ మానవ స్వరూపులే.
0: You are all humans here.
1: అందరు దైవ స్వరూపులే.
0: You are all divine.
1: అందరికి ఆత్మ ఒక్కటి.
0: And that soul consciousness is one in everyone.
1: కనుక ఈ సోల్ అనేటువంటి దానిపైన అనేక పేర్లంతా పెట్టి దీన్ని అనేక రకములుగా మారుస్తూ వస్తున్నారు.
0: We have given several names like soul and we go on changing the nomenclature.
1: కనుక ఆత్మవిశ్వాసం పెట్టుకోండి.
0: So let's develop self-confidence.
1: ఏ కష్టం జరిగినా ఏ నష్టం జరిగినా ఏ బాధలు జరిగినా అన్ని నా ఆత్మవే.
0: I may face difficulties or problems, pain or pleasure.
1: ఇవన్నీ నా ప్రతిబింబములే.
0: They are all my reflections.
1: కనుకనే అన్నము అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఏది చూసినా కానీ నా ప్రతిబింబమే.
0: Therefore, whatever you see is mere reflection.
1: దైవము చెడ్డవాడు కాదు. దైవం గుణము లేవు, కర్మలు లేవు.
0: God is beyond action. He is attributeless.
1: Na karmana na praya tyage neki amrutatva manasu tyage me pradharamain.
0: Therefore you are the son of eternity, immortality, for which sacrifice is essential.
1: Yenchikina nimu tyagam chey.
0: Anything you should be prepared to sacrifice.
1: Anni navi.
0: They all belong to me.
1: Nene bhagavantundi.
0: I am God.
1: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
0: God is not separate from me.
1: కాబట్టి ఎక్కడ చూసినా భగవంతుడే తప్ప అన్ని పదార్థం ఎక్కడ కనిపించవు.
0: Wherever I see God only, nothing else.
1: పేర్లు రూపములు వేరువేరుగా కనిపిస్తున్నాయి కానీ ఉన్నది అందరి ఎందు ఒకే ఆత్మ.
0: The name and form may be at variance, but the single principle of consciousness is
1: ekatma sarvabhutantaratma.
0: It is only the same soul that pervades everywhere.
1: కానీ ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది నా యొక్క కర్మ యొక్క ప్రతిఫలమే అని భావించాలి.
0: Therefore, whatever we come across in our life, we should take it as the reflection, reaction to our own actions.
1: కాలం అతీతమైనది.
0: Time is transcendental.
1: నేను ఇంకా మరింత ఇంకా బోధించి మీకు కొంత విసుగు గుర్తించకూడదు.
0: భగవాన్ డజంట్ వాంట్ టు స్పీక్ మోర్ దాన్ దిస్.
1: మీకు విసుగును గుర్తించకూడదు.
0: అండ్ హీ డజంట్ వాంట్ టు ఫీల్ వెక్స్డ్ ఆర్ టైర్డ్.
1: ఐదు పదములు మాత్రమే మీరు మనసునందు పెట్టుకుని మీరు నిత్యము నిత్య జీవితంలో కూడా దాన్ని ఆచరణలో పెడుతూ రండి.
0: It is enough if you recognize these five fundamental principles, comprehend totally and practice. And what you just have learned, but you have not known the meaning. It is a practice which is most essential. That which is not practiced is not learning at all.
1: కనుక మీరు ఏ ఒక్కటి చేసినా ఒకటి రెండైనా మీరు ఆచరణలో పెట్టండి.
0: You may learn many, at least practice one or two.
1: అప్పుడు మీరు ధన్యులైపోతారు.
0: Then only your lives would be redeemed.
1: ఎంతో మీరు పుణ్యులైపోతారు.
0: And you'll be virtuous, meritorious.
1: ఎంతో సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్టు అవుతారు.
0: And you'll be following the correct path in life.
1: ఇప్పుడు నా మాటలు కానీ మన కలాం మాటలు కానీ ఎన్నో విన్నారు మీరు. కానీ విన్నటువంటివి ఈ చెవులతో విని ఈ చెవులతో పంపిస్తే ప్రయోజనం లేదు. ఒక్కటైనా మీరు ఆచరణలో పెట్టండి.
0: You heard many from Bhagavan. You heard from the talk of the President of India. You should practice at least one or two.
1: ఇలాంటి పవిత్రమైన పదములు చిక్కటము మీకు చాలా అరుదు.
0: It's rather extremely rare to listen to such sacred words.
1: ఇవి చిక్కినటువంటి దాన్ని దక్కించుకోండి.
0: Having heard them, you should hold on to them.
1: ఇది ఏ మానవుని యొక్క జీవిత లక్ష్యము.
0: This is the aim of life.
1: మానవ అంశం జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ నా అంశంలే.
0: యు ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: మీరు ప్రత్యేకమైనటువంటి మానవుడు కాదు.
0: యు ఆర్ నాట్ సెపరేట్ అస్ హ్యూమన్స్.
1: నా అంశంలే. నా అంశాన్ని తగినట్టుగా మీరు నట్టుకోండి.

0: You are the spark of the divine. You should have all the divinity and the
1: quality.
0: Don't waste time by merely speaking.
1: కనుక ఈ ప్రేమ విషయంలో అనేటువంటివి, సత్య విషయంలో అనేటువంటివి, ధర్మ విషయంలో అనేటువంటివి కేవలం దైవం నుంచి వచ్చినవే కాని అన్యమంగా పుట్టినవి కాదు.
0: These five values, satya, dharma, shanti, prema, ahimsa, are from God only. God is the source of these values.
1: ఎక్కడ చూసినా నీవు నేను ఒకటే.
0: Wherever you go, you feel oneness.
1: నన్ను అడుగుతుంటారు ఎవరు మీరు, ఎవరు మీరు, ఎవరు మీరు, ఏ పేరు, ఏ పేరు అని.
0: Many ask Bhagwan, who are you Bhagwan, what's your name?
1: I and you are one.
0: Bhagwan's answer is this, I and you are one.
1: Ante gaani nenu vere, neevu vere, avaru vere kaadu.
0: Bhagwan will never say, I am separate from you, you are different from me.
1: Varu, veeru, nenu anetvanti difference of words e tappa veru kaadu.
0: Mine and thine, they are just words.
1: కనుక మీరందరూ కూడా ఏకాత్మ స్వరూపులైపోయి ఈమె నా చెల్లెలే, ఈమె నా అక్కనే, ఇతను నా తమ్ముడే, ఇతను నా అన్ననే అని ఒకరి ఒకరి సంబంధ బాంధవ్యాన్ని మనం బలపరచుకోవాలి.
0: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఆఫ్ హార్మనీ అండ్ యూనిటీ లెట్ us mingle together as brothers and sisters.
1: అందరూ ఐకమత్యంగా ఉండాలి.
0: We should all stand united.
1: కోపతాప అసూయ ధర్మములు ఏమాత్రం ఉండకూడదు.
0: There should never be scope for any anger or temper.
1: ఇవన్నీ మనం దూరం చేసేటువంటి ఒక దుగ్గుడు ఉండే.
0: దేర్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ టేక్ అవే యువర్ హ్యూమన్ నేచర్.
1: కనుక మనం దూరం చేసుకునేటువంటి కాకుండా దగ్గర సమీపం చేసుకునేటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బ్రింగ్ దెమ్ టు బ్రింగ్ దోస్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్ క్లోజర్ అండ్ క్లోజర్.
1: నేను ఈ కాలం లోపల నేను ప్రవేశించి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ అకాలం లోపల మిమ్మల్ని బాధ పెట్టి నేను ఆనందించడం నాకు ఇష్టం లేదు.
0: యాజ్ ఇట్ ఇస్ టైమ్ అప్ భగవాన్ డజంట్ వాంట్ టు డిటైన్ యూ, కీప్ యూ హియర్ ఫర్ లాంగ్.
1: విన్నవి రెండైనా కూడా మీరు మనసులో పెట్టుకోలేదు. ధన్యవాదాలు.
0: హావింగ్ హెర్డ్ దీస్ థింగ్స్ అట్లీస్ట్ ప్రిజర్వ్ దెమ్ వన్ ఆర్ టూ దట్ యు హెర్డ్.
1: దేనైనా భగవంతుని పైన బాధ్యత వేయండి.
0: హ్యాండ్ ఓవర్ ఎవ్రీథింగ్, గాడ్ విల్ టేక్ కేర్.
1: ఇదే నేను చెప్పేటువంటి ఒక పదం.
0: That is the message of Bhagavan. Leave everything to God. He will take care of you.

0: We now bring you a divine discourse delivered by Bhagwan Baba on the morning of Chinese New Year celebrations, 13th February
1: 1997. Shanti Tulyam Taponasti నసంతోష పరం సుఖం నతృష్టయా తపోవ్యాధి నతృష్టయా తపోవ్యాధి నచ ధర్మా

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి కంటే మించినటువంటి తపస్సు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో హైయర్ పెనెన్స్ దాన్ దట్ ఆఫ్ పీస్.
0: ప్రతి మానవుడు, ప్రతి దేశము, ప్రతి కుటుంబము, ప్రతి సంఘము శాంతిని ఆశించి అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నారు.
1: ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ నేషన్, ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ కాంగ్రిగేషన్, సొసైటీ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ పీస్.
0: కనుక మానవుడు శాంతి కంటే మించినటువంటి తపస్సు లేదని గుర్తించి శాంతి నిమిత్తమై తగిన కృషి చేయాలి.
1: Therefore, man has to recognize there is no greater penance than that of peace and has to strive hard to attain that.
0: Na santosha. Santoshamuna kante minchinatvanti sukham marokati ledu.
1: There is no other comfort other than that of happiness.
0: Manavudu sukhamu, sukhamu, sukhamu. Ye sukhamu? ప్రాకృతమైన సుఖమా లేక భౌతికమైన సుఖమా? అనిత్యమైనటువంటి సుఖములు సుఖములు కానేరవు. ఆత్మసుఖమే నిజమైన సుఖం.
1: మ్యాన్ సీక్స్ హ్యాపీనెస్ ఇస్ దట్ ఫిజికల్ ఆర్ ఫ్లీటింగ్ ఆర్ వరల్డ్లీ? నో, ఇట్ ఈజ్ ఓన్లీ ద హ్యాపీనెస్ ఆఫ్ ది స్పిరిట్ దట్ ఈస్ ది ట్రూ హ్యాపీనెస్.
0: ఈ సుఖమును కోల్పోవటకు కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ సీకింగ్ సచ్ ఎ హ్యాపీనెస్?
0: నతృష్టయా తపోవ్యాధి. మానవునికి ఈనాడు అమితమైనటువంటి ఆశలు పెరిగిపోతున్నవి.
1: మ్యాన్ ఇస్ బౌండ్ బై లిమిట్లెస్ డిజైర్స్ టుడే.
0: ఈ ఆశల వలనే మానవునికి అనేక విధములైనటువంటి రోగములు ప్రాప్తిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ దీస్ లిమిట్లెస్ డిజైర్స్ he is put to suffering and he becomes sick.
0: Kanaku vaanchananu adupulo pinchukoni ee yokka anarogyam aneetvanti yokka tattvamunu manam dooram gaavinchukunnappude manaku shanti aneetvanti labhyam avutundi.
1: Therefore one must put under check on these limitless desires and then free from such a sickness.
0: Inka dharmam ante emiti? దానమే ధర్మం కాదు, ధర్మమే దానము కాదు. దానము వేరు, ధర్మము వేరు.
1: దెన్ వాట్ ఈస్ దిస్ ధర్మ రైచియస్నెస్? ఇస్ ద చారిటీ దాన? నో, దే ఆర్ డిఫరెంట్.
0: ఇది ప్రాకృతమైనటువంటి క్షణభంగురమైనటువంటి దానిని ధర్మం అంటున్నాం.
1: వి కాల్ దిస్ చారిటీ యాజ్ ధర్మ బేసింగ్ ఆన్ ఫ్లీటింగ్ మొమెంటరీ ఎక్స్పీరియన్స్.
0: కానీ నిజమైనటువంటి ధర్మము శాశ్వతమైనటువంటిది.
1: బట్ ది ట్రూ ధర్మ is permanent.
0: ప్రాకృతమైనటువంటి కర్మలన్నింటిని కూడాను అతిక్రమించినటువంటి యొక్క ధర్మము అది ఏ ఆత్మధర్మము.
1: దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద వరల్డ్లీ మండేన్ యాక్టివిటీ ఈజ్ ది ధర్మ ఆఫ్ ద స్పిరిట్.
0: మతములు వేరైనప్పటికీ మతమే ధర్మంగా విశ్వసించేటువంటి వారు అనేక మంది ఈ జగత్తులో ఉన్నారు.
1: దో రిలిజన్స్ వేరీ, మెనీ కన్సిడర్ రిలిజన్ యాజ్ ధర్మ.
0: కానీ మతం వేరు, ధర్మం వేరు.
1: బట్ రిలిజన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ధర్మ.
0: మతము ఒక రివర్ వంటిది, నది వంటిది.
1: రిలిజన్ ఇస్ లైక్ ఎ రివర్.
0: ధర్మము సముద్రం వంటిది.
1: ధర్మ ఇస్ ఎ మైటీ ఓషన్.
0: నదీనాం సాగరోహం గతి అని అన్ని నదులు కూడాను సముద్రంలో లీనమయ్యేటువంటిది.
1: ఆల్ రివర్స్ షుడ్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని శాస్త్రముల యొక్క గమ్యము, అన్ని ఊహల యొక్క భావము కేవలము ధర్మమే.
1: Therefore the essence of all religions, the goal of sacred tests and the aim of all aspirations happens to be dharma.
0: కనుక ధర్మం అనేటువంటి విశాలమైనటువంటి సముద్రమును కేవలం మతము అనేటువంటి రీతిగా పోల్చుకోవటం ఇది చాలా పొరపాటు.
1: Therefore to consider this dharma which is vast mighty ocean equal to that of a religion is wrong.
0: Matamulanniyu veru మార్గంబు ఒక్కటే, వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే.

0: పూజలు ఒకటే.
1: రిలిజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ పాత్ ఈజ్ వన్. ద క్లాత్ ఈజ్ డిఫరెంట్ బట్ యాన్ ఈజ్ వన్. జ్యూవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్. కౌజ్ ఆర్ డిఫరెంట్ కలర్స్, మిల్క్ ఈజ్ వన్. బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ద బ్రెత్ ఈజ్ వన్. ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఈజ్ వన్.
0: కనుక మానవత్వంలో తమ తమ అభీష్టములను నెరవేర్చుకునే నిమిత్తమై కొన్ని హద్దులను నియమించుకుని మానవ జీవితం ఈ రకమైనటువంటి యొక్క మత రూపం లోపల జీవిస్తూ వస్తున్నది.
1: Therefore, religion is sustained by maintaining a kind of limitation on desires, putting certain boundaries to ambitions.
0: ఇవన్నింటి యొక్క ఏకత్వము నిజమైనటువంటి ప్రేమ తత్వమే.
1: In fact, the unity, underlying principle, is the only main thing.
0: మానవుడు నీతిపరుడు.
1: Man is one of morality.
0: అన్ని దేశముల యందు కూడాను నీతి నిజాయితీనే ఉచ్ఛ్వాస నిశ్వాసములు.
1: In every country is the morality and integrity which is the breath.
0: మానవుడు నైతికంగా పరిణతి పొందినప్పుడే మానవత్వంలో ఉండినటువంటి యొక్క సోదరత్వము, సమానత్వము, స్వేచ్ఛ అనేటువంటిది ఆదర్శంగా మన ఆచరణలో నిలబెడుతుంది.
1: When only there is transformation ethically, you find the principles of fraternity, equality and freedom developing day by day.
0: ఈ నాటి మానవత్వములో ఇట్టి నైతిక విలువలు కోల్పోవటం చేతనే జీవితం అనేటువంటిది అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నది.
1: Since moral values are totally out of picture, humanity is put to ruin today.
0: విజ్ఞాన శాస్త్రముతో పాటు నైతిక విలువలు కూడాను పెంచుకున్నప్పుడే ఈ ప్రపంచము లోపల సంఘర్షణ సమాప్తి అవుతుంది.
1: Along with the development progress in science and technology, we should also develop the moral spiritual values.
0: ఆర్థికంగా మానవుని యొక్క కోరికలు ధర్మబద్ధమైనప్పుడే మానవుని యందు ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
1: There will be divinity within us if only we develop desires based on righteousness.
0: అర్థకామములు ధర్మమయమైనప్పుడే మానవుని యొక్క దృష్టి దైవం వైపు మరలుతుంది.
1: If only our pursuit to earn money and the desire are righteous, then you will have liberation.
0: మానవాళి కంటే సృష్టి చాలా విశాలమైనటువంటిది.
1: This creation is so vast, more than that of humanity.
0: ఈ విశాలమైనటువంటి జగత్తులో మానవుడు ఒక బిందువు వంటి వాడు.
1: A human being is just a drop in this vast creation.
0: కనుక మానవత్వమునకు ఈ సృష్టికిని ఎట్టి ద్వేషము లేదు.
1: Therefore, humanity and creation, they are never contradictory.
0: తల్లి పాలు బిడ్డలు త్రాగినట్టుగా,
1: just as the child drinks the milk,
0: పువ్వులోని మకరందమును తుమ్మెదలు గోలినట్టుగా,
1: just as the honey bee takes the nectar from a flower,
0: ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు మానవుడు అనుభవించటంలో ఎట్టి అభ్యంతరము లేదు.
1: There is no objection for humanity to enjoy the natural resources.
0: కానీ మితిమీరిన ఆశల చేత ఈ యొక్క ప్రాకృతమైనటువంటి వనరులు మనం అమితంగా వినియోగించుకోవటం చేతనే ఈ ప్రకృతి యొక్క పరివర్తన విరుద్ధంగా మారుతూ వచ్చింది.
1: Because of indefinite desires, the exploitation of nature and the natural resources, we find perversion altogether.
0: కనుకని ఈనాడు జగత్తునందు భూకంపములు, ఉప్పెనలు, కరువు కాటకాలు, బాధలు ఇలాంటివన్నీ సంభవించడానికి ఈ భూమిలో ఉండినటువంటి వనరులు మనం అమితంగా గ్రహించడం చేతనే దీని బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: The causes for earthquakes, the floods and the troubles and problems we are confronting day to day, the main cause is that of exploitation of nature.
0: ee naati manavudu bhautikamainatunte vaanchala cheta mitimirinatunte korakala cheta amitamaina aanchala cheta tama tattvanni taamu gurtinchukolaleka taamu kurchunna kommunu taane kottukunchunnattuga unnadu.
1: Because man, as he developed limitless desires, It appears as though he is a person sitting on a branch of a tree which he himself is cutting off.
0: మానవుని యందలి సమరత్వము సమన్వయము సమత్వము ఏకాత్మభావము ఈ నాలుగింటిని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మానవత్వంలో సోదరత్వము స్వేచ్ఛ న్యాయము వర్ధిల్లుతుంది.
1: ఇఫ్ ఓన్లీ వీ డెవలప్ దిస్ ఇంటెగ్రిటీ అండ్ దిస్ ఈక్వాలిటీ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఫ్రటర్నిటీ అండ్ జస్టిస్ ఎన్ష్యూర్డ్.
0: మానవుని యందు ఏకాత్మభావము అభివృద్ధి కావాలి.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ షుడ్ బి డెవలప్డ్.
0: ఈ ఏకాత్మభావం నుండియే విశ్వమునందు ప్రేమతత్వం ఆవిర్భవిస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ఓన్నెస్ విచ్ విల్ బి ది ఆరిజిన్ ఫర్ లవ్.
0: ఈ ప్రేమ పాశము చేతనే యావత్ మానవులు కూడాను ఏకంగా కట్టబడుతూ ఉన్నారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ రోప్ ఆఫ్ లవ్ దట్ బైండ్స్ ది ఎంటైర్ హ్యుమానిటీ ఇంటూ వన్.
0: ఎక్కడ మలేషియా, ఎక్కడ జపాన్, ఎక్కడ చైనా, ఎక్కడ ఇండోనేషియా, ఈ దేశంలో వారందరూ కూడాను ఈ కుగ్రామంలో వచ్చి ఐకమత్యంగా అన్యోన్యంగా ఆనందంగా ప్రేమను అనుభవించాలంటే దీనికి మూల కారణము మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వం ఒక్కటే, అది ఏ ప్రేమ.
1: వేర్ ఇస్ మలేషియా, వేర్ ఇస్ జపాన్, వేర్ ఇస్ చైనా, వేర్ ఇస్ ఇండోనేషియా? దే ఆల్ గ్యాదర్డ్ హియర్ ఇన్ దిస్ టైనీ హామ్లెట్ ఆఫ్ విలేజ్. వాట్ ఈస్ దట్ బ్రాట్ దెమ్ హియర్? ఇట్ ఈస్ ఓన్లీ లవ్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
0: ఈ ప్రేమ ఎందే ఉంటున్నది జీవితం యొక్క ఆనందం.
1: ద బ్లిస్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను అనుభవించడంలోనే ఉంటున్నది సాత్విక ఆనందం.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పాయస్ హ్యాపీనెస్ లైస్ ఇన్ ఎక్స్పీరియన్స్.
0: ఈ అనుభవించినటువంటి ఆనందమును పది మందికి పంచడంలోనే ఉంటుంది నిత్యమైనటువంటి ఏకత్వ ఆనందము.
1: ట్రూలీ స్పీకింగ్ ద జాయ్ ఇన్ దిస్ యూనిటీ కెన్ బి అబ్టైన్డ్ బై షేరింగ్ ద లవ్ విత్ ద ఫెలో మ్యాన్.
0: ఈ ప్రేమ తరంగములపైన జీవితమును కొంతవరకును ఆడించుకున్నప్పుడే ఇది పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
1: ఇఫ్ ఓన్లీ లవ్ డాన్సెస్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ హ్యుమానిటీ ఇట్ వుడ్ బి టోటల్ కంప్లీట్ అండ్ ఫుల్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ ప్రాకృతమైనటువంటి సమత్వాన్ని గుర్తించుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ ఈక్వాలిటీ.
0: మానవుడు అనగా కేవలం దేహస్వరూపుడు మాత్రమే కాదు.
1: A human being is not just a human in form.
0: ఇతనికి మనస్సు, బుద్ధి, ఆత్మ అని కూడా ఉంటున్నవి.
1: He has got the equipment such as the mind, intellect and the spirit.
0: ఈ నాలుగింటి యొక్క సమభాగమే, సమత్వమే నిజమైన మానవత్వము.
1: All these four components present equally makes a human being.
0: అయితే ఈ నాలుగింటి యందు సమతత్వం అనేటువంటిది తగ్గిపోవటం చేతనే ప్రపంచంలో ఈ విధమైన అశాంతి అభివృద్ధి గాంచుతూ ఉన్నది.
1: సిన్స్ ద బ్యాలెన్స్ అమంగ్ దీస్ ఫోర్ కాంపోనెంట్స్ దట్ మేక్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ లాస్ట్ యు ఫైండ్ రెస్ట్లెస్.
0: ఈ సమతాభావమును మానవుడు ఏనాడు కాపాడుకున్నో ఆనాడే దేశము సుభిక్షంగా ఉంటుంది.
1: వెన్ వన్స్ వీ మెయింటైన్ ద బ్యాలెన్స్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఎన్ష్యూర్డ్.
0: మానసిక పరివర్తనే మనిషి యొక్క పరివర్తన.
1: ఇట్ ఇస్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్ దట్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్.
0: మనిషి యొక్క పరివర్తనే దేశం యొక్క పరివర్తన.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాన్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద
0: దేశం యొక్క పరివర్తనే విశ్వం యొక్క పరివర్తన.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద కంట్రీ లీడ్స్ టు ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద
0: వరల్డ్. కాబట్టి విశ్వం ఈనాడు శాంతి సౌఖ్యములతో అభివృద్ధి గావించాలన్న మనస్సు మారాలి.
1: If you want the whole world should prosper in peace and progress and security,
0: మానవుని యొక్క మనస్సు మాధుర్యమైనటువంటి ప్రేమతో నిండాలి.
1: The mind should be so sweet, full of love.
0: మనస్సు అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: Mind is very mysterious.
0: విజ్ఞానంతో చేరినప్పుడు ఇది అవధూతగా మారుతుంది.
1: When once it is full of wisdom, it transforms into a renunciant.
0: అది అజ్ఞానంతో చేరినప్పుడు యమదూతగా మారుతుంది.
1: When once it is the company of a fool, it transforms into a messenger of God of death.
0: Anduvalane manayeva manushyanam karanam bandhamochevoni rendu vidhamulainatundi marpula cheta ee manasu manavunni aneka vidhamulainatundi tarangamullo daatistundani.
1: Therefore it is the mind that is responsible both for bondage and liberation. We should understand the trend of the waves of the mind.
0: Kanaka motta motta manasika parivartanam jaragali.
1: So mental transformation should take place in the first place.
0: ఈ నాటి విద్యా విధానములో అనేక విధములైనటువంటి మార్పులు తెప్పించినప్పటికీ కానీ దీనికి అవసరమైన మార్పులు ఎవ్వరు కూడా తెప్పించడానికి ప్రయత్నించలేదు.
1: Though the modern education needs changes and transformations, needed changes have not been brought as yet.
0: అలభ్యము అసభ్యము అవినయము అహంకారము అసూయ ఈ ఐదు తత్వములే మానవుని మానవునిగా కాక పశువుగా మారుస్తున్నవి.
1: నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ, ల్యాక్ ఆఫ్ కర్టసీ, ల్యాక్ ఆఫ్ హ్యూమిలిటీ, ఈగో, ఎన్వీ, జెలసీ, దే మేక్ మ్యాన్ వర్స్ దన్ అన్ యానిమల్.
0: కనుకనే మొట్టమొదట ఈ గుణములు ఉండేటువంటి వాడు విద్యావంతుడని చెప్పడానికి కానీ లేక విద్యార్థి అని చెప్పడానికి కానీ వీలు లేదు.
1: We can't call anyone educated or a student if
0: vidyavantuni endu vidyavathulendu kudanu ee aidu gunamulu undakunda povali.
1: These five bad qualities should not be there among students.
0: Kanuka motta mota deeni lekunda chesukovalantunte konni pasuttamlo undinatvanti okka manchi gunanni kudanu manavudu gurtinchali.
1: In order to be free from these five bad qualities, we should also know the animal nature.
0: Pachi mruga krimi kitikadu nunchi kudanu manavudu enniyo సుగుణములు నేర్చుకోవాల్సి ఉంటుండాలి.
1: మ్యాన్ కెన్ లర్న్ మెనీ ఆఫ్ వర్చ్యూస్ అవుట్ ఆఫ్ ది అనిమల్స్, ద బీస్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్.
0: సమాజంలో అందరూ అతి నీచంగా అతి అసహ్యంగా భావించేటువంటి మృగము గాడిద.
1: ఇన్ సొసైటీ యు ఫైండ్ ఎవరీ మీన్ డిస్గస్టింగ్ క్రీచర్ డాంకీ.
0: కానీ ఆ గాడిద ఎందుకు కూడాను మానవుడు నేర్చుకోవాల్సినటువంటిది ఎంతో గొప్ప గుణం ఉంటుందని.
1: But man can learn many good virtues from a donkey.
0: Sahana bhavamu gaadidi endundinatundi manavuni endu kanipinchadi.
1: This kind of patience, as you notice in donkey, is not present in a man.
0: Enni bharamulu vesinappatikini sahananga bostuntadi.
1: In spite of heavy load on its back,
0: enni debbalu kottinappatikini sahananga anubhavistuntadi.
1: Though it is whipped repeatedly, it's yet patient.
0: Tindi teethadulu lekapoyinappatikini ప్రసన్నమైనటువంటి ముఖంతో అది ప్రవర్తిస్తుంటాది.
1: దో ఇట్ ఇస్ నాట్ గివెన్ ఫుడ్ అండ్ డ్రింక్, యట్ ఇట్ మెయింటైన్స్ బ్యాలెన్స్.
0: కనుకని గాడియందు మనం నేర్చుకోవాల్సినటువంటిది సహనభావము.
1: దేర్ఫోర్ దట్ లెసన్ దట్ లెసన్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎ డాంకీ ఇస్ దట్ ఆఫ్ పేషెన్స్.
0: అన్నింటికంటే చిన్న జంతువు చీమ.
1: ద స్మాలెస్ట్ ఇస్ అన్ యాంట్.
0: కానీ ఈ చీమ నుండి కూడా మనం ఎన్నో పవిత్రమైన గుణములు నేర్చుకోవాల్సి ఉంటుంది.
1: దర్ మెనీ సీక్రెట్ లెసన్స్ వీ కెన్ డ్రా ఫ్రమ్ ఎన్ యాంట్.
0: ఈ చీమ యందు దూరదృష్టి చాలా ప్రధానమైనటువంటిది.
1: యాంట్ హాస్ గాట్ ఫార్టిట్యూడ్ అండ్ ఎ విజన్.
0: ముందుకు వర్షాకాలం రాబోతుందని గుర్తించి దూరదృష్టి చేతనే 3 నెలలకు సంబంధించినటువంటి ఆహారంనంతా ముందు ప్రోగు చేసుకుని నిశ్చింతగా జీవిస్తుంటాడు.
1: Ant has got that vision and plans for the advancing rainy season by gathering all the required grain 3 months in advance.
0: Inka sale purugu deenu nundi manamu nechukovasindi kudanu untundani.
1: Then the spider, there are many things that we can learn.
0: Pattudala,
1: determination,
0: enni paryamatalu goodu nallukunnappatikini daniki bhagnam kaliginappatikini ee maatramu chintinchaka ఎన్ని పర్యాయములైనా తిరిగి ఆ గూడును నిర్మించుకోవడానికి పట్టుదల చేత తాను సాధిస్తూ ఉంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ అటెంప్స్ టు డిస్ట్రాయ్ ద నెస్ట్ ఇట్ మేక్స్ ఆన్ ఇట్స్ ఓన్, యట్ ఇట్ కంటిన్యూస్ టు మేక్ ద స్పైడర్.
0: ఇంకా గాడిద చెప్పాము, కానీ కుక్క.
1: దెన్ కమ్స్ ద డాగ్.
0: ఇందులో మనం ఏదో ఒక విధమైన కుక్క అనేటువంటి దాన్ని చాలా సులభంగా అలక్ష్యంగా మనం భావిస్తుంటున్నాం.
1: వీ జస్ట్ నెగ్లెక్ట్ ద క్వాలిటీ ప్రెసెంట్ ఇన్ ఎ డాగ్.
0: దాని యందు ఉండినటువంటి విశ్వాసము మరొక జీవి యందు లేదు.
1: ద క్వాలిటీ ఆఫ్ ఫెయిత్ ప్రెసెంట్ ఇన్ ఎ డాగ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
0: ఏదో పట్టడం పెట్టినటువంటి వ్యక్తిని విశ్వసించి అతని యొక్క కంఠం గాని లేక అతన్ని చూచినప్పుడు గాని చాలా విశ్వాసంతో తోక ఆడిత్రుకుంటూ దగ్గరకు వస్తుంది.
1: ద మూమెంట్ ఎనీ వన్ సర్వ్స్ లిటిల్ ఫుడ్ టు ద డాగ్, వాచింగ్ ద మ్యాన్, ద డాగ్ అప్రోచెస్ హిమ్ అండ్ వెరీ క్లోజ్లీ వాగ్స్ ఇట్స్ టెయిల్.
0: కానీ ఉచిత విద్యలు అందించి సర్వ సౌకర్యములు చేకూర్చి సర్వ సదుపాయంలో కూడా వారిని అభివృద్ధిపరిచి తిండి తీర్థాలతో వారిని అభివృద్ధిపరిచి కడపటికి పాస్ అయిన తర్వాత ఉద్యోగములు కూడా ఇచ్చి వారు ఎంత పోషించినప్పటికీ అట్టి విద్యావంతులు ఎందు ఈనాడు ఈ విధమైనటువంటి విశ్వాసం లేకపోతుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ ఫుడ్ అండ్ డ్రింక్ given them freely, After securing pass, job given, yet faith is lacking among educated today.
0: ఇన్ని సదుపాయములు ఫ్రీగా చేసినప్పటికీ వీరిలో ఈ కుక్కలో ఉండినటువంటి ఒక విశ్వాసంలో వెయ్యింటి ఒక భాగం కూడాను కొంతమందికి లేకపోతుండాలి.
1: Though so many conveniences are extended, they do not have 1,000th of the faith of a dog.
0: వీరు విద్యావంతులని ఏ రీతిగా మీరు చెప్పగలరు?
1: How can you say that they are educated?
0: వీరు మేధావులు అని ఎవరు చెప్పగలరు?
1: Who can say they are intelligent?
0: వీరు తెలివితేటలు అధికంగా ఉన్నదని ఎవరు చెప్పగలరు?
1: Who can say they are very intelligent?
0: కనుకనే విశ్వాసం మానవునికి శ్వాసం.
1: Therefore, it is the faith which is the breath of mankind.
0: అట్టి విశ్వాసాన్ని ప్రబోధిస్తూ ఉంది కుక్క.
1: It is the lesson of a dog.
0: మీకందరికీ తెలుసును, భారతదేశంలో సిండికేట్ బ్యాంక్.
1: You all know in Bharat,
0: దీనికి
1: సిండికేట్ బ్యాంక్
0: కుక్కను చిహ్నంగా పెట్టుకున్నారు.
1: They have the symbol of a dog.
0: అనగా మీ డబ్బుకి ఎట్టి భయము ఉండదు, ఇది విశ్వాసంతో పాల్పడేటువంటిది అని కుక్కను దీనికి ఆదర్శంగా తీస్తున్నారు.
1: The symbol of the syndicate bank of the dog tells you don't need to be afraid of your deposit there.
0: Inka pitta lopala undinatvanti oka maha pedda gunam.
1: And the quality of a parent.
0: Ee pittalo ekapatni vratam anetundi ee pitta yendu maatrame unnadi kaani inka etti sadakuni yendu kaani etti mahaneyulendu kaani ee oka goppa gunam ledu.
1: It is the parent that will hold on, cling on to one life partner. It would not change.
0: Meeku telusunu ramayanam nandu రెండు పక్షులు జత కూడినప్పుడు బోయవాడు ఒక పక్షిని కొట్టాడు.
1: యు నో ఇన్ రామాయణ ఏ హంటర్ షాట్ వన్ ఆఫ్ ది టూ బర్డ్స్.
0: పత్ని కింద కూలిపోయింది.
1: ఇట్ ఇస్ ద ఫీమేల్ దట్ ఫెల్.
0: కానీ పతి ఉంది.
1: బట్ ది మేల్ బర్డ్ ఇస్
0: అది ఈ వియోగమును భరించుకోలేక అనేక విధములుగా బాధలు పడింది.
1: ద పార్ట్నర్ కుడ్ నాట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్.
0: కట్టగడబటికి ఆ వియోగం చేతనే ప్రాణం వదిలింది.
1: Because of separation, it died.
0: దీనిని చూచినటువంటి వాల్మీకి శోకంతో ప్రారంభమైనటువంటి శ్లోకము శోక నివారణ గావిస్తూ వచ్చింది.
1: వాల్మీకి వాచింగ్ ద సినారియో స్టార్టెడ్ కంపోజింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ ఇన్ సాడ్నెస్ శోక అండ్ కంపోజ్ వర్సెస్.
0: పక్షుల లోపల తన పత్ని మరణిస్తే రెండో పత్ని అనేటువంటి దాన్ని ఏమాత్రం ఆశించదు.
1: Among the two birds, when one life partner dies, the other will not live.
0: నిగ్రహించుకుని తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది కానీ తిరిగి తాను జీవించడానికి ప్రయత్నించదు.
1: ద పార్ట్నర్ లెఫ్ట్ బిహైండ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ది అదర్ వుడ్ నాట్ టేక్ ఎనీ డ్రింక్ ఆర్ ఫుడ్.
0: పిట్టలో ఉండినటువంటి ఒక ఏకపత్ని వృత్తమునకు ఒక్క మానవుడైన ఆదర్శంగా కనిపిస్తున్నాడా?
1: అండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ క్లింగింగ్ ఆన్ టు ద సింగిల్ లైఫ్ పార్ట్నర్ ఇస్ దట్
0: ఒక పత్ని పోతే ఇంకా ఎన్ని పత్నీలైనా కూడా తాను సిద్ధంగా తీసుకోవడానికి ఉంటాడు.
1: ఇఫ్ వన్ వైఫ్ ఇస్ గాన్ ఇస్ రెడీ టు హ్యావ్ మెనీ టు ఫాలో.
0: కనుకనే ఈ పచ్చి నుంచి మానవుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప శీలత అనేటువంటి దాన్ని మనం నేర్చుకోవాలి.
1: Therefore, from parrot we can learn the lesson of character.
0: కనుకనే పశుపక్షి మృగాదులు ఎందుకు కానీ క్రిమికీటాదులు ఎందుకు కానీ ఎన్నో మంచి గుణములు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుండాలి.
1: Therefore, there is every need to cultivate sacred virtue.
0: కేవలం అనేక గంధము కలిగినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: There is no use by merely going through texts.
0: ఇది కేవలం ఒక బుకిష్ నాలెడ్జ్.
1: ఇట్స్ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్.
0: కానీ ప్రాక్టికల్ లో మనం ప్రవేశించాలి.
1: బట్ వీ షుడ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ప్రపంచంలో మన హృదయమే ఉత్తమ బోధకుడు.
1: Therefore, in this world, our heart is the noblest teacher.
0: కాలమే మనకు సరి అయినటువంటి ఉత్తమ గురువు.
1: Time is the noblest teacher.
0: ఈ విశాలమైన ప్రపంచమే మనకు ఆదర్శమైనటువంటి గ్రంథము.
1: The vast world is an ideal text.
0: ఒక్క నిజమైన స్నేహితుడు అతనే భగవంతుడు.
1: We have only one true friend, God himself.
0: కనుక మనకు బోధకుడు కావాలని చెప్పని మనం ఎక్కడా వెతకనక్కర్లేదు. మన హృదయమే విశాలమైనటువంటి యొక్క హృదయమే మన యొక్క బోధకుడు.
1: సో యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఎ టీచర్. యువర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రిసెప్టర్.
0: నీ హృదయాన్ని నీవు అనుసరిస్తే అన్ని కూడా పవిత్రమైనవిగా రూపొందుతాయి.
1: ఇఫ్ యూ ఫాలో యువర్ కాన్షియన్స్ ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
0: కనుక నీ హృదయమే మనకు విశాలమైనటువంటి యొక్క బోధకుడు.
1: Therefore, our conscience is the best teacher.
0: కాలము మనకు ప్రధానమైన గురువు.
1: Time is our main teacher.
0: కాలము చేతనే మనం సర్వకర్మలు కూడా ఆచరిస్తున్నాము.
1: The whole activity goes by the time.
0: కాలము చేతనే మన యొక్క కాయము అనేక విధములైన మార్పులు చెందుతున్నది.
1: The body changes, transforms, basing on time.
0: సర్వమునకును కాలమే ప్రధానము, కాలమే మూలము.
1: For everything, time is the cause and the basis.
0: కనుక కాలమే మనకు గురువు.
1: Therefore, time is our teacher.
0: ప్రపంచమే మనకు గ్రంథము.
1: The whole world is the text.
0: ఈ యొక్క గ్రంథంలో లేనటువంటి ఇంకెక్కడ కూడా మనకు కనిపించవు.
1: సచ్ ఎ గ్రేటెస్ట్ టెక్స్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ప్రపంచాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే
1: ఇఫ్ యూ ఫాలో ద వర్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క పాఠంలో మనకు నేర్పుతూ ఉంటుండాలి.
1: ఇట్ టీచెస్ యూ మెనీ మెనీ లెసన్స్.
0: భగవంతుడే మనకు నిజమైనటువంటి మిత్రుడు.
1: గాడ్ ఈజ్ అవర్ ట్రూ ఫ్రెండ్.
0: కానీ ఈనాడు కేవలము ఒక భౌతికమైనటువంటి దీని లోపల కొన్ని చర్యల లోపల మనము ప్రవేశించి ఈ తుచ్చమైనటువంటి అనిత్యమైనటువంటి స్నేహితుల నిమిత్తమై మనము కాలమును వ్యర్థం చేస్తున్నాము.
1: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ వేస్ట్ అవర్ టైం బై సీకింగ్ ద కంపెనీ ఆఫ్ ఎ మీన్ పర్సన్ టేకింగ్ హిమ్ యాజ్ అవర్ ఫ్రెండ్.
0: అన్ని విధములుగా మనం వంచేటువంటి యొక్క మిత్రులను మనం అభివృద్ధి పరుచుకుంటున్నాము.
1: యూ హ్యావ్ ఫ్రెండ్స్ హూ విల్ డిసీవ్ యూ, హూ విల్ బిట్రే యూ.
0: నీ చేతి యందు ధనమున్నదా, నీ చేతి యందు పదవున్నదా, అందరూ నీకు మిత్రులుగానే వస్తారు.
1: సో లాంగ్ యూ హ్యావ్ మనీ ఆన్ హ్యాండ్ అండ్ అథారిటీ, ఎవ్రీబడి వుడ్ బి యువర్ ఫ్రెండ్.
0: ఈ ధనమే నీ యొక్క చేతి యందు లేకపోయినప్పుడు ఎవ్వడు కూడా నీకు గుడ్ బై కూడా చెప్పడు.
1: ద మూమెంట్ దేర్ ఇస్ నో మనీ ఆన్ హ్యాండ్ నో బడి వుడ్ సే గుడ్ బై.
0: కానీ భగవంతుడు అట్లాంటి వాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ దట్ సార్ట్.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా నీ కాపాడుతుంటాడు.
1: గాడ్ ఈజ్ విత్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, ఇన్ యూ, అండ్ హీ సేఫ్ గార్డ్ ఇన్ యూ.
0: కనుకనే నియమైనటువంటి మిత్రుడు భగవంతుడే.
1: సో గాడ్ ఈజ్ ది ఓన్లీ ట్రూ ఫ్రెండ్.
0: అట్టి నిజమిత్రుని మాత్రమే ఈనాడు విశ్వసించడానికి వెనుకంజ వేస్తున్నారు.
1: బట్ వీ జస్ట్ రిట్రీట్, వీ డోంట్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: కేవలము ఈ జగత్తు యొక్క ఆశలను అభివృద్ధిపరిచి వాంఛింపజేసి కొన్ని విధమైనటువంటి మోసం చేసేటువంటి యొక్క మిత్రుల్ని ఈనాడు మనము విశ్వసిస్తున్నాము.
1: టుడే వీ హావ్ ఫెయిల్డ్ ఫుల్ ఫెయిత్ ఆన్ అవర్ ఫ్రెండ్స్ హూ డిసీవ్ అస్, హూ ఫాస్టర్ అవర్ మీనింగ్లెస్ డిజైర్స్.
0: కనుక మొట్టమొదటి మనకు ప్రధాన మిత్రుడు భగవంతుడే.
1: ద ఫస్ట్ ఇన్సెన్స్ ఫస్ట్ ఫ్రెండ్ ఇస్ గాడ్.
0: అతి మిత్రుడు మన హృదయ బోధకుడు.
1: సచ్ ఎ ఫ్రెండ్ ఇస్ ద టీచర్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుకనే చైనా దేశమునకు ఈ పేరు రావడానికి ఈ ఉత్పత్తి స్థానం ఏమిటో మనం చక్కగా విచారం చేయాలి.
1: వీ షుడ్ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ఆరిజిన్ ఎటిమాలజీ బిహైండ్ దిస్ నేమ్ చైనా.
0: ఈ చైనా అనేటువంటి పదము,
1: దిస్ వర్డ్ చైనా,
0: చూకోక్ అనేటువంటి యొక్క ఉత్పత్తి స్థానం నుండి ప్రారంభమైంది.
1: ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ చైనా ఈజ్
0: చూకోక్.
1: చూకోక్, చూకోక్
0: అనగా చూ అనగా మన యొక్క ఉదయము.
1: చూ స్టాండ్స్ ఫర్ హార్ట్.
0: కోక్ అనేటువంటిది దేశము.
1: కోక్ ఇస్ కంట్రీ.
0: కనుక మా హృదయమే మా యొక్క దేశము అనేటువంటి ఉత్పత్తి స్థానం నుంచి వచ్చినటువంటి ఈ చైనా.
1: సో ది ఎటిమాలజీ సేస్ దట్ ఇస్ అవర్ హార్ట్ ఇస్ అవర్ కంట్రీ.
0: ఇది అన్ని దేశములు ఎందు కూడాను అన్ని మతములకు కూడాను సమన్వయమైనటువంటిది.
1: This applies to all countries, to all religions as well.
0: Bharata. Bharata anaga enti? Bha anaga prakashamu.
1: Bharata, the first letter, Bha means
0: the prakashame atmasthanamu.
1: The Atma, the spirit is the center of
0: radiance.
1: And Bharata is the one who has got that light.
0: Manavudu kudanu hrudayanni aakarshinchinatundi vadu.
1: So everyone is drawn by the heart.
0: Bhagavantudu ye pradesham nando undatam ledu.
1: God is not present in different places.
0: ఏ బద్రీనాథ్, ఏ అమర్నాథ్, ఏ కేదార్నాథ్, ఏ యొక్క టెంపుల్ యందు ఉండేటువంటి వాడు కాదు.
1: He has not confined himself to pilgrim centers like Badrinath,
0: Kedarnath. మన భ్రమనే కాని నిత్య సత్యమై నిలిచినటువంటి యొక్క స్థానము హృదయమే.
1: That's all your imagination and illusion. The heart is the temple of God.
0: కనుకనే మాకు హృదయమే మా దేశము అని విశ్వసించినటువంటిది ఈ యొక్క చైనా దేశము.
1: Therefore it is China that had full faith that the heart is one's own country.
0: Indulo kashtamulu dukhamulu vicharamulu enniyo sambhavistuntai.
1: On the way we may be met with so many difficulties, anxieties.
0: Kanukane China lopala purvakalam ippudu kuda kontha varaku untundadi tellavaru lechinadi modale motta motta oka dani chintincheetundi varu.
1: Then and now in China, the moment they get up, the first thing they do is to meditate.
0: Difficulties are our friends, let us invite them annaru.
1: They said, difficulties are our friends, let us invite them, they said.
0: Mana kashtamule manaku nijamaina mitrulu.
1: Difficulties are our true friends.
0: Kashtamule leka sukham anetundi manaku labhyam kaavu.
1: There cannot be happiness without any misery.
0: Ani tellavaru lechina tachame varu chintinchi panullo prarambhinchetundi vaadu.
1: They think so every morning by the time they get up from bed and start their activity.
0: Ratnanikaina kudunu kaanti kaligalante raapidi chethu danni baada pettali.
1: Even a diamond is to shine brilliantly, it has to be polished.
0: అదే కాకుండా ఆత్మతృప్తి చేత ఆనందం మనకు ప్రాప్తిస్తుందనేటువంటి సత్యాన్ని కూడాను చైనా దేశం ప్రచరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది ప్రాపగేషన్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ చైనా దట్ టెల్స్ యూ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది స్పిరిట్ ఉద్ధరేనాత్మనాత్మ
0: అని కూడాను భారతదేశంలో ఉంటుంది. ఈ ఆత్మను ఉద్ధరించేటువంటిది ఏమిటి? మన యొక్క సరి అయినటువంటి యొక్క నడతనే.
1: ఇన్ భారత్ దిస్ ఈస్ ది మెయిన్ ఫీలింగ్
0: మన మంచి ప్రవర్తనే మనం ఉద్ధరింపజేసేటువంటిది.
1: దట్ ఈస్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ దట్ వుడ్ హెల్ప్ ఫర్ ఎమాన్సిపేషన్.
0: మన ప్రవర్తన ఎవరినో దేశాన్ని ఉద్ధరిస్తుందని కాదు.
1: ఇట్స్ నాట్ ద కాండక్ట్ దట్ వుడ్ హెల్ప్ ద కంట్రీ.
0: నిన్ను నిన్ను ఉద్ధరించుకోవడానికే మంచి ప్రవర్తన అవసరం.
1: ఇట్ విల్ హెల్ప్ యువర్ ఓన్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
0: ఒక కత్తి తీసుకుని రాతిపైన బాగా నూరుతారు.
1: యూ టేక్ ఎ నైఫ్ అండ్ షార్పన్ ఇట్.
0: కానీ అది రాతిని నునుపు చేసే కోసం నిమిత్తం కాదు, ఈ కత్తికి పదునిచ్చే కోసమని.
1: ఇట్స్ నాట్ టు షార్పన్ ద టచ్ స్టోన్, ఇట్స్ టు షార్పన్ ద నైఫ్.
0: అదే రీతిగానే ఈ జగత్ అనేటువంటి దీని లోపల సత్ప్రవర్తన అనేటువంటిది మనం అభివృద్ధి పరుచుకున్నామంటే ఇది దేశమే ఉద్ధారం అయిపోతుంది.
1: Therefore, in this vast world, if we develop good character, the whole world will develop. కనుకనే
0: ఈ యొక్క చైనా దేశంలో ఒక సామెత కూడా ఉంటుండాలి.
1: There is a proverb in China.
0: కష్ట సంపదే రుచికరమైన మన పదార్థము అనింది.
1: It is only the food that's prepared out of difficulty would be highly delicious.
0: కష్టంతో సంపాదించినటువంటి దాన్ని సుఖభోజనంగా మనం అనుభవిస్తాం.
1: If all the earning is out of hard work,
0: కష్టము లేకుండా సుఖభోజనం చేసేటువంటి వాడు కేవలం ఒక సోమరిపోతే.
1: The one who enjoys food without working hard for it is a lazy man.
0: చైనా దేశంలో ప్రతి వ్యక్తి కూడాను చాలా శ్రమించి తాను సంపాదించేటువంటి వాడు.
1: So every person should work hard and earn the daily bread.
0: ప్రతి మానవుని ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క శక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సచ్ ఎ లేటెంట్ పవర్ షుడ్ బి డెవలప్డ్ బై ఎవ్రీ వన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశ సంపదని, దేశం యొక్క సంస్కృతిని ఈనాడు విస్మరిస్తున్నాం.
1: సచ్ ఎ సీక్రెట్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ద కల్చర్ ఆర్ ఫర్గాటన్ టుడే.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశమే కాక ఈ చైనా దేశము సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటివి.
1: సిన్స్ ఆర్కేక్ ఆర్ ఏన్షియంట్ టైమ్స్ there are closer ties between China and Bharat.
0: కొన్ని నిమిషముల పూర్వం మీకు చెప్పారు.
1: Few minutes back it was
0: భూదేవత అని, లక్ష్మి అని, కుబేరుడని, కింగ్ అని ఇవన్నీ కూడాను భారతదేశం యొక్క సంస్కృతి యొక్క తత్వములే.
1: Few minutes back you were told that goddess of wealth Lakshmi, the god of wealth Kubera, so many names are mentioned.
0: కానీ దీని నిమిత్తమై హృదయం నుండి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి.
1: For this thing there is a teaching that arises from one's own heart.
0: ఈనాడు లోకములోపల కొద్ది సహాయం చేత కూడాను మంచివారు ఎంతో మనకు గొప్ప మేలు చేస్తుంటారు.
1: With a little help extended to us in this world, there are many people that would help us.
0: గొప్ప సహాయం చేసినప్పటికీ అల్పులనేటువంటి వాడు అనేక బాధలకు గురి చేస్తుంటాడు.
1: Though the recipient of a great help is the mean man who puts the one into difficulty. A small example.
0: మనకు అవసరం కానటువంటిది, పనికి రానటువంటిది గడ్డి వేస్తే పశువు దాన్ని భుజించి తాను పవిత్రమైనటువంటి యొక్క క్షీరాన్ని మనకు అందిస్తుంది.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ద గ్రాస్ దట్ వీ నెగ్లెక్టెడ్ అండ్ త్రో ఇట్ ఆఫ్ ఇట్ ఈస్ ద కౌ దట్ ఈట్స్ అండ్ గివ్స్ అస్ ద మిల్క్.
0: పాముకు పవిత్రమైన క్షీరం పోసి పెంచినప్పటికీ అది విషమే మనకు అందిస్తుంది.
1: ఈవెన్ ఇఫ్ యూ ఆఫర్ మిల్క్ టు ఎ స్నేక్ ఇట్ ఎమిట్స్ పాయిజన్.
0: కనుక చెడ్డవారికి మనము ఎంత మేలు చేసినప్పటికీ అది కీడుగానే భావిస్తుంది.
1: ఈవెన్ ఇఫ్ యూ రెండర్ హెల్ప్ టు ఎ బ్యాడ్ మ్యాన్ హీ విల్ హార్మ్ యూ ఇన్ టర్న్.
0: మంచివారికి అల్పతృప్తి చేసిన సహాయం చేసినప్పటికీ అది అధికమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: ఇఫ్ యూ ఎక్స్టెండ్ లిటిల్ హెల్ప్ టు ఎ గుడ్ మ్యాన్ హీ విల్ బి ఇన్ఫినిట్.
0: కనుకనే దీనికి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి ఈ అనేక దేశాల్లో.
1: Therefore, there are certain rules and regulations
0: in this
1: country.
0: చైనా లోపల ఈ శాసనాన్ని గురించి చక్కని ఒక గాథ ఉంటుండాలి.
1: There are so many stories relating to these rules and regulations.
0: ఈ శాసనములు అనేటువంటివి ఒక వల వంటివి.
1: These laws are like a net.
0: ఈ వల లోపల చిన్న చిన్న చేపలు దూరి వెళ్లిపోతుంటాయి తప్పించుకొని.
1: Small fish escape out of this net.
0: కానీ పెద్ద పెద్ద చేపలు ఈ యొక్క వలని ఛేదించి వారు తప్పించుకొని బయటకు పోతుంటారు.
1: Big fish would fight against this net and find an escape.
0: ఈ చిన్న పెద్ద కానటువంటి మధ్యవర్తులకి ఈ వలలో చేరిపోయి బంధితులైపోతుంటారు.
1: Those are the fish which are neither too small nor too big are caught in the net.
0: కనుక ఈనాటి ప్రభుత్వం యొక్క శాసనాలు కూడాను చిన్నవారు లెక్క చేయటం లేదు.
1: The laws of the government are not cared by small people.
0: పెద్దవారు ఈ యొక్క శాసనాన్ని కూడాను ఉల్లంఘించిపోతున్నారు.
1: Big people disobey the laws of the land.
0: కాని మధ్య స్థాయిలో ఉండేటువంటి వారికి అన్ని రకమైనటువంటి బాధలు కూడా.
1: Only middle class face all the problems.
0: ఈనాడు ప్రత్యక్షంగా మనకు గోచరమవుతున్నాయి.
1: You find this in every aspect in life.
0: కనుక మనం శాసనం అంటే ఏమిటి? హృదయ శాసనమే సరి అయిన శాసనము.
1: Therefore, what is the true law? It's the law of the heart.
0: కనుక నేను అప్పుడప్పుడు 4 F's అని చెప్తుంటాను.
1: భగవాన్ tells us repeatedly 4 F's. Four F's.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: ఎవరు నీ మాస్టర్?
1: Who is your master?
0: నీ హృదయమే.
1: Your conscience is your master.
0: ఉత్తమ బోధకుడైనటువంటి ఈ హృదయమే నీ కాన్షియస్.
1: Your heart, the conscience, is the noblest teacher.
0: అతనే నీ మాస్టర్.
1: He is your master.
0: దానిని నీవు ఫాలో చేస్తే నీకు ఏ విధమైనటువంటి బాధలు సంభవించవు.
1: If you follow your master conscience, you will never be facing problems.
0: అది ఫస్ట్ F.
1: That is the first F.
0: Second F, face the devil.
1: Second F, face the devil.
0: ఎందుకంటే దానికి ధైర్యం వచ్చేస్తుంది మనకు.
1: Then you will pick up courage.
0: ఎలాంటి బాధలైనా కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధమవుతాం.
1: You are ready to resist and face any kind of
0: problem. ఎదుర్కొనేటువంటి ఒక వ్యక్తి ఎంతవరకు ఎదుర్కోవాలి?
1: How to what extent should you resist?
0: Third F, fight to the end.
1: Third F gives the answer, fight to the end.
0: మన జీవితం అంత్యం వరకు కూడా దాంతో మనం పోరాడాలి.
1: Fight to the end, till the end of life.
0: ఎందుకంటే మన యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి ఆదేశాన్ని మనము జయింపజేసుకోవాలి.
1: The reason is we should follow the law of one.
0: దానికి ఎప్పటికీ విజయమే విజయమే విజయమే.
1: It's bound to be successful, victorious anytime.
0: ఇంకా నాలుగవ F.
1: The fourth F.
0: Finish the game.
1: Finish the game.
0: అది యొక్క మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రం.
1: That is the main principle of mankind.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు వచ్చినప్పుడు దానిని ఎదుర్కొని దాంతో సాధించి తద్వారా విజయాన్ని కూడా మనం పొందాలి.
1: When anyone faces all difficulties, troubles, worries and anxieties,
0: కష్టములు ఉన్నవే
1: face them.
0: బాధలు కలిగినవే అని మనం నిరుత్సాహంగా మనం కృంగిపోకూడదు.
1: Don't be frustrated and depressed because of the troubles on the way.
0: ఎందుకంటే దైవత్వానికి మన దేహంతో ఎంతో సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: Reason is there is intimate association and relationship between the divinity and your body.
0: ఇది కన్ను.
1: This is the eye.
0: ఇది చెవు.
1: This is ear.
0: ఇది ముక్కు.
1: This is nose.
0: ఇది చెయ్యి.
1: This is hand.
0: ఇది కాలు.
1: This is a leg.
0: ఇవన్నీ చేరినటువంటిదే ఒక దేహం.
1: The body has got all these limbs.
0: కాబట్టి అంగములతో కూడినటువంటి ఇదంతా దేహము.
1: The body has got all these parts, the limbs.
0: అయితే ఈ అంగములంతా దేనికి రూపములు?
1: What do they speak of?
0: దేహానికి రూపములు.
1: They reflect the body.
0: దేహము దేనికి అంగము?
1: And the body is a limb of what?
0: Societyకి.
1: The body is the limb, part of the society.
0: ఈ సమాజమునకు ఈ దేహం అంగము.
1: అండ్ దిస్ బాడీ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది సొసైటీ.
0: ఈ యొక్క సమాజము దేనికి అంగము?
1: ద సొసైటీ ఇస్ పార్ట్ ఆఫ్ వాట్?
0: మానవత్వమునకు అంగము.
1: ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈ మానవత్వం దేనికి అంగము?
1: హ్యుమానిటీ ఇస్ ద లింబ్ ఆఫ్ వాట్?
0: ప్రకృతికి అంగము.
1: ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది నేచర్.
0: ప్రకృతి దేనికి అంగము?
1: నేచర్ ఇస్ ది పార్ట్ ఆఫ్ వాట్?
0: ప్రకృతి భగవంతునికి అంగము.
1: ఇట్ ఇస్ ది పార్ట్ ఆఫ్ ద లింబ్ ఆఫ్ ద డివినిటీ, గాడ్ హింసెల్ఫ్.
0: కనుక ప్రకృతి పరమాత్మునికి అంగము.
1: Therefore the nature is the limb of God.
0: ప్రకృతికి మానవత్వం అంగము.
1: And for this nature humanity is
0: మానవత్వమునకు దేహం అంగము.
1: For the humanity the human body.
0: దేహమునకు ఈ యొక్క చిన్న చిన్న అంగములంతా కూడాను అంగ. కనుక ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగ అంగ భాగములే ఈ యొక్క జగత్తు.
1: సో ఇట్ ఈస్ ఓన్లీ ద రిలేషన్షిప్ బిట్వీన్ పార్ట్ టు పార్ట్, ద లింబ్ టు ద బాడీ.
0: ఈ సత్యాన్ని ఈనాడు విస్మరించి,
1: దిస్ ట్రూత్ ఇస్ ఫర్గాటన్.
0: ధనము ధనము పదవి వీటి నిమిత్తమే మానవ జీవితాన్ని పూర్తి ధ్వంసం చేసుకుంటున్నాం.
1: వన్ ఈజ్ ఆఫ్టర్ పొజిషన్ అండ్ మనీ అండ్ రూయిన్స్ హింసెల్ఫ్.
0: కనుక ఇది కాదు మన ఇది.
1: దిస్ ఇస్ నాట్
0: నిరంతరము హృదయంలో మనం చింతించవలసినటువంటిది దైవం యొక్క భావమే.
1: వాట్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఆఫ్ గాడ్ ఓన్లీ ఇన్ అవర్ హార్ట్.
0: దైవాన్ని కూడా ఏ రీతిగా చింతిస్తున్నారు?
1: హౌ డు వీ థింక్ ఆఫ్ గాడ్ టుడే?
0: మనము ధనము కోసమనే భగవంతుని కూడా చింతిస్తున్నాము.
1: వీ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ మనీ.
0: ధనము కోసము దైవ ధ్యానాలు బోనాలు కోటి పన్నాగములు పన్నీరయ.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ మనీ వీ థింక్ ఆఫ్ గాడ్ అండ్ వీ హ్యావ్ ఆల్ నాక్స్ టు ఎర్న్ మనీ.
0: భూమి సూర్యుని చుట్టూ,
1: ది అర్త్ గోస్ రౌండ్ ద సన్.
0: జనులు ధనము చుట్టూ గిరగిరా గిరియంతు తిరిగేరయ.
1: అర్త్ గోస్ రౌండ్ ద సన్, మెన్ గో రౌండ్ ద మనీ.
0: చూసారా? అర్త్ సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
1: అర్త్ గోస్ రౌండ్ ద సన్.
0: కానీ జనులు ధనం చుట్టూ తిరుగుతున్నారు.
1: బట్ మెన్ గో అరౌండ్ ది మనీ.
0: ఇది మన యొక్క భక్తి, ఈనాటి భక్తి.
1: దిస్ ఈస్ ది టైప్ ఆఫ్ డివోషన్ వీ ఫైండ్ టుడే.
0: ఇది డివోషన్ ఎట్ అవుతుంది? డీప్ ఓషన్.
1: How do you call it devotion? It is a deep ocean.
0: ఇది సముద్రము.
1: This is ఓషన్.
0: ధనం కోసం మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు.
1: Don't be bothered of money alone.
0: దైవమును విచారించు.
1: Think of God.
0: ధనమే మనకు సర్వంగా లభిస్తుంది.
1: And money you'll get automatically.
0: కాన ఈనాడు లోకంలో ఎక్కడ చూసినప్పటికీ ఆర్థికంగా కాని నైతికంగా కాని ధార్మికంగా కాని ఆధ్యాత్మికంగా కాని భౌతికంగా అన్నింటి ఎందుకును ధనము ధనము ధనము.
1: In all aspects of life, the ethical, the moral, the financial, the economic, spiritual, is the money that's the governing
0: principle.
1: ధనము
0: ఉండవలసినది, ధనము అవసరమే.
1: Money is necessary.
0: కాని దీనికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: But it should be under limits.
0: మితిమీరినటువంటి ధనం వచ్చినప్పుడే ఈ జగత్తునకు తనకు కూడాను ఏమాత్రము శాంతి సుఖములు ఉంటుండవు.
1: If it crosses limits, you will not have peace at the individual level.
0: కనుక మనము సుఖమునిచ్చేటువంటిది శాంతిని చేకూర్చేటువంటి ధనానికి మనం పాగుపడాలి.
1: Therefore, we should struggle hard to earn that which gives us happiness and security.
0: ఈనాడి భక్తి కూడాను పార్ట్-టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: Devotion today is a part-time devotion.
0: నిజముగా లక్షలు కోట్లాది మంది కూడాను భక్తులు ఉంటున్నారు లోకంలో.
1: In this world, there are lakhs and lakhs of devotees.
0: ఈ భక్తులందరూ కూడా ఏ ఒక్క విషయాన్ని మనం ఆచరణలో పెట్టే కూడాను చాలు, జగత్తంతా కూడాను కళ్యాణకరంగా ఉంటుంది.
1: If these devotees, if they practice one principle, the whole world will be fine.
0: జగదీష్ చెప్పాడు, ఒక్క దుర్గుణాన్ని మీరు మానండి, ఒక్క సద్గుణాన్ని మీరు తీసుకుని పోండి.
1: జగదీష్ said, give up one bad habit, develop one virtue.
0: అదే విధంగానే సాయి యొక్క విషయం లోపల ఒక్క దీనిని మీరు ఆచరిస్తే చాలు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సాయి, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: దట్ ఈస్ వాట్ భగవాన్ సేస్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: మనం నిజంగా ఒక త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ కల్టివేట్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈనాడు ప్రేమతో పాటు త్యాగం కూడా ఉండినప్పుడే ఇది సమృద్ధిగా అభివృద్ధి అవుతుంది.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈజ్ అలాంగ్ విత్ లవ్ సాక్రిఫైస్ ఈజ్ నీడెడ్.
0: మొక్కను నాటి దానికి ఎరువు వేయాలి, నీరు పోయాలి.
1: యూ షుడ్ ప్లాంట్ ఎ ట్రీ అండ్ దెన్ మెన్యూర్ అండ్ వాటర్ ఇట్.
0: నీరు పోసి ఎరువు వేయకపోతే కూడా అది అభివృద్ధికి రాదు.
1: ఇఫ్ యూ వాటర్ అండ్ డోంట్ మెన్యూర్ ఇట్ వుడ్ నాట్ గ్రో.
0: ఎరువు వేసి నీరు పోయకపోతే అభివృద్ధికి రాదు.
1: ఇఫ్ యూ మెన్యూర్ ఇట్ డోంట్ వాటర్ ఇట్ విల్ నాట్ గ్రో.
0: కాబట్టి మన జీవితం అనేటువంటి మొక్కకు
1: ఫర్ ది ట్రీ ఆఫ్ లైఫ్
0: ప్రేమ అనే జలము,
1: put the water,
0: జగము అనేటువంటి ఎరువు రెండు వేసినప్పుడే ఇది సమృద్ధిగా పూర్ణమైనటువంటి జీవితంగా రూపొందుతుంది.
1: యూ హావ్ టు వాటర్ ఇట్ విత్ లవ్ అండ్ ద మెన్యూర్ ఆఫ్ సాక్రిఫైస్ విడ్ హెల్ప్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్ టు గ్రో.
0: ఈ ధనము మనం తీసుకుని వచ్చినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద మనీ దట్ వీ బ్రాట్ విత్ అస్.
0: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు తల్లి గర్భము నుండి ధనము తేడవడు వెళ్లిపోయడు నాడు వెంటరాదు.
1: At the time of birth, out of mother's womb, nobody comes with money, nor takes back money with him at the time of death.
0: లక్షాధికారైనా లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోరు.
1: One may be a very rich person, after all he partakes normal food, but not gold.
0: విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
1: ఎర్నింగ్ మనీ మే మేక్ యూ ఫీల్ ప్రౌడ్ అండ్ ఎగోయిస్టిక్. ద మనీ విల్ నెవర్ ఫాలో యూ.
0: తుదకు దొంగల కిచ్చురో దొరల కవును.
1: వాట్ విల్ హ్యాపన్ టు ద మనీ దట్ యూ అమాస్? ఇట్ మే బి టేకెన్ అవే బై
0: ఎవరికి పోతుంది?
1: థీవ్స్ ఆర్ టేకెన్ బై గవర్నమెంట్.
0: ప్రతి మానవుడు కూడాను పుట్టే సమయం లోపల ఇంత బట్టైనా కట్టుకుని రాడు.
1: Every human being would not bring a piece of cloth at the time of birth.
0: Poni poye samayam lopala ekkada pothunnado inta address aina ichi podu. Chana banguramainatu jeevita tattvaniki inta progu chesukoni em chestunnavu? Ye tyagamto ye manchi karyamlo aina nee pravesha pettachunu kada.
1: For this momentary life, why should we amass? Why should we struggle hard for money? Why can't we sacrifice?
0: భారతదేశంలో సంపాదించినంత కూడాను ఏ స్విట్జర్లాండ్ను ఏ అమెరికాలోనూ ఎక్కడో పెట్టేసి కట్టగలపటికి దాన్ని నీవును ఒక విధమైనటువంటి అసభ్యంగా మారిపోతుంది.
1: ఆల్ ద మనీ అమాస్ట్ ఈస్ రిజర్వ్డ్ అండ్ స్టోర్డ్ దేర్ ఇన్ స్విట్జర్లాండ్ అమెరికా అండ్ వీ డై హెల్ప్లెస్లీ.
0: ఎవరికి దక్కదని?
1: ఇట్ విల్ నాట్ గో టు ఎనీవన్.
0: నీ దేశంలో సంపాదించినటువంటి నీ దేశంలో నీవు త్యాగం చేయి.
1: Having earned here, why don't you sacrifice here?
0: బీదలకంతా దిక్కులేని వారికి దీనులకంతా సహాయం చేయి.
1: వై డోంట్ యూ ఎక్స్టెండ్ ఎ హెల్పింగ్ హ్యాండ్?
0: విద్యా వైద్య సంస్థలను అభివృద్ధి పరచుకో.
1: డెవలప్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్.
0: ధనం దేనికోసం ఉంటుండాలి?
1: వాట్ ఫార్ ఇస్ ద మనీ?
0: త్యాగం కోసమని ధర్మం కోసం ఉంటుండాలి.
1: మనీ ఇస్ మెంట్ ఫార్ the virtues and for sacrifice.
0: Ante kaani lekapothe pettilo petti dannu petteseste bhoomilo unna raallu valle daniki oka vilu vastundi.
1: The money is not to be kept in an almirah under lock and key.
0: Tyagamu tyagamu tyagamu raavali manavullo.
1: Man must cultivate the spirit of sacrifice. Vedamunandu
0: na karmana na pratyadhanena tyageneke amrutatva manasu.
1: Therefore Veda says, no position, no authority, no wealth would give you as much as that
0: of
1: sacrifice. It is only in tyaga, the sacrifice, there is the bhoga, the prosperity. We breathe in.
0: తిరిగి తీసుకున్న గాలిని తిరిగి వదిలినప్పుడే మనకు లంగ్స్ కు హెల్త్ గా ఉంటుంది.
1: Having inhaled, we exhale to be healthy.
0: మనం భోజనం చేస్తున్నాము.
1: We eat.
0: తిరిగి దానిని త్యాగం చేసినప్పుడే మన కడుపు కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది.
1: And we also excrete, then you'll be comfortable.
0: అదే విధంగానే ధనమును సంపాదించు.
1: Earn money.
0: ఒక చేతితో ధనమును తీసుకో, రెండవ చేతిలో దానం చేయి.
1: Receive, accept with one hand, with other hand.
0: అప్పుడే ఈ ధనమునకు మనసుకు ఒక విధమైనటువంటి యొక్క హెల్తీ మైండ్ తయారవుతుంది.
1: Then you'll be healthy, the healthy body and the healthy mind.
0: కనుక నీవు త్యాగమే చేయకపోతే,
1: if you do not sacrifice,
0: నీ జీవితం వ్యర్థమైపోతుంది.
1: Your life becomes waste.
0: ఏనాటికైనా మనం త్యాగం చేసిపోవాల్సింది.
1: వన్ డే ఆర్ అదర్ యు ఆర్ బౌండ్ టు లీవ్.
0: నీవు దానిని త్యాగం చేయకపోతే అది నిన్నే త్యాగం చేస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లీవ్, ఇట్ విల్ గివ్ యూ అప్ వన్ డే ఆర్ అదర్.
0: ఇది తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు శ్రమించి పని చేయాలి.
1: సో ఎవ్రీ వన్ మస్ట్ నెసెసర్లీ వర్క్.
0: ఈ విధంగానే ధనమును సంపాదించు.
1: ఎర్న్ మనీ.
0: ఒక చేతితో ధనమును తీసుకో, రెండవ చేతిలో దానం చేయి.
1: Receive, accept with one hand, with other hand.
0: అప్పుడే ఈ ధనమునకు

0: శ్రమించి సుఖించు.
1: వర్క్ అండ్ బి హ్యాపీ.
0: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి దేశంలో శ్రమించటమే లేదు.
1: టుడే ఇన్ దిస్ కంట్రీ
0: సులభంగా రావాలి లాటరీ డబ్బు వాదే.
1: దే వాంట్ గెట్ ఇట్ ఇన్ ఈజీ వే బై వే ఆఫ్ లాటరీ.
0: ఇది ఎప్పుడు మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: మనకు ట్రబుల్ వచ్చినప్పటికీ శ్రమించడాన్ని ఆర్జించాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ట్రబుల్స్ వర్క్ హార్డ్ అండ్ ఎర్న్ మనీ.
0: దానిని జగత్తునకు ఉపయోగపెట్టు.
1: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ ది వెల్ఫేర్ ప్రాజెక్ట్స్.
0: ఈ విధమైనటువంటి త్యాగభావము ప్రతి మానవుని ఎందుకును అభివృద్ధి పరచుకుంటే దేశం ఎంతో సుఖిస్తుంది.
1: ఇఫ్ ఎవ్రీవన్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్.
0: ప్రేమ త్యాగము ఈ రెండే చాలా ప్రధానమైన ప్రాణములు.
1: దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రిన్సిపల్స్. లవ్ అండ్ సాక్రిఫైస్.
0: ప్రేమించు.
1: Love all.
0: వాడు నిన్ను ద్వేషించినప్పటికీ వారిని నీవు ప్రేమించు.
1: దే మే హేట్ యూ, యట్ యూ లవ్ దెమ్.
0: అది నీ నిజమైనటువంటి భక్తి.
1: దట్ ఈస్ ది ట్రూ డివోషన్.
0: కానీ భక్తి అని వందలు వేలకు ఖర్చులు పెట్టుకుని ప్రశాంతి నిలయాన్ని చేరుతున్నారు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్ దే స్పెండ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ అండ్ రీచ్ ప్రశాంతి నిలయం.
0: ఇంతవరకు వచ్చి మీరు చేసిన పని ఏమిటి?
1: హావింగ్ కమ్ దిస్ ఫార్, వాట్ ఈస్ ఇట్ యూ హావ్ డన్?
0: మీరు నేర్చుకున్నది ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్ యూ హావ్ లెర్న్డ్?
0: కేవలం ఒక సాయి భక్తులైనా కూడా ఒక రెండు విషయాల లోపల శాంతి లోపల ఒక నీతి నిజాయితీతో జీవిస్తే ఎంత దేశం బాగుపడుతుంది.
1: Being a Sai devotee, if you adhere to the principles of morality and integrity, the country will develop.
0: Satyam ledu.
1: There is no truth now.
0: దీనికి ఒక నీతి లేదు.
1: దేర్ ఇస్ నో మొరాలిటీ.
0: నీతి లేని జాతి కోటి కంటే హీనం ఉన్న.
1: ఏ నేషన్ వితౌట్ మొరాలిటీ ఇస్ వర్స్ దెన్ ఏ మంకీ.
0: కనుక మంకీనే బెటర్.
1: మంకీ ఇస్ మచ్ బెటర్ ఇన్ వన్ వే.
0: అది ఎంతో పరమాత్మ యొక్క సేవ చేసింది.
1: ఇట్ సర్వ్స్ గాడ్.
0: పరమాత్మని అనుగ్రహానికి పాత్రుడైపోయింది.
1: ఇట్ వాజ్ ద రెసిపియంట్ ఆఫ్ డివైన్ మెర్సీ.
0: కానీ ఈనాటి మానవుడు భక్తి అనుకున్నాడు, కానీ భగవంతుని ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించిపోతున్నాడు.
1: మ్యాన్ ఇన్ ది నేమ్ ఆఫ్ డివోషన్ డిసోబేస్ ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: ఏ యొక్క ఆజ్ఞను పరిపాలన చేస్తున్నారు?
1: వాట్ ఈస్ ఇట్ దే ఫాలో?
0: శాంతిని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ పీస్.
0: ఈ శాంతి పొందేటువంటిది కాదు.
1: It's not the one to
0: you be. Are the embodiment of peace.
1: You are the embodiment of peace.
0: Neeve shanti.
1: You are peace.
0: Dini ekkada vetukutavu neevikka?
1: Where do you search for it?
0: Neelo unna dani bayiki vetiki prayojanam emiti?
1: When it is within you, what the fun of searching for it outside?
0: Tanu mukkupai metukunnatundi kantaddalu illantha vetite ga labhistu untunda?
1: If the glasses are right on your nose, what is the fun of searching it all over the house?
0: Satyamu shanti prema aneetundanta mana swaroopamai undigi మనం ఎక్కడో బయట ప్రపంచంలో వెతుకుతున్నాము.
1: దేర్ఫోర్ ట్రూత్ పీస్ అండ్ లవ్ ఆర్ విత్ ఇన్ యూ అండ్ యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్ అవుట్ సైడ్.
0: భక్తి అంటున్నాము.
1: యు సే డివోషన్.
0: కానీ భగవత్ ఆజ్ఞలకు ఉల్లంఘించిపోతున్నారు.
1: బట్ యు డిసోబే ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: ప్రేమ తత్వాన్ని పూర్తి మర్చిపోతున్నారు.
1: యు హావ్ ఫర్గాటన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: సహనానికి పూర్తి తను వదిలిపెట్టున్నారు.
1: అండ్ యు ఆర్ గివింగ్ అప్ ఆల్ దట్ ఇస్ రిక్వైర్డ్.
0: సహనము సానుభూతిని కూడా మనం పెంచుకోవాలి.
1: అండ్ వి షుడ్ డెవలప్ ద సింపతి అండ్ ఫర్
0: దీని వలన ఈ విశ్వమందు ప్రేమ తత్వం అభివృద్ధికి అవుతుంది.
1: That only is possible to develop love.
0: Swartham, swartham, swartham.
1: Today we find selfishness.
0: Prati manavuni endukunu ee swartham aneetundi paisachika pravarti tanu aneka vidhamaneetundi badala guri chestundadi.
1: The demonic selfishness will put you to suffering.
0: Ee swartham egine pote anta paraarthame.
1: When once the selfishness is given up, then you'll have divinity.
0: Ee naadu lokamulo aashala kosam jeevisthunnare kaani aashayala kosam jeevisthunnara?
1: Today people live for aashalu desires, not for aashayalu ideal.
0: Swartham kosam jeevisthunnare kaani parartham kosam jeevisthunnara?
1: They live for swartha selfishness, not for parartha the divinity.
0: Kutila tattvaniki jeevisthunnare kaani vishala tattvaniki evaraina jeevisthunnara?
1: They always after the next kutila but not vastness the vishala.
0: Deha abhimanamunu penchukuntunnare kaani desha abhimanamunu penchukuntunnara?
1: They have got the attachment to the body, the deha, but not the desha country.
0: కనుకనే మనము దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఆధారం.
1: జస్ట్ యాజ్ ది బాడీ అటాచ్మెంట్ దేహాభిమాన, ది దేశాభిమాన అటాచ్మెంట్ ది కంట్రీ.
0: మొట్టమొదటి స్వార్థాన్ని త్యాగం చేయండి.
1: సో సాక్రిఫైస్
0: పరార్థాన్ని పెంచుకోండి.
1: అండ్ ఫాలో ది స్పిరిచువాలిటీ.
0: కుటిలత్వాన్ని చించివేయండి.
1: గివ్ అప్ ఆల్ ది సీ.
0: విశాలత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఆశలను తప్పించుకోండి.
1: లిమిట్ ది డిజైర్.
0: ఆశయాన్ని పెంచుకోండి.
1: గ్రో మోర్ అండ్ మోర్.
0: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి సాధన.
1: దిస్ ఈస్ ద మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఎన్ని సాధనలు చేసుకుంటున్నా గానీ దేహాభిమానం. ఇంకా ఎప్పుడు నీవు త్యాగానికి పూనుకునేది?
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిచువల్స్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వన్ ఈస్ అటాచ్డ్ టు ద బాడీ, దెన్ వెన్ విల్ యూ అటైన్?
0: బాడీ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈస్ ది టెంపుల్ ఆఫ్
0: గాడ్. దీంట్లో మనం విలువైనటువంటివన్నీ పెట్టుకోవాలి.
1: దేర్ వాల్యుబుల్స్ ఇన్ సైడ్.
0: విలువలేని ఇనిప పెట్టె ఈ దేహంబు.
1: ద బాడీ ఈస్ ఎన్ ఐరన్ సేఫ్ దట్ హ్యాస్ నో వాల్యూ.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు
1: ఇన్ దిస్ ఐరన్ సేఫ్
0: విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక గుణములనేటువంటి ఆభరణాలు.

0: ఉన్నాం.
1: ఇన్ దిస్ వాల్యూలెస్ ఐరన్ సేవ్ ద బాడీ, దే ఆర్ హైలీ వాల్యుబుల్ జ్యూవెల్స్.
0: కానీ పెట్టెను మాత్రమే పోషించుకుంటున్నాం, కానీ పెట్టెలో ఉన్నటువంటి నగల యొక్క పరిస్థితి ఏమిటి?
1: బట్ వీ థింక్ ఆఫ్ దిస్ వాల్యూలెస్ ఐరన్ సేవ్ దెన్ వాట్ అబౌట్ ది జ్యూవెల్.
0: ఈ విలువైన నగల నిమిత్తమే ఈ పెట్టెను మనం ఉంచుకున్నాం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: ది ఐరన్ సేఫ్ ఇస్ కెప్ట్ ఓన్లీ టు కీప్ విత్ ఇన్ ద జ్యూవెల్స్.
0: ప్రతి మానవుని యొక్క హృదయంలో కూడా నెగిటివ్ థాట్స్
1: in every human heart they are full of negative thoughts.
0: Enta bhakti prapattulato vaadu pravartinchinappudiki anta negative thoughts e untunnayi.
1: In spite of devotion sincerity he is full of negative thoughts.
0: Adi undinanta varaku manaku shanti anetundi atyanta dooram aipothundi.
1: Until you give up the negative thoughts you never have peace.
0: Positive atma vishwasam manu penchukovali.
1: Develop self confidence, the positive thoughts.
0: Ee kashtamulu dukkamulu vastuntayi pothuntayi anta passing clouds.
1: Difficulties and problems come and go like passing clouds.
0: కనుక నీవే మాత్రము విచారించవద్దు.
1: Don't fear.
0: ఈనాటి నుండి నూతన సంవత్సరము చైనీస్.
1: This day is the New Year's Day of Chinese.
0: అందరికీ ప్రపంచానికే ఒక న్యూ ఇయర్.
1: This is a new year for the whole world.
0: ఎందుకంటే అందరికీ హృదయ స్థానమే ప్రపంచ స్థానము.
1: Because to everybody it is the heart that is the country.
0: అందరి దేశము హృదయ సామ్రాజ్యమే.
1: And it's the kingdom of human heart.
0: కర్గని హృదయ సామ్రాజ్యం అనేటువంటి దాంతో ప్రతి మానవుడికి నువ్వు సమానమైన హక్కు ఉంటుంది.
1: Therefore every human being has got a right in this kingdom of heart.
0: కర్గ ఈ రైట్ ను మనం సంపాదించుకోవాలి.
1: So you should get this right.
0: అయితే ప్రాపంచికంగా మనకు ఎట్టి రైట్ లేదు.
1: However in the worldly sense you have no right.
0: మనకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది కానీ రైట్ లేదు.
1: You have responsibility but not right.
0: ఎట్లా?
1: How?
0: మనము రైట్ కోసం ఫైట్ చేస్తున్నాము.
1: వీ ఫైట్ ఫర్ రైట్.
0: రెస్పాన్సిబిలిటీ చూడటం లేదు.
1: వీఆర్ నాట్ మైండ్ఫుల్.
0: బాధ్యతే మన యొక్క ప్రధానము. ఏ దేశం వారికైనా ఏ మతం వారికైనా బాధ్యత చాలా ప్రధానమైనటువంటిది.
1: లెట్ దెమ్ బిలాంగ్ టు ఎనీ కంట్రీ ఎనీ రిలీజన్ ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ దట్స్ ఇంపార్టెంట్.
0: కానీ ఈనాడు బాధ్యతను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ వీఆర్ నాట్ రియలైజింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: అధికారానికి ప్రాకులాడుతున్నాము.
1: వీ స్ట్రగుల్ ఫర్ పొజిషన్స్.
0: వర్షం వస్తే కదా నీకు నదులు ప్రవహిస్తాయి.
1: If there's only rain then the rivers flow.
0: కానీ ఈనాటి భక్తుల యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుందాలి?
1: How is the behavior of devotee today?
0: నదులు ప్రవహించాలి మా చెరువులు నిండాలి, నదులు ప్రవహించాలి మా చెరువులు నిండాలి అని ఆశిస్తున్నారు.
1: He only prays and aspires that his rivers should flow and the tanks should be full.
0: ఏది ఆధారము అనే విచారాన్ని మర్చిపోతున్నారు.
1: He forgets the very fact, the cause behind it.
0: వర్షము కురిస్తే కదా నదులు ప్రవహిస్తాయి.
1: There should be timely rains for the rivers to flow.
0: నదులు ప్రవహిస్తే కదా చెరువులు నిండుతాయి.
1: When the rivers flow the tanks would be full.
0: అదే రీతిగాని మనకు నదులు అనేటువంటి రావాలంటే మొట్టమొదట వర్షం కురవాలి.
1: Likewise for the rivers the rainfall should be there.
0: Manaku kartavyanni manam anetvanti oka dirini manam prayatnapurvakanga sadinchinappudu
1: when we discharge our duty properly
0: aa yokka kartavyame diniki rain.
1: That very duty itself is the rain.
0: Mana yokka adhikarame diniki pravahamu.
1: The very position of authority is the flow.
0: Ee aanandame ee adhikaram yokka phalitamu.
1: And the bliss, the happiness you get is the result ultimately.
0: Ee naadu manam koravalsinatvanti responsibility.
1: So what you should ask for is the
0: బాధ్యతను మనం కోరాలి కానీ రైట్ ను మాత్రం కోరకూడదు.
1: సో వీ షుడ్ ఆస్క్ ఫర్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ నాట్ ద రైట్.
0: ఎక్కడ ఉంది రైట్ ఎక్కడ ఉంది వీళ్ళకి రైట్?
1: ఎవ్రీవేర్ వీ స్పీక్ ఆఫ్ రైట్స్, వేర్ ఇస్ ద రైట్ యాక్చువల్లీ?
0: హృదయం అంతా కూడా మాలిన్యపరచుకుని రైట్ కు ఫైట్ చేస్తున్నామంటే ఇదంతా కూడా కేవలం ఒక మూర్ఖత్వం అనే చెప్పవచ్చు.
1: ది హార్ట్ ఈస్ హైలీ పొల్యూటెడ్ బట్ వీ ఫైట్ ఫర్ రైట్స్, ఇట్ ఇస్ సైన్ ఆఫ్
0: తాను చేయవలసిన పని తాను చేసినప్పుడే కదా రైట్ అనేటువంటి సహజంగా మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ హీ డస్ నాట్ డిశ్చార్జ్ ది డ్యూటీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ ద రైట్?
0: వేలకు వేల జీతాలు తీసుకుంటున్నాము.
1: We receive thousands and thousands of
0: salary. తగినంత పని మనం చేస్తున్నామా?
1: Are you working equal to the salary?
0: How do
1: you get it?
0: నీవు చాలా వంచితులైపోతున్నావు.
1: You really a cheater.
0: దేశానికి ద్రోహం చేస్తున్నావు.
1: You are a betrayer.
0: నీవు ఈ దేశానికి తగినటువంటి అపకారం జరుపుతున్నావు.
1: You are really harming the nation by and large.
0: నిజంగా నీ యొక్క జీతానికి తగినంత పని నీవు చేస్తే
1: if you work hard equal to the salary you receive
0: సహజంగా దానికి మించి నీకు లభ్యం అవుతుంది.
1: You will get much more happiness than what you
0: ఆ సత్యాన్ని మనం గుర్తించినామా?
1: Have we recognized
0: లేదు.
1: No?
0: Right.
1: We fight for right only.
0: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: There's no other foolishness more than this.
0: మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: We should do our duty first.
0: కనుకనే భారతీయ సంస్కృతి కర్తవ్యం యోగముచ్యతే అన్నారు.
1: Therefore culture of Bharat, discharging duty is yoga.
0: కనుకనే యోగము సుకర్మ కౌశలం.
1: And this discharge to the best of your ability and the skill.
0: కనుక నీవు చేయవలసినవి నువ్వు చేయి.
1: So do your duty.
0: ఫలితం లభిస్తుంది.
1: అండ్ యూ విల్ గెట్ ద రివార్డ్
0: ఆటోమేటిక్. చేయవలసిన చేయకుండా ఫలితం మాత్రం ప్రాప్తించాలంటే అది వీలు కాదు.
1: వితౌట్ డూయింగ్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ, హౌ టు గెట్ ద రివార్డ్?
0: విశ్వాసాన్ని పెంచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ ఫస్ట్.
0: ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను.
1: భగవాన్ విల్ టెల్ అస్ ఎ స్మాల్ స్టోరీ.
0: పూర్వము నేను పాత మందిరంలో ఉండేటువంటి వాడిని.
1: ఇన్ ఓల్డెన్ డేస్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ది ఓల్డ్ మందిర్.
0: అక్కడ
1: దేర్
0: మిస్టర్ అండ్ మిసెస్ క్రూప్ అనేటువంటి వారు ఉండేటువంటి వారు.
1: బ్రిటిష్ కపుల్ బై నేమ్ మిస్టర్ మిసెస్ క్రూప్ వర్ దేర్.
0: పిల్లల్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు.
1: దే బ్రాట్ టూ పపీస్ అండ్ గేవ్ స్వామి.
0: మా ఇంట్లో పుట్టినటువంటి పిల్లలను స్వామి సన్నిధిలో ఉంటుండాలి, మేము లేకపోయినా గానీ అవి ఉంటే మేము ఉండినట్టుగా భావిస్తామన్నారు.
1: ద బ్రిటిష్ కపుల్ సెడ్ స్వామి వీ లీవ్ బిహైండ్ దీస్ పపీస్, లెట్ దెమ్ బి నియర్ యూ, ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ.
0: దాన్ని పెట్టుకున్నాం.
1: భగవాన్
0: దానికి క్రూపే పేరు పెట్టాడు, జాక్ అండ్ జిల్ అని పెట్టాడు.
1: అండ్ ద బ్రిటిష్ కపుల్ నేమ్ ది పప్పీస్ అట్ జాక్ అండ్ జిల్.
0: అవి రెండు కూడా ఏ విధంగా ఉండేటువంటివి?
1: హౌ ఆర్ దే?
0: నేను పండుకుంటే తల దగ్గర ఒకటి, కాళ్ళ దగ్గర ఒకటి నిద్రించేటువంటివి.
1: దెన్ భగవాన్ రెస్ట్, వన్ డాగ్ విల్ బి నియర్ ద హెడ్, అనదర్ టువర్డ్స్ ద ఫీట్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: మైసూర్ డివిజన్ రాణి వచ్చింది.
1: మైసూర్, ద క్వీన్ ఆఫ్ మైసూర్ కేమ్ హియర్.
0: ఆమె చాలా మడి మనిషి.
1: She has got certain practice. She is highly orthodoxical. Even if she hears a dog barking, she
0: would not bark it.
1: She already sent a message, if there are any dogs around, they must be put under lock and key.
0: పుట్టపర్తికి రోడ్డు ఉండేటువంటిది కాదు.
1: దేర్ వాస్ నో అప్రోచ్ రోడ్ టు పుట్టపర్తి.
0: కర్ణాటపల్లి అనేటువంటి దగ్గర కారు నిలిపించి అక్కడ నుంచి నడుచుకుని వచ్చేటువంటి వారు.
1: దేర్ ఇస్ ఎ విలేజ్ బై నేమ్ కర్ణాటపల్లి, దే హావ్ టు గెట్ డౌన్ దేర్ ఇన్ ద కార్ అండ్ వాక్ ద డిస్టెన్స్.
0: ఆ మహారాణి కారు కర్ణాటపల్లి దగ్గర నిలిపించారు, ఆమె నడుచుకుని వచ్చింది.
1: దే స్టాప్ ద కార్ దేర్ నియర్ కర్ణాటకపల్లి, షీ కేమ్ వాకింగ్.
0: ఎక్కడే గాని చిన్న హోటల్ గాని ఇంకే విధమైనటువంటి గాని అనుకూలంతో ఉండేటువంటిది కాదు.
1: దేర్ వర్ నో హోటల్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్.
0: సాయంకాలం డ్రైవర్ వచ్చాడు, ఇక్కడ భోంచేసుకుని తిరిగి పోవాలి.
1: ఇన్ ది ఈవినింగ్ డ్రైవర్ కేమ్, హీ హాస్ టు టేక్ హిస్ ఫుడ్ అండ్ రిటర్న్.
0: రాణి గారు చెప్పారు, నేను ఒక రాత్రి స్వామి యొక్క మందిరంలో నిద్ర చేయాలి, నేను ఈనాడు రాను అని.
1: ద క్వీన్ సెడ్, ఐ వాంట్ టు టేక్ రెస్ట్ టు నైట్ హియర్, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు కమ్ నౌ.
0: భోంచేశాడు, చీకటి పడిన తర్వాత ఆ డ్రైవర్ వెళుతున్నాడు.
1: డ్రైవర్ హ్యాడ్ హిస్ ఫుడ్ అండ్ వాజ్ రిటర్నింగ్ దట్ నైట్.
0: అతనికి దోవ తెలియదు చీకట్లో.
1: అండ్ బికాస్ ఇట్ వాస్ పిచ్ డార్క్, హీ డిడ్ నాట్ నో.
0: నా దగ్గర ఉన్న కుక్కకు, జాక్ నీవు డ్రైవర్ తో పోయి తెల్లవారు నువ్వు వచ్చేసేయి అన్నాను.
1: భగవాన్ సెడ్ టు ద డాగ్ బై నేమ్ జాక్, జాక్ టేక్ ది లీడ్, షో హిమ్ ద రూట్ టు దిస్ డ్రైవర్.
0: ఆ జాక్ ముందు నడుస్తూ ఉండాలి, డ్రైవర్ వెనుక నడుచుకుంటూ వెళ్లాడు. కర్ణాటపల్లి చేరారు.
1: దిస్ డాగ్ జాక్ వాస్ వాకింగ్ ఫస్ట్ అండ్ డ్రైవర్ వాస్ ఫాలోయింగ్ ద డాగ్.
0: అక్కడికి వెళ్లిన తర్వాత డ్రైవర్ కారులో పరున్నాడు.
1: హావింగ్ రీచ్డ్ ద స్పాట్ ద డ్రైవర్ రెస్టెడ్ ఇన్ ద కార్.
0: చల్లని కాలం కనుకనే కారు కింద టైర్ కింద ఈ కుక్క పండుకుంది.
1: And it was very cool, very fine outside. The dog was lying beneath the car, under the car.
0: Tellavaru lechadu driver.
1: Driver got up next morning.
0: Kani chali kalamu mundugane start cheyali rani garu vache lopala nenu.
1: It was winter, the car should be started beforehand.
0: Start chesadu.
1: He started the car.
0: Koncham trippal antipudu munduku jarigadi.
1: And he wanted to drive to a little distance.
0: Aa jaaku nadum paina tyre poyindi.
1: The tire passed over the back of this dog.
0: Backbone anta virigipoyindi.
1: The backbone fractured.
0: Spinal column anta poyindi.
1: The spinal column fractured.
0: Enta daniki vishwasame meeru chakkaga vidyarthulu gaani vidyavantulu gaani bhaktulu gaani buktulu gaani yuktulu gaani muktulu gaani raktulu gaani evaraina deenni chakkaga gurtinchavalsinatundi vishayam.
1: Understand the principle of the faith of the dog jack, the educator or uneducated, rich or poor or devotees, any class for that matter.
0: ఆ బాధను భరించుకోలేక అరుచుకుంటూ వస్తుండాలి.
1: ద డాగ్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్, ఇట్ స్టార్టెడ్ బార్కింగ్.
0: మధ్యలో చిత్రావతి రివర్,
1: దేర్ ఇస్ చిత్రావతి రివర్.
0: ఇసుకలోని దాన్నంతా ఈడ్చుకుంటూ వచ్చేస్తుండాలి, రక్తం కూడా కార్చుకుంటూ.
1: ఇట్ వాస్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ అలాంగ్ ద సాండ్స్ ఆఫ్ ద షోర్స్ ఆఫ్ చిత్రావతి.
0: మాకు గేట్ దగ్గర ఒక సాకలి సుబ్బన్న అనేటువంటి వాడు ఉండేవాడు.
1: అట్ ద గేట్ దేర్ ఇస్ అ పర్సన్ బై నేమ్ సాకలి సుబ్బన్న.
0: లోపలికి వచ్చి, స్వామి మన జాక్ నడుము ఇరిగిపోయింది, ఏడ్చుకుంటూ వస్తుందది అన్నాడు.
1: దట్ సాకలి సుబ్బన్న రిపోర్టెడ్ టు భగవాన్, స్వామి దట్ జాక్ డాగ్ కేమ్ హియర్ క్రైయింగ్ ఆల్ ద వే.
0: నేను లోపల నుంచి బయటకు వచ్చాను.
1: భగవాన్ కేమ్ అవుట్ దెన్.
0: జాక్ జాక్ జాక్ అని వెళ్ళాను.
1: భగవాన్ వెన్ సేయింగ్ జాక్ జాక్,
0: అది అరుచుకుంటూ వచ్చింది.
1: ఇట్ కేమ్ వెరీ ఫాస్ట్.
0: పాదాల పైన పడింది.
1: Fell on the feet and died at the feet of Bhagavan.
0: Chuchara enta vishwasam.
1: See the depth of faith.
0: Akkati nunchi kudanu na paadala paina padi pranam icchalanipindi anta vishwasamto vachindi.
1: The dog had such a faith as to die at the feet of Bhagavan.
0: Adi maraninchiki puramu nannu chustu undi.
1: Prior to death it was watching Bhagavan.
0: Nenu inta paalu teppinchi notlo vesanu.
1: Bhagavan brought milk and made it to drink.
0: Rendu chetulu teesukundi da rendu నా చేతుల పైన పెట్టింది, ప్రాణం ఇచ్చింది.
1: It caught hold of both the hands of Bhagavan and died.
0: Yanta vishwasam chudandi.
1: See the depth of faith.
0: Aa jaaku maranchindani aa naadu nunchi jillu aaharam maanivesindi.
1: Because the jock died, the other dog Jill didn't eat.
0: కొన్ని దినములకు ఆ జిల్లు కూడా మరణించింది.
1: ఆఫ్టర్ ఫ్యూ డేస్ దట్ జిల్
0: ఈనాడు పాత మందిరం లోపల వెనుక భాగంలో కట్టినటువంటి బృందావనము ఆ రెండింటి అనేక సమాధియే.
1: అండ్ టుడే యు ఫైండ్ బిహైండ్ దిస్ ఓల్డ్ మందిర్ యు ఫైండ్ ద టోమ్స్ ఇన్ మెమరీ ఆఫ్ జాక్ అండ్ జిల్.
0: ఎంత విశ్వాసం కుక్కకు.
1: వాట్ ఎ ఫెయిత్ ఇట్ హ్యాస్.
0: ఎంత ప్రేమ కుక్కకు.
1: వాట్ లవ్ ఇట్ హ్యాస్.
0: ఈ యొక్క ప్రేమలో ఏ కించిత్ భాగమైన కొన్ని మానవుల్లో ఉంటే ఎంత ధన్యులయ్యేటువంటి వారు.
1: డూ వీ ఫైండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ లవ్ అమంగ్ హ్యూమన్ బీయింగ్.
0: ఈనాడు విశ్వాసమే లేదు.
1: దేర్ ఇస్ నో ఫెయిత్ టుడే.
0: అవసరాలు వచ్చినప్పుడు విశ్వాసము.
1: ఇన్ టైమ్స్ ఆఫ్
0: అవసరం తీర్తానే మర్చిపోవటం.
1: ద మూమెంట్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వీ ఫర్గెట్.
0: స్వామి ఆశయాలను మాత్రం ఎవరు పాటిస్తున్నారు?
1: హూ అబ్జర్వ్ ద ఐడియా.
0: ఆశలను మాత్రమే పెంచుకుంటూ పోతున్నారు.
1: హూ ఇంక్రీజ్ అవర్ డిజైర్. ఇంతకంటే
0: మూర్ఖుడు ఇంతకంటే ద్రోహి మరొకరు ఉండరు.
1: దేర్ ఇస్ నో బిట్రేయర్. దేర్ ఇస్ నో అదర్ ఫూలిష్ పర్సన్ బియాండ్ దిస్.
0: ఆశయాన్ని అనుసరించు.
1: Follow the ideal of
0: Swami. అభివృద్ధి గావించుకో.
1: అండ్ దెన్ ప్రొసీడ్ అలాంగ్ ద కమాండ్ ఆఫ్ భగవాన్.
0: ఆశయాలను మాత్రం వదిలిపెట్టి ఆశలు నెరవేరాలంటే ఎట్ట నెరవేరుతాయి?
1: యు గివ్ అప్ ఐడియల్స్ ఆశయాలు అండ్ డెవలప్ ఆశ ద డిజైర్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేర్చుకోవాల్సినటువంటిది చైనా కానీ జపాన్ కానీ జర్మనీ కానీ ఇటలీ కానీ ఫ్రాన్స్ కానీ ఇండియా కానీ పాకిస్తాన్ అందరి ఎందు ఉండినటువంటి దైవం ఒక్కడే.
1: నో మ్యాటర్ వెదర్ హీ బిలాంగ్స్ టు చైనా ఆర్ జపాన్ ఇండోనేషియా భారత్ ఆర్ పాకిస్తాన్ ఓన్లీ వన్ గాడ్.
0: కేవలం ప్రేమలో ఎట్టి మార్పులు రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ లవ్.
0: కష్టములు జరిగినా ప్రేమను పెట్టుకోవాల్సిందే.
1: డిఫికల్టీస్
0: ఈ కష్టములంతా కూడా ప్రాప్తమైన కష్టములే.
1: ది డిఫికల్టీస్ ఆర్ ది వరల్డ్లీ వే.
0: దీనికోసం భగవత్ ప్రేమను నీవు ఏమాత్రం కూడా నువ్వు దూరం చేయకూడదు.
1: అండ్ డోంట్ లూజ్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ ప్రేమను ఎంతవరకు నువ్వు దాన్ని సాధిస్తూ రావాలి.
1: అండ్ కీప్ ట్రెజర్ దట్ లవ్ టు ఎన్ ఎక్స్టెంట్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: దట్స్ వాట్ భగవాన్ సేస్. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ఒక్క తత్వాన్ని మనం పెట్టుకుంటే ఎన్ని కష్టములైనా కూడా పర్వతాల వలె వచ్చినటువంటి కష్టములు మంచు వలె మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ సేఫ్ గార్డింగ్ లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్, యూ కెన్ ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద డైమెన్షన్ ఆఫ్ ఎ మౌంటైన్.
0: ఎవరైనా సరే, ఏ దేశం వారైనా సరే, ఏ గ్రామం వారైనా సరే, మీలో ఉండినటువంటి దుర్గుణాన్ని ఇక్కడ ప్రశాంతంలో వదలండి.
1: లెట్ హిమ్ బి ఆఫ్ ఎనీ కంట్రీ, ఆఫ్ ఎనీ విలేజ్, ఆఫ్ ఎనీ ప్లేస్ ఫర్ ద మ్యాటర్.
0: ఈ దురభ్యాసములు కొన్ని వదిలిపెట్టండి.
1: గివ్ అప్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్
0: సద్భావము సచ్చింతలు కొన్నింటిని మీతో తీసుకుని పోండి.
1: డెవలప్ ఫాస్టర్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ బిహేవియర్.
0: అప్పుడే మీరు ఇక్కడికి వచ్చినందుకు సరైనటువంటి ఫలితము.
1: అండ్ దట్ ఈస్ ద ట్రూ పర్పస్ ఇన్ కమింగ్.
0: లేకపోతే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని శ్రమల కోర్చి ఇక్కడ వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: దెన్ వాట్ ఎల్స్? అదర్వైజ్ ఇట్ వుడ్ ఆల్ బి వేస్ట్. ది ఇన్కన్వీనియన్సెస్ యూ హ్యావ్, ది ఎక్స్పెండిచర్ ఇన్.
0: ఒక షాపుకు మనం వెళితే ఒక కర్చీఫ్ కావాలని కోరితే 10 రూపాయలు వాడి ముఖాన్ని కొడితే ఒక కర్చీఫ్ మన ముఖాన్ని కొడతాడు వాడు.
1: ఇఫ్ యూ గో టు ఎ షాప్ టు బై ఎ కర్చీఫ్, యూ పే హిమ్ 10 రూపీస్ అండ్ రిసీవ్ ద కర్చీఫ్ ఇన్ రిటర్న్.
0: నీవు 10 రూపాయలు అతనికి ఇవ్వకపోతే ఆ కర్చీఫ్ నీకు ఎట్లా అందిస్తాడు?
1: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైస్ 10 రూపీస్, హౌ టు ఎక్స్పెక్ట్ ద కర్చీఫ్?
0: అదే విధంగానే నీ దుర్గుణాన్ని ఇక్కడ ఇవ్వకపోతే సద్గుణాన్ని ఏ రీతి నీవు తీసుకునే అధికారం ఉంది?
1: లైక్ వైజ్ ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్ హియర్, హౌ డు యూ కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్?
0: మంచివి నేను అడగటం లేదు.
1: భగవాన్ ఇస్ నాట్ టాస్కింగ్.
0: నీ చెడ్డ నాకు ఇచ్చేసేయి.
1: గివ్ ఆల్ బ్యాడ్ టు భగవాన్.
0: నేను నీకు మంచి ఇస్తాను.
1: స్వామి విల్ గివ్ యూ గుడ్.
0: ఒక 100 రూపాయల నోటు చాలా పాడైపోయింది.
1: దేర్ ఇస్ స్పాయిల్డ్ 100.
0: చాలా ఆయిల్ అయిపోయింది.
1: ఇట్స్ ఫుల్లీ ఆయిల్.
0: ఏమేమో రాసి పైకి రాకుండా చేశారు.
1: ఇట్ హస్ గాట్ ఆల్ క్రిమినల్స్.
0: అలాంటి 100 రూపాయలు ఒక కూలివాడు కూడా తీసుకోడు.
1: ఈవెన్ లేబర్ వుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ 100 రూపీస్ స్పాయిల్డ్ నోట్.
0: కానీ అదే 100 రూపాయల నోటు రిజర్వ్ బ్యాంక్ పోయి ఇచ్చేస్తే దాన్ని తీసుకుని మంచి నోటు నీకు అందిస్తాడు.
1: బట్ ఇఫ్ యూ సరెండర్ ది స్పాయిల్డ్ 100 రూపీ నోట్ ఇన్ ఏ రిజర్వ్ బ్యాంక్, దే విల్ గివ్ యూ ఫ్రెష్ గుడ్ నోట్.
0: కనుక నీ దగ్గర పనికి మాలినటువంటి గుణాలంతా ఉన్నాయి.
1: యూ హావ్ గాట్ ఆల్ యూస్లెస్
0: దుర్గుణాలు, దురాలోచనలంతా ఉన్నాయి.
1: యూ హావ్ గాట్ ఆల్ బ్యాడ్ వికెట్
0: థాట్స్. దాన్ని ఎవరు అంగీకరించరు.
1: నోబడీ విల్
0: యాక్సెప్ట్. కన్న తల్లిదండ్రులైనా కూడా అంగీకరించరు.
1: ఈవెన్ పేరెంట్స్ డోంట్.
0: కానీ అట్టి దుర్గుణాలు నేను అంగీకరిస్తాను, నాకు ఇవ్వండి.
1: భగవాన్ ఇస్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ఆల్ అవర్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్.
0: నా నుంచి మీరు పవిత్రమైనటువంటి తీసుకుని పోండి.
1: రిసీవ్ ఫ్రమ్ భగవాన్.
0: మీరు బాగుపడండి, సమాజాన్ని బాగుపరచండి.
1: భగవాన్ విషెస్ దట్ వీ షుడ్ బి గుడ్ అండ్ మేక్ ది సొసైటీ.
0: మీరు ఆనందించండి, ఈ ఆనందాన్ని 10 మందికి పంచండి.
1: భగవాన్ వాంట్స్ us టు బి హ్యాపీ అండ్ షేర్ ద
0: హ్యాపీనెస్.
1: స్వామి
0: దేనిని ఎవరిని ఏది కోరటం లేదు.
1: భగవాన్ డజంట్ ఆస్క్ ఎనీథింగ్ ఎనీబడి.
0: మీ దుర్గుణాలు ఇక్కడ వదిలిపెట్టండి.
1: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: దురభ్యాసములు వదిలిపెట్టండి.
1: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: సదభ్యాసములు సద్గుణాన్ని పెంచుకుని పోండి.
1: డెవలప్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ థాట్స్.
0: అప్పుడే మీ కంట్రీ లోపల కూడా ఆహా ఎట్ట ఉన్నటువంటి వాడు ఎంత మార్పు కలిగాడు అని మీపైన చాలా గౌరవం కూడా పెంచుకుంటారు.
1: దెన్ యూ విల్ ఎర్న్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ వాచింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ.
0: పుట్టబట్టిపోయాడురా, 10 దినములు ఉంటున్నాడు, ఏమి తనలో మార్పు కలిగిందని చాలా మంది సహస్ర నేత్రాలతో చూస్తుంటారు.
1: People will be watching all around. He went to Prashantinilayam, stayed there for 10 minutes. What is the transformation in him?
0: కనుక ఈ యొక్క మార్పును మీరు చూపించాలి.
1: So we should show the change.
0: వర్క్షాప్ కు పోయినటువంటి కారు,
1: the car that goes to workshop,
0: new bolts, new nuts, new pins, అన్ని వేసుకుని చక్కగా మంచి పెయింట్ వేసుకుని వర్క్షాప్ నుంచి వస్తే అప్పుడు వర్క్షాప్ కు పోయినందుకు సరైనటువంటి అర్థం.
1: The car which is taken to the workshop for repair should come out of the workshop with the new bolts and
0: ఏ విధంగా పోయిందో ఆ విధంగానే తిరిగి వస్తే వర్క్షాప్ పోయి ప్రయోజనం ఏంటి?
1: If the car returns in the same spoiled condition, what is the fun of going to the
0: కాబట్టి సాధకులకంతా కూడా ప్రశాంతి మేము ఒక పెద్ద వర్క్షాప్, వండర్ఫుల్ వర్క్షాప్
1: for all aspirants. ప్రశాంతినిలయం ఈజ్ ది బెస్ట్ వండర్ఫుల్ వర్క్ షాప్.
0: ఎట్టి యొక్క ఫలితాన్ని కూడా ఆశించేటువంటిది కాదు.
1: నథింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ రిటర్న్ హియర్.
0: ఈ వర్క్ షాప్ లో జరిగినటువంటి పనికి ఏమాత్రమైనా కూడా బిల్లు వేసేటువంటిది కాదు.
1: యు ఆర్ నాట్ బిల్డ్, యు ఆర్ నాట్ ట్యాక్స్.
0: అంతా ఫ్రీ, అంతా ఫ్రీ.
1: ఎవ్రీథింగ్ ఇస్
0: ఎడ్యుకేషన్ ఫ్రీ,
1: ఎడ్యుకేషన్
0: హెల్త్ ఫ్రీ, వాటర్ ఫ్రీ, హృదయం ఫ్రీ.
1: Here everything is free, education free, health free, water free, heart free.
0: Kalaku anta meeku adhikaram untundali.
1: You got every right and all
0: that. Ready, ready.
1: Bhagavan
0: anubhavinchandi, anubhavinchandi, aanandinchandi.
1: Bhagavan is ever ready, experience and be blissful.
0: Bhajana bina sukha shanti nahi. హరి భజన బినా సుఖ శాంతి నహీ.

0: దీని తత్వమెరుగా ఎవరి తరము?
1: ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ డిసైడ్ దట్ వన్ ఇస్ గుడ్ అండ్ వన్ ఇస్ బ్యాడ్? బోత్ ఆర్ మేడ్ బై ద సేమ్ గాడ్. హూ కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్ దిస్?
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: నవీన నాగరికత యుగమునందు దినదినములకును అనేక విధమైన సమస్యలు పెచ్చు పెరిగిపోతున్నవి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ఆఫ్ సివిలైజేషన్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: జీవితంలో ఒక తీరని సమస్యలుగా రూపొందుతున్నది.
1: Life has become an endless problem itself.
0: ప్రయాణం యొక్క సౌకర్యములు అధికము కావటం చేత ప్రపంచమే ఒక చిన్నదైపోయినది.
1: The world has become so small because of transport facility.
0: ఒక్క ప్రదేశములో సమస్యలు ప్రారంభమైనప్పుడు మరుక్షణమునందే మరొక దేశమునందు కూడా ఇదే ప్రారంభం, ఇదే ఒక ప్రాబ్లమ్స్, సమస్యలు పెరిగిపోతున్నవి.
1: A problem at one place will certainly lead to another problem, same problem elsewhere, in another country.
0: మానవుడు అనేక విధములైనటువంటి సులభ మార్గములను కనిపెడుతున్నాడు.
1: Therefore, man is devising easy techniques.
0: కానీ ఈ సులభ మార్గంలో ఉండినటువంటి సమస్యలు కనిపెట్టినటువంటి వాడుకు గుర్తించడం లేదు.
1: But the inventor of these devices is not able to know the problems behind.
0: Margamulu sulabhamainave kaani samasyalu ati kashtamainatuntivi.
1: The solutions seem to be simple and easy, but the problems are so tough.
0: Patti vyakti kudanu shortcut chaala sulabhamainatunti margam kavali antadu.
1: Everyone wants a shortcut, an easy way.
0: Talanoppiki oka pill vesukunte talanoppi povali tacharanu.

0: moment he swallows a pill, he should be relieved.
1: అదే విధంగానే అన్ని సమస్యలు కూడాను కొన్ని పిలుస్తూనే సరిపోవాలి.
0: Likewise, he expects solutions to the problems with these pills.
1: అదే విధంగానే ఈనాడు మోక్షాపేక్ష కూడాను అతి సులభంగా లభ్యం కావాలి.
0: This day, even liberation should be easily attained.
1: సులభం అంటే ఏమిటి?
0: What do you mean by easy method?
1: నివారణ అంటే ఏమిటి?
0: What is remedial
1: method? Shortcut అంటే ఏమిటి?
0: What is shortcut?
1: ఇది కేవలం గుర్తించుకోవటానికి కూడాను చేతకానటువంటి సమస్యలు.
0: These are the things, the problems, which we cannot know.
1: ఈ ప్రాకృత జగత్తునందు,
0: in this physical world,
1: ఈ భౌతికమైన జగత్తునందు,
0: in this ephemeral world,
1: ఈ లౌకికమైన జగత్తునందు,
0: in this world, mundane world,
1: ఈ ప్రవృత్తి మార్గమునందు,
0: in this outward trend,
1: ఈ చిన్న చిన్న పదములకే మనం అర్థములను గుర్తించుకోలేకపోతున్నాం.
0: We are not able to understand the meaning of these simple words.
1: పదములు సులభమే కాని అర్థం అనంతము.
0: Words seem to be simple, but the meaning is infinite.
1: కనుక ఈనాటి సమస్యలన్నీ కూడాను కేవలం మానవుని యొక్క సంకల్ప వికల్పం ద్వారానే అభివృద్ధి పొందుతున్నవి.
0: Today there are problems because of thoughts and counter thoughts in everyone.
1: మనసు చాలా విచిత్రమైనటువంటిది.
0: మైండ్ ఇస్ మిస్టీరియస్.
1: ఇది చాలా విశిష్టమైనటువంటిది.
0: ఇట్ ఇస్ స్పెషల్.
1: దీని చర్యలు మరింత ఘనమైనటువంటివి.
0: ఇట్స్ యాక్టివిటీ ఇస్ ఆల్సో నో.
1: దీని నడతలు చాలా ఆశ్చర్యకరమైనటువంటివి.
0: ఇట్స్ యాటిట్యూడ్ ఇస్ సర్ప్రైజింగ్.
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక రూపం సొంత రూపం లేదు.
0: ఇట్ హాస్ నో ఫార్మ్ ఆఫ్ ఇట్స్ ఓన్.
1: ఇది ద్విధ ఒక విధమైనటువంటి యాక్ట్ చేస్తుంది, అనగా మోనో యాక్ట్.
0: మైండ్ acts mono action.
1: Rendinti endukunu praveshistundi.
0: It steps into both the fields.
1: Chanamulo sukhanni andistundi.
0: In a moment it makes you happy.
1: Maru chanamlone kashtanni chekurustundi.
0: Next moment it will put you to suffering.
1: Chanamulo dukkhamu maru chanamlone aanandamu.
0: Happiness and sadness follow.
1: Manasu leni sthanam jagattulo kanaraadu.
0: There is no place in this world where there is no mind.
1: Ekkada chusina manasu yokka prabhavamu ప్రత్యక్షమవుతుంటారు.
0: ఎవ్రీవేర్ యు ఫైండ్ ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్.
1: ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మనసు సర్వవ్యాపిగా రూపొందుతూ ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది థాట్స్ ద మైండ్ ఈస్ ఆల్ ప్రవేజ్.
1: కనుకనే మనోమూలం విధం జగత్, జగత్ అంతా కూడాను మనస్సు ద్వారా నిండి ఉంటున్నది.
0: దేర్ ఫోర్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్.
1: కనుక మన సుఖమునకు, మన దుఃఖమునకు, మన పాపమునకు, మన పుణ్యములకు, మన ఆనందమునకు, మన ఆహ్లాదమునకు, సర్వమునకు మనసే మూల కారణం.
0: Therefore, for the pain and the pleasure, for the merit and the sin, for the delight and the misery, is the mind that is the cause.
1: కనుకనే వేదాంత పరిభాషయందు మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్చేవు.
0: Therefore, in Vedanta,
1: మనసే ఈ బంధమోచ్చములకు మూల కారణమని నిరూపిస్తూ వచ్చింది.
0: So in Vedantic parlance it is said that is the mind that is the cause for liberation or bondage.
1: ఇట్టి మన ప్రభావాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు మనకు ఎట్టి సమస్యలు కూడాను మనల్ని బాధించవు.
0: When once we know the effects of the mind, you will never suffer.
1: నా దుఃఖములకు ఎవరో కారణమని నీ ఊహిస్తున్నావు.
0: You imagine that someone is responsible for your pain.
1: నీ ఆనందమును కూడాను ఎవరో కారణమని నీవు భావిస్తున్నావు.
0: You also consider someone is responsible for the pleasure.
1: నీ ఆనందమునకు కాని నీ దుఃఖమునకు కాని నీవే కారణం.
0: Either for your happiness or misery, you are responsible.
1: నీకు నీ సంకల్పములే మూల కారణము.
0: Your thoughts are responsible.
1: నీ సంకల్పమునకు నీ మనసే కారణము.
0: It's the mind that is responsible for these thoughts.
1: నీ సంకల్ప మనో రూపములే నీ యొక్క సుఖ దుఃఖములకు మూల కారణమని గుర్తించి వర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం.
0: Therefore, we should know the mind and thoughts are responsible for the pain and pleasure. With that knowledge, we should conduct ourselves.
1: జగత్తులో అనంతమైనటువంటి ఒక సంఖ్యలు జన్మిస్తూ ఉంటున్నవి.
0: We find so many innumerable creatures.
1: 84 lakhs jeevarasulu yokka jathulu untunnavi ee jagattunandu.
0: In this world there are 84 lakhs of species.
1: Andajamu,
0: andajam,
1: pindajamu,
0: pindajam,
1: swetajamu,
0: swetajam,
1: rudrujamu ani naalugu rakamulu.
0: Four varieties of species.
1: Andajam anaga guddulo putteetuvanti jeevulu.
0: Andaja, that which is born out of egg, hatched egg.
1: Pachulu,
0: birds.
1: Konni క్రిమకీటకాదులు,
0: ఇన్సెక్ట్స్,
1: చీమలు,
0: యాంట్స్,
1: ఇలాంటివన్నీ కూడాను గుడ్లతో పుడుతూ ఉంటాయి. పాములు కూడాను,
0: స్నేక్స్ ఆల్సో.
1: ఇవి 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
0: There are 21 lakhs of species.
1: ఈ గుడ్డలో పుట్టేటువంటి యొక్క జాతులు 21 లక్షల జాతులు ఉంటున్నాయి.
0: Those that hatch eggs number about 21 lakhs.
1: పిండజము, పిండజమనగా గర్భము ద్వారా జన్మించేటువంటివి.
0: పిండజ
1: గర్భం ద్వారా జన్మించే,
0: దట్ విచ్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వూంబ్.
1: మనుష్యులు, మృగములు, ఇంకా అనేక రకములైనటువంటి ఇవి కూడాను 21 జాతుల యొక్క ఇది ఉంటున్నాయి జన్మలు.
0: హ్యూమన్స్ అండ్ అనిమల్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ది వూంబ్
1: 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
0: దట్ 21 లాక్స్.
1: తదుపరి శ్వేతజము.
0: శ్వేతజం
1: మన చెమట ద్వారా పుట్టేటువంటి యొక్క క్రిములు ఎన్నో ఉంటున్నాయి.
0: దర్ సో మెనీ జర్మ్స్ ద బోర్న్ అవుట్ ఆఫ్ అవర్ స్వెట్.
1: ఇవి కూడాను 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
0: దర్ ఆల్సో 21 లాక్స్ వెరైటీ ఆఫ్ స్పీషీస్.
1: ఇంకా శ్వేతజమైంది, దుద్భుజము అనగా భూమి నుండి పుట్టేటువంటి ఉన్నాయి.
0: దెన్ ద నెక్స్ట్ కేటగిరీ బోర్న్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: ఇవి కూడాను 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్సో మేక్ ఎ టోటల్ ఆఫ్ 21 లాక్స్.
1: అన్ని 21 లక్షలుగా చూస్తే 84 లక్షల జాతులు జీవరాశులు ఉంటున్నాయి.
0: దే ఆల్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 84 లాక్స్ ఆఫ్ స్పీషీస్.
1: ఇన్ని 24 లక్షల జీవరాశుల లోపల జాతుల జీవరాశులు ఎందుకు మానవుడు అత్యంత ఉన్నతుడు అని.
0: Of all these 84 lakhs varieties of species, the birth of man is no blessed and highest. Of all the creatures, human birth is
1: rarest. Only
0: this varied species of mankind, all the rest are the living creatures.
1: ఒక్క మానవుడు మాత్రమే ఉత్తముడు అన్నారు.
0: మ్యాన్ ఈజ్ ఓన్లీ నోబ్లెస్ట్.
1: దుర్లభము అన్నారు.
0: ఇట్స్ రేర్.
1: దేని ఎందు దుర్లభం?
0: హౌ డు యూ సే దాట్?
1: ఆకారం నందా దుర్లభం?
0: ఇస్ ఇట్ బై ఫార్మ్?
1: తెలివితేటలు ఎందా దుర్లభం?
0: ఆర్ ఇంటెలిజెన్స్?
1: లేక యుక్తి ప్రయుక్తులు ఎందా దుర్లభం?
0: ఆర్ నాక్ ఆర్ ట్రిక్?
1: అంద సందములు ఎందా దుర్లభం?
0: ఆర్ బ్యూటీ?
1: ఆస్తి పాస్తులు ఎందా దుర్లభం?
0: ప్రాపర్టీ ఆర్ మనీ?
1: విద్యాది విహారు ఎందా దుర్లభం?
0: ఆర్ నాలెడ్జ్ అండ్ హ్యాబిట్స్?
1: ఏమీ కాదు.
0: Nothing was
1: ఇవన్నీ దుర్లభమే కాదు.
0: యూ కాన్ కన్సిడర్
1: మనకు లభ్యమయ్యేటువంటివి.
0: యూ కెన్ ఎక్వైర్ దెమ్ ఇన్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్.
1: ఒక కోతికుడు నువ్వు ప్రాక్టీస్ చేస్తే సర్కస్ లో సైకిల్ తొక్కుతుంది.
0: ఈవెన్ ఎ మంకీ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ కెన్ రైడ్ ఆన్ ఎ బైసికల్.
1: క్రూర మృగమైనటువంటి యొక్క పులి కూడాను ఈ యొక్క ట్రైనింగ్ చేసేటువంటి వారి వల్ల ఎంతో ఒక వినయంగా ఒక కుర్చీ పైన కూర్చుంటుంది.
0: యూ కెన్ ఆల్సో టేమ్ ఎ వైల్డ్ యానిమల్ లైక్ a tiger in a circus.
1: Ring master cheppinattuga vintundi.
0: It follows the command of the ring master.
1: Ivanni kudunu practice tho vachinatuntivi.
0: These are all acquired out of practice.
1: Manavudu kudunu practice tho vachinatuntivi.
0: Man also does same.
1: Inka itenlo durlabhamainatundi gunam edi untundadi.
0: Then what's the rarity here?
1: Anaga
0: meaning
1: tana tattvani tanu gurtinchukolenatundi okka vivanni kudunu mrugamulu pachulu krimikeet kadalu.
0: Animals, birds and insects cannot know their own nature.
1: సందర్శనాన్ని కోరి దానిని కనిపెట్టి దానిని అనుసరించి ఆచరించి ఆనందించేటువంటి గుణం మానవుడు.
0: ఇస్ ఓన్లీ మ్యాన్ హు హస్ గాట్ దిస్ స్పెషల్ క్వాలిఫికేషన్ యాజ్ టు నో ది ట్రూ నేచర్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: నిద్ర, భయ, మైదునాని సామాన్యమే తత్ పశువిన్నరాని.
0: దేర్ఫోర్ ఫుడ్, స్లీప్, ఫియర్ అండ్ ప్రొక్రియేషన్ are common to animals.
1: Jnanam narana adhikam visesha.
0: Man has got extra qualification of wisdom.
1: Jnanena sunyaha pasvissamanaha.
0: Bereft of wisdom he is animal.
1: Aa jnaname lekapothe veedu kudanu pasuvuto samaname.
0: When he has no wisdom he is equal to an animal.
1: Pasupachi mrugadulakunu manishiki undinatvantidi idokkate vyathyasam.
0: This is the only main difference between animals, birds, beasts and mankind.
1: Jnanam ante
0: what is this wisdom?
1: Bhautik jnanama?
0: Is it physical knowledge?
1: Lekin jnanama?
0: Or worldly knowledge?
1: Lekin ke vidhamaitvanti shastra jnanama?
0: Or science?
1: Inke vidhamaitvanti bookish knowledge ya?
0: Or is bookish knowledge?
1: Kaadu kaadu.
0: No.
1: Advaita darshanam jnanam.
0: The vision of non-dualism is true wisdom.
1: Anta okkate aneetundi satyanni gurtinchinatvantide nijamaina jnanam.
0: The primal truth that everything is one is the true wisdom.
1: Ee naadu innyo chadutunnam manam.
0: We read a lot today.
1: Sangeeta, sahitya, nitya, chitra, shilpi, physics, chemistry, botany, zoology, innyo vidyalu chadutunnam shastralu.
0: We have so many forms of knowledge today, the music, the literature.
1: Ivanni prakrutamainatundi vidyale.
0: దట్స్ ఆల్ వరల్డ్లీ నాలెడ్జ్.
1: ఈ జగత్తుకు సంబంధించినటువంటి విద్యలే.
0: దట్స్ రిలేటెడ్ టు దిస్ వరల్డ్.
1: కానీ ఈ ప్రాప్తంతో మనము ఏమాత్రము పరతత్వాన్ని పొందలేము.
0: విత్ దిస్ ఫిజికల్ నాలెడ్జ్ యూ కెన్ నెవర్ అటైన్ దిస్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఇవన్నీ ప్రవృత్తులు.
0: దట్స్ ఆల్ అవుట్ వర్డ్ నాలెడ్జ్.
1: కానీ మనం తెలుసుకోవాల్సినటువంటిది నివృత్తి.
0: బట్ వాట్ వీ షుడ్ నో ది ఇన్వర్డ్ ట్రెండ్.
1: నా దేహం సర్వులకు కనిపిస్తుంటుంది.
0: దిస్ బాడీ ఐ
1: నేను మానవ దేహము అనుకుంటున్నాము.
0: ఐ టేక్ దిస్ హ్యూమన్ బాడీ.
1: అయితే దేహాన్ని మానవ జాతిగా భావిస్తున్నావు.
0: బాడీ ఇస్ హ్యూమన్ నో డౌట్.
1: నీ చర్మంకి ఏమి జాతి?
0: దెన్ ది స్కిన్.
1: నీ రక్తానికి ఏమి జాతి?
0: ది బ్లడ్.
1: నీ బోన్స్ కి ఏమి జాతి?
0: బోన్స్.
1: నీ వెంట్రుకలకు ఏమి జాతి?
0: ది హెయిర్.
1: గాలికి ఏమి జాతి?
0: ఎయిర్.
1: గగనానికి ఏమి జాతి?
0: స్కై.
1: నీటికి ఏమి జాతి?
0: వాటర్.
1: నిప్పుకి ఏమి జాతి?
0: ఫైర్.
1: ఆకాశమునికి ఏమి జాతి?
0: స్కై స్పేస్.
1: ఏది జాతి లేదు.
0: వాట్ కమ్యూనిటీ కాస్ట్ దే బిలాంగ్ టు? నథింగ్ వాట్స్ ఎవర్.
1: దేహానికి మాత్రం మానవ జాతి అంటున్నావు, కానీ నీ దేహం యొక్క చర్మానికి ఏమి జాతి?
0: You say that the body is human, but how about the skin?
1: Skin ku skin jate.
0: Skin belongs to skin only.
1: Blood ku blood jate.
0: Blood belongs to the race of blood.
1: Bone ku bone jate.
0: Bone belongs to the group of
1: manav jate.
0: And human belongs to human race.
1: Aithe ee manav jati emitadi?
0: Then what is this human race?
1: Adi e nijamainatu divyamaina jati.
0: That is a divine race.
1: Dehanni aadharam cheskoni,
0: basing on the body,
1: దేహిని ఆదర్శంగా తీసుకుని,
0: taking indweller as the idea,
1: జగత్తునకు మనం చాటడానికి ప్రయత్నించాలి.
0: We have to propagate the principle. దేహం
1: క్షేత్రము.
0: Body is the field.
1: దేహి క్షేత్రజ్ఞుడు.
0: And the indweller is no.
1: కారులో కూర్చొని ప్రయాణం చేసినంత మాత్రం నీవు కారు కాదు, నీవు డ్రైవర్ అయిపోతావు.
0: But the simple reason you travel in a car, you are not the car, you are the
1: driver. వేరు.
0: Car and driver are different.
1: కాబట్టి నీ దేహం కారు.
0: So your body is a car.
1: దేహి డ్రైవర్.
0: And the indweller is the driver.
1: దేహియే దేవదేవుడు.
0: And that indweller is God the Almighty.
1: కనుకనే అట్టి దేవదేవ తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించాలి.
0: We have to recognize the divinity.
1: దేహము పాంచభౌతికము.
0: Body is a five senses.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: The body is bound to fall down one day or other.
1: దేహి నిరామయుండు.
0: Indweller is immortal.
1: గణుదింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ ఆర్ డెత్ అటాచ్మెంట్ ఆర్ లిబరేషన్. హీ డజంట్ క్యారీ ఎనీ ఇన్సిగ్నియా విత్ ఇట్.
1: దేహియే దేవదేవుడని.
0: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: ఆ దేహియే దేవదేవ.
0: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్.
1: కానీ ఈనాటి ఆధునిక యుగమునందు
0: in this modern
1: దేహమునకే ప్రధానమైనటువంటి దీన్ని అందిస్తున్నారు.
0: They attach value to the body.
1: దేహిని విస్మరిస్తున్నారు.
0: They forget the indweller.
1: అది ఏ దుఃఖములకు కారణము?
0: That is the cause.
1: అది ఏ పాపములకు కారణము?
0: That is responsible for the sin.
1: అది ఏ కష్టములకు కారణము?
0: That is responsible.
1: అది ఏ విచారములకు కారణము?
0: And anxiety.
1: మనం నిరంతరము సత్యంగా శాంతిగా మనం జీవించాలనుకుంటే దేహి తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In order to lead the life of truth and peace, we should know the indweller.
1: ఇది ఒక దైవ ప్రేమతో తప్ప అన్య మార్గంలో లభ్యమయ్యేటువంటిది కాదు.
0: దిస్ యూ కెన్ పొసెస్ అండ్ ఎక్వైర్ ఓన్లీ విత్ లవ్ ఫర్ గాడ్.
1: కనుకనే వేదం ఏ విధంగా చెప్పింది? సున్నంత విశ్వే అమృతస్య పుత్రః. ఇది ఉపనిషత్తు యొక్క వాక్యం.
0: ఇట్ ఈస్ ఉపనిషత్ దట్ డిక్లేర్స్ దట్ యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: అమృతస్య పుత్రః.
0: యు ఆర్ నెక్టరైన్ ఇమ్మోర్టల్.
1: కానీ నాయన, నీవు మానవుడిగా నీవు భావిస్తున్నావు.
0: You consider yourself
1: human. You consider
0: yourself
1: low. You think you are mean.
0: This is
1: weakness.
0: Is your weakness. Is your weakness.
1: అమృతం కంటే కూడా అధికమైనటువంటి వాడవు నీవు.
0: You are more than the nectar, the amrita.
1: నీ ముందు అమృతం పెడితే అది ఏమి రుచి లేనటువంటిదిగా ఉంటుంటుంది.
0: That nectar would be tasteless in front of you.
1: అంతటి రుచి, అంతటి శక్తి, అంతటి భావము నీ హృదయమునందు ఉంటున్నది.
0: Such a mighty taste in the power, feeling are in you.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య శక్తిని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాం.
0: We are not able to know clearly the divine power.
1: ఎవరికి తెలియకుండా మనం పాపాలు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం అనుకుంటాము.
0: We think that we commit sins without the knowledge of anybody.
1: ఇచ్చివాడు ఇతరులు ఎరుగక ఉన్నా ఈశ్వరుండెరుగడ.
0: Others may not know and watch, but God, does he not know this?
1: ఎక్కడో మేము బాత్రూమ్ లో చేసుకుంటున్నాము, ఎక్కడో ఎవరికి తెలియకుండా చేసుకున్నాము, ఎక్కడికో మేము రగ్గు కప్పుకొని చేసుకుంటాం అనుకుంటారు మీరు. కానీ ఇవన్నీ పరులను దాచబెట్టచ్చు, కానీ పరమాత్మకు దాచడానికి వీలు కాదు.
0: యూ థింక్ దట్ దీస్ సిన్స్ ఆర్ కమిటెడ్ ఇన్ బాత్రూమ్ ఆర్ కవరింగ్ ద బాడీ విత్ ఏ రగ్, బట్ అదర్స్ మే నాట్ నో బట్ గాడ్ నోస్. దోషంలే
1: మనకు రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ గా వస్తున్నాయి.
0: బికాజ్ అవర్ ఓన్ మిస్టేక్స్ విల్ కమ్ బ్యాక్ టు యు యాస్ రియాక్షన్.
1: చేసిన దోషాన్ని మర్చిపోతున్నావు నీవు.
0: వి ఫర్గెట్ ద సిన్స్ వి కమిట్.
1: కష్టం వచ్చినప్పుడు నీవు దీన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: బట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో.
1: ఈ కష్టములు ఎవరి ద్వారానో మనకు లభ్యమైనాయని భావిస్తున్నావు.
0: యు థింక్ దట్ సమ్వన్ ఇస్ ద కాజ్ ఫర్ ద ట్రబుల్.
1: కాదు కాదు కాదు. చేసిన కర్మములు తప్పినది కాదు.
0: ఆల్ యువర్ యాక్షన్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ యు కెనాట్ ఎస్కేప్.
1: కర్మదాటవశమా నరుడా కర్మదాటవశమా ఆ కర్మదాటవశమా.
0: ఓ మ్యాన్, కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ? ఈజ్ ఇట్ పాసిబుల్?

0: కర్మదాట వశమా, కర్మదాట వశమా.
1: యు మే బి ఏ గ్రేట్ స్కాలర్, హావింగ్ గోన్ త్రూ మెనీ ఆఫ్ ద సీక్రెట్ టెక్స్ట్. యు మే బి వర్షిపింగ్ యువర్ డెయిటీ ఎవ్రీ డే. యు మే బి ఇన్ ఎ ఫారెస్ట్. You may undertake penance, but you cannot escape from the destiny.
0: Chinna chellimillo munchina gaani, enni samudramu ninchina gaani.
1: You may immerse it in a small tank or in an ocean.
0: Kadaventora neerantera.
1: As is the pot, so is the measure of water you collect.
0: Kavalannanu ekkuva raadura karmadaata vashama naruna, karmadaata vashama, karmadaata vashama.
1: Even if you want to collect more than the measure of the pot, you cannot collect it. You can never escape from destiny.
0: Kaani okka daivaanugrahamto edanti karmalaina daatavachu.
1: However, with God's grace, you can
0: transcend.
1: There may be the sins which are of the size of
0: a mountain.
1: The sins may be that of a forest, but it can be put on fire in a moment of time. You should receive God's grace. You should receive God's grace. You should have the divine relationship.
0: అలాంటి సమయం నందు ఎలాంటి పాపములైనా పరిహారం చేసుకోవచ్చు.
1: At that moment you can atone any type of sin.
0: ఇది కలియుగము.
1: This is age of Kali.
0: కుడి చేతితో చేస్తే ఎడమ చేతిలోనే రిజల్ట్స్ వస్తున్నాయి.
1: What is done with the right hand, the left hand will find out the result.
0: ఎప్పుడో ఏ జన్మమో ఏ తరంకో నీవు కాచుకోనక్కరలేదు.
1: You don't need to wait for the results for
0: it. ఏ రూపంలో వస్తుందో, ఏ భావంలో వస్తుందో, ఏ స్థితిలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: You cannot decide in what form, when, how.
0: ఎక్కడ ఉండినా అది తప్పినది కాదు.
1: You cannot escape wherever you are.
0: అడవులయందున్న,
1: you may be in a forest.
0: ఆకాశమునన్న,
1: or in space.
0: పట్టణమునన్న,
1: in a city.
0: పల్లెనున్న,
1: a village.
0: గుట్ట మీద నున్నా,
1: on the mountain top.
0: నట్టేటబడి ఉన్నా,
1: or in the midst of the sea.
0: విడువదు నిన్ను ఓ విద్యార్థులారా,
1: భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ. వేర్ ఎవర్ యూ మే బి, ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ద డీప్ సీ, భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ.
0: ఎక్కడ ఉండినా విడిచడానికి వీలు కాదు.
1: యూ మే బి ఎనీ వేర్, భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ.
0: కానీ అట్టి ప్రేమను మీరు సంపాదించుకోవాలి.
1: బట్ హౌఎవర్ యూ షుడ్ పొసెస్ సచ్ లవ్,
0: అట్టి దయను మీరు పొందడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ ది రిసిపియంట్స్ ఆఫ్ భగవాన్స్ కంపాషన్.
0: అదియే మీరు సాధించవలసినటువంటి గొప్ప సాధన.
1: That should be the achievement in this.
0: Dhanam ravachu povachu,
1: money comes and goes.
0: Janmamlu kuda ennu ettavachu ettakunda povachu.
1: You may be born again and again.
0: Kaani daivam anetuvindi oka tattamu okka thuri vaste podu.
1: But yet the divinity, when once it is there, it shall never vanish. Vaste
0: podu okati,
1: one thing if it comes it doesn't go.
0: Vaste raadu,
1: another if it goes it will never come back.
0: Podu raadu,
1: another, and neither it goes.
0: ఈ మూడింటిని మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should try to know all these three.
0: వస్తే పోదు ఇంకా.
1: If it comes, it will never go.
0: ఏమిటది?
1: What is that?
0: అది ఏ జ్ఞానం?
1: That is wisdom.
0: జ్ఞానం వచ్చింది పోయింది, జ్ఞానం వచ్చింది పోయింది, అది జ్ఞానం కాదు. అది
1: if you say wisdom has come, it vanished, it's not wisdom.
0: ఒక్కసారి జ్ఞానం వచ్చినా తిరిగి పోదు.
1: When once wisdom comes, it will never leave you.
0: రెండవది పోయిందా తిరిగి రాదు.
1: The second, if it goes, it will never come back.
0: అది ఏ అజ్ఞానం?
1: That is ignorance.
0: Podu radu.
1: Next, neither comes nor goes.
0: Divyattamu prema.
1: That is the divine love.
0: Poyyanikanti kaadu, vachetuvanti kaadu.
1: It neither goes nor comes.
0: Okkathuri nee hrudayamlo praveshinchana ayipoyindi inka.
1: When once it is there in your heart, that comes to stand.
0: Ee moodintini vidyarthulu chakkaga gurtinchali.
1: Students should know all these three.
0: Kontha kaalam bhakti, mari kontha kaalam daniki virakti. Ee vidhanga raakudadu.
1: Sometimes they are devoted, sometimes they are not.
0: ఇది భక్తియే కాదు.
1: It's not devotion at all.
0: రాకపోకలగనటువంటి అజ్ఞానమే.
1: That which comes and goes is ignorance.
0: వచ్చేది పోయేది అజ్ఞానమే.
1: Ignorance comes and goes.
0: అది ఏ అహంకారము.
1: That is ego.
0: అహంకారం వస్తుంది పోతుంది.
1: Ego comes and goes.
0: ధనము కలిగిన నాడు, కలిమి కలిగిన నాడు, కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుచుండు.
1: At times of affluence, prosperity, he denies even God.
0: Kalimi నిలిచిపోవా కనపడు దైవంబు.
1: When money goes, then he will see God then.
0: అది ఉండినంత వరకు కైలాసపతినైన ధిక్కరించి పాపి తిరుగుచుండు.
1: So long there is money, the sinner moves about disobeying God.
0: ధనము అది కాదు.
1: It's not the money that's.
0: గుణమే మన ధనము.
1: The character is the true wealth.
0: ఈ ప్రాకృతమైనటువంటి ధనములు ఎన్నో మారుతుంటాయి.
1: The worldly money changes.
0: ఈనాడు మీ తండ్రి గారు ఏదో 500 rupees నీకు మనీ ఆర్డర్ చేశాడు.
1: Supposing a father sends you 500 rupees by money order.
0: 500 rupees చేతిలో పట్టుకుని నోట్ ను ఇది నాది అని ఆనందపడుతుంటే,
1: వాచింగ్ ది 500 rupee note యూ ఫీల్ హ్యాపీ.
0: ఆ 500 rupees నీ ముఖాన్ని చూసి నవ్వుతుందట.
1: ద 500 rupee note స్టార్ట్స్ లాఫింగ్.
0: ఒరే పిచ్చివాడ, సాయంకాలానికి నేను ఇంకొక అంగడికి పోతున్నాను.
1: The 500 rupee currency note tells you that
0: నీ దగ్గర నేను శాశ్వతంగా ఉండేటువంటి దాన్ని కాను.
1: I will not stay with you permanently.
0: ఇలాంటి ముఖాలు ఎన్నో చూచాను, ఇంక ఎన్నో చూడబోతాను.
1: I have seen so many faces like you. And also in future.
0: కాబట్టి నేను నిలిచేదాన్ని కాదు అని చెప్తుందట.
1: And the note tells you.
0: ధనం ఒక దగ్గర నిలుస్తుందా?
1: Money will not stay with anybody.
0: కాళ్ళ కింద నీళ్ల వలె కదిలిపోతుంటాది.
1: It is something like a flowing water, ever flowing water.
0: కానీ ధనం ఏ ధనము?
1: But what is that wealth?
0: అనుగ్రహ ధనము.
1: It is the wealth of grace.
0: ప్రేమ ధనము.
1: That's the wealth of love.
0: అది ఏ ఆశీర్వాద ధనము.
1: That is the wealth
0: అది ఏ అనుగ్రహ ధనము.
1: That is the wealth of grace.
0: ఆ ధనము ఒక్కతూరి వచ్చినా తిరిగి పోదు ఇంకా.
1: That wealth when once it comes it will
0: vanish. దాన్ని మీరు సంపాదించుకోవాలి.
1: That we should acquire.
0: జన్మ జన్మల యొక్క ఫలితం చేతనే ఇప్పుడు ఈ యొక్క అవకాశం లభ్యమైంది.
1: It's because of a crude merit of the past lives you could be born here.
0: పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన ధనాన్ని మనము వచ్చింది కదా అని వినియోగించుకోవచ్చును, కానీ ఈనాడు కూడా తిరిగి దాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
1: నో డౌట్ యూ కెన్ ఎంజాయ్ ది వెల్త్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్, బట్ యూ షుడ్ యాడ్ ఆన్ ఈవెన్ ద ప్రెసెంట్.
0: మా నాన్నగారు సంపాదించినటువంటిది కాబట్టి ఈ 10,000 rupees నా దగ్గర ఉందని ఖర్చు పెట్టుకోవచ్చును.
1: యూ మే స్పెండ్ ఆల్ ది 10,000 rupees.
0: కానీ ఈ 10,000 rupees ఎంతకాలం నీకు పనికి వస్తాయి?
1: బట్ వాట్ విల్ హ్యాపెన్ లేటర్?
0: పోతుంది, ఖర్చు అవుతూ అవుతూ అవుతూ అవుతూ 10,000 rupees అయిపోయిందట్టునే నీవు బికారైపోతావు.
1: ఆఫ్టర్ 10,000 rupees ఆర్ ఎగ్జాస్టెడ్ యూ బికమ్ ఏ బెగ్గర్.
0: కనుక ఈ 10,000 rupees తండ్రి సంపాదించింది పెట్టుకుని నీ సంపాదన నువ్వు దాన్ని ప్రయోగించుకోవాలి.
1: విత్ 10,000 rupees గివెన్ టు యూ బై యువర్ ఫాదర్ యూ షుడ్ యాడ్ ఆన్.
0: వేదాంతమునందు క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అన్నారు.
1: వేదాంత సేస్ ద మూమెంట్ మెరిట్ ఈస్ ఎగ్జాస్టెడ్ the soul returns back to the earth.
0: క్షీణించిపోతానే ఇది కూడా క్షీణించిపోతుంది.
1: The moment the merit diminishes you also lose the state. How?
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఎలక్షన్ లో నిలిచాడు ఒక విద్యార్థి.
1: A student contested in the election.
0: దాంతో జయమైపోయింది.
1: He won the election.
0: అసెంబ్లీలో పోయాడు.
1: He went to the assembly.
0: అసెంబ్లీ హాల్ లో కూర్చున్నాడు.
1: He sat there in the assembly hall.
0: ఒక ఎమ్మెల్యే అయినాడు.
1: Now he is an MLA.
0: ఎంత వరకు?
1: How long?
0: 5 years.
1: 5 years only.
0: తిరిగి ఒక్కో సంవత్సరం ఒక్కో సంవత్సరం తరిగిపోతూ వచ్చింది.
1: 1 year passes, another year passes.
0: 5 సంవత్సరాలు పోతానే తిరిగి ఇంటికి రావాల్సింది అసెంబ్లీలో కూర్చోవడానికి వీలు కాదు.
1: ఆఫ్టర్ ద టర్మ్ ఆఫ్ 5 years ఓవర్ హీ మస్ట్ రిటర్న్.
0: చీనే పుణ్యే మత్స్యలోకం విశంతి ఇదంతా అయిపోయింది.
1: ఆల్ దిస్ మెరిట్ ఇస్ ఎగ్జాస్టెడ్.
0: కనుక అది అయిపోయే లోపల తిరిగి ప్రజల యొక్క మన్నన్ను కొంతవరకు సంపాదించుకోవాలి.
1: దెన్ యూ షుడ్ సీ దట్ హీ విల్ విన్ ది అప్రిసియేషన్.
0: నీకు ప్రాప్తించింది ఈ యొక్క ప్రాప్తి.
1: You could have this deservedness because
0: of past life. With all
1: sacred thoughts you can develop the accrued merit of the
0: past. Present, rendu cheri future ku plus plus plus aipothundi.
1: Therefore the past and the present will add on. It would only add or multiply.
0: కనుకనే నీవు ఈ యొక్క జన్మంలో కూడాను పవిత్రమైన రీతిగా నీవు జీవితాన్ని గడపాలి.
1: సో ఇన్ ది ప్రెసెంట్ లైఫ్ యూ షుడ్ లీడ్
0: అందుకున్నటువంటి గ్రేస్ను ప్రేమను ఒక అనుగ్రహాన్ని నీవు తప్పక దాన్ని బలపరచుకోవాలి.
1: యూ షుడ్ స్ట్రెంగ్థెన్ ద గ్రేస్ అండ్ ద లవ్ యూ రిసీవ్డ్.
0: అప్పుడే దీని యొక్క ప్రాప్తి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ డిజర్వ్ దిస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్ని డిగ్రీలు తీసుకున్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది డిగ్రీస్ యూ గెట్,
0: ఎంత చదువులు చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్,
0: ఏ ఉద్యోగాలు చేసినప్పటికీ,
1: ఎనీ జాబ్ యూ డు,
0: ఎంత ధనం సంపాదించినప్పటికీ,
1: మనీ యూ ఎర్న్,
0: ఇవన్నీ కూడాను శాశ్వతాలు కాదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
1: ఎర్న్ రెప్యుటేషన్, గుడ్ నేమ్.
0: జననము వచ్చినందుకు ఆ కీర్తిని మనం సంపాదించినందుకే ఆ జన్మం యొక్క సార్థకం.
1: హావింగ్ బీన్ బోర్న్, get a good name, that is the aim.
0: ఎప్పుడు చూసినా ఇంకా తప్పులు చేస్తూనే చేసి తప్పక దాన్ని బలపరచుకోవాలి.
1: యూ షుడ్ స్ట్రెంగ్ దెన్ ద గ్రేస్ అండ్ ద లవ్ you received.
0: అప్పుడే దీని యొక్క ప్రాప్తి మనకు లభ్యమవుతుంది.
1: Then only you deserve this.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,

0: If we go on repeating mistakes committed again and again, when can you really try to achieve that?
1: దొంగ ఉండినాడు.
0: There's a thief.
1: దొంగతనం చేసేది జైల్లో పోయి కూర్చునేది.
0: He commits a theft and he'll be imprisoned.
1: చాలా పెద్ద దొంగతనం, ఒకరు చంపి దొంగతనం చేశాడు.
0: Really, he killed one person and committed burglary.
1: వాళ్ళని తీసుకుని పోయారు, మూడేళ్లు కఠిన శిక్ష అని జైల్లో పెట్టారు.
0: He was taken, kept in a prison for 3 years.
1: సరే, మూడేళ్లు కూడా జరిగిపోయింది.
0: 3 years completed.
1: ఆ యొక్క పోలీస్ అక్కడ జైలు సూపరింటెండెంట్ వచ్చాడు.
0: The jail superintendent came.
1: నాయన, నీ గడువు తీరిపోయింది.
0: The period of punishment is over.
1: రేపటి దినం నిన్ను వదిలిపెట్టేస్తున్నాము.
0: You will be released tomorrow.
1: నీ తట్టా బుట్టా చట్టా అంతా కూడా చెక్ చేసుకో అన్నాడు.
0: Check up your baggage. Baggage.
1: బ్యాగేజ్ అంతా తీసుకోమన్నాడు. అప్పుడు వాడు చేతులు పొక్కి ఆ యొక్క సూపరింటెండెంట్ చెప్తున్నాడు.
0: అండ్ దెన్ ప్రిజనర్ పేడ్ హిస్ రెస్పెక్ట్స్ అండ్ స్టార్టెడ్ స్పీకింగ్ సూపరింటెండెంట్.
1: తిరిగి రేపోమన్నాడు, తిరిగి వస్తాను కదా, ఇవి ఇక్కడే ఉండని అన్నాడు.
0: ద ప్రిజనర్ సేడ్, సార్, ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టుమారో ఆర్ డే ఆఫ్టర్, బెటర్ ఐ కీప్ మై బ్యాగేజ్ హియర్.
1: ఇంకా నేను దొంగతనం చేస్తాను అని వాని ఉద్దేశం.
0: హిస్ ఐడియా ఈస్ టు రిపీట్ ద సేమ్ థెఫ్ట్.
1: అలాంటి వాడికి ఏం చేసి ఏం ప్రయోజనం?
0: What is the fun of doing anything to
1: ఒక్క తోడి మనం జైలుకి పోయినవా, తిరిగి జైలుకి పోకుండా చూసుకోవాలి.
0: When once you are in a prison, you should never enter.
1: మందులు తినేది దేనికోసం అని చెప్పి ఎవరినైనా ప్రశ్నిస్తే రోగ నివారణ కోసం అంటారు.
0: If you ask anybody why do you take medicine, they say to seek relief.
1: సరి అయిన ఆన్సర్ కాదు.
0: It's not correct answer.
1: ఎందుకు మందు తింటున్నావు?
0: Why should you take medicine?
1: మందు తినకుండా ఉండే కోసం మందు తింటున్నాను.
0: We take medicine to see that we don't take again.
1: అది సరి అయినటువంటి ఆన్సర్.
0: That is the correct answer.
1: కాదు, నేను రోగం నివారణ కోసం అంటారు.
0: We say it's for cure.
1: పోనీ ఆ మందుకు ఆ రోగం నివారణ కావచ్చు, కొత్త రోగం ఒకటి రావచ్చు.
0: This medicine may be a cure for the disease.
1: You
0: may
1: have another disease.
0: Then you need another medicine later.
1: మందు తినే దేనికోసం అంటే ఇంకా మందు తినకుండా ఉండే కోసము, అనగా రోగమే రాకుండా ఉండే కోసం.
0: You take medicine now so that you don't need any medicine later.
1: జన్మం వచ్చిందే దేనికోసము?
0: Why are you born?
1: తిరిగి జన్మం రాకుండా ఉండే కోసం జన్మం.
0: Not to be born again.
1: అది సరైన ఆన్సర్.
0: That is the correct answer.
1: పరీక్షకు ఎందుకు నువ్వు పోతున్నావు?
0: వై డు యు అపియర్ ఫర్ ఎగ్జామ్?
1: తిరిగి పరీక్షకు పోకుండా ఉండే కోసం పోతున్నావు.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ యు డోంట్ అపియర్ అగైన్.
1: అంతేగాని తిరిగి నీ పరీక్ష పోవటం ఫెయిల్ కావటం, పరీక్ష పోవటం ఫెయిల్ కావటం ఇదేనా? ఇది కాదు. తిరిగి పరీక్షకు పోకుండా ఉండాలి.
0: ఇఫ్ యు అపియర్ ఫర్ ఎగ్జామినేషన్ నౌ, సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ లేటర్.
1: ఇలాంటి ఆన్సర్స్ మనం చక్కగా గుర్తించుకొని త్వరగా వర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో హావ్ టు నో ది ఆన్సర్స్ క్లియర్లీ అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్.
1: పిల్లలందరూ కూడా ఇలాంటి దీర్ఘమైన ఆలోచనలు చేయటం లేదు.
0: స్టూడెంట్స్ విల్ నాట్ థింక్ దట్ డీప్ ఎనఫ్.
1: ఒక చిన్న పదం,
0: a small word,
1: nityamu nenu ostunnanu antaru.
0: We say that I come every day.
1: Nityam anaga em?
0: What do you mean by nityam?
1: Abbo, idi chaala pedda artham tho kudinatundi.
0: It has got lot of meaning.
1: Nityam anaga mana udrishti lopala dinamu antuntaru.
0: Nityam means every day, a day.
1: Nityam anaga marpu chendanatundi.
0: నిత్యము మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజ్.
1: నిత్యమైనటువంటిది,
0: దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: సత్యమైనటువంటిది,
0: దట్ విచ్ ఇస్ ట్రూ.
1: త్రికాల బాధ్యమైనటువంటిది,
0: విచ్ ఇస్ ఇండివిజువల్.
1: మూడు కాలములందు మారనటువంటిది,
0: దట్ విచ్ డస్ నాట్ చేంజ్.
1: నిత్యము,
0: దట్ ఇస్ నిత్యం.
1: ఇంత గొప్ప అర్థంగా ఉండేటువంటి దాన్ని నిత్యం అంటే ఒక దినము గా మనం భావిస్తున్నాం.
0: ఇట్ హస్ గాట్ సచ్ ఎ గుడ్ లాట్ ఆఫ్ మీనింగ్.
1: వేదాంత పరిభాష యందు ఒక్కొక్క పదమున కూడా ఎంతో అమితమైనటువంటి అఖండమైనటువంటి యొక్క విలువలంతా ఉంటున్నాయి.
0: ఇన్ వేదాంత every small word has got infinite meaning behind.
1: Vidyarthulara,
0: students,
1: mana jeevitham anetundi paramarthika jeevitham.
0: Our life should be spiritual.
1: Kaani ippudu manam jeevichedi vyavaharika jeevitham.
0: But we lead a worldly life.
1: Kaani deeni phalathamu pratibhashikam.
0: But the result is one of mistaken identity.
1: Paramarthikamu,
0: spiritual,
1: vyavaharikamu,
0: worldly,
1: pratibhashikamu.
0: And that mistaken identity,
1: ekatvani manam chudali.
0: We should know the unity of the three.
1: దీనిని త్రికూటము అన్నారు.
0: This is called
1: త్రికూటం. ఆ త్రికూట స్వరూపుడే భగవంతుడు.
0: God is in the form of త్రికూటం.
1: త్రికూటం అనగా ఏమిటి?
0: What do you mean by త్రికూటం?
1: సముద్రము.
0: Ocean.
1: సముద్రం ఇది పారమార్థికము.
0: This ocean is spiritual.
1: ఈ సముద్రం అనేటువంటి దాంట్లో అలలు ఒకదాని తర్వాత ఒకటి పుడుతూ ఉన్నాయి, ఇదే వ్యావహారికము.
0: So many waves emanate, originate out of this ocean.
1: ఈ వేవ్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
0: Where from are they born?
1: సముద్రం నుంచినే పుడుతున్నాయి.
0: They're born out of the ocean.
1: ఈ సముద్రంలో ఏ రుచి ఉంది?
0: What taste is there?
1: ఆ రుచి ఈ వేవ్స్ లో కూడా ఉంటుండాలి.
0: The taste of the ocean is very much there in a wave.
1: ఈ సముద్రంలో ఏ విధమైనటువంటి యొక్క తెలుపు ఉంది?
0: What kind of
1: brightness is there? సముద్రంలో ఏ గుణములు ఉంటున్నావో అలల్లో కూడా అదే గుణములే ఉంటున్నాయి.
0: The qualities of the ocean are very much there in waves.
1: కాబట్టి పారమార్థికమైనటువంటి సముద్రం నుంచి వ్యావహారికమైనటువంటి అలలు మనం పుడుతున్నాయి.
0: Therefore, out of the spiritual ocean, there starts the waves of worldly life.
1: ఈ యొక్క వ్యావహారికమందు కూడాను

0: పారమాత్మికమైనటువంటి భావాలు ఉండాలి.
1: సో ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్ వీ షుడ్ కీప్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: ఈ వ్యవహారికమందు కూడాను ప్రాతిభాసికము నురుగుంటుండాలి.
1: దెన్ వీ ఫైండ్ ద ఫోమ్ ప్రాతిభాసిక.
0: కనుకనే సముద్రమునందు అలలియందు నురుగునందు ఒకే గుణం ఉంటుండాలి.
1: Therefore, the ocean, the wave, and the foam,
0: అప్పుడే ఇది సముద్రం చెప్పడానికి వీలవుతుంది.
1: Then only you can call it, it's a wave.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: సచ్చిత్ ఆనందం అనేటువంటి ఓషన్ నుంచి కూడాను మానవత్వం అనేటువంటి అలలు పుట్టేది.
1: Out of this ocean of Satchidananda, the being, awareness and bliss, you find the waves of mankind. So everyone must possess this Satchidananda.
0: Sat anaga emiti?
1: What is Sat?
0: Being.
1: Sat is being.
0: Chit anaga emiti?
1: What is Chit?
0: Awareness.
1: Awareness.
0: Ee rendinti oka ekattamu aanandam.
1: The combination of the two is ananda, bliss.
0: కనుకనే మనం ఆనందాన్ని కోరుతున్నాము.
1: యు వాంట్ టు బి బ్లిస్ఫుల్.
0: చిత్ అనేటువంటిది మనలో ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అవేర్నెస్ ఇన్ యూ.
0: సత్ అనేటువంటిది కూడా మనలో ఉంటుండాలి.
1: ద బీయింగ్ ఈజ్ ఇన్ యూ.
0: కనుకనే మన బాబా అనేటువంటి పదంలో ఉండే ఈ యొక్క సత్యాన్ని మీరు గుర్తించవచ్చును.
1: యు కెన్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇన్ ది వెరీ నేమ్ బాబా.
0: బాబా డబుల్ డిగ్రీ, బిఏ బిఏ.
1: Baba has got double degree, BABA.
0: B, first B, bliss, being.
1: First B, being.
0: Being.
1: Being.
0: A, awareness.
1: A, awareness.
0: B, bliss.
1: B, bliss.
0: A, ananda.
1: A, ananda.
0: Chusava. Sat, chit, ananda, swarupamainatundi ee Baba.
1: Baba is the very embodiment of Satchidananda, being, awareness and bliss.
0: Prati manavuni yandu kudanu ee naku naligintu oka tattvam untunnayi.
1: In every man, in every creature, there is this
0: spirit of Satchidananda.
1: We see many people die in front of us.
0: Kani nenu untanu ani namuthunnadu
1: vedu. But one feels that he is permanent.
0: Anaga ade being cheptundadi. Mare neevu chachetunte vaadu kaadu.
1: You are not.
0: Deham potundadi. Neevu chaavavu.
1: It's the body that dies, but not you, the spirit.
0: Kanukane atma satyamainatundi, nityamainatundi.
1: So this atma is permanent
0: truth.
1: It has no death.
0: Aite.
1: However.
0: ఈ దేహానికి కూడాను అలాంటి తత్వం రావాలి.
1: ద బాడీ ఆల్సో షుడ్ నో దిస్ నేచర్.
0: అంటే ఏమిటి, దేహం చావకుండా ఉండాలా? కాదు, దేహం పోయినా తిరిగి జన్మం లేదు.
1: ఈవెన్ ది బాడీ డైస్, వన్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: అట్టి దైవ ప్రేమ అనేటువంటి అమృతాన్ని తాగినటువంటి వానికి నో జన్మ, పునర్జన్మ నవిద్యతే.
1: దేర్ఫోర్ ద వన్ హూ డ్రింక్స్ ద నెక్టర్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: పునరపి జననం, పునరపి మరణం, అది కాదు మనకు.
1: ఇది లైఫ్ షుడ్ నాట్ బి ది రిపీటెడ్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: వడ్ల గింజ ఉంటుండాలి.
1: హియర్ యు ఫైండ్ ద ప్యాడీ.
0: ప్యాడీ,
1: ప్యాడీ.
0: ఈ ప్యాడీని మట్టిలో వేస్తే,
1: ఇఫ్ యు జస్ట్ సో ఇట్ ఇన్ సోయిల్,
0: పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం.
1: యాస్ ప్యాడీ గ్రెయిన్స్ ఆర్ సోన్ దే గ్రో అగైన్ అండ్ అగైన్.
0: ఆ హస్క్ తీసివేసేయండి.
1: రిమూవ్ ద హస్క్.
0: మట్టిలో పెట్టండి.
1: కీప్ ఇట్ ఇన్ ద గ్రౌండ్.
0: పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ నవిద్యతే.
1: ఇట్ విల్ నెవర్ స్ప్రౌట్ అప్, ఇట్ విల్ నెవర్ జర్మినేట్.
0: రాదింక జన్మ.
1: ఇట్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: హస్కే మన యొక్క అభిమానము.
1: సో దిస్ హస్క్ ఆఫ్ ది ప్యాడీ గ్రెయిన్ ఇస్ అవర్ అటాచ్మెంట్.
0: అభిమానం అనే హస్క్ ఉండినంత వరకు కూడాను మనకు పునరపి జననం, పునరపి మరణం.
1: సో లాంగ్ దేర్ ఇస్ ది హస్క్ ఆఫ్ అటాచ్మెంట్, వీఆర్ బౌండ్ టు బి బోర్న్ అగైన్.
0: కనుకనే శంకర్ల వారు కూడా చెప్పాడు.
1: సో శంకరా సెడ్,

0: When death is at your doorstep, your grammar will not come to your rescue. Oh fool, chant the name of God. Hari Govinda, Hari Govinda.
1: Oh manda buddhi.
0: Oh dull-headed dunce.
1: Oh doubt buddhi.
0: Oh doubting fellow.
1: నీవు ఏమాత్రం కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇవన్ ఇట్ ఫ్రేజ్.
1: హరి గోవింద, హరి గోవింద,
0: రిపీట్ గాడ్స్ నేమ్. హరి గోవింద,
1: దైవాన్ని స్మరించు.
0: థింక్ ఆఫ్ గాడ్.
1: దైవ ప్రేమను నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్, ఎంజాయ్ గాడ్స్
1: అమృతాన్ని నీవు ఆరగించు.
0: ఆల్సో డ్రింక్
1: ఆనందాన్ని అనుభవించు.
0: బీ బ్లిస్ఫుల్.
1: అన్యులకు పంచు.
0: షేర్
1: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ప్రయత్నించు.
0: అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంజాయ్ గాడ్స్ బ్లెస్.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
0: దిస్ ది చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: సంపాదించాను, ఇండ్లు కట్టాను, అది చేశాను, ఇది చేశాను, ఏం చేసి ఏం ప్రయోజనము?
0: Not that you have earned money, that you constructed
1: a house for yourself. As
0: you leave this world, you must go
1: empty-handed. You
0: cannot take even a minute
1: thing. If there is
0: possibility to take fistful of sand, there will be no sand in Bharat at all.
1: తాను కట్టిన ఇంటిలో కూడా ఆ యొక్క దేహాన్ని ఉంచారు ఎవరు.
0: The body will not be kept in this house where which is built by him. It will be kept outside.
1: ఇలాంటిది ఈ దేహం.
0: దిస్ ఇస్ ద బాడీ.
1: కానీ అలాంటి దేహంతో మనం సాధించవలసిన దాన్ని మంచిగా సాధించాలి.
0: బట్ విత్ దిస్ బాడీ వీ షుడ్ అచీవ్ వాట్ వి హావ్.
1: దేహం అమృతము, కానీ మనసు ఆత్మ అమృతము.
0: బాడీ ఇస్ అమృత ఫాల్స్ బట్ ఆత్మ ఇస్ అమృత నెక్టర్ అండ్ ఇమ్మోర్టల్.
1: అమృతమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడపాలి.
0: సో లీడ్ అన్ ఇమ్మోర్టల్ లైఫ్.
1: ఏమిటి ఆ అమృతం జీవితం?
0: వాట్ ఈస్ దట్ నెక్టర్ అండ్ లైఫ్?
1: దైవ ప్రేమకు పాత్రులు కావాలి.
0: వీ షుడ్ డిసర్వ్ గాడ్స్ లవ్.
1: అది ఒక్కటి ఉంటే ఇంకెన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ గాడ్స్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక
0: సో
1: విద్యార్థులు,
0: స్టూడెంట్,
1: ఈ విద్యతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ స్టడీ,
1: ఈ విజ్ఞానంతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ సైన్స్,
1: మీ యొక్క డిస్క్రిమినేషన్ తో పాటు
0: విత్ యువర్ డిస్క్రిమినేషన్,
1: మీ ఆత్మతత్వాన్ని కూడా నువ్వు ఎరగాలి.
0: యూ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ఆత్మ.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అని.
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ సుప్రీమ్ ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్
1: నాలెడ్జ్. ఈ లోక సంబంధమైన విద్యలు అన్నీ కూడా నువ్వు కేవలము చిన్న చిన్న కాలువల వంటివి.
0: ద సెక్యులర్ నాలెడ్జ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ స్మాల్ లేక్.
1: అన్ని కాలువలు చేరి సముద్రంలో చేరిపోవాలి.
0: ఆల్ రివర్స్ మర్చ్ అల్టిమేట్లీ ఇన్ ఎన్ ఓషన్.
1: సముద్రం ఆధ్యాత్మిక విద్య.
0: ఓషన్ ఈజ్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: నదీనాం సాగరోగతి.
0: ఆల్ రివర్స్ మర్చ్ ఇన్ ఓషన్.
1: ఈ నదులకు మరొక చోట స్థానం లేదు.
0: రివర్స్ డోంట్ గో ఎనీవేర్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ నదులకు కొన్ని గట్లు పెట్టాలి.
0: హౌఎవర్ ఎవ్రీ రివర్ షుడ్ హావ్ సర్టన్ బండ్స్.
1: దీనికి గట్టు లేకపోతే
0: వితౌట్ బండ్స్
1: ఎట్ట ప్రవహిస్తుందో, ఎన్ని కొంపలు ముంచుతుందో, ఎన్ని గ్రామాలు ముంచుతుందో, ఏమి ప్రమాదం చేస్తుందో ఎవరు చెప్పడానికి వీలు.
0: రివర్ వితౌట్ బండ్స్ మే ఫ్లో ఇన్ ఎనీ డైరెక్షన్ సో దాట్ ద హోల్ ఏరియా ఇస్
1: మెరూన్డ్. చాలా వేగంగా పోతుంటది.
0: బికాస్ దిస్ ఫ్లో ఆఫ్ లైఫ్ రన్స్ వెరీ ఫాస్ట్.
1: చాలా డీప్ గా ఉంటుంటది, లోతుగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ సో డీప్.
1: కనుక ఇలాంటి ప్రవాహాన్ని మనం సముద్రంలో చేర్చాలంటే ఏం చేయాలి?
0: వాట్ షుడ్ వి డూ ఇన్ ఆర్డర్ టు మర్జ్ ఇన్ ఓషన్?
1: ఇటువైపున ఒక గట్టు, ఇటువైపున ఒక గట్టు కట్టుకోవాలి.
0: వి మస్ట్ హావ్ వన్ బండ్ దిస్ సైడ్ అనదర్ ఆన్ ద
1: అది ఏ అష్టాక్షర నామము.
0: దట్ ఈస్ ఎయిట్ లెటర్డ్ నేమ్.
1: సంశయాత్మ వినశ్యతే. ఇది అష్టాక్షర నామం. సంశయాత్మ వినశ్యతే. నిస్సంశయంగా ఉంటుండాలి. సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సంశయ
1: తామస్ కాకూడదు.
0: సంశయాత్మ వినశ్యతే ఇస్ వన్ బండ్ ఎయిట్ లెటర్ వన్. నెవర్ గివ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: ఒకవైపున ఆ సంశయాత్మ వినశ్యతే.
0: సో వీ షుడ్ బి డౌట్లెస్ ఆన్ వన్ సైడ్.
1: రెండవది శ్రద్ధావాన్ లాభతే జ్ఞానం. ఇది ఎనిమిది అక్షరాలు.
0: ద సెకండ్ బండ్ ఆన్ దిస్ సైడ్ ఇస్ ఎయిట్ లెటర్డ్ శ్రద్ధావాన్ లభతే.
1: శ్రద్ధ ఒకవైపున, నిస్సంశయం ఒకవైపున, ఈ రెండు కట్టు కట్టిందంటే ఈ యొక్క జీవితం అనే ప్రవాహం నేరుగా పోయి అనుగ్రహం అనే సాగరంలో చేరిపోతుంది.
0: దేర్ఫోర్ విత్ టూ బండ్స్ ఆన్ ఐదర్ సైడ్, doubtlessness on one side, steadfastness on another side, this river will flow and merge in the grace of ocean.
1: ఎన్ని జపంలో చేస్తున్నారు?
0: We do japa now.
1: ఎన్ని శ్రవణంలో చేస్తున్నారు?
0: We listen to many things.
1: ఎంత ధ్యానంలో చేస్తున్నారు?
0: We meditate.
1: కానీ ఈ నది ముందుకు పోవటం లేదు.
0: But we don't march forward.
1: కారణం ఏమిటి?
0: Why?
1: భౌతికమైనటువంటి దీంతో నువ్వు చేస్తున్నావు.
0: దాట్స్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ.
1: ఇదంతా కూడా నువ్వు కేవలం టేప్ రికార్డు, గ్రామ్ఫోన్ ప్లేట్ వంటివి.
0: ఇట్ ఈస్ లైక్ ఎ టేప్ రికార్డ్ అండ్ గ్రామ్ఫోన్ ప్లేట్.
1: ఆ గ్రామ్ఫోన్ ప్లేట్ పాడే సమయంలో ఏడుస్తుంది.
0: గ్రామ్ఫోన్ ప్లేట్ యాజ్ యూ లిసన్ టు ఇట్ యూ.
1: కానీ దాని చూసి ఏమైనా ప్లేట్ ఏమైనా ఏడుస్తుందా?
0: బట్ గ్రామ్ఫోన్ ప్లేట్ విల్ నాట్ క్రాయ్.
1: కనుక ఏ నిమిషంలో ఎప్పుడు జరుగుతుందో,
0: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ మూమెంట్,
1: నిమిషానికి ఏమి జరుగును, ఎవరు ఊహించెదరు.
0: హూ కెన్ ఇమాజిన్ వాట్ ఈస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ యూ ఎట్ వాట్ మోమెంట్.
1: ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదురు.
0: At what moment of time what is going to happen, who can imagine?
1: కనుక నిమిషం నిమిషమునకును క్షణ క్షణమునకును మనం జాగ్రత్తగా ఉంటుండాలి.
0: So we should be very careful every minute, every moment.
1: కనుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
0: Therefore be careful every moment.
1: ఈ వైస్ ఛాన్సలర్ చెప్పారు.
0: Your vice chancellor said.
1: ఆదిశంకర్ల విషయమే చాలా బాగా చెప్పాడు.
0: He also explained ఆదిశంకర.
1: అతను కాలడి అనేటువంటి చిన్న గ్రామంలో పుట్టినటువంటి వాడు.
0: He was born in a village by name కాలడి.
1: కానీ అతని పీఠాధిపతిగా చేసినప్పుడు,
0: but when he is made head priest,
1: ఆదిశంకర్లకు ఎట్టి అహంకారము లేదు.
0: ఆదిశంకర
1: ఎట్టి మమకారము లేదు.
0: నో అటాచ్మెంట్.
1: ఎట్టి అసూయలు లేదు.
0: నో జెలసీ.
1: కానీ తర్వాత వచ్చినటువంటి వారికంతా కూడా మధ్య మధ్య వారికంతా ఇవన్నీ ప్రవేశిస్తూ వచ్చాయి.
0: But the followers thereafter, they had all these traits.
1: శంకరాచార్యులు ఇది కనుక్కున్నాడు.
0: శంకరాచార్య
1: ఈ మఠములకు ఒక పద్ధతి పెట్టాలి.
0: హీ వాంటెడ్ ఎ ప్రొసీజర్ టు బి అడ్హియర్డ్.
1: ఇటువైపున ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్, అటువైపున ఒక ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్.
0: హీ అసైన్డ్ ద జాబ్ టు వన్ పర్సన్ టు సర్వ్ ఎస్ వాచ్మ్యాన్. వన్
1: చేతిలో పట్టుకోవాలి,
0: అనదర్ ఆన్ ద అదర్ సైడ్.
1: దండం చేతిలో పట్టుకోవాలి,
0: అండ్ వన్ షుడ్ హోల్డ్ ద స్టిక్ ఆన్ హ్యాండ్.
1: రెండు నిమిషాలకు వాడు ఇటువైపున వీడు అటువైపున ఒక వాక్యాన్ని చెప్తూ పోవాలి.
0: So for every 2 minutes they should move in opposite directions, repeating one sentence.
1: ఈ మూడవ శంకరాచార్యులు వచ్చాడు.
0: Then came the third శంకరాచార్య.
1: ఆయన అనుకుంటున్నా, ఆహా ఇంత భూములు ఉన్నాయి, నాకు ఇంత ఇదిగా ఉంటుంది, ఇంత ప్రజలంతా నన్ను ఆకర్షిస్తున్నారు, ప్రజలంతా కూడా నన్ను ఆరాధిస్తున్నారు అని కొంచెం అహంకారంగా తలుచుకుంటూ వచ్చాడు. జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనుకుంటూ వచ్చారు.
0: Then immediately there appeared two people walking in the opposite direction, repeating, be careful.
1: పోయారు ఓ శంకర్ల వారా, ఈ అహంకారానికి అవకాశం వద్దు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని ఆ ప్యూన్స్ హెచ్చరిస్తూ వచ్చారు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దే వర్ కాషనింగ్ హిమ్, నెవర్ బీ ఈగోయిస్టిక్, బీ కేర్ఫుల్.
1: అది ఏ మీలో కూడా అట్టి జాగ్రత్త ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాషన్.
1: భగవంతుని నామం అనేటువంటి ఒక థ్రెడ్ తో,
0: with the thread of God's name,
1: rope,
0: with the rope of God's
1: thread,
0: not thread rope,
1: naam anetundi very strong rope,
0: this name is a strong rope,
1: ee naamam anetundi thraadato,
0: with this rope of God's name,
1: naami ane bhagavantuni katti,
0: and you have to bind the God himself,
1: naalukane gootaniki baaga bigichali,
0: and the tongue must be tied up to a post tightly,
1: kanukane ee naamam anetundi thraadu naalukaneetundi gootaniki chakkaga katteste bhagavantudu మీ దగ్గర నిలిచిపోతాడు.
0: అండ్ దేర్ ఫోర్ దిస్ రోప్ ఆఫ్ గాడ్స్ నేమ్ టైడ్ అప్ టు దిస్ టంగ్,
1: నామము త్రాడు,
0: అండ్ గాడ్ నేమ్ ఇస్
1: రూపము,
0: అండ్ గాడ్ ఇస్ ఫార్మ్,
1: కూటము నాలుక,
0: అండ్ ఇట్స్ ది టంగ్ దట్ ఇస్ ది పోస్ట్ హియర్.
1: కనుక మీకు నాలుక కట్టివేయాలి.
0: సో యూ హావ్ టై అప్ దిస్ టంగ్.
1: జిహ్వే
0: ద టంగ్
1: రసగ్ని
0: నౌస్ ది టేస్ట్
1: మధుర ప్రియత్వం
0: కెన్ స్పీక్ సత్యం
1: హితం త్వం
0: ఇన్ ఎ ప్యాలెటబుల్ వే
1: పరమం వదామి. ఆ పవిత్రమైనటువంటి ఇది చెప్తున్నాను.
0: ఇట్ ఈ సీక్రెట్ థింగ్ ఐఎమ్ టెలింగ్.

0: ఆ మధురాక్షం ఏమిటి తెలుసిన?
1: యు నో వాట్ దోస్ స్వీట్ వర్డ్స్ ఆర్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: దో స్వీట్ లెటర్స్ ఆర్ దీస్, గోవింద మాధవ.
0: అంత మధురమైనటువంటివి అవి.
1: దట్స్ సో స్వీట్.
0: కనుకనే మాధవుడు అన్నారు.
1: ఈజ్ మాధవ.
0: మాధవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ మాధవ?
0: మా అనగా మాయా,
1: మా
0: అనగా లక్ష్మి,
1: లక్ష్మి
0: మా అనగా భూమి,
1: అర్త్.
0: కాబట్టి భూమికి లక్ష్మికి ఈ యొక్క వేదములకు ధవుడు.
1: సో
0: ధవుడు అనగా భర్త.
1: ధవ మీన్స్ మాస్టర్.
0: మాస్టర్
1: మాస్టర్
0: ఇతని అధికారి.
1: హీ హస్ గాట్ అథారిటీ.
0: మా ధవ లక్ష్మికి అధిపతి.
1: ఈజ్ ద మాస్టర్ ఆఫ్
0: భూమికి మాస్టర్.
1: మాస్టర్ ఆఫ్ అర్త్.
0: చూసావా, మాధవుడు మాయకు హస్బెండ్.
1: హీ ఇస్ హస్బెండ్ ఆఫ్ దిస్ ఇల్యూషన్.
0: కనుక మాధవ అనేటువంటి పదములకు ఇంత అర్థం ఉంటుండాలి.
1: ద వర్డ్ మాధవ హాస్ గాట్ లాట్ ఆఫ్ మీనింగ్.
0: అనగా మాయకు తాను యజమానుడుగా ఉన్నాడు.
1: ఇస్ ద మాస్టర్ ఆఫ్ దిస్ ఇల్యూషన్.
0: లక్ష్మికి తాను యజమానుడుగా ఉన్నాడు.
1: మాస్టర్ ఆఫ్ వెల్త్.
0: ప్రకృతికి తాను యజమానుడుగా ఉంటాడు.
1: మాస్టర్ ఆఫ్ దిస్ నేచర్.
0: అటువంటి యజమానుడిని మనం పట్టినప్పుడు సర్వము మనకు వశమైపోతుంది.
1: అండ్ వన్స్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద మాస్టర్, యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్.
0: దామోదర మాధవేతి.
1: గోవింద దామోదర మాధవ.
0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: జాగ్రత్తగా విను.
1: లిసన్ కేర్ఫుల్.
0: జిహ్వే,
1: ఓ టంగ్.
0: రసగ్ని,
1: వన్ దట్ నోస్ టేస్ట్.
0: రసం తెలిసినటువంటి దాని రుచి తెలుస్తుంది నీకు.
1: యు నో ది టేస్ట్.
0: మధుర ప్రియత్వం. ఎంత మధురం పలుకుతావు నీవు.
1: హౌ నైస్, హౌ స్వీట్లీ యు టాక్.
0: నీవు చాలా గొప్పదానివి.
1: యు ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీ దగ్గర ఉన్నటువంటి మహాగుణములు దేనికి లేవు.
1: గ్రేట్ క్వాలిటీస్ ఇన్ యూ ఆర్ నాట్ ప్రెజెంట్ ఎనీవేర్.
0: ఏదైనా ఒక పదార్థం నాలుగు పైన పెట్టినప్పుడు
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
0: తీయంగా మధురంగా ఉంటుంటే నేను అనుభవించకూడదు.
1: ఇఫ్ ఎనీ డెలీషియస్ ఐటమ్
0: సర్వాంగానికి సప్లై చేసేటువంటి విశాల హృదయమైనటువంటి స్టమక్ కు అందించాలి అని మింగివేస్తుంది.
1: ద టంగ్ ఫీల్స్ దట్ ఇట్ షుడ్ నాట్ కీప్ ది ఫుడ్ టు ఇట్ సెల్ఫ్ బట్ ఇట్ సప్లైస్ టు ది ఎంటైర్ బాడీ.
0: అది చేదుగాను రుచిహీనంగా ఉంటుంటే చి ఇది మనకొద్దు అని బయట పారేసేస్తుంది.
1: బట్ ఇఫ్ దట్ ఐటమ్ ద ఫుడ్ పార్టేకెన్ ఇస్ బిటర్ అండ్ టేస్ట్లెస్ ఇట్ విల్ బి స్పిట్డ్ అవుట్.
0: ఇంకా దీని యొక్క క్షమా
1: ఫర్బేరెన్స్.
0: క్షమ సత్యం.
1: Forbearance is truth.
0: Vedamu.
1: It is Veda.
0: Chama dharmamu.
1: It is dharma.
0: Chama yogamu.
1: It is yoga.
0: Chama yajnamu.
1: Chama
0: sarvasvambu. Sarvalokamulandum.
1: Forbearance is everything in all the worlds.
0: Aa chama okka naluku maatrame untundadi.
1: It is this forbearance that the tongue has.
0: Yes, sir.
1: How?
0: దంతములు ఉన్నాయి, 32 దంతములు, చాలా సూటిగా ఉంటున్నాయి, మంచి కత్తుల వలె ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ షార్ప్ టీత్ లైక్ స్వోర్డ్స్. 32
0: దాని మధ్యలో వెరీ సాఫ్ట్ టంగ్ ఉంటుండాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ 32 షార్ప్ టీత్ దేర్ ఇస్ ద సాఫ్ట్ టంగ్.
0: ఏ కొంచెం అటు ఇటు తెలిపోయినా కట్ చేస్తాయి టంగ్.
1: ఎ స్లైటెస్ట్ స్లిప్ విల్ కట్ ది టంగ్.
0: ఇలాంటి చాలా దుర్మార్గుల మధ్యలోపల మెత్తని నాలుక జీవిస్తుంటుండాలి.
1: అమాంగ్ సరౌండెడ్ బై ది వికెట్ పీపుల్ టంగ్ ఈస్ లీడింగ్ ఎ లైఫ్ సాఫ్ట్ లైఫ్.
0: జీవించాలి.
1: యూ షుడ్ బి లైక్ దాట్.
0: దుష్టుల మధ్యలోపల కూడాను నాలుక వలె జీవించాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వికెట్ పీపుల్ లీడ్ ది లైఫ్ లైక్
0: మధ్యలోపల విభీషణుడు ఏ విధంగా జీవించాడు అట్లా జీవించాలి.
1: జస్టిస్ విభీషణ lived in the midst of the demons.
0: నాలుగు ఈ యొక్క ఓపిక కలగటం చేత ఎంతకాలమైనా నాలుగు ప్రమాణము దేవుడు.
1: ద టంగ్ హెస్ గట్ సచ్ ఎన్ మైటీ పేషెన్స్.
0: కానీ మొట్టమొదట పడిపోయేది మన పండ్లే.
1: సో ఇట్స్ ఓన్లీ టీత్ దట్ ఫాల్ డౌన్.
0: కాబట్టి ఆ దుర్మార్గాలే మొట్టమొదట పడిపోతాయి.
1: సో ది వికెట్ పీపుల్ ఫాల్ డౌన్ ఫస్ట్.
0: శాంతం కలిగినటువంటి నాలుగు ఎప్పటికీ ఒకే రీతిగా ఉంటుంది.
1: ద టంగ్ దట్ సింబలైజెస్ పీస్ రిమైన్స్ పర్మనెంట్లీ.
0: అంతేకాదు చాలా గౌరవమైనటువంటి నాలుక.
1: బట్ ది టంగ్,
0: ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఈ యొక్క క్యాట్ రాట్ మాదిరి సంచారం చేయదు.
1: ద టంగ్ విల్ నాట్ విజిట్, విల్ నాట్ గో రౌండ్ ద రూమ్ టు రూమ్ లైక్ క్యాట్ అండ్ రాట్.
0: ఏ మాటలు వచ్చినా, ఎంత ప్రమాదం వచ్చినా, ఎంత ఆనందం వచ్చినా తన నోటిలో తానే నిలుచుకుంటుంది. కానీ అని ముందుకు ఏ మాత్రం రాదు.
1: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్,
0: తన ఇల్లు వాకలి దాటి బయటికే రాదు పాపం.
1: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్, ఎనీ సిచ్యువేషన్ ఆఫ్ డేంజర్ అండ్ కాషన్, ఇట్ విల్ జస్ట్ రిమైన్ వేరీ థింగ్స్.
0: ఎప్పుడు ఎంత మాటలు మాట్లాడినప్పటికీ నాలుగు బయటికి రాదు.
1: యు మే స్పీక్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్, టంగ్ విల్ నాట్ కమ్ అవుట్.
0: దాని గౌరవంగా ఉంటుంటది.
1: ఇట్ కీప్స్ అప్ ఇట్స్ ఓన్ రెస్పెక్ట్.
0: ఆ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: కీప్ అప్ దట్.
0: అందువల్లే జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్వం. ఎంత గొప్పదానివి నీవు.
1: హౌ నోబుల్, హౌ గ్రేట్ యు ఆర్.
0: కనుకనే అట్టి నోబుల్ ప్రైజ్ మనం పొందాలి.
1: సో వీ షుడ్ గెట్ దట్ నోబుల్ ప్రైజ్ ఆఫ్ దట్ టైమ్.
0: ఆ నోబెల్ ప్రైజ్ ఈ నాలుగు మనం తెప్పించాలి.
1: అండ్ వి షుడ్ సీ దట్ ద టంగ్ విన్స్ ద నోబెల్ ప్రైజ్.
0: అటువంటి నోబెల్ ప్రైజ్ ను మనం అందుకోవాలనుకుంటే,
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ దట్ నోబెల్ ప్రైజ్,
0: దైవ ప్రేమను మనం పొందాలి.
1: వి షుడ్ డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: దైవానుగ్రహానికి పాత్రలు కావాలి.
1: వి షుడ్ ద రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: రెండు అనేటువంటిది లేకుండా ఒకటిగా మనం కావాలి.
1: వి షుడ్ యూనిఫై ఎవ్రీథింగ్ ఇంటు వన్, నాట్ టూ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: వి షుడ్ రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ షుడ్ బి రిడీమ్డ్.
0: ఇది శంకర్లు వారు చెప్పిన అద్వైతం.
1: This is the doctrine of non-dualism taught by Shankaracharya.
0: Dualism mein untundakoodu.
1: There is no dualism.
0: The man with dual mind is half blind.
1: The man with dual mind is half blind.
0: He half blind ga undakoodu.
1: You should never be half blind.
0: Unte purti blind ga undu.
1: Let you be totally blind.
0: Lekapothe purti drushtini penchuko.
1: Or have vision, total
0: half
1: vision.
0: Half blind pettukunte it it pota pota.
1: But if you remain half blind, you don't know where you go, in which direction you walk.
0: కనుక మనము హాఫ్ బ్లైండ్ గా ఉండకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి హాఫ్ బ్లైండ్.
0: ఎప్పుడు హాఫ్ బ్లైండ్ వస్తుంది?
1: వెన్ యూ బికమ్ హాఫ్
0: బ్లైండ్. హాఫ్ బ్లైండ్ అనేటువంటి దేనికి పేరు?
1: వాట్ ఈస్ ది మీనింగ్?
0: క్రో, కాకి.
1: ఇట్ ఈస్ ద క్రో దట్ స్టాండ్స్ ఫర్ దిస్ హాఫ్ బ్లైండ్.
0: చాలా పొడవుగా వస్తుంది.
1: ఇట్ హెస్ గాట్ లాంగ్ బీక్.
0: కనుక ఇటువైపు ఉండేటువంటి దాన్ని ఈ కన్ను చూడలేదు.
1: సో this eye cannot watch what is happening
0: other side. Ee vaipu nindani ee kannu choodaledu.
1: And this eye cannot watch what is happening other side.
0: Kanu saarsariki kaaki itu vaipu tipputu untadi.
1: Therefore the crow moves its head that side and this side repeatedly.
0: Straight ga choodaledu.
1: It will never look straight.
0: కనుక మనము అటు ఇటు తిరగటమే చెంచలత్వము.
1: సో మూవింగ్ ది హెడ్ దట్ సైడ్ దిస్ సైడ్ ఇస్ అ సైన్ ఆఫ్ వేవరింగ్ నేచర్.
0: చెంచలత్వం అనేటువంటిది ఒక క్రో గుణము.
1: దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ క్రో.
0: ఇలాంటి అనిమల్ బర్డ్స్ ఇది మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ అనిమల్ క్వాలిటీస్.
0: ఐ ఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ ఆర్ నాట్ బర్డ్.
1: We should remind ourselves, every one of us, that I am man, I am not animal, I am not bird.
0: విధమైనటువంటి యొక్క దృఢమైన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ చెంచలత్వం మనలో ప్రవేశించదు.
1: Then once we develop such a strong faith, we'll never waver.

హృదయ విహారి మీరాకే

ప్రభు.

0: How do you find the sunrise and sunset happening most regularly every day? How do you find the stars hiding themselves during the daytime while they glitter and shine every night?
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Yuga yugabula nundi, tara taramula nundi, ఉగాది యొక్క ఆనందమును అనుభవిస్తూ వస్తున్నారు.
0: We have been experiencing the celebration of the dawn of the new year, Ugadi, over ages and generations.
1: భారతీయులు అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావము చేత శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది.
0: Bharat has been conferring the peace and security and spiritual happiness to the entire world.
1: Kanukane naati modalu neeti varaku loka samasta sukhino bhavantu annatvanti sukti bharatiyulu anni desamulakudanu sustiramainatundi shanti baddhatalanu chekurustu vachindi.
0: It's for that reason it has been the fervent prayer since then that we pray for the welfare and peace and prosperity of the whole world.
1: Kani ee naati manavudu bhautikanga laukikanga ento pragatini pondinaru.
0: Man has progressed physically and the worldly sense.
1: Kani naitikanga manavudu kshatra vimarsalanu sankuchitamaya bhavamenu arikattukonalekapothunnadu.
0: But ethically speaking, he has come down to low desires and he is narrow minded.
1: Deeniki karanam emani evariki varu తమ హృదయ పరిశీలన జరిపినప్పుడు గాఢముగా కూడుకున్నటువంటి యొక్క తన హృదయము నుంచి స్వార్థ స్వప్రయోజనములే దీనికి మూల కారణములని గుర్తించడానికి వీలవుతుంది.
0: వన్ ఇన్వెస్టిగేట్స్ ద రీజన్ బిహైండ్ దిస్ ఫాల్ ఈజ్ దాట్ హిస్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈనాటి మానవుడు వస్తువుల నిమిత్తమై వస్తువులను ప్రేమించటం లేదు.
0: Man is not loving, is not after the objects, material things, for their sake.
1: Vyaktulu nimittamai vyaktulanu preminchatam ledu.
0: He doesn't love anyone for anybody.
1: Desakshema nimittamai desamunu aaradhinchatam ledu.
0: He is not loving his country, thinking of its plenty and prosperity.
1: Edi chuchina, edi cheppina, edi talanchina అంతా ఇప్పుడు తన స్వార్థం కోసమనే ఉపయోగిస్తున్నాడు.
0: Perhaps all his actions, all that his utterances, all his thought center around the selfishness.
1: ఈ సంకుచితమైన భావములను ఏనాడు మానవుడు దూరము గావించునో ఆనాడే ఉగాది యొక్క ఫలితము మనం అనుభవించిన వారమవుతాం.
0: In fact, we will certainly reap the benefit of the celebration of Ugadi, the day when we give up the narrow mindedness and selfishness.
1: ee naadu tellavaru legane abhyanga snanamulu aacharinchi nootana vastramulu dharinchi inti yandu konni deepa vastramulu anubhavistu vastunnaru.
0: Right from the dawn we are very busy this day with head bath, wearing the new clothes and engaged in good preparations at home.
1: కానీ బయట శుభ్రము బయట నూతన వస్త్రములు ధరించటం మాత్రమే సులభం కాని తన అంతర్ముఖమునందు అంతర్భావములు యందు అతి అమూల్యమైనటువంటి యొక్క హృదయాన్ని చెడుపుకుంటూ దుర్భావముల చేత దుర్గుణముల చేత దురాలోచనముల చేత హృదయాన్ని మాలిన్యం గావించుకుంటున్నారు.
0: టు హ్యావ్ దిస్ క్లీన్లీనెస్, external cleanliness, and to wear new robes is quite easy, But inwardly, our heart is full of maneuvering, manipulation, ill feelings.
1: తన హృదయాన్ని ఏనాడు మానవుడు పరిశుద్ధము గావించును, పవిత్రము గావించుకును, స్వార్థరహితమైనటువంటి యొక్క భావమును అభివృద్ధి పరచుకును, ఆనాడే మానవుడు ఉగాదిని అనుభవించినటువంటి వాడు ఉత్తముడుగా రూపొందుతాడు.
0: We can truly celebrate this Ugadi and claim the benefits of it the day we cleanse our heart, the day when we make our heart sacred and selfless.
1: మానవుని యొక్క హృదయము చాలా పవిత్రమైనటువంటిది.
0: The human heart is highly sacred.
1: మానవ జీవితం కూడాను దుర్లభమైనటువంటిది.
0: And the human life is the rarest of all.
1: జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మం ఎత్తి కూడాను మానవుడు మానవుడిగా జీవించడానికి తగిన కృషి చేయటం లేదు.
0: Having had this rare gift of human life, we are not leading a human way of life anyway.
1: మానవుడనగా కోరికల యొక్క మూట అని దీనికి అర్థం.
0: The human, we can understand by the word, is the bundle of desire.
1: ఈనాటి మానవుడు కాలు మొదలు తల వరకు కూడాను కోరికల చేతనే కాలమును గడుపుతూ వస్తున్నాడు.
0: Man today is spending his time full of desires from top to toe.
1: కోరికలు తీరటం ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు.
0: He feels so happy if his desires are fulfilled, but certainly not.
1: కోరికలు ఆరటమే ఆనందమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Desireless state confers the true bliss.
1: ఏనాడు మానవుని యొక్క హృదయంలో కోరికలు ఆరునో ఆనాడే తన కోరికలు తీరినటువంటి వాడవుతాడు.
0: The day when the desires are given up and pacified, you can aspire to be blissful.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: యుగములు గడిచినప్పటికీ జగమును కదిలినప్పటికీ మానవుని యొక్క హృదయము మారటం లేదు.
0: Though ages have passed, generations have left, human heart has not yet been transformed.
1: చదువులు మితిమీరిపోతున్నవి.
0: We find education on the ever rise.
1: విద్యలు చాలా అల్లోలములు కావిస్తున్నవి.
0: The education is adding to the confusion and agitation.
1: ఈ విద్యల వల్ల మానవుని యొక్క హృదయము మారుతుందని భావిస్తున్నారు.
0: We think that there will be reformation in human heart by education.
1: నిజమే, మారును, మారుతున్నవి. ఏ విధంగా మారుతున్నవి?
0: It is changing, no doubt, but how is it happening?
1: అతి విచిత్రమైనటువంటి మార్గమును అవలంబిస్తున్నవి.
0: It is following a distorted, perverted way.
1: మానవుడు నేర్చుకోవలసినటువంటి విషయాలు నేర్చుకోవటం లేదు.
0: Man is not acquiring, is not learning what is
1: supposed.
0: Developing the animal trait.
1: రాక్షసకృత్యములను పవిత్రం చేసుకుంటూ.
0: Entertaining demonic attitude.
1: మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: Wasting the human life altogether.
1: ఇది కాదు మన యొక్క పండుగలు.
0: This is not what we are supposed to do.
1: ఇది కాదు మన ఒక పూర్వము యొక్క సంస్కృతి.
0: This is not our nature.
1: భారతీయ సంస్కృతి,
0: the culture of Bharat,
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని సార్థకం కావటమే ఇది పవిత్రమైన సంస్కృతి.
0: Wants us to realize the unity in diversity and work for the liberation of one's own self.
1: కానీ ఈనాడు దానిని విరుద్ధమైన మార్గంలో అవలంబిస్తున్నాడు.
0: But we are following the contradictory procedure.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాడు.
0: In fact, we are fragmenting the one into multiplicity.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు విద్యావంతులు దినదినములకు పెరిగిపోతున్నారు. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు తరిగిపోతున్నారు.
0: We find more and more of intellectuals, educated people who can watch the plurality, multiplicity in unity, but there are none who observe the unity in diversity.
1: భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత సార్థకమైనటువంటిదో భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
0: The inhabitants of Bharat, Bharatiyas, are not able to know the nobility and the greatness of the Indian culture.
1: సర్వుల యొక్క క్షేమాన్ని, సమస్త యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి పరచుకుని ఆనందించేటువంటి జీవితము భారతీయుల యొక్క జీవితము.
0: The life of Bharatiyas is to live in happiness when others are happy, when the whole world is rejoicing.
1: ఇంతటి విశాలమైనటువంటి హృదయము కానరాదు.
0: Such broad mindedness is missing today.
1: ఇంతటి పవిత్రమైనటువంటి భావములు కానరావు.
0: Sacred feelings are missing.
1: కానీ ఇట్టి ఉన్నతమైనటువంటి భావములు, పవిత్రమైన భావములు మానవునియందు ఉంచుకొని కూడాను తాను దానిని అనుభవించలేకపోతున్నాడు.
0: The sacred thoughts, the good feelings are latent, immanent man. He is not able to recognize and experience.
1: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
0: Time is highly sacred.
1: ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు.
0: Just you can think for yourself how this valuable time is wasted.
1: కాలము గడిచిన తిరిగి రాదు.
0: As the time passes by, it will never
1: come back. మంది కాదు.
0: The future is uncertain.
1: ఉన్నటువంటి కాలమును సార్థకంగా గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తున్నది.
0: It is the teaching of Bharat that one should live in the present, make best use of the moment.
1: కనుకనే వేదమునందు కూడాను కాలాయన మహా, కాలకాలాయన మహా, కాలదర్పదమనాయన మహా, కాలాతీతాయన మహా, కాలస్వరూపాయన మహా, కాల నియమితాయన మహా అని కాలమును ఇంత ప్రమాణము ప్రధానమైనటువంటి యొక్క విలువను అందిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ ఫర్ ద టైమ్, ఫర్ దట్ రీజన్ ద టైమ్ ఇస్ ఎక్స్టోల్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ద టైమ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్, గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: ఇంతే కాదు, సహస్ర శిష్య పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: God dwells in all of the beings, all hands are his, all legs are his.
1: ప్రజలతో కూడినటువంటి యొక్క భారతీయులు వేద సంస్కృతిని మాత్రం విశ్వసించక దివ్యమైన భావములతో భవ్యమైనటువంటి నడకలతో కాలమును సార్థకంగా గావించుకుంటూ వచ్చాడు పూర్వీకులు.
0: The ancients spent their time in full comprehension of the unity and diversity, enjoying the divinity which is novel and ever fresh.
1: ఈనాటి మాధునిక యుగము రాక పూర్వమే,
0: ప్రయర్ టు ది బిగినింగ్ ఆఫ్ దిస్ మోడర్న్ ఏజ్,
1: ప్రాచీనపు ఋషులు, ప్రాచీనపు సంస్కృతులు, ప్రాచీనపు పెద్దలు అనేక విధములుగా అందరి యొక్క అన్యోన్యతను ఐకమత్యను ఆశించుకుంటూ వచ్చారు.
0: ప్రయర్ టు దిస్ మోడర్న్ ఏజ్ ద ఏన్షియన్స్, ద సేజెస్ అండ్ సియర్స్ అండ్ ద కల్చర్ వాంటెడ్ ఎ కైండ్ ఆఫ్ హార్మనీ అండ్ ది యూనిటీ ఇన్ ది కమ్యూనిటీ.
1: కలిసిమెలిసి తిరుగుదాం,
0: లెట్స్ మూవ్ టుగెదర్,
1: కలిసిమెలిసి పెరుగుదాం,
0: లెట్స్ గ్రో టుగెదర్,
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం,
0: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్,
1: కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అన్నది భారతీయ సంస్కృతి.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ వాంటెడ్ us టు గ్రో లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ఫైటింగ్.
1: ఇక్కడ ఎక్కడ ఎట్టి కలిసిమెలిసి ఉండటము కనిపించడం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ ఎనీ హ్యాపీ మింగ్లింగ్ టుగెదర్.
1: ఒక ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు భావములు వేరువేరుగా ఉంటాయి.
0: The four residents at home have different opinions.
1: ఐకమత్యమే మానవ జీవితము.
0: Unity is a human life.
1: ఆచరణే దాని యొక్క గమ్యము.
0: And that he happens to be his goal.
1: అట్టి దివ్యమైనటువంటి యొక్క ఐకమత్యమును ఈనాడు కోల్పోతున్నాం.
0: Such divine unity is lost today.
1: పవిత్రమైన భారతీయులారా,
0: the sacred inhabitants of
1: భారతీయ సంస్కృతి యొక్క విలువ ఎవ్వరు కూడాను ఇంతవరకు కూడాను పూర్ణ అర్థం గావించుకోలేదు.
0: None have understood till this day in fullness the meaning of Bharat culture.
1: భారతీయులకు శక్తి సామర్థ్యములు అమితమైనటువంటివి.
0: The capacities and the potentiality of the Bharatiyas
1: are beyond.
0: And it is limitless.
1: ఈనాటి ప్రతి మానవుడు కూడాను ఆనందం ఆనందం ఆనందం ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
0: Every man aspires to be blissful today.
1: ఈ ఆనందం నిమిత్తమై అనేక గ్రంథములను పఠిస్తున్నాడు.
0: To be happy, he goes through many books.
1: అనేక యాత్రలు చేసి పెద్దలను దర్శిస్తున్నారు, వారు బోధించేటువంటి బోధనలు వింటున్నారు.
0: He goes on pilgrimage and listens to noble souls.
1: ఎన్ని పూజలు చేస్తున్నారు,
0: he also worships.
1: ఎన్ని జపములో ఆచరిస్తున్నారు,
0: he does penance.
1: ఎన్ని తపములో ఉన్నచున్నారు,
0: and he thinks of God.
1: కానీ ఇందులో ఆనందం ఏమాత్రం కూడాను లేదు.
0: But there is no trace of bliss in these activities.
1: మానవుని యొక్క దేహమునందు పంచకోశములున్నవి.
0: The human body has got 5 sheets.
1: Annamaya kosamu,
0: the sheath of food.
1: Pranamaya kosamu,
0: the sheath of life.
1: Manomaya kosamu,
0: the sheath of mind.
1: Anandamaya kosamu,
0: the sheath of bliss.
1: Vijnanamaya kosamu, anandamaya kosamu,
0: the sheath of wisdom and the sheath of bliss.
1: Kani anandamaya kosam anetundi kanipistundadi kani aanandam andulo shunyam.
0: We have the sheath of bliss, but the bliss is totally absent.
1: ఆనందమే లేకుండా ఉంటున్నది.
0: There is no trace of bliss at all.
1: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను,
0: all the ways of pleasure and happiness that we experience today,
1: కేవలం పరిమితముతో కూడినటువంటివి,
0: is all under certain limits.
1: తాను పడేటువంటి సుఖములంతా కూడాను ఆనందంతో కూడినటువంటి కాదు.
0: ఆల్ ది హ్యాపీనెస్ దట్ హీ పాసెస్ త్రూ కెనాట్ బి రేటెడ్ యాస్ బ్లిస్
1: చేరినటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఆల్ సర్టెన్ లిమిటేషన్స్.
1: ఏ విధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులు సంపాదించినప్పటికీ అవి కూడా పరిమితంలో ఉండేటువంటివి.
0: ఆల్ ది ప్రాపర్టీ దట్ యు అక్వైర్ అండ్ ది వెల్త్ దట్ యు అమాస్ విల్ ఆల్సో బి లిమిటెడ్.
1: ఆనందములు సుఖ సౌఖ్యాలు కూడాను మానవునికి ఆనందం అందిస్తున్నాయని భావిస్తున్నారు. ఇది మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇఫ్ యు థింక్ ద వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ ద ప్రాపర్టీ విల్ గివ్ యు ద బ్లిస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
1: ఈ సుఖం మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందించడం లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ హ్యాపీనెస్ విల్ నెవర్.
1: ఈ సౌఖ్యాలు మనకు పరిమితమైనటువంటి ఆనందాన్ని అందిస్తున్నాయి.
0: దట్ గివ్స్ యు ఓన్లీ ఎ లిమిటెడ్ హ్యాపీనెస్.
1: కానీ ఆనందం అనేటువంటిది అపరిమితమైనటువంటి ఆనందము.
0: బట్ ది ట్రూ బ్లిస్ ఇస్ బియాండ్ ఆల్ మెజర్.
1: అది ఎక్కడ నుంచి వస్తుంది? అది
0: వేర్ ఫ్రమ్ యు
1: గెట్. బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: ఇట్ కమ్స్ ఫ్రమ్ విదిన్.
1: హృదయము దైవస్థానము.
0: ద హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్.
1: ఆ దైవస్థానం నుంచి వచ్చేటువంటిది ఆనందము.
0: లెట్ us think of the altar of God, the human heart.
1: ఈ ఆనందమునకు మొట్టమొదటి మానవుడు గాఢమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: To begin with, man must develop a strong faith.
1: ఈ విశ్వాసం ద్వారానే మానవులకు ప్రేమ లభిస్తుండాలి.
0: Through faith only he can experience love.
1: ఈ ప్రేమ వల్లనే మానవుడికి ధర్మం ఆచరిస్తున్నాడు.
0: And out of this love he can be happy.
1: ఈ ధర్మం ద్వారానే సత్యం ఆవిర్భవిస్తుండాలి.
0: And out of this righteousness he finds the way to truth.
1: సత్యం ద్వారానే దైవము సాక్షాత్కరిస్తున్నాడు.
0: And by following the path of truth he can have the manifestation of God.
1: ఆనందం లభ్యమవుతుండాలి.
0: And through that only is possible through love.
1: ఆనందమునకు మూల కారణము దైవమే.
0: Therefore, the foundation for bliss is God.
1: దైవమునకు మూల కారణము సత్యమే.
0: And it is the truth that takes you to God.
1: మూల కారణము ధర్మమే.
0: And it is dharma that takes you to truth.
1: ధర్మమునకు మూలాధారము ప్రేమనే.
0: And it is the love that the foundation
1: ప్రేమకు మూలాధారము విశ్వాసమే.
0: And they all rest on faith.
1: ఈనాటి మానవుని యందు తనపైన తనకు విశ్వాసం లేదు.
0: Man today has no faith in himself.
1: శ్వాసము లేనటువంటి జీవుగా బ్రతుకుతూ ఉన్నాడు.
0: It is almost a life without breath.
1: విశ్వాసమే కోల్పోతున్నాడు.
0: హీ ఇస్ లూజింగ్ ఫెయిత్ ఆల్ టుగెదర్.
1: ప్రాచీన ఋషులందరూ కూడాను విశ్వాసం విశ్వాసం నమ్మకము నమ్మకము నమ్మకము.
0: ఎన్షియంట్ రిషీస్ స్ట్రెస్డ్ ఆన్ ఫెయిత్.
1: నమ్మకమను రెండు నయనము లేదేని అంధులైరి నేడు అవని ఎందు.
0: ద మోడర్న్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆర్ టోటలీ బ్లైండ్.
1: కూడాను మానవునికి కనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ ఫైండ్ ఎనీథింగ్.
1: ఏమిటి ఈ రెండు నేత్రములు?
0: వాట్ ఆర్ దీస్ టూ ఐస్?
1: ఒకటి శాస్త్రము ఒకటి ధర్మము.
0: And one is the scripture, other is righteousness.
1: కాని ఇలాంటి శాస్త్ర సంబంధమైనటువంటి బ్రాహ్మణులు కూడాను ఈనాడాటి ధర్మమును విస్మరిస్తున్నారు.
0: The priest class also has neglected the reading of the scripture.
1: ఎప్పుడు సత్యంబుగా ఎంచు వేద సమ్మతముకు విప్రులారా.
0: The priestly class should consider the scripture as truth.
1: దేశంబు కొరకునై దేహమర్పణ చేయు రహిమించి రాజాది రాజులారా.
0: ఇట్ ఇస్ ఓన్లీ వారియర్ కమ్యూనిటీ క్షత్రియ హు ఆర్ రెడీ టు సాక్రిఫైస్.
1: ధన ధాన్యములు కలిగి ధర్మ గుణముతో వరలుచుండేటి ఆర్య వైశ్యులారా.
0: ద వైశ్య ద బిజినెస్ కమ్యూనిటీ రన్స్ ది ఎకానమీ ఆఫ్ ది కంట్రీ.
1: వ్యవసాయ వృత్తి చే వర్ధిల్లుచుండియో సుఖజీవనము చేయు శూద్రులారా.
0: ద శూద్ర కమ్యూనిటీ టేక్స్ కేర్ ఆఫ్ ది అగ్రికల్చర్.
1: కాలమంతా ఊరక గడపనేలా.
0: వై షుడ్ యు వేస్ట్ యువర్ టైం.
1: ఇదంతా కూడా కాలంని వ్యర్థం గావిస్తున్నారు.
0: వి హావ్ బీన్ వేస్టింగ్ టైం.
1: దీనివల్ల మనకి ఏమాత్రం కూడాను అణుమాత్రమైన కూడాను సుఖశాంతులు మనకు లభ్యమవటం లేదు.
0: ద ప్రెసెంట్ డే లైఫ్ డజంట్ కన్ఫర్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మానవులకు ప్రధానమైనటువంటి గుణము భగవంతుడు అనుగ్రహించినటువంటి గుణము కృతజ్ఞత.
0: ద మెయిన్ క్వాలిటీ దట్ గాడ్ హాస్ గిఫ్టెడ్ అస్ ఇస్ దిస్.
1: సూర్య నమస్కారం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్
1: నమస్కారం చేసేటువంటి వారు సూర్య నమస్కారములు.
0: వి ఆఫర్ అవర్ సల్యూటేషన్ నమస్కార టు సన్ గాడ్.
1: అందులో ఒక పదం ఏర్పడినటువంటిది.
0: దేర్ వీ హావ్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్
1: కృతజ్ఞాయ నమః అన్నారు.
0: దేర్ ఇస్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్ కృతజ్ఞాయ నమః.
1: అనగా సూర్యుని యొక్క తేజస్సు అణుమాత్రమైన భావంతో మానవుని యొక్క నేత్రముల లోపల చేరి ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఫైండ్ ద లైట్ విత్ ఇన్ ది ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: చంద్రమా మనసో జాతః చచ్చో సూర్యో అజాయత.
0: మైండ్ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ. ద మూన్ ఈస్ ద ప్రిసైడింగ్.
1: ఏ మానవుడు చేసిన మేలుకు మర్చిపోయి కృతజ్ఞుడిగా రూపొందుతాడో అటువంటి వాడి నేత్రము ఉండి ప్రయోజనం లేదన్నారు.
0: ద మ్యాన్ హూ ఫర్గెట్స్ ఆల్ ది హెల్ప్ గివర్ రెండర్ టు హిమ్ ఈజ్ అన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అండ్ బికమ్స్ బ్లైండ్.
1: అట్టివాడు లోకము లోపల అంధుడనే చెప్పవచ్చు.
0: వీ కెన్ కాల్ దెమ్ టోటలీ బ్లైండ్ పీపుల్ అన్గ్రేట్ఫుల్.
1: సూర్యుడే తన నేత్రం నుంచి వదిలిపోతున్నాడు.
0: And in fact, sun withdraws light from the eyesight.
1: ప్రతి మానవుని కూడాను ఎవరైనా కూడా సరే ఏమి చేసినప్పటికీ చేసిన మేలును మరవకుండా ఉండాలి.
0: Whosoever may be, one should not forget the help.
1: ప్రాణములైన సులభంగా వదలవచ్చును కానీ ఈ కృతజ్ఞతను మనం మరవకూడదు.
0: యు బి ప్రిపేర్ టు గివ్ అప్ లైఫ్ బట్ యూ షుడ్ రిమైన్
1: గ్రేట్ఫుల్. ఎన్ని ఉపకారములో పొందుతున్నాము,
0: వీ రిసీవ్ హెల్ప్ ఫ్రమ్ ఎవ్రీ క్వార్టర్, ఎన్ని
1: సహాయంలో అందుతున్నాము,
0: ఇన్ ఫ్యాక్ట్ వీ రిసీవ్ ఆల్ సర్వీస్,
1: కానీ మానవుడు దానిని కించిత్ కూడా తలంచడం లేదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద హెల్ప్ అండ్
1: స్వార్థము స్వార్థము స్వార్థము.
0: All his life is based on
1: such. ఇలాంటి మూర్ఖత్వం జీవితం అని గడుపుతూ ఉన్నాడు మానవుడు.
0: Man is leading such foolish life today.
1: ఇలాంటి మూర్ఖులకు మానవత్వం అని ఎట్ట చెప్పాలి?
0: How do you expect the human values?
1: అసలు ఆధ్యాత్మికమనగా ఏమిటి అని అర్థము?
0: What is the meaning of spirituality?
1: ఏదో ఆది ఆత్మను స్మరించడమే ఆధ్యాత్మికం అనుకుంటున్నారు.
0: We think the thinking of the constant self.
1: కాదు కాదు కాదు. మానవుని ఎందున్నటువంటి పశుత్వాన్ని హింసించి
0: One has to kill the animality.
1: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఇది ఆధ్యాత్మికము.
0: Transforming the human nature into the divine.
1: ఎక్కడ మార్చుకుంటున్నారు?
0: Where are we doing?
1: మానవత్వాన్ని పశుత్వంగా మార్చుకుంటున్నారు.
0: In fact, the human life has become demonic.
1: దైవత్వంగా మార్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: We are not making effort to transform the divine quality. In fact, that is true spirituality.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాడు మానవుడు.
0: Such beautiful nature, in all nature spirituality is forgotten.
1: ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని వంటలు వండుకోవటము భుజించటము ఈనాడు పండుగ పండుగ అని దీని పండుగ రూపం లోపల వ్యర్థంగా వచ్చుకుంటుంది.
0: We consider spirituality as a matter of celebration with festivity and gaiety.
1: అది కాదు ఆధ్యాత్మికము.
0: దాట్స్ నాట్ స్పిరిచువాలిటీ.
1: ఏ పవిత్రమైన పర్వదినములు మనకు ప్రాప్తిస్తున్నాయో ఆ పర్వదినముల యొక్క ప్రధానమైన లక్ష్యాన్ని చింతించుకుంటూ స్మరించుకుంటూ సార్థకం చేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్. థింక్ ఆఫ్ దెమ్, పాండర్ ఓవర్.
1: మానవుడను కాదు, నేను మానవత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని అని భ్రమించాలి.
0: ఐఎమ్ నాట్ సింప్లీ హ్యూమన్, ఐ హావ్ గాట్ ద డివినిటీ విద్ ఇన్, దట్ షుడ్ బి అవర్ లైఫ్.
1: అప్పుడే తన ఎందున్నటువంటి పశుత్వం దూరం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది యానిమాలిటీ విల్ డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ఈనాడు తన మానవత్వాన్నే తాను మర్చిపోవటం చేతనే పశుత్వం పూర్తి ప్రబుద్ధి అవుతున్నది.
0: As the human being has forgotten his human nature, he has become bestial.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏ రాజ్యమైనా కానీ,
0: whatever may be,
1: ఏ రాష్ట్రమైనా కానీ,
0: whatever state,
1: ఏ దేశమైనా కానీ,
0: any country,
1: ఏ ప్రాంతమైనా కానీ,
0: any region,
1: ఏ లింగమైనా కానీ,
0: any
1: ఏ వ్యక్తి అయినా కానీ,
0: any person,
1: కానీ మానవుడి యందు మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాలి.
0: ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైమ్, ఎనీవేర్, ఎనీ రీజియన్, ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ, నో వన్
1: షుడ్
0: ఫర్గెట్ ఇన్ ఆ వ్యూ.
1: కాలంను సార్థకం కావించుకోకుండా పోకూడదు.
0: అండ్ వీ షుడ్ నెవర్ వేస్ట్ అవర్ టైమ్.
1: పరమాత్ముడు లోకము లోపల ఎవరు ఇందులో ప్రభుత్వమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రబుద్ధమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు అని వెతకడానికి నారదుని పంపించాడు.
0: గాడ్ హ్యాస్ సెంట్ నారద to be in search of a true noble soul who is spending the time in a sacred way, leading a sacred life.
1: Swami etti varu nenu ennukovali annadu.
0: Narada wanted how to pick up such people.
1: Evadu tana hrudayam nundi Ramakrishna Govinda Narayana ani bhagavat namamunu uchcharistu untado,
0: the one who repeats chants his name wholeheartedly,
1: athane nijamainatundi manavudu.
0: He is a true human.
1: Manavudanaga parishuddhamaina hrudayam kalavadu.
0: Human being meant the one who has got pure heart.
1: హృదయం నుంచి కూడాను పవిత్రమైనటువంటి యొక్క నామములే రావాలి.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ ప్యూర్ హార్ట్ హీ షుడ్ చాంట్ సీక్రెట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: అలాంటి వాడే నిజమైన మానవుడు అన్నాడు.
0: సచ్ ఎ మ్యాన్ ఇస్ ఎ
1: లోక సంబంధమైన వ్యవహారం ఎన్నైనా చేసుకుని,
0: వీ కెన్ ఇన్వాల్వ్ ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్,
1: అది లౌకికమైన యొక్క వృత్తులు,
0: దట్స్ ఆల్ వరల్డ్లీ టెండెన్సీ,
1: దాని యందు నాకేమాత్రము లక్ష్యం లేదు.
0: అండ్ హీ ఇస్ నాట్ ఎ ట్రూ మ్యాన్ ఇస్ నాట్ centered around it.
1: అది తాత్కాలికమైనటువంటి యొక్క సుఖములు,
0: ఇట్స్ ఆల్ టెంపరీ హ్యాపీనెస్.
1: కానీ పవిత్రమైనటువంటి పర్వదినములు యందు భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు మూర్ఖుడు, అతనే మానవుడు కాదు అన్నాడు.
0: ద వన్ హూ డస్ నాట్ షంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆన్ సీక్రెట్ ఫెస్టివల్స్ ఆఫ్ దిస్ టైప్ ఈజ్ నాట్ హ్యూమన్ అట్ ఆల్.
1: దీనిని మనసు ఎందుకుని నారదుడు చెప్పాడు.
0: నారద హోల్డింగ్ దిస్ వ్యూ,
1: స్వామి
0: సెట్, స్వామి
1: నిరంతరము గోవింద నారాయణ అని నామస్మరణ చేసుకుంటున్నానే.
0: I repeat your name, Govinda Narayana.
1: నామస్మరణ లేనటువంటి సమయం నాలో ఏనాత్తుకును కనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో టైమ్ వెన్ ఐ హావ్ లెఫ్ట్ చాంటింగ్ యువర్ నేమ్.
1: కాబట్టి నాకంటే గొప్ప భక్తుడున్నాడా అన్నాడు.
0: ఇస్ దేర్ ఎనీ గ్రేటర్ డివోటీ దాన్ మీ?
1: ఇక్కడనే అహంకారం ప్రారంభమైంది.
0: దేర్ స్టార్టెడ్ ఈ గర్ల్.
1: నేనే భక్తుడు అని అనుకోవటమే ఒక అహంకారం.
0: టు కన్సిడర్ వన్ సెల్ఫ్ యాజ్ ఎ డివోటీ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఈగో.
1: ఇలాంటి భక్తులు లోకంలో అనేక మంది ఉంటున్నారు.
0: లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డివోటీస్ ఆఫ్ దిస్ టైప్
1: ఇంటింటికి చూచిన భక్తుడిగా ఉన్నాడు.
0: ఎవ్రీ
1: ఇంచించిలోనా భక్తుడిగా కనిపిస్తున్నాడు.
0: అట్ ఎవ్రీ ఇంచ్ ఇన్ ఎవ్రీ హోమ్
1: ఇది కాదు నిజమైన భక్తి.
0: దట్స్ నాట్ ట్రూ డివోషన్.
1: హృదయంలో ఆవిర్భవించి
0: ఎమనేటింగ్ అవుట్ ఆఫ్ హార్ట్
1: సర్వత్రా ప్రసరింపజేసి
0: ఇట్ షుడ్ గో అరౌండ్ ద బాడీ
1: అన్ని కార్యములయందు కూడాను ఈ యొక్క ప్రబుద్ధి ప్రబుద్ధి కావాలి.
0: దిస్ శాంక్టిటీ దిస్ సీక్రెట్ క్వాలిటీ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ మేనిఫెస్ట్.
1: మనం భుజించిన ఆహారము
0: the food part taken
1: ఉదరంలోకి చేరి
0: reaches stomach
1: అది జీర్ణించిన తర్వాత
0: and after it digests
1: సారము సర్వాంగములకు సప్లై అయినట్టుగా
0: the food part taken is digested in the stomach and is then supplied
1: to హృదయంలో స్మరించినటువంటి భగవత్ నామము
0: and God's name in the heart
1: కన్నుల్లో చేరాలి.
0: It should get into
1: the eye. నాలుకపై చేరాలి. ముక్కులో చేరాలి. చేతుల్లో చేరాలి. పాదంలో చేరాలి. సర్వ అంగములు ఎందుకు ప్రసరించి చేయాలి.
0: The divinity should materialize, should manifest in all our body.
1: మానవుడు దైవనామాన్ని స్మరించిన వాడవుతాడు.
0: Then only it amounts to chanting his name.
1: ఆ జీర్ణించినటువంటి ఆహారము కన్నుల్లో చేరినప్పుడు ఏమైపోతుంది? ఆ యొక్క ఆహారం యొక్క దృష్టి వస్తుంది.
0: And this the food of divinity as it gets into the eye it entertains the sight of divinity.
1: మనలో ప్రారంభమవుతుంది.
0: And there that begins
1: మన నాలుకపైన వచ్చినప్పుడు పవిత్రమైన పలుకే పలుకుతాము.
0: And your talk would be sacred.
1: మన చెవుల్లో చేరినప్పుడు పవిత్రమైన శబ్దమే వింటాము.
0: All that you listen to is bound to be sacred.
1: మన పాదంలో చేరినప్పుడు పవిత్రమైన ప్రదేశములకే మనం నడుస్తాము.
0: And you tread along the sacred path if the divinity gets into your feet.
1: చేతుల్లో చేరినప్పుడు ఈ చేతులంతా కూడా సాత్వికమైన పనులు చేస్తాయి.
0: Hands will do all fruitful activity when God gets into them.
1: సర్వాంగములు కూడా సాత్వికమైన పనికి ఆవించేటువంటి వాడే నిజమైన మానవుడు.
0: He is a true human if all his body the different organs and the limbs get into the sacred activity.
1: కనుక చేర్చుకుని రామని చెప్పాడు.
0: This what is prescribed.
1: కానీ నారదుడు సర్వత్రా సంచారం చేశాడు.
0: నారద మూవ్స్ రౌండ్.
1: కానీ అతని ఎందున్నటువంటి అహంకారము పోలేదు.
0: బట్ ఈగో హ్యాస్ నాట్ లెఫ్ట్ హిమ్.
1: తిరిగి వచ్చాడు.
0: హి రిటర్న్.
1: ఒక వస్తువు ఉండగా ఒక అడవి లోపల
0: దెన్ ద ఫారెస్ట్
1: ఒక కిల్లర్ అనగా అడవి
0: జాతంగ్ ద సీక్రెట్ పాత్ ఇఫ్ ది డివినిటీ గెట్స్
1: చేతుల్లో చేరినప్పుడు ఈ చేతులంతా కూడా సాత్వికమైన పనులు చేస్తాయి.
0: హ్యాండ్స్ విల్ డూ ఆల్ ఫ్రూట్ఫుల్ యాక్టివిటీ వెన్ గాడ్ గెట్స్
1: సర్వాంగములు కూడా సాత్వికమైన పనికి ఆవించేటువంటి వాడే నిజం.

0: వాడు.
1: అండ్ ఈజ్ ఆల్ వెరీ పూర్ మ్యాన్ హూ క్యారీస్ హిస్ లైవ్ లివ్
0: అతను ఒక దగ్గర
1: సెల్లింగ్ ఫైర్ వుడ్
0: కన్నులు మూసుకుని నామస్మరణ చేస్తున్నాడు.
1: హీ వాజ్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
0: నారదుడు వెళ్ళాడు.
1: నారద్ అప్రోచ్ హిమ్.
0: ఏమండి ఎవరు మీరు అన్నారు.
1: హీ సెడ్ హూ ఆర్ యూ సర్.
0: స్వామి నేను ఒక వేటగాడు.
1: హీ సెడ్ అండ్ ఐ యామ్ ఎ హంటర్.
0: నేను ఒక పరమాత్ముని యొక్క పరమ భక్తుడను.
1: ఐఎమ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
0: అనేటప్పటికీ నారదుడికి ఆశ్చర్యం వేసింది.
1: నారద వాజ్ సర్ప్రైజ్డ్.
0: నీవు పరమ భక్తుడా?
1: ఆర్ యూ డివోటీ?
0: పరమ భక్తుడు అయితే నీ చేతిలో కత్తి ఎందుకు ఉండాలి?
1: ఇఫ్ యూఆర్ సచ్ గ్రేట్ డివోటీ హౌ డు యూ దట్ హోల్డ్ అన్ యాక్స్
0: కోసం నువ్వు పెట్టుకున్నావు.
1: వాట్ ఫార్ యూ హ్యావింగ్ దట్ యాక్స్ ఆన్ హ్యాండ్?
0: స్వామి కాదు కాదు.
1: నో నో నాట్ ఫర్
0: వైలెన్స్. ఈ కత్తితో నేను నాలుగు పనులు చేయాలని సంకల్పించుకున్నాను.
1: విత్ దిస్ స్వోర్డ్ ఆన్ హ్యాండ్ ఐ వాంట్ టు డూ ఫోర్ థింగ్స్.
0: ఏమిటి ఆ నాలుగు పనులు?
1: వాట్ ఆర్ దే?
0: మొట్టమొదట ద్రౌపదిని చంపాలి అన్నాడు.
1: ఫస్ట్ ఐ వాంట్ టు కిల్ ద్రౌపది.
0: ద్రౌపది పరమ భక్తురాలే.
1: ద్రౌపది ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
0: కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణ అని కృష్ణనామంనే నిరంతరం స్మరించేటువంటి కదా.
1: ద్రౌపది థింగ్స్ ఆఫ్ గాడ్ కృష్ణా.
0: ఆమె భక్తికి మెచ్చి భగవంతుడే ఒలువులు ఇచ్చాడు కదా.
1: అండ్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ టు హర్ రెస్క్యూ.
0: కాబట్టి ఆమెను చంపడానికి కారణమేమిటి అన్నారు.
1: వై డు యూ వాంట్ టు కిల్ హర్?
0: భక్తురాలే.
1: షీఈస్ ఎ డివోటీ.
0: కానీ ఒకనొక సమయం లోపల నా కృష్ణుడు భుజించుతున్న సమయం లోపల కృష్ణాని పిలిచింది. ఆ భోజనం కింద వదిలాడు. కృష్ణుడు వెళ్ళాడు. నా స్వామికి యొక్క ఆహారం కూడా అందించుకోకుండా చేసింది.
1: అట్ వన్ టైమ్ వెన్ కృష్ణ వాజ్ పార్టేకింగ్ హిస్ ఫుడ్ ద్రౌపది కాల్డ్ హిస్ ఫర్ హిస్ హెల్ప్ అండ్ రిఫ్యూజ్ అండ్ దెర్ఫోర్ కృష్ణ డ్రాప్డ్ ద ఫుడ్ అండ్ ran ఆల్ ద వే.
0: కాబట్టి ఈమెను చంపాలి అన్నాడు.
1: సిన్స్ షీ డిడ్ నాట్ అలౌ హిమ్ టు హ్యావ్ హిస్ ఫుడ్ ఐ వాంట్ టు కిల్ హర్.
0: సరే చూస్తామని ఇంకా వెళుతున్నాడు.
1: దెన్ హి వాస్ స్టిల్ ప్రొసీడింగ్.
0: ప్రహ్లాదుడు కనిపించాడు.
1: దెన్ హి కేమ్ అక్రాస్ ప్రహ్లాద్.
0: హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్తేవ నాస్తేవ తెలియట.
1: ఇట్ ఈస్
0: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని స్మరిస్తున్నాడు.
1: ప్రహ్లాద వెంట్ ఆన్ చాంటింగ్ నారాయణస్ నేమ్.
0: వెళ్ళాడు.
1: ఈవెన్ దేర్
0: నాయన నీవు నారాయణ స్మరణ చేస్తున్నావు.
1: నో డౌట్ యువర్ చాంటింగ్ హిస్ నేమ్.
0: కానీ నీ యొక్క పని ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ యువర్ యాక్షన్?
0: నారాయణ నామస్మరణ చేయటం వల్ల
1: బై జస్ట్ చాంటింగ్ హిస్ నేమ్
0: నారాయణ నిద్రాహారం లేకుండా చేస్తున్నావు.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ గాడ్ రెస్ట్లెస్నెస్.
0: నీ తండ్రి గారు నిన్ను ఏనుగుతో తొక్కించే సమయం లోపల
1: అట్ ఎవ్రీ టైమ్
0: నారాయణ అన్నాడు.
1: యు సెడ్ నారాయణ.
0: కానీ నారాయణే ఏనుగు కింద పడి తాను ఏనుగు చేతి తొక్కింపబడ్డాడు.
1: అండ్ నారాయణ షుడ్ అలౌ హింసెల్ఫ్ టు బి ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్.
0: నీవు నారాయణ చేసినటువంటి ఉపకారం ఇదియా.
1: దిస్ ఇస్ ద హెల్ప్ దట్ యు రెండర్ టు నారాయణ.
0: కనుక నారాయణ చంపాలి అన్నాడు.
1: అండ్ దేర్ఫోర్ ఐ షుడ్ కిల్ హిమ్ సెడ్.
0: ఇంకా మూడవది ఎవరు ఉన్నారు?
1: హూ ఇస్ థర్డ్ వన్?
0: ఒకడున్నాడు నారదుడు.
1: దేర్ ఇస్ వన్ పర్సన్ నారద.
0: అతను తంబూరు తీసుకుంటాడు.
1: హీ హ్యాస్ తంబూరు.
0: నారాయణ నారాయణ నారాయణ అని స్మరిస్తున్నాడు.
1: హీ గోస్ ఆన్ రిపీటింగ్ నారాయణ స్నేహ.
0: కానీ అతని స్వార్థ భక్తియే కాని పరార్థమైనటువంటి యొక్క ప్రేమ భక్తి కాదు.
1: హిస్ డివోషన్ ఇస్ నాట్ స్పిరిచువల్, ఇట్ ఇస్ అటర్లీ సెల్ఫిష్.
0: అతన్ని చంపాలి అన్నాడు.
1: సో ఐ షుడ్ కిల్ హిమ్.
0: తనకు భయమే పడిపోయింది.
1: దెన్ హీ వాస్ నారాయణ వాస్ అఫ్రైడ్ ఆఫ్.
0: ఇది నా అహంకారమే ఈ పతనానికి మూల కారణం అనుకున్నాడు.
1: హీ సెడ్ దట్ దిస్ ఇస్ ఆల్ డ్యూ టు మై ఈగో.
0: మీరా ఉన్నది.
1: దెన్ మీరా.
0: ఆ మీరా
1: దట్ మీరా
0: ఎప్పుడు చూసినప్పుడు గిరిధర నాగర్ గిరిధర గిరిధర నాగర్ గిరిధర నాగర్ ఈ గిరిధర గిరిధర గిరిధర్ అని గిరిధరిని మాత్రమే స్మరిస్తున్నారు.
1: మీరా రిపీటెడ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ గిరిధారి గిరిధర నాగర రిపీటెడ్లీ.
0: ఎంత స్మరణ చేసినప్పటికీ గిరిధరుని యొక్క ప్రేమతత్వాన్ని తాను అనుభవించుకోలేకపోతుంది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ షీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది బ్లెస్.
0: గిరిధరానికున్నప్పుడంతా కూడాను అత్త కొట్టిన దేబలంతా కూడాను కృష్ణుడికి తగులుతున్నాయి.
1: అండ్ ఐ షీ వాస్ టెలింగ్ గిరిధరాస్ నేమ్ ఆల్ ద స్లాబ్స్ ఆన్ ద చీక్ వెంట్ టు గిరిధర.
0: ఈ విధంగా తగులుతున్న చేత
1: బికాస్ ఆఫ్ దిస్
0: ఆ భగవంతుని బాధించినటువంటిదిగా ఉంటుండాలి.
1: ఇట్ అమౌంటెడ్ టు హర్టింగ్ గాడ్ హింసెల్ఫ్.
0: కాబట్టి ఆమెను మొట్టమొదటి చంపాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ కిల్ మీరా.
0: అయిపోయింది. వైకుంఠం చేరాడు.
1: అండ్ హీ రీచ్డ్ వైకుంఠ.
0: స్వామి
1: స్వామి
0: అన్ని విచారించాను.
1: I investigated.
0: భగవంతుని స్మరించేటువంటి వాడు కూడాను దుర్మార్గుడే అని చెప్పని చెప్పాడు.
1: ఐ కుడ్ ఫైండ్ మెనీ మెనీ వికెట్ పీపుల్ హూ రిపీట్ యువర్ నేమ్.
0: నీవు చాలా పొరబడుతున్నావు నారద.
1: అండ్ విష్ణు సెడ్ భగవంతుని ఉన్నటువంటి
0: ప్రేమోల్లాసము చేతనే భగవంతునికి ఈ విధమైనటువంటి హింసలు పెడుతున్నాడని భావిస్తున్నారు.
1: యు ఆర్ థింకింగ్ ద గాడ్ ఈస్ పుట్ టు సఫరింగ్. నో యు ఆర్ మిస్టేకెన్.
0: భగవంతుని నిద్రాహారం లేకుండా చేస్తున్నాడు.
1: You think that you are making God restless.
0: భగవంతుని యొక్క సుఖమే నా సుఖము.
1: In fact, my happiness is God's happiness.
0: భగవంతుని సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను ఆనందంగా ఉంటుండాలి.
1: God should be happy, blissful at all periods of time.
0: బాధలు కూడాను మనసుకు కానీ దేహములకు కానీ సంభవించకూడదు.
1: She should not be put to any inconveniences, physical or mental.
0: అలాంటి భగవంతునికి తగినటువంటి సుఖాన్ని అందించేటువంటి వాడే నిజమైన భక్తుడు.
1: You are a true devotee if you see God.

0: హ్యాపీ ఆల్ ది టైమ్.
1: అప్పుడు నారదుడు గుర్తించాడు.
0: దెన్ నారద రికగ్నైజ్డ్,
1: స్వామి నా అహంకారం ఈనాడు చంపే నిమిత్తమై నాకు ఈ పని పెట్టావు.
0: యు హావ్ గివెన్ మీ దిస్ టాస్క్ సో యాస్ టు కిల్ మై ఈగో.
1: ఈ విధంగా భారతీయులకి చరిత్రలు,
0: దట్స్ ది హిస్టరీ ఆఫ్ భారత్,
1: ఎన్ని పవిత్రమైనటువంటి కథలతోనో
0: ఇట్ హాస్ గాట్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ స్టోరీస్,
1: జగత్తంతా కూడా వ్యాప్తి గావించుకుంటూ వచ్చింది.
0: అండ్ ఇట్ హాస్ స్ప్రెడ్ ద మెసేజ్ టు ది,
1: ముఖ్యంగా ఎంతటి భక్తి ఉండినప్పటికీ భగవంతుని మనసుకు మాత్రం కించిత్ కూడా కష్టం కలిగించకూడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద డివోషన్ దట్ వీ హావ్, వీ షుడ్ నాట్ భగవంతుని మేక్ గాడ్ ఇన్కన్వీనియంట్.
1: లోపల బాధపడినా అది నీకు బాధనే.
0: If God is disappointed, displeased with you, you will be hurt.
1: కలుగనే భగవంతుని సుఖమే నా సుఖము.
0: So God's happiness is my happiness.
1: నా సుఖమే భగవంతుని యొక్క సుఖము.
0: My happiness is God's happiness.
1: రెండింటికి ఏకత్వాన్ని భావించాలి.
0: We should have the spirit of oneness in both.
1: I and God are one.
0: All are one.
1: ఈ ఇద్దరు యొక్క సంబంధ బాంధవ్యమే గుర్తింపు చేయాలి అన్నాడు.
0: We should recognize, experience the unity, the harmony of the two.
1: కనుక ఈనాటి భక్తులందరూ కూడాను ఎట్టి భక్తిని ఆచరిస్తున్నారు?
0: మోడర్న్ డివోటీస్ వాట్ పాత్ దే ఫాలో?
1: తన స్వార్థ భక్తిని అనుసరిస్తున్నారు.
0: హీఈస్ ఆల్వేస్ సెల్ఫిష్.
1: తన సుఖమే తన సుఖము.
0: హీఈస్ థింగ్స్ ఆఫ్ హిస్ హ్యాపీనెస్.
1: దైవం ఏ విధమైనటువంటి దీంట్లో పోయినప్పటికీ పర్వాలేదు.
0: లెట్ ఎనీథింగ్ హ్యాపన్ అవుట్ సైడ్.
1: కనుక దైవం ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ ఎంబాడీమెంట్
1: ఆఫ్ లవ్. ప్రేమ అందరి యందు ఉంటుండాలి.
0: అండ్ దట్ ఈస్ ఇన్ ఎవ్రీవన్.
1: ఆ ప్రేమను ఏ మాత్రం కూడా అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ నాట్ ఇంటర్ఫేర్ విత్ ద డివైన్ లవ్.
1: ఆ ప్రేమను మనం కూడా పంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ షేర్ ద సేమ్.
1: ఇది భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంకల్పము.
0: దిస్ ఇస్ ది మెయిన్ విల్ ఆఫ్ గాడ్.
1: భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను,
0: భారతీయ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్,
1: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని,
0: ది సీక్రెట్ కల్చర్,
1: అన్ని దేశాలకు కూడా అందిస్తూ వచ్చారు.
0: హాస్ బీన్ ప్రాపగేటింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: భగవంతుని ఒక్కడిగా భావించలేదు.
0: ఇట్ హాస్ నాట్ కన్సిడర్డ్ గాడ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. అనేక వేల శిరస్సులతో ఉన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వ్యూడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెనీ.
1: అనగా ఒక్కడే కాదు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ నాట్ మెనీ వన్.
1: శిరస్సులు అంతా కూడా భగవంతుని యొక్క శిరస్సులే.
0: ఇట్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ వన్ ఇన్ మెనీ.
1: ప్రతి శిరస్సులో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: ఈ శిరస్సును ధరించినటువంటి ప్రతి హృదయం నందు కూడా భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: కనుక భగవంతుడు ఏదో ఒక చోట, ఒక పూజా మందిరం లోపల, ఒక చర్చ లోపల, ఒక మసీదు లోపల, ఒక మందిరం లోపల ఉన్నాడని భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ గాడ్ టు ఎనీ శాంక్టమ్ శాంక్టోరియం లైక్ ఎ చర్చ్ ఆర్ ఎ టెంపుల్.
1: భగవంతుడు ఉన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్ గాడ్.
1: మానుష రూపేణ
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: భగవంతుడు మనుష్య స్వరూపుండే.
0: God is in human form.
1: కాని ఏ రూపంలో ఉన్నాడు అనేది గుర్తించుకోనకుండా అతన్ని దూషిస్తుంటాం మనము.
0: But we go on criticizing him, forgetting his true form.
1: ఇతన్ని వర్ణిస్తుంటాం కొంతమంది.
0: We make fun of others.
1: అప్పుడు చెప్పింది వేదము.
0: Then Veda tells.
1: ఎవరిని దూషిస్తున్నావు?
0: Whom are you accusing?
1: ఎవరిని పూజిస్తున్నావు?
0: Whom are you ridiculing?
1: మొట్ట యోచన చేసుకో.
0: If you think well.
1: నీ ద్వేషిని దూషిస్తున్నావు అంటున్నావు.
0: You think you are hating your enemy.
1: నీ ప్రేమికి కలిగినటువంటి వాడిని పూజిస్తున్నావు అనుకుంటున్నావు.
0: You go on criticizing the enemy.
1: Kaadu kaadu kaadu.
0: No, not so.
1: Ninnu neeve dushinchukotamu.
0: You are criticizing yourself.
1: Ninnu neeve himsinchukotamu.
0: And you are hurting yourself.
1: Aa poojimpabade devudu nee endu kuda untunnadu.
0: In fact, the God whom you worship is in you.
1: Ettu vaadini dushinchinappudu ninnu neeve dushinchukune vaade avutavu.
0: If you accuse the man in front, it amounts to accusation of yourself.
1: Ettu vaadini preminchinappudu ninnu neeve preminchina vaadiga avutavu.
0: If you love the other man, you love yourself.
1: కనుక ఎవరిని మనం దూషించకూడదు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ అక్యూజ్ ఎనీబడీ.
1: చేసేస్తుంది.
0: సో ఇట్ కమ్స్ బ్యాక్ టు యూ.
1: కనుక ఎవరిని దూషించినప్పటికీ దైవాన్ని దూషించినట్టుగా భావించాలి.
0: ఇఫ్ యూ రిడిక్యూల్ ఎనీబడీ, అండర్స్టాండ్ దట్ యు ఆర్ క్రిటిసైజింగ్ గాడ్.
1: సర్వవేళయందు సర్వత్రా కూడాను వ్యాపించినటువంటి వాడు.
0: గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్ అండ్ ఓమ్నిప్రెసెంట్.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నాడు.
0: హూమ్ సో యూర్ యు సాల్యూట్ నమస్కార్ ఐ గోస్ టు గాడ్. It is the main aim in the goal.
1: ఎవరికి ఏమండి నమస్కారం అని చెప్తే ఆ నమస్కారం ఆ వ్యక్తికి కాదు పోయేది, దైవానికి పోయి చేరుతుంది.
0: If you respect anybody in all humility, it reaches God.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరిని మనం దూషించినప్పటికీ అది భగవంతుడికే పోయి చేరుతుండాలి.
0: If you deny anybody, it amounts to total denial of the divinity.
1: ఏదో నేను ఆయన్ని దూషిస్తున్నాను, ఈమెను దూషిస్తున్నాను, ఇతన్ని దూషిస్తున్నాను, నేను భ్రమిస్తున్నాం కానీ ఇతరులు కాదు, నేను నీవే దూషించుకోవటం.
0: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్
1: నువ్వు దూషించుకోవటం.
0: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్ దట్ యు ఆర్ హేటింగ్ సమ్వన్ ఎల్స్. నో, యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్. ట్రూలీ స్పీకింగ్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఉగాది.
0: టుడే ఇస్ ఉగాది.
1: యుగములకు ప్రతిదినమైనటువంటిది కాబట్టి యుగ ఆది అన్నారు.
0: యాజ్ ఇట్ ది బిగినింగ్ ఆఫ్ ది టైమ్ ఇట్ ఇస్ కాల్డ్ యుగాది.
1: కనుక ఈ ఉగాది అనేటువంటిది ఏనాటి నుంచినో జరుగుతూ వస్తుంటుండాలి.
0: దిస్ హాస్ బీన్ ది సెలబ్రేషన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ ఎన్ని ఉగాదులు జరిగినప్పటికీ
0: ఏజెస్ హావ్ పాస్డ్ బై.
1: మన హృదయంలో ఉన్నటువంటి దుర్భావం ఏమాత్రము కదిలిపోవటం లేదు.
0: ద ఇల్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ హావ్ నాట్.
1: ఏనాడు మానవుని హృదయము పరిశుద్ధం గావించుకొని,
0: దట్ డే విన్ ది హార్ట్ ఈస్
1: పవిత్రమైన భావములను పెంచుకొని,
0: దట్ డే విన్ ది హార్ట్ ఎంటర్టైన్స్
1: ప్రేమతత్వమును నింపుకొని,
0: విత్ ఫుల్ ఆఫ్ లవ్
1: త్యాగ భావమును పంచినప్పుడే,
0: అండ్ వెన్ వి షేర్ విత్ సాక్రిఫైస్
1: నిజమైనటువంటి ఉగాది,
0: దట్ ఈస్ ద ట్రూ సెలబ్రేషన్ ఆఫ్ ఉగాది.
1: తినేటువంటిది, తిరిగేటువంటివి, ధరించేటువంటివి కాదు ఉగాది యొక్క లక్ష్యాలు.
0: ఇట్స్ నాట్ సింప్లీ సెలబ్రేషన్ విత్ ఫెస్టివిటీ అండ్ షర్ట్. That the shirt is worn.
1: కాని ఎంత కాలం అది కొత్తది?
0: How long does it last?
1: లేపటికి అది పాతదే.
0: It becomes old by tomorrow.
1: అదే రీతిగానే.
0: Similarly.
1: ఈనాడు ఒక న్యూస్ పేపర్ మనం చదువుతున్నాము.
0: Today we go through the newspaper.
1: కానీ చదివిన పేపరే చదివి ఎవరు కూడా చదవరు కదా.
0: You don't read the same old newspaper.
1: ఈనాడు చదివినటువంటి పేపర్ రేపు వేస్ట్ పేపర్ అయిపోతుంది.
0: Today's newspaper is tomorrow's waste paper.
1: కానీ
0: but
1: మనము అట్టి న్యూస్ పేపర్ ను ఏనాటికి చదువుతున్నాం, ఎప్పటికీ చదువుతున్నాం అనుకుంటాం, అది చదవడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీడ్ ద సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్.
1: ఒక్కతోరి మనకి ఈ జన్మం లభించింది.
0: Life is gifted to us.
1: ఈ జన్మను మనం అనుభవించాము.
0: We should experience it.
1: సార్ ఇంకా
0: దట్స్ ఆల్.
1: వచ్చే జన్మమే మనకు అక్కర్లేదు.
0: లెట్స్ నాట్ హ్యావ్ ది నెక్స్ట్ లైఫ్.
1: ఇంకొక న్యూస్ పేపర్ మనం తీసుకొని అక్కర్లేదు.
0: లెట్స్ నాట్ ఎక్సెప్ట్ గో టు అనదర్ న్యూస్ పేపర్.
1: దీన్ని మనం చదివినాము, దీన్ని అనుభవించాము, ఆనందించాము, దుఃఖపడ్డాము, విచారపడ్డాము, అన్ని పదాలు మనం అనుభవించాము.
0: దిస్ ఈజ్ ఎనఫ్, దిస్ ఈజ్ ఫైనల్. వి హావ్ గాన్ త్రూ ద న్యూస్ పేపర్, వి హావ్ గాన్ త్రూ వేరీడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ ద
1: భగవంతుడా, ఈ న్యూస్ పేపర్ నాకు ఈనాడు ఇచ్చావు.
0: God, you have given me this newspaper
1: today. అన్ని అనుభవించవలసినంత అనుభవించాను.
0: I went through all experiences.
1: రెండవ న్యూస్ పేపర్ నాకు అక్కర్లేదు.
0: I don't want this same old paper again. I don't want next life.
1: పునర్జన్మ నవిజ్యతే అన్నాడు.
0: And let me not have rebirth.
1: పునరపి జన్మం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహు దుఃఖారి, కృపయాపారే పాహి మురారే అన్నాడు శంకరుల వారు.
0: ఆదిశంకర్ సెడ్, మ్యాన్ ఈజ్ బోర్న్ అగైన్ అండ్ అగైన్ లైయింగ్ ఇన్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ అండ్ పాసింగ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్.
1: ఈ శంకర్ల వారు చదవనటువంటి గ్రంథములు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ శంకర ఈజ్ ఆల్
1: రాయనటువంటి శ్లోకములు లేవు.
0: అండ్ హెస్ కంపోజ్డ్ ఆల్ శ్లోక.
1: గంగానదీ తీరం లోపల ఒక చెట్టు కింద ఏకాంతంగా కూర్చున్నాడు.
0: అండ్ హీ నోటీస్డ్ ఎ పర్సన్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ ద షోర్ ఆఫ్ గంగెస్
1: గణిత శాస్త్రం.
0: And one person was writing the rules of grammar.
1: Rastunnadu, rastunnadu. Enta mande pothunnaru, enta mande vastunnaru, evvani lakshyam pettadam ledu.
0: And he was not mindful of the many people, passers by.
1: శంకర్ల వారు 11 మంది శిష్యుల్ని తీసుకుని,
0: శంకర అకంపనీడ్ బై డిసైపుల్స్,
1: తాను గంగా స్నానానికి వెళుతున్నాడు.
0: హి వాస్ గోయింగ్ టువర్డ్స్ గంగెస్ టు హావ్
1: కాని చెట్టు కింద కన్నులు మూసుకొని ఆ బ్రాహ్మణుడు దుక్కుంకరణి దుక్కుంకరణి దుక్కుంకరణి అని స్మరిస్తున్నాడు.
0: ద స్కాలర్ సిట్టింగ్ అట్ ద ట్రీ విత్ ది ఐస్ క్లోజ్డ్ స్టార్టెడ్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ దుక్కుంకరణి.
1: చూచాడు శంకర్ల వారు, తాను బాలుడే అప్పుడు.
0: And Shankara was quite young at that time.
1: 11 mandi shishyullo okanni pampichadu em chestunnadu cheppamani.
0: And he sent one of his disciples to know.
1: Pali grandani chanu uchcharistunnadu annadu.
0: And the disciple reported the scholar was repeating the rules of grammar.
1: Tiri shishyudu vachi Shankara varaku cheppadu.
0: The same thing was reported to Shankara.
1: Chepte appudu thanu velladu.
0: And then Shankara went.
1: Nayana, ee grandam yokka saram emiti?
0: What is the essence of all that you read?
1: Ani cheppi,
0: and he said so.
1: Bhaja.

0: He said, "O foolish man, chant the glory of God, Govindam. O foolish mind, this is not the way. Chant his glory, repeat his name."
1: Samprapte sannihite kale.
0: At the time as the end approaches.
1: Nahi, nahi, nahi, rachati dukrum karane.
0: Nothing will come to your refuge. Nothing will come to
1: your
0: refuge.
1: Nee dukrum karane netmidani smaristunnav. Idi anchamalo neeku ye maatram kuda addu raadu.
0: This rule of grammar, dukrum karane, will not save you from death.
1: Govindam, bhaja govindam.
0: So chant, repeat his name.
1: Nivu bhagavantuni bhajinchu.
0: Sing his glory.
1: కనుకనే ఈనాడు మనకు కావాల్సింది శంకరాచార్య వారు చాలా వేదాంత గ్రంథాలు రచించారు.
0: శంకర కంపోజ్ మెనీ వేదాంతిక్ టెక్స్ట్.
1: తాను కూడా భక్తి మార్గంలో కట్టగడపటికి ప్రవేశించాడు.
0: హీ ఆల్సో ఫాలోడ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: నామస్మరణ, నామస్మరణ, నామస్మరణ,
0: నామస్మరణ, రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: తాను కూడా భగవత్ నామస్మరణ, భజ గోవిందం అందరికీ బోధిస్తూ వచ్చాడు.
0: సో దట్ వాజ్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆదిశంకర.
1: ఏమి ప్రయోజనము? ఈనాడు నామస్మరణ అందరు కూడా చేస్తున్నారు.
0: టుడే ఆల్సో వి సింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఏదో నామస్మరణ చేస్తున్నారే కానీ
0: వీ డూ ఇట్,
1: నామం యొక్క సారాన్ని తాను గోలటం లేదు.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్.
1: ఎందుకు ఇలాంటి జన్మము?
0: వాట్ ఫార్ ఇస్ ద లైఫ్?
1: పునరపి జననం, పునరపి మరణం.
0: ఓన్లీ టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్, టు డై అగైన్
1: అండ్
0: and to lay in mother's womb again and again.
1: Life of life. బహు దుస్తారే.
0: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్.
1: ఉపయాపారే పాహి మురారి.
0: ఓ గాడ్ బీ గ్రేస్ఫుల్ అన్ టు మీ, హెల్ప్ మీ టు క్రాస్ దిస్ లైఫ్.
1: ఏమిటి ఇదంతా?
0: వాట్స్ ఆల్ దిస్?
1: జగత్తులో ఎన్నో జరుగుతున్నాయి.
0: ఇన్ వరల్డ్ మెనీ
1: థింగ్స్ ఎన్నో చేస్తున్నాము.
0: వి డు మెనీ,
1: ఎన్నో అనుభవిస్తున్నాము.
0: వి ఎక్స్‌పీరియన్స్.
1: ఏ మాత్రము ఆనందాన్ని చేకూరటం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ఇట్.
1: కనుకనే ఆనందం అనేటువంటి మనకు లభ్యం కావాలంటే
0: in order to acquire this bliss,
1: ఈ ప్రకృతి వస్తు వాహనాదుల వల్ల కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ది వరల్డ్
1: ఆఫ్ కార్యకర్మనాదుల వల్ల కాదు.
0: ఇట్స్ నాట్ బై ఎనీ వే,
1: గ్రంథ పఠనము చేత కాదు.
0: నాట్ బై స్కాలర్షిప్,
1: పెద్దల దర్శన స్పర్శన సంభాషణ వల్ల కాదు.
0: ఇట్స్ నాట్ బై కైండ్ ఆఫ్ విజన్.
1: నీ హృదయాన్ని పవిత్రం గావించుకున్న దినమే నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: దట్ డే వెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్, యూ కెన్ ఎక్స్పీరియన్స్
1: గాడ్. అందరినీ ప్రేమించు,
0: లవ్ ఆల్,
1: అందరినీ విశ్వసించు,
0: హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్,
1: అందరినీ ఆనందపరచు,
0: మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: అప్పుడే నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: దట్ మేక్స్ యూ హ్యాపీ అల్టిమేట్లీ.
1: ఇతరులకు ఆనంద పెట్టకుండా నీవు మాత్రం ఆనందపడాలంటే అది సాధ్యమవుతుందా?
0: వెన్ అదర్స్ ఆర్ నాట్ హ్యాపీ, you cannot be happy.
1: Kaadu, kaadu,
0: it is impossible.
1: Kanukane manam ee ugadi dinamu manam cheyavalsina pani emiti?
0: On this day ugadi, what should we do?
1: Ee naatu nundi mana hrudayanni pavitram gaavinchukoneetundi paddhatilo manam prayatnam cheyali.
0: We should do any activity beginning from this day as to make our heart
1: jarigipoyinavi jarigipoyinavi.
0: Past is past.
1: తిరిగి రావవి.
0: ఇట్ వోంట్ కమ్ బ్యాక్.
1: నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చావు, ముందు రోడ్డు చూడాలి కానీ వెనుక రోడ్డు ఎందుకు?
0: హావింగ్ వాక్ ద క్రాస్ యూ డోంట్ వాంట్, యూ డోంట్ నీడ్ టు గో బ్యాక్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
1: అది మనకు సత్యమైనటువంటిది కాదు.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టెన్.
1: క్షణంలో గడిచిపోతుండాలి.
0: అండ్ ఇట్స్ పాస్ట్ టైం.
1: ఎప్పటి వరకు ఉంటామనేటువంటి నమ్మకం ఎక్కడ?
0: And what will happen tomorrow?
1: Kalakani future nu chintinchavaddu.
0: So do not
1: past nu talanchavaddu.
0: Don't brood over the past.
1: Present nu chintinchukuntunna.
0: Live in the moment, live in the present.
1: Present ke pradhanamainatundi.
0: The present is the foundation.
1: This is not ordinary present.
0: It's not ordinary present.
1: This is omnipresent.
0: The present is omnipresent.
1: Kanuka emti nu present nu పవిత్రం గావించుకుంటూ పోయినప్పుడే నీకు పాస్ట్ కూడా పవిత్రమైపోతుంది, ఫ్యూచర్ కూడా పవిత్రమవుతుంది.
0: మేక్ ద ప్రెసెంట్, మేక్ ద మూమెంట్, మేక్ దిస్ ఎగ్జిస్టెన్స్ సీక్రెట్, దెన్ ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఆంధ్రుడు నూతన దిన సంవత్సరం అని,
0: టుడే ఈజ్ న్యూ ఇయర్ ఆఫ్ ఆంధ్ర.
1: రేపటి దినము తమిళ వారు న్యూ ఇయర్ అని,
0: టుమారో ద న్యూ ఇయర్ ఫర్ తమిళియన్స్.
1: మొన్నడు మరాఠీ ఒక కేరళ వాళ్ళ విషు అని, దినదినము దినదినము ఒక్కొక్క పండుగలుగా వస్తున్నాయి.
0: వి హావ్ గాట్ ఫెస్టివల్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: పండుగలకు ఏమీ తక్కువ లేదు.
0: వీ డోంట్ రన్ షార్ట్ ఆఫ్ ఫెస్టివల్.
1: కావాల్సిన పండుగలు ఉంటున్నాయి.
0: వి గట్ సో మెనీ ఫెస్టివల్.
1: కానీ పండుగలు అనుభవించేటువంటి బుద్ధి మనలో ప్రారంభం కావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డెప్త్ ఆఫ్ ఫెస్టివల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నేటి నుండి,
0: ఫ్రమ్ టుడే,
1: ఈ క్షణము నుండి,
0: ఫ్రమ్ దిస్ మోమెంట్,
1: మీలో ఉన్నటువంటి దుర్భావములను, దుర్గుణములను, దురాచారములను దూరం చేసి,
0: ఆల్ ద బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ థాట్స్, should be given
1: గావించుకోండి.
0: And we should make our hearts.
1: అప్పుడే మీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: And then only you'll be blissful.
1: కేవలం ఎన్ని గ్రంథములు చదివినా కూడా ప్రయోజనం లేదు.
0: The scholarship will not help you.
1: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: Your visits of the noble souls.
1: నీ హృదయాన్ని మొట్టమొదట శుభ్రం చేసుకో.
0: First sanctify your heart.
1: నీవు పవిత్రంగా ఉంటుండు.
0: You be sacred.
1: నీ పనులను పవిత్రమైన చేయి.
0: Let all your activity be noble.
1: అప్పుడే నీకు సార్థకం అవుతుంది.
0: Then only your work for redemption.
1: ఇది ఉగాది యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతి.
0: This is the significance of ఉగాది.
1: రేపటి దినము.
0: Tomorrow.
1: తమిళ వాళ్ళు న్యూ ఇయర్ ఉంటుండది.
0: ఇస్ న్యూ ఇయర్స్ డే ఆఫ్ తమిళియన్.
1: మెడ్రాస్ నుంచి చాలా మంది వచ్చినారు.
0: మెడ్రాస్ మెనీ పీపుల్ హావ్ కమ్ హియర్.
1: ఈ మెడ్రాస్ ఈనాటి మెడ్రాస్ కాదు ఇది.
0: మెడ్రాస్ ఈజ్ నాట్ ఆఫ్ టుడే.
1: అనాది కాలం నుండి కూడాను
0: సిన్స్ లాంగ్
1: భారతీయులకు మద్రాస్ అనేటువంటి ముఖ్య పట్టణంగా పెట్టుకున్నారు.
0: మెడ్రాస్ హ్యాపెన్ టు బి ది క్యాపిటల్.
1: కానీ ఈనాడు ఏదో ఈ రాజకీయ తంత్రముల వల్ల విభాగములైపోయినారు.
0: వీ నో ది స్టేట్స్ హావ్ బీన్ బైఫర్కేటెడ్ లేటర్.
1: కానీ నాకు మాత్రం ఎవరితోనా వియోగం లేదు.
0: అండ్ స్వామి హ్యాస్ నాట్ సెపరేటెడ్
1: హిమ్సెల్ఫ్. నాకందరితోనూ సంయోగమే.
0: స్వామి ఇస్ ఆల్వేస్ ఆఫ్టర్ యూనియన్.
1: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవరీవన్.
0: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవరీవన్.
1: కనుకనే ఆ మెడ్రాస్ లోపల శ్రీమంతులు ధనం కొని తీసుకుని మంచి నీరు త్రాగుతున్నారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రిచ్ పీపుల్ బై డ్రింకింగ్ వాటర్.
1: కానీ పిచ్చిగాళ్ళు లేక బీదవాళ్ళు ధనం చేత లేకుండా ఆ నీటిని బలీజైనటువంటి నీటిని అశుద్ధమైనటువంటి నీటిని త్రాగి రోగాలకు గురి అవుతున్నారు.
0: బట్ ద పూర్ పీపుల్ హూ కెనాట్ అఫర్డ్ దే ఆర్ డ్రింకింగ్ గట్టర్ వాటర్ ఇంప్యూర్ వాటర్.
1: వీళ్ళకి పరిశుద్ధమైన నీరు అందించి.
0: And they should have pure drinking water.
1: ఆరోగ్యాలు పవిత్రమైనట్టుగా కాపాడుకొని.
0: And see that they maintain their health.
1: తరతరమే కూడాను దీన్ని అభివృద్ధి పరుచుకొని ఆనందించాలనే ఉద్దేశంతో.
0: With the desire that they should lead a happy life, healthy life.
1: నేను దీన్ని సంకల్పించుకున్నాను.
0: భగవాన్ విల్.
1: ఈ విధమైనటువంటి సేవ
0: దిస్
1: ఏ లోకంలో కూడా ఏ దేశంలో కూడా మేము వినలేదు కనలేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ భగవాన్ ఈజ్ అన్హర్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్.
1: సాయిబాబా ఫ్రీగా ఎక్కడో ఉన్నటువంటి మెడ్రాస్ కు ఈ విధమైనటువంటి నీరు అందిస్తున్నారంటే.
0: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ సప్లైడ్ టు మెడ్రాస్ ఎట్ ఎ డిస్టెన్స్ ప్లేస్.
1: చూడండి ఉగాది దినము.
0: This is New Year's.
1: పవిత్రమైన భావములకు పవిత్రమైన ఫలితములే వస్తుంటాయి.
0: The sacred feeling will give good result.
1: కనుకనే మనము ప్రతి పని కూడాను పవిత్రమైన హృదయంతో చేస్తే తక్షణమే పవిత్రమైన ఫలితం వస్తుంది.
0: If you are motivated by sacred thoughts, you'll have wonderful results.
1: దీనికి ఎవరినో మనం సాక్ష్యంగా తీసుకోనక్కర్లేదు.
0: In fact, you don't need any evidence.
1: నేనే సాక్ష్యం.
0: భగవాన్ is the living proof here.
1: నేను చేసేటువంటి ప్రతి పని కూడాను
0: ఎవ్రీ టాస్క్
1: నిస్వార్థంగా చేస్తాడు.
0: టోటల్లీ సెల్ఫ్లెస్.
1: స్వార్థం అనేటువంటిది ఏ పక్కన లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ హిమ్.
1: అన్ని పరోపకార నిమిత్తమే చేసే.
0: ఎవ్రీథింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది సొసైటీ.
1: ఈ సత్యాన్ని చాలా మంది గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై మెనీ.
1: ఏదో ఫలితం కోసం చేస్తున్నారనుకుంటారు.
0: దే థింక్ దట్ ఇస్ డన్
1: ఫర్ సమ్ ఫలితం. ఏమీ లేదు. నాకు వచ్చే ఫలితం ఒక్కటే.
0: ఓన్లీ వన్.
1: అందరూ ఆనందించినప్పుడు నేను ఆనందిస్తాను.
0: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ భగవాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: కనుక మీరు కూడాను సాయి భక్తులైనందుకు ఈ విధమైన సాయి మార్గాన్ని తప్పక తూచి అనుభవించుకుంటూ రాండి, ఆచరించుకుంటూ రాండి.
0: సాయి డివోటీస్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ భగవాన్ సాయి సో దట్ యుల్ హావ్ వండర్ఫుల్ పాజిటివ్ రిజల్ట్.
1: మీరు కూడా నా నడకన నడిచినప్పుడు మీరు కూడా ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఫలితాన్ని పొందుతూ వస్తారు.
0: ఇఫ్ యూ ఆల్సో ఫాలో ద పాత్ లైడ్ బై భగవాన్
1: పవిత్రమైనటువంటి సార్థక నామాన్ని అందుకుంటారు.
0: అండ్ యుల్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: క్షణాల వరకు కూడా మీరు కాచుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్.
1: చెప్తే తప్పక అది కూడా ఫలించుకుంటూ వస్తుంది.
0: అండ్ వన్స్ భగవాన్ సేస్ ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్.
1: కనుకనే సాయి భక్తులు అయినటువంటి వారు
0: సాయి డివోట్
1: స్వార్థాన్ని కొంతవరకు త్యజించి
0: సాక్రిఫైస్
1: పరార్థాన్ని వరించి
0: అండ్ దే షుడ్
1: ప్రేమతత్వంలో జీవితాన్ని గడపండి.
0: అండ్ దే షుడ్ సర్వ్ ఎవ్రీబడి.
1: మానండి పరదూషణ మానండి.
0: అండ్ డు నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: మన మానండి.
0: అండ్ గివ్ అప్ ఆల్ దట్
1: ఎక్సైజైనటువంటి వాడు కూడాను చూచిన తక్షణమే నమస్కారం చెప్పండి.
0: అండ్ యూ ఆఫర్ యువర్ సెల్యూటేషన్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడీ.
1: మనలో ఎంత ద్వేషం ఉంటుంటాదో అంత మనం కృంగిపోతాం.
0: సో లాంగ్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ యూ, యూ విల్ రూయిన్ యువర్ సెల్ఫ్.
1: ద్వేషం చాలా చెడ్డది.
0: హేట్రెడ్ ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ ద్వేషానికి మనం ఏమాత్రం కూడా గురి కాకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ది ఫీలింగ్స్ ఆఫ్ మ్యాన్.
1: ప్రేమను పెంచుకోండి.
0: డెవలప్
1: ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించండి.
0: లవ్ ఎవ్రీ వన్.
1: బీదలు ఉంటుంటారు అలాంటి వాళ్ళకి మన చేతన ఎంత కించిత్ అయినా సహాయం చేయండి.
0: వీ షుడ్ హెల్ప్ దెమ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసుల వారు ఈ యొక్క భగవద్గీత లోపల చెప్తూ వచ్చారు.
0: దట్స్ వాట్ ఈస్ సెడ్ బై వ్యాస హింసెల్ఫ్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఏంటిది
0: వాట్ ఈస్ దట్?
1: భారతీయ సంస్కృతి అందు ప్రధానమైనటువంటి ఘట్టము.
0: దట్ ది మెయిన్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు భారతీయ కల్చర్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: ఇట్స్ ఎ మెరిట్ ఇఫ్ యు హెల్ప్ అదర్స్, ఇట్ ఈస్ ఎ సిన్.
1: పీడిస్తున్నావు అనుకోవద్దు, నీవు పరులు పీడించినప్పుడు నిన్ను నీవు పీడించుకోవటమే.
0: ఇఫ్ యు హార్మ్ అదర్స్ యు ఆర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్.
1: పరులకు మనం ఎంత సాయం చేస్తామో అంత పదింతలు మనకు సహాయం అవుతుంది.
0: ద మోర్ యూ హెల్ప్ యూ విల్ రిసీవ్ హెల్ప్ టెన్ ఫోల్డ్.
1: పరులకు మనం ఎంత కీడు చేస్తామో అంత పదింతలు నీకు కీడు కలుగుతుంది.
0: ఇఫ్ యు హార్మ్ అదర్స్ యూ విల్ బి పుట్ టు హార్మ్ టెన్ టైమ్స్ మోర్.
1: ఈ దృష్ట్యాన్ని మనం మనసులో ఉంచుకోవాలి.
0: దిస్ వీ షుడ్ ఆల్వేస్ హోల్డ్ ఆన్ ఇన్
1: కనుక నేటి నుంచి అందరూ ప్రేమ స్వరూపులైపోయి
0: ఫ్రమ్ దిస్ డే వీ షుడ్ ప్రేమమయులైపోయి
1: ప్రేమ హృదయులైపోయి
0: ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్.
1: ఈ ప్రేమ చేతని పవిత్రమైన కార్యంలో ప్రారంభించండి.
0: అండ్ విత్ దిస్ లవ్ లెట్ us undertake all sacred activity.
1: ప్రేమ ముదిత మనసే కహో.

తిరేవ పరమార్థదాయినీ.

0: పరవేదన ప్రద భక్తిరేవ పరమోచ్చ కారిణి, భక్తిరేవ పరమార్థదాయిని, భక్తిరేవ పవరోగనాశిని, భక్తిరేవ పరమార్థ దాయిని, భక్తిరేవ పరమోచ్చ కారిణి.
1: ఇట్స్ ఓన్లీ డివోషన్ దట్ గివ్స్ యు రియలైజ్ ద పర్పస్ ఆఫ్ ద స్పిరిచువల్ పాత్. ఇట్ ఇస్ ద డివోషన్ దట్ విల్ హెల్ప్ యూ టు క్రాస్ this ocean of life. It is the devotion that confers ultimately liberation.
0: Prema swarupulaina vidyat vidyatini ulara,
1: embodiments of love, students, boys and girls,
0: prachina kalam nundi bharata desham aadhyatmika tattva prabhavamto సర్వ ప్రపంచమునకు భక్తిని చాటుతూ వచ్చింది.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హ్యాస్ బీన్ ప్రాపగేటింగ్ ద ప్రిన్సిపల్ ద మెసేజ్ ఆఫ్ డివోషన్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: భక్తి అనగా కేవలం జపము, ధ్యానము, పూజలు, పునస్కారము ఇత్యాది అంగములు కాదు.
1: డివోషన్ డస్ నాట్ మియర్లీ మీన్ పెనెన్స్, meditation or any ritual.
0: Bhakti anaga bhagavantuni pai anaga premane bhakti.
1: Devotion means intense love for God.
0: Karma phala samsargam cheta kalishtam kalushitam kaanatvanti yokka nischala nirmala niswarthamainatvanti premane bhakti.
1: That which is not polluted by the consequences of your own action, that which is pure, unsullied, crystal clear, is the spirit of devotion.
0: Itti premaku yetti nibandhanalu levu.
1: This love has no regulation whatsoever.
0: Itti premaku yetti haddulu levu.
1: This love is boundless.
0: మానవుని నుండి కేవలము ఆవిర్భవించేటువంటి యొక్క నిజమైనటువంటి ప్రేమతత్వమే ఈ యొక్క భక్తి.
1: ఇన్ఫాక్ట్ డివోషన్ ఈజ్ వన్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లవ్.
0: ఎట్టి వాంఛన చేతను కలుషితం కానటువంటి యొక్క ప్రేమనే భక్తి.
1: డివోషన్ ఈజ్ దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ డిజైర్.
0: వాంఛలతో కూడినటువంటి యొక్క ప్రేమ భక్తి కానేరదు.
1: లవ్ విత్ డిజైర్స్ కెన్ నో వే బి కాల్డ్ డివోషన్.
0: ఎట్టి వాంఛలు ఉండాలి, భగవత్ వాంఛ తప్ప ప్రాకృతమైనటువంటి వాంఛలు ఉండరాదు.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ హ్యావ్? యూ షుడ్ డిజైర్ గాడ్, నథింగ్ వరల్డ్లీ.
0: లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క వాంఛలకు ఇది సంబంధం కాదు.
1: Devotion has nothing to do with the worldly, ephemeral, worldly desire.
0: Kanuka tana premaku bhagavantuni premaku madhyalo etti vaanchalu kudanu cheraradu.
1: Between love to love, the devotee and God, there is nothing to do with the desire.
0: Bhaktini hrudaya bhavamu nundi aavirbhavinchetunte oka prema tattvamu direct ga daivamunike chendali.
1: Therefore, the love out of the heart of a devotee should reach God straight away.
0: Kashta sukhamulandu kani paadhalu yendu kani aanandamulandu kani idi ye maatramu maarpu chendakoodadu.
1: Love for God should never change in spite of the difficulties, losses, so many problems, pleasure or pain whatsoever.
0: ఈ విధంగా ఏకాత్మ భావంతో సాధించినటువంటి వాడు పాండవ అగ్రజుడు ధర్మజుడు.
1: ధర్మ ధర్మజ స్టాండ్స్ ఎస్ ద సింబల్ హూ అటైన్డ్ దిస్ సార్ట్ ఆఫ్ డివినిటీ డివోషన్ విత్ ది వన్ పాయింటెడ్నెస్.
0: తన పత్ని అయిన ద్రౌపదికి అనేక సభ లోపల ప్రభావము జరిగినప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వేవర్డ్ హిస్ డివోషన్ దో హిస్ కాన్సర్ట్ ద్రౌపది వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ఎన్ ఓపెన్ కోర్ట్.
0: తన తమ్ముడైన అర్జున్ కుమారుడు మరణించినప్పుడు కూడాను ధర్మజుడు ఏమాత్రము విచారించలేదు.
1: దో ధర్మజ హాస్ లాస్ట్ ద సన్ ఆఫ్ హిస్ ఓన్ బ్రదర్ హీస్ నాట్ వరీడ్.
0: తన గురువు అయినటువంటి అశ్వత్థామ తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ ఉప పాండవుల గొంతులు కోసినప్పటికీ తాను విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వరీడ్ దో ద సన్ ఆఫ్ హిస్ ఓన్ గురు అశ్వత్థామ కిల్డ్ ఉప పాండవ.
0: రాజభోగములు విసర్జించి కారడవులు ఎందు కన్నమూనాదులు భుజించి కాలం గడుపుతున్నప్పుడు తాను ఏమాత్రము విచారించలేదు.
1: హి వాజ్ నాట్ వరీడ్ దో హీ లెఫ్ట్ ఆల్ హిస్ కింగ్డమ్ పార్టేకింగ్ ఓన్లీ ది లీవ్స్ అండ్ ది ట్యూబర్స్ దేర్ ఇన్ ద డెన్స్ థిక్ ఫారెస్ట్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను కృష్ణనామం తప్ప అన్య చింతలకు చోటు ఇవ్వలేదు.
1: ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ హీ డిడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ అదర్ థాట్ అదర్ దాన్ ద రిపిటేషన్ ఆఫ్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ధర్మజుడు మాత్రమే కాదు, ధర్మజుని ధర్మపత్ని అయినటువంటి ద్రౌపది కూడాను ఇలాంటి ఏకాత్మ భావంతో కృష్ణనామస్మరణ చేస్తూ ఉండేది.
1: నాట్ ఓన్లీ ధర్మజ హియర్ హిస్ వైఫ్ ద్రౌపది ఆల్సో థాట్ ఆఫ్ కృష్ణ ఇన్సిస్టెంట్లీ విత్ వన్ పాయింటెడ్నెస్.
0: అర్జునుడు పాండవులను చంపిన తర్వాత ఆ యొక్క అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
1: అర్జున బ్రాట్ అశ్వత్థామ హూ కిల్డ్ ఉప పాండవస్.
0: కానీ ఈ ధర్మపత్ని ద్రౌపది అట్టి దుర్మార్గుని పాదముల పైన పడి విచారిస్తుండాలి.
1: Whereas his wife Draupadi fell at the feet and she was feeling so sorry, so sad.
0: ఉద్రేకంబున రారు.
1: They have not come out of agitation.
0: శస్త్రావధరులై యుద్ధమని లేరు.
1: They are not there in the battlefield.
0: కించి ద్రోహమును నీకు చేయరు.
1: They have not hurt you, any harmed you.
0: బలోచ్చేకముతో చీకటిం ఆ భద్రాశక్తులు సంహరింప అకటా నీ చేతులు ఇట్టాడెను.
1: They have not done anything bad unto you. They are so young and tiny tots who never had any kind of motivation against you. How could you kill them in the dark night?
0: పరగంగ మగవారనందర్ను మున్ బాణప్రయోగోప సంహరణద్యాయుధ విద్యలన్నీను ద్రోణాచార్యుచే నభ్యసించిరి.
1: In fact, they have learnt all this excellence of archery from very guru Dronacharya.
0: ఉత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశము కరుణాసంగము లేక శిష్యస్థితులను ఖండింపగన్ పాడియా.
1: Is it proper on your part to kill the son of your own guru without any trace of compassion in your heart?
0: అని అతన్ని ప్రార్థిస్తూ ఉంటే,
1: and he was praying like that,
0: భీముడు భరించుకోలేకపోయాడు.
1: Bhima could not bear this, his anger.
0: కొడుకుల పట్టు చంపనని కోపమున ఉందది బాలమాతకు.
1: Because he has killed his own children.
0: విడుమటంచు చెప్పేది వెర్రిది ద్రౌపది.
1: Draupadi is foolish enough to ask them to let them go.
0: నిన్ను విడువగనేలా.
1: Why should we leave them off?
0: సంపుటిట.
1: Kill them.
0: వీరిని మీరు చంపరేని నా పిడికిది పోతున్న శిరం భిన్నము చేసి చూడు నిందరున్నాడు.
1: If you are not prepared to kill them, I am here with my fist. I will handle them.
0: ఈ పాండవులందరూ కూడాను ఈ అశ్వత్థామ పైన పడినప్పుడు ద్రౌపది వెళ్ళింది అడ్డు.
1: And all Pandavas were about to attack Ashwatthama, Draupadi objected.
0: ఇలాంటి వాణ్ణి మీరు చంపకూడదు.
1: You should not kill such a man.
0: విశ్వస్తుడు చక్రచూరుడు మహావీరుండు ఘోరాచే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్ మహారత్నము శశ్వత్కీర్తి వెరింగపుచ్చుకుని పశౌరాత బంధములను విశ్వాసముల నూర్చి ద్రబ్బు శిబిరోర్ విభాగమును పాసిపోను అన్నింది.
1: He said, you cannot kill such a mighty warrior with all the weapons. Better you just leave him with a shaven head.
0: పార్థ వెరచిన వాణి
1: అర్థాత్ ద వన్ హూ ఇస్ అఫ్రైడ్,
0: దైన్యమున వేదురు నొందిన వాని,
1: ద వన్ హూ హస్ లాస్ట్ ఆల్ హిస్
0: కంట్రోల్, నిద్రమై మరచిన వాని,
1: ద వన్ హూ హస్ ఫర్గాటన్ హిమ్సెల్ఫ్,
0: సౌఖ్యముగ మధ్యము ద్రావిన వాని, సౌఖ్యముగ మధ్యము ద్రావిన వాని,
1: ద వన్ హూ ఇస్ ఇంటాక్సికేటెడ్,
0: పాముడై నిలిచిన వాని,
1: అండ్ ద వన్ హూ వాంటెడ్ రిఫ్యూజ్,
0: చంపుట ధర్మము కాదు పలుకున అనింది.
1: ఇస్ నాట్ రైచువస్ టు కిల్ సచ్ ఎ పర్సన్.
0: ఇంతటి తమ పుత్రులను చంపినప్పటికీ ద్రౌపది ఏమాత్రం కూడా అశ్వత్థామ పైన క్రోధము చూపలేదు.
1: ద్రౌపది వాజ్ నెవర్ యాంగ్రీ విత్ అశ్వత్థామ, దో అశ్వత్థామ కిల్ హర్ సన్.
0: ధర్మజుడు ద్రౌపది పాండవుల్లో ప్రధానమైనటువంటి యొక్క రత్నములు వంటి వారు.
1: ఇన్ఫాక్ట్ ధర్మజ ద్రౌపది పాండవ సార్ ప్రెషస్ జెమ్స్.
0: ఇలాంటి కృష్ణతత్వాన్ని ఆమె అనేక పర్యాయములు చింతిస్తూ వర్ణిస్తూ ఉండేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ ఎక్స్టోలింగ్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఆన్ సెవెరల్ ఒకేషన్స్.
0: క్లీం కృష్ణాయ గోవిందాయ,
1: క్లీం కృష్ణాయ గోవిందాయ,
0: గోపీజన వల్లభాయ,
1: గోపీజన వల్లభాయ,
0: స్వాహా స్వాహా
1: స్వాహా,
0: క్లీం
1: క్లీం
0: కృష్ణాయ
1: కృష్ణాయ,
0: గోవిందాయ
1: గోవిందాయ,
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ,
0: స్వాహా
1: స్వాహా.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్?
0: క్లీం అనగా పృథివీ,
1: క్లీం మీన్స్ పృథివీ అర్త్,
0: కృష్ణాయ జలము,
1: కృష్ణాయ వాటర్,
0: గోవిందాయ అగ్ని,
1: గోవిందాయ ఫైర్,
0: గోపీజన వల్లభాయ ఆకాశము,
1: గోపీజన వల్లభాయ ద స్పేస్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది.
1: హి కన్సిడర్డ్ కృష్ణ యాజ్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రభు భక్తిని ప్రపంచములకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము,
1: ద్రౌపది హు హస్ డెమాన్స్ట్రేటెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్,
0: ధర్మజుడు కూడా చాలా విశ్వసించేటువంటి వాడు.
1: And Dharmaja also had such an intense devotion.
0: ఏ క్షణమైనా కూడాను కృష్ణుని దూషించిన వాడు కాదు.
1: At any point of time he never blamed God.
0: లేక విసుగుచెందిన వాడు కాదు.
1: He was never disgusted.
0: నిరంతరం కూడాను ఏకత్వమైనటువంటి ప్రేమ చర్చనే కృష్ణుని ఆరాధన చల్పుతూ వచ్చారు.
1: He worshipped Krishna all through with one pointed single pointed devotion and love.
0: భారతీయ సంస్కృతి యందు ప్రధానమైనటువంటి యొక్క భక్తి సూత్రము.
1: This is the main principle of devotion in the culture of Bharat.
0: భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు.
1: ట్రూ డివోషన్, ద నైన్ పాత్ ఆఫ్ డివోషన్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, కెనాట్ బి డిఫైన్డ్ బై మియర్ వర్షిప్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ అలోన్.
0: హృదయ మానసరోవరం నుండి కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమ జలమే ఈ యొక్క ఆనంద భాష్మంలో కనిపించేటువంటి.
1: Therefore, devotion is that which will come out by way of tears out of that ocean contained in your heart in the form of love.
0: కనుకనే వేదమనందు పత్రం పుష్పం ఫలం తోయం సమర్పయామి అన్నారు.
1: Therefore, Veda says that you should offer the leaf or a flower or a fruit or water.
0: పత్రం,
1: the leaf.
0: ఏంటి ఈ పత్రము?
1: What is this leaf?
0: విల్లపత్రమా?
1: Is it
0: తులసి దళమా? లేక ఇంకే విధమైనటువంటి పత్రము?
1: వాట్ లీఫ్ ఇస్ దట్? లీఫ్ ఆఫ్ తులసి.
0: పత్రం అనగా ఏ విధమైనటువంటి ఆకులు అలములు కాదు.
1: పత్ర ఇస్ నాట్ ఆర్డినరీ లీఫ్.
0: దేహమే ఒక పత్రము.
1: బాడీ ఇస్ ద లీఫ్.
0: కనుకని ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో, ఎప్పుడు కూలుతుందో, ఎప్పుడు కాలుతుందో.
1: This body which is the leaf, when it would drop down, when it's going to be burnt, when it would get dried up, no one can say.
0: కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం కట్టేటప్పటికి దేహం కూడా రాలిపోతుంది.
1: జస్ట్ జస్ట్ యు ఫైండ్ లీవ్స్ ఆర్ షెడ్ ఇన్ సమ్మర్ వెన్ ద బాడీ వుడ్ డ్రాప్ డౌన్.
0: పత్రం అనగా దేహమే.
1: సో లీఫ్ మెంట్ ద బాడీ.
0: భగవంత, నా ఈ దేహం అనే పత్రమును నీకు అర్పితం చేస్తున్నాను.
1: ఓ గాడ్, మై బాడీ ఈస్ లైక్ ఏ లీఫ్, ఐ ఆఫర్ అంటు యు.
0: ఏ సరియైన పత్రం నీకు?
1: This is the proper leaf I can offer.
0: Billava patramu.
1: Billvali.
0: Tulasi dalamu.
1: Tulasi
0: leaf. Ilanti patrani neeku arpistunnanu.
1: I am offering such leaves.
0: Edo ee naadu techinatundi patramu vaadipoyi kullipoyi kaalipoyetundi patram kaadidi.
1: It's not the leaf that would get dried up, that would get decayed or burned.
0: నీ విచ్చిన దేహమే నీకు ఒక పత్రంగా ఇస్తున్నాను.
1: The body is your gift. I'm
0: offering back. హృదయమును ఈసే నాకు.
1: Oh God, that heart you have given me.
0: మరి దానినే అర్పించు మహిత మూర్తి.
1: Oh God, I offer that heart
0: to you.
1: What else I am to offer to worship you? I offer all my humble salutations unto your feet.
0: Swami, నీకు ఏ పత్రములతో తృప్తి చేయగలను?
1: వాట్ సార్ట్ ఆఫ్ లీవ్స్ వుడ్ సాటిస్ఫై యు?
0: దేహమే పత్రము.
1: మై బాడీ ఇస్ ది లీఫ్.
0: నీకు అర్పితం చేస్తున్నాను.
1: దట్ ఐ ఆఫర్ అన్ టు యు.
0: పుష్పం.
1: దెన్ ద ఫ్లవర్.
0: ఏమిటి ఈ పుష్పము?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్లవర్?
0: హృదయ పుష్పము.
1: హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
0: బజార్లో చిక్కేటువంటి యొక్క జాజి పువ్వు, మల్లె పువ్వు, కరడి పువ్వు ఇలాంటి పుష్పము కాదు.
1: These are the flowers which are not available in the market, like rose flower or jasmine flower and so on.
0: ellavaru iskonuste madhyananiki vaadi potayi.
1: If you bring such flowers, they fade out by
0: na hudaya pashmu vaadanatvantidi.
1: Whereas my heart is a flower that would never fade away.
0: Parishuddhamainatvantidi.
1: It's so pure.
0: Paripurnamainatvantidi.
1: It's total.
0: పరిమళంతో కూడినటువంటిది.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్.
0: హృదయం ప్రేమ పరిమళంతో కూడినటువంటిది.
1: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ నెక్టార్ ఆఫ్ లవ్.
0: కాబట్టి నా హృదయమే పుష్పము.
1: దేర్ఫోర్ మై వెరీ హార్ట్ ఇస్ ద ఫ్లవర్.
0: ఫలము.
1: దెన్ ద ఫ్రూట్.
0: ఏమి ఫలం కావాలి నీకు?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్?
0: జామ ఫలం కావాలా, యాపిల్ ఫలం కావాలా, లేక జంబూ కావాలా, ఏ ఫలం కావాలి నీకు?
1: వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ దట్ యు వాంట్? ఇస్ యాపిల్ ఫ్రూట్ ఆర్ వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్? ఇట్స్ నాట్ ది ఫ్రూట్ బాన్ టు ఇట్.
0: నా మనసే పుష్పము.
1: And then my mind is a flower.
0: Aa pushpanni karpistunnanu.
1: That I offer unto you.
0: Toyamu.
1: Then the water.
0: Toyam anaga emiti?
1: What is this water?
0: Tap water, lepa river water, inke vidhamaitundi yokka Ganges water, idi kaadu toyam.
1: What water? It's not the tap water or well water or Ganges water.
0: Ninnu chintistu nee yokka leelanu aanandistu nee prema tattvanni nenu anubhavistu కంటిదారులు కార్చున్నప్పుడు అది ఏ ఆనంద భాష్పము.
1: వాట్ సార్ట్ ఆఫ్ వాటర్ ఐ వుడ్ ఆఫర్ అన్ టు యు ఓ గాడ్ యాజ్ ఐ థింక్ ఆఫ్ యు బ్లిస్ఫుల్లీ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఐ సెడ్
0: దోయము
1: టియర్స్ ఆఫ్ జాయ్ దట్ ఈస్ ద వాటర్.
0: ఇది ఏ భగవంతుడు ఆశించేది?
1: దిస్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్.
0: ఇది ఏ భక్తుడు అందించేది?
1: దిస్ ఏ డివోటీ ఆఫర్స్.
0: అంతేకాని క్షణభంగురమైనటువంటి యొక్క దీని లోపల ఈ యొక్క పుష్పములు పత్రములు అందుకు అందించడం కాదు.
1: నాట్ దోస్ మొమెంటరీ ద ఫ్లవర్స్ అండ్ ద లీవ్స్ దట్ ఆర్ సపోజ్డ్ టు ఆఫర్.
0: ఇది ఏ ప్రార్థన?
1: ఐ ప్రేయర్.
0: సత్యభామ కృష్ణుణ్ణి కొనడానికి కోసమని అనేక ధనమును పెట్టి చూచింది.
1: యు సత్యభామ వాంటెడ్ టు బై కృష్ణ by offering wealth money.
0: కానీ భగవంతుడు ధనము తూగుతాడా?
1: యు విల్ నెవర్ ఫైండ్ గాడ్ బ్యాలెన్స్డ్ యు టు వెల్త్. నో.
0: ప్రేమకు మాత్రమే తూగగలదు.
1: యు కెన్ ఓన్లీ వెయి గాడ్ విత్ యువర్ లవ్.
0: కనుక ఆమె దగ్గర అంత ధనం ఉందని ఆశించి గర్వపడింది.
1: సత్యభామ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్.
0: కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకుని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది.
1: హి హాస్ రియలైజ్డ్ ద ట్రూత్ అల్టిమేట్లీ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రుక్మిణి.
0: ఆ సమయంలో రుక్మిణి
1: తులసి
0: పూజ చేసుకుంటూ ఉండినది.
1: హి వాస్ ఆఫరింగ్ వర్షిప్ విత్ తులసి లీవ్స్.
0: చెల్లెలా నీవు బాధపడనక్కర్లేదు.
1: సిస్టర్ డోంట్ వరీ.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సర్వులు వాడే.
1: గాడ్ ఇన్ ఫ్యాక్ట్ విల్
0: నీకు నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు.
1: దేర్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్
0: సర్వాంతర్యామి
1: అండ్ యు. గాడ్ ఇస్
0: సర్వభూతాంతరాత్మ
1: అండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వ భక్తులు వస్తాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి సబ్మిట్స్.
0: అలాంటి భగవంతుడిని ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు.
1: యు కెనాట్ హావ్ హిమ్ ఆల్ బై యువర్
0: స్వార్థానికి నీవు గురి కావద్దు.
1: డోంట్ బి సెల్ఫిష్
0: అని చెప్పి వచ్చింది పాపం వెంట.
1: So saying, Rukmini followed Satyabhama.
0: Narada unnadu akkada.
1: Narada was there.
0: Narada gnanamunu bodhinchetunti vaade.
1: Narada teaches wisdom.
0: Kaani appudu ee Satyabhamaku ee ahankaram nirmoolam gaavinchalane uddeshamto.
1: In order to kill the ego in Satyabhama.
0: Amma Rukmini.
1: Rukmini. Meeru
0: tunchagalara ee Krishnunni?
1: Can you balance Krishna's weight?
0: Narada. Roopamunaku naamame sariyaina tookamu. నామమునకు రూపమే సరియైన తూకము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ వుడ్ ఈక్వల్లీ వెయి దట్ ద ఫామ్. సో ఆల్సో ద ఫామ్ వెయిస్ దట్ ఆఫ్ ది నేమ్.
0: కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరియైన తూకము.
1: సో ఫర్ కృష్ణాస్ ఫామ్ ది కరెక్ట్ వెయిట్ వుడ్ బి హిస్ నేమ్.
0: నాది రూపకే లేదు.
1: నాద వాస్ నాట్ దట్.
0: అమ్మా సాకార రూపమునకు నిరాకార నామం నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమిటి?
1: In fact, Krishna has got a definite form, whereas name is formless. What is
0: Sakara
1: it?
0: Rupamunaku sakarame naku andinchali annadu.
1: For a formful aspect, you should also have a form there.
0: అప్పుడు చేతిలో ఉన్న తులసి దళం తీసుకుంది.
1: Then she held the tulsi leaf.
0: పత్రము.
1: A leaf.
0: పుష్పము.
1: A flower.
0: ఫలము.
1: A fruit.
0: తోయము.
1: Water.
0: భక్తి కలిగిన వానికి వసుడవుట సత్యమేని.
1: If it were to be true, O God, that you would submit yourself to a devotee,
0: తులసి దళమునకు
1: let you weigh, let you balance to the weight of this tulsi leaf.
0: వేసింది పాపం.
1: He kept the tulsi leaf there.
0: కృష్ణాని వేసింది.
1: While saying Krishna, she
0: kept కృష్ణనామం కృష్ణుని సూచించి సరియంగా.
1: And in fact, Krishna's name was equal to the weight of Krishna's form. And tulsi leaf is an extra weight.
0: Extra weight అయిపోయింది.
1: It has become extra weight now.
0: కనుకనే భక్తికి చిక్కేటువంటి వాడు భగవంతుడికి అని దేనికి లభించడం.
1: You can catch God by your devotion, by not in another way.
0: భక్తి కంటే మించినటువంటిది అతను తూచేటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ బియాండ్ డివోషన్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశము
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్
0: భారతీయ కల్చర్ లోపల భక్తికి ప్రధానమైన స్థానం అందించింది.
1: ఇన్ ఏన్షియంట్ డేస్ ది కల్చర్ ఆఫ్ భారత్ హ్యాడ్ హెల్డ్ హై ద పాత్ ఆఫ్ డివోషన్.
0: భక్తికి మించినటువంటి యొక్క ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ గ్రేటర్ దాన్ డివోషన్.
0: భక్తికి మించినటువంటిది ఏ యొక్క తూకము మరొకటి రాదు.
1: Nothing equals devotion.
0: అతి పవిత్రమైనటువంటి భక్తిని ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: That sacred devotion is in every human being.
0: ప్రతి మానవుని యొక్క దీని యందు కూడాను
1: in every human being.
0: ఏడు చక్రాలు ఉంటున్నాయి.
1: There are seven chakras, wheels.
0: సత్ చక్రములు అంటారు.
1: They are called సత్ చక్రాస్.
0: అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాడు అనేక రకములుగా ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ గివ్ వేరీడ్ ఇంటర్ప్రిటేషన్.
0: కానీ ఈ షట్చక్రముల లోపల రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
1: అమంగ్ దిస్ షట్చక్రాస్ సిక్స్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: హృదయ చక్రము.
1: వన్ హృదయ చక్ర.
0: రెండవది సహస్రార చక్రము.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ సహస్రార.
0: ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు.
1: ద వీల్ ఆఫ్ ద హార్ట్ హృదయ చక్ర ఇస్
0: సహస్రార చక్రమునే సహస్ర కమలము అన్నారు.
1: సహస్ర చక్ర ఇది లోటస్ విత్ సహస్ర థౌసండ్ పెటల్ లోటస్.
0: కనుక ఈ రెండు చక్రముల యొక్క తత్వము చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: దెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ వీల్ టు
0: భగవంతుడు వారికి వసులవుతాడు.
1: నాచురల్లీ యుల్ హ్యావ్ గాడ్.
0: ఈ షట్ చక్రం లోపల ఎనిమిది చాలా రేఖలు ఉంటున్నాయి.
1: ది షట్ చక్రస్ హ్యావ్ గాట్ ఎయిట్ పెటల్.
0: ఎనిమిది రేఖలతో కూడినటువంటిది ఈ షట్ చక్రంలో.
1: అండ్ దిస్ చక్రస్ హ్యావ్ గాట్ ఎయిట్ చక్రము.
0: ఈ ఎనిమిది రేఖలతో ఉంటుండాలి ఇది కళకళలాడుతూ.
1: విత్ ఆల్ దిస్ ఎయిట్ దే షైన్.
0: అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని యందు వాలి ఉంటుంటది.
1: హౌఎవర్ ఈచ్ హస్ గాట్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్.
0: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇన్ దట్ సహస్రార ద థౌసండ్ పెటల్ వన్ ఇట్ ఫాల్స్ బ్యాక్.
0: ఒక్కొక్క దళమున కూడాను షోడశ కళలతో నిండి ఉంటాడు భగవంతుడు.
1: ఈచ్ పెటల్ హెస్ గోట్ సిక్స్టీన్ ఆస్పెక్ట్స్.
0: ఈ షోడశ కళ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖ పైన కూడా ఉంటుంటాడు.
1: అండ్ దేర్ ఫోర్ హీ దేర్ ఇన్ ఈచ్ ఆఫ్ దట్ రేఖ ద రే.
0: కనుక వెయ్యి దళములు ఎందు ఈ ఒక్కొక్క దానికి పదహారు దళములతో హెచ్చించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు.
1: అండ్ దేర్ ఫోర్ ద థౌసండ్ పెటల్స్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ఈచ్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 16,000 గోపికాస్.
0: 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికి
1: though there are 16,000 gopikas
0: భగవంతునికి అర్పితమైపోయినారు.
1: They offered themselves to God.
0: అయితే దీనికి నాయకుడు ఎవరు?
1: Then who is the master?
0: భగవంతుడే.
1: God is the master.
0: ఆ భగవంతునికి ఆజ్ఞ చేత మనం ఈ దళమును తీసుకోవడానికి ఎవరికైనా అధికారం ఉంటుంటుంది.
1: By the command of Lord, everyone has got right to collect.
0: భగవంతుని హక్కు అయినటువంటి యొక్క ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ గాడ్స్ ప్రాపర్టీ. వితౌట్ హిస్ కమాండ్ అండ్ పర్మిషన్ నోబడి కెన్ యాక్సెప్ట్.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సీత భూజాత.
1: సీత ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఈమె రాముని యొక్క పత్ని.
1: షీ ఈస్ ది కాన్సర్ట్ ఆఫ్ రామ.
0: ఆమెపై రాములకు సర్వ హక్కు ఉంటుండాలి.
1: రామ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ సీత.
0: కనుకనే అతను సీతకు పతి అయినాడు.
1: సో హీస్ ద మాస్టర్ ఆఫ్ సీత.
0: సీతాపతి రాముడు.
1: రామ ఈజ్ సీతాపతి.
0: పతి ఆజ్ఞను తెలుసుకోకుండా
1: వితౌట్ నోయింగ్ ద కమాండ్
0: ఆమెను రావణుడు దొంగిలించుకుని పోయాడు.
1: రావణ అబ్డక్టెడ్ హర్.
0: పతి ఆజ్ఞను మించి ఆమెను తీసుకుని పోవటం చేత తాను ఏమనిపించాడు.
1: సిన్స్ హీస్ టేకెన్ హర్ కిడ్నాప్డ్ హర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ వాట్ హ్యాపెన్డ్ టు హిమ్.
0: అన్ని కష్టములకు గురి అయిపోయాడు.
1: హీ సఫర్డ్ ఆల్ లాసెస్.
0: కళాతూరికి మండోదర్ చెప్పింది.
1: ఫైనల్లీ మండోదర్ ఇసే
0: రావణ,
1: రావణ
0: రామచంద్రుడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: రామ ఈజ్ వెరీ గాడ్ హిమ్సెల్ఫ్.
0: ఈమె సీతా మాత.
1: అండ్ హియర్
0: గొప్ప పతివ్రతరాలు.
1: సీతా ఈజ్ మదర్.
0: ఈమెని తీసుకుని రావడం చాలా పొరపాటు.
1: ఈజ్ అ బిగ్ మిస్టేక్ టు హావ్ బ్రాట్.
0: పొరపాటే కాదు తప్పు.
1: ఈజ్ అ బిగ్ మిస్టేక్.
0: రాముడు ఆజ్ఞ లేకుండా ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు?
1: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామ హౌ హావ్ యూ బ్రాట్ హర్.
0: ఇప్పుడైనా కూడా ఈమె తీసుకుని పోయి రాములకు అప్పచెప్పి రామని చెప్పి.
1: అట్లీస్ట్ ఈవెన్ నౌ హ్యాండ్ హర్ ఓవర్ టు రామ.
0: కానీ వినాశకాలే విపరీత బుద్ధి, అతను ఏమాత్రం అంగీకరించలేదు.
1: ఇన్ ఈవిల్ టైమ్స్ ద మైండ్స్ ఆర్ డిస్టార్టెడ్ పర్వర్టెడ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఈ 16,000 మంది గోపికలు కూడాను.
1: ఆల్ ది 16,000 గోపికలు
0: షోడశ కళలతో నిండినటువంటి యొక్క పరమాత్మ యొక్క సొత్తుడే.
1: దే ఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: సహస్రాల పద్మములన్నీ కూడాను.
1: ఆల్ దట్ టౌట్
0: ఈమెను నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు.
1: ఇస్ యువర్ బిగ్ మిస్టేక్ టు హావ్ బ్రాట్.
0: పొరపాటే కాదు తప్పు.
1: ఇస్ అ బిగ్ మిస్టేక్.
0: రాముడు ఆజ్ఞ లేకుండా ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు?
1: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామ్.

0: ఆకారములే.
1: దే హావ్ గాట్ దట్ వెరీ ఫార్మ్ ఆఫ్ ది ఫ్లవర్స్.
0: ఇది ఏ యోగులంతా
1: దిస్ మెసేజెస్
0: ఈ అష్టదళములు దీన్ని ఆశ్రయించుకుని
1: సహస్ర
0: పద్మంలో ప్రవేశించి
1: అలాగే
0: ఆనందాన్ని అనుభవించారు.
1: అండ్ దే ఎంజాయ్డ్
0: ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? సహస్ర పద్మం నుంచి వచ్చింది.
1: అండ్ దిస్ ఎక్స్టసీ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ థౌసండ్ పెటల్డ్ వన్ సహస్ర.
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దైవాన్ని మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
1: దెన్ వన్స్ వి ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్ యు విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: అష్టదళములు యందు అష్టరాణులను పెట్టాడు.
1: ఈ ఎయిట్ పెట్టెల్డ్ వన్ రిప్రజెంట్ ఎయిట్ క్వీన్స్.
0: సహస్ర దళములు యందు 16,000 గోపికలు అన్నారు.
1: ద 1000 పెట్టెల్డ్ వన్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఈచ్ 16,000 గోపికలు.
0: చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా.
1: దే ఆల్ రిప్రజెంట్ ద లోటస్ ద హార్ట్ ఆఫ్ కృష్ణ.
0: కమలముల లేక అనేక రేఖలుగా ఉంటున్నాయి.
1: అండ్ ద లోటస్ హస్ సో మెనీ పెటల్స్.
0: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు.
1: ద పెటల్స్ అండ్ ద ఫ్లవర్ ఆర్ నాట్ సెపరేట్.
0: కనుక
1: సో
0: దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయంలో మనం ఒక రేఖలుగా తయారు కావాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ ద డివినిటీ వి షుడ్ బికమ్ పెటల్స్.
0: ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి?
1: లోటస్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ గాడ్.
0: కర్మ ఫల రహితమైనటువంటి యొక్క పరమ శాంతమైనటువంటి రూపకంగా ఉండాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ పీస్ నాట్ ఇన్ ఆంటిసిపేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్స్ టు అవర్ యాక్షన్స్.
0: నీ ప్రేమనంతా కూడా నువ్వు రేఖల్లో ఇమిడ్చాలి.
1: And you should see that there is nectar of your love. You should feel love in your heart.
0: నీ ఆనందమును అనుభవించాలి.
1: Experience bliss.
0: కనుక దైవత్వమును గుర్తించినటువంటి గోపికలు
1: గోపికాస్ హూ హావ్ రికగ్నైజ్డ్ డివినిటీ
0: కృష్ణుని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ డిస్క్రైబింగ్ నరేటింగ్ కృష్ణ.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు.
1: దే వర్ సఫరింగ్.
0: కృష్ణుడు మధురకు పోయాడు.
1: కృష్ణ లెఫ్ట్
0: మధురకు పోయినటువంటి కృష్ణుడు రాలేదు.
1: హి డిడ్ రిటర్న్.
0: మేము జీవించి ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ వి కంటిన్యూ టు లివ్?
0: కృష్ణుడు లేని జీవితం మా జీవితం కానే కాదు.
1: ఇట్స్ లైఫ్లెస్ వితౌట్ కృష్ణ.
0: కనుక కృష్ణ
1: ఓ కృష్ణ
0: ఒక్కతూరి వచ్చి పొమ్మన్న చెప్పి కోరారు.
1: యు కమ్ ఆన్ విజిట్ ఎట్ లీస్ట్ వన్స్ దే ప్రే.
0: కానీ ఒకతూరి వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ కేమ్.
0: వచ్చేటప్పటికి గోపికలందరూ కూడాను బండబారిపోయారు.
1: As he came, the gopikas were simply barren, dry.
0: హస్తపంజరముగా నిలిచిపోయారు.
1: They come down to the level of skeleton.
0: ఆకలి లేదు, దప్పి లేదు, తిండి లేదు, తీర్థం లేదు.
1: They have no food, they have no drink, they sacrifice
0: everything. లోపలి వారి దేహాన్ని అర్పితంగా ఇస్తూ వచ్చారు.
1: In fact, they offer their bodies to Krishna.
0: ఆ విధంగా అర్పితంగా ఇచ్చినప్పుడు
1: when they offered,
0: ఒక్కతూరి మీరు భుజించి ఆనందాన్ని అనుభవించండి అని ఆశించాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ రిటర్న్.
0: కృష్ణ మా ఆహారం ఏమిటి?
1: వాట్ ఈస్ అవర్ ఫుడ్?
0: నీ వేణుగానమే మా ఆహారం.
1: ద మెలడీ ద మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫ్లూట్ ఈస్ అవర్ ఫుడ్.
0: దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫుడ్ అదర్ దాన్ ద మెలడీ ఆఫ్ యువర్ ఫ్లూట్.
0: అప్పుడు రాధ చెప్పింది.
1: దెన్ రాధ సార్
0: పాట పాడు మా కృష్ణ పలుకుతే నెల్లొలుకునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా పలుకుతే నెల్లొలుకునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా.
1: కృష్ణ సింగ్ ఫర్ అస్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ యువర్ నెక్టర్ ఇన్ వర్డ్స్. So that will be joyful.
0: Veda saramantadisi.
1: Collecting the essence of Vedas.
0: Nada Brahma Muganu Marchi.
1: Converted into the Brahman of the sound.
0: Venu Vandu Tirugavosi.
1: And filling it up in the flute.
0: Nada Rupa Muganu Marchi. Patapadu Ma Krishna.
1: Convert the whole thing into the divine sound and make it a melodious music out of your throat.
0: ఈ విధంగా పాడతావు.
1: How do you sing?
0: Veda saramantadisi.
1: How do you sing? You collect the essence of Veda.
0: Nada Brahma Muganu Marchi.
1: And you converted and you convert it into the sound of Brahman.
0: Tirugamosi.
1: And you fill it up there in flute.
0: Gana Rupa Muganu Marchi. పాట పాడు కృష్ణ.
1: అండ్ యు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మెలోడియస్ మ్యూజిక్ అండ్ సింగ్ ఫర్ us.
0: ఆ యొక్క చెట్ట లోపల ఒక ఇది ఉంటాయి ఎదురు తోట ఎదురు తోటలో ఎదురు

0: there in that bushes around over there
1: కొమ్మను తుంచాడు.
0: And they just plucked the branch.
1: అక్కడ దానినే వేణువుగా మార్చాడు.
0: Bamboo is converted into a flute.
1: దాని యొక్క పాటలు పాడి వినిపించాడు.
0: And then he made the flute and sang for them.
1: ఆ వినిపించే సమయంలోపలే రాధ ప్రాణం వదిలింది.
0: As Krishna was playing on his flute,
1: ఈ గానం కోసం నా జీవితం కాచుకొని ఉన్నది.
0: In fact, I've been waiting for your music.
1: ఇంకా నాకు చాలు.
0: This is enough.
1: అని ఆనాటి నుంచి కృష్ణుడు ఇక వేణువును పట్టడమే మానివేశాడు.
0: Krishna never touched that flute since that day.
1: భక్తులు ఏ విధంగా భగవంతునికి అర్పితం అవుతున్నారు, భగవంతుడు కూడా భక్తునికి ఆ విధంగా అర్పితం అవుతుంటాడు.
0: As the devotee offers himself to God, so also God offers himself to the devotee.
1: భావం తద్ భవతి.
0: As is the feeling, so is the
1: మన ఫీలింగ్ ఎంత ఉంటాదో తన ఫీలింగ్ కూడా అట్టే ఉంటాడు.
0: As is your feeling, so is the feeling of God too.
1: ఎప్పుడు భగవంతుడా భగవంతుడా అని మీరు అనుకుంటుంటే వాడు ఎప్పుడు కూడా భక్తుడా భక్తుడా భక్తుడా అనుకుంటుంటాడు.
0: If you repeat the name of God again and again, God also speaks of you, devotee, devotee, like that.
1: కనుక భగవంతునికి వేరే చింత లేదు.
0: God has no other thought.
1: భక్తునికి భగవంతుని చింతనే.
0: Devotee thinks of God.
1: భగవంతునికి భక్తుని చింతనే.
0: God thinks of devotee only.
1: కనుక ఈ ఇరువురికి ఉండినటువంటి మధ్యలో ఎవరు కూడా చేరడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ స్టాండ్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని,
0: సచ్ ఎ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్,
1: పాండవులు జగత్తునకు వ్యాప్తి గావించుకుంటూ వచ్చారు.
0: సచ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ వాస్ పబ్లిసైజ్డ్,
1: ఎన్ని కష్టములకు గురయ్యారు, ఎన్ని బాధలకు గురి అయిపోయినారు, ఎన్ని అవమానములో భరించారు,
0: ఆల్ హ్యూమిలియేషన్.
1: అయినప్పటికీ కృష్ణనామాన్ని మాత్రం వదలలేదు.
0: They could bear, but they never gave up Krishna's name.
1: ఆ నామమే మా యొక్క మాధుర్యము.
0: In fact, the sweetness
1: ఆ నామమే మా యొక్క ఆహారము.
0: That is our food.
1: ఆ నామమే మా యొక్క దాహము.
0: And that's our thirst.
1: ఈ విధంగా కృష్ణనామాన్ని నిరంతరము స్మరిస్తూ జపిస్తూ కాలాన్ని సార్థకంగా గావించుకున్న వారు పాండవులు.
0: Pandava chanted. They did penance, they repeated God's name again and redeemed their life.
1: మా జీవితంలో కృష్ణుడు ఫస్ట్.
0: Krishna comes first in our life.
1: Relations, ee sainyamu ivanta kuda next.
0: Relations, battalions of army come next.
1: Pandavulu last.
0: Pandavas, we come in the last.
1: Ee vidhanga bhavinchi varu Krishnuni aaradhana chestu vachevaru.
0: That was their feeling as they worshiped Krishna.
1: Kauravulu atta kaadu.
0: Kauravas are not like that.
1: First Kauravulu.
0: We come first Kauravas.
1: Next relations. Last Krishnudu.
0: Krishna comes in the last.
1: Last.
0: As they kept Krishna in the last, L-A-S-T, they are lost, M-O-S-T.
1: జీవితంలో దేవుడు ఫస్ట్.
0: సో ఇన్ అవర్ లైఫ్ గాడ్ కమ్స్ ఫస్ట్.
1: దేవుడు మొట్టమొదటి వాడైనప్పుడే జగత్తంతను మనం ఆశ్రయించవచ్చును.
0: When God comes first, you can expect the world.
1: దేవుడు లేకపోతే జగత్ ఎక్కడిది?
0: When there is no God, how do you expect the world to sustain?
1: దేవుడు ఉంటేనే జగత్తు.
0: When there is a creator, there is creation. దేవుడు
1: లేని జగత్తు జగత్తే కాదు.
0: There cannot be creation without the creator.
1: జగత్ రావటం పోవటమే ఈ జగత్.
0: జాగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్. జాగత్ కమ్స్ అండ్ గోస్.
1: కదిలిపోయేటువంటిది ఈ జగత్తు.
0: దట్ విచ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
1: కదలని వాడు మెదలని వాడు భగవంతుడు ఒక్కడే.
0: ద వన్ హూ డజంట్ మూవ్, ద చేంజ్లెస్ ఇస్ గాడ్.
1: అతను ఒక్కడే శాశ్వతుడు.
0: ఈస్ పర్మనెంట్.
1: శాశ్వతమైనటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన స్థానం కూడా మనం పొందుతాం.
0: ఇఫ్ యూఆర్ ఆఫ్టర్ దట్ పర్మనెంట్ గాడ్ యూ హ్యావ్ పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఎన్ని జపములు ఎన్ని తపములు ఎన్ని జ్ఞానములు ఎన్ని యోగం చేసినప్పటికీ,
0: in spite of all penance and worship and meditation practices,
1: మనం దైవత్వాన్ని మనం ఆశ్రయించాలి.
0: We should be after, surrender ourselves to
1: permanent God. దాన్ని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన ఆనందం కూడా లభ్యమవుతుంది.
0: When once you surrender to the principle of permanence, then you will have permanent results.
1: అనిత్యమైన దాన్ని ఆశించకూడదు.
0: నెవర్ ఎక్స్పెక్ట్ మొమెంటరీ ఎఫెమెరల్ థింగ్స్.
1: అసత్యమైన దాన్ని మనం వరించకూడదు.
0: డోంట్ బి ఆఫ్టర్ ఫాల్స్హుడ్.
1: ఈ జగత్తంతా కూడా అనిత్యము అశాశ్వతమే.
0: ద హోల్ వరల్డ్ ఈస్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్.
1: కనుకనే భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్తూ వచ్చాడు.
0: సో గాడ్
1: అనిత్యం అసుఖం లోకం.
0: ద హోల్ వరల్డ్ ఈస్ ఎఫెమెరల్ అనిత్యం అసుఖం లోకం.
1: భజస్వమాం అన్నాడు.
0: ప్రే టు గాడ్ కంటిన్యూస్లీ.
1: ఇదంతా అనిత్యము అసుఖము.
0: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ మిజరీ.
1: ఏడొస్తుంది రేపు పోతుంది.
0: A temporary comes today and passes off tomorrow.
1: భగవంతుడు ఎప్పటికి రాడు ఎప్పటికి పోడు.
0: God neither comes nor goes.
1: రాక పోకలు లేనిటువంటి ఒక రాజమూర్తి కృష్ణుడు.
0: In fact, Krishna is the one who has neither entrance nor exit.
1: కనుకనే అతన్ని గోపికలు అన్ని విధములుగా కూడా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: So Gopikas prayed to him in different modes of worship and they delighted. They had wonderful experiences.
1: కనుక దైవత్వంలో ఉండేటువంటి మాధుర్యము,
0: the sweetness in the divinity,
1: దైవత్వంలో ఉన్నటువంటి ప్రేమ తత్వము,
0: the principle of love and divinity,
1: ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: Can never describe in a specific,
1: ఎంత వర్ణించినా కూడా అంత తనివి తీరినటువంటిది.
0: అండ్ యూ కెనాట్ సాటిస్ఫై
1: తనివి ఒక దివ్యత్వాన్ని ఎవరు ఏ రీతిగా వర్ణించగలరు?
0: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు నారేట్ ఇన్ ఫుల్ ద డివినిటీ?
1: కాన పాండవులు ఈ విధంగా కృష్ణనామస్మరణ చేతనే కాలములు గడుపుతూ వచ్చారు.
0: పాండవ స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: భక్తుల నిమిత్తమే కృష్ణుడు ఎంత హీనమైనటువంటి పని అయినా చేస్తాడు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఎ డివోటీ గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ సింపుల్ మీన్ యాక్ట్.
1: నిన్న చెప్పాను 11వ సంవత్సరంలో రోమరు శివనం లోపల
0: అట్ ది ఏజ్ ఆఫ్ 11
1: ద్రౌపది ధర్మజుడు నడుచుకుంటూ పోతున్నారు.
0: అట్ ది ఇయర్ ఆఫ్ 11 well they were just passing by the
1: forest. లోపల ఒక పండినటువంటి పండుగను చూచింది ఈ ద్రౌపది.
0: ద్రౌపది saw a very big fruit.
1: నాత ఈ పండు ఈనాటికి మన అందరికీ కూడా ఆహారంగా ఉండొచ్చును.
0: ఇన్ ద 11th year when she noticed that very big fruit she wanted that fruit.
1: వీరిని వెతుక్కుంటూ అర్జునుడు వచ్చాడు.
0: And Arjuna came in search of them.
1: కొట్టాడు అమ్ముతో.
0: And he had hit that fruit with an arrow.
1: పడింది.
0: It fell on the ground.
1: పడేటప్పటికి అర్జునుడు ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
0: Arjuna was making an attempt to so heavy.
1: తిరిగి ధర్మజుడు ఎత్తాడు.
0: ధర్మజ ఆల్సో అసిస్టెడ్.
1: ద్రౌపది ముగ్గురు చేరారు.
0: ద్రౌపది ఆల్సో జాయిన్.
1: కదిలించలేకపోయారు.
0: He could not shake the fruit.
1: కదలదు నీది సంకల్పం లేనిది గడ్డిపోచేయును.
0: ఓ గాడ్ ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్ వుడ్ నాట్ మూవ్ విత్
1: కారణ అకారణ.
0: విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్.
1: కారణ అకారణ తిది విరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున అది ఎరుంగరు పది గలంగరు ఉదమ చెందరు భూమిని కొందరు భూవేకమును వర్తించేదని కడు విర్రవీగదురు కాని చివరికే వేడికేది సంభవించునో తెలియదాలనంత వారనైనా కదలదు నీదు సంకల్పం లేనిది అన్నాడు. కాబట్టి నీ సంకల్పం లేకుండా ఇది కదలడానికి వీలు కాదు అని కృష్ణ అనుకున్నాడు.
0: ఓ కృష్ణ నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ యువర్ డివైన్ విల్.
1: ఈ అవస్థలో పడుతూ ఉండినట్టే భీముడు నకుల సహదేవుడు కూడా వచ్చారు.
0: భీమ నకుల సహదేవ రీచ్ ద స్పాట్.
1: భీముడు వచ్చాడే అనుకుని వీరు చాలా ఆనందంగా ఉన్నారు.
0: దే వర్ సో హ్యాపీ బికాస్ ద స్ట్రాంగ్ భీమ వాస్ దేర్.
1: భీముడు భుజబలము బుద్ధిబలము గదబలము అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు.
0: బికాస్ భీమ హాస్ గాట్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్
1: పట్టుకున్నాడు.
0: అండ్ హీ జస్ట్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
1: కానీ కదిలించలేకపోయాడు.
0: హి కుడ్ నాట్ షేక్ ద ఫ్రూట్.
1: కానీ రెండు భుజములు ఉపయోగపెట్టాడు.
0: హి జాయిన్డ్ బోత్ ద హ్యాండ్స్.
1: ఏ మాత్రము చాలలేదు.
0: ఇట్ వాస్ నాట్ ఎనఫ్.
1: ఈ పంచ పాండవులు ద్రౌపది ఐదు ఆరు మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు.
0: ఫైవ్ పాండవస్ అండ్ ద్రౌపది ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్ ద హెవీ ఫ్రూట్.
1: చేస్తుండే సమయం లోపల ఆ రోమఋషి యొక్క రోమములంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
0: As they have been doing all that, the hair of that sage Roma Rishi started moving,
1: shaking. In
0: fact, for the very same fruit Roma Rishi has been in
1: dependence.
0: It is immortal
1: fruit. When once
0: I partake this fruit, I don't need to have any food or drink.
1: భగవంతుడు అమృత స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్.
1: కనుక ఈ ఫలమును అనుభవించడం చేత భగవంతుని కూడా అనుభవించిన వారమవుతాం.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ వి పార్టేక్ దిస్ ఫ్రూట్ ఇట్ అమౌంట్స్ టు
1: రోమఋషి
0: ఎంజాయింగ్ ద డివైన్ హింసెల్ఫ్. రోమఋషి ఇస్ ఎ నోబుల్ వన్.
1: క్రమక్రమేణా వెంటుకు లేస్తూ వచ్చాయి.
0: అండ్ దెన్ ది ది హెయిర్ స్టార్టెడ్ జస్ట్
1: గెటింగ్ అప్. పాండవులు కట్టివేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి.
0: దే వర్ ఆల్ రెడీ టు అరెస్ట్ పాండవ.
1: ద్రౌపది భయపడిపోయింది.
0: ద్రౌపది వాస్ afraid of situation.
1: ఇంత కాలము కాపాడిన కాపాడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి.
0: కృష్ణ యూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ us all along, but now it's more important now.
1: ఎన్ని రీతులుగానో మీరు కాపాడుతూ వచ్చారు.
0: You saved us in several ways.
1: ఎలాంటి పరిస్థితుల్లోనో మిమ్మల్ని రక్షిస్తూ వచ్చారు.
0: In all circumstances you have helped us.
1: నీవే తప్ప నీ తప్ప ఇంకెవ్వరు లేరు మాకు.
0: ఓ కృష్ణ యూ హావ్ నో అదర్ రిఫ్యూజ్ అదర్ దెన్ యు.
1: కృష్ణ ఆపత్ బాంధవాన్ని గట్టిగా అరిచింది.
0: ఓ కృష్ణ యూ ఆర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్ లార్డ్ షీ షౌటెడ్.
1: వచ్చాడు నవ్వుకుంటూ.
0: Krishna came there smiling.
1: ఏమి చెల్లి ఎందుకోసం ఇంత గట్టిగా అరుస్తున్నావు?
0: సిస్టర్ వై ఆర్ యూ షౌటింగ్?
1: ఫలము కోరిందే నీవు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ ద ఫ్రూట్.
1: ఇప్పుడు నీవు అనుభవించు.
0: కమ్ ఆన్ ఈట్ ఇట్.
1: కృష్ణ నాకు తెలియకుండా నేనేదో కోరాను.
0: అన్నోయింగ్లీ ఐ వాంటెడ్ ద ఫ్రూట్.
1: మానవులు అయినటువంటి మాకు ఈ ప్రజ్ఞానం ఎంత వస్తుంది?
0: వీఆర్ జస్ట్ హ్యూమన్, వీ డోంట్ అండర్స్టాండ్ ది రియాలిటీ.
1: కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు.
0: యూ హావ్ టు ప్రొటెక్ట్ అస్ అట్ దిస్ మోమెంట్.
1: అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు.
0: దెన్ కృష్ణ సెడ్ ఏ సింపుల్.
1: భగవంతుడు ఏ యుక్తి చెప్పినా, ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుల కోసమే కానీ తన నిమిత్తం కాదు.
0: Whatever God does, whatever He says, whatever simple word that He utters, it is for the devotee only.
1: ఇది నేను చేయడానికి వీలు కాదు.
0: Krishna said, it's not possible for me.
1: సంచారం నేను.
0: In fact, I move about in the realms of the mind of the sages. They too belong to me.
1: కనుక ధర్మజ మీరు ఐదు మంది చేరి ద్రౌపదితో పాటు మీరు ఋషివనానికి వెళ్ళండి.

0: సో ఈ సెట్ ధర్మజ అలాంగ్ విత్ బ్రదర్స్ అండ్ ద్రౌపది గో టు
1: ఆశ్రమానికి పోండి.
0: యు గో టు హిజ్ ఆశ్రమ.
1: ఇప్పుడు అతను మిమ్మల్ని శపించడానికి సిద్ధమై వస్తున్నాడు.
0: దట్ సేజ్ ఇస్ రెడీ టు కర్స్ యు రైట్ నౌ.
1: మీరు వెళ్ళండి.
0: యు గో దేర్.
1: నేను వచ్చిన తర్వాత ఏదానికి మీరు జవాబు చెప్పకండి.
0: బై ది టైమ్ ఐ రీచ్ దేర్ డోంట్ రిప్లై.
1: మౌనం వహించండి అన్నాడు.
0: అబ్జర్వ్ సైలెంట్.
1: ఇది జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
0: సెడ్ బీ కేర్ఫుల్ కేర్ఫుల్.
1: పాండవులు వెళ్ళారు.
0: పాండవాస్ వెంట్.
1: ఆ రోమ ఋషి క్రోధం చోత నిండి ఉన్నాడు.
0: రోమ ఋషి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్.
1: పాండవుని శపించడానికి బయలుదేరి వస్తున్నాడు.
0: హి వాస్ రెడీ టు కర్స్ అబౌట్ టు కర్స్.
1: ఆ సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు.
0: పాండవాస్ జస్ట్ స్టెప్డ్ ఇన్ టు ద డోర్.
1: ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు.
0: రోమ ఋషి సేజ్ ఆస్ హూ ఆర్ యు వేర్ డు యు కమ్ ఫ్రమ్.
1: ఈ విధంగా సంభాషణలు జరిగేటువంటి ఆకాలక ఆబ్రాహ్మణ ఆసన్నమా అన్నట్టు అప్పటికప్పుడు సరిగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: యాజ్ ద కన్వర్సేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ అపాయింటెడ్ రైట్ డాట్ ఆఫ్ టైమ్ కృష్ణ అరైవ్డ్
1: తక్షణమే.
0: ఇమీడియట్లీ
1: ఋషిమ ఆశ్రమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు, నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ ఫలితమో ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వచ్చున్నాడు.
0: As God dwells in the realms of the heart of the sages, and he was, Krishna was received by Roma Rishi and said, what a good fortune I have, how lucky I am.
1: ఈ రోమ ఋషి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచ పాండవులకు ఒక్కొరికి ఒక్కోతూరి సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు.
0: As Roma Rishi was saying all his praises in praise of God, and Krishna started prostrating before all Pandavas. And
1: he Arjuna ki namaskaram chesadu, Bhimuni ki namaskaram chesadu, Nakula Sahadevudiki namaskaram chesadu, Draupadi ki kuda namaskaram chesadu.
0: Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi.
1: Draupadi ki kuda namaskaram chesetappudiki ee Roma Rishi ki chaala aashcharyam vesindi.
0: Roma Rishi was very much surprised watching this scene.
1: కృష్ణుడు సాక్షాత్ నారాయణమూర్తి.
0: కృష్ణ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
1: ఇతని వీరికి నమస్కారం చేస్తుంటే వీరు ఇంకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో.
0: When God himself is prostrating in front of these people must have been greater than God.
1: ఆయొక్క ఋషి కూడా పాండవులకు నమస్కారం చేశారు.
0: So the sage also fell at the feet of these Pandavas.
1: పాండవులకు నమస్కారం చేసేటప్పటికి ఇంకా దొంగిపోయినట్టే.
0: And when once he does that prostration, it means he has submitted himself.
1: కోపం చల్లారింది.
0: And the anger was pacified.
1: శాంతి శాంతి శాంతి అన్నాడు కృష్ణుడు.
0: And Krishna said, let there be peace and
1: peace. ఎందుకు మూడు పర్యాయం శాంతి అంటారు?
0: Why do you repeat this word peace thrice?
1: భౌతిక శాంతి.
0: And then at the physical level.
1: ఆధ్యాత్మిక శాంతి, మానసిక శాంతి.
0: The mental peace and spiritual peace.
1: ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దుఃఖము. అనగా మూడింటి దేహరీతిగా, మనస్సు రీతిగా, ఆత్మరీతిగా మూడింటి ఎందు శాంతి పొందాలి అన్నాడు.
0: లెట్ దేర్ బి పీస్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద సైకలాజికల్ లెవెల్, అట్ ది స్పిరిచువల్ లెవెల్.
1: కనుక నీవు శాంతిని పొందునాయన
0: లెట్ యూ లివ్ ఇన్ పీస్.
1: ఆ తర్వాత రోమ ఋషి విచారించాడు.
0: లేటర్ రోమ ఋషి వాజ్ ఎంక్వైరింగ్,
1: కృష్ణ ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు?
0: కృష్ణ వాట్ ఇస్ దిస్ మిస్టరీ?
1: నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా.
0: దే ఆర్ నన్ మోర్ దాన్ యూ.
1: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరాత్మ ఏమిటి?
0: వాట్ ఈస్ వాట్ డు యూ మీన్ వెన్ యూఆర్ ప్రాస్ట్రేటింగ్ టు దీస్ పీపుల్?
1: రోమ ఋషి, నేను భక్తమాన సంచారిని.
0: ఓ సేజ్ అండర్స్టాండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఆఫ్టర్ మై
1: పరాధీనుడను.
0: ఐఎమ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మై డివోటీ.
1: కాబట్టి వీరు పరమ భక్తులు నాకు.
0: దే ఆర్ గ్రేట్ డివోటీ.
1: ఎలాంటి పరిస్థితులు ఏందో నన్ను మరవనటువంటి వారు.
0: Under any circumstances, in spite of all difficulties, they never forgot me.
1: అలాంటి వారికి నేను దాసుడైపోయాను.
0: Therefore, I have become a slave to my devotee.
1: పరాధీనుడు పరాధీనుడు పరాధీనుడు.
0: I am under the control of my devotee.
1: అప్పుడు పాండవుల యొక్క శక్తి సామర్థ్యములు రోమ ఋషి గుర్తించాడు.
0: Then Roma Rishi could understand the greatness of Pandavas.
1: గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అన్నాడు.
0: And then he gave this fruit to these Pandavas and blessed them with long life.
1: Long life. Healthy life, happy life, peaceful life.
0: Long life, healthy life, happy life, peaceful life.
1: కనుకనే పాండవులు కట్ట కడపటి వరకు హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: సో పాండవాస్ ఎంజాయ్డ్ టిల్ ది ఎండ్ హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్.
1: స్వర్గంలో ప్రవేశించేంత వరకు కూడా వీళ్ళు హెల్తీగానే ఉన్నారు.
0: దే వర్ సో హెల్తీ అంటిల్ దే ఎంటర్డ్ దిస్ ద డోర్ స్టెప్ ఆఫ్ ది వెరీ హెవెన్.
1: ఈ అమృత ఫలం యొక్క
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రూట్.
1: దానికి పాత్రులైనారు.
0: And they also earned the grace of Krishna.
1: ఋషి యొక్క ఆగ్రహానికి పాత్రులైనారు.
0: They also got the blessings of this age.
1: కనుక భగవంతుని యొక్క భక్తి ఒక్కటి స్థిరంగా మన ఎందుంటే ఎన్నింటినైనా మనం సాధించవచ్చును.
0: If you have got the steady devotion for God, you can achieve
1: anything. మనకు దాసుడిగా వస్తుంటాడు.
0: And God himself runs after you as a slave.
1: ఈ రీతిగా కృష్ణాతారనందు మాత్రమే అధికంగా కనిపిస్తున్నాయి.
0: These things you come across at the time of Krishna's incarnation.
1: యుద్ధము జరుగుతూ ఉన్నది.
0: బ్యాటిల్ వాజ్ గోయింగ్ ఆన్.
1: తొమ్మిదవ దినము
0: ద నైన్త్ డే
1: భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
0: భీష్మ టుక్ ఎన్ ఓత్.
1: రేపటి దినము సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తానున్నాడు.
0: బై టుమారోస్ ఈవినింగ్ ఐ విల్ కిల్ ఆల్ పాండవాస్.
1: అప్పుడు ద్రౌపది చాలా బాధపడింది.
0: ద్రౌపది ఫెల్ సో సాడ్.
1: అయ్యో, నా పతులను ఏ విధంగా కాపాడతావు కృష్ణ?
0: కృష్ణ, హౌ ఆర్ యూ గోయింగ్ టు సేవ్ మై హస్బెండ్.
1: నాకు దీర్ఘ సుమంగళత్వాన్ని అనుగ్రహించమన్నది.
0: యు వాంట్ మీ టు బి లివ్ హ్యాపీలీ విత్ మై హస్బెండ్.
1: చూస్తానన్నాడు.
0: కృష్ణ సెడ్ వెయిట్ వెయిట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్
1: యు. నేను చూస్తానన్న తర్వాత చూస్తాను తప్పక.
0: దెన్ హి సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు, ఐ విల్ సర్టెన్లీ డు ఇట్.
1: సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు.
0: దే లాస్ట్ ద బ్యాటిల్ దట్ ఈవినింగ్.
1: భీష్ముడు పడిపోయాడు.
0: భీష్మ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: ఆ పడిపోయిన సమయం లోపల
0: అట్ దట్ టైమ్
1: రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
0: ఇట్ వాస్ నైట్ టైమ్, ఆల్ వర్ రెస్టింగ్.
1: అప్పుడు ద్రౌపదికి చెప్పాడు.
0: దెన్ హీ టోల్డ్ ద్రౌపది.
1: ద్రౌపది,
0: ద్రౌపది,
1: ఇప్పుడు చాలా మంచి సమయం.
0: ఇస్ ద రైట్ టైమ్.
1: భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్ లో అటు ఇటు.
0: యాజ్ భీష్మ వాజ్ రెస్ట్లెస్, హీ కుడ్ నాట్ గెట్ ఇన్ టు స్లీప్, సో హీ వాజ్ జస్ట్ మూవింగ్.
1: ఎందుకంటే ధర్మమూర్తులైన పాండవులను నేను ఈ విధంగా శపించాను.
0: In fact, I have cursed Pandavas, the very embodiment of Dharma. And I did curse them. How can I kill them, that righteous people? And he was so restless, agitated and moving this side and that side. It was 10 o'clock
1: night.
0: 10 o'clock night in those days, they were enjoying the sound
1: sleep.
0: And that was Bhishma.
1: Draupadi cheppadu.
0: And he
1: told Draupadi, ippudu nee poi tachchane paadala paina padu unnadu.
0: Krishna told Draupadi, Draupadi, you go and fall at the feet of Bhishma.
1: Aanaati raanulanta kudanu kir kir kir aneetundi shabdam cheseetundi cheppulu vesukuneetundi.
0: Queens in those days, they had that footwear. As they walk, they make sound.
1: Ee Draupadi ki rajakumarthu kadagade aanu kuda kir kir ane shabdalu undeetundi cheppulu unnai.
0: Draupadi being the princess, she too had footwear that makes sound.
1: వేసుకుని పోతూ ఉండాలి.
0: మాత్రమే
1: ఆపినాడు మధ్యలో.
0: కృష్ణ స్టాప్డ్ హర్ ఇన్ ద మిడిల్.
1: ఈ శబ్దం వింటే భీష్ముడు ఎవరో స్త్రీలు వస్తున్నారనుకుంటాడు.
0: ఇఫ్ ది సౌండ్ ఆఫ్ ది స్లిప్పర్స్ ఇస్ హర్డ్ బై భీష్మ, హి విల్ నోటీస్ హూ ఇస్ కమింగ్.
1: నువ్వు దాన్ని వదిలిపెట్టి అన్నాడు.
0: సో లీవ్ యువర్ స్లిప్పర్స్ హియర్.
1: ఆమె చెప్పులు వదులుతానే కృష్ణుడు తన అంగవస్త్రంలో దాన్ని బాగా మూట కట్టుకుని,
0: అండ్ కృష్ణ టుక్ ఆఫ్ ది క్లాత్ అబౌవ్ ఓవర్ హిస్ షోల్డర్ అండ్ బండిల్.
1: నీవు ముందు పో అని పంపించాడు ఈమెను.
0: హి సెడ్ ద్రౌపది యు ఫస్ట్ గో.
1: ఈమె పోయింది. ఈయన ఆలోచన చేస్తూ అటు ఇటు నిండిస్తున్నాడు. అది తక్షణమే పాదాల పైన పడింది.
0: ద్రౌపది వెన్ దేర్ నోటీసింగ్ భీష్మ మూవింగ్ రెస్ట్లెస్లీ
1: పడినప్పుడు ఆ చేతికి తొడుక్కునేటువంటి గాజులు కదిలినాయి, శబ్దమునిచ్చాయి.
0: యాజ్ షీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ భీష్మ, హీ కుడ్ నోటీస్ ది బ్యాంగిల్.
1: ఎవరో స్త్రీలు వచ్చారని చెప్పని ఆయన ఆలోచన లోపల దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
0: నోటీసింగ్ ద బ్యాంగిల్స్ దేర్ ఇమీడియట్లీ సెడ్ దట్ యు లివ్ లాంగ్ విత్ యువర్ హస్బెండ్.
1: ఇంతే నాకు చాలని లేచింది ఆమె. భీష్ముడు చూచాడు.
0: భీష్మ నోటీస్ దిస్.
1: ఈ ద్రౌపది, నీవా? ఎందుకు ఈ వేళలో వచ్చావు? ఎవరు నీకు తెచ్చారు? ఎవరు ఈ యుక్తిని బోధించారు?
0: ద్రౌపది, అట్ దిస్ అవర్ యు ఆర్ హియర్, హూ టాట్ యు దిస్ నాక్, హూ టోల్డ్ యు దిస్?
1: గ్రాండ్ ఫాదర్, నాకెవరు యుక్తిని బోధిస్తారు?
0: గ్రాండ్ ఫాదర్, హూ ఎల్స్ కెన్ టెల్ మీ?
1: పితామహుడు నీవు.
0: యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
1: నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ టెల్స్ మీ ద ప్రొసీజర్.
1: అదే కృష్ణుడు.
0: కృష్ణుడే
1: నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
0: దేర్ఫోర్ హి బ్రాట్ మీ హియర్.
1: అది జరిగిందంతా చెప్పింది.
0: హి టోల్డ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్.
1: ఇక్కడ ఉండగానే కృష్ణుడు వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ అరైవ్డ్ దేర్.
1: ఒకటట్టు ఆనందించాడు.
0: హి వాస్ హ్యాపీ ఆన్ వన్ వే.
1: పాండవులను రక్షించడం చాలా మంచిదే అయింది.
0: ఇట్స్ వెరీ గుడ్ దట్ పాండవ.
1: ఎందుకంటే వారు ధర్మమూర్తులు.
0: బికాజ్ దే ఆర్ రైచువస్.
1: దేశానికి ఆదర్శ పురుషులు.
0: దే ఆర్ ఐడియల్.
1: పరమ భక్తులు.
0: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: ఇలాంటి భక్తులను రక్షించడం కంటే నాకేం కావాలా?
0: వాట్ ఎల్స్, వాట్ మోర్ ఐ వాంట్ అదర్ దాన్
1: అని మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు.
0: సో భీష్మ వన్ ఆఫ్ విజ్డమ్ ఆల్సో స్టార్టెడ్ టెల్లింగ్.
1: నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు.
0: యాజ్ హీ వాక్డ్ హి వాస్ టైర్డ్ అండ్
1: స్టాక్. ఏమైనా తెచ్చావా నాకు తిండి?
0: Krishna, have you brought any food for me to eat?
1: ఇది సంకలో పెట్టుకున్నావే, దాన్ని నాకు అందించు అన్నాడు.
0: What is that you are carrying on your shoulders? Please pass on.
1: ఏని ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమే నా పని?
0: In the time of the battle, is it my job to carry food for you?
1: ఆమెను రక్షించే నిమిత్తమై ఆమె చెప్పును నేను మోసుకుని వచ్చాను అన్నాడు.
0: To protect Draupadi, I was carrying her slippers now.
1: ఆ అంగవస్త్రాన్ని తీరించేటప్పటికే రెండు చెప్పులు కింద పడ్డాయి.
0: దెన్ హీ ఓపెన్ ద క్లాత్, ద టూ స్లిప్పర్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: భీష్ముని కంటిదారలు కారినాయి.
0: Bhishma started shedding tears.
1: ఎంత భక్త పరాధీనుడు స్వామి నీవు.
0: Swami, you really submit yourself to your devotee.
1: రక్షించే నిమిత్తమై ఈమె పదులను పోషించే నిమిత్తమై ఆమె చెప్పులు కూడా నీవు మోస్తూ వచ్చావు.
0: To protect Draupadi, to protect husbands, you also carried the slippers.
1: భగవంతుని భక్త రక్షణ కోసమే ఎటువంటి నీచమైన కార్యంలో పాల్గొంటాడు.
0: To protect the devotees, God is prepared to do any hard, mean
1: task. భగవంతునికి నీచము అధికమైనటువంటి భేదం లేదు.
0: God has no difference like mean and low or high.
1: ఏ నిమిషంలో ఏది చేయాలంటే అది చేయగలడు.
0: He is sure to do anything that he will.
1: రక్షణే తన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: Protecting the devotees is his chief aim.
1: ఆ విధంగా పాండవులను చిన్న చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు.
0: అండ్ పాండవర్స్ వర్ ప్రొటెక్టెడ్ రైట్ ఫ్రమ్
1: పాండవులు కూడా
0: పాండవర్
1: ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ వచ్చేవారు.
0: దే వర్షిప్ దే హడ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్.
1: ఏ క్షణంకి వచ్చి మారినా కూడాను కృష్ణ నామం మాత్రం మానేసుకుంటూ
0: లెట్ ఎనీథింగ్ మే కమ్ ఇన్ ద వే బట్ నెవర్ ఫర్గాట్
1: అబౌట్ గాడ్. సర్వదా సర్వకాలేషు సర్వత్ర కృష్ణ చింతనం.
0: దే ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ డిఫికల్టీస్ ఎవ్రీవేర్.
1: కృష్ణుడు కూడా అంతే సర్వదా సర్వకాలేషు పాండవుల యొక్క ధ్యానము.
0: సో ఆల్సో కృష్ణ థాట్ ఆఫ్ పాండవాస్ ఆల్ త్రూ.
1: ఏ రికార్డు దాని యొక్క రికార్డ్ ఇస్తా ఉండే.
0: As it sounds, so is the sound.
1: కనుక భక్తుని యొక్క హృదయం ఏ విధంగా ప్రతిపిస్తుంటావు భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా ప్రతిపిస్తుంది.
0: As is the pining of the heart of the devotee, so also is the yearning of the heart of God.
1: Reaction, resound and reflection, భగవంతుని యొక్క స్వరూపము.
0: So reaction, reflection, resound are the very personification of God.
1: భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: ద నేచర్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు అండర్స్టాండ్.
1: ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు. చిన్న పని పెద్ద పని అని భేదం లేదు.
0: యు కెనాట్ సే గాడ్ హస్ డన్ ది సింపుల్ టాస్క్ ద జైంట్ టాస్క్.
1: రక్షించే నిమిత్తమై ఎలాంటి పని అయినా చేస్తాడు.
0: టు ప్రొటెక్ట్ డివోటీ గాడ్ విల్ డూ ఎనీథింగ్.
1: ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ?
0: వెన్ దేర్ ఇస్ నో డివోటీ వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ గాడ్.
1: కనుకనే భగవంతుని యొక్క గొప్పతనము వర్ణించేది గొప్పతనము చేసేది కూడా భక్తులే.
0: ఇస్ ఓన్లీ డివోటీ హూ ప్రైజెస్ గాడ్.
1: ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంతమంది ఇక్కడ చేరారు.
0: సో మెనీ
1: ఎందుకోసం వచ్చారు?
0: వై ఆర్ యూ హియర్?
1: ఒక్క ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు.
0: యు మే నో వన్ ఆన్సర్.
1: మీ దగ్గర లేనిది,
0: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ.
1: మీ ఇంట్లో చిక్కనది,
0: దట్ యు కాంట్ గెట్ ఎట్ హోమ్.
1: మీ గ్రామంలో దొరకనది,
0: దట్ విచ్ నాట్ అవైలబుల్ ఇన్
1: ఉంటుంది.
0: That which is not in you, that which is not in the vicinity is here. Is here, here, therefore you have come.
1: Ante kani lekapothe ramman chepte meer raru.
0: But you are not invited here.
1: Meelo lenetundi sai prema.
0: That which is not in you is the love for sai.
1: Meelo lenetundi sai prema.
0: That which is not at home is sai.
1: Meelo gramamlo lenetundi sai prema.
0: That which is not there in home town is sai.
1: Aa prema undi kabatti ee premanu pondete kosam nenu vacharu.
0: The sai's love is very here. In order to have it you have come here.
1: కనుకనే మీ దగ్గర లేని దాన్ని పొందడానికి కోసం వచ్చారు.
0: సో యూ హావ్ కమ్ హియర్ టు అటైన్ దాట్ యూ డు నాట్ హ్యావ్.
1: అది ఏ పొంది దీన్ని తీసుకుని పోండి.
0: దాట్ యూ గెట్ ఇట్ అండ్ రిటర్న్.
1: ఈ ప్రేమను హృదయాల్లో నింపుకోండి.
0: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ దిస్ లవ్.
1: కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ?
0: When there are no devotees, where is Baba?
1: Baba lekapothe bhaktulu ekkada?
0: When there is no Baba, where are devotees?
1: Baba ku bhaktulu ku sanni sambandha bandhavyamu kedabayinatvanti sambandhamu.
0: Baba and devotees are intimate, they are inseparable.
1: Avina bhava sambandhamu anyonya aasrayamu.
0: They are interdependent and intimate.
1: Na yokka pranamey bhaktulu.
0: And Bhagavan's very life is a devotee.
1: Praname Baba.
0: And devotee's life is Baba himself.
1: Iruvurdi oke praname.
0: And life is one.
1: Kanukane ఈ భావాన్ని మీరు అర్థం చేసుకుని మీరు ఎక్కడ ఉండినప్పటికీ బాబా రక్షిస్తూనే ఉంటుంటాడు.
0: విత్ దిస్ ఫీలింగ్ యూ మే బి ఎనీవేర్ బాబా విల్ సర్టన్లీ ప్రొటెక్ట్ యూ.
1: కనుక దైవ భక్తులైన వారికి ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడాను ఏ బాధలు కూడా పొందరు.
0: డివోటీస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ నెవర్ సఫర్.
1: అనేక చరిత్రలు ఎందు మీరు చదివి ఉంటారు.
0: యు మస్ట్ హావ్ గాన్ త్రూ హిస్టరీ.
1: భగవద్ భక్తులకు ఏ చేటు కూడా రాదు.
0: డివోటీ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లం.
1: అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది.
0: బట్ వెన్ దేర్ హార్ట్స్ ఆర్ సీక్రెట్ దే డిజర్వ్ దట్ గ్రేట్.
1: కానీ మధ్య మధ్య కొంచెం పెండులం మాదిరి అటు ఇటు తిరుగుతుంటే ఇది చిక్కదు.
0: బట్ దేర్ ఇఫ్ దేర్ డివోషన్ ఇస్ వాసిలేటింగ్
1: నిర్మలమైన స్థిరత్వంతో కూడినటువంటిగా ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్టడీ డివోషన్ ఆల్ త్రూ.
1: గండశిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి.
0: ఇట్ షుడ్ బి లైక్ బౌల్డర్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ది సీ.
1: సముద్రంలో గండశిలలు ఉంటాయి.
0: యు ఫైండ్ బౌల్డర్స్ ఇన్ ది సీ.
1: అలలు వచ్చి కొడుతూ ఉంటాయి.
0: ద వేవ్స్ డాష్ అగైన్స్ ద బౌల్డర్.
1: అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు.
0: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బౌల్డర్స్ డోంట్ షేక్.
1: కనుక మీ హృదయంలో అనేటువంటిది ఆ గండశిలల మాదిరి ఉండాలి.
0: లెట్ యువర్ హార్ట్ బి లైక్ ఎ స్ట్రాంగ్ స్టడీ బౌల్డర్.
1: అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటాయి.
0: ఆల్ ద సఫరింగ్ ద వరల్డ్ ఆర్ లైక్ వేవ్.
1: కదలకుండా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి స్టడీ.
1: అది ఏ నిజమైన భక్తి.
0: దట్ ఈస్ ట్రూ డివోషన్.
1: కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
0: The very divinity is that which is immortal, nectar and unpolluted, that which is standard, which is most auspicious.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దేన్నైనా మనం సుఖంగా వదలచ్చు, కానీ దైవాన్ని మాత్రం వదలకండి.
0: యు మే గివ్ అప్ ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: దైవాన్ని మాత్రం మరువకండి.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: ఆ ఒక్క సత్యాన్ని మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి.
0: నో ది సింగిల్ ట్రూత్ అండ్ ట్రెజర్ ఇట్.
1: అది మీకు సర్వ విధంలో రక్షించేటువంటి,
0: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.

maravilloso.

0: There is a direct relationship between the food that one consumes and the thoughts one gets. Thoughts lead to actions, actions to destiny. Learn more about the right food and divine tips to good health in this discourse delivered by Bhagavan on 1st September 1996.
1: పచ్చ కర్పుడ పొంబడి పాదు చేసి పచ్చ కర్పుర పొంబడి పాదు చేసి కమ్మ కస్తూరి ఎరువుగా కృమ్మరించి

0: జగించునే కనకంపు ఉల్లిపాయ పచ్చ కర్పూర పుంబడి పాదు చేసి.
1: మేకింగ్ ది క్యాంప్ ఫైర్ యాజ్ ఎ ప్లేస్ ఫార్ ది ప్లాంట్స్ టు గ్రో.
0: కమ్మ కస్తూరి ఎరువుగా గుమ్మరించి.
1: And making use of kasturi as a manure.
0: Manchi panniru nirvosi penchuchunna.
1: If you water it with this scented water.
0: Nujjaginchune kanakampu ullipaya.
1: Will ever the onion give it up its own smell.
0: విద్యార్థుల
1: స్టూడెంట్స్,
0: మానవత్వం మనవలనన్నను, దివ్యత్వం ఉద్దీపింపవలనన్నను మొట్టమొదట శారీర మానసిక ఆధ్యాత్మిక బలములను అభివృద్ధి గావించుకోవాలి.
1: ఫర్ ది హ్యూమన్ వాల్యూ టు గ్రో అండ్ టు అటైన్ ది డివినిటీ దేర్ షుడ్ బి డెవలప్మెంట్ అట్ ద ఫిజికల్ లెవెల్ ద మెంటల్ లెవెల్ అండ్ ద స్పిరిచువల్.
0: మనుష్య జన్మ కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును అనుభవించే నిమిత్తమై వచ్చినటువంటి కాదు.
1: ది హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ గివెన్ టు స్పెండ్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎ వరల్డ్లీ వే ఇన్ ఎ ఫిజికల్ వే ఇన్ ఎన్ ఎఫిమరల్ వే.
0: నీవు ఆశించేటువంటి యొక్క అనుభవములు పశుపక్షి మృగాదులు కూడాను అనుభవిస్తూనే ఉన్నవి.
1: యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఈక్వల్లీ ఎక్స్పీరియన్స్డ్ బై ఆల్ బర్డ్స్ అండ్ బీస్ అరౌండ్.
0: ఇంకా మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ దిస్ స్పెషాలిటీ ఇన్ ది హ్యూమన్ లైఫ్?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ ఇస్ ది రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: దేని ఎందు దుర్లభం?
1: ఇన్ వాట్ సెన్స్?
0: నీవు భుజించేటువంటి ఆహారం పశువులు భుజిస్తున్నాయి.
1: ద ఫుడ్ యు పార్టేక్ ఈజ్ ఈక్వల్లీ.
0: నీవు కోరేటువంటి వైభవములు పశుపక్షి మృగాదులు కూడా కోరుతున్నాయి.
1: ఆల్ ది కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్ దట్ యు డిజైర్ ఈజ్ ఈక్వల్లీ లైక్డ్ బై అనిమల్స్.
0: నీవు కోరేటువంటి యొక్క బంధు ప్రీతి పశుపక్షి మృగాదులు కూడా కోరుతున్నాయి.
1: ద లవ్ అండ్ అటాచ్మెంట్ టువర్డ్స్ యువర్ రిలేషన్స్ ఈజ్ ఈక్వల్లీ దేర్.
0: ఎందుకు మీకు ఈ చదువులు?
1: What for this education?
0: ఈ చదువుల వల్ల లభించేటువంటి యొక్క విజ్ఞానం ఏమిటి, ప్రజ్ఞానం ఏమిటి, సుజ్ఞానం ఏమిటి?
1: What is the spiritual knowledge? What is that good knowledge that we get out of this education?
0: ఇది కేవలము పొట్ట కూటి కోసం.
1: It's only to help us to carry out a living.
0: ఇది కాదు మానవత్వానికి మూల లక్షణము.
1: That's not the quality of mankind.
0: ఇది కాదు దివ్యమైనటువంటి మానవుని యొక్క లక్ష్యము.
1: This is not the quality of the divine life.
0: మానవత్వం ఎందు నుండి వచ్చినదో ఆ యొక్క స్వస్థానమును స్వస్వరూపాన్ని గుర్తించాలి.
1: Having been born as a human being, one should know the place of origin and its pristine glory.
0: కర్మానుబంధేని మనుష్యలోకే. ఈ మానవుడు ధర్మకర్మలతో సంబంధం కలిగి ఉంటున్నాడు.
1: Human life is bound by these two principles. Dharma and karma, righteousness and action.
0: కేవలం కర్మలే ఆచరించడం అంటే పశుపక్షి మృగాదులు కూడా కర్మలు ఆచరిస్తూనే ఉన్నాయి.
1: It's merely one of action. We find that animals and birds
0: కరచరణాది అవయవముల ద్వారా ఆచరించేటువంటి కర్మలు కర్మలు కాదు.
1: It's not the action that we do with the physical body.
0: మానసికంగా బుద్ధిపూర్వకంగా విచక్షణ జ్ఞానము పొంది వివేక జ్ఞానముతో కర్మలో ప్రవేశించాలి.
1: వీ హ్యావ్ టు డిస్క్రిమినేట్ ఎక్సర్సైజ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రీషన్ మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ అండ్ దెన్ యాక్ట్.
0: ఏ కర్మలో నీవు ప్రవేశించినప్పటికీ ఇది మానవ కర్మన లేక పశు కర్మన అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: వెన్ వీ స్టార్ట్ ఎనీ యాక్షన్ ఫర్ దట్ మ్యాటర్ we should inquire, is it befitting the stature of a man or that of an animal?
0: Endukaraga
1: the reason.
0: మానవత్వం కేవలము బ్రహ్మత్వంతో కూడినటువంటిది.
1: The human life has got the divinity within.
0: అనంతమైనటువంటిది.
1: It's infinite.
0: అప్రమేయమైనటువంటిది.
1: It doesn't, it has no comparison.
0: అట్టి దివ్యమైన భవ్యమైనటువంటి మానవత్వాన్ని పశుపక్షి మృగాదులతో పోల్చుకోవటము ఇది మానవత్వమునికి ఒక హీనతగా కలుగుతుంది.
1: To compare the human life which is divine, novel, with that of the other creatures is a matter of shame.
0: కర్మానుబంధిని మనుష్యలోకి.
1: Human society is bound by action.
0: ఎట్టి కర్మలు?
1: What sort of action?
0: ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కర్మలు?
1: Where from we get them?
0: సర్వత్రా నిండినటువంటిది బ్రహ్మతత్వమే.
1: It is divine, that's all pervasive.
0: ఈ బ్రహ్మతత్వం నుండి శబ్దము అనేటువంటి ఆకాశం ఆవిర్భవించింది.
1: Out of the divinity came first the sound of space.
0: ఈ ఆకాశము నుండి గాలి వచ్చినది.
1: Out of the space we have the air.
0: ఈ గాలి నుండి అగ్ని ప్రారంభమైనది.
1: Then that led to fire.
0: అగ్ని నుండి నీరు ఉద్భవించినది.
1: Thereafter water.
0: నీరు నుండి భూమి వచ్చింది.
1: And then finally we have the earth.
0: భూమి నుండి పంటలు పండాయి.
1: We have the crops out of earth.
0: ఈ పంటల నుండి పదార్థం ఏర్పడింది.
1: We have all the food out of these crops.
0: ఈ పదార్థం నుండియే మానవత్వం ఆవిర్భవించింది.
1: And the man is the result of the food.
0: కనుక మానవుడు అన్నం ద్వారా వచ్చినటువంటి వాడు.
1: Therefore human birth, the human physical body is the result of the food part.
0: ఈ అన్నము పైరు నుండి ఆవిర్భవించినటువంటిది.
1: And we get the food out of the four fields.
0: ఈ పైరులు భూమి నుండి ఆవిర్భవించినది.
1: They grow on earth.
0: భూమి నీరు నుండి వచ్చినటువంటిది.
1: And earth is the result of water.
0: నీరు అగ్ని నుండి ప్రారంభమైనది.
1: Water is born out of fire.
0: అగ్ని గాలి నుండి వచ్చినది.
1: The fire originated.
0: గాలి తిరిగి ఆకాశం నుంచి వచ్చినది.
1: And the air is the result of the space.
0: ఆకాశం బ్రహ్మ ద్వారా ప్రయోజనమైనది.
1: And the space came out of Brahman the divine.
0: కనుకనే అన్నమునకు ఆనందమునకు బ్రహ్మమునకు సరి అయిన సంబంధ బాంధవ్యం ఉంటున్నది.
1: That's how we find the intimate association between these three, annam, food, ananda, the bliss, brahman, the divine.
0: Annam tho prarambhamaina manava jeevitamu anandam tho antyam kavali.
1: The human life that starts at the point of food should end up in bliss.
0: Anandame brahma tattvamu.
1: That very bliss is God.
0: Nityanandam.
1: Eternal bliss.
0: Parama sukhadam.
1: Supreme bliss.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: దట్ ఇన్ఫినిట్ బ్లిస్ వేర్ ఫ్రమ్ యు గెట్
0: ఇట్? ఎట్టి ఈ బ్రహ్మానందం?
1: వేర్ ఇస్ ఇట్?
0: పరమ సుఖదం.
1: అబ్సల్యూట్ టోటల్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్.
0: ఆ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: కేవలం జ్ఞానమూర్తి.
1: ఇట్స్ మియర్లీ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞానమనేటువంటి దాని నుంచి ఈ ఆనందం ఆవిర్భవించి ఈ ఆనందం ద్వారానే మానవత్వం ఈ జగత్తులో జీవించడానికి ఆధారం ఏర్పడింది.
1: దేర్ఫోర్ ఇట్స్ ద విజ్డమ్ దట్ కన్ఫర్స్ బ్లిస్ అండ్ దట్ ఎనేబుల్స్ us టు క్యారీ ఆన్ లైఫ్ సర్జర్న్ ఆన్ ఎర్త్.
0: కానీ ఈనాటి మానవుడు ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే డజంట్ అండర్స్టాండ్
0: సుఖం అంటే ఏమిటో అది కూడా నువ్వు అర్థం చేసుకోవటం లేదు.
1: హీ డజంట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపీనెస్ ఈజ్.
0: పదార్థ సుఖమే ప్రధాన సుఖము అని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ ద మెటీరియల్ హ్యాపీనెస్.
0: ఈ ప్రాకృతమైన సుఖమే నిజమైన సుఖమని విశ్వసిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ దిస్ వరల్డ్లీ హ్యాపీనెస్ ట్రూ.
0: ఇవన్నీ కూడా నువ్వు క్షణంలో కదిలిపోయేటువంటిది.
1: దే ఆల్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: ఈ సుఖమా మనం కోరున్నది?
1: ఇస్ ఇట్ దిస్ హ్యాపీనెస్ యు వాంట్?
0: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘంలో వంటివి.
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ ఆనందం కూడా నువ్వు క్షణికమైనటువంటి ఆనందమే.
1: ఇన్ ది బ్లిస్ హ్యాపీనెస్ వీ హ్యావ్ ఇస్ ఆల్సో మొమెంటరీ.
0: అనేక పర్యాయాలు చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
0: శంకర్లు కూడా అదే ప్రబోధిస్తూ వచ్చాడు. ఎందుకు చెప్పిన విషయమే చెప్పాలి.
1: వై థింగ్స్ ఆర్ టాట్ రిపీటెడ్లీ.
0: అనేక మంది పిల్లలు కూడా భావించవచ్చును స్వామి చెప్పిన విషయంలే చెప్తుంటాడు అని.
1: మెనీ స్టూడెంట్స్ మే ఆల్సో ఫీల్ దట్ భగవాన్ రిపీట్స్ మెనీ ఇంపార్టెంట్ థింగ్.
0: నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకు మీరు తిన్న కడుపుకే తింటున్నారు?
1: భగవాన్ పుట్స్ ఎ క్వశ్చన్, వై డు యూ ఫీడ్ ది సేమ్ స్టమక్?
0: ఎందుకు మీరు కడిగిన ముఖాన్ని కడుగుతున్నారు?
1: వై డు యూ వాష్ ద సేమ్ ఓల్డ్ ఫేస్?
0: ఒకే ముఖం కదా,
1: సేమ్ ఫేస్ అనేవి.
0: ఎందుకు నిత్యాన్ని మూడు సార్లు కడగాలి?
1: వై డూ యూ వాష్ ఇట్ ట్రైస్ అ డే?
0: తిన్న కడిపే కదా, ఎందుకు మూడు పర్యాయం తినాలి?
1: వై డూ ఈ ట్రైస్?
0: ఎన్ని బ్యాగులు రైస్ తిన్నారో, ఎంత బ్యాగులు రైస్ ఇంకా తినబోతారో, ఎన్ని బ్యాగులు ఖర్చు చేయగలుగుతారో అది మీకే తెలియదు.
1: యూ డోంట్ నో హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ యూ హావ్ కన్స్యూమ్డ్ ఇన్ ద పాస్ట్ అండ్ హౌ మెనీ మోర్ బ్యాగ్స్ యూ ఆర్.
0: జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుండుచు, జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుండుచు కోటి విద్యలను పూరిక మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక ఈ మానవ జాతి లోకమున మృగగనేల శ్రీ పరాత్పరు జానముత్యయు భక్తులకు దారిని చూపకే ఉన్నే మానవా మానవా మానవా.
1: టు ఫిల్ దిస్ లిటిల్ స్టమక్
0: ఎన్ని బ్యాగులు ఖర్చు పెడుతున్నాము మనం?
1: హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ వీ కన్స్యూమ్?
0: కానీ ఇంకా ఈ జానడ పొట్ట నింపలేదు.
1: బట్ యెట్ ద స్టమక్ ఇస్ నాట్ ఫుల్.
0: కనుక నేను చెప్పిన విషయాలేసి మీకు చెప్పి దాని జీర్ణం గావించి, జీర్ణం గావించుకున్నటువంటి సారాన్ని ప్రాక్టికల్ లో ప్రవేశపెట్టి తద్వారా ఆనందాన్ని పొందాలి.
1: Therefore, things must be repeatedly told, retold, and emphasized, so that will be assimilated, digested, and that will translate into action.

0: ఎంత కాలమైనప్పటికీ మనం నిరంతరం కూడాను జగత్ సంబంధమైనటువంటి విషయములతోనే మన సంభాషణ అంత్యమైపోతున్నాయి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ టైమ్ అట్ అవర్ డిస్పోజల్ వీ జస్ట్ స్పెండ్ వేస్ట్ ఆఫ్ టైమ్ ఇన్
0: మనం తీసుకుంటున్నాము.
1: హౌ మెనీ థింగ్స్ దట్ వీ హియర్,
0: ఎన్ని డాక్టరేట్ డిగ్రీలో మనం పొందుతున్నాము,
1: హౌ మెనీ డిగ్రీస్ దట్ వీ,
0: ఎన్ని గ్రంథములో చదువుతున్నాము,
1: వీ రీడ్ మెనీ బుక్స్,
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాము,
1: వీ నో మెనీ,
0: ఏమి ప్రయోజనం,
1: వాట్స్ ది యూజ్,
0: ఎంతవరకు నీవు ఆచరణలో పెట్టావు,
1: టు వాట్ ఎక్స్టెంట్ డు యూ ప్రాక్టీస్, నథింగ్,
0: కించిత్తైన కూడా మనం ఆచరణలో పెట్టడం లేదు,
1: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థం పొట్టలేక తీరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి.
1: ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ ఇన్ ఆర్డర్ టు ఈట్ ఇట్ అండ్ ది హ్యాండ్ మస్ట్ బి గివెన్ సమ్.
0: నీవు చదివిన చదువు, నీవు నేర్చుకున్నటువంటి విద్యలు, తీసుకున్న పట్టములు ఒక్కదానైనా నీవు ఆచరణలో పెట్టినప్పుడు కదా దాని ఆనందం నీకు అర్థమవుతుంది.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్డ్ అండ్ ద డిగ్రీ దట్ యు రిసీవ్డ్
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్?
0: కాలం వ్యర్థము,
1: ఇట్స్ ఆల్ టైమ్ వేస్ట్.
0: తిండికి చేటు, భూమికి బరువు,
1: ఇట్స్ జస్ట్ బర్డెన్ టు ది ఎంటైర్ ఎర్త్ అండ్ వేస్ట్ ఆఫ్ ఫుడ్.
0: అది కాదు మనం చేయవలసినటువంటి,
1: నాట్ దట్ వి ఆర్ సపోజ్ టు డు.
0: సమాజంలో ఈనాటి పరిస్థితిని, ప్రభావాన్ని కొంతవరకు మనం అరికట్టాలి.
1: వి షుడ్ నో ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ సొసైటీ.
0: మానవుని యొక్క విద్యా బుద్ధులే ఈనాటి సమాజం సరికి చేయడానికి తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అందిస్తుంది.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ది నీడెడ్ కెపాసిటీస్ విత్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్ హియర్ టు కరెక్ట్
0: చెల్లదగినటువంటి సమస్యలను తీర్చుటకు విద్యార్థులే తగిన సమర్థులు.
1: స్టూడెంట్స్ ఆర్ రైట్ పీపుల్ టు కరెక్ట్ ది ప్రాబ్లమ్.
0: సమర్థులయ్యేటువంటి యొక్క విద్యార్థులు ఈనాడు అసమర్థులైపోతున్నారు.
1: సచ్ ఎలిజిబుల్ పీపుల్, డిజర్వింగ్ పీపుల్
0: ఎవరి స్వార్థం వారిది,
1: ఈచ్ వన్ ఇస్ సెల్ఫిష్,
0: ఎవరి స్వప్రయోజనం వారిది,
1: అండ్ విత్ ఆల్ సెల్ఫిష్
0: పశువుల వలె వారు జీవించుకుంటూ ఈ యొక్క స్వప్రయోజనాన్ని కోసం జీవితాన్ని గడుపుతున్నాం.
1: వి లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎన్ యానిమల్ అవుట్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఇది కాదు మన యొక్క చదువుల యొక్క ధర్మము.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మానవత్వం అనేటువంటిది వచ్చింది ఐడియల్, ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
1: హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ సో దట్ వీల్
0: సెట్ ఎట్టి ఆదర్శాన్ని,
1: వాట్ టైప్ ఆఫ్ ఐడియల్,
0: మానవ ఆదర్శాన్ని,
1: ఇట్ ఈస్ ద ఐడియల్ ఆఫ్ ఎ హ్యూమన్.
0: నిన్న చెప్పాను మానవుడంటే ఎందుకు పుట్టాడు, వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని.
1: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: మరణించినటువంటి యొక్క చెవుల పిల్లికైనా కూడా వెల ఉంటుండాలి.
1: ఈవెన్ ఎ డెడ్ రాబిట్ హ్యాస్ గాట్ సమ్ వాల్యూ.
0: కానీ మానవ శరీరం మనకి ఏమాత్రమే విలువ లేదు.
1: బట్ ది హ్యూమన్ బాడీ హ్యాస్ నో వాల్యూ.
0: చెప్పులకైనా ఇంటిలో ఒక స్థలం ఇస్తారు.
1: విల్ గివ్ సమ్ స్పేస్ ఫర్ ది స్లిప్పర్స్ టు బి కవర్డ్.
0: శవానికి ఇంటిలో స్థలం ఇవ్వరు.
1: బట్ నాట్ ద డెడ్ బాడీ.
0: ఇది ఆ మానవుని యొక్క విలువ?
1: ఇస్ దట్ ది హ్యూమన్ వాల్యూ?
0: కాదు కాదు.
1: నో.
0: ఎక్కడి నుంచి వచ్చావు?
1: వేర్ ఫ్రమ్ యూ హావ్ కమ్?
0: నీ స్వస్థరూపాన్ని నీవు తెచ్చుకోవాలి.
1: గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. నో యువర్
0: సెల్ఫ్. నీ స్వస్థానాన్ని నీవు చేరాలి.
1: యూ షుడ్ రీచ్ యువర్ డెస్టినీ.
0: అది ఏ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం.
1: దట్ ఈస్ ది థింగ్ దట్ వీఆర్ సపోజ్ టు నో.
0: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించాలంటే దైవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్ the inherent divinity.
0: ఆవిర్భవించడమే కాదు, ఎక్కడ చూసినా దైవమే ఉంటుండాలి.
1: In fact, God is everywhere.
0: ప్రపంచమంతా దైవమే.
1: The whole world is divine.
0: ప్రపంచమంతా ఆనందమే.
1: The whole world is bliss.
0: దుఃఖం అనేదే లేదు.
1: There's no misery whatsoever.
0: అలాంటి పరిస్థితిలో మీరు ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు?
1: Then why are you miserable?
0: ఎందుకు మీరు విచారాన్ని అనుభవిస్తున్నారు?
1: Why are you grief stricken?
0: ఎందుకు తుచ్చమైన వాంఛనలో మీరు మునిగిపోతున్నారు?
1: Why do you drown yourself in mean desire?
0: అది కేవలము శారీర అభిమానమే దీనికి మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్ టు ద బాడీ దట్ ఇస్ ది మెయిన్ కాజ్.
0: ఆత్మాభిమానులు కావాల్సినటువంటి మానవుడు ఈనాడు దేహాభిమానులుగా మారిపోతున్నారు.
1: ద వన్ హూ షుడ్ హ్యావ్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ నౌ హెస్ డెవలప్డ్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: దేహము పంచభౌతికము.
1: బాడీ ఫుల్ ఆఫ్ సిన్.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: బౌండ్ టు డై.
0: దేహి నిరామయుండు.
1: ద ఇన్వెలర్
0: గణితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: దట్ ఇన్వెలర్ హ్యాస్ నో బర్త్ ఆర్ డెత్ nor liberation or attachment either.
0: దేహం ఎందుకోసం వచ్చింది?
1: What is the body given?
0: కనుకనే ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జీవితం అనేటువంటి ఈ దేహాన్ని సన్మార్గంలో, సత్ప్రవర్తనలో, సదాలోచనలో, సత్సంగంలో ప్రవేశపెట్టాలి.
1: Therefore, sacred life must be spent in good activity, entertaining good thoughts and sacred feelings and sentiments.
0: ఇది జనక మహారాజు యొక్క సభయందు గొప్ప త్యాగి అయినటువంటి యొక్క గార్గి.
1: In the court of Janaka, there's one of sacrifice of wisdom, Gargi.
0: ఈ గార్గి వచ్చి యాజ్ఞవల్క్యుని ప్రశ్నించింది.
1: గార్గి కేమ్ అండ్ క్వశ్చన్ యాజ్ఞవల్క్య.
0: యాజ్ఞవల్కుడు మొట్టమొదట కాత్యాయని అనేటువంటి వ్యక్తిని పెండాడాడు.
1: యాజ్ఞవల్క్య మ్యారీడ్ కాత్యాయని.
0: తరువాత మైత్రేయిని వివాహమాడాడు.
1: అండ్ లేటర్ హీ మ్యారీడ్ మైత్రేయి ద సెకండ్.
0: ఈ యొక్క జ్ఞానతత్వం లోపల కర్మజీవి కర్మయోగి జనక మహారాజు.
1: ఎంపరర్ జనక ఇస్ వన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి.
0: ఆస్థానమునందు నిత్య సత్యమైనటువంటి యొక్క వస్తువును గుర్తించడానికి గొప్ప త్యాగి అయినటువంటి యొక్క గార్గి.
1: ఇన్ ది కోర్ట్ ఆఫ్ జనక ఇస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫ్ విజ్డమ్ గార్గి.
0: ఈ గార్గి

0: ఫెయిల్యూర్ కాన్ఫరెన్స్ టు ఇన్వెస్టిగేట్ ది ఎటర్నల్ ట్రూత్.
1: ఏది అనిత్యము, ఏది సత్యము?
0: వాట్ ఈస్ ది ట్రూత్ అండ్ వాట్ ఈస్ ట్రాన్సియంట్?
1: క్షేత్రము అసత్యము, క్షేత్రజ్ఞుడు సత్యము.
0: The body is temporary, but the indweller is permanent.
1: ఈ క్షేత్రజ్ఞుని గుర్తించుకునేటువంటి మార్గం ఏమిటి?
0: What is the path to know the indweller?
1: అనేటువంటి విషయం లోపల 21 దినము ఈ వాదోపవాదం జరుగుతూ వచ్చాయి.
0: For 21 days the deliberations went on.
1: కట్టగడిపటికి యాజ్ఞవల్కులు లేచారు.
0: Ultimately యాజ్ఞవల్క got up.
1: నేను ఈ సభలో ప్రశ్నించినటువంటి వారికందరికీ జవాబు నేను చెప్పగలను అన్నాడు.
0: యాజ్ఞవల్క said, I'll give answer to any question.
1: నేను జ్ఞానిని అన్నాడు.
0: He said, I'm the one of wisdom.
1: తక్షణమే గార్గి లేచింది.
0: Immediately గార్గి got up.
1: జ్ఞానమునకు అర్థం ఏమిటి అన్నది.
0: What is the meaning of this wisdom?
1: అద్వైత దర్శనం జ్ఞానం అన్నాడు.
0: He said, the vision of the non-duality is wisdom.
1: సరే, నేను ఒప్పుకున్నాను.
0: He said, yes, I accept.
1: అయితే అద్వైత దర్శనం, ఈ ద్వైతం నీకెందుకు ఉండాలి?
0: Then why should you have this dualistic mind?
1: కాత్యాయని మైత్రేయి ఇద్దరే నీకు భార్య అనుకుంటాను, నన్ను కూడా నీవు భార్యగా చేసుకోకూడదు.
0: You have only two wives, కాత్యాయని and మైత్రేయి. Why don't you take me also as your wife?
1: ఈ మాటకు సమాధానం ఇవ్వలేకపోయాడు.
0: యాజ్ఞవల్క్య could not reply.
1: ఒకరు భార్య, ఒకరు భర్త, ఒకరు అత్త, ఒకరు మామ, ఒకరు తమ్ముడు, ఒకరు తండ్రి, ఈ భేదం ఉన్నటువంటి వాడు జ్ఞాని అట్టవుతాడు.
0: The one who has got all observances that one is the father-in-law, one is mother-in-law, the wife, therefore the one who understands this principle of oneness is
1: the wisdom.
0: In the meantime, the whole assembly was taken by shock.
1: Ayya, Yajnavalka, neevu vishayavasamlo gopyanga anubhavistunnavu.
0: ఓ యాజ్ఞవల్క్య, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద వరల్డ్లీ థింగ్స్.
1: నీవు గుట్టుగా అనుభవించేటువంటి సమస్త భోగములు కూడాను బజార్లో కుక్కలు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి దానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి?
0: ఆల్ ద ప్లెజర్ అండ్ ద కంఫర్ట్ అండ్ ద వరల్డ్లీ డిజైర్స్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఎక్స్పీరియన్స్డ్ బై బర్డ్స్ అండ్ డాగ్స్. నీ గుట్టు
1: దాని రట్టు అంతే ఉంది.
0: వన్ ఈజ్ ఓపెన్ సీక్రెట్, అదర్ వన్ ఈజ్ జస్ట్ ద సీక్రెట్.
1: ఇక మానవత్వంలో ఉండే పాండిత్యం ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్కాలర్?
1: పండిత సమదర్శన.
0: He is only a scholar pandita who should have equanimity.
1: ఆ సమదర్శనము లేనటువంటి వాడు ఈ సభ లోపల అన్నిటికీ జవాబు ఏ రీతిగా చెప్పగలవు?
0: If you don't have that equal mindedness, how do you give reply?
1: ఆమె చెప్పింది.
0: Then she said,
1: జగజగల మిగియగల ముగియగల నిమ్మగల పాతాళ దిందత్త నిమ్మ సీచర నమకుట బాధమ్నాభి లోకేశ మౌళి బ్రహ్మాండ బిత్తయో భజ ప్రాంత దిగంతాన భూతాయ పతయే నమః. అగమ్య, అగోచర, అప్రమాణ, అప్రతిమ లింగమే. ఈ ప్రశ్నలు అడిగేటప్పటికీ జడ్జిపోయారు సభలో ఉండేటువంటి వారందరికీ.
0: గార్గి హస్ పుట్ దీస్ క్వశ్చన్స్, ఎవ్రీబడి వర్ సర్ప్రైజ్ అండ్ అస్టానిష్డ్.
1: గార్గి కూడా బ్రహ్మచారియే.
0: గార్గి ఆల్సో ఇస్ నాట్ మ్యారీడ్.
1: ఆమె యొక్క మహాజ్ఞానము ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు.
0: నో వన్ కుడ్ ఎవర్ అండర్స్టాండ్ హర్ లెవెల్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్.
1: జ్ఞాని నీలింగ నైవేద్యం గార, ఊరింగ ఆగరవేశం గార, సముద్రకి తెరయే శృంగార, నారికి గుణవే శృంగార, సముద్రకి అలయే శృంగార, చంద్రమనే గగనకి చంద్రమని శృంగార అన్నది. మనిషికి ఏది శృంగారము? సముద్రానికి అలలే శృంగారం.
0: ఫర్ ది ఓషన్ ద వేవ్ ఇస్ ద జ్యువెల్.
1: గ్రామానికి ఇండే శృంగారము.
0: ఫర్ ద విలేజ్ ద హౌస్
1: అంతా కమలమే శృంగారము.
0: అండ్ ఫర్ ద లేక్
1: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
0: ఫర్ ద స్కై ద మూన్ ఇస్ ద డెకరేషన్.
1: మనిషికి జ్ఞానమే శృంగారము అని.
0: అండ్ ఫర్ ద మ్యాన్ ఇస్ ద విజ్డమ్ దట్స్ ద రియల్ డెకరేషన్.
1: దీంతో అందరు కూడా స్తంభించిపోయారు. ఆ 21 దినం లోపల ఈ సమావేశం ముగిసింది.
0: ది అసెంబ్లీ కాన్ఫరెన్స్ కంక్లూడెడ్ ఆఫ్టర్ 21 డేస్.
1: కర్మయోగి, జ్ఞానయోగి, రాజయోగి అని పేరు పొందినటువంటి యొక్క జనక మహారాజునకు పట్టము ఇవ్వాలి.
0: జనక ద ఎంపరర్ షుడ్ రిసీవ్ ఎ డిగ్రీ నౌ.
1: ఈ ఎవరు అర్హుడు?
0: హూ ఇస్ ద డిజర్వింగ్ వన్
1: అని విచారణ చేస్తుంటే అనేక మంది ఋషుల పేర్లంతా చెప్తూ వచ్చారు.
0: ద నేమ్స్ ఆఫ్ మెనీ సేజెస్ వర్ మెన్షన్డ్.
1: రాజయోగి, యోగముల్లో రాజైనటువంటి వాడు ఈ యొక్క జనక మహారాజు.
0: ఎంపరర్ జనక ఈజ్ ఎ కింగ్ అమాంగ్ యోగీస్ ఆఫ్
1: స్పిరిచువల్ ప్రాక్టీస్. వైదేహి అని పేరు.
0: Therefore he is also called Vaidehi.
1: దేహము దేశాన్ని పాలించేటువంటి వాడు. దేహము లేనటువంటి తత్వం అనగా దేహాభిమానము లేదు.
0: Vaidehi means he has no body attachment.
1: అది నిజమైనటువంటి జ్ఞానము.
0: That is the true wisdom.
1: కనుకనే నాకు పట్టము అందించడానికి గార్గియే దీనికి సమర్థురాలు అన్నాడు.
0: He said Gargi is the proper one.

0: అవార్డ్ మీ దిస్ డిగ్రీ.
1: చూచారా ఇంత గొప్ప సభ లోపల
0: బిగ్ అసెంబ్లీ,
1: ఎటువంటి మహాజ్ఞానవంతకుడును ప్రవేశించినటువంటి ఈ అఖండ వైభవాన్ని సాధించడానికి వచ్చినటువంటి పండితుల్లో ఒక్క గార్గి చేతనే అతని పట్టమును అందుకున్నాడు.
0: ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ గ్రేటెస్ట్ స్కాలర్స్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇట్ వాస్ గార్గి వాస్ ద డిజర్వింగ్ వన్. All everything is body.
1: జ్ఞానం అందరికీ ఒక్కటే, దైవం అందరికీ ఒక్కటే, గమ్యం అందరికీ ఒక్కటే.
0: గాడ్ ఈజ్ వన్ టు ఎవ్రీబడి, ద డెస్టినీ ద గోల్ ఈజ్ వన్.
1: ఆడ మగ అనేటువంటి భేదం లేదు.
0: There's no difference as man.
1: బాల్యము యవ్వనము వర్ధక్యం అనేటువంటి భేదం లేదు.
0: There's nothing young and old.
1: ఏ విధమైనటువంటి యొక్క వంశభేదములు కానీ లేక అంశభేదములు కానీ ఏదీ లేదు.
0: There's no difference on grounds of age or community.
1: Astram bhedamu asale ledu.
0: There's nothing left caste or the state.
1: Unnadi okkate.
0: Only one thing that is
1: ekam satvipra bhuda vadanti ekaatma bhavame nijamaina gnanamu.
0: The truth is the only one. The feeling of oneness is the true sign of wisdom.
1: Adi sulabhanga labhinchetundi kaadu.
0: It's not that easy.
1: Kaani manam prayatnam cheyali.
0: Yet we must make every effort.
1: Nadustu nadustu unte gamyam ucchetam.
0: As we start walking, you can reach the destination.
1: Anagana nagaraga mati seyinuchunundu.
0: By repeating again and again, you can
1: inaga sing. Inaga vepatiyanundu.
0: By chewing and eating again and again, even knee would be sweet.
1: Sanarapidicheta sagamai povunu.
0: By just grinding, even the sandal could be reduced off.
1: Oka diamond kudanu cuttings chestu vachinappude daniki viruvu perigipothu vastundi.
0: Even when the diamond is cut, it shines more brilliantly.
1: Tintu untunte vepu aaku kodunu tiyaga mari pothundi.
0: As we go on eating, even the neem leaves would turn sweet.
1: Paadutu untunte kodunu paatalu kuda manaku vachesthayi.
0: As you practice singing more and more, you can
1: sing. Ippudu manam paatalato manam prarambham kaaledu.
0: We have not born singing at the beginning.
1: Anni kodunu sreyohi gaanam abhyasa nana dhyanam vichishyate dhyanat karma palatyag tyagasyanti anantaram. Walking, talking, reading, writing, eating, and any practice made.
0: Everything we get out of practice, walking, talking,
1: writing, reading.
0: So even for this we should practice.
1: మోటార్సైకిల్ తొక్కాలంటే ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు?
0: యు రైడ్ ది మోటార్సైకిల్ డోంట్
1: ఎన్ని దెబ్బలు తింటున్నారు?
0: యు ఆల్సో సమ్ టైమ్స్ సస్పెండ్
1: ఎంతమంది మోకాళ్ళు గాయమైపోతుందా? అది
0: మెనీ పీపుల్
1: ఎన్ని సూళ్ళు కింద పడిపోతున్నారు.
0: మెనీ టైమ్ దే ఫాల్.
1: ఈ విధమైన అయినప్పటికీ వారు మారుతున్నారా?
0: డు దే గివ్ అప్ రైడింగ్?
1: కానీ ఈ దురదృష్టవశాత్తు ఏమిటో, ఒక ఆధ్యాత్మికం లోపలే ఒకటేమైనా కోరింత ఫలించకపోతే దాన్ని వదిలిపెట్టేస్తున్నారు.
0: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ ఈ వన్ డిజైర్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్ దే విల్ గివ్ ఇట్ అప్.
1: మిగతా దానికి ఎన్ని బాధలు కలిగినా దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగుతున్నారు.
0: ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లీ థింగ్స్ ఆర్ ప్రిపేర్డ్ టు ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్.
1: కాదు
0: నో,
1: దీనినే మనం సాధించాలి.
0: దిస్ ద వన్ వీ షుడ్ అచీవ్.
1: ఎందుకోసం? ఇదియం అనే యొక్క గమ్యము.
0: బికాస్ దిస్ ఇస్
1: ఇదియం అనే యొక్క జన్మము.
0: దిస్ ఇస్
1: ఇదియం అనే యొక్క లక్ష్యము.
0: దీస్ అవర్ ఎయిమ్.
1: దీన్ని సాధించినప్పుడే జన్మను సాధించిన ఆరంభం.
0: వెన్ వన్స్ వీ అచీవ్ దిస్ ఎయిమ్,
1: మానవత్వం వచ్చినందుకు సార్థకత సై అనిపించుకోవాలి.
0: వీ షుడ్ గెట్ ఏ గుడ్ నేమ్ సీకింగ్ ద రిడెంప్షన్ ఫర్ దిస్ లైఫ్.
1: కష్టము కలిగిన వేళ
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ
1: ఎంతో బాధపడతాడు.
0: వీ ఫీల్ వెరీ సాడ్.
1: కానీ సుఖమేగిన లభిస్తే ఎంతో ఆనందమిస్తారు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ వీ రియలీ ఎంజాయ్.
1: ఎందుకు దీనికి ఆనందం? ఎందుకు ఆ నష్టం?
0: దెన్ వై షుడ్ యు ఫీల్ సాడ్? దెన్ వై ఆర్
1: హ్యాపీ? లేకుండా పోతే ఈ ఆనందానికి విలువే లేదు కదా.
0: వితౌట్ దట్ డిఫికల్టీ దేర్ ఇస్ నో వాల్యూ టు ది ప్రెసెంట్ హ్యాపీనెస్.
1: పాపం బహుపని చేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడవు నీ వనుచు కరుణాపై అల్లెదరోయి.
0: యు కమిట్ ఎ సిన్ అండ్ యు ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ దెన్ యు బ్లేమ్ మీ లేటర్.
1: పాపం బహుపరు చేసి
0: యూ కమిట్ ఎ సిన్
1: ఫలమాపద కలిగిన రోసి
0: అండ్ వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్స్ ఇన్ రిటర్న్
1: వేసుకుందురు మీరు విషమిత్తు ఫలములు.
0: యూ సో ది సీడ్స్ ఆఫ్ పాయిజన్
1: ఆశింతురు నేడు అతిరుచ్య ఫలములు.
0: బట్ యూ ఎక్స్పెక్ట్ వెరీ
1: కాసిన కడుచేదు కాయాలు తినలేక
0: అండ్ అట్ ద టైమ్ యూ కాంట్ గెట్
1: దోషము నా పైన దోషి వాదింతురు.
0: యూ బ్లేమ్ మీ లేటర్.
1: ఇది ఆ మానవత్వము.
0: ఇస్ దట్ హ్యూమన్ లైఫ్?
1: వేసుకునేది విషమిత్తనాలు.
0: యూ సో ది సీడ్స్ ఆఫ్ పాయిజన్
1: మంచి మధురమైనటువంటి ఫలములు.
0: బట్ యూ ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
1: కాసిన కడుచేదు కాయలు తినలేక దోషము దైవంపై దోషం వాదిస్తుంది.
0: యాజ్ యూ కెనాట్ ఈట్ దోస్ బిటర్ ఫ్రూట్స్ యూ బ్లేమ్ గాడ్.
1: ఇది లా ఆఫ్ నేచర్ కు విరుద్ధమైనటువంటి.
0: ది జస్ట్ అగేన్స్ట్ ది లా ఆఫ్ నేచర్.
1: ఏ విత్తనమో ఆ పండు కలుగుతుంది.
0: యాజ్ ఈస్ ది సీడ్ సో ఇస్ ద ఫ్రూట్.
1: నీకు మంచి ఫలములు కావాలని ఆశిస్తున్నావా? మంచి విత్తనములు నాటుకో.
0: ఇఫ్ యూ వాంట్ గుడ్ ఫ్రూట్స్ సో గుడ్ సీడ్స్ ఇన్ ద బిగినింగ్.
1: లేదు.
0: నో,
1: ప్రారంభంలో ఆనందం ఆనందం ఆనందం ఆనందం ఈ యొక్క సంసారము.
0: You, at the beginning the family life is blissful.
1: ఏమిటి ఈ ఆనందము?
0: What's that?
1: పిల్లలకు అనేక పర్యాయం చెప్పాను.
0: స్వామి టోల్డ్
1: ఇదంతా క్షణ క్షణమునకును కరిగి కరిగి కరిగి కరిగి కరిగి మసి అయ్యేటువంటిది.
0: All the so-called worldly happiness is bound to fade away minute to minute.
1: దివ్యమైనటువంటి భగవత్ ప్రేమనే దినదినానికి పెరిగేటువంటిది.
0: ఇట్ ఈస్ ది డివైన్ లవ్ దట్ ఇంక్రీజెస్ డే బై డే. గోడ
1: కట్టువాడు గోడతో సమముగా పైకి పోవచ్చుండు ప్రాప్తి అందు.
0: ద వన్ హూ బిల్డ్స్ ద వాల్ హీ విల్ కమ్ అప్ డే.
1: గోడ కట్టేవాడు గోడ పోయే కొద్దీ తాను కూడా పైకి పోతుంటాడు.
0: యాజ్ ద వాల్ లెవెల్ ఆఫ్ ద వాల్ ఈస్ రైజ్డ్ హీ ఆల్సో కమ్స్ అప్ ఇన్ లైఫ్.
1: బావి త్రవ్వువాడు బావితో పాటుగా అడుగు పోవచ్చుండు దురదృష్టమున.
0: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ ద వన్ హూ డిగ్స్ ద వెల్ డీప్ ఎనఫ్ హీ గోస్ టు ద
1: బావితో వేటుంటాడు బావితో పాటుగా కింది కింది కింది కిందికి పోతుంటాడు.
0: ద వన్ హూ డిగ్స్ ద వెల్ హీ గోస్ టు ద బాటమ్.
1: గోడ కట్టేటువంటి వాడు గోడతో పాటు పైకి పోయి పైకి పోతుంటాడు.
0: వేర్ ఇస్ ద వన్ హూ కన్స్ట్రక్ట్స్ ద వాల్ హీ విల్ కమ్ అప్ మోర్ అండ్ మోర్.
1: కనుకనే పైకి పోవడానికి కింద దూడడానికి కర్మానుబంధీని మనుష్యలోకే.
0: సో ఐదర్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ ఆర్ టు రూయిన్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఇట్ ది యాక్షన్ దట్ ఇస్ ద కాజ్.
1: ఇంకా కొంతమంది దీన్ని సమర్థించుకుంటారు.
0: సమ్ సపోర్ట్.
1: ఏం చేసేది?
0: వాట్ ఈస్ టు బి డన్?
1: ఇంట్లో పెద్దవాళ్ళంతా కూడా పోరు పడలేక నేను దీంట్లో పడిపోతున్నాను అంటారు.
0: సమ్ బ్లేమ్ ది ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఫర్ దేర్ ప్లైట్.
1: ఇది పక్క స్టంట్.
0: ఇట్ ఇస్ ఎ పక్క స్టంట్.
1: నిజంగా తనకి ఇష్టం లేకపోతే ఇంటి వారు ఏం చేస్తారు?
0: రియలీ ఇఫ్ హీ డజంట్ లైక్ వాట్ ఇస్ దట్ ఎనీవన్ కెన్ డూ?
1: ఎంత బలవంతమైన విషం తాపితే నువ్వు తాగుతావా?
0: అవుట్ ఆఫ్ ఫోర్స్ కెన్ ఎనీవన్ మేక్ యూ డ్రింక్ పాయిజన్?
1: చాలా తన దోషమే తన యొక్క ఇది.
0: ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్.
1: తన సంతోషమే స్వర్గము.
0: యువర్ హ్యాపీనెస్ ఇస్
1: తన దుఃఖమే నరకం.
0: యువర్ మిజరీ ఇస్ హెల్. యువర్ మిజరీ ఇస్ హెల్. యువర్ హ్యాపీనెస్ ఇస్ హెవెన్.
1: అంతేకాని తన యొక్క దుఃఖమే తనకు మూల కారణము.
0: యువర్ ఓన్ మిజరీ, యువర్ ఓన్ అన్హాపీనెస్.
1: ఆ దుఃఖములకు తన ఆంక్షలే వాంఛలే తన మూల కారణం.
0: అండ్ యువర్ డిజైర్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: తన ఆనందములకు తన సంకల్పంలే మూల కారణం.
0: ఫర్ యువర్ బ్లిస్ యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే మొట్టమొదట మన సంకల్పాన్ని అదుపులో పెట్టుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ద కంట్రోల్.
1: సత్సంకల్పాన్ని మనం చేయాలి.
0: వీ షుడ్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
1: ఈ అభివృద్ధి చేసినప్పుడే తద్వారా మానవత్వం అనేటువంటిది వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ గుడ్ థాట్స్ దట్ వుడ్ బ్లాసమ్ ద హ్యూమన్ లైఫ్ అండ్ ద హ్యూమన్.
1: ఈనాటి ప్రపంచం యొక్క ప్రభావము చాలా విపరీతమైనటువంటి స్థితిని చేరిపోతుండాలి.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ టైమ్స్.
1: ఎక్కడ చూసినా కూడాను,
0: ఎవ్రీవేర్,
1: అన్ని దేశములు ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి అశాంతి చెలరేగిపోతుండాలి.
0: ఇన్ ఆల్ కంట్రీస్ యు ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఈ అశాంతిని మనం దూరం చేయాలంటే,
0: ఇన్ ఆర్డర్ టు
1: ప్రశాంతిని పెంపొందించాలంటుంటే,
0: డెవలప్ పీస్,
1: పవిత్రమైనటువంటి భగవత్ నామాన్ని మీరు చాటించాలి.
0: వీ షుడ్ చాంట్ గాడ్స్ నేమ్.
1: వీధి వీధి,
0: ఎవ్రీ స్ట్రీట్,
1: ఇంచి ఇంచి,
0: ఇంచ్ బై ఇంచ్
1: భగవత్ యొక్క చింతన మనం చేయాలి.
0: వీ షుడ్ స్పెండ్ అవర్ టైమ్ థింకింగ్ గాడ్.
1: మన యొక్క ప్రాణం కూడా శాంతి జీవితంగా జరుగుతుంది.
0: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ వుడ్ బి పీస్ఫుల్.
1: ఇప్పుడు మీరు చూడండి,
0: వాచ్,
1: ఏదైనా ఒక భజన చేస్తుంటే ఈ భజన యొక్క శబ్దం అంతా కూడా గాలిలో చేరిపోతుంది.
0: యాజ్ వీ డూ భజన్స్ ద సౌండ్ ద వైబ్రేషన్.
1: చేరిపోతుందా లేదా అనేటువంటి అనుమానానికి ఒక కారణము,
0: యు మే డౌట్ ద రీజన్ ఇస్,
1: ఢిల్లీ లోపల ఏదో ఎయిర్ లైన్ లో మాట్లాడుతున్నారు.
0: Someone is speaking there in Delhi.
1: Delhi lopala radio lo maatladutunnaru.
0: He is just speaking there at the radio
1: station. Delhi lo maatladedi prashanthamimlo ikkada vachi vinalante idi ekkada nunchi vachindi?
0: What all that is broadcast over there, there in Delhi, you hear even here in Prashanthamim.
1: Ee gaali yokka vidyut shakti tarangamla chethe cheri vachindi.
0: That's all the sound vibrations present in the space that make you hear.
1: Anta kudunu ee yokka tarangamla chethane gaali yokka tarangam shakti chethane cheri vastunnayi.
0: So everything comes out of the vibrations that spread everywhere.
1: Kankane manam pavitramainatundi peru cheppukuntunte idantha gaali lo cheri potundi.
0: When we chant the sacred name of God,
1: aa pavitramainatundi gaali కొంత అపవిత్రతను దూరం చేస్తుంది.
0: ఇట్ ఇస్ ది సీక్రెట్ ఎయిర్ ఇన్ ద డివైన్ వైబ్రేషన్.
1: ఆ గాలిని మనం పీల్చుకున్నప్పుడు మనలో కూడా పవిత్ర భావాలే వస్తుంటాయి.
0: దెన్ వన్స్ వీ బ్రీత్ దిస్ అన్పొల్యూటెడ్ ఎయిర్,
1: గాలిని అపవిత్రం చేసినామంటే అదే గాలిని మనం పీల్చుకోవాల్సి వస్తుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ వెన్ వీ పొల్యూట్ ది ఎయిర్ నేచురల్లీ హౌ టు ఇన్హేల్,
1: ఆ గాలి పోయే కొలది దాని యొక్క థాట్స్ కూడాను అభివృద్ధి అయిపోతుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ పొల్యూటెడ్ ఎయిర్ దట్ ఈస్ బ్రీత్డ్ నేచురల్లీ హౌ బై థాట్స్.
1: ఎట్టి మంటనో
0: యాజ్ ఇస్ ది ఫ్లేమ్,
1: అట్టి పొగ.
0: So is the smoke.
1: ఎట్టి పొగను,
0: as is the smoke.
1: అట్టి మేఘము.
0: So is the cloud.
1: ఎట్టి మేఘము,
0: as is the cloud.
1: అట్టి వర్షము.
0: So is the rain.
1: ఎట్టి వర్షము,
0: as is the rain.
1: అట్టి పంట.
0: So is the crop.
1: ఎట్టి పంటను,
0: as is the food.
1: అట్టి వంట.
0: And so
1: అయిపోయింది. కనుకనే మన వంట కొద్ది మన యొక్క బుద్ధులు పోతున్నాయి. అందువల్లనే ఫుడ్ హెడ్ గాడ్ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చూసుకోవాలి.
0: దేర్ఫోర్ భగవాన్ రిఫర్స్ టు దీస్ త్రీ, ఫుడ్ హెడ్ అండ్ గాడ్.
1: మంచి ఫుడ్ కావాలి,
0: వి షుడ్ హ్యావ్ గుడ్ ఫుడ్.
1: పిల్లలకు ముఖ్యంగా ఈనాడు ఆరోగ్యం అత్యవసరం.
0: ది హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్.
1: ఈ యొక్క ఆరోగ్య విషయం లోపల ఫుడ్ ను చాలా మీరు ప్రధాన లక్ష్యంలో తీసుకోవాలి.
0: అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ ది ఫుడ్.
1: ఎక్కడ పడితే అక్కడంతా భోజించకూడదు.
0: డోంట్ ఈట్ ఎనీవేర్ యు లైక్.
1: సాత్వికమైన ఆహారం అంటారు.
0: We speak of sattvic
1: food. పాలు, పెరుగు, పండు ఇవన్నీ సాత్వికమంటారు.
0: We say the milk,
1: అది కూడా మితిమీరితే అది కూడా తామసికమైపోతాయి.
0: And if you just beyond the limits it becomes tamasic.
1: పిల్లలు ముఖ్యంగా మీరు మొట్టమొదటి సాత్విక భావాలు రావాలనుకుంటే between 5 and 6 ఈ మధ్య లోపలనే మనం స్నానం చేయాలి.
0: In order to have pious thoughts, have bath between 5 to 6.
1: ఈ 5 నుంచి 6 లోపల మధ్యలో స్నానం చేసినటువంటి వాడు వాడు దైవ స్నానము అన్నారు.
0: అండ్ ద బాత్ దట్ ఈస్ టేకెన్ బిట్వీన్ 5 to 6 ఈస్ డివైన్ బాత్.
1: తరువాత 6 to 7 ఈ మధ్య లోపల చేసినటువంటిది మానవ స్నానము అన్నారు.
0: అండ్ ఇఫ్ ఎనీవన్ టేక్స్ బాత్ బిట్వీన్ 6 to 7 ఇట్స్ హ్యూమన్ బాత్.
1: తర్వాత 8 to 9 మధ్య లోపల చేసింది రాక్షస స్నానం అన్నారు.
0: ఇఫ్ ఎనీవన్ టేక్స్ బాత్ బిట్వీన్ 8 to 9 ఇట్ ఈస్ డెమన్ బాత్.
1: కనుకనే బ్రహ్మముహూర్తం అనేటువంటిది పవిత్రమైన దాంతో ఆ సమయం లోపల మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకుంటే అంత పవిత్రమైన జీవితం అవుతుంది.
0: దేర్ఫోర్ ఇన్ ఆస్పిషియస్ అవర్స్ ఆఫ్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ది మార్నింగ్ వి డెవలప్ పైయస్ థాట్స్.
1: చల్లబడినటువంటి ఆహారం భుజించకూడదు.
0: వి షుడ్ నాట్ ఈట్ ఫుడ్ విచ్ ఇస్ వెరీ కూల్.
1: నిన్నటి ఫుడ్ నేడు భుజించకూడదు.
0: వి షుడ్ నాట్ ఈట్ యెస్టర్డేస్ లెఫ్ట్ ఓవర్ బ్యాలెన్స్ ఫుడ్.
1: ఈ ఫుడ్ లోపల కూడా అంతో ఇంతో కొంచెం ఆయిల్ ఉండాలి.
0: There should be oil, enough of oil.
1: ఆయిల్ లేనటువంటి ఫుడ్ మనం భుజించకూడదు.
0: We should not eat that food without oil.
1: కానీ ఈనాటి డాక్టర్స్ అంతా కూడా ఆయిల్ ఎక్కువ వేస్తే కొలెస్ట్రాల్ వస్తుంది అంటారు.
0: బట్ డాక్టర్ సే ఇఫ్ యూ కన్సూమ్ మోర్ ఆఫ్ ఆయిల్
1: డాక్టర్ వస్తుంది కానీ కొలెస్ట్రాల్ మనకు రాదు.
0: బట్ ఇఫ్ ది వెరీ డాక్టర్ టేక్స్ కేర్ టేక్ ద
1: కొలెస్ట్రాల్ కూడా బాడీలో కొంతవరకు ఉండాలి.
0: కొలెస్ట్రాల్ మస్ట్ బి దేర్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఇన్ ద బాడీ.
1: ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క ప్రమాణాన్ని పురస్కరించుకొని ఆ విధమైనటువంటి శక్తులంతా ఉండాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ సర్టన్ మెజర్.
1: కనుకనే మనము మితిమీరినటువంటి ఆయిల్ మనం భుజించరాదు.
0: దేర్ఫోర్ వి షుడ్ నాట్ కన్సూమ్ ఆయిల్ ఉండాలి. దేర్ షుడ్ బి ఆయిల్ టు ది ఎక్స్టెంట్ నీడ్.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దేర్
1: మనం ఏది సాత్వికంగా భుజించినట్టు
0: వాట్ ఈస్ దట్
1: పైస్ మంచి వంటలేగం చేస్తే ఇక్కడ వరకు వస్తుంది.
0: ఇప్పుడు ది ప్రిపరేషన్
1: చాలా మంది పెండింగ్ లోపల జరిగేటువంటి వాడు బాగా భోంచేస్తుంటారు.
0: మెనీ పీపుల్ ఈట్ ఎ లాట్ డ్యూరింగ్ వెడ్డింగ్.
1: ఇంకా కొంచెం అరిగిపోయి కొంచెం దిగాలి తినాలనుకున్నప్పుడు వాతాపి చేయడం అంటారు. ఈ మాటలు చెప్పే లోపల తేపి వచ్చేస్తుంది, గాలి వచ్చేస్తుంది. దానివల్ల కొంచెం అక్కడ స్థలం
0: ఇన్ ఆర్డర్ టు ఈట్ మోర్ అండ్ మోర్ దే స్టార్ట్ స్పీకింగ్ సో దాట్ సమ్ ఎయిర్ వుడ్ బి లెఫ్ట్.
1: ఆహారము భోజనానికి పోయి కూర్చునే ముందుగా ఎంత లైట్ గా మనం పోయి కూర్చుంటామో అంత లైట్ గా లేయాలి. అది సాత్వికం.
0: What is sattvic food? What is pious food? You should feel as light as in the beginning.
1: Poi gucchunu samadu parigetti poi kurchuntamu leche samayalo leyilemu idi sattvikam kaadu tamaskam.
0: While sitting at the dining table you are in a hurry to go to get up, you find it difficult
1: tinavachu aneetuvanti doubt undinappude manam leyali.
0: You should get up at a time when you can still afford to eat.
1: Aa vidhamainaatundi sattvika aaharam lopala pavitramainaatundi deentopala konni కూరగాయలు ఉంటున్నాయి.
0: దర్ ఆర్ సర్టన్ వెజిటబుల్స్.
1: ఆకుకూరలు చాలా మంచిది.
0: గ్రీన్ లీవ్స్ వెరీ గుడ్.
1: ఇంతే కాకుండా కొన్ని కొన్ని ఇప్పుడు వచ్చినాయి నవీనమైనటువంటి ఒక ఆధునిక కాలం లోపల అనేక రకములైనటువంటి కూరగాయలు వచ్చాయి.
0: We have got many varieties of vegetables.
1: ఈనాడు మానవునికి సంభవించేటువంటి సమస్త రోగములు ఈ కూరగాయల వల్లనే వస్తున్నాయి.
0: ఆల్ డిసీజెస్ ఆర్ బికాస్ ఆఫ్ ది వెజిటబుల్స్.
1: నిజంగా మీకు చెప్తే తర్వాత మీరు భోంచేస్తారో లేదో నేను చెప్పకూడదు.
0: ఇఫ్ భగవాన్ టెల్స్ us ఓపెన్లీ వీ మే ఆర్ మే నాట్ ఈట్ అట్ ఆల్.
1: ఇంత చిన్న మిరపకాయ ఉండేటువంటిది
0: ప్రెసెంట్ వెరీ స్మాల్ చిల్లీ.
1: ఇంత మిరపకాయ వేస్తే ఇంట్లో 5-6 మందికి అంతా కూడా అదే చాలు. చక్కని కారం ఎగుతుంది.
0: వన్ చిల్లీ ఇస్ ఎనఫ్ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ.
1: ఈనాడు పిచ్చి పిచ్చి ఎరువులంతా వేసి ఒక్కొక్క మిరపకాయ ఇంతలా ఉంటుంటారు.
0: And today because of the menu or a small chili is so large today.
1: Merepkai anta tinna kudaru kinchittaina kudaru okka kaalam raadu.
0: Even if you eat the whole lot of it is not hot at all.
1: Inte kaadu ivanni ekkada perugutunnayi.
0: Where do they grow?
1: Mana rogalakanta moola kaaranam ide. Ee prabhutvam kodunu kannulu musukoni edi gurtinchadam veelledu.
0: It's only the way how we grow vegetables that respond to
1: Bengaluru daggara pothe mana kooragalanta chustam.
0: Then Bengaluru you find
1: cauliflower inta peddaga untuntadi.
0: You find a gigantic size cauliflower.
1: Ee kosugadda chuste na talanta la untuntadi.
0: And is the pumpkin also big as that?
1: Kaani ee etta perugutunnayi ivanni.
0: But how do they grow?
1: ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ అంతా వస్తుంది.
0: సిటీ డ్రైనేజ్ వాటర్ కమ్స్ ఇన్ ది
1: వాటర్ ను యాతం పెట్టి దీనికి పెంచి ఇంత పెద్ద కూరగాయలు పెంచి ఇన్ని రోగాలకు మూల కారణంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం.
0: సో ఆల్ ది వెజిటబుల్స్ ఆర్ గ్రోన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద డ్రైనేజ్ వాటర్.
1: వాళ్ళు కూడా ఎట్లా తింటున్నారో ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
0: Bhagavan doesn't understand how we eat all that stuff.
1: అది కూడా తెలుసు ఈ విధమైనటువంటి జలం ఉపయోగపెడుతున్నారని.
0: Government also knows pretty well how drainage water is used.
1: వాళ్ళు దున్నపోతే ఏది తినేసేస్తున్నారు ఆకలి అయిపోతుందని.
0: After all, they are also
1: రోగాలకు మూల కారణం అవుతుంది. ఈ క్యాన్సర్లు హార్ట్ అటాక్లు ఇవన్నీ రావడానికి ఈ కూరగాయలే మూల కారణం.
0: For the heart attack and the cancer, the vegetables are responsible.
1: దానిపైనా అనేక ఏదైనా పురుగులు వస్తుంటాయని మీరు మందులు కొడుతుంటారు.
0: We also apply the pesticides.
1: ఈ మందులు కొట్టేటువంటి పాపం పల్లె ప్రజలకు తెలియదు.
0: ద విలేజెస్ డు నాట్ నో హౌ టు మేక్ యూ
1: టౌన్ వాండ్ అనేంత కొంచెం కడిగి తిరిగి దాన్ని కోసుకుని బుడికిస్తారు.
0: హౌఎవర్ దే హావ్ టు వాష్ ఇట్.
1: పల్లె ప్రజలకు ఏమాత్రమూ తెలియదు.
0: ద విలేజెస్ డోంట్ నో.
1: అట్టే కోసి వేస్తారు.
0: దే డైరెక్ట్లీ టేక్ దెం హోమ్.
1: పురుగులు చంపడానికి వేసినటువంటి మందు ఇప్పుడు మనుషులను చంపుతా ఉంది.
0: అండ్ దేర్ఫోర్ ద పెస్టిసైడ్స్ విచ్ ఆర్ దేర్ టు కిల్ ద పిస్.
1: ఈ విధంగా మానవుని యొక్క మనసు చాలా పాడైపోతుంది.
0: ఫర్ దట్ రీజన్ ద మైండ్ ఇస్ టోటల్లీ పర్వర్టెడ్.
1: ఎంత పవిత్రంగా బ్రతకాలని మానవుడు చింతిస్తున్నాడో అంత అపవిత్రంగా బయలుదేరుతున్నాడు.
0: ద మోర్ హీ వాంట్స్ టు బి సేక్రెడ్ హీ టర్న్స్ అన్సేక్రెడ్.
1: పవిత్ర సద్భావములంతా వచ్చేటువంటి హృదయం లోపల ఈ దుర్భావములంతా ప్రవేశిస్తున్నాయి.
0: సో ది సేక్రెడ్ థాట్స్ ఆర్ టోటల్లీ గాన్ అండ్ బ్యాడ్ ఐడియాస్.
1: ఆహారం కూడా అత్యవసరం చాలా.
0: దేర్ఫోర్ ఇన్ మ్యాటర్ ఫుడ్ వన్ షుడ్ బి కేర్ఫుల్.
1: ఇంకా పాలు
0: అండ్ ద మిల్క్.
1: ఈ పాలు మనము బాగా థిక్ అయినటువంటి పాలు త్రాగకూడదు.
0: వీ షుడ్ నాట్ డ్రింక్ థిక్ మిల్క్.
1: అసలు ఈ థిక్ మిల్క్ చిక్కటమే లేదు.
0: అఫ్ కోర్స్ థిక్ మిల్క్ ఈజ్ నాట్ అవైలబుల్.
1: నీరు పోయటం మంచిదే.
0: అఫ్ కోర్స్ ఆక్వా ఈజ్ నెసెసరీ.
1: ఎందుకంటే థిక్ మిల్క్ త్రాగకూడదు.
0: బికాస్ యూ షుడ్ నాట్ డ్రింక్ థిక్ మిల్క్.
1: ఎందువల్లంటే ఈ థిక్ మిల్క్ అనేటువంటిది చాలా మనకు తామసికాన్ని అభివృద్ధి పరుస్తుంది.
0: ఈజ్ ఓన్లీ థిక్ మిల్క్ దట్ ఎంటర్టైన్స్ తామసిక్.
1: ఏదో కండలు పెంచుతుంది అంతే కానీ గుణానికి చాలా విరుద్ధమైనటువంటిది.
0: But you will have enough of muscle power but not the true human quality.
1: కనుక ఇది ఇప్పుడు పాలలో మనం ఏమి విచారించినా అక్కర్లేదు.
0: So we don't need to bother about the milk.
1: అమ్మేటువంటి వాడే అర్ధం నీళ్లు కలిపి తీసుకుని వస్తున్నాడు.
0: And there the milk vendors, they bring a mix of water.
1: మనము కొంత దేహానికి మంచి పుష్టిధరాన్ని మనం పెంచుకోవాలి.
0: But however, we should eat that gives us strength.
1: ఆహారం చక్కగా తీసుకోవాలి. రైస్ కూడా ఉంటుండాలి, చపాతి, ఇవన్నీ బాగా మీరు తీసుకోవాలి ఈ వయసులో.
0: At this age you should eat well, rice and
1: chapati. Endukosamanaga
0: why
1: ee thoughts nu thoughts tho manam war cheyalem siddham cheyali.
0: So we have to fight with our thoughts.
1: ఈ థాట్స్ తో మనం పోరాడాలనుకుంటుంటే మన మానసిక శక్తి కూడా చాలా అవసరం.
0: Therefore, in order to fight with thoughts, we need mental strength.
1: శరీరం ద్వారా మానసిక శక్తి కూడా పెరిగిపోతుంది.
0: It's only out of the physical power that
1: ఈ మానసిక శక్తి వల్ల వచ్చేటువంటి యొక్క బాధలను ఎదుర్కోవడానికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు కూడా అందిస్తుంది.
0: With all the mental strength, we'll be able to resist all the problems and anxieties in this world.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కానీ ఇంకా కొంతమంది వేరుగా భావించకండి. ఈ మాంసాహారం చాలా చెడ్డవి.
0: The non-vegetarian diet is very bad.
1: దానికి ఉన్న జబ్బులంతా వీళ్ళకొస్తాయి.
0: ఆల్ ది డిసీజ్ ఆఫ్ ది అనిమల్స్
1: అనిమల్ మ్యాన్.
0: దట్స్ అనిమల్ అండ్
1: మ్యాన్ పోయి అనిమల్ తింటే వాడు కూడా అనిమల్ అయిపోతాడు.
0: ఇఫ్ ది మ్యాన్ ఈట్స్ అనిమల్ ఫుడ్ హీ ఆల్సో బికమ్స్ అనిమల్.
1: ఈ విధంగా ఇంతే కాకుండా స్మోకింగ్ కూడా ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి పని.
0: స్మోకింగ్ ఆల్సో ఇస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్.
1: ఈ స్మోక్ వల్ల ఏమైపోతుందంటే
0: వాట్ హ్యాపన్స్,
1: కొన్ని విధమైనటువంటి లంగ్స్ అంతా కూడా పాడైపోతుంది.
0: లంగ్స్ విల్ బి స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్.
1: ఈ గుండె కొట్టినటువంటి యొక్క రక్తం ఈ లంగ్స్ లోపల ఆక్సిజన్ మిక్స్ చేసి తర్వాత సర్వాంగానికి సప్లై చేస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ దేర్ ఇన్ ద లంగ్స్. The blood is purified because of the combination.
1: దేహానికి హార్ట్ టు లంగ్ చాలా ఇంపార్టెంట్.
0: ఫర్ ద బాడీ హార్ట్ అండ్ లంగ్ అందువల్ల
1: హార్ట్ ఆపరేషన్ చేసే సమయంలో హార్ట్ లంగ్ మిషన్ అని ఒకటి పక్కన పెడతారు.
0: దేర్ ఫోర్ డ్యూరింగ్ హార్ట్ సర్జరీ దిస్ హార్ట్ లంగ్ మిషన్ స్పెషలీ యూజ్.
1: ఈ విధంగా ఉండటం చేత దీంట్లో అన్ని పైప్స్ అంతా ఉన్నాయి చాలా దేహం అంతా.
0: దర్ సో మెనీ పైప్స్ విత్ ఇన్ ద బాడీ.
1: పైప్స్ అంతా కూడా గట్టిగా అయిపోతాయి.
0: And they become very thick and hard.
1: ఈ గట్టిగా అయిపోయేటప్పుడు ఏమవుతుంది? బ్లడ్ అంతా కూడా సరఫరా చక్కగా జరగడానికి వీలు కాదు.
0: when there the pipes become thick, it's not possible for the blood circulation.
1: Palpitation తగ్గిపోతుంది.
0: That leads to the palpitation problem.
1: ఈ విధమైన జబ్బులంతా రావడానికి ఈ స్మోకింగ్ మూల కారణం.
0: అండ్ ద స్మోకింగ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ హార్ట్ డిజీజ్.
1: ఈ సిగరెట్ అమ్మేటువంటి వాడు మీరు చూచింటారు చాలా, నేను ఎప్పుడు చూడలేదు కానీ నాకు తెలుసు.
0: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ దో హీ డిడ్ నాట్ సీ.
1: పెద్దగా అడ్వర్టైజ్ చేస్తారు కానీ కింద మాత్రం చిన్న అక్షరాలతో పాయిజన్ అని రాస్తారు.
0: దేర్ బి వెరీ బిగ్ అడ్వర్టైజ్మెంట్ అట్ ద బాటమ్ స్మాల్ లెటర్ స్మోక్ ఇస్ పాయిజన్.
1: పాయిజన్ అనేటువంటిది రాయకుండా ఈ యొక్క దీన్ని అమ్ముకుంటున్నారంటే గవర్నమెంట్ ఎందుకు దీన్ని అరికట్టకూడదు?
0: వై గవర్నమెంట్ ఇస్ పర్మిటింగ్?
1: కారణం ఏంటంటే ఈ స్మోకింగ్ వల్ల గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్, ఒక్క దినానికి 1 crore rupees ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది.
0: బికాస్ గవర్నమెంట్ రిసీవ్స్ రెవెన్యూ 1 crore per day
1: పర్ డే
0: సేల్ ఆఫ్ సిగరెట్స్. పర్ డే 1 crore
1: ఇన్కమ్ కోసం చూస్తున్నారు కానీ కానీ లాస్ట్ వారు చూడటం లేదు.
0: ద గవర్నమెంట్ ఇస్ మైండ్
1: ప్రాణాలే లాస్ట్ అయిపోతున్నాయి.
0: అండ్ లైవ్స్ ఆర్ లాస్ట్.
1: అంతేకాదు ఎక్కడ మీరు గుర్తించడానికి వీలవుతుంది.
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో?
1: ఒక చిన్న ఉదాహరణ మీరు,
0: స్మాల్ ఎగ్జాంపుల్,
1: మీరు తాకండి, ఎవరైనా తాగినటువంటి వారిని తక్షణమే పోయి ఒక తెల్లటి బట్టను పోయి అడ్డు పెట్టండి అని గాలిని పెట్టి ఆ తెల్లటి బట్ట పైన పచ్చగా పసుపు పచ్చగా అంత గాలి వచ్చేసి
0: యూ డోంట్ స్మోక్
1: తెల్లటి బట్టను కూడా పసుపు పచ్చగా మార్చేస్తుంది.
0: బట్ ఇఫ్ యూ కీప్ వన్ వైట్ క్లాత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద
1: స్మోకర్, ఇంత మాలిన్యం చేస్తుంటే ఇంకా దేహంలో ఉండేటువంటి సర్వాంగం ఎంత మాలిన్యం తీయదు.
0: దెన్ హౌ అబౌట్ ఆల్ ద పార్ట్స్ ప్రెసెంట్
1: ఇన్సైడ్ ది బాడీ? యాసిడ్ ఉంటుండాలి.
0: దట్స్ యాసిడ్ దేర్.
1: ఈ యాసిడ్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి.
0: దిస్ యాసిడ్ ఈస్ హైలీ డేంజరస్.
1: కనుకనే విద్యార్థులు సాత్వికమైన ఆహారాలు తీసుకోండి.
0: సో స్టూడెంట్స్ షుడ్ పార్టేక్ సాత్విక.
1: శారీర మనస్సుకు బలం తప్పగా అభివృద్ధి పరచుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ఫిజికల్ మెంటల్.
1: తద్వారా ఆధ్యాత్మిక బలం కూడా పెరిగిపోతుంది.
0: సో దట్ దే విల్ హావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్.
1: కనుక ఆ స్పిరిచువల్ మార్గం లోపల ఏ విధమైన డౌట్స్ కానీ ఏ విధమైనటువంటి యొక్క ఆపోహలు కానీ రావడానికి అవకాశం ఉండదు.
0: దెన్ ఎట్ దట్ మోమెంట్ ఇన్ స్పిరిచువల్ పాత్ దెర్ విల్ బి నో డౌట్స్ దేర్.
1: కనుక ఈ ఆహారం వల్ల చేతనే అనేక డౌట్స్ అంతా వస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫుడ్ వీ హావ్ సో మెనీ డౌట్స్.
1: ఆహారం చేతనే అనేక సమస్యలు అంతా బయలుదేరుతుంది.
0: అండ్ ద ఫుడ్ దట్ విల్ పుట్ అస్ టు
1: ప్రాబ్లమ్. ఈ ఆహారం చేతనే ఉద్రేకాలంతా వస్తున్నాయి.
0: అండ్ ఇట్స్ ద ఫుడ్ దట్ రెస్పాన్స్ ఫర్ ఎడ్యుకేషన్.
1: ఈ ఆహారం చేతనే క్రోధములు కామములు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: ద యాంగర్ అండ్ ద ఫ్యూరీ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫుడ్.
1: కనుక మనము ఆహారం తగినటువంటి రీతిగా మనము సాత్వికమైన రీతిగా మనం భుజించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ఎక్సర్సైజ్ అట్మోస్ట్ కాషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అవర్ ఈటింగ్. దీనికి
1: నా ఉద్దేశం ఒకటి, ఏ మందులు కూడా తినకుండా ఉండేటువంటి ఒక ఆరోగ్యాన్ని మనం సంపాదించాలి.
0: వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హెల్త్ విచ్ డజన్ మేక్ యూ టేక్ ఎనీ మెడిసిన్ ఎనీ టైం.
1: మీరు నమ్ముతారో నమ్మరో కానీ
0: యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
1: ఈ బాడీకి ఇంకా 2 months to 71.
0: భగవాన్ ఇన్ 2 months time విల్ బి 71.
1: ఒక్క మాత్రమేనా నేను తీసుకోలేదు.
0: హి హస్ నాట్ టేకెన్ ఈవెన్ సింగిల్ టాబ్లెట్ యాజ్ ఆన్ దిస్ డే.
1: నా ఆరోగ్యం లోపల ఎట్టి లోటు లేదు.
0: దేర్ ఇస్ నో మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ హిస్ హెల్త్.
1: ఏదైనా కూడా నేను ఎదుర్కోగలను.
0: భగవాన్ ఇస్ రెడీ టు ఫేస్ ఎనీ.
1: అంటే శారీరకంగా ఈతో పాటు నేను, నేతో పాటు మీరే.
0: బట్ హౌఎవర్ హి ఇస్ నౌ
1: స్పిరిచువాలిటీ ఏమాత్రం కూడా మిక్స్ కాదు.
0: ఇస్ నథింగ్ స్పిరిచువల్ హియర్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: మితాహారం.
0: That's limited food.
1: ఆహారం విహారము.
0: And food and habits.
1: ఈ అభ్యాసాలు కొన్ని చాలా చెడ్డ ఉంటున్నాయి పిల్లల్లో.
0: Among students, there are bad habits.
1: వీటిని పూర్తి కూడా మనం నాశనం చేయాలి.
0: We should totally wipe them out.
1: నేను మానవుడను అనేటువంటి యొక్క దొమ్మల పైన కొట్టుకుని ధైర్యంగా నీవు సాధించడానికి ప్రయత్నించాలి.
0: One should say with all the emphasis and says that I'm a human being.
1: ఏదైనా కూడా పిచ్చి భావాలు నిలవ వచ్చినప్పుడు తక్షణమే ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని 10 times నీవు బాగా గట్టిగా ఉచ్చరించి కూర్చో, ఆ అనిమల్ థాట్స్ వెళ్లిపోతుంది.
0: Unfortunately, if there are any bad thoughts, you should immediately entertain this. I am not animal, I am a human being. 10 times you should say that.
1: ఇవన్నీ ఆహార విహారాలతో వస్తుంటాయి.
0: All these thoughts come because of the food and habits.
1: కనుకనే మీరు ఆధ్యాత్మిక మార్గము లోపల ఉన్నతమైనటువంటి యొక్క దీనిని ఎక్కి ఈ జగత్తునంతా కూడా మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంగా మీరు చాటాలి.
0: So in spiritual path you should reach heights.
1: అప్పుడు ఈ జగత్తులో వ్యాపించినటువంటి దుర్మార్గములు, అశాంతులు, భయములు ఇవన్నీ కూడా నిర్మూలమైపోతాయి.
0: Then only the fear will be completely be taken away.
1: విద్యార్థులారా, మీరు మానవులుగా మీరు భావించకండి. మీరందరూ దేవతలే, దేవతలే, దేవతలే.
0: You are all divine. Everyone is divine.
1: కరకరి బ్రహ్మ ఎక్కడ ఉన్నాడంటే నేనే బ్రహ్మ, అహం బ్రహ్మ, అహం బ్రహ్మాన్.
0: If anyone says where is Brahma, you say I am Brahman.
1: ఆ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మీరు సాధిస్తూ రావాలి.
0: యు షుడ్ హావ్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ అండ్
1: అభ్యాసం కూడా చేయాలి.
0: యు షుడ్ కల్టివేట్ ఇట్.
1: అందుకోసమే వేదం అహం బ్రహ్మాస్మి అని బోధించింది.
0: దేర్ఫోర్ వేద ఆల్వేస్ టెల్స్ యు దట్ యు ఆర్ బ్రహ్మన్. ఐ యామ్ బ్రహ్మన్.
1: నేను బ్రహ్మను, నేను బ్రహ్మను, నేను బ్రహ్మను అని అనుకో, తప్పక నీకు భ్రమ పోతుంది.
0: ఇఫ్ యు గో ఆన్ ఫీలింగ్ ఎంటర్టైనింగ్ దిస్ వే దట్ ఐ యామ్ బ్రహ్మన్, సర్టెన్లీ యు విల్ బి బ్రహ్మన్.

0: నపుడే మహితుడగును, మనసు నిలిపినప్పుడే మహితుడగును.
1: An aspirant will not have peace if he does all actions without purity of heart, without any hatred. If he has got this steady mind, along with the light and yoga, he will be a noble one.
0: Shaddarshanamulandu, Nyaya darshanam, Vaiseshika darshanam, Sankhya darshanam, Ainadi.
1: In Shaddarasanas, we completed 3, Nyaya, Vaiseshika and Sankhya.
0: Inadu, Yoga Darshanam.
1: And today, Yoga Darshana.
0: Prachinapa Maharshalu.
1: Ancient saints.
0: Visishtamayana kunti ye yogamanu. Anadikalamanundi. Anubhavistu. Jagattunaku. ప్రచార ప్రబోధములు చేయుచూ వచ్చారు.
1: The saints and seers experienced all these yogas and started teaching, propagating the principles.
0: ఇది అష్టాంగ యోగములతో కూడినటువంటిది.
1: This has got something to do with Ashtanga Yoga.
0: యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అనేటువంటి పేర్లతో ప్రచురిస్తూ వచ్చారు.
1: దిస్ అష్టాంగ యోగ హ్యాస్ 8, ద యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి స్థితి.
0: ఈ యోగములు యందు విశిష్టతను గుర్తించే నిమిత్తమై భారతీయులు దీనికి తగినటువంటి కృషి చేయలేకపోయారు.
1: టు నో ది సిగ్నిఫికెన్స్ భారతీయస్ డిడ్ నాట్ మేక్ ప్రాపర్ అటెంప్ట్.
0: ఈ యోగములు పుట్టినది భారతదేశమైనప్పటికీ పెరిగినదంతా విదేశములో పెరుగుతూ వస్తున్నాయి.
1: దో భారత్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఫర్ యోగా, ఇట్ హెస్ డెవలప్డ్ అబ్రాడ్.
0: ఈ విద్యా విశేషం వల్ల కానీ లేక ఆధునిక నాగరికత వల్ల కానీ భారత మానవులు యందు ఒక విధమైనటువంటి యొక్క అంధవిశ్వాసం అనేటువంటిది పెరుగుతూ వచ్చింది.
1: Either because of education that is marching ahead, or because of the effects of modern civilization, the blind faith is on the rise among Bharatiyas.
0: Manavudu ye vishayamunu telusukonavalanannanu danini paripurnamainatuvanti yokka shraddha chetanu vishwasam chetanu danini parisilana gavinchavalasi vastundi.
1: If man is to know anything, he should investigate with all sincerity and full faith.
0: Kevalam shraddha leka విచారణ చేయక విషయం మనకు సత్యస్వరూపాన్ని దర్శింపచేయదు.
1: Without sincerity and without this investigation inquiry, he cannot know.
0: ఈ యోగం అనేటువంటిది కేవలం కాషాయ వస్త్రములు కట్టి
1: దిస్ యోగా
0: కందమూలాదులు భుజించి కారణములు ఎందు నివసించేటువంటి కేవలం సాధువులకు సన్యాసులకు సంబంధించినవి ఈ యోగములని భారతీయులు ఈ యోగమును అలక్ష్యపరుస్తూ వచ్చారు.
1: Bharatiyas neglected this science of yoga, thinking that it is meant for celibates, ascetics who are living in the forest.
0: ఇది కేవలం సామాన్యమైనటువంటి గృహస్థులకు కాని మానవులకు కాని సంబంధించినటువంటిది కాదని సర్వసంగ పరిత్యాగులై సంచరించేటువంటి ఏకాంత వాసము జరిపేటువంటి యొక్క ఋషులకు మాత్రమే ఈ యోగము సంబంధించినదని కూడాను ఆపోహలు చేస్తూ వచ్చారు.
1: They also had feelings that this yoga is not meant for householders and ordinary people, that it is for renunciants who spend time in solitude.
0: Kani idi satyamu kadu.
1: But this is not true.
0: Samanyamaina manavulake ee yogam athyavasaramani kudanu ee naati parishodakulu dwara prapanchamulo pracharam sarputu vacharu.
1: Today it is understood that it is meant for ordinary people. It's known all over the world.
0: ఈ యాంత్రిక యుగమునందు మానవుడు అమిత భారంచే జీవించేటువంటి ఈ సంసారమునకు అధికమైనటువంటి పనులు చేసి ద్రవ్యమును ఆర్జించాలని రాత్రి పగలు శ్రమిస్తూ వస్తున్నాడు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ టెక్నాలజీ, టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు మెయింటైన్ హిస్ ఫ్యామిలీ, హీ స్ట్రగుల్స్ హార్డ్ and thus exerts more of work.
0: ఈ శ్రమల చేత మానవుడు చాలా అలసి నిద్రలేక కేవలం నిద్ర నిమిత్తమై ఈ యొక్క స్లీపింగ్ పిల్స్ తీసుకోవటము లేక ఇంకా మత్తు పదార్థములు స్వీకరించటము, ఈ విధమైనటువంటి ప్రయత్నముల ద్వారా మానవుని యొక్క ఆరోగ్యమును పాడు చేసుకుంటూ వచ్చాడు.
1: Because of exertion, he becomes tired and he doesn't get sleep. Therefore, he has to take sleeping pills or intoxicant drinks to get into sleep. Thus, he spoils his health.
0: నిద్ర సకాలములకు నిద్ర లేకపోవటము, నిద్ర నిమిత్తమై కృత్రిమమైనటువంటి యొక్క ఔషధములు సేవించటము, దాని ద్వారా కూడా ఫలితం లేకపోవటం చేత మత్తు పదార్థములను సేకరించటము, ఈ విధమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి అభ్యాసముల చేత మానవులకు గుండె జబ్బులు, రక్తపోటులు దినదినములకు అధికమవుతూ వచ్చాయి.
1: As he doesn't go to sleep in time, as he consumes all artificial drugs to go to sleep, or takes to intoxication drinks, he leads an artificial life, and therefore he suffers from cardiac diseases and blood pressure, heart diseases.
0: ఈ విధమైన యొక్క విచిత్రమును గుర్తించినటువంటి యొక్క పరిశోధకులు దీనికి కారణం ఏమిటి, దీనికి నివారణ ఏమిటి అని అనేక విధములుగా విచారణ సలుపుతూ వచ్చారు.
1: Investigators have gone to the details and found out the reason for these heart diseases.
0: దీనికి యోగమే పరిహారం అని కూడా నిర్ణయిస్తూ వచ్చారు.
1: They decided this yoga is the solution to these heart ailments.
0: మానసిక శాంతిని కోల్పోయి,
1: having lost mental peace,
0: దేహ ఆరోగ్యమును కూడా కోల్పోయి,
1: having lost body health,
0: ఈ జగత్తునందు అనేక విధమైన శ్రమలకు గురి అయి,
1: బికాస్ ఆఫ్ ఎగ్జర్షన్స్ ఇన్ ద వరల్డ్,
0: నిర్వికారమైనటువంటి యొక్క భావమును అనుసరిస్తూ,
1: ఫాలోయింగ్ ఆల్ పర్వర్సిటీస్,
0: నిరంతర తాపత్రయములచే,
1: విత్ ఎర్నింగ్ పైనింగ్ ఫర్ ఎవ్రీథింగ్,
0: అంతులేని ఆశలచే,
1: విత్ లిమిట్లెస్ డిజైర్స్,
0: అర్థం కాని ఆవేదనలచే,
1: విత్ మీనింగ్లెస్,
0: అప్రాప్తమైనటువంటి యొక్క ధర్మలకు ప్రాప్తులాడుకుంటూ,
1: ఇస్ వర్కింగ్ ఫర్ ద మనీ విచ్ హి డజంట్ డిజర్వ్,
0: మానసిక శరీరం యొక్క స్థితిగతులను లక్ష్యము చేయక,
1: he neglects the body and the mind,
0: samsara poshanarthamai,
1: to maintain his family,
0: tava sarvasvamunu kolipothu vachadu manavudu.
1: Man is losing everything.
0: Deeniki margamunu parishodhan chestu vacharu.
1: People started finding out the path,
0: kaani ee parishodhana phalitham valla sariyinatundi yokka jawabu kudanu variki dorukutu vachindi.
1: Because of this continuous investigation, they could get proper replies.
0: ఈ శ్రమల చేత మానవుని యొక్క శరీరము బలహీనమవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్ ద బాడీ బికమ్స్ వీక్,
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు అధికముగా చేయటం చేత లంగ్స్ కూడాను దెబ్బతింటూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ఎట్ ఎ హై రేట్ ఈవెన్ లంగ్స్ ఆల్సో గెట్ స్పాయిల్డ్,
0: రక్తము అతి వేగముగా ప్రసరించటం చేత రక్తపోటు కూడాను ప్రారంభమైంది.
1: ద బ్లడ్ సర్క్యులేట్స్ ఎట్ ఎ హై స్పీడ్, దేర్ ఫోర్ హీ డెవలప్స్ బ్లడ్ ప్రెషర్.
0: ఈ విధమైనటువంటి యొక్క వ్యాధులకు సరైన ఔషధము తీసుకున్నను నివారణ కాలేకపోతూ వచ్చింది.
1: ఫర్ దీస్ డిసీజెస్ ఈవెన్ ఇఫ్ టేక్ మెడిసిన్స్ దేర్ ఇస్ నో క్యూర్.
0: కనుక ఈ యొక్క ఆరోగ్యములకు ఆనందములకు శాంతి సుఖములకు యోగమే శరణ్యమని కూడాను నిర్ణయిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ యోగా ఈజ్ ది ఓన్లీ ఆన్సర్ సొల్యూషన్ ఫర్ హెల్త్ ద పీస్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్.
0: ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని అమెరికా లోపల,
1: International University in America,
0: Physiology Professor,
1: a Physiology Professor,
0: అనేక విధమైనటువంటి పరిశీలనలు చేస్తూ వచ్చాడు.
1: He experimented in different ways.
0: ఇందులో
1: here
0: సరైనటువంటి యొక్క జవాబు చిక్కేంత వరకు కూడాను దీనిని వదలకూడదని అత్యంత పట్టుదలతో ఈ పరిశోధనలు సాగిస్తూ వచ్చాడు.
1: He determined to continue his experiments until he arrives at a good result.
0: Itane cotton cane.
1: He is
0: cotton cane.
1: Cotton cane.
0: Itanu kattakadapatiki monna monnane deeni yokka sariyainatundi yokka jawabunu gurtinchi,
1: he could recognize the correct answer.
0: Idi Patanjali yogam yokka prabhavam cheta emainanu marchavachunani ninnayistu vachadu.
1: He decided through the principles of Patanjali Yoga Shastra, everything could be changed.
0: Tarubartha ee satyanni gurtinchinatvanti kontha mandi professors,
1: some other professors who recognize this truth,
0: yukka Hawaii anetvanti university lopala parishodham chestu vacharu.
1: They conducted experiments in Hawaii University.
0: Collier, Cheetham, Johnson, ఈ ముగ్గురు కూడాను ప్రొఫెసర్స్ ఒకదానికోటి విరుద్ధమైన రీతిగా పరిశోధన చేస్తూ వచ్చారు.
1: The three professors conducted experiments in opposite directions.
0: ఈ జాన్సన్ చాలా తెలివితేటలు కలవాడు.
1: జాన్సన్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్.
0: ఇతనికి యోగాభ్యాసం పైన ఏమాత్రం కూడా విశ్వాసం లేనివాడు.
1: He has no faith in yoga.
0: కానీ పరిశోధనలో తేలినటువంటిది తన యొక్క పొరపాటు అని విశ్వసిస్తూ వచ్చాడు.
1: Ultimately, he could find out through his experiments that it is his own mistake that made
0: him stop. Sutramanandu chitta vrutti nirodhakaha.
1: The control of the
0: chitta vrutti arikattinappudu entaki vijayanni ayinappudunu sadhinchavachunu ee jagattulo manasika sharirikamaina shaktulanu abhivruddhi gavinchukovachunu ani kudalu varu nirnayistu vacharu.
1: They also decided by controlling the senses they can accomplish any kinds of powers.
0: ఒక నయా పైసా సెలవు కాకుండా,
1: వితౌట్ స్పెండింగ్ నయా పైసా,
0: డాక్టర్ సన్నిధి ఆశ్రయించకుండా,
1: వితౌట్ గోయింగ్ టు ఆల్ డాక్టర్స్,
0: ఆరోగ్యమును కాపాడుకునే నిమిత్తము యోగాభ్యాసము అత్యవసరమని కూడాను ప్రచురిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ పబ్లిసైజింగ్ టు మెయింటైన్ హెల్త్ యోగా ఇస్ నీడెడ్.
0: అయితే ఈ యోగం యొక్క ప్రభావాన్ని మానవత్వంలో ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: How is it possible to recognize the effect on the human life?
0: ఈ చక్కని పరిశోధన చేతనే ఒక నిర్ణయం కూడాను తేలింది.
1: Through these experiments it could be arrived.
0: 2 గంటలు మనము గాఢ నిద్ర లోపల ఏ సుఖాన్ని పొందుతామో ఆ సుఖము 12 నిమిషాల్లో మనము పొందవచ్చును యోగాభ్యాసములని కూడాను నిర్ణయమైంది.
1: It is also decided the blissful state you would experience in deep sleep over a period of 2 hours.
0: మానవునికి నిద్ర అత్యవసరం.
1: నిద్ర deep is very necessary.
0: కనుక ఆహారం లేకపోయినను మానవుడు ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క సాధనల చేత దానిని అడ్జస్ట్ చేసుకోవచ్చును, సరిపుచ్చుకోవచ్చును. కానీ నిద్రనే లేకుండినా మానవుని యొక్క ఆరోగ్యము పూర్తిగా చెడిపోతుంది.
1: హీ కెన్ క్యారీ ఆన్ వితౌట్ ఫుడ్ బట్ వితౌట్ స్లీప్ హీ కెనాట్ క్యారీ ఆన్ బికాస్ హిస్ పాయిల్స్ హిస్ హెల్త్.
0: కనుక ఈనాటి మానవుడు సహజమైన నిద్రను కూడా కోల్పోతున్నాడు.
1: సో మ్యాన్ టుడే ఈజ్ లూజింగ్ ద న్యాచురల్ స్లీప్.
0: కర్షకులు, కార్మికులు, ఈ యొక్క వ్యవసాయదారులు వీరందరూ కూడాను శ్రమించి అధికమైనటువంటి యొక్క దీనిని ఉత్పత్తి గావించుకోవడం వల్లని రాత్రింపగలు కూడాను పనిచేస్తూ వచ్చారు.
1: ద ఫార్మర్స్, ద లేబర్, దే వర్క్ డే అండ్ నైట్ ఫర్ హై ప్రొడక్షన్.
0: ఈ శ్రమ చేత మానవుడు తన యొక్క శారీరక ఆరోగ్యంను కోల్పోతూ వచ్చారని అమెరికా, రష్యా, జర్మనీ, పెంచి ఈ దేశములంతా కూడాను చాలా కొంతవరకు పరితపిస్తూ వచ్చారు.
1: ఆల్ ఫెల్ట్ సో సాడ్ బికాజ్ మ్యాన్ లూజెస్ హెల్త్ బికాజ్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అనారోగ్యములకు పరిహారం ఏమిటి అని కూడాను తిరిగి కొంతవరకు పరిశీలన చేస్తూ వచ్చారు.
1: దే ఆల్సో ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్స్ ఫర్ ద ఇల్ హెల్త్ అండ్ ఫర్ యాంగ్జైటీ.
0: భారతదేశమునందు కూడాను అనేక మంది కార్మికులు, కర్షకులు ఏదో కష్టించి పనిచేస్తున్నారే కానీ తగినంత ఆరోగ్యములు వారు అందుకోవటం లేదు.
1: ఇన్ భారత్ ద ఫార్మర్స్ అండ్ లేబర్ వర్క్ వెరీ హార్డ్ బట్ దే ఆర్ నాట్ హెల్దీ.
0: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఈ చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఎందుకు ఆరోగ్యము అత్యవసరమైనటువంటిది.
1: అమంగ్ ద ఫోర్ ది హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈనాడు లోకములో అధికమైనటువంటి యొక్క దీనిలో ఈ హార్ట్ జబ్బులు, బ్లడ్ ప్రెషర్స్ అధికంగా పెరిగిపోతున్నాయి.
1: Today the heart diseases and blood pressure are more and more.
0: ఈ మానసిక సంబంధమైనటువంటి విచారము,
1: the mental worry,
0: సరైనటువంటి ఆక్సిజన్ చిక్కలేకపోకుండా పోవటము,
1: non availability pure oxygen,
0: దానికి తగినటువంటి యొక్క వాతావరణం కూడాను లేకపోవటము,
1: the absence of good environment,
0: ఈ కారణముల చేతనే మానవుడు తన శరీర ఆరోగ్యమును పూర్తిగా దినదినములకు నశింపజేసుకుంటున్నాడు.
1: Because of these reasons man suffers from ill health.
0: ఈ శరీర ఆరోగ్యమును సంపాదించుకునే నిమిత్తమై తాను సంపాదించిన ధనమునంతా కూడాను వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: To maintain his health, he wastes all his money.
0: ధనము తక్కువ కావటం చేత ఇంటిలో ఆహారం కొను సరైన ఆహారము భుజించలేకపోతున్నాడు.
1: As the money is short, he is not able to take good.
0: ఈ విధముగా అనేక విధములుగైనటువంటి యొక్క కారణాల చేత మానవుడు శారీరక ఆరోగ్యమును మానసిక శాంతిని పూర్తిగా కోల్పోయినాడు.
1: For these reasons, man loses his body health and mental peace.
0: కనుకనే ఈనాడు విదేశములయందు
1: ఈ
0: యోగముల యొక్క ప్రభావము అధికంగా పెరిగిపోతూ వచ్చింది.
1: The effects of these diseases are more and more.
0: దీనిని మరొక రీతిగా పరీక్ష చేస్తుంటూ వచ్చారు.
1: It is also inquired in a different way.
0: పాత మెక్సికో లోపల, ఓల్డ్ మెక్సికో,
1: ఇన్ ఓల్డ్ మెక్సికో మెనీ ఎక్స్పెరిమెంట్స్ వర్ కండక్టెడ్.
0: ఈ మెక్సికో లోపల అనేక మందిని శిక్షితులుగా పెట్టుకుని అక్కడ చెరసాలలో పెట్టారు.
1: Here in Mexico, many of them were kept in prison.
0: చెరసాలలో జీవిస్తున్నటువంటి యొక్క ఈ వ్యక్తులకు కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతి అనారోగ్యము అధికమవుతూ వచ్చింది.
1: Those who were kept in prison, they were all restless and they were sick.
0: ఇది ఆహార దోషమా లేక నీటి దోషమా ఇంకే విధమైనటువంటి దోషమా అని అనేక మంది డాక్టర్స్ అంతకులను పరిశీలన జరిపారు.
1: Doctors investigated the reason cause. Is it the food?
0: మానసికమైనటువంటి యొక్క అశాంతియే దీనికి మూల కారణమని నిర్ణయించుకున్నారు.
1: It is decided that the mental restlessness is the chief cause.
0: ఇప్పుడే ఆ యొక్క ఓల్డ్ మెక్సికో జైలు లోపల ఈ యోగాభ్యాసములు ప్రారంభించారు.
1: Right now they started yoga practice in that jail there in Mexico.
0: 2 నెలలు యోగాభ్యాసం ప్రారంభించారో లేదు అందరికీ పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చారు.
1: In 2 months time they gained perfect health.
0: ఆరోగ్యాన్ని పొందటమే కాదు ఆనందాన్ని కూడా అనుభవిస్తూ వచ్చారు.
1: They were not only healthy, they were very happy.
0: వారు నిరంతరం కూడా యోగాభ్యాసం చేయాలనేటువంటి యొక్క ఆశలు కూడా వారిలో అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: They developed keen interest on yoga.
0: ఈ విధంగా యోగాభ్యాసం చేస్తూ రాగా
1: as they were practicing yoga,
0: పూర్వం ఉండినటువంటి యొక్క ఈ డ్రగ్స్ కొన్ని మత్తు మందులంతా భుజించేటువంటి అలవాట్లు చాలా మంది విద్యార్థుల లోపల తరిగిపోయింది.
1: దిస్ ఓల్డ్ హ్యాబిట్స్ ఆఫ్ కన్స్యూమింగ్ ఇంటాక్సికెంట్స్ అండ్ డ్రగ్స్, దట్ హ్యాబిట్ ఈస్ గాన్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: సిగరెట్లు, బీడీలు ఇలాంటి దురభ్యాసంతో కూడినటువంటి యొక్క ఇవి కూడా దానిపైన అసూయ కలుగుతూ వచ్చింది ఈ విద్యార్థుల్లో.
1: ద స్టూడెంట్స్ ఆల్సో డెవలప్ హేట్రెడ్ టువర్డ్ స్మోకింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందినటువంటి యొక్క విద్యార్థుల ద్వారా విద్యార్థులే విద్యార్థులకు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: విత్ దీస్ ఎక్స్పీరియన్సెస్ స్టూడెంట్స్ స్టార్టెడ్ టీచింగ్ అదర్ స్టూడెంట్స్.
0: కనుకనే ఈనాడు విదేశాలలో 3-4 లక్షల మంది విద్యార్థులు నిరంతరము యోగాభ్యాసములు చేస్తున్నారు.
1: ఫర్ దట్ రీజన్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఎవ్రీ డే 3-4 లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ డూ యోగా.
0: ఈ యోగాభ్యాసం చేత ఎన్ని విధములైనటువంటి ఫలితంలో పొందడానికి అవకాశం ఉన్నదని కూడా వారు విశ్వసిస్తూ వచ్చారు. దానిపైన అసూయ కలుగుతూ వచ్చింది ఈ విద్యార్థుల్లో.
1: ద స్టూడెంట్స్ ఆల్సో డెవలప్ హేట్రెడ్ టువర్డ్ స్మోకింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందినటువంటి యొక్క విద్యార్థుల ద్వారా విద్యార్థి

0: రీజన్ భారతీయస్ డోంట్ హ్యావ్ దట్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్.
1: యశోద కూడాను ఎంతో తన కుమారుడని కృష్ణుణ్ణి ముల్లాలబుద్ధిగా పెంచి కృష్ణుడి యొక్క తల్లి యశోద అనేటువంటి పేరును సంపాదించుకుని ఆమె ఎంతో ఆనందిస్తూ వచ్చింది.
0: యశోద వాజ్ వెరీ హ్యాపీ విత్ ద డివైన్ చైల్డ్ బికాస్ షీ హ్యాపెన్ టు ద మదర్ అండ్ డిలైటెడ్ హర్సెల్ఫ్.
1: కానీ దేవకీ దేవి విచారపడుతూ వచ్చింది.
0: బట్ దేవకీ దేవి వాజ్ ఫీలింగ్ సో సాడ్.
1: ఒకనాడు ఒక వృక్షం కింద కూర్చొని విచారం చేస్తుండాలి.
0: వన్ డే షీ సాట్ ఆన్ ఎ ట్రీ అండ్ వాజ్ వెరీ

0: గుటె గుటె చనుబాలు గ్రోలు పూతను బట్టి చంపు వింతను చూడజాలనైతీ.
1: ఆ పూతన పాలు తాగుతున్నటువంటి సమయంలో నేను నిన్ను చూడలేకపోయాను.
2: When you were drinking the milk from Putana, I could not see you.
0: Enni thrallanu gattina pattani nee bojja muddadanaiti.
2: Bound by all ropes, I could not kiss your stomach.
0: Prasava vedana paduta na palivantu.
2: I only suffered the pangs of delivery.
0: నీదు ముచ్చటల్ బడుట యశోదవంతు.
2: ఇట్ వాజ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ యశోద టు డిలైట్ హర్సెల్ఫ్ దిస్ వే.

0: Though I have children, I do not have that delight. It is the whole delight has fallen to the share of Yashoda.
1: అట్లని ఈనాడు భారతీయుడు బాధపడవలసి వచ్చింది. పతంజలి యోగ సూత్రము కాని, షడ్దర్శనం యొక్క ప్రభావం కాని, షడాంగముల యొక్క విచిత్రములు కాని, భారతదేశం నందే పుట్టి తిరిగి విదేశంలో పోయి పెరిగి అనేక విధములైనటువంటి యొక్క విశిష్టతను అందుకుంటూ వచ్చాయి.
0: సేమ్ ఇస్ ది పొజిషన్ విత్ భారతీయస్. ద షడ్దర్శన షడంగాస్, దిస్ ఈస్ దేర్ బర్త్ ప్లేస్, బట్ దే ఆర్ ఆల్ డెవలప్డ్.
1: ఈనాటి భారతీయులు తిరిగి విదేశములకు వెళ్లి తిరిగి దానిని మీరు కొనివి తెచ్చుకుంటున్నారు.
0: భారతీయస్ గో అబ్రాడ్, లర్న్ అండ్ కమ్ బ్యాక్.
1: ఇది భారతీయుల యొక్క దౌర్భాగ్యం అనే చెప్పవచ్చు.
0: దిస్ ఇస్ ది మిజరబుల్ స్టేట్ ప్లైట్ ఆఫ్ భారతీయస్.
1: ఇంత విచిత్రమైన, శక్తివంతమైన, పవిత్రమైన, విశిష్టమైనటువంటి యొక్క పరమశక్తులన్నీ కూడా భారతదేశమునందే ఉంటున్నప్పటికీ దీనిని వీరు సరి అయినటువంటి రీతిలో పోషించుకున్నట్టు కానీ, లేక కాపాడుకున్నట్టు కానీ, అనుభవించుటకు కానీ తగినటువంటి కృషి చేయలేకపోతున్నారు.
0: ద మిస్టీరియస్ హైలీ పవర్ఫుల్ పవర్స్ ఆర్ లేటెంట్, దే ఆర్ ప్రెసెంట్ ఇన్ భారత్, బట్ పీపుల్ కుడ్ నాట్ ప్రొటెక్ట్ దెమ్, కుడ్ నాట్ ఇంప్రూవ్, కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: పతంజలి ఈ యోగమును అనుభవించే నిమిత్తమై తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: పతంజలి సాక్రిఫైస్ హిస్ లైఫ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: మానవ జీవితం అనేటువంటిది,
0: ద హ్యూమన్ లైఫ్,
1: ఆరోగ్యంతో ఆధారపడినటువంటిది,
0: ఇట్స్ బేస్డ్ ఆన్ హెల్త్.
1: ఆరోగ్యమే లేకుండా మానవ జీవితమే లేదని,
0: వితౌట్ హెల్త్ దేర్ ఇస్ నో లైఫ్.
1: ఏ కార్యములు చేసినప్పటికీ శరీరం చాలా ప్రధానమని,
0: ఫర్ ఆల్ యాక్టివిటీస్ బాడీ ఇస్ ఇంపార్టెంట్,
1: ఈ శరీరమునకు నియమములు అత్యంత అవసరమని,
0: ద డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ.
1: ఈ నియమాన్ని పాటించటమే ఈ యొక్క యోగం యొక్క ప్రధాన లక్ష్యమని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: అబ్జర్వెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇస్ ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ యోగా, ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై పతంజలి.
1: నశ్రేయో నియమం వినా,
0: వితౌట్ డిసిప్లిన్ దేర్ ఇస్ నో వెల్ఫేర్.
1: ఈ యోగమునకు కొన్ని నియమములు కూడా ఉంటున్నాయి.
0: యోగా హ్యాస్ గాట్ సర్టన్ డిసిప్లిన్.
1: దీనికి మితాహారం, హితాహారం కూడా ఉండాలి.
0: ద గుడ్ ఫుడ్ అండ్ ద లిమిటెడ్ ఫుడ్.
1: హితాకారం, హితము మితంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి లిమిటెడ్.
1: దానికి కొన్ని విధమైనటువంటి యొక్క హితమైనటువంటిదిగా కూడా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో బి గుడ్,
1: రుచిగా కూడా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి టేస్ట్ఫుల్.
1: రుచి కదా అని రుచినే మాత్రం ప్రధానంగా చూడకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ ది టేస్ట్ యాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్.
1: ఆ పదార్థం యొక్క పవిత్రతను కూడా గుర్తించాలి.
0: వీ షుడ్ ఆల్సో నో ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది మెటీరియల్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ రెండింటి యందు ఏమాత్రము లక్ష్యం పెట్టడం లేదు.
0: But man today is not taking into account these two factors.
1: ఏది చిక్కితే అదంతా భుజించి,
0: eating all that is available,
1: తన ఆరోగ్యమును పూర్తి పాడు చేసుకుంటున్నాడు.
0: He is spoiling his health completely.
1: బిచ్ఛాన్నం దేహరక్ష.

0: వస్త్రం, వస్త్రం శీత నివారణం. మనం ఆహారం అనేటువంటిది దేహరక్షణ కోసమే కానీ నీ రుచి కోసం కాదు.
1: ది ఫుడ్ ఈజ్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ, నాట్ ఫర్ యువర్ టేస్ట్.
0: మన యొక్క ఆకలి ఒక రోగము.
1: ద హంగర్ ఇస్ ద డిసీజ్.
0: అన్నము ఒక ఔషధం.
1: ఫుడ్ ఈజ్ ది మెడిసిన్.
0: దప్పి ఒక రోగము.
1: థర్స్ట్ ఈజ్ డిసీజ్.
0: నీరు ఒక ఔషధం.
1: వాటర్ ఈజ్ మెడిసిన్.
0: కనుక రోగములకు ఔషధం సేవించుకునే సమయంలో ఔషధం చాలా రుచిగా ఉండాలి, ఔషధం చాలా హితంగా ఉండాలి అని మనం ఆశిస్తున్నాము.
1: వీ వాంట్ దీస్ మెడిసిన్స్ షుడ్ బి వెరీ గుడ్, వెరీ టేస్టీ.
0: ఔషధం యొక్క రుచిని మనం చూడకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి మైండ్.
0: రోగం యొక్క నివారణ మనం లక్ష్యంలో ఉంచుకోవాలి.
1: వీ షుడ్ కీప్ ఇన్ మైండ్ ది క్యూర్ ఆఫ్ ది డిసీజ్.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: ఈనాడు పదార్థముల యొక్క రుచిని మాత్రమే మనం పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము.
1: టుడే వీ రిలై ఆన్ ద టేస్ట్.
0: ఆ పదార్థముల యొక్క విశిష్టతను మనం ఏమాత్రము గుర్తించడం లేదు.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వాల్యూ ఆఫ్ ది మెటీరియల్.
0: కనుకని ఈనాడు విదేశీయులందరూ కూడాను,
1: టుడే ఆల్ ఫారినర్స్,
0: ఈ విధమైన నియమమును పాటిస్తూ
1: అబ్జర్వింగ్ దిస్ డిసిప్లిన్,
0: కారము, ఉప్పు, పులుపు ఇలాంటి కొన్ని పదార్థములను చాలా తగ్గించుకుంటూ వస్తున్నారు.
1: They are also reducing the quantity like salt, chili and so on.
0: మన భారతీయులకు చింతపండు చాలా రుచి.
1: For Bharatiyas, they like tamarind very much.
0: ఈ చింతపండు ఎక్కువగా వేయటం చేత రక్తములో ఉండినటువంటి దానిని ముక్కలు ముక్కలు చేస్తుంది.
1: Excessive use of tamarind spoils blood.
0: దీని వల్ల కొంత అలర్జీ కూడాను బయలుదేరుతుంది.
1: Because of this we develop allergy.
0: ఈ అలర్జీ వల్ల కడుపు చెడిపోతుంది.
1: Because of allergy the stomach would be upset.
0: కొంతమందికి ఈ చింతపండే సరైనటువంటి రుచిగా ఉండదు.
1: సమ్ డోంట్ రిలిష్ టామరిండ్.
0: కనుకని పాశ్చాత్యులు చింతపండునే ఉపయోగపెట్టరు. చింతపండు అంటే ఏమో తెలియదు.
1: సో ఫారినర్స్ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ టామరిండ్. దే డోంట్ నో
0: లైమ్. లైమ్ లైమ్
1: దే మేక్ యూజ్ ఆఫ్ లైమ్.
0: ఈ విధమైనటువంటి యొక్క మితాహారం ఈనాడు వారు అభ్యసిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ ప్రాక్టీసింగ్ ఈటింగ్ దిస్ లిమిటెడ్ ఫుడ్.
0: కనుక పతంజలి యోగం యొక్క దర్శనము పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, పరిపూర్ణమైనటువంటి శాంతి దీని యొక్క ఫలితములు.
1: సో పతంజలి స్పీక్స్ ఆఫ్ దీస్ టూ థింగ్స్, పర్ఫెక్ట్ హెల్త్ అండ్ పర్ఫెక్ట్ పీస్.
0: ఈనాడు ఇట్టి పవిత్రమైనటువంటి యోగమును మనం అభ్యసించలేకపోవటం చేతనే,
1: యాజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్ దట్ సీక్రెట్ యోగా,
0: నరములంతా కూడా బలహీనత,
1: నర్వ్స్ బికమ్ వీక్,
0: బ్లడ్ యొక్క సరఫరా కూడా అతి వేగంగా ఉండటం చేత,
1: ద బ్లడ్ సర్క్యులేషన్ విల్ బి ఎట్ హై రేట్,
0: మానవుని యందు అమితంగా ఉద్రేకాలు బయలుదేరుతూ వస్తున్నాయి.
1: మ్యాన్ విల్ డెవలప్ అజిటేషన్స్ మోర్ అండ్ మోర్.
0: ఈ ఉద్రేకాలకు మూల కారణము,
1: ద రీజన్ ఫర్ ది మెంటల్ అజిటేషన్స్,
0: మానవు యొక్క రక్తపు పోటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద బ్లడ్ ప్రెషర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ రక్తపు పోటుకు మూల కారణము,
1: ద కాజ్ ఫర్ బ్లడ్ ప్రెషర్,
0: విశ్రాంతి లేకపోవటమే.
1: ఈస్ రెస్ట్లెస్నెస్.
0: విశ్రాంతి లేకపోవటం కారణము,
1: ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్,
0: సరి అయినటువంటి నిద్ర లేకపోవటమే.
1: హీ డజంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్.
0: కనుక ఈనాడు ఎక్కడ చూసినా కూడా దేశం లోపల ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు కారణభూతుడవుతున్నాడు.
1: టుడే మ్యాన్ ఎవ్రీవేర్ ఈస్ ఫేసింగ్ సో మెనీ ఎజిటేషన్స్.
0: ఈ సమాజంలో ఒక శాంతి అనేటువంటిది, భద్రత అనేటువంటిది లేకపోతూ వచ్చిండే.
1: ఇన్ సొసైటీ దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
0: మంచి మాట మాట్లాడినా గానీ కలహమే.
1: ఈవెన్ ఇఫ్ యు స్పీక్ గుడ్ ఇట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్.
0: ఏ విషయంలో ప్రవేశించినా విరుద్ధమే.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ యూ ఫైండ్ ఆపోజిట్స్.
0: చిన్న చిన్న విషయాలకంతా కూడాను అక్కడ అల్లకల్లోలం ప్రారంభమవుతుంది.
1: అవుట్ ఆఫ్ స్మాల్ థింగ్స్ దట్ లీడ్ టు ఎడ్యుకేషన్.
0: విప్లవములకు మూల కారణము ఈ ఆరోగ్యం లేకపోవటమే.
1: The reason for revolution is absence of
0: health. Yoga abhyasam cheta,
1: out of yogic practice,
0: manavuniki manasika sambandhamainatundi visranti amitanga chikkutuntundali.
1: Man will have mental rest.
0: Deenini Germany lopala kudanu,
1: this in Germany,
0: Witten aneetundi vaadu parishodham chestu vachadu.
1: Witten conducted many experiments.
0: ఎక్కడ పరిశోధన చేశాడు? కోతులపైన పరిశోధన చేశాడు.
1: హీ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మంకీస్.
0: దీనిపైన పరిశోధన చేసినప్పుడు ఆ కోతులు కూడాను దినములకు 3-4 గంటలు మౌనం వహిస్తూ వచ్చాయి.
1: ది రిజల్ట్స్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ హీ ఫౌండ్ దట్ మంకీస్ ఆల్సో అబ్జర్వ్డ్ సైలెన్స్ ఫర్ 3-4 అవర్స్ ఎవ్రీ డే.
0: ఈ 3-4 గంటలు కూడాను అవి మౌనం వహించడం చేత వాటి యందు అనేక విధమైనటువంటి శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: Because of observance of silence, they developed power latent.
0: Kevalam ye shaktulu abhiruddhavutu vachayi.
1: What sort of powers developed?
0: Napaka shakti.
1: Memory.
0: Manasika sambandhamainatundi yokka utsahamu.
1: The encouragement. Mental.
0: Buddhi kusalata. Anaga jnapaka shakti.
1: Memory.
0: ఈ విధమైనటువంటి మనుషుల కంటే ఎక్కువగా అవి ఉత్తేజపూర్వమైనటువంటి ఉత్సాహాన్ని పొందుతూ వచ్చాయి.
1: ద మంకీస్ వర్ మోర్ యాక్టివ్ దెన్ హ్యూమన్ బీయింగ్స్.
0: దీనిని జర్మనీ లోపల మనుషుల పైన కూడా ప్రవేశపెట్టారు ఈ యోగమును.
1: ది సేమ్ యోగా వాజ్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఒక విద్యార్థి
1: ఏ స్టూడెంట్
0: అన్ని పరీక్షలు ఎందుకూడను తక్కువ మార్క్స్ వస్తూ తాను నిరంతరం కూడా విచారపడుతూ వచ్చాడు.
1: ఎ స్టూడెంట్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ గెటింగ్ లో మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్.
0: కానీ ఈ యోగాభ్యాసం పైన అతనికి విశ్వాసం లేదు.
1: బట్ హి హస్ నో ఫెయిత్ ఇన్ యోగిక్ ఎక్సర్సైజ్.
0: కానీ అధ్యాపకుల యొక్క ప్రోద్బలం చేత యోగాభ్యాసంలో ప్రవేశించాడు.
1: బికాస్ ఆఫ్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది టీచర్ హి స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యోగా.
0: నెలల తర్వాత
1: ఆఫ్టర్ 3 మంత్స్
0: ఎగ్జామినేషన్ వచ్చింది.
1: ఎగ్జామినేషన్
0: ఆ ఎగ్జామినేషన్ హాల్ లోపల ఏ విధంగా రాశాడో ఆ మేధాశక్తి ఏ విధంగా ఉత్తేజపూర్వకమైనటువంటి యొక్క దీన్ని ఉత్సాహాన్ని అందించిందో తనకే తెలియదు.
1: What kind of encouragement he had.
0: Amita marks techukunnadu.
1: He got very high marks.
0: Anaga gnapak shakti abhivruddhi avutundadi.
1: Meaning memory power increased.
0: Ee yoga abhyasam cheta nijamaina manavatvanni nirupam chestu untundadi.
1: This yogic practice will prove the human quality.
0: Chinna chinna vishayamlo kudanu atri jagadalu veseyatundi swabhavu.
1: He has got the quality to fight in silly matters.
0: Alanti vidyarthi పరమ శాంతంగా ఎవరైనా వచ్చి మాట్లాడిచినప్పటికి సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఇలాంటి పవిత్రమైనటువంటి పదములు ఉపయోగపెడుతూ వచ్చాడు.
1: సచ్ స్టూడెంట్స్ ఆల్సో విల్ బి ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్ అండ్ యూజ్ వెరీ పొలైట్ సాఫ్ట్ వర్డ్స్.
0: ఏనాడు కూడా అతని మా వాక్కునందు ప్లీజ్ అనేటువంటిది చెప్పి ఎరుగడు.
1: నెవర్ హీ సెడ్ ప్లీజ్ ఇన్ హిస్ వర్డ్స్.
0: ఎక్స్క్యూజ్ అనేటువంటిది కూడా ఎప్పుడూ చెప్పి ఎరుగడు.
1: హీ నెవర్ సెడ్ ఎక్స్క్యూజ్.
0: ఇలాంటి విద్యార్థి అంత వినయ విధేయతలో జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: ద స్టూడెంట్ లెడ్ హిజ్ లైఫ్ విత్ ఇన్ ఆల్ ఒబీడియన్స్.
0: ఈ విచిత్రమైనటువంటి యొక్క మార్పును తల్లిదండ్రులు గుర్తించారు.
1: దిస్ పెక్యూలర్ చేంజ్ వాజ్ నోటీస్ బై పేరెంట్స్.
0: ఆ విద్యార్థి తండ్రి వృద్ధుడు అనగా 70 సంవత్సరాలు అతను.
1: ద ఫాదర్ ఆఫ్ ది స్టూడెంట్ ఇస్ 80.
0: అతను కూడా యోగాభ్యాసం ప్రారంభించాడు.
1: హీ టూ స్టార్టెడ్ యోగిక్ ఎక్సర్సైజ్.
0: ఈ యోగాభ్యాసం చేత అతనికి శరీరము ఒక విధమైనటువంటి 50 సంవత్సరముల యొక్క శక్తి వలె కొంతవరకు శక్తి ప్రారంభమైంది.
1: He had all the energy as though he's 50 years old.
0: కేవలం యోగాభ్యాసం చేసినంత మాత్రమే చాలదు.
1: Is not enough if you do yogic exercise.
0: దానికి తగినటువంటి కొన్ని నిబంధనలు కూడా మనం అనుసరిస్తూ రావాలి.
1: You should follow regulations also.
0: ఒకదానినొకటి క్రమశిక్షణను మనం పాటించినప్పుడే దీనికి సరైన శక్తి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: When you observe discipline, you'll have a proper result.
0: ఈ యోగాభ్యాసం అంతా కూడా ఒక క్రమశిక్షణ పైన ఆధారపడినటువంటిది.
1: The entire yogic exercise is based on discipline.
0: యోగం అనగా కేవలము ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
1: Yoga is not merely physical exercise.
0: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములతో కూడినటువంటిది.
1: It is the one with inhalation.
0: ప్రాణాయామ ప్రత్యాహారములు కూడా దీనికి ప్రధానమైనటువంటివి.
1: It has got ధ్యాన ధారణ ప్రత్యాహార. ప్రత్యాహార ఇంపార్టెంట్.
0: కనుక ఈ యొక్క ప్రత్యాహారం అనేటువంటిది ప్రాణాయామం అనేటువంటిది అత్యవసరం.
1: ఆక్సిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రాణాయామం అనగా
1: ప్రాణాయామమెంట్
0: గాలిని తీసుకోవటము గాలిని విదటము.
1: ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది మూడు విధములైనటువంటి పేర్లతో జరుగుతూ వచ్చింది.
1: ఇట్ గోస్ బై ఇన్ 3 నేమ్స్.
0: పూరకము రేచకము కుంభకము అని.
1: ద 3 ఆర్ పూరక రేచక అండ్ కుంభక.
0: పూరకం అనగా పూరించటము గాలిని తీసుకోవటము దీనిని పూరించుకోవటము.
1: పూరకమెంట్ ఫిల్లింగ్ ఇన్హలేషన్.
0: తిరిగి రేచకమనగా దానిని వదలటము.
1: రేచకమెంట్ ఎక్సలేషన్ లీవింగ్ అవుట్.
0: కుంభకమనగా పూరించినటువంటి గాలిని స్తంభింప చేసుకోవటము.
1: కుంభకమెంట్ రిటైనింగ్ హోల్డింగ్ దట్ బ్రెత్.
0: ఇది ఏ రీతిగా జరగాలి?
1: హౌ షుడ్ ఇట్ హ్యాపన్?
0: కేవలము ఒక విధమైనటువంటి గురువు అనుభవమైనటువంటి గురువు లేకుండా గ్రంథాలు చదివి మీరు ఈ పని చేయలో ప్రయత్నం చేయకూడదు.
1: You should never do that by just reading the book without the help of an expert teacher. It's dangerous.
0: Manam oka gadiyaraanni pettukoni
1: keeping clock there
0: enta sepu manam gaalini poorinchukuntunnamu teesukuntunnamu dani chakkaga gurtinchali.
1: We should also notice clearly the time you take for inhalation.
0: Enta sepu neeku saadhyamaithe enta sepu cheskovachunu inte cheyalani oka ideemi ledu.
1: There is nothing like any kind of limit like that.
0: Enta sepu neevu poorinchinavo anta sepu కుంభకం చెయ్యాలి, నిలబెట్టుకోవాలి.
1: ద టైం టేకెన్ ఫర్ ఇన్హలేషన్ ఆల్సో షుడ్ బి ది సేమ్ ఫర్ రిటెన్షన్.
0: నిలబెట్టుకున్నావో అంతసేపు దీన్ని వదలాలి.
1: ద టైం యూ టేక్ ఫర్ రిటెన్షన్ షుడ్ బి టేకెన్ ఫర్ ఎక్సలేషన్.
0: సమకాలంలో ఉంటుండాలి.
1: ఆల్ దీస్ 3 షుడ్ బి ఈక్వల్.
0: చూడు తీసుకుంటున్నావు. ఈ విధంగా ఎంతసేపు తీసుకున్నావో అంతసేపు నిలబెట్టుకుని అంతసేపు తిరిగి దీన్ని వదలాలి.
1: Therefore, the time taken for inhalation, the time taken for retention,
0: time taken for exhalation,
1: when you do so, you should never gasp.
0: అది కూడా సహజంగానే ఉండాలి.
1: That should be natural.
0: ఇది క్రమక్రమేణ అభ్యాసం చేసి
1: ప్రాక్టీసింగ్ ఇట్ స్లోలీ.
0: తదుపరి ఒకవైపునే గాలి తీసుకోవాలి. ఒకవైపునే గాలి తీసుకుని మరి ఒకవైపున మాత్రమే ఇంకొక వైపున వదలాలి.
1: యూ షుడ్ ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రల్, ఎగ్జేల్ త్రూ అనదర్ నాస్ట్రల్.
0: ఇది ఈడ పింగళ సుషుమ్న అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఈడ పింగళ సుషుమ్న.
0: ఈడ అనగా కుడివైపు నుంచి తీసుకుని గాలి.
1: ఈడ మీన్స్ టేకింగ్ ద బ్రెత్ టు ద రైట్ సైడ్.
0: దీనికి ఎడమ వైపు నుంచి వదిలి
1: లీవింగ్ ఇట్ టు ద లెఫ్ట్ సైడ్.
0: సుషుమ్న నాడిలో దీన్ని భద్రం చేసుకోవాలి.
1: వి రిటైన్ ఇట్, హోల్డ్ ఇట్ ఇన్ సుషుమ్న.
0: ఇవి కూడా సమకాలంలో ఉంటుండాలి.
1: దిస్ షుడ్ ఆల్సో షుడ్ టేక్ ఈక్వల్ టైం.
0: ఇందులో ఏ విధమైనటువంటి పొరపాటు జరిగినప్పటికీ,
1: వెన్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ ఇన్ ద ప్రాసెస్,
0: లంగ్స్ దెబ్బతింటుంది.
1: లంగ్స్ విల్ బి స్పాయిల్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: బ్రెయిన్ కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది.
1: ద బ్రెయిన్ ఆల్సో విల్ బి ఎఫెక్టెడ్.
0: కనుక ఇది చాలా సూక్ష్మమైనటువంటి, మన ఇంట్లో మనం అభ్యాసం చేస్తూ వస్తే ఎంత కష్టపడినప్పటికీ మనకు శ్రమ అనేటువంటిదే ఉండదు.
1: ఇఫ్ యూ ప్రాక్టీస్ ఆల్ ద సటిలిటీస్, హౌఎవర్ వెల్ యూ మే ఎగ్జర్ట్,
0: అనేక మంది పరిగెత్తుతూ ఉంటుంటారు.
1: సమ్ విల్ బి రన్నింగ్.
0: పరిగెత్తిన తర్వాత కుక్కలుగా ఎక్కినట్టు ఈ విధంగా ఆయాసపడతారు. ఇది సరి అయినటువంటి లక్షణమే కాదు.
1: ఆఫ్టర్ రన్నింగ్ ద గాస్ప్ లైక్ డాగ్స్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్.
0: ఎంత పరిగెత్తినప్పటికీ తిరిగి తాను నిలిచినప్పుడు ఆ శ్వాస సమంగానే ఉండాలి.
1: ఇన్స్పైర్డ్ ఆల్ రన్నింగ్ ద బ్రెత్ షుడ్ బి సేమ్.
0: ఇది ఒక్క యోగాభ్యాసం చేతనే లభ్యమవుతుంది.
1: దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ యోగిక్ ఎక్సర్సైజ్.
0: ఈనాడు వర్కర్స్ ఉంటుంటారు ఫ్యాక్టరీ లోపల, ఇండస్ట్రీస్ లోపల చాలా మంది రాత్రింపగులు అవస్థ పడుతుంటారు.
1: టుడే దేర్ ఆర్ వర్కర్స్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ వర్కింగ్ డే నైట్.
0: ఎక్స్ట్రా పని కూడా వెళుతుంటారు వాళ్ళు.
1: లేటర్ ఆల్సో దే గో.
0: ఎందుకోసం పోతుంటారు?
1: వై డూ దే గో?
0: పాపము సంసారం లోపల ఖర్చులు అధికం కావటం చేత ఈ ఖర్చులను భరించుకునే నిమిత్తమై అధికమైనటువంటి పనులు కూడా చేసి దాన్ని సంపాదించుకునే కోసం ప్రయత్నం చేస్తుంటారు.
1: యాజ్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ వెరీ హై టు మెయింటైన్ ద ఫ్యామిలీ, దే డూ అడిషనల్ జాబ్.
0: అలాంటి వారు అలసిపోయి వచ్చి భోజనం కూడా చేయరు పాపం, అట్టనే పడిపోతాడు.
1: బికాస్ ఆఫ్ టైర్సమ్నెస్ దే డోంట్ ఈట్ ఫుడ్.
0: పడి నిద్రిస్తున్నాడంటే నిద్ర రావటం లేదు.
1: దో హీ లైస్ డౌన్ హీ డజంట్ గో టు స్లీప్.
0: ఈ నిద్ర రాకపోవటం చేత
1: బికాస్ ఆఫ్ స్లీప్లెస్నెస్
0: ఈ మత్తు మందులు తింటున్నాడు.
1: Then he consumes intoxicants.
0: దీని వల్ల సహజ బుద్ధి కూడా పాడైపోతుండాలి.
1: Therefore the natural sleep is also lost.
0: కనుక దీనికి ఈనాడు సరియైనటువంటి యొక్క పరిహారము యోగాభ్యాసమే.
1: The correct solution for this is yogic exercise.
0: ఈ యోగాభ్యాసం అనేటువంటిది అందరి దగ్గర మనం చేసుకోకూడదు.
1: You should not receive it from everybody.
0: ఈనాడు విదేశంలో కూడాను,
1: today even in foreign countries,
0: భారతదేశంలోకి వచ్చి ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు చాలా మంది.
1: They come to Bharat and do physical exercises.
0: దీన్ని తీసుకుని పోయి అక్కడ యోగాభ్యాసం అని వారికి అభ్యాసం చేపిస్తున్నారు.
1: They teach there the same physical exercises.
0: ఈనాడు విదేశం లోపల ఇంటింటిలోనే కూడా ఒక బోర్డు ఉంటుంది, యోగాభ్యాసం యోగాభ్యాసం.
1: ఇన్ ఫారిన్ కంట్రీస్ ఇన్ ఎవ్రీ హౌస్ దేర్ విల్ బి బోర్డ్.
0: సరి అయిన యోగాలు కాదు ఇవన్నీ, రోగాలు.
1: దట్స్ నాట్ ప్రాపర్ యోగా, దట్ ఇస్ రోగా డిసీజ్.
0: నిజమైన యోగం ఏమిటంటే పతంజలి సూత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి.
1: The true yoga, we should take the Patanjali principle as standard.
0: ఈ యోగము,
1: దిస్ యోగ
0: కేవలము ఒక సాంఖ్యముతోన,
1: ఐదర్ విత్ సాంఖ్య
0: వైశేషికముతోన,
1: ఆర్ వైశేషిక
0: న్యాయముతోన కూడి ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ఇన్ కాంబినేషన్ విత్ న్యాయ వైశేషిక ఆర్ సాంఖ్య.
0: న్యాయము,
1: న్యాయ
0: దేనికి ఎంత, ఎంతకు ఎంత అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. అదే కుంభక రేచక పూరకములు.
1: యూ షుడ్ టేక్ ఇన్ టు అకౌంట్ హౌ మచ్ ఇస్ టు బి ఇన్హేల్డ్, హౌ మచ్ ఇస్ టు బి ఎక్స్హేల్డ్.
0: చక్కగా ఆడవారికి సరైన అర్థం కావాలంటే పప్పు ఎంతనో ఉప్పు అంత వేస్తే పప్పును తినడానికి వీలు కాదు.
1: టు మేక్ ది లేడీస్ అండర్స్టాండ్ ఈజీ, యు నీడ్ ద సాల్ట్ దే బేసింగ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ దాల్.
0: ఎంత ఉప్పు దానికి తగినట్టుగా వేయాలి.
1: యూ షుడ్ పుట్ ది సాల్ట్ బేసింగ్ ఆన్ ది దాల్ యూ టేక్.
0: ఎట్టి వంటకు ఎట్టి మంటనో అంతవరకే ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ అప్రోప్రియేట్ ద ప్రిపరేషన్.
0: ఉడికి ఇమిడిపోయే సమయంలో పెద్ద మంట పెడితే మాడిపోతుంది.
1: అట్ ది టైమ్ ఆఫ్ బాయిలింగ్ స్టేట్ యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ ఫ్యూర్.
0: బియ్యం అంతా ఉడికి ఇంకా కొంత ఇదే అయ్యే సమయంలో మంటను తీసివేయాలి.
1: After the boiling state of the rice, you should withdraw the flame.
0: This is the shastram.
1: This is the science of cooking.
0: కనుక ఈ విధంగానే ఈ ప్రాణాయామం కూడా ఒక శాస్త్రం ఉంటుండాలి.
1: సిమిలర్లీ
0: అదే న్యాయాన్ని పాటించాలి.
1: సో ఫర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ యూ షుడ్ అబ్జర్వ్ న్యాయ.
0: వైశేషిక,
1: నెక్స్ట్
0: వైశేషికమనగా అణు పదార్థం యొక్క విభాగము.
1: వైశేషిక మెంట్ ది సెపరేషన్ ఆఫ్
0: అణువుకు మరి ఒక అణువుకును ఎంత భేదం ఉంటున్నది.
1: What kind of difference is there between
0: atom and atom? This is an atomic swaroopame kada.
1: The entire world is full of atoms.
0: Anuvulo anuvye untuntadi, anuvulo ghanam untuntadi.
1: It's only in the microcosm there is the macrocosm. Anu
0: ghanamulo rendu kudunu anu prayogame.
1: The micro and the macro are based on atoms.
0: Kaka ee anuvu ye padarthamulaku ye pramanamulo undali.
1: How the atom should be present in what quantity?
0: Idi ye yokka pramanam jariginappudiki adi sarvastra vyapinchipothundi.
1: Whatever is done, it would be all pervasive.
0: చిన్న ఉదాహరణము,
1: a small example.
0: ఒక పెద్ద బావి ఉంటుండాలి లేక కొలను ఉంటుండాలి.
1: Here there is a big well or a lake.
0: ఆ కొలనులో ఒక రాయి మనం విసిరాము.
1: Suppose you pelt stone into the lake.
0: అక్కడ ఒక చిన్న అల ప్రారంభమైంది.
1: There starts a wave.
0: ఆ అల ఎంతవరకు పోతుండాలి?
1: To what extent does the wave go?
0: అంతవరకు మాత్రమే నీ అలలు కంటికి కనిపిస్తుంటాయి.
1: You see the wave spreading to some extent.
0: కానీ ఈ వేవ్స్ ఎంతవరకు ఈ కొలనుందో అంతవరకు పోతుంటాయి.
1: But the waves spread to the extent the lake is.
0: కనిపించదు కానీ అల మాత్రము కొలనంతా కూడాను ప్రాకుతుంటాయి.
1: You don't see, but yet the wave spreads toward the lake.
0: అదే విధంగానే నీ మానస సరోవరము లోపల.
1: Therefore, similarly, the lake, the mind.
0: తలంపు అనేటువంటి రాయి విసిరినప్పుడు,
1: when you pelt the stone of thought,
0: అది మంచి తలంపు కావచ్చు చెడు తలంపు కావచ్చు.
1: That thought may be good or bad.
0: అది అంత మాత్రంతోనే ఆగదు.
1: It doesn't stop there.
0: ఈ మానసిక తరంగములంతా కూడాను చేతుల్లో ప్రాకుతుంది, కాళ్లల్లో ప్రాకుతుంది, కన్నుల్లో ప్రాకుతుంది, చెవుల్లో ప్రాకుతుంది, దేహ సర్వత్రా కూడా ప్రాకిపోతుంది.
1: ద మెంటల్ వేవ్స్ వుడ్ స్ప్రెడ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ద లెగ్స్, ఐస్ అండ్ ఇయర్స్.
0: తలం పేగిన అయితే నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్రదేశంలోకే పోతాయి, నీ చేతులంతా చెడ్డ పనులే చేస్తాయి, నీ యొక్క చెవులంతా చెడ్డ విషయంలో ఉంటాయి. ఎందుకంటే ఈ అల యొక్క ప్రభావము, ఈ తరంగముల యొక్క ప్రసక్తి.
1: If the thoughts are bad, the wave's effect will be, you'll have bad looks through the eyes, you'll have bad hearing through the ear.
0: కనుకనే మానవుడు మంచి తలంపులను ఈ మానసిక సరోవరంలో వేసుకోవాలి.
1: Therefore, man should have good thoughts.
0: మంచి తలంపులు మానసిక సరోవరంలో పడినప్పుడు దాని నుంచి అలలు ప్రారంభమవుతాయి.
1: When good thoughts enter,
0: మానసిక సరోవరము,
1: this is the lake of the mind.
0: సరోవరము లోపల నీ తలంపులు అనేటువంటిది ఒక చిన్న రాళ్ళు.
1: The thoughts are little stones.
0: అప్పుడే ఈ యొక్క భావములు అనేటువంటి తరంగములు ప్రారంభమవుతాయి.
1: Then feelings, the waves emanate.
0: ఈ తరంగములు దేహమంతా వ్యాపించిపోతుంది.
1: The waves spread all over the body.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఏది వినినా, ఏది చెప్పినా, ఎక్కడికి నడిచినా అన్ని మంచివే జరుగుతూ వస్తాయి. ఈనాడు చెడ్డవి వింటున్నాము, చెడ్డవి తలుస్తున్నాము, చెడ్డవి చెప్పుతున్నామంటుంటే ఇది బయట నుంచి వచ్చినవి కాదు, నీ సంకల్పముల యొక్క తరంగములే.
1: Today when you say, I see bad, I listen to bad things, I do bad things, they are not from outside.
0: ఈ సత్యాన్ని పతంజలి యోగము చిత్తవృత్తి నిరోధక హాని చూపిస్తూ వచ్చింది.
1: This truth is taught by పతంజలి యోగ శాస్త్రం.
0: నీ మంచి చెడ్డలు అన్ని కూడా చిత్తంపైనే ఆధారపడి ఉంటుంటాయి.
1: The good and bad are based on
0: your heart. బయట మనిషి ఎవరు కారణం కాదు.
1: No man outside is responsible.
0: మంచికి కానీ చెడ్డకి కానీ నీ తలంపులే దీనికి మూల కారణము.
1: For good or bad, your thoughts are responsible.
0: కనుకనే మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయోః అన్నారు. బంధమునకు మోక్షమునకు ఈ మనసే కారణము, ఈ తలంపులే కారణము.
1: సో మైండ్ ద థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: నీ మనసు ఏ సంకల్పములపైన దీనిని ప్రసరింపచేసుకోవాలో ఆ యొక్క సంకల్పములు మాత్రమే ప్రసరింపచేసుకోవాలి.
1: యూ షుడ్ అలౌ ద థాట్స్ దట్ ఆర్ డిజర్వింగ్.
0: కనుకనే ఈ యోగమునంతా కూడాను యమ నియమ అన్నారు. యమమనగా దైవం యొక్క అంతరింద్రియములు, బహింద్రియములు అరికట్టుకోవటం.
1: యమ ద ఫస్ట్ వన్ ఇస్ కంట్రోల్ ఓవర్ ఎక్స్టర్నల్ అండ్ ఇన్నర్ సెన్స్.
0: ఇంతేకాదు పరిగ్రహము తీసుకోవటం కూడా మంచి దీని దగ్గరనే తీసుకోవాలి.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ పరిగ్రహ, యూ షుడ్ రిసీవ్ గుడ్.
0: ఇలాంటివంతా కూడా కొన్ని రకమైనటువంటి నిబంధనతో కూడి ఉంటుంటుంది.
1: ఆల్ సచ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్.
0: కనుక యోగమంతా కూడాను సంకల్పములపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఎంటైర్ యోగా రెస్ట్ ఆన్ థాట్స్.
0: కనుక మనం ఈ సంకల్పములను సక్రమమైన సంకల్పాలుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: ఎలాంటి సంకల్పములు?
1: వాట్ సార్ట్ ఆఫ్ థాట్స్?
0: దైవ సంకల్పమే ఆద్యాంతరహితమైనటువంటివి.
1: ద డివైన్ థాట్స్ హ్యావ్ నో బిగినింగ్ నోర్ ఎండ్.
0: దీనికి ఒక విధమైనటువంటి ఒక హద్దులే లేవు.
1: దే హావ్ నో లిమిట్స్.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఎక్కిది పెట్టినా అంతకును దైవత్వంగానే ఉంటుంటారు.
1: వాట్ ఎవర్ యు డు, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్
0: భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం కూడా, సర్వత పాడి పాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృద్ధిస్తతి. నీవు భగవంతుని ప్రార్థిస్తూ, ఓ భగవంతుడా, నా కష్టమును నీ కళ్ళకు కనిపించలేదా అని నీవేమైనా ప్రార్థిస్తే, అలాంటి ప్రార్థన పురస్కరించుకుని భగవంతుని రెండు కన్నులు మాత్రమే ఆ ప్రదేశంలో ఉంటాయట. సర్వత పాడిపాదము, స్వామి నా వెంట ఉండి నా బాధను నీవు ఏమాత్రము వినటం లేదా, నా ప్రార్థనను నీవు చెవులకు సోకటం లేదా అని ప్రార్థించేటువంటి వారి దగ్గర చెవులు మాత్రమే ఉంటాయి.
1: Those that pray, Swami, don't you see my difficulties? There they find that you eyes of the Lord.
0: నాకు వెంట జంట ఇంట కంట ఉంటుంది, నా కష్టములు పరిహారం చేసుకుని నాకు కనిపించలేదా అనుకున్నప్పుడు తాను నడుస్తుంటే వెలకలనే పాద శబ్దాలుగా వినిపిస్తుంటాయట, వెంటనే ఉంటాడట.
1: When he cries and shouts for help, oh Swami, you are after me.
0: Sarvato pani padam tasarvato chi siromukam. ఈ విధంగా కూడాను మన ప్రార్థనను పురస్కరించుకుని పరమాత్ముడు కూడాను ఆ యొక్క అంగ స్వరూపుడిగా నిరూపిస్తుంటాడు.
1: బేసింగ్ ఆన్ అవర్ ప్రేయర్స్ గాడ్ మేనిఫెస్ట్.
0: కనుక ఈ అంగములంతా కూడాను భగవద్ ప్రీత్యార్థంగా మనం వినియోగించుకోవాలి.
1: దేర్ఫోర్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ షుడ్ టేక్ ఇన్ ది యాక్టివిటీ దట్ విల్
0: దీన్ని పురస్కరించుకుని.
1: బేసింగ్ ఆన్ దిస్
0: పతంజలి యోగ సూత్రం లోపల,
1: ఇన్ పతంజలి యోగ సూత్ర
0: ఇక్కడ అంగార్పితము అని ఒకటి వచ్చింది.
1: ఆఫరింగ్ ఆఫ్ ద లింబ్స్,
0: ఎట్లా అంగార్పణము?
1: హౌ?
0: నా కన్నులు నీకే చూస్తున్నా, నీకే అర్పితం చేస్తున్నాను.
1: ఐ ఆఫర్ మై ఐస్ టు యూ.
0: ఒక పుష్పం తీసుకుంటాడు ఈనాటి ఆధునిక యుగం యొక్క విద్యార్థి కాని, గృహస్థుడు కాని, సాధకుడు కాని,
1: మోడర్న్ స్టూడెంట్ ఆర్ హౌస్ హోల్డర్ ఆస్పిరెంట్ టేక్స్ ఎ ఫ్లవర్.
0: పుష్పం తీసుకుంటాడు, నేత్రం సమర్పయామి, విసిరేస్తున్నాడు భగవంతుడికి.
1: హి విల్ పుట్ ఇట్ క్లోజ్ టు హిస్ ఐస్ అండ్ సేస్ నేత్రం సమర్పయామి. ఆఫర్
0: నేత్రం ఇవ్వటం లేదు, నేత్రానికి టచ్ చేసి పుష్పాన్ని ఇస్తున్నాడు.
1: హి ఇస్ నాట్ ఆఫరింగ్ ఐస్, హి విల్ టచ్ ది ఫ్లవర్, టచ్ ది ఐ విత్ ది ఫ్లవర్ అండ్ ఆఫర్.
0: ఇది భగవంతుడికి ఎంత మోసం చేసినట్టు అవుతుంది.
1: వాట్ కైండ్ ఆఫ్ డిసెప్షన్ టు ది లార్డ్.
0: కనుక చెప్పేది నీకు నేత్రం ఇస్తున్నాను స్వామి అంటున్నాడు, పుష్పాన్ని ఇస్తున్నాడు.
1: He says, I'm offering my eyes, but he offers flower.
0: Srotram samarpayami.
1: He says, I'm offering my ear.
0: Nee yokka manchi shravanamu nenu vinali swami, nee yokka matanu vine nimittamai naaki srotramulu untunnayi ani aa srotraanni bhagavad shravanam lopala ankitam cheskovali.
1: He should dedicate his listening by listening to sacred things and divine
0: things. Srotram ivatam ante kosi ivatam kaadu,
1: not cutting off the ear.
0: ఆ యొక్క స్తోత్రములు అనగా చెవులను భగవత్ మంచి మంచి విషయాలు వినడానికి ఉపయోగించుకోవాలి.
1: మీనింగ్ ద ఇయర్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ గుడ్.
0: నేత్రం సమర్పయామనగా దీని యొక్క చూపును మంచి ఎందే ప్రవేశపెట్టాలి.
1: వెన్ యూ ఆఫర్ ఐ, ఇట్ మీన్స్ యూ షుడ్ హావ్ గుడ్ లుక్.
0: ఇది అంగార్పితము అని చెప్తూ వచ్చారు. అంగార్పితము,
1: దిస్ ఈస్ కాల్డ్ ఆఫరింగ్ ఆఫ్ ద లింబ్స్.
0: ఈనాడు
1: టుడే
0: మనం ఏం చేస్తున్నాం, స్వామి ఏమి చెప్తున్నాడని కూడాను సరిగా వినేటువంటి వాడు కూడా చాలా మంది లేరు ఇక్కడ.
1: There are many people who don't listen properly to what Swami says.
0: Swamini chustunnare kaani ekkado chinta chestuntaru.
1: They see Swami but they'll be thinking something else.
0: Migitha vaalla vishayalu vinalatante chaala shraddhaga munduku poyi vastaru.
1: But to listen to others matters they listen in that attention.
0: Bhagavad vishayalu vinalatante daniki deeniki viruddham aipothundi.
1: But to listen to God his mind walks hither and thither.
0: Karukune deeniki chepparu. ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
1: టు లిసన్ టు ది గాసిప్ ఆఫ్ ది నైబర్స్ యు గో విత్ ఆల్ ద సిన్సిరిటీ.
0: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగనుండరేల ఓ చెవుల, మీరు వద్దికగనుండరేల ఓ చెవుల.
1: ఓ ఇయర్స్, వై డోంట్ యు కమ్ టుగెదర్, వై డోంట్ యు లిసన్ టు ది లీలాస్ ఆఫ్ గాడ్.
0: శివ శివ శివ శివయన రాధా, మీ చింతలెల్ల బాపుకోన మన రాధా, మీ చింతలెల్ల బాపుకోన మన రాధా.
1: Why don't you think of the Lord Shiva and get yourself relieved from all anxiety?
0: Shiva metti jagamanta tirigeru, oh chittama meekenta siggulede.
1: With all madness you move about, are you not shameful?
0: Avani sukambula kalladedu meeku avaliki kaligedi adiyede. Cheppu avaliki kaligedi adiyede.
1: All the pleasures that you experience on earth, what will happen later?
0: పని మానిసి నిమాలు పలుమారు, మీరు కని కని చనియును తనివిలేదు.
1: యు సీ మెనీ సినిమాస్ యూస్లెస్.
0: ఇక్కడ ఏమాత్రము కన్నులకు శ్రమనే ఉంటుండదు.
1: ది ఐస్ వోంట్ హావ్ ఎనీ ఎగ్జర్షన్.
0: క్షణమును దైవ సన్నిధి నిలువరుగా కనులారా కడు కష్టమట, ఓ కనులారా మీకు కష్టమా.
1: ఐస్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు స్టేర్ ఎట్ ద లార్డ్ ఫర్ ఎ మోమెంట్.
0: ఈ విధంగా మన యొక్క అంగములను ఎంత అపవిత్రం చేస్తున్నామో ఎవరికి వారి కన్నులు మూసుకొని విచారణ చేస్తే వారికి ఆ జవాబు మనకు అర్థమవుతుంది.
1: క్లోజింగ్ అవర్ ఐస్ వెన్ వి ఎంక్వైర్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ డన్ బై దెమ్,
0: బువలే మీరు పరు పరుగిడి వగిరించి తిరుగుదురే, మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే.
1: యు రన్ రన్నింగ్ ఆఫ్టర్ ఎర్నింగ్ లైకింగ్ దోస్ థింగ్స్.
0: క్షణమును దైవ సన్నిధి నిలువరుగా పాదముల మీకు కష్టముల.
1: ఓ ఫీట్, యు ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు స్టాండ్ ఫర్ ఎ మూమెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్.
0: పాదములు భగవంతుని యొక్క స్థానంలో ఉండాలంటే ఏమాత్రము నిలవదు.
1: ద ఫీట్ డోంట్ లైక్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎ మూమెంట్.
0: ఒక బస్ స్టాండ్ లోపల గంటలు గంటలు గంటలు గంటలు క్యూ లోపల నిలుచుకొని ఉంటుంటారు.
1: దేర్ ఇస్ ద బస్ స్టాండ్, హి స్టాండ్స్ ఫర్ అవర్స్ అండ్ అవర్స్.
0: సినిమా దగ్గర అవర్స్ అవర్స్ క్యూలో నిల్చుకొని ఉంటుంటారు.
1: దేర్ ఇన్ సినిమా థియేటర్ హి స్టాండ్స్ దేర్ ఇన్ ద క్యూ.
0: భగవంతుని దేవాలయంకి వస్తే తక్షణమే లోపల విడిచాలి, తక్షణమే దేవుని చూడాలి, తక్షణమే వెళ్ళిపోవాలి.
1: బట్ వెన్ హి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టెంపుల్ హీ షుడ్ బి లెట్ ఇన్ ఇమీడియట్లీ, హీ షుడ్ కమ్ అవుట్ ఇమీడియట్లీ.
0: సత్యమైన నిత్యమైనటువంటి విషయంలో అతి తొందరపాటు మనకు వస్తుండాలి.
1: హీస్ ఇన్ ఎ హరీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్
0: అనిత్యము అసత్యమైనటువంటి దాంట్లో అక్కడ చాలా ఓపికగా మనం పట్టుకుంటున్నాము.
1: That we have all the patience.
0: ఇక్కడ దీనిని అక్కడ మార్చాలి.
1: But now we should change
0: it. యోగము.
1: That is called yoga.
0: యోగం అనగా ఏది మంచిదో దాంట్లో స్థిరత్వాన్ని పొందాలి.
1: Yoga meant to have steadiness in good things.
0: దీనిని నిత్యానిత్య విషయ పరిశీలన కావాలి. అది డిస్క్రిమినేషన్ పవర్.
1: That is discrimination.
0: ఏది మంచి ఏది చెడ్డ.
1: What is good, what is bad.
0: ఇలాంటి దీనిని మనం విచారణ చేసుకున్నప్పుడు కొంతమందికి ఈ ప్రాకృతమైన జీవితమే మంచిగా తోస్తుంది.
1: టు సమ్ ద వరల్డ్లీ లైఫ్ అపియర్స్ టు బి గుడ్.
0: ఎంతసేపు?
1: హౌ ఫార్?
0: తాత్కాలికం.
1: ఓన్లీ టెంపరీ.
0: దీనికి సంతోషము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ హ్యాపీనెస్.
0: ఏమిటి దీని యొక్క అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్?
0: సంతోషం. కొద్దిపాటైనటువంటి తోషమే గిఫ్ట్ ఇది.
1: సంతోష హ్యాపీనెస్ ఫ్రాక్షనల్.
0: ఆకలి అవుతుండాలి.
1: యు ఆర్ హంగ్రీ.
0: క్యాంటీన్ కి వెళ్ళావు.
1: గో టు క్యాంటీన్.
0: రెండు చపాతీలు తిన్నావు.
1: యు ఈట్ టూ చపాతీ.
0: ఆకలి తీరింది.
1: హంగర్ ఇస్ ఎ పీస్.
0: ఎంతసేపు?
1: హౌ ఫార్?
0: తిరిగి రెండు గంటలే.
1: ఓన్లీ టూ అవర్స్.
0: తిరిగి మూడో గంటలో ఆకలి ప్రారంభమవుతుంది.
1: ఇన్ ది థర్డ్ అవర్ అగైన్ యు ఆర్ హంగ్రీ.
0: ఇది తాత్కాలికమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించేది సుఖము అన్నారు.
1: దేర్ఫోర్ ది టెంపరరీ హ్యాపీనెస్ ఇస్ సుఖ.
0: కానీ దైవానందం ఇచ్చేటువంటిది ఆనందము అన్నారు.
1: బట్
0: సంతోషమునకు ఆనందమునకు ఎంత వ్యత్యాసం ఉందో యోచన చేయండి.
1: Just inquire the difference between happiness and bliss.
0: Aa bliss aneetundi aanandam aneetundi hrudayam nundi aavirbhavistundi.
1: Bliss comes out of the heart.
0: Santosham anedi tala nundi vastundi.
1: Happiness comes out of the head.
0: Tala kevalam responsibility maatrame.
1: Head carries with it responsibility.
0: Heart is right.
1: Heart has right.
0: Kanaka prati manavuniki tala hrudayam rendu pradhanamu.
1: So for every man head and heart are important.
0: Manchidi yochinchu.
1: Think good.
0: యోచించిన దానిని మంచిగా తలంచు.
1: దట్ విచ్ యు థాట్
0: ఓవర్. తలంచిన దానిని హస్తంలో పెట్టి ఉపయోగించు.
1: దెన్ పుట్ ఇట్ ఇంటు యాక్షన్ విత్ ది హెల్ప్ ఆఫ్
0: హార్ట్ హెడ్ హ్యాండ్. ఇది త్రీ హెచ్ స్వరూపాన్ని ధరించినటువంటిది.
1: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ దిస్ ట్రినిటీ, హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్.
0: ఇది పతంజలి యొక్క సూత్రం లోపల ఇంద్రియములను నిగ్రహించి ఇంద్రియముల యొక్క ఐకమత్యమును కూడా పొందమని చెప్పింది.
1: పతంజలి యోగా సే you should have control over the senses and unity among
0: unity,
1: the senses.
0: Unity, unity, unity.
1: There should be unity among senses.
0: Dani valle the proper study of mankind is man annadu.
1: So Swami says proper study of mankind is man.
0: Evity of mankind.
1: What is this mankind?
0: Hrudayamu.
1: The heart.
0: Vaaku.
1: Word.
0: Chetula pani.
1: An action.
0: Moodinti yokka ekattvam.
1: The harmony.
0: Kanukane appude deeni unity valane
1: out of this unity
0: manaku purity labhyamavutundi.
1: We will develop purity.
0: Purity valane
1: out of purity
0: divinity lo praveshistamo.
1: Then we can step into divinity.
0: Eppudu ee divinity lo manu praveshinchamo
1: the moment we step into divinity
0: enmity dooram aipothundi.
1: You will be away from enmity.
0: Kanukane ee divinity ni andinchetuvantide patanjali yoga sutramo.
1: Patanjali yoga sutra gives you this divinity.
0: Kanuka sadhyamainta varakunu yukulaina vidyarthi vidyarthinilu కోపం వచ్చినా తాపం వచ్చినా కష్టం కలిగినా దానిని సహించుకొని భరించుకొని దానిని నెట్టుకొని తట్టుకొని ముందుకు సాగేటువంటి యొక్క ఓపికను మనం సంపాదించుకోవాలి.
1: Therefore youth, men and women, in times of anger, difficulties, they should be able to tolerate.
0: ఇది ప్రారంభంలో మనకు కొంచెం శ్రమగానే ఉంటుంది.
1: It may find it difficult.
0: కానీ చేస్తూ చేస్తూ చేస్తూ ఇది మనకు సహజంగా మారిపోతుంది.
1: As you practice, gradually it becomes habit.
0: దీనినే భగవద్గీత శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానకర్మ ఫలత్యాగి త్యాగశ్చాంతి. అనంతరం వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ ఈటింగ్ అన్ని కూడా అభ్యాసమే.
1: వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
0: అభ్యాసంతోనే మనం ఇంత స్థితికి వచ్చాము.
1: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
0: పుట్టిన తక్షణమే ఏ బిడ్డ అయినా పరిగెత్తుతుందా?
1: రైట్ అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ వి ఫైండ్ ఎనీ చైల్డ్ రన్నింగ్,
0: దొగ్గాడటము, తర్వాత కూర్చోవటము, తర్వాత లేయటము, తర్వాత పడటము, ఈ విధంగా క్రమక్రమేణ ఆ నడచడం ప్రారంభమవుతుంది.
1: సో చైల్డ్ షుడ్ స్టార్ట్ వాకింగ్ బై ఫస్ట్ గెటింగ్ అప్ అండ్ దెన్ స్టాండింగ్ వాకింగ్ ఫాలోయింగ్ దట్
0: కరుకునే క్రమక్రమేణ మనం ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో గ్రాడ్యువల్లీ షుడ్ డెవలప్.
0: ఇది కేవలం ఋషులకు, యోగులకు, సన్యాసులకు మాత్రమే కాదు ఈ యోగము.
1: This yoga is not mainly meant for rishis.
0: దేహము ధరించిన ప్రతి మానవుడికి కూడా ఈ యోగం అవసరమే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విత్ ద బాడీ నీడ్స్ యోగా.
0: నిజంగా నీవు శాంతి జీవితాన్ని గడపాలి.
1: ఐ షుడ్ లీడ్ ది లీఫ్.
0: నిజంగా ఆరోగ్య జీవితాన్ని గడపాలి.
1: ఐ షుడ్ లీవ్
0: అనుకున్నప్పుడు నీవు కూర్చొని భగవత్ చింతన నిశ్చలంగా చేస్తూ రావాలి.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ ద లార్డ్ సైలెంట్లీ నౌ స్టడీ.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదో నీకు తెలియదు.
1: యూ డు నాట్ నో
0: ఇన్ లైఫ్ లెక్క చేయక్కర్లేదు.
1: దట్ యూ డోంట్ నీడ్.
0: క్రమక్రమేణ కూడా ఒక త్రాణశక్తి,
1: గ్రాడ్యువల్లీ త్రాణశక్తి,
0: అది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం ధారణ.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ ధారణ.
0: ధారణ అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై ధారణ?
0: కానీ అనేక మంది అనేక అర్థాలు చెప్తూ వస్తారు.
1: మెనీ గివ్ డిఫరెంట్ మీనింగ్స్.
0: దీనిని ధారణ గనగా రమణ మహర్షి ఒక విధమైనటువంటి అభ్యాసం చేస్తూ వచ్చాడు.
1: ధారణ ప్రాక్టీస్ బై రమణ మహర్షి, నో వన్ నోస్.
0: రాత్రి నిద్ర పైన పండుకునేవాడు.
1: Night time he used to sleep on the terrace.
0: Okke chukkanu chustu undetundi vaadu.
1: He used to watch single star.
0: Okke chukka rendo chukka kanipinchukodu.
1: Only one star, he didn't look at the another.
0: Adiye dharana. Okka vastu paina drushti nilipatame dhyanam. Dharana.
1: Dharana means single pointed
0: attention. Ee dharanalonu abhyasam chesin tarvata dhyanam chaala sulabhanga manaku vastundi.
1: When you develop this single pointed attention, you can proceed to meditation.
0: Kaabatti edaina oka deenni roopalu nu pettukoni
1: keeping one form,
0: ఆ రూపంలో ఏదో ఒక పాయింట్ పైన నీ దృష్టిని పెట్టుకుని దాన్ని చూస్తూ ఉంటుంది.
1: యూ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ పాయింట్, యూ స్టార్ట్ స్టేరింగ్ అట్ ఇట్.
0: అదే ధారణ.
1: దట్ ఈస్ ధారణ.
0: ఆ ధారణ క్రమక్రమేణా కూడాను ధ్యానంగా రూపొందుతుంది.
1: ధారణ గ్రాడ్యువల్లీ షేప్స్ ఇన్ టు మెడిటేషన్.
0: కనుక ఇది చాలా శ్రమ అయినటువంటి సాధన కాదు.
1: ఇస్ నాట్
0: చాలా సులభమైనటువంటి సాధన.
1: ఇస్ నాట్ డిఫికల్ట్ ప్రాసెస్. వెరీ
0: స్వామి ఇంత సులభంగా చెప్తున్నాడు మాకు చాలా కష్టం అనుకుంటారు.
1: యూ ఫీల్ దట్ స్వామి పుట్స్ ఇట్ వెరీ ఈజీ బట్ డిఫికల్ట్.
0: అది తెలియని సమయంలో కష్టం అనిపించుకుంటుంది.
1: యూ కాల్ ఇట్ డిఫికల్ట్ బికాస్ యూ డు నాట్ నో.
0: ఒక గులాబీ రేఖనైనా కూడా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
1: ఇట్ మే బి డిఫికల్ట్.
0: ధారణ చేయటం అంత సులభం.
1: ధారణ ఇస్ సో ఈజీ.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా బిగబెట్టడం చాలా సులభము.
1: ద బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఈజీ.
0: మీరు నమ్మినా నమ్మకపోయినా,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నేను ఈ సాధనలు ఎప్పుడు చేయలేదు.
1: స్వామి నెవర్ డిడ్ దిస్ సాధన.
0: కానీ
1: బట్
0: ఒక్క క్షణమైనా, ఒక్క ఎప్పుడైనా ఈ జీవితంలో 67 సంవత్సరంలో ఏనాడైనా ఒక ఆయాసమని కానీ, ఒక విధమైనటువంటి ఇది కానీ, అలసటని కానీ నాకు లేనే లేదు.
1: దిస్ బాడీ విచ్ ఇస్ 67 ఇయర్స్ ఓల్డ్ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ గాస్పింగ్.
0: ఒక దినానికి నేను ఎంత కారణమేమనగా సర్వశక్తులు లోపలే ఉంటున్నాయి.
1: ద రీజన్ ఇస్ ఆల్ పవర్స్ ఆర్ లేటెంట్ ఇన్ దిస్ బాడీ.
0: యోగశక్తి అనేటువంటి సర్వం కూడా అంతర్ముఖంగా ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ హియర్.
0: బాడీ కేవలం ఒక పనిముట్టు వలె ఉంటుండాలి.
1: బాడీ ఇస్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఆ యోగశక్తి చేతనే,
1: బికాస్ ఆఫ్ యోగిక్ పవర్,
0: ఏ దాన్నైనా కూడా నువ్వు శపిస్తే అది అక్కడే ఇదవుతుంది, దాన్ని స్తంభించిపోతుంది.
1: ఇఫ్ ఎనీథింగ్ ఇస్ కర్స్డ్ ఇట్ కమ్స్ టు స్టాండ్ స్టిల్.
0: ఈ భావం పోకూడదంటే అక్కడే నిలిచిపోతుంది.
1: If you say that feeling should not enter, it comes to
0: the heart. Ake kaadu evarikaina kuda ee vidhanga jaragadaniki avakasam untundali.
1: Not only to me, it's possible to everyone.
0: Kaaranam emaraga sarvulu yendu daivame.
1: The reason is God is in everyone.
0: Ee dehamulundu aa dehamulundu ee deham sarvadehamulundu untunnatundi aatma okkate.
1: In this body, that body, in all bodies, the self is same.
0: Meeru dehaanni pratyekanga meeru bhedam pettukokandi.
1: You don't have differences in this body.
0: Anniti untunnatundi aatma okkate. Ekaatma bhavanni penchukondi.
1: That self is one. Develop that idea.
0: Udrekalaku,
1: agitation,
0: kopalaku,
1: anger,
0: ahankaralaku,
1: ego,
0: asuyaku,
1: jealousy,
0: avakasam ivvakandi.
1: Now give scope to
0: something. Adi vachina chi nenu pasivu kaadu, nenu manushini.
1: When they come, I am not animal, I am human being.
0: Ee anger, ego, jealousy ivanni kudunu kopataapa asuya dammamlanni kudunu pasivu yokka lakshanalu.
1: Anger, ego, jealousy, they are animal qualities.
0: Nenu pasivu kaadu,
1: I am not animal.
0: I am not animal. I am God. I am God. I am God.
1: I am not animal. I am God.
0: ఈ సాధన ఒక్కదాన్ని మీరు చక్కగా మీరు నిలబెట్టుకోండి, కొన్ని దినముల లోపలే మీరు ఎంతనో ప్రశాంతిని పొందుతారు.
1: ఇఫ్ యూ టేక్ టు సచ్ ప్రాక్టీస్ వీ విల్ హ్యావ్ దట్ పీస్.
0: ఈ దేహం భగవంతునికి ఒక మందిరము.
1: దిస్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. అందువల్లే చెప్పింది ఈ దేహం అనేటువంటి దేవునికి మందిరంగా ఉంటుండాలి.
1: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: అయితే ఈ మందిరాన్ని ఎంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోలో అంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోండి.
1: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టెంపుల్ ఇన్ సేక్రెడ్ వే.
0: మందిరము మందిరము అంటున్నావు, చౌట్రీగా ఉపయోగపెట్టుకుంటున్నావు.
1: యూ కాల్ ఇట్ ఎ టెంపుల్ బట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ ఎ చౌట్రీ.
0: మనం ఇల్లు కట్టుకున్నాము,
1: యూ కన్స్ట్రక్ట్
0: వాకెండ్లు పెట్టుకున్నాము, తలుపులు డోర్స్,
1: యూ హ్యావ్ డోర్స్ ఆల్సో దేర్.
0: మనం రావడానికి పోవడానికి మనకు అనుకూలమైన వ్యక్తులు లోపల రావడానికి మన ఫ్రెండ్స్ మన రిలేషన్స్ మన బంధువులు ఇంటి బంధువులు అందరూ రావడానికి పోవడానికి డోర్లు పెట్టుకున్నాం.
1: యూ గాట్ ది డోర్స్ టు పర్మిట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్.
0: డోర్స్ పెట్టుకున్నామని చెప్పండి బజార్లో పోయేటువంటి గాడులు పందులు కుక్కలన్నింటి వదులుతామా మనము?
1: బికాస్ యూ గాట్ ది డోర్స్ యూ డోంట్ అలౌ ద పిగ్స్ అండ్ ద డాగ్స్.
0: ఇంద్రియములు ఉంటున్నాయి.
1: సో హియర్ ఆర్ డోర్స్.
0: కానీ ఇంద్రియాలు దేనికోసమని?
1: We have got the senses, what for?
0: Mana deeni kosam manam anubhavinchi kosam pettukunnamu.
1: It's for our own sacred experience.
0: Ante kaani ee indriyamulu anetundi dwaramulu untunnayi kada ani cheppindi bazaar lo poyetundi annitti manam chechukuntunnam ide chautriga tayar avutundadi.
1: Because we have got the senses of the doors, we collect all those present on the street. We shouldn't do that.
0: Idi naa lokala praveshinchadaniki veelledu. Taram kottandi ee kukkaru.
1: They should not enter into me, they should be driven out the dogs.
0: నీకు అవసరమైనటువంటి ఏదో దాన్ని ప్రవేశపెట్టు.
1: యు పర్మిట్ దట్ వాట్ ఈస్ నీడెడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేత
1: అవుట్ ఆఫ్ డిస్క్రీషన్
0: మానవుడు ఎంతైనా పవిత్రుడు కావచ్చు.
1: హ్యూమన్ బీయింగ్ కెన్ బికమ్ సీక్రెట్ టు ఎనీ ఎక్స్టెంట్.
0: అలాంటి పవిత్రతకు అవకాశం ఉన్నది కనుకనే మానవుడు దేవుడు అవుతున్నాడు.
1: బికాస్ దేర్ స్కోప్ ఫర్ ది సీక్రెట్నెస్.
0: అబ్బో మానవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ అని మీరు నిరాశకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గెట్ ఇస్ అపాయింటెడ్ హౌ కెన్ హౌ మ్యాన్
0: మానవుడే దేవుడు.
1: మ్యాన్ ఇస్ గాడ్.
0: మనుష్యానాం సహస్రేషు. ఈ సహస్ర మానవులు ఎందుకు ఉన్నది? ఒక్కటే.
1: ఇన్ ఆల్
0: దైవం మానుష రూపేణ.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుక ఈ మానసు దేహము మానవ దేహము దైవ స్వరూపమే.
1: ద హ్యూమన్ బాడీ ఈజ్ ద ఫామ్ ఆఫ్ గాడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క సత్య సంకల్పాన్ని దృఢం చేసుకోండి.
1: వీ షుడ్ హ్యావ్ ద ట్రూ ఫీలింగ్.
0: మూడు దినముల లోపలే కూడా మీ యొక్క అనుభూతులు తెలుస్తుంటాయి.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ త్రీ డేస్ టైం.
0: ఆ దృఢము లేకుండా బంప్స్ జంప్స్ జరుగుతూ ఉంటుంటే ఇంక 30 తరములు వచ్చినప్పటికీ మీరు అర్థం చేసుకోలేరు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ 30 జనరేషన్స్ యూ విల్ నెవర్ అకంప్లిష్.
0: కనుక నిజంగా విద్యార్థులు చాలా అదృష్టవంతులు.
1: ట్రూలీ స్టూడెంట్స్ ఆర్ వెరీ లక్కీ.
0: ఇలాంటి అవకాశం ఎంతో మీకు ప్రాప్తించింది.
1: యూ హ్యావ్
0: ఈ ప్రాప్తించినటువంటి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవటానికి తగిన కృషి చేయండి.
1: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ గివెన్ టు యూ.
0: యోగాభ్యాసం అనేటువంటిది చాలా చిన్నది, చాలా సులభమైనటువంటిది.
1: యోగిక్ ఎక్సర్సైజ్ ఇస్ స్మాల్ అండ్ వెరీ
0: శ్రమలతో కూడినటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ
0: పైసా, ఖర్చు లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్.
0: ఏ విధమైనటువంటి శ్రమలు లేవు.
1: యూ డోంట్ నీడ్ టు ఎక్సర్సైజ్.
0: సులభమైనటువంటి మార్గములు.
1: ఇట్స్ ఈజీ పాత్.
0: తర్వాత మీకు ఇంకా చెప్తాను, ఈ సులభమైన మార్గం లోపల మీరు ఎంతైనా ఆనందాన్ని పొందవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు.
1: ఈజీ పాత్ స్వామి విల్ టెల్ యూ లేటర్ హౌ ఈజీ ఇట్ ఈస్, హౌ బ్లిస్ఫుల్ కెన్ యూ బీ.

నవనీత చోర గోప వహెగురు వహెగురు జీ బోలో బోలో వహెగురు వహెగురు జీ బోలో సత్యనామ

నిత్యం చెప్పియే తెరనాం జీ బోలో.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యూ నౌ ద 5th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 6th August 1984. ఇన్ దిస్ ఐ ఓపెనర్ డిస్కోర్స్ భగవాన్ షోస్ us how seeing God within oneself is superior to any other form of external worship. శ్రీ భగవాన్ వాచ.
1: నిర్మము నిరహంకార సమదుఃఖ సుఖచ్ఛమి. అహంకార మమకారములు దూరము చేసుకుని సుఖమును దుఃఖమును సమముగా భావించి ఓరిమి కలిగినటువంటి వ్యక్తి నాకు అత్యంత ప్రియుడు అని గీతాచార్యుని యొక్క బోధ. గీతాచార్య టీచింగ్ ఎక్స్పోస్ దట్ హీఈస్ డియర్ టు మీ హూ డస్ నాట్ హ్యావ్ ఈగోయిజం అటాచ్మెంట్ అండ్ హూ కెన్ ట్రీట్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ జాయ్ అండ్ సారో. ఇది సామాన్య సాధకులకు అసాధ్యం. ఫర్ ఆర్డినరీ సాధకాస్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్. నిత్య జీవితములు
2: షోడశోపచారములచే ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సలిపి భజనలు చేయొచ్చు. పూజ పునస్కారంలో కాలములు గడిపేటువంటి వ్యక్తులకు గృహస్థులకు ఈ విధమైనటువంటి శాసనము చాలా కష్టమైనటువంటిదిగా తోస్తుంది.
1: దిస్ పర్టికులర్ ప్రొసీజర్ ఆఫ్ ఆర్డినెన్స్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫార్ ఆర్డినరీ సాధకాస్ ఇన్క్లూడింగ్ ది గృహస్థాస్ ద మెంబర్స్ ఆఫ్ ది పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ది ఫ్యామిలీ పాత్ టు ఫాలో దిస్ పర్టికులర్ థింగ్. దే మే బి ఏబుల్ టు జస్ట్ వర్షిప్ గాడ్. దే మే బి ఏబుల్ టు ఆఫర్ 16 టైప్స్ ఆఫ్ వర్షిప్ విచ్ హావ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ స్క్రిప్చర్స్. బట్ దిస్ ది నిర్మమ నిరహంకార విచ్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫార్ ఎన్ ఆర్డినరీ సాధక.
2: అయితే ఇది ఎంతవరకు కష్టం మనకు?
1: ఇన్ దట్ కేస్ హౌ ఫార్ టు వాట్ ఎక్స్టెంట్ ఈజ్ ఇట్ డిఫికల్ట్?
2: మన యొక్క తత్వము దైవం యొక్క ఆత్మ భిన్నముగా చూచినంత వరకు ఇది మనకు కష్టం.
1: దిస్ ఈజ్ డిఫికల్ట్ సో లాంగ్ యాజ్ వీ డు నాట్ వీ డిఫరెన్షియేట్ అవర్ ఓన్ ప్రిన్సిపుల్ ఫ్రమ్ ది కమాండ్ అండ్ ది ఆర్డర్ ఆఫ్ ద లార్డ్ హింసెల్ఫ్.
2: దైవం యొక్క ఏకత్వమును మానవుని యొక్క దివ్యత్వమును గుర్తించిన తర్వాత ఇది మనకు సులభంగా తోస్తుంది.
1: వన్స్ వీ రికగ్నైజ్ ది ఆల్ పర్వేసివ్ యూనిటీ ఆఫ్ ద లార్డ్ అండ్ ది డివినిటీ ఆఫ్ ది ఇండివిజువల్ వీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఫాలో ఇట్.
2: స్వశరీరం స్వయం జ్యోతి. స్వశరీరం స్వయం జ్యోతి. స్వరూపం సర్వరక్షణం అని భగవంతుడు సర్వుల దేహమునందును సర్వరక్షకుడిగా జ్యోతిర్మయునిగా ప్రకాశించుచున్నాడు అనేటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకున్న తర్వాత అహంకార మమకారములు అరికట్టుకోవటం అతి సులభమవుతుంది.
1: వన్స్ యూ రికగ్నైజ్ దట్ గాడ్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జ్యోతి అండ్ ఫ్లేమ్ ఇన్ ఆల్ బాడీస్ అండ్ ఆల్ పీపుల్ ఇట్ వుడ్ బి పాసిబుల్ టు కంట్రోల్ అవర్ ఈగోయిజం అండ్ ఆల్సో అవర్ అటాచ్మెంట్.
2: స్వశరీరం స్వయం జ్యోతి. ఈ స్వయం జ్యోతి అనేటువంటిది మన శరీరం నుండే ఉంటుంది.
1: దిస్ సెల్ఫ్ ఎఫల్జెంట్ ఫ్లేమ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ అవర్ ఓన్ బాడీస్.
2: స్వరూపం సర్వరక్షణం. ఈ సర్వరక్షకుడు అనేటువంటి వాడు మన యొక్క ఆకారం నుండే ఇమిడి ఉంటున్నాడు.
1: ద వన్ హూ ప్రొటెక్ట్స్ ఆల్ పీపుల్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ వెరీ ఫారం.
2: దైవము ఉన్నాడా లేదా అనేటువంటి విషయం కానీ, దైవమును మనం చేరేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది కానీ, ఇది అనాది కాలం నుండి విచారణ సరుపుతూనే వచ్చుతున్నది.
1: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ ఎన్క్వైరీ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ డజన్ ఆర్ హౌ టు రీచ్ గాడ్.
2: ఇది మానవుని యందు ఒక జటిలమైనటువంటి ఒక సమస్యగా రూపొందుతూ వచ్చింది.
1: దిస్ పర్టికులర్ ప్రాబ్లం హ్యాస్ బికమ్ ఎ వెరీ సీరియస్ అండ్ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం విత్ ది మ్యాన్ అండ్ హిస్ థింక్.
2: ఈ సమస్యను పరిహారం చేసే నిమిత్తమై అనేక మంది ఋషులు తమ చాకచక్యము చేతను, తపబలము చేతను, పాండిత్యము చేతను, ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రతిజ్ఞల చేతను తపస్సులు ఆచరించి ఈ సత్యానికి పరిహారమును గుర్తించారు.
1: టు సాల్వ్ దిస్ ప్రాబ్లం ఏ నంబర్ ఆఫ్ రిషీస్ హ్యావ్ టేకన్ ఎ ఫర్మ్ రిజాల్వ్, యూజ్డ్ ఆల్ దేర్ స్కిల్స్, ఆల్ దేర్ పెనన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లం అండ్ దే హ్యావ్ ఫౌండ్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం.
2: వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాన్నారు. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఓ ప్రజలారా, మేము తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అజ్ఞానమనేటువంటి అంధకారమునకు ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుని, మహాదివ్య శక్తిని మేము కనుగొన్నాము అని జగత్తునకు చాటారు మహర్షులు.
1: దే హావ్ డిక్లేర్డ్ టు ది వరల్డ్ అట్ లార్జ్ దట్ ఓ పీపుల్, ఓ సిటిజన్స్, వి హావ్ బీన్ ఏబుల్ టు సీ దట్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ బియాండ్ ఆల్ దీస్ విజిబుల్ అండ్ క్రియేటెడ్ వరల్డ్.
2: ఎక్కడ వెతికినాము, ఎక్కడ తెలుసుకున్నాము అనేటువంటి విషయాన్ని కూడా వెల్లడి చేశారు.
1: దే హావ్ ఆల్సో డిక్లేర్డ్ వేర్ దే సర్చ్ అండ్ హౌ దే కేమ్ టు నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఎఫల్జెంట్ లా.
2: బయట ప్రపంచములో కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
2: బయట ప్రదేశములో కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్
2: దృష్టిలో కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్ యాజ్ సచ్.
2: మా లోపలని,
1: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్ సెల్ఫ్.
2: మా అంతరాత్మ ఎందే,
1: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్ అంతరాత్మ.
2: మా దివ్య భావమునంది,
1: ఇట్ ఈస్ ఇన్ అవర్ సేక్రెడ్ ఎగ్జిస్ట్ బియాండ్ ఆల్ దీస్ విజిబుల్ అండ్ క్రియేటెడ్ వరల్డ్.
2: ఎక్కడ వెతికినాము, ఎక్కడ తెలుసుకున్నాము

0: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక భగవంతునకు శరీరి అని పేరు.
1: As God is the indweller of the body, he has been described as శరీరి, the indweller.
0: దేహమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని.
1: There is another description of the God as దేహి, because he lives in deha, which is the body.
0: దేహం అనేటువంటి క్షేత్రం నందు నివాసం చేసేటువంటి వాడు కనుక ఇతనికి క్షేత్రజ్ఞుడు అని పేరు.
1: He lives in the field of body and therefore has been described క్షేత్రజ్ఞ.
0: కనుకని మానవుని యొక్క శరీరం ఉందే మాధవత్వం అనేటువంటి కాంతి దేదీప్యమానమై ప్రకాశవంతమై అజ్ఞానం అనేటువంటి దానికి ఆవల ఉంటున్నదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: Therefore, we have recognized that this great effulgence of the Lord resides inside the man himself beyond ignorance, which is very clear.
0: మృణ్మయమైనటువంటి ఈ శరీరం నుండే చిన్మయమూర్తిని దర్శించుటకు ప్రయత్నించాలి.
1: We have to make efforts to find the immortal Lord in the mortal body itself.
0: మట్టి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతములతో కూడినటువంటి ఈ యొక్క దేహాత్మయందే దైవాత్మను మనము దర్శించడానికి ప్రయత్నించాలి.
1: We have to make efforts to find out the Lord in these very five elements: earth, water, air, fire and sky or space.
0: మట్టిలో మాణిక్యము చిక్కును కాని మానులో చిక్కదు.
1: You find the diamonds in the earth and not on the top of a tree.
0: అదే విధముగానే మానవుని యొక్క మనసులో మాణిక్యం అనేటువంటి దైవత్వం మనకు గోచరమవుతుంది, కానీ మనిషికి ఆవల మనకు ఈ మాణిక్యం మనకు చిక్కదు.
1: ఇన్ ది సేమ్ వే యూ ఫైండ్ ద డైమండ్ ఆఫ్ ద లార్డ్ ది గాడ్ విత్ ఇన్ మ్యాన్ హిమ్సెల్ఫ్ అండ్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ హిమ్.
0: దైవం యొక్క యశ్వానాన్ని మన కొంతవరకును శాస్త్రోక్తంగా కొన్ని విధమైనటువంటి పెద్దల యొక్క ప్రబోధన చేతను దాన్ని గుర్తించి వెతుకుటకు ప్రయత్నించాలి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ది టీచింగ్స్ అండ్ ది ప్రీచింగ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్ వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ గాడ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్.
0: అంగుష్టమాత్రేణ పురుషోంతరాత్మ అని అంతరాత్మ యందు అంగుష్టమాత్రుడై ఉంటున్నాడు దైవం.
1: గాడ్ హ్యాస్ బీన్ డ్వెలింగ్ ఇన్సైడ్ ది బాడీ in the form of a small unit equal to in measurement to a thumb.
0: ee shariram anetundi samanyamainatundi kaadu.
1: This body is not an ordinary thing.
0: Daivamunaku nivasam anetundi oka mandiram.
1: It is the temple of God itself.
0: Daivamu ooreginchetundi rathamu.
1: This is a chariot which carries the Lord inside it.
0: Ee rathamunandu taru ఊరేగింపబడుతున్నాడు ఈ జగత్ అనేటువంటి ఊరిలో.
1: ఇన్ ది వరల్డ్ విచ్ వి కంపేర్ టు ఎ విలేజ్ హీస్ బీన్ టేకన్ ఇన్ ప్రొసెషన్ ఇన్ దిస్ పర్టికులర్ చారియట్ కాల్డ్ బాడీ.
0: కనుక మన ఈ దేహమును అలక్ష్యం చేయటం కానీ లేక అశుద్ధంతో నింపుకోవటం కానీ ఇది తగనటువంటి పని.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ దేర్ ఫోర్ టు బి ఇండిఫరెంట్ టు ది బాడీ ఆర్ టు నెగ్లెక్ట్.
0: ఈ దేహమును పవిత్రమైనటువంటి కర్మల యందు నిస్వార్థమైనటువంటి యొక్క ప్రవర్తన యందు నిరహంకారమైనటువంటి కర్మల చేత ఆచరింపబడాలి.
1: దిస్ బాడీ మస్ట్ బి యూజ్ టు పర్ఫార్మ్ ద డ్యూటీస్ విచ్ ఆర్ అన్సెల్ఫిష్ అండ్ విచ్ ఆర్ సేక్రెడ్.
0: దేహములు ఏ విధమైనటువంటి యొక్క దుర్మార్గం నందు కూడా ప్రవేశింప చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ యూజ్ దిస్ బాడీ ఇన్ ఎనీ ఇంప్రాపర్ ఆర్ బ్యాడ్ థింగ్స్.
0: ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములందు ప్రవేశింప చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ యూజ్ ఇన్ ఎనీ అన్రైచియస్ యాక్టివిటీ.
0: కారణమేమనగా దేహం ఏవాహనతో జీవో దేవు సమాసన.
1: ది రీజన్ ఈస్ దాట్ దిస్ బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: దైవం యొక్క మందిరాన్ని మనము ఎన్ని విధములైనటువంటి యొక్క గౌరవ మర్యాదలతోనూ కాపాడుకుంటాం.
1: వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దీనిని అనేక విధములుగా పవిత్రంగా మనం భావించుకుంటాం.
1: వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఇన్ ది మోస్ట్ సేక్రెడ్ వే పాసిబుల్.
0: అట్టి దేహాన్ని మిగినాడు మనము అలక్ష్యం చేత కొన్ని విధమైన అపమార్గములు ఎందు ప్రవేశపెట్టి చేయరాని కార్యములతో దీనిని అశుద్ధము గావించుకుంటున్నాము.
1: సత్య

0: sacred body as it is being used on account of our indifferent attitude and not realizing the truth of this sacredness of this body in the wrong ways.
1: ఈ దేహము జడమైనప్పటికీ దేహములో నివసించేటువంటి యొక్క శక్తి చైతన్యమైనటువంటిది.
0: The body is inert, no doubt, but the principle which is living inside the body is full of consciousness.
1: ఇది కేవలం భవసాగరమును దాటేటువంటి యొక్క పడవ.
0: This body may be compared to a boat which will help you to cross the ocean of samsara.
1: ఇది మనకు సులభంగా లభించినటువంటిది కాదు.
0: This is not obtained easily by us.
1: అనేక జన్మల పుణ్య ఫలమును ప్రోగు చేసి అందించుకొని అందుకున్నటువంటి యొక్క మహాప్రసాదం.
0: On account of the innumerable merits earned in the number of births, we have been able to get this body.
1: కనుక మనం ఈ దేహాన్ని అపమార్గములో ప్రవేశింపచేయటము మన అనేక జన్మముల యొక్క పుణ్యమును మనం వ్యర్థం చేసుకోవటమే అవుతుంది.
0: ఇట్ అమౌంట్స్ టు, ఇఫ్ యు వర్ టు యూజ్ దిస్ బాడీ ఇన్ ద రాంగ్ వే, ఇట్ అమౌంట్స్ టు వేస్టింగ్ ది మెరిట్స్ విచ్ హావ్ బీన్ ఎర్న్డ్ ఓవర్ ఎ నంబర్ ఆఫ్ జన్మ.
1: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఇలాంటి పవిత్రమైనటువంటి నరజన్మమును మనం ఎత్తటం ఎంతో అదృష్టము.
0: It is our extraordinary good fortune that we have been able to get this birth of man.
1: ఇది భవసాగరమునందు అనేక విధములైనటువంటి యొక్క కష్టములను నష్టములను దుఃఖములను కొంతవరకు తప్పించి దీన్ని గట్టు చేర్చేటువంటి యొక్క ఒక దివ్యమైనటువంటి పడవ.
0: దిస్ పర్టికులర్ బాడీ మస్ట్ బి సీన్ యాజ్ ఎ సేక్రెడ్ బోట్ విచ్ విల్ హావ్ టు బి యూజ్డ్ వెరీ కేర్ఫుల్లీ సో దాట్ విల్ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్ ఆఫ్ సంసార సేఫ్లీ.
1: ఈ యొక్క సాగరమునందు భయంకరమైనటువంటి ముసళ్ళు ఇంకా కొన్ని విధమైనటువంటి క్రూర మృగములు అందులో నివసిస్తూ ఉంటాయి.
0: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ సంసార దేర్ ఆర్ టెరిబుల్ క్రోకడైల్స్ అండ్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్.
1: ఈ యొక్క ముసళ్ళు తిమింగళములు మహాభయంకరమైనటువంటివి.
0: ది క్రోకడైల్స్ ఆర్ వెరీ టెరిబుల్.
1: కానీ మన జీవితం అనేటువంటి సాగరం నందు కూడాను కామక్రోధ లోభమోహమోహచ్చలిమైనటువంటి ముసళ్ళు తిమింగళములు మహాభయంకరమైనటువంటివి సంచరిస్తూ ఉంటున్నాయి.
0: These six enemies of man in the form of anger, lust, greed and various other things, they may be compared to the crocodiles which are going to trouble the man.
1: Ee samsaram anekunte sagaramu chaala agadhamainatundi.
0: This ocean of samsara is unfathomable.
1: దీనిని కూడాను ప్రావాహిక సత్యం అని కూడాను చెప్పవచ్చు.
0: దిస్ ఆల్సో మే బి కంపేర్డ్ టు ప్రావాహిక సత్యం ఆర్
1: ఇది సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరము అనేటువంటిది కూడాను గుర్తించాలి.
0: దిస్ పర్టికులర్ ఓషన్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్ లైక్ జాయ్ అండ్ సారో.
1: ఎప్పుడు సుఖము లభిస్తుందో ఎప్పుడు కష్టం వస్తుందో చెప్పుటకు వీలు కానిటువంటిది.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే వెన్ యూ విల్ బి గెటింగ్ జాయ్ అండ్ వెన్ యూ విల్ బి పుట్ టు సారో.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క బాధల చేతను దుఃఖముల చేతను కష్టముల చేతను కృంగిపోతున్నటువంటి మానవులకు సులభమైన మార్గము అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే.
0: Therefore, the easiest and the best method in this particular life of sagara, where you are coming across various crocodiles, the best method is to see unity in diversity.
1: Swasariri swayam jyotihi annittu. Anni shariramulu yandu kudanu ee aatma swaroopudu prakashistu unnadanukunte satyanni drudhanga manam vishwasinchali.
0: We have to firmly believe that this particular principle of God in the form of self-effulgent flame has been residing in every body and in every human being.
1: ఈ విధమైనటువంటి యొక్క అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా ద్వేషించడానికి మనము ప్రయత్నించము.
0: Once we recognize this particular thing, that God is dwelling in everyone, unity in diversity is recognized, then we would not be able to hate any person.
1: ఈ విధంగా మనం మొట్టమొదట పూజలు వ్రతములు భజనలు యోగములు ఇత్యాది సత్కర్మలు ఆచరించుటకు పూర్వమే దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం యొక్క ఏకత్వాన్ని మనం విచారించినప్పుడు ఈ సమస్త సాధనలు కూడాను సమస్త యొక్క క్రియలు కూడాను కేవలము ఒక అల్పస్థితిలో మనకు గోచరిస్తాయి.
0: ఆల్ దీస్ యాక్ట్స్ లైక్ వర్షిప్ భజన్ ఎట్సెట్రా విల్ బి లుకింగ్ వెరీ స్మాల్ వన్స్ వీ రికగ్నైజ్ బిఫోర్ వీ గో టు దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ దట్ గాడ్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: అజ్ఞాన స్థితి అంటే ఈ విధమైనటువంటి యొక్క శ్రవణం, కీర్తనం, విష్ణుశ్రవణం, పాదసేవనం, వందనం, మర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదం, ఈ నవవిధ మార్గములు కూడాను మనకు కొంత ఆధారంగా కనిపిస్తాయి.
0: ఓన్లీ వెన్ వీఆర్ స్లైట్లీ ఇగ్నోరెంట్ వీ విల్ బి జస్ట్ ఫీలింగ్ దట్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, లైక్ ది 9 టైప్స్ ఆఫ్ డివోషన్, లిసనింగ్ టు ది లార్డ్స్ నేమ్స్ అండ్ సింగింగ్ లార్డ్స్ నేమ్స్ అండ్ డూయింగ్ హిస్ సర్వీస్ ఎట్సెట్రా.
1: ఈత వచ్చేంత వరకు మనకు ఒక మునగబెండ్లు లేక టైర్స్, ట్యూబ్స్ ఇలాంటివి మనకు కొంత సహాయకారిగా ఉంటాయి.
0: అంటిల్ యూ హ్యావ్ మాస్టర్డ్ స్విమ్మింగ్ ఆర్ లెర్న్ స్విమ్మింగ్, దెర్ ఇస్ అ నీడ్ ఫర్ ఎయిడ్స్ విచ్ కెన్ హెల్ప్ యూ ఇన్ లెర్నింగ్ స్విమ్మింగ్.
1: ఈత నేర్చుకున్న తర్వాత ఈ యొక్క సహాయ కర్మలు, సహాయ క్రియలు, ఈ సహాయ పదార్థములు మనకి ఏమాత్రం కూడా అవసరం ఉండదు.
0: వన్స్ యూ లెర్న్ స్విమ్మింగ్ ది ఎయిడ్స్ విల్ బి ఆఫ్ నో యూస్ టు యూ.
1: అదే విధముగాని గీత మనకు అర్థమయ్యేంత వరకు ఈ విధమైనటువంటి సాధనలు మనకు కొంత అవసరమే.
0: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ రిచువల్స్ ఆర్ నెసరీ అంటిల్ ప్రాబబ్లీ వీ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ గీత.
1: గీత యొక్క పవిత్రమైనటువంటి రసస్వరూపాన్ని మనం గుర్తించుకున్న తర్వాత ఈ యొక్క ప్రక్రియలన్నీ కూడాను మనకు కేవలం నిరుపయోగముగా గోచరిస్తాయి.
0: వన్స్ వీ అండర్స్టాండ్ ద స్వీట్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఇట్సెల్ఫ్, ఆల్ దీస్ రిచువల్స్ విల్ బి లుకింగ్ వెరీ ట్రివియల్.
1: భక్తి యోగములో భక్తుని యొక్క గుణగణములు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చింది.
0: ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్ భక్తి యోగ ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ ది ఫీచర్స్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: ఈ ఆరు విధములైనటువంటి అర్హత్ వర్గములు సాధించమని కూడా బోధించింది.
0: ఇట్ హెస్ ఆల్సో టాట్ దట్ యూ హ్యావ్ టు కంట్రోల్ ది 6 టైప్స్ ఆఫ్ ఎనిమీస్.
1: చెప్పుట సులభం, చేయుట కష్టం.
0: ఇట్ ఈస్ ఈజియర్ సెడ్ దాన్ డన్.
1: అయితే ఎప్పుడు ఇది సులభం అవుతుంది? అన్ని ఇంద్రియములు ఎందు కూడాను ఉండినటువంటి వాడు ఒక్క రసస్వరూపుడైనటువంటి యొక్క భగవంతుడే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వెన్ వుడ్ ఇట్ బికమ్ ఈజీ అండ్ సింపుల్ వన్స్ యూ రికగ్నైజ్ దాట్ ది సేమ్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఆల్ దీస్ 5 సెన్సెస్ అండ్ హీఈస్ ఓన్లీ యాక్టివేటింగ్.
1: ఈ సమత్వాన్ని గుర్తించక పూర్వము ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది కేవలము ఒక అసంతృప్తిగానే ఉంటుంటుంది.
0: బిఫోర్ వి రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాట్ ఎవర్ అదర్ థింగ్స్ విచ్ యూ మే డూ దే విల్ నాట్ బి గివింగ్ అ సాటిస్ఫాక్షన్.
1: నోటిలో ఉప్పు నుంచుకొని ఎంత మధురమైనటువంటి పానీయమును మనం గురోలిపినప్పటికీ ఇవి ఉప్పగానే ఉంటుంటాయి, కానీ ఇవి దాని స్వస్వరూపమైనటువంటి ఒక రుచిని మనకు అందించవు.
0: కీపింగ్ సాల్ట్ ఇన్ ద మౌత్ వాట్ ఎవర్ స్వీట్ జ్యూస్ యూ ట్రై టు స్వాలో యూ విల్ నాట్ బి గెటింగ్ ది రియల్ స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్ బట్ యుల్ బి గెటింగ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ది సాల్ట్ ఆల్సో.
1: మొదలు మన నోటి అందినటువంటి ఉప్పును పారవేయాలి, దీన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి.
0: We have to spit the salt from our mouth, wash it well, and then we'll have to taste.
1: దాని తరువాత ఈ మధుర పదార్థాన్ని నీవు గ్రోలు, నీకు మధురాన్ని అందిస్తుంది.
0: ఆఫ్టర్ దాట్ యూ టేక్ దిస్ స్వీట్ జ్యూస్ యూ విల్ ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్.
1: మన దేహమునందు ఇమిడి ఉండినటువంటి ఈ క్రోధము, ద్వేషము, అసూయ, స్వార్థము, అహంకారము ఇత్యాది దుర్గుణములను ఈనాడు మనము దూరం చేయటము ఆనాడే సత్యము, ప్రేమ, కరుణ, దయ, ఓర్పు ఇత్యాది పవిత్రమైనటువంటి గుణముల యొక్క రసమును, పవిత్రతను మనం అనుభవించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ రిమూవ్ ఫ్రమ్ అవర్ బాడీ విచార్ బికమ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బాడీ సచ్ యాజ్ హేట్రెడ్, జెలసీ, ఎన్వీ అండ్ anger etc, you would not be able to enjoy the sweetness of peace, love and tranquility,
1: compassion
0: love etc.
1: kanuka mottamota bhakti ee bhakti aneetundi vishayam lopala kevalam manavuni yokka vishayam emito bhakti ante deeni swaroopa swabhavam emito gurtinchadaniki prayatninchali.
0: In the very first place we should try to understand what devotion really means and what are the characteristics of and the limitations of man.
1: Bhagavantuni pai gala anuraktiye bhakti.
0: Bhakti, devotion refers to the love of the Lord.
1: భగవంతునిపై గల అనురక్తి భక్తి అని చెప్పుకోవటం పెద్ద వాక్యంగా ఉంటుంది.
0: డిస్క్రైబింగ్ డివోషన్ యాజ్ లవ్ ఫర్ ద లార్డ్ లుక్స్ లైక్ ఎ వెరీ బిగ్.
1: కనుక భగవంతుని ఎందుండేటువంటి యొక్క బకారం అనేటువంటి జీవ శక్తిని, అనురక్తి ఎందుకున్నటువంటి యొక్క కృతి అనేటువంటి జీవశక్తిని, రెండింటినీ చేర్చి భక్తి అని సులభంగా చెప్తూ వచ్చారు.
0: ఇన్ ది వర్డ్ డివోషన్ ద ఈక్వల్ ఇన్ సంస్క్రిట్ వర్డ్ భక్తి దర్ ఇస్ భ విచ్ ఈస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద లార్డ్ అండ్ క్రి అనురక్తి అండ్ ద లవ్ విచ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఏ డివోటీ. ఇఫ్ దీస్ టు ది క్యారెక్టరిస్టిక్ లార్డ్
1: భక్తిని మాత్రమే మనం పోషించుకుంటూ పోయినప్పటికీ సోయినప్పుడు శక్తి, రక్తి, విరక్తి, ముక్తి, అనురక్తి అన్ని కూడా మనకు ప్రాప్తిస్తాయి.
0: వన్స్ వీ కల్టివేట్ డివోషన్ వీ గెట్ ది కెపాసిటీ, వీ గెట్ ది కెపాసిటీ టు సాక్రిఫైస్, వీ గెట్ ది లవ్ అండ్ వీ గెట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నెసరీ యాడెడ్ ఇన్ టు అస్.
1: మానవునికి అనురక్తి అనేటువంటిది ప్రాణం వంటి.
0: లవ్ మే బి కంపేర్డ్ టు ద లైఫ్ బ్రెత్ ఆఫ్ మ్యాన్.
1: యాజ్ఞవల్ కూడా చెప్పినట్టుగా ఎవరు ఎవరిని ప్రేమించినప్పటికీ తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు కానీ పరువ నిమిత్తము కాదు అనేటువంటి సత్యము మనకు అర్థమవుతుంది.
0: యాజ్ఞవల్క హస్ టోల్డ్ దట్ హూ ఎవర్ ఈజ్ లవింగ్ హీఈస్ లవింగ్ ఫర్ హింసెల్ఫ్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్.
1: మానవుడు ఈ భవమునందు భవరోగమునకు గురి అయ్యాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ హ్యాస్ డెవలప్డ్ ది డిసీజ్ ఆఫ్ భవరోగ.
1: ప్రతి ఒక్కటి కూడాను మనకు రోగమే కాని భోగము కాదు.
0: ఆల్ దట్ వి సీ ఇన్ లైఫ్ ఈజ్ మోర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ డిసీజ్ రాదర్ దాన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
1: మనకు ఆకలి అనేటువంటి ఒక రోగము ప్రారంభమైంది.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ది డిసీజ్ ఆఫ్ హంగర్.
1: ఈ ఆకలి అనేటువంటి రోగమునకు అన్నమే దీనికి ఔషధము.
0: ఫుడ్ ఈజ్ ది మెడిసిన్ ఫార్ ద డిసీజ్ ఆఫ్ హంగర్.
1: ఈ అన్నం అనేటువంటిది మనము దీనికి అందించినప్పుడు ఈ ఆకలి అనేటువంటి రోగం నివారణ అవుతుంది.
0: వెన్ వీ గివ్ ది మెడిసిన్ ఆఫ్ ఫుడ్ ఫర్ దిస్ డిసీజ్ ఆఫ్ హంగర్ దిస్ డిసీజ్ డిసపియర్స్.
1: ఇది కేవలం భోగమని మనం భావిస్తున్నాము.
0: వీ థింక్ దట్ దిస్ ఈజ్ రియలీ అన్ ఎంజాయ్మెంట్.
1: పంచభక్ష పరమానములతో కూడినటువంటి ఆహారం భుజించటము మహాభోగమని భావిస్తున్నాము.
0: Eating highly delicious variety of food, we consider that as a very big enjoyment.
1: Kaadu, kaadu. Ini rogamulaku aushadame.
0: But it is not true. It is
1: konni aushadamulu aneka vidhamainatundi okka aushadamulu mix chesi dani bhujistuntaru.
0: Sometimes medicines are in the form of a mixture which contains
1: oka aakali aneetundi okka ee rogamulaku pancha bhaksha paramannamulu ivanni kudanu oka mixture ga teeskoni bhujinchavalsi vastundi.
0: For this disease of hunger, we get a mixture of a different variety, tasty types of food. But there is only a medicine.
1: Daham.
0: Thirst.
1: Idi kudanu oka rogam.
0: This is also a disease.
1: Deeniki challani paniyam andinchinappudu ee rogam nivarana avutundi.
0: When you give cold drink, this disease is cured.
1: Idhe vidhamugane ee aishat vargamulu kama krodha roga moha madmatsyamulu ivanni kudanu manavuni aavarinchinatunte rogamule.
0: In the same way, these six enemies of man like lust, anger, hatred and egoism,
1: ee vidhamainatunte rogamulaku aa vidhamainatunte charyale aushadamuluga untunnayi.
0: For all these diseases also, there are different activities which become medicine.
1: కనుక మానవుడు భోగమును అనుభవిస్తున్నానని విర్రవీగుతున్నాడే కాని ఇవి మానవుని ఉద్ధరించేటువంటి యొక్క భోగములు కాదు.
0: Man has been thinking wrongly that he is enjoying different types of...
1: ఇది రోగముల చేత పీడింపబడేటువంటి యొక్క వ్యాధి.
0: He has been teased by a number of diseases.
1: కనుకనే ఈ సత్యాన్ని మనం గుర్తించి దేశుని గుర్తించేంత వరకు దేశం యొక్క భద్రతను మనం చూసుకోవాలి.
0: దేర్ఫోర్ అంటిల్ యు రికగ్నైజ్ ద రెసిడెంట్ ఆఫ్ దిస్ బాడీ హూ ఇస్ గాడ్, వి హావ్ టు బి ఎ లిటిల్ కేర్ఫుల్. అండ్
1: సమస్త సాధనలు కూడాను ఈ దేహం ద్వారానే మనం కలుపుతూ ఉన్నాం.
0: ఆల్ ది సాధనాస్ హావ్ బీన్ డన్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ బాడీ.
1: సమస్త విషయములు కూడాను దేహం ద్వారానే తెలుసుకుంటున్నాము.
0: ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వి హావ్ బీన్ లెర్నింగ్ ఓన్లీ త్రూ ద బాడీ.
1: దైవత్వం యొక్క విశిష్టతను కూడాను దేహం ద్వారానే గుర్తిస్తూ ఉన్నాము.
0: ద ఎక్స్ట్రాడినరీ స్పెషాలిటీ ఆఫ్ గాడ్ ఇస్ ఆల్సో బీయింగ్ లెర్న్డ్ త్రూ బాడీ.
1: దేహమును ఆధారం చేసుకుని దేహిని మనము చూడడానికి ప్రయత్నించాలి.
0: టేకింగ్ బాడీ ఎట్ ద బేసిస్ వి హావ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు సీ ద లార్డ్ ఇన్సైడ్ ఇట్.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహముందే.
0: ఇఫ్ యూ థింక్ ఆఫ్ గాడ్, హీఈస్ నాట్ ఇన్ సమ్ అదర్ వరల్డ్, హీఈస్ యాక్చువల్లీ రిసైడింగ్ ఇన్ సైడ్ ద బాడీ ఇట్ సెల్ఫ్.
1: పాపమనగా వేరు, పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
0: Sin doesn't exist in some world far away. It depends upon the action that you do.
1: పాపం కాని పుణ్యం కాని మానవుని యొక్క దేహం యొక్క క్రియల చేతనే ఏర్పడుతూ ఉండాలి.
0: మెరిట్ ఆర్ డిమెరిట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై విత్ హెల్ప్ ఆఫ్ ది బాడీ.
1: కనుకనే ఈ దేహం అనేటువంటి చట్రము లోపల మనం వెతికి వెతికి వెతికి ఈ విధమైన దేహిని మనం గుర్తించాలి.
0: We have to make an incessant search and a serious search and find God's knowledge about it.
1: Seek, seek, and it shall be found.
0: It is said, seek, seek, and you will find it. It shall be found.
1: Manam vetiki vetiki vetiki vetiki danilo praveshinchinappude andulo aa swaroopanni manam darshistamu.
0: If you seek for it inside the body with all earnestness, you will be able to find it.
1: Aneka padartham unnatundi gadilo kodunu mana praveshinchi vetikinappude manaku kavalsina padartham chikkutundi.
0: For example, if you go to a room where a number of articles are kept, only when you search you will be able to get the article which you want.
1: Vetakaka puramu manaku kavalsina padarthamu labhinchadu.
0: Without searching you will not get the article which you want.
1: తలుపు తట్టినప్పుడు లోపల ఉన్న యజమానుడు తలుపు తెరుస్తాడు.
0: ఓన్లీ వెన్ యూ నాక్ అట్ ద డోర్ ది ఇన్సైడ్ మాస్టర్ విల్ ఓపెన్ ఇట్.
1: అడిగినప్పుడే అమ్మాయి నా బువ్వ పెడుతుంది.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మదర్, ఓన్లీ వెన్ యూ ఆస్క్ షీ సర్వ్స్ యూ ఫుడ్.
1: కనుక మనం అడగాలి అడగాలి, తలుపు తట్టాలి తట్టాలి, మన లోపల వెతకాలి వెతకాలి.
0: దేర్ ఫోర్ యూ నాట్ ఆస్క్ అండ్ ఆస్క్, నాక్ అట్ ద డోర్ అండ్ నాక్, అండ్ దెన్ యూ నాట్ సర్చ్ అండ్ సర్చ్, సీక్ అండ్ సీక్.
1: మనము తడుతున్నాం ఇప్పుడు తలుపులు. ఏ తలుపును దొరుకుతున్నాం విచారించుకోవాలి.
0: యూ హ్యావ్ టు జస్ట్ సర్చ్ అండ్ ఫైండ్ అవుట్ విచ్ పర్టికులర్ డోర్ ఆర్ యూ నాట్.
1: మోక్ష తలుపులు తెరుతున్నామా, బంధన తలుపులు తెరుతున్నామా?
0: వెదర్ యూ ఆర్ నాకింగ్ అట్ ద డోర్ ఆఫ్ లిబరేషన్ ఆర్ నాకింగ్ అట్ ద డోర్ ఆఫ్ అటాచ్మెంట్ యూ హ్యావ్ టు సర్చ్.
1: కేవలము దైవము నివసించేటువంటి తలుపులను మనం తట్టడం లేదు.
0: We have not been knocking at the door where God is residing inside.
1: దయ్యాలు నివసించేటువంటి తలుపులను మనం తడుతున్నాం.
0: We are knocking at the door where the devils are dwelling.
1: ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాము?
0: Whom are we approaching and taking shelter in?
1: ఆదర్శము చేత, అనురాగము చేత, అనురక్తి చేత మన పొట్టను చూచి ఇంత పచ్చడి అన్నం పెట్టేటువంటి జగన్మాత అయినటువంటి దైవం యొక్క దీనిని ఆశ్రయిస్తున్నామా, అడుగుతున్నామా? లేక దయ్యాలను మనం ప్రార్థిస్తున్నామా, అల్పులను ప్రార్థిస్తున్నామా అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We have to recognize the truth whether we are asking the most merciful and a person who is holding his own life as an example, the mother of the universe, are we asking for food with her or are we asking the food with the devil who is merciless?
1: దైవాన్ని దర్శిస్తున్నాము.
0: We are looking at the Lord.
1: కానీ దైవత్వాన్ని ప్రార్థించడం లేదు.
0: But we are not asking the divinity itself.
1: మనం దైవాన్ని కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహాలను ప్రార్థిస్తున్నాము.
0: We are praying to God, no doubt, but we are asking for the worldly things.
1: కల్పవృక్షం దగ్గరికి వెళ్లి కేవలం కాఫీ పొడిని ఆశ్రయిస్తున్నాము.
0: We are going to wish fulfilling tree and asking for meaningless coffee powder.
1: కాదు కాదు, కల్పవృక్షం దగ్గర, కల్పతరువు దగ్గర మనము ఒక విధమైనటువంటి యొక్క జీవితమును సార్థకంగా ఉంచుకునేటువంటి పరతత్వాన్ని మనం ప్రార్థించి అందించుకోవాలి.
0: We have to pray for the principle which is transcendental to be given before the wish fulfilling tree.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మొట్టమొదట ఆధ్యాత్మిక మార్గంలో గుర్తించినప్పుడే మన భక్తి ప్రపత్తులు కూడా అభివృద్ది అవటకు ఎంతైనా అవకాశం ఉంటుంది.
0: Our devotion will go on increasing and progressing only when we recognize some of these principles and then proceed.
1: కనుక మొట్టమొదట దైవము దైవము అనేటువంటి వాడు మన దేహం దేహమునందే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్ అవర్ ఓన్ బాడీ.
1: ఈ దేహమునందు ఉండినటువంటి యొక్క దైవత్వం వెతకాలనుకున్నప్పుడు మన దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ అండ్ సీక్ ద లార్డ్ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్, వీ హ్యావ్ టు మేక్ అవర్ విజన్ ఇంట్రావర్ట్.
1: ఆ దైవం కోసం మనం ఏ రీతిగా మనం ఆరాటపడాలి?
0: అండ్ ఇన్ వాట్ వే షుడ్ వి ఆస్పైర్ ఫర్ ది లార్డ్?
1: మందలో మరిగిన మాటకై లేదూడా అంబా అంబా అని అరచినట్లు.
0: ఇట్ ఈస్ ఇన్ ది వే దాట్ ఎ చైల్డ్ విల్ బి క్రయింగ్ మోస్ట్ హార్ట్లీ ఫర్ ద మదర్ విచ్ హెస్ గోన్ అలాంగ్ విత్ ద హెర్డ్ ఆఫ్ కౌస్.
1: భర్త వాసిన కాంత విరహ వేదన సొక్కి మూల మూలల దాగి మూలిగినట్టు.
0: లైక్ ఏ చేస్ట్ వుమన్ హూ హ్యావ్ లాస్ట్ హర్ హస్బెండ్ అండ్ హూ క్రైస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది సఫరింగ్.
1: ఆకలి చేతను అల్లాడుచున్నట్టి నిరుపేద అక్షంకు అడిగినట్లు.
0: లైక్ ఎ పర్సన్ హూ ఇస్ హంగ్రీ హూ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ ది పైన్స్ ఆఫ్ హంగర్ ఆస్కింగ్.
1: బిడ్డలు లేకను అల్లాడుచున్నట్టి ఆవేదన పడుతున్నటువంటి వానికి ఒక్క సుపుత్రుడు కావాలని హృదయపూర్వకంగా ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ రీతిగా ప్రార్థిస్తూ రావాలి.
0: ఇన్ ది సేమ్ వే ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ చిల్డ్రన్ విల్ బి ఆస్పైరింగ్ ఫర్ ఎ చైల్డ్ అండ్ ప్రేయింగ్ ఫర్ ఎ చైల్డ్ విత్ ద గాడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్ విల్ హావ్
1: ఆర్టుడై
0: విత్ ఎ ఫుల్ ఆఫ్ డివోషన్
1: తాదాత్మ్య తత్వాన్ని అనుభవిస్తూ
0: ఫీలింగ్ వన్ సెల్ఫ్ విత్ ద లార్డ్ అండ్ ప్రేయింగ్
1: దైవత్వంలో ఏకం కావడానికి తగినటువంటి పరితాపమును పొందాలి.
0: ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద లార్డ్ హీ హస్ టు జస్ట్ ప్రే ఫర్ హిమ్.
1: కానీ ఈనాటి మన ప్రార్థనలంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబర సంబంధమైన ప్రార్థనలుగా గోచరిస్తూ ఉన్నాయి.
0: బట్ ఆల్ అవర్ ప్రేయర్స్ టుడే ఆర్ ఓన్లీ పాంపస్.
1: మనసు నందు ఒకటి, మాట నందు మరొకటి.
0: ఇన్సైడ్ ది మైండ్ వన్ థింగ్ అండ్ ఇన్ ద వరల్డ్ ఎ డిఫరెంట్ థింగ్.
1: మనోమాటలు రెండు కూడా ఏకమైనప్పుడే ఇది ప్రార్థనగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ యూ సింక్రనైజ్ ది థాట్ ఇన్ యువర్ మైండ్ అండ్ ద వర్డ్ ఇన్ యువర్ మౌత్ ఇట్ బికమ్స్ ప్రేయర్.
1: మనోమాటలు క్రియారూపంలో చేర్చినప్పుడే ఇది పూజగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ యూ పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్ ఇట్ బికమ్స్ వర్షిప్.
1: మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తుడుగా మారిపోతాడు.
0: ఓన్లీ వెన్ యూ అచీవ్ యూనిటీ ఇన్ వర్డ్ యాక్షన్ అండ్ ఆల్సో థాట్ యూ బికమ్.
1: కనుకనే మనస్సేకం వచస్సేకం కమ్మన్యేకం మహాత్మనం అన్నారు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ ది సేమ్ థింగ్ ఇన్ ద థాట్ సేమ్ థింగ్ ఇన్ ద వర్డ్ అండ్ సేమ్ థింగ్ ఇన్
1: అయితే ఈనాడు మనము ఈ మూడింటి యొక్క ఏకత్వమును ఆచరిస్తున్నామా అనుభవిస్తున్నామా?
0: టుడే విల్ హ్యావ్ టు వెరిఫై వెదర్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ పర్టికులర్ పార్ట్.
1: మనసు ఒకవైపున మాట మరొకటిగాను క్రియ మూడవదిగాను మనం ఆచరిస్తున్నాము.
0: థాట్ వర్డ్ అండ్ డీడ్ ఆర్ గోయింగ్ ఇన్ త్రీ డిఫరెంట్ డైరెక్షన్స్ బట్ దేర్ ఇస్ నో యూనిటీ బిట్వీన్ దెమ్.
1: కనుకనే మనం ఈనాడు మహాత్ములుగా మారటం లేదు.
0: దేర్ ఫోర్ వీఆర్ నాట్ బికమింగ్ మహాత్మా దీస్ డేస్.
1: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మన్ అన్యత్ దురాత్మనం.
0: Thought is different, word is different, action is different. This is the characteristic of a bad fellow and a duratma.
1: Kanuka, ee vidhamainatundi action anta kudanu daivam daggara chellavu.
0: All these things will not work with God.
1: Yat bhavam tad bhavatihi ani yakti tattvamo atti phalitamu untuntadi.
0: Your thoughts will bring you the results.
1: Yakti pindyo atti rotte.
0: The size of the cake depends upon the quantity of
1: flour. Yet tindo atti trepu.
0: Your hiccup depends upon the food that has just taken.
1: Yet bhavamo atti bahyam.
0: And whatever you are feeling is reflected in the way that you talk.
1: Kanuka manamu bhavamunu parisuddhama gaadinchukuneetundi prayatnamunaku mottamota manamu mundanje veyyali.
0: In the very first place, therefore, we have to try to purify our own feelings.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనుగా మనం తీర్చిదిద్దుకోవాలి.
0: మేక్ అవర్ లవ్ ప్యూర్.
1: క్షమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. క్షమ
0: వీ హావ్ టు జస్ట్ డెవలప్ ఫర్ దేర్.
1: క్షమకు మించినటువంటిది మన మరొకటి జగత్తులో లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఫర్దరెన్స్.
1: క్షమ సత్యము.
0: ఫర్దరెన్స్ ఇస్ ట్రూ.
1: క్షమ ధర్మము.
0: ఇట్ ఈస్ రైషియస్నెస్.
1: క్షమ వేదము.
0: ఇట్ ఈస్ వేద.
1: క్షమ అహింస.
0: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్.
1: క్షమ సర్వము.
0: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్.
1: క్షమ సంతోషము.
0: ఇట్ ఈస్ హ్యాపీనెస్.
1: క్షమ దయా.
0: ఇట్ ఈస్ కంపాషన్.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందున్నాడు.
0: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ ఇట్ ఈస్ సెడ్.
1: ఈ క్షమత్వాన్ని మనము అనగా ఓపిక అనగా ఓరిమి
0: పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్
1: ఈ ఓరుపుని మనం సాధించినప్పుడే దైవాన్ని సాధించిన వారం అవుతాం.
0: ఓన్లీ వెన్ హ్యావ్ పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్ విల్ బి ఏబుల్ టు
1: ప్రతి చిన్న విషయమునకు కూడాను మనం టెన్షన్ టెంపర్ ఒక విధమైనటువంటి యొక్క ఆవేదన ఆవేశమును కూడాను మనం చేసుకుంటున్నాం అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ వి లూజ్ టెంపర్ అండ్ వి గెట్ ఇంటు టెన్షన్.
1: ఈ ఆవేశము చాలా ప్రమాదం.
0: This anger is rather dangerous.
1: ఈ ఆవేశము మానవుని యొక్క జీవితమునే క్షీణింప చేస్తుంది.
0: This anger is going to ruin the very life of man.
1: కోపము కలిగిన వానికి ఏ పనియు ఫలింపకుండు. ఎగ్గును వెలుగు పాపపు పనులను చేయచు చీ సొమ్మ నిపించుకున్నట చేకూరుచుమి.
0: A person who suffers from anger will not be able to achieve anything at all. He will only be looked upon with a disgust and no one would like him.
1: Inte kaadu ee kopam valla tana kalivi bhanga puchunu.
0: Not merely that, he would lose his own wealth also.
1: Tanakundara gauravamu daddamu seyunu.
0: All the honor that he enjoys will be burnt to ashes.
1: Tana varala keda seyunu.
0: And it will bring separation from the people who are near and
1: dear. Jannaku kopam valla sarvamu chedugunu.
0: On account of anger, people will lose everything.
1: Kanukani, ee kopa tapa ishya dasoya dambamulanu arikatte nimittamai Bhagavad Gita yandu భక్తి యోగమునందు ప్రేమ తత్వాన్ని అభివృద్ధి పరచుకోమని పదే పదే ప్రబోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: దేర్ఫోర్ ఇన్ భగవద్గీత కృష్ణ హాస్ బీన్ టీచింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ ది నీడ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ ఇట్ బికాస్ దిస్ పర్టికులర్ హేట్రేట్ జలసీ అండ్ సచ్ అదర్ బ్యాడ్ ట్రేట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ హార్మ్ఫుల్.
1: ప్రేమ ద్వేషాన్ని ఎరుగదు.
0: లవ్ డస్ నాట్ నో
1: ప్రేమ స్వార్థానికి ప్రవేశమివ్వదు.
0: లవ్ డస్ నాట్ అలౌ సెల్ఫిష్నెస్ టు ఎంటర్.
1: ప్రేమ ఎవరిని ఆశ్రయించదు.
0: లవ్ డస్ నాట్ టేక్ షెల్టర్ ఇన్.
1: ప్రేమ నిరంతరము ఇచ్చుటే గాని పుచ్చుకుంటూ ఉండదు.
0: లవ్ నోస్ ఓన్లీ గివింగ్ అండ్ డస్ నాట్ నో రిసీవింగ్.
1: కనుకని ఈ ప్రేమ తత్వమే దైవత్వం.
0: దేర్ఫోర్ లవ్ ఈజ్ గాడ్.
1: అట్టి దైవత్వాన్ని మనం పొందవలనన్నా తిరిగి దైవ గుణములు మనలో అభివృద్ధి కావాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ లవ్ అండ్ యూ వాంట్ టు అక్వైర్ గాడ్ విల్ హావ్ టు డెవలప్ దిస్ పర్టికులర్.
1: పుట్టిన చంద్రుణ్ణి మనం చూడాలనుకున్నప్పుడు ఒక టార్చ్ లైటో లేక అరికండెంటను లేకపోతే పెట్టమాక్స్ లైటో మనకు అక్కర్లేదు. చంద్రుడి యొక్క వెలుతురు ఆధారంతోనే చంద్రుడు చూడాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ మూన్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ఎ టార్చ్ లైట్ ఆర్ సమ్ క్యాండిల్ లైట్ ఎట్సెట్రా. ఇన్ ది లైట్ ఆఫ్ మూన్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు సీ మూన్.
1: కనుక దైవాన్ని మనం పొందవలనంటే దైవం ప్రేమ స్వరూపుడు.
0: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ అండ్ రీచ్ గాడ్ గాడ్ ఈజ్ ది వెరీ ఎంబోడీ.
1: ప్రేమ స్వరూపుణ్ణి పొందాలనుకుంటే ప్రేమ ఆధారంతోనే పొందొచ్చును. కానీ జప తప ధ్యాన ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు.
0: ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ లవ్ యూ కెన్ రీచ్ గాడ్ బికాస్ ఈజ్ ది వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్. దర్ ఇస్ నో నీడ్ ఫర్
1: ఈ ప్రేమ పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు మనకు ఈ సాధన అవసరం.
0: బట్ దర్ ఇస్ నీడ్ ఫర్ దీస్ సాధనాస్ లైక్ జప తప ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ లవ్ బికమ్స్.
1: చంద్రుడు మంచిగా ప్రకాశిస్తూ ఉండినప్పటికీ మనం కన్నులు మూసుకుంటే చంద్రుడు మాత్రం ఏ రీతిగా కనిపించగలడు?
0: ఈవెన్ ఇఫ్ మూన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ హిమ్ ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్.
1: కనుక జపము తపము ధ్యానము భజన ఇత్యాది సత్కర్మ అన్ని కూడాను మన దృష్టిని వికసింపచేస్తుంది, దృష్టిని ప్రసరింపచేస్తుంది.
0: ది గుడ్ యాక్ట్స్ లైక్ జప తప ధ్యాన ఎట్సెట్రా will make your will open your eyes and make your vision clear so that you'll be able to enjoy and see the Lord.
1: Karuka ee vidhamaina sadhanalu pavitramaina prabodhalu manam kontha varaku aalakinchi daani artham chesukoni aacharane yandu unchinappude manamu dhanyulam avutamane kunti satyanni ee naadu meeru gurtinchali.
0: Today we have to recognize that only when we listen to such great words and only when we understand them clearly and only when we practice them we'll be able to reach that goal.
1: ఈ విధంగా నిత్యము ఏదో ఒక గంటైనా కూడాను ఈ పవిత్రమైన కాలమును సార్థకంగా గావించుకోవటం చేత కాయం కూడాను ధన్యమవుతుంది, పుణ్యమును పోగు చేసుకున్న వారమవుతాము అనేటువంటి ఒక సద్భావం చేత సద్హృదయులైపోయి ఇలాంటి అవకాశాన్ని మీరు దుర్వినియోగపరచుకోకుండా తగినటువంటి వ్యక్తిగా మీరు అనుభవించి ఆనందించి మీరు ధన్యులు కావాలని నేను ఆశిస్తున్నాను.
0: Swami has been providing this opportunity at least for 1 hour. We can use our time in the right way and thus get the benefit out of this.
2: That was the 5th discourse in a series of 34 discourses on Gita, Bhagavan delivered in 1984. In this discourse, which was delivered on 6th August 1984, Bhagavan showed us how seeing God within oneself is superior to any other form of external worship. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమ స్వరూపులాల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివుడే దేవుడు, శివుడే జీవుడు, జీవుడే శివుడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే నిజమైన జ్ఞాని.
1: Shiva is God, God is Shiva. The individual is divine, divine is the individual. The unity of the two, the individual and the divine, is realized by the one of wisdom.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: manavattvamu చాలా దుర్లభమైనటువంటిది.
1: The human life is very rare.
0: ఈ మానవత్వంలో దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ఇమిడి ఉన్నది?
1: How the divinity is latent in humanity.
0: మదాత్మ, సర్వభూతాంతరాత్మ, ఇదియే దీనికి ప్రమాణం. నా ఎందున్నటువంటి ఆత్మనే సర్వుల ఎందు కూడాను ఉన్నటువంటిది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపించినటువంటిది ఏకత్వ భావం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే, ద స్పిరిట్ ఇన్ మీ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ వన్.
0: మానవత్వంనందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఒక్క మానవుడికి మాత్రమే సరైన అధికారం ఉన్నది.
1: ఇస్ ఓన్లీ మ్యాన్ ఎండోర్డ్ విత్ దిస్ అథారిటీ టు రియలైజ్ ద డివినిటీ విత్ హిమ్.
0: మానవుని యందు పంచకోశములు కలవు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఫైవ్ షీట్స్.
0: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ.
1: దర్ ఫైవ్ షీట్స్, ద షీట్ ఆఫ్ ఫుడ్, ద షీట్ ఆఫ్ లైఫ్, the sheath of mind, the sheath of wisdom, and the sheath of bliss.
0: నాలుగవది అయినటువంటి విజ్ఞానమయమును గుర్తించేటువంటి వారు ఒక్క మానవుడు తప్ప అన్య జీవులకు ఇది అర్థం కాదు.
1: The other creatures, living beings, cannot understand the fourth one, the sheath of wisdom, excepting man.
0: కనుకనే మానవుడు చాలా అధికుడు.
1: And hence human being excels all the living beings.
0: సర్వలు ఎందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించడము, మానవుని ఎందు ఉన్నటువంటి జ్ఞానతత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించడం, ఇది మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం కాక మరి ఏమిటి?
1: ద అబిలిటీ టు నో ద డివినిటీ విత్ ఇన్ అండ్ ద కెపాసిటీ టు అక్వైర్ విజ్డమ్ అండ్ టు నో ద డివినిటీ విత్ ఇన్ ఆర్ ద టూ ఆఫ్ ది క్వాలిటీస్ దట్ మ్యాన్ ఈస్ ఎండోర్డ్ విత్, గిఫ్టెడ్ విత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుడే జీవుడు, జీవుడే దేవుడు అన్నట్టు దీనికి సరైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: ది ఇండివిజువల్ ఈస్ ద సోల్ ఆర్ ద స్పిరిట్ అండ్ ది స్పిరిట్ ఈస్ డివైన్, దిస్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ వేరీడ్ వేస్.
0: సర్వ జీవులు ఎందు ఉండినటువంటి ఒక మోహతత్వాన్ని మానవ ఎందు కూడా నిరూపిస్తూ వచ్చాడు.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ది స్పిరిట్ in all of the living beings is explained interpreted by man.
0: Aithe sarva jeevulu endukudunu moham aneetundi unnadi.
1: However, there is this attachment, moha, in all of the beings.
0: Kaani manavudu maatrame mohamunu chayamu gaavinchukoni mochamunu pondutu vachadu.
1: But it is only man who can just reduce his attachment, moha kshaya, and work for moksha or liberation.
0: కనుకనే మానవుడే దేవుడు.
1: అండ్ హెన్స్ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్ హింసెల్ఫ్.
0: ఇట్టి దైవత్వం అనేటువంటిది ఒక్కటి ఎందు కాదు, అనేకత్వంలో కూడాను దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: అండ్ దిస్ ఇన్ ఫ్యాక్ట్ ప్రూవ్స్ ద డివినిటీ ప్రజెంట్ ఇన్ ది మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ.
0: మాయకు సత్వ రజో తమో గుణములు మూడు మూలాధారము.
1: ఫర్ ది ఇల్యూజన్ the foundation happens to be the three attributes, the inertia, the emotion, and that of pious
0: mohamunaku ధనేశన దారేశన పుత్రేశన ఈ మూడు కూడాను మూలాధారము.
1: ఫర్ ఇల్యూజన్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఫౌండేషన్ హ్యాపెన్ టు బి ద అటాచ్మెంట్ టువర్డ్స్ మనీ ద వైఫ్ అండ్ ద ప్రోజెని.
0: రజోగుణ సాత్విక రత్నముడు కూడాను నిర్మూలము గావించుకున్న తర్వాత వాడు మానవుడు కాదు, మాయ తన దగ్గరే ఉండదు.
1: When once he transcends these three attributes, he will be distanced from this illusion and he is no longer a simple human being.
0: మానవుడు మాయ నుండి వేరు కావాలని తలంచినప్పుడు సాత్విక రజో తమో గుణములను దూరం చేసుకోవాలి.
1: If he wants to get away from this illusion or delusion, he should cut off the three attributes.
0: ఆ త్రిగుణములు ఉండినంత వరకు కూడాను మాయ అతన్ని వీడదు.
1: So long he is bound by the three attributes, he is drowned in illusion.
0: ఇంకా మోహమును ఏ రీతిగా మనము సంరక్షించుకోవాలి?
1: Well, how are we to get away from
0: మోహమును ఏ రీతిగా మనం త్యజించాలి?
1: How to give up this attachment?
0: ధనేశన ధారేశన పుత్రేశన ఈ మూడు రహితమైనటువంటి యొక్క మనసుకి ఈ యొక్క మోహం నిర్మూలమవుతుంది.
1: This attachment is due to these three factors of wealth, the wife, the family and the children.
0: కనుక మానవుని యందున్నటువంటి మాయాతత్వమును మానవుని యందున్నటువంటి మోహతత్వమును మనము నిర్మూలం గావించుకొని నిశ్చింతగా మనం బ్రతకాలనుకుంటే ఈ మూడింటిని మనం త్యజించాలి.
1: In order to cut off this illusion, in order to cut off this attachment and to be steady and pure and steady, we have to kill these three attributes.
0: Inka ataram charame vacha anindi Bhagavad
1: Gita
0: charinchu vaadini charinchaka nishtaramga undinatunte vaanni nene anindi.
1: Gita describes the divinity as one that is mobile and immobile.
0: Prati manavuni endu kudanu characharamulu rendu kudanu saakshatkaristu vachayi.
1: These two aspects of motility and immotility are present in all of the living creatures.
0: నీటిలో నింపినటువంటి కడవను కడవలోన నీరున్నది, కడవ వెలుపల నీరుంటాయి.
1: When once the earthen pot is sunk in water, you find water in the pot and around the pot.
0: కనుకని అంతర్తహిచ్చత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: And hence the principle of God is present inside and also outside.
0: అగ్నిలో కాల్చినటువంటి యొక్క ఇనుప ముక్కను లోపల వేడి ఉన్నది, బయట వేడి ఉన్నది.
1: When iron is kept in furnace, you find the heat inside and also outside the iron rod.
0: అదే విధంగానే మానవునికి వెలుపల మానవునికి లోపల సర్వత్రా కూడా ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
1: So the very same principle of divinity is present within and outside man.
0: ఇక్కడ కేవలం ప్రత్యేకించి రెండు స్థానములు కాదు.
1: హియర్ నాట్ టూ పొజిషన్స్.
0: అంతర్భావమునందు ఉన్నటువంటి ఆత్మతత్వమే బహిర్ముఖం నందు మనకు వెలుపుడుతుంటాయి.
1: ద ఇమ్మనెంట్ లేటెంట్ ద ఫీలింగ్ ఆఫ్ ద స్పిరిట్ రిఫ్లెక్ట్స్ అవుట్ సైడ్.
0: దీనిని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ భగవాన్ కాల్స్ ఇట్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: మన నుండి ఆవిర్భవించేటువంటి ప్రతి పదములు కూడాను లోపల ఉండినటువంటి వాటి యొక్క రిఫ్లెక్షన్.
1: వాట్ ఆల్ దట్ వీ సే అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ సెల్ఫ్.
0: లోపలనే రియాలిటీ లేకపోతే రిఫ్లెక్షన్ రావడానికి వీలు కాదు.
1: వెన్ దేర్ ఇస్ నో రియాలిటీ విద్ ఇన్, దేర్ కెన్ నాట్ బి రిఫ్లెక్షన్.
0: కనుక రియాలిటీ లోపల ఉన్నది,
1: రియాలిటీ ఇస్ విద్ ఇన్,
0: రిఫ్లెక్షన్ బయట ఉన్నది.
1: రిఫ్లెక్షన్ ఇస్ అవుట్ సైడ్.
0: రీ సౌండ్ లోపల ఉన్నది,
1: సౌండ్ ఇన్
0: సౌండ్ లోపల ఉన్నది,
1: సౌండ్
0: బయట ఉన్నది.
1: Sound inside and resound outside.
0: Action lopala unnadi, reaction baita unnadi.
1: Action is within, reaction without.
0: Reflection, reaction. Resound, ee yokka soundu. Rendinti yokka ekatvame ee charachara prakriti yokka sambandhamu.
1: The combination of the action and reaction, sound and resound, the object and the reflection speak of the reality.
0: Kani itti satyanni prachinapu maharshulu prapanchaniki prabodhinchi అనేక మంది ఋషులను దీని యొక్క ఏకత్వానికి తీసుకుని వచ్చాడు.
1: ఏన్షియంట్ సేజెస్ హావ్ టాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఆల్ ఓవర్ అండ్ బ్రాట్ ఇన్ దిస్ ఐడెంటిటీ ఆఫ్ ది టూ.
0: సామాన్యమైనటువంటి మానవుని కూడాను మహత్తరమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింపచేసింది.
1: The ancient teachings made an ordinary man into an exalted personality.
0: ప్రాచీనపు విద్యలన్నీ కూడాను కేవలము అంతర్భావంతో కూడినటువంటివి.
1: All the ancient knowledge has got the inner significance.
0: కేవలం గ్రంథముల పరిచయం కాదు.
1: It is not academic textual knowledge.
0: బహిర్ముఖమైనటువంటి ఒక ఆనందం కాదు.
1: It is not outward pleasure.
0: అంతర్ముఖమైనటువంటి ఒక విద్యలే ఇవన్నీ.
1: That is all the wisdom of the inner being.
0: పూర్వము యావత్ ప్రపంచంలో కూడాను 100 కోట్ల మానవులు ఉండేటువంటి వారు.
1: అర్లియర్ ది వరల్డ్ పాపులేషన్ ఈజ్ 100 crores.
0: కానీ ఈనాడు చూస్తే 560 crores అయిపోయినాయి.
1: అండ్ టుడే వరల్డ్ పాపులేషన్ ఈజ్ 560 crores.
0: కానీ జనం పెరిగినారు.
1: పాపులేషన్ హెస్ గాన్.
0: జనాభా అభివృద్ధి అయింది.
1: పాపులేషన్ హెస్ ఇంక్రీజ్.
0: కానీ మోక్షాపేక్ష అనేటువంటిది సన్నగిల్లిపోతూ.
1: But innate desire for liberation is on the decline.
0: ప్రాచీనలియందు మోక్షాపేక్ష అనేటువంటిది అమితంగా ఉండేటువంటిది.
1: In ancient good old days, there was pining, yearning for liberation.
0: 75% ఈ విధమైన వాంఛలతో జీవించుతూ వచ్చేవారు.
1: In olden days, 75% of the world population wanted liberation.
0: ఈనాడు 20% కూడాను మోక్షాపేక్ష కలిగిన వారు లేరు.
1: In today's population, not even 20% desire liberation.
0: కారణం ఏమిటి?
1: Why?
0: భౌతికమైనటువంటి వాంఛల చేత,
1: the worldly desire,
0: భౌతికమైన విద్యల చేత,
1: the worldly knowledge,
0: కోటి యొక్క దీనికోసమని,
1: for living,
0: కోటి వేషములు వేస్తూ,
1: they undertake many ways.
0: వీడి చదువంతా కూడా కేవలము ఒక ఆహారం వినియోగించుకునే చదువుగా జరుగుతుంది.
1: All his knowledge, all his attempts are only to eke out his living.
0: కొట్ట నింపుకునేటువంటి చదువు ఎంత మాత్రం మోక్షాపేక్షను కలిగించేస్తుంది?
1: The education that helps you to fill your stomach or belly will not help you to attain liberation.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము మోక్షాపేక్షను కలిగించేటువంటివి కాదు.
1: The modern education will not inculcate the desire for liberation.
0: మోహాపేక్షను కలిగిస్తూ వచ్చాయి.
1: In fact, it leads to bondage.
0: ఆనాటి విద్యార్థులు మోహాన్ని క్షయం చేసుకుని మోక్షాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ దే హావ్ రిడ్యూస్డ్ దిస్ అటాచ్మెంట్ అండ్ దే డెవలప్ డిజైర్ ఫర్ లిబరేషన్.
0: మోహము,
1: వాట్ ఇస్ దిస్ అటాచ్మెంట్?
0: పచ్చి పచ్చి మృగాదులు కూడా ఉండేటువంటి మోహము.
1: దిస్ కైండ్ ఆఫ్ మోహ అటాచ్మెంట్ ఇస్ దేర్ ఇన్ బీజ్.
0: దీన్ని ప్రత్యేకించి మనం చదవాలనా?
1: డు వి స్టడీ ఫర్ ద
0: రీజన్? దీన్ని ప్రత్యేకించి మనం సాధన చేయాలనా?
1: డు యూ నీడ్ ఎనీ ప్రాక్టీస్ ఫర్ దట్?
0: మాకు అక్కర్లేదని తెలిసినటువంటి వారు పూర్వీకులు.
1: Earlier days, people have sacrificed these two.
0: ఈ నాటి చదువుల యొక్క మహత్యం చేతనే,
1: because of modern education,
0: వారు త్యజించినటువంటి మోహమును వీరు అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: The attachment given up by those people then is received, accepted now.
0: కనుక ఈనాటి చదువుల యొక్క విపరీతము ఇన్ని రకములైన రూపంగా మారుతూ వచ్చింది.
1: This is how the distorted, perverted way of education happening.
0: ఆనాడింత కూడిపెట్టినటువంటి వ్యక్తులను హృదయమునందు కృతజ్ఞతతో జీవితం అంతా చూసుకునేటువంటి వారు.
1: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు దోస్ పీపుల్ దట్ హెల్ప్ దెం టు
0: ఈక్ అవుట్ దేర్ లివింగ్. ఈ యొక్క గురువులకు సాక్షాత్కరించి వారు నమస్కరించి వారు అనేక విధములుగా జీవితంలో కృతజ్ఞతను అందించేటువంటి వారు.
1: దే ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ద ప్రిసెప్టర్ ఆర్ టీచర్స్ ఫర్ హ్యావింగ్ హెల్ప్ దేర్ లివింగ్.
0: గురుదక్షిణ రూపంలో వారు కోరినంతా ఇచ్చేటువంటి వారు.
1: దే ఆల్సో ఆఫర్డ్ వాట్ ఎవర్ ద గురు టీచర్ వాంటెడ్.
0: ఆనాటి టీచర్స్, ఆనాటి విద్యార్థులు ఈ విధమైనటువంటి త్యాగభావంతో ఉండేటువంటి వారు.
1: దట్ వాస్ ది ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్ అమంగ్ ద టీచర్స్.
0: ఈనాటి విద్యార్థులు ఏ రీతిగా ఉన్నారు?
1: హౌ ఆర్ ది మోడర్న్ స్టూడెంట్స్?
0: ఈనాటి విద్యనంతా చాలా ప్రోగ్రెస్, అభివృద్ధి అయిపోయింది.
1: ది ఎడ్యుకేషన్ హెస్ ప్రోగ్రెస్డ్ ఎ లాట్.
0: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
1: వాట్ ఇస్ దిస్ ప్రోగ్రెస్?
0: కూడు పెట్టిన వారిని కుల ద్రోహి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే విల్ రూయిన్ ది వెరీ మ్యాన్ హూ హెల్ప్డ్ హిస్ లివింగ్.
0: విద్య నేర్పిన వారిని వెక్కిరించు.
1: హీ విల్ మేక్ ఫన్ ఆఫ్ ది వెరీ టీచర్ హూ టాట్ హిమ్.
0: మేలు చేసిన వారిని కీడు చేయు.
1: హీ విల్ హార్మ్ ది ఫెలో హూ హెల్ప్డ్ హిమ్.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు?
1: దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఇది మన ప్రోగ్రెస్?
1: ఇస్ దిస్ ద ప్రోగ్రెస్?
0: చాలా విచిత్రమైనటువంటిది.
1: ఇట్ ఈస్ వెరీ పెక్యూలియర్.
0: ప్రాచీనపు చదువులకు నేటి చదువులకు చాలా ఏమాత్రము వ్యత్యాసం కనిపించడం లేదు.
1: It's wide gulf between the education then and now. If there is
0: the
1: slightest of the difference, we can improve.
0: Or
1: totally different.
0: నీతి నియమాలు గ్రంథాలను నిలిచిపోయే.
1: And in fact, the morality and ethics have confined to the books.
0: హృదయమంతా దుర్గంధం సదనమయ్యే.
1: The heart has become the center of all foulness.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: Hands have turned selfish.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు.
1: This is the progress in modern education.
0: ఇది ఈనాడు మనం అభ్యసించేటువంటి విద్య.
1: Is this the sort of education we
0: ప్రాచీన విద్యార్థులతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Ancients spend their time in humility and obedience.
0: ఏకలవ్యుడైనటువంటి మహాక్రూరుడు తన యొక్క గురువుకు దక్షిణామూర్తిగా ఒక దేవాన్ని కూడా అర్పితం చేయడానికి పీడుకున్నాడు.
1: And for the ancient days he was ready to sacrifice the very body to his preceptor.
0: ద్రోణాచార్యుడు తన గురువుగా ఉన్నాడని భావించాడు.
1: He considered Drona as his guru.
0: కానీ సాక్షాత్తు ఆ ద్రోణాచార్యుని కలవలేదు. ద్రోణాచార్యుడు వీర్విద్య నేర్చలేదు.
1: Ekalavya never met Drona and he has not learned archery.
0: కాని మనసునందు విశ్వసించాడు.
1: He had full faith in his mind.
0: అతనే నా గురువు.
1: He accepted him.
0: అతను అంగీకరించకపోయినప్పటికీ తాను అంగీకరించి అతనిగానే గురువుని తీసుకున్నాడు.
1: Though his preceptor has not accepted him, but he is convinced that he is his
0: గురువును స్మరించటము వీళ్ళు నేర్చుకోవటం.
1: He always thinks of his guru and starts practicing archery.
0: కట్టకడపటికి
1: ఫైనల్
0: అర్జునుని తీసుకుని అడవికి వెళ్ళాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణ went to the forest along with Arjuna.
0: Arjuna jathalo oka rendu kukkalu vachinayi.
1: Two dogs followed Arjuna.
0: Avi manushulu chusi archinayi.
1: They started barking, watching men around.
0: Aa shabda pramanamunu puraskarinchukoni ekalavyudu ammunu vidichadu.
1: Listening to the sound of the barking of the dogs, Ekalavya shot the arrow.
0: Kaani aa ammu vachi neriga kukka notilo padindi.
1: This arrow has gone straight into the gullet of the dog.
0: ఒక్కటి కాదు ఐదారు అంబులు విరిచాడు.
1: Not one arrow, five arrows have gone.
0: ఐదు కూడా కుక్క నోటిలో చేరిపోయినాయి.
1: All the five arrows have gone into the gullet of the dog.
0: అర్జునుడు.
1: Arjuna watched this.
0: ఈ శబ్ద ప్రమాణంతో వినియోగించుకునేటువంటి వ్యక్తి ఎవరితను?
1: Who is the one expert in archery who could base on the sound
0: అని వెతుకుతూ అడవిలో సంచరిస్తూ వచ్చాడు.
1: Why is he moving about in the forest?
0: ఏకలవ్యుడు కనిపించాడు.
1: Then he saw Ekalavya.
0: అతను ఒక అడవి మనిషి.
1: And in fact, he is a tribal.
0: Tribal man.
1: He is a tribal man.
0: అతని దగ్గరికి వచ్చి అయ్యా నీవేనా ఈ అమ్మును మొదలింది?
1: He asked him, are you the same person who shot this arrow?
0: అవును సార్ అన్నాడు.
1: He said, yes sir.
0: నీకెవరు గురువు?
1: Who is your teacher?
0: నా గురువు ద్రోణాచార్యుడు అన్నాడు.
1: He said, my teacher is ద్రోణాచార్య.
0: పక్కనే ఉన్నాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణాచార్య is my
0: teacher. నేను కాదు అని అబద్ధం చెప్పాడు.
1: And ద్రోణాచార్య uttered a lie, I am not your teacher.
0: స్వామి నా హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నటువంటిది నిన్నే.
1: స్వామి ఐ హావ్ ఇన్స్టాల్డ్ యు ఇన్ మై హార్ట్. ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ టీచర్.
0: మీ చిత్రమే నా హృదయంలో చిత్రించుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ ఇంప్రింటెడ్ యువర్ పిక్చర్ ఇన్ మై హార్ట్.
0: మీ భావరాగం చేతనే నేను ఈ విరివిద్య నేర్చుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ మై అటాచ్మెంట్ టు యూ ఐ కుడ్ లెర్న్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: దేహరీతిగా నేర్చుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఇన్ ఎక్స్టర్నల్ ఇన్
0: మనోరీతిగా నేర్చుకున్నాను.
1: అండ్ ఐ హావ్ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ విదిన్.
0: విద్యనగా ఆనాడు కేవలం అక్షర శ్రీకారం కాదు విద్యలు.
1: Education doesn't mean merely learning alphabets.
0: Aanadu grandhamule levu.
1: There were no books at all.
0: Aanadu paperle levu.
1: And there nothing was.
0: Aanadu books te kaadu.
1: No books then.
0: Noti nundi vacheetundi padamule aksharamulu.
1: All instruction was verbal, vocal.
0: Ee akshara sikaramtone aksharani sadinchadu.
1: And because of this akshara, the letters, he could have
0: aksharam. Aksharamuga daivame swaroopude aksharamu.
1: Akshara imperishable is God himself.
0: Akshara swaroopude devudu.
1: God is imperishable akshara.
0: కాబట్టి దైవాన్ని ఇప్పుడు నువ్వు అక్షరాలతోనే సాధిస్తూ వచ్చారు.
1: అండ్ యూ కుడ్ హ్యావ్ ద అక్షర గాడ్ బై హిజ్ లెర్నింగ్.
0: అప్పుడు అర్జునుడికి తృప్తి చేయాలని ఈ గురువు విద్యనగా ఆనాడు కేవలం అక్షర శ్రీకారం కాదు విద్యలు.
1: ఎడ్యుకేషన్ డస్ మీన్ మియర్లీ లెర్నింగ్ ఆల్ఫబెట్స్.
0: ఆనాడు గ్రంథములే లేవు.
1: దెర్ వర్ నో బుక్స్ అట్ ఆల్.
0: ఆనాడు పేపర్లే లేవు.

0: టు సాటిస్ఫై అర్జున ద్రోణ ఆస్తి ఏకలవ్య ఇఫ్ ఐ వర్ టు బి యువర్ టీచర్ గివ్ మీ సమ్ ఆఫరింగ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్
1: గురువులో ఎట్టి దోషం ఉండినా పోయి
0: ఇట్ మే బి ఎనీ మిస్టేక్
1: కానీ శిష్యుడు దోషరహితుడిగా వచ్చాడు
0: బట్ హియర్ ఈస్ ద డిసైపుల్ వితౌట్ ఎనీ మిస్టేక్
1: నీకేం కావాలి స్వామి అన్నాడు
0: అండ్ హీ సెడ్ ఓ సార్ వాట్ యు వాంట్
1: నాకు దక్షిణ అంగుష్టం ఇచ్చేసేయమన్నాడు
0: I want the thumb to be offered.
1: Anaga right hand thumb ichcheyamannadu.
0: He wanted the thumb of the right hand.
1: Appudu ee ekalavyudu ambunu vadaladaniki veetaku veelu kaadu.
0: When once the thumb of the right hand is offered, he cannot shoot any longer.
1: Yava jagatunakunu Arjunade ambunu ichinattu vaadu avutadu.
0: And then Arjuna will stand first.
1: Athaniki michina vaaru evaru undaru.
0: No one can excel him then.
1: Ee vidhamga Arjuna perunu abhirthi jeppinche nimittamai ekalavyuni dakshina angushtam andichadu.
0: In order to see that Arjuna will have a very big name, Ekalavya offered his thumb. Ekalavya was a disciple then.
1: Katti teeskunnadu dakshina angushtamu kottadu.
0: He has taken the knife and is cut off, chopped off. He is the thumb of the right hand.
1: Adi kottetappatiki
0: when he did so,
1: dakshina angushtam ichina dana jesi.
0: Because of the fact that he has offered his thumb,
1: dakshina angushtam ichina dana jesi.
0: The thumb of the right hand is given.
1: Yeruku vilividya heenuki heenudaye.
0: He lost all the expertise in archery.
1: Inka vilividya erithe nerchagaladu. Ee dakshinaangushtam untene ilagatanki veel avutundi.
0: When he lost the thumb of the right hand, how can he shoot an arrow there?
1: Bana sandana lagu abhangamaye.
0: And in fact, he has humiliated himself.
1: Yeruku vilividya heenuku heenudaye.
0: He has lost all the benefits of the knowledge.
1: ఈ విధంగా తన జీవితాన్ని కూడా అర్పితం గెలిచాడు.
0: He has offered himself to his guru.
1: ఆనాటి శిష్యుడి యొక్క త్యాగము అంత కఠినంగా ఉండేది.
0: That was the spirit of sacrifice of students then.
1: ఏదైనా సరియే.
0: At anything be there.
1: గురువులకు తన యొక్క జీవితాన్ని అర్పితం గావించుకునేది.
0: He was ready to offer his own life to his guru.
1: ఈనాటి గురువులు శిష్యులు ఎట్ట ఉన్నారు?
0: How are the teachers and students today?
1: చెవులో మంత్రము
0: the mantra is whispered in the ear and then the teacher whispers mantra in the ear of the disciple and expects money. That is the relationship.
1: Idi kaadu,
0: this is not money.
1: Adi guru nandu vatsalya buddhi adhikanga undetundi.
0: The gurus then in those days had full of affection.
1: Gurumule yandu shishyulaku priyamainatundi okka kumara bhavam undetundi.
0: And then the preceptor had the feeling of a father towards his disciple.
1: నాయన గురువుకు పుట్టినటువంటి వాడు కేవలము ఒక ప్రేమ రామపుత్రుడు.
0: అండ్ ఆఫ్టర్ ఆల్ వన్స్ ఓన్ సన్ ఇస్ అ బిగాటెన్ వన్.
1: విద్య నేర్పినప్పుడు నేను ప్రేమపుత్రుడు అవుతాను.
0: వెరస్ టు ఏ టీచర్ ఇస్ అ సన్ ఆఫ్ లవ్.
1: కాబట్టి ప్రతి మానవుడు కూడాను గురువులకు ప్రేమపుత్రుడు కావాలి.
0: అండ్ దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ బి సన్ ఆఫ్ లవ్ టు వన్స్ ఓన్ టీచర్.
1: ఈ విధంగా ఆనాటి విద్యను నేర్పుతూ వచ్చారు.
0: దట్ వాస్ ద టైప్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ దోస్ డేస్.
1: కనుకనే
0: సో
1: ద్రోణాచార్యుడు చాలా శిష్యునికి చాలా ద్రోహం చేశాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద్రోణాచార్య బిట్రేడ్ హిస్ డిసైపుల్.
1: యత్ భావం తద్ భవతి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ యాక్షన్ సో ఈజ్ ది కాన్సిక్వెన్స్.
1: ఇలాంటి శిష్యునికి ద్రోహం చేయటం వల్ల తన కుమారుడికి ఇంకో ద్రోహం చేయరా?
0: యాజ్ హి హస్ బిట్రేడ్ హిస్ డిసైపుల్ హిస్ సన్ ఆల్సో వాస్ దిస్ బిట్రేడ్.
1: ఎట్టి పని మనం చేతుమో అట్టి ఫలితమే మనకు లభ్యమవుతుంది.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఈజ్ ది రియాక్షన్ ద రిజల్ట్. కనుక
1: రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: So then come the reaction.
1: మనం కాదు.
0: You cannot escape.
1: కానా
0: hence
1: మనము పవిత్రమైనటువంటి ఒక గురువుకు శిష్యులుగా ఉండాలి.
0: We should be sacred disciple students.
1: ఈనాటి విద్యార్థులంతా కేవలం విద్య నిమిత్తమే మనం కాలమును వ్యర్థం చేయకూడదు.
0: We should not waste our time only for acquiring
1: knowledge. గురువుల యొక్క తృప్తి నిమిత్తమే మనము కాలమును సద్వినియోగం చేయాలి.
0: We should make use of time to satisfy gurus.
1: కనుక ఏ ఒక్కదాని కూడాను సమత్వం ఏర్పడాలి.
0: దేర్ షుడ్ బి ఇన్ ఈక్వాలిటీ ఫర్ ఎనీథింగ్.
1: ఆ ఈక్వాలిటీ అనేటువంటిది లేకపోతే ఏ విధంగా కూడా ఫలితం పొందలేము.
0: విదౌట్ ఈక్వాలిటీ యూ కెనాట్ హ్యావ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్.
1: కొన్ని సందర్భం లోపల
0: ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్
1: వాలీ సుగ్రీవులు ఒక్క ప్రాణంగా జీవించేటువంటి వారు.
0: వాలీ సుగ్రీవ బ్రదర్స్ లివ్డ్ యాజ్ వన్ సోల్.
1: కానీ కొన్ని కారణ సంబంధాల చేత వారిద్దరికి విరోధం ఏర్పడిపోయింది.
0: బికాస్ ఆఫ్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్ దే టర్న్డ్ ఎనిమీస్.
1: కానీ వాలీ చిత్రకోటలో తన యొక్క గ్రామంలో ఉన్నాడు.
0: వాలి వాజ్ రిసైడింగ్ అట్ హిస్ ప్లేస్.
1: కానీ సుగ్రీవుడు కొండల్లో ఉంటాడు.
0: సుగ్రీవ వాజ్ ఇన్ మౌంటైన్.
1: ఇలాంటి పరిస్థితి లోపల వాళ్ళని ఏ రీతిగా సాధించటం?
0: అండ్ హౌ టు విన్ ఓవర్ వాళ్ళని
1: ఏ రీతిగా జయించాలి?
0: హౌ టు కాంకర్ హిమ్.

0: నిరంతరము యోచన చేస్తూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ థింకింగ్.
0: వాళ్ళని జయించేటువంటి వారు వారికంటే అధిక శక్తి ఉన్నటువంటి వారే జయించగలరు.
1: హూ కెన్ కాంకర్ వాలి అన్లెస్ వన్ ఎక్సెల్స్ హిమ్.
0: సమాన శక్తి ఉండేటువంటి వాడు ఎవరికి విజయాన్ని సాధించలేడు.
1: ద వన్ దట్ ఈక్వల్స్ హిమ్ కెన్ నెవర్ విన్.
0: కనుకనే చిత్రమూక పర్వతం పైన ఉండేటువంటి యొక్క సుగ్రీవునికి ఎవ్వరూ సహాయం లేరు.
1: సుగ్రీవ హ్యాడ్ నన్ టు హెల్ప్.
0: హనుమంతుడు మాత్రమే సహాయం ఉన్నాడు.
1: ఓన్లీ హనుమాన్ హెల్ప్డ్ హిమ్.
0: ఆ హనుమంతుని పిలిచాడు.
1: హి కాల్డ్ హనుమాన్.
0: ఏ రీతిగా మనం ఈ యొక్క వారిని జయించాలి?
1: హౌ కెన్ వీ కాంకర్ వాలి?
0: చెప్పాడు హనుమంతుడు. చక్కని ఆదేశాన్ని అందించాడు.
1: హనుమాన్ గేవ్ గుడ్ టీచింగ్.
0: కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అది ఏ మన కర్మ జరిగిపోతుంది.
1: ఎట్ అన్ అప్రోప్రియేట్ టైమ్ ఎట్ ద రైట్ మూమెంట్ థింగ్స్ విల్ హ్యాపన్.
0: సుగ్రీవ కాలం కోసం నీవు కాచుకో.
1: వెయిట్ ఫర్ ద రైట్ టైమ్.
0: ఏ నాటికైనా మనకు పవిత్రమైనటువంటి కాలం మనకు ప్రాప్తిస్తుంది.
1: విల్ హ్యావ్ ద రైట్ టైమ్ వన్ డే ఆర్ అదర్
0: అని వారు సంతోషిస్తూ ఉన్నారు.
1: దే వర్ సో హ్యాపీ.
0: కానీ కొండలపైన తిరుగుతూ ఉండిన సమయం లోపల
1: moving along the mountain range,
0: కొండల మీద ఇద్దరు రత్నాల వంటి అన్నదమ్ములు తిరుగాడుతూ ఉన్నారు.
1: They also found two gems, human beings moving around.
0: వారి ఇరువుని చూస్తే సాక్షాత్ ఇంద్రదేవుల నుంచి వచ్చినారా అన్నట్టుగా అనిపించింది.
1: As they start staring at these two human beings,
0: వారి
1: చేతులు their faces were full of
0: వారి ముఖంలో కెలకెలు నవ్వుతున్నారు.
1: They were smiling faces.
0: ఈ విధమైనటువంటి వ్యక్తులను చూసేటప్పటికీ
1: and they saw such beings,
0: సుగ్రీవుని జ్ఞాపకం వచ్చింది.
1: సుగ్రీవ
0: హనుమాన్ వాళ్ళు ఎవరో చూడు.
1: సుగ్రీవ ఐ మీన్ హనుమాన్ హూ
0: నా అన్నయమైనా మారు వేషంతో వీళ్ళందరినీ నన్ను సంహరించడానికి పంపించాడు ఏమో విచారించు.
1: ఇస్ ఇట్ పాసిబుల్ దట్ మై బ్రదర్ సెండ్ దీస్ టూ స్పైస్ ఇన్ దిస్ వే టు కిల్ మీ?
0: ఎవరి గిలి వారిది.
1: ఇట్స్ ఓన్లీ గిల్టీ కాన్షియన్స్.
0: తన భయం ఆ విధంగానే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ హిస్ ఓన్ ఫియర్.
0: కానీ నీవు భయపడవద్దు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్
0: ఆ తేజోమయ మూర్తులు కేవలం దైవత్వులు.
1: దోస్ బ్రిలియంట్ పీపుల్ ఆర్ వెరీ డివైన్.
0: నేను వెళ్లి వస్తాను.
1: ఐ విల్ గో అండ్ టెల్
0: అనుగ్రహించమని కోరాడు.
1: And he wanted permission.
0: తిరిగి హనుమంతుడు క్రిందికి వచ్చాడు.
1: హనుమాన్ గాట్ డౌన్ ద మౌంటెన్.
0: క్రిందికి వచ్చి చూచాడు ఇరువురిని.
1: హి సా దీస్ టు.
0: కానీ వారు సత్యం పలుకుతూ వచ్చారు.
1: బట్ దే వర్ స్పీకింగ్ ట్రూత్.
0: నేను రాములు లక్ష్మణ్.
1: అండ్ వన్ సెడ్ ఐఎమ్ రామ అండ్ అదర్ వన్ ఇస్
0: లక్ష్మణ్. కుమారులము.
1: వి ఆర్ ది సన్స్ ఆఫ్ దశరథ.
0: మా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమని
1: బేసింగ్ ఆన్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్
0: మా పిల్లతల్లి కోరినట్టుగా మేము నడుచుకుంటున్నాం.
1: వి ఆర్ జస్ట్ కండక్టింగ్ లైక్ దిస్ యాజ్ పర్ ది డిజైర్ ఆఫ్ ది స్టెప్ మదర్.
0: మేము అరణ్యవాసము, తన కుమారులకు అయోధ్య వాసము.
1: ఐ యామ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ఎగ్జైల్ అండ్ హర్ సన్ ఇస్ టు బి కరోనేటెడ్.
0: ఇంకా ఈ అరణ్యంలో తిరుగుతున్నప్పుడు
1: యాజ్ వి ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్
0: మా ధర్మపత్ని అయిన సీతను ఎవరో అపహరించారు.
1: సమ్ వన్ అబ్డక్టెడ్ మై వైఫ్.
0: ఆమెను వెతుకుతూ మేము తిరుగుతూ వచ్చామన్నారు.
1: వి ఆర్ జస్ట్ రోమింగ్ అబౌట్ ఇన్ సర్చ్ ఆఫ్ హర్.
0: ఆ సత్యాన్ని విని
1: హావింగ్ హర్డ్ దిస్
0: రాజులు సత్యమే పలకాలి.
1: కింగ్ షుడ్ అటర్ ద ట్రూత్.
0: హస్తస్య భూషణం దానం.
1: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కంఠస్య భూషణం సత్యం.
1: ద జ్యూవెల్ టు ది నెక్ ఇస్ ట్రూత్.
0: శ్రోతస్య భూషణం శాస్త్రం.
1: జ్యూవెల్ టు ది ఇయర్ ఇస్ టెక్స్ట్ హోలీ టెక్స్ట్.
0: దీనికంటే భూషణాలు ఇంకేం కావాలి?
1: వాట్ ఎల్స్ ద జ్యూవెల్స్ యూ వాంట్?
0: నోటి అందు పలికేటువంటి ప్రతి పలుకుడును సత్యంగా ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ దట్ యూ స్పీక్ మస్ట్ బి ట్రూ.
0: ఇటువంటి సత్య స్వరూపులే గొప్ప బలవంతుడు.
1: ద వన్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్.
0: చెప్పి స్వామి మిమ్మల్ని నేను మా యొక్క రాజు అయినటువంటి సుగ్రీవుడు ఉన్నాడు.
1: హనుమాన్ సెడ్ వీ హ్యావ్ అవర్ కింగ్ సుగ్రీవ.
0: అతని దగ్గరికి తీసుకుని వెళ్తాను, అతను మీ యొక్క పత్ని యొక్క జాడంతా చెప్పగలడు అని.
1: I'll take both of you there and he will tell you the whereabouts of your wife.
0: Iruvunni bujal paina kuchobettukunnadu hanumantudu.
1: Hanuman made them sit, both of them sit on his shoulder.
0: Parvatham paina digadu
1: and he just landed on the top of the mountain.
0: Digetappudu meeru chusetappudike sugriyuniki oka vidhamaina aanandam aavirbhavistu vachindi.
1: Watching both, Sugriva was ecstatic.
0: Enta kaalam nunchino padutunnatti baadha nirmoolamaipoyindi.
1: He forgot all the sadness.
0: ఏనాడు నవ్వనటువంటి తన ముఖము ఆనందంతో చిరునవ్వులు నవ్వాడు.
1: The face that never smiled any time now started smiling.
0: స్వామి,
1: స్వామి,
0: మీరు కొంచెం ముందు శ్రమ తీర్చుకోండి.
1: Just take some rest.
0: కొంచెం ఫలమును భుజించండి.
1: Take some fruits.
0: చల్లటి నీరు త్రాగండి.
1: Have cool water.
0: అని కోరాడు సుగ్రీవుడు.
1: And that was the desire request of Sugriva.
0: కానీ వీరికి ఏది ఇష్టం లేదు.
1: They didn't like this.
0: సీతా సంయోగం లోపల ఈ వియోగాన్ని అనుభవించలేకపోతూ వచ్చారు.
1: దే కుడ్ నాట్ బేర్ ది ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ సీత.
0: కానీ క్రమక్రమేణా ఒక దినం జరిగిపోయింది.
1: డేస్ పాస్ బై.
0: రెండవ దినము
1: నెక్స్ట్ డే
0: ఇతన్ని స్నేహం చేసుకోవాలి.
1: అండ్ హీ వాంటెడ్ హిమ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: ఎట్టివాడు స్నేహంగా ఉండాలి.
1: వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ షుడ్ యూ హ్యావ్?
0: పీకులు పడికేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: నాట్ ద వన్ హూ హంట్స్ యూ.
0: తాత్కాలిక పరుగులు సంతృప్తి పరిచేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: నాట్ ద వన్ హూ సాటిస్ఫై యూ దెన్ అండ్ దేర్.
0: సత్యాన్ని పలికి త్యాగాన్ని పూని
1: సాక్రిఫై
0: సంరక్షించేటువంటి వాడు నిజమైన స్నేహితుడు.
1: హీ షుడ్ స్పీక్ ట్రూత్, హీ షుడ్ సాక్రిఫైస్ అండ్ హీ
0: షుడ్ ప్రొటెక్ట్. రెండు దేహములు ఒక్క ప్రాణము ఉండాలి.
1: There may be two bodies, but there should be one life.
0: అలాంటి వాడు నాకు స్నేహితుడు కావాలి.
1: Such one should be my friend.
0: అని చెప్పి
1: సో సేయింగ్
0: వాళ్ళు చాలా బలవంతుడు.
1: వాళ్ళు ఈజ్ వెరీ స్ట్రాంగ్.
0: అతని శక్తి సామర్థ్యం అలవి కాదు చెప్పడానికి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ హిస్ కెపాసిటీ.
0: కాబట్టి అతని కంటే శక్తి సామర్థ్యం అధికంగా ఉండేటువంటి వాటితోనే నేను స్నేహం చేయాలి.
1: ఐ వాంట్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఎక్సెల్స్ వాలి.
0: కనుక ఈ రాముని యందు అంతటి ఘనశక్తి ఉన్నదా అని డౌట్ వచ్చింది.
1: హీ డౌటెడ్ విత్ రామ హ్యాస్ గాట్ that power, mighty power or not.
0: Kontha dooram ni teeskeldi,
1: he took him to some distance.
0: Rama, idi ye vruksham?
1: What tree is this?
0: Idi kevalam,
1: it's just fig tree, forest fig tree.
0: Avi chaala bankaga undinatvantivi.
1: They're very strong.
0: Pedda pedda vrukshalu,
1: they're very mighty trees.
0: Oka aaru oke line lo untunnayi.
1: All the six of them are in a line.
0: Kabatti na anna ainatti vaadi tana ammunu vudichetappudiki రెండు చెట్ల లోపల దూరిపోయింది ఆ అంబు.
1: యాజ్ మై బ్రదర్ వాలి షాట్ ఎన్ ఆరో, ది ఆరో పియర్స్ త్రూ ది టూ ఆఫ్ ది ట్రీస్. అంటే
0: ఎక్కువ బలం ఉన్నటువంటి వాడైతేనే ఈ రాముతో నేను స్నేహం చేస్తాను అనుకున్నాడు.
1: ఇఫ్ ఎనీవన్ ఎక్సెల్స్ హిమ్ ఇన్ దిస్ ఆర్ట్ ఆఫ్ ఆర్చరీ, ఐ విల్ బి హిస్ గోయింగ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: రామును తీసుకెళ్లి అమ్మును వదలమన్నాడు.
1: యాస్ రామా టు షూట్ ఎన్ ఆరో.
0: రాములు ఒక్క తూరి అమ్మును వదిలేటప్పటికి ఆరు చెట్లు దాటిపోయింది.
1: When Rama shot an arrow at one instance, it pierced through all the six giants.
0: తక్షణమే వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ fell at the feet of Rama.
0: ఇలాంటి బలవంతుడే నాకు స్నేహం కావాలి.
1: Such a strong man should be my friend.
0: కానీ ఎట్టివాడు ఆ బలవంతుడు? దైవమే సాక్షాత్.
1: What who is he? God himself.
0: కనుక ఇట్టివాడితో నేను స్నేహం చేయాలని హనుమంతునితో అనేక రకములైనటువంటి సంప్రదింపులు చేశాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ విత్ సచ్ ఎ మైటీ మ్యాన్. హీ స్టార్టెడ్ కన్సల్టింగ్ హనుమాన్ ఇన్ ద వే.
0: ఆ రెండవ దినమే,
1: సెకండ్ డే,
0: అగ్నిని ప్రయోగించి అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు రాములకు.
1: అండ్ హీ మేడ్ ఎ ప్రామిస్ టు రామ, కీపింగ్ ద ఫైర్ యాజ్ ఎ విట్నెస్.
0: ఈనాటి నుండి నేను నీ దాసుణ్ణి.
1: Rama, right from this day, I am your slave.
0: ఈనాటి నుండి నీవు నా గురువు.
1: Right from this day, you are my preceptor.
0: నా దుఃఖమును పరిహారం చేయి.
1: Relieve me from this suffering.
0: నాకు ధైర్యాన్ని అందించు.
1: Give me the courage.
0: సాహసాన్ని కలిగించు.
1: Give me the valor.
0: నాకు విజయాన్ని చేకూర్చు.
1: Grant me the victory.
0: ప్రమాణం చేశారు.
1: That was the promise.
0: ఆ ప్రమాణ ప్రకారము,
1: as per the vow,
0: తిరిగి రాములే కట్టగట్టుకు వాలిని చంపాడు.
1: Rama killed Vali.
0: సుగ్రీవునికి విజయాన్ని సాధింపజేశాడు.
1: Sugriva won because of the help of Rama.
0: ఎవరితోనైనా మనము ఒక విధమైన విజయాన్ని సాధించుకోవాలంటే మనము సాధించవలసినటువంటి వాడి బలం కంటే మన స్నేహితుడు అధికమైన బలంగా ఉండవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ ఎనీబడీ, బీ సక్సెస్ఫుల్, యువర్ ఫ్రెండ్ షుడ్ బి మోర్ దాన్ యువర్ ఎనిమీ.
0: అప్పుడే మన యొక్క దేశాన్ని మనం సాధించగలము.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ సక్సెస్.
0: ఈ విధంగా కూడాను
1: లైక్ దిస్
0: ప్రాచీన కాలం నుండి గురు శిష్యుల యొక్క సంబంధ బాంధవ్యాలు ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి సామర్థ్యంతో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: దట్ హ్యాస్ బీన్ ది సీక్రెట్ ట్రెండ్ ఫౌండ్ నోటీస్డ్ అమంగ్ ది టీచర్ అండ్ ద డిసైపుల్ ఇన్ ఏన్షియంట్ డేస్.
0: ఇంకా హనుమంతుడిని పరీక్ష చెయ్యాలి రాముడు.
1: రామా హ్యాస్ టు ఎగ్జామిన్ హనుమాన్.
0: హనుమంతుడే సీతాన్వేషణ లోపల కదమ పాదం పుట్టాడు.
1: అండ్ హనుమాన్ వాజ్ రెడీ టు గో ఇన్ సర్చ్.
0: ఈ హనుమంతుడు చేయగలడా లేదా అనేటువంటి సందేహము రాముల్లో లేదు.
1: రామ నెవర్ డౌటెడ్ వెదర్ హనుమాన్ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ద టాస్క్ ఆర్ నాట్.
0: సుగ్రీవుడు సామాన్యమైన వాడు కనుకనే అతనికి డౌట్స్ అంతా వచ్చాయి.
1: సుగ్రీవ వాజ్ ఆర్డినరీ మ్యాన్, సో హీ స్టార్టెడ్ డౌటింగ్.
0: అంతేకాదు గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: గొప్ప చదువరి,
1: హైలీ ఎడ్యుకేటెడ్.
0: గొప్ప చదువరి అయి తెలివితేటలు కలిగినటువంటి వారికే నకసిక పర్యంతము డౌట్స్ అంతా వచ్చేది.
1: ద వన్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్, హైలీ ఎడ్యుకేటెడ్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: వాళ్ళకి ఏది పట్టినా డౌటే.
1: దే డౌట్ ఎవ్రీథింగ్.
0: తనను తానే నమ్మలేరు.
1: దే డౌట్ వన్ సోన్ సెల్ఫ్.
0: తెలివితేటల యొక్క మూల కారణాలు.
1: దిస్ ఈస్ ది ట్రెండ్ అమంగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈనాడు అట్టి తెలివితేటలు మాత్రమే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గ్రో అవర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు చూస్తున్నారే కానీ
1: we go by the intelligence.
0: గుణములు చూడటం లేదు.
1: బట్ వీ డోంట్ వాచ్ ది క్వాలిటీ.
0: నేటి విద్యను తెలివి తేటలనే పెంచు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ యూ టు గ్రో ఇన్ ఇంటెలిజెన్స్.
0: గుణము పెంచబోదు.
1: నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ వర్చ్యూ.
0: ఎన్ని తెలివితేటలు ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్?
0: గుణము లేని విద్య గ్రుడ్డి విద్య అన్నాడు.
1: అండ్ ది ఎడ్యుకేషన్ వితౌట్ వర్చ్యూ ఈజ్ బ్లైండ్.
0: గుణము కలిగాల.
1: అండ్ దేర్ యు షుడ్ హావ్ వర్చ్యూస్.
0: గుణము లేకపోతే, దైవ బలము లేకపోతే దేనిని కూడా సాధించలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, వితౌట్ వర్చ్యూ యు కెనాట్ అచీవ్.
0: కర్ణుడు మహాబలశాలి.
1: కర్ణ ఇస్ వెరీ మైటీ వన్.
0: కానీ అలాంటి బలవంతుడైనప్పటికీ,
1: దో హి సో స్ట్రాంగ్,
0: దైవానికి దూరం అయిపోయాడు.
1: బట్ హీ డిస్టెన్స్
0: ధర్మానికి దూరం అయిపోయాడు.
1: అండ్ ఈస్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
0: ఎంత సంపద ఉంది, ఏమి ఫలము?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ వెల్త్?
0: దైవ బలము లేక దాసుడగును.
1: ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, సపోర్ట్ ఆఫ్ గాడ్, యూ బికమ్ ఎ స్లేవ్.
0: ఇంత శక్తివంతుడు,
1: దో పవర్ఫుల్,
0: గుణవంతుడు,
1: వర్చువస్,
0: కానీ భగవంతుని దగ్గర సేవకుడు కాలేదు.
1: He cannot, he did not become a servant. He has not become a servant of the Lord. If you are not servant of God, all your intelligence is useless. With all the capacities, abilities, Karna lost the battle. One should earn the grace of God.
0: ధర్మా అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: వన్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఎర్న్ ద గ్రేస్.
0: ధర్మము దైవము రెండింటి యొక్క ఏకత్వం కూడినప్పుడే వీడికి బలం కూడా సంభవిస్తుంది.
1: వెన్ వన్స్ గాడ్ అండ్ రైచియస్నెస్ గో టుగెదర్, హీ విల్ బి స్ట్రాంగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని యుదారా,
1: గర్ల్స్ అండ్ బాయ్,
0: ముఖ్యంగా మీరు గ్రంథమును పఠించి ప్రయోజనం కాదు.
1: ఇస్ నాట్ నియర్లీ ఎనఫ్.
0: ఈ కాలాన్ని గ్రంథమును కూడా పఠించవలసిందే.
1: ఇట్స్ నెసెసరీ దట్ యు రీడ్.
0: చదువులు కూడా చదవవలసిందే.
1: యు షుడ్ స్టడీ అండ్ లెర్న్.
0: కానీ
1: బట్
0: భక్తి బలము లేకుండా దేనిని చదివి ప్రయోజనం లేదు.
1: వితౌట్ ద స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఆఫ్ డివోషన్, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి యూస్లెస్.
0: భక్తి అనేటువంటిది ఉంటుండాలి.
1: డివోషన్ ఈజ్ నెసెసరీ.
0: ఎన్ని శక్తులు ఉండినప్పటికీ భక్తియే లేకపోతే అన్ని కూడా నిరుపయోగం అయిపోతుంది.
1: విత్ ఆల్ ది శక్తి పవర్, వితౌట్ భక్తి డివోషన్, ఆల్ విల్ బి యూస్లెస్.
0: కనుక
1: సో
0: ఆనాటి శిష్యుడి యొక్క తత్వములు,
1: the nature of students in those days,
0: enta pavithramaina puttivo meeru yochinchandi.
1: How sacred they are, imagine yourselves.
0: Pratyavani hrudayamulandu kudanu,
1: the heart of everyone,
0: jeevamaina bhavamulu aavirbhavinchetundi,
1: divine feelings originate.
0: Okka bhavam kudanu oka tejasuga aavirbhavinchetundi.
1: Every idea, every thought was just radiating.
0: Gunamaneetundi seelame lekapothe sarvam kudanu vyattamaipothundi.
1: Without that character and virtue, everything will be in vain.
0: Meekandariki telusu mee classmate prahladudu.
1: Classmate, you know, he is your classmate.
0: ఆ ప్రహ్లాదుడు చాలా చిన్న వయసు వాడు.
1: ప్రహ్లాద్ వాజ్ సో టెండర్.
0: మీ వయసే,
1: యువర్ ఏజ్,
0: ఇంచుమించు పిల్లల వాటి వాలే ఉండేటువంటి వాడే.
1: జస్ట్ లైక్ ఎ బాయ్ లైక్ యు.
0: ఆ చిన్న వయసునందు
1: అట్ దట్ ఏజ్
0: ఎంత గొప్ప శీలము, ఎంత గొప్ప గుణము.
1: వాట్ ఎ క్యారెక్టర్ ఇట్ ఇస్, వాట్ వర్చ్యూ హి హస్.
0: కనుకనే ఇతను అనేక మందితో అనేక విజయాలు సాధిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ హి వాజ్ విక్టోరియస్, సక్సెస్ఫుల్.
0: దేవేంద్రుడిని కూడా జయించి,
1: and he conquered all.
0: ఆ ఇంద్రలోకాన్ని కూడా వశం చేసుకున్నాడు.
1: He could also conquer ఇంద్రలోక.
0: ఆ దేవేంద్రుడు చాలా ఏడుస్తూ వచ్చాడు.
1: దేవేంద్ర, ది హెడ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: దేవగురువు అయినటువంటి వారి దగ్గరికి వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ టు ది ప్రిసెప్టర్ ఆఫ్ దేవాస్,
0: శుక్రాచార్య.
1: శుక్రాచార్య,
0: తాను ఎట్టైన కూడా తిరిగి నా రాజ్యం నాకు అందించాలి అన్నాడు.
1: సీ దట్ ఐ గెట్ బ్యాక్ మై కింగ్డమ్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
0: ఈ ప్రహ్లాదుడు పొందినటువంటి రాజ్యాన్ని ఎవరు కూడా ఇవ్వడానికి వీలు కాదు.
1: ద కింగ్డమ్ ఆఫ్ ప్రహ్లాద కెనాట్ బి కాంక్వర్డ్ బై ఎనీబడీ.
0: ఒక్క దీనిని మనసును వశం చేసుకున్న వాడికి ఈ రాజ్యం దక్కుతుంది అనుకున్నాడు.
1: అన్లెస్ యు విన్ ఓవర్ హిస్ మైండ్ అండ్ ప్లీజ్ హిమ్, యు కెనాట్ గెట్ హిస్ కింగ్డమ్.
0: ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచకుడు, విరోచనుడు.
1: ద సన్ ఆఫ్ ప్రహ్లాద ఇస్ విరోచన.
0: ఈ విరోచనుడు కూడా చాలా గొప్పవాడే.
1: ఈజ్ ఆల్సో గ్రేట్ వన్.
0: కానీ ఎంతమంది ఉండి ఏమి ప్రయోజనం?
1: బట్ వాట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్.
0: ఒకనాడు
1: one day
0: devagurugu
1: the preceptor
0: devendrudu pilchi
1: called devendrudu,
0: neevu palani samayam lopala vishwajit aneetuvanti yagnam chestunnadu prahladudu.
1: The preceptor told prahlada is performing a sacred ritual by name vishwajit.
0: Aa vishwajit ane yagnam samayam lopala neevu poi daanam nadugumannadu.
1: As he performs the sacred ritual, vishwajit, you ask for charity.
0: Unnappudu chinna vaani vesham veskoni,
1: he has taken the form of a small boy.
0: వెళ్ళాడు.
1: హి వెంట్ దేర్.
0: వెళితే బ్రాహ్మణు వేషంతో వెళ్ళాడు.
1: హి వెంట్ యాజ్ ఎ బ్రాహ్మణ్.
0: బ్రాహ్మణులు అంటే చాలా అభిమానము ప్రహ్లాదునికి.
1: ప్రహ్లాద్ హాస్ గాట్ అటాచ్మెంట్ టు బ్రాహ్మణ్స్.
0: అక్కడికి వెళ్ళి,
1: హావింగ్ గాన్ దేర్,
0: నాయనా నీకేం కావాలి?
1: హి ఆస్క్డ్, వాట్ డు యు వాంట్?
0: నాకు ఏమీ వద్దు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: మీ యొక్క శీలమును నాకు దానం చేయండి అన్నారు.
1: హి ఆస్క్డ్, హి ఆస్క్డ్, డొనేట్, గ్రాంట్ మీ యువర్ క్యారెక్టర్.
0: ఒరే పిచ్చివాడా, ఏమైనా నీకు దానం చేస్తాను, ఈ చిన్నదిండి మీకు ఎందుకు దానం అడుగుతున్నావు?
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్, వై డూ వాంట్ సచ్ ఎ స్మాల్ థింగ్?
0: నాకు ఇదే చాలన్నాడు.
1: హి సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: సరే ఇస్తానండి, ఇచ్చిన పోమని చెప్పాడు.
1: హి సెడ్ ఐ గ్రాంట్ యూ, బెటర్ యూ గో నౌ.
0: తన నుండి ఆ శీలం తల్లతల్లాడుతూ మెరమెల్లి మెలుస్తూ ఆ యొక్క దేవేంద్రుడి దగ్గరికి పోయి చేరిపోయింది.
1: ద క్యారెక్టర్ ఇన్ హిమ్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్ సో బ్రిలియంట్, సో మ్యాగ్నిఫిసెంట్.
0: దాని లెక్క చేయలేదు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాజ్ నాట్ మైండ్ఫుల్.
0: తర్వాత కొంతసేపటికి,
1: ఆఫ్టర్ సమ్ టైమ్,
0: మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
1: ఎ మోర్ కరేజియస్ వన్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ ఆఫ్ హిమ్.
0: అప్పుడు నీవెవరు అని అడిగాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద్, హూ ఆర్ యూ?
0: నేను ఈ రాజ్యలక్ష్మి యొక్క సేవకుణ్ణి అన్నాడు.
1: హి సెడ్, ఐ యామ్ ది సర్వెంట్ ఆఫ్ యువర్ ఓన్ కింగ్డమ్.
0: నీ తీరం పోతానే రాజ్యం పోయింది.
1: As you lost your kingdom, well, you
0: కాబట్టి రాజ్యం పోయిన నేను,
1: why should I be with you when there is no
0: character? నేను పోతాను అన్నాడు.
1: Therefore I will also leave along with you.
0: మరి కొంతసేపటికి మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
1: After some time a greater one of valor came out of him.
0: అతని చీఫ్ సైన్యాధిపతి,
1: and his
0: commander chief,
1: his commander in chief,
0: అతను బయటపడ్డాడు.
1: And he came out of him.
0: ఎందుకోసం నీవు వెళుతున్నావు అంటే,
1: why are you leaving?
0: రాజ్యలక్ష్మి పోయింది.
1: యు లాస్ట్ యువర్ కింగ్డమ్.
0: రాజవీరుడు పోయాడు.
1: అండ్ యు లాస్ట్ వార్.
0: నేను సైన్యాధిపతి, నేను కూడా ఉండి ప్రయోజనం ఏమిటి? నేను కూడా పోతానండి.
1: ఐఎమ్ ది కమాండర్ ఇన్ చీఫ్, వాట్ ఫార్ షుడ్ ఐ బి హియర్ విత్ దేర్ ఇస్ నో ఆర్మీ, సో ఐఎమ్ లీవింగ్
0: అనేటప్పటికీ శీలం పోయిన తక్షణమే సర్వమును పోయింది.
1: వెన్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్.
0: కట్ట కడపకి తానే తిరిగి ప్రార్థన చేశాడు.
1: అల్టిమేట్లీ హీ ప్రేడ్,
0: నారాయణ నారాయణ నారాయణ.
1: ఈ ప్రేయర్ టు నారాయణ,
0: నారాయణ
1: నారాయణ,
0: నాకు ఈ రాజ్యం అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్.
0: ఈ సైన్యం నాకు అక్కర్లేదు.
1: నాట్ ది ఆర్మీ.
0: ఈ వీరులు నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్
0: వీరులు నాకు అక్కర్లేదు. నాకెవ్వరూ అక్కర్లేదు. నాకు ఒక గుణం మాత్రమే అందించమని.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్. ఐ డోంట్ వాంట్ ద వారియర్స్. ఐ డోంట్ వాంట్ ఎనీబడి. ఐ వాంట్ మై క్యారెక్టర్ బ్యాక్.
0: గుణం యొక్క మహత్యాన్ని గుర్తించుకోలేని ప్రహ్లాదుడు గుణాన్ని పాడు చేసుకున్నాడు.
1: ప్రహ్లాద్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది యూనిక్నెస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. దేర్ ఫోర్ హీ లాస్ట్ ఇట్.
0: ఆ యొక్క క్యారెక్టర్ ను అర్థం చేసుకున్నాడు.
1: దెన్ హీ అండర్స్టుడ్ వాట్ ఇట్ మెన్.
0: త్రీ ఫోర్త్ క్యారెక్టర్ ఇస్ లైఫ్ అనుకున్నాడు.
1: త్రీ ఫోర్త్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ లైఫ్, హీ రియలైజ్డ్.
0: కనుక దానిని నాకు అనుగ్రహించమని కోరాడు.
1: హీ ప్రేడ్ దట్ ఇట్ బి గ్రాంటెడ్ టు హిమ్.
0: అప్పుడు ఇతని త్యాగానికి మెచ్చుకుని
1: దేవేంద్రుడు
0: కూడా తీసుకున్న వాడు కూడాను అనుగ్రహించి ఆ శీలాన్ని వాపసు ఇచ్చాడు.
1: హావింగ్ బీన్ ప్లీజ్ విత్ హిస్ సాక్రిఫైస్ హీ కుడ్ గెట్ బ్యాక్ ఆల్ దట్ హీ సాక్రిఫైస్డ్
0: ఎర్లియర్. కనుక మానవుని యందు ఈ శీలము గుణం అనేటువంటి ఎంత గొప్ప పటిత్వంతో కూడినట్లుందో యోచన చేసుకోండి.
1: జస్ట్ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్, హౌ ఇంపార్టెంట్ ద క్యారెక్టర్.
0: దీనికి మించిన శక్తి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ బియాండ్ దిస్.
0: ఇదంతా కూడా కేవలము,
1: ఆల్ దిస్ ఇస్
0: ప్రవర్తన చేత ప్రారంభమైనటువంటిది.
1: ఇట్ జస్ట్ బిగిన్స్ విత్ యువర్ కాండక్ట్.
0: తన నుండి ఆవిర్భవించినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ వన్ ఫ్రమ్ విదిన్.
0: మన ప్రవర్తనలు గుణం పైన ఆధారపడినటువంటివి.
1: అవర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ అవర్ క్యారెక్టర్.
0: గుణం మంచిదైనప్పుడే ప్రవర్తన మంచిదవుతుంది.
1: వెన్ యువర్ క్యారెక్టర్ ఇస్ గుడ్, యువర్ కాండక్ట్.
0: దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడా మానవుల యొక్క గుణముల పైన ఆధారపడి ఉంది.
1: ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సిటిజన్స్.
0: అట్టి గుణములు కలిగినటువంటి వాడి ప్రవర్తన పైన దేశం యొక్క క్షేమం ఆధారపడి ఉంటుంది.
1: మెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: స్టూడెంట్స్, మీ గుణమును సరైన రీతిగా పెంచుకోండి.
1: ఫస్ట్ డెవలప్ క్యారెక్టర్.
0: మీరు చదవలసినటువంటి బుక్ ఒకటే, పెద్ద బుక్ ఒకటి ఉంది.
1: దేర్ ఇస్ వన్ బిగ్ బుక్ యు షుడ్ రీడ్.
0: అది వరల్డ్ అనేటువంటిది పెద్ద బుక్.
1: వరల్డ్ ఇస్ ఎ బిగ్ బుక్.
0: ఆ వరల్డ్ అనేటువంటి పెద్ద బుక్ లోపల,
1: in that very big book of the world,
0: అన్ని సమాచారాలు ఉంటున్నాయి.
1: All information is there.
0: దీనికి గురువు ఎవరు?
1: Who is the teacher?
0: నీ హృదయమే దీనికి గురువు.
1: Your heart is the teacher.
0: Not physical heart.
1: Not physical heart.
0: Spiritual heart.
1: It is the spiritual heart.
0: అదే నీ గురువు.
1: Spiritual heart is your guru.
0: నీకు ఒక ఫ్రెండ్ ని నీవు సంపాదించుకో.
1: Have one friend.
0: Who is your friend?
1: Who is your friend?
0: God is your my friend.
1: God is your friend. God is your
0: friend. God ని ఫ్రెండ్ గా తీసుకొని, హృదయాన్ని గురువుగా తీసుకుని, ప్రపంచాన్ని బుక్కుగా తీసుకుని నీవు కావలసినంత చదువు చదువు.
1: హావ్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్, ది హార్ట్ యాజ్ యువర్ టీచర్, ద వర్డ్ యాజ్ ఎ బుక్.
0: ఆ యొక్క బుక్ నందే ఉంటున్నాయి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ దట్ బుక్.
0: అది ఏ పుస్తకము అన్నారు?
1: దట్ ఈస్ కాల్డ్ పుస్తకం.
0: ఆ పుస్తకం అంటే ఏమిటి? మస్తకమే పుస్తకము.
1: పుస్తక ద బుక్ ఈస్ మస్తక ద హెడ్.
0: కాబట్టి మస్తకం అనేటువంటి పుస్తకాన్ని నీవు చదువు.
1: సో రీడ్ దట్ మస్తక.
0: రాజకీయ పుస్తకాన్ని నీవు చదవద్దు.
1: నాట్ ద బుక్, ద పుస్తక ఆఫ్ పేపర్.
0: కానీ ఇతనికి హృదయం అనేటువంటి ఒక గురువు నువ్వు చలు చలుముకుంటున్న జ్ఞాపకం చేసుకో.
1: రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ గురువు, ద స్పిరిచువల్ హార్ట్.
0: నీ స్నేహితుడిని మాత్రం ఒక క్షణమైనా నీ వదలకుండా వెంట పెట్టుకో.
1: See that your friend God is always with you every moment.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర దైవ చింతనం.
1: Everywhere at all points of time.
0: దంట ఇంట కంట ఉండి అన్ని విధానం నిన్ను సంరక్షిస్తాడు.
1: God is with you, in you, above you, below you, around you, and will take care of you.
0: మీ బెస్ట్ ఫ్రెండ్ is God.
1: Who is your best friend? God is your best friend.
0: ఈ ఫ్రెండ్స్ నంత మీరు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకోకండి.
1: Don't go by the worldly friends and spoil your life.
0: ఈ స్నేహితులందరికీ కేవలం ఒకానొక సమయం లోపల స్వార్థపరులే.
1: All other friends of the world are selfish.
0: స్వార్థ సప్రయోజనాల కోసమని వెంటాడేటువంటి వాళ్ళే ఈ ఫ్రెండ్స్.
1: Worldly friends are there because of their
0: selfishness. ఎట్టి స్వప్రయోజనము లేకుండా ఒంటరిగా ఉంటుంది. రక్షించేటువంటి వాడు ఒక్క భగవంతుడు ఒక్కడే.
1: God is the only friend who is selfless, who has no selfish interest at all.
0: ఆశించడు.
1: And he doesn't expect anything.
0: ఎట్టి ఆశీర్వాదం ఏంది లేవు.
1: He has no desire, ambition.
0: హృదయమంతా కేవలం ఖాళీ.
1: And his heart is totally empty.
0: భక్తుని చూస్తే జాలి.
1: Heart is khali, empty. He has got jali compassion for his friend.
0: Jali galinatunte oku bhagavantunni neevu friend ga teesko.
1: Have God with jali compassion as friend.
0: Atani property ne adi love is jali.
1: And God's property is jali compassion love.
0: Adi endemaitunte prema.
1: That's not of love.
0: Atti prema unnatunte oku property ekkada untunda cheppandi.
1: That property of love, where is it available?
0: Vidyarthulara,
1: students,
0: meeru ee naati nundi ee sariyaina bhavamulu abhivruddhi parchukoni తల్లిదండ్రులను గౌరవించి పెద్దలను గౌరవించి నమస్కరించి దైవాన్ని ఫ్రెండ్గా తీసుకొని
1: రైట్ ఫ్రమ్ దిస్ డే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ రెస్పెక్ట్ ఎల్డర్స్ ఆఫర్ సాలిడేషన్
0: జన్మించినందుకు సార్థకం చేసుకోండి మీ జన్మ.
1: టేక్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్ అండ్ వర్క్ టు రిడీమ్ యువర్ లైఫ్.
0: పరీక్షలు పెట్టినప్పటికీ ఇది నాకు రక్షణే అని భావించుకోండి.
1: God may put you to test, but it
0: bhagavantudu emi chesina this is good for me, good for me, good for me.
1: Whatever God does, have the feeling that is good for you.
0: Anni na manchi kosam ani
1: everything is good for me.
0: Doctor puttana poste katti isukoni putta vastadu.
1: When you have got a stomach complaint, doctor will operate.
0: Kaani ee patient paina doctor ku dvesham kaadu.
1: It's not out of hatred.
0: ఆ పేషెంట్ యొక్క నొప్పిని నివారణ గావించుకునే నిమిత్తమే ఆపరేషన్ చేశాడు.
1: ఇట్స్ ఓన్లీ టు రిలీవ్ యూ ఫ్రమ్ ద పెయిన్ ఆఫ్ ద అపెండిసైటిస్. డాక్టర్ కండక్ట్ ఆపరేషన్
0: నీ మంచి కోసమని.
1: దిస్ ఆపరేషన్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: దట్ ఈస్ గుడ్ ఫర్ యూ.
1: దిస్ ఆపరేషన్ ఇస్ గుడ్ ఫర్ యూ.
0: అదే విధంగానే భగవంతుడు సృష్టించిన అది కూడా నీకు మంచి కోసమని.
1: సో ఈవెన్ ఇఫ్ గాడ్ పనిషెస్ యూ, ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: కనుక ఏది ఇచ్చినా గానీ ప్రేమతోనే ఇస్తాడు, కానీ ద్వేషంతో ఇవ్వడు.
1: వాట్ ఎవర్ హీ గివ్స్ హీ గివ్స్ అవుట్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమతత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకోలేకపోతున్నారు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు గుర్తించుకోవాల్సినటువంటిది
1: వాట్ యూ షుడ్ నో,
0: మనిషి యందు సర్వశక్తులు ఉంటున్నాయి.
1: మ్యాన్ హ్యాస్ ఆల్ పవర్స్.
0: మదాత్మ సర్వభూతాత్మ.
1: యు ఆర్
0: నా ఆత్మనే సర్వుడు ఎందుకు ఆత్మస్వరూపంగా ఉన్నదని భావించుకునే భావము ఒక్కడి ఎందు మాత్రమే ఉంటుండాలి.
1: In fact, you should have the feeling that the Spirit of God is present uniform in everybody.
0: అది ఏ మానవుడు ప్రయత్నం చేస్తే అంత శక్తి కూడా తనకు కలిగి ఉన్నాడు.
1: In fact, if you make sincere effort, you will have all the divinity.
0: నాలుగోదైనటువంటి విజ్ఞాన శక్తి అనేటువంటి జ్ఞానము అది కూడా గుర్తించడానికి వీలవుతుంది మానవునికి.
1: Man would be able to know, reach that fourth sheath of wisdom.
0: కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి ఒక జీవుల లోపల మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: సర్వశక్తులు తన యందు ఉంటున్నాయి.
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ ఇన్ హిమ్.
0: అలాంటి శక్తిమైన మానవుడు
1: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్
0: ఈ కుయుక్తుల చేత యుక్తుల చేత ఇతరులకు దాసులు ఎందుకు కావాలి?
1: వై షుడ్ హీ సబ్మిట్ హింసెల్ఫ్ బికమ్ ఏ స్లేవ్ బికాజ్ ద నెక్ అండ్ ద డివైసెస్ ఆఫ్ అదర్.
0: దైవానికి దాసుడు కాదు.
1: యూ షుడ్ బి ఏ స్లేవ్ టు గాడ్.
0: దాసను దాసుడును కావలెనురా.
1: వన్ షుడ్ బి ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్.
0: దాసులకు సేవనే చేయవలెరా.
1: వన్ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
0: దాసను దాసుడను కావలెనురా.
1: ఐ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
0: తల్లి బిడ్డలు కూడి ఎల్లవేళల యందు.
1: The mother and the child at all times together.
0: Aalu biddalu koodi aalinchanalendu.
1: The children and mother together.
0: Daiva chintana jesi danyulu kavale.
1: They should think of God, think his glory and work for their
0: redemption. Kaluka meer daasaru daasulu kaandi daivaniki.
1: యూ షుడ్ బి సర్వెంట్ టు ది సర్వెంట్.
0: మీరు దాసులు కానక్కర్లేదు.
1: డోంట్ బి సర్వెంట్ టు అదర్.
0: అప్పుడు నీకే లోకమంతా దాసులు అవుతారు.
1: ద హోల్ వరల్డ్ విల్ సర్వ్ యూ దెన్.
0: ఆశకు దాసుడైన జగమంతుడికి నీవు దాసుడే కదా.
1: Then if you become a servant to the desire, you are servant of
0: everybody. నీకు దాసులంబు.
1: Then once you give up desire, the whole world will be your servant.
0: నీ డిజైర్స్ అంతా కూడా దైవం పైన పెట్టుకోండి.
1: Therefore let all your desires be directed towards God. Nothing is more.
0: దైవం సర్వవిధములుగా మీకు రక్షించి,
1: God will protect you in every way.
0: సర్వవిధములుగా మిమ్మల్ని కాపాడి,
1: and he will protect you.
0: కడతీరుస్తాడు.
1: And he will also liberate you.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ వయసు చాలా పవిత్రమైన వయసు.
1: This age is highly sacred.
0: గోల్డెన్ ఏజ్.
1: And this is a golden
0: age. ఈ వయసును మీరు పవిత్రం చేసుకో, అపవిత్రం చేసుకోకూడదు.
1: Never make it unsacred.
0: ఈ పవిత్రతను, ఇలాంటి అవకాశం చిక్కింది కనుక సార్థకం చేసుకోండి.
1: You have given, you have got this golden opportunity.
0: ఒక్క క్షణమును మీరు వదులుకుంటారా, ఆ క్షణంతో ఎన్నో పోతాయి.
1: If you just lose one moment, you will lose many.
0: ఇలాంటి అనుగ్రహం అనేది తెలుసా?
1: You know what sort of.
0: ఒక దారము చెండు కడుతున్నాం మనం.
1: And here you have got the thread, making it a bundle.
0: ఒక చెండు మాదిరి చుడుతున్నాము.
1: You are just rotating, revolving the thread in a bundle.
0: ఒక రౌండ్ మాత్రమే చుడుతున్నాము.
1: You have completed one round.
0: కానీ నీ చేతి నుంచి ఆ చెండు దారిపోయిందంటే ఎన్నో రౌండ్లు తగ్గిపోతాయి.
1: Then once you drop the bundle of threads, all of them will let loose.
0: కనుకనే మీరు దారబోసుకుంటే ఎన్నో తెడ్లు పోతాయి.
1: ఇఫ్ యు జస్ట్ డ్రాప్ దిస్ బండిల్, ఆల్ ద థ్రెడ్స్ విల్ లెట్ గో.
0: వదలకుండా గట్టిగా పట్టుకోండి.
1: హోల్డ్ ఇట్ టైట్లీ.
0: అప్పుడే మీకు ఈ ధన్యత ఏర్పడుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ కెన్ హ్యావ్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చదువులు చదవండి,
1: స్టడీ.
0: లౌకిక విద్యలు కూడా ఉండాలి.
1: సెక్యులర్ నాలెడ్జ్
0: స్కింప హేమతారక విద్య, పరమలు స్కింప బ్రహ్మ విద్య.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఫర్ లివింగ్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఫర్ లిబరేషన్.
0: ఈ సెక్యులర్ నాలెడ్జ్ కూడా అవసరమే.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ.
0: ఎందుకంటే నిత్య జీవితం అంతా మన సెక్యులర్ లోనే చేరిపోయింది.
1: బికాస్ అవర్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ ది సెక్యులర్ నాలెడ్జ్.
0: బ్రహ్మ విద్య దానికి అతీతమైన స్థితిగా ఉంటుంది.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
0: కనుక ఈ సెక్యులర్ నాలెడ్జ్ తో వచ్చినటువంటి తెలివితేటలు మన పొట్టను నింపుతుంది.
1: ది ఇంటెలిజెన్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ సెక్యులర్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యు టు ఫిల్ యువర్ బెల్లీ.
0: కాని ఆధ్యాత్మిక విద్య,
1: బట్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్,
0: మన హృదయాన్ని పండిస్తుంది.
1: వెల్ ఆల్సో ఫ్రక్టిఫైడ్ ఇన్ యువర్ హార్ట్.
0: పండ్లను మన హృదయములందే పండుతాయి.
1: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఫ్రక్టిఫైడ్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుక రెండు విద్యలను కూడా మీరు నేర్చి,
1: బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఒకటి రైట్ అండ్ లెఫ్ట్,
1: వన్ ఇస్ రైట్ అదర్ ఇస్ లెఫ్ట్.
0: కనుకనే ఆధ్యాత్మిక విద్య రైట్ గా ఉండాలి.
1: స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ రైట్.
0: ఇది లెఫ్ట్ గా ఉంటుండాలి.
1: అండ్ సెక్యులర్ నాలెడ్జ్
0: లెఫ్ట్ అండ్ లెఫ్ట్ చేయండి.
1: సెక్యులర్ నాలెడ్జ్ లెఫ్ట్ హాస్ గాట్ టు బి లెఫ్ట్ వన్ డే.
0: రైట్ గానే పెట్టుకోండి.
1: అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ రైట్ ఇస్ ద రైట్ థింగ్ టు అక్వైర్.
0: పాదం పట్టినటువంటి రైట్ ఎప్పుడు రైట్ గానే ఉండాలి.
1: దెన్ వన్స్ యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది feet of the Lord with the right hand is your right.
0: బలహీనమైనటువంటిది.
1: లెఫ్ట్ ఇస్ వీక్.
0: కాబట్టి లెఫ్ట్.
1: సో వీక్ is left,
0: right.
1: It has got to be left.
0: సంపాదించుకోండి.
1: అండ్ హ్యావ్ దట్ రైట్.
0: అయితే మానవ నడచాలనుకున్నప్పుడు రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా చేయాలి.
1: ఓ ఇన్ మార్చింగ్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్.
0: లేకపోతే మనం నడకనే జరగదు.
1: ఆర్ ఎల్స్ యు కాంట్ వాక్.
0: మనకు జగత్తులో ఉండినంత వరకు రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా ఉపయోగించుకోవాలి.
1: టు మూవ్ అబౌట్ ఇన్ ద వరల్డ్ రైట్ అండ్ లెఫ్ట్ హావ్ గాట్ టు బి యూజ్డ్.
0: కానీ లక్ష్యం మాత్రం రైట్ నుండే ఉంచుకోవాలి.
1: బట్ అవర్ ఎయిమ్ ఇస్ రైట్ ఓన్లీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క సాధన.
1: దిస్ ఇస్ ద ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవద్ ధ్యానం చేస్తూ, నామస్మరణ చేస్తూ, భజన చేస్తూ, లోకము లోపల ఈ భజన యొక్క ప్రభావాన్ని లోకులకంతా కూడా చాటుతూ పోండి.
1: రిపీట్ గాడ్స్ నేమ్, సింగ్ భజన్స్ అండ్ ప్రాపగేట్ ది యూటిలిటీ అడ్వాంటేజెస్ ఆఫ్ భజన్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: గోవింద కృష్ణ విఠలే, వేణుగోపాల కృష్ణ.

జై జై గోపాల జై జై గోవింద జై జై గోపాల.

0: వన్ మైట్ మాస్టర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పార్టిసిపేషన్ ఇన్ ది ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద కోర్ట్స్ అండ్ విన్ దెమ్. హీ మే పార్టిసిపేట్ ఇన్ వార్స్ అండ్ అచీవ్ సక్సెస్ అండ్ విక్టరీ. వన్ మైట్ బి బోర్న్ యాజ్ ఎన్ ఎంపరర్ అండ్ రూల్ ది కింగ్డమ్. వన్ మైట్ బి ఏబుల్ టు గివ్ ఇన్ చారిటీ కౌస్ అండ్ గోల్డ్. One might be able to count all the living beings on earth. One might be able to reach the moon itself. One may be able to count all the stars. But one would not be able to control all the senses, introvert the mind, and establish himself continuously with an equality of mind and with samachitta.
1: వేద విజ్ఞానము అనంతము.
0: ద నాలెడ్జ్ ఆఫ్ వేదాస్ ఈజ్ ఇన్ఫైనైట్.
1: జ్ఞానమే అనంతము.
0: విజ్డమ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇన్ఫైనైట్.
1: సత్యమును చూపునదే జ్ఞానము.
0: ఇట్ ఈస్ దట్ మే బి కాల్డ్ యాజ్ నాలెడ్జ్ విచ్ కెన్ షో ట్రూత్.
1: భూత భవిష్యత్ వర్తమానములకు అతీతమైనది సత్యము.
0: ట్రూత్ ట్రాన్సెండ్స్ all the three types of times, past, present and future.
1: Satya jnanamulu rendu kudanu anantamule.
0: Both truth and wisdom are infinite.
1: Ee anantamulu uta cheta deeniki adiyu ledani kudanu cheppavachu.
0: As they are infinite, there is no beginning nor end.
1: Vedamu satya jnanamulato kudi undatam cheta vedam kudanu anantame.
0: As Veda is associated with truth and knowledge, Veda also is infinite.
1: Vedam jnanamayamainappatikini nedu manamu danini vangmayanga manamu sevistu unnam.
0: Although Veda is knowledge, we have been able to experience it in terms of language and words.
1: Mana vakke rugvedam aniyu.
0: Our word may be described as rugveda.
1: మనస్సు యజుర్వేదమనియు.
0: అవర్ మైండ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ యజుర్వేద.
1: ప్రాణము సామవేదమనియు.
0: అవర్ ప్రాణ ద వైటల్ ఎయిర్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సామవేద.
1: బృహదారణ్యక ఉపనిషత్తు చక్కగా బోధించుచున్నది.
0: దస్ బృహదారణ్యక ఉపనిషత్ డిస్క్రైబ్స్
1: వేదము, వేదాంగములు, వేదవేత్త మూడును నేనేనని గీతాచార్యుని యొక్క నుడువు.
0: Gitacharya has declared, I am all the three, Veda, Vedangas and Vedakarta.
1: Kani nitya satyamunu gurtinchukonaleka pavitramainatuvanti jnana tattvanni manam artham chesukonaleka laukikamaina jeevitamunandu alaukikamainatuvanti avanchana cheta manavatvanni manam vismaristunnamu.
0: But unfortunately we have not been able to recognize the truth, and therefore we are wasting our life and time with worldly things.
1: Aithe pavitramainatuvanti vangmayamunu aneka vidhamuluga vedamulu vidividiyainatuvanti padamula cheta vipulukaramukchi tadwara deshamunaku shabda bindulanu andinchuchunnavi.
0: Vedas have been making available the extraordinary wisdom and knowledge in terms of words so that people will be able to understand clearly.
1: ee prakrutamainatuvanti deshamunandu prakantamainatuvanti oka tattvame daivamani bhavinchi ee daivam yokka anugrahamunaku patrulu kavalanani uchcharinchinatuvanti yokka vaakule rukkuluga maarinavi.
0: Rooks are those which are expressions in terms of words which explain the effulgence.
1: Aite yagna yagadi krutula cheta paramarthika tattvanu artham chesukoni divyatvamu pondavalanani vyakti aashisthinchi tadwara yagnamulaku prarambhistu vachadu.
0: But man has started performing sacrifices thinking that by such performance of sacrifices one would be able to reach the ultimate.
1: Itti karma kandane యజుర్వేదం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ కర్మకాండ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యజుర్వేద.
1: అయితే పవిత్రమైనటువంటి, శృతిబద్ధమైనటువంటి, మధురమైనటువంటి, సున్నితమైనటువంటి, సౌశీల్యమైనటువంటి యొక్క గానమును అనుగ్రహించగోరి తద్వారా ఆనంద గీతను అందించడం చేత దీనికి సామవేదము అని సార్థక నామం వచ్చింది.
0: సామవేద హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సచ్ బికాస్ దట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఆఫర్ ద సేక్రెడ్ స్వీట్ మెలోడియస్ మ్యూజిక్ డిస్క్రైబింగ్ నాలెడ్జ్.
1: అయితే లౌకికమైన జగత్తును పండితులు విస్మరించినారు అనేటువంటి అపనిందలు లేకుండా ఉండే నిమిత్తమై శ్రేయో మార్గము ప్రేయో మార్గము మానవతా తత్వమును అభివృద్ధి గావించే నిమిత్తమై అధర్వణ వేదమును కూడాను ఆధారం తీసుకున్నారు.
0: ఇన్ ఆర్డర్ దాట్ పీపుల్ మే నాట్ కన్సిడర్ యాజ్ నాలెడ్జబుల్ హ్యావింగ్ ఇగ్నోర్డ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే హ్యావ్ ఎక్స్పౌండెడ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ యాజ్ శ్రేయో మార్గ థింగ్స్ విచ్ ఆర్ డిజైరబుల్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ ప్రేయో మార్గ ఇన్ అధర్వణ వేద.
1: అయితే అధర్వణ వేద అపౌరుషేయమైనటువంటిది కాదని విశ్వసించి కేవలం ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మాత్రమే ప్రధానంగా భావించి దీనిని త్రయీ వేదములు అని పిలుస్తూ వచ్చారు.
0: థింకింగ్ దట్ అధర్వణ వేద హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ ద డివైన్ సోర్స్ ఓన్లీ ది ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద ఆర్ ద రియల్ వేదాస్ దే హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రయీ వేదాస్.
1: కానీ సర్వధర్మములకు మూలమైనటువంటి సర్వశాస్త్రములకు కీలకమైనటువంటి సర్వసాధనలకు గమ్యమైనటువంటి నిజతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తమై ఈ అధర్వణ వేదం అనేక విధములుగా కూడాను భౌతికమైనటువంటి యొక్క మార్గములకు ఆదర్శపరమైంది.
0: అధర్వణ వేద హ్యాస్ ఆల్సో బీన్ వెరీ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ విచ్ ఇస్ ది అల్టిమేట్ అండ్ టు రీచ్ ది గోల్.
1: ఒక్కొక్క వేదము ఒక్కొక్క పద్ధతిని మాత్రమే అనుసరించినప్పటికీ ఈ అధర్వణ వేదము అన్నింటినీ ఏకముగా అనుసరించడానికి పూనుకున్నది.
0: ఈచ్ వేద డిస్క్రైబ్స్ ఓన్లీ వన్ పాత్, వేర్ యాజ్ అధర్వణ వేద టేక్స్ ది ఆల్ ద పాత్స్ ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్.
1: ఋగ్వేదము వాక్కని, యజుర్వేదము మనసనియు, సామవేదము ప్రాణమనియు కూడాను బోధించినటువంటి మూడు వేదముల యొక్క సారము అధర్వణ వేదం నందు క్రోడీకరించి ఉపయంగా అందిస్తూ వచ్చింది.
0: ఋగ్వేద డిస్క్రైబ్స్ వాక్ వర్డ్, యజుర్వేద డిస్క్రైబ్స్ మైండ్, సామవేద డిస్క్రైబ్స్ ప్రాణ ఆర్ ద లైఫ్ ప్రిన్సిపల్, వేర్ యాజ్ అధర్వణ వేద ట్రైస్ టు బ్రింగ్ ఆల్ దీస్ త్రీ టుగెదర్ అండ్ ఎక్స్పౌండ్.
1: వాక్ ఋగ్వేదము కావచ్చును కాని ఎట్టి వాక్ ఋగ్వేదము అనేటువంటి విషయాన్ని చక్కగా విమర్శించి చెప్పింది.
0: ఇట్ హాజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ వర్డ్ కెన్ బి కాల్డ్ ఋగ్వేద.
1: మనసు యజుర్వేదమే కానీ ఎట్టి మనసు యజుర్వేదమునకు సమన్వయం అవుతుంది?
0: మైండ్ ఈజ్ అసోసియేటెడ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు యజుర్వేద, బట్ వాట్ టైప్ ఆఫ్ మైండ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ యజుర్వేద, దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ అధర్వణ.
1: చక్కగా సమగానంలో ఉండినటువంటి ఒక సారాన్ని క్రోడీకరించి యజుర్వేదము ఒక గానముగా పాడుతుంది.
0: మ్యూజిక్ హెస్ బీన్ కోడిఫైడ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే అండ్ దట్ ఈస్ ఎక్స్పౌండెడ్ ఇన్ సామవేద.
1: దుర్బుద్ధుల తలలున్న దూరులు విను చెవులున్న పొంచి చూచు కనులున్న పంచల విను మనసున్న వంచిత గుణ చిత్తమున్న వంచే గుణమున్న ఈ వృక్తులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న. దుర్బుద్ధుల మనసున్న దూరులు విను చెవులున్న.
0: If one has wicked thoughts in his mind, if one has eyes which are unduly curious to see all unnecessary things and a mind which wants to understand everything which is not
1: wanted,
0: if one has a heart which is crooked and which is deceitful,
1: ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న.
0: ద మోమెంట్ సచ్ ఎ సైట్ ఇస్ సీన్ జస్టిస్ విల్ రన్ అవే.
1: జగత్తునందు ధర్మము, న్యాయము, సత్యము మూడింటి యొక్క చేరికతేనే ఈ త్రిలోకములు కూడాను వెలుగుతూ ఉన్నాయి.
0: ద త్రీ వరల్డ్స్ హ్యావ్ బీన్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ధర్మ, న్యాయం, జస్టిస్ అండ్ సత్యం, ట్రూత్.
1: ఇట్టి పవిత్రమైన యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటి వేదముల యొక్క తత్వాన్ని మనము చాలా అలక్ష్యపరుస్తున్నాము.
0: వీఆర్ బీయింగ్ వెరీ ఇండిఫరెంట్ టు వేదాస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబింగ్ సచ్ సేక్రెడ్ ట్రూత్స్.
1: ఈ వేదములు అనేక విధములైనటువంటి యొక్క అంగములను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చింది.
0: దీస్ వేదాస్ ఆల్సో హ్యావ్ డెవలప్డ్ డిఫరెంట్ లింబ్స్ ఫర్ దెమ్సెల్వ్స్.
1: వీటినే శాఖలు అని చెప్తూ వచ్చారు.
0: దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాంచెస్.
1: మొదటిది మంత్రము, రెండవది బ్రాహ్మణము, మూడవది ఆరణ్యకము, నాలుగవది ఉపనిషత్తులు.
0: ది ఫస్ట్ వన్ ఈస్ మంత్ర, ది సెకండ్ వన్ ఈస్ బ్రాహ్మణక, ద థర్డ్ వన్ ఈస్ ఆరణ్యక, ద ఫోర్త్ వన్ ఈస్ ఉపనిషత్.
1: మరణప్రాణ సమ్మిళితమైనటువంటిది మంత్రము అనేటువంటి సత్యాన్ని సులభమైన మార్గంలో అందిస్తూ వచ్చింది.
0: ది ట్రూత్ హెస్ బీన్ ఎక్స్పౌండెడ్ ఇన్ దీస్ మంత్రకాస్ విచ్ సే దట్ బై రిపీటింగ్ దెమ్ యూ గెట్ ది ఎఫికసీ అండ్ ది రిజల్ట్స్.
1: దైవత్వాన్ని గురించినటువంటి సంభాషణ జరిగినప్పుడు కలిగినటువంటి పదములే అనగా మాటలే

0: మంత్రములుగా మారినవని విశ్వసిస్తూ వచ్చింది.
1: దే హావ్ ఆల్సో బిలీవ్డ్ దట్ ది డైలాగ్ బిట్వీన్ గాడ్స్ హావ్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ మంత్రాస్.
0: ఇది బ్రహ్మచర్య స్థానమునకు సంబంధించిందిగా బోధిస్తూ వచ్చారు.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సూటబుల్ ఫార్ బ్రహ్మచర్య ఆశ్రమ్.
0: మానవత్వములో ఇది ప్రధానమైనటువంటి యొక్క పునాది.
1: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషన్.
0: గృహస్థం, వానప్రస్థము, సన్యాసం అనేటువంటి భవనములకు ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది కిందకి పునాది వంటిది.
1: ఫర్ ద మ్యాన్షన్ విచ్ ఈస్ హ్యావింగ్ గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస,
0: బ్రహ్మచర్యలే మంత్రములుగా మారినవని విశ్వసిస్తూ వచ్చింది.
1: దే హావ్ ఆల్సో బిలీవ్డ్ దట్ ది డైలాగ్ బిట్వీన్ గాడ్స్ హ్యావ్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్

0: గట్టిగా ఉండినప్పుడే పైనటువంటి మూడు యొక్క అంతస్తులు కూడాను భద్రంగా నిలచగలవు.
1: ఓన్లీ వెన్ ది ఫౌండేషన్ ఇస్ స్ట్రాంగ్ ద త్రీ స్టోరీడ్ బిల్డింగ్ బిల్ట్ ఆన్ దట్ కెన్ అఫోర్డ్ టు బి స్ట్రాంగ్.
0: గృహస్థ వానప్రస్థ సన్యాసములు మూడు కూడాను బ్రహ్మచర్యపైననే ఆధారపడి ఉంటున్నది.
1: గృహస్థ వానప్రస్థ అండ్ సన్యాస ఆర్ ఎంటైర్లీ డిపెండెంట్ అపాన్ బ్రహ్మచర్య.
0: కనుక జీవితములో బ్రహ్మచర్య సమయమునందు తన యొక్క జీవితము మంత్రమయముగా మార్చుకోవాలి.
1: డ్యూరింగ్ ది స్టేజ్ ఆఫ్ బ్రహ్మచర్య దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు ఫాలో దిస్ మంత్రాస్, వన్ హ్యాస్ టు ఫాలో దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ మంత్రాస్.
0: మంత్రం అనగా ఒక పవిత్రమైన యొక్క పలుకులు.
1: మంత్ర రెఫర్స్ టు ఎ సేక్రెడ్ వర్డ్ అటరెన్స్.
0: జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్నం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని మానవత్వమునకు అందించినటువంటి యొక్క ఈ జిహ్వకు పవిత్రమైనటువంటి పలుకులు పలకమని ఆదేశిస్తూ వచ్చారు.
1: దే ఆర్డర్డ్ ది టంగ్ టు గో ఆన్ రిపీటింగ్ సేక్రెడ్ వర్డ్స్ బికాస్ దట్ అలోన్ విల్ బి స్వీట్ అండ్ దట్ అలోన్ విల్ బి సేక్రెడ్ అండ్ యూస్ఫుల్.
0: బ్రహ్మచారి అసత్యము చెప్పకూడదని,
1: బ్రహ్మచారి షుడ్ నాట్ అట్టర్ ఎ లైన్ అంట్రూత్,
0: అధికంగా మాట్లాడకూడదని,
1: షుడ్ నాట్ స్పీక్ టూ మచ్,
0: ఒకరికి ఒకరి సంబంధమైనటువంటి విషయంలో తంటాలు పెంచకూడదని,
1: వన్ షుడ్ నాట్ అన్నెసెసర్లీ ఇంటర్ఫియర్ ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు అదర్స్,
0: పరదూషణ చేయకూడదని,
1: వన్ షుడ్ నాట్ కామెంట్ అండ్ క్రిటిసైజ్ అదర్స్.
0: ఇది నాలుగు చేసే నాలుగు పాపములని,
1: దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్ విచ్ టనలకు
0: ఇట్టి నాలుగు పాపములకును గురి కాకుండా దీన్ని సంరక్షించుకోమని బోధిస్తూ వచ్చింది మంత్రము.
1: మంత్రం హెస్ ఆల్సో టాట్ దట్ వన్ షుడ్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ కమిటింగ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్.
0: తన జీవితములో ఈ విధమైనటువంటి యొక్క సుగుణములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇంకా భవిష్యత్ అంతా కూడాను పచ్చని బాటగా రాజబాటగా రూపొందుతుంది.
1: ఇఫ్ వన్ అబ్జర్వ్స్ దిస్ డిసిప్లిన్ ఇన్ ది బ్రహ్మచర్య స్టేజ్ ది ఫ్యూచర్ ఫర్ హిమ్ వుడ్ బి ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
0: రెండవది బ్రాహ్మణము.
1: ద సెకండ్ వన్ ఈస్ బ్రాహ్మణక.
0: ఈ మంత్రములను ఏ విధంగా మనం ఉపయోగించాలి,
1: హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ మంత్రాస్,
0: ఈ మంత్రముల యొక్క ప్రభావం ఏమిటి,
1: వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ మంత్రాస్,
0: ఇది అందించేటువంటి ఫలితం ఏమిటి,
1: వాట్ రిజల్ట్స్ డూ దీస్ మంత్రాస్ గివ్
0: అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ బ్రాహ్మణము.
1: బ్రాహ్మణకాస్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: ఇట్టి మంత్రమును ఆత్మసహితంగా ఉచ్చరించడం చేత అట్టి పండితులకు బ్రాహ్మణులు అని పేరు వచ్చింది.
1: యాజ్ ఎ పర్సన్ అట్టర్డ్ దీస్ మంత్రాస్ ఇన్ ది అప్రోప్రియేట్ వే హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాహ్మణ.
0: దీనిని గృహస్థ ధర్మముగా విశ్వసిస్తూ వచ్చారు.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గృహస్థ ధర్మ.
0: అర్థసహితమైనటువంటి మంత్రములను ఉచ్చరించి
1: అట్టరింగ్ మంత్రాస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్
0: లోక కళ్యాణమునకు,
1: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
0: నిత్య జీవితం నందు అనుభవించేటువంటి యొక్క కొన్ని రకములైనటువంటి యొక్క అధిక వృత్తి అనావృష్టి ఇలాంటి దీనిని దూరము గావించే నిమిత్తము,
1: ఫర్ ఫ్రీయింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎక్సెసివ్ రెయిన్ అండ్ ఆల్సో
0: స్వర్గ ప్రాప్తిని కలిగించే నిమిత్తమై,
1: ఫర్ ది పర్పస్ ఆఫ్ ఒబ్టైనింగ్ హెవెన్,
0: గృహస్థుడు సమష్టి స్వరూపుడై,
1: మెన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఎ కమ్యూనిటీ,
0: దీనిని ఆదర్శప్రాయంగా అనుభవించాలని బోధిస్తూ వచ్చారు.
1: దే హావ్ జస్ట్ ఎక్స్పౌండెడ్ దాట్ యూ విల్ హావ్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అన్ ఐడియల్ వే.
0: కనుక గృహస్థ ధర్మము చాలా పవిత్రమైనటువంటి దీనిని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
1: దే హావ్ ఆల్సో బిలీవ్ దట్ గృహస్థ ధర్మ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ఎ వెరీ సేక్రెడ్ వన్.
0: ఈ గృహస్థ ధర్మం యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి క్రమక్రమేణా వానప్రస్థంలో ప్రవేశిస్తాడు.
1: మ్యాన్ ఆఫ్టర్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్ ఇన్ గృహస్థాశ్రమ్ ప్రాపర్లీ హీ విల్ ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థాశ్రమ్.
0: ఈ వానప్రస్థం యొక్క తత్వమునకే ఆరణ్యకములు అని చెప్తూ వచ్చింది.
1: ఫర్ వేద అసోసియేటెడ్ విత్ వానప్రస్థ ఇట్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆరణ్యక,
0: అనగా గృహమునందు కాని పట్టణమునందు కాని నివసించక దీనికి సమీపంలో ఉండినటువంటి అడవుల ఎందో తోటల ఎందో తమ యొక్క జీవితమును ప్రశాంతముగా గడిపి దైవచిత్తన చేత తమ యొక్క శేష జీవితమును సార్థకం గావించుకోవటం.
1: దట్ మీన్ నాట్ లివింగ్ ఇన్ ఎయిదర్ ది హౌస్ ఆర్ ఇన్ ద సిటీస్, గోయింగ్ టు ఎ నియర్ బై గార్డెన్ ఆర్ ఫారెస్ట్

0: sitting there contemplating upon God and making use of the rest of the life for his own welfare and for his own
1: కాలమును గడుపుతూ పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ చింతను సల్పినటువంటి వారు కనుక వీటికి ఆరణ్యకములు అని పేరు వచ్చింది.
0: As these are associated with a life spent in forest, thinking and contemplating upon God, sacred thoughts, these have been described as aranyakas.
1: ఇంకా నాలుగవది ఉపనిషత్తులు.
0: The fourth one is Upanishads.
1: ఇవి చాలా చిత్ర విచిత్రములైనటువంటి యొక్క అర్థములు కూడి ఉంటున్నవి.
0: There will be a number of meanings for the utterances in Upanishads.
1: ప్రధానమైనటువంటి యొక్క పదము సత్.
0: The most important word in connection with Upanishads is
1: ఈ సత్ అనేటువంటి పదము సత్ అనేటువంటి ధాతువు నుండి పుట్టినటువంటిది.
0: This has originated from the root word sat.
1: ఈ సత్ అనగా
0: the meaning of sat is
1: కూర్చునుట,
0: sitting,
1: కదలుట,
0: movement,
1: నిర్మూలం చేయుట,
0: destroying,
1: ఆశ్రయించుట,
0: approaching and taking
1: అని అనేక విధములైనటువంటి అర్థములున్నవి.
0: All these meanings are available for this word sat.
1: కానీ ఈ సమయ సందర్భమును పురస్కరించుకొని ఆ పదమునకు మనం అర్థమును తీసుకోవాల్సి వస్తుంది.
0: బట్ విల్ హావ్ టు టేక్ ది మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఇన్ ది కాంటెక్స్ట్.
1: ఇక్కడ సత్ అనేటువంటి దానికి కూర్చుంట అనేటువంటి అర్థము అత్యవసరము.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ సిట్టింగ్.
1: దీనికి ముందు ఉప మీ అనేటువంటి రెండు పదములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ అదర్ టూ వర్డ్స్ బిఫోర్ దిస్ వర్డ్, వన్ ఈజ్ ఉప, ది అదర్ ఇస్ మీ.
1: ఉప అనగా సమీపము.
0: Upa means near by.
1: Ni anaga nishtato.
0: Ni means with faith and with interest.
1: Ee moodintini manam cherinappudu Upanishad avutundi.
0: When you put all these three words together it becomes Upanishad.
1: Vedavettaku samipamunandu nishtato kurchunuta ani dini artham.
0: That means sitting nearby with earnestness.
1: Ee kurchuni emi cheyatam?
0: By sitting what are you going to do?
1: ఈ వేదవేత్త బోధించినటువంటి విద్యలన్నిటిని ఏకాగ్ర చిత్తుడై హృదయమునకు హత్తుకుని ఉన్నట్టుగా ఆలకించటం.
0: బై సిట్టింగ్ నియర్ ద వన్ హూ హాస్ మాస్టర్డ్ వేద, లిసన్ టు హిమ్ విత్ కాన్సన్ట్రేషన్ అండ్ విత్ అర్నెస్నెస్.
1: ఈ విధముగానేటువంటి యొక్క శబ్దమును విని గ్రహించి తెలుసుకొని తగినటువంటి యొక్క అర్థముగా తాను భావించుకోవటమే దీనిని ఎరుక అనేటువంటి పదంతో ఉపయోగపెడుతూ వచ్చారు.
0: దేర్ ఈస్ అనదర్ వర్డ్ ఎరుక విచ్ మీన్స్ యు సిట్ నియర్ హిమ్, లిసన్ టు హిస్ అటరెన్సెస్, కాన్సన్ట్రేట్, కాంటెంప్లేట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: ఎరుక అనగా దీనికి చైతన్యము అని ఒక అర్థము.
0: ఎరుక ఆర్ అవేర్నెస్ ఇట్ హ్యాస్ అనదర్ మీనింగ్ అండ్ దట్ ఈస్ కాన్షియస్నెస్.
1: దీనిని చేతనము అని కూడా పిలుచబడుతుంది.
0: అనదర్ వర్డ్ ఫర్ దిస్ ఈజ్ చేతనము.
1: ఈ చేతనం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
0: వేర్ డు యు గెట్ చేతనము?
1: ఈ చేతనం అనేటువంటిది సర్వత్రా నిండినటువంటిది.
0: దిస్ ఈజ్ ఆల్ పర్వేసివ్, అవైలబుల్ ఎవ్రీవేర్.
1: లోకంబులు, లోకస్తులు, లోకేశులు సర్వం కూడా చైతన్యం యొక్క స్వరూపములే.
0: ఆల్ ద వర్డ్స్, ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ is full of chaitanyam.
1: Jadamu chaitanyamu rendintiki oka tattvam kuda nu ekatvamto kudinatvantidi.
0: Inert things as well as living things both are full of chaitanyam or consciousness.
1: Ee chaitanyam anetundi manavuni yandu adhikanga untuntadi.
0: But you find in man consciousness in a greater measure.
1: Migilinatvanti oka pranula kante manavuni yandu ee chaitanyamu aneka vidhamuluga kuda nu prakatistuntadi.
0: Consciousness expresses itself in man in a different way and in more expressive way compared with other living beings.
1: Samanyamga chutunadi kannulu, vinunadi chevulu, maatadunadi noru ani manu bhavistunnamu.
0: Generally we think that it is the eyes which see, ears which hear and tongue which talks.
1: Kaadu kaadu, kannulaku chupunu kaliginchinatundi chaitanyame.
0: No, this is not correct. It is consciousness which will make eyes see.
1: Chevulaku shabdamunu vinipinchunadi chaitanyame.
0: It is consciousness which make ears hear.
1: Notito maatadunadi chaitanyame.
0: It is consciousness which makes mouth
1: chaitanyam anetundi antarbhutamai bahir indriyamulaku తగినటువంటి యొక్క ప్రకాశమును ప్రకటితమును గమనించుతున్నవి.
0: కాన్షియస్నెస్ రిమైనింగ్ యాజ్ ద కాజ్ ఇన్ సైడ్ విల్ మేక్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్.
1: సర్వత్రా కూడాను చైతన్యమే ఉంటున్నది.
0: కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
1: అయితే మానవుడు తన దృష్టిని బహిర్ముఖము గావించడం చేత ఈ చైతన్యం అనేటువంటిది క్రమక్రమేణా కూడాను ఒక విధమైనటువంటి అంధకారంగా నిలిచిపోతున్నది.
0: బట్ యాజ్ మ్యాన్ ఈజ్ ఎక్స్ట్రావర్టింగ్ హిస్ విజన్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ అండ్ హీ కెన్ సీ దాట్ ఓన్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డార్క్నెస్.
1: అనగా ప్రకటితం కాకుండా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ నాట్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఫర్ హిమ్.
1: ఇంద్రియముల యొక్క తత్వమును క్రమక్రమేణా అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఈ యొక్క ప్రకాశము ఈ చైతన్యము విరివిగా పెరుగుతుంది.
0: If one can control the senses and interwork them, he would be able to develop consciousness in a greater measure.
1: ఇది మానవుని కంటే కూడాను మహనీయులు యందు మరింత అధికంగా ఉంటుంటారు.
0: This consciousness is found in
1: ఈ మహనీయుల కంటే దైవత్వం నుండి అసలు దైవత్వమే చైతన్యం.
0: That is found more so in divinity itself. In fact, divinity
1: ఈ విధంగా తారతమ్యంగా మనం కనిపించడానికి కారణం ఏమిటి?
0: Why is it that we have been able to see this kind of difference between an ordinary man and an accomplished man?
1: ఒక చిన్న ఉదాహరణము.
0: One small example for this.
1: ఇక్కడ చిన్న చిన్న బల్బులు పెట్టారు.
0: There are small bulbs here.
1: ఆ స్తంభంపైన ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
0: On the pillars there are more powerful bulbs.
1: ఈ మధ్య లోపల ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
0: In the middle and the center there are the most powerful bulbs.
1: కానీ మనం ఎదురుగా కూడా చాలా వికాసవంతమైనటువంటి బల్బులు పెట్టారు.
0: There are here flood lights which give very powerful light.
1: Kani anninti endu unnatundi current okkate.
0: But the current and electricity is common in all these
1: bulbs. The voltage is vyathyasamga kanipinchavachchu.
0: Because of the difference in voltage there is difference in light.
1: Kanuka sarvulu endu sarvajeevulu endu sarvatra kudanu unnatundi chaitanyam aneetundi tama yokka antartattamunu leka antarathamunu gurtinchukunnatundi vyaktulu yokka tattvam pai aadharapadi untuntadi.
0: Consciousness which is found all around expresses itself differently depending upon to what extent one is having awareness.
1: Aithe ee prakashamu kontha varaku nu marugu pettalu kudanu konni karanamlu untunnavi.
0: This consciousness is covered by certain reasons.
1: Deeniki aaru vidhamulainte addulu tagultunnavi.
0: There are 6 types of covers and obstacles for this.
1: Veerine aaru dongalu ani kudanu bodhisthu vachindi vedam.
0: Veda has described these as 6 types of thieves.
1: Kama, krodha, lobha, moha, mada, matsaram.
0: These are desire, anger, greed, pride and arrogance.
1: Ee yokka arishat vargamlo maatrame kaakunda ashta madamulu kudanu dinni arikattutu untundali.
0: Not merely these 6 types of enemies, but there are 8 types of pride, mada.
1: Kula madamu.
0: The pride associated with
1: caste. Bala madamu.
0: Associated with strength.
1: Yavana madamu.
0: Associated with youth.
1: Saundarya madamu.
0: Associated with beauty.
1: Vidya madamu.
0: Associated with
1: dhana madamu.
0: Associated with wealth.
1: Rajya madamu.
0: Associated with kingdom and power.
1: Tapas madamu.
0: Associated with tapas and penance.
1: ఈ 9 విధములైనటువంటి మదమును కూడాను ఆవరించటం చేత ఈ ప్రకాశం అనేటువంటిది దానిని మనం అనుభవించలేకపోతున్నాము అందుకోలేకపోతున్నాము.
0: When all these types of pride cover us, we have not been able to see the light properly. We have not been able to enjoy it.
1: కనుక మనం ఇట్టి చైతన్యమును సర్వత్రా ఏకత్వంగా మనం అనుభవించాలన్నా ఈ ఆత్మతత్వాన్ని విశ్వసించి ఈ బహిర్తత్వములైనటువంటి ఈ యొక్క గుణములను క్రమక్రమేణా కూడా మనము అరికట్టుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ కాన్షియస్నెస్ యాజ్ ఏ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఆల్ అరౌండ్, యూ వుడ్ కంట్రోల్ యువర్ ఓన్ దీస్ ప్రైడ్స్ అండ్ దీస్ 6 ఎనిమీస్.
1: కానీ ఈ యొక్క మదతత్వం అనేటువంటిది చాలా బలవత్తరమైనటువంటివి.
0: బట్ ఆల్ దీస్ ఎనిమీస్ ఆర్ వెరీ పవర్ఫుల్.
1: ఇది కేవలం మన భ్రాంతుల నుండి అభివృద్ధి అయినటువంటివి.
0: ఆల్ దీస్ గెట్ దర్ స్ట్రెంగ్త్ డిరైవ్ దర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్
1: మన పోషణ నుండి ఇవి పెరుగుతూ వచ్చినటువంటివి.
0: ఆల్ దీస్ హావ్ గ్రోన్ ఫ్రమ్ అవర్ డిఫెక్ట్స్ అండ్ ఫ్లాస్.
1: కానీ మన వలననే పుట్టి మన వలననే పెరిగి మన వలననే అభివృద్ధి అయిపోయి మనమల్నే బాధిస్తూ ఉన్నవి.
0: దే ఆర్ బోర్న్ ఇన్ అస్, దే గ్రో ఫ్రమ్ అస్ అండ్ దే డిరైవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ అస్ అండ్ దే ఆర్ గివింగ్ అస్ ట్రబుల్.
1: ఈనాటి యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రమునందు మీకు తెలిసినటువంటి విషయమే.
0: యు నో సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ దీస్ డేస్.
1: అనేక మంది వైజ్ఞానికులు తమ యొక్క బుద్ధి కుశల చేతను, తెలివితేటల చేతను, విద్యా సంపత్తి చేతను అనేక విధమైనటువంటి యొక్క కొన్ని బలవత్తరమైనటువంటి యొక్క ఆయుధములను, అస్త్రములను, కొన్ని యంత్రములను కూడా సృష్టిస్తూ వచ్చారు.
0: ఎ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ ద స్కిల్స్, ద ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ దేర్ కెపాసిటీస్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ వెరీ డెస్ట్రక్టివ్ వెపన్స్.
1: ఒక చిన్న ఉదాహరణము ఆటం బాంబు ఉంటుండాలి.
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటం
1: హైడ్రోజన్ బాంబు ఉంటుండాలి.
0: హైడ్రోజన్ బాంబు
1: ఇవి ఎవరు సృష్టించారు?
0: Who has created this?
1: మానవుని యొక్క శక్తి సంపత్తి చేతనే.
0: All these are the creatures of.
1: దీనికి ఎవరు రూపాన్ని కలిగించారు?
0: Who has given a shape for this?
1: మానవుడే.
0: It is the man who has given it.
1: ఎవడు దీనికి రూపమును కలిగించి శక్తిని ప్రసాదించి ఏ విధమైన యొక్క ఆకారము స్థానమునందు నిలబెట్టాడో ఆ మానవుణ్ణి ఆ యొక్క బాంబు బెదిరిస్తూ ఉంటుండాలి, అదిరిస్తూ ఉంటుండాలి, భయపెడుతూ ఉంటుండాలి.
0: It is the man who has given a shape, who has given the power, who has given the capacity to the atom bomb. But the same atom bomb is threatening him with destruction now.
1: ఈ వ్యక్తి దానిని తయారు చేయటము, దాన్ని అభివృద్ధి పరచటము నేర్చుకున్నాడే కానీ దానిని అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది నేర్చుకోలేదు.
0: This individual has learned how to manufacture an atom bomb and how to give it so much of strength and power. But he does not have the power to control it.
1: అదే విధముగానే ఈనాడు మనము మన యందు ఆవరించినటువంటి ఈ అరిషట్ వర్గములను, ఈ అష్టమదములను మన ద్వారానే పెరిగి, మన ద్వారానే అభివృద్ధి అయిపోయి మనల్ని బాధిస్తడానికి ప్రయత్నిస్తున్నవి.
0: జస్ట్ యాజ్ ఆటమ్ బాంబ్ టుడే ది ఆల్ దీస్ సిక్స్ ఎనిమీస్ అండ్ ఎయిట్ ప్రైడ్స్ హావ్ గ్రోన్ ఫ్రమ్ అస్ అండ్ హావ్ డిరైవ్డ్ ఆల్ దేర్ స్ట్రెంగ్త్.
1: ఇట్టి సత్యాన్ని విచారణ చేత మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: And they are giving us all sorts of trouble. And this truth we will have to just understand by inquiry and investigation.
1: Kula madam.
0: The pride arising out of caste.
1: Kula madam ante emiti?
0: What do you mean by caste pride?
1: Caste of humanity. Prati manavuni yandu undinatvanti yokka divyatvame na yandu untunnadi. Sarva manavulu kudano samanatvame. Jati mata bhedamulaku e matramu kudano avakasam ledu.
0: All people belong to only one caste. And that is the caste of humanity. Why should there be this kind of differences based upon caste?
1: అందరు ఒక ప్రభు యొక్క పుత్రులమే, బిడ్డలమే.
0: All of us are the children of one master and one father.
1: నేను ఏ జాతిని భావించుతున్నానో నీవు కూడాను ఆ జాతికి సంబంధించినటువంటి వాడివే. ఈ విధమైనటువంటి అర్థాలు గుర్తించుకుంటే అహంకారములకు ఇంకెక్కడ అవకాశం ఉన్నది.
0: If one recognizes the truth that you belong to the same caste as the other one belongs, where is the need for that kind of pride?
1: ఇంకా ధనబలము చూస్తామంటే కదిలిపోయే మేఘములు, వస్తుంది పోతుంది.
0: ఇఫ్ యు టేక్ ప్రైడ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ వెల్త్, దిస్ సంథింగ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్, దే కమ్ అండ్ గో.
1: ధనము మానవునికి అవసరమే,
0: వెల్త్ ఈజ్ నీడెడ్ ఫర్ మ్యాన్,
1: కానీ ఎంతవరకు అంత మాత్రమే దీన్ని హద్దులో ఉంచుకోవాలి.
0: బట్ యూ షుడ్ ఆల్వేస్ ఎక్సర్సైజ్ ఎ లిమిట్.
1: ప్రతి జీవితం అంతా ఇప్పుడు ఒక లిమిట్ లోనే ఉంటుంది, హద్దులోనే ఉంటుంది.
0: ద ఎంటైర్ లైఫ్ ఈజ్ సబ్జెక్ట్ టు వేరియస్ లిమిట్.
1: మన దేహం లోపల 98.4 టెంపరేచర్ ఉండినప్పుడే ఇది పర్ఫెక్ట్ నార్మల్.
0: ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ ఫిజికల్ బాడీ ది టెంపరేచర్ మస్ట్ బి 98.4.
1: 99 పోయిందా, 99 పోయిందా, జ్వరం ప్రారంభమైంది, రోగమే.
0: ఇఫ్ ఇట్ ఇంక్రీజెస్ ఈవెన్ స్లైట్లీ అండ్ గోస్ అప్ టు 99, దెన్ వీఆర్ హ్యావింగ్ ఫీవర్.
1: మన దేహం లోపల 120/80 ఇది బ్లడ్ ప్రెషర్, పర్ఫెక్ట్ నార్మల్.
0: The blood pressure for the human system is 126/80. This is perfect.
1: కానీ 90 ఏమన్నా బయలుదేరిందా, అయింది, రోగం ప్రారంభమైంది.
0: On the other hand, if it is 90 and 130,
1: మన కన్నుల యొక్క వెలుతురు కూడాను ఏ కొంచిత్ మాత్రమే చూడగలదు, కానీ మితిమీరినటువంటి వెలుతురును చూడలేదు.
0: Similar is the case with our eyes. They can see limited light.
1: మితిమీరినటువంటి యొక్క వెలుతురును చూసేటప్పటికి రెటీనా బర్న్ అయిపోతుంది, దాంట్లో కాలిపోతుంది.
0: If the eyes were to see excessive light, retina gets burned.
1: ఇదే విధంగా ప్రతి అంగము యొక్క శక్తి సామర్థ్యంలో చక్కగా విచారించి చూసినప్పుడు మన లైఫ్ అంతా ఒక లిమిటెడ్ కంపెనీ.
0: If in the same way we try to understand all our limbs, అవర్ సిస్టమ్ హావ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ లిమిటెడ్ కంపెనీ.
1: హద్దులో ఉండినటువంటి యొక్క జీవితానికి అహంకారం పట్టడానికి ఏమి కారణం?
0: టు సచ్ ఎ సిస్టమ్ విచ్ హస్ గాట్ సో మెనీ లిమిటేషన్స్, వై షుడ్ యూ బీ సో మచ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్?
1: కనుక ఇంటి జీవితంలో మనకు అహంకారం ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: ఇన్ ఎ లైఫ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ లిమిటేషన్స్, వై షుడ్ వన్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్?
1: ఎప్పుడు, ఏ నిమిషమో, ఎక్కడో ఏమవుతుందో,
0: అట్ విచ్ పర్టికులర్ టైమ్, వే అండ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు సఫర్?
1: తొమ్మిది చిన్నుల తోలుతియే గాని కాంతి కలిగిన వచ్చిన ఘటము కాదు.
0: దిస్ పర్టికులర్ బాడీ ఈస్ హావింగ్ 9 హోల్స్.
1: నిమిష నిమిషములకు నీచిరూరిని కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: Moment after moment, this body may suffer from various types of bad smell.
1: కడుపులోన మలము కడమెల్ల ఎముకలు.
0: This consists of bones and flesh.
1: అరసి చూడ పైన మురికి తోలు.
0: If only you examine, this is covered by dirty skin.
1: ఎప్పుడు, ఏ విధంగా మరణిస్తుందో.
0: When and in what form you are going to get death.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకురోరన్న ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ. తై తై తై తై తై బొమ్మ, దీని తమాష తోలు బొమ్మ అన్నాడు.
0: డోంట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ అబౌట్ యువర్ బ్యూటీ, అబౌట్ యువర్ వెల్త్ అండ్ సచ్ అదర్ థింగ్స్. At which particular hour you are going to give up your life, you are not sure and you are not certain.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించినప్పుడు మనకు ఈ అహంకారములకు అవకాశమే ఉంటుండదు. ఇది ఏమాత్రం కూడా మనలో ప్రవేశించదు.
0: If only you understand this particular truth carefully, there will be no room for any sort of pride in you at all.
1: అప్పుడే మన ఎందుండినటువంటి యొక్క చైతన్యము దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.
0: Then consciousness which is inherent in you will shine with all effulgence.
1: ee chaitanyam anetundi jagrat swapna sushupti adulendu kudana untunnadi.
0: Consciousness is prevalent in all the three states of waking,
1: stula, sukshma, karana, mahakaranam endu kudana ee chaitanyam untunnadi.
0: In stula, sukshma and karana and mahakarana states also you are having this consciousness.
1: Moodu kalamulu endu, moodu lokamulu endu, మూడు గుణములు ఎందుకు ఇది ముమూర్తంగా నిలిచి ఉంటున్నది.
0: ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్, ఇన్ ఆల్ ది త్రీ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ది త్రీ క్వాలిటీస్,
1: ఒక చోట ఉన్నదని కానీ మరొక చోట లేదని కానీ చెప్పుటకు వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ పర్టికులర్ ప్లేస్ అండ్ నాట్ ఇన్ అనదర్.
1: అలాంటి దివ్యమైనటువంటి యొక్క చైతన్యమును మనం దర్శించవలనంటే ఎక్కడుంటే అక్కడనే మనం దర్శించవచ్చు.
0: If you want to experience and have a vision of such sacred divine consciousness,
1: దీనిని ఆవరించినటువంటి యొక్క వీటిని మనం కొంచెం తొలగించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: But you will have to make an effort to uncover the covers which are hiding this consciousness.
1: ప్రణతి నూనె వత్తిగలదు, దీపపు వెలుగు కలుగున.
0: If you are having a container, oil and a wick, will you be able to get light automatically like that?
1: Kaani muttinchu vaadu oka undali kada.
0: There is need for one who can light the lamp.
1: Poovulu soodi daram undi pushpamala tanaguna.
0: There are flowers, there is thread and there is needle.
1: Would it urcheetundi vaadu oka undali kada.
0: Would it automatically become a garland? There is need for one who can make a garland out of it.
1: Swarnamu ratnalu galavu sommulu nirmanamaguna.
0: You have got gold and you have got gems. But can you, would there
1: be చేసేటువంటి కంసలి ఒకటి ఉండాలి కదా.
0: దేర్ మస్ట్ బి ఎ గోల్డ్ స్మిత్ హూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
1: విద్య గలదు, బుద్ధి గలదు.
0: యు హావ్ గాట్ ఎడ్యుకేషన్ అండ్ యు హావ్ గాట్
1: గురువు లేక లభ్యమగున.
0: బట్ ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎ ప్రిసెప్టర్ విల్ యు బి ఏబుల్ టు జస్ట్ అండర్స్టాండ్.
1: పుస్తకంలో చూస్తుంటే ఏ బి సి అక్షరాలు ఉంటున్నాయి, కానీ ఫలానది ఏ, ఫలానది బి, ఫలానది సి అని చెప్పేటువంటి గురువు ఒకటి ఉండాలి కదా. లేకపోతే దేనిని ఏ అంటాం, దేనిని బి అంటాం. కనుకనే దీనిని సూచించేటువంటి వాడు ఒక ఉండాలి, అతనే మార్గదర్శకుడు.
0: ఇన్ ది బుక్ దెర్ మే బి ఆల్ఫబెట్స్, బట్ దెర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ ఐడెంటిఫై విచ్ ఆల్ఫబెట్ ఈస్ ఏ, విచ్ ఆల్ఫబెట్ ఈస్ బి. వన్ హూ కెన్ ఇండికేట్ అండ్ కెన్ పాయింట్ అవుట్.
1: కనుకనే మార్గదర్శకత్వం లేకుండా మనం మార్గాన్ని నడవలేము.
0: If there is no one who can show us the path, it may be difficult for us to ట్రెడ్ ది పాత్ అండ్ వాక్ ది వే.
1: అట్టి అనుభవజ్ఞుడైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఒక మార్గదర్శకుని మనం వెతుక్కోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ ఇస్ నీడ్ టు ఫైండ్ ఎ పర్సన్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ హూ ఇస్ ఆమ్నిషియంట్ హూ కెన్ షో ది పాత్.
1: దివ్య వ్యక్తిని పొందేటువంటి మార్గములే వేద శాస్త్ర ఇతిహాస పురాణములు.
0: వేదస్ శాస్త్రాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ ఆర్ సచ్ గురుస్ విచ్ షో ది పాత్.
1: కేవలము ఒక విధమైనటువంటి యొక్క లౌకిక గురువులను మనం ఆశ్రయించడం చేత మరింత పతనమైపోతున్నాము.
0: ఇఫ్ వి అప్రోచ్ ఓన్లీ గురుస్ హు ఆర్ వర్ల్డ్లీ వీ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ వి విల్ ఫర్దర్ బి రూయిన్డ్.
1: అనుభవజ్ఞులైనటువంటి గురువులు అత్యవసరము.
0: దెర్ ఇస్ నీడ్ ఫార్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్.
1: ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధనలు చేసేటువంటి గురువులు అత్యవసరము.
0: దెర్ ఇస్ నీడ్ ఫర్ ఎ టీచర్ హూ ప్రాక్టీసెస్ అండ్ దెన్ ఎక్స్పౌండ్స్.
1: కేవలము గ్రంథమును మాత్రమే ఆధారంగా తీసుకుని మనకు ఏ విధమైనటువంటి గ్రంథాన్ని అందించలేడు.
0: ఇఫ్ వన్ బేసస్ ఆల్ హిస్ టీచింగ్ ఆన్ ది టెక్స్ట్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు టీచ్ ప్రాపర్లీ.
1: అందరూ గురువులని మనం భావించరాదు.
0: We should not consider everyone as a teacher.
1: Guru tattvani chakkaga guru teriginatundi vaade kavali.
0: The teacher must be one who really knows his own job.
1: Guru tanaga empty telisukovatamu.
0: What is the meaning of gurutu? It means knowing.
1: Telapatame chaitanyam yokka swabhavamu.
0: It is the characteristic of consciousness to explain.
1: Ye vidhanga teliputundadi.
0: How can that be explained?
1: ఇది మంచి ఇది చెడ్డ అని తెలుపుతుంది.
0: ఇట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
1: అన్నింటి ఎందుకును ప్రప్రథమలో మనము సమత్వాన్ని భావించరాదు.
0: ఇన్ ది బిగినింగ్ స్టేజెస్ యూ షుడ్ నాట్ కన్సిడర్ ఎవ్రీథింగ్.
1: క్రమక్రమేణా దీని యొక్క అంతర్భూతమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించిన తర్వాత సమత్వాన్ని మనం వహించవచ్చు.
0: ఆఫ్టర్ గ్రాడ్యువలీ వీ అండర్స్టాండ్ the inner meaning of atmatattva, then only we may consider every
1: ye purugu ettidane ikkunte manam gurtinchukokunda anni purugulu kudanu tene purugulani manam bhavinchatamu chaala veritanam.
0: Without understanding the different types of insects, we will not be able to just say which is a bee.
1: Aaku pachcha pachulanni chilukale vela palukuna.
0: All the birds which are green in color, can each one of them be described as a parrot?
1: పురుగులపై పారాడు, పువ్వులపై పారాడు, పురుగులు తుమ్మెదలగున.
0: ఆల్ ది ఇన్సెక్ట్స్ విచ్ మూవ్ ఆన్ ద ఫ్లవర్స్, కెన్ యూ డిస్క్రైబ్ దెమ్ యాజ్ బీస్?
1: పులి చర్మము కప్పినట్టి గాడిదత పులియగున.
0: జస్ట్ బికాస్ ఎ డాంకీ పుట్స్ ఆన్ ఎ టైగర్ స్కిన్, కెన్ యూ కాల్ ఇట్ ఎ టైగర్?
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు ఉన్నట్టయ్యా.
0: హౌఎవర్ మచ్ ఫ్యాట్ ఎ పిగ్ మేబీ, కెన్ యూ డిస్క్రైబ్ ఎ పిగ్?
1: కనుక అందరిని కూడా మనం సమత్వంగా భావించుకోవటం చాలా అసాధ్యమైనటువంటి విషయము.
0: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్ టు కన్సిడర్ ఆల్ పీపుల్ యాజ్ ఈక్వల్.
1: కానీ ఒక్కటి మాత్రం సమత్వంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: బట్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ హావ్ టు కన్సిడర్ అండ్
1: డెవలప్. తన యందు తాను సమత్వాన్ని పెంచుకోవాలి.
2: ఇన్ హిమ్సెల్ఫ్ హి టు డెవలప్ దట్ ఈక్వాలిటీ. అందరిని సమంగా భావించడం సాధ్యం కాదు.
0: It is not possible to treat all people alike.
1: Mana kantiki ye color addalu vesukuntamo jagatantha aaranguganey manam chudavachchu.
0: The type of vision of the world that you get depends upon the type of spectacles that you wear.
1: Hrudayam premamayamainappudu mana drushti brahmamayanga untadi.
0: If your heart becomes saturated with love, hrudayamulandu prema lekunda
1: sarvam brahmamayam ante padamullo undachunu kani mana yokka anubhutilo raadu.
0: If your heart doesn't have love, if you merely say that the entire world consists of Brahma, it is true only in words, not in experience.
1: Chaitanyamayi tattvani manam chakkaga gurtinchadaniki prayatninchali.
0: Therefore we have to make an effort to understand
1: consciousness kuda chaitanya swaroopule.
0: You are all forms of consciousness.
1: Kanuka mottamota ee chaitanyamuniki addu tagilinatvanti vaatini, addu undinatvanti vaatini కొంతవరకు నువ్వు మనం క్రమక్రమేణా దాన్ని తొలగించుకోవటానికి కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ ది ఆబ్స్టికల్స్ అండ్ ది కవర్స్ విచ్ హైడ్ దిస్ కాన్షియస్నెస్.
1: దీనినే వేదాంతము నేతి నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్. దేహము నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అంతఃకరణం నేను కాదు, నేను నేనే. ఈ సత్యానికి మనం దిగాలి.
0: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ దిస్ బై వేదాంత. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ చిత్త, ఐఎమ్ నాట్ అహంకార, ఐఎమ్ ఐ.
1: కానీ మనం కోరేది ఒక్కటి, చేసేది మరొకటి.
0: వి డిజైర్ సంథింగ్ బట్ అవర్ యాక్షన్స్ బిట్రే అవర్ డిజైర్.
1: కోరినటువంటి దానిని దక్కించుకునే నిమిత్తమే తగినటువంటి సాధనలు, తగినటువంటి ప్రక్రియలను మనం చేపట్టాలి.
0: వీ హ్యావ్ టు అండర్టేక్ సచ్ టైప్స్ ఆఫ్ సాధన విచ్ విల్ బి ఇన్ ట్యూన్ విత్ అవర్ ఓన్ డిజైర్స్ అండ్ అవర్ ఓన్ గోల్.
1: విలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు.
0: ఇఫ్ యూ ఆస్క్ ది షుగర్ కేన్ టు గివ్ జాగరీ, విల్ ఇట్ గివ్ ఆటోమేటికలీ లైక్ దాట్?
1: పిప్పి కొట్టి రసము పీల్చకుండా
0: ఇలాంటి ఎక్స్ట్రాక్ట్ జ్యూస్ ఫ్రమ్ ది షుగర్ కేన్.
1: మనము ఆ యొక్క చెరుకును చక్కగా పిప్పి కొట్టినప్పుడే అది రసంగా వస్తుంది. కానీ ఓ చెరుకా నాకు రసం, ఈ చెరుకా నాకు రసం ఇంటే ఇస్తుందా? ఎప్పటికీ ఇవ్వదు. దానిని బాగా కసరత్తు చేయించాలి. ఆ విధంగానే మనం దేహం అనేటువంటిది ఒక చెరకు, దీనిలోనే ఉంటుంది చైతన్యం అనేటువంటి రసము. దీనిని అన్ని విధములు కూడా శ్రమింపజేసి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిశ్చూలములకు కూడా సహించి భరించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం మొట్టమొదట మనం సాధించాలి.
0: Only when you crush the sugar cane, you get the juice. By merely asking the sugar cane to give juice, you will not be able to get. This body is something like a sugar cane. Only when you develop the capacity to bear all the types of criticism, difficulties, problems, you will be able to get consciousness which is inherent in this body. Otherwise not.
1: కానీ మనం ఆ స్థితిలో లేదు.
0: But we are not in that state.
1: ఎవరైనా నీవు చంద్రుడు, ఇంద్రుడు, మహేంద్రుడు, సురేంద్రుడు, పరేంద్రుడు అని వర్ణిస్తే మనం 30 pounds ఎక్కిపోతాం. అంత మనం ఊపిపోతాం.
0: ఇఫ్ ఎనీవన్ డిస్క్రైబ్ అండ్ ప్రైజెస్ యాజ్ ఇంద్ర, చంద్ర అండ్ వేరియస్ గాడ్స్,
1: నీవు దుష్టుడు, దుర్మార్గుడు, పాపివాడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు, పిచ్చివాడా అని పిలిచినప్పుడు మనం కృంగిపోతాం.
0: యు ఇన్క్రీజ్ బై 30 pounds ఇఫ్ యు ఆర్ ప్రైజ్డ్, బట్ ఇఫ్ యు ఆర్ క్రిటిసైజ్డ్ బై ఎనీ ఛాన్స్ దెన్ యు
1: ఇట్టి కృంగి పొంగనటువంటి యొక్క సమతత్వాన్ని మనం అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: We have to develop that sense of equality which is free from that kind of elation and that kind of shrinking on account of praise and censure.
1: ఒకడు నన్ను దూషించడం చేత నాకు ఒరిగినదేమి, కరిగినదేమి.
0: If any person criticizes or censures me, what is it that is going to happen to me?
1: నాకు ఏమీ ఒరగలేదు, తరగలేదు, కరగలేదు.
0: I have not lost anything and I am not hurt.
1: ఒకడు వర్ణించినా నేను పెరగను.
0: If any person praises me, I am not going to be different.
1: Naadi, naadi.
0: I am myself.
1: Na tattvam naade.
0: My principle is
1: na satyam naade.
0: My truth is mine.
1: Eppudu manaku bhayam aarambhamavutundi? మనలో సత్యము లేనప్పుడే, మనలో ఒక పాపం ఉండినప్పుడే, మనలో ఒక తప్పు ఉండినప్పుడే మనలో భయం ఏర్పడుతుంది.
0: When do we get fear? Only when there is some defect, only there is some fault. Only there is something which is not worthy.
1: ఇలాంటి దోషము లేనటువంటి సమయం లోపల ఏమొచ్చినా మనం భయపడనక్కర్లేదు.
0: So long as you do not have such kind of defects and flaws in you, whatever might happen, you should not be afraid.
1: ఆ విధమైనటువంటి దీశక్తిని మనం సంపాదించుకోవాలి.
0: You should develop that kind of power of
1: dhi. ఆ విధమైనటువంటి ఆత్మశక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: You should develop that kind of atmic power in
1: you. నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. నీవు బలహీనుడైపోతే అన్ని కూడా నిన్ను బెదిరిస్తాయి.
0: ఇఫ్ యు ఆర్ ఎ వీక్లింగ్, ఎనీవన్ కెన్ థ్రెటన్ యూ అండ్ ఫ్రైటన్ యూ.
1: కర్ర చేతిలో లేకపోతే గొర్రెన బెదిరిస్తుందట.
0: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ఎ స్టిక్ ఇన్ ద హ్యాండ్, ఈవెన్ ఎ షీప్ కెన్ ఫ్రైటన్ యూ.
1: కనుకనే నీ ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసమనే నీ సర్వబలము.
0: యువర్ రియల్ స్ట్రెంగ్త్ లైస్ in the power of ఆత్మ.
1: అది లేనటువంటి వాడే అదరటం, బెదరటం.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ డజంట్ హ్యావ్ దిస్ ఆత్మిక్ పవర్ గెట్స్ ఫ్రైటెండ్.
1: ఆ విధమైనటువంటి యొక్క దీశక్తిని మనం సంపాదించుకున్నప్పుడే చైతన్య శక్తి సర్వత్రా మనకు సాక్షాత్కరిస్తుంది.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్, దెన్ కాన్షియస్నెస్ పవర్
1: ఎక్కడైనా ఉండు.
0: వేర్ ఎవర్ యు ఆర్,
1: అడవుల ఎందున్నా,
0: whether you are in the
1: forest,
0: whether you are in the
1: pattanamununna,
0: whether you are in the city,
1: pallenunna,
0: whether you are in the village,
1: uttameedanunna,
0: whether you are
1: natteta padiyunna,
0: whether you are in the midst of
1: anyone, nee chechennu nee ventane jantane intane kantane undi ninna anni vidamulu kuda samrakshistundi.
0: Wherever you are, consciousness is with you. It is the source of protection. It will always protect you and save you.
1: Kanukane chaitanyamuna kosamai manamu praakulaadanakkarledu.
0: Therefore, there is no need for
1: ఎక్కడో మనం వెతకపోనక్కర్లేదు.
0: There is no need for searching for consciousness somewhere.
1: అది నీలోనే ఉంటున్నది.
0: It is inside you.
1: నీకు దీని యొక్క చైతన్యమునకు అడ్డు తగిలినటువంటి దానిని పరిహారం గావించుకునేటువంటి ప్రయత్నం చేయి.
0: All that you'll have to do is to remove the obstructions which cover this consciousness.
1: జగత్తంతా బ్రహ్మనే.
0: The entire world is full of Brahman.
1: సమస్త పదార్థములు బ్రహ్మనే.
0: Every object is full of Brahman.
1: సర్వ స్వరూపం కూడా బ్రహ్మనే.
0: ఎవరీ ఫార్మ్ ఇస్ బ్రహ్మన్.
1: ఇలాంటి తత్వమే ఉపనిషత్తులు బోధించినటువంటి యొక్క సత్యతత్వములు.
0: దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ విచ్ హావ్ బీన్ ఎక్స్పౌండెడ్ ఇన్ ఉపనిషత్స్.
1: కనుక మనము నిజముగా మనలో దాగినటువంటి అగోచరంగా ఉండేటువంటి గుప్తమైనటువంటి ఈ చైతన్యమును మనం వ్యక్తము గావించుకోవాలి.
0: All that we'll have to do is we'll have to manifest the hidden and the subtle consciousness which is already there in us.
1: ఏ రీతిగా మనం వ్యక్తం గావించుకోవాలి?
0: How can we manifest this?
1: మనకు చలి సమయాల లోపల బనీన్ వేసుకుంటాం.
0: In winter you put on a banin inside.
1: దానిపైన ఒక షర్ట్ వేసుకుంటాం.
0: You wear a shirt on that.
1: దానిపైన దట్టమైన కోటును కప్పుకుంటాం.
0: On that you wear another coat.
1: ఈ విధమైనటువంటి డ్రెస్సును నీవు ధరించి నా చెస్ట్ నా హృదయం నాకు కనిపించలేదే అనుకుంటే ఏ విధంగా కనిపిస్తుంది?
0: When you cover yourself with so many types of dress, if you say I have not been able to see my own body and my own chest, how can you
1: మొదట నీవు పైన కప్పినటువంటి దట్టమైన కోటును తీసివేయి.
0: In the first instance, remove the coat which is so thick.
1: తదుపరి అందులో ఉన్నటువంటి షర్ట్ ను కూడా తీసేసేయి.
0: Second, you remove your shirt also.
1: ఆ పైన బనియన్ కూడా తీసేసేయి.
0: And then you remove the banyan.
1: Ninnu neevu chuchuko nee chest nee kanipistundi.
0: Then you try to take a look at your own chest, you will be able to get a view of it.
1: Adhe vidhamgane ee naadu tamogunam anetundi daktamaina kootunu kappukundam manamu.
0: In the same way we have covered ourselves with this tamoguna.
1: Rajogunam anetundi ka alankaraniki aakarshinchetundi ka shattulu veskundamu.
0: We have also covered ourselves with రజోగుణ విచ్ ఇస్
1: ఈ షర్టు మాసిపోకుండా ఉండే కోసమని సాత్వికమైనటువంటి థిన్గా ఉండేటువంటి ఒక బనీని వేసుకున్నాం.
0: వీఆర్ ఆల్సో కవరింగ్ అవర్ సెల్స్ విత్ ఎ థిన్.
1: ఈ మూడింటితో కప్పబడినప్పుడు మన చెస్ట్ మన హృదయం మనకి ఏ రీతిగా కనిపిస్తుంది?
0: వెన్ యువర్ హార్ట్ ఈస్ కవర్డ్ బై దీస్ త్రీ గుణాస్, హౌ కెన్ యూ గెట్ ఎ విజన్?
1: మొట్టమొదట తమో గుణం తీసివేయి.
0: Therefore, in the first place, remove
1: rajoguna teesivei.
0: Then you remove rajoguna.
1: Apaina satvikam kuda teesivei.
0: Then you remove even satva guna also.
1: Appude nee atma tattvam neeku kanipistundi. Ivi nee vesukunnatvanti drasule.
0: Then only you will be able to get a vision of your atman. All these are worn by you.
1: Nee vesukunnivi teesivei ante inka unna danini nee cheyalekkaledu.
0: All that you have to do is whatever you have worn on your atma, you remove
1: it. Adi unnadi unnattugane kanipistundi.
0: Then you will be able to get atma as
1: it is. చూడడానికి కొత్త ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: ఫర్ గెటింగ్ ఎ విజన్ ఆఫ్ ఇట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మేకింగ్ ఎనీ ఎక్స్ట్రా ఎఫర్ట్.
1: కనుక నీ గుణముల యొక్క తత్వాన్ని నీవు పెంచుకున్నావు.
0: యూ హ్యావ్ డెవలప్డ్ దీస్ త్రీ గుణాస్.
1: పెంచుకున్న గుణములను చించివేయి.
0: ఆల్ దోస్ గుణాస్ విచ్ యూ హ్యావ్ డెవలప్డ్ యూ రిమూవ్ దెమ్.
1: ఉంచుకున్న హృదయాన్ని చక్కగా నీవు దర్శించు.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యువర్ ఓన్.
1: దీనికి కూడాను ఒక విధమైనటువంటి దైవానుగ్రహం కావాలి.
0: Even for this, grace of God is essential.
1: ఈ దైవానుగ్రహమును పొందే నిమిత్తమే మనం సాధనలు చేయాలి.
0: For getting the grace of God, you have to undertake sadhanas.
1: అప్పుడే నెగటివ్ పాజిటివ్ రెండూ చేరినప్పుడే కరెంట్ తో మనం అనేక విధమైనటువంటి ఉపయోగమును చేసుకోవచ్చు.
0: When the negative and positive join together, then only you will be able to enjoy.
1: అట్టు చేయక ఎన్ని క్షేత్రములు తిరిగినా ఎన్ని సాధనలు చేసినా ఎందరి మానవులు దర్శించినప్పటికీ నీ యొక్క ఇది ఏమాత్రం కూడా కించిత్ కూడా నువ్వు అనుభవించలేవు ఆనందాన్ని.
0: Without doing what is proper, the way that it is explained by bringing negative and positive together, whatever pilgrimages you undertake, whatever sadhanas you do, whatever darshan of mahaniyas you take, you would not be able to really get the vision.
1: అయ్యో నేను పుట్టబత్తికి 10 టూర్లు పోయి వచ్చానే నా కష్టాలు తీరలేదే, ఎట్ట తీరుతాయి? పుట్టబత్తికి పోయిస్తానే కష్టాలు తీరుతాయా?
0: I have visited Puttaparthi 10 times, but my difficulties and problems are not solved.
1: Ayyo Tirupatiki aneka mokkulu mokkukoni anni chellinchinane naa baadalu teeralede anukunte ela teerutayi?
0: How can this problem be solved by merely visiting? Similarly, you may say that I have offered ఆల్ ద వర్స్ దట్ ఐ జస్ట్ టేకన్ టు
1: ఈనాటి భక్తి ప్రపత్తులంతా కూడా ఈ తుచ్చమైనటువంటి యొక్క ప్రార్థనలతో నిండి ఉంటున్నాయి.
0: ద డివోషన్ అండ్ సరెండర్ ఆఫ్ టుడే ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ లో.
1: నీవు కోరవలసింది ఒక్క దైవాన్ని కోరు.
0: ఆల్ దట్ యు హావ్ టు డిజైర్ ఇస్ డిజైర్ గాడ్.
1: సర్వస్వము తానే అనుగ్రహిస్తాడు.
0: ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి గివెన్.
1: ఇది కావాలి అది కావాలని చెప్పి ఊరికి పదార్థాలు కోరితే పరమాత్మ నీకు దక్కడు.
0: యు గో ఆన్ ఆస్కింగ్ వన్ థింగ్ ఆర్ ది అదర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ గాడ్.
1: కావలసిన బంగారం మన చేతిలో పెట్టుకుంటే రకవారి నగరు మనం చేయించుకోవచ్చు.
0: ఇఫ్ ఓన్లీ యు ఆర్ హావింగ్ గోల్డ్ ఇన్ యువర్ పామ్ వాట్ ఎవర్ జ్యువెలరీ వాంట్ యు కెన్ మేక్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుక దైవాన్ని మనం అనుగ్రహించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: అవర్ ఎఫర్ట్స్ మస్ట్ బి టు విన్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
1: దైవాన్ని మనం కోరవలసింది.
0: ఆల్ దట్ యు షుడ్ డిజైర్ ఇస్ ఓన్లీ గాడ్.
1: కారణమే మనకి నీవు కూడా నువ్వు దైవమే.
0: The reason is you are yourself God.
1: నిన్ను నీవు కోరుకోవటమే.
0: You will be seeking your own self actually.
1: దైవానికి ద్రోహం చేయటం నిన్ను నీవు ద్రోహం చేసుకోవటమే.
0: Trying to deceive God is deceiving your own self.
1: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించినప్పుడే నీకు చైతన్యం నీకు ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ వెన్ యు రియలైజ్ ట్రూత్ యు విల్ బి ఏబుల్ టు గెట్ ఎ వ్యూ ఆఫ్ కాన్షియస్నెస్.
1: కాన మన యొక్క అల్పభావనలను అల్ప బాధలను లక్ష్యమునందు ఉంచుకొని అనంతమైనటువంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి దైవత్వాన్ని మనం దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా మనము ప్రయత్నించకూడదు.
0: వి షుడ్ నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్స్ టు గివ్ ఇంపార్టెన్స్ టు దీస్ లో మీన్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దస్ లూజ్ గాడ్ హూ కెన్ యాడ్ ఎవ్రీథింగ్ అంటు యు.
1: మనము చదివేటువంటి చదువులు కానీ నేర్చేటువంటి విద్యలు కానీ కేవలం ఆత్మతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తము.
0: All the types of education that you seek, whatever learning is important, ultimately it is all for the sake of
1: సదువులెందుకను సంగతి మరచి ఉదర పోషణకై ఒరుకులెత్తుచు ఎదుటి గొప్ప సహింపలేకను ఏడ్చుచుండే ఓ సదమతమయ్యే సదమల బొమ్మ. ఎదుటి గొప్ప చూచి ఏడుస్తున్నాము.
0: ఓ యువర్ స్టేట్ ఈస్ సంథింగ్ లైక్
1: చదువెందుకనేటువంటి సంగతిని మర్చిపోతున్నాము.
0: యు ఆర్ ఫర్గెటింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఉదర పోషణకై ఉరుకులెత్తుతున్నాము.
0: You are only seeking to earn a livelihood.
1: ఇది ఆ చదువుల యొక్క సారము.
0: ఈజ్ ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: చదువులలోని సారము తెలియక చదువరి నేనంచు తిరుగకురా. గొప్ప చదువరి నేనంచు తిరుగకురా. చదువుకున్నందుకు సార్థకమే మన్న సద్గుణ నడకలే సారమురా. సద్గుణ నడకలే సారమురా.
0: Don't go on just moving about without understanding the purpose of education. The entire purpose of education is virtues and good conduct.
1: Prema swarupulara mimmalu nenu adhikanga baadha pettunnanu kaalam adhikanga teeskoni meeku samistunnaremo naa prasangaram nenu vijumistanu.
0: Embodiments of divine love. I am giving you a lot of trouble and I am taking a lot of time for the discourse. I am bringing the discourse to a close.
1: Thank you very much.
3: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of October 1986. In the Purnachandra Auditorium in Prashanti Nilayam during the Dasara celebrations. In this discourse, Swami told us that with the help of an enlightened guru, we can surely overcome the six types of thieves, namely desire, anger, greed, attachment, pride and arrogance, and the eight types of pride, namely caste, strength, youth, beauty, education, wealth, power and penance. Swami explained that we need to engage in intense sadhana and earn the grace of God to overcome these challenges. Thank you, Sai Ram.

ఏది తెలిసిన సర్వంబు నెరుకపడునో, ఏది తెలియక సర్వంబు తెలియబడదో. అట్టి పరవిద్య నేర్పెడి అతడే గురుడు.

0: by knowing that little bit that has to be known in order to get to know everything. That little bit, if one gets to know, by means of which one gets to know everything, one who confers on you that supreme vidya, that supreme knowledge, he indeed is the true guru. And this path of truth is shown by the word of Sai.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the divine Atma.
2: Kalamuche Maraka, Charitrache Mayaka, ప్రళయం వచ్చినను తరుగక, సృష్టిచే పెరుగక ఏ సత్యమైతే ఉన్నదో అది ఏ పవిత్రమైన భారతీయ సంస్కృతి.
0: దట్ ట్రూత్ విచ్ హాస్ లాస్టెడ్ ద రావేజెస్ ఆఫ్ టైమ్, విచ్ హాస్ ఓవర్కమ్ ద ఈవెంట్స్ ఆఫ్ హిస్టరీ అండ్ విచ్ హాస్ విత్స్టూడ్ ఇట్సెల్ఫ్ అగెయిన్స్ డెల్యూజన్, which has held its own against the process of creation by not growing up, by not diminishing. That truth indeed is this ancient Indian culture and tradition.
2: ఈ సత్యమునకు అంతరాత్మగా ఉన్నటువంటిది సనాతన ధర్మము.
0: And at the very core, sustaining and nourishing this truth is this sanatana dharma.
2: వజ్రము ఏ విధంగా అనేక ముఖముల కాంతితో విరజిమ్ముతూ ప్రకాశించుచుండును, అదే విధముగానే సర్వతోముఖమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి సహస్ర దళముల వలె వికసించేటువంటి పద్మం వంటిదని, ఈ పద్మం ద్వారా జ్ఞాన పరిమళమును దిశ దశల లేక దశ దిశల కూడాను వ్యాపింపచేసేటువంటిదని కూడాను ప్రాచీనుల యొక్క విశ్వాసం.
0: It has been the firm belief and conviction right from ancient times of people that just as the many splendored brilliance and splendor of the diamond is there for all to see, so also has this culture been thriving and flourishing and sparking in all its brilliance. And it has also been compared to the many petaled lotus which in its full bloom state radiates fragrance of this supreme knowledge.
2: Sanatana dharmamunaku neeti seelamule punadulu.
0: For this sanatana dharma, morality, ethics are the supports.
2: Adhyatmikame ayu pattu.
0: And the spirituality is the very life breath.
2: Premani jeevitamunaku aaradhanayaniyu.
0: It is love which gives you this sense of longing.
2: Satyame pranamunaku swaseniyu.
0: And truth is like your life breath.
2: Vishwasinchinatvanti vyaktule bharatiya pravaktalu.
0: And all the supreme ones of this ancient country are verily those who have held high such notions and ideas.
2: Itti aneka pravartanalu kannatvanti desame bharata desamu.
0: And all that is that you see that manifests itself as a result of such ideas is this country Bharat.
2: Naati nundi neeti varaku kudanu ee divya subodharanu prapanchamunaku andinchi aacharana roopamainatunte pracharamulu kalpinchi Bharat deshamunaku deedipyamanamainatunte oka jyotulu veliginchinatunte varu ee yokka pravaktalu.
0: These great personages and personalities right from those times till now have been holding high these lofty ideals as a beacon light so that the entire humanity could be benefited.
2: ఈ ప్రవక్తల యొక్క అంతరాత్మనే భగవంతుడని విశ్వసించినటువంటి వారు.
0: These people also have the firmly rooted conviction in God.
2: కాని ఈనాడు భగవంతుని విస్మరించి లౌకికమైనటువంటి యొక్క సుఖ సౌఖ్యములే భోగ భాగ్యములే ఆధారము ప్రధానమని విశ్వసించి వాటి నిమిత్తమై మానవత్వాన్ని అంకితం గావిస్తూ వస్తున్నారు.
0: బట్ టుడే వన్ ఫర్గెట్స్ గాడ్. వన్ గోస్ బై వాట్ గోస్ ఆన్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లగ్జరీ, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అండ్ లూజింగ్ ఇన్ ద ప్రాసెస్ ద మెయిన్ గోల్ అండ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
2: భగవంతుని విస్మరించటం అనగా తాను హృదయరహితుడు కావటం అనే అర్థం.
0: By forgetting God, one is verily losing one's own heart and what goes with it.
2: ఇలాంటి హృదయ రహితులైనటువంటి యొక్క మానవులు ఎన్ని విధములైనటువంటి ప్రయత్నములు సలిపినప్పటికీ ఇవి కేవలము నిరర్థకములు, ఇవి స్వార్థములు.
0: A human being devoid of this element of heart, whatever be his endeavors, will always be fruitless and will have an aimless, and we can say that he is selfish to the extreme.
2: ఈనాడు ప్రపంచములో ఎచ్చట చూచినప్పటికీ నవసమాజ స్థాపనకై అనేక రకములైనటువంటి ప్రయత్నములు సల్పుచున్నారు.
0: Wherever you look around you today, you find ideas centered on building a new society.
2: ఆపోహలు ఆశలు మాత్రమే కనిపించుచున్నవి, కానీ ఆచరణలు ఏమాత్రం కూడా కనిపించుటలేదు.
0: There are these ideas and ideals, no doubt, but things to put these into practice are not easy to see.
2: నిత్య జీవిత అవసరాలు,
0: all your day to day conveniences and requirements,
2: bhoga bhagyamulu,
0: your comforts and luxury,
2: aarthika sampatti,
0: material possessions,
2: ivanni kudanu prati manavuni kudanu samanamga panchavalananiye ee yokka navasamajam yokka aashayalu.
0: All these should be shared equally by all. This is the new slogan ruling the lives of the present day world.
2: ఇవి మంచిది.
0: Certainly this is laudable.
2: కానీ ఆ విధంగా సల్పటం సాధ్యమా?
0: But is it possible to bring about such a state of affairs?
2: ఆస్తి పాస్తులు భోగ భాగ్యములు అందరికీ సమానంగా పంచినా పంచవచ్చునే కాము, కానీ ఆశలను మాత్రం ఎవరూ సమానంగా పంచలేరు.
0: It might be possible though to share and distribute your wealth, your material possessions, your comforts and luxury. But is it possible to share and distribute equally your hopes and aspirations?
2: ఆశలను సమానముగా పంచలేనటువంటి యొక్క ఆశయాలు ఇవి కేవలము నిరాశ కిందకే దిగజారుతాయి.
0: So these slogans which cannot fulfill your own hopes and aspirations will lead you to a state of despondency and despair.
2: సమాజ వాదన ముఖ్యమైనటువంటిది, కానీ ఈ సమాజ వాదనతో పాటు భగవంతుని ఉనికిని కూడాను గుర్తించడం అత్యవసరం.
0: It is certainly necessary and maybe also laudable that you look to the society in terms of benefiting them, but you should not forget God.
2: కారణం ఏమనగా మానవుని యొక్క తిండి తీర్థములు.
0: The reason is that man's requirements in terms of food,
2: ఎక్కడ నుండి పుట్టుచున్నవో,
0: where are they coming from,
2: సర్వజీవులు ఎక్కడ నుండి ఆవిర్భవించుచున్నవో,
0: where are all these different life forms emanating from,
2: samasta padarthamulaku edi mooladharamo,
0: what is it that is the basis for all these things that
2: aa shaktini bhagavantudu ani vishwasistu vacharu.
0: That primordial entity through which everything manifests, which sustains and governs, that is God.
2: Adi aadharamainatundi bhagavantunni vismarinchatam chetane ee naadu karuvulu kaatakalu yuddhamulu allakallolamulu aneka vidhamainatundi ashantulaku guri kavalsi vachindi manavattam.
0: You have forgotten such a God, the giver and protector. So it is that today man is up against scarcity, wars, chaos, agitations, trouble and what not.
2: నిజముగా మానవుడు అనుభవించేటువంటి యొక్క నిత్య జీవిత సామగ్రి గాని, నిత్య జీవిత సదుపాయములు కాని, నిత్య జీవిత ఆనందములు కాని మానవుని యొక్క కల్పన లేక దైవం యొక్క సృష్టియా అనేటువంటి సత్యాన్ని లోతుగా విచారించవలసిన అవసరం.
0: It is necessary for us to go deep into this question. All these material possessions, all these comforts, all these joys and moments of happiness that man is experiencing, enjoying, what is the cause, what is the root and what is the nature of these?
2: Manavudu nelanu kalpinchukunnadu?
0: Is man able to create and bring to the fore this earth?
2: Jalamunu sutippagalugutunnada?
0: Can he create water?
2: గాలిని పట్టగలుగుతున్నాడా?
0: కెన్ హీ హోల్డ్ విండ్?
2: ఇంతే కాదు, కర్ర యందు ఉగ్ని కూడాను అగ్ని కర్రను కాల్చకుండా నిలపగలుగుతున్నాడా?
0: దేర్ ఈస్ దిస్ ఫైర్ వెరీ మచ్ లేటెంట్ ఇన్ వుడ్.
2: మానవుడు భుజించినటువంటి ఆహారమును రక్తంగా మార్చగలుగుతున్నాడా?
0: And can he bring this fire to the foe? What you eat, can he convert
2: it to blood? కేవలము ఒక దైవముతో కలగవలసినటువంటివే కాని, దైవంతో మార్పు చెందవలసినటువంటివే కాని, దైవంతో సృష్టింపబడినటువంటివే కాని అన్యము కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గుర్తించాలి.
0: Today man should recognize the truth that it is beyond him to bring fire to the foe to digest this food into blood. They are beyond him and it is somebody else who
2: సర్వము కూడాను భగవంతుని యొక్క సృష్టియే.
0: Everything is God's creation.
2: ఇట్టి సృష్టిని ఏ వ్యక్తి గుర్తించునో అటువంటి వాడే వ్యక్తి అని చెప్పడానికి అర్హుడవుతాడు.
0: One who recognizes this truth behind this creation, he can be classified as a true being.
2: పురందరదాసుకుడను వీధి కూడాను తిరుగుతూ సమస్తము చెందవలసినటువంటివే కాని, దైవంతో సృష్టింపబడినటువంటివే కాని, అన్యము కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గుర్తించాలి.
0: Today man should recognize the truth that it is beyond him.

0: ఏ కొండపైన పుట్టినటువంటి వృక్షమునకు పాదిగట్టి నీరు పెట్టి రక్షించినటువంటి వారెవరు?
1: This tree which takes its birth and which grows in the midst of rocks and stone, who is it that is protecting it? Who is it that is giving it water?
0: నెమలికే

0: నెమలికి అనేక విధములైనటువంటి రంగులు దానికి అమర్చినటువంటి వారు ఎవరు? ఏ వ్యక్తి ఈ రంగులనంతా కలిపాడు? చిలుకకు, పచ్చని రంగుతో ఉండేటువంటి చిలుకకు ఎర్రని ముక్కును సృష్టించినటువంటి వారెవరు?
1: Who's it that has provided the peacock with this wonderful display of colored feathers? Who's it that has given the parrot, which is green, a beak which is red in color?
0: ఈ విధముగా భగవంతునికే సరైనటువంటి కాంబినేషన్ తెలుస్తుంది, కానీ మానవులకి ఇది సాధ్యం కాదు.
1: It is God alone who knows the perfect combination of this nature. It is not possible for man.
0: ఇలాంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man should try to understand this fundamental truth.
0: కనుక మనం ఈనాడు మానవత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని కూడా కొంత గుర్తించాలి.
1: We should also try to find this sense of unity that is very much there in all humanity.
0: విశ్వశ్రేయస్సును కోరేటువంటిది మన సనాతన ధర్మం అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: We should also recognize at the very outset the fundamental truth of that in this Sanatana Dharma, welfare of all, that is the primary idea.
0: మనం విశ్వశ్రేయస్సును ఎందుకు కోరాలి?
1: Why do we go for this? Well, let everyone be happy.
0: కారణం, అందరూ ఒక్క తల్లి బిడ్డలం.
1: The reason is all are children of the same mother.
0: భుజబలములో, బుద్ధిబలములో భేదములు ఉండవచ్చు.
1: In terms of physical prowess and might, and in terms of forms, there could be differences.
0: సిద్ధాంతములలో భేదములు ఉండవచ్చును.
1: There could be differences of opinion also.
0: తెలివితేటలలో భేదములు ఉండవచ్చును.
1: In degrees of intelligence, there could be differentiation.
0: గుణముల యందు కూడాను భేదములు ఉండవచ్చును.
1: In terms of the qualities that one has, also a difference may be.
0: ఒక్కదాని యందు మాత్రము ఎట్టి భేదములు లేదు.
1: But in respect of one thing, there is no distinction.
0: సృష్టి విధానము మాత్రము సర్వులకు ఒక్కటే.
1: This process of creation is common to all.
0: దీనిని బట్టి అందరూ కూడాను సమానం అనేటువంటి సత్యాన్ని మనము విశ్వసించాలి.
1: సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ వి షుడ్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ ఆల్ ఆర్ వన్, ఆల్ ఆర్ సేమ్.
0: ఈ విధమైనటువంటి సమతత్వాన్ని మనం విశ్వసించినప్పుడే నవ సమాజం యొక్క అర్థమును మనము గుర్తించినటువంటి వారం అవుతాం.
1: వెన్ వి గెట్ టు నో దిస్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ బీయింగ్స్ వి కెన్ రియల్లీ బిల్డ్ ఎ న్యూ సొసైటీ అండ్ అండర్స్టాండ్ ద మీనింగ్ బిహైండ్ ఇట్.
0: నేను ప్రప్రథమంలో మిమ్మల్ని సంబోధించే సమయం నందు దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తాను.
1: At the very beginning of any discourse of mine, I address you all as embodiments of the divine atma.
0: భగవద్గీత ఎందుకని మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని సర్వభూతములు ఎందుకూడను ప్రాణికోటి ఎందుకూడను సనాతనుడైనటువంటి నా అంశమే నిలిచి ఉన్నదని దీని యొక్క అర్థము.
1: Either in the Bhagavata or in the Bhagavad Gita, it has been stated emphatically that in all living beings, in all living forms, it is I who manifests as the Ancient One.
0: Mamaivamsu, andari yandu undinatvadi daivamsame.
1: In every being, it is the spark of divinity that is present.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే దివ్యాత్మ స్వరూపులారా అనేటువంటి పదమునకు సరైన అర్థాన్ని మనము తీసుకోగలుగుతాం.
1: When you understand this truth, you will understand why you are being addressed as embodiments of the divine atma.
0: అయితే మానవత్వంలో భుజబలమును, బుద్ధిబలమును పురస్కరించుకొని భేదములుగా మనం భావించి దీనికి తగినటువంటి యొక్క ద్వేషములు కూడా పెంచుకుంటున్నాం.
1: Now, in terms of one's physical might and intellectual abilities, we tend to differentiate one being from another and also give rise to things like anger and hatred.
0: అలాంటి పరిస్థితులు జగత్తులో ఏర్పడినప్పుడు కొన్ని విధమైనటువంటి అంశములు అధికముగా చేకూర్చుకొని దీనిని అరికట్టే నిమిత్తం

0: కొంత చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.
1: When this mutual hatred between one and another is on the rise, then someone has to come with a greater degree of abilities and skills.
0: మహాభారతం నందు కొన్ని ఘట్టములు మనం తీసుకున్నప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది.
1: Now we can understand this when we look into a few incidents in the Mahabharata.
0: నిరంకుశులు, సమాజ ద్రోహులు అయినటువంటి యొక్క రాజకీయ నాయకులను ప్రక్కకు నెట్టి అనేక విధములుగా కూడాను వారిని తెలియనటువంటి యొక్క బుద్ధులు నేర్పి సత్యవంతుడు, ధర్మవంతుడు, న్యాయవంతుడు అయినటువంటి యొక్క ధర్మరాజునకు దీన్ని పట్టం కట్టుతూ వచ్చాడు కృష్ణుడు.
1: What Krishna did was, he set aside people who were petty, who did not have any interest of their own subjects at heart, who nevertheless had a claim to the throne. But Krishna put aside these people, set them aside, and rather installed Dharmaja on the throne.
0: Rajyamulu chetiki chikkinavu kada ani Krishnudu danini paripalinchutaku poonukonaledu.
1: Just because he had the kingdom, Krishna did not aspire to rule on his own.
0: Rajya paripalana kudanu kontha arhatalu untunnayi.
1: Because there were few things that had to be attended to.
0: Atti arhatalu kaliginatundi vyaktulake దీనిని పాలనాశక్తిని అందిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: A few people are only qualified for this job and Krishna handed over these to such people.
0: ఇదియే ధర్మ సంస్థాపనలో ఉండినటువంటి యొక్క రహస్యం.
1: This is the secret of this statement of dharma samsthapana, upholding of dharma.
0: కనుక సమాజం యొక్క క్షేమాన్ని కాని దేశం యొక్క కళ్యాణమును కాని కోరేటువంటి వ్యక్తి తన యొక్క శక్తి సామర్థ్యములను కూడాను మొట్టమొదటి గుర్తించుకోవాలి.
1: So one who looks to the well-being of his people, one who wants to do something for others, should also take a look at himself, his own capabilities.
0: Manamu ee naadu guru purnima aneetundi yokka peruto ee naadu aanandanni anubhavistunnam.
1: Today on this day of guru purnima we are experiencing a great joy.
0: Yedi nijamuga guru purnima?
1: What is this? Which can be called a true guru,
0: guru purnima anga emiti dini artham?
1: What is the significance and meaning of this guru purnima?
0: Kevalam ashada suddha purnima matrame guru purnima aniya?
1: Is it the purnima which comes in a particular month?
0: Idi kevalam laukikamainatundi yokka vyavaharamunaku sambandhinchinatundi.
1: This idea is only what goes as far the world is concerned.
0: Deeniki aneka arthamulu kudano mahaneelu kalpistu vacharu.
1: And great people down the ages have given different interpretations to this.
0: Vyasula varu ee naade brahma sutramunu rayutaku modalu pettinatundi dinamani kudano deeniki oka artham.
1: It is felt by some that on this day Vyasa embarked on his writing of the brahma sutras.
0: Buddhudu kudano satyamunu gurtinchin tarvata sarvam దుఃఖం దుఃఖం, సర్వం క్షణికం క్షణికం, సర్వం శూన్యం శూన్యం అని తాను అర్థం చేసుకుని తన యొక్క శిష్యులకు బోధించడానికి ప్రయత్నించినటువంటి ప్రథమ దినం.
1: Others regard this as the day of enlightenment of Buddha, after which he started pronouncing everything is sorrow, everything is fleeting, everything is nothing. He was teaching his disciples thus.
0: భారతీయ సంస్కృతం అంతా ఇక్కడను బ్రహ్మసూత్రములో ఇమిడి ఉండటం చేత ఈ బ్రహ్మసూత్రమును మానవులకు అందించటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవ జాతికి ఒక గురుత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు గురు దినము అని కూడాను చెప్తూ వచ్చారు.
1: All the cultural traditions and all the codes of conduct and all that is going to be beneficial to mankind is contained in the Brahma Sutras. So much so that the Brahma Sutras are really the guiding star for people at large. So this day is celebrated on that account also.
0: Manavatvaniki samskrutini chekurchinatvanti yokka mahaneedu vyasudu kanaka vyasa purnima ani kudanu deeniki peru.
1: This day is also called Vyasa Purnima in honor of Vyasa, who was the first one to have given mankind the secret truth, hidden truths.
0: Aithe ikkada guru elanti vaadiga untundali, shishyudu elanti vaadiga untundali.
1: Now here, what should be the guru like, what should be the shishya or the pupil like?
0: Bhagavad Gita yandali guru shishyulu yokka vishayanni manamu gurtinchukunte manamu shishyulama leka ee sthayiki chendinattunte varamani manaku maname nirnayam chesukovachu.
1: If we look at the understanding of these two terms in the Bhagavad Gita, each one can see for himself or herself. whether we are qualifying for these.
0: Bhagavad-gita lo unnatundi shishyudu narottamudu.
1: In the Bhagavad-gita, the shishya is narottama.
0: Bhagavad-gita lo unnatundi guruvu purushottamudu.
1: And in the Bhagavad-gita, the guru is the purushottama.
0: Inka Bhagavad-gita lo unnatundi shishyudu mahatmudu.
1: And the shishya in the Bhagavad-gita is a mahatma.
0: Guruvu paramatmudu.
1: And the guru is paramatma.
0: భగవద్గీతలో ఉన్నటువంటి శిష్యుడు ఆదర్శప్రాయుడు, ఆదర్శమూర్తి.
1: అండ్ ద శిష్య ఇన్ ద భగవద్గీత ఈజ్ అన్ ఐడియల్ పర్సన్, ఐడియల్ ఇన్
0: గురువు అవతారమూర్తి.
1: అండ్ ద గురు ఈజ్ ద వెరీ అవతార్.
0: శిష్యుడు పాత్రధారుడు.
1: ద శిష్య ఇన్ ద భగవద్గీత ఈజ్ వన్ హూస్ హోల్డింగ్.
0: గురువు సూత్రధారుడు.
1: హీ జస్ట్ ది ఇన్స్ట్రుమెంట్ అండ్ గురు ఈజ్ ద వన్ హూ ఇనిషియేట్స్ ఎవ్రీథింగ్.
0: ధనుద్ధరుడు.
1: The Shishya is the one who is holding the bow.
0: Guruvu Yogishwarudu.
1: And the Guru is the Yogishwara.
0: Ilanti Guru Shishyudu yokka sambandhame sariyainatundi gurutvanni nirupistundi.
1: It is this combination of Guru and Shishya which illustrates to the best what a Guru and Shishya should be like.
0: Kanukane aanati Shishyudu naaku manavattam anetundi oka kartavyam unnadani virravigaledu.
1: So in those days this Shishya never became arrogant that I have a role to play.
0: Karishye vachanam tava annadu, nee aagra nenu sirasavistanu annadu.
1: I shall obey your command, this is what the shishya said.
0: Ani tana gandhiyam anetundi dhairyanni oka ahankaranni dooram vesadu.
1: So in this way there was a symbolic gesture on his part when he threw away his bow.
0: Ahankaram undinanta varaku kudanu guru chikkadu.
1: This bow is indicative of one's ego. So long as you have it, your guru won't be yours.
0: Guru chikkina ahankaram undadu.
1: Once you get your guru, there is no place for ego in you.
0: Kani duradrishtavashattu ee naadu alanti guru shishyulu manaku labhyam kavatam ledu.
1: Unfortunately today we can't come across such gurus and such shishyas.
0: Lobhi guruvulu somara shishyulu adhikamaipothunnaru.
1: What we have is these gurus are misers and the shishyas are the lazy ones, lazy logs.
0: Kevalamu chevulo mantramu chetulo dabbu.
1: It is like giving a mantra in the ear, holding out the palm.
0: Idi kaadu gurutvaniki sariyainatundi artham.
1: This is not the true meaning of guru.
0: Gurutvam anaga gokaku cheppinattuga ajnanam aneetundi andhakaramunu dooram chesi prajnanam aneetundi oka prashantini prakashimpa cheseetundi vaadu guru.
1: Guru is one who removes the darkness of ignorance and fills you with the splendor of enlightenment.
0: Kani ee naati guruvulu ajnanamunu adhikam chestunnaru.
1: But today's gurus, they tend to increase your ignorance.
0: Aasalanu penchutunnaru.
1: They tend to increase your desires.
0: Ahankaramunu vidrumpa chestunnaru.
1: And they play to your sense of ego and arrogance.
0: Tadvara manavattamune kolipothunnaru shishyulu.
1: As a result the shishyas are losing what little they have of this human nature.
0: Aadhyatmikamaneetundi vishayamlo avishwasam abhivruddhi avutundadi.
1: In terms of spirituality there is a sense of disbelief.
0: Aadhyatmika sampada chana chanamunukunu అంకుశమైపోతుండాలి, అనగా ఒక విధమైనటువంటి అతపతనమైపోతుండాలి.
1: ది స్పిరిచువల్ వెల్త్ డే బై డే ఇస్ డిమినిషింగ్.
0: హాస్యాస్పదం కూడా అవుతుండాలి.
1: ఇట్ ఈస్ ఆల్సో బికమింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ డెరిజన్.
0: ఇలాంటి పరిస్థితుల్లో శిష్యుని యొక్క ప్రవర్తనను గురువు యొక్క బాధ్యతను గుర్తించడం అత్యవసరం.
1: సో ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ వీ షుడ్ ట్రై టు సీ వాట్ ద శిష్య ఇస్ డూయింగ్ అండ్ వాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గురు ఇస్.
0: ఒక సాధకుడు యాత్రకై ప్రయాణం ప్రారంభించాడు.
1: వన్ సాధక వన్స్ సెట్ అపాన్ ఎ జర్నీ.
0: మార్గ మధ్యంలో ఒక నదిని దాటవలసి వచ్చింది.
1: ఆన్ ద వే హీ హ్యాడ్ టు క్రాస్ ఎ రివర్.
0: అతనికి ఆ నది యొక్క లోతుపాతలు తెలియదు కనుక క్రొత్త వాడవుట చేత తెలిసినటువంటి వారి కోసమై అటు ఇటు చూచాడు.
1: హీ వాజ్ ఎన్ స్ట్రేంజర్ టు దీస్ పార్ట్స్. హీ డిడ్ నాట్ నో ద డెప్త్ ఆఫ్ దిస్ రివర్ సో హీ స్టార్టెడ్ లుకింగ్ హియర్ అండ్ దేర్ ఫర్ సమ్ హెల్ప్ ఫ్రమ్ సంబడి.
0: ఒక వృక్షం కింద ఇద్దరు వ్యక్తులు కనిపించారు.
1: Under a tree he spotted two individuals.
0: Akkadiki velli chuchinappudu okadu gruddi vaadu okadu kunti vaadu.
1: When he went closer and saw these two people he found one was a lame person, the other was a blind person.
0: Vaari iddari yokka abhiprayanni teeskoni nadin daatutakai prayatninchadamu chaala pramaadam.
1: Now if he goes according to what they have to say it could be extremely risky to cross this river.
0: Karanam emanaga kunti vaadu కుంటివాడు నదిని దాటుటకు సాధ్యం కాదు.
1: The reason is as simple as this. The lame person cannot cross the river. A blind man is out of the question.
0: అసలు నదినే చూడలేదు.
1: And as for the blind man is concerned, he can't even see the river.
0: దీని యొక్క అంతరార్థం ఏమనగా శాస్త్ర జ్ఞానము లేనటువంటి వాడు కుంటివాడు.
1: The inner meaning of this is one who does not have any scholarship of any sort. He is like this lame man.
0: అనుభవ జ్ఞానము లేనటువంటి వాడు గుడ్డివాడు.
1: And one who has no sense of experience of anything is this blind person.
0: కనుక ఈ గుడ్డివాడు చెప్పినటువంటి విషయాన్ని ఆధారం చేసుకుంటేనా మనము ఈ సంసారం అనేటువంటి నదిని మనం దాటలేము.
1: So if we go by what the lame man has to say, we can't cross this river of this samsara.
0: ఇక్కడ శాస్త్రము అనుభవము రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి ఒక స్వరూపమును మనము ఆశ్రయించినప్పుడే మన యొక్క బాధలను నివారణ చేసుకోగలము, ఈ సాగరాన్ని మనం దాటగలము.
1: సో ఇఫ్ యూ మేక్ ఎక్వైంటెన్స్ విత్ వన్ హూ హ్యాస్ బోత్ దీస్ స్కాలర్షిప్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ హోప్ ఫర్ అస్ దట్ వీ షల్ క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ డిఫికల్టీస్.
0: శాస్త్రము తెలిసి అనుభవం లేకుండా ప్రయోజనం లేదు.
1: వన్ మే
0: అనుభవం ఉండి కూడాను శాస్త్రం తెలియకుండా ప్రయోజనం లేదు. ఇవి అసంపూర్ణమైనటువంటివిగా ఉంటుంటాయి.
1: వన్ మే హ్యావ్ స్కాలర్షిప్ బట్ నో ఎక్స్పీరియన్స్, వన్ మే హ్యావ్ ఎక్స్పీరియన్స్ బట్ నో స్కాలర్షిప్. ఇన్ ఐదర్ కేస్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి బెనిఫిటింగ్ యూ.
0: కనుక శాస్త్ర జ్ఞానము కలిగి అనుభవ జ్ఞానంతో కూడినటువంటి యొక్క వ్యక్తి పరిపూర్ణుడు కావటం చేత అట్టి పరిపూర్ణత్వం కలిగినటువంటి యొక్క తత్వం అనే గురుత్వము అని చెబుతూ వచ్చారు.
1: దీస్ పీపుల్ ఆర్ ఫ్రాక్షనల్ ఇండివిజువల్స్. సో వన్ హూ హ్యాస్ ది స్కాలర్షిప్, వన్ హూ హ్యాస్ ది ఎక్స్పీరియన్స్ హ్యాస్ ఇన్ హిమ్ దిస్ టోటాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ హీఈస్ ద ట్రూ గురు అకార్డింగ్ టు వన్ డెఫినేషన్.
0: అలాంటి పవిత్రమైనటువంటి ఒక పరిపూర్ణత్వం మనకు లభించవలనన్నా మొట్టమొదట మనం అహంకారమును స్వార్థమును దూరం చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ ద అసిస్టెన్స్ ఆఫ్ సచ్ ఎ హోల్ సచ్ ఎ టోటాలిటీ ఆఫ్ ఎ పర్సన్ దెన్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ దిస్ ట్రేసెస్ ఆఫ్ ఈగో.
0: ఎన్ని విధమైనటువంటి శాస్త్ర జ్ఞానం తెలిసినప్పటికీ అహంకారం అనేటువంటిది మన ఆవరించి ఉన్నటువంటి కాలము మనము ఈ ఆనందాన్ని మనం అనుభవించలేము.
1: వీ మైట్ హ్యావ్ స్కాలర్షిప్ ఆల్ రైట్ but with this ego firmly in us we cannot really hope to know anything worthwhile.
0: Guru vaaknanu sirasthavahinchali.
1: We should obey the command of the guru.
0: Guru aneetunte vaadu kevalam oka alaram time piece vatti vaadu.
1: Guru is like the alarm time piece.
0: Adi jagrataga ajnanam nundi lepi tana yokka kartavyanni nirvartinchukuneetunte yokka jagratanu andistundi.
1: This time piece wakes you from your state of sleep, your ignorance, and awakens you into your responsibilities.
0: Guru kevalam margamunu chupagaludu maatrame kaani nadachavalsinatundi shishyuni yokka baadhyata.
1: Likewise, the guru may at best show you the way, but the one who has to walk the way is the shishya.
0: Ee naati guruvulanaga kevalamu edo oka vidhamainatundi kashaya vastramunu dharinchi mantramulanu upadeshinchi edo konni grandhamulanu బోధింపచేయటానికి ప్రయత్నించినటువంటి వారంతా గురువులు కాదు.
1: టుడే యూ హ్యావ్ గురుస్ హూ డాన్ ఎ సాఫ్రన్ రోబ్, హూ చాంట్ ఎ ఫ్యూ మంత్రస్, హూ కోట్ ఫ్రమ్ సమ్ బుక్స్. దీస్ పీపుల్ కెనాట్ బి కాల్డ్ ట్రూ గురుస్.
0: శిష్యుణ్ణి పూర్తిగా తమ యొక్క స్థాయికి తీసుకుని పోవాలి.
1: ది ట్రూ గురు షుడ్ టేక్ ద శిష్య, ఎలివేట్ హిమ్ టు హిజ్ ఓన్ స్టేటస్.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని గురువు స్థాయికి శిష్యుణ్ణి తీసుకుని పోయేటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు నిజమైనటువంటి గురువుగా మనం ఎన్నుకోవాలి.
1: సో ఎ ట్రూ గురు ఇస్ వన్ హూ కెన్ రైజ్ ఎ శిష్య ఫ్రమ్ ద లెవెల్ హీఈస్ టు ద లెవెల్ వేర్ ద గురు హింసెల్ఫ్ ఈస్.
0: గురువునందు కొన్ని విధమైనటువంటి లక్షణములు కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఆర్ ఆల్సో ఎ ఫ్యూ థింగ్స్ వీ షుడ్ లుక్ ఫర్ ఇన్ ఎ గురు.
0: గురువు విశాల హృదయుడై ఉండాలి.
1: ది గురు షుడ్ బి a broad minded person.
0: స్వార్థరహితుడై ఉంటుండాలి.
1: He should be a selfless person.
0: పవిత్ర ప్రవర్తన కలిగి ఉంటుండాలి.
1: He should be one of purity himself in his conduct.
0: ఈ లోభితనం అనేటువంటిది ఏ మాత్రము ఉండవరాదు.
1: He should not have any petty mindedness or miserliness in him.
0: అతని యందు అసూయ భావము ఏ మాత్రము అంకురించరాదు.
1: In him there can't be any traces of jealousy.
0: సర్వుల యందు ఉండినటువంటి ఒక సమత్వాన్ని తాను తెలిసి వర్తించాలి.
1: హీ షుడ్ హ్యావ్ దిస్ ఈక్వానిమిటీ ఆఫ్ పర్పస్.
0: అసూయ అనగా ఇతరుల యొక్క మంచిని చూచి తాను ఓర్వలేకుండా పోవటం మాత్రమే అసూయ కాదు.
1: వాట్ ఇస్ ద వర్డ్ జెలసీ మీన్? జెలసీ డస్ నాట్ జస్ట్ మీన్ దట్ యు కాంట్ టాలరేట్ వాట్ ద అదర్ వన్ ఈస్.
0: ఇతరుల యందు దోషములను వెతికేటువంటి యొక్క వ్యక్తియే అసూయాపరుడని చెప్పవచ్చు.
1: ఎ ట్రూ జెలస్ a person whose jealousy is one who looks for shortcomings in others.
0: అందువలన భగవద్గీత యందు అర్జున నీవు దోషములను వెతికేటువంటి మార్గంలో నువ్వు ప్రయత్నించద్దు.
1: ఇన్ ద భగవద్గీత కృష్ణ సేస్ అర్జున డోంట్ స్టార్ట్ లుకింగ్ అట్ ద షార్ట్ కమింగ్స్ ఆఫ్ అదర్స్.
0: నీవు అనసూయుడు కమ్ము కాని అసూయుడు మాత్రం కారాదు.
1: యూ కెనాట్ బి దిస్ జెలస్ పర్సన్. యు ఆర్ వన్ హూస్ డివైడ్ ఆఫ్ జెలసీ.
0: సామాన్యమైన మానవులు ఎందు దోషములు కనిపెట్టడానికి ప్రయత్నించినటువంటి వాడే అసూయుడైనప్పుడు దైవం ఎందు కూడా నువ్వు దోషములు వెతకడానికి ప్రయత్నించేటువంటి వాడు ఇంకెలాంటి వాడో మీరు గుర్తించాలి.
1: Now, among ordinary mortals, a person who starts looking at shortcomings of other individuals is called a jealousy person. Now, what do you make of these people who try to look for shortcomings in God himself?
0: మానవుని యొక్క సమస్త దుఃఖములకును మూల కారణము అసూయని.
1: So here, the primary cause for all is this asuya or jealousy.
0: ఈ అసూయను మనము ఏనాడు దూరం చేసుకుందామో ఆనాడే మనం అనుగ్రహానికి పాత్రులమవుతాం.
1: Remove this jealousy in you, you'll secure grace.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క సర్వాంగములకు సమత్వమైనటువంటి ఏకత్వాన్ని బోధించి దివ్యత్వానికి ప్రయాణం సల్పాలి.
1: You should try and see the oneness of purpose, the unity that is prevailing in this diversity, and make a journey towards that.
0: లౌకిక దృష్టితో చూచి అన్యాయ అక్రమ అనాచార అసత్యములకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎన్నో సుఖ సంతోషములను అనుభవిస్తున్నారు.
1: Now in the worldly stage that's around you, when you look around, you'll notice that a person who takes the wrong path, who indulges
0: న్యాయము,
1: in teaching
0: ధర్మము ప్రేమ అనేటువంటి యొక్క దివ్యమైనటువంటి గుణములతో వర్తించేటువంటి వారు అనేక బాధలకు గురి అవుతున్నారు.
1: సచ్ పీపుల్ హూ డూ ఎవ్రీథింగ్ అగేన్స్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్ దే ఆర్ ప్రాస్పరింగ్. దోస్ హూ ఆర్ అప్హోల్డింగ్ దిస్ ధర్మ న్యాయ దే ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ మిజరీ.
0: కన్ను మిన్ను కానని వానికి జీవితం అంతా పన్నీరా.
1: One who does not even look at the minimum things in life, he becomes arrogant, he is very proud. Can such a person be said to have a life of happiness forever?
0: Anyam punyam erugani vaniki kalamanta kannira.
1: Likewise, one who has no food, one who is in a state of misery, can you say that it's an eternal misery and sorrow for him?
0: Ee vidhamainatunte sandehamulu prati manavulaku kalugutune untuntayi.
1: Such doubts are what assail a man of today.
0: కానీ తాత్కాలికమైనటువంటి యొక్క ఫలితములు మాత్రమే మనం ఆధారం చేసుకుని దైవభక్తి యందు దీనిని సమన్వయం చేసుకోరాదు.
1: Now we should not go by what transpires in a world thus. We should not confuse this with what is in a higher state of affairs.
0: అది ఆ కాలకర్మ కారణ కర్తవ్యమునకు మాత్రమే సంబంధించినటువంటిది కానీ దైవత్వమునకు ఏమాత్రం కూడా సంబంధించినటువంటివి కాదు.
1: దీస్ థింగ్స్ యాజ్ యూ సీ అరౌండ్ దెమ్ ఆర్ ప్యూర్లీ సర్కమ్స్టాన్షియల్ ఫర్ ద ప్రెసెంట్. యూ కెనాట్ లింక్ ఇట్ టు గాడ్ ఇన్ ఎనీ వే.
0: మన కర్తవ్యాన్ని మన యొక్క ప్రవర్తనను సక్రమమైనటువంటి వాటిగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: అవర్ ఓన్ కాండక్ట్, అవర్ ఓన్ థాట్స్, అవర్ ఓన్ ఐడియాస్, దీస్ వీ షుడ్ ట్రై అండ్ చెక్ అండ్ అండర్స్టాండ్ ప్రాపర్లీ.
0: దీనికే గురువు అనేటువంటి వాడు హెచ్చరిస్తూ వస్తుంటాడు.
1: So guru is one who cautions you.
0: శిష్యునకు శిష్య కన్నులనిచ్చినది ఎందుకు తెలుసా?
1: He asked the శిష్య, do you know why the eyes have been given?
0: అన్ని చూచేటందులక.
1: Is have they been given so that you may see everything?
0: కాదు కాదు.
1: No.
0: దేవాది దేవుడవు కైలాసుని చూచేందుకురా.
1: They have been given so that you could see for yourself the very God whom you talk about.
0: Ponduga padamulu ichinadu enduko sandulu gondulu tirugutaka.
1: Why have you been given these feet? Is it to be roaming about in streets and narrow lanes and by lanes?
0: Kaadu kaadu.
1: No, no.
0: Bhagavantuni sannidhiki cheriyatvanti nimittamai ichadu.
1: They have been given so that you could walk towards the proximity of God.
0: తెలివినిదిచ్చినది ఎందుకు తెలుసా? కలిమిని సంపాదించుటక.
1: వై హావ్ యూ బీన్ గివెన్ దిస్ డిగ్రీ ఆఫ్ బీయింగ్ క్లెవర్ ఆర్ ఇంటెలిజెంట్? ఈజ్ ఇట్ ఫార్ వెల్త్, దట్ యూ మే గెట్ వెల్త్?
0: కాదు కాదు.
1: నో నో.
0: నగ్న సత్యం ఎరిగేందుకురా.
1: ఇట్స్ బీన్ గివెన్ సో దట్ యూ కుడ్ అండర్స్టాండ్ ద బేసిక్ ట్రూత్.
0: దైవం యొక్క తత్వాన్ని మనం గుర్తించే కోసమని ఈ తెలివినిచ్చిండేది.
1: టు అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ వై ఇట్స్ బీన్ గివెన్ టు యూ.
0: చదువు విద్యలనిచ్చినది ఎందుకు తెలుసా?
1: డూ యూ నో వై ది స్టడీస్ అండ్ స్కిల్స్ ఇన్ ఎడ్యుకేషన్?
0: పద్యము గద్యము పాడుటక లేక చదువుటక?
1: ఈజ్ ఇట్ ఫర్ అటైనింగ్ స్కాలర్షిప్? ఈజ్ ఇట్ ఫర్ సింగింగ్ అండ్ కంపోజింగ్?
0: గుణశీలుడవై స్వార్థము తీసి సంఘ సేవలు చేయుటకోయ్.
1: They have been given so that you may build up your character, you may throw away your selfishness, and you may serve others.
0: నిజముగా విద్యలు యొక్క రహస్యమును కాని మన యొక్క ప్రవర్తన యొక్క రహస్యాన్ని కాని చక్కగా మనం గుర్తించుకుంటే మనకు ఈ బాధలు ఏమాత్రం కూడా మనల్ని బాధించవు.
1: If you really understand the meaning and scope of what we call education and these skills, we won't come across the difficulties that we are encountering today.
0: మన యొక్క మాటలను సరైనటువంటిగా మనము ఉపయోగపెట్టాలి.
1: Our words should be utilized properly.
0: దైవం యొక్క గుణగణములను వర్ణించడానికి ప్రయత్నించాలి.
1: We should try and sing the glory and attributes of God properly.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి చర్యను కూడాను సరైన మార్గంలో మనం ఉపయోగించినప్పుడు మనకు గురివే అవసరం లేదు.
1: In this way, every faculty given to us is used for the purpose it has been given, and then we don't need the guru.
0: మర్మ మెరిగిన మరునిమిషంలో మనసే వారికి గురుడండి అన్నారు.
1: One who has understood this secret, for him his mind itself is the guru, it has been said.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: త్యాగరాజా had this to say.

0: భగవంతుని యొక్క గుణగణములను కాని, భగవంతుని యొక్క సౌందర్యాన్ని కాని చూడని కన్నులు, వినని చెవులు ఏమి ప్రయోజనం అన్నాడు.
1: త్యాగరాజ సెడ్, ద ఐస్ విచ్ కెనాట్ బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్, వాట్ యూజ్ ఆఫ్ దిస్ ఐస్? ద ఇయర్స్ విచ్ కెనాట్ లిసన్ టు ద గ్లోరీ బీయింగ్ సంగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, వాట్ యూజ్ ఆఫ్ దీస్ ఇయర్స్?
0: దీనినే బొమ్మెర పోతన,

0: ఇలాంటి వారి పుట్టి ప్రయోజనం ఎందుకు అని పోతనామాచ్యుడు వర్ణించాడు.
1: Bhammaka Potana, another poet said, the hands which cannot worship God, the mouth which cannot sing the glory of God, what use of the existence of such people?
0: Mana janmamu, mana karmamu, mana punyamu, sarvam kudanu, daivadhinamainatundi.
1: So all that has been coming to us in the form of our karma, this life, they have all been
0: given. Atti daivatvanne eenadu marachi manamu. ఏదో లౌకికమైనటువంటి యొక్క భోగభాగ్యములందే దృష్టిని ఉంచుకోవటం చేత మనం అనేక విధమైనటువంటి కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి కావాల్సి వస్తుంది.
1: దే హావ్ బీన్ వౌచ్డ్ టు us so that we may realize the divine. This we have forgotten. As a result, we are experiencing distress and sorrow and grief.
0: వ్యావహారికమునందు కూడాను పారమార్థికాన్ని అందించుకోవాలి.
1: In the everyday life of ours, try to look for the one which is beyond.
0: మనం ఏమి చేసినప్పటికీ దైవం యొక్క భావనగా మనము భావించాలి.
1: వాట్ ఎవర్ వి డూ ఆర్ సే, లెట్ ఇట్ బి సెంటర్డ్ అరౌండ్ గాడ్.
0: కాశీలో పురపాలక సంఘం ఉండేటువంటిది.
1: ఇన్ కాశీ దేర్ వాజ్ ఎ కమిటీ ఆఫ్ ఇండివిజువల్స్ గవర్నింగ్ ది టౌన్,
0: మున్సిపాలిటీ.
1: ది మున్సిపాలిటీ,
0: ఈ పురపాలక సంఘం వారు వీధి జ్యోతులు వెలిగించడానికి కొంతమందిని వ్యక్తులను నియమించేటువంటి వారు.
1: నౌ దిస్ మున్సిపాలిటీ లేడ్ డౌన్ as a responsibility of a few individuals to light the lamps in the streets.
0: Andulo oka sadakudu tana kushumba poshanaattamai veru margamu leka ee oka deepamulu veliginchetunte vruttilo taanu aadhinudayyadu.
1: There was one sadaka who, for the sake of taking care of himself and his worldly needs, enrolled himself as one of these individuals to light the lamp in the streets.
0: Anadu vidyut deepamulu levu kanuka kevalam tailamto antinchi daniki chuttu oka vidhamainatundi glass nu pettetundi varu galiki e vidhamainatundi oka tondarlu kalakkunda undalani.
1: In those days there were no electric lamps. What we had were these oil lamps with the wick, and they had to be a glass shield to guard it from
0: అతను ప్రతి జ్యోతి దగ్గరికి వెళ్లేది. జానకి జీవన రామ్ కరోంగి తుమారికాం, జానకి జీవన రామ్ కరోంగి తుమారికాం. ఒక్కొక్క జ్యోతిని తుడుస్తూ తుడుస్తూ నీ పనే నేను చేస్తున్నా, నీ పనే నేను చేస్తున్నా అని ఆ జ్యోతులంతా పరిశుద్ధపరిచేటువంటి వాడు.
1: Now this sadhaka, every time he would go to one particular lamp by way of cleaning it and lighting it, even as he would clean it and rub it clean, he would keep singing, oh janaki jeevan ram, I am doing your work, I am doing your work.
0: Aneka vidhulu lopala ee vyakti ek jyotini entistunnado aa vidhi maatrame chaara prakashavantanga velugutu undetvantidi.
1: Now that particular street which was being illumined by this sadhaka used to radiate as compared to other streets.
0: ఈ సత్యాన్ని పురపాలక సంఘం వారు గుర్తించారు.
1: Now this truth the municipality people got to know. They realized this. They saw
0: అన్ని దీపములు కూడాను మనం సమానమైన రీతిగానే సృష్టింపబడినటువంటివి, కానీ ఈ యొక్క వీధిలో ఈ ప్రకాశమునకు కారణం ఏమిటని వారు కొంతవరకును పరిశోధనలు చేస్తూ వచ్చారు.
1: All the lamps have been made in the same way. What then is the reason for this extra light that is coming in this
0: street? Parama bhaktudu tana kartavyanni bhagavat prityarthanga chestu vachadu kanakane ikkada jyotulu kudanu deedipyamananga velugutu vachayi.
1: The simple reason is he was a true devotee who was doing every little bit as an offering to God, as if it were God's own work. That's the reason for this.
0: Yedavata adiyu kantaraartham emtanaga sarvakarma bhagavat prityartham anetunte reetiga manamu ఆచరించినప్పుడు ప్రతి కర్మల యందు కూడాను ఎన్ని విధమైనటువంటి ఫలితములను సుఖములనైనా ఆనందాన్నైనా మనం పొందడానికి అవకాశం ఉంటుండాలి.
1: సో ఆల్ సెడ్ అండ్ డన్ ద ట్రూత్ ఇస్ దట్ వన్స్ వి డూ ఎవ్రీథింగ్ బై వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఫార్ సర్వింగ్ గాడ్ ఎవ్రీథింగ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ఇట్స్ ఓన్ వే ఇన్ టు ఎ ఫార్మ్ ఆఫ్ వర్షిప్.
0: కనుక మనము కేవలము జప ధ్యానములు మాత్రమే ఉదన సాధనగా మనం భావించి వాటి ఎందు మాత్రమే శ్రద్ధను మనం అభివృద్ధి పరచుకోవటం ఇది సరి అయినటువంటి సాధన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ సాధక్స్ ఐడియా ఆఫ్ డూయింగ్ జప అండ్ ధ్యాన యాజ్ ద ఓన్లీ మీన్స్ ఆఫ్ వర్షిప్.
0: ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా సర్వము కూడాను భగవత్ అర్పితమైనటువంటి భావములతోనే మనం ఆచరించడం మంచిది.
1: వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు సే, వాట్ ఎవర్ యు డూ, ఎవ్రీథింగ్ ఇస్ యానిమేటెడ్ బై గాడ్. దట్ షుడ్ బి యువర్ ఐడియా.
0: అప్పుడు హృదయం పరిశుద్ధముగా మారుతుంది.
1: దెన్ యువర్ హార్ట్ గెట్స్ ప్యూరిఫైడ్.
0: పరిశుద్ధముగా ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: it is not enough if the heart gets purified.
0: Purity, purity, purity ni mana goka kudanu ee purity ni gurinchi chakkaga cheppadu.
1: Now you talk about this purity, even now Gokak was talking about this purity.
0: Parishuddhamu parishuddhamu parishuddham undinanta maatram manaku phaltamu phalistunda.
1: Now just by having this purity to the extreme, can we really be, do we say that we have achieved something?
0: Addamu parishuddhangane untundali.
1: Here is a mirror which is clean.
0: Aa addamu lopala mana pratibimbamu parishuddhanga kanipinchavachchu.
1: In that mirror our image also could be clean and neat.
0: Parishuddhamuto paatu sthirattvam kuda untundali.
1: In addition to being pure and clean, there should be this steadiness associated with it.
0: పరిశుద్ధముగా ఉంటుంది, ఆడుతూ ఉంటే మన ప్రతిబింబం కూడా ఆడుతుంది.
1: The mirror might be clean, but if it is shaking, your image also shakes.
0: పరిశుద్ధముతో పాటు స్థిరత్వం కూడా ఉండినప్పుడే మన ప్రతిబింబం సుస్పష్టంగా మనకు గోచరమవుతుంది.
1: So in addition to being clean, there should also be this steadiness. Then your image also will be steady.
0: కనుకని slow and steady win the race అన్నారు. అనే హార్స్ రేస్ కాదు, మన లైఫ్ రేస్. స్థిరంగాను ఉంటుండాలి, స్టడీగా ఉంటుండాలి.
1: దిస్ షుడ్ బి ప్యూర్, దిస్ షుడ్ ఆల్సో బి స్టడీ.
0: కనుక అనేక మంది నా హృదయం చాలా పవిత్రంగా ఉంటుండాలి అని మాత్రమే కొంత పిచ్చి పిచ్చిగా భావిస్తూ ఉంటారు.
1: దేర్ ఆర్ మెనీ హూ సే దట్ మై హార్ట్ ఈస్ ప్యూర్ అండ్ దే స్టార్ట్ బిల్డింగ్ ఆన్ దాట్.
0: పరిశుద్ధంగా ఉండవచ్చును, కానీ చంచలంగా కూడా ఉంటుండాలి.
1: యువర్ హార్ట్ మైట్ బి ప్యూర్.
0: ఆ చంచలత్వాన్ని కూడా నువ్వు లేకుండా చూసుకోవాలి.
1: Your heart might be pure or right, but
0: ఇది కాన్ఫిడెన్స్. ఈ స్థిరత్వం అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం పెంచుకోవాలి.
1: ఇట్ షుడ్ ఆల్సో బి స్టడీ అండ్ దిస్ విల్ బి పాసిబుల్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ కాన్ఫిడెన్స్. దిస్ ఇస్ ది
0: భక్తి. నిరంతరం కూడా నువ్వు చంచలముగా ఉంటున్నప్పుడు మనం సరి అయినటువంటి యొక్క ఆనందాన్ని మనం పొందలేము.
1: Now we may have this devotion all right, but if you're not steady, we cannot get the ananda which is in the normal
0: course. ప్రతి వ్యక్తి కొన్ని విధమైనటువంటి కొన్ని నిర్ణయాలను తాను కలిగి ఉంటుండాలి.
1: Now every individual should have for himself a set of ideas and ideas, decisions.
0: అట్టి నిర్ణయాల్లో మనం ఏనాటూ నిర్మించుకోలేకపోయినప్పుడు మనం ఏ మాత్రం కూడా ముందంజ వేయలేము.
1: If we can't have something definite thus, we cannot proceed further.
0: అవతార పురుషులు కూడాను కొన్ని నిర్ణయాలను తాము నిర్ణయించుకొని వస్తుంటారు.
1: Even an avatar has a certain decisions made in tune with them.
0: కొన్ని హద్దులను కూడాను నియమించుకొని ఉంటుంటారు.
1: He also has his own limits and limitations.
0: కృష్ణుడు వచ్చాడు, దేని కోసం వచ్చాడంటే మూడు ప్రతిజ్ఞలు పట్టుకొని వచ్చాడు.
1: Krishna had come, why? For the sake of three things.
0: Dharma samsthapanaptaya sambhavami yuge yuge.
1: One of the first resolve is for the sake of upholding dharma from yuga to yuga, to confer liberation and all.
0: ఈ విధమైనటువంటి యొక్క నిర్ణయాలు వారు పూర్వమే దాన్ని కొంతవరకు ప్రతిష్ఠ చేసుకుని రావటం చేతనే దాని నిర్ణయాలకు విరుద్ధమైనటువంటి మార్గమును వాడు అవలంబించకుండా పోతుంటారు.
1: దే కమ్ దస్ ఇన్ ఎ ప్రీ ఆర్డైన్డ్ వే. దే వుడ్ హావ్ రిజాల్వ్డ్ ఆల్రెడీ వాట్ దే షుడ్ బి డూయింగ్. ఆఫ్టర్ దే కమ్ దే ఫాల్ ఇన్ ట్యూన్ విత్ దీస్ రిజల్యూషన్స్.
0: యోగక్షేమం వహామ్యహం.
1: ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్.
0: అందరి యొక్క యోగక్షేమము నేను చూడడానికి, ధర్మమును స్థాపించడానికి, మోక్షమును ఇవ్వడానికి నేను వస్తున్నానని మూడు విధమైనటువంటి ప్రతిజ్ఞలతో వచ్చాడు.
1: దీస్ ఆర్ ద త్రీ రిజాల్వ్స్ ఆఫ్ కృష్ణ, టు అప్హోల్డ్ ధర్మ, టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ అండ్ టు కన్ఫర్ లిబరేషన్.
0: రాములు కూడాను ఏక పత్ని.
1: సో ఆల్సో రామ వన్ వైఫ్.
0: ఏక విల్లు, ఆ ఏక అంబు,
1: వన్ యారో.
0: అంతేకాదు, తాను నీవాడని ఒక పరి అన ఏవాడైనను నేను ఏలుదువాని. స్వామి, నేను నీవాడు అని ఎవరు చెప్తారో అలాంటి వాడిని ఎవడైనా సరే నేను వాడిని ఏలుతాను అన్నాడు.
1: అండ్ ది థర్డ్ వన్ ఇస్, ఇఫ్ సంబడి వర్ టు కమ్ అండ్ సే స్వామి ఐ యామ్ యువర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హీ ఈజ్ ఆర్ వాట్ హీ వాస్, ఐ షల్ సర్టన్లీ టేక్ కేర్ ఆఫ్ హిమ్.
0: దీనినే కృష్ణుడు కూడా ఉపయోగించాడు. ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. ఏ జనాం, ఏ జనుడైనా పర్వాలేదన్నాడు.
1: This is what also Krishna said. It doesn't matter who the person is. I shall take care of everyone and all.
0: Atani prati okka divyamainatunte shakti swaroopulu kudanu aa vidhamainatunte konni pratignalatu teeskoni vastuntaru.
1: So
0: vaaru danini maatrame ee vidhanga kudanu maarpulu cheyakunda chusukuntuntaru.
1: In this way all divine beings come down with a certain set of resolutions and they would not stray from these.
0: Swami yokka prema tattvam kudanu alantide.
1: So also is this love, the nature of love of Swamis.
0: Swami yokka prema నిస్వార్థమైనటువంటిది, నిర్మలమైనటువంటిది.
1: స్వామీస్ లవ్ ఈజ్ అన్సలీడ్, ఇట్స్ ప్యూర్, ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
0: స్వామికి ఇచ్చుకునేటువంటిది తప్ప పుచ్చుకునేటువంటిది ఎరుగడు.
1: స్వామి నోస్ ఓన్లీ హౌ టు గివ్, హీ నెవర్ నోస్ హౌ టు టేక్ ఎనీథింగ్.
0: స్వామి చేయి ఎప్పుడు ఇట్లా పోతుంది కానీ ఈ విధంగా ఏనాడు కూడా పోలేదు.
1: స్వామీస్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ అబౌవ్, నెవర్ బిలో టు రిసీవ్ ఎనీథింగ్.
0: ఇంతేకాదు, నీవు నావాడవు అని నేను చెప్పిన తర్వాత వాడు నాకు ఎన్ని విధముల విరుద్ధమైన మార్గమును అవలంబించినప్పటికీ వారిని నేను వదలను.
1: అండ్ ఆల్సో వన్స్ ఎ పర్సన్ సేస్ స్వామి ఐఎమ్ యువర్స్, ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఫర్ ఎవర్ ఇర్రెస్పెక్టివ్ వాట్ హీ బికమ్స్ ఆఫ్టర్ దాట్ ఆర్ వాట్ హీ డస్ ఈవెన్ అగెయిన్స్ట్ మై ఓన్ ఇంట్రెస్ట్.
0: అయితే స్వామి నావాడు అని విశ్వసించినటువంటి వారు కొన్ని కష్టములకు, కొన్ని దుఃఖములకు, కొన్ని విచారములకు గురి అవుతుంటారు కదా. ఇవి స్వామివారు అనుకున్నప్పుడు వారికి కష్టములు ఎందుకు సంభవించాలి అని కూడా కొంత ప్రశ్న రావచ్చు.
1: నౌ దే మైట్ బి ఎ క్వశ్చన్, వన్స్ ఐ హావ్ సెడ్ ఐ యామ్ స్వామీస్, వై షుడ్ ఐ ఎక్స్పీరియన్స్ దీస్ డిఫికల్టీస్, దీస్ సారోస్, దీస్ మూమెంట్స్ ఆఫ్ గ్రీఫ్? వన్ స్వామి ఇస్ మైన్ అండ్ ఐ యామ్ స్వామీస్, వై షుడ్ ఐ ఎక్స్పీరియన్స్ దీస్?
0: ఇవి తాము చేసుకునేటువంటి యొక్క కర్మల యొక్క ఫలితంగా వస్తున్నాయి.
1: బట్ వాట్ యూ షుడ్ నో ఇస్ these moments of difficulties and sorrows are a result of your own actions.
0: తమ యొక్క ప్రవర్తనను కూడా ను సరైనటువంటిదిగా కూడా ను ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: You should also make an effort to know how you should conduct and behave yourself. నేను
0: నీకు 100 సంవత్సరములు ఆయువుని ఇచ్చాను అని భగవంతుడు చెప్పిన తర్వాత నాకు 100 సంవత్సరములు ఆయువు ఉన్నది కదా అని గర్వంగా తాను చెట్టునెక్కి కిందికి దుంకితే ఆయువు ఉండవచ్చును, కాలైనా ఎరిగి బాధపడవచ్చును కదా.
1: Now let us say that God gives a blessing, live for 100 years. Now just because you have received this gift from God that you are going to live for 100 years, out of arrogance and pride you jump from a tree. You might live for 100 years, but you will be lame forever.
0: కనుక ఆయుప్ యొక్క ప్రమాణమును పురస్కరించుకొని తన ప్రవర్తన కూడాను సక్రమమైనటువంటిదిగా తీర్చిదిద్దుకోవాలి.
1: So in tune with what has been given to you by God, you should also conduct and behave accordingly so that you fulfill that.
0: కనుక నేను మొట్టమొదట ఒక మాట ఇచ్చిన తర్వాత వారు నాకు ద్వేషులు కాని నేను అన్నే వారిని ద్వేషించను.
1: వన్స్ దే గివ్ మీ దే వర్డ్ దట్ ఐ యామ్ దట్ దే ఆర్ మైన్, దే మైట్ హేట్ మీ ఆఫ్టర్వర్డ్స్ బట్ ఐ విల్ నెవర్ హేట్ దెమ్.
0: వారు నన్ను పరిహసించినప్పటికీ వారిని నేను ప్రేమిస్తూనే ఉంటాను.
1: దే మే రిడిక్యూల్ మీ బట్ ఐ షల్ కంటిన్యూ టు లవ్ దెమ్.
0: నా మాట నేను కట్ట కడపటి వరకు కూడాను నేను పోషించుకుంటూ వస్తాను.
1: I shall fulfill and uphold my commitment and my word till the last.
0: ఏనాటికైన వారు గుర్తించి ఈ మార్గంలో ప్రవేశించడానికి పుంజుకుంటారు.
1: And one day or the other they are soon going to realize this truth and come round.
0: కాల కర్మ కర్తవ్యాల చేత కొన్ని విధమైనటువంటి మార్పులు జరగవచ్చును.
1: Due to the force of circumstance and time and place, a few changes might come about.
0: కానీ శాశ్వతాలు కాదు.
1: But these changes are fleeting, they are not permanent.
0: కనుక నేను ఆ యొక్క ప్రవర్తనను పురస్కరించుకొని నా మనసు కూడా నన్ను మారుస్తూ నేను పోను.
1: సో ఐ డోంట్ గో బై దిస్ చేంజింగ్ యాటిట్యూడ్స్ ఆన్ యువర్ పార్ట్. ఐ డోంట్ చేంజ్ మై ఓన్.
0: రెండో ప్రతిజ్ఞ.
1: దిస్ ఈజ్ మై సెకండ్ రిజాల్వ్.
0: ఇంకా మూడవది ఏమిటంటే, ఇది మంచిది, ఇది దేశ కళ్యాణమునకు సంబంధించినటువంటిది, ఇది సమాజం యొక్క క్షేమానికి పురస్కరించుకున్నటువంటిది అనేటువంటి విశ్వాసము గాఢంగా ఉండినప్పుడు ఎట్టి ఇక్కట్లు జరిగినప్పటికీ, ఎన్ని అడ్డములు చేసినప్పటికీ నేను దానిని వదలను.
1: ద థర్డ్ రిజాల్వ్ ఈస్ వన్స్ ఐ ఎంబార్క్ అపాన్ ఎ సర్టన్ వెంచర్ నోయింగ్ ఫుల్ వెల్ దట్ ఇట్ ఈస్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్, ఇట్ ఈస్ ఆఫ్ ఇమెన్స్ బెనిఫిట్ టు ఆల్, టు ద సొసైటీ అండ్ టు ద కంట్రీ ఎట్ లార్జ్.
0: ప్రపంచమంతా దీనిని విమర్శించినప్పటికీ నా కాలు వెనుకకు రాదు, ముందుకే పోతుంది.
1: Come what may, come whatever may be the hurdles and obstacles, I shall go forward. I never so much as take a step backward. I shall always move onwards.
0: ఈ మూడు నా ప్రతిజ్ఞ.
1: These are the three resolutions.
0: ముందుకు వేసిన కాలు వెనుకకు రాదు.
1: A step that is taken forward will never come back.
0: ఇచ్చిన వాగ్దానం నేను తీసుకోను.
1: Once I give a certain commitment, I don't take it back.
0: నాది ఇచ్చుకోవటమే గాని పుచ్చుకోవటం లేదు.
1: And the third thing is, I only give, never take anything.
0: ఈ మూడు ప్రతిజ్ఞలను నేను పూర్తి నేను దీన్ని ఫలింప చేసుకునేంత వరకు మాత్రము ఈ యొక్క దీక్షను నేను సాగిస్తూ పోతుంటాను.
1: These are the resolves that I have, and till I fulfill and satisfy myself on these, I shall never let go of any of these.
0: అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని కూడా నువ్వు కొంతవరకును ఇతరులు అందుకొని వారు కూడా తగినటువంటి మార్గాన్ని అవలంబించడానికి ప్రయత్నిస్తారు.
1: ఓన్లీ దెన్ విల్ దిస్ బి ఎన్ ఐడియల్ కమిట్మెంట్ అండ్ అదర్స్ ఆల్సో విల్ బి ఇన్స్పైర్డ్ టు మోడల్ దెమ్సెల్వ్స్ ఆఫ్టర్ సచ్ ఎన్ ఐడియల్.
0: ఆదర్శమే ఈ దేశానికి ప్రధానమైనటువంటిది కానీ ఆశలు మాత్రం కాదు.
1: It is the ideal which is necessary for the country at the moment in the world, not hopes and holding out ideas.
0: ఉండవచ్చును, రేపు మారవచ్చును.
1: Your hopes and aspirations may be there today, may disappear
0: tomorrow. ఆశయాలు జీవితాలు పోయినప్పటికీ ఆశయాలు మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: But these ideals remain forever and ever, who may come, who may not be around, but may go. కనుక ప్రతి
0: వ్యక్తి కూడాను ఆశయాలను కొంతవరకును ఫలింపచేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ట్రై టు ఫుల్ఫిల్ హిస్ సెట్ ఆఫ్ ఐడియల్స్.
0: ఆదర్శ పురుషులు కావాలి.
1: వన్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్ ఇన్ ద
0: ప్రాసెస్. అనుష్ఠాన వ్యక్తులు కావాలి.
1: దే షుడ్ ట్రై టు బికమ్ నోబుల్ సోల్స్.
0: ఆనందాన్ని ఆశించాలి.
1: దే షుడ్ ఆల్సో ట్రై టు లుక్
0: ఫర్ హ్యాపీనెస్. ఈ ఆనందం ఒక దైవత్వం ఉంది తప్ప అన్య మార్గంలో మనకు లభించదు.
1: దిస్ సుప్రీం హ్యాపీనెస్ దట్ యు సీక్ కెన్ బి గాట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. దిస్ బ్లెస్ కెన్ బి గాట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ నోవేర్ ఎల్స్.
0: కనుక మనము ఈనాడు గురు పూర్ణిమ అనేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు మన మనసును పూర్ణత్వంగా మనం మార్చుకోవాలి.
1: సో ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ డే ఆఫ్ గురు పూర్ణిమ, ట్రై టు మేక్ యువర్ మైండ్ ఫుల్.
0: నిశ్చలమైన నిర్మలమైనటువంటి యొక్క హృదయంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: అవర్ హార్ట్ షుడ్ బికమ్ ప్యూర్ అండ్ స్టడీ.
0: అప్పుడే ఈ పూర్ణత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ దెన్ కెన్ వీ హ్యావ్ దిస్ హోల్నెస్ ఆఫ్ అవర్ ఓన్ పర్సనాలిటీ.
0: ఎక్కడ చూసినా పూర్ణత్వం ఉంటుండాలి. ఇది పూర్ణము, అది పూర్ణము, పూర్ణమున ఉదయించి పూర్ణము.
1: దిస్ ఈజ్ హోల్, దట్ ఈజ్ హోల్, విథిన్ దాట్, విథిన్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ హోల్.
0: పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే మిగిలి ఉండును.
1: ఇఫ్ యు రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ ద హోల్ ఆర్ ఎ హోల్ ఫ్రమ్ ద హోల్, ఇట్ స్టిల్ ఈజ్ హోల్, నథింగ్ ఈజ్ డిమినిష్డ్.
0: సమస్తము పూర్ణమే.
1: Everything is this wholesomeness.
0: Kani mana yokka drishti inta pavitramga lekapovatam cheta sarvamu shunyamga kanipistundali.
1: Because we do not have this broad vision and outlook, everything looks
0: shunyam anetundi jagatlo ekkada ledu.
1: Everything looks aimless and purposeless. Actually speaking,
0: purname purname purname,
1: actually there is nothing in the world that you can say is nothing. Everything is full, everything is everything.
0: Kanuka manam manavattam anetundi roopamlo divyatvanni manamu ప్రకటింపజేయాలి.
1: సో ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ట్రై టు షో ద డివైన్ స్పార్క్ దట్స్ ఇన్ యూ.
0: మానవుడు పవిత్రుడు, పవిత్రుడు.
1: మ్యాన్ ఈజ్ అ సేక్రెడ్ ఎంటిటీ.
0: ఈ పవిత్రము అనేటువంటిది పదము లాటిన్ భాషలో నుంచి ప్రారంభమైంది.
1: నౌ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ పవిత్ర ఈజ్ టు బి ట్రేస్డ్ టు దిస్ లాటిన్ లాంగ్వేజ్.
0: ఈ లాటిన్ భాష లోపల విర్ర అనేటువంటి ఒక పదము నుండి పవిత్రం బయలుదేరింది.
1: ఇన్ దిస్ Latin language, this word vir has given rise to this pavitra.
0: Virranaga manavudu ane artham kuda.
1: In this Latin, vir means man.
0: Virranaga manavudu, manavattam pavitramu.
1: And vir means
0: pavitramu dani yokka gunam.
1: Vir means man, and the nature of this man is sacredness.
0: Manavuduga undi manavattam lekapothe prayojanam ledu.
1: Being a man, if you do not have this manliness,
0: మానవుని కంటే మానవత్వం చాలా ప్రధానమైనటువంటిది.
1: యూ షుడ్ బి ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, వితౌట్ దాట్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ యువర్ బీయింగ్.
0: ఈ మానవత్వం ఏమిటంటే పవిత్రము అని.
1: సో వాట్ ఈస్ దిస్ హాల్ మార్క్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్? ఇట్ ఈస్
0: పవిత్రము. ఎట్టిగా ఉండాలి, మనము చేసే పనుల్లో పవిత్రము, తలచే తలుపుల్లో పవిత్రము, చూచే చూపుల్లో పవిత్రము, చెప్పే మాటల్లో పవిత్రము, అంతా పవిత్రంగానే ఉంటుండాలి.
1: దిస్ సేక్రెడ్నెస్ ఆఫ్ ప్యూరిటీ షుడ్ బి షోన్ అప్ ఇన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఆస్, ఇన్ ఎవ్రీ థాట్ ఆఫ్ ఆస్, ఇన్ ఎవ్రీ డీడ్ ఆఫ్ ఆస్.
0: దేహం ఒక పాత్ర.
1: దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ వెసల్.
0: ఇంద్రియములు దీంట్లో రంధ్రములు.
1: ఆల్ దీస్ లింబ్స్, ది సెన్సెస్ ఆర్ లైక్ ద హోల్.
0: ఈ పాత్రలో మానవత్వం అనేటువంటి యొక్క పవిత్రతను మనం నింపినప్పుడు ఈ యొక్క రంధ్రములు అన్నింటి యందు కూడాను పవిత్రమే రావాలి.
1: ఇన్ దిస్ వెసల్ యు ఆర్ ఫిల్లింగ్ దిస్ క్వాంటిటీ కాల్డ్ sacredness, and through these holes of the limbs they tend to drain away.
0: Oka paathralo paayasam nimpute ekkada randram kottina aa paayasame raavali kaani maro padartham raavadaniki veelledu.
1: Like you have a sweet juice, this paayasa, in a vessel, you drill a hole somewhere, you must get paayasa out of that hole.
0: Kanuka motta motta manavattam ante emitante pavitramu aneetundi satyanni manam ee naadu gurtinchali.
1: So the fundamental truth that you must recognize today is man means sacredness.
0: Ye cheriyalu endu kaani apavitramu raakoodadu.
1: There should be no trace of impurity in any work, any action of yours.
0: అదే నిజమైనటువంటి మానవత్వం.
1: ఇఫ్ యూ కెన్ డూ దాట్ దెన్ యూ ఆర్ ట్రూ
0: మ్యాన్. మానవత్వాన్ని మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యాత్మ స్వరూపం అయిపోతాము.
1: వన్స్ యూ బికమ్ ప్యూర్ దాస్ దెన్ యూ కెన్ రియలీ బి కాల్డ్ ఎంబాడిమెంట్ ఆఫ్ ది డివైన్ ఆత్మ.
0: సర్వము ఒకటే అయిపోతుంది.
1: దెన్ ఎవ్రీథింగ్ బికమ్స్ వన్.
0: వ్యావహారికం పారమాత్మికం అనేటువంటి భేదమే ఉండదు.
1: దేర్ బి నో డిస్టింక్షన్ బిట్వీన్ ద వరల్డ్లీ అండ్ బియాండ్ ద వరల్డ్లీ.
0: ప్రవృత్తి నివృత్తి అనేటువంటి భేదం కూడా ఉంటుండదు.
1: దేర్ బి నథింగ్ లైక్ దాట్ అండ్ దిస్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చితే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వచితే.
1: Everything becomes that is whole, this is whole. From the whole only a whole can be derived. Everything is whole and everything is full.
0: అప్పుడు మనం నిజమైనటువంటి యొక్క పూర్ణమైనటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాం. అది నిజమైన గురు పూర్ణిమ.
1: Only then will we experience the joy of this totality of our own perception.
0: Guru, gu anaga andhakaram, ru anaga tannivarana, guru anaga ajnana andhakaram nu roopamapeti oka ananda sampurnamainatundi dinamee guru purnima ani.
1: That is the true guru purnima day. So guru purnima is that state where you have no trace of ignorance. There is no darkness in you. Everything is brilliance. Everything is splendor. Splendor in the nature of your having understood your sacredness of purpose and thought.
0: అంతే కాని ఏదో మంత్రాన్ని ఇచ్చినటువంటి గురువులకు పాదపూజలు ఈ దక్షిణాలు ప్రదక్షిణాలు ఇవన్నీ చేయటం కాదు గురు పూర్ణిమ యొక్క అంతరార్థము.
1: The significance of a day like Guru Purnima does not consist in trying to do padapuja of those people who give you a mantra for something or trying to worship them.
0: మన యొక్క హృదయ తత్వాన్ని పూర్ణత్వంగా మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: You should try to unfold the heart of yours. Try to broaden it.
0: కాన ఈ పవిత్రమైనటువంటి యొక్క గురు పూర్ణిమ దినము మనము దివ్యత్వాన్ని కొంతవరకు చింతించి మన పవిత్రతను పెంచుకొని మనము ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: So on this sacred day of Guru Purnima, we should try to recognize our own divinity, try to further our own purity and try to reach out to the Atma.
0: Inka konni vishayalu manamu sahajanga nitya jeevithamlo gurtinchavalsina unnai. Manam bhaktulamu bhaktulam ani bhavistunnam.
1: Now there are other things that do come to us in our day to day existence.
0: Bhakti ki enatvanti gurtulu emiti?
1: Now we keep saying that we are bhaktas, we are devotees.
0: Oka japamulu cheyatama kaadu.
1: What is the hallmark of a devotee? Is it doing japa?
0: Jhanam cheyatama kaadu.
1: Is it doing dhyana? No.
0: Bhajanlu cheyatama kaadu.
1: Doing bhajan? No.
0: Inke vidhamainatundi oka satkaryamlu cheyatama kaadu.
1: Or doing good deeds? No.
0: Shodashopacharamlanta untuntai ivanni kuda nu bhakti chinamulu kaadu.
1: Or trying to serve others and elders? Is it that? No.
0: Ivanni pavitramaina karmalanu cheppavachchu.
1: These no doubt are sacred
0: charyalanu cheppavachchu.
1: There are sacred actions no doubt.
0: Aithe భగవంతునిపై కలిగినటువంటి పూర్ణ ప్రేమ తత్వం మనకే నిజమైన భక్తి అని పేరు.
1: ద ట్రూ డెఫినేషన్ ఆఫ్ భక్తి ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ యు హ్యావ్ ది టోటాలిటీ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్.
0: లౌకిక వాంఛనను మనసులో నింపుకొని ఆ వాంఛన ఫలసిద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి యొక్క సత్కర్మలన్నీ కూడా భక్తికి సంబంధం కాదు.
1: Now you have some worldly desires in you. By way of fulfilling your worldly needs, you start doing some of these things. It can't be true bhakti.
0: నీవే శాస్త్రం కాదు. నీవు ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితం ఏ విధంగా శాశ్వతం అవుతాయి?
1: యూ యువర్ సెల్ఫ్ ఆర్ నాట్ పర్మనెంట్. దెన్ ద థింగ్స్ దట్ యూఆర్ డూయింగ్ హౌ పర్మనెంట్ కెన్ దే బి?
0: ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలు తాత్కాలికంగా మనం పొందినప్పటికీ అవి కొంతకాలం ఉండేటువంటివి కానీ అవి శాశ్వతములు కాదు.
1: దీస్ జాయ్స్ అండ్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ దట్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ హౌ పర్మనెంట్ ఆర్ దే? దే ఆర్ ఫ్లీటింగ్.
0: భగవంతుని దగ్గర నుంచి మనం పొందవలసినటువంటిది నిత్య సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి విషయాలను మనం పొందాలి.
1: సో ఫ్రమ్ గాడ్ యూ షుడ్ ట్రై టు సీ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్.
0: తాను శాశ్వతమైనటువంటి వాడు కనుక తన ఫలితం కూడా శాశ్వతమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: హీఈస్ ఎ లాస్టింగ్ నెవర్ చేంజింగ్ ఎంటిటీ. హీ కెన్ కన్ఫర్ ఆన్ యూ ద సేమ్ థింగ్.
0: అతను సత్యస్వరూపుడు కనుక మనము సత్య మార్గమునే అవలంబించాలి.
1: హీఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్. సో వీ షల్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ లేడ్ డౌన్ బై హిమ్.
0: త్యాగరాజు కూడా అదే చెప్పాడు. అతడేరా దైవము.
1: హీఈస్ వెరీలీ గాడ్. త్యాగరాజు సెడ్
0: ఎలాంటి వాడు దైవం అంటే ఆడిన మాటను తప్పని వాడు.
1: హూ ఈస్ దిస్? The one who does as he says.
0: Achandrarkamuga undi kirtini pondinatunti vaadu.
1: One who has secured lasting fame and name.
0: Achandrarkanga kirtini pondinatunti vaadu. Alanti yokka kirtini manam kuda achandrarkanga undali.
1: So such a fame and name we also should try to aspire.
0: Aadina maata tappanatunti vaadiga untundali.
1: He does not put aside what he has said. We should become like.
0: Avitrudu annadu.
1: Such a man has been said to be sacred or pure.
0: ఇంకా కొన్ని విషయాలు మనం యోచన చేసుకుంటే దీనికి ఆరోగ్యము అన్నారు.
1: నౌ దేర్ ఆర్ అదర్ థింగ్స్ లైక్ హెల్త్.
0: ఈ ఆరోగ్యం అనేటువంటిది ఆనందానికి ఒక లక్షణం.
1: హెల్త్ ఈజ్ అన్ ఇండెక్స్ టు యువర్ హ్యాపీనెస్.
0: ఈ ఆనందం అనేటువంటిది ఆరోగ్యమునకు ఏమి సంబంధం ఉంటుండాలి?
1: నౌ వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ హెల్త్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ హ్యాపీనెస్ ఆన్ ద అదర్?
0: ఆంగ్లో సక్సన్ అనేటువంటి ఒక పదం ఇది వచ్చిండేటువంటిది ఆరోగ్యం.
1: Now this word arogya again has its own origin
0: Anglo-Saxon.
1: In the Anglo-Saxon language.
0: దీనికి హేగిన్ అనేటువంటి పదం నుంచి వచ్చిండాలి ఈ ఆరోగ్యం.
1: This word arogya is derived from
0: హేగిన్.
1: హేగిన్
0: హేగిన్ అనగా ఏమిటంటే పరిపూర్ణత అని పవిత్రము అని రెండు అర్థములు.
1: Now this word hagin means totality or whole and sacredness.
0: ఏది ఆరోగ్యం పరిపూర్ణతగా ఉంటుండాలంటే చేతులు కాళ్ళు పరిపూర్ణతగా ఉండాలా? కాదు కాదు, సర్వం కూడాను దేహము మనసు ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే మానవత్వం.
1: Now what is it that should be whole and full? Is it the limbs by themselves? No, the mind, the body and all your sensory perceptions.
0: Atma.
1: And the Atma, the mind, body and the Atma should be linked together. All these should be in their fullness.
0: శరీరము లోపల ఏ విధమైనటువంటి అంగహీనం కాని ఏ విధమైనటువంటి ఒక రోగములకు కాని అవకాశం ఉండకూడదు.
1: In this body there should not be any shortcoming in terms of health or in terms of the functioning of any of these faculties.
0: కనుక శరీరం కూడాను పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి.
1: So this body also should have this degree of health.
0: మనసు కూడాను పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి.
1: The mind also likewise should be healthy.
0: ఏ విచారములు కాని ఏ దుఃఖములు కాని ఏ విధమైన కష్టములకు కానీ ఇందులో అవకాశం అందించరాదు.
1: There is no place for sorrows or grief for this mind to entertain.
0: ఎందుకనగా అన్ని కూడాను కదిలిపోయేటువంటివే కానీ శాశ్వతమైనటువంటివి కాదు.
1: Because all these come and go, they do not remain permanent. They are like passing clouds.
0: కనుక ఏ దుఃఖం వచ్చిందన్నా కూడాను కొంతసేపు ఉండవచ్చును, లేక కొన్ని దినములు ఉండొచ్చును, తదుపరి అది అంతర్ధానమైపోతుంది.
1: A sorrow, for instance, certainly you may be experiencing it, but today it will come, after a few days it might go, it's not going to remain with you
0: forever. కనుక ఏవి కూడాను శాశ్వతం కాదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ కష్టానికి మనం లొంగము, ఏ దుఃఖానికి మనం ఏ మాత్రము లక్ష్యం చేయము.
1: So once you have grasped this truth that nothing is permanent, you will never succumb to these sorrows and griefs.
0: Chandrama manaso jata chakshu suryo ajata annaru vedamunandu. చంద్రమా మనసోజాత అనగా ఏమిటి? ఈ మనస్సుకు చంద్రునికి ఒక సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: ఇన్ ద వేదస్ ఎ లింక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద మైండ్ అండ్ ద మూన్.
0: ఈ యొక్క ప్రకాశించేటువంటి యొక్క చంద్రునకు మధ్యలో ఎన్నో క్లౌడ్స్ మేఘములు వస్తుంటాయి.
1: దిస్ మూన్ దట్ షైన్స్ ఇన్ ఇట్స్ ఓన్ వే, దేర్ ఆర్ దీస్ క్లౌడ్స్.
0: ఈ మేఘములంతా వచ్చిపోయేటువంటివే కానీ చంద్రునికి ఏమాత్రమో సంబంధం లేదు.
1: దీస్ క్లౌడ్స్ కమ్ అండ్ గో, దే డు నాట్ హ్యావ్ ఎనీ లింక్ విత్ ద మూన్ ఇట్సెల్ఫ్.
0: అదే విధంగా మన మనసు లోపల కలిగేటువంటి కలతలకు కానీ కల్లోలములకు కానీ మేఘములుగా మనం భావించి దీనికి వచ్చిపోతుంటాయనేటువంటి ఒక సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ వీ షుడ్ హ్యావ్ దిస్ ఫర్మ్ బిలీవ్ దట్ దీస్ సారోస్ అండ్ ఎజిటేషన్స్ అండ్ దీస్ థాట్స్ దే ఆర్ ఓన్లీ మొమెంటరీ, దే విల్ కమ్ అండ్ గో, దే వోంట్ రిమైన్ విత్ అస్ ఫర్ఎవర్.
0: ఇది ఎప్పటికి కూడాను మార్పు చెందనటువంటిది.
1: Then we come to the third component, the Atma, which is a lasting entity.
0: దీన్ని మనం పరిశుద్ధం చేసుకోవటానికి కానీ ఇంకే విధమైన ప్రయత్నపూర్వకంగా దీన్ని పూర్ణత్వం గావించుకోవటానికి కానీ చేసుకునేటువంటిది కాదు.
1: It is not something wherein you can make it pure, you can render it sacred.
0: ఇది ఎప్పుడు పరిపూర్ణంగానే ఉంటుండాలి,
1: because
0: ఎప్పుడు ప్రకాశవంతంగానే ఉంటుండాలి, ఎప్పుడు చైతన్యవంతంగానే ఉంటుండాలి.
1: It is in its nature to be pure, it is in its nature to be full and whole, it is in its nature to be radiant.
0: కనుక ఈ యొక్క హేగిన్ అనేటువంటి యొక్క పదమునకు ఉండినటువంటి అర్థం ఏంటి? పరిపూర్ణత.
1: సో దిస్ వర్డ్ హేగిన్ మీన్స్ హోల్, బీయింగ్ ఫుల్.
0: ఈ పరిపూర్ణుడైనటువంటి వాడు మానవుడు కనుక వాడు నిరంతరం కూడాను పరిపూర్ణత్వాన్ని అనుభవించాలి.
1: సో మ్యాన్ ఇస్ వన్ హూ ఇస్ సచ్ ఎ ఫుల్, సచ్ ఎ హోల్ ఎంటిటీ, అండ్ హీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ ఇన్ హిస్ లైఫ్.
0: పరిపూర్ణత్వంతో మనము పవిత్రమైనటువంటి రీతిగా మనం ఉండినప్పుడే మానవత్వం అనేటువంటి విలువ మనకు రాణిస్తుంది.
1: విత్ దీస్ థాట్స్ వి షుడ్ లీడ్ అవర్ లైఫ్స్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్ వే.
0: కనుక మానవుని యందు మానవత్వాన్ని వికసింపజేసుకుని ప్రకటింపజేసుకుని ప్రకాశింపజేసుకోవటమే ఈనాటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థమని మనం గుర్తించాలి.
1: సో వి షుడ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఆన్ దిస్ సేక్రెడ్ డే దట్ ఇట్ ఈస్ ఫర్ అస్ టు రికగ్నైజ్ అండ్ రియలైజ్ వాట్ అవర్ నేచర్ ఈస్ అండ్ ట్రై టు బ్రింగ్ ఇట్ అవుట్ టు ద outside and let it radiate and be a splendored one.
0: Mamaivamso jeevaloke jeevabhuta sanatanahani andare endukudanu bhagavantuni yokka amsame unnadaneetundi vishwasanni dridham cheskoni evvarini badinchakunda evvarini kudanu noppinchakunda chusukotaniki tagina krushi cheyali.
1: Being firmly having this belief that in every being God resides, they are but fragments of the one and the same God. It is the divine spark that is latent in every being. See to it that you don't hurt others, you don't injure others.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రవర్తనలు మనం కలిగినప్పుడే భక్తులము అని చెప్పుకోవడానికి అర్హులమవుతాం.
1: Once we can put such ideas into our daily lives, then we can call ourselves bhaktas.
0: కానీ ఈనాడు మన యొక్క శాంతము, ఈనాడు సత్యము ఒక పూజ రూమునకు మాత్రమే హద్దులో నిలిచిపోతుంటుండాలి.
1: బట్ టుడే వాట్ వి సీ ఇస్ దిస్ స్టేట్ ఆఫ్ పీస్ ఆర్ దిస్ ఐడియా ఆఫ్ ట్రూత్, సో లాంగ్ యాస్ వి ఆర్ ఇన్ ద పూజ రూమ్ దే ఆర్ వెరీ మచ్
0: ధ్యాన మందిరంలో ఉండినంత వరకు, పూజ రూమ్ లో ఉండినంత వరకు ఏదో ప్రశాంతంగా ఉండినట్టుగా, చిరునవ్వు చిందులు దొక్కుతూ ఉండినట్టుగా మనం నటన చేస్తాము. బయట వస్తానే ఇంకా దుర్వాసన క్షేత్రములు, దుర్వాసన యొక్క ఒక పనులు మనం ప్రకటిస్తూ వస్తుంటాము.
1: When we sit for dhyana, when we are doing our puja, when we are inside the puja room, we sport a smile, smile of contentment and bliss and joy. The moment we come out of the puja room, we become durvasas,
0: Bhagavad Gita another form of anger. చెప్పినట్టుగా ఎప్పుడు కూడా సతతం యోగినః, నిరంతరము మనము ఈ యొక్క యోగిగానే మనం ప్రయత్నించాలి.
1: It should not be like this. Wherever we are, whatever we are doing, we should be yogis.
0: యోగి అనగా ఏమిటి? ఎప్పుడు శాంతంగానే ఉంటుండాలి. మనం ఓంకారం చెప్పిన తర్వాత, కొన్ని భజనలు చేసిన తర్వాత శాంతి శాంతి శాంతి అంటున్నాం. ఎందుకు మూడు పర్యాయం శాంతి చెప్తున్నాం? రెండు పర్యాయం చెప్పొచ్చును కదా, లేక నాలుగు పర్యాయం చెప్పొచ్చును కదా, మూడు పర్యాయం ఎందుకు మనం చెప్పవలసి వచ్చింది?
1: A yogi is one who continuously experiences this state of peace. Now, every time after we do bhajan or after dhyana, we end up by saying shanti shanti shanti 3 times. Why only 3 times? Why not 4 or 5 or less?
0: Adi bhautikam, adi daivikam, adhyatmikanga shanti, sharirikanga shanti, manasikanga shanti, aatmaritiga shanti. Ee moodu kudunu shantanga undinappude manam sariyina purnatvanni pondagaliginattu anmavutam.
1: The significance of saying shanti 3 times is peace, the bodily peace, peace the mind peace, and peace to the atma. Peace reigning in all these 3 levels of our existence, body, mind and atma.
0: ఎందుకు కూడా మనం ప్రశాంత చిత్తులై ఉండాలి.
1: So in all these 3 components we should be peaceful.
0: శరీరము మార్పు చెందేటువంటిది,
1: body is something which changes,
0: జీర్ణించేటువంటిది,
1: which also decays,
0: దహించేటువంటిది,
1: and which gets to be burnt.
0: ఇలాంటి దీనికోసమై మనం కలిగినటువంటి కష్టములకు నష్టములకు మనం విచారించనక్కర్లేదు.
1: సో ఫర్ సచ్ ఎ బాడీ, వాట్ ఎవర్ మే బి ఇట్స్ డిఫికల్టీస్, వి నీడ్ నాట్
0: బిలీవ్ వారో మనం ఇంత మాత్రమేనా నిగ్రహించుకునేటువంటి శక్తిని సాధించుకోకుండా పోతే ఇంకా దేనిని మనం సాధించగలం?
1: వి నీడ్ నాట్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ దీస్. వి క్లెయిమ్ అవర్ సెల్ఫ్ బి భక్తాస్, కాంట్ వి కంట్రోల్ దీస్ మొమెంటరీ
0: thoughts of difficulty
1: and sorrow? One who has this resolve that these are all momentary and transient, he will secure the grace of God.
0: Mana hrudayanni bhagavantuniki sootiga pettali.
1: Our heart should be directed straight towards God.
0: Kumbha varsham kurustaa undi.
1: Now there is this heavy downpour outside.
0: Varshamulo kundani pettam.
1: And we have put these earthen pots
0: gani aa moodini varshaniki swikarinchanakkarledu.
1: So for such a body, whatever may be its difficulties, we need not
0: be bhaktulamainatundi varo manam inta maatramaina nigrahinchukoneetundi shaktini saadhinchukokunda pothe inka deenini manam saadhinchagalam.
1: We need not become a

0: లో చేరుతాయి.
1: When these earthen pots are turned upwards with the mouths open, the water will be collected in them.
0: కుంభవర్షం కూర్చిన కుండను బోల్డించి పెట్టేస్తే ఒక్క చుక్క అయినా మనకు లభించదు.
1: There may be a heavy downpour, all right, but you put these pots upside down, not even one drop will get into them.
0: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ, ఆ ప్రార్థన సాధన అనేటువంటి వర్షంలో మన హృదయాన్ని సూటిగా పెట్టినప్పుడే అందులో అనుగ్రహం అనేటువంటి బిందువులైనా కొన్ని మనకు లభిస్తాయి.
1: ఇన్ ద సేమ్ మేనర్ వి మే బి డూయింగ్ సాధనాస్, వి మే బి డూయింగ్ ప్రేయర్స్, బట్ అన్లెస్ వి ఆర్ పిన్ పాయింటింగ్ అవర్ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ ఇన్ గాడ్ విత్ థాట్ సెంటర్డ్ అరౌండ్ గాడ్, ఆల్ దిస్ విల్ బి ఫ్యూటైల్.
0: అట్లు కాకుండా చిత్తం శివుని పైన, భక్తి చెప్పుల పైన అని దానిపైన పెట్టుకుంటే మనకి ఏ రీతిగా ఫలితం వస్తుంది?
1: Rather than this, you have your thoughts on God. You talk about God, but your mind is on your slippers. Your mind is on your chappals outside. What form of devotion is this? Try to concentrate totally on God.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను కొంత మార్పు చేసుకోవటానికి కృషి చేయటము సాధకుల యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: So true sadhaks are those who will try to understand these things in the proper way and try to put them into their own daily sadhanas.
0: Manavudante kevalam shariram kadu, manase.
1: Man is not to be equated with the body.
0: Manasante emiti? Kevalam aalochanalu yokka cherikani.
1: Rather, man is verily the mind. What is the mind? A conglomeration of thoughts.
0: Aalochanalante emiti? Mana pravartanalu yokka phalitamule.
1: What are these thoughts? They are results of our actions.
0: కనుక ప్రవర్తనలు చక్కగా ఉండినప్పుడే మానవత్వం సార్థకం అవుతుంది.
1: సో ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ ప్రాపర్ దెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఆర్డర్.
0: ఈనాడు దేశం ఉండవలసిన రీతిగా లేదనుకుంటే కారణం ఏమిటి? మానవుడు ఉండవలసినటువంటి రీతిగా లేడు.
1: టుడే యు బిమోన్ ద ఫ్యాక్ట్ దట్ ద కంట్రీ అండ్ ద వరల్డ్ ఇస్ నాట్ వాట్ ఇట్ ఆట్ టు బి. ద రీజన్ మ్యాన్ ఇస్ నాట్ వాట్ హీ షుడ్ బి.
0: మానవుని ప్రవర్తన మంచిగా ఉంటుంటే దేశం ఉండవలసిన రీతిగానే ఉంటుంది.
1: ఇఫ్ ద యాక్షన్స్ ఆఫ్ మ్యాన్ వర్ పర్ఫెక్ట్ అండ్ ఇన్ ఆర్డర్ ఎవ్రీథింగ్ వుడ్ హావ్ బీన్ ఆల్ రైట్.
0: కనుక మొట్టమొదట మన ప్రవర్తనను, మన నడతలను, మన ఆచారాన్ని సక్రమమైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రై టు రెక్టిఫై అండ్ కరెక్ట్ అవర్ ఓన్ థాట్స్, అవర్ ఓన్ యాక్షన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క చర్యలు సక్రమమైనట్టుగా ఉండి, సాత్వికమైనట్టుగా ఉండి, సన్మార్గమైనట్టుగా ఉంటుండి సరైన మార్గంలో మనం నడపాలంటే దైవ చింతనను మనము అభివృద్ధి గావించుకోవాలి. నిరంతరము దైవ చింతన మనం చెయ్యాలి.
1: So if our thoughts, if our words, if our deeds are to be sattvic, if they are to be pure, and if they are to be giving us a sense of commitment, then we should try and center our thoughts on God. Try to do everything with God at the center of things.
0: నోటితో పాటు హృదయాన్ని కూడాను చేర్చి మనము దైవ చింతన చేయాలి.
1: While we sing the glory of the Lord, then our heart also should be very much centered on God.
0: మనం పాడుతునే సమయంలో తపల ఒకవైపున, శృతి ఒకవైపున, హార్మోని ఒకవైపున పెట్టుకొని మూడింటిని ఏకం చేసి మనం పాట పాడుతున్నాం.
1: Now when we sing a song, we have the tabla being played on the one hand, the shruti, and then the harmony. We try to make a combination of these three in the proper way.
0: Adhe vidhangane notito paata,
1: in the same manner the song from your lips,
0: hrudayamto bhavamo,
1: and the thoughts from your hearts,
0: aatmato aanandamo, moodintini ekam chesinappude triputi ayipothundi,
1: and the bliss from your atma. Bring these three together, that's the three pointed point.
0: మూడింటిని ఏకం చేసి మనం భజన చేయాలి.
1: Try to bring them together, then do your bhajans.
0: అంతే కాని తపలా సరిగా వేస్తున్నారా లేదా, మన శృతి సరిగా ఉందే లేదా అని పాట పాడుకుంటూ శృతి వైపున మనసు పెట్టుకుంటారు. ఈ విధంగా పాడితే ప్రయోజనం లేదు, మూడు ఏకమైపోవాలి.
1: But rather than do that, you try to be singing all right, but you have an eye on the tablist, whether he is playing the tabla well or not.
0: భజన అని చెప్తూ వచ్చారు.
1: You should not divide your attention thus way. Totally
0: immersed. Samyakirtanam iti sankirtanam annaru. Sankirtananaga emti? Ekantanga hrudayanni vippi swechchaga daivanni stutinchatame.
1: Bhajan is sankirtan. What does this mean? In solitude, you open out your heart to God and sing His glory.
0: అంత అప్పుడే మద్భక్తః యత్ర గాయంతి తత్స్థామి నారదాన్, ఎవరు నన్ను గురించి గానం చేస్తుంటాడో అక్కడ నేను ప్రతిష్ట అయిపోతుంటానన్నాడు.
1: When you sing thus, the Lord said, O Narada, I shall go and install myself therein.
0: కనుక మనము భావాన్ని పరిశుద్ధం చేసుకుని, మాటను భావాన్ని హృదయాన్ని చేర్చుకుని దైవ ప్రార్థన చేయడానికి పూనుకోండి.
1: సో ప్యూరిఫై యువర్ థాట్స్, బికమ్ సేక్రెడ్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై with this feeling to sing the glory of the Lord.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం జయ శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం జయ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయుల యొక్క పర్వదినములు ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినటువంటి పరమార్థములు.
1: All these festival occasions of Bharatiyas carry with them inner significance.
0: కాని ఈనాటి భారతీయుడు బాహ్యమైన లౌకికమైన ఆచారములకే అత్యంత అవకాశం అందించి నిత్యమైన సత్యమైన అంతరార్థమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: బట్ భారతీయస్ ఆర్ అటాచింగ్ వాల్యూ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్లీ రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్, ఫర్గెటింగ్ ది ఎటర్నల్ ట్రూత్, ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ ఇట్.
0: పార్వతీ తనయ ఓయ్ గణాధిప, పార్వతీ తనయ ఓయ్ గణాధిప అని వర్ణించింది వేదము.
1: వేద ఎక్స్టోల్డ్ ఓ సన్ ఆఫ్ పార్వతి ఓ గణాధిప.
0: ఎవరు ఈ పార్వతి?
1: హూ ఇస్ పార్వతి?
0: ఇతని కుమారుడు ఏమిటి?
1: హూ ఇస్ ద సన్?
0: తల్లి కుమారుడు యొక్క సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్
0: అనేటువంటి యొక్క అంతరార్థాన్ని ఏ భారతీయుడు కూడా లోతునకు దిగి విచారించటలేదు.
1: No one goes deep enough to know the inner significance.
0: గణాధిప అని హెచ్చరించేది వేదము.
1: Veda refer to this title గణాధిప.
0: ఏ గణములు ఇవి? సురగణముల, అసురగణముల.
1: What are these ganas? Are they demonic or angelic?
0: సురగణములు.
1: They are one of the angels.
0: ఈ గణములు ఎక్కడ ఉంటున్నవి?
1: Where are they?
0: బాహ్య ప్రపంచంలో సంచరించుచున్నవా లేక అంతర్ముఖమైనటువంటి యొక్క మానవుని యొక్క దేహమునందే ఇవి మీడి ఉన్నవా?
1: ఆర్ దే ప్రెసెంట్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఆర్ ఆర్ దే ప్రెసెంట్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ?
0: సురముల యొక్క గణపతి గనుకనే ఇతనికి గణాధిపతి అన్నారు.
1: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ ది ఏంజల్స్ ఈస్ కాల్డ్ గణాధిపత.
0: గణములనగా పంచేంద్రియములు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియములు యొక్క తత్వమే గణముల యొక్క స్వరూపం.
1: ద ఫార్మ్ ఆఫ్ గణాస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ కొగ్నిటివ్ అండ్ కాగ్నిటివ్ సెన్సెస్.
0: ఈ దశేంద్రియముల యొక్క నాయకుడే మనస్సు.
1: మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దిస్ 10 సెన్సెస్.
0: కనుకనే ఇంద్రియములకు నాయకుడైనటువంటి యొక్క మనసుకు ఇంద్రుడు అని పేరు పెట్టారు.
1: ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ ఇస్ ఇంద్ర.
0: ఈ మనసుకు కూడాను పతి అయినటువంటిది బుద్ధి.
1: ద మాస్టర్ ఆఫ్ ద మైండ్ ఇస్ ఇంటెలెక్ట్.
0: కనుకనే గణాధిపతి అని ఇతన్ని పిలుస్తూ వచ్చారు.
1: సో ద టైటిల్ గణాధిపతి ఇస్ గివెన్.
0: ఇక్కడ గణపతి అనే పదమునకు మనం చక్కగా అర్థాన్ని గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో ద మీనింగ్ క్లియర్లీ ఆఫ్ దిస్ టైటిల్ గణపతి.
0: గా అనగా బుద్ధి.
1: గా ఇస్ ఇంటెలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: నా ఇస్ విజ్డమ్.
0: బుద్ధి విజ్ఞానముల యొక్క పతి కనుకనే ఇతనికి గణపతి అన్నారు.
1: యాజ్ ఇస్ ది మాస్టర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్ ఈస్ కాల్డ్ గణపతి.
0: బుద్ధి మనసుకు అధిపతి.
1: ఇంటెలెక్ట్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద మైండ్.
0: మనసు ఇంద్రియములకు అధిపతి.
1: మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
0: అన్ని గణములకు అధిపతి అయినటువంటి వాడు కనుక ఇతనికి గణపతి అని పేరు వచ్చింది.
1: యాజ్ ఇస్ ది హెడ్ ఆఫ్ ఆల్ గణస్ ఈస్ కాల్డ్ గణపతి.
0: అనగా ఈ జగత్తునందు సర్వేంద్రియములు కూడాను మానవుని యొక్క అంతర్భాగములే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ దిస్ సెన్సెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: సృష్టి కంటే అత్యంత అధికమైనటువంటిదే ఈ వ్యక్తిత్వం.
1: ద ఇండివిజువల్ నేచర్ ఈజ్ ఫార్ ఫార్ సుపీరియర్ దాన్ దట్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సృష్టి యొక్క అంతర్భాగమే.
1: దిస్ ఇండివిజువల్ నేచర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక దైవత్వము మానవత్వము నందే ఇవిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: విగతో అధిపతి అనగా ఏమిటి? విగతో నాయక ఇది వినాయక. అనగా వినాయక అనగా ఇతను సర్వస్వతంత్రుడైనటువంటి వాడు.
1: వినాయక మీన్స్ ద వన్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఇండిపెండెంట్.
0: ఇతనికి మరొక నాయకుడు లేడు.
1: హి హస్ నో అదర్ మాస్టర్.
0: ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఏ శక్తికైనా ఒక నాయకత్వం ఉంటుంటుంది.
1: ఎనీ ఇండివిజువల్ ఆర్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ విల్ హ్యావ్ ఎ మాస్టర్.
0: కానీ వినాయకులకు మరొక నాయకుడు లేడు.
1: బట్ వినాయక హ్యాస్ నో వన్ ఎల్స్.
0: కనుకనే ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
1: సో హీ ఇస్ కాల్డ్ వినాయక.
0: సర్వ స్వతంత్రుడైనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్.
0: ఈ వినాయక పూజ అనేటువంటిది ఇది అనాది కాలం నుండి భారతదేశంలో వ్యాప్తి చెందినటువంటిది.
1: ద వర్షిప్ ఆఫ్ దిస్ లార్డ్ వినాయక హ్యాస్ బీన్ దేర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: ఋగ్వేదమునందును నారాయణకోపనిషత్తునందును తైత్తరీయోపనిషత్తునందు కూడాను ఈ యొక్క వినాయకుని యొక్క స్మృతి శృతి అనేక విధములుగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
1: వినాయక హ్యాస్ బిన్ రిఫర్డ్ టు ఇన్ ఋగ్వేద నారాయణకోపనిషత్ తైత్తరీయోపనిషత్ అండ్ శృతీస్.
0: ఇది కేవలం గాయత్రీ మంత్రమందు కూడాను అంతర్భాగమై ఉంటున్నది.
1: ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాయత్రి మంత్ర.
0: తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో ప్రచోదయాత్. అనగా తన యొక్క దివ్యత్వాన్ని గణపతి యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క గాయత్రి మంత్రంలో అంతర్భాగమై ఉన్నది.
1: ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ గాయత్రి మంత్ర ఈజ్ ఆల్సో దేర్ రిఫ్లెక్ట్ ఇన్ ద నేచర్ ఆఫ్ గణాధిపతి.
0: కనుక గణపతి అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి దివ్యశక్తియే.
1: సో గణపతి మీన్స్ ది ఆల్ పర్వేసివ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్.
0: అయితే ఈనాటి మానవత్వం నందు ఈ గణపతి పార్వతీ పుత్రుడు అన్నారు.
1: బట్ ఫ్రమ్ ది ఆర్డినరీ పార్లన్స్ ఇట్ ఇస్ గణపతి సన్ ఆఫ్ పార్వతి.
0: పార్వతి అనగా ప్రకృతియే పార్వతి.
1: పార్వతి సింబలైజెస్ నేచర్.
0: ప్రకృతి యొక్క పరమాత్మని యొక్క దివ్య తత్వమే దివ్యశక్తియే ఈ యొక్క మానవత్వము.
1: Human life is the divinity in this nature.
0: ప్రతి మానవుడు కూడాను వినాయకుడే.
1: Every human is divine.
0: తాను ఈ శివశక్తాత్మక స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వానికి ఒక బిందువే.
1: He is a drop reflecting the principle of the nature and divinity.
0: కనుకనే ప్రకృతియే పార్వతి.
1: Nature is Parvati.
0: పురుషుడే ఈశ్వరుడు.
1: పురుష ఇస్ ఈశ్వర.
0: ఈ ప్రకృతి పురుషుల యొక్క సంబంధమే ఈ యొక్క మానవత్వం అనే వ్యక్తిత్వము.
1: హ్యూమన్ ఇండివిజువాలిటీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డివినిటీ అండ్ ద నేచర్.
0: కనుక వినాయకుడనగా పార్వతీ పుత్రుడు ఈశ్వరుడు ఎక్కడో ఉంటున్నాడు, పార్వతి అనేటువంటి యొక్క శక్తి ఒకటి ఉన్నది అని మనం భావిస్తుంటాం. ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ అ మిస్టేక్ వెన్ వీ ఫీల్ దట్ వినాయక ఇస్ ద సన్ ఆఫ్ పార్వతి అండ్ శివ ఇస్ ప్రెసెంట్ సమ్వేర్.
0: సర్వము ప్రకృతి నుండి ఆవిర్భవించేటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ నేచర్.
0: ప్రకృతి యొక్క అంశములే సర్వభూతములు.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ పార్ట్స్ ఆఫ్ ది నేచర్.
0: అట్టి పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై పర్వదినములన్నీ కూడాను ఒక ఆధ్యాత్మికమైన అంతరార్థంతో కూడి వస్తున్నవి.
1: All festivals are meant to recognize its sacred meaning and the divine principle.
0: ఈ వినాయకునకు ఏనుగు ముఖం ఏమిటి, ఎలుకు వాహనం ఏమిటి?
1: What is this? The Vinayaka has the face of an elephant and rat as his chariot.
0: ఎలుకకు మూషికము అంటారు.
1: Rat is called మూషిక.
0: మూషికం అనగా ఏమి, రాత్రికి చిహ్నమే మూషికం.
1: మూషిక rat symbolizes night.
0: రాత్రి అనగా చీకటి.
1: నైట్ ఇస్
0: చీకటికి ఒక గుర్తే ఒక మూషికము.
1: ద పిచ్ డార్క్నెస్ ఇస్ సింబలైజ్డ్ హియర్ బై ఎ రాట్.
0: చీకటిని వినాయకుడు తాను అణగదొక్కున్నటువంటి వాడు కనుకనే ఇతనికి మూషిక వాహనుడు అని పేరు వచ్చింది.
1: యాజ్ వినాయక వుడ్ కీప్ దిస్ పిచ్ డార్క్నెస్ అండర్ హిస్ చెక్ హీ ఈస్ కాల్డ్ ది మాస్టర్.
0: చీకటిని పారద్రోలి వెలుగును జగత్తునకు అందించేటువంటి వాడు నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ హూ డిస్పెల్ ద డార్క్నెస్ అండ్ టేక్ యూ టువర్డ్స్ లైట్.
0: ఇంతే కాకుండా మూషికమునకు వాసన యొక్క చిహ్నం కూడాను చెప్పవచ్చు.
1: హియర్ ద రాట్ ఆల్సో స్టాండ్స్ ఫర్ ద వాసనస్ ది క్యారెక్టరిస్టిక్స్.
0: అనగా ఈ యొక్క మూషికము వాసనను పురస్కరించుకునియే తన ప్రయాణమును సాగిస్తూ ఉంటుంది.
1: ద రాట్ ప్రొసీడ్స్ బేసింగ్ ఆన్ దిస్ క్వాలిటీ ఆఫ్ స్మెల్.
0: అనగా కోరికలు వాంఛలు అజ్ఞానము అనేటువంటి యొక్క ఈ మూషికమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వినాయక ఇస్ ద వన్ హూ హస్ పుట్ ఎ చెక్ ఆర్ కంట్రోల్ ఓవర్ ద డిజైర్స్ అండ్ ఆల్సో ఇగ్నోరెన్స్.
0: కనుక వినాయకుని యొక్క వాహనము మూషికము అన్నారు.
1: సో రాట్ ఇస్ ద చారియట్ ఆఫ్ వినాయక.
0: వాహనం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ద చారియట్?
0: తన క్రింద వేసుకున్నట్టుమే వాహనము.
1: దట్ విచ్ ఇస్ యూస్డ్,
0: దాని ఎక్కినటువంటి వాడు నాయకుడు.
1: ద వన్ ఓవర్ దట్ ఇస్ లీడర్.
0: కనుకనే వాసనలను, కోరికలను, అజ్ఞానమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: Therefore, Vinayaka has put under check all the desires, the previous traits, and also ignorance.
0: సమస్త దుఃఖములను, సమస్త బాధలను, సమస్త కష్టములను దూరం గావించుకునేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka helps us to get away from the misery, various problems, troubles and turmoils.
0: విఘ్నములకు శత్రువు వినాయకుడు.
1: Vinayaka is enemy to all obstacles.
0: విఘ్నములను ఏమాత్రం కూడా చేర్చేటువంటి వాడు కాదు.
1: He will never allow any obstacle to come in the way.
0: విఘ్నములను సంహరించేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka will kill all obstacles on the way.
0: సుఖశాంతులను అందించేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka confers peace and happiness.
0: సిద్ధి బుద్ధులను అధిపతిగా చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka is the master, the fulfillment and the intellect.
0: సిద్ధి దేనికి సిద్ధి?
1: What is this fulfillment here?
0: మనస్సు శుద్ధిగా ఉండినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది.
1: When mind is pure, you will have the fulfillment in acquiring wisdom.
0: కనుకనే బుద్ధి సిద్ధి యొక్క నాయకుడు వినాయకుడు.
1: Therefore, Vinayaka is the master of the both.
0: ప్రతి మానవుడు కూడా బుద్ధిని అదుపులో ఉంచుకోవాలి.
1: Every man should have a control over the intellect.
0: ఈ వినాయక పండుగ దినము మనం అనేక విధములైనటువంటి వంటలు చేసుకుంటుంటాం.
1: On this auspicious day of Vinayaka Chaviti, we will have so many preparations.
0: కానీ వినాయక పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ఉంటుంది.
1: But however, there is a speciality today.
0: తైలముతో ఏమాత్రము సంస్కారం కావించినటువంటి వంటలను వినాయకునికి నైవేద్యంగా ఇస్తుంటారు.
1: That which is offered to Vinayaka, the sacrificial food, is not made out of oil.
0: కేవలము ఆవిరితో ఉడికినటువంటి యొక్క వీటిని మాత్రమే వినాయకునికి నైవేద్యం చేస్తుంటాము.
1: The sacrificial food is made of vapor, nothing to do with the oil.
0: Anaga enduku idi kevalam ayurveda yokka tattvamunandu kudanu ee aavirito udikinatvanti oka vantalu taraga jeernamavutayani kudanu deeniki oka artham.
1: The ayurvedic science also speaks that which is not made up of oil except in the vapor is easily digestible.
0: Intiye kaaka,
1: not only this,
0: bhadrapada masamulo vacchetundi ee vinayaka chavitiki మనం పండించేటువంటి పంటలలో నువ్వులు బెల్లము అధికంగా మన ఇంటి చేరుతుంటాయి.
1: ఇన్ దిస్ మంత్ భాద్రపద వాట్ వీ హ్యావ్ ఇస్ ది తిల్ సీడ్స్ అండ్ ది జాగరే.
0: ఈ యొక్క నువ్వుల పిండిని బెల్లంతో కొట్టి దానిని ఒక బియ్యం పిండి లోపల ఆవిరితో ఉడకబెట్టినటువంటి దానిలో పూసిపెట్టి దీనిని కుడుములు ఉండ్రాళ్ళు అని వినాయకునికి నైవేద్యం చేస్తుంటాం.
1: ద సాక్రిఫైస్ ఫుడ్ స్పెషల్లీ ఆఫర్ టు వినాయక, దట్స్ కాల్డ్ ఉడుములు ఆర్ ఉండ్రాళ్ళు, మేడ్ అప్ ఆఫ్ దిస్ రైస్ ఫ్లోర్ ద తిల్ సీడ్స్.
0: బెల్లం యొక్క గుణము మానవుని యొక్క రోగములకు నివారణము.
1: జాగరీ ఈస్ ది క్యూర్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎయిల్మెంట్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క కపపిత్తాదులను నివారణ గావించేటువంటిది.
1: ఇట్ ఆల్సో క్యూర్స్ ఆల్ ది ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ది ఫ్లెమ్ అండ్ ది
0: బాడీ. నువ్వుల పిండి అనేటువంటిది శ్వాసకోశను పరిశుద్ధపరిచి మన యొక్క దృష్టిని కూడాను అభివృద్ధి గావించేటువంటి ఒక శక్తి నువ్వుల యందు ఉంటున్నది.
1: ది తిల్ సీడ్స్ విల్ ఇంప్రూవ్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఆల్సో హెల్ప్ ఫర్ ఐ సైట్.
0: బాహ్య దృష్టితో పాటు జ్ఞాన దృష్టిని కూడాను పోషించేటువంటిది ఈ కుడుములు ఉండ్రాళ్ళు అని.
1: Therefore, it has got the external application besides that, the inner significance.
0: Bharatiyulu ye karmalu acharinchinappatikini attarahitamainatundi karmalu ye naadu kudanu vaaru acharinchaledu.
1: Bharatiyas have never undertaken meaningless festivals.
0: Prati padamunaku prati parvadinamunaku oka visishtamainatundi oka aadhyatmika antaratham koodi untunnadi.
1: Everything they utter, every festival they observe has got special significance.
0: Tine tindi nadiche nadaka palike paluku యోచన చేసేటువంటి యోచన ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినవే.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ కన్సూమ్ ద స్టైల్ ఆఫ్ వాకింగ్ అండ్ ద వర్డ్స్ దట్ వీ అటర్ అండ్ అవర్ థింకింగ్ హ్యాస్ గాట్
0: సర్వ విద్యలకు నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఈ విద్యలనగా ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ నాలెడ్జ్?
0: కేవలము ఒక గ్రంథ పరిచయంతో వచ్చేటువంటి విద్యల
1: ఈజ్ ఇట్ టెక్స్చువల్ నాలెడ్జ్?
0: కాదు కాదు, ప్రపంచంలో సర్వము విద్యలే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ నాలెడ్జ్.
0: నడచడము ఒక విద్యనే.
1: వాకింగ్ ఇస్ నాలెడ్జ్.
0: మాట్లాడటం ఒక విద్యనే.
1: స్పీకింగ్ ఇస్ నాలెడ్జ్.
0: నవ్వటం ఒక విద్యనే.
1: స్మైల్.
0: కూర్చోవటం ఒక విద్యనే.
1: సిట్టింగ్.
0: తిరగటం ఒక విద్యనే.
1: ఈటింగ్.
0: తిరగటం ఒక విద్యనే.
1: మూవింగ్ అబౌట్.
0: యోచించటం ఒక విద్యనే.
1: థింకింగ్.
0: అన్ని విద్యలే.
1: ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కల్కనే సమస్త విద్యల కూడాను నాయకుడైనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్య అనగా కేవలం వివేకాన్ని బోధించేటువంటిది విద్య అనుకుంటున్నాం.
1: Today we think education means giving information.
0: జ్ఞానమును అందించేటువంటి విద్యలు అనుకుంటున్నాము.
1: We consider that education is the one that gives information. అలాగే
0: జ్ఞానం పాటు విజ్ఞాన జ్ఞానం కూడా ఉంటుందది.
1: Along with the material knowledge, the knowledge the
0: ఈ పదార్థ విజ్ఞానంతో పాటు రసాయన జ్ఞానం కూడా ఉంటుందది.
1: Along with the material knowledge, the spiritual knowledge is also.
0: ఈ రసాయన జ్ఞానంతో పాటు శృంగార జ్ఞానం కూడా ఉంటుందది.
1: Along with the knowledge, the community is also necessary.
0: ఈ శృంగార జ్ఞానంతో పాటు లలిత కళల జ్ఞానం కూడా ఉంటుందది.
1: Along with it, fine arts are also there.
0: Chitra, silpi, dance, anni oka tattvamulu kodanu oka vidyale.
1: All forms like the architecture.
0: Itti sarva vidyala kodanu.
1: Dance, they're all education.
0: Nayakudu ayinatundi vaadu vinayakudu.
1: Vinayaka is the master of all forms of knowledge.
0: Vidya anaga kevalam buddhiki sambandhinchinatundi.
1: Education is related to the intellect.
0: కేవలం గ్రంథముతో చదివేటువంటిది మాత్రమే విద్య కాదు.
1: It's not the one that you merely go through a
0: book. అది కేవలం చదువు.
1: That is only study.
0: దీనికి విద్య అనేటువంటి పేరు సార్థకమైనటువంటి పేరు కాదు.
1: It doesn't justify through education.
0: జీవితం అంతయుడు ఒక విద్యా స్వరూపమే.
1: The whole life is a very form.
0: విద్యామయమే.
1: Full of knowledge.
0: కనుకనే ఏ విచారం చేసినప్పటికీ విచార జ్ఞానం అంతయుడు విద్యతో కూడినటువంటిది.
1: So whatever that we do, what we inquire, is full of this
0: education. విజ్ఞతతో కూడి ఉంటుండాలి.
1: So this sort of inquiry should have this knowledge.
0: Nitya anitya parisirana jnanam anetundi vignata.
1: The knowledge comprises in making a distinction between that which is permanent.
0: Kalukune vidyarthulu ee naadu vinayakuni amitanga prarthistuntaru.
1: Therefore students pray to Vinayaka more and more today.
0: కేవలం తాము చదివేటువంటి చదువుకు మాత్రమే సహాయం చేసేటువంటి వాడు కాదు వినాయకుడు.
1: Vinayaka is not the only one who supports in your learning process.
0: జీవిత పర్యంతం కూడాను అడుగడుగున కూడాను అడు అడుగున కూడాను సహాయం గావించేటువంటిది వాడు వినాయకుడు.
1: వినాయక హెల్ప్స్ యూ ఎవ్రీ స్టెప్ త్రూఅవుట్ యువర్ లైఫ్ టైమ్ మూమెంట్ టు మూమెంట్.
0: సులభ ప్రసన్నుడు.
1: యు కెన్ హ్యావ్ హిమ్ ఈజీలీ.
0: అతన్ని పూజ చేయాలంటే
1: టు వర్షిప్ హిమ్
0: ఒక తుమ్మి పువ్వులు
1: ద ఫ్లవర్స్ ఆఫ్
0: అనగా మానవులకు అక్కరలేనటువంటివన్నీ కూడాను వినాయకుడికి పూజ చేస్తుంది.
1: దట్ విచ్ ఆర్ ఆఫ్ నో యూస్ టు మ్యాన్ కైండ్ ఆర్ ఆఫర్డ్ టు వినాయక.
0: జిల్లేడి పువ్వులు.
1: And the flowers of the calatropis.
0: ఈ జిల్లేడి పువ్వులు తింటే పిచ్చి పడుతుంది అంటారు.
1: And if anyone eats those flowers, one of the man.
0: జిల్లేడి పువ్వులతో వినాయకుడిని పూజ చేస్తారు.
1: Those flowers are used in worshipping Lord.
0: కనుకనే గడ్డితో పూజ చేస్తారు.
1: Worship is done with grass.
0: ఈ విధంగా వినాయకుడిని పూజ చేయడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the significance in worshipping sir?
0: అనగా వినాయకుడు పూర్వము మృగములతో కూడాను పూజింపబడేటువంటి వాడు అని దీని అంతరార్థం.
1: ద మీనింగ్ ఈస్ దట్ వినాయక వాజ్ వర్షిప్ బై అనిమల్స్ ఈవెన్ బిఫోర్.
0: కనుకని అతని ముఖము ఏనుగు ముఖము.
1: సో హిస్ ఫేస్ ఈస్ దట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: అతని వాహనము మూషికము.
1: ది చారిట్ ఈస్ ద ర్యామ్.
0: ఇవన్నీ కూడాను మృగముల యొక్క చిహ్నములు.
1: దే ఆర్ ద సైన్స్ ఆఫ్ అనిమల్స్.
0: కనుక వినాయకుణ్ణి కేవలము మానవులు మాత్రమే కాక పచ్చిపచ్చి మృగాదులు కూడాను పూజించేటువంటి వారు అని.
1: Vinayaka is worshipped not only by mankind but also by birds and animals.
0: Sarva jeevulakunu nayakudainatunti vaadu sarva jeevulakunu poojimpabadeetunti vaadu vinayakudu.
1: Vinayaka is the one worshipped by all beings and the master of all beings.
0: Okka deshamu okka kaalamu okka vyakti yokka tattvamto koodinatunti vaadu kaadu.
1: Vinayaka is not limited to the time and space.
0: Sarva deshamulaku sarva manavulaku sarva kaalamulakunu sambandhinchinatunti vaadu vinayakudu.
1: He has got something to do with all countries, with all people of all nationalities.
0: Deeniki purana gaahamto konchemu konni prabodhalu gaavistu vachayi.
1: A teaching is also given in this connection by
0: kani puranamulu konni హాస్యాస్పదమైనటువంటి మార్గంలో కూడా నిరూపిస్తూ వచ్చాయి.
1: ఎపిక్స్ ఆల్సో పోర్ట్రేడ్ ఇన్ ఎ ఫనీ వే.
0: ఒకానొక సమయంలో పార్వతి ఈశ్వరుడు జూదమాడుతున్నారట.
1: ఎట్ వన్ టైమ్ పార్వతి అండ్ శివ వర్ ప్లేయింగ్ డైస్.
0: అలాంటి సమయంలో ఎవరో ఒకరు జడ్జి ఉండాలి.
1: దేర్ నీడ్ టు బి జడ్జ్.
0: ఎవరిది గెలుపు ఎవరిది ఓటమి.
1: హూ వన్ హూ లాస్ట్.
0: అప్పుడు నందిని తెచ్చి దీనికి విట్నెస్ గా తీసుకున్నారు.
1: The Nandi, the bull is brought there as a witness.
0: ఈ నంది ఈశ్వరుని యొక్క అభిమానులు ఎక్కువ.
1: This Nandi, the bull, is favorite of Shiva.
0: నంది వాహనుడు ఈశ్వరుడు.
1: Ishwara has this bull as the child.
0: అందువల్ల ఈశ్వరుడు ఓడినప్పటికీ ఈశ్వరుడే గెలిచినట్టుగా ఈ నంది చెప్పింది.
1: Though Ishwara lost the game, Nandi declared that he won.
0: నీవు జూదములో కూడా నువ్వు పక్షపాతం చూపుతున్నావని చెప్పని పార్వతికి కోపం వచ్చి ఈ నందిని శపించిందట.
1: పార్వతి cursed this Nandi because of standing, giving a wrong judgment.
0: ఏ విధంగా శపించింది?
1: What way she was cursing?
0: నీవు నయము కాని వ్యాధితో నీవు నశించిపోదువు కాక.
1: Let you die with an incurable disease.
0: అప్పుడు నంది వచ్చి తల్లి పాదములపైన పడి, అమ్మా నన్ను క్షమించు, నాయకుడైనటువంటి వారికి నేను ఈ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను కూడా చూపనక్కర్లేదా.
1: Nandi fell at the feet of the mother and said, should I not show the gratitude to
0: my నాయకుడు ఓటమి గెలిచింది చెప్పటం నాకు కూడా నువ్వు ఓటమే కదా.
1: To say that my master lost, it amounts to loss to me.
0: అతన్ని గౌరవించే నిమిత్తమే నేను అసత్యం ఆడింది, నిజమే.
1: I uttered the lie only as a matter of respect.
0: ఇంత మాత్రమునకు ఇంత గొప్ప శిక్షణ నాకు అందించటం.
1: But punishment should not be so severe.
0: నన్ను క్షమించమని ప్రార్థించిందట నంది.
1: Nandi prayed for the pardon.
0: అప్పుడు నందిని క్షమించి పార్వతి నందికి తిరిగి ఈ శాప పరిహారం కూడా బోధించింది.
1: And Nandi was pardoned and also she taught him
0: భాద్రపద చతుర్దశి దినము నా కుమారుడైన గణపతి యొక్క పుట్టిన పండుగ.
1: భాద్రపద చతుర్దశి ఇస్ ద బర్త్డే ఆఫ్ మై సన్ వినాయక.
0: ఆ దినము నీవు భుజించేటువంటిది, నీకు అమిత ప్రీతి అయినటువంటిది, నీకు ఆహారమైనటువంటిది ఈ గడ్డిని నా యొక్క కుమారునికి నీవు అర్పితం చేయమని.
1: ఆన్ హిస్ బర్త్డే లెట్ యు ఆఫర్ ద మోస్ట్ డెలీషియస్ యువర్ ఫేవరెస్ట్ గ్రాస్ టు మై.
0: అనగా ఏది ఎవనికి ఏది ప్రీతిగా ఉందో ఆ ప్రీతికరమైనటువంటి దానిని అర్పితం చేసినప్పుడు అన్ని శాపములు కూడా నువ్వు విమోచనవుతాయి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇఫ్ యు ఆఫర్ దాట్ యు లైక్ మోస్ట్ యు విల్ బి అటోనింగ్ ఆల్ యువర్ సిన్స్.
0: కనుకనే తాను భుజించేటువంటి యొక్క ఆహారము పరిశుద్ధమైనటువంటి ఆహారము గరిక.
1: దేర్ఫోర్ ద ప్యూర్ ఫుడ్ ఈజ్ హియర్ ద గ్రాస్.
0: ఆ గరికను తెచ్చి ఈ యొక్క పుట్టిన దినము గణపతిని పూజ చేశాడు.
1: On birthday he prayed and worshiped with his grass.
0: అప్పుడు నంది యొక్క అనారోగ్యము నిర్మూలమైంది.
1: It was then Nandi is cured of the disease.
0: ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చింది.
1: Then it picked up health.
0: దేవి కటాక్షం చేత శాప విమోచనమైంది.
1: Because of the grace of mother he atoned the sins.
0: కనుకనే దీనిని పురస్కరించుకునియే మానవుని ఎందుకును ఎక్కడైనా కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రాలు పోయినప్పుడు నీకు ఇష్టమైనటువంటి ఒక పదార్థాన్ని నీవు వదిలిపెట్టమని చెప్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ పీపుల్ సే దట్ వెన్ యూ విజిట్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ యూ జస్ట్ గివ్ అప్ లవ్ మోస్ట్.
0: ఏది అమితమైనటువంటి ప్రీతిగా ఉంటుందో దానిని భగవంతునికి అర్పితం చేయి.
1: దట్ వాట్ యూ లవ్ ఇంటెన్స్లీ బెటర్ యూ ఆఫర్ టు గాడ్.
0: అతి ఆత్మనే నిజమైన అర్పణ కానీ నీకు ఇష్టం లేనిది అర్పణ చేస్తే అర్పణం కాదు.
1: సచ్ ఎన్ ఆఫరింగ్ ఇస్ ట్రూ ఆఫరింగ్ నాట్ ద వన్ దట్ యూ డోంట్ లైక్.
0: కూరగాయలు ఎందుకు కానీ లేక తిను ఫలములు ఎందుకు కానీ నీకు అమిత ఇష్టమైనటువంటి వాటిని భగవంతునికి అర్పితం చేయాలి.
1: దట్ వాస్ వెజిటబుల్స్ ఆర్ ద డెలీషియస్ ఐటమ్స్ దట్ యు లైక్ మోస్ట్.
0: అనగా ఏమి, ఈ అర్పితం చేసిన తరువాత తిరిగి ఆ ఫలమును కానీ ఆ కూరగాయను కానీ నీవు భుజించకూడదు.
1: వెన్ వన్స్ యూ ఆఫర్ యూ షుడ్ నాట్ పార్టేక్ దట్ వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ లేటర్.
0: ఇది ప్రాచీన కాలము నుండి భారతీయ యొక్క సాంప్రదాయాన్ని పురస్కరించుకుని కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రంలో గంగా స్నానములు యందు ఇలాంటి అర్పితం చేస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ట్రెడిషన్ పీపుల్ విజిట్ పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ దే ఆఫర్ దట్ వే.
0: చాలా మంది ప్రయాగ.
1: Now prayag
0: anaga emiti?
1: What is prayaga?
0: Kashi anaga emiti?
1: What is kashi?
0: Deho devalay prukto jeevo deva sanatana. Mana kshetrame kashi, dehame kashi,
1: body is kashi.
0: ఈ కాశీ మధ్యలోపల గంగ ప్రవహిస్తూ ఉంటుంది.
1: ద గంగెస్ ఫ్లోస్ అక్రాస్.
0: ఆ గంగనే మన యొక్క జ్ఞానము.
1: దిస్ గంగెస్ ఇస్ ద విజ్డమ్.
0: ఈ జ్ఞానం అనేటువంటి గంగ యందు భక్తి శ్రద్ధ అనేటువంటి యమునా సరస్వతులు లీనమైపోతుంటాయి.
1: టూ అదర్ రివర్స్ యమునా సరస్వతి భక్తి డివోషన్ శ్రద్ధ సిన్సెరిటీ మర్చ్.
0: శ్రద్ధ జ్ఞానము ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ.
1: Prayaga is the combination of all this trinity, the devotion, sincerity, wisdom.
0: మన యొక్క హృదయ స్థాయమే.
1: Prayaga is present in the altar of
0: కాబట్టి హృదయానికి పవిత్రమైనటువంటి యొక్క ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థాన్ని ఫలమును అర్పితం చెయ్యాలి.
1: Therefore it offers sweet fruits to our heart.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సాంప్రదాయములన్నీ కూడాను కేవలము ఆధునికమైనటువంటి యొక్క ఫ్యాషన్ కింద మారిపోయినాయి.
1: Unfortunately the traditions have become a matter of fashion.
0: ప్రయాగకు పోతున్నారు.
1: They go to Prayaga.
0: అక్కడ పండాలు చెప్తారు. ఏదైనా నీకు ఇష్టమైనటువంటి పదార్థం ప్రయాగ లోపల పరమాత్మకి అర్పితం చేయమంటారు.
1: There the priest tell you offer that you like most.
0: యోచన చేస్తారు అక్కడ.
1: He'll be thinking.
0: నిజంగా ప్రీతికరమైనటువంటి దానికి యోచన చేయనక్కర్లేదు.
1: To tell that you like most, you don't need time.
0: ఒక కూరగాయను లేక ఒక ఫలమును భగవంతునికి అర్పితం చేయమంటారు.
1: Offer either a vegetable or a fruit to God.
0: కొంతమంది యోచించి నాకు ఇష్టం లేనిది ఏది.
1: Some will take time and say, what is it that I like?
0: నాకు కాకరకాయ ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ బిట్టర్ గోడ్.
0: ఈ బిట్టర్ గోల్ నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ ఇట్.
0: ఇదిగో నాకు ఇష్టం లేని నీకు అర్పితం చేస్తున్నాను.
1: దేర్ఫోర్ బిట్టర్ గోడ్ ఐ డోంట్ లైక్, ఐ ఆఫర్ ఇట్ టు యూ.
0: తనకు ఏ ఫలం ఇష్టం లేదో దానిని భగవంతుడికి అర్పితం చేస్తున్నారు.
1: ద ఫ్రూట్ దట్ హి డజంట్ లైక్ హి ఆఫర్స్ టు గాడ్.
0: అది కాదు అర్పితము.
1: దట్స్ నాట్ ఆఫరింగ్.
0: ఏది ఇష్టమైన దానిని అర్పితం చేయాలి.
1: యు హావ్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్.
0: నా భగవంతునకు నా ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నా ప్రేమ స్వరూపునకు అర్పితం చెయ్యాలి అనేటువంటి దీక్ష మనలో ఆవిర్భవించాలి.
1: యు షుడ్ హావ్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్ దట్ యు ఆర్ ప్రిపేర్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్ విత్ ఆల్ యువర్ లవ్.
0: దాన్ని అర్పితం చేయటం లేదు, నీ అయిష్టాన్ని అర్పితం చేస్తున్నావు.
1: బట్ దే ఆర్ నాట్ ఆఫరింగ్ వాట్ దే లైక్, దే ఆర్ ఆఫరింగ్ వాట్ దే డిస్లైక్. కొంతమంది
0: ప్రేమనందున్నటువంటి హృదయస్సుడు తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తున్నాడు.
1: అండ్ దేర్ఫోర్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ సేస్ లెట్ దట్ హ్యాపెన్.
0: నీవు చేసినట్టుగానే జరుగుగాక.
1: లెట్ ఇట్ హ్యాపెన్.
0: అనగా ఏంటి? భగవంతునికి ద్రోహం చేస్తున్నావు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ బిట్రేయింగ్ గాడ్.
0: నీకు ఉన్నది ఇష్టం ఒకటి, అర్పితం చేసేది మరొకటి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు లైక్ వన్ థింగ్ బట్ యు ఆఫర్ అనదర్.
0: భగవంతుడు కూడాను తనకు ఇష్టం లేనిది ఒకటి, ఇష్టమైనది మరొకటి, ఇష్టం లేనిది వీనికి కూడాను అనుగ్రహిస్తుంటాడు.
1: దేర్ఫోర్ గాడ్ ఆల్సో కన్ఫర్స్ యు దట్ వాట్ యు డిస్లైక్.
0: నాకు ఆరోగ్యం కావాలి స్వామి అని ప్రార్థిస్తే అనారోగ్యాన్ని అందిస్తున్నాడు.
1: దో హీ ప్రేస్ ఫర్ హెల్త్ బట్ హీ గివ్స్ యు ఇల్ హెల్త్.
0: నాకు ధనం కావాలి స్వామి అని ప్రార్థించేటువంటి వాడికి దరిద్రాన్ని అందిస్తున్నాడు.
1: ద ఫెలో హూ వాంట్స్ వెల్త్, వెల్ హీ గెట్స్ ఆల్ పవర్టీ.
0: ఈ ప్రార్థనకు తగినటువంటి ఫలితమే యద్ భావం తద్ భవతి.
1: దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ ఓన్ యాక్షన్.
0: నిజంగా నీ హృదయపూర్వకంగా మంచిని అందిస్తే భగవంతుడు మంచిని ఎందుకు అందించడు?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆఫర్ గుడ్ హోల్ హార్టెడ్లీ యుల్ హ్యావ్ ఇన్ టర్న్.
0: నీవు చెడ్డని అందిస్తున్నావు కనుకనే నీవు చెడ్డనే పొందుతున్నావు.
1: యాజ్ యు ఆఫర్ బ్యాడ్ యు గెట్ ఇన్ టర్న్ బ్యాడ్.
0: కనుక నీ భగవంతునికి అర్పితం చేయనటువంటిది నీకు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉన్నటువంటి దానిని అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ వాట్ యు హావ్ టు ఆఫర్ టు గాడ్ ఇస్ హోల్ హార్టెడ్లీ దట్ వాట్ యు లైక్.
0: అదియే హరిశ్చంద్రుడు తనకు పవిత్రమైనటువంటి ప్రాణ సమానమైనటువంటిది సత్యం సత్యం సత్యం.
1: హరిశ్చంద్ర కన్సిడర్స్ ది ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెడ్.
0: ఈ సత్యముకు నిమిత్తమై నేను ఏమైనా త్యాగం చేస్తానన్నాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్ ఐ యామ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్.
0: నీకందరికీ తెలుసు ఈ సత్య నిమిత్తమై తన ఆరు బిడ్డలను కూడాను అమ్ముకున్నాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్ హి హస్ సోల్డ్ ఈవెన్ హిస్ వైఫ్ అండ్ సన్.
0: రాజ్యాన్ని కూడాను దానం చేసుకున్నాడు.
1: హి సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్.
0: కట్టకడపటికి తనను తానే విక్రయింపబడ్డాడు.
1: అల్టిమేట్లీ హి సోల్డ్ హింసెల్ఫ్.
0: సత్యం కోసం పాటుపడ్డాడు.
1: హి స్ట్రగుల్డ్ ఫర్ ట్రూత్.
0: సత్యం భగవత్ స్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్యం యొక్క పేరు భగవంతుడు.
1: Truth is God.
0: భగవంతుని యొక్క పేరు సత్యము.
1: The name of God is truth.
0: ఎక్కడ సత్యము అక్కడే భగవంతుడు.
1: Where there is truth, there is God.
0: కనుక సత్యాన్ని ఆరాధన చేయండి.
1: Therefore worship truth.
0: సత్యభావమును అర్పితం చేయండి.
1: Offer truthful feelings.
0: సత్య సంకల్పం చేతనే సత్యస్థానాన్ని పొందిపోతాం మనము.
1: Because of these thoughts which are based on truth, you will reach the state of truth.
0: బ్రహ్మైవ భవతి.
1: The knower of Brahman becomes Brahman.
0: కనుకనే మనం ఎట్టి అర్పితం చేస్తామో అట్టి ఫలితాన్ని మనం పొందుతాం.
1: యాజ్ యు ఆఫర్ సో విల్ బి ది రిజల్ట్ ఇన్ ఎక్స్పీరియన్స్.
0: ఈ యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటిది వినాయక తత్వము.
1: వినాయక స్పీక్స్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: దీనికి మరికొన్ని ఆధారాలంతా ఉంటున్నాయి.
1: దేర్ అదర్ ప్రూఫ్స్ ఆల్సో ఎవిడెన్సెస్.
0: వినాయకుడు
1: వినాయక
0: ఎవరిని శ్రమింపజేసేటువంటి వాడు కాదు.
1: హీ విల్ నెవర్ మేక్ ఎనీ వన్ సఫర్.
0: ఎవరిని కూడా బాధ పెట్టేటువంటి స్వభావం కాదు.
1: హీ విల్ నెవర్ హార్మ్ ఎనీ వన్.
0: అందుకోసమని వినాయకుడు ఏమైనా వెంట ఉంటే ఏమైనా మాకు శ్రమ కలిగిస్తాడో ఏమో అని అతనికి తిండి పెట్టి ఒక మూల పెట్టేసేస్తారట.
1: ఫర్ ద రీజన్ దట్ యు ఆర్ అఫ్రైడ్ దట్ వినాయక మే కమ్ ఇన్ అవర్ వే వి ఫీడ్ హిమ్.
0: కుంభకర్ణుడు కాదు
1: వినాయక. ఇస్ నాట్ కుంభకర్ణ.
0: అతని పొట్టను చూసి మీరు వినాయకుడు కుంభకర్ణుడుగా భావిస్తున్నారు.
1: వి థింక్ ఆఫ్ హిస్ స్టమక్ అండ్ వి టేక్ హిమ్ అస్ కుంభకర్ణ.
0: గణాసురుడు అనేటువంటి ఒక అసురుడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ వన్ డెమన్ బై నేమ్ గణాసుర.
0: గణాసుర
1: గణాసుర
0: అనగా గణముల పైన రాక్షసత్వాన్ని వహించేటువంటి వాడు.
1: మీన్స్ హి హడ్ గాట్ డెమోనిక్ టెంపర్మెంట్.
0: అతను కొంతకాలం భగవంతుని తపస్సు చేస్తూ వచ్చాడు.
1: హి డిడ్ పెనెన్స్.
0: ఆ తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఈశ్వర మేనిఫెస్టెడ్ దేర్.
0: ఈశ్వరుడు సులభప్రియుడు.
1: ఈశ్వర వుడ్ మేనిఫెస్ట్.
0: ఎవరు ఏది అడిగితే ఇస్తుంటాడు పాపం.
1: హి కన్ఫర్మ్స్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్.
0: ఇది మంచా చెడ్డ అని కూడా విచారణ చేయడు.
1: హి డజంట్ థింక్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: పరాధీనుడు కనుకని భక్తులు ప్రార్థించినటువంటి దాని అంతా కూడా అందిస్తుంటాడు.
1: యాజ్ హి సబ్మిట్స్ హింసెల్ఫ్ ఇన్ డివోటీ హి గ్రాంట్స్ ఆల్ దట్ హి ఆస్క్ ఫర్. సేమ్ థింగ్ భస్మాసురం.
0: నా హస్తం సోకిన వారంతా భస్మైపోవాల వరాన్ని నాకు అందించమన్నారు.
1: హి వాంటెడ్ దట్ ఎ కైండ్ ఆఫ్ ఎ బోన్ హూమ్సోవర్ దట్ హి టచెస్ షుడ్ బి
0: సరే. అట్లనే నీ హస్తం సోకిన వారంతా భస్మైపోదురుగాక అని ఆయన అనుగ్రహించాడు.
1: హి సెడ్ లెట్ ఇట్ హ్యాపెన్ ఆర్ ఎవ్రీథింగ్ విల్ బర్న్ టు యాషెస్ ఇఫ్ యు టచ్.
0: చెడ్డను కోరినటువంటి వాడు కనుకనే తన హస్తము తన్నే సోకి తన్నే భస్మం చేసింది.
1: యాజ్ హి డిసైడ్ బ్యాడ్ థింగ్స్
0: అదే విధంగా భగవంతుని ప్రార్థించాడు.
1: సో హీ ఆల్సో ప్రేయర్ టు గాడ్.
0: ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఈశ్వర మేనిఫెస్టెడ్.
0: ఏం కావాలి నీకు?
1: యాస్ వాట్ యు వాంట్.
0: స్వామి మీరు నా కడుపులో చేరిపోవాలి అన్నారు.
1: హి సే స్వామి లెట్ యు బి ఇన్ మై స్టమక్.
0: ఈశ్వరుడు నా కడుపులో చేరిపోవాలి అన్నారు.
1: ఈశ్వర షుడ్ బి ఇన్ మై స్టమక్.
0: సరే చేరిపోతానన్నాడు. మాట ఇచ్చి అతని కడుపులో చేరిపోయాడు.
1: హి సెడ్ హి ప్రామిస్డ్ అండ్ దేర్ హి ఎంటర్డ్ ఇంటు హిస్ స్టమక్.
0: గణాసురుని యొక్క కడుపు లోపల ఈశ్వరుడు చేరిపోయాడు.
1: ఈశ్వర ఇస్ ఇన్ ది స్టమక్.
0: ఈశ్వరుడు ఎక్కడ పోయినాడో ఏమిటో అని పార్వతంతా వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ పోతుంటుండాలి.
1: పార్వతి వెంట ఆన్ సర్చింగ్ ఫర్ ఈశ్వర వేర్ హీ ఇస్.
0: కట్టకడపటికి ఎక్కడా కనిపించలేదు.
1: ఫైనల్లీ షీ కుడ్ లొకేట్ ఎనీవేర్.
0: తన సోదరుడైన విష్ణువు దగ్గరికి వెళ్ళింది.
1: షీ అప్రోచ్డ్ హర్ బ్రదర్ విష్ణు.
0: బ్రదర్ ఎక్కడో వెళ్లిపోయాడు నా హస్బెండ్ ఇతను ఎక్కడైనా వెతికి నీవు తెప్పిస్తావా అని అడిగింది.
1: She said, "Brother, I don't know where my husband is. I am in search of him. Would you bring him back?"
0: Telusu eppudu Ishwarudu ee vidhamainatundi okka vichachana gnanam lekunda andariki varalichi aneka vidhamuluga avasthalu guri avutuntadani.
1: He knows pretty well that Ishwara will put himself into problems without exercising discretion.
0: Amma Parvati, naaku telusu nu urukundu annadu.
1: He said, "Parvati, I know. Be silent."
0: Nee inta dikki poi nenu teeskoni vastanu annadu.
1: "Better you go home. I'll bring him."
0: Atan daggara nandi undi.
1: There is Nandi there.
0: ఈ నందిని ఒక రకమైనటువంటి అలంకారపరిచాడు.
1: The Nandi was decorated.
0: ఈ గంగిరెద్దు మాదిరి దీనికి తీర్చిదిద్దాడు.
1: It shaped in the form of an ox.
0: తాను మేడం వాయించుకుంటూ గంగిరెద్దుని వెంట తీసుకుని పోయాడు.
1: Along with the music, the Nandi was asked to proceed.
0: ఈ మ్యూజిక్ తగినట్టుగా ఆ నంది నాట్యమాడుతూ వచ్చింది.
1: Appropriate to the tune and the rhythm of the music, this Nandi started dancing.
0: విష్ణు లీల మానస విగ్రహుడు.
1: Vishnu is the very form of the mystery.
0: కనుకనే అతని లీలలు అనేకంగా నిరూపిస్తూ వచ్చాడు జగత్తునకు.
1: ఆల్ హిస్ మిస్టరీస్ ఆర్ టాట్ ఇన్ వేరియస్
0: బజారులో వెళుతుంటే ఆ మేడమునకు ఆ యొక్క తాళమునకు ఆ యొక్క నాట్యమునకు సన్నిహిత సంబంధమైనటువంటి ఒక లీనత్వం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద మ్యూజిక్ అండ్ ద రిథమ్ అండ్ ద డాన్స్ ఆఫ్ ద బో.
0: ఈ దృశ్యాన్ని చూచాడు ఈ యొక్క రాక్షసరాజు.
1: దిస్ డెమన్ కింగ్ సా దిస్ సినారియో.
0: చూచి చాలాసేపు దీన్ని పరిశీలన చేసుకుంటూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ వాచింగ్ దిస్ హోల్ సీన్.
0: ఈ గణాసురుడు మెచ్చుకొని ఈ మేళం వాయించేటువంటి వాడిని, అయ్యా నీకేం కావాలి బహుమతి అడుగుమన్నాడు.
1: గణాసుర వాజ్ సో ప్లీజ్ విత్ దిస్ మ్యూజిషియన్స్. హీ సెడ్ దట్ యు వుడ్ గ్రాంట్ వాట్ ఎవర్ దే ఆస్క్ ఫర్.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: యు షుడ్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: నీవు గణాసురుడు.
1: ఐ యామ్ గణాసుర.
0: గొప్ప రాజు.
1: ఐ యామ్ ఎ గ్రేట్ కింగ్.
0: కనుక నీవు ఆడిన మాట తప్పకుండా నేను అడిగినటువంటిది ఇవ్వాలి అన్నాడు.
1: Therefore you should keep up your promise and grant me what I ask.
0: తప్పక ఇస్తాను అన్నాడు.
1: Israel certainly give it.
0: నీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుని ఇవ్వాలి అన్నాడు.
1: He said, "Give me Ishwara present in your stomach."
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విష్ణువు తప్ప మరొకరికి తెలియదు.
1: This truth is only known to Vishnu, no one else.
0: అప్పుడు ఈ గణాసురుడు ఈ యొక్క విష్ణు పాదములపైన పడి,
1: గణాసుర fell at the feet of Vishnu.
0: స్వామి నా రహస్యము నీకు తప్ప అన్యులకు ఎవరికి తెలియదు.
1: He said, "Swami, the secret is known to you only."
0: నా మాట ప్రకారము ఏమైనా సరే నా ప్రాణాన్ని నేను అర్పితం చేస్తాను.
1: To keep up my promise, I will lose even my life.
0: ఒక్క కండిషన్ ఉంటుండాలి.
1: However, there is one condition.
0: ఏమిటంటే,
1: what's that?
0: నా శిరస్సును మాత్రము నిరంతరము సర్వులకును ఒక పూజనీయమైన రీతిగా నీవు తీర్చిదిద్దాలి అన్నాడు.
1: See that my head is worshipped by everybody. You mold it that way.
0: చర్మమును నీవు ధరించాలి అన్నాడు.
1: Let you put on my skin.
0: తప్పక ధరిస్తానని చెప్పాడు.
1: He said, "I'll certainly do."
0: కనుక ఏనుగు చర్మాన్ని విష్ణువు ధరిస్తాడు.
1: For that reason Vishnu puts on the skin of an elephant.
0: ఈ యొక్క గణాసురుని యొక్క శిరస్సును ఆ గణపతి పైన పెట్టడము.
1: ది హెడ్ ఆఫ్ ది గణాసన.
0: ఇవన్నీ అనేక కథలుగా నిరూపిస్తూ వస్తుంటారు.
1: సో మెనీ స్టోరీస్ లైక్ దట్.
0: ఇవన్నీ స్టోరీస్ స్టోరీస్.
1: దే ఆర్ ఓన్లీ స్టోరీస్.
0: అయితే ప్రజల యొక్క మన్ననను లేక మనసులను ఆకర్షించే నిమిత్తమై ఈ దైవ మార్గంలో ఇలాంటి కథలంతా ప్రారంభమవుతుంటాయి.
1: టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ దేర్ ఆర్ సో మెనీ స్టోరీస్ లైక్ దిస్.
0: నిజముగా విచారణ చేసి చూస్తే దైవత్వం ఒక్కటే.
1: If we inquire clearly, divinity
0: is one.
1: God is one in all.
0: వినాయకుడు మనకంటే భిన్నమైనటువంటి వాడు కాదు.
1: వినాయక is not separate from you.
0: మన హృదయవాసి అయినటువంటి ఒక తత్వమే దివ్యత్వమే ఆత్మతత్వము.
1: He is in dweller in one's own self. That is atmic quality.
0: అతడే అన్ని గణములకు నాథుడు.
1: He is the master of all
0: గణములు. గణములు ప్రత్యేకంగా ఎక్కడనో లేవు.
1: They are not separate.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఈ దశేంద్రియములే గణములు.
1: The ten senses, cognitive and cognitive, they are gana.
0: ఈ దశేంద్రియములకంతా నాయకుడైనటువంటి మనస్సే ఈ యొక్క శక్తివంతమైనటువంటి యొక్క జీవితము.
1: మైండ్ ఈస్ సో పవర్ఫుల్ లీడింగ్ అవర్ లైఫ్.
0: ఈ మనసును కూడా అధీనుడైనటువంటి వాడు, అధీనం చేసుకున్నటువంటి వాడు బుద్ధి.
1: బుద్ధి హాస్ గాట్ అండర్ హిస్ కంట్రోల్ ద మైండ్.
0: గణ అనగా ఏంటి? బుద్ధికి నాథుడు, విజ్ఞానమునకు నాథుడు.
1: గణ మీన్స్ ద మాస్టర్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ద మాస్టర్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే దీనిని ప్రాపంచికమైనటువంటి దృష్టి లోపల వినాయకుని యొక్క సతులు ఈ బుద్ధి సిద్ధి అని పేరు పెడుతూ వచ్చారు.
1: Therefore from the worldly sense it is said the wives of Vinayaka are these two, the buddhi and siddhi.
0: అనగా ఈ బుద్ధికి జ్ఞానములకు అధిపతి అయినటువంటి వాడు కనుక వినాయకుడు, ఈ రెండింటి కూడాను పతిగా భావిస్తూ వచ్చారు.
1: He is considered the master because he happens to the master of the intellect.
0: ఈ విధమైనటువంటి బుద్ధికి నాథుడైనటువంటి వాని వల్ల మనకు సుఖము, జ్ఞానము, ఆనందం కూడాను మనకు ప్రాప్తిస్తుంది.
1: As is the master of the intellect, we will be happy, we will be blissful.
0: కనుక మనం సుఖ జీవితం గడపాలనుకుంటే
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్
0: ఇంద్రియములను భగవత్ అర్పితం గావించాలి.
1: వి హావ్ టు ఆఫర్ అవర్ సెన్సెస్ టు గాడ్.
0: మన మనస్సును భగవంతుని వైపు మరల్చాలి.
1: వి హావ్ టు డైరెక్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: బుద్ధికి మనం స్వాధీనమైపోవాలి.
1: వి షుడ్
0: దీనినే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు.
1: వి షుడ్ సబ్మిట్ టు ది ఇంటెలెక్ట్. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం.
0: అడుగు భాగం ది.
1: ద బాడీ ఇస్ అట్ ద బాటమ్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మ్యాటర్.
1: Body's matter.
0: పదార్థముల యొక్క చేరిక.
1: ఇది కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్.
0: దీనికి పైన ఉన్నటువంటిది ఇంద్రియములు.
1: అబవ్ ద బాడీ ఇస్ ద సెన్సెస్.
0: ఇంద్రియములకు పైన ఉన్నటువంటిది మనస్సు.
1: ఓవర్ దట్ మైండ్.
0: మనస్సుకు పైన ఉన్నటువంటిది బుద్ధి.
1: అబవ్ ద ఇంటెలెక్ట్.
0: బుద్ధికి పైన ఉన్నటువంటిది ఆత్మ.
1: ఓవర్ దట్ ఆత్మ.
0: ఆత్మ యొక్క డైరెక్ట్ కనెక్షన్ బుద్ధి యందు మాత్రమే చేరుతుంటాయి.
1: సో దేర్ ఇస్ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్ బుద్ధి.
0: దాని కిరణములు, దాని యొక్క ప్రకాంతి కూడాను బుద్ధికి సోకుతుంది మొదలు.
1: ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఆత్మ విల్ రిఫ్లెక్ట్.
0: కనుకనే బుద్ధిని సరియైన బుద్ధిగా మనము పోషించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలెక్ట్.
0: మంచి బుద్ధి కలిగినటువంటి వాడే సరైనటువంటి జ్ఞాని అవుతాడు.
1: ద వన్ విత్ గుడ్ ఇంటెలెక్ట్ ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే బుద్ధి యొక్క శుద్ధియే జ్ఞాన సిద్ధి అన్నాడు.
1: ద ప్యూరిటీ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ ది ఫుల్ఫిల్మెంట్ ఎక్విజిషన్ ఆఫ్ విజ్డమ్.
0: కనుక వినాయకుని యొక్క చరిత్ర అనేక విచిత్రమైనటువంటివిగా ఉంటుంటాయి.
1: ద స్టోరీస్ ఆఫ్ వినాయక్ ఆర్ వెరీ మిస్టీరియస్.
0: ఈ యొక్క వినాయకుని యొక్క తత్వము,
1: ది నేచర్ ఆఫ్ వినాయక.
0: ఈ కుమారులకు కూడా ఒక స్పోర్ట్స్ పెట్టాడట.
1: దట్ ఎస్ పుట్ ఎ కాంపిటీషన్ ఫోర్స్ బిట్వీన్ సన్స్.
0: ఎవరు ఈ త్రిలోకమును కూడా తిరిగి వస్తారో వారికి మొట్టమొదట నేను బహుమతి ఇస్తాను.
1: ది వన్ హూ గో అరౌండ్ ద త్రీ వరల్డ్స్ విల్ రిసీవ్ ది అవార్డ్.
0: కానీ కార్తికేయుడు చాలా సులభ ప్రసన్నుడు.
1: కార్తికేయ ఆల్సో వుడ్ మ్యారీ.
0: అనగా సుబ్రహ్మణ్యం.
1: ఈ సుబ్రహ్మణ్యం
0: ఇతనికి కుమారస్వామి అని కూడా పేరు.
1: ఇస్ ఆల్సో కాల్డ్ కుమారస్వామి.
0: ఇతను తిరిగి అతని నెమ్మది వాహనము ఎక్కాడు, ప్రపంచమంతా చుట్టడానికి బయలుదేరాడు.
1: యాజ్ ది పీకాక్ హ్యాపెన్స్ టు బి చారిటీ స్టార్టెడ్ గోయింగ్ రౌండ్.
0: అప్పుడు వినాయకుడు గొప్ప తెలివితేటలు కలవాడు.
1: వినాయక ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: బుద్ధి సిద్ధి లోపల మహాజ్ఞాన సిద్ధి.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అందువల్లనే సర్వత పాణిపాదం త సర్వతో చీ శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూసినా ఉన్నది నా తండ్రే, నా తల్లియే.
1: ఎవ్రీవేర్ మై మదర్ మై ఫాదర్ ఆర్ ప్రెసెంట్.
0: ఇది ప్రకృతి పరమాత్మలు.
1: దిస్ ది మ్యాటర్ అండ్
0: పరమాత్మ లేని ప్రకృతి, ప్రకృతి లేని పరమాత్మ ఎక్కడా కనిపించదు.
1: కార్తికేయ ఆల్సో వుడ్ మ్యాటర్.
0: అనగా సుబ్రహ్మణ్యం.
1: ఈ సుబ్రహ్మణ్యం
0: ఇతనికి కుమారస్వామి అని కూడా పేరు.
1: ఇస్ ఆల్సో కాల్డ్ కుమారస్వామి.
0: ఇతను తిరిగి అతని నెమ్మది వాహనము ఎక్కాడు, ప్రపంచం

0: స్వరూపమే ఈ విశ్వము.
1: దేర్ఫోర్ ది యూనివర్స్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ నేచర్ అండ్ గాడ్.
0: కాబట్టి నా తల్లిదండ్రులను ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని ప్రదక్షిణ చేసినట్టు అవుతుందని ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ రికగ్నైజ్డ్ ది ట్రూత్. ఇఫ్ హి గోస్ రౌండ్ ద పేరెంట్స్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ద వరల్డ్.
0: వస్తున్నాడు పాపం అతి వేగంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు.
1: సుబ్రహ్మణ్యేశ్వర ఇస్ కమింగ్ వెరీ ఫాస్ట్.
0: అది చూచాడు, తక్షణం లేచాడు, తల్లిదండ్రులు చుట్టూ చుట్టాడు, నానా నేను వచ్చాను అన్నాడు.
1: He saw that Subramanya Swami coming, then he went round his parents. He said, "Father, I return."
0: Parvati navutu undali.
1: Parvati was smiling.
0: Devirani telivitetalu enta sulabhanga nivu tappinchukoni pothunnav, ee knacku oka crack ga marchukovaddu anindi.
1: Parvati said, "You are very intelligent. Don't convert this knack into crack."
0: Kanaka ee knack nu sarainatvanti oka divya bhavamulo nivu upayoginchukovali.
1: Make use of all this knack to have divine thoughts.
0: Appude Ganapati dinnanta gurinchi cheppadu, "Talli, ఇది నాక్ కాదు, పరమ సత్యం."
1: దెన్ గణపతి సెడ్, "మదర్, ఇట్స్ నాట్ నాక్, ఇట్స్ సుప్రీం ట్రూత్."
0: ముల్లోకములు ఎక్కడ ఉంటున్నవి?
1: వేర్ ఆర్ ది త్రీ వరల్డ్స్?
0: భూత భవిష్యత్ వర్తమాన కాలం అన్నారు.
1: వి సే ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: భూలోకం భూర్లోకం స్వర్గలోకం అన్నారు.
1: వి సే ది ఎర్త్ భూర్లోకం
0: పాతాళ లోకం భూలోకం స్వర్గలోకం అన్నారు.
1: వి సే ది పాతాళ
0: హెవెన్ అండ్ ఎర్త్.
1: హెవెన్ అండ్ ఎర్త్.
0: ఈ మూడు లోకముల చుట్టూ మూడు లోకములు ఎందు ఉన్నది ఒక్కటే దైవము.
1: One God is present in all the three worlds.
0: కాబట్టి దైవాన్ని మనం ప్రదర్శన చేస్తే, దైవానికి మనం అంకితమైపోతే సర్వము మనకు పరిసిద్ధి ఏర్పడుతుంది.
1: Therefore, when once you offer to God, everything else you can accomplish.
0: అందువల్లనే ఈశ్వరుడు చెప్పాడు, నాయనా, ఈ విధమైనటువంటి సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని జగత్తునకు చాటి నిమిత్తమై నీవు నాయకుడుగా నుండు కాక సర్వులు కూడా నిన్ను అనగా పూజించరు కాక అన్నాడు.
1: In order to teach this principle of truth, of wisdom and the infinity, well, let you be the master of this world.
0: ఈ ప్రపంచంలో ఏ శుభకార్యము ప్రారంభించడానికి పూనుకున్నప్పటికీ మొట్టమొదటి వినాయకుని పూజ.
1: Any auspicious occasion will begin with prayer to వినాయక.
0: సంగీతం వాళ్ళు కూడా వాతాపి గణపతిం భజే మొట్టమొదటి వాతాపిని ప్రార్థిస్తారు.
1: Musicians start praying to Ganesha first.
0: ఒక ఇల్లు పునాదులు వేయాలంటే ముందు వినాయకుని పూజిస్తారు.
1: To lay the foundation.
0: ఒక పెళ్లికైనా మొట్టమొదటి వినాయకుని పూజిస్తారు.
1: Every act we pray.
0: ఏ శుభకార్యములకు వినాయకుని పూజిస్తారు.
1: For all auspicious occasions we pray to Vinayaka.
0: సర్వ కార్యములకు కూడాను ప్రథముడైనటువంటి పూజారుడు వినాయకుడు.
1: For all human activity, the one who should pray to is Vinayaka.
0: ఎక్కడ ఉండినటువంటి వినాయకుడిని మనం పూజించాలి?
1: Then where is he? Whom should you pray?
0: బయట లేడు వినాయకుడు.
1: Vinayaka is not in the outer world.
0: నీ హృదయ స్థాయి.
1: He is in the altar of your heart.
0: కనుకని ఎక్కడ ఉన్నాడు? నా సాక్షిగా నేను చెప్తున్నానని ఇక్కడ హృదయం కొట్టి చెప్తున్నాం మనం.
1: వి సే థంపింగ్ అవర్ చెస్ట్ దట్ హీ ఇస్ హియర్ యాజ్ ఎ విట్నెస్.
0: అది ఏ నీ కాన్షియన్స్?
1: దట్ ఈస్ యువర్ కాన్షియన్స్.
0: అది ఏ నీ యొక్క విట్నెస్?
1: దట్ ఈస్ యువర్ విట్నెస్.
0: అది ఏ నీ సాక్షి?
1: దట్ ఈస్ యువర్ ఇటర్నల్ విట్నెస్.
0: మనం ఏది చేసినప్పటికీ హృదయ సాక్షిగా మనం చేయాలి.
1: వాట్ ఎవర్ యూ మే డూ, యువర్ కాన్షియన్స్ టు స్టాండ్ యాజ్ ఎ విట్నెస్.
0: ఏదో ఒకరిని మెప్పించాలని మాత్రం మనం మాట్లాడకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ ఓన్లీ టు ప్లీజ్ అదర్స్.
0: తప్పించుకోవాలని చెప్పిన మనం మాట్లాడకూడదు.
1: నాట్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్.
0: ఎవరితోనైనా నీవు తప్పించుకోవచ్చును, కానీ దైవంతో మాత్రం నీవు తప్పించుకోలేవు.
1: యూ కెన్ ఎస్కేప్ ఎనీ వన్ బట్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్.
0: ఎవరినైనా నీ మోసం చేయవచ్చును.
1: You can deceive anybody.
0: కానీ దైవాన్ని మాత్రం మోసం చేయలేదు.
1: But you can never deceive God.
0: కనుకనే దైవం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore you should understand the nature of God very clearly.
0: ఇవన్నీ కూడా దేహ తత్వాలే మనం.
1: We stand for the body.
0: ఈ దేహంతో కూడినటువంటిది ఎంత కాలం సత్యము?
1: How long does it last?
0: అందువల్లే తై తై తై తై తై బొమ్మ దీని తమాష జూడర తోల్ బొమ్మ.
1: ఇట్స్ ఎ డాన్సింగ్ డాల్, అండర్స్టాండ్ ఇట్స్ మిస్టరీ.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న ముందున్నది రా తొందరలోని ముసలితనంబను ముసుళ్ల పండగ తై తై తై తై తై బొమ్మ దీని తమాష జూడర తోల్ బొమ్మ.
1: వాచ్ దిస్ మిస్టరీ ఆఫ్ దిస్ డాన్సింగ్ డాల్. యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ఇట్స్ బ్యూటీ అండ్ ద ఫన్ అండ్ ద ఫ్రోలిక్. There lies ahead the old age.
0: ఇది కేవలం ఒక తోలు బొమ్మ.
1: ఇట్స్ ద వన్ ఆఫ్ దిస్ స్కిన్.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న.
1: డోంట్ ఫీల్ ప్రైడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ బ్యూటీ.
0: ఎంతకాలం ఈ యూత్?
1: హౌ లాంగ్ దిస్ యూత్?
0: ఎంతకాలం నీ యవ్వనము?
1: హౌ లాంగ్ దిస్ యూత్?
0: ముందున్నది రా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ.
1: దేర్ లైస్ అహెడ్ ది ఓల్డ్ ఏజ్.
0: అప్పుడు నీవు ఎవరిని ప్రార్థిస్తావు?
1: దెన్ హూమ్ డు యూ ప్రే?
0: కనుక నీవు తప్పించుకోవడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్.
0: మసల లేవు.
1: యూ కెన్ మూవ్ అబౌట్.
0: కానీ మసకలు
1: ఫుల్ ఐస్. మోమును
0: మడతల పడే తల నరసి కదా.
1: ద హోల్ ఫేస్ ఇస్ ద
0: ముసలి కోటి అని పసివారలు నేను ముసిముసి నవ్వు ఒక తరసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ తమాష చూడన తోలు బొమ్మ.
1: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ దిస్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ బాడీ.

0: అండర్స్టాండ్ దిస్.
1: అదే రీతిగానే ఈ యొక్క భగవత్ తత్వాన్ని అర్పితం గావించాలి. మన సంకల్పమును పవిత్రంగా భగవంతునికి అర్పితం గావించాలి.
0: వి షుడ్ ఆఫర్ అవర్ సీక్రెట్ థాట్స్ టు గాడ్.
1: అది వినాయక చవితి యొక్క పరమార్థం.
0: దట్ ఈస్ సుప్రీం ఎయిమ్ ఆఫ్ వినాయక.
1: అంతరార్థాన్ని మనం గుర్తించుకోలేక
0: వితౌట్ అండర్స్టాండింగ్
1: ఏదో మట్టితో చేసినటువంటి బొమ్మలు తెచ్చిపెట్టి
0: వీ బ్రింగ్ ద డాల్
1: దానికి అంతా కూడా ఏదో పనికిరాని పువ్వులంతా చెత్త అంతా పడవేసి
0: టు దిస్ ఐడల్ ఐడల్ మేడ్ అప్ ఆఫ్ మడ్ వీ ఆఫర్ ఆల్ ద డర్టీ
1: మనకు అవసరం లేనటువంటి అంతా భగవంతునికి ఇచ్చి
0: వీ గివ్ ఆల్ దట్ ఈస్ అన్నెసరీ.
1: భగవంతుని దగ్గర నుంచి మనకు అవసరమైనవి పొందుతున్నాము. ఇది పెద్ద వడ్డీ వ్యాపారం.
0: బట్ వీ వాంట్ టు హ్యావ్ ఆల్ దట్ వీ లైక్. But it's just a bargain.
1: ఇది కాదు మనం చేయవలసినటువంటిది వ్యాపారం.
0: It's not the business that we are supposed to undertake.
1: భగవంతుడా నీకు ఇవ్వవలసినటువంటిది పవిత్రమైనటువంటిది ఇవ్వాలి.
0: Oh God, what I am supposed to offer is the one which is sacred.
1: లోకములో మీరు చక్కగా విచారణ చేసి చూడండి.
0: You think well in this world.
1: పశువులు ఉంటున్నాయి.
0: Here animal.
1: ఆవు ఉంటుండాలి.
0: Is a cow.
1: ఆవుకు మనం పరికరానటువంటి గడ్డిని వేస్తున్నాము.
0: We just feed it with grass.
1: మనము వంచి పారవేసినటువంటి గంజిని వేస్తున్నాము.
0: We offer also the
1: కానీ ఆ పనికి మారినటువంటి యొక్క వస్తువులు తాను భుజించి మనకు అవసరమైనటువంటి క్షీరాన్ని అందిస్తుంది.
0: ఇట్ పార్టేక్స్ ఆల్ దట్ ఈస్ అన్నెసరీ టు యూ బట్ ఇట్ గివ్స్ యు మిల్క్.
1: పవిత్రమైనటువంటి దానిని అందిస్తుంది.
0: కౌస్ గివ్ యూ సీక్రెట్ థింగ్.
1: కానీ ఈనాటి మానవుడు
0: బట్ మ్యాన్ టుడే
1: పవిత్రాన్ని తాను ఉంచుకొని అపవిత్రాన్ని భగవంతునికి అందిస్తున్నాడు.
0: బట్ హీ కీప్స్ టు హిమ్సెల్ఫ్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్ అండ్ ఆఫర్స్ అన్సీక్రెట్ థింగ్.
1: ఇది కాదు.
0: Is not there.
1: భగవంతునికి ప్రీతికరమైనటువంటిది మనం అందించాలి.
0: We should offer that what we like most.
1: భగవంతుడా నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఆశిస్తున్నాము.
0: We go on asking God, I want this. God,
1: ఈ ఆశించే అధికారం నీకు ఎప్పుడు వస్తుంది?
0: Then when do you have this right to ask?
1: భగవంతునికి ప్రీతికరమైనటువంటి పనులు చేసినప్పుడే ఈ అధికారం నీకు వస్తుంది.
0: When you act that way that would please God that you have the right.
1: ప్రీతికరమైనటువంటి యొక్క కర్మను నీవు ఆచరించక భగవంతుడా నా ప్రీతికరమైనటువంటివి నాకు అందించమంటే ఇది ఎప్పటికీ సాధ్యం కాదు.
0: Without undertaking action that would be pleasing God, you cannot get that what you like from him.
1: మొట్టమొదట భగవంతునికి ప్రీతికరమైనటువంటి మనం చేయాలి.
0: Therefore we should do that would please God.
1: అప్పుడు భగవంతుడు కూడా నీకు ప్రీతికరమైనటువంటి నీకు అందిస్తాడు.
0: Then God will give you in turn what you
1: like. ఈ సత్యాన్ని ప్రబోధించేటువంటి తత్వమే వినాయకత్వము.
0: This truth is well explained by Vinayaka.
1: కనుక నీ జీవితానికే నాయకుడు వినాయకుడు.
0: Vinayaka is the master of life.
1: నీ స్వార్థము స్వప్రయోజనాన్ని మాత్రమే కట్టుకుని నీవు జీవించవద్దు.
0: You should never be bound by your selfishness.
1: స్వార్థాన్ని త్యాగం చేయి.
0: Sacrifice your
1: పరార్థాన్ని చేపట్టు.
0: And then take the spiritual end.
1: దివ్యత్వాన్ని అనుభవించు.
0: Experience divinity.
1: ఇదే నిజమైనటువంటి వినాయకు యొక్క తత్వము.
0: This is the true nature of Vinayaka.
1: కనుక వినాయకుడు అనగా కేవలం ఏదో ఒక ఎలుక తల పెట్టుకుని ఒక ఎలుక వాహనం ఎక్కి ఎక్కడో వెళుతున్నాడు అనుకోవటం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ వినాయక్ హాస్ మియర్లీ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ మూవింగ్ అబౌట్ విత్ ఎ రాట్ యాజ్ ద చారియట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుండాలి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సరస్వతికి వాహనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది చారియట్ ఆఫ్ సరస్వతి?
1: సరస్వతికి వాహనం స్వాన్ హంసాన్.
0: ద చారియట్ ఆఫ్ సరస్వతి స్వాన్.
1: ఈ యొక్క హంసన్ ఎక్కి సరస్వతి పోతుండాలంటే ఎట్లా పోతుంది?
0: హౌ కెన్ షీ మూవ్?
1: ఈ సరస్వతి అంటే ఎవరు?
0: Who is Saraswati?
1: Saraswati vaagdevata swarupini.
0: Saraswati is the presiding deity of the faculty of speech.
1: Saraswati.
0: The very speech is Saraswati.
1: ఈ వాక్ అనేటువంటిది మనకు రావాలనుకున్నప్పుడు దేన్ని మనం ఆధారం చేసుకోవాలి?
0: In order to have this faculty, what is it that we should have as the basis?
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసినప్పుడే వాక్ మన నుంచి వస్తుంది.
0: When you breathe in and breathe out, then only you can speak.
1: Breathe in and breathe out, ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకుండా వాక్ మన దగ్గర నుంచి రాదు.
0: Without this breathing exercise, breathing and breathing out,
1: కాబట్టి వాక్ అనేటువంటి సరస్వతికి ఉచ్ఛ్వాస నిశ్వాసం లే దీనికి వాహనము.
0: Therefore, for the speech faculty presiding deity, Saraswati has the swan and the chariot.
1: వాక్ దేవత స్వరూపుడైనటువంటి సరస్వతికి ఈ యొక్క హంస వాహనము అన్నారు.
0: Therefore, Saraswati has the swan as the chariot.
1: ఎంతెంత అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో.
0: వేదాంత has so much
1: of ఎంత పవిత్రమైనటువంటి అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో.
0: It has got the inner secrets there.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి అర్థాలు మనం తీసుకోవటం లేదు.
0: But we don't go by the sacred interpretation.
1: హంసనికి వెళ్లిపోయింది సరస్వతి.
0: That Saraswati moves about with
1: ఇలాంటి భావాల్లో మనం జీవితం ఎంతకాలం సాధన చేసినప్పటికీ సత్యాన్ని మనం గుర్తించలేము.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ కెన్ నెవర్ రియలైజ్ ట్రూత్.
1: కనుక మొట్టమొదట మనం భగవంతునికి ఏది ఇష్టమో దాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ గాడ్ లైక్.
1: భగవంతునికి ఏది ఇష్టం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డజంట్ లైక్ ఎనీథింగ్.
1: తన యందే ఉంటున్నవి.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిమ్.
1: కానీ మిమ్మల్ని తరింపజేసే నిమిత్తమై తాను ఇష్టం ఉన్నట్టుగా ప్రకటిస్తాడు.
0: టు రిడీమ్ యూ హీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ లైక్స్ సర్టన్ థింగ్స్.
1: మీరు ఎక్కువ మాట్లాడకండి.
0: Don't talk too much.
1: నీ పని నువ్వు చక్కగా చెయ్యి.
0: Do your duty.
1: దైవ చింతన చెయ్యి.
0: Think of God.
1: ఇలాంటివంతా చెప్తుంటే ఇది తనకు కోసమా చెప్పేటువంటిది?
0: These things are not thought for his own sake.
1: కాదు కాదు, ఏది చెప్పినా ఏది చేసినా అంతా మీ నిమిత్తమే.
0: Whatever is said, whatever is done, it's for you.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించాలి.
0: Know this truth first.
1: ఇదే నా యొక్క మంచి కోసము అన్నాడు.
0: This for my good.
1: అనేక పర్యాయములు చెప్పాను మీకు కూడాను.
0: Swami said repeat.
1: ఏది జరిగినా ఇది నా మంచి కోసమే.
0: Whatever may happen, it's for my good.
1: కథ మీకు చెప్పాను.
0: Swami said a story.
1: ఒక రాజు ఉండేటువంటి వాడు.
0: The king.
1: ఆ రాజు ఏమైపోయింది, ఎప్పుడు కూడా నువ్వు ఇతను రాజు కదా అని తన పరిచారకులందరూ తెచ్చి చెరుకును బాగా తుండ్లు చేసి పిచ్చిలు చేసి బాగా అంతా తీసి పొట్టు తీసి అతనికి అందించేవారు.
0: As happened to be the king, there are number of servants moving about. They used to remove the peeling and cut the vegetables.
1: Sugar cane.
0: The sugar cane.
1: కానీ ఒక రోజు ఏమైంది రాజుకు, నేనే ఈ షుగర్ కేన్ కట్ చేసుకోవాలా, నేను భుజించాలి అని ఆశపడుతుంది.
0: One day king wanted to cut the sugar cane himself.
1: ఈ షుగర్ కేన్ పట్టుకున్నాడు, కత్తితో కొట్టాడు.
0: While holding it, he had cut it with a knife.
1: వేలు తెగిపోయింది.
0: While his finger was cut.
1: రక్తం కారుతుండాది.
0: Blood was bleeding.
1: ప్రక్కన ఉన్నటువంటి ఒక మంత్రి చూచాడు.
0: The minister saw this.
1: చేతులు కట్టుకున్నాడు.
0: He folded hands.
1: మహారాజా, it is good for you. ఇది నీ మంచి కోసమే అన్నాడు.
0: The minister said, oh king, this happened for your own good.
1: ఏమిటి, నా వేలు తెగిపోవడం నా మంచి కోసమా?
0: What, my finger is cut, do you think it's for my good?
1: నా ప్రమాదాన్ని నీవు ఆశిస్తున్నావా?
0: You are thinking of that.
1: నా కష్టాన్ని నీవు కోరుతున్నావా?
0: You are thinking your desire.
1: ఇలాంటి మంత్రి నా దగ్గర ఉండకూడదు.
0: Yes, you shouldn't be here anyway.
1: ఒక సిపాయిని పిలిపించాడు, ఈ మంత్రిని జైల్లో పెట్టమన్నాడు.
0: He called one soldier there and imprisoned the minister.
1: అతను జైల్లోకి పోతూ కూడాను, మహారాజా, this is my good.
0: While he was getting into the jail, he said, this is also for my good.
1: చెప్పాడు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అన్నాడు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు.
0: దెన్ హీ సేస్ ఇట్స్ గుడ్ ఫర్ యూ, నౌ హీ సేస్ ఇట్స్ గుడ్ ఫర్ మీ.
1: రాజు కొంచెం తల తిరిగింది.
0: ది కింగ్ కుడ్ నాట్ అండర్స్టాండ్.
1: వేలు తీయటం నా మంచి కోసం అన్నాడు.
0: మై ఫింగర్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: వేలు పోవటం అతని మంచి కోసం అంటున్నాడు.
0: ది ఇంప్రిజన్మెంట్ ఇస్ ఫర్
1: మంచి అవుతుంది.
0: హౌ కెన్ దట్ హ్యాపెన్
1: అని ఒక ఆలోచనలో మునిగాడు.
0: హీ వెంట్ ఆన్ థింకింగ్.
1: ఈనాటి రాజులకంతా కూడాను తలపైన వజ్రవైడూర్య మలకత మాణిక్య ఓమేదిక పిచ్చరాగాలు కిరీటం ఉంటుంటాది, తల లోపల రాగి ఉంటాది.
0: Kings today have got the crown with precious gems in the stones, but there is mud in the head.
1: ఎందుకంటే అందరూ కూడా ఇతరుల యొక్క ఒక సహాయంతో వాళ్ళు జీవిస్తుంటారు.
0: Because they live with all the help.
1: దానికోసం మంత్రులు పెట్టుకోవటము.
0: Therefore they have ministers.
1: అప్పుడు వెళ్ళాడు, అయిపోయింది.
0: He went.
1: ఒక మూడు నాలుగు దినం అయిన తర్వాత ఈ రాజు వేట మార్గం అయిపోయి అరణ్యానికి వెళుతున్నాడు.
0: After 3 and 4 days, the king was proceeding on hunting.
1: రాజు సహాయం లేదు.
0: King had no helper.
1: మిగతా సిపాయిలంతా రథంలో కూర్చోరు.
0: Sipahis, they don't sit in
1: ఈ మంత్రి లేకుండా పోవటం వల్ల రాజు ఒక్కడే రథంలో వెళ్ళిపోతున్నాడు.
0: కింగ్ వాస్ ప్రొసీడింగ్ ఆల్ అలోన్ వితౌట్ ఎనీ అసిస్టెన్స్ ఆఫ్ ది
1: మినిస్టర్. తిరిగాడు తిరిగాడు తిరిగాడు.
0: He went round.
1: అలసిపోయాడు.
0: Was tired.
1: ఎవరు ఇంత నీరిచ్చేవాడు కూడా లేదు.
0: Nobody was there to offer water.
1: పండుకున్నాడు.
0: He sat under a tree.
1: ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా ఉంటుంటారు, అడవి జాతి వారు.
0: The tribals there in the forest.
1: ఇంతకుముందు చాలా గజదొంగలు.
0: They are thieves, big robbers.
1: వారికి ఒక పండుగ వచ్చింది.
0: That was a festive day.
1: ఆ పండుగ ఏమిటది?
0: What's that?
1: తమ కులదేవతకు ఒక మంచి దేహాన్ని బలి ఇవ్వాలి.
0: It is the day, auspicious day, that they have to sacrifice a very good body.
1: అప్పుడు తన యొక్క సిపాయిలందరినీ అనగా తన పరిచారకులందరినీ పంపించాడు, ఎక్కడైనా ఒక మంచి దేహాన్ని తీసుకుని రండి.
0: He sent all his soldiers to go around and bring a body which is to be offered to God.
1: ఈ రాజు ఒక చెట్టు కింద అలసిపోయి పడ్డాడు.
0: They saw the king lying there sleeping under a tree.
1: చూచారు ఆ దొంగలు.
0: Those thieves saw that.
1: మంచి వాడు చిక్కాడు.
0: He said they were happy.
1: మిఠాయి వంటి వాడిగా చిక్కాడు, లడ్డు వంటి వాడిగా చిక్కాడు మా దేవతకు.
0: Here is the body which is equal to a laddu to our deity.
1: చిక్కాడు, అతన్ని పట్టుకున్నారు.
0: They caught hold of him.
1: తీసుకుని ఆ దొంగల రాజు దగ్గరికి వెళ్లారు.
0: They have taken him to the king there.
1: సరే, మంచి వాడు చిక్కాడు, రేపటి దినం తగినటువంటి ప్రయత్నాలు చేయండి అన్నారు.
0: He said yes, we could have a good body. Make preparations for tomorrow.
1: భోజనం పెట్టారు.
0: He was fed.
1: అతనికి తగినటువంటి ఆహారం అందించాడు.
0: He gave him food.
1: ముఖం పైన కుంకుమ రాశారు.
0: And they applied kumkum on his forehead.
1: అంతా ఒళ్ళుకంతా కట్టారు.
0: And so many
1: paraphernalia. దేవి దగ్గరికి తీసుకుని పోతున్నారు.
0: The body was taken to the presiding deity, mother goddess.
1: అక్కడ తీసుకుని పోయి తల కొట్టేసే కోసమని.
0: He was ready to be beheaded.
1: అక్కడ priest ఉన్నాడు.
0: There was priest.
1: ఆ priest చూచాడు, దైవమునకు అర్పితం చేసేటువంటి దానికి ఎలాంటి దోషము ఉండకూడదు.
0: Any offering to God should not have any defect or a mistake
1: there.
0: You cannot offer any handicapped body.
1: అన్ని అంగములు చక్కగా ఉన్నాయో లేదో చూడండి అన్నాడు.
0: So they are checking up this body now.
1: చూశారు.
0: They saw.
1: అంతా చూచారు, వేలు దగ్గరికి వచ్చింది.
0: But it's matter of fingers there.
1: వేలు కట్ అయిపోయింది.
0: ఫింగర్ వాస్
1: చీచీ అమ్మ ఇతన్ని ఒప్పుకోదని అతను వదిలిపెట్టేసేసారు.
0: దెన్ దే సెడ్ ద మదర్ గాడెస్ వుడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ హ్యాండిక్యాప్ బాడీ వితౌట్ ఎ ఫింగర్ దే లెఫ్ట్ హిమ్ గో.
1: మంత్రి చెప్పినటువంటి వాక్ అతనికి మనసులో చేరిపోయింది.
0: దెన్ హి కుడ్ థింక్ ఆఫ్ వాట్ మినిస్టర్ సెడ్. ఇట్ ఇస్ గుడ్
1: ఫర్ యు అన్నాడు.
0: హి సేస్ గుడ్ ఫర్ యు.
1: ఈ వేలు లేకపోవడం చేత ఈనాడు నా ప్రాణం బ్రతికింది.
0: As my finger is cut, I could be alive today.
1: Mantri cheppindi parama satyamo ani vishwasinchadu.
0: So then he had full faith in whatever the minister said.
1: Man. Ee mantri ki it is good for me annadu. Adi jail lo untunna athariki em manchidi.
0: But the minister also declared that imprisonment is good for him.
1: Aa forest nunchi neruga jail daggariki vellaadu.
0: Right from the forest he went straight to the jail.
1: Mantri నీవు చెప్పినది నిజం అయిపోయింది. పరమ సత్యము.
0: ఓ మినిస్టర్ వాట్ యు సేడ్ ఇస్
1: నా వేలు పోవటం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: The finger is cut. Yes, it's good for me.
1: ఎందుకంటే అక్కడ దేవి నన్ను అంగీకరించలేదు, నా ప్రాణంతో వెనుక పంపించింది.
0: బికాస్ గాడెస్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ హ్యాండిక్యాప్ బాడీ.
1: కానీ నిన్ను జైలుకి పంపేటప్పుడు ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు. ఏమిటి నీ గుడ్ అన్నాడు.
0: బట్ వెన్ యూ ఆర్ సెంట్ టు ప్రిజన్ యూ సెడ్ ఇట్స్ గుడ్ ఫర్ యూ. వై డిడ్ యూ సే దట్?
1: రాజా, నేనే గిన బాగా ఉంటే, జైల్లో లేకుండా గిన ఉంటే నేను కూడా నేను నీ వెంట వచ్చిండేటువంటి వాడిని. నీకు అంగహీనమైపోయింది, నాకు అన్ని బాగున్నాయి, అప్పుడు నన్ను బలి ఇచ్చిందరు.
0: And the minister said, O king, because I was there in the prison, I could not follow you. Had I followed you, they would have left you and they would have beheaded me.
1: కనుక నన్ను జైల్లో పెట్టడం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: సో ఇంప్రిజన్మెంట్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: నా ప్రాణం కూడా బ్రతికింది.
0: సో ఐ కుడ్ బి అలైవ్.
1: ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, నీ ప్రాణము బ్రతికింది.
0: సో ఇట్స్ గుడ్ ఫర్ యూ.
1: కాబట్టి ఏది జరిగినప్పటికీ అన్ని గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
0: సో వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే దైవత్వం యొక్క అనుగ్రహము మనకు దండిగా నిండుగా లభ్యమవుతుంది.
0: వెన్ యు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యూ విల్ బి డిజర్వింగ్, యూ విల్ ఎర్నింగ్ గాడ్స్ గ్రేస్.
1: నీ యొక్క భావమే నీవు అనుసరిస్తూ పోతుంటే దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని నీవు ఎప్పుడు అనుసరించేది?
0: ఇఫ్ యూ ఫాలో యువర్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్, వెన్ డు యూ అండర్స్టాండ్?
1: దైవం ఏది చెప్పినా ఏది చేసినా అంత నా మంచి కోసమని ఆ దృఢ విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
0: వాట్ ఎవర్ ఈస్ సెడ్, వాట్ ఎవర్ ఈస్ డన్ బై గాడ్, ఇట్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్.
1: అదియే మన భారతీయుల యొక్క పర్వదినాలంతా చక్కని ప్రబోధన చేస్తూ
0: ది టీచింగ్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయర్స్.
1: ప్రతి యొక్క పర్వదినం కూడా ఒక అంతరార్థాన్ని ఆధ్యాత్మిక ప్రబోధనే ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఎవ్రీ ఫెస్టివల్ స్పీక్స్ ఆఫ్ ది స్పిరిచువల్ టీచింగ్ అండ్ స్పిరిచువల్ పార్ట్.
1: కానీ ఈ లేత హృదయులు, ఆధునిక విద్యార్థులు, ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల, ఈ యొక్క చదువు సంధ్యల లోపల సరైనటువంటి సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేకపోతున్నారు.
0: బట్ ది టెండర్ హార్ట్స్ అండ్ ది మోడర్న్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ రియాలిటీ.
1: ఈ జీవిత నిమిత్తమే ప్రాకులాడుతున్నారు.
0: ది స్ట్రగుల్ ఫర్ దిస్ మీన్ లైఫ్.
1: కాదు కాదు,
0: నో,
1: మన చదువు అంతా కూడాను మన యొక్క జీవిత నిమిత్తము, జీవనోపాధి నిమిత్తం కాదు.
0: All our education is for life.
1: Education should be for life, not for living.
0: Education should be for life and not for a living.
1: కానీ ఈనాడు లివింగ్ నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాం.
0: But we struggle for a living.
1: లైఫ్ యొక్క ఆదర్శం కోసం మనం ప్రాకులాడాలి.
0: But we should work for the ideal.
1: ఆదర్శ ప్రాప్తులుగా మీరు అభివృద్ధి కావాలి.
0: We should set an ideal.
1: కనుక వినాయక తత్వం అనగా ఇంత విశిష్టమైనటువంటి యొక్క విజ్ఞానంతో కూడినటువంటిది.
0: సో ది నేచర్ ఆఫ్ వినాయక హస్ గాట్ సో మచ్ ఆఫ్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
1: కనుక వినాయక తత్వం అనేది ప్రత్యేకంగా మనకంటే బయట లేదు.
0: సో వినాయక ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: హృదయ పీఠం పైనే ఉంటున్నాడు వినాయకుడు.
0: వినాయక ఇస్ ఇన్ ది ఆల్టర్ ఆఫ్ యువర్ హార్ట్.
1: అనగా సర్వ విఘ్నములు కూడాను మొట్టమొదట హెచ్చరిస్తుంటాడు.
0: సో హీ గోస్ ఆన్ కాస్టనింగ్ ఎవ్రీథింగ్.
1: నీవు చెడ్డదేమైనా చేయటానికి పోతే అరే బాయ్ ఈ చెడ్డది వద్దు వద్దు వద్దు అని తాను చెప్తున్నాడు.
0: If you commit anything, any mistake, he will caution you, don't do that.
1: కాని నీవు దానిని లెక్క చేయటం లేదు.
0: But you don't mind, you don't pay heed to that.
1: పోతున్నావు.
0: You proceed.
1: కట్టకడపటికి బాధలు పడుతున్నావు.
0: Ultimately you suffer.
1: నిజంగా దానిని నువ్వు ఫాలో చేస్తే,
0: but if you follow the dictate,
1: ఎంత బాగుపడతావు నీవు.
0: Well, you'll be fine.
1: దీనిని పరిష్కరించుకొని follow the master.
0: Basing on this, it is said, follow the master.
1: Who is your master?
0: Who is your master?
1: Your conscience is your master.
0: Your conscience is your master.
1: Follow the master.
0: Follow the master.
1: Face the devil.
0: Face the devil.
1: Fight to the end.
0: Fight to the end.
1: Finish the game.
0: Finish the game.
1: ఇది నీ యొక్క జీవితం యొక్క పరమావధి.
0: This is the main aim of life.
1: మొట్టమొదటి దైవాన్ని మీరు ఫాలో చేయండి.
0: First follow God.
1: దైవాజ్ఞను శిరసా వహించండి.
0: Follow the command of God.
1: దైవ శాసనాలను ఉల్లంఘించకుండా ఉండండి.
0: Never transgress.
1: అది ఏ నిజమైనటువంటి రక్ష, అది ఏ నిజమైనటువంటి పరమాత్మని యొక్క ప్రేమ భిక్ష.
0: దట్ ఈస్ ది ట్రూ ప్రొటెక్షన్ అండ్ ద ప్రాపర్ ప్రొటెక్షన్ అండ్ ఆల్సో స్పెషల్ గ్రేస్ గివెన్ టు యూ.
1: ఇది ఏ ప్రేమ తత్వం యొక్క మహాశక్తి.
0: దిస్ ద పవర్ ఇన్ ద ట్రూ లవ్.
1: గణపతి ఒక కేవలం పార్వతి పుత్రుడంటే గణపతి మాత్రమే కాదు, అందరూ పార్వతి పుత్రులే, అనగా పృథ్వీ పుత్రులే.
0: నాట్ ఓన్లీ గణపతి, ద సన్ ఆఫ్ పార్వతి, ఆల్ ఆఫ్ అస్, ఎవ్రీవన్ ఇస్ ద సన్ ఆఫ్ పార్వతి.
1: పర్యాయం చెప్తుంటాను
0: స్వామి. రిపీటెడ్
1: పార్థ పార్థ పార్థ అని కృష్ణుడు పార్థ పార్థ అనే కలవరిస్తూ వచ్చాడు.
0: కృష్ణ గోస్ ఆన్ రిపీటింగ్ దిస్ నేమ్ పార్థ.
1: పార్థ అనగా ఎవరు?
0: హూ ఇస్ పార్థ?
1: పృథ్వీపుత్రుడే పార్థుడు.
0: ద సన్ ఆఫ్ అర్త్ ఇస్ పార్థ.
1: కాబట్టి ఒక అర్జునుడు మాత్రమే కాదు,
0: నాట్ మీర్లీ అర్జున,
1: అందరూ పృథ్వీపుత్రులే.
0: ఆల్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ మదర్ అర్త్.
1: కనుక అట్టి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు నో ద ట్రూత్.
1: ఒక్కతూరి వినాయక తత్వాన్ని మనం హృదయమునందు ఉన్నట్టుగా మనం భావిస్తుంటే సర్వశక్తులు మనలో ప్రవేశిస్తాయి.
0: వెన్ వన్స్ యూ ఫీల్ దట్ వినాయక ఇస్ విత్ ఇన్ యూ, యు విల్ బి ఆల్ పవర్ఫుల్.
1: పాశుపతాస్త్రాన్ని సంపాదించే నిమిత్తమై, గాంధీవాన్ని సంపాదించే నిమిత్తమై అర్జునుడు ఏకస్తంభం పైన తపస్సు చేస్తూ వచ్చాడు.
0: యూ అక్వైర్డ్ దట్ పాశుపతాస్త్ర అండ్ గాంధీవా. అర్జున అండర్ ప్రిపెనెన్స్.
1: ఈ తపస్సు చేసే సమయంలో పంచభూతములు వచ్చాయి.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ కేమ్.
1: ఏమిటి?
0: వాట్?
1: భూమి లోపల పాతినారు ఈ ఏకస్తంభము.
0: అండ్ దిస్ సింగిల్ పిల్లర్ ఈస్ ప్రెసెంట్.
1: ఇతని తపస్సుకు భంగం చేపించాలని చెప్పని చెదలంతా వచ్చి దాన్ని కొడుతూ వచ్చింది.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ విల్ బి ఆబ్స్టికల్ ఫర్ ఆల్ హిస్ పెనెన్స్.
1: తపశక్తి చేత,
0: బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది పెనెన్స్,
1: అగ్ని వచ్చి ఆ చెదలను కాల్చివేసింది.
0: ద ఫైర్ వెంట్ ఆన్ బర్నింగ్ దిస్.
1: ఈ విధంగా ఒక్కోదానిని ఆధీనం చేసుకుంటూ వచ్చాడు.
0: And he went on conquering all these elements.
1: పంచభూతములను అనగా ఎలిమెంట్స్ అంతా కూడాను అర్జునుడు స్వాధీనం చేసుకున్నాడు.
0: అర్జున కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దిస్.
1: వాయువును స్వాధీనం చేసుకున్నాడు.
0: హి కుడ్ హ్యావ్ కంట్రోల్ ద విండ్.
1: అగ్నిని స్వాధీనం చేసుకున్నాడు.
0: ఫైర్.
1: జలమును స్వాధీనం చేసుకున్నాడు.
0: వాటర్.
1: శబ్దాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
0: సౌండ్.
1: స్పర్శను స్వాధీనం చేసుకున్నాడు.
0: ఆల్సో సెన్స్ ఆఫ్ టైమ్.
1: దేని వల్ల?
0: హౌ?
1: తపశ్శక్తి.
0: ఇట్ ఇస్ ది పవర్ ఆఫ్ పెనెన్స్.
1: తపస్సు.
0: వాట్ ఇస్ దిస్ పెనెన్స్?
1: త్రిగుణముల యొక్క ఏకత్వమే తపస్సు.
0: ది యూనిటీ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్ ఇస్ పెనెన్స్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. ద యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్, డీడ్.
1: ప్రాచీనులంతా కూడాను ఈ అర్జును యొక్క తత్వాన్ని ఎంత గొప్పగానో వర్ణిస్తూ వచ్చారు.
0: ఫర్ దట్ రీజన్ ఏన్షియన్స్ వెంట్ ఆన్ ప్రైజింగ్ ద నేచర్ ఆఫ్ అర్జున.
1: పల్లని ఎంతంతా కూడాను గొప్ప ఉరుములు మెరుపులు విని అంటుంటే అర్జున అర్జున అర్జున అనే అప్పుడప్పుడు పలుకుతూ ఉంటారు.
0: ఈవెన్ నౌ వెన్ దిస్ థండర్ అండ్ లైట్నింగ్, పీపుల్ గో ఆన్ రిపీటింగ్ అర్జున.
1: అనగా ఏమి? పంచభూతమును స్వాధీనం చేసుకున్నవాడు కాబట్టి అర్జునుడు అర్జున పేరు చెప్తే ఈ పిడుగులు మనకు పడవు అని చెప్పి వారి విశ్వాసం.
0: ఇట్ ఓన్లీ మీన్స్ అర్జున కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ది ఫైవ్ ఎలిమెంట్స్. వెన్ యూ రిపీట్ హిస్ నేమ్, యూ విల్ నెవర్ సఫర్ బికాస్ ఆఫ్
1: పంచభూతమును స్వాధీనం చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక హ్యాస్ గాట్ ఫుల్ కంట్రోల్.
1: అట్టి దివ్యతత్వాన్ని ఒక్కతూరి మనం స్మరిస్తే అన్ని బాధలు కూడా నివారణ అవుతుంటాయి.
0: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ ద డివినిటీ, యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎయిల్మెంట్స్.
1: కనుక వినాయక తత్వం అనేటువంటిది కేవలం సామాన్యమైన పదంతో కూడినటువంటిది కాదు.
0: సో వినాయక ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
1: సర్వశక్తి స్వరూపిణి వినాయకత్వం.
0: ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆల్.
1: అతనికంటే మరొక నాయకుడు లేడు.
0: దేర్ ఇస్ నో అదర్ మాస్టర్.
1: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక హ్యాస్ నో అదర్ మాస్టర్.
1: కనుక భగవత్ తత్వాన్ని చక్కగా మన విశ్వాసంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ గాడ్.
1: కనుక మనం ఏ యొక్క భజన చేయడానికి ప్రారంభమైనప్పటికీ ఆ భజన లోపల మొట్టమొట్ట వినాయకుడి పాట పాడతాం.
0: ఇన్ అవర్ భజన్స్ వి సింగ్ వినాయక సాంగ్.
1: ఎందుకు పాడాలి?
0: వై?
1: మనం ఓం మొదలు ప్రారంభిస్తాము.
0: వి బిగిన్ విత్ ఓం.
1: ఇది ప్రణవము.
0: ఇట్స్ ప్రణవ.
1: ప్రణవం అనేటువంటి ముందు వెనుక రెండు ఉండాలి.
0: ద ప్రైమల్ సౌండ్ ఓం షుడ్ బి ప్రిసీడింగ్ అండ్ టు బి లేటర్.
1: ఈ ప్రణవం అనేటువంటిది ముందు ఇంజను, వెనుక గాడ్ పెట్టే.
0: ప్రణవ ఇస్ ది ఇంజన్ బిహైండ్ ఇస్ ప్రెసెంట్ ది కంపార్ట్మెంట్.
1: ప్రణవం ఈనాడు లేదుకపోవటం చేతనే ముందు ప్రళయం వచ్చి పడిపోతుండాలి.
0: దిన్ దేర్ ఇస్ నో ప్రణవ ప్రైమల్ సౌండ్, దేర్ ఇస్ ప్రళయ ఎనిహిలేషన్.
1: కనుక మొట్టమొదట ఓం.
0: So we should chant Om in the first instance.
1: ఈ తత్వంలో ఎప్పుడు what the రెండవది వినాయకత్వం.
0: The second is one of Vinayaka.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వంతో ఉండినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
0: When both are combined, our life will be redeemed.
1: భజన బినా సుఖ

0: అయ్యే,
1: వి ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ పీస్.
0: అహము ఫ్యాషన్ అయ్యే,
1: ఈగో హెస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాషన్.
0: అహము ఫ్యాషన్ అయ్యే,
1: ఈగో ఇస్ ద ఫ్యాషన్.
0: ఆర్తి అందంబయ్యే,
1: ద బ్యూటీ లైస్ ఇన్ మైండ్.
0: స్వార్థంబునకు హృదయ స్థానమయ్యే,
1: సెల్ఫిష్నెస్ హెస్ ఆక్యుపైడ్ అవర్ హార్ట్స్.
0: మమత దిగజారిపోయే, దమము దగ్ధంబయ్యే, నయము హీనంబయ్యే.
1: దేర్స్ నో హ్యూమన్ క్వాలిటీ, దేర్స్ నో చారిటీ, హ్యూమిలిటీ ఇస్ టోటలీ మిస్సింగ్.
0: కపటమే జీవికి కాంతి అయ్యే,
1: ఆర్టిఫిషియల్ లైఫ్ హ్యాస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్లోరీ టు ది హ్యూమన్ లైఫ్.
0: ప్రేమానురాగము రోగాల పాలాయే,
1: లవ్ అండ్ అటాచ్మెంట్ హ్యావ్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎయిల్మెంట్స్ ఆర్ సిక్నెస్.
0: ప్రేమ అనురాగము రోగాల పాలాయే, ధర్మంబునకు హృదయము దూరమయ్యే.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ రైచియస్నెస్ ఇన్ అవర్ హార్ట్స్.
0: బ్రతుకు బరువయ్యే, గతులకు గతులకు గతులు దప్పే.
1: Life has become a matter of burden. We are far off from our destination.
0: Jagu chesina kadaku egatiyunavuno.
1: If it is delayed further, what is going to happen in future?
0: Vidyayandu naitika viluva jerchi.
1: The human values must be there in the education system.
0: Bharatiyapu dharmambu పడయరయ్యా,
1: అక్వైర్ ది భారతీయ కల్చర్.
0: భారతీయ ధర్మంబు పడరయ్యా,
1: అక్వైర్ ద ధర్మ ఆఫ్ భారత్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థి విద్యార్థినియులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్.
0: విద్యాపోషకులారా,
1: ఎమాన్సిపేటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: విద్యాభిమానులారా,
1: patrons of education.
0: ఆధ్యాత్మిక సంపత్తికి నిలయమైన ఈ భారతదేశమునందు ధర్మము దినదినమునకు క్షీణించిపోతున్నది.
1: Bharat being the center of all spiritual wealth has lost this righteousness or dharma.
0: అన్యాయ అక్రమ అవినీతి అనేటువంటి పైశాచిక ప్రవర్తులు స్వేచ్ఛగా విలయతాండవం చలుపుతున్నది.
1: We find the demonic qualities like injustice, immorality, dishonesty, dancing.
0: ఇట్టి తరుణమునందు విద్యార్థి విద్యార్థినియులు దీనిని సంస్కరింపజేసి దేశమునకు శాంతి భద్రతను అందించడానికి విద్యార్థులే దీనికి తగిన సమర్థులు.
1: At this moment, students should take charge of it as they are eligible to bring back the ancient culture and establish peace.
0: Vidyarthulara,
1: students,
0: vidya vishayamunandu kani vijnana vishayamunandu kani biddalu venukapadina talli dandrulu enta paritapinturo.
1: Don't you find the parents feeling so sad if you are backward in education?
0: Naitika aadhyatmika margamunandu venukapadinatundi biddalu chuchi భారతదేశము అంతకు కోట రెట్టు చాలా విచారపడుతున్నది.
1: ఇఫ్ యు ట్రైల్ బిహైండ్ బ్యాక్వర్డ్ ఇన్ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ, మదర్ ల్యాండ్ ఆల్సో విల్ ఫీల్ సో సాడ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ టైమ్స్ మోర్ దాన్ ది హ్యూమన్ లైఫ్.
0: జనని జన్మభూమిని రక్షించి ఆమె పరితాపమును దూరముగావించుటకు విద్యార్థులు ప్రప్రథమంలో కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్ to determine, to safeguard, uphold the culture of this country.
0: దేశంలో శాంతి భద్రతలను కాపాడటానికి పూనుకోవాలి.
1: They should determine to bring back the peace, safety and security in this country.
0: దేశమనగ ఏమిటి? మట్టి కాదు, మానవులే.
1: The motherland does not mean the dust alone, assembly of human beings.
0: మానవులను సంస్కరింపచేయటం అంటే ఏమిటి?
1: How to change, transform the human being.
0: సంస్కారం అనగా ఒక ప్రత్యేకమైన యొక్క సాధన కానేరదు.
1: Transformation is not a separate spiritual practice.
0: నిత్య జీవితంలో ఆచరించేటువంటి యొక్క తలంచేటువంటి యొక్క దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకుని సద్భావములను సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.
1: Refinement or culture meant giving up bad thoughts, bad feelings, bad thoughts, entertaining good sentiments, good feelings and good behavior.
0: విద్య అనగా ఏమిటి?
1: What is meant by education?
0: ఎట్టి విద్యను ఈనాడు బిడ్డలు ఆచరించాలి, అనుభవించాలి?
1: What sort of education should you receive and acquire?
0: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
1: What is the standard yardstick?
0: ఎట్టి విద్య మానవుని యొక్క అభ్యుదయానికి సాధన కలుగుతుంది?
1: What sort of education ensures progress of humanity?
0: ప్రస్తుతపు విద్య వల్ల కలిగేటువంటి యొక్క ప్రయోజనం ఏమిటి?
1: What is the use of the present day education system?
0: ఈ పంచతంత్రములను ఏ మానవుడు పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్తు అందించినో వాడే విఘ్నుడు.
1: The one who understands the meaning and knows the answers to these questions, practices and follows, adheres to these principles and delights himself is truly a knowledgeable person.
0: వ్యక్తి యొక్క విలువ కేవలం విద్య వల్లనే ఏర్పడదు.
1: The value of a human being does not totally depend on education.
0: దీనికి జీవిత సంస్కృతి కూడాను తోడు కావాలి.
1: The culture of life should also accompany.
0: సంస్కారం అనగా ఏమిటి?
1: What do you mean by culture?
0: మానవత్వంలో ఉండనటువంటి యొక్క దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకొని అవ్యక్తమైనటువంటి దాన్ని వ్యక్తీకరింపచేయటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: The culture meant the hidden divinity must manifest, must be expressed in human life.
0: సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే.
1: Life without culture is like a residence without light.
0: దీపము లేనిటువంటి గృహము లోపల దుర్గంధమును అందించేటువంటి యొక్క గబ్బిడమును ప్రవేశించునే కాని సుగంధమును అందించేటువంటి యొక్క పవిత్రమైన దివ్య భావాలు ఏర్పడవు.
1: At home, if you don't have light, it is full of foul smell, bats moving around. There's no place for fragrance or good smell.
0: సంస్కారం అనగా కేవలము తాడు తిరిగిన గాలిపటం వంటిది.
1: Culture meant is that like a kite without a string.
0: ఈ గాలిపటము ఏ పొదలపైన పడును, ఏ ఇండ్లపైన పడును, ఏ ముండ్లపైన పడును ఎవరు చెప్పలేరు.
1: No one can decide where this kite would fall, either on bushes or houses or residences.
0: ఇంకా సంస్కారం లేనిటువంటి చదువు చల్లని కాసు వంటిది.
1: And education without this culture is like a coin which is useless, fake one.
0: ఈ చల్లని కాయను బిచ్చగాడు కూడాను అంగీకరించడు.
1: A coin which is not genuine is not going to be accepted even by a
0: beggar. సంస్కారం లేనిటువంటి వ్యక్తిని ఎవరు కూడాను గౌరవించరు.
1: No one would be respected without culture.
0: ఇలాంటి పరిస్థితులందు మానవుడికి సంస్కారము, శీల సంస్కారం అత్యవసరము.
1: At this moment, culture and character in particular are very essential.
0: ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవమైనటువంటి మార్పులు సంభవించాలి.
1: Most importantly, revolutionary changes in education must take place.
0: స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది.
1: We completed 50 years of independence and the government constituted several of the committees.
0: ఈ కమిటీలు అన్ని కూడాను అనేక విధములైనటువంటి ఆదేశాలను అందించినాయి.
1: Committees suggested many of the recommendations and ideals.
0: కానీ అందించినవి మాత్రమే కాని ఆచరణలో శూన్యం.
1: They simply made certain suggestions, but they have not been followed.
0: నేటికి కూడాను ప్రాచీనప యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కాని అందుకోవటం కాని ప్రయత్నించడం లేదు.
1: Even this day, no one is making an attempt to follow the ancient cultural heritage.
0: ఇట్ ఇట్టి విద్యా విధానం చేత దేశము చాలా అశాంతికి గురి అవుతున్నది.
1: Because of this sort of education system, the country is facing restlessness and agitation.
0: Samasta ashantulaku moola karanamu vidyasthaname.
1: In fact, the education institutions have become centers of agitations and disturbances.
0: Vidya anaga gnanamu ani telusukovatamu.
1: Vidya, the education meant to know.
0: Deenini angla bhashanendu education annaru.
1: This in English language vidya is called education.
0: Education.
1: ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చినటువంటి పదము ఎడ్యుకేర్ అన్నారు.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ద లాటిన్ లాంగ్వేజ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ మీన్ బై ఎడ్యుకేర్?
0: వెలుపలకు తివ్వటము.
1: టు పాస్ ఆన్, టు బ్రింగ్ అవుట్.
0: మనకు అగోచరముగా ఉండినటువంటి దానిని గోచరింపచేసుకోవటమే దీనికి ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ is it meant to bring out that which is latent, that which is hidden.
0: ఇది లౌకికమైనటువంటి యొక్క మార్పు.
1: This is physical transformation.
0: కానీ మరొకటి వెలుపులకు తీయవలసినటువంటిది మానవుని హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించడము.
1: However, there is another interpretation to bring out the divinity, the divine feelings latent in human life.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is earning daily bread living, other is the life itself in general.
0: జీవనోపాధితో పాటు జీవిత పరమావధి కూడాను అత్యవసరము.
1: Along with living is also essential to know the goal of life.
0: రెండు నేత్రములు మానవునికి ఎంత అవసరమో జీవనోపాధి జీవిత పరమావధి కూడాను రెండు శాస్త్రములు అనేటువంటివిగా చూపించాయి.
1: Just as the two eyes are most essential, these two aspects are very necessary. One is living and the life in general.
0: సైకిల్ కు రెండు చక్రములు ఎంత ప్రధానమో,
1: జస్ట్ యాజ్ ది టూ వీల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎ సైకిల్,
0: మానవుని యొక్క జీవిత రథమునకు ఈ రెండు కూడాను అంత ఆధారమే.
1: ఫర్ ది చారియట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దీస్ టూ వీల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు ఒంటి చక్రం పైన జీవితం జరుగుతూ ఉండాలి.
1: టుడే ది హోల్ చారియట్ ఈస్ మూవింగ్ ఆన్ వన్.
0: కేవలం జీవనోపాధి అనేటువంటి యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ సెంటర్డ్ రౌండ్ దిస్ లివింగ్ ఆస్పెక్ట్.
0: ఇది కూడాను క్రమక్రమేణా దినదినములకు అరిగిపోతున్నది.
1: ఇట్ ఆల్సో విథర్స్ యాస్ టైమ్ పాసెస్ ఆఫ్.
0: ఈ చక్రములు అరిగిపోవడం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ విథరింగ్ వీ బికమ్ టైర్డ్.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడాను ప్రయత్నించటం లేదు.
1: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: తానెవరు అనేటువంటి ఒక సత్యాన్ని కూడాను తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీఈస్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్ టు నో వాట్ హీ రియల్లీ ఈజ్.
0: అది ఏ జీవిత పరమావధి.
1: దట్ ఈస్ ది మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్.
0: తన అంతర్భావమునందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు తివ్వించటమే దీనికి సరి అయినటువంటి ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ the latent, inherent, immanent atmic principle and also to manifest the light of divinity.
0: Kanuka manavattamlo undinatvanti oka divyatvanni ye reethiga manam velupulaku teevali.
1: How to bring out the divinity out of humanity?
0: Thula jagattunandu,
1: in this gross world,
0: manaska simayandu,
1: and in the mental realm,
0: sanghika prabhavamunandu,
1: the social effect,
0: నిరంతరము వెలిగేటువంటి సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
1: ద ఎడ్యుకేషన్ ఇస్ ద ట్రూ రిఫ్లెక్షన్ ఇన్ ద పర్సోనిఫికేషన్ ఆఫ్ ద లైట్.
0: ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ లిమిటెడ్ టు వన్ ఆస్పెక్ట్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింపచేయాలి.
1: The divinity should shine in all aspects of life, the moral, ethical, physical, worldly, all aspects in general.
0: కానీ ఈనాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు.
1: But students today consider themselves educated by becoming familiar with the books.
0: ఇది కేవలము superficial knowledge.
1: This kind of textual knowledge is superficial knowledge.
0: ఇది కాదు నిజమైనటువంటిది. Practical knowledge గా ప్రయాణం చేయాలి.
1: This is not the truth. You should acquire the
0: నిత్య జీవితంలో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి యొక్క ప్రయాణం చేయాలి.
1: యూ షుడ్ ట్రావెల్ ఇన్ ది డైరెక్షన్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్, to understand what is permanent and everlasting.
0: ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు.
1: Today we consider mammon wealth as God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు.
1: మనీ విల్ నెవర్ కన్ఫర్ మెంటల్ పీస్.
0: ప్రాకృతమైనటువంటి అనుకూలములను చేకూర్చవచ్చునే కాని మానసిక శాంతిని చేకూర్చలేదు.
1: ఇట్ మే గివ్ యూ ఫిజికల్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ బట్ నాట్ ద మెంటల్ పీస్.
0: కానీ దీని యొక్క సత్య స్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక, ప్రభుత్వం కూడా గుర్తించుకొనలేక, విద్యారంగమునందు వివిధమైనటువంటి మార్గంలో అభివృద్ధి పొందినదని భావిస్తున్నారు.
1: దిస్ ట్రూత్ ఈస్ నాట్ అండర్స్టూడ్ బై పీపుల్ ఇన్ జనరల్ నాట్ ద గవర్నమెంట్. But yet they make certain recommendations in the education field.
0: ఈ నాడు భారతదేశమునందు విద్య చాలా అభివృద్ధి చెందిందని విశ్వసిస్తున్నారు.
1: We have full faith that education is progressing in Bharat today.
0: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
1: What is this progress?
0: నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయే.
1: The morality and the discipline have confined themselves to books.
0: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
1: ద హార్ట్ హ్యాస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫౌల్ స్మెల్.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: ద హ్యాండ్స్ హావ్ బికమ్ టోటలీ సెల్ఫిష్.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు?
1: దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఇది ఆ ప్రోగ్రెస్?
1: ఇస్ దట్ ప్రోగ్రెస్?
0: నిజమైన విద్య యొక్క లక్ష్యం ఇవ్యా?
1: ఆర్ దిస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: కూడుబెట్టిన వారిని కూలద్రోయు.
1: In fact, one harms the person who feeds him, who serves him.
0: మేలు చేసిన వానికి కీడు చేయు.
1: In fact, they betray, they harm the person from whom he receives help.
0: విద్య నేర్పిన వానిని వెక్కిరించు.
1: In fact, they make fun of their own teachers who teach.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యయందు?
1: This is the progress in education today.
0: ఇది ప్రోగ్రెస్ గా భావించుకోవటం చాలా అవమానకరం.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు టేక్ దిస్ యాజ్ ప్రోగ్రెస్.
0: ఇది ప్రోగ్రెస్ లే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోగ్రెస్.
0: ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయం లోపల ప్రవేశించి సరి అయినటువంటి యొక్క మార్పులు తెప్పించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఎంటర్టైన్ సచ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ అండ్ రెక్టిఫై ద డిఫెక్ట్.
0: తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి
1: all the education he acquired should be made use of for the betterment of
0: sangham yokka cheemanni manam aashinchali.
1: We should always pray, work for the progress and welfare of the society.
0: Manavudu pradhananga aashinchavalsindi sangha sankheemame.
1: In fact, what we should aspire and work for is the welfare of the progress.
0: Sarve loka hite rataha. Sarve loka hite rataha.
1: That everybody should be happy.
0: Sarvajnana sampannaha.
1: They should have all wisdom and knowledge.
0: Sarve samilita gunaihi. Ee moodu kudanu vidya yokka pramanamulu.
1: These are the three main qualities of every educated
0: man. Sarvinatvanti prati vidyarthi kudanu samajamlo praveshinchi samajanni samrakshinchadaniki poonukovali.
1: Every graduate should step into society, serve the society and work for its progress.
0: ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడా మానవుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హార్ట్స్ దట్ వుడ్ హెల్ప్ అస్ టు రెండర్ సర్వీస్ టు పీపుల్.
0: సర్వే సమిత్తా గుణైహి. అన్ని మంచి గుణములు కూడా విద్యార్థి అందు ఉంటుండాలి.
1: ఆల్ వర్చ్యూస్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్స్.
0: విద్యార్థి ఉన్న స్థానము ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలి.
1: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి పీస్ఫుల్.
0: పవిత్రమైనటువంటి యొక్క స్థానముగా ఉంటుండాలి.
1: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి సెక్రెడ్.
0: పరోపకార సంబంధమైనటువంటి యొక్క పనులతో నిండి ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్ సర్వింగ్ సొసైటీ.
0: ఇది ఏ విద్యార్థి యొక్క లక్షణము?
1: దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావములు ఈనాటి విద్యార్థులు యందు ప్రవేశించడానికి ఏమాత్రమూ అవకాశం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సీక్రెట్ థాట్స్.
0: ఈ దోషం ఎవరి? స్టూడెంట్స్. విద్యార్థిదా? కాదు.
1: ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ద స్టూడెంట్? నో.
0: అధ్యాపకుడుదా? కాదు.
1: ఆర్ ద టీచర్? నో.
0: ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం.
1: హూస్ మిస్టేక్ ఇస్ ఇట్? ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ఎవ్రీబాడీ.
0: విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యములు చాలవు.
1: ద స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ కెపాసిటీ టు ట్రెడ్ అలాంగ్ ద సీక్రెట్ పాత్.
0: విద్యను బోధించేటువంటి అధ్యాపకులక దీనికి పరిచయమే లేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ సీక్రెట్ పాత్.
0: బాల్యమునంటే తమ జీవిత శిలను ఉన్నతమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క పౌరునిగా రాణింపజేసేటువంటి యొక్క ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు మోల్డ్ ద స్టూడెంట్స్ యాజ్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మొదలు విద్యార్థికి నేర్పేటంలో ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి.
1: బిఫోర్ దే టీచ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ గాట్ టు బి ఐడియల్.
0: ఆ యొక్క అధ్యాపకుడు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు.
1: వెన్ టీచర్స్ ఫాలో ద కరెక్ట్ పాత్ ద స్టూడెంట్స్ నెసెసర్లీ ఫాలో దెమ్.
0: విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు.
1: టుడే దేర్ ఇస్ నో వన్ టు వాచ్ హౌ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్, హౌ టీచర్స్ ఆర్ టీచింగ్.
0: ప్రభుత్వము ఒక సంవత్సరములకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు.
1: ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ ఇస్ స్పెండింగ్ అట్ ద రేట్ ఆఫ్ 2,000 crores పర్ ఇయర్ ఆన్ ఎడ్యుకేషన్.
0: కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవరు గుర్తించేటువంటి వారు లేరు.
1: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ టు దిస్ మనీ, వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ కమింగ్ అప్, నో వన్.
0: ఎందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి?
1: వై క్రౌడ్స్ ఆఫ్ మనీ షుడ్ బి స్పెండ్?
0: దీని ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్?
0: ఏ విధమైన మార్పు జరుగుతుండాలి?
1: వాట్ చేంజ్ యు నోటీస్
0: అని విచారం చేసేటువంటి వారే లేరు.
1: నో వన్ ఈస్ దేర్ టు ఇన్వెస్టిగేట్.
0: కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు,
1: జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
0: కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది.
1: ఇట్ ఇస్ ఫర్ దిస్ రీజన్ భారత్ హస్ కమ్ టు దిస్ ప్లైట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు.
1: ఇన్ఫాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ దే స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్.
0: విద్యార్థులు కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే.
1: ఇట్స్ నెసెసరీ టు నో పొలిటికల్ సైన్స్.
0: కానీ విద్యా రంగమును రాజకీయంగా మార్చకూడదు.
1: బట్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి పొలిటికల్ సెంటర్స్.
0: ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టకడపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడా భస్మం గావించుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ హావ్ టేకెన్ టు పాలిటిక్స్ టుడే, దే రూయిన్ దేర్ లైవ్స్.
0: కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యా సంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు గ్రో అలాంగ్ దిస్ రాయల్ సీక్రెట్ పాత్.
0: విద్యా జీవితము మంచి రాయల్ రోడ్ మంచి రాజకీయమైనటువంటి ఒక మార్గము.
1: ద లైఫ్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈస్ లైక్ ఎ రాయల్ పాత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ఉత్సాహాన్ని కూడాను అందించడం లేదు.
1: టుడే యూ డోంట్ ఫైండ్ పేరెంట్స్ ఎంకరేజింగ్ దేర్ వర్డ్స్.
0: మా కొడుకు చదువుకుంటున్నాడు,
1: మై సన్ ఈస్ స్టడింగ్ వెల్,
0: గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు,
1: ఈ సెక్యూరింగ్ హై మార్క్స్
0: అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు.
1: The parent thinks that his son is securing very high marks.
0: తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు.
1: What the parents should expect is not merely greatness.
0: మంచితనమును ఆశించాలి.
1: They should expect them to be good.
0: నా కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి.
1: Every parent should think like this, that my son should be good.
0: కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది.
1: బట్ దేర్ ఇస్ నో గుడ్నెస్ టుడే, బట్ వీ వాంట్ దెమ్ టు బి
0: గ్రేట్. గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: వేర్ డస్ ద డిఫరెన్స్ లై బిట్వీన్ గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్?
0: ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఇస్ దట్ ఆఫ్ రావణాసుని.
0: దుర్యోధన యొక్క గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఆఫ్ దుర్యోధన.
0: శిశుపాలు యొక్క గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఆఫ్ శిశుపాల.
0: కారణమేమిటి? అన్ని తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు.
1: దే హావ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ వేరియస్ టెక్నిక్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దే డోంట్ ప్రాక్టీస్.
0: రావణాసులు 36 విద్యలు నేర్చారు.
1: రావణ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ 36 ఫార్మ్స్.
0: కానీ ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు.
1: బట్ ఆల్ ది ఎడ్యుకేషన్ అక్వైర్డ్ హి హస్ నాట్ ప్రాక్టీస్.
0: అది జీర్ణం కాలేదు.
1: దేర్ఫోర్ హి కుడ్ నాట్, ఇట్ వాస్ నాట్ అసిమిలేటెడ్. కనుక
0: అటువంటి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయాడు.
1: అండ్ దేర్ఫోర్ హి లెడ్ టు కాన్స్టిపేషన్ బికాస్ హి లాక్డ్ ప్రాక్టీస్. దేర్ఫోర్ హి
0: 64 విద్యలంతా కూడాను రాములు కూడాను నేర్చాడు.
1: ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెరీ వెల్ నోన్ టు.
0: ఆచరణలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు.
1: హీ అసిమిలేటెడ్ ఆల్ ద నాలెడ్జ్, డైజెస్టెడ్ ఫుల్లీ వెల్ ఆల్ ద నాలెడ్జ్ దట్ హీ అక్వైర్డ్ అండ్ ప్రాక్టీస్డ్.
0: కనుకనే మన యొక్క విద్యను ఆచరణలో పెట్టాలి.
1: Therefore, we should put into practice all our
0: education.
1: We should make proper use of
0: సమాజం యొక్క క్షేమాన్ని కోరాలి.
1: We should aspire for the welfare of the society.
0: అప్పుడే విద్యకు తగినటువంటి గౌరవము మర్యాద.
1: Then only our education will be respected.
0: సత్శీలవంతులు కావాలి.
1: We should be one of character.
0: ఆ విధమైనటువంటి ఒక శీలవంతులు అయినప్పుడే విద్యార్థులు యందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది.
1: Naturally, you find a glow, the brilliance on the face.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. విద్య అనగా భగవత్ యొక్క శక్తి. ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు.
1: ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ పవర్. వెన్ వన్స్ యు అక్వైర్ యుల్ బి పవర్ఫుల్.
0: విద్య అనగా కేవలము పదములకు అర్థములు బోధించడం మాత్రమే కాదు.
1: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్స్ టు డిఫరెంట్
0: మనస్సు యొక్క తలుపులు తెరిపించాలి.
1: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: అది నిజమైనటువంటి యొక్క విద్య.
1: దట్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మియర్లీ నోయింగ్ ద మీనింగ్స్ టు డిఫరెంట్ వర్డ్స్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి.
1: దేర్ఫోర్ ద లేటెంట్ డివినిటీ మస్ట్ బి బ్రాట్ ఫార్వర్డ్ అండ్ షేర్డ్ విత్ ది ఫెలో పీపుల్.
0: ఈనాటి విద్యల వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ us anyway.
0: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
1: వి గెట్ డిగ్రీ.
0: ఈ డిగ్రీస్ వెలే అంతం.
1: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్ డిగ్రీ?
0: ఏమిటి దీని వెల?
1: వాట్ ఇస్ ఇట్స్ ప్రైస్?
0: దీనిలో ఏమాత్రము విలువలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ నో ప్రైస్.
0: ఈ విలువలేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ యూ హ్యావ్ సచ్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ?
0: ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పుట్టకూటి కోసం నిమిత్తమో పాట పడుతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి గెట్ దీస్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ అండ్ స్ట్రగుల్ టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
0: పొట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ లివింగ్.
0: ఈ పొట్టను నింపుకోవడం పసిపచ్చి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
1: యు ఫైండ్ దట్ బి బ్రాట్ ఫార్వర్డ్ అండ్ షేర్డ్ విత్ ది ఫెలో పీపుల్.
0: ఈనాటి విద్యల వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ us anyway.
0: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
1: వి గెట్ డిగ్రీ.
0: ఈ డిగ్రీస్ వెలే.

0: చేయలేకపోయినాయి.
1: విచ్ కాలేజ్
0: ఏ యూనివర్సిటీ డిగ్రీస్ తీసుకున్నాయి?
1: వాట్ యూనివర్సిటీ డిగ్రీ దే రిసీవ్డ్.
0: పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము.
1: నాట్ మెలీ మియర్లీ ఫిల్లింగ్ ద
0: గుణమును పెంచుకోవాలి.
1: వి షుడ్ ఇంప్రూవ్ అవర్ క్వాలిటీ.
0: ఈనాటి విద్యార్థులందరి కూడాను
1: ద మోడర్న్ స్టూడెంట్
0: కలిమి బలిమి చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Therefore the modern students are working for these three aims: the kalimi wealth, balimi the strength, chalimi the friendship.
0: కానీ కలిమి బలిమి చలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: విత్ ఆల్ దీస్ త్రీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఆ గుణము ఒక్క దైవికమైన ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది.
1: యూ కెన్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అలోన్.
0: ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడాను సమాజంలో రాణిస్తాడు.
1: వెన్ యూ హ్యావ్ దీస్ వర్చ్యూస్ యూ విల్ సర్టన్లీ షైన్ వెల్ ఇన్ సొసైటీ.
0: సద్గుణ

0: కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య విద్యార్థి నేర్వవలయు.
1: ద వర్చ్యూస్, ద గుడ్ మైండ్, అడిహరెన్స్ టు ట్రూత్, డివోషన్, డిసిప్లిన్, డ్యూటీ ఆర్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ సపోజ్ టు బి ఇన్కల్కేటెడ్ బై బీంగ్ ఎడ్యుకేటెడ్.
0: నేటి విద్యలు తెలివితేటలనే పెంచే.
1: The modern education helps us to be more intelligent.
0: Konchamaina gunamu penchabodu.
1: The quality of life doesn't not improve anyway.
0: Koti vidyalundi gunamu lekunnacho.
1: With all the umpty number of knowledge, without quality,
0: phalamademi vani viluvademi.
1: What is the result? Where does the value lie?
0: Ivi kaadu mana viluvalu.
1: These are not the value.
0: Gunamee mana viluva.
1: Character is the chief value.
0: అట్టి గుణం అనేటువంటి విలువైనటువంటి దాన్ని ఈనాడు మనం కోల్పోయి ఎన్ని విద్యలు నేర్చి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the character, what is the fun of acquiring the
0: ABCD మొదలుకొని జెడ్ వరకు కూడాను అక్షరాలు వచ్చేటువంటి అంత డిగ్రీస్ తీసుకుంటున్నారు.
1: We have degrees that range from A to Z, all alphabets.
0: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result by acquiring?
0: ఏమీ ఫలితం లేదు.
1: Nothing whatsoever.
0: కేవలం సమాజమున ఒక భారము.
1: It is a burden to society.
0: తల్లిదండ్రులకు వ్యధ.
1: Also it's suffering to parents.
0: సుఖమా శూన్యమే.
1: There's no happiness either.
0: కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి?
1: What sort of education?
0: సమాజమునకు సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి.
1: We should acquire that form of education to make the society happy.
0: సర్వలోక సుద్ధిత్వంతు ఆ సర్వలోకములకు సుద్ధిమైన అయ్యేటువంటి విద్యను నేర్చాలి.
1: Our education should make everybody in society happy.
0: సొసైటీకి సహాయం లేనటువంటి ఒక విద్యను నేర్చి ప్రయోజనం లేదు.
1: After all, the education is useless if you cannot render service.
0: Yavvaru chuchina swarthamu swarthamu swarthamu.
1: We find selfishness everywhere in everybody.
0: Aa swarthamunna chota pararthama anetundi e maatramu praveshinchadu.
1: Where there is selfishness, there is no trace of spirituality.
0: Kanukane ee selfishness anetundi bodhenappude ee yokka pavitramaina prema praveshistundi.
1: Unless this selfishness is totally driven out, you cannot have sacred love.
0: Vidyarthiniyulara,
1: students, boys and girls,
0: కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
1: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ యు షుడ్ గ్రో ఇన్ విజ్డమ్.
0: వివేకము లేని విజ్ఞానము
1: అండ్ ది విజ్డమ్ వితౌట్ డిస్క్రిమినేషన్
0: లేనిటువంటి పాండిత్యము
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిమినేషన్
0: మాధుర్యము లేని సంగీతము
1: అండ్ ది మ్యూజిక్ వితౌట్ మెలడీ
0: వినయము లేని విద్య
1: ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
0: క్రమశిక్షణ లేనిటువంటి సమాజము
1: అండ్ సొసైటీ వితౌట్ డిసిప్లిన్
0: కృతజ్ఞత లేని స్నేహము
1: అండ్ ఫ్రెండ్షిప్ వితౌట్ గ్రాటిట్యూడ్
0: సత్యము లేని మాట
1: అండ్ వర్డ్ వితౌట్
0: ఇవన్నీ నిరుపయోగము లేదు.
1: దే ఆర్ ఆల్ యూస్లెస్.
0: ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు.
1: నో మ్యాన్ వుడ్ ఎవర్ రెస్పెక్ట్ విత్ సౌత్ దీస్.
0: ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ ట్రూత్ఫుల్ పాత్.
0: సమాజంలో చూస్తే గౌరవం లేదు.
1: దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
0: ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది.
1: దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఐదర్ ఇన్ సొసైటీ.
0: విచక్షణ లేని పాండిత్యము
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్
0: వివేకం లేని విజ్ఞానము
1: అండ్ విజ్డమ్ వితౌట్ ఇండిస్క్రిమినేషన్
0: వినయము లేని విద్య
1: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
0: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
1: In fact, his humility is of greatest value in an educated man.
0: ఈ వినయం అనగా ఏమిటి?
1: What do you mean by humility?
0: కేవలము తల వంచుకుని తిరుగుటమా వినయము కాదు కాదు.
1: Humility does not mean walking all along bending your head.
0: మానవత్వాన్ని గౌరవించాలి.
1: You should respect the humanness or human quality.
0: మనం పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి.
1: You are not animal to frighten others.
0: మనం భయపెట్టడానికి కూడా మనం మానవులమే కాని మనం కూడా పశువులు కాదు.
1: ఇఫ్ యూఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి యూఆర్ జస్ట్ ఎన్ అనిమల్.
0: భయపెట్టేది మృగము భయపడేది మృగము.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ అనిమల్ దట్ ఫ్రైటన్స్ ఇట్ ఇస్ అనిమల్.
0: మానవుడవు.
1: వీఆర్ హ్యూమన్.

0: నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
1: యూ షుడ్ బి ఫియర్లెస్.
0: ఈనాడు ఎక్కడ పోయినా భయము, భయము, భయం.
1: టుడే వి ఫైండ్ ఫియర్, ఫియర్ ఎవ్రీవేర్.
0: భయం అనేది ఎప్పుడు వస్తుంది?
1: When are you fear stricken?
0: మనలో దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది.
1: When there is manipulation, wicked feeling and maneuvering, then you are fearful.
0: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలములుగా మారిపోతున్నాయి.
1: ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హావ్ బికమ్ సెంటర్స్ ఆఫ్ ఎజిటేషన్.
0: ప్రాచీన కాలమునందు విద్యలు, దాని విలువలు మనం ఒక్కతూరి వెనుకకు తిరిగి చూడాలి.
1: లెట్స్ జస్ట్ లుక్ బ్యాక్ ది ఏన్షియంట్ కల్చరల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
0: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు.
1: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ ది ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్డ్ ఫ్రీ దెన్.
0: ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ.
1: ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ అండ్ ఫ్రీ దెన్.
0: ఈ వైద్య శాస్త్రమునందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవుల కంటా పంపించేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దోస్ టైమ్స్ ఫ్రమ్ ది మెడికల్ సెంటర్స్ ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు గో టు
0: వారు ఈ విద్యా విధానం నందు ఏ విధమైనటువంటి నేర్చుకున్నారనే దానికి అప్పుడప్పుడు పరీక్ష చేసేటువంటి వారు.
1: దే వర్ ఆల్సో ఎగ్జామిన్డ్ నౌ అండ్ దెన్ టు వాట్ ఎక్స్టెంట్ దే హావ్ లెర్న్డ్.
0: నాయన, నీవు నిన్న వెళ్లినటువంటి అడవి లోపల ఏ యొక్క వృక్షము పనికిరాని వృక్షము అనేటువంటి ప్రశ్నించేవారు.
1: దే యూస్ టు క్వశ్చన్ దిస్, ఓ బాయ్ యూ హావ్ గాన్ టు దట్ ఫారెస్ట్, టెల్ మీ ఏ యూస్లెస్ ట్రీ దట్ యూ హావ్ సీన్ దేర్.
0: కొంతమంది అది పనికిరాదు, ఇది పనికిరాదు అని కొన్ని పొరపాటు చెప్పేటువంటి వారు.
1: సమ్ ఆన్సర్ దిస్ ట్రీ ఇస్ యూస్లెస్ అండ్ దాట్ ట్రీ ఇస్ యూస్లెస్.
0: అలాంటి దానికి మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు.
1: ద టీచర్స్ నెవర్ అవార్డెడ్ మార్క్స్ టు సచ్ స్టూడెంట్స్.
0: కట్టగడపటికి అన్ని వృక్షములు మంచివే.
1: అల్టిమేట్లీ దే హ్యాడ్ టు సే ఆల్ ట్రీస్
0: ప్రతి వృక్షము కూడా ఆయుర్వేదమే.
1: ఎవ్రీ ట్రీ ఇస్
0: ప్రతి వృక్షము కూడా రోగములు నివారణ సాధించేటువంటిది.
1: ఎవ్రీ ట్రీ ఇస్ ఆఫ్ మెడిసినల్ వాల్యూ.
0: ఏదీ లేకపోయినప్పటికీ తన గాలైనా అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది.
1: అట్లీస్ట్ ఎవ్రీ ట్రీ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ రెస్పిరేటరీ ప్రాసెస్ బై షేరింగ్ ద ఆక్సిజన్.
0: కనుక ప్రతి వృక్షం కూడా ఒక ఔషధమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ ట్రీ ఇస్ మెడిసినల్.
0: ప్రతి మానవుడు కూడా ఒక జీవిత తత్వమే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రిఫ్లెక్ట్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈనాడు అన్నింటికి ఫీజు ఎక్కువైపోయింది.
1: టుడే యూ ఫైండ్ ఫీ బీయింగ్ వెరీ హై.
0: కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను.
1: దేర్ఫోర్ ఇట్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫీల్స్ ఇట్ ఏ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్.
0: ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ విదౌట్ ఎనీ ఫీజ్.
0: అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు.
1: దెన్ దేర్ విల్ బి నో స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్.
0: ఈ సీట్ల యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు.
1: దెన్ దేర్ వుడ్ బి నో అలాట్మెంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఆఫర్డ్ ఫ్రీ.
0: మా యొక్క సంస్థ యందు ఈ ఫేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లడం లేదు.
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ, నో ఎడ్యుకేషన్, నో డిసార్డర్, నో ఇన్డిసిప్లిన్.
0: మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు.
1: అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: మేము ఆనందంగానే ఉంటున్నాం.
1: వి ఆర్ వెరీ హ్యాపీ.
0: టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు.
1: టీచర్స్ ఆర్ హ్యాపీ.
0: కారణం ఫ్రీ ఎడ్యుకేషన్.
1: ద రీజన్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతూ ఉంటుంది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్.
0: సరే, ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతనివ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి.
1: ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ ఫ్రమ్ విద్ ఇన్ హ్యావింగ్ రిసీవ్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ దట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే ఆ విధమైనటువంటి గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ గివ్ దెం ఎవ్రీ స్కోప్ టు గ్రో ఇన్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టు దేర్ అల్మా మేటర్.
0: మా పిల్లలకు ఒక పరీక్షా ఫీజు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ఏ ఫీజు కూడా లేదు.
1: నో ఫీజ్ వాట్స్ ఎవర్.
0: ఫ్రీ ఫీజ్.
1: ఫ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఈ విధమైనటువంటి దీంతోపల విద్యను మనం అభ్యసించినప్పుడే వారి హృదయం కూడా పవిత్రంగా మారిపోతుంది.
1: వెన్ యూ స్టడీ లైక్ దాట్ యువర్ హార్ట్ బికమ్స్ సేక్రెడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ బ్రింగ్ బ్యాక్, రీవైటలైజ్, రిజువనేట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ది ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ దిస్.
0: మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దల ఎందుకు కాని, ప్రభుత్వమునందు కాని, పిల్లలు ఎందుకు కాని ఏమాత్రము కనిపించడం లేదు.
1: సచ్ సీక్రెట్ థాట్స్ ఆర్ నాట్ దేర్ అమంగ్ స్టూడెంట్స్, అమంగ్ టీచర్స్, నార్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్.
0: కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి.
1: ఫస్ట్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్.
0: అప్పుడే ప్రజల యందు కూడాను ఈ భావములు ఆవిర్భవిస్తాయి.
1: Then you will find such a change among people.
0: అందరి యందు కూడాను ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి.
1: We should develop the feeling of unity.
0: ఈమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should develop more and more the sacred thought.
0: హృదయాన్ని పరిశీలన గావించుకోవాలి.
1: We should investigate, look within.
0: సత్శీలవంతులుగా తయారు కావాలి.
1: We should become men of character.
0: ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది.
1: In fact, if you are a man of character, you will be a light of bliss and ideal.
0: ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటిది మిత భాష.
1: What we should teach to students today is to talk in a limited way.
0: Talk less, more study.
1: Talk less, study more.
0: కనుకనే ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి.
1: We should develop this sort of a trend among students.
0: మా పిల్లలు యందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయనేటువంటిది ఒక్కొక్కరు నేను చెప్పను కానీ నాకే చాలా ఆనందిస్తుంది.
1: Though Bhagwan does not say openly and publicly, Bhagwan is extremely happy with the sacred thoughts among
0: all ఉత్తమ భావాలు ఉన్నాయి.
1: There would have
0: ఇంకా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా బోధిస్తున్నారు.
1: In fact, some students teach their parents.
0: తండ్రి మీరు ఇట్లా ఉండకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని బోధిస్తుంటారు. వినయ విధేయతో బోధిస్తుంటారు.
1: A student teaches his own father with all humility and obedience. Father, you shouldn't be like that.
0: అలాంటివి నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందమేస్తుంది. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము.
1: When such matters are reported to Bhagavan, Bhagavan is extremely happy that such students are here.
0: ఏదిని నేను కోరటం లేదు.
1: In fact, Bhagavan does not expect anything from his students.
0: పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి.
1: Boys should get a good name.
0: మంచి ప్రవర్తనలో ఉంటుండాలి. ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో శాంతిని పొందుతారు. ఈ చదువులు చదివే కొలది కూడా మానవుని యందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: యాజ్ యూ స్టడీ మోర్ అండ్ మోర్ దేర్ విల్ బి మోర్ అండ్ మోర్.
0: తెలివితేటలు ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి.
1: ఎ పర్సన్ ఇఫ్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ హీస్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: Full of doubts. కాలి నుంచి తల వరకు డౌట్స్ ఏ వాళ్ళకు.
1: From top to toe, he is full of doubts.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు.
1: Well, intelligent man has no self confidence.
0: మా పిల్లలు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటారు.
1: Our boys are very happy throughout.
0: ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరైనటువంటి అందము.
1: This blissful state is beauty to their life.
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
1: This beauty is the one most important, and that is the nectar of human life.
0: దేహం యొక్క అందం కాదు ముఖ్యము.
1: Not the beauty of the body.
0: ఆనందం యొక్క స్వరూపమే అందము.
1: That is really the
0: అది ఏ జీవిత మకరందము.
1: That is the nectar.
0: కనుకనే ఈనాడు సత్య ధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి.
1: టుడే యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
0: మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు.
1: ఆ వైస్ ప్రెసిడెంట్ స్పోక్ ఎట్ లెంగ్త్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
0: ఈనాడు అట్టి సత్య ధర్మములంతా కూడాను కనిపించడమే లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ సచ్ అండ్ ధర్మ.
0: ఈ సత్య ధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సచ్ అండ్ ధర్మ లెఫ్ట్
0: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
1: They left the society, they left the people by and large.
0: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుండాలి.
1: ధర్మ లెఫ్ట్ ది పీపుల్.
0: ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హ్యావ్ నాట్ గివెన్ అప్ ధర్మ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు.
1: బికాస్ ధర్మ ఇస్ నాట్ ప్రిపేర్డ్ టు స్టే ఇన్ హ్యూమన్ హార్ట్స్ ఎనీ లాంగర్.
0: ప్రవృత్తి ప్రకృతి ప్రజల వీడి పోవుచుండే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ధర్మ ఇస్ లీవింగ్ పీపుల్ డే బై డే.
0: సత్య ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
1: The adherence to truth and following the path of dharma have been totally misunderstood.
0: ఆర్య వేద విద్యలు అనగే దుర్విద్యలు పెరుగుచుండే.
1: And in fact, the ancient Vedic knowledge is totally gone and lost.
0: కనుకనే మనం ఈనాడు ఆర్య వేద విద్యలను మనం అభ్యసించాలి.
1: Therefore, we have to revive the ancient sacred texts.
0: ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should develop that sacred thoughts more.
0: కనుక పిల్లలు యందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు.
1: So students should not consider earning money.
0: గుణ సంపాదన కావాలి.
1: You should
0: గుణము లేని చదువు చదివిన బ్రతుకే కాదు.
1: And education without character is no life at all.
0: అది నిజమైనటువంటి మానవ బ్రతుకు కాదు.
1: ఇస్ నాట్ ఎ హ్యూమన్ లైఫ్.
0: పశు బ్రతుకు.
1: ఇట్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఎన్ అనిమల్.
0: మానవుడిగా జీవించవాలంటే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: అనగా హృదయము, మాట, చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి టోటల్ హార్మనీ అండ్ యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: ఇది నిజమైన మానవునికి ప్రధానమైన గుణం.
1: దిస్ ఇస్ ది మెయిన్ చీఫ్ హ్యూమన్ క్వాలిటీ.
0: ఆ గుణం ఉండినప్పుడే వీడు మానవుడు అనిపించుకోవడానికి వీలవుతుంది.
1: వెన్ హీ హాస్ గాట్ దిస్ హ్యూమన్ క్వాలిటీ, హీ ఇస్ ఎంటైటిల్డ్ టు బి కాల్డ్ ఎ హ్యూమన్.
0: అట్టి ప్రవేశించడానికి అవకాశమే లేదు.
1: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సచ్ థింగ్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ ది బ్రెయిన్, ఇఫ్ ది హెడ్ ఇస్ ఎంప్టీ, యూ కెన్ స్టఫ్ ఇట్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున.
1: ఇది కన్ఫ్యూజ్డ్ హెడ్ కెన్ నెవర్ బి ఎంప్టీ.
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదము నింపనగున.
1: అన్లెస్ ది హెడ్ ఈస్ ఎంప్టీడ్ యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: విద్యా సంస్థల నుండి ఎక్కడ చూసినా కూడాను,
1: ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్,
0: బుద్ధుల తలలుండే,
1: యూ ఫైండ్ ది బ్యాడ్
0: విను చెవులుండే,
1: అండ్ ది
0: ఎంటి చూచు కనులుండే, పంచి చూచు కనులుండే,
1: అండ్ దర్ ఐస్ దట్ వుడ్ వాచ్ ద సినారియో,
0: పంచల విను మనసుండే,
1: అండ్ ద మైండ్ దట్ బిట్
0: పంచిత గుణ చిత్తముండే,
1: అండ్ ద హార్ట్ దట్
0: వంచించే పలుకుండే,
1: అండ్ ద వర్డ్స్ దట్
0: ఈ వ్యక్తులు చూడగానే న్యాయం ఇక బ్రతుకుదన్న.
1: విత్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఇస్ జస్టిస్ కెనాట్ సర్వైవ్.
0: ఇంకా న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది?
1: హౌ డు యూ ఫైండ్ జస్టిస్?
0: ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ధర్మ టు సస్టైన్?
0: కారణం ఏమిటి? వంచే పలుకులు ఉన్నాయి.
1: బికాస్ వీ మేక్ యూజ్ ఆఫ్ డిసీవింగ్, బిట్రేయింగ్ వర్డ్స్.
0: పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యూజ్ చీటింగ్, డిసీవింగ్ వర్డ్స్.
0: ఇది కేవలం తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి బిట్రేయింగ్ ద ఫెలో మ్యాన్.
0: అందరూ మానవులుగానే రూపొందుతారు.
1: ఆల్ అపియర్ టు బి హ్యూమన్స్.
0: దున్నపోతు తల మీద రెండు కొమ్ములు ఉన్నవి.
1: He buffalo will have two horns.
0: ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా?
1: డూ యూ థింక్ ది హార్న్స్ ఆఫ్ ఎ హీ బఫెలో వుడ్ వాల్యూ
0: అది కొమ్ములే ఇది కొమ్ములే
1: ఆఫ్ ఎన్ ఎలిఫెంట్?
0: ఏనుగు దంతాలకు ఇచ్చినటువంటి విలువ దున్నపోతు కొమ్ములకు ఇవ్వరు.
1: ద వాల్యూ ద టస్క్స్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ఇస్ మచ్ మోర్ దాన్ హార్న్స్ ఆఫ్ ఎ హీ బఫెలో.
0: పక్షులన్నీ చిలుకల వల్ల పలుకునా?
1: డూ యూ ఎక్స్పెక్ట్ ఆల్ గ్రీన్ బర్డ్స్ కెన్ స్పీక్ లైక్ దట్ ఆఫ్ ఎ ప్యారెట్?
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగునా?
1: డూ యూ ఎక్స్పెక్ట్ ఆల్ ఇన్సెక్ట్స్ దట్ ఫాల్ ఆన్ ద ఫ్లవర్ కెన్ ఎవర్ బి ఎ బటర్ఫ్లై?
0: ఏనుగంత బల్చి ఉన్న పంది ఏనుగు ఉంటాయా?
1: A pig may be so mightier like that of an elephant, but it can never be an
0: elephant. మానవునికి హృదయమే ముఖ్యము.
1: దేర్ఫోర్ ద హ్యూమన్ హార్ట్ విచ్
0: హృదయాన్ని పవిత్రముగా ఉంచుకోవాలి.
1: మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్.
0: దివ్యమైన పలుకును అభివృద్ధి కప్పించుకోవాలి.
1: స్పీక్ డివైన్ వర్డ్స్.
0: చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి.
1: అండ్ దే అండర్ టేక్ యాక్టివిటీ దట్ యు మేక్ యువర్ హ్యాండ్.
0: అందం ఏమిటి?
1: వాట్ ద బ్యూటీ టు యువర్ హ్యాండ్?
0: దానమే అందము.
1: చారిటీ ఇస్ ద బ్యూటీ.
0: నోటికి అందమేమిటి? కంఠమునికి అందమేమిటి?
1: వాట్ ద బ్యూటీ టు యువర్ టంగ్?
0: దానికి మాటనే అందము.
1: ఇట్ ఇస్ అ గుడ్ వర్డ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ వెరీ గుడ్ హార్ట్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్.
0: సమాజాన్ని ఉద్ధరించండి.
1: అండ్ వర్క్ ఫర్ ది మ్యాన్.
0: తోటి మానవులకు సహాయం చేయండి.
1: హెల్ప్ యువర్ ఫెలో మ్యాన్.
0: ఇది నిజమైనటువంటిది.
1: This is the truth.
0: ee naati mee text books lanta kodunna pradhanam kaadu.
1: It's not the text that are important.
0: Nature is the best teacher annaru.
1: Nature is the best teacher.
0: Kalukune mana book emiti text book?
1: What is our text book?
0: Nature emana text book.
1: Nature is our text book.
0: Inta pedda grantham untundadi manaku.
1: We have got such a big book.
0: నీకు గురువు కావాలా?
1: డూ యూ వాంట్ ఏ గురు?
0: గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు.
1: డోంట్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ గురు.
0: హృదయమే నీకు గురువు.
1: యువర్ హార్ట్ ఈజ్ యువర్ టీచర్.
0: నీకు ఒక స్నేహితుడు కావాలా?
1: డూ యూ నీడ్ ఎ ఫ్రెండ్.
0: మంచి స్నేహితుడు ఉన్నాడు.
1: యు హావ్ గాట్ ఎ వెరీ గుడ్
0: ఫ్రెండ్. అతనే దైవమే నీ స్నేహితుడు.
1: గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్.
0: అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారికి జీవితంలో ఎప్పుడూ సుఖమే.
1: ఇఫ్ యు హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్, ఎ ట్రూ రియల్ ఫ్రెండ్.
0: లోక స్నేహితులందరూ కూడాను డబ్బులు ఉంటుండాది, మంచి పొజిషన్ ఉంటుండాది, దాని వల్ల అందరూ చేరుతుంటారు. హలో హలో.
1: Today in the world you find friends saying hello to you if the pocket is full of money and your father in position.
0: Athane kaadu nijamaina snehithudu.
1: He is not a true friend.
0: Daivame nee snehithudu.
1: God is your real friend.
0: Alanti daivanni snehanga teeskovali.
1: Develop friendship to go with God.
0: Prapanchamlo prati vishayanni kudunu parisheelan cheyali.
1: Examine everything in this world.
0: Aa andulo parisheelan chesin dantu manchi bhavalni andukovali.
1: Observe everything and receive good knowledge out of it.
0: ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ గుడ్నెస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్.
0: అంతేకాని గొప్ప విద్యావంతుడు విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు.
1: భగవాన్ డస్ నాట్ ట్రీట్ పీపుల్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
0: ఊరికి డిగ్రీలు ఉంటుంటాయి పెద్దగా.
1: యూ హావ్ సో మెనీ బిగ్ డిగ్రీ.
0: ఏం చేసినావు ప్రపంచానికి?
1: వాట్ ఈస్ ఇట్ యువర్?
0: ఈనాటి మానవుడంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆనందం కలుగుతుంది అంటున్నాడు.
1: Today every man will think like this, I acquired this degree, what is it I am going to reward?
0: నీవు సొసైటీ యొక్క ఇన్కమ్ నీవు ప్రచారం చేయొద్దు.
1: Never think of income out of the society.
0: నా చదువు వల్ల ఈ సొసైటీకి ఏం ఉపకారం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
1: Put a question yourself like this, what sort of benefit is going to be given to society out of this education?
0: నా యొక్క గృహములకు నా యొక్క సహాయం ఏమి చేయాలి?
1: In what way am I going to help my family?
0: తోటి మానవులకు నేను ఏ విధంగా తోడ్పడాలి?
1: How am I to render service to fellow men?
0: అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి.
1: We have to find out that kind of education.
0: ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది. దీనికోసం మీరు ప్రయత్నం చేయకండి.
1: Never be bothered of this feeling what kind of a job you get.
0: ఉద్యోగాల కోసం కాదు చదువు.
1: Your education is not for employment.
0: విద్య విజ్ఞానం కోసమని.
1: Education is for విజ్ఞానం.
0: కృషి కూటి కోసమని.
1: And you make all kind of effort.
0: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతకుండా కూటి కోసమని మార్చుకుంటున్నారు.
1: Unfortunately, we are making use of education to carry on our living.
0: కాదు కాదు.
1: Is not so.
0: కూటి కోసం కాదు విద్య.
1: Is not for food.
0: విద్య విజ్ఞానము కోసమని.
1: And this education is meant for wisdom.
0: ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: We should make every effort to acquire that.
0: ప్రజలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి.
1: We should move one among the people with all feeling
0: manam dveshincharadu.
1: We should not hate anybody.
0: Evariki manam apakaram cheyaradu.
1: We should not harm anyone.
0: Sadhyamainanta varaku konni upakaram cheyadaniki prayatninchu.
1: To the extent possible try to help.
0: Idi mana pavitra Bharat desham nandu undetundi oka bharatiya oka samskruti kudanu.
1: This is the culture of Bharat.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ రెండింటిని మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం.
1: If you work for these two things, your life would be redeemed.
0: చేతనైతే ఉపకారం చేయి.
1: If it's possible, help.
0: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
1: Or else shut your mouth and sit down.
0: అపకారం మాత్రం చేయవద్దు.
1: But never harm anybody.
0: అదే పెద్ద ఉపకారం.
1: That's the greatest help you can do.
0: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును.
1: You know what's happening all the world over.
0: ఎన్నెన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి.
1: You find very high jobs.
0: ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు.
1: These professionals earn thousands and thousands of money.
0: ఈ జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటారు.
1: ఎవ్రీ ఆఫీసర్ షుడ్ క్వశ్చన్ లైక్ దిస్, ఆమ్ ఐ వర్కింగ్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ ఐ రిసీవ్.
0: సరే, నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు.
1: I receive 20,000 rupees.
0: 20 rupayalu pani kuda cheyatam ledhu.
1: I am not working even.
0: Idi desha drohame kaani desha upakaram kaadu.
1: Your work is not proportionate to 20 rupees. You are cheating the country.
0: Jeevitam pani cheseetundi vaadu nijamaina vidyavantudu.
1: In fact, educated man is a truly educated if he works proportionate to
0: his income. Jeevitam matram dandiki teeskovatamu pani matram swalpanga chesukovatam idi desha drohame.
1: If you receive high salary and work little, you are cheating this country.
0: Ee satyanni prati vidyarthi kudunu vicharana chesi panilo praveshinchali.
1: This truth must be known to every student and work accordingly.
0: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయి ప్రయోజనం ఏంటి?
1: If you don't think like this, what is the fun of doing a job?
0: ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుటేషన్.
1: It is not education, it is agitation.
0: కనుక ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు.
1: You should never step in the direction.
0: కష్టపడి పని చేయాలి.
1: Work hard.
0: ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి.
1: వర్క్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ.
0: అప్పుడే మన హృదయం కూడా సంతృప్తి పొందుతుంది.
1: అండ్ దెన్ యూ విల్ హావ్ యువర్ కాన్షియన్స్.
0: అది కాన్షియన్స్ పవిత్రత.
1: ఇట్ ఈస్ సాటిస్ఫాక్షన్ టు వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి.
1: స్టూడెంట్స్ షుడ్ గ్రో ఇన్ దిస్ డైరెక్షన్.
0: నిజంగా మా యొక్క సంస్థలందు,
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్,
0: మా విద్యా విధానం నందు,
1: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
0: పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు.
1: స్టూడెంట్స్ బిహేవ్ ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫాక్టరీ మేనర్.
0: ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ,
1: దే మే బి ఎనీ టైప్ ఆఫ్ స్టూడెంట్ హియర్,
0: ఒక్క నెల లోపలనే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు.
1: ఇన్ ఎ మంత్స్ టైమ్ ఏ స్టూడెంట్ బికమ్స్ ఎన్ ఐడియల్ స్టూడెంట్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్.
0: ఎక్కువ కాలం కూడా అవసరం లేదు.
1: దే డోంట్ నీడ్ లాంగ్ టైమ్.
0: పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి.
1: దే డెవలప్ పైస్ క్వాలిటీస్ హ్యాస్ టు బి రెడీ టు టీచ్ అదర్స్.
0: సద్గుణంబులు,
1: గుడ్ క్వాలిటీస్,
0: ఇది ఏ ముఖ్యమైనటువంటిది.
1: దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివే ప్రయోజనం ఏంటి?
1: వితౌట్ వర్చ్యూస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ స్టడీయింగ్.
0: కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి.
1: దెర్ఫోర్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ డెవలప్ దిస్ క్యారెక్టర్. దే మే గో అవుట్ అండ్ వర్క్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్. They should see that they get a good name to themselves and to the institution.
0: తాము వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి.
1: The girls After they get married and when they go to spend time with their in-laws, they should bring a good name so that they would also think of the institution where from they are graduating.
0: అలా సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో చదివినటువంటి బిడ్డ మా యొక్క కోడలు చాలా బాగా జరుగుతుంది అనేటువంటి మాట అత్తగారి నుంచి రావాలి.
1: The daughter-in-law, the mother-in-law should say that my daughter-in-law is a product of Sri Satya Sai.
0: నిన్ను కన్న తల్లి mother-in-law.
1: Mother-in-law is mother-in-law.
0: నీ కన్న తల్లి మదర్ ఇన్ లవ్.
1: యువర్ ఓన్ మదర్ ఫిజికల్ మదర్ ఇస్ మదర్ ఇన్ లవ్.
0: పుచ్చుకున్నటువంటి మదర్ ఇన్ లా.
1: అండ్ అదర్ వన్ ఇస్ మదర్ ఇన్ లా.
0: అండ్ లా లో లవ్.
1: దేర్స్ లవ్ ఇన్
0: లా. ఈ లవ్ లో లా.
1: అండ్ దేర్స్ లా ఇన్ దిస్ లవ్.
0: కాబట్టి రెండింటి కూడా లవ్ ఏ ప్రధానం.
1: సో ఫర్ బోత్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుకనే మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్
0: ఆ కీర్తి. మాకు తగినటువంటి ఆనందం.
1: దట్ గుడ్ నేమ్ మేక్స్ us
0: హ్యాపీ. మేము ఏ దీనిని ఆశించడం లేదు.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి.
1: యూ మే గో
0: డ్యూటీ సిన్సియర్లీ.
1: యూ మే గో ఎనీవేర్ డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అది ఏ మంచి ఆనందం.
1: దట్ గివ్స్ us హ్యాపీ.
0: మీ అధికారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ యువర్ బాస్.
0: ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము.
1: This is the message of Bhagwan that makes him happy.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthiniyulara,
1: boys and girls,
0: aneka mandi aneka vidhamuga ranks chestunnaru. Ranks,
1: ranks. You know the students securing high ranks.
0: Ee samvatsaramu మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి జస్ట్ కు వెళ్లారు.
1: హైయర్ సెకండరీ స్కూల్ 150 స్టూడెంట్స్ అపియర్ ఫార్ ది సెంట్రల్ ఎగ్జామినేషన్.
0: ఫస్ట్ ర్యాంక్ లోనే వచ్చారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్.
0: ఒక్కొక్క స్టేట్ లోపల ఒకడో ఇద్దరో ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళంతా పెద్ద పేపర్లో వేసుకున్నారు.
1: If one student stands first in a state, you will find big publicity in newspapers.
0: నేను మా పిల్లల్ని అడిగాను, మీరందరూ కూడాను 150 మంది కూడాను ఫస్ట్ ర్యాంక్ లో వచ్చారు, మీ ఫోటోలంతా ఎందుకు పేపర్లో వేసుకోకూడదు అన్నాను.
1: భగవాన్ ఆస్క్డ్ దెమ్, సిన్స్ ఆల్ ది 150 స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్, వై డోంట్ యూ హ్యావ్ యువర్ ఫోటోగ్రాఫ్స్ పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్?
0: మా స్వామి తృప్తి కోసం మేము చదివాం కానీ పేపర్లో వేయించుకోవడం కోసం చదవలేదు అన్నారు.
1: బాయ్స్ రిప్లైడ్. Students replied, we have studied to please our Swami, not for publicity.
0: ఆ మాట విని నాకు ఎంతో ఆనందం వేసింది.
1: That made Swami very happy.
0: ఇలాంటి చిన్న పిల్లలు ఎందు ఇలాంటి పవిత్రమైన భావాలు, గొప్ప విలువైనటువంటి గుణములు ఉంటున్నాయనేటువంటిది వారు తరిగినటువంటి రీతిగా వెలుపులకు తెచ్చుకోవటం లేదు.
1: In fact, such valuable virtues are present among children.
0: పిల్లలు ఎందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి.
1: Among children there are lofty ideals.
0: జగత్తంతకును సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి.
1: They got all the capacity to develop the whole world.
0: కానీ వారు దానిని ఆవిర్భవింప చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: But they don't make an effort to bring out that latent capacity and capability.
0: ప్రపంచమునకంటే మీరు వేరు కాదు.
1: You are not separate from the world.
0: ప్రపంచమంతా మీ యందే ఉంటున్నది.
1: You are the world within you.
0: కనుక విద్యార్థులు ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా విచారించనక్కర్లేదు.
1: So student does not need to be sad.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన సాధించడానికి పూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు.
1: If you make sincere effort, you can accomplish, you can achieve anything.
0: కనుక విద్యార్థులు ఎందు లేనటువంటి బలము ఎవరి ఎందు లేదు.
1: In fact, the strength present in student is not noticed anywhere.
0: కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
1: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి.
1: యు మే గో ఎనీవేర్, గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి.
1: రైట్ ఫ్రమ్ హోమ్ టు ది కంట్రీ వై అండ్ లార్జ్.
0: ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ విత్ యూ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
1: ఇఫ్ యూ గెట్ దట్ రెప్యుటేషన్, yes, the whole humanity will be redeemed.
0: ఈ కీర్తి కంటే మించింది మరొకటి లేదు.
1: There is nothing greater than the good name.
0: శంకర్ వారు కూడా చెప్పారు.
1: శంకర్ ఆల్సో సెడ్.

0: గర్వం యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ద మోడర్న్ యూత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
0: కట్టగలిపిటికి మార్గం నిశ్చేదింటి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్ అల్టిమేట్లీ?
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
0: ఈ రెండింటినీ మనం సత్యంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ ట్రూ.
0: మిగతా అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జయాపజయములకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకూడదు.
1: నెవర్ బి బదర్డ్ ఆఫ్ ది విన్.
0: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనం దాన్ని కట్టుకోకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
0: ఇవన్నీ ప్రతి ఒక్క సంబంధమైనటువంటి లక్షణములే.
1: దే ఆర్ జస్ట్ నేచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ లైఫ్.
0: లా ఆఫ్ నేచర్.
1: దట్స్ ద లా ఆఫ్ నేచర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: డోంట్ బి బదర్డ్ ఆఫ్ దిస్ థింగ్
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభో లాభ జయా జయా.
1: You should maintain that kind of equanimity in times of profit and loss, victory and defeat.
0: Kalaga deeniki dukkhamu kaani aanandam kaani em matram padakunda dhairyamga manamu mundanche vestu povali.
1: Neither should you feel sad nor elated. You should face life with all the courage and valor.
0: Kalaga kontha kaalam lopalle maa vidyarthulandaru kodanu యావత్ ప్రపంచమునకుంత కూడా ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందుకు చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ అవర్ స్టూడెంట్స్ టు గో ఆల్ ఓవర్ ద వరల్డ్, వర్క్ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీబడీ అండ్ బ్లెస్సింగ్ ఎవ్రీవన్ ఆఫ్ యు.
0: విద్యార్థులకు మరొక చిన్న విషయం.
1: అనదర్ అడ్వైస్ టు స్టూడెంట్స్.
0: మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ ర్యాంక్.
0: మార్కులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ మార్క్స్.
0: రిమార్కులు మాత్రం తేకండి.
1: బట్ డోంట్ గెట్ ఎనీ రిమార్క్.
0: ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ ర్యాంక్స్.
0: ర్యాంకులు మాత్రం తేకకూడదు.
1: But don't be blank any time.
0: ఇది నేను ఆశించేటువంటి.
1: This one Bhagwan expects from you.
0: కానీ అది తేరు నాకు తెలుసును.
1: You don't bring such a thing, Swami.
0: కానీ ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చును కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: You are listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 22nd November 1997 in Prashanti Nilayam. Baba observed that beauty does not refer to mere physical beauty, but to spiritual beauty within. Such beauty is possible when we develop noble qualities and practice them in our daily lives. By doing so, we would begin radiating the inner glow of purity and goodness. Thank you. Sai Ram.

0: ఆకాశమునకన్నా అతి సూక్ష్మమైయుండు సర్వజీవులయందు బర్మియుండు ఆకాశమున కంటే అతి సూక్ష్మమయ్యుండు సర్వజీవులయందు బర్మియుండు బ్రహ్మముందు కానిది ఇలను ఎదియులేదు బ్రహ్మము కానిది ఇలను ఎదియులేదు సర్వజీవులయందు సంచరించు బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండే బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండే మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే ఇంతకన్నను వేదాంతమేమి చెప్పుదు సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా
1: It is shining more resplendently than the sun itself. It excels in whiteness, the whiteness of ice. It is subtler than the subtlest space, akasha. It is found in every human being. You are Brahma. And Brahma is you. There is nothing in the world which is not Brahman. There is no difference between you and Brahma at all. What other philosophy can I tell you, oh, dear audience who have assembled here?
0: వెలుగు నేను వెలుగు నాలోనది వెలుగు నేనే నేను వెలుగును వెలుగులో నేనయుండు వెలుగు నాలోనది వెలుగు నేనే నేనే వెలుగును వెలుగును నేనయుదు అట్టి జ్ఞానము మనసున హత్తుకున్నా అతడే బ్రహ్మము బ్రహ్మమే అతడయవును అతడే బ్రహ్మము బ్రహ్మమే అతడయవును బ్రహ్మమే అతడయవును
1: ఇన్ మీ ఇస్ లైఫ్ And I am life. I am essentially life and I am in life. This knowledge, this awareness, if it is established firmly in one's heart, he is himself Brahma and Brahma is he.
0: Divyatma Swarupulara.
1: Embodiments of divine Atma.
0: భగవంతుని యొక్క మానవ రూపము యొక్క ఉపాధి లేక ప్రతిపాదికము మానవ మాతృడైనటువంటి వాడే గుర్తించడానికి వీరవులు కాని అన్యులు దీనిని తెలుసుకొనలేరు
1: ఓన్లీ ఏ హ్యూమన్ బీయింగ్ కెన్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ అదర్స్ కెనాట్
0: కనుక మానవ రూపమునే మనము గౌరవించవలెను
1: పూజించవలెను therefore we should respect every human being and honor it
0: దైవం మానుష రూపేణ భగవంతుడు మనుష్యాకారమును ధరించి జగత్తును వరించి ప్రజలను ప్రేమించి దివ్యత్వముతో అనుగ్రహించే నిమిత్తమై అవతరించును
1: Don't descend on us in order to have an opportunity to make himself available to all people, to love them, to bless them and to grace them.
0: ఈ ప్రకృతి అంతా కూడాను కేవలము మండునటువంటి గుండు.
1: The entire nature consists of a mass of earth.
0: ఈ యొక్క మంట గుండులోని లోభాగము వెలుపల భాగము సర్వత్రా కూడా నిండి ఉంటుంది.
1: ఇన్ దిస్ పర్టికులర్ మాస్ దేర్ ఇస్ ఎ ఫ్లేమ్ విచ్ ఇస్ ఇన్సైడ్ అండ్ విచ్ ఇస్ అవుట్ సైడ్ ఆల్సో.
0: అదే విధముగానే అంతర్బహిష్ట సర్వవ్యాప్త నారాయణ స్థిత భగవతత్వం అనేటువంటిది, ఆత్మతత్వం అనేటువంటిది, బ్రహ్మతత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ఇన్ ద సేమ్ వే ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఫౌండ్ ఆల్ ఓవర్.
0: ఈశావాక్యం ఇదం సర్వం యత్ కించిత్ జగత్ అనగా భగవంతుడు ఈ జగత్తునందు సమస్త పదార్థములు ఎందుకుండను ఉండేటువంటి యొక్క దివ్య శక్తియే.
1: గాడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ క్రియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ ఎనర్జీ అండ్ పవర్.
0: అట్టి సర్వత్యా ఉండేటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించగలడు, కానీ అన్యులు దీనిని గుర్తించలేదు.
1: దట్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ కెన్ బి రికగ్నైజ్ ఓన్లీ బై మ్యాన్ అండ్ బై నన్ ఎల్స్.
0: దానిని గుర్తింప యత్నించినటువంటి యొక్క మానవుడు కేవలము తాను ఒక వికార కృత్యమును నిర్మించుకుని దానిని గమనించి ఇది ఏ సత్యమని భావించవచ్చు.
1: మ్యాన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ అండ్ రికగ్నైజ్ దిస్ ఇన్ ది ప్రాసెస్ మే కమ్ అక్రాస్ సిచ్యువేషన్స్ వేర్ ఇన్ హి విల్ బి డెల్యూడెడ్.
0: ఈనాడు జగత్తులో ప్రపంచమును గురించి, సమాజమును గురించి, సంఘమును గురించి, అనేక వస్తువులను గురించి ఒక అద్భుతమైనటువంటి యొక్క వైజ్ఞానికంగా ఉపన్యసించవచ్చును.
1: టుడే ఇట్ ఈస్ పాసిబుల్ టు సైంటిఫికలీ ఎక్స్పౌండ్ అబౌట్ ది నేచర్, అబౌట్ ద వరల్డ్, అబౌట్ ది సొసైటీ అండ్ అబౌట్ ఎవ్రీథింగ్. దాని యొక్క
0: తార్కిక గణన కూడా సాధించవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ పర్ఫెక్షన్ ఇన్ దాట్ పర్టికులర్ వన్.
0: మనుష్యాకారమును ధరించినటువంటి యొక్క దైవత్వమును కూడా అనేక విధములుగా విమర్శించవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు కామెంట్ అండ్ క్రిటిసైజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కానీ ఇవి అన్ని కూడా కేవలము కల్పనలు మాత్రమే, కాని ఇందులో ఎలాత్రం ఏమాత్రం కూడా ఏమిటి ఉండదు.
1: బట్ ఆల్ దిస్ థాట్ ఈజ్ ఓన్లీ ఇమాజినేషన్, దర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్.
0: వాచారుడైన పండితుడు ఈ విధమైనటువంటి ప్రగల్పము చెప్పవచ్చును, కాని నిజమైన దివ్యత్వాన్ని ఏ మానవుడు కూడాను ఇంతవరకు చూడలేదు, చూడబోదు.
1: స్కాలర్స్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ బట్ సో ఫార్ నో వన్ హాస్ బీన్ ఏబుల్ టు సీ డివినిటీ ఇన్ ఇట్స్ ఫుల్నెస్.
0: ఈ గౌరవ యొక్క నిజ స్వరూపాన్ని మానవుడు మాత్రమే, మానవ స్వరూపముందు మాత్రమే గుర్తించడానికి సాధ్యమవుతుంది. కాని అన్య మార్గము ఎందుకు, కాని అన్య సాధన ఎందుకు, కాని ఈ దివ్యత్వాన్ని నిరూపించలేదు, గుర్తించలేదు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు రికగ్నైజ్ అండ్ టు ప్రూవ్ డివినిటీ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ ఇన్ నో అదర్ ఫామ్ కెన్ యూ అటెంప్ట్ టు డూ ఇట్.
0: తాను గుర్తించుకున్నటువంటివి కేవలము తమ యొక్క భ్రాంతులే, తమ యొక్క కల్పనలే.
1: వాట్ ఎవర్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ ఆల్సో ఈజ్ ఓన్లీ హిజ్ ఓన్ ఇల్యూజన్ అండ్ హిజ్ ఓన్ ఇమాజినేషన్.
0: ఒక ఏనుగు భగవంతుని అర్చించడానికి ఆశించవచ్చు.
1: An elephant may aspire to worship God.
0: అది తన ప్రకృతి స్వరూపమును పురస్కరించుకుని భగవంతుని ఒక పెద్ద ఏనుగుగా నిర్మించుకునవచ్చు.
1: In the context of its own form, it may imagine God to be mightier than itself.
0: అంతేకాని అంతకంటే ఇంకా వేరొక స్వరూపాన్ని తాను నిర్మించుకోలేదు.
1: It is not possible for it to imagine God in any other form.
0: ఒక ఎలుక కూడాను భగవంతుని అర్చించగోరి తమ యొక్క ప్రకృతిని పురస్కరించుకుని భగవంతుని కూడాను తనకంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండమైన ఎలుకగా తాను నిర్మించుకోవచ్చు.
1: Similar is the case with a rat. A rat may imagine God to be a million fold bigger than itself.
0: But అదే విధముగానే మానవుడు కూడాను తమ ప్రకృతిని పురస్కరించుకుని తాను కూడాను మానవాకారమునే నిర్మించుకోవచ్చును తప్ప అన్య నిర్మలను అనేటువంటిది అతీతమైనటువంటి మానవత్వాన్ని మానవుడు నిర్మించుకున్నందుకు సాధ్యము కాదు.
1: Similarly, in the case of man, man can imagine and recognize God only in human form. Probably
0: మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు మానవాతీతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవునిగా గుర్తించుకోవడం తప్ప అన్య రూపంలో గుర్తించుకుంటే సాధ్యం కాదు.
1: సో లాంగ్ యాజ్ మ్యాన్ ఈజ్ అండర్ ద స్పెల్ ఆఫ్ డెల్యూజన్ దట్ ఈజ్ మ్యాన్, హీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ట్రాన్సెండెంటల్ ట్రూత్. హీ కెన్ సీ ఇట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కానీ పదవులు ఎందు వాచారుడైనటువంటి వారు అనేక విధమైనటువంటి వర్ణన చేయవచ్చును.
1: People who are capable of articulation may describe God in a number of ways.
0: Kontha mandi panditulu kodaru bhagavantudu aprameyudu avamarasa gocharudu atitudu nirgunudu ani varnistaru.
1: Some scholars may describe God as one who cannot be understood by the mind, who cannot be grasped by imagination.
0: Kevalam indulo padamulu yokka ప్రాబల్యం అధికంగా కనిపించవచ్చునే తప్ప అందులో ఉన్నటువంటి యొక్క ఇది ఒట్టి నురుగి.
1: ఆల్ దిస్ డిస్క్రిప్షన్ ఈజ్ ఫుల్ ఆఫ్ వర్డ్ బట్ నో ఎక్స్పీరియన్స్.
0: కారణమేమనగా ఈ పదములకు అర్థమును వర్ణించవచ్చు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు గివ్ మీనింగ్ ఫర్ వర్డ్.
0: ఈ అర్థములను నానార్థంగా విభజించవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఇన్ డిఫరెంట్
0: తన యొక్క అనుభవం లోపల నిరర్థకమే.
1: బట్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ ఎ బిగ్ జీరో,
0: అనర్థమే.
1: And it is only misunderstanding.
0: యదార్థములు కానేరా.
1: One can never obtain the truth.
0: ఏ సమయమైందైనప్పుడు మీకు అనుకూలం సంభవించినప్పుడు ఏ పండితుడైనా ప్రశ్నించండి. అయ్యా,
1: whenever you get an opportunity, you can question any scholar about that.
0: అప్రమేయుడనగా ఏమిటి దీని అర్థము అని.
1: You ask him, sir, what is the meaning of అప్రమేయ?
0: అనగా ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు అని తాను జవాబు చెప్తాడు.
1: He will reply that he cannot be measured by any particular measure.
0: అవాంగ్ మానస గోచరుడు భగవంతుడు అని వర్ణిస్తాడు.
1: He will describe him as అవాంగ్ మానస గోచర.
0: మనస్సుకు వాక్కు అతీతమైనటువంటి వాడు భగవంతుడు అని అర్థం చెప్పవచ్చు.
1: It is possible to describe that as transcending the word of mouth and the mind.
0: అంతేకాని ఇంతకంటే ఇంకా భగవంతు స్వరూపాన్ని నిరూపించలేడు కదా.
1: Only that much. Beyond that, it is not possible to prove about God.
0: నా ఉద్దేశము ఇలాంటి పదములకు అర్థములు నిరూపించి వర్ణించేటువంటి పండితుడి కంటే సామాన్యమైన మానవుడే మేలని అనిపిస్తుంది.
1: ఇన్ మై వ్యూ, ఇన్స్టెడ్ ఆఫ్ కంపేర్ టు ఎ పర్సన్ హూ ఈజ్ సచ్ ఎ గ్రేట్ స్కాలర్ హూ ఆర్టికులేట్, ఎన్ ఆర్డినరీ పర్సన్ హూ హాస్ ఫెయిత్ ఈజ్ మచ్ బెటర్.
0: కారణమేమనగా ఈ అర్థములు సామాన్యమైన మానవుడు కూడా చెప్పగలడు.
1: The reason is, even an ordinary man can give these meanings.
0: Kani aa manavudu maunamunu vahisthadu.
1: But an ordinary man keeps quiet, observes
0: silence. Tadwara samajamulo oka shanti yerpadutundi.
1: On account of that silence, there is peace in society.
0: Ee panditulu cheppetundi arthamu valla samajamulandu oka vidhamaina alagalu yerpadutunnayi.
1: The type of description and interpretation given by the scholars can bring about lack of peace in
0: samajamuloni shantiki viruddha parustunnaru.
1: It also takes away the peace in society.
0: ఈ విధముగా సమాజంలో ఉండేటువంటి శాంతి భద్రతలను కేవలము ఒక విజృంభింపజేసే దానికంటే దీనికి అర్థము చెప్పకుండా కేవలము ఒక మౌనమును వహించడమే గొప్పతనమే భావించవచ్చు.
1: ఇట్ ఈస్ బెటర్ టు అబ్జర్వ్ సైలెన్స్ అండ్ మెయింటైన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ సొసైటీ రాదర్ దాన్ ఆర్టికులేట్ అండ్ బ్రింగ్ అబౌట్ ల్యాక్ ఆఫ్ పీస్ అండ్ ల్యాక్ ఆఫ్
0: సెక్యూరిటీ. ఈనాటి వరకు ఆనాటి నుండి ఈ యొక్క భగవత్ తత్వమునకు కేవలము పదమును వర్ణించి ఆ పదములకు అనేక విధమైనటువంటి అర్థములు బోధించుతూ వచ్చుతున్నారే కాని దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని ఎవరు కూడాను ఇంతవరకు కూడాను నిరూపించలేదు.
1: ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ టిల్ టుడే పీపుల్ ఆర్ యూజింగ్ ఎ నంబర్ ఆఫ్ వర్డ్స్ టు డిస్క్రైబ్ అబౌట్ గాడ్, బట్ దే డు నాట్ అండ్ దే కెనాట్ డిస్క్రైబ్, దే కెనాట్ గివ్ రియల్ ఎక్స్పీరియన్స్ అండ్ రియల్
0: భగవంతుడు. సర్వము యందు ఉండినటువంటి దివ్యత్వము తానే, సర్వ రూపములు తానే.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్. గాడ్ టేక్స్ ఆల్ దీస్ ఫారమ్స్.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఏ రీతిగా వర్ణించగలడు, ఏది నిశ్చయమని నిరూపించగలడు, నిర్ణయించగలడు?
1: హౌ కెన్ యూ డిస్క్రైబ్ సచ్ హ్యూమన్, సచ్ గాడ్ హూ ఇస్ ఇన్ ఆల్ ఫార్మ్? హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్?
0: బ్రహ్మ ఇది అని చెప్పగలరు కానీ
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు డిస్క్రైబ్ బ్రహ్మ
0: కాదు కాని ఇది అని చెప్పగానే ఎవరి వశము?
1: దిస్ ఇస్ నాట్ బ్రహ్మ. హూ కెన్ డిస్క్రైబ్ బ్రహ్మ?
0: ఈ జగత్తు నుండి కానిది ఇది అనేటువంటి చెప్పేటువంటి మానవుడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: There is no human being who can confidently describe what God is.
0: కేవలము చెప్పవచ్చునే కాని ఇది కేవలము మానవత్వం యొక్క బలహీనతలే.
1: One may go on describing, but such description is only a human weakness.
0: పుష్పములో ఉన్నటువంటి యొక్క సుగంధం వలె మానవుని యందు ఈ దివ్యత్వము సుగంధంగా నిరూపిస్తూ ఉంటుండాలి.
1: లైక్ పర్ఫ్యూమ్ ఇన్ ఎ ఫ్లవర్, దిస్ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ మ్యాన్ సటిల్లీ వితౌట్ బీయింగ్ సీన్.
0: కర్రలోని అగ్ని వలె, తిలల్లోని తైలం వలె మానవుని యందు దివ్యత్వము సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: లైక్ ఫైర్ ఇన్ వుడ్ అండ్ లైక్ ఆయిల్ ఇన్ ఆయిల్ సీడ్, ఈ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఆల్ పర్వేసివ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: కానీ ఈ అంతర్తత్వాన్ని గుర్తించుకోలేక కేవలం బహిర్ముఖమైనటువంటి యొక్క రూపముల్నే భ్రమించి దానిని వరించి అది ఏ సత్యమని భావిస్తున్నారు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్నర్ మీనింగ్ అండ్ ఇన్నర్ ట్రూత్, పీపుల్ ఆర్ ఎక్స్టర్నలైజింగ్ ద విజన్ అండ్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది థింగ్ దట్ దే.
0: ప్రాచీన కాలం నుండి ఇట్టి బోధనను పురస్కరించుకుని ఏ మానవుడు తన యొక్క అజ్ఞానం మరింత అభివృద్ధి సాధించుకుంటూ వస్తున్నాడు.
1: డిస్క్రిప్షన్స్ గివెన్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇగ్నరెన్స్ ఆఫ్ మ్యాన్.
0: పుట్టలకు పాలు పోస్తున్నారు కానీ పామును చూస్తే చంపివేస్తున్నారు.
1: దే ఆర్ పోరింగ్ మిల్క్ ఇన్ యాంట్ హిల్స్ ఫర్ ది స్నేక్, బట్ వెన్ దే సీ ది స్నేక్ దే కిల్ ది స్నేక్.
0: సేవ చేయునట్టి సేద్యపు పశువును చేరి చిదరక ఒట్టు చిత్రముగను. సేవ చేయునట్టి సేద్యపు పశువును చేరి చిటకగొట్టు చిత్రముగను.
1: ది యానిమల్స్ విచ్ హెల్ప్ మ్యాన్ ఇన్ కల్టివేషన్ ఆర్ బీయింగ్ బీటన్ మర్సిలెస్లీ బై మ్యాన్ వెన్ హీ చూసెస్.
0: రాతి ఎద్దును చూచి తానే రక్తితో పూజించు.
1: వెన్ హీ సీస్ ది బుల్లెట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్, హీ గోస్ ఆన్ వర్షింగ్ ఇట్.
0: ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి మన వేదాంతం.
1: This is the type of philosophy that has been going on right from ancient days.
0: సజీవులను హింసించడము, నిర్జీవులను పూజించడము మన భారతీయుల యొక్క ఒక బలహీనత.
1: One of the weaknesses of our Bharatiyas is to harm and hurt living beings and to go on worshipping the dead ones or the lifeless ones.
0: ఆ కలిగొన్న మానవునికి పచ్చదన్నమైన పెట్టి ఎరిగినటువంటి మానవుడు భగవంతునికి నైవేద్యములు రుచి రుచిగైనటువంటి నైవేద్యములు అర్పితం చేసుకుంటాడు.
1: మ్యాన్ హూ ఇస్ నాట్ ప్రిపేర్ టు ఆఫర్ ఎ మాస్ఫుల్ ఆఫ్ ఫుడ్ ఫర్ ఎ హంగ్రీ సోల్ గోస్ ఆన్ ఆఫరింగ్ ఎ నంబర్ ఆఫ్ ఐటమ్స్ అండ్ నైవేద్య టు గాడ్.
0: ముడుపులంతును ధనమును మూటగట్టి
1: టేకింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్,
0: బిచ్చగానికి మెతుకైన పెట్టకుండా,
1: నాట్ ఈవెన్ గివింగ్ ఎ నై పైసే ఫర్ ఎ బెగర్,
0: వెంకటేశుని గుండెలో వేయి.
1: మైజర్ బేస్ టు లార్డ్ వెంకటేశ్వర అండ్ గోస్ ఆన్ పుటింగ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ ద హండి.
0: ఇది మన ప్రాచీన సాంప్రదాయమని భావిస్తున్నారు.
1: పీపుల్ థింక్ దట్ ఈస్ ఆల్సో ఎన్ ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్.
0: నిజంగా సజీవమైనటువంటి ఆ యొక్క వ్యక్తికి పచ్చడం పెట్టి పోషిస్తే ఎంత సార్థకం.
1: హౌ శాంక్టిఫైడ్ వన్ వుడ్ బి ఇఫ్ వన్ కెన్ ఆఫర్ ఎ మార్ఫుల్ ఆఫ్ ఫుడ్ టు ఎ లివింగ్ బీయింగ్ హూ ఇస్ హంగ్రీ.
0: కనుకనే దైవం అనేటువంటిది కేవలం మనుష్య రూపంలో ఉన్నదనే సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: వుడ్ షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ బేసిక్ ట్రూత్ దట్ గాడ్ ఇస్ ఫౌండ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: జీవుణ్ణి బాధించటము, దేవుణ్ణి పూజించటము, ఇది ఆ మన యొక్క కర్తవ్యం.
1: ఈజ్ ఇట్ అవర్ డ్యూటీ టు హర్ట్ ఎ లివింగ్ బీయింగ్ అండ్ గో ఆన్ వర్షిపింగ్ గాడ్.
0: ఆకాశం నుండి వాయువు ఏ విధంగా లీనమై ఉన్నదో అదే విధంగానే ప్రకృతి అంతా కూడా ఆత్మ ఎందు లీనమై ఉంటున్నది.
1: జస్ట్ యాస్ ద విండ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఇన్ ఆకాశ ఇన్ ద స్కై, సో ఆల్సో గాడ్ ఈస్ ఫౌండ్ ది ఎంటైర్ హ్యూమన్ బీయింగ్.
0: గాలికి ఆకాశము ఉపాదాన కారణం.
1: ఫర్ ఏ ఇట్ ఇస్ ది స్కై విచ్ ప్రొవైడ్ ది బేసిస్.
0: ఉపాదాన కారణం అనగా దేనివల్ల ఏది సృష్టింపబడుతూ ఉన్నదో ఆ సృష్టింపబడేటువంటిది కాకుండా సృష్టించేటువంటిదే ఉపాదాన కారణం.
1: ద ఉపాదాన కారణ ఈజ్ వన్ విచ్ ప్రొవైడ్ ద బేసిస్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, బట్ వితౌట్ బీయింగ్ క్రియేటెడ్ బై
0: ఆకాశం ఆశ్రయం, గాలి ఆశ్రిత.
1: స్కై ప్రొవైడ్ షెల్టర్ అండ్ ఇట్ ఇస్ ద బేసిస్.
0: గాలికి ఆశ్రయము ఆకాశము.
1: అండ్ ఫర్ ఎయిర్ ఇట్ ఇస్ స్కై విచ్ ఇస్ ద బేసిస్.
0: ఆకాశమునకు గాలి ఆశ్రితము.
1: అండ్ ఎయిర్ టేక్ షెల్టర్ ఇన్ స్కై.
0: ఇవి రెండు కూడా అవినాభావ సంబంధము.
1: There is a relation, mutual relationship between these two.
0: అన్యోన్యాశ్రయము.
1: దే ఆర్ ఇంటర్ డిపెండెంట్
0: అది ఏ భగవంతునకు మానవునికి ఉండినటువంటి యొక్క సంబంధం
1: దట్ ఈస్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్
0: కనుకనే ఆత్మ యందు తాను తన యందు ఆత్మ అనేటువంటి అవినాభావ సంబంధాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది
1: ఓన్లీ వెన్ మ్యాన్ రికగ్నైజెస్ అండ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లైఫ్ దట్ హీఈస్ ఇన్ ఆత్మ అండ్ ఆత్మ ఈజ్ ఇన్ హిమ్ దెన్ ఓన్లీ లైఫ్
0: ఈ జగత్తునందు ఐదు విధములైనటువంటి ఒక స్వరూపంతో మానవత్వం అవతరిస్తూ వచ్చింది
1: దెర్ ఆర్ ఫైవ్ ఫార్మ్స్ విచ్ హ్యూమానిటీ టేక్స్ ఇన్ దిస్ వరల్డ్
0: ఇవన్నీ కూడా కేవలము కళలను పురస్కరించుకుని అవతరిస్తూ వచ్చాయి
1: ఇట్ ఈస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది వరల్డ్ దీస్ ఫార్మ్స్ ఆర్ ఒబ్టైన్డ్
0: ఒకటి నిత్యావతారం నిత్యావతారము
1: వన్ ఈస్ నిత్యావతారం
0: రెండవది విశేషావతారము
1: సెకండ్ వన్ ఈజ్ విశేషావతారం
0: మూడవది అవిశేషాతార అవతారము
1: ది థర్డ్ వన్ ఈజ్ అవిశేషావతార
0: నాలుగవది కేవలము లీలావతారము
1: ద ఫోర్త్ వన్ ఈజ్ లీలావతార
0: ఐదేది పూర్ణావతారము
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ పూర్ణావతారం
0: ఈ లీలావతారం అనేటువంటిది అంశావతారం అని కూడా చెప్పవచ్చు
1: దిస్ లీలావతార ఈజ్
0: అంశావతారం
1: దిస్ లీలావతార ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ an amshavatara an aspect of divinity
0: nityavataramu visheshavataramu avisheshavataramu kevalamu oka konni 5 nunchi 9 varaku undinatundi kalaleku swaroopamu maatrame
1: the other three nityavatara visheshavatara avisheshavatara are only partial it will be between 5th and 9th aspects of divinity
0: oka purnavataram maatrame 16 kalalato nindi untadi
1: ఇట్ ఇస్ ఓన్లీ ది పూర్ణావతార విచ్ హ్యాస్ ఆల్ ది 16 ఆస్పెక్ట్
0: అట్టి పూర్ణావతారం అనే మాత్రము మనం దైవత్వంగా మనం విశ్వసిస్తూ వస్తున్నారు ప్రాచీనులు
1: ఏన్షియంట్ పీపుల్ హ్యావ్ బిలీవ్డ్ ఓన్లీ సచ్ పూర్ణావతార విచ్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ అండ్ గాడ్
0: ఏకావాత ప్రతి మానవుడు కూడా అవతారమే
1: సమన్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ అన్ అవతార
0: అవతరించడం చేతనే అతనికి అవతారము అని పేరు
1: అవతార రిఫర్స్ టు డిసెండింగ్ ఆన్ ఎర్త్
0: అంతేకాని దైవం ప్రత్యేకమైన స్వరూపంలో ఈ జగత్తునందు రూపంలో ధరించి వికారం చేత ఈ జగత్తును ఇతనికి సాక్షాత్కరింప చేయటం లేదు
1: గాడ్ కెనాట్ బి ఫౌండ్ అండ్ కెనాట్ గివ్ హిస్ విజన్ ఇన్ ఎనీ డిఫరెంట్ ఫారం ఫర్ హ్యూమన్ బీయింగ్
0: ఒక ఏనుగు ఏనుక ఒక మానవుడు పగల సముద్రమునకు వెళ్లి
1: పీపుల్ హ్యావ్ బిలీవ్డ్ ఓన్లీ సచ్ పూర్ణావతార విత్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ అండ్ గాడ్
0: ఏకావాత ప్రతి మానవుడు కూడా అవతారమే
1: సమన్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఎవరి

0: Rather, an elephant, a rat, and a man may go to the ocean of grace and fill their cup
1: Yeluku,
0: with the grace.
1: Yeluka, manavudu, kevalam konni paatra samanule.
0: Elephant, rat, and man may be compared to vessels.
1: Aa paatranu praskarinchukoni aa daivathamaineatundi jalamunu nimpukoni raagalanu.
0: It is in the context of these vessels the grace of the Lord can be filled.
1: రూపమునందు భేదములు ఉండవచ్చునే తప్ప ఈ పాత్రలు ఎందు ఉండినటువంటి యొక్క జలము భగవత్ తత్వమే.
0: దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ ది కంటైనర్ బట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ది కంటెంట్.
1: కనుక నీ సర్వత పాణిపాదం సర్వత వచ్చి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమావతిష్టతి సర్వుని ఎందు ఉండినటువంటిది భగవంతుడు ఒక్కడే.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ ఈస్ ది సేమ్ గాడ్ హూ ఇస్ ఫౌండ్ in all human beings.
1: Anandaru avatara swarupule.
0: Everyone is an aspect of avatar.
1: Daivanni vetukutuku mariki pratyekamainatuvanti pradeshamunaku polakkaraledu.
0: It is not possible and not necessary to go to
1: prati manavunni meeru gauravinchandi.
0: Respect every human being.
1: Prati manavunni preminchandi.
0: Love every human being.
1: Ee prema aneetundi oka setyamuto pandinchukuneetundi panta kaadu.
0: Love is not one which can be cultivated and raised as a crop.
1: Prati ee same prema aneetundi angatlo petti ammeetundi kaadu.
0: Love cannot be sold in the market in a shop.
1: Prabhu kaani samanya prajalu kaani
0: be it government or citizen
1: ahankaramunu vadani tyagamunu poolinappude prema aavirbhavistundi.
0: When they give up their ego and prepare themselves for sacrifice, there emerges love.
1: Nenu nenuga annunnanta varaku neevu kaadu.
0: So long as you identify yourself with the physical body, you are not you.
1: Neevu neevuga undunnanta varaku nenu kaadu.
0: Similarly, so long as you are separate from me,
1: neeku naaku indulo thalamu ledu.
0: There is no room for you in me.
1: Nunnadokkate hrudayamlo.
0: There is only one heart.
1: మన హృదయము నీవు నేను అనేటువంటి ఇద్దరు కూర్చునేటువంటి చేరు కాదది.
0: అవర్ హార్ట్ ఇస్ నాట్ వన్ వే, దేర్ ఇస్ రూమ్.
1: లేకపోతే ఇది డబుల్ సోఫా కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ఎ డబుల్ సోఫా బెడ్.
1: లేకపోతే ఇది మ్యూజికల్ చైర్ కాదు.
0: దిట్ ఇస్ నాట్ ఈవెన్ ఎ మ్యూజికల్ చైర్.
1: ఒకటే అదే ఏకం తత్విప్రావహుదా వదంతి. ఆ నిజమైనటువంటి యొక్క తత్వం హృదయమే.
0: అండ్ ది రియల్ ప్రిన్సిపల్ ఈజ్ యువర్ ఓన్ హార్ట్.
1: ఆ హృదయము ఒక్కటే కానీ రెండు కాదు.
0: But that sacred heart is only one, it is not two.
1: Neevu nenu aneetiki bhedamlu pedinchi
0: giving up the different feeling that you
1: ekatvanni varinchi
0: and loving divinity
1: daivatvanni bhraminchi
0: loving unity and divinity
1: divyatvanni anubhavinchinappude neeve avatara purushudu.
0: When you experience divinity, then you are yourself an avatara purusha.
1: Premat sarupulara, మానవత్వం అనేటువంటిది కేవలము అసాధ్యమైనటువంటిది కాని లేక ఒక భ్రమతో కూడినటువంటిది కాని అజ్ఞానంతో చేరినటువంటిది కాని మనం భ్రమించరాదు.
0: వీ షుడ్ నాట్ బి అండర్ ది డెల్యూజన్ దట్ హ్యుమానిటీ ఇస్ వన్ విచ్ ఇస్ నేచురలీ సబ్జెక్టెడ్ టు
1: ఎంతోనాం నరజన్మ దుర్లభం. ఇది దుర్లభమైనటువంటిది మానవ జన్మ.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ హ్యూమన్ బర్త్ అమంగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఇట్ ఇస్ సెడ్.
1: ఇట్టి దుర్లభమైన మానవ జన్మం ఎత్తియు
0: after having obtained this
1: human tattvani taru gurtinchukunnataku prayashinchaga
0: if one does not make efforts to recognize one's own real nature
1: bahya prapanchamunandu bhagavantudu karanani bhramichukotamu idiye oka pedda ajnanam.
0: If one goes on deluding oneself God is external to him, that is the greatest ignorance.
1: Kanuka kalamulu vyaktam cheyaka
0: therefore do not waste time.
1: Kalamulu sarthakam gaadinchukoni
0: sanctify the time.
1: Kayamto karmalu aacharinchi
0: serve with your body.
1: Divyatvanni gurtinchadaniki prayatninchandi.
0: Recognize divinity all over.
1: Ee vidhamainatundi yokka manavatvanni manam gauravinchadaniki prayatninchandi.
0: Try to experience humanity in this particular way.
1: Nijamuga daivanni manam poojinchalanukunte manavaakaramtone poojinchandi.
0: If you do want to worship God, you can worship only in human form.
1: Ee aakaramunu manam bhraminchinappatikini ivi kevalam ivanni krutrimulainatundivi.
0: Any other form will be artificial for you.
1: ఇది కల్పనతో కూడినటువంటివి. ఇది కల్పనతో కూడినటువంటివి.
0: These are all associated with karma.
1: ఇది భ్రమలతో చేరినటువంటివి.
0: These are all associated with delusion.
1: ఈ భ్రమను పోయేంత వరకు నువ్వు బ్రహ్మ మనకు సాక్షాత్కరించడు.
0: As long as you are not free from the delusion, you cannot realize Brahma.
1: ఈ భ్రమలను మనం దూరం చేసుకోవాలి.
0: Make these delusions distant from you.
1: ఎంతమంది ఎన్ని విధములుగానో భగవంతుని వర్ణిస్తూ వస్తున్నారు.
0: So many people go on describing God.
1: వేద పురాణములు ఎందుకు చక్కని ప్రమాణములు

0: చెప్తున్నారు. దే హవ్ బీన్ ఎక్స్పౌండింగ్ ఇన్ స్క్రిప్చర్స్ ఆల్సో గాడ్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు ఎందుకు ఈ భగవతత్వాన్ని అనేక విధములుగా వర్ణిస్తున్నారు.
0: ద డివైన్ ప్రిన్సిపల్ హెస్ బీన్ ఎక్స్పౌండెడ్ డిఫరెంట్లీ ఇన్ ఉపనిషత్ అండ్ బ్రహ్మసూత్ర.
1: కానీ ఈ వాచాలుడు ఈ యొక్క వర్ణులతోనే తృప్తి పడుతున్నాడు, కానీ ఈ వర్ణాకారాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Man is satisfying himself only with these descriptions, but he is not allowing that to explain the
1: akara
0: yevti. What is this particular form?
1: Okavela dini akaram nu chudagalagane ichchapattiva.
0: Suppose you think that you can see the form in God.
1: Idi kevalam oka vikarangane roopondutundi,
0: but it will be only the wrong form that you
1: see. Ee akaram ne nee daivatvanga visheshinchuko.
0: You consider your own form as divine.
1: Ninnu neevu gauravinchuko.
0: Respect yourself.
1: ఇతరులు గౌరవించు.
0: రెస్పెక్ట్ అదర్స్.
1: నిన్ను నీవు ప్రేమించు.
0: లవ్ యువర్
1: ఇతరులు ప్రేమించు.
0: లవ్ అదర్స్.
1: ఇది నిజమైన ఆరాధన.
0: దిస్ ఈజ్ రియల్ వర్షిప్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి విశాలమైనటువంటి యొక్క భావాన్ని ప్రాచీన కాలము నుండి కూడా ప్రచార ప్రబోధములో లేకపోవటం చేతనే మానవుడు ఇన్ని విధములైన అజ్ఞానముకు గురి అయిపోతున్నాడు.
0: ఫ్రమ్ ఏన్షియన్ డేస్ సచ్ కైండ్ ఆఫ్ కరెక్ట్ డిస్క్రిప్షన్ హస్ నాట్ బీన్ గివెన్. దేర్ఫోర్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్.
1: భగవంతుడు అవతరించడమే కానీ
0: God descending on
1: a అంత్యమందటం కానీ ఉండదు.
0: God leaving the form is
1: ధరించిన దేహమును కేవలం నీటి పుడుగల వంటి కొంతకాలం నిలవచ్చును.
0: ద హ్యూమన్ ఫార్మ్ హ్యూమన్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ వాటర్ బబుల్.
1: నీటి ఎందే పుట్టి
0: ఇట్ టేక్స్ బర్త్ ఇన్ వాటర్.
1: నీటి ఎందే పెరిగి
0: ఇట్ గ్రోస్ ఇన్ వాటర్.
1: నీటి ఎందు అడంగు నీటి పుడుగ.
0: ఇట్ మర్జెస్ ఇన్ టు వాటర్. దాట్ ఈస్ ది వాటర్ బబుల్.
1: నరుడు బుద్భుదంబు.
0: మ్యాన్ మే బి కంపేర్డ్ టు దట్ వాటర్ బబుల్.
1: నారాయణుడు నీరు.
0: నారాయణ మే బి కంపేర్డ్ టు వాటర్.
1: సత్యమైన మాట సాయి మాట.
0: సాయిస్ వర్డ్ ఇస్ ట్రూత్.
1: ఈ జలమునందు ఈ యొక్క నీటి పుడక పుట్టి ఈ జలమునందే తిరిగి జలమునందే లయమైపోతుంది.
0: దిస్ వాటర్ బబుల్ టేక్స్ ఇట్స్ బర్త్ ఇన్ వాటర్. ఇట్ గ్రోస్ ఇన్ వాటర్ అండ్ ఇట్ మర్జెస్ ఇన్ టు వాటర్.
1: మానవుడు కూడా అంతే.
0: సిమిలర్ ఇన్ ద కేస్ ఆఫ్ మ్యాన్.
1: బ్రహ్మయందే పుట్టి
0: మ్యాన్ ఇస్
1: బ్రహ్మయందే జీవించి
0: హి లివ్స్ ఇన్ బ్రహ్మ.
1: బ్రహ్మయందే లయమందుతున్నాడు.
0: హి మర్జెస్ ఇన్ టు బ్రహ్మ.
1: బ్రహ్మ అనగా భ్రమ కలిగే బ్రహ్మ.
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ బ్రహ్మ? బ్రహ్మ ఈస్ దట్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్.
1: కనుక మనకి ఈ భ్రమ ఉండటం చేతనే బ్రహ్మ మనకు కనిపించడం లేదు.
0: యాజ్ వీ ఆర్ అండర్ ద స్పెల్ ఆఫ్ డెల్యూజన్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ బ్రహ్మ.
1: జీవితం అంతా కూడా భ్రమలతోనే నిండిపోయినది.
0: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డెల్యూజన్స్.
1: ఈ జీవితం అంతా కూడా భ్రమలతోనే జరుగుతుందని.
0: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్
1: మమత్వం అనే భ్రమ, వాంగారం అనే కృతి యొక్క మమత.
0: దీస్ టూ టైప్స్ ఆఫ్ డెలివరీన్స్ ఆర్ వన్ ఈస్ దట్ ఈగో ఐ అండ్ ది అదర్ ఈస్ ద పొసెసివ్ మైండ్.
1: కనుక దైవత్వాన్ని మనం గుర్తించి దైవత్వాన్ని విశ్వసించి దైవత్వాన్ని ఆరాధించాలని కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను మానవాకారమునే ఆరాధించండి.
0: Every man who wants to recognize truth, who wants to love truth, who wants to have faith in truth, who wants to worship truth, worship in human form.
1: విశ్వరూపములో ఉండేటువంటి భగవంతునికి ఏది నీవు ఆరాధన చేయగలవు? ఏది నీవు అర్పితము గావించగలవు?
0: God who is found in everything in the cosmos, in what form can you go on worshipping? What can you offer to him?
1: బ్రహ్మాండమంతట ప్రబలు సుంటెడి కనకు ఆలయమున నచ్చనలవియగునా.
0: God who is found in the entire cosmos, how can you construct temples for him?
1: కోటి సూర్యుల కాంతి మేటి గలిగిన తనకు ప్రమిద ద్వీపమునెవరు పట్టగలరు?
0: ఫర్ వన్ హూ ఈజ్ రెస్ప్లెండెంట్ ఈక్వల్ టు ది రెస్ప్లెండెన్స్ ఆఫ్ ది షైనింగ్ ఆఫ్ ఎ మిలియన్
1: సన్. అజహరాదులకైనా అందని వాణిని ఏ రూపుని మించ ఎవరితరము?
0: హూ కెన్ డిస్క్రైబ్ హిమ్ అండ్ గివ్ హిమ్ ఎ ఫారం వెన్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు లెండ్ హిమ్సెల్ఫ్ ఫర్ ది డిస్క్రిప్షన్ ఆఫ్
1: జీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున.
0: గాడ్ హూ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆల్ హ్యూమన్ ఫార్మ్స్, హౌ కెన్ యూ గివ్ ఎనీ పర్టికులర్ నేమ్?
1: బ్రహ్మాండమంతట బొజ్జలోనున్నట్టి పచ్చభోజ్యము తనకు పెట్టదగునా.
0: ఫర్ గాడ్ ఇన్ హూస్ స్టమక్ ఇస్ ఫౌండ్ ది ఎంటైర్ కాస్మాస్, హౌ కెన్ యూ గివ్ హిమ్ ఎనీ ఫుడ్?
1: వసుధ తెరియుచున్నది సాయిబాబయనుచు.
0: ది అర్త్ ఇస్ డిస్క్రైబింగ్ యాజ్ సాయిబాబా.
1: వసుధ తెలియచున్నది శ్రీరామయనుచు.
0: ఇట్ ఈస్ found in the form of Sri
1: Vasudha Deviyutunnadi Sri Krishna Yanuchu.
0: It is also found in the form of Sri Krishna
1: Arana. Vasudha Cheputunnadi Jesus Yanuchu.
0: Some people are describing him as Jesus.
1: Vasudha Deviyutunnadi Allah Yanuchu.
0: Another thing is described even as Allah.
1: Vasudha Cheputunnadi Zoroastra Yanuchu.
0: Another name given is Zoroastra.
1: వసుధ చెప్పుతున్నది శ్రీ బుద్ధుడనుచు.
0: అండ్ అర్త్ హస్ బీన్ డిస్క్రైబింగ్ హిమ్ యాజ్ శ్రీ బుద్ధ.
1: ఇంతకంటెను వేరేది ఎరుగరయ్యా.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు జస్ట్ సీ ఎనీథింగ్ అదర్ దాన్ దిస్.
1: అంతకను ఉన్నదొక్కటే ఆత్మయను.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఆత్మ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ దిస్ ఫార్మ్స్.
1: కనుక దైవత్వాన్ని సర్వాకాలంలో మనం ఆరాధించి సర్వజ్ఞతంతో మనం పూజించి సమర్పతో సేవించుకునేటువంటి భావమే మన యొక్క ఆరాధన.
0: అవర్ రియల్ వర్షిప్ ఈజ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ఆల్ ద ఫారమ్స్ అండ్ సీయింగ్ గాడ్ ఇన్ ఆల్ ద ఫారమ్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి స్వరూపం ప్రేమనే.
0: ది మోస్ట్ ఎసెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్.
1: భగవంతుని యొక్క స్వరూపము సత్యమే.
0: హిజ్ ఫార్మ్ ఈజ్ ట్రూత్.
1: అది పరమాణువుల కంటే కూడా అతి సులభంగా సూక్ష్మమై ఉంటుంటారు.
0: ఇస్ సట్లర్ దాన్ ది సట్లెస్ట్ పార్టికల్.
1: కనుకనే ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్ అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
1: సైంటిస్ట్ చాలా ఆటమ్ అటమ్ అని చాలా అది చాలా సూక్ష్మమైనదిగా భావిస్తున్నారు.
0: సైంటిస్ట్ ఈస్ కన్సిడరింగ్ ఆటమ్ యాజ్ అ వెరీ సటిల్.
1: అన్నింటికంటే అతి సూక్ష్మమైనటువంటిది సత్యము.
0: ట్రూత్ ఈజ్ సట్లర్ దాన్ ఆల్ దీస్ థింగ్స్.
1: సత్యమే సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: Truth is all pervasive, found everywhere.
1: అట్టి సత్య స్వరూపాన్ని మనం గుర్తించి ఆరాధన చేయడం అత్యవసరము.
0: We should recognize that truth which is found all pervasive and then worship truth as God.
1: సత్యాన్ని కేవలము విస్మరించి
0: giving up
1: సత్య స్వరూపాన్ని పూజించటం మాత్రమే తాను సత్య స్వరూపుడు కానేరు.
0: Worshipping truth only in a specific form, you will not be able to worship properly.
1: కనుక సత్యాన్ని మనం పాలించాలి.
0: We should observe truth.
1: ఈ సత్యం నుంచి ఆవిర్భవించినటువంటిదే ధర్మము.
0: రైటియస్నెస్ హ్యావ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్.
1: ధర్మం అనగా మన హృదయ స్థాయి నుండి ఏర్పడినటువంటిది.
0: దిస్ రైటియస్నెస్ ఫ్లోస్ ఫ్రమ్ అవర్ హార్ట్.
1: తనకు తానే తృప్తి కల్పించేటువంటిదే ధర్మము.
0: ధర్మ గివ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ ధర్మం అనేటువంటిది కేవలం కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్.
0: ధర్మ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ ను అనగా ఈ యొక్క ఉత్తమమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ అండ్ డెవలప్ కాన్ఫిడెన్స్.
1: తన కాన్షియస్ కి ఎవరు కూడా విరుద్ధంగా పోవడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ గో అగెన్స్ట్ హిజ్ ఓన్.
1: విరుద్ధంగా పోవటమే వికృతము.
0: గోయింగ్ అగెన్స్ట్ దాట్ ఈస్ ద రాంగ్ పాత్.
1: దానిని అనుసరించడమే సుకృతము.
0: ఫాలోయింగ్ దిస్ కాన్షియన్స్ ఈజ్ ది కరెక్ట్ పాత్.
1: కనుకనే నీ కాన్షియస్ నీవు సరి అయినటువంటి మార్గమును తృప్తి నిందింపచేసుకోవటమే సరి అయిన ఆరాధన.
0: గివింగ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫాలోయింగ్ యువర్ ఓన్ కాన్షియన్స్ దట్ ఇస్ ది కరెక్ట్ పాత్.
1: మనసులో ఒకటి, మాటలో మరొకటి.
0: ఇన్ మైండ్ ఇస్ సంథింగ్ అండ్ యువర్ వర్డ్ యువర్ టెలింగ్ సంథింగ్ డిఫరెంట్.
1: ఇది దివ్యత్వకు సన్నిహితం కాదు.
0: దిస్ కెనాట్ బి క్లోజర్ టు డివినిటీ.
1: కనుక మనసునందుది, మాటనందును, క్రియనందుకును ఏకస్వరూపాన్ని ధరింప చేయాలి.
0: There should be synthesis and harmony between thought, word and deed.
1: మన యొక్క బ్రతుకుల నిమిత్తమై మనం ఇన్ని బాధలు పడుతున్నామే కానీ
0: ఫర్ ద సేక్ ఆఫ్ ఈటింగ్ ఏ లైవ్లీహుడ్ వీఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ అవర్ టైం.
1: దైవం ఒక్కడే.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
1: నీ ఆచారములు, నీ సిద్ధాంతములు, నీ వ్యక్తిగతమైనటువంటివే కానీ సమస్త స్వరూపానికి సంబంధించినటువంటివి కాదు.
0: ఆల్ యువర్ ప్రాక్టీసెస్, ఆల్ యువర్ ప్రిన్సిపల్స్ ఆర్ యువర్ ఓన్ పర్సనల్ థింగ్స్.
1: భగవంతు దైవము అనగా దీని యొక్క అర్థం ఏమిటంటే సమస్త స్వరూపమే దైవము అని.
0: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్? ఇట్ ఈస్ టోటాలిటీ.
1: అందరి ఎందు ఉండినటువంటి యొక్క ఏకత్వమే నిజమైన దైవత్వం.
0: డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనిటీ విత్
1: ప్రతి వ్యక్తి ప్రేమ సత్యము నిండి ఉంటుందని.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
0: యూ కెనాట్ కమ్ అక్రాస్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఇన్ హిమ్.
1: ఈ ప్రేమను వివిధ మార్గంలో ప్రవేశపెట్టవచ్చునే కానీ ప్రేమ మాత్రం ఒక్కటే.
0: లవ్ మే బి అలౌడ్ టు ఫ్లో ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లవ్.
1: కనుకనే ఆ ప్రేమనే దైవం.
0: అండ్ దట్ లవ్ అలోన్ ఇస్
1: ఆ ప్రేమనే సర్వుడు ఎందు ఉంటున్నటువంటిది.
0: దట్ లవ్ అలోన్ ఇస్ ఫ్రమ్
1: ఆ ప్రేమ విరుద్ధమైన మార్గంలో నీవు అనుసరించవచ్చు.
0: డూ నాట్ ఫాలో ది పాత్ అపోజిట్ టు సచ్ లవ్.
1: కనుకనే దైవత్వాన్ని వివిధ రూపంలో మనం ఆరాధించినప్పటికీ ఆ ఆరాధనా తత్వం అనేటువంటిది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వంగా విశ్వసించుకోవడం అత్యవసరం.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు వర్షిప్ గాడ్ ఇన్ ఆల్ హ్యూమన్ ఫార్మ్స్ బట్ రికగ్నైజ్ ది బేసిక్ ట్రూత్ దట్ దేర్ ఇస్ అన్ అండర్లైన్ యూనిటీ ఇన్ ఆల్ దీస్ హ్యూమన్ ఫార్మ్స్.
1: కనుకనే పూజలు ఎన్నైనా చేయవచ్చు,
0: ది వర్షిప్స్ మే బి డిఫరెంట్,
1: పూజలు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: బట్ ది అండర్లైన్ వర్షిప్ ఇస్ ఓన్లీ వన్.
1: పువ్వులు ఎన్నైనా ఉండవచ్చు,
0: దేర్ మే బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్,
1: కానీ పూజలు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
0: రికగ్నైజ్ ది ట్రూత్ బట్ వర్షిప్ ఇస్ వన్.
1: అదే విధంగానే ఆకారములు ఎన్నో ఉండవచ్చును, కానీ అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించాలి.
0: సిమిలర్లీ ది ఫార్మ్స్ మే బి ఇన్యూమరబుల్ బట్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ విచ్ ఆక్యుపైస్ దెమ్ ఇస్ వన్. దిస్ బేసిక్ యూనిట్
1: మీరు గుర్తించవలసినటువంటిది ఒక్కటి మాత్రమే.
0: దెర్ ఇస్ వన్ థింగ్ విచ్ యూ షుడ్ రికగ్నైజ్,
1: దైవం ఎక్కడో ఏదో స్థానంలో ఉన్నాడనేటువంటి యొక్క భ్రమను మీరు దూరం చేసుకోండి.
0: యు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డెల్యూజన్ దట్ గాడ్ ఇస్ ఫౌండ్ సమ్వేర్ అవే.
1: నేనే దైవము అనేటువంటి యొక్క దీన్ని విశ్వసించండి.
0: Have firm faith that you are yourself God.
1: మీరు మీరు దైవంగా మీరు భావించండి.
0: Consider yourself as God.
1: అప్పుడు నీ వ్యక్తి పెడమార్గం కూడా నువ్వు పట్టకు వీలు కాదు.
0: Then you are not likely to go on the wrong path at all.
1: దైవము సరి అయిన మార్గమని అనుసరిస్తూ పోవాలి.
0: God always goes on the right path.
1: ప్రతి మానవుని ఎందుకు నువ్వు దైవం ఉన్నాడని విశ్వసించండి.
0: Firmly believe that God is found in
1: you. ఈశావాస్యం ఇదం సర్వం.
0: That is the meaning of ఈశావాస్యం ఇదం సర్వం.
1: కనుకనే వాసుదేవ సర్వమిదం.
0: That is, it is also explained in another statement.
1: Ekovasi sarvabhutantaratma.
0: That is also the meaning of Ekovasi sarvabhutantaratma.
1: Ee vidhamulu kaakudanu, ee vedamulu, upanishattulu, inni vidhamuga bodhinchutunnappatikini, deenini sariyainatundi reetiga manam arthamu telusukolaleka, kevalam pandityam lopala mana jeevitanni paaru chesukuntunnamu.
0: Although the scriptures, Vedas, Upanishads have been describing the truth in so many words, we are taking the wrong path.
1: పాండిత్యం అనగా అనేక గ్రంథములు చదివినంత మాత్రమే పండితుడు కాలేరు.
0: పర్సన్ డస్ నాట్ బికమ్ ఏ స్కాలర్ బై మియర్ అక్వైంటెన్స్.
1: గొప్ప ఉపన్యాసము ఇచ్చినంత మాత్రమే పండితుడు కాలేరు.
0: బై గివింగ్ గ్రేట్ స్పీచెస్
1: వేద శాస్త్ర పురాణముల కంఠస్థము గావించినంత మాత్రమే పండితుడు కాలేరు.
0: బై మెమరైజింగ్ ఏ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ హి డస్ నాట్ బికమ్ ఏ స్కాలర్.
1: పండిత సమదర్శన, ఈ సమదర్శనము కలిగినటువంటి వాడే నిజమైన పండితుడు.
0: A person with equal-minded vision alone can be called
1: ఆ సమదర్శనము కలిగినటువంటి పండితుడు ఈ భిన్న మార్గమును ఏమాత్రమును అవలంబించడు.
0: A person with that kind of equal-mindedness will not be following different paths.
1: పండితుడిని కంకణములు ధరించవచ్చును.
0: They may have the కంకణస్ to show
1: the విలువైన శారములు కప్పుకొనవచ్చును.
0: They may be adorning themselves with shawls.
1: కర్ణకుండలాలు ధరించవచ్చును.
0: దేని వేరింగ్ వేరియస్ ఆర్నమెంట్
1: బాహ్యమైనటువంటి ఆడంబరములు మాత్రమే తప్ప ఆనందమైనటువంటి శూన్యం మాత్రమే.
0: దిస్ ఇస్ ఆల్ ఎక్స్టర్నల్ షో బట్ దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దెమ్.
1: కనుకనే మనము గ్రంథములు రాసేటువంటి ఎందుకు కానీ, గ్రంథములు చదివేటువంటి ఎందుకు కానీ, దైవత్వం ఒక్కడైనటువంటి సత్యాన్ని విశ్వసించి మనం ఆరాధన చేయాలి.
0: వెదర్ యు ఆర్ రైటింగ్ ఎనీ బుక్ ఆర్ వెదర్ యు ఆర్ రీడింగ్ ఎనీ బుక్, ఫర్మ్లీ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ దెన్ యూ అండర్టేక్ ఎనీ సచ్ యాక్టివిటీ.
1: నూరు మనము ఇతరులకు చెప్పుడు కంటే ఒక్కటి చేసి మనం చూపించడం చాలా అవసరం.
0: ఇట్ ఇస్ కాల్డ్ టెలింగ్ అదర్స్ 100 థింగ్స్. ఇట్ ఇస్ బెటర్ దట్ యూ ప్రాక్టీస్ వన్ అట్లీస్ట్.
1: కనుకని ఆచారం ప్రధానం కానీ
0: ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
1: కేవలం ప్రచారం ప్రధానం కాదు.
0: ప్రీచింగ్ అండ్ డిక్లరేషన్ ఆర్ నాట్ వెరీ.
1: ఈ ప్రచారం చేతనే ఈ యొక్క నాస్తికత్వం అభివృద్ధి కావలిస్తూ వస్తున్నారు.
0: దిస్ కైండ్ ఆఫ్ లూజ్ ప్రీచింగ్ అలోన్
1: రాసినామో,
0: వాట్ ఎవర్ బుక్స్
1: జీవులు ప్రబోధించినామో,
0: వాట్ ఎవర్ థింగ్స్ యువర్
1: దానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం.
0: యూ ఆర్ కండక్టింగ్ యువర్ సెల్ఫ్ అపోజిట్ టు వాట్ యువర్ రిటన్ అండ్ వాట్ యువర్
1: ఏ ఒక విధమైనటువంటి తనకు తాను ద్రోహం చేసుకోవటం.
0: దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిసీజ్.
1: ఇలాంటివి మాత్రం మనం దూరం చేయాలి.
0: వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్
1: సర్వను ఒక ప్రభు యొక్క బిడ్డలుగా మనం భావించాలి.
0: కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ వన్ గాడ్.
1: దాని యొక్క అంశములుగానే మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ ఇన్ దిస్.
1: మనలో ఉన్నటువంటి అంశములు మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్ ఇన్ అస్.
1: అప్పుడే మనం అవతార పురుషులుగా రూపొందుతాము.
0: దెన్ ఓన్లీ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్సెల్ఫ్ ఇంటు అవతారం.
1: అవతారములకు మీకు ఏమాత్రం వ్యత్యాసం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
1: అన్ని అవతరించినటువంటివి.
0: ఆల్ పీపుల్ హావ్ డిసెండెడ్ ఓన్లీ.
1: కానీ ఈ కళలు ఎందుకు మాత్రమే భేదం ఉంటుంది.
0: బట్ ఇన్ ది ఆస్పెక్ట్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్.
1: ఈ కళలకు మనం ఆచారం చేతనే అభివృద్ధి గావించుకోవచ్చు.
0: బై ప్రాక్టీసింగ్ థింగ్స్ వీ కెన్ డెవలప్ దోస్ డివైన్ ఆస్పెక్ట్.
1: సమస్తం అనేటువంటి భావాన్ని మనం సమృద్ధి గావించుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ ఇన్ అస్.
1: పవిత్రమైన ప్రేమను మనం పెంచుకోవాలి.
0: డెవలప్ సేక్రెడ్ లవ్ ఇన్ అస్.
1: అప్పుడే అది అభివృద్ధి కాల్చుతుంది.
0: దెన్ ఓన్లీ ది డివైన్ ఆస్పెక్ట్స్ విల్ డెవలప్ ఇన్ అస్.
1: క్షణం క్షణమునప్పుడు కలిగేటువంటిది
0: ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఇట్ గోస్ ఆన్ డిక్లైన్.
1: క్షణ క్షణమునకు నువ్వు పెరిగేటువంటిది
0: ఇట్ గోస్ ఆన్ గ్రోయింగ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్.
1: ప్రేమ కానీ అనదు.
0: అండ్ సచ్ ఎ థింగ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ లవ్.
1: చావు పుట్టుక లేనట్టి జీవు హృదయని.
0: లవ్ డస్ నాట్ హ్యావ్ బర్త్, లవ్ డస్ నాట్ హ్యావ్ డెత్.
1: నిరంతరము ప్రకాశించేటువంటి వికసించేటువంటిది ఈ ప్రేమ.
0: ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఇట్ గోస్ ఆన్ బ్లాజమింగ్ అండ్ ఇట్ గోస్ ఆన్ షైనింగ్.
1: నష్టములకు
0: ఫర్ జాయ్ అండ్ సారో,
1: లేక నింద నిష్ఠూరములకు
0: ఫర్ క్రిటిసిజం ఆర్ ప్రైజ్,
1: లేక వర్ణనలకు
0: ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ డిస్కషన్.
1: ఈ పొంగటము పొంగటము అనేటువంటి భావం లేకుండా ఉండేటువంటిది నిజమైన ప్రేమ.
0: గెటింగ్ ఎలైటెడ్ అండ్ థింకింగ్ దాట్ ఈస్ నాట్ ఎ ట్రూ సైన్ ఆఫ్ లవ్.
1: కానీ కొన్ని విధమైనటువంటి లాభ నష్టములకు కుంగటం పొంగటం.
0: ఫర్ వెన్ దేర్ ఇస్ జాయ్ ఆర్ వెన్ దేర్ ఇస్ సారో,
1: దూషణ దూషణలకు కుంగటము పొంగటము.
0: ఫర్ ప్రైజ్ అండ్ సెన్షర్,
1: సుఖములకు కుంగటము పొంగటము.
0: ఫర్ జాయ్ అండ్ సారో గెటింగ్ ఎలైటెడ్
1: సరైన ప్రేమ కానే కాదు.
0: దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ లవ్.
1: ఎప్పుడు కూడా ప్రేమ కదలక మెదలక నిశ్చలమై నిర్మలమై ఉంటుంటాయి.
0: లవ్ ఈజ్ పర్మనెంట్. లవ్
1: అది ప్రేమనే నిజమైన భక్తి. రెండవ దినము పరీక్ష పోవాలి.
0: సెకండ్ డే హ్యాడ్ టు గో ఫర్ ఎగ్జామ్.
1: ఆనాడు గాయత్రి పటం పెట్టాడు. సర్వదేవతా స్వరూపుడి గాయత్రి, జియో యోన ప్రచోదయాత్ నా బుద్ధిని అభివృద్ధి గావించు.
0: హీ పుట్ ద ఫోటో ఆఫ్ గాయత్రి హూ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ అండ్ ఆఫర్
1: వాణి ప్రార్థించి వెళ్ళాడు.
0: అండ్ ప్రే దట్ హిస్
1: ఇంటలెక్చువల్ తన యొక్క పేపర్ సక్సెస్ కాలేదు.
0: ఈవెన్ ఆన్ దట్ డే హీ కుడ్ నాట్ డూ వెల్ ఇన్ ది ఎగ్జామ్.
1: ఇంటికి వస్తానే ఆ ఫోటోను కూడా తీసి ఆ బీరోలో పడేశాడు.
0: ద సెకండ్ డే ఆల్సో హీ పుట్ దట్ ఫోటో ఇన్ ద కబర్డ్.
1: అంటే మూడవ దినము మ్యాథమెటిక్స్ చాలా కష్టమైనటువంటి ఒక సబ్జెక్ట్ అతనికి.
0: థర్డ్ డే దేర్ వాజ్ మ్యాథమెటిక్స్ ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఫర్ హిమ్.
1: ఇది ఎట్లయినా కూడా నేను పాస్ చేయాలని చెప్పని
0: హీ రిజాల్వ్ దట్ హీ షుడ్ పాస్ ఇన్ మ్యాథమెటిక్స్.
1: రాముని ఫోటో పెట్టాడు, పూజ చేశాడు.
0: హీ పుట్ ద ఫోటో ఆఫ్ రామ అండ్ హీ ఆఫర్ వర్షిప్.
1: ఆనాడు అసలే మార్కులు రాకుండా ఏ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు పాపం.
0: ఆన్ దట్ డే అన్ఫార్చునేట్లీ హీ కుడ్ నాట్ ఆన్సర్ ఈవెన్ వన్ క్వశ్చన్.
1: తిరిగి వచ్చాడు కోపంతో, ఆ ఫోటోను కూడా ఆ బీరోలో పడేశాడు.
0: ద థర్డ్ డే ఆల్సో హీ టుక్ ద ఫోటో అవుట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద కబర్డ్.
1: నాలుగవ దినము అందరూ వెళుతున్నారు, గుంపులు గుంపులుగా పోతున్నారు. ఏ శక్తి లేకపోతే ఎందుకు వెళుతారు, ఏదో ఒక ముట్టుంటాది అనేటువంటి విశ్వాసం చేత సాయిబాబా ఫోటో పెట్టి పూజించాడు.
0: ఫోర్త్ డే హీ పుట్ ద ఫోటో ఆఫ్ సాయిబాబా థింకింగ్ దట్ సో
1: అది అనుమానాస్పదంతోనే పూజించాడు పాపం.
0: ఈవెన్
1: అందరూ వెళుతున్నారు, అందరూ పూజిస్తున్నారు, అందరూ భజన చేస్తున్నారు, నేను చేస్తాం చూస్తామని.
0: సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్, సో మెనీ పీపుల్ ఆర్ ఆఫరింగ్ వర్షిప్, సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ భజన్. లెట్స్ మీ ఆల్సో డూ విత్ దిస్ కైండ్ ఆఫ్ డౌట్.
1: అరటిపండు తెచ్చాడు, అక్కడ పెట్టి నైవేద్యం చేశాడు, అగరవత్తం తెచ్చి ముట్టించాడు. ఆ అరటిపండుకే చెప్పాడు పాపం.
0: హీ బ్రాట్ ఏ ప్లాంటిన్ ఆఫర్డ్ ఇట్ టు గాడ్ అండ్ హీ బ్రాట్ ఈ సన్ స్టిక్ అండ్ హీ పుట్ దెన్
1: అగరవత్తుల యొక్క ధూమము ఆ బీరవులో వేసినటువంటి ఫోటోల వైపు వెళుతూ ఉండాలి.
0: ద స్మోక్ ఫ్రమ్ దోస్ క్యాండిల్ స్టిక్స్ వర్ గోయింగ్ టువర్డ్ ద ఫోటోస్ విచ్ ఆర్ పుట్ ఇన్ ద కబర్డ్.
1: దీనికి కోపం వచ్చింది.
0: హీ బికేమ్ వెరీ యాంగ్రీ.
1: నా అభిష్టమును నెరవేర్చినటువంటి ఆ దేవుళ్ళ గత ఈ నేను పెట్టిన అగరవత్తుల ధూమం పోతుండాలి అని పోకూడదు.
0: హీ సెడ్ దట్ దిస్ స్మోక్ ఇస్ గోయింగ్ టువర్డ్ ద ఫోటోస్ విచ్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ మై విషస్. దిస్ యూ షుడ్ నాట్ గో దట్ సైడ్.
1: లోపల వెళ్ళినాడు, ఒక పాట పంచి తీశాడు, చించినాడు.
0: హీ వెంట్ ఇన్ సైడ్ ది హౌస్ క్లాత్
1: చిన్న చిన్న ముక్కలు గాలించి ఆ ఫోటోల యొక్క ముక్కులకంతా గట్టి కట్టెట్టాడు.
0: హీ టోర్ దెమ్ ఇంటూ స్మాల్ షెడ్ అండ్ హీ టైడ్ అగైన్స్ట్ ది నాస్ట్రిల్స్ ఇన్ ద ఫోటోస్ ఆఫ్ ఆల్ దోస్ డాట్స్.
1: ముక్కులకు కట్టి తలుపులు బిగించాడు.
0: ఆఫ్టర్ టైయింగ్ అగైన్స్ట్ ది నాస్ట్రిల్స్ దెన్ హీ క్లోజ్డ్ ది కబర్డ్.
1: తక్షణమే ఒక సుగంధము వచ్చింది.
0: దేర్ వాస్ ఏ పర్ఫ్యూమ్.
1: అక్కడ గాయత్రి, సరస్వతి, శ్రీరాములు అతనికి కనిపించినట్టు అయింది.
0: హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ గాయత్రి, సరస్వతి అండ్ శ్రీరామ అప్పుడు బిఫోర్ హిమ్.
1: తెలియపడేయాడు ఈ విద్యార్థి.
0: హీ వాస్ రాదర్ సర్ప్రైజ్డ్ అండ్
1: భక్తితో ప్రేమతో ప్రపత్తితో పూజించినప్పుడు నాకు ప్రత్యక్షం కాలేదు, శిక్షించినప్పుడే వీరు ప్రత్యక్షమైపోయినారు, కనుక భగవంతుని శిక్షించడమే పూజ అనుకున్నాడు.
0: వెన్ ఐ ఆఫర్ వర్షిప్ విత్ ఎ లాట్ ఆఫ్ లవ్ and with a lot of reverence, they did not appear before me. But I when I started punishing them, they before
1: కానీ సత్యాన్ని తెలుసుకోవటం అత్యవసరమని భావించి, స్వామి నేను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన దినము ప్రత్యక్షం కాలేదు, మీరు ఈనాడు ప్రత్యక్షం కావడానికి కారణం ఏమిటన్నారు.
0: Then he questioned them. Well, oh, Swami, when I offered worship with a lot of love and reverence, you did not appear before me. But Nine. Today you are appearing. Why?
1: ఇంతకాలము మమ్మల్ని నిర్జీవులుగా నీవు భావించి పూజించినావు, ఈనాడు సజీవులు అనుకోవటం చేతనే మాకు ముక్కులు కట్టావు. ఈ సజీవత్వాన్ని ఏనాడు నీవు విశ్వసిస్తావో ఆనాడు నీకు ప్రత్యక్షం అవుతాం
0: అన్నాడు. Until today you were thinking us as lifeless and you offer worship. But today you thought that we are having life and tied cloth against our nostrils so that we may not breathe. And you are feeling that we are having life in response
1: to our vata. Adhi yokka antarathyam emiti? Sajeevule daiva swaroopamlu kaadi nijeevulu kaadu nijeevulandu kudanu daivatvam untundadi.
0: What is the meaning of this? The common substance of all this is that God is found in living beings. Although the life
1: పదార్థములు ఎందుకు పరమతత్వం ఉంటుంది.
0: డివినిటీ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ ఆబ్జెక్ట్స్.
1: కానీ మానవునికి మానవుతో సమానమైనటువంటి యొక్క సత్సమానమైనటువంటి యొక్క స్వరూపం కనుక దీనిని మనం విశ్లేషించాలి.
0: బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్ కెన్ ఈజీలీ రికగ్నైజ్ దట్ ఈక్వల్ టు అదర్ హ్యూమన్ బీయింగ్ వుడ్ ఆఫర్ వర్షిప్
1: మానవ సన్నిహితము.
0: ద క్లోజ్నెస్ టు హ్యూమన్ ఫామ్
1: ఇట్టి సన్నిహితమైన మానవత్వాన్ని మనం గౌరవించాలి.
0: వుడ్ రెస్పెక్ట్ ద హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ ఫామ్
1: ఆ గౌరవించేటువంటి విధానం మనము తెలుసుకున్నప్పుడే ఇదమైన నిజమైన ఆధారం అవుతుంది, ఆరాధన అవుతుంది.
0: ఓన్లీ వెన్ యు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అవర్ వర్షిప్ బికమ్స్ ట్రూ వర్షిప్.
1: కనుకనే సర్వ మానవులు ఎందుకుండా ఉండినటువంటి ఒక దైవత్వాన్ని మనం భజించడం అత్యవసరము.
0: యూ షుడ్ వర్షిప్ డివినిటీ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇది ఈనాడు మీరు గుర్తించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం.
0: దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ షుడ్ రికగ్నైజ్ టుడే.
1: రాముడు కృష్ణుడు అనేటువంటిది మానవావతారంలో ధరించినటువంటిది.
0: Rama and Krishna have come down in human form.
1: ప్రాచీన కాలం నుండి మనం ఆరాధన చేసేటువంటి ప్రతి ఆరాధన స్వరూపం కూడా మానవాకారమే.
0: ఆల్ ది ఫార్మ్స్ విచ్ ఆర్ వర్షిప్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఆర్ హ్యూమన్ ఫార్మ్స్.
1: కనుకనే మానవాకారాన్ని మనం ఆరాధన చేసి గౌరవించడమే మానవుల యొక్క ప్రధానమైన పూజ.
0: దేర్ఫోర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఈస్ టు వర్షిప్ హ్యూమన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ఓన్లీ.
1: సర్వ జీవులప్పుడు మనం భగవంతునిగా విశ్వసించడం కూడా అత్యవసరమే.
0: కన్సిడర్ ఆల్ హ్యూమన్ ఫార్మ్స్ యాజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అన్నాడు.
0: ఆఫరింగ్ నమస్కార్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ గోస్ టు
1: కేశవం అనేటువంటి యొక్క పదవిని ఎందుకు ఉపయోగపెట్టాలి?
0: దెన్ వై ఇస్ ఇట్ దట్ ది వర్డ్ కేశవ
1: ఇందులోనే సృష్టి స్థితి లయంలంతా కూడా ఇమిడి ఉంటున్నాయి.
0: ది క్రియేషన్ ది సస్టెనెన్స్ అండ్ ది డిస్ట్రక్షన్ ఆర్ ఆల్
1: కేశవ అనేటువంటి పదంలో కా ఈశావ ఈ మూడు చేతిని కేశవ అయింది.
0: ఇన్ ది వర్డ్ కేశవ దేర్ ఆర్ త్రీ లెటర్స్ కా ష వ.
1: కా ఈశావ
0: కా ఈశావ
1: కా ఈశావ
0: కా ఈశావ
1: ఇది కేశవ.
0: దిస్ ఇస్ కేశవ
1: అనగా బ్రహ్మ.
0: కా రెఫర్స్ టు బ్రహ్మ.
1: ఈశ అనగా ఈశ్వరుడు.
0: ఈశ రెఫర్స్ టు ఈశ
1: అనగా విష్ణువు.
0: వా రెఫర్స్ టు విష్ణు.
1: కేశవ అనగా ఏంటి? బ్రహ్మ ఈశ్వర విష్ణు స్వరూపమే కేశవ అని నేను కంటనాస్తాను.
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కేశవ? కేశవ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ ఈశ్వర.
1: బ్రహ్మ అనగా సృష్టితత్వం.
0: Brahma refers to the principle of creation.
1: మన సంకల్పమే బ్రహ్మ తత్వము.
0: అవర్ థాట్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ తత్వం.
1: ఈశ అనగా ఏమి? హృదయ వాసమే.
0: ఈశ రెఫర్స్ టు అవర్ హార్ట్.
1: కనుక మన హృదయమే ఈశత్వము.
0: అవర్ హార్ట్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఈశ.
1: ఇంకా మన బుద్ధితత్వమే సర్వత్రా వ్యాపించేటువంటి యొక్క విష్ణుత్వం.
0: అవర్ ఇంటెలెక్ట్ అండ్ అవర్ మైండ్ ఈ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
1: కనుకని దీనిని యంత్ర మంత్ర తంత్రం అనేటువంటి స్వరూపంలో ఈ దేహంలో ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క విభూతులు కలిగి ఉంటుంది.
0: దిస్ హ్యూమన్ బాడీ ఎంబాడీస్ త్రీ ఇంపార్టెంట్ పవర్స్ ఆఫ్ యంత్ర మంత్ర అండ్ తంత్ర.
1: యంత్రము మన దేహమే ఒక యంత్రము.
0: యంత్ర మెషిన్.
1: ఇందులో బాడీ ఒక్కొక్క అంగములు కూడా ఒక్కొక్క దాన్ని అనుసరించే పని చేస్తున్నాయి.
0: ఆల్ దీస్ లింబ్స్ మే బి కంపేర్డ్ టు ఏ పార్ట్ ఆఫ్ ఎ మెషిన్.
1: కనుకని మన దేహం ఒక యంత్రము.
0: That is why our body will be
1: described as a mantra. Swasa vaka mantramu. Soham. Soham. Adhe mantramu.
0: Our breath may be compared to a mantra, inhaling and exhaling. Soham.
1: Inka tantramu. Mana hudayame tantramu.
0: Then tantra. Our heart may be compared
1: to a mantra. Yantra, mantra, tantra swarupamu. Manava akarame.
0: That is why human form is essentially a
1: combination of
0: yantra, mantra, tantra. Yantra, mantra, tantra.
1: కనుక అన్య స్వరూపములు కాదు మన మానవాకారమే దైవ స్వరూపము అనేటువంటి దీన్ని మనం విశ్వసించాలి.
0: ఈ
1: మానవాకారంతో మనం చేయాల్సినటువంటి సత్కర్మలు మనం చేయాలి.
0: We should perform all the activity which has been performed.
1: Human value అనగా దైవత్వం నిజమైనటువంటి మన వాల్యూ.
0: What is the meaning of human values? The divine values themselves are real human values.
1: అటువంటి విలువను మనం తెలుసుకోవాలి.
0: We should recognize these real values.
1: ఈ విలువలు కొత్తగా వచ్చి మనలో ప్రవేశించినటువంటివి కావు.
0: These values have not entered us as if for the first time.
1: ఏమితో పాటు అవి కూడా ఆనాడే ఆవిర్భవించాయి.
0: Along with the body, all these values also taken
1: the body. మన అవసరాన్ని పురస్కరించుకుని దానిని అణగలోపుతూ పోతున్నాం.
0: But depending upon our own requirements, we go on suppressing such human values.
1: స్వార్థమే దీనికి మూల కారణం.
0: The most important point which
1: స్వార్థం వచ్చేటప్పటికి ద్వైతం ప్రారంభమవుతుంది.
0: Selfishness is responsible for this.
1: ద్వైతం వచ్చేటప్పటికి రాగద్వేషములు ప్రారంభమవుతాయి.
0: With this kind of duality, the likes and dislikes.
1: ఈ రాగద్వేషముల చేతనే భవరోగం అనేటువంటి మనలో ప్రారంభమవుతుంది.
0: On account of this, you develop this bhava.
1: కనుక ఈ రోగమును మనం నివారణ చేసుకోవాలంటే,
0: if you want to free yourself from this disease,
2: భజన బినా సుఖ శాంతి నహీ.

0: Sai Ram, dear listeners, the world is facing severe problems today owing to the absence of men and women of integrity and strong character. In today's discourse, Baba explains that we must strive to earn the wealth of virtues and not materialistic wealth. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 19th November 2002 in Prashanti Nilayam on the occasion of Ladies' Day.
1: విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విభునియందు విశ్వము వెలయుచుండు. విశ్వ విభుల మైత్రీ విడదీయరానిది, విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ. వినుడు భారతీయ వీరసుతుడ.
2: వెన్ ద లార్డ్ ఆఫ్ ద హోల్ కాస్మోస్ is illuminating everything, the creation in turn becomes effulgent. The link between the creator and the created is one of friendship, one of love.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Anadi kalam nundi Bharata deshamu అనంతమైన సౌజన్యమును సౌశీల్యమును ప్రకటిస్తూ వచ్చింది.
2: ఫ్రమ్ టైమ్స్ ఇమెమోరియల్ భారత్ హ్యాస్ యాక్చువల్లీ ట్రాన్స్లేటెడ్ ద గ్రేట్ వాల్యూస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ హార్మనీ.
1: ఆధ్యాత్మికమునకు శీల సంపత్తికి దాన ధర్మాలకు పుట్టినిల్లు ఈ భారతదేశం.
2: భారత్ ఇస్ the very place where great people are born who are conscious of the spiritual strength much more than the material.
1: Shanti saubhagyamulaku mettinille,
2: for peace and for prosperity this is their country.
1: Bharatadeshamunandukala satyashilamunu gurtinchalaniki అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు జరుపుతూ ఉన్నది.
2: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హు ఆర్ మేకింగ్ ట్రమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్.
1: భారతదేశము అన్యోన్యమైన అనుకూలమైన ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది.
2: ద ల్యాండ్ ఆఫ్ భారత్ has been holding up the mirror to these values from a long time of friendship and of linking together love and harmony.
1: Satyamunu prakatinchinatundi desamulyandu oka Bharat desamunaku minchinatundi desamu marokati ledu.
2: There is no equal to the land of Bharat for proclaiming the truth.
1: Ee Bharat desamunandu anekulu ఆధ్యాత్మిక మార్గమునందు అభివృద్ధి గాంచారు.
2: There are many people in this land of Bharat who have promoted the study of spiritual matters.
1: శ్రీ రాముడు పాలించిన దేశం ఈ భారతదేశము.
2: శ్రీ రామ వాస్ బోర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: శ్రీకృష్ణుడు గీతను బోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: This very land is the place where Sri Krishna taught to people the Bhagavad Gita.
1: వ్యాసుడు వేదములను భిన్నము గావించి ప్రచార ప్రబోధములు జరిపినటువంటిది ఈ దేశము.
2: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాక్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్.
1: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హీ ప్రొక్లెయిమ్డ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్.
1: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదనే చెప్పవచ్చును.
2: దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఈక్వల్ టు దిస్ ప్లేస్ వేర్ ఇట్ ఇస్ కన్సర్న్డ్ ఇన్ స్పిరిచువల్ వాల్యూ.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశం నందు పుట్టి భారతీయులని అనిపించుకుని భారత సమయాన్ని సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరిపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
2: Today's man is hesitant to proclaim himself as one born in the land of Bharat and to declare the values that have been taught in Bharat from time immemorial.
1: Kanuka itti Bharat desham nandu puttinatvanti okka prajalu Bharat desham yokka samskrutini anupinchinchu chestu aaradhana chestu abhyasistu andistu raavali.
2: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
1: Bharat deshamunandu vicheetvanti gaali satyasuktamainatvantidi.
2: The very air of the land of Bharat is pure and full of truth.
1: Kaala krinda necheetvanti dummu dharmaseelamainatvantidi.
2: The very dust that rises from the feet is full of the value of dharma.
1: భారతీయుల యొక్క ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి, మరణంగా వచ్చినటువంటి భూమి పవిత్రమైనటువంటి ఒక మణిగా మారుతూ వచ్చింది.
2: వాట్ ఎవర్ పర్హాప్స్ ఇస్ నాట్ వెరీ సీక్రెట్, ద వెరీ డస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ ఇంటూ సంథింగ్ దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ అండ్ సీక్రెట్.
1: భారతీయుల యొక్క జీవితము క్షమా జీవితము.
2: The very life of the man of the Bharat is full of forbearance.
1: Bharat deshamunandu pravahinchetvanti ganga prema vahini.
2: The very ganga which flows is full of love.
1: Itvanti satya dharma shanti premalaku nilayamainatvanti Bharat deshamu ee naadu ee vidhanga maartu vachindi.
2: Why is the land of Bharat now becoming different when it has been the very symbol of satya dharma prema?
1: Prachina kalamunandi ee Bharat deshamu ఎన్ని విధములైనటువంటి ఒక ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
2: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఫ్రమ్ ద వెరీ ఏన్షియంట్ టైమ్స్ ఈస్ హోల్డింగ్ అప్ అస్ ఎగ్జాంపుల్స్ గ్రేట్ పీపుల్.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నది మనకు చక్కదనము.
2: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
1: పరమ పావనమైన భారతావనియందు
2: అమంగ్ ద ప్యూర్ అండ్ అన్సలిడ్
1: సహనమన్నది మనకు చక్కదనము.
2: దీస్ అన్సలిడ్ అండ్ ప్యూర్ విమెన్ ఆఫ్ భారత్ హావ్ హెల్డ్
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ద గ్రేటెస్ట్ ఆస్టెరిటీ అండ్ వవ్ ఇస్ టు కీప్ అప్ these values thoroughly.
1: Matrudesham kanna manyam meyedi.
2: There is nothing beyond the motherland.
1: Ilanti pavitramaina Bharatdesham nandu sahaname manaku satyaseelam.
2: It is fortitude that is the exemplary virtue in the land of Bharat.
1: Shantame manaku rakshaka bhartha.
2: It is peace that is the adornment.
1: Itvanti pavitramaina Bharatdesham nandu manam janminchukodanu ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటికి కూడా కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
2: హౌ డిప్లోరబుల్ ఇట్ ఇస్ దట్ వీ హూ బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ వాల్యూస్ హావ్ ఫర్గాటన్ దెమ్ టోటలీ టుడే.
1: కానీ ఈనాటి యువకులు చదువులు చదవాలి.
2: టుడేస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గాట్ టు హావ్ ఎడ్యుకేషన్.
1: ఉన్నత విద్యను అభ్యసించాలి.
2: They have got to study higher studies.
1: ఆ విజయందు ఉన్నటువంటి ఆదర్శాలను జగత్తుకు చాటాలి.
2: But they have got to spread this as exemplary to all the people.
1: కానీ ఈ చదువులంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమే మనం చదవరాదు.
2: We should not study only for a livelihood.
1: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయమును విపులంగా విమర్శించాలి.
2: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
1: Kani ee naati vidyarthulu kudanu ee chaduvulu chadavatamu kevalam aadarshalu andinche kosamani yochinchukovatam ledu.
2: But today's boys and girls who study, they do not ever think that these values have got to be
1: tatkalikamainatundi yokka anukoolamulu nimittamai ee chaduvunu viniyoginchukuntunnare kani నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
2: They do not want to proclaim the tradition, the culture of Bharat, but they merely study for the sake of short-term benefits.
1: ఉద్యోగమును చేయ యువతులందరూ.
2: If boys study this type of education, go for jobs.
1: ఉద్యోగమును చేయ యువతులందరూ.
2: If boys go for jobs.
1: ఆఫీసులకు వెళ్ళి అలమటింత్రు.
2: If they go to the office, the women.
1: భార్య భర్తలిరువురు ఆఫీసులకు పోవా గృహకృత్యములు తీర్చు గృహిణులేరి.
2: When boys and girls have educated, go for jobs, who will look after the home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
2: When they go to teach other children, who is the tutor to teach their own children?
1: ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా గృహకృత్యములు తీర్చు గృహిణులేరి.
2: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
1: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోవా వంట ఇంటిని దిద్దు వనితలేరి.
2: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
1: ఇంటిలోని కొరతలెంతయో యుండును డబ్బు కొరత తీరు దాని వలన.
2: When there is so much lacking in the home, will money solve these problems?
1: సుఖము చూడబోవా శూన్యమే ఉద్యోగి పదవి యందు ఉన్న పడతికెప్పుడు.
2: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
1: ఈనాడు చదువుకున్నందుకు స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలని ఒకరిపై ఒకరు పోటీలు పడుతున్నారు.
2: Today women, because they have studied, they are sort of wanting to go for jobs in competition.
1: ఉద్యోగం చేయటంలో దోషం లేదు.
2: There's nothing wrong in going for a job.
1: తప్పు లేదు.
2: It's not wrong.
1: కానీ
2: but
1: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
2: బట్ దే మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దర్ హోమ్ అఫేర్స్ అండ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు జాబ్స్.
1: ఉద్యోగములు చేయ యువతులందరి పోవా వంట ఇంటి దిద్దు వనితలేరి.
2: If the woman goes out of the house for jobs, who is the woman who looks after the kitchen and the care of the home?
1: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకొని వర్తించాలి.
2: So one has to look after the needs of the home also.
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా పిల్లల పోషించు తల్లులేరి.
2: When boys and girls go to the office, who will look after the children?
1: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవడం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
2: Because the mother is not at home to look after a child, the child goes in different wrong ways.
1: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోగా
2: taking the books, if she goes to the office like men,
1: గృహకృత్యములు తీర్చు గృహిణులేరి.
2: So there is no housewife to look after the home.
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలులకు నేర్పు తల్లులేరి.
2: She goes to the school to teach other children, but who is there to teach her own child?
1: కేవలం ఈ ఉద్యోగం వల్ల ధనాశ్రమ వల్ల కొంచెం గృహకృత్యములు సదుపోవచ్చును కానీ తమ బిడ్డలు ఏ పెడమార్గం పడతారో, ఇంటిలో తల్లిదండ్రులు లేకపోవటం వల్ల పిల్లలు పెడమార్గం పట్టి చెడిపోవడానికి అవకాశం ఉంటుంటుంది.
2: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
1: మొట్టమొదటి మన చదువును మన పిల్లలకు బోధించాలి.
2: So whatever we have learned, we have got to teach the children.
1: పిల్లల్ని అభివృద్ధి పరిచినప్పుడే నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
2: It is only when we care for the children's prosperity, then only there is a meaning to your study.
1: చదువు వ్యక్తి యొక్క నిజమైనటువంటి శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
2: When you study, it is to bring out the potential in you. That is it.
1: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
2: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
1: ప్రపంచం లోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి ఒక సంస్కారాన్ని అభివృద్ధి పరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
2: Many women were there who tried to show that to the world that values matter more than the material things.
1: కనుకనే సావిత్రి వీరందరూ కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
2: It is Savitri, the great woman, who was exemplary.
1: ఆనాటి కాలంలో స్త్రీలు తమ కృత్యములు తీర్చుకుంటూ గృహాన్ని పోషించుకుంటూ పిల్లలకు తగిన ఆదర్శాన్ని నిరూపిస్తూ తాము ప్రవర్తించి పిల్లలకు తగినటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
2: ఇన్ దోస్ విమెన్, those women of the old led exemplary lives, looked after their home and their children, and thereby became illustrious examples.
1: కానీ ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువైపోయారు.
2: But today the women are scarce when they hold up examples to their children.
1: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
2: As soon as they get their degrees, they apply for a job.
1: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అయితే ఏమవుతుంది?
2: దెన్ వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద చిల్డ్రన్ అట్ హోమ్?
1: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
2: ఇఫ్ దే కెన్ జస్ట్ టేక్ ఆఫ్టర్ వన్ చైల్డ్, దట్ బి హెల్పింగ్ ద నేషన్ సో మచ్.
1: తమ బిడ్డలు పెడమార్గం పట్టించి తమ ఉద్యోగాలు చేసి ఎంత ధనమును సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ద బెనిఫిట్ వెన్ షీ ఎర్న్ సో మచ్ మనీ లీవింగ్ ద హోమ్ అండ్ లీవింగ్ ద చైల్డ్ టు ద కేర్ ఆఫ్ అదర్స్?
1: కనుక మొట్టమొదటి ఇంటిని సర్దిద్దుకోవాలి.
2: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
1: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
2: టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ ద హౌస్ యూ విల్ హావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
1: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
2: Today's women, they employ a cook and make them do the work at home and they go out for a job.
1: ఈ వచ్చేటువంటి జీతం లోపల ఈ వంటవాడికి ఒక పని మనిషికి తగినటువంటి స్థితిగా సరిపోతుంది.
2: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you
1: తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పెడుతున్నారో యోచించుకోవాలి.
2: Then they'll have to think of how they've got to develop their children.
1: నిరత సత్యప్రవుడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దరభాష చనగలేదా?
2: Was not Harishchandra born on this land?
1: Aa Chandramati entati sadhu sadhinappudiki talli yokka dinni motta motta bhatta yokka dinni anusaristhu vachindi.
2: Chandramati, who was his wife, who had always followed her husband meticulously,
1: adana kontha barhinudayyan sapudiki taanu dhairyanni bodhisthu vachindi.
2: When he became a little weak minded, she started to tell him and put courage into him.
1: Raja, meeru chakravartulu.
2: O king, you are the emperor.
1: Manchi telivitheta galavaru.
2: You are full of intelligence.
1: Vidya sampannulu meeru.
2: You have got a lot of
1: atti meeru balahinataku choti ivvakoodadu.
2: Such a person should never given to weakness.
1: Satya margamulandu manam praveshinchamu jeevithanni.
2: We have got to fill our lives with a lot of satya.
1: Satya nadilo manam praveshinchamu.
2: We have got into satya.
1: Idigaligithe manam gattu chertamu, lekapothe munigipothamu.
2: And only then we shall reach the other bank.
1: ఇంతే కాని మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అన్నది.
2: వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్, దట్ ఈస్ నాట్ ద వా వి షుడ్ టేక్.
1: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతన గూడును బోధించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
2: Those days women even put in a lot of courage into their men.
1: భారతీయ సంస్కృతిని అంత పవిత్రమైనటువంటి ఒక మార్గంలో కాపాడుతూ వచ్చిన వారు భారతీయ స్త్రీలు.
2: The women of Bharat were those who tried to look after their husband, not only ordinary welfare.
1: సీత ఎటువంటి పరిస్థితులు ఎంతైనా కూడా తాను కంటినీరు నింపక,
2: whatever the circumstances, she did not shed tears.
1: ఇదనకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
2: She became exemplary and showed it to everybody.
1: రాక్షసుని చేతిలో చిక్కుకొని కూడాను,
2: even when she was caught by the rakshasas,
1: ఏ మాత్రము జంకక కుంకక,
2: she never felt afraid.
1: తన యొక్క పతి యొక్క గుణములను పోషించుకుంటూ,
2: and she started always think of the values of her husband.
1: రామని యొక్క పత్ని సీతైనందుకు సీతారాముల వలె మనం నడుచుకోవాలి జీవితాన్ని అని ప్రబోధిస్తూ.
2: So Rama being exemplary, she thought, she being his wife, she should uphold the dharma and the values of
1: Damayanti. Ee Damayanti goppa pativrata.
2: Damayanti was a pativrata.
1: Aame tana yokka deeksha chetane pati yokka gunamunu kudanu abhivruddhi parchukoni rajyanni sampadinchindi.
2: Because of her determination, she was able to win back the kingdom of her husband.
1: Kaani aanaati kaalamlo స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ పిల్లల్ని పాలించుకుంటూ దన్ని విధములైనటువంటి గొప్ప పేరుని సంపాదించుకుంటూ వచ్చారు.
2: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
1: అలాంటి గొప్ప పేరును మనం సంపాదించాలి.
2: So we will have to, she thought, she being his wife, she should uphold the dharma and the values of
1: Damayanti. ఈ దమయంతి గొప్ప పతివ్రత.
2: Damayanti was a pativrata.
1: Aame tane

0: పేరును సంపాదించాలి.
1: వి హావ్ గాట్ టు ఎర్న్ ఎ గుడ్ నేమ్.
0: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు డోంట్ హావ్ ఎ జాబ్ ఆర్ మనీ.
0: ధనం వల్ల కలిగేటువంటి సుఖం కంటే మన గుణం వల్ల కలిగేటువంటి సుఖమే గొప్పది.
1: ది హ్యాపీనెస్ దట్ వి డిరైవ్ ఫ్రమ్ వాల్యూస్ విచ్ వి ప్రాక్టీస్
0: ఈ నాటి విద్యార్థులు కూడాను బలము గుణము చెలిమి ఈ మూడింటి కోసమే పాటుపడుతున్నారు.
1: Today's boys educate women and they're only striving for wealth, prosperity.
0: కానీ ధనము ఉండొచ్చును, చెలిమి ఫ్రెండ్స్ ఉండొచ్చును, బలం ఉండొచ్చును.
1: You may have strength, friends and money.
0: కానీ గుణమే లేకపోయినా ఏం ప్రయోజనం?
1: But if you do not have good qualities, what is the use?
0: పురుషులకు కాని స్త్రీలకు కాని గుణమే గొప్ప ప్రధానము.
1: For men and women, it is virtue that is important.
0: గుణము లేని జీవితము బలం లేని జీవితమే.
1: The life without these virtues is full of weakness.
0: కనుకనే ఆనాటి స్త్రీ పురుషులు గుణములకై పాటుపడుతూ వచ్చారు.
1: So those days men and women, they strive for these values and good character.
0: పేరు ప్రతిష్టలకై ప్రాణాన్ని ఇస్తూ వచ్చారు.
1: They did not even fear to give up their lives for this cause.
0: పతి యొక్క గౌరవాన్ని కాపాడే నిమిత్తమై స్త్రీలు పాటుపడుతూ వచ్చారు.
1: The women strive to keep up the honor of their husbands.
0: వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం కాదు.
1: They strive to uphold everything that was virtues and good.
0: వ్యక్తి యొక్క బలము ధనము పైన ఆధారపడలేదు.
1: The strength of the individual is not upon wealth.
0: గుణము పైనే ఆధారపడి ఉంటుంది.
1: It is on good character and goodness that it
0: కనుక ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
1: So from time immemorial, the women of Bharat were striving only for sterling virtues.
0: ఈనాడు కూడా మనము మన గుణం కోసమని ఎన్ని విధమైన ఓర్చుకోవాలి.
1: So today we'll have to strive to get for ourselves good qualities and virtues.
0: లోకములో
1: in the world
0: gunamantulaina stree purushulu lekapovatam chetane desam ee vidhamaina paristhitiki paristhitulaku daagi poyindi.
1: It's because men and women of character are deteriorating. The state today is so deplorable.
0: Kanaka ee naadu manam kavalsinatundi kanaka vastralu vastralu kaadu.
1: It's not today that we want golden
0: gunamunu manam sampadinchali.
1: Not wealth, but we have to acquire
0: gunamunu lekapothe enni balam nundi kodanu prayojanam ledhu.
1: Good qualities are important. No use of wealth and prosperity.
0: ధనమున్నదని ఘనముగా పొగిడిన
1: ఇఫ్ యూ థింక్ ఓన్లీ వెల్త్ మ్యాటర్స్
0: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
1: యూ విల్ నాట్ గెట్ ఇటర్నల్ హ్యాపీనెస్.
0: కనుక గుణమును సంపాదించుకోవాలి.
1: సో యూ విల్ హ్యావ్ టు అక్వైర్ గుడ్ క్వాలిటీ.
0: ఈ గుణముతో పాటు
1: అలాంగ్ విత్ దీస్ గుడ్ క్వాలిటీ
0: పతి యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
1: యూ హావ్ గాట్ టు సస్టైన్ ది ఆనర్ ఆఫ్ యువర్ హస్బెండ్.
0: పతి గౌరవమే లేక కాపాడకుండా పోయినా ఈ స్థుతి ఎంత సంపాదించినప్పటికీ నీ ప్రయోజనం ఉండదు.
1: If you cannot safeguard the honor of your husband, what is the use of earning so much?
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Mukhyamga streelu purushulu manam cheyavalsinatundi pani gunavantuluga tayaru kavali.
1: The most important thing for men and women is that they should develop a good
0: character. Gunamane lekundina enta pani chesi kodanu enta chaduvu chaduvu kodanu prayojanam undadu.
1: If they do not have good qualities, what is the use of education and all that they strive for?
0: Chaduvulanni chadivi చాలా వివేకియై మగిడి తండ్రి కూడా మందమతుడు.
1: వాట్స్ ద యూజ్ ఇఫ్ యు హావ్ స్టడీడ్ అండ్ యు కెనాట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేరు.
1: సో ఇఫ్ యూ ఈవెన్ స్టడీ అలాట్ అండ్ ఇఫ్ యూ కెనాట్ గివ్ అప్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూజ్.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేరు.
1: యు ఆర్ స్టడీంగ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్ బట్ యు ఆర్ నాట్ రియలీ స్టడీంగ్ ఫర్ ద ట్రూత్.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువులేవు.
1: You study and study of what is the use. Try to study that from which you get absolute liberation.
0: కరుగుని ఈ నాటి చదువులన్నీ కూడా కేవలము
1: so today's education
0: పొట్టకూటి నిమిత్తమై పైల్దేరినటువంటివిగా ఉంటున్నాయి.
1: It's something one strives for livelihood.
0: నీతి నిజాయితీలను పూర్తి మోసం చేసుకుంటున్నాయి.
1: Truth and everything else has just gone.
0: గౌరవ మర్యాదలను మంట కలిపి వేస్తున్నాయి.
1: Honor and virtues have been burnt up.
0: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవాల్సినటువంటిది మనము సరియైన కీర్తిని.
1: సో టుడే వాట్ యూ హావ్ గాట్ టు అక్వైర్ ఇస్ ఫేమ్ విచ్ ఇస్ గుడ్.
0: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
1: ఇన్ దోస్ డేస్ ఓన్లీ ఫాలో రైచియస్నెస్.
0: సత్యమునకే కంకణం కట్టారు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రూత్ దట్ దే స్ట్రైవ్డ్.
0: ప్రేమ చేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
1: దే లివ్ దేర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
1: విమెన్ ఆఫ్ భారత్ సాక్రిఫైస్ దెంసెల్వ్స్ ఫర్ అన్అలాయ్డ్ క్రిస్టైన్ ట్రూత్.
0: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: వి డు నాట్ ఫైండ్ సచ్ గ్రేట్ విమెన్ ఆఫ్ ట్రూత్ టుడే.

0: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
1: There are so many people who sacrifice their life for the sake of truth.
0: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే ప్రతి చందమతి భారతీయగాదే.
1: Is not Chandramati the woman of India who tried to honor her husband?
0: Kula satitvamu agni gundana prakatinche Sita Bharata dara jatagade.
1: Is not Sita the one, the illustrious woman of Bharat?
0: Kinishi durmada kiratiyu bhuti gavinche Damayanti Bharata ravani gade.
1: Is not Damayanti a great woman who got back everything for her husband?
0: Satpasagara vesti satmasalamana Bharata data pativrata prabhava bhava sampannataku gade bhattabhumi.
1: So there are so many women who have been of sterling character.
0: Akila deshalaki upadhyayi kade.
1: Are they not the teachers for the whole world?
0: Bharata deshamu anadi kalam nundi kudanu anni deshamulakunu upadhyaya sthanamlo nichinatvanti ee pavitramaina Bharata desham.
1: India from time immemorial has been the guide and the teacher for everyone.
0: Karugane ee pavitramaina Bharata deshamunu karma bhoomi tyaga bhoomi yoga bhoomi ni vidhulu sampadinchindi.
1: So the pristine and pure land of Bharat is a land of karma tyaga. It's called so.
0: Karmanu aacharinchali.
1: You have got to do your duty.
0: Karmane lekundina mana jeevitame jaragadu.
1: If we do not follow karma, our whole life is lost.
0: మనం దినమునకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
1: We are just wasting so much time every day.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
1: You should not waste time. That is not the way to do it. It's not proper.
0: మన యొక్క కాలములోపల ఎంతో కాలమును వేస్ట్ అయిపోతుండాలి.
1: Today so much of time is being wasted.
0: కాని ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైన వేస్ట్ చేసిన వారు కాదు.
1: But people of ancient times, they never frittered away the time.
0: కాలమే భగవస్వరూపుడు అనుకొని కాలాయన మహా కాలకాలాయన మహా కాలతప్రమ్నాయన మహా కాలాతీతాయన మహా కాలస్వరూపాయన మహా అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They began to worship time as the one supreme.
0: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
1: Why have we forgotten that God who is the very embodiment of time?
0: ఒక దినం సండే వచ్చిందంటే అబ్బా ఈనాడు నేను హాయిగా ఉంటానని ఆనందిస్తాడు. ఆనాడు మనం బాధపడాలి, సండే టైం లోపల పని లేకుండా పోతుండాలి, ఎంత కర్మ విమోచన చేస్తున్నాము.
1: When the night comes or the twilight comes, you feel happy that you're free. That's not so. That's
0: కాలం వ్యర్థం కావిస్తున్నాము.
1: You're just wasting the time.
0: కాలం మనము సరైన రీతిలో వినియోగించుకోవటం లేదు.
1: You've got to use the time in the proper way.
0: ఏ పని లేకపోయినప్పుడు ఏదైనా ఒక సమాజ సేవ అయినా మనం చేయాలి.
1: If you have got the time, get into social work.
0: పరోపకారమునకైనా మనం పాటుపడాలి.
1: We have got to strive to help others.
0: దేశ సంరక్షణకై మనం త్యాగం చేయాలి.
1: For the sake of our land, we have got to make great sacrifices.
0: జనుల యొక్క అభివృద్ధి కోసమే మనం ఎంతైనా ఆధారం చేసుకోవాలి.
1: We have got to be exemplary in the way we sacrifice ourselves for our nation.
0: ఇది భారతీయులు నేర్చుకోవాల్సినటువంటి ఒక కర్మదీక్ష.
1: This is a thing of the Bharat, which is the duty of the land people of Bharat.
0: దీనినే భగవత్ గీత ఎందుకును కర్మణ్యేవ అధికారస్య మాపదేశవదాచన.
1: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
0: కర్మాని మనం సాధన సాధకం చేసుకోవాలి.
1: We have got to do our
0: కర్మ. అనగా ఏమిటి?
1: What's the meaning of karma?
0: ఏదో పాప కర్మ పుణ్య కర్మ అనుకుంటున్నా అది కాదు. మానవుడు ఆచరించేటువంటి ప్రతి చైతన్యం కూడా కర్మనే రూపం.
1: Everything that one man does with consciousness is called duty.
0: మానవుడుకు ఉన్న కరచరణాది అభిమానుల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
1: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఈజ్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
0: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
1: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డు యువర్ డ్యూటీ.
0: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎట్టి కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
1: వెన్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్ అండ్ యు డు ద వర్క్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: కనుక మనం ఒక క్షణమైన కూడా కర్మను వేస్ట్ చేయకూడదు. మనం
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ డ్యూటీ.
0: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ డూ దట్ వే ఆర్ లైఫ్ విల్ రియల్లీ బికమ్ వర్ది.
0: మానవులకు కాయమును అందించాడు.
1: మ్యాన్ హెస్ బీన్ గివెన్ దిస్ టైమ్.
0: కాయమునకు కర్మను అందించాడు.
1: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హావ్ గాట్ టు డూ.
0: కర్మకు కారణం అందించాడు.
1: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్.
0: కాలం కూడా అందించాడు.
1: And the time is also given.
0: Karma, kayamu, kalamu, ee mudinti oka ekatvam chetane manavudu sarthakam kavali.
1: Your body, your dharma and your thoughts, these are combined.
0: Kala karma karana kartavyalu chakkaga nirvartinchadame manavu yokka pradhanamaina dharmam.
1: You do your duty according to the time and what is assigned to you.
0: Ilanti pavitramaina bharatiya samskrutini ee naadu andarikulunu vismarincharu.
1: Everybody has got to think of this wonderful tradition culture of Bharat today.
0: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
1: The culture of Bharat is something.
0: అనాది కాలం నుండి కూడా నువ్వు భారతదేశంను సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతియే.
1: It is Indian culture that has been protecting the land of Bharat.
0: కల్చర్ అంటే ఏమనుకుంటున్నారు?
1: What do you think is culture?
0: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
1: It is not something, it is like a teacher.
0: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
1: You are saying that's the way
0: of life. కాదు ఇది.
1: It's not the way of life.
0: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
1: Culture is not something which makes
0: దేశానికి ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
1: The culture becomes tells the example to the whole world.
0: కనుక ఈ కల్చర్ ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
1: You have got to use this culture as something exemplary and pure.
0: ఎంత కాలం నుండియో భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటుపడుతున్నారు.
1: Many people have tried very hard to tell people about the culture.
0: కానీ బోధించిన కానీ వినేటువంటి వారు లేరు.
1: But they speak, but there are no
0: విన్న వారు కూడాను ఆచరించేటువంటి వారు లేరు.
1: No use of speaking but not putting it in practice.
0: ఆచరించే సమయంలో కూడాను తగినటువంటి ఒక అనుకూలాలు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
1: Even practicing you have got to see to it that it is done.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్,
0: ప్రతి కర్మను కూడా చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
1: యు హావ్ గాట్ టు డు ఎవ్రీ డ్యూటీ విత్ ద ప్యూర్ హార్ట్.
0: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంతా వ్యర్థమైపోతుంది.
1: ఎవ్రీథింగ్ బికమ్స్ యూస్లెస్ ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ నాట్ ప్యూర్ అండ్ యు డూ ఇట్.
0: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గానీ అది ఏ గొప్ప ఫలం కాదు.
1: ఈవెన్ అ లిటిల్ వర్క్ విచ్ యు డూ విత్ ఎ ప్యూర్ హార్ట్ ఇట్ బికమ్స్ రియలీ ఫ్రూట్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఈనాడు 19th November లేడీస్ డే అని పెట్టుకున్నాము.
1: టుడే నవంబర్ 19 వి కాల్ ఇట్ ద లేడీస్ డే.
0: లేడీస్ డే అంటే ఏమనుకున్నారు?
1: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లేడీస్ డే?
0: ఆనాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడం, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులను ఉపన్యాసం గావించుకోవటము, ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
1: యు ఆర్ థింకింగ్ దట్ డే దేర్ ఆర్ సమ్ సెలబ్రేషన్స్.
0: కాదు కాదు, మనం దినం అంతా కూడాను ఒక సార్థకమైనటువంటి ఒక టైం ను వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
1: ఇట్స్ నాట్ మెనీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు హావ్ గాట్ టు సీ దట్ యు డోంట్ వేస్ట్.
0: ఈ 19వ తేదీ మనం ఆచరించినటువంటి ఒక బలమనే జీవితం అంతా కూడాను ఆదర్శంగా నిలుస్తుంది.
1: వాట్ వి లెర్న్ టుడే షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
0: కనుక ఇట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరుచుకొని కాపాడుకోవాలి.
1: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
0: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: యు హవ్ గాట్ టు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: మనం ఏ విధమైన కష్టంలో వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: వి హవ్ గాట్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ ఆనర్.
0: ఆత్మ గౌరవము, ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతే ఇంక మనిషి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ వన్ డజంట్ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
0: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
1: వి హావ్ గాట్ టు స్ట్రైవ్ ఫర్ అవర్.
0: ధనం లేకపోతే పోతుంది.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు హావ్ నో మనీ.
0: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ ఎనీ.
0: సమాజంలో అందరూ అవమానం చేయని తప్పలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇన్ సొసైటీ డిజాల్వ్.
0: ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి.
1: బట్ యు హావ్ గాట్ టు ఫాస్టర్ యువర్
0: ఆత్మ గౌరవం కోసమని అనేక రకమైన శ్రమలు పడి లింకన్.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హావ్ సేఫ్ గార్డెడ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ లైక్ లింకన్.
0: అతను ఈ ఆత్మ గౌరవం కోసమని అనేక హింసలు పడ్డాడు.
1: For the sake of establishing his own.
0: తల్లి బోధించింది, నాయనా నీవు ఏది లేకపోయినా కూడా నీవు బాధ లేదు, ఇతరులు నీ స్నేహితుడు నిన్ను బాధ పెట్టినా కూడా తప్పేం లేదు. వాళ్ళు పెడతారు, అది వాళ్ళ స్వభావం. నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
1: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self-respect.
0: అట్టి ఆత్మగౌరవం చేతనే తన బజారులో ఉండేటువంటి దీపం కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాడు.
1: And because of his self-respect, he studied under the street lamp.
0: ఆ చదువు చదివేసేసి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: అండ్ హ్యావింగ్ స్టడీ దట్ వే హీ బికేమ్ సో హీ లాస్ట్
0: కట్టగలవటికి గొప్ప దేశమైన అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా అయ్యాడు.
1: అండ్ ఇన్ ది ఎండ్ హీ అచీవ్డ్ ద ప్రెసిడెన్షిప్ ఆఫ్ అమెరికా.
0: ఎక్కడ ఉన్నటువంటి వాడు? ఆత్మ గౌరవం చేతనే కదా అంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ సెల్ఫ్ రెస్పెక్ట్ హీ వాజ్ ఏబుల్ టు ఎర్న్ సచ్ ఎ హై స్టేటస్.
0: కనుక తల్లులు బోధించేటువంటి బోధనలు చాలా ఉన్నాయి.
1: So there are many things that a mother should teach the son.
0: తల్లులు ఎంతైనా కూడా పేద కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
1: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of her son.
0: సద్గుణములను పెట్టి సద్గుణములను పోషించే నిమిత్తమై కుమారుడికి మంచి బోధన చేస్తూ రావాలి.
1: The mother should teach the son of the very great virtues.
0: సద్గుణములు అనగా ఏమిటి?
1: What are these good qualities?
0: మామూలు దుర్గుణాన్ని దూరం చేసి సదాచార సంపన్నుడైనటువంటి సద్వాక్యములను అభివృద్ధి పరచుకోవాలి.
1: దట్ ఇస్ టు టేక్ అవే ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ దెన్ టు డెవలప్ ఇన్ అస్ మోర్ అండ్ మోర్.
0: మన సమాజం నందు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పారు.
1: అండ్ దట్ ఇస్ హౌ ఇన్ సొసైటీ వి కాల్డ్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: ఈ సత్యం అనేటువంటిది ఎవరు నడుచుకోగలుగుతున్నారు?
1: హూ ఇస్ ద వన్ హూ ఇస్ నౌ లుకింగ్ ఆఫ్టర్ దిస్?
0: అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారే గాని
1: ఇస్ ఎనీబడి ఫాలోయింగ్ సత్య?
0: ఎవరి ఆదర్శప్రాయమైనటువంటి సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అంటున్నారు.
1: The ideas we talk of are satya, dharma, ahimsa, prema.
0: ఒక దినమైన కూడా సత్యం చెప్పినటువంటి మాట మనలో?
1: Is there anyone at least in one day who adheres to truth?
0: ఊరికే మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నామే కానీ
1: there is no use of just speaking.
0: ఆదర్శవంతమైనటువంటి అనుకూలాలు మనం చూపుతున్నామా?
1: Have you ever been telling ourselves that we should do it?
0: లేదు.
1: No.
0: సత్యాన్ని పలికేటువంటి మాటలు లేవు.
1: There are nothing at
0: ధర్మాన్ని చేసేటువంటి చేతలు లేవు.
1: You're not doing dharma or satya.
0: అనాది కాలం నుండి భారతీయ దేశం లోపల సత్యాన్ని పలుకుతూ వచ్చారు.
1: In the ancient times, people were only speaking the truth in Bharat.
0: ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చారు.
1: They were adhering to dharma.
0: ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా సత్యాన్ని ఉల్లంఘించలేదు.
1: Whatever the circumstances, they never forgot
0: the truth. సత్యం నాస్తి పరో ధర్మః.
1: They felt that
0: దీని గురించి మించింది లేదు మనకి.
1: The truth was the only thing.
0: సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి.
1: You have got to speak the truth.
0: కనుకనే మన పుస్తకాల లోపల సత్యం వద ధర్మం చర.
1: So speaking the truth, you have got to act righteously.
0: ధర్మాన్ని చేయాలని చెప్పారు కానీ ధర్మాన్ని పలకమని చెప్పలేదు.
1: You have got to act in dharmic way. You know,
0: సత్యాన్ని పలకాలి గాని సత్యాన్ని చేయడానికి వీల్లేదు.
1: You have got to speak the truth, but you cannot translate it into action.
0: మనము చెప్పినవి చేసినవి పలికినవి అంతా ఒక్కటి కావాలి.
1: Thought, word and deed should be in harmony.
0: Adi a proper study of mankind is man and in Bharatiya Sanskriti.
1: So it is said the proper study of mankind is man.
0: Talachinatundi talapu.
1: Whatever you think.
0: నాలుగు నుంచి వచ్చిన పలుకు.
1: Whatever words you speak.
0: రెండు కూడా క్రియ లోపల లీనం కావాలి.
1: And in action they should combine together.
0: ఈనాడు తలపు ఏమొస్తుందో కానీ ఎవరికి తెలియదు.
1: So you do not know how your thoughts go.
0: చెప్పిన పలుకుకు చేసే చేతలకు సంబంధమే లేదు.
1: There's absolutely no connection between your words and your actions.
0: కనుకనే ఈ యొక్క అపవిత్రమైన కర్మల చేతనే మానవ జీవితము చాలా వ్యర్థమైపోతుంది.
1: Of the unholy way of conducting ourselves, there's absolutely no happiness or peace.
0: సత్య పలుకు చేతనే మానవ జీవితము సమృద్ధి కావాలి.
1: It's only by speaking the truth that you can set right things.
0: సత్యము చాలా గొప్ప విలువైనటువంటిది.
1: Truth is very valuable.
0: Satyam nasti paro dharmah.
1: You do not have any duty beyond truth.
0: Satyamuniki minchinatundi marokati ledu.
1: There is nothing beyond satya, truth.
0: Ee satyam palikeetundi naluku cheta enni asatyalu enni apramalalu enta anacharalu palukutundadi naluka.
1: With this very tongue which should speak the truth, you are using it in a negative way by talking untruth.
0: Rasagni madhurapriyatvam satyam hitam paramam vadami avarnayeta madhurakshalani govinda damodara madhaveti anindi.
1: The tongue only should speak the truth and utter the name of Govinda Damodara. But what is the tongue?
0: పరదూషణలోనే పోతుండాలి గాని ఈ నాలుక పరోపకారమైనటువంటి యొక్క పవిత్రమైన వాక్యములు వాడకూడదు.
1: The tongue is always straying away into gossip and criticizing others. But not
0: అలాంటి జీవితం ఏమైపోతుందో తెలుపడానికి వీల్లేదు.
1: That type of life you do not know to what.
0: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు మరణిస్తే తిరిగి ఈ దేశం నుండే వచ్చి పుట్టాలి అని సంకల్పించుకునేటువంటి వారు.
1: In immemorial days, our people of Bharat always feel that they should be born
0: atti
1: again.
0: Deshabhimanamu, matabhimanamu, vakyabhimanamu, antati abhimanamu kaligetundi varu.
1: And they wanted to come back and then again, once again, resurrected, revive these things.
0: Eenadu deshabhimanamu poyindi.
1: Now one doesn't love
0: dharmabhimanamu poyindi.
1: They do not love righteousness.
0: Inka vaaru chesetundi em abhimanamu.
1: And what is it?
0: Dehabhimanamu penchukuntunnaru.
1: What is it they are doing? Only they are fostering their body.
0: Empty pot, neeti pudiga.
1: The body is just a water bubble.
0: ఆ నీటి పుడుగు వంటి దేహం ఎంత కాలం నీవు కాపాడుకోగలవు?
1: How are you going to look after for such a long time? Can you?
0: ఏనాడో ఒకనాడు పుట్టుకమని పుడిపోతుంది.
1: The body will just vanish in no time.
0: కనుక దేహాభిమానం కంటే ఆత్మాభిమానం పెంచుకోవాలి.
1: Instead of always thinking of the body, we have got to think of the Atma.
0: నా ఆత్మనే సర్వదేశమును కూడా సంరక్షిస్తుండాలి.
1: It is my Atma which is looking after the whole
0: nation. అందరియందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుండాలి.
1: The Atma which is in everyone is in me.
0: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరియందు ఉంటుండాలి.
1: So the Atma within me is in everybody.
0: కనుకనే ఆత్మ సుఖం నీది కాదు దేశానికంతా కూడా సుఖంగా ఉంటుంటది.
1: So if you consider this to the whole nation will be happy and peaceful.
0: కనుకనే ఆత్మాభిమానమైనటువంటి మానవుడే నిజమైన మానవుడు.
1: The one who thinks that is Atma and Atma alone, he is the real man.
0: విసర్జించి
1: if he doesn't think of the Atma,
0: మానవ తత్వమును బోధించకుండా
1: ఇఫ్ ఇట్ ట్రైస్ టు టాక్ అబౌట్
0: కాలం వ్యర్థం గావించేటువంటి వాళ్ళ జీవితము వ్యర్థమైపోయినటువంటి
1: వన్ హూ వేస్ట్ హిస్ టైమ్ ఇన్ టాకింగ్ అబౌట్ అన్నెసెసరీ థింగ్ హిస్ హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్
0: ఎంబోడిమెంట్ నవంబర్ 19వ తేదీ ఎంతో పవిత్రమైనటువంటి దినము.
1: నవంబర్ 19th ఇస్ అ వెరీ సేక్రెడ్ డే.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ
1: వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్
0: గృహమ్మాయి అంటే ఈ బాడీకి మదర్
1: గృహమ్మాయి ఇస్
0: అందరినీ కూడా ప్రేమతో మన పలకరించేటువంటిది.
1: షీస్ టు స్పీక్ టు ఎవ్రీ బాడీ విత్ లవ్.
0: పైకి వచ్చేది
1: షీస్ టు కమ్ అప్ స్టేర్స్
0: స్వామి వాళ్ళు ఎవరో చాలా బాధగా వచ్చారు ఒక్కతూరి చూచి మాట్లాడుతుంది.
1: I've come with a lot of pain. Swami, will you please talk to me?
0: ఎవరైనా బాధపడుతుంటే ఓర్చుకునేటువంటిది కాదు.
1: She could never withstand the sorrow of
0: others. దయాహృదయంతో ఉండేటువంటిది ఆమె.
1: She was full of compassion.
0: అందుకోసమని ఆమెకి ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి.
1: That is why her fame and honor has spread so much.
0: కనుకనే మంచి పేరు రావాలంటే పవిత్రమైన పలుకులు పలకాలి.
1: So if you have got to get good name, you have got to say things.
0: ఉపకారం చేయాలి.
1: You have got to help others.
0: నేను ఎంతో కోపడుతుంటాను, నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికి వచ్చేది పైకి వద్దు పో అంటుంటాను.
1: ఐ వుడ్ టెల్ హావ్ యు కమ్ టు మేక్ సచ్ రికమెండేషన్స్ గో ఐ వుడ్
0: కాదు స్వామి పాపం చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళు ఒక్కతూరి పలుకరించి పంపించండి.
1: ఓ స్వామి దే ఆర్ రియల్లీ ఇన్ డిఫికల్టీ కుడ్ యు స్పీక్ టు దెం వన్ షీ వుడ్ సే.
0: అప్పుడు నేనే అనుకునేది ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండాలి ఇంత దయ ఉంటుండాలి అని ఎంతో ఆనందించేటువంటి వాడిని.
1: దెన్ ఐ వుడ్ ఫీల్ హౌ మచ్ ఆఫ్ కైండ్నెస్ అండ్ కంపాషన్.
0: అట్టి హృదయాన్ని మనం నిజంగా కుదిరింటే దయా హృదయం అని.
1: సచ్ ఎ హార్ట్ ఇస్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: హృద్ ప్లస్ దయా హృదయం.
1: హృద్ ప్లస్ దయా ఇస్ హృదయం.
0: దయతో కూడినటువంటి యొక్క హృదయమే నిజమైన దయ.
1: ద హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇస్ ద వన్.
0: ఈనాడు కఠినమైనటువంటి వాక్కులు వస్తున్నాయి.
1: And from there you will get true
0: gauravamainatundi perlu pogottukuntunnaru
1: and the true love which comes out of this
0: jivagne rasagne madura priyatvam maduramainatundi vakyam kavali.
1: So you will have to speak sweet words and good words.
0: Yavanni noppinchetundi padukulu palakaraadu.
1: You should not pain anyone with your words.
0: Appude manavudiki jeevitham saarthakam avutundi.
1: It's only then man's life would become fruitful.
0: Prema swarupulara
1: embodiment of love.
0: Mukhyanga స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి.
1: ప్రైమరీలీ విమెన్ షుడ్ కంట్రోల్ దేర్ టంగ్.
0: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
1: బికాజ్ మెన్ గో అబౌట్ ఆల్ ఓవర్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంట్రోల్ దేర్ టంగ్.
0: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నిర్వర్తించుకుంటూ దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలనే సరైన ధర్మం.
1: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control.
0: ఇంటికి వచ్చేటువంటి వారిని గౌరవంగా పలకరించాలి.
1: She should give honor and respect to those who visit her house.
0: ఎవరైనా వచ్చేస్తే వారికి మన చేతన ఎంత సహాయం చేయాలి.
1: And we will have to help those who come to us.
0: కేవలం ఇప్పుడు మాటలు చెప్తున్నామే కానీ సహాయం చేయటం లేదు.
1: We talk so much but we don't do it.
0: ఎవరికైనా కష్టాలు కలిగితే అయ్యో పాపం ఈనాడు వారికి జరిగింది రేపటి దిన మనకు జరగవచ్చును కష్టాలు ఎవరికైనా తప్పినవి కాదు.
1: You will have to think today they are in difficulty, tomorrow I
0: am adarshamainatundi matal cheta vaadini challabarchali hrudayanni.
1: So I may be in the same difficulty, so talk to them sweet words and kind words.
0: Manam ee naati palukulu sarinatti palukule levu.
1: We do not speak properly.
0: Kadinamainatundi vakyamlu techukuntunnamu.
1: We use harsh words.
0: దీనికంటే రాక్షస పలుకులే మేలు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ డెమోనియక్ దెన్ దిస్.
0: కనుక మనం ఇలాంటి కఠినమైన పలుకులు పలకరాదు.
1: సో వీ షుడ్ నాట్ సే ఎనీథింగ్ హార్ష్ టు ఎనీ.
0: ఎవరి మనసును మనం ఎక్కువగా నొప్పిస్తామో అంతకు రెండింతలు మనసు మనం రేపటి దినం.
1: ఇఫ్ వి హర్ట్ ఎనీబడీ ట్వైస్ ది అమౌంట్ వీ విల్ గెట్ హర్ట్. దట్స్
0: ఏ కర్మనైనా కొన్ను తప్పింది కాదు.
1: వి విల్ హావ్ టు డు ఎవ్రీ డ్యూటీ యు హావ్ టు.
0: నేడు ఈనాడు ఒకరికి అనుభవిస్తే రేపటి దినం నీవు అనుభవిస్తావు.
1: If you do something to somebody harm, you will have to suffer it the next day.
0: కనుకన పలకరించడం కూడాను మృదుమధురమైనటువంటి వాక్కుల చేత మనిషిని చల్లబరచాలి.
1: You have to speak to people pleasantly and softly.
0: అప్పుడే నిజమైన జీవితం మనకు అర్థమవుతుంది.
1: Then only we will understand what is life.
0: ఏదో ఒక అనేసినాంలే వారికి బాధ పెట్టినాంలే అని మనం నోరు మూసుకొని ఉండకూడదు.
1: We should not just disregard everything.
0: ఇది తప్పక ఏనాడైనా నేడు కాకపోయినా రేపైనా కూడా తప్పింది కాదు.
1: It's a simple truth
0: that దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
1: The simple truth is whatever you do comes back to you twofold.
0: కనుక ఎవరి మనసును నొప్పించుకోకుండా పలకరించండి.
1: We have got to talk to people sweetly without hurting them.
0: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులు అవుతారు.
1: If those people follow these truths, they'll
0: నిజమైన ముక్తి. ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
1: What is mukti? That is mukti.
0: Moksham, moksham ante adi nijamaina mokshamu.
1: This is true moksha. What is moksha?
0: Moham lekunda mohani chayam chesukunetundi mokshamu.
1: One who gets rid of all delusion is liberation.
0: Elanti paristhithulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
1: Whatever circumstances, we should not criticize.
0: Evvanni manamu vimarsinchakoddu.
1: We should not criticize them, analyze them.
0: Evvari doshamulo manam vetukunti pokoddu.
1: We should not search for the bad
0: people. Inaadu itharu doshamulni vetukunti pote repadi dinam nee doshamulu vetukuntaru antaru.
1: If you search for the bad qualities of others,
0: oka chinna drishtantam meeku teeskondi.
1: Now an example.
0: Veedu alanti vaadu anittu vaadiki velu chupiste,
1: you said this person is like
0: velu maatrame vaadini chupichindi.
1: And you're pointing a finger.
0: Moodu velu ninnu chuptundi.
1: Remember, three fingers are pointing at you.
0: Kaabatti moodu doshamulu ninne chupistundadi.
1: So you have got three bad qualities.
0: Ee moodu ninnu dooshu chupistundadi.
1: So when you point one finger, three fingers point at you.
0: Manam edo evar doshamlo manam chupistunnam anukuntunnam gaani moodu doshamlu neevu kuda neeku kanipistunnayi.
1: We think we are pointing at somebody, but your own defects.
0: Adi marchipokudu.
1: Your own defects are
0: being shown. Hastasya bhushanam danam.
1: So you should not gossip or talk.
0: Hastasya bhushanam danam.
1: So that is not the quality
0: vakyam,
1: that you should.
0: Vakyam satyam.
1: So you should speak the truth.
0: Kantam ichinanduku daniki alankaram emiti?
1: What is the adornment for having been born?
0: Necklace veskotam kaadu.
1: It is not doing other things.
0: Kantam nunchi manchi palukule ade nijamaina ratnalu.
1: The true gems and adornment is the truth that you speak out of your mouth.
0: Hastasya bhushanam danam. Danam chesinatvante ade nijamaina hastamu.
1: When you give charity, that is the thing which is.
0: Alanti hastam lekunda uriki hastam pettukunte ee prayojanam?
1: Charity is the adornment for the hands.
0: Hastam uriki vyattam.
1: So if you don't do charity, it's just useless.
0: Kanaka prati okka angam kuda nu prapanchamlo bhagavantudu andinchindi anni saathakam gavinchukune nimittame.
1: God has given all these organs to make it justifiable.
0: Kannu chustunnayi, kannu chuchedi untidi ento pavitramainadi dinni.
1: We have to see with the eyes things that are pure and
0: kattilo enta vyaktunnayi telusna, enta shakti unnado telusna.
1: You know how much power
0: anta shakti nanta manu vyaktam chesukuntunnamu.
1: We should not waste away the power in our eyes.
0: 12 kotla velutharto untundadi kannu.
1: In the eyes there are 12 crores of power.
0: Neeku chuchedi oka manishi kanipachachu.
1: You might see one person.
0: Kaani neeku teliyakunda ee kannu enno chustuntunnayi.
1: But without knowing, your eyes are seeing so many things.
0: Puramanta kodanu namaskaram, surya namaskaram chesesevadu konni shraddhalato suryuni prarthinchetunti varu.
1: So in olden days they would do surya namaskara and pray to the sun.
0: Suryaya namaha ane oka namaskaram chesthe chaludu.
1: If you worship the sun god, it's enough.
0: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుంది.
1: When you do namaskar to the sun god, you really
0: get a benefit. నీ కళ్ళలో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
1: When you worship the sun god, your eyes become more.
0: ఆ విధంగా ఇతరుల యొక్క దోషములేగని మనం చూస్తుంటే మన కన్నులు కొన్ని గుడ్డి అయిపోతాయి.
1: So if you see some things that are disagreeable, your eyes also will lose their power.
0: భగవంతుని ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సార్థకం చేసుకోవాలి.
1: So whatever the limbs or the organs that God has given, you should really make them fruitful.
0: సాత్వికం చేసుకోవాలంటే మనలోనే ఉంటుందని కానీ ఆసక్తి బయట నుంచి ఎక్కడి నుంచినో రాదు.
1: The weakness is within you, it's not from outside.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఏదో మనం నిత్య జీవితంలో ఇవన్నీ సులభమైనట్టుగా భావిస్తుంటాం మనం.
1: We are thinking that this is very ordinary in daily life.
0: సులభంలోనే ఉంటుందని మోక్షము.
1: So in these very small things is liberation.
0: నీ అదృష్టవంతుడు కాబట్టి నీకు నీ నేత్రములంతా ఇచ్చి కూడాను నిన్ను చూడగలుగుతున్నావు.
1: Because you are somebody who is lucky, you have got the eyes to see everything.
0: Adi adrushtam annaru.
1: That is fortune.
0: Adrushtam ante emi?
1: What is fortune?
0: Prapti raavatam ani kaadu.
1: It is not
0: adrushtam. Adrushtam anaga drushti kanipinchinatundi adrushtam.
1: So fortune is where you can see.
0: Kanukane manaku edi kanipinchadu.
1: We may not be able to see everything.
0: Kanipinchukunda adi manalu baadha pettuntadi.
1: We are really feeling sorry that we cannot see
0: anything. Adi adrushtam.
1: That is the good fortune of ours.
0: ఏంటి ఫార్చ్యూన్?
1: వాట్ ఇస్ దిస్ ఫార్చ్యూన్?
0: కనిపించకుండా మనకు అందిస్తుంటాది సుఖాన్ని సంతోషాన్ని.
1: సో వీఆర్ ట్రైంగ్ టు సీ థింగ్స్ విచ్ మేబీ వీ కెనాట్ సీ.
0: కనిపించు చేసినటువంటి ఫలితము కనిపించకుండా ఎన్నో సుఖాలు అందిస్తుంటాది.
1: యూ మే గెట్ సమ్ డిరైవ్ హ్యాపీనెస్ బై సీయింగ్, బట్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ గెట్.
0: అది నిజమైన అదృష్టము.
1: దట్ ఇస్ ద ఫార్చ్యూన్.
0: అదృష్టం కొద్ది అన్ని వచ్చినా నాకు చేరిపోయినాయి అనుకుంటున్నాము.
1: We are thinking that fortune is something we can get.
0: Adi kaadu adrushtamu.
1: That is not fortune.
0: Kanipinchedanta kuda adrushtam kaadu. Kanipinchanide adrushtam.
1: Whatever even you cannot comprehend is your fortune.
0: Adrushtam. Adrushtam. Adrushtam anaga kanipinchinatundi adrushtam.
1: So that which cannot see is a fortune that you have.
0: Kanuka
1: therefore
0: kanipinchinatundi ento manam ente untunnayi.
1: We can see many things perhaps, But there are many things we cannot see also. Embodiments of
0: Bharata Desamu ento goppadi.
1: Land of Bharat is a very, very illustrious one.
0: Ee Bharata Desamu ento dhananni ichi meeku andistundadi.
1: The land of Bharat is also full of prosperity and wealth.
0: Kevalam rupayi notlu gaadu andinchedi.
1: It's not merely in terms of money.
0: Dhanamu adhe vijnana dhanamu.
1: And that is the
0: adhe prajnana dhanamu.
1: That is the
0: adhe pavitramaina dhanamu. Adhe sugnanamaina dhanamu. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకుని వచ్చింది భాగవతం.
1: దట్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ట్రూత్ అండ్ ఆల్ దీస్ థింగ్స్.
0: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టం అనేటువంటిది వెంటనే వస్తుండాలి.
1: అండ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ ఎవర్ యూ గో దేర్ యూ ఫైండ్ దిస్ ఫార్చ్యూన్.
0: నీ చేతుల్లోకి అందించుకుంటూ వస్తుండాలి.
1: ఇట్స్ నాట్ ఓన్లీ గివింగ్ ఇట్ యూ, ఇట్స్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు యూ.
0: మిత్రుడైన వాడు ఆ చేతినే వచ్చి పెట్టున్నాడు.
1: బట్ ద మ్యాన్ హూస్ అన్లక్కీ ఇస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్.
0: మనం అంత కఠినలు కాకూడదు.
1: We are not that way.
0: మనది మానవ జీవితము.
1: Here is our human life.
0: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
1: We are men and in the Upanishads man is exalted.
0: ఉపనిషత్తుల లోపల గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం.
1: And in the Upanishads he is called a person with tremendous strength.
0: ఇంతే గొప్ప పవిత్రమైనటువంటి వాడు అని కూడా అర్థం.
1: He is also called a person who is very pure.
0: గొప్ప జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు అని అర్థం.
1: And one who has got a lot of knowledge.
0: విజ్ఞానాన్ని అందించేటువంటి వాడు అని అర్థం.
1: And that he can even impart knowledge to others.
0: కొన్ని ఉపనిషత్తులనేటువంటిది ఎన్నో అర్థాలు చెప్పుకుంటూ వచ్చాయి.
1: So in the Upanishad man is described in many ways.
0: కనుక
1: therefore
0: ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
1: So we are not understanding even the meaning of the small words and we are going in the wrong way.
0: అదృష్టం కానీ దురదృష్టం కానీ మంచి కానీ చెడ్డ కానీ మన వెంటనే ఉంటుండాలి.
1: మిస్ ఫార్చ్యూన్ ఆఫ్ ఫార్చ్యూన్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ జస్ట్ బిహైండ్ అస్.
0: కానీ అది మనం తెలుసుకోకుండా చేస్తున్నాం.
1: బట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్.
0: తిరిగి అది ఏనాటికైనా అది మనకు ఫలితాన్ని అందిస్తుండాలి.
1: సమ్ డే ఆర్ అదర్ విల్ హ్యావ్ టు
0: ఆ ఫలితం అనుభవించే సమయంలో అయ్యో నేను ఏం పాపం చేస్తున్నావు ఏ పాపం చేస్తున్నావు అని అప్పుడు నీ ఒగుస్తున్నావు.
1: We will have to feel the fruit of whatever we do and we do not
0: understand.
1: What's the use of thinking now?
0: ముందే నీవు జాగ్రత్త పడాలి.
1: You have got to be careful right at the start.
0: ఆ కష్టంలో గురి కాకుండా చూసుకోవాలి.
1: You have got to see that you do not lose that.
0: అన్ని దైవానుగ్రహమే నీకు సాక్షి.
1: And God is the witness.
0: దైవ సంకల్పం అనేటువంటిది గొప్ప కీర్తిని సంపాదించేటువంటిది.
1: The will of God is something which brings great deed of faith.
0: కీర్తిని సంపాదించుకొని నిలుపుకొని నిజమైనటువంటి జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: So try to earn for yourself fame and a good name and make good your life.
0: నేటి నుంచి మనం ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ప్రీత్యార్థం భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావంతో అర్పణ చేసుకుంటూ రండి.
1: From today onwards offer everything to God, every bit that you do, think, work and do.
0: అప్పుడే నిజమైనటువంటి జీవితం మీకు లభ్యమవుతుంది.
1: It's only then it's a true life that you can gather.
0: ఈ నాడు మనం సంపాదించుకునేటువంటి ధనకనక వస్తువానాదులు కాదు.
1: It's not what you acquire, the wealth and all that.
0: సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానమే మనం వెంట వచ్చేటువంటి ధనకనక వస్తువానాదులు.
1: There are material wealth and so many things you may acquire by way of knowledge.
0: నిత్యమైన సత్యమైన ధనాన్ని మనం సంపాదించాలి.
1: You have got to acquire the wealth of truth and dharma.
0: అట్టి ధనాన్ని మనం సంపాదించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం మనకు వెంటనే ఉంటుంది.
1: That is the true wealth and then you will have the grace of God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు
1: టుడే
0: ఎంతో 19th ని చాలా మంది కాచుకొని ఉంటున్నారు.
1: People were waiting for 19th November.
0: అలాంటి పవిత్రమైన భావం కలగటమే ఒక పెద్ద అదృష్టము.
1: Even to feel that good thought is really a fortune.
0: పూర్వం ఉండినటువంటి చెడ్డ భావాలంతా వదిలిపెట్టండి.
1: Try to give up all those bad thoughts that you have.
0: ఉత్తమమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
1: Try to cultivate good thoughts.
0: ఉత్తమ జీవితాన్ని మనం ఆదర్శించాలిగా తీసుకోండి.
1: And try to strive for a good life, an exemplary life.
0: ఉపనిషత్తు వాక్యంలో ఉండేటువంటి యొక్క పవిత్రత అనేటువంటి పదాన్ని మనం వినియోగించుకోండి.
1: We have got to try to understand what is pure in life.
0: ఉపనిషత్తు అనేటువంటిది మానవునికి పవిత్రమైనటువంటిది అని నిరూపించాలి.
1: And Upanishads always says that man has everything that is pure.
0: అందుకనే ఉపనిషత్తులు అన్ని కూడాను జ్ఞానములు అని బోధించాలి.
1: And Upanishads always tell us about knowledge and
0: wisdom. వేదమంతా కేవలము ఒక పదములు మంత్రములు మాత్రమే.
1: In Vedas there are the mantras.
0: వేదము లౌకికమైనటువంటి ఒక పురుష సూక్తము స్త్రీ సూక్తము ఇలాంటివంతా నేర్పిస్తూ వచ్చింది.
1: And there are many various texts of these Vedas.
0: ఎంత వేదములు నేర్చుకున్నప్పటికీ
1: whatever Vedas we may learn,
0: upanishadule meeku teliyakunda poyina avanta vyartham aipothundi.
1: If we do not understand the Upanishads, the whole thing goes.
0: Kabani vedamulanta ayin tarvata upanishadulu prarambhistaru.
1: It's after the Vedas that one learns the Upanishads.
0: Upanishadana ga enti upasamipena chedichatmadu upanishadani anaga manaku samipanga untundi manaku sariyainatundi okka balanni andinchetundi ve upanishadulu.
1: So the meaning of Upanishad is that which is near to us and which we can learn at close quarters.
0: Atti nijamaina shaktini meeru sampadinchalani aashistu aashirvadistu na deergha prasangani viramistunnanu.
1: So I'm blessing you that you may acquire this true knowledge and then be happy always.
2: భజన బినా సుఖ శాంతి నహి హరి భజన బినా శాంతి నహి హరి నామ బినా ఆనంద

జప జాన బినా సంయోగ నహీ, ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహీ, దయా ధర్మ బినా కర్మ నహీ, హరి నామ బినా పరమాత్మ నహీ, హరి నామ బినా పరమాత్మ నహీ.

0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: లోభములకు సాటి అయినటువంటి వ్యాధి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వర్స్ డిసీజ్ దాన్ ది వరల్డ్ ఇట్ సెల్ఫ్.
0: నాస్తి క్రోధ సమోరిపుహి, క్రోధములతో స్వతి అయినటువంటిది మరొక శత్రువు లేడు.
1: దెర్ ఇస్ నో ఎనిమీ గ్రేటర్ దాన్ యాంగర్.
0: నాస్తి దుఃఖ దారిద్ర్యవత్, దారిద్ర్యముల కంటే మించిన దుఃఖం మరొకటి లేదు.
1: దెర్ ఇస్ నో గ్రీఫ్ వర్స్ దాన్ పవర్టీ.
0: నాస్తి జ్ఞానాత్ పరం సుఖం, జ్ఞానముల కంటే పరమమైనటువంటి సుఖం మరొకటి కానరాదు.
1: దెర్ ఇస్ నో గ్రేటర్ జాయ్ దాన్ నాలెడ్జ్ విజ్డమ్.
0: కాని ఇట్టి పవిత్రమైన జ్ఞానమునకు మానవుడు అతి దూరమైపోతున్నాడు.
1: బట్ టు సచ్ సేక్రెడ్ అండ్ గ్రేట్ విజ్డమ్ మ్యాన్ ఈజ్ మేకింగ్ హిమ్సెల్ఫ్ డిస్టెంట్.

0: ఫెయిత్ ఇన్ గాడ్ హ్యాస్ డిసపియర్డ్. గుడ్ బిహేవియర్ బేస్డ్ ఆన్ రైట్ కాండక్ట్ ఆల్సో హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్లేస్. డిస్బిలీఫ్ ఇన్ గాడ్ అండ్ ఎథిజం హ్యాస్ గ్రోన్ ఎనార్మస్లీ. బిలీఫ్ ఇన్ గురు, ద మాస్టర్, ద ప్రిసెప్టర్ హ్యాస్ డిసపియర్ అండ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ డిసపియర్. డివోషన్ ఆల్సో హ్యాస్ వ్యానిష్డ్. సనాతన ధర్మ ఆల్సో హ్యాస్ డిక్లైన్డ్. స్ట్రిక్ట్ డిసిప్లిన్, రెస్పెక్ట్ ఫర్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ ఆనర్, దే హ్యావ్ ఆల్సో కమ్ టు ది లోయెస్ట్ లెవెల్. వాట్ టు సే ఆఫ్ ది స్టేట్ ఆఫ్ థింగ్స్ టుడే?
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,

0: I am in the light. Light is I. Light is in me. I am the light. If one can firmly establish this feeling in one's heart, he would become one with Brahma. He would merge into Brahma.
1: ఈ ప్రపంచములో మిక్కిలి ప్రాచీనమైనటువంటి యొక్క సాహిత్యము వేద సాహిత్యం.
0: ఇట్ ఈస్ ది వేదిక్ లిటరేచర్ విచ్ షెడ్స్ లైట్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇది విజ్ఞాన రాశి.
0: దిస్ ఈజ్ మాస్ ఆఫ్ విజ్డమ్.
1: మానవుని సర్వతోముఖుని గావించినటువంటిది ఈ వేదమే.
0: ఇట్ ఇస్ దిస్ వేద విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఫర్ మ్యాన్.
1: మానవుని చరిత్రకు మొట్టమొదటి పాఠ్య గ్రంథము వేదమే.
0: ఇట్ ఇస్ ది వేద విచ్ ఇస్ ది వెరీ ఫస్ట్ బుక్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్.
1: మానవుని సాంస్కృతికి సదశక్తికి మూలాధారమైనటువంటి పుట్టినిల్లు ఈ యొక్క వేదమే.
0: వేద ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ మ్యాన్స్ కల్చర్ అండ్ మ్యాన్స్ గుడ్ థాట్స్ ఆర్ డెవలప్డ్.
1: సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అన్నాడు మనువు. అనగా సమస్త విద్యలు కూడాను ఈ వేదము నుండి ఆవిర్భవించినటువంటివి.
0: మను హ్యాస్ డిక్లర్డ్ that all the education has come from Veda.
1: Sarva gunamulu sarva dharmamulu vedam nundiye aavirbhavinchinatundi.
0: All the qualities and all the dharmas have emanated from Veda.
1: Ananto vai vedaha ee vedamu anantamainatundi
0: veda
1: adamainatundi aprameyamainatundi ఆనందమయమైనటువంటిది.
0: వేద ఈజ్ ఇన్ఫినిట్ అన్ఫాథమబుల్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: విత్ జ్ఞాన్ అనేటువంటి ధాతువు నుండి పుట్టినటువంటిది ఈ వేదము.
0: దిస్ వర్డ్ వేద హ్యాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్.
1: అనగా ఈశ్వర జ్ఞానమే వేదము.
0: దట్ మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఈశ్వర ద లార్డ్.
1: ఆత్మజ్ఞానమే వేదము.
0: This is knowledge of
1: Brahma. Jnaname Vedamu.
0: Knowledge of Brahma is Veda.
1: Advaita Jnaname Vedamu.
0: Knowledge of Advaita, non-duality, is Veda.
1: Vaijnaname Vedamu.
0: Veda is also science.
1: Ivanni kudunu Atma Jnanamulaku paryaya padamulu.
0: All these are synonyms for knowledge of Atma.
1: Kani itti pavitramaina Vedamunu సామాన్యులు అర్థము చేసుకోనలేరు.
0: ఆర్డినరీ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ సచ్ సీక్రెట్ వేద.
1: అర్థము చేసుకున్నను చేసుకొనకపోయినను వేదము యొక్క దివ్యత్వమే సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: వెదర్ ది ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఆర్ ఇట్ ఇస్ నాట్ అండర్స్టూడ్ ఇట్ ఈస్ ది గ్రేట్నెస్ అండ్ ది స్ప్లెండర్ ఆఫ్ వేద విచ్ హ్యాస్ పర్వేడెడ్ ఇట్సెల్ఫ్ ఆల్ అరౌండ్.
1: ఇది శబ్ద బ్రహ్మము.
0: దిస్ ఈజ్ ది బ్రహ్మ ఆఫ్ సౌండ్.

0: దిస్ ఈజ్ ది మదర్ ఆఫ్ శబ్ద బ్రహ్మ, ది సౌండ్ బ్రహ్మ, ది మూవింగ్ అండ్ అన్మూవింగ్, ద స్ప్లెండరస్ వన్, ద వర్డ్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈజ్ ఆల్సో ద ఎడ్యుకేషన్, ఇట్ ఈజ్ ఆల్సో ద ట్రాన్సెండెంటల్ మదర్, ఇట్ ఈజ్ ఆల్సో మదర్ విచ్ ఇస్ ఇల్యూజన్, ఇట్ ఈజ్ మదర్ ఈక్వల్ టు వెల్.
1: ఏ ప్రజ్ఞానమయమైనటువంటి యొక్క బ్రహ్మం,
0: దిస్ ఈజ్ బ్రహ్మ విచ్ ఈజ్ ప్రజ్ఞానం ఇట్ సెల్ఫ్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్,
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది ఒక కాలమునకు కాని, ఒక స్థానమునకు కాని, ఒక వ్యక్తికి కాని సంబంధించినటువంటిది కాదు.
0: దిస్ ఈజ్ నాట్ కన్ఫైన్ ఎయిదర్ టు ఎ పర్టికులర్ టైమ్, పర్టికులర్ ప్లేస్ ఆర్ పర్టికులర్
1: యావత్ విశ్వమునకే సంబంధించినటువంటిది.
0: దిస్ ఈజ్ అప్లికబుల్ టు ది ఎంటైర్ యూనివర్స్.
1: ఇట్టి వేదమును సామాన్య ప్రజలు గుర్తించడం కాని లేక వర్తించడం కాని సాధ్యము కాదని తెలుసుకుని వ్యాసుల వారు దీనిని నాలుగు విధములుగా విభజిస్తూ వచ్చారు.
0: రియలైజింగ్ సచ్ సేక్రెడ్ ఇన్ఫినిట్ వేద కెనాట్ బి ఈజీలీ రికగ్నైజ్డ్ బై ఆర్డినరీ మెన్ ఆర్ కెనాట్ ప్రాక్టీస్ ఇట్, వ్యాస డివైడెడ్ దిస్ ఇంటూ ఫోర్ డివిజన్స్.
1: వేదము నాలుగు విధములైనటువంటి యొక్క రూపమును ధరించినప్పటికీ ఈ వేదమంతా కూడాను త్రికాండలతో కూడి జగత్తునకు ఆచార రూపమైన ప్రచారము గావిస్తూ వచ్చింది.
0: దిస్ వేద హ్యాస్ ఫోర్ డివిజన్స్ బట్ ఆల్ ద త్రీ టైమ్స్ దిస్ హ్యాస్ బీన్ గివింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ కుడ్ బి ప్రాక్టీస్డ్ ఆల్సో.
1: కర్మకాండ, ఉపాసన కాండ, జ్ఞానకాండ అని త్రికాండ స్వరూపం వేదం.
0: ది త్రీ ఫారమ్స్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్ ఈజ్ కర్మకాండ, ఉపాసన కాండ అండ్ జ్ఞానకాండ.
1: మానవుడు కర్మాధిపతి, కర్మణ్యేవ అధికారస్తి. మానవునకు కర్మాధికారంతో కాయమును ధరించాడు.
0: Man has got the body. In order to perform action, he has a right for action.
1: ఈ కర్మలు ధర్మమయమైనటువంటి కర్మలుగా ఆచరించాలి.
0: But these actions must be in tune with righteousness.
1: కనుకనే శరీర మాధ్యం కను ధర్మ సాధకం. ధర్మ సాధన నిమిత్తమై ఈ కాయము ఆవిర్భవించినదే, సత్యాన్ని గుర్తించాలి.
0: It is necessary to realize that this body is given to us in order to practice ధర్మ.
1: మానవుడు ఆచరించేటువంటి కర్మలు పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు ఇదియే ఉపాసనగా మారుతుంది.
0: వెన్ మ్యాన్స్ యాక్షన్ గెట్ ఫుల్లీ మెచ్యూర్డ్ ఇట్ బికమ్స్ డివోషన్.
1: ఈ యొక్క ఉపాసనే దైవార్పితమైన భావముతో, ప్రేమమయమైనటువంటి యొక్క దివ్యతత్వముతో దీనిని ఆచరించినప్పుడు ఇదియే పూర్ణమైన జ్ఞానంగా రూపొందుతుంది.
0: వెన్ దిస్ డివోషన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డివైన్ లవ్ అండ్ పర్ఫార్మ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ ద లార్డ్ విత్ ద అండర్స్టాండింగ్, ఇట్ బికమ్స్ ఫుల్ విజ్డమ్.
1: ఏతావాత కర్మోపాసన జ్ఞానములు మూడు కూడాను ఒక్కటే.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఇట్ ఈస్ ది యాక్షన్ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ ద థింగ్స్.
1: పుష్పముగా పుట్టి కాయగా మారి ఫలముగా రూపొందినట్టుగా కర్మ పుష్పం వంటిది, ఉపాసన కాయి వంటిది, జ్ఞానము ఫలము వంటిది.
0: దిస్ కెన్ బి అండర్స్టూడ్ విత్ ఎ కంపారిజన్ దట్ జస్ట్ యాజ్ ఎ ఫ్లవర్ బికమ్స్ ఎన్ అన్రైప్ ఫ్రూట్ అండ్ దెన్ రైపన్స్ ఇట్ సెల్ఫ్ అండ్ బికమ్స్ ఎ ఫుల్లీ రైపుడ్ ఫ్రూట్, ఇట్ స్టార్ట్స్ విత్ యాక్షన్ విచ్ మే బి ఎ ఫ్లవర్, బికమ్స్ ఉపాసన విచ్ మే బి ఎన్ అన్రైప్ ఫ్రూట్ and becomes then gnana which is a fully ripe fruit.
1: Kanuka karmopasana gnana swarupamulakai samanya manavulu aacharinche nimittamai purana itihasamulu kudanu deeniki upangamuluga srushtimpabadinadi.
0: The epics and other scriptures ఆర్ డివైజ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ మ్యాన్ విల్ ఫైండ్ ఇట్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ యాక్షన్ వర్షిప్ అండ్ విజ్డమ్.
1: ఈ యొక్క వేదము యొక్క అంత్యమే ఉపనిషత్తు.
0: ద ఎండ్ ఆఫ్ వేద ఈజ్ ఉపనిషత్.
1: దీనినే వేదము యొక్క అంత్యము కనుకనే దీనికి వేదాంతము అని కూడా మరొక పేరు.
0: ది నేమ్ వేదాంత ఈజ్ గివన్ టు ఉపనిషత్ బికాస్ ఇట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ వేద.
1: ఈ ఉపనిషత్తులు కూడాను యోగత్రయములు అని ఇది కూడాను మూడు భాగములుగా విభజించి యోగత్రయములు అనేటువంటి మార్గములో మానవులకు ప్రబోధిస్తూ వచ్చాయి.
0: ఉపనిషత్స్ ఆర్ ఆల్సో డివైడెడ్ ఇన్ టు త్రీ కాల్డ్ యోగత్రయం అండ్ ఆర్ ఆఫర్డ్ టు ది మ్యాన్ కైండ్ ఫార్ మేకింగ్ ఇట్ ఈజీ టు ప్రాక్టీస్.
1: యోగమనగా అర్పిత భావము.
0: యోగ మీన్స్ ఎన్ ఆఫరింగ్ ఫీలింగ్.
1: మనం ఏ కర్మను చేసినా అర్పిత భావంతో మనం ఆచరించాలి.
0: వాట్ ఎవర్ యాక్షన్ యు అండర్టేక్ ట్రీట్ ఇట్ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: దైవం అర్పితమైన భావంతో ఆచరించటం చేతనే ఇది దైవార్పిత భావం అనేటువంటి పేరు పొందింది.
0: ఇట్ హెస్ గాట్ ద నేమ్ యాజ్ ఎన్ ఆఫరింగ్ బికాస్ ఆల్ యాక్షన్స్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఓన్లీ యాజ్ ఎన్ ఆఫరింగ్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క మార్గం అనుసరిస్తూ వచ్చింది.
0: ఎవరీ డీడ్ హ్యాస్ టు బి పర్ఫార్మ్ ఫార్ ది ప్లెజర్ అండ్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
1: ఇంకా రెండవదైనటువంటి యొక్క యోగత్రయములలో ఉపాసన యోగము.
0: ద నెక్స్ట్ యోగ ఇన్ దిస్ యోగత్రయ ఈజ్ ఉపాసన వర్షిప్.
1: భగవంతుని హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా త్రికరణ శుద్ధిగా ప్రేమించినటువంటిదే ఇది ఉపాసన యోగం.
0: ది రియల్ ఉపాసన యోగ ఈజ్ లవింగ్ ద లార్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ వన్స్ హార్ట్ విత్ ఫుల్ లవ్ అండ్ విత్ ప్యూరిటీ ఆఫ్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
1: కేవలము అభిష్ట సిద్ధికై కార్యసిద్ధికై లౌకికమైనటువంటి భ్రాంతుల సిద్ధికై ప్రేమించటం ప్రేమ కాదు.
0: లవ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ వన్స్ ఓన్ డిజైర్స్ ఫర్ ఫుల్ఫిలింగ్ సర్టన్ రీజన్స్ అండ్ సర్టన్ కాజెస్ అండ్ ఫర్ సాటిస్ఫైయింగ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ద వరల్డ్ కెనాట్ బి రియలీ కాల్డ్ వర్షిప్.
1: హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా త్రికరణ శుద్ధిగా ప్రేమించినటువంటిదే ఇది ఉపాసన యోగం.
0: ది రియల్ ఉపాసన

0: అదే ఉపాసన యోగం.
1: దట్ ఈజ్ ఉపాసన యోగ.
0: ఇంకా మూడవది జ్ఞాన యోగము.
1: ది థర్డ్ వన్ ఈజ్ జ్ఞాన యోగ.
0: సర్వం విష్ణుమయం జగత్,
1: అంతా
0: భగవతి యొక్క స్వరూపమే.
1: సర్వులు
0: ఎందు ఉండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ గాడ్ హూ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్.
0: ఏకాత్మభావమే జ్ఞానమన్నారు.
1: రియల్ విజ్డమ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ వన్నెస్ ఆఫ్ బీయింగ్, వన్నెస్ ఆఫ్ ఫీలింగ్.
0: అద్వైత జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానమన్నారు.
1: అన్డివైడెడ్ అన్ఫ్రాగ్మెంటెడ్ విజ్డమ్ అలోన్ ఈజ్ రియల్ విజ్డమ్.
0: సర్వులు ఎందు కూడాను దైవత్వం అనేటువంటిది ఆత్మస్వరూపంలో ఉన్నదని విశ్వసించటమే జ్ఞానము.
1: రియల్ విజ్డమ్ ఈజ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ ది సేమ్ ఆత్మ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
0: విద్యార్థులకు కొన్ని సంశయములు ఆవిర్భవించవచ్చు.
1: స్టూడెంట్స్ మే గెట్ ఎ ఫ్యూ డౌట్స్.
0: రూపములు వేరువేరుగా, ప్రవర్తనలు వేరువేరుగా, నామములు వేరువేరుగా, తమ యొక్క సిద్ధాంతములు వేరువేరుగా ఉండినప్పుడు అందరి యందు ఏకత్వం అనేటువంటి భావము, ఇది అసాధ్యము అని వీరు సందేహించవచ్చు.
1: దే మే గెట్ ది డౌట్ వెన్ ది ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, వెన్ ది బిహేవియర్ ఈస్ డిఫరెంట్, వెన్ ది నేమ్స్ ఆర్ డిఫరెంట్, వెన్ దర్ ఫిలాసఫీ అండ్ బిలీఫ్స్ ఆర్ డిఫరెంట్. దే హౌ కెన్ దే బి వన్ అండ్ ద సేమ్.
0: అగాధమైన సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు లేచుతుంటాయి.
1: ఇన్ ది అన్ఫాథమబుల్ డీప్ సీ ఎ నంబర్ ఆఫ్ వేవ్స్ అరైజ్.
0: ఒక్కొక్క అల ఒక్కొక్క రూపము ధరించి ఉంటాయి.
1: ఈచ్ వేవ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫామ్.
0: ఒక అలకు మరొక అలకు ఏమాత్రము సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది.
1: వన్ గెట్స్ ది ఇంప్రెషన్ దట్ దేర్ ఇస్ నో సిమిలారిటీ బిట్వీన్ వన్ వేవ్ అండ్ అనదర్.
0: కానీ అన్ని అలలు ఎందుకూడను జలము ఒక్కటే.
1: బట్ ది వాటర్ ఇన్ ఈచ్ వేవ్ ఈస్ ది సేమ్.
0: అన్ని అలలకు సముద్రములకు ఏమాత్రము వేరు కాదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్ సో ఎవర్ బిట్వీన్ ద ఓషన్.
0: ఈ అలలన్నీ కూడా సముద్రం కంటే భిన్నమైనవి కాదు.
1: ద వేవ్స్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఓషన్.
0: అదే విధముగానే రూపనామములు, సిద్ధాంతములు, కర్మకలాపములు వేరువేరుగా ఉండినప్పటికీ సత్ చిత్ ఆనంద సాగరమునందు ఇవన్నీ కూడాను అలల వంటివి.
1: ఇన్ ద సేమ్ వే పీపుల్ మే హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ బిలీవ్స్ అండ్ డిఫరెంట్ యాక్షన్స్, బట్ దే ఆర్ ఆల్ లైక్ వేవ్స్ ఆన్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
0: కనుక సచ్చిదానంద సముద్రమునందు సర్వులు కూడాను అలల వంటి వారే.
1: ఆల్ ఆర్ లైక్ ద వేవ్స్ ఆన్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
0: ప్రతి మానవుని ఎందుకును సత్చిత్ ఆనందం అనేటువంటిది అంతర్భూతమై ఉంటున్నది.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ అ సబ్స్ట్రేటమ్ అండ్ ది వెరీ బేసిస్ విచ్ ఈస్ సత్ చిత్ అండ్ ఆనంద.
0: ఇంకా ఉపనిషత్తుల నుండి భగవద్గీత ఆవిర్భవించింది.
1: భగవద్గీత హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఉపనిషత్స్.
0: ఇది కేవలము షట్కర్మలనేటువంటి మార్గములో ఇది మరొక విధంగా లోకానికి బోధిస్తూ వచ్చింది.
1: దిస్ హ్యాస్ టాట్ టు ద వరల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షట్కర్మాస్.
0: షడాంగములు అనేటువంటి ఒక రూపాన్ని కూడా ధరించింది.
1: ఇట్ హాస్ ఆల్సో టేకన్ ది ఫార్మ్ ఆఫ్ షడాంకాస్.
0: 18 అధ్యాయములు గీత యందు.
1: గీత కన్సిస్ట్ ఆఫ్ 18 చాప్టర్స్.
0: ఆరు అధ్యాయములకంతా కూడాను ఒక షట్కము అని పేరు పెడుతూ వచ్చింది.
1: ఈచ్ 6 చాప్టర్స్ ఈస్ గివన్ ఎ నేమ్ షట్కము.
0: 3 18 3 యొక్క షట్కములు కూడాను చేరి 18 అధ్యాయములతో పరిపూర్ణమైపోతుంది.
1: ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 షట్కాస్, 3 సిక్సెస్ బికమ్స్ 18 చాప్టర్స్.
0: మొదటి షట్కము ఇది కర్మ మార్గము.
1: ది ఫస్ట్ 6 చాప్టర్స్ రిలేటింగ్ టు ది పాత్ ఆఫ్ యాక్షన్.
0: రెండవ షట్కము ఉపాసన మార్గము.
1: ద సెకండ్ 6 చాప్టర్స్ ఆర్ ఫార్ వర్షిప్.
0: మూడవది జ్ఞాన మార్గము.
1: ద థర్డ్ వన్ ఈస్ ది పాత్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఏ తర్వాత వేదము నుండి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల నుండి భగవద్గీత, భగవద్గీత నుండి భవ్యమైనటువంటి

0: యొక్క ఆచరణ రూపమైనటువంటి మానవత్వము ఇందులో ఆవిర్భవించింది.
1: సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ వేదాస్ ఉపనిషత్స్, ఫ్రమ్ ఉపనిషత్స్ భగవద్గీత, అండ్ ఫ్రమ్ భగవద్గీత ఏ కోడ్ ఆఫ్
0: గీత యొక్క సారమే మానవ జాతి.
1: హ్యూమానిటీ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఇట్ సెల్ఫ్.
0: ఈ జాతికి అభిమతము గీతనే.
1: దిస్ హ్యూమానిటీ షుడ్ హ్యావ్ అటాచ్మెంట్ ఓన్లీ ఫర్ గీత.
0: అయితే గీత కేవలం భారతీయులకు మాత్రమే సంబంధించినది కదా, ఇతర దేశముల వారికి కానీ ఇతర మతముల వారికి కానీ ఇది సంబంధం కాదని కేవలం భ్రాంతిచే దానిని వేరువేరుగా భావిస్తారు.
1: సమ్ పీపుల్ హ్యావ్ ఎ రాంగ్ అండ్ ఎ డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ భగవద్గీత ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు భారతీయాస్ అండ్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు అదర్ కంట్రీస్.
0: కేవలం భగవద్గీత భారతీయులకు మాత్రమే సంబంధించినటువంటి ప్రాపర్టీ కాదు.
1: దిస్ ఈస్ నాట్ ది ప్రాపర్టీ, భగవద్గీత ఇస్ నాట్ ది ప్రాపర్టీ రిలేటింగ్ టు ఓన్లీ
0: భారతీయులకే సంబంధించినటువంటిది.
1: దిస్ ఈస్ ది ప్రాపర్టీ అవైలబుల్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇది భగవద్గీత, భగవంతుని యొక్క వాక్యం.
1: దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్.
0: సర్వులకు భగవంతుడు ఒక్కడే.
1: దెర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్ ఫర్ ఆల్ పీపుల్.
0: ఇట్టి ఏకస్వరూపాన్ని ధరించినటువంటి యొక్క భగవంతునకు అనేక భావముల చేత, అనేక నామముల చేత అనేక రూపములను ఆరాధిస్తూ వస్తారు.
1: గాడ్ హూ ఈజ్ ఓన్లీ వన్ అండ్ హ్యాస్ వన్ ఫార్మ్, డిపెండింగ్ అపాన్ ది డిఫరెంట్ ఫీలింగ్స్, డిఫరెంట్ ఐడియాస్, దే ఆర్ ఎంజాయింగ్ గాడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: అనేక నామ్.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ బట్ హీ హాస్ డిఫరెంట్ నేమ్స్.
0: కనుక దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: హిందువులు కాని, మహమ్మదీయులు కాని, క్రిస్టియన్స్ కాని, బౌద్ధులు కాని, పార్సీలు కాని, సిక్కులు కాని వేరువేరు రూపములు ధరిస్తున్నారే కాని కాదు కాదు, అందరికీ భగవంతుడు ఒక్కడే ఒక్కడే.
1: వెదర్ ఇట్ ఇస్ ది హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీస్, బుద్ధిస్ట్ ఆర్ సిక్స్, దే మే బి కన్సిడరింగ్ గాడ్ ఇన్ ఎ డిఫరెంట్ ఫారం, బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: ఏ పేరు పెట్టుకుని ఏ రూపమును ఆరాధించినప్పటికీ దైవానికి చెందుతుంది.
1: వాట్ ఎవర్ నేమ్ యూ టేక్, వాట్ ఎవర్ ఫారం యూ ఇమాజిన్, ది ప్రేయర్ గోస్ టు ఓన్లీ వన్ గాడ్.
0: కనుకనే ఉపనిషత్తులు విశాలమైనటువంటి హృదయాన్ని కలిగి సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతే అన్నారు. ఎవరికి నమస్కారం చేసినప్పటికీ అదంతా భగవంతునికే చెందుతుంది.
1: విత్ ఎ బ్రాడ్ అవుట్లుక్ ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ దట్ హూమ్ సో ఎవర్ యు ఆఫర్ యువర్ ఒబైజాన్స్ అండ్ నమస్కార్ ఇట్ గోస్ టు వన్ గాడ్ అండ్ ద సేమ్ గాడ్.
0: పాత్రలు వేరువేరే,
1: పాట్స్ ఆర్ డిఫరెంట్,
0: కానీ ప్రతిబింబం ఒక్కటే.
1: బట్ ది ఇమేజ్ ఈజ్ వన్.
0: అదేవిధంగా దేహం అనే పాత్ర యందు ఆత్మతత్వం అనేటువంటి ప్రతిబింబము విడివిడిగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీస్ ద రిఫ్లెక్షన్ అండ్ ది ఇమేజ్ ఆఫ్ ఆత్మ అపియర్స్ టు బి డిఫరెంట్.
0: ఒక సూర్యుండు సమస్త లోకమునకు ఒక్కొక్కడై. సూర్యుడు ఒక్కడే, కానీ అమెరికన్ సూర్యుడని, బ్రిటిష్ సూర్యుడని, పాకిస్తాన్ సూర్యుడని, చైనా సూర్యుడని, భారతదేశం సూర్యుడని దీనికి వేరే ప్రత్యేకాలు లేవు కదా. సూర్యుడు ఒక్కడే.
1: దెర్ ఈజ్ ఓన్లీ వన్ సన్. దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఎ సన్ స్పెషలీ అప్లికబుల్ టు అమెరికా ఆర్ బ్రిటన్ ఆర్ పాకిస్తాన్ ఆర్ ఇండియా ఆర్ చైనా.
0: అయితే ఒక్కొక్క దేశం వారు ఒక్కొక్క సమయంలో ఆ సూర్యుని చూడవచ్చు.
1: బట్ ఈచ్ కంట్రీ గెట్స్ ఎ విజన్ ఆఫ్ ద సన్ అట్ డిఫరెంట్ పాయింట్స్.
0: అందరూ ఒక్క తూరి చూడడానికి సాధ్యము కానప్పటికీ, సాధ్యము కానంత మాత్రమున వేరు వేరు సూర్యుడని భావించటము ఇది వెర్రితనం కదా.
1: జస్ట్ బికాస్ ఆల్ పీపుల్ కెనాట్ సీ సన్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టు సే దట్ దేర్ ఆర్ డిఫరెంట్ సన్స్, ఈజ్ ఇట్ నాట్ స్టూపిడిటీ?
0: కనుక వేదములు విశాలమైన, అనంతమైన, అగాధమైన అర్థములు కలిగి ఉంటున్నాయి.
1: వేదాస్ హ్యావ్ వెరీ బ్రాడ్ మీనింగ్, వెరీ డీప్ మీనింగ్, వెరీ.
0: అయితే ఈ వేదమును పూర్వము బోధించుటకు గురువులు చాలా కఠినమైన చర్యలు తీసుకునేటువంటి వారు.
1: ఇన్ ది ఓల్డెన్ డేస్ ద ప్రిసెప్టర్స్ యూజ్ టు ప్రిస్క్రైబ్ వెరీ రిగరస్ డిసిప్లిన్ ఫర్ టీచింగ్ వేద.
0: ఆనాడు అధ్యాపకుడు ఆ కఠిన చర్యను పాటించటం చేతనే ఈ వేదము ఇంతకాలము ఈ జగత్తునందు నిలువగలిగింది.
1: వేద హ్యాస్ బీన్ ఏబుల్ టు సర్వైవ్ అండ్ ఫ్లరిష్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ బికాస్ ఇన్ ది ఓల్డెన్ డేస్ ప్రిసెప్టర్స్ డిడ్ ఎక్సర్సైజ్ వెరీ రిగరస్ డిసిప్లిన్ అండ్ పుట్ ఎ లాట్ ఆఫ్ కండిషన్స్.
0: స్వరూపము కాదు శృతి, కేవలం వినికిడి చేతనే లభ్యమయ్యేటువంటిది.
1: వేద కెన్ బి ఒబ్టైన్డ్ ఓన్లీ త్రూ హియరింగ్.
0: వేదం అనాది కాలం నుండి గురు శిష్య పరంపరంగా అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: వేద వాస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఫ్రమ్ గురు టు శిష్య త్రూ హియరింగ్.
0: ఉచ్చరించటము, శిష్యుడు దానిని తిరిగి దానిని పాటించటము, అదే రీతిగా ఉచ్చరించటము, స్వరబద్ధముతో లయబద్ధముతో ఉచ్చరించాలి.
1: ప్రిసెప్టర్స్ యూస్ టు చాంట్ దిస్ వేద అకార్డింగ్ టు ది ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అండ్ ది డిసైపుల్స్ యూస్ టు గెట్ టు మెమరైజ్ దోస్ థింగ్స్.
0: గురువులు స్వార్థరహితులు.
1: ద ప్రిసెప్టర్స్ ఆఫ్ దోస్ డేస్
0: పరిశుద్ధ హృదయులు,
1: వర్ టోటలీ సెల్ఫ్లెస్ అండ్ ప్యూర్ హార్టెడ్.
0: పరతత్వ భావమును కలిగినటువంటి వారు.
1: దే వర్ ఫుల్ ఆఫ్ ది గాడ్లీ డివైన్ ఫీలింగ్స్.
0: ప్రేమ తత్వముతో కూడినటువంటి వారు.
1: దే వర్ ఫుల్ ఆఫ్ ప్యూర్ లవ్.
0: విద్యార్థుల యొక్క అభివృద్ధి నిమిత్తమై తమ జీవితమునే అంకితం గావించుతూ వచ్చేటువంటి వారు.
1: ఫర్ ద వెల్ఫేర్ అండ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే వర్ ప్రిపేర్డ్ టు డెడికేట్ దేర్ వెరీ లైఫ్.
0: విద్యార్థులు కూడాను ఆ శిక్షణకు కట్టుబడి తూచా పాలించేటువంటి వారు.
1: ద స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ ఆల్సో వర్ ఇంప్లిసిట్లీ ఒబేయింగ్ ద కమాండ్స్ ఆఫ్ ద ప్రిసెప్టర్స్ అండ్ మాస్టర్స్.
0: వీరి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడం చేత అలాంటి విద్యార్థిని ఆ పరిసర ప్రాంతంలో కూడా చేర్చేటువంటి వారు కాదు.
1: ఎనీ స్టూడెంట్ హూ వైలేట్స్ ద రూల్స్ ఆర్ ద డిసిప్లిన్ వర్ నాట్ అలౌడ్ టు కమ్ ఎనీవేర్ నియర్ ది మాస్టర్స్.
0: అకార పంచక, అకార పంచక.
1: దేర్ ఈస్ ఫైవ్ అకార
0: అరిష్టములు కలిగినటువంటి యొక్క వ్యక్తిని ఆ గురువులు సహించేటువంటి వారు కాదు.
1: ది ప్రిసెప్టర్స్ నెవర్ యూస్ టు టాలరేట్ పీపుల్ హూ హ్యాడ్ దిస్ ఫైవ్ డిఫెక్ట్స్.
0: అకార పంచకము, అకారంతో ప్రారంభమయ్యేటువంటి అరిష్ట పంచకములు.
1: దీస్ ఫైవ్ ఆల్ స్టార్ట్ విత్ ది ఆల్ఫాబెట్ ఆ.
0: మొట్టమొదటిది అలక్ష్యం.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ అలక్ష్యం, ఇండిఫరెన్స్.
0: రెండవది అవినయం.
1: సెకండ్ వన్ ఈజ్ అవినయం, ల్యాక్ ఆఫ్.
0: మూడవది అహంకారం.
1: ద థర్డ్ వన్ ఈజ్ అహంకారం.
0: నాలుగవది అసూయ.
1: ఫోర్త్ వన్ ఈజ్ అసూయ.
0: ఐదవదే అసభ్యం.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ అసభ్యం.
0: ఈ ఐదింటినీ కూడినటువంటి వాడు విద్యార్థికి ఏమాత్రం కూడా తగినటువంటి వాడు కాదు.
1: ఎ పర్సన్ హూ హ్యాస్ దీస్ ఫైవ్ డిఫెక్ట్స్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు బి ఎ స్టూడెంట్ అట్ ఆల్.
0: మొట్టమొదటి అలక్ష్యం చేయకూడదు.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్.
0: అవినయం ప్రకటించకూడదు.
1: వన్ షుడ్ నాట్ షో ఎనీ డిసొబీడియన్స్ ఆర్ ల్యాక్ ఆఫ్.
0: అహంకారం అనేటువంటిది మరింత ప్రమాదమైనటువంటిది.
1: ఈగో ఈజ్ మోర్ డేంజరస్.
0: ఈ అహంకారం తన్ను తానే మర్చిపోతుంది.
1: ఈగో మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సెల్ఫ్.
0: ఇంకా అసూయ,
1: దెన్ జెలసీ.
0: ఇది మహాపాప స్వరూపమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ వెరీ గ్రేట్ సిన్.
0: ఇంకా అసభ్యత.
1: అసభ్యత,
0: అసభ్యమనగా మానవుడిగా ఉండి సమాజమునందు ఏ విధమైనటువంటి విశిష్టమైనటువంటి ఒక భావంతో తాను జీవించాలో దానికి విరుద్ధంగా జీవించటమే అసభ్యం.
1: దిస్ అసభ్యత ఆర్ ల్యాక్ ఆఫ్ కోడ్ ఈజ్ దాట్ ఇఫ్ ఆఫ్టర్ బీయింగ్ ఎ మ్యాన్ ఇఫ్ హీ డస్ నాట్ కండక్ట్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ మ్యాన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఇన్ విచ్ హీ లివ్స్ ఇట్ ఈస్ కాల్డ్ అసభ్యత.
0: వ్యాసుల వారి దగ్గర అనేక మంది శిష్యులు ఈ వేదాధ్యాయనం నిమిత్తమై చేరారు.
1: ఎ నంబర్ ఆఫ్ డిసైపుల్స్ కలెక్టెడ్ విత్ వ్యాస.
0: అందులో మొట్టమొదటి వాడు వైశంపాయన.
1: ద ఫస్ట్ వన్ ఇస్ వైశంపాయన అమంగ్ దెమ్.
0: ఇతను భక్తి శ్రద్ధలతో వినయ విధేయతతో గురువాజ్ఞను పాటించి శిరస వహించి తన యొక్క జీవితమును సార్థకం గావించుకున్న వ్యక్తి.
1: వైశంపాయన వాజ్ వన్ హూ శాంక్టిఫైడ్ బై హిజ్ లైఫ్ బై అబ్జర్వింగ్, బై హావింగ్ డివోటెడ్ అప్రోచ్, శ్రద్ధ, ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ అండ్ ఆల్వేస్ ఒబేడ్ ది కమాండ్స్ ఆఫ్ హిస్ మాస్టర్.
0: సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్ష.

0: గుడ్ క్వాలిటీస్ వర్చ్యూ,
1: సద్బుద్ధి,
0: గుడ్ ఇంటెలిజెన్స్,
1: సత్యనిరతి,
0: అడ్హరెన్స్ టు ట్రూత్,
1: భక్తి,
0: డివోషన్,
1: క్రమశిక్ష,
0: డిసిప్లిన్,
1: కర్తవ్య పాలనములు,
0: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీస్,
1: నేర్పునదే విద్య,
0: దట్ అలోన్ ఈజ్ ఎడ్యుకేషన్ విచ్ ఇట్ ఈస్ ఆల్ దిస్.
1: విద్యార్థి నేర్వవలయు,
0: స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఈ విధంగా కూడాను గురువు దగ్గర వైశంపాయనుడు విద్యను గడిపి తాను తిరిగి ఒక వేదమును బోధించే నిమిత్తమై ఒక గురుకులమును స్థాపించాడు.
0: హీ లెర్న్డ్ వేద ఫ్రమ్ వ్యాస వైశంపాయన లెర్న్డ్ ఇట్ అబ్జర్వింగ్ ఆల్ ది క్వాలిటీస్ అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ హిజ్ ఓన్ ఆశ్రమ్ ఫర్ టీచింగ్ స్టూడెంట్స్.
1: గురుకులం అనగా కేవలము కొన్ని అభ్యాసముల చేత, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనల చేత ఏర్పడిందని భావిస్తారు. అది కాదు గురుకులము. గురుకులము అనగా గురువు ఇల్లే వారికి నిలయం.
0: వెన్ యు సే గురుకులం, ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఏ పర్టికులర్ ప్లేస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అబ్జర్వింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ద హోమ్ ఆఫ్ ది ప్రిసెప్టర్ ఇట్ సెల్ఫ్ వాజ్ ద స్కూల్.
1: ఆనాడు గురువు భుజించినదే శిష్యుని కూడాను ప్రసాదంగా ఇచ్చేటువంటి వారు.
0: ద ప్రిసెప్టర్ యూస్ టు ఆఫర్ ద సేమ్ ఫుడ్ విచ్ యూస్ టు పార్టేక్
1: రాత్రి స్టూడెంట్స్. గురువుతోనే జీవితము గడిపేటువంటి వారు.
0: ద స్టూడెంట్స్ యూస్ టు లివ్ విత్ ది ప్రిసెప్టర్ డే ఇన్ అండ్ డే అవుట్.
1: కనుక ఆహార విహారములన్నీ కూడాను గురువుకు శిష్యులకు సమానంగానే ఉండేటువంటివి.
0: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వర్ కామన్ అండ్ ద సేమ్ బిట్వీన్ ద ప్రిసెప్టర్.
1: కనుకనే ఇరువురి భావములు కూడా ఒక్కటిగానే ఉండేటువంటివి.
0: Therefore there was unity and harmony in their
1: food. ఒక్కటే కనుక హెడ్ కూడా ఒక్కటిగానే ఉండేటువంటిది.
0: As food is the same, the head and the thoughts were the same.
1: కనుకనే ఇట్టి ఆహార విహారములతో పాటు ఆత్మతత్వాన్ని బోధించేటువంటి వారే ఆనాటి గురువులు గురుకులములు.
0: Those preceptors and their gurukula was such that it was based upon proper food and proper habits.
1: ఈ గురుకులమునందు యాజ్ఞవల్కుడు ప్రవేశించాడు.
0: యాజ్ఞవల్క ఎంటర్డ్ ఇన్ టు దిస్ గురుకుల.
1: మహామేధాశక్తి కలిగాడు.
0: యాజ్ఞవల్క వాజ్ ఎ గ్రేట్ ఇంటెలెక్చువల్.
1: చాలా చురుకైన బుద్ధి కలిగాడు.
0: హి హాస్ షార్ప్ ఇంటెలెక్ట్.
1: ఏనాటి విద్యలు ఆనాడే నేర్చి గురువులకు అప్పచెప్పేటువంటి వాడు.
0: హీ వాజ్ ఏబుల్ టు మాస్టర్ ఈచ్ డేస్ లెసన్ దట్ డే ఇట్ సెల్ఫ్ అండ్ గివ్ బ్యాక్ వాట్ ఎవర్ ఈజ్ ఆస్క్డ్.
1: ఇతని యొక్క తెలివితేటలకు గురువు చాలా సంతసించేటువంటి వాడు.
0: ది ప్రిసెప్టర్ యూస్ టు బి వెరీ హ్యాపీ విత్ హిస్ డిసైపుల్ బై హిస్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్ అండ్ డిసిప్లిన్.
1: ఇతను గొప్ప తెలివితేటలు కలవాడని, చాలా మేధాశక్తి కలవాడని కొంతవరకును 10 మంది కొంత మాట్లాడుకోవటం జరుగుతూ వచ్చింది.
0: ది అదర్ డిసైపుల్స్ యూస్ టు సే that this Yajnavalkya is an extremely intelligent person and he had a sharp
1: deenito Yajnavalkunaku konta chinna bijanga ahankaram prarambhamaindi.
0: When people began praising him, this developed a small sense of ego in
1: our class. Lo nakante inka goppa marks ichevaru leru.
0: He got the feeling that there was no other student greater than him who can score a higher
1: mark. అడిగిన ప్రశ్న అంతా కూడా నేను తప్ప దీనికి జవాబు చెప్పేటువంటి వారు లేరు.
0: దేర్ వాజ్ నన్ ఎల్స్ హూ కెన్ ఆన్సర్ ది ప్రిసెప్టర్స్ క్వశ్చన్స్ ఎక్సెప్టింగ్ మీ.
1: నేను ఓ గ్రేడ్ తీసుకున్నటువంటి వాడను.
0: ఐఎమ్ లైక్ ది వన్ హూ హాస్ టేకన్ ఓ గ్రేడ్.
1: అహంకారం బయలుదేరేటప్పటికి నిజంగా అది ఓ గ్రేడ్ గానే అయిపోతుంది.
0: వెన్ ది ఈగో డెవలప్స్ ఇట్ బికమ్స్ ఎ రియల్ ఓ గ్రేడ్.
1: ఏమిటి ఆ ఓ గ్రేడ్ అంటే జీరో గ్రేడ్.
0: What is the reality of this O grade? It is a zero grade.
1: Ikkada ahankaram prarambham ayyetappatiki yagnavalkunaku kontha alachyam kudanu andulo praveshistundi.
0: Once ego develops in yagnavalka, the indifference also developed in him.
1: Alachyamato paatu asabhyata kudanu andulo cherthu vachindi.
0: Along with the indifference, lack of manners and not observing the code also
1: చక్కగా గుర్తిస్తూ వచ్చాడు వైశంపాయనుడు.
0: వైశంపాయన క్లోజ్లీ అబ్జర్వ్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్
1: ఆనాటి గురువులు శిష్యులకు ప్రాణమునైనా ఇచ్చేటువంటి వారు మంచికి.
0: ది ప్రిసెప్టర్స్ వర్ సచ్ దట్ దే వుడ్ గివ్ అప్ దేర్ లైఫ్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ఫర్ ద సేఫ్.
1: దారి తప్పి నడచటం, అవినయంగా ప్రవర్తించటము, అశ్రద్ధతో తాను చరించటము, ఇలాంటి దుర్లక్ష్యములు కలిగినటువంటి వారిని చాలా కఠినంగా శిక్షించేటువంటి వారు.
0: Those preceptors used to give very severe punishment if the disciples were to stray away from the path and develop ego and lack of humility and such other bad qualities.
1: Siksha alaga ade vidya.
0: Siksha really means education.
1: Kevalam pustakalu chadavatam kaadu vidya.
0: Reading books or studying books is not education.
1: Guru aagyanu sirasa palinchi
0: obeying the command of the preceptor.
1: Guruvu aagnapinchinatvanti yokka dinini sirasa vahinchi
0: obeying and implementing all the commands of the preceptor.
1: Ichchetvanti yokka శిక్షణలన్నిటి కూడాను మనసారా స్వీకరించటమే నిజమైన విద్య.
0: యాక్సెప్టింగ్ ఎవ్రీ పనిష్మెంట్ గివన్ బై ది గురు, దాట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: కనుక ఇదన్నీ నువ్వు గుర్తించినటువంటి వైశంపాయనుడు ఒకనాడు దగ్గరకు పిలిచి, యాజ్ఞవల్క, నీవి గురుకులములో చదవడానికి అధికారి కాదు, తక్షణమే దీనిని విద్యి నీవు పోవచ్చు. కేవలం పోవటమే కాదు, నేనిచ్చిన విద్యలన్నీ కూడా నాకు తిరిగి వెనుకకిచ్చి నువ్వు వెళ్ళిపోవాలన్నాడు.
0: ఆఫ్టర్ అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఆఫ్ యజ్ఞవల్క విచ్ వాస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్, వైశంపాయన కాల్డ్ హిమ్ వన్స్ అండ్ టోల్డ్ హిమ్, యు హావ్ ఫర్ఫీటెడ్ ది రైట్ టు బి హియర్, యు కెన్ గో.
1: ప్రేమతో తన యొక్క విద్యలను శిష్యునికి అందించాడు, అంత కఠినమైనటువంటి వాక్కులతో ఆ విద్యను తిరిగి వెనుకకు తీస్తున్నాడు.
0: ది మాస్టర్ గేవ్ ది డిసైపుల్ విత్ సో మచ్ ఆఫ్ లవ్ ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, విత్ ద సేమ్ రిగరస్ హార్ష్నెస్ హీ కమాండెడ్ హిమ్ టు లీవ్ ది ఆశ్రమ్ అండ్ గోవే, అండ్ ది పనిష్మెంట్ వాజ్ ఆల్సో సివియర్.
1: గుర్తించినటువంటి యాజ్ఞవల్కుడు తన యొక్క విద్యలన్నీ కూడాను వమనం చేశాడు.
0: యాజ్ఞవల్క్య హూ recognized the command of his master, vomited or gave back all the education which he had learned.
1: Aa vamanamunu pittari pachudu bhujinchadu.
0: This vomit was eaten up by the birds called pittari birds.
1: Kalukune aa pachulu kudanu ee yokka vedamunu uchcharinchatam prarambhinchayi.
0: After the part of
1: pittari pachulu nundi kudanu వచ్చినటువంటి శబ్దములు కనుకనే దీనికి తైత్తిరియోపనిషత్తు అని పెట్టారు.
0: దిస్ ఉపనిషత్ గాట్ ద నేమ్ తైత్తిరియోపనిషత్ బికాస్ దిస్ వర్డ్స్ హావ్ కమ్ దిస్ వేద హస్ దిస్ ఉపనిషత్ హస్ కమ్ ఫ్రమ్ దిస్ తైత్తిరి.
1: వేదములకు రెండు విధములైనటువంటి యొక్క సాంప్రదాయములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ టూ ట్రెడిషన్స్ అసోసియేటెడ్ విత్ వేద.
1: ఒకటి బ్రహ్మ సాంప్రదాయము, రెండవది ఆదిత్య సాంప్రదాయము.
0: వన్ ట్రెడిషన్ ఈస్ బ్రహ్మ ట్రెడిషన్, ది అదర్ ఈస్ ఆదిత్య ట్రెడిషన్.
1: కనుక ఈ యాజ్ఞవల్కుడు వమనము చేసినటువంటి యొక్క దీనికి కేవలము బ్రహ్మ సాంప్రదాయం అని పేరు వచ్చింది.
0: వాట్ వామిటెడ్ బై యాజ్ఞవల్క రిలేట్స్ టు ది బ్రహ్మ ట్రెడిషన్, బ్రహ్మ సాంప్రదాయం. దిస్ వన్
1: కృష్ణ యజుర్వేదము అన్నారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరి యాజ్ఞవల్కుడు తన దోషాన్ని తాను చక్కగా గుర్తించి గురువు యొక్క ఆజ్ఞలు ఉల్లంఘించినటువంటి యొక్క తప్పు చేత తాను ఆహార పానీయములు మాని కఠినమైనటువంటి యొక్క సూర్యోపాసన సలుపుతూ వచ్చాడు.
0: యాజ్ఞవల్క్య రియలైజ్ హిస్ మిస్టేక్స్ అండ్ హీ డిడ్ గ్రేట్ పెనన్స్ వర్షిపింగ్ లార్డ్ సన్, గివింగ్ అప్ హిస్ ఫుడ్ అండ్ డ్రింక్.
1: పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తము అని, తాను పశ్చాత్తాపం చే ఈ విధమైన ప్రాయశ్చిత్తాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: రిపెంటెన్స్ క్లీన్స్ అస్ వన్స్ సిన్స్ అండ్ ప్యూరిఫైస్ వన్ హార్ట్, బై దిస్ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్ హీ వాస్ ప్యూరిఫైడ్.
1: ఈ పశ్చాత్తాపం పడిన తరువాత సూర్యుడు ప్రత్యక్షమై వాజీ అనే రూపమును ధరించి, నాయన గడిచినది గడిచినది, తిరిగి ఇట్టి దోషమును నీవు ఏమాత్రం కూడాను ఆచరించరాదు, చేయకూడదు, గురుద్రోహము దైవద్రోహము మహాప్రమాదం. కనుక నీవు జాగ్రత్తగా ఉండమని తిరిగి వేదములంతా కూడాను సూర్యుడే ఉపదేశించాడు.
0: రియలైజింగ్ దాట్ యాజ్ఞవల్క్య హాస్ రిపెంటెడ్ ఎనఫ్, సన్ గాడ్ అపియర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వాజీ బర్డ్ అండ్ హీ టోల్డ్ హిమ్ ఫర్గెట్ ద పాస్ట్, పాస్ట్ ఈజ్ పాస్ట్. షుడ్ నాట్
1: ఎందుకు ప్రత్యక్షమయ్యాడు సూర్యుడు?
0: Why did sun god appear in the form of the bird Vaji?
1: యాజ్ఞవల్కుని యొక్క పూర్వీకులు నిరంతరము కూడాను అన్నదానము సల్పేటువంటి వారు.
0: The ancients of యాజ్ఞవల్క్య used to do a lot of,
1: కనుక ఆ కుటుంబములకు వాజి సమూహం అని పేరు వచ్చింది.
0: A lot of charity by giving food and therefore that family got a name Vajasam.
1: ఈ వాజసం అనేటువంటి పేరు రావటం చేతనే ఆ యొక్క స్వరూపాన్ని ధరించి ఇతనికి వేదోపదేశం చేశాడు.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ గాడ్, సన్ గాడ్ టుక్ ది ఫార్మ్ ఆఫ్ వాజీ.
1: దీనికి శుక్ల యజుర్వేదము అని వచ్చింది పేరు.
0: గేవ్ దిస్ టీచింగ్ అండ్ దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ వేద ఇస్ కాల్డ్
1: శుక్లయజుర్వేద. వాజస స్కందము అని కూడా మరొక పేరు వచ్చింది.
0: వాజస డివిజన్ ఖండ, దట్ ఈస్ అనదర్ నేమ్ గివన్ టు దిస్.
1: ఆదిత్య ఖండం అని కూడా ఇంకొక పేరు వచ్చింది.
0: దిస్ ఆల్సో గాట్ ద నేమ్
1: సూర్యోపాసన చేత లభ్యమైనటువంటిది కనుకనే దీనికి ఆదిత్య స్కందము అని.
0: దిస్ గాట్ ద నేమ్ ఆదిత్య స్కందము బికాజ్
1: వాజస రూపంలో ప్రత్యక్షమై బోధించడం చేతనే ఇది వాజస స్కందం అని.
0: దిస్ ఆల్సో హెస్ గాట్ ద నేమ్ వాజస స్కంద బికాజ్
1: ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి రూపంలో ధరిస్తూ వచ్చింది.
0: There are these different forms and different occasions.
1: యజుర్వేదములో రెండుగా విభజింపబడుతూ వచ్చింది.
0: యజుర్వేద ఇస్ డివైడెడ్ ఇన్ టు టూ డివిజన్.
1: వేదములు నాలుగు అయినప్పటికీ ఈ యజుర్వేదం విభజించడం చేత ఐదుగా రూపొందుతూ వచ్చాయి.
0: వేదాస్ ఆర్ ఓన్లీ ఫోర్ బికాస్ దిస్
1: వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. అయితే యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము రెండుగా విభజించడం చేత ఐదు వేదములుగా రూపొందినాయి.
0: ఒరిజినలీ వేదాస్ ఆర్ ఫోర్. As Yajurveda was divided into two, Krishna and Shukla Yajurveda, they became five.
1: Anadu Suryopasana cheta Surya anugrahanni pondi yedi ee lokamulaku pradhanamaina pintidi ani vimarsinchukoni vicharinchukoni anni vidhamulaga parishilana salpi deshaniki konni rakamulainatunti yokka samanya manavulaku sariyainatunti yokka kartavya karmalanu bodhisthu vachadu Yajnavalkudu.
0: యాజ్ఞవల్క్య వర్షిప్డ్ గాడ్ సన్ అండ్ హిస్ గ్రేస్ అండ్ హీ వాంటెడ్ టు జస్ట్ నో వాట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎవరీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది వరల్డ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ హీ జస్ట్ ఫౌండ్ అవుట్ సర్టెన్ ట్రూత్స్.
1: నా కుటుంబీకులు అన్నదానం సల్పటం చేత కదా ఈనాడు సూర్యుడే వాజస రూపమును ధరిస్తూ వచ్చాడు.
0: యాజ్ మై ఏన్షియంట్స్ performed charity of food in the olden days,
1: kanukane
0: sun god

0: తరణి అపకీర్తి కంటెను మరణమేది, సర్వదా కీర్తి కంటెను మరణయేది, సర్వదా కీర్తి కంటెను స్మరణయేది. అన్నదానము కన్నా అధిక దానం బేది.
1: వాట్ గ్రేటర్ చారిటీ ఈజ్ దేర్ దాన్ చారిటీ ఆఫ్ ఫుడ్.
0: తల్లిదండ్రుల కన్నా దైవమేది.
1: విచ్ గ్రేటర్ గాడ్ ఈజ్ దేర్ గ్రేటర్ దాన్ వన్స్ ఓన్ పేరెంట్స్.
0: జగదీతపము కన్నా సత్యశీలం బేది.
1: వాట్ గ్రేటర్ ట్రూత్ అండ్ ఇంటిగ్రిటీ కెన్ బి దేర్ దాన్ ది తపస్.
0: దయ కంటే ఎక్కువ ధర్మమేది.
1: కెన్ దర్ బి గ్రేటర్ ధర్మ దాన్ కైండ్నెస్.
0: జన సంగతి కన్నా చూడలాభం బేది.
1: కెన్ దర్ బి గ్రేటర్ ప్రాఫిట్ దాన్ గుడ్ కంపెనీ.
0: క్రోధంబు కన్నా శత్రుత్వమేది.
1: నో గ్రేటర్ ఎనిమీ దాన్ యాంగర్.
0: రుణము కంటెను నరునకు రోగమేది.
1: నో గ్రేటర్ డిసీజ్ దాన్ ఇండెటెడ్నెస్.
0: సర్వదా కీర్తి కంటెను సంపదేది.
1: నో గ్రేటర్ వెల్త్ దాన్ ది గుడ్ నేమ్.
0: స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది.
1: నో గ్రేటర్ జ్యువెలరీ ఆర్ డెకొరేషన్ దాన్ స్మరణ చాంటింగ్.
0: దీనికి మించినటువంటివి ఈ జగత్తులో లేవు అని యాజ్ఞవల్కుడు హృదయపూర్వకంగా విశ్వసించి ఆనాటి నుంచి కూడాను తల్లిదండ్రుల సేవ, గురు సేవ, అన్నదానము యందు ప్రధానమైనటువంటి ఒక స్థానమును వహించి శిష్యులకు ఈ విధంగా బోధిస్తూ వచ్చారు.
1: యాజ్ఞవల్క్య రియలైజ్ ది ట్రూత్స్, డిక్లర్డ్ ఆల్ దీస్ ట్రూత్స్ విచ్ ఆర్ ది గ్రేటెస్ట్ థింగ్స్ ఆన్ ఆర్త్ అండ్ హీ అండర్టూక్ టీచింగ్ రెస్పెక్టింగ్ ది పేరెంట్స్ అండ్ సర్వింగ్ ది పేరెంట్స్.
0: ఏకాదశి దినము మన యొక్క క్లాసెస్ ప్రారంభమైంది.
1: డియర్ స్టూడెంట్స్, అవర్ క్లాసెస్ స్టార్టెడ్ ఆన్ ఏకాదశి.
0: ఏకాదశి దినముతో మనము ఈ క్లాసెస్ ను పరిపూర్ణం గవిస్తున్నాం.
1: వీఆర్ క్లోజింగ్ అండ్ కంప్లీటింగ్ అవర్ క్లాసెస్ ఆన్ అగైన్ ది ఏకాదశి.
0: ఈ క్లాసులన్నీ కూడాను కేవలము ఏకాదశి వ్రతములుగా మనం భావించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ అండ్ ట్రీట్ ఆల్ దీస్ క్లాసెస్ యాజ్ ది ఏకాదశి వౌ.
0: ఈ వ్రతములు యందు అనేక మంది పెద్దలు, అనుభవజ్ఞులు,
1: లర్నెడ్ పీపుల్, ఎల్డర్స్ హూ హావ్ ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్,
0: హృదయపూర్వకంగా మీకు అనేక విషయములను బోధిస్తూ వచ్చారు.
1: దే హావ్ టాట్ యూ ఫ్రమ్ ది కోర్ ఆఫ్ దేర్ హార్ట్ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్.
0: ఊరకరారు మహాత్ములు, వారందరూ కూడా మీకు సులభంగా చిక్కేటువంటి వారు కాదు.
1: దోస్ గ్రేట్ టీచర్స్ హావ్ టాట్ యూ ఆర్ నాట్ ఈజీలీ అవైలబుల్ టు యూ.
0: స్వామైనా మీకు సులభంగా చిక్కినాడు కానీ వారెవరు చిక్కరు మీకు.
1: స్వామి అట్లీస్ట్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ బట్ నాట్ దోస్ పీపుల్.
0: అలాంటి వారు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో, ప్రేమతో, హృదయపూర్వకంగా మీకు అనేక విషయాలు బోధిస్తూ వచ్చారు.
1: సచ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ కమ్ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, విత్ అ లాట్ ఆఫ్ డివోషన్, హ్యావ్ టాట్ యూ మెనీ వాల్యుయబుల్ థింగ్స్.
0: వీటిని భక్తి శ్రద్ధతో,
1: దీస్ విల్ హావ్ టు బి టేకన్ విత్ డివోషన్,
0: స్వీకరించారు.
1: అండ్ యు హావ్ ఆల్సో యాక్సెప్ట్.
0: కేవలం స్వీకరించినంత మాత్రమే చాలదు.
1: బై మియర్లీ రిసీవింగ్ దెమ్ విత్ డివోషన్ ఇట్ ఇస్ నాట్ సఫిషియెంట్. యూ హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
0: ఏ కొన్నైనప్పుడు మీరు ఆచరణలో పెట్టి దీనిని ఇతరులకు కూడాను ఆదర్శప్రాయంగా అందించాలి.
1: యూ మస్ట్ అట్లీస్ట్ ప్రాక్టీస్ ఎ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ విచ్ యూ లెర్న్ హియర్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్.
0: ఈ వేదమునందు మనం గుర్తించినటువంటిది 5 ప్రాణములు, వాటిని మీరు భద్రంగా ఎప్పుడిప్పుడు కూడా క్షణక్షణం కూడా మీరు స్మరిస్తూ రావాలి.
1: యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ రిమెంబర్ ద 5 లైఫ్ బ్రెత్స్ విచ్ యూ లెర్న్ హియర్.
0: అలక్ష్యం చేయకూడదు.
1: యూ షుడ్ డోంట్.
0: గురువుల యొక్క ఆజ్ఞ కాని, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ కాని, పెద్దల యొక్క ఆజ్ఞ కాని మీరు అలక్ష్యం చేయరాదు.
1: యూ షుడ్ నాట్ బీ ఇండిఫరెంట్ టు ది కమాండ్స్ ఆఫ్ యువర్ ప్రిసెప్టర్, పేరెంట్స్, ఎల్డర్స్ అండ్
0: అవినయంగా మీరు మెలగరాదు.
1: యూ షుడ్ నాట్ కండక్ట్ యువర్ సెల్ఫ్ వినయులై.
0: మీరు విద్యను స్వీకరించాలి.
1: యూ లెర్న్ ఎడ్యుకేషన్ విత్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: మీ తెలివితేటలను ఆధారం చేసుకుని అహంకారమునకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వరాదు.
1: Do not give room for any sense of arrogance and ego on the basis of your own intelligence.
0: ఇతరులు ఉన్నత స్థాయిలో అభివృద్ధి అందుతున్నారని వారిని చూచి మనము అసూయ పడరాదు.
1: You should not become jealous of people who are better than you in any respect.
0: ఇవి నాలుగు మీలో ప్రవేశించిన అసభ్యమనేటువంటిది మీకు ఆవరిస్తుంది.
1: If you are
0: సమాజంలో మీరు అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభమవుతుంది.
1: If you are having all these four defects in you, then your behavior will not be appreciated and will not be helpful to society.
0: ee 15 dinamulu kudanu bodhinchinatvanti yokka pavitramainatvanti yokka vedanta saram.
1: Dear students, the essence of the Vedas which you have learned during these 15 days,
0: sakala shastra purana itihasamulu yokka pramanamulu madinchi andinchinatvanti sudha nidhi,
1: this is the sweet nectar, nectarine essence, which is of all the scriptures, all the Vedas, all the
0: meer bhavishyattu bhavi bharatodharakulu.
1: You are going to be the well wishers of
0: meere bhavishyattiyandu leaders.
1: In future you are going to be the leaders, you are going to be the
0: meeru adarshavantamainatundi jeevithani andinchali.
1: You should offer your lives as an ideal.
0: Satya margamulo praveshinchali.
1: Enter the path of truth.
0: Manamu dharmani acharinchali.
1: Practice righteousness.
0: Dharmo rakshate rakshitaha. Dharmani manamu rakshinchinappudu manalanu dharmam rakshistundi.
1: If you protect righteousness, righteousness in turn will protect you.
0: Elanti paristhitulu endaina kudanu meeru veetini e matram kudanu ullanginchiradu.
1: Under any circumstances you should not violate these things.
0: లోక సంబంధమైనటువంటి విద్యను మాత్రమే అభ్యసిస్తామని మీరు భావించవచ్చు.
1: యు మే కన్సిడర్ దట్ యుడ్ లైక్ టు లెర్న్ ఓన్లీ ది వరల్డ్లీ ఎడ్యుకేషన్.
0: దీనితో పాటు దీనిని కూడాను మనము జత చేర్చుకోవాలి.
1: అలాంగ్ విత్ దట్ ఎడ్యుకేషన్ యు కంబైన్ దిస్ ఎడ్యుకేషన్ ఆల్సో.
0: ఇవన్నీ బాహ్య సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి జీవనోపాధి నిమిత్తము ఆచరించేటువంటి అభ్యసించేటువంటి విద్యలు.
1: ది వరల్డ్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ వరల్డ్ అండ్ ఎర్నింగ్ ఎ లైవ్లీహుడ్ and having a comfortable physical worldly life.
0: Kani veet annintiki aadharamainatundi yokka aatma swaroopanni vismisinchiradu.
1: But you have to firmly believe aatma, which is the very basis of all these things.
0: Karu aatma bhavanni vishwasinchi
1: have firm faith in aatma.
0: Aacharana yogyamainatundi dharmamulnu aacharinchi
1: practice though that righteousness.
0: Vedamu kudani ikkada nishiddha dharmamu విహిత ధర్మము అని రెండింటిని బోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ధర్మ, నిషిద్ధ ధర్మ అండ్ విహిత ధర్మ.
0: విసర్జించవలసినటువంటివి, స్వీకరించవలసినటువంటివి.
1: దట్ మీన్స్ థింగ్స్ విచ్ యు హావ్ టు బి గివెన్ అప్, థింగ్స్ విచ్ యు హావ్ టు బి ఫాలోడ్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు విసర్జించవలసినటువంటి దాన్ని స్వీకరిస్తున్నారు, స్వీకరించవలసినటువంటి దాన్ని విసర్జిస్తున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడే వీఆర్ ప్రాక్టీసింగ్ థింగ్స్ విచ్ యు హావ్ టు బి గివెన్ అప్, we are giving up things which will have to be practiced.
0: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
1: This is the greatest ignorance.
0: మనం ఎంత శ్రమపడి ఆర్జించినప్పటికీ విసర్జించవలసింది విసర్జించాలి.
1: However much effort you have put into earn things,
0: ఒక చిన్న ఉదాహరణ,
1: one small example.
0: నీవు మార్కెట్ కి వెళ్ళావు, 5 రూపాయలు పెట్టి ఒక పెద్ద మామిడి పండును కొన్నావు.
1: You went to the market, bought a beautiful mango paying 5 rupees.
0: ఇది నా డబ్బుతో కొన్నటువంటి యొక్క మామిడి ఫలము.
1: ఐ హావ్ పర్చేజ్డ్ దిస్ మ్యాంగో,
0: దీనికి 5 రూపాయలు విలువనిచ్చాను.
1: ఐ హావ్ గివెన్ 5 రూపీస్ యాజ్ ద ప్రైస్.
0: అని దాని తోలును విత్తనాన్ని కూడా నువ్వు తింటావా?
1: విల్ యూ బి ఏబుల్ టు జస్ట్ ఈట్ ద స్కిన్ అండ్ ద స్టోన్ ఇన్ సైడ్ ఇట్?
0: కాదు కాదు, దాని యొక్క రసమును మాత్రమే నీవు స్వీకరించి దాని తోలు విత్తనాన్ని విసర్జించాలి.
1: యూ ఓన్లీ షుడ్ పార్టేక్ the essence and the juice of it, the skin and the seed will have to be thrown out.
0: ఈ జగత్ అనేటువంటి ఫలమునందు,
1: in this world of in this fruit which may be world, which may be compared to the world,
0: దీనిని విసర్జించవలసింది విసర్జించాలి.
1: Give up those things which will have to be given up,
0: స్వీకరించాలి.
1: Accept those things which will have to be accepted.
0: అదే మీకు ఎన్నో పర్యాయములు చెప్పాను.
1: Any
0: see no evil, see what is good. Hear no evil, hear what is good. Talk no evil, talk what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is the way of life. ఇది మనము సరైనటువంటి ఒక దృష్టిలో పెట్టుకోవాలి.
1: ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ టోల్డ్ యూ ఇన్ ద పాస్ట్ దీస్ ఫైవ్ థింగ్స్ అండ్ యూ హావ్ టు రిమెంబర్ దీస్ ఫైవ్ థింగ్స్ సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్ హియర్
0: చెడ్డను వినవద్దు చెడ్డను చూడవద్దు చెడ్డను చెప్పవద్దు చెడ్డను తలవద్దు చెడ్డను చేయవద్దు
1: Do not see evil, do not hear evil, do not talk evil, do not think evil, do not do evil.
0: Vidyarthulara, meeru chaala adrishtavantudu.
1: Dear students, you are extremely fortunate.
0: Prapanchamulo inni lakshala mandi undinappatiki inni kotla mandi undinappatiki ee kontha mandiki maatrame ilanti sadavakasam labhinchindante idi ento adrishtamu.
1: When there are crores of people in the world, if the small number of you have got this great opportunity, you are extremely fortunate.
0: కానీ లభించిన మీ ఎందు కూడాను ఏ కొంతమంది అయినా కూడాను ఆదర్శ ప్రాయాలుగా నిలిస్తే అంతే చాలు.
1: ఐ వుడ్ బి హ్యాపీ అట్లీస్ట్ ఇఫ్ ఎ ఫ్యూ పీపుల్ కెన్ బికమ్ ఎన్ ఐడియల్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్.
0: ఎటువంటి అధికారంనైనా మీరు చేయవచ్చును.
1: యాక్సెప్ట్ ఎనీ అథారిటీ.
0: ఎలాంటి ఉద్యోగంలో ప్రవేశించవచ్చును.
1: యూ కెన్ టేక్అప్ ఎనీ జాబ్ దట్ యు వాంట్.
0: ఎలాంటి వ్యాపారంలైనా చేయవచ్చును.
1: యూ కెన్ ఈవెన్ టేక్అప్ బిజినెస్.
0: ఎలాంటి వ్యవసాయమైనా కూడా సలపవచ్చు.
1: యూ కెన్ ఈవెన్ టేక్అప్ కల్టివేషన్.
0: తప్పు లేదు.
1: There is nothing wrong with
0: that. కర్తవ్యకర్మలు ఆచరిస్తూ
1: while discharging your duties,
0: ఆత్మవిశ్వాసాన్ని విసర్జించకుండా చూసుకోవాలి.
1: Have firm faith in your ఆత్మ.
0: ఈనాడు లోకంలో ఇన్ని కష్టములకు ఇన్ని నష్టములకు ఇన్ని దుఃఖములకు ఇన్ని అనాచరణకు ఇన్ని అన్యాయములకు మూల కారణము ఆత్మవిశ్వాసం లేకపోవటమే.
1: For all the problems, all the difficulties, all the grief, sorrow, sadness in the world, it is not having confidence.
0: ఈనాటి మానవుడు తనను తానే నమ్మలేకపోతున్నాడు.
1: A person who has no faith in God cannot have faith in himself.
0: ఇలాంటి విద్యార్థులు ఎందుకు ఏ విధంగా ఉన్నారంటే తన జోబులో ఏదైనా ఒక 100 రూపాయలు ఉంటుంటే దీన్ని నేను ఖర్చు పెడతానేమో ఫ్రెండ్ ఈ 100 రూపాయలు నీ దగ్గర పెట్టుకోనుండు అని అంటాడు.
1: Today students do not have self confidence. If they have got a 100 rupee note with them, they hand over this 100 rupees note to the friend and say,
0: ana 100 rupees note tane kaapadinatunti yokka apanamakkulo undinatunti vaadu itarulnu maatram nammagalada.
1: A person who does not have faith in his own
0: ichina nimisham nunchi kudanu vaadu tirigi natistaadu ivadu istaadu ee anumanam neelo baadhimpa chestundi.
1: After handing over this 100 rupee note to your friend, you are charged with the doubt whether your friend will return the money or not.
0: Motta motta self confidence aatmavishwasanni pinchukovali.
1: Therefore, in the very first instance, you should have self-confidence.
0: Self-confidence manam abhiruddhi parchukunnappude self-satisfaction. Appude manaku thrupti kalugutundi.
1: Only when you have self-confidence, you can get self-satisfaction.
0: Aa thrupti enta dhanam ichina kudano manaku labhyam ayyetundi kaadu.
1: That kind of satisfaction cannot be obtained by any amount of money.
0: Aatma vishwasam lekapothe thrupti aneetundi undadu.
1: If you do not have self confidence, you cannot have self satisfaction.
0: Asantrupti jijo nashtaha annadu. Asantrupti kaliginatunte vaadiki anni nashtamule.
1: A person who is discontented or dissatisfied will face
0: kalubatti nashtamulaku kashtamulaku guri kaakunda unde nimittamai truptini manam sampadinchukovali.
1: If you want to be free from any type of problems and sorrow,
0: aatmavishwasamtone manaku labhyam avutundi.
1: Have satisfaction that you can get only through self confidence.
0: Kanuka self satisfaction vachinda inka okkaru adugalakkaraledu okkaru cheppanakkaraledu self sacrifice thanu tyagam chestadu.
1: If you have that self confidence without any person telling you, you are prepared to make self sacrifice.
0: Ee self sacrifice ee tyagam chesina సెల్ఫ్ రియలైజేషన్ అక్కడే మనకు లభిస్తుంది.
1: వన్స్ దర్ ఇస్ సెల్ఫ్ సాక్రిఫైస్ ది సెల్ఫ్ రియలైజేషన్ డాన్స్ ఆటోమేటికలీ.
0: కనుక ఆత్మ సాక్షాత్కార నిమిత్తమై మనం ఎప్పుడో ఎక్కడో ఏ కారణం చేతనో అనేటువంటి భ్రమలను మనం విసర్జించి ఈ యొక్క భావములను పవిత్రమైన త్యాగములను మనం ఆచరించినప్పుడు అప్పుడే అక్కడే అన్ని విధాలు కూడా మనకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ గెట్ సెల్ఫ్ రియలైజేషన్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్ టు ఎనీ పర్టికులర్ ప్లేస్ ఆర్ డూయింగ్ ఎనీ సాధన. If you follow these principles and make self-sacrifice,
0: prati vidyarthi kudanu satkarmalalo praveshinchali.
1: Therefore every student should enter into good
0: action. Satkarmalu acharinchinappude chitta shuddhi manaku kalugutundi.
1: Good action confers purity of heart.
0: Chitta shuddhi kaliginappude jnana siddhi labhyam avutundi.
1: Purity of heart alone will give you wisdom.
0: ఇవన్నీ కూడా మనలోనే ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్
0: మనం బయటకు ఎక్కడో వెతకనక్కర్లేదు.
1: నో నీడ్ ఫర్ సర్చింగ్
0: ఏ గ్రంథములు మనం చదవనక్కర్లేదు.
1: నో నీడ్ ఫర్ రీడింగ్ ఎనీ బుక్.
0: తన ఎందు తాను వెతుక్కుంటే ఎప్పుడైనా మనకు లభ్యమవుతుంది.
1: ఈ వన్ సర్చెస్ విత్ ఇన్ వన్ సెల్ఫ్ ఎవ్రీథింగ్ కెన్ బి ఒబ్టైన్డ్.
0: అక్కడ వాల్ క్లాక్ ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ వాల్ క్లాక్ దేర్.
0: ఈ వాల్ క్లాక్ లోపల మూడు పిన్నులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ హ్యాండ్స్ ఇన్ ద వాల్ క్లాక్.
0: ఒకటి నిమిషముల ముళ్ళు,
1: వన్ ఇస్ మినిట్స్,
0: ఒకటి సెకండ్ ముళ్ళు,
1: సెకండ్స్ హ్యాండ్,
0: రెండవది అవర్ ముళ్ళు.
1: అవర్ ది
0: ఈ సెకండ్ ముళ్ళు నిమిషముళ్ళు అవర్ ముళ్ళు గంటల ముళ్ళు.
1: ది సెకండ్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్.
0: దీనిని చక్కగా మనం పరిశీలన చేస్తే, పరిశోధన చేస్తే ఎంత సరైనటువంటి అర్థములు మనకు లభ్యమవుతాయి.
1: ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్ దెమ్ అండ్ ఎన్క్వైర్ గ్రేట్ లెసన్స్ కెన్ బి లెర్న్ ఫ్రమ్ దిస్.
0: ఆ సెకండ్ ముళ్ళు టక్ టక్ టక్ టక్ టక్ టక్ అని 60 ఇండ్లు మాత్రమే ప్రయాణం చేసినప్పుడు ఈ నిమిషముల ముళ్ళు ఒక్క ఇల్లును మాత్రమే చేరుతుంది.
1: When the second hand goes round the entire clock 60 houses, the minute's hand moves only one house.
0: Chusara. Minutes, seconds mullu 60 indlu prayanam chesthe minutes mullu okka intiki maatrame vachi cherutundi.
1: When the second hand journeys 60 houses, minute's hand journeys only one house.
0: Ee minutes mullu 60 houses anaga 60 ఇండ్లు దాటుకుని వస్తే అప్పుడు అవర్స్ ముళ్ళు ఒక్క ఇంటికి మాత్రమే చేరుతుంది.
1: When the minutes hand moves 60 houses, the hours hand moves only one house.
0: మన దేహము ఒక్క వాల్ క్లాక్ వంటిది.
1: అవర్ బాడీ ఈజ్ లైక్ ఎ వాల్ క్లాక్.
0: మనం కర్మలు ఆచరిస్తున్నాము, నిర్విరామ కృషి చలుపుతున్నాము, ఇదే సెకండ్ ముళ్ళు. అనేక కర్మలు తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుండున్నంత వరకును మంచి కర్మలు చేస్తున్నాము.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ వి కంటిన్యూస్లీ అండర్టేక్ సీజ్లెస్లీ యాక్షన్.
0: ఇక్కడ మంచి కర్మలు మనం అనేకంగా చేసినప్పుడు మినిట్స్ ముళ్ళు చిత్తశుద్ధి అనేది ఒక్క స్థాయికి వచ్చి చేరుతుంది.
1: వెన్ వి పర్ఫార్మ్ ఇన్యూమరబుల్ గుడ్ డీడ్స్ అవర్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ మూవ్స్ బై వన్ హౌస్.
0: ఇక్కడ ఉపాసన చిత్తశుద్ధితో దైవాన్ని అనేక విధములుగా ప్రేమించి అతన్ని ఆరాధించి భజించి మనం స్మరించినప్పుడు అవర్సముళ్ళు అనేటువంటి ఆత్మ ఒక్క స్థాయికి వచ్చి చేరిపోతుంది.
1: విత్ ఎ ప్యూర్ హార్ట్ ఇఫ్ యూ కెన్ లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ ప్యూరిటీ దెన్ ఆత్మ మూవ్స్ వన్ హౌస్.
0: అయితే సెకండ్ ముళ్ళు కదిలేదు మనకు చక్కగా కనిపిస్తుండాలి.
1: వీ కెన్ సీ ది మూమెంట్ ఆఫ్ సెకండ్.
0: నేను ఎన్ని సత్కర్మలు ఆచరించాను అని చక్కగా టోటల్ వేసుకోవచ్చును.
1: యూ కెన్ టోటల్ అప్ ది నంబర్ ఆఫ్ గుడ్ డీడ్స్ విచ్ యు హావ్ డన్.
0: మినిట్స్ ముళ్ళు కూడాను నేను ఎన్ని విధమైన రీతిగా భగవంతుని ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని విధములుగా ఉపాసన సల్పుతున్నాను అని అది కూడాను కొంచెం కనిపిస్తుంది ముళ్ళు తిరిగేది.
1: వీ ఆల్సో కెన్ జస్ట్ సీ ద మినిట్స్ అండ్ మూమెంట్ సచ్ అస్ ఉపాసన అవర్.
0: కానీ అవర్స్ ముళ్ళు మాత్రం కదిలేది కనిపించదు.
1: బట్ ది మూమెంట్ ఆఫ్ ది అవర్స్ హ్యాండ్ కెనాట్ బి సీన్ లైక్ దాట్.
0: అయితే ఆ కనిపించినటువంటి అవర్స్ ముళ్ళు నిమిత్తమై ఈ మినిట్స్ ముళ్ళు సెకండ్స్ ముళ్ళు అవసరమే కాని అవర్స్ ముళ్ళే లేకపోతే ఈ సెకండ్స్ ఈ యొక్క మినిట్స్ వృథ ఏమీ చెప్పలేము.
1: ది మూమెంట్ ఆఫ్ ది సెకండ్ హ్యాండ్ అండ్ ద మినిట్స్ హ్యాండ్ హ్యావ్ మీనింగ్ బికాస్ దే ఆర్ మెంట్ టు బ్రింగ్ అబౌట్ ఎ మూమెంట్ ఇన్ ది అవర్స్ హ్యాండ్. If the hours hand doesn't move, what is the use of all these things, movement?
0: కనుక మనం ఈ సత్కర్మలు సచ్చింతనలు చేసి ఆత్మవిశ్వాసమే లేకపోతే ఇది కేవలం నిరుపయోగం అవుతుంది.
1: వాట్ ఎవర్ గుడ్ డీడ్స్ యు డూ, గుడ్ థాట్స్ యు అండర్టేక్, ఆల్ దట్ విల్ బికమ్ యూజ్లెస్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫర్మ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుక విద్యార్థులారా, మీరు సమయము చిక్కినప్పుడు

0: ఈ నవ విధమైనటువంటి మార్గంలో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా చాలు.
1: డియర్ స్టూడెంట్స్, whenever you have time, if you can follow one of these 9 types of devotion, that would be good enough.
0: భగవంతుడు నీ యొక్క ధనధనక కనక వాహనాదులు కానీ లేక నీ యొక్క విద్యా సంపత్తులు కానీ ఏమీ చూడడు.
1: God does not look at your wealth, your possessions,
0: your కులగోత్రములను కూడా తాను విచారించడు.
1: He doesn't even care to find out to which caste, to which lineage.
0: ఎవరు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో తనను ఆశిస్తారో వాటికి సన్నిధియే పెన్నిధియే ఉంటాడు.
1: He will be just beside them if they have love for him.

0: తిమ్మణికెంతటి వితరణమతియుండే తిమ్మణికెంతటి తెలివియుండే వాల్మీకి యవ్వని వంశమందలివాడు. పోని వంశాన్ని బట్టి భగవంతుడు అనుగ్రహిస్తాడంటే వాల్మీకి ఏ వంశం వాడు? కేవలం హంటర్, బోయ జాతికి సంబంధించినటువంటి వాడు.
1: If you think God looks to the lineage and the caste of a person, to which caste and lineage did Valmiki belong? He was a hunter.
0: నందు పుట్టి ప్రపంచం లోపల ఒక హీనమైనటువంటిదని భావించేటువంటి వాడు ఈ నందుడు.
1: నందు బిలాంగ్ టు ఎ వెరీ ఆర్డినరీ ఫ్యామిలీ.
0: చూడండి,
1: హి డజంట్ కేర్ టు లుక్ అట్
0: కుచేలుండెంత ధనము కలిగి ఉండే. కుచేలుడికి ఏమి ధనం ఉంటుంది? ఏ అటుకులు కూడా లేవు పాపం చేతుడు. అలాంటి కుచేరునికి సర్వ సౌభాగ్యములు కూడా అందించినటువంటి భగవంతుడు దేనిని చూచి అందించాడు? ఆ ప్రేమను చూచి.
1: వెన్ గాడ్ షవర్డ్ సో మచ్ ఆఫ్ గ్రేస్ అండ్ వెల్త్ అండ్ కుచేల, వాట్ వెల్త్ డిడ్ హీ హావ్ టు స్టార్ట్ విత్?
0: గజరాజు ఏ విద్య కలిగి ఉండే,
1: వాట్ ఎక్స్ట్రా పవర్ డిడ్ ఎలిఫెంట్ కింగ్ ఎలిఫెంట్ హ్యాస్ గజరాజ హ్యాడ్?
0: వసుధ ధ్రువుండెంత వయసు కలిగి ఉండే,
1: వాట్ ఏజ్ డిడ్ ధ్రువ హ్యావ్?
0: వీటిని పెద్దవాడు, ఇతను సన్యాసి, ఈ మహాపండితుడు, నేను సామాన్యమైన వాడు, నేను చిన్నపిల్లవాడు, ఈ రకంగా భావించుకోనక్కర్లేదు. వయసును చూడడు భగవంతుడు.
1: గాడ్ డజంట్ లుక్ అట్ వన్స్ ఓన్ ఏజ్.
0: ధ్రువుడు ఎంత వయసు? 5 సంవత్సరముల వయసు.
1: వాట్ ఏజ్ డిడ్ ధ్రువ హ్యావ్?
0: ప్రహ్లాదుడు ఎంత వయసు? 5 సంవత్సరముల వయసు.
1: ప్రహ్లాద్ వాజ్ ఆల్సో జస్ట్ 5 ఇయర్ ఓల్డ్.
0: కానీ మహా అదృష్టవంతులు కనుకనే ఆ వయసు నుండి ఆ దివ్యమైనటువంటి అనుభూతులను పొందగలిగారు.
1: యాజ్ దే వర్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ వన్స్ ఈవెన్ ఇన్ దట్ యంగ్ ఏజ్.
0: శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే, ఆ శబరి ఏ శక్తి కూడా లేదు పాపం. కందమూలాదులు భుజించి చెట్ట మొరగలు కూర్చొని ఋషులు బోధించేటువంటి విషయాలంతా కూడా ఏకాగ్ర చిత్తుతో విన్నటువంటి యొక్క వ్యక్తి ఆ శబరి.
1: శబరి వాట్ స్ట్రెంగ్త్ డిడ్ హీ హావ్? షి ఆల్వేస్ సాట్ ఇన్ ది షేడ్ ఆఫ్ ది బుష.
0: ఏ కర్మలు ఆచరించినా గానీ భగవత్ప్రీత్యార్థమైనటువంటి భావంతో ఆచరిస్తూ వచ్చింది.
1: షి ఆల్వేస్ పర్ఫార్మ్డ్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
0: మతంగ మహర్షి చెప్పాడు, అమ్మా శ్రీమన్నారాయణుడు దశరథ మహారాజు కుమారుడుగా పుట్టి శ్రీ రామచంద్రుడైపోయి పితృవాక్య పరిపాలన నిమిత్తమై అరణ్యములో ప్రవేశించాడమ్మా అన్నాడు.
1: మతంగ మహర్షి టోల్డ్ శబరి, నారాయణ హాస్ టేకన్ ది బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ యాజ్ రామ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ దశరథ టు ఒబే హిస్ కమాండ్.
0: ఆ శబరి అడవులకు వచ్చాడట శ్రీరామచంద్రుడు, అడవుల్లో సంచరిస్తున్నాడట శ్రీరామచంద్రుడు. నేను కూడా అడవిలో ఉంటున్నాను, ఎప్పుడైనా ఈ మార్గంలో వస్తాడో ఏమో అని ఇదే చింతన ఆవేగం.
1: శబరి ఆల్వేస్ వెయిటెడ్ ఫర్ రామ టు కమ్ దట్ వే. రామ మైట్ బి ఏబుల్ టు జస్ట్ కమ్.
0: ఇదే దీర్ఘ జపం, ఇదే దీర్ఘ ధ్యానము.
1: దిస్ ఈజ్ కాన్స్టెంట్ ధ్యాన మెడిటేషన్.
0: పాపం శబరి చాలా పొట్టిది.
1: శబరి వాజ్ ఎ షార్ట్ వన్.
0: ఆమె ఒక పొదల లోపల వెళుతూ ఏదో కందమూలాదులు భక్షించే నిమిత్తం పోతుంటే ఆ పొదలేమైనా తన తనకి తగిలితే తాను యోచించేది. శ్రీరామచంద్రుడు ఆజానుబాహుడట, మా గురువు గారు వర్ణించారు. ఇలాంటి ఆజానుబాహుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఈ యొక్క దారిలోనే ప్రవేశిస్తే ఈ పొదలంతా అతనికి తలలకు తగులుతాయో ఏమో అని పాపం ఆ కొమ్మలంతా కొట్టేసుకుంటూ పోయేటువంటిదట. ఇది ఎంత సేవ చెప్పండి.
1: Shabari had so much of love and devotion for Rama. When she was moving in the bushes, she was afraid when Rama moves in that, the branches and the leaves may obstruct him. She used to cut all those things out of devotion for the Lord.
0: Alasipoyi oka raati paina kurchunnappudu taanu chintinchedi, aa Sri Ramachandrudu ee adavulo sancharinchi taanu alasipoyi vachi ee raati paine kurchunte ee raayi enta garukuga untundali. కనుక దీనిని చక్కగా నునుపుగా చేయాలని ఒక రాతితో దాన్ని నుంపు చేసుకుంటూ కూర్చునేదట.
1: Whenever she got exhausted and sat on a stone, she would imagine, if Rama were to come on this way and get exhausted and would sit on this stone, how rough and uncomfortable.
0: అదే ధ్యానం, అదే తపస్సు, అదే జపం.
1: This is renunciation, this is penance, this is japa.
0: తరువాత తాను భుజించే నిమిత్తము రేగిపండంతా వేరుకుని తింటేట.
1: షీ వుడ్ కలెక్ట్ ద స్మాల్ ఫ్రూట్స్.
0: అప్పుడు కూడా తన స్వామిని చింతించటము.
1: ఈవెన్ వైల్ పార్టేకింగ్ దోస్ ఫ్రూట్స్ షీ వుడ్ థింక్ ఆఫ్
0: మా స్వామి ఈ మార్గంలో వచ్చి అమ్మా మీరెవరు నాకు ఆకలి అవుతుందాదని అడిగితే అయ్యో నా స్వామికి ఇవ్వడానికి ఈ పండ్లలో ఏదైనా తీయని ఫలములు ఉన్నవా అని చక్కగా పరీక్ష చేసి తీయని ఫలములు మాత్రమే తీసి పెట్టుకునేదట.
1: She had so much of love for Rama. If Rama were to come in this way and ask
0: kanuka sabaru chesinatvanti sarva karmalu kuda nu tapasuga maaripoyinayi.
1: An account of her love, whatever action
0: kevalam jnanam jnanam ante kannulu mooskoni dokkalu kottukuntu edo photo kosam kurchunnattuga kurchunte kaadu jnanam.
1: Meditation doesn't mean closing the eyes and like a crane thinking of something else.
0: ఇది నిజమైనటువంటి ధ్యానం కాదు.
1: దాట్ ఈస్ నాట్ ట్రూ మెడిటేషన్.
0: ఏ పని చేసినా గానీ భగవద్ ధ్యానంగానే ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ యూ థింక్ యూ షుడ్ బికమ్,
0: నీ భుజించేదంతా కూడా నువ్వు భగవంతుని నైవేద్యంగా భుజించు.
1: వెన్ యూ పార్టేక్ ఫుడ్
0: నీవే వదలనక్కర్లేదు.
1: కన్సిడర్ దట్ యాజ్ అన్ ఆఫరింగ్.
0: నువ్వు త్రాగే నీరంతా కూడా నువ్వు భగవంతుడికి నేను దాపుతున్నాను అనుకో.
1: When you drink water, consider that as an offering to the
0: Lord. ఈ విధంగా మనం చేసే పనులన్నీ కూడా నువ్వు భగవంతుని కోసం చేస్తున్నావు అనుకున్నప్పుడు చెడ్డ పనులు మనం ఏమాత్రము చేయలేము.
1: Once we take everything as an offering to the Lord, we would never undertake any bad action or bad deed.
0: కనుక విద్యార్థులారా, ఈ పవిత్రమైనటువంటి యొక్క సూత్రములను మీ యొక్క నేత్రములు యందు ఉంచుకొని శ్రోత్రముల ద్వారా విన్నటువంటి విషయాలను హస్తముల ద్వారా ఆచరించి పవిత్రమైనటువంటి హృదయులుగా రూపొంది భావి భారతోద్ధారకులుగా రాణిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: డియర్ స్టూడెంట్స్, వాట్ ఎవర్ గ్రేట్ లెసన్స్ యూ హ్యావ్ హర్డ్ అండ్ సీన్, యూ మే ఆఫర్ దిస్ యాజ్ ఎ ప్రేయర్ టు ద లార్డ్ and undertake to perform action which justifies yourselves being God and bring about good and welfare of the world, and thus I bring the discourse to a close.

0: daytime, it's the sun who sheds his light and helps all of the beings in this universe.
1: రాత్రులయందు చంద్రుడు ఉదయించి జీవులకు దారులు చూపుతుంటాడు.
0: It's the moon who shows the path to all of the beings in the night time.
1: ముల్లోకములయందు కూడాను సర్వ జీవులకు కూడాను జీవితానికి ఆదర్శాన్ని అందిస్తూ ప్రబోధిస్తూ ఉంటుంది ధర్మము.
0: ఇట్ ఈస్ ధర్మ రైచియస్నెస్ దట్ షోస్ ద లైట్ ఇన్ ద పాత్ ఆల్ ద టైమ్ టు ఆల్ ద త్రీ ఆఫ్ ద వరల్డ్స్.
1: కానీ కులమునకు జ్యోతిని ఎరివించి జీవితం యొక్క ఆదర్శాన్ని ప్రకటించి కులదీపకుడుగా నిలిచేటువంటి వాడు సుపుత్రుడు.
0: He is the true son who sets himself as an ideal and a light to the entire clan and the lineage.
1: ఇది ప్రాకృతమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన ప్రకృతికి సంబంధించినటువంటి యొక్క దృశ్యములే ఇవన్నీ.
0: These are all the physical things that we see in this world, which is material and worldly.
1: కాని సగత్ విశ్రమలకు ఆదర్శాన్ని అఖండించి ఆదర్శాన్ని నిరూపించి తానే ఆ ఆదర్శంలో లీనమైనటువంటి వ్యక్తి ఒక్కడుండే.
0: However, in this universe, there is one ideal that demonstrates the spirit of idealism and stands as a testimony, the very metaphor of idealism.
1: ఎక్కడ చూచినను దైవం తప్ప అన్యం లేదనేటువంటి సత్యాన్ని ప్రదర్శించి ప్రకటించి దర్శించి బోధించినటువంటి వాడు కాణాదుడు.
0: But there's one who demonstrates the presence of the divinity everywhere, all the time, and he is the time self.
1: అతని పేరే కాణాదుడు. కాణాదుడు.
2: కాణాదుడు.
1: కాణాదుడు.
0: His name is Kanada.
1: ఇతను దేనిని కనిపెట్టాడు?
0: What is it that he discovered?
1: అణోరణీయాన్ మహతోమహీయాన్. ప్రతి అణువునందు కూడాను దైవమే ఉండే. అణువునకు మరొక పేరు దైవము అని పేరు పెట్టాడు.
0: Kanada named the smallest of the small, the atom, as God. God is present in the smallest of the small.
1: తన జన్మించినప్పటి నుంచి మరణించినంత వరకు కూడాను పరమాణు పరమాణు పరమాణు అని అణువునే స్మరిస్తూ వచ్చాడు.
0: Right from the birth till his death, he went on thinking of the smallest particle, the atom.
1: అణువు అనేటువంటిది లేకుండా ఈ జగత్ అనేది కనిపించదు.
0: This world would not exist without atom.
1: పూర్వం విశ్వమునందు ఏ రూపము లేదు.
0: Earlier, this universe has no form.
1: సూర్యచంద్రాదులు లేరు.
0: Sun or moon.
1: ఆకాశ భూములు లేవు.
0: The space and earth.
1: నక్షత్రాలు లేవు.
0: Stars.
1: ఏదియు లేదు.
0: None existed in the past, at the beginning.
1: చీకటిగా క్రమ్ముకున్నటువంటిది.
0: Everything was pitch dark at the beginning.
1: కాని పరమాణువుల యొక్క సంపుటమైనటువంటి యొక్క చేరిక చేత,
0: because of the combination of the smallest to the particles,
1: చాలా దట్టమైనటువంటి రీతిగా కుదురుకుపోయినది.
0: It could combine itself into hard matter.
1: అది కుదించుకున్న చేత ఎక్కువ వేడి సంభవించింది.
0: Because of the solidification of the hard matter, there generated heat.
1: ఈ యొక్క వేడి చేత బ్రహ్మాండమైనటువంటి శబ్దం ఏర్పడింది.
0: And out of the heat came a loud sound.
1: అప్పుడే ఈ దట్టమైనటువంటి చీకట ముక్కలు ముక్కలుగా ప్రారంభమైంది.
0: And there started this darkness which has spread all over.
1: సర్వత్రా విజృంభించిపోయినది.
0: ఇట్ వెంట్ ఆన్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్.
1: ఇది ఏ సృష్టికి మూల కారణం.
0: దిస్ ఈస్ ది మెయిన్ కాజ్ ఫర్ క్రియేషన్.
1: ఇది ఏ కానాదుడు సంభవించినటువంటి యొక్క అనుభవము.
0: దిస్ వాజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ కానాద.
1: అనగా ఈ ఎంత దట్టమైనటువంటి యొక్క అణువులు పగిలి సర్వత్రా వ్యాపించిపోయినాయి.
0: That there was present this atomic power and the atoms that have been spread everywhere.
1: ఆ పగలనటువంటిది శబ్దమే ప్రణవము.
0: And the very primordial sound is pranava.
1: అది ఏ ఓంకారము.
0: That is ఓంకారా.
1: అది ఏ ప్రణవనాదము.
0: And that is the primordial sound.
1: ఇది ప్రథమనాదము.
0: That is the first sound vibration.
1: ఈ యొక్క ప్రణవము సర్వత్రా నిండినది.
0: The sound vibrations are spread everywhere.
1: ఈ ప్రణవము దేని నుండి ప్రారంభమైనది?
0: What was the origin of pranava, ఓంకారా?
1: పరమాణువు నుంచి కూడా ప్రారంభమైనటువంటిది.
0: It started from this minutest particle.
1: ఈ పరమాణువు కంటే మరొకటి ఎక్కడ కూడా కానరాదు.
0: You do not find anything beyond this minutest particle, the atom.
1: దీనిని పొందుటకు ఏది మార్గము?
0: What is the way to know that?
1: అనేటువంటి విషయాన్ని ఈ కానాడు విచారణ చేస్తూ వచ్చాడు.
0: కానాద ఇన్వెస్టిగేటెడ్ అండ్ ఎక్స్ప్లోర్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఆటమ్.
1: కట్టకడపటికి ఇది ఒక్కటే నాదం.
0: ఫైనలీ హి కంక్లూడెడ్ దట్ ఇట్స్ ఓన్లీ ప్రైమార్డియల్ సింగిల్ సౌండ్.
1: ఇది ఏ ప్రథమ శబ్దము.
0: దట్ ఇస్ ద ఫస్ట్ సౌండ్ టు బిగిన్ విత్.
1: ఇలాంటి శబ్దమును ప్రతి మానవుడు కూడాను స్మరించాలి, తరించాలి.
0: The primordial sound Omkar has to be repeated and chanted for our own liberation.
1: ఇలాంటి సత్యమును ప్రబోధించి,
0: this truth was taught.
1: సూక్ష్మమైనటి అణువును సూక్ష్మమగుచు,
0: that God is smallest to the small.
1: మేటి వస్తువునందున మేటి ఎగుచు,
0: and that is biggest to the big.
1: సర్వతను సాక్షి అయ్యుండు,
0: that he stands as an eternal witness.
1: ఈ ప్రణవమే దైవము, దైవమే ప్రణవం.
0: And that Omkar is God, and God is Omkar, primordial sound.
1: ఇలాంటి సత్యాన్ని జగత్తునకు ప్రబోధించాడు.
0: This truth was propagated all over the world.
1: ఈ ప్రణవ శబ్దము ప్రారంభమైన తరువాతనే సూర్యచంద్రాదులు, భూమి ఆకాశాలు, నక్షత్రాలు అన్ని కూడాను ప్రారంభమైనాయి.
0: After this primordial sound Omkar, that led to the creation of the planetary system, the sun, moon, stars, space, earth, and so on.
1: ఈ సృష్టికంతా మూల కారణము పరమాణువి.
0: That which is the main cause for the whole of the creation is this atom, the smallest.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను పరమాణువుల యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క స్వరూపమే.
0: So every human being is the combination of the smallest particles, the atom.
1: పరమాణువు లేనటువంటి యొక్క దేహము, పరమాణువు లేనటువంటి యొక్క రూపము ఎక్కడనూ కానరాదు.
0: There is no body, there is no matter, there is no material without the combination of atoms.
1: అలాంటి పరమాణువు తత్వాన్ని ఏనాడు కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Man never made an attempt to know the mystery of an atom.
1: ప్రాచీనులు కనిపెట్టినటువంటి ఒక సత్యదీపములను ఈనాటి మానవుడు అర్థం చేసుకునలేక హాస్యాస్పదంగా భావిస్తుంటాడు.
0: The modern man is making fun of all the truths that were realized and propagated, the light of truths which were shared in the ancient times.
1: ఆనాటి ప్రాచీన ఋషులు లిఖించినటువంటి వ్యాసములను ఈనాటి వ్యక్తులు హాస్యాస్పదంగా, దానిని కథలుగా భావిస్తున్నారు.
0: All the compositions, the dicta and the declarations of the ancients were all made fun of by the modern man.
1: మన ప్రాచీన యొక్క సంస్కృతిని, భారతీయ యొక్క పవిత్రతను గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యములు ఈనాటి మానవుడు కోల్పోయినాడు.
0: The modern man has lost the ability and the capacity to experience and to comprehend the ancient culture and the sanctity behind it.
1: కనుకనే పరమ సత్యం అనేటువంటిది తన దగ్గరే ఉండి ఉడుకును దాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Though the supreme truth is latent within, immanent within you, you are not able to recognize it.
1: ఆనాటి పరమర్షులు యొక్క స్వరూపాలను కేవలము ఒక ఊరి ముందు ఏదో ఒక విగ్రహంగా పెట్టి గుర్తులకు చూపిస్తుంటారు.
0: The divinity was understood by way of certain signs, certain symbols in those days.
1: అది కాదు మనం.
0: That's not the fact anyway.
1: ఆ పవిత్రమైనటువంటి స్వరూపాలను మన హృదయపీఠం పైన భద్రం చేసుకోవాలి.
0: The sacred forms will have to be installed at the altar of our hearts.
1: ఈ విధమైనటువంటి యొక్క భద్రత చేసుకోవాల్సినటువంటి యొక్క మానవుడు దీనిని అభద్రత చేత, ఆశాస్పదం చేత, అలక్ష్యం చేత దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
0: The divinity that has got to be installed at the altar of hearts is neglected. Is just taken in a little simple way.
1: Kani idi enaadu jariginatundi.
0: When had this happened?
1: Kanaadulu anetundi vaadu ee kaalam vaadu.
0: Kanada, to which time does he belong to?
1: 20000 samvatsaramla puramu.
0: 20000 years ago.
1: Ee yokka kanaadulu vishayamu jagatlo entano uchcharincheetundi vaaru.
0: The world knew well the spirit of Kanada.
1: He hydrogen oxygen entity vishayamulu thanu gurtinchadu.
0: Kanada recognized the value of the hydrogen and oxygen.
1: Hydrogen oxygen anetvantivi kevalamu oka vidhamainatvanti yokka agnito samanamainatvantivi.
0: He considered hydrogen and oxygen equal to the fire.
1: Indulaya oka dani valla agni praveshistundi.
0: The fire finds a place in one of the two.
1: ఇంకొక దాని వల్ల అగ్నిని ఆత్మవేస్తుంది.
0: The other one extinguishes the fire.
1: ఇది సైంటిస్టులు గుర్తించినటువంటి యొక్క సత్యము.
0: This is the truth observed by scientists.
1: ఇలాంటి సైంటిస్టులు గుర్తించినటువంటి సత్యాన్ని ఈనాటి ప్రజలు చాలా గొప్పగా విశ్వసిస్తుంటారు.
0: The discoveries of the modern time scientists is exalted and very much praised by everybody.
1: కానీ ప్రాచీన పురుషులు అనుభవించి ఆనందించి అందించినటువంటి యొక్క సత్యవాక్యములను ఈనాడు విస్మరిస్తున్నారు.
0: But the principles of truth realized, experimented upon and propagated by the ancients
1: ఈ అణువును
0: are not recognized.
1: అణువు ద్వారానే గుర్తించాలని ప్రవచించాడు.
0: And in fact the atomic power has got to be known by understanding the principle of atom.
1: ఈ అటామిక్ పవర్ అనేటువంటిది దేని రీతిగా గుర్తించాలి?
0: అటామిక్ పవర్ హౌ ఇస్ టు బి అండర్స్టూడ్?
1: ఇది కంటికి కనిపించదు.
0: యూ డోంట్ సీ విత్ ది ఫిజికల్
1: ఐ. ఎక్కడ ఉన్నది?
0: దెన్ వేర్ ఇస్ ఇట్?
1: తినే తిండిలో ఉంటుండాలి.
0: ఇట్ దేర్ ఇన్ ద ఫుడ్ దట్ యు కెన్
1: చూ. చూపులో ఉంటుండాలి.
0: ఇట్స్ ప్రెజెంట్ ఇన్ యువర్ లుక్స్.
1: మాట్లాడే మాటలో ఉంటుండాలి.
0: అండ్ ఆల్సో ఇన్ ద వర్డ్స్ దట్
1: నడిచే నడకలో ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెజెంట్ ఆల్ ఓవర్.
1: సర్వత్రా ఉండినటువంటిది అది.
0: ద అటామిక్ పవర్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
1: దానిపైనే నడుస్తూ, దానినే తింటూ, దానినే త్రాగుతూ, దానినే అనుభవిస్తూ, దానిని మర్చిపోతున్నారు ఈనాటి మానవుడు.
0: మోడర్న్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ ది అటామిక్ పవర్, ద మిస్టరీ ఆఫ్ ది ఆటమ్, దో హీ ట్రెడ్స్ అపాన్ ఇట్ బై వే ఆఫ్
1: ఇది ఏదో మానవునికి దానికంటే ప్రత్యేకంగా ఇచ్చినటువంటిది అని భావించి
0: హీ కన్సిడర్స్ దట్ ఇట్ సపరేట్ ఫ్రమ్ ది లైఫ్ ప్రిన్సిపల్.
1: దాన్ని ఒక సైంటిఫిక్ పద్ధతి పక్కన పెట్టారు.
0: అండ్ హీ కన్సిడర్స్ యాజ్ ఎ సైంటిఫిక్ ప్రిన్సిపల్ అండ్ బ్రష్డ్ ఇట్ అసైడ్.
1: కానీ
0: బట్
1: ఈ అటామిక్ ప్రాసెస్,
0: ది అటామిక్ ప్రాసెస్
1: ఇది చాలా పవిత్రమైనటువంటిది.
0: ఇట్స్ హైలీ సీక్రెట్.
1: కానీ దీనిని అల్పంగా భావిస్తున్నారు.
0: బట్ వీ కన్సిడర్ దిస్ లో అండ్ చీప్.
1: ఈ ప్రాసెస్ నుంచినే దైవత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
0: దిస్ ప్రాసెస్ విల్ టేక్ యూ టు ద డివినిటీ. దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ కానాద.
1: కనుక ఈనాడు ఆ అటామిక్ ప్రాసెస్ చక్కని రీతిలో అనుభవించటం లేదు.
0: వి ఆర్ నాట్ experiencing in the proper sense the atomic power.
1: Manamu bhautikamaina laukikamaina tundi intlo manamu jeevithanni gadupthu vacham.
0: We are leading our lives in the worldly materialistic way.
1: Deeniki oka chinna udaharanam,
0: a small illustration for this.
1: Okanoka samayam lopala
0: at one time
1: Shivaji oka mantri
0: and his minister
1: iruvuru cheri
0: both of them together
1: ఏదో వనవిహారంగా వెళుతున్నారు.
0: They just went on to spend their evening time.
1: కానీ మార్గ మధ్యం లోపల
0: ఆన్ ద వే
1: ఒక బుద్ధిస్ట్ సన్యాసి ఎదురేగాడు.
0: దే కేమ్ అక్రాస్ ఎ బుద్ధిస్ట్ మాంక్.
1: మొట్టమొదట శివాజీ తన యొక్క కిరీటమును పక్కన పెట్టి ఆ యొక్క బుద్ధిస్ట్ సన్యాసి యొక్క పాదములపైన తన శిరస్సు ఉంచి నమస్కరించాడు.
0: వాట్ శివాజీ డిడ్ వాస్ హి హస్ టేకెన్ అవే హిస్ క్రౌన్ అండ్ కెప్ట్ ఇట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ బౌడ్ డౌన్ టు ద ఫీట్ ఆఫ్ దిస్ బుద్ధిస్ట్ మాంక్.
1: కానీ మంత్రికి ఇది ఏమాత్రము గిట్టలేదు.
0: దిస్ వాజ్ నాట్ అక్సెప్టబుల్ టు ద మినిస్టర్.
1: మహారాజు ఎక్కడ, ఈ బుద్ధిస్ట్ సన్యాసి ఎక్కడ?
0: హియర్ లైస్ ఎన్ ఎంపరర్ అండ్ ఎ బుద్ధిస్ట్ మాంక్ ఆన్ ది అదర్. వాట్ ఎ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఇట్ ఈస్.
1: అట్టి సామాన్యమైనటువంటి యొక్క మానవుని యొక్క పాదములపైన మా మహారాజు యొక్క శిరస్సును పెట్టడం మంచిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ఎంపరర్ టు బౌ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ ఎ మాంక్
1: అని భావించి తన్నో తనకు అవమానంగా జరిగిందని చింతిస్తూ వచ్చాడు.
0: He felt so sad and bad that he felt ashamed.
1: కానీ దీన్ని అంతా కూడా గుర్తిస్తూ వస్తున్నాడు శివాజీ.
0: బట్ శివాజీ వాజ్ నోటీసింగ్ వాట్స్ ఆల్ దట్
1: సర్వధర్మమును ప్రచారం చేసి సమస్త త్యాగములు చేసి మానవుని యొక్క గుణములను ప్రబోధించి లోకానికి నిలబెట్టినటువంటి వాడు శివాజీ మహారాజ్.
0: ఎంపరర్ శివాజీ స్టాండ్స్ ఫర్ ది అబ్జర్వెన్స్ అండ్ ద ప్రాపగేషన్ ఆఫ్ రైచియస్నెస్ the principle of sacrifice to the contemporary world.
1: ee vidhanga kontha kaalam jarigina tarvata
0: the time passed on like that.
1: kaani mantri chintinchinatundi vishayamu aa Shivaji hrudayamlo nilichipoyindi.
0: the feelings of the minister got themselves imprinted in the heart of Shivaji.
1: oka dinamu mantrini pilichadu.
0: one day he summoned the minister.
1: mantri
0: minister
1: neevu ee naadu naaku moodu talalu teeskoni raavali annadu.
0: Shivaji wanted the heads, three heads to be brought to him.
1: Okati goat meka tala.
0: One is the head of a goat.
1: Rendavadi gorre tala.
0: One is the head of a sheep.
1: Moodavadi manushi tala.
0: And third one the head of a human being.
1: Ee mooditini teeskundram anna.
0: Bring these three heads.
1: Ekkadiko vellaadu aa mekanu kottaadu గొర్రెని కొట్టాడు, తలలు తీసుకున్నాడు, శ్మశానంలో కాచుకొని ఎవరో ఒక జీవితం ముగించినటువంటి ఒక వ్యక్తి తలను తెంచుకొని దానిని తీసుకుని వచ్చాడు.
0: హీ బ్రాట్ ది త్రీ హెడ్స్ ద గోట్ అండ్ ద షీప్ అండ్ ద హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ద క్రిమేషన్ గ్రౌండ్.
1: తెచ్చాను మహారాజ్ అన్నాడు.
0: హీ బ్రాట్ ఇట్ అండ్ సెడ్ హియర్ ఆర్ ద హెడ్స్ ఓ ఎంపరర్.
1: అయితే ఈ మూడు కూడాను మార్కెట్ కు తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
0: ది ఎంపరర్ వాంటెడ్ దీస్ త్రీ హెడ్స్ టు బి సోల్డ్ దేర్ ఇన్ ద మార్కెట్.
1: వెళ్లిన తక్షణమే గొర్రెతల ఎత్తుకొని పోయారు.
0: అండ్ ద హెడ్ ఆఫ్ ద గోట్ వాస్ ఇమీడియట్లీ పర్చేజ్.
1: మేకతల గుడును క్షణం లోపల ఖర్చు పెట్టుకున్నాడు.
0: ది హెడ్ ఆఫ్ షీప్ వాస్ ఇమీడియట్లీ బాట్.
1: ఎంతసేపు కాచుకున్నా కూడాను ఈ మనిషి తలకు ఎవరు కూడా కొనే రాలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ వెయిటింగ్ నోబడి పర్చేజ్ ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మరి వచ్చాడు మహారాజ్, దీన్ని ఎవరు కూడా అంగీకరించటం లేదు అన్నాడు.
0: ద మినిస్టర్ రిటర్న్ అండ్ సెడ్ ఓ ఎంపరర్ నోబడీస్ ప్రిపేర్డ్ టు బై ద హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నీవు మార్కెట్ కి వెళ్లి ఫ్రీగా ఇచ్చేసిరా అన్నాడు.
0: అండ్ ఎంపరర్ సెడ్ ఆల్ రైట్ గివ్ ఇట్ ఫ్రీలీ టు ఎనీబడీ దేర్ ఇన్ ద మార్కెట్.
1: తీసుకెళ్లాడు, కొన్ని దినములు చూచాడు, అది ఫ్రీగా కూడా ఎవరు తీసుకోలేదు.
0: ద మినిస్టర్ టుక్ ది హెడ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ వెయిటెడ్ దేర్ ఇన్ ద మార్కెట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. నోబడీ వాజ్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ఇట్ దో ఇట్ వాజ్ గివెన్ ఫ్రీ.
1: ఆనాడు నా ఈ శిరస్సును ఒక బుద్ధ సన్యాసి పాదములపైన పెట్టినప్పుడు నీవు ఎంత బాధపడ్డావు.
0: ఓ మినిస్టర్ యూ ఫెల్ట్ సో సాడ్ వెన్ ఐ బౌడ్ డౌన్ అట్ ది ఫీట్ ఆఫ్ దట్ బుద్ధిస్ట్.
1: రేపటి దినము ప్రాణం పోయిన తర్వాత ఈ శిరస్సు కూడాను ఇంతే, ఎవ్వరూ కొనరు.
0: టుమారో వెన్ ఐ లీవ్ దిస్ బాడీ వెన్ ఐ బ్రీత్ మై లాస్ట్ దిస్ హెడ్
1: ఎవరు
0: నోబడీ వుడ్ రికగ్నైజ్ యాక్సెప్టెడ్.
1: అదే విధంగానే నాది ఏ బుద్ధ సన్యాసి యొక్క పాదములపై పెట్టి నా జన్మ సార్థకం చేసుకున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ మై లైఫ్ ఈజ్ రిడీమ్డ్ బై బౌయింగ్ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ ద బుద్ధిస్ట్.
1: ధనము వచ్చును పోవును ధరణియందు.
0: మనీ కమ్స్ అండ్ గోస్ ఆన్ ఎర్త్.
1: గౌరవ మర్యాదలు వచ్చి పోవును తీరును.
0: బట్ ద రెస్పెక్ట్ ద కర్టసీ అండ్ ది ఎస్టీమ్ వుడ్ రిమైన్.
1: గౌరవ ధర్మాలు మానవులకు శాశ్వతంగా నిల్చును.
0: The righteousness and truth would remain permanently.
1: అది ఏ మానవుని జన్మకు సార్థకము.
0: దట్ ఈస్ ది ట్రూ రిడెంప్షన్ ఫర్ మ్యాన్ కైండ్.
1: ఇది కేవలము ఈ సోహం అనేటువంటి శబ్దము అందులో ఉండినంత వరకే దీనికి గౌరవము.
0: ద బాడీ హ్యాస్ గాట్ ది వాల్యూ సో లాంగ్ దిస్ సోహం ద లైఫ్ బ్రెత్ ఈస్ దేర్.
1: అది ప్రణవ శబ్దము.
0: అండ్ దట్ ఈస్ ఓంకార.
1: అది అటామిక్ ఎనర్జీ.
0: అండ్ దట్ ఈస్ అటామిక్ ఎనర్జీ.
1: దీనికి శక్తి సామర్థ్యములు,
0: ది కెపాసిటీస్,
1: ఇది దైవము నుండి ప్రారంభమైనవే కాని
0: ది కెపాసిటీస్ లేటెంట్ ఇన్ ఎన్ ఆటమ్.
1: ఎవరు అన్యులు దీనిని సృష్టించిన వారు కాదు.
0: నో వన్ క్రియేటెడ్ ఇట్ ఇన్ పర్టికులర్.
1: ఈ సత్యాన్ని ఆనాడే కానాదుడు ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
0: దిస్ ట్రూత్ వాస్ ప్రాపగేటెడ్ అండ్ టాట్ బై కానాద ఇన్ ద ఓల్డెన్ టైమ్స్.
1: మానవులు ఏదో దేహమున్నంత వరకు దీనిని గౌరవిస్తుంటారు.
0: హ్యూమన్ బీయింగ్ నేచురల్లీ సో లాంగ్ దే ఆర్ అలైవ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ద బాడీ.
1: ఈ దేహంలో నిజమైనటువంటి యొక్క ఆదిశక్తి అనేటువంటిది పోయిన తర్వాత ఎవరూ దీనిని ఆశించరు.
0: Nobody expects to remain. Nobody respects this body when once the life is gone.
1: ఇదంత అణువు యొక్క శక్తియే.
0: In fact, the whole thing is the power of an atom.
1: ఈ అణువు యొక్క భావము ఎవరు అర్థం చేసుకోలేరు.
0: No one can understand the secret of an atom.
1: అణుస్వరూపమే దైవ స్వరూపము.
0: God is present in the form of an atom.
1: అణుస్వరూపమే జగత్ స్వరూపము.
0: And the very atom is the entire universe.
1: అణుస్వరూపమే ఆకాశ స్వరూపము.
0: The atom is the space.
1: అణుస్వరూపమే శబ్ద స్వరూపము.
0: The atom is the sound.
1: చరాచరమంతయకుడును అణుస్వనే నిండి ఉన్నది.
0: All that is motile, immotile, mobile and immobile is atomic basically.
1: కనుక ఈ అణుస్వరూపమును ఆశాస్పదంగా మనం తీసుకోకూడదు.
0: So we should not neglect the principle of an atom.
1: ఈ అణుస్వరూపం అనేటువంటిది చాలా ఘనమైనటువంటిది.
0: దేర్ ఇస్ మైటీ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ ఆటమ్.
1: ఎంతో కాలం నుండి కూడాను ఈ సైంటిస్టులు దీనిని అంత పరిశీలన చేస్తూ వస్తున్నారు.
0: సైంటిస్ట్ హావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ సిన్స్ లాంగ్ ఆన్ దిస్.
1: అణువు ఎక్కడి నుంచి ప్రారంభమైందో తిరిగి అక్కడికి వచ్చి చేరడానికి 22,000 కోట్ల సంవత్సరాలు పడుతుంది.
0: For an atom to go back to the place of its origin, it will take 22,000 crores of years.
1: Inta kaalam pattutunte ee anu mana sentane untunte manam enduku gurtinchukokoddu.
0: Though it has been there all the time with us, in us, how is it that we do not know?
1: Bhoomi tana chuttu taan tirugutundi.
0: The earth revolves around itself.
1: Tirigi tana suryan chuttu tirugutundi.
0: It also revolves around the sun.
1: Dini evaru tipputunnaru?
0: Who is responsible for this rotation?
1: Enduvalla idu jarugutundadi?
0: Why does it happen?
1: Evaru triptunnaru?
0: Who is the main cause behind?
1: Ee satyanni gurtinchadaniki evaru prayatninchadam ledhu.
0: No one is making an effort to know this secret behind.
1: Tana chuttu taanu terigatam cheta,
0: because earth revolves around it.
1: Jagattukantaikunnu raatrim pagalu yerpadutunnayi.
0: We have day and night.
1: Tana surya chuttu terigatam cheta,
0: as earth revolves around the sun,
1: ఈ దేహమునకు కావలసినటువంటి ఆహార విహారములంతా లభ్యమవుతున్నాయి.
0: We have got various seasons and the food.
1: ఇవన్నీ కారణమైనటువంటి యొక్క సృష్టి తెలుపులు కాదు.
0: They are not reasonless in fact.
1: దైవం యొక్క సంకల్పం చేతనే ఈ కారణాలంతా కల్పించుకుంటున్నాడు.
0: It is the divine will which is the main cause for all this creation.
1: ఇదంతా జగత్ నిమిత్తమై తాను ఏర్పరిచినటువంటి ఒక నియమమే.
0: It is God's master plan for the benefit of the world.
1: పవిత్రమైనటువంటి యొక్క ఈ అణుశక్తిని ఎవరు ఈనాటి వరకు గుర్తించడం లేదు.
0: టిల్ దిస్ డే నోబడి అండర్స్టూడ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ఎన్ ఆటమ్.
1: అణువు అంటే కేవలము ప్రాణము లేనటువంటి యొక్క శక్తి అనుకుంటున్నారు.
0: వీ కన్సిడర్ ది ఆటమిక్ పవర్ యాజ్ పాసింగ్ డల్ అండ్ ఇనర్ట్.
1: ఈ జగత్తునంత అంతా కూడాను కలిపిన ఏ ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తి ఆ అణువులో కూడా ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద పవర్ ఆఫ్ లైఫ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ ఆర్గానిక్ వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అన్ ఆటమ్ ఆల్సో.
1: కనుకనే భగవంతుడు అణుస్వరూపుడు ఘనస్వరూపుడు.
0: సో గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మైక్రోకాజం అండ్ ఆల్సో మాక్రోకాజం.
1: కనుక ప్రతి మానవుడు కూడాను జగత్ యొక్క సంకల్పమును మానవుని యొక్క సృష్టిని తన యొక్క కర్తవ్యంను గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద మిస్టరీ ఆఫ్ నేచర్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ ఓన్ నేచర్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ అకార్డింగ్లీ.
1: మానవుడు గుర్తించవలసినటువంటిది అణుస్వరూపమే.
0: మ్యాన్ హ్యాస్ టు నో కాంప్రిహెండ్ ది అటమ్.
1: అణువును గుర్తిస్తే సర్వమును గుర్తించిన వాడు అవుతాడు.
0: ఇఫ్ యు నో ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ యూ విల్ నో ది మైటీయెస్ట్.
1: అది ఏ దైవము.
0: దట్ ఈస్ గాడ్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క మానవత్వము.
0: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: అది ఏ ప్రాణతత్వము.
0: అండ్ దట్ ఈస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: పరమాణువుల్లో ఉన్నటువంటి యొక్క ప్రాణతత్వమే.
0: లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ ద స్మాల్
1: ప్రపంచమంతా ఇప్పుడు సంచరిస్తూ ఉంటుండాలి.
0: ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: అయితే దానిని పట్టణానికి ఏ విధంగా చేయాలి?
0: బట్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ హ్యావ్ టు డూ టు నో దిస్?
1: కానీ ఈ మైక్రోజెనాలజీ ప్రాసెస్ ఫాలో చేయాలి.
0: అండ్ వన్ హ్యాస్ టు స్టార్ట్ ప్రాసెసింగ్ అండ్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్.
1: ఇది కాణాదు చెప్పాడు.
0: దిస్ వాజ్ టాట్ బై కాణాద.
1: దీనిని అనుసరించినప్పుడు ఆ దివ్యతత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
0: వెన్ వన్స్ యూ ఫాలో ద ప్రొసీజర్ లేడ్ బై కాణాద, యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
1: ఇప్పుడు చూడండి, ఒక అణు అట్టపోతూ ఉండాలి.
0: See here, one atom is moving right now.
1: దానిని మనం సంచరిస్తు దానినే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మనం పోతే మన చేతికి అది చిక్కుతుంది.
0: When once you are able to concentrate on the movement of an atom, you will be able to
1: catch. ఎన్నో పరమాణువులను ఒక క్షణములో మనం పట్టవచ్చును.
0: You can catch hold of number of atoms in a fraction.
1: ఎన్నో పట్టావు.
0: In a fraction you can hold them in your
1: fist. మొదటి ఎక్కడ చూసినా వెళ్ళిపోతున్నాయి.
0: And then when you release your fist they would go everywhere.
1: ఆ ప్రణవనాదం యొక్క శబ్దము, ఆ యొక్క అణు పదార్థం యొక్క శబ్దము అణు మాత్రంగానే ఉంటుంటుంది.
0: And the sound behind this Omkara Pranava and also this atomic principle.
1: మానసిక తత్వం కూడాను ఈ యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
0: And it all depends, the whole thing, life depends on this.
1: భక్తులు ప్రార్థన చేస్తుంటారు.
0: Devotees pray.
1: ఈ ప్రార్థన వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అని సందేహించవచ్చును.
0: We may doubt the result of prayer.
1: కానీ ప్రార్థనల వల్ల ఎంతో వైభవం జరుగుతుండాలి.
0: Through prayer you can accomplish greatest.
1: ఎంతో ఘనమైన విజయాన్ని సాధిస్తుండాలి.
0: You will have the mighty victory.
1: మానవుడు సాధించలేనటువంటి విషయాన్ని కూడా సాధించగలుగుతున్నాడు.
0: Impossible things can be made possible by prayer.
1: ఒక చిన్న విషయము.
0: A small example.
1: నేను ఏ మందు తీసుకోను.
0: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీ మెడిసిన్.
1: నేను ప్రయత్నించను.
0: హీ డజంట్ టేక్ ఎనీ మెడిసిన్.
1: కానీ 10 దినముల నుంచి కూడా ఇక్కడ పెద్దగా వాదింది.
0: బట్ ఫర్ ద లాస్ట్ 10 డేస్ దేర్ ఇస్ ఎ స్వెల్లింగ్ ఆన్ ద చీక్.
1: నిన్నటి దినము నేను గమనించాను.
0: ఎస్టర్డే భగవాన్ అబ్జర్వ్.
1: అందరూ వచ్చిన వారందరూ కూడాను వారి దృష్టి నా ముఖం పైన పోవటం లేదు, నా యొక్క చెక్కు పైన పోతుండాలి.
0: ఆల్ దట్ హ్యావ్ అసెంబ్డ్ హియర్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్వెల్లింగ్ ఆన్ ద చీక్, నాట్ ఆన్ భగవాన్.
1: ఇంకా తగ్గలేదే, ఇంకా తగ్గలేదే, ఎంత బాధ ఉందో ఏమో అని సంతోష ఒక బాధపడుతూ వచ్చారు.
0: ఆల్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ దట్ భగవాన్ హ్యాడ్ నో రిలీఫ్ టిల్ నౌ అండ్ దట్ ఈస్ ఫీలింగ్ దట్ ఈస్ సఫరింగ్.
1: రాత్రి అనగా సాయంకాలము వ్యాలిడిటీ మాట్లాడుతున్నప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు.
0: లాస్ట్ ఈవినింగ్ వై భగవాన్ వాజ్ గివింగ్ అస్ డిస్కోర్స్ డ్యూరింగ్ ది వ్యాలిడిటీ ఫంక్షన్. హీ డిడ్ంట్ నో వాట్ హీ వాజ్ స్పీకింగ్ అట్ దట్ మోమెంట్.
1: కానీ లోపల వెళ్ళాను.
0: భగవాన్ వెంట్ ఇన్సైడ్.
1: పండుకున్నాను.
0: అండ్ హీ జస్ట్ రెస్టెడ్.
1: ఈ భక్తుల యొక్క ప్రార్థనలన్నీ కూడా కుప్పలు కుప్పలు వచ్చాయి.
0: ఆల్ ప్రేయర్స్ ఆఫ్ ది డివోటీస్ రీచ్డ్ హిమ్.
1: స్వామి రేపటికి గురుపోను.
0: భగవాన్
1: రేపటికైనా మీరు ఆనందంగా సరైనటువంటి స్థితిని మీరు మాకు దర్శింపచేయాలి.
0: భగవాన్ టుమారో ఇస్ గురు పౌర్ణిమ, బీ నార్మల్, వీ వాంట్ టు సీ యూ ఇన్ యువర్ ట్రూ ఫామ్.
1: తెల్లవారు లేచాను.
0: భగవాన్ గాట్ అప్ దిస్ మార్నింగ్.
1: ఒక్క నొప్పి లేదు, ఒక్క బాధ లేదు.
0: నో పెయిన్ వాట్స్ ఎవర్.
1: నేను ఇది నయం కావాలని నేను సంకల్పించలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హాజ్ నాట్ విల్డ్ ఇట్ సో.
1: కానీ ఆ ప్రార్థన యొక్క ఫలితమే ఈ విధమైనటువంటి యొక్క దీనికి ఆనందానికి కారణం.
0: The bliss of this day is the response to prayers.
1: Chaala mandi bhojanam kuda cheyaledu.
0: Many have not taken their food.
1: Yo repadi dinam ento aanandinchavalsinatundi samayamu.
0: Tomorrow guru purnima is a blissful day.
1: Etta memu darshinche tellavaru lestare.
0: Tomorrow what is that I am going to see?
1: Ani prarthana chestu kantidaralato varu kashtapadutu vacharu.
0: All devotees were shedding tears and praying continuously.
1: ఒక్క నిమిషంలో నా మనసు వారిపైన పడింది.
0: భగవాన్ కాన్సన్ట్రేటెడ్ హిస్ థాట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆన్ ద డివోటీస్.
1: నేను తలచుకోలేదు నాకు నేను కావాలని.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ నాట్ విల్డ్ ఇట్ ఫర్ ఎనీ క్యూర్.
1: ఎప్పుడూ నేను తలచను.
0: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హింసెల్ఫ్.
1: నేను మీరు ఒక్కటే.
0: యూ అండ్ ఐ ఆర్ వన్.
1: మీరు ప్రత్యేకం కాదు, నేను ప్రత్యేకం కాదు.
0: భగవాన్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: ఇది నా దేహం కాదు, మీ దేహమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ ఆఫ్ భగవాన్ బిలాంగ్స్ టు యూ.
1: కాబట్టి మీ దేహాన్ని మీరు చూసుకోవడానికి మీ కర్తవ్యమే.
0: సో ఇట్స్ యువర్ డ్యూటీ టు మెయింటైన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్.
1: నేను ఎప్పుడు కూడా నా దేహాన్ని ఎప్పుడు కూడా నేను చూసుకోను.
0: భగవాన్ విల్ నెవర్ థింక్ ఆఫ్ హిస్ ఓన్ బాడీ.
1: ఇది నయం కావాలని కానీ, ఇది జరగాలని కానీ ఏ సంకల్పము నేను చేయను.
0: భగవాన్ నెవర్ విల్స్ రిగార్డింగ్ హిస్ బాడీ.
1: స్వార్థం నాలో ఏనాడు కూడా లేదు.
0: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఈవెన్ అయోటా ఇన్ హిమ్.
1: స్వార్థం అనేటువంటిది నా కాలి గోరు నుంచి వెంట్రుక కొర వరకు కూడా నాలో కనిపించదు.
0: రైట్ ఫ్రమ్ టాప్ టు టో దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
1: కనుకనే ఐ అండ్ యు ఆర్ వన్ అనడానికి ధైర్యము, ఒక విధమైనటువంటి అధికారము ఉంటుండాలి.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ రైట్ అండ్ అథారిటీ వెన్ యు డిక్లేర్ దట్ ఐ అండ్ యు ఆర్ వన్.
1: కనుక ప్రతి మానవుని యందు కూడా ఉండినటువంటిది అణుశక్తి ఒక్కటే.
0: Therefore, the same atomic power is present in every one of us.
1: ఈ అటామిక్ పవర్ ను కూడాను కొంతవరకు అర్థం చేసుకోవాలి.
0: We have to understand to some extent the mystery of an
1: atom. మనం ప్రాచీన కాలం నుండి ఒక రూపములు, ఒక విగ్రహములు మనం ఆరాధన చేసుకుంటూ దానిపైనే మన జీవితం గడుపుతూ ఉన్నాం.
0: Since ancient times, we have been spending time concentrating, worshipping on a form and...
1: Avikudanu avirbhavinchinatuntive anavu nundi.
0: And in fact, they are also made out of these...
1: Ramani oka vigrahanni petti mana prarthistuntam.
0: And we keep a statue there and we go on praying.
1: Kaani aa Ramudu ekkadunnadu?
0: Where is he now?
1: Ledi.
0: No.
1: Krishnani oka vigrahanni petti poojistunnam.
0: We have the statue of Krishna.
1: Krishnada ledi.
0: He is not there now.
1: ఈశ్వరాన్ని పూజిస్తున్నాము, ఈశ్వరుడు కనిపించడం లేదు.
0: We worship Ishwara, we don't see.
1: అనగా రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఈశ్వరుడు, అన్ని రూపాలు ఉన్నాయి లోకంలో.
0: It only means all the forms, Rama, Krishna, Shiva are ever existing.
1: కానీ మన గుణములు సంకుచితమైనట్లుగా ఉంటున్నాయి.
0: And our feelings, our thoughts are narrow.
1: ఈనాటి మానవుడు సంకుచితమైన హృదయాన్ని పెట్టుకోవడం చేతనే సర్వము శూన్యమైగా కనిపిస్తుంటాయి.
0: As the modern man is narrow-minded, he finds emptiness, void everywhere.
1: విశాల భావమే సృష్టి.
0: The broad mindedness is creation.
1: సంకుచిత భావమే మరణము.
0: The narrow mindedness is literal death.
1: కనుకని ఈ సంకుచిత భావం మనలో ఉండినంత వరకు మనం చచ్చిన వారితో సమానమే.
0: So long we are narrow minded, we should consider our life a death in fact.
1: మనం ఎప్పుడు విశాల భావాన్ని పెంచుకోవాలి.
0: We should be broad minded.
1: విశాల హృదయాన్ని పెంచుకోవాలి.
0: We should have broad minded.
1: ఆ విశాల హృదయంలో విశాలమైన దైవత్వం చేరి ఉంటుంది.
0: And naturally we will find the vastness of the divinity.
1: ప్రాచీన కాలం నుండి
0: Since ancient times,
1: అనేక మంది మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేస్తూ వచ్చారు.
0: Adopted many spiritual paths.
1: ఈ కాణాదుడు చాలా గొప్ప సాధన చేశారు.
0: కాణాద did penance and followed spiritual paths.
1: కట్టకడపటికీ ఇది ఏది కాదన్నాడు.
0: And ultimately he negated everything.
1: నేను అణువును, అణువునందే నేను లీనం కావాలి.
0: And I should merge in that atom, become one with it.
1: అనగా దేహాభిమానం కలిగినటువంటి వాడు అణువాభిమానంతో చేరిపోయాడు.
0: Because he has given up this body attachment, he could totally identify with an atom.
1: ee naadi lokam lopala anta vastu padarthamulu yokka cherika cheta manavatvam jeevistuntundadi.
0: The human life today is based on the material objects.
1: Anta swartha saprayojanam chodo jeevistuntundadi.
0: The modern life is full of selfishness and self interest.
1: Idi undinanta varaku kudanu divyattam anetundi anutattvamu manaku ee maatramu artham kaadu.
0: So long we are selfish, we cannot understand even a trace of
1: that. Sadhana chesukochunu, dhyanam chesukochunu, japam chesukochunu, poojalu chesukochunu, antu tappu ledu. Kaani
0: we may meditate, we may chant.
1: Anutattvanni matram marchakoddu.
0: We should not forget the nature of an atom.
1: Aa anuvulande untundadi sarvamu.
0: Everything is present within this atom.
1: కనుకని ఈ అణుతత్వాన్ని మన ఎందే ఉండినట్టుగా భావించాలి.
0: దిస్ అటామిక్ ప్రిన్సిపల్ ఇస్ వెరీలీ ఇన్ యూ.
1: మన దేహము అణువే.
0: ద బాడీ ఇస్ అన్ అటామ్.
1: మనసు అణువే.
0: ఆల్సో మైండ్.
1: బుద్ధి అణువే.
0: ఇంటెలెక్ట్.
1: చిత్తము అణువే. అంతఃకరణ అణువే. సర్వము అణుమయమే.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ బట్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ అటమ్స్.
1: ఈ అణుమయమైనటువంటిది అదే దైవతత్వం.
0: And this very atomic principle is divine principle.
1: దైవం ప్రార్థనలను తప్పక వింటుంటాడు.
0: God listens to our prayers.
1: కాని కొంతమంది అయ్యో భగవంతుని ప్రార్థించి భగవంతుని కూడా మేము కష్టపెట్టినట్టు అవుతుందేమో అనుకుంటారు.
0: Some feel that we may be bothering God by praying fervently.
1: చాలా పొరపాటు.
0: You are mistaken.
1: భగవంతునికి ఎప్పుడూ కష్టం లేదు.
0: God will not have any difficulty.
1: భగవంతుడు ఏనాటి కూడాను బాధపడడు.
0: God never suffers.
1: భక్తుని యొక్క ఆనందమే భగవంతుని యొక్క ఆనందము.
0: Therefore, the bliss of the devotee is the bliss of God.
1: కనుక నీ ఆనందమునకు నా ఆనందమునకు భేదమే మాత్రము లేదు.
0: Therefore, there is no difference between your bliss and the bliss of Bhagavan.
1: కాని మీ ఆనందము అల్పమైనటువంటి వస్తువుల చేత ఆనందిస్తుంది.
0: But we are happy and blissful by having smaller things, the material objects.
1: నేను అణువైనటువంటి వస్తువుతో ఆనందిస్తుంటాను.
0: But Bhagavan feels happy by watching the blissful state of atomic power.
1: కనుక మీరు ఇచ్చేటువంటి అణు మాత్రమేనా నాకు అది ఘనంగా ఉంటుంటుంది.
0: యూ మే ఆఫర్ ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ ఇస్ మైటీ గ్రేట్ టు భగవాన్.
1: కానీ మీకు ఘనమైనటువంటిది లభించినప్పటికి మీకు అంత ఆనందం ఉంటుండదు.
0: యూ మే గెట్ ఎ లాట్ బట్ యట్ యు ఆర్ నాట్ హ్యాపీ.
1: నిజంగా గురు పూర్ణిమ అంటే ఏమిటి అర్థం?
0: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గురు పూర్ణిమ?
1: మనకు దివ్యమైన మార్గానికి ఒక విధమైనటువంటి దారిని చూపినటువంటిది.
0: గురు పూర్ణిమ షోస్ యూ ఎ డివైన్ సీక్రెట్.
1: పూర్ణిమ అనగా పవిత్రమైనటువంటి యొక్క చంద్రుని యొక్క ప్రకాశము.
0: గురు పూర్ణిమ ఇస్ ది డే ఆఫ్ ఫుల్ మూన్ డే.
1: ఈ ఫుల్ మూన్ అనగా ఏమిటి? పరిపూర్ణమైనటువంటి మనస్సు యొక్క తత్వమే.
0: గురు పూర్ణిమ సిగ్నిఫైస్ ద టోటల్ మైండ్.
1: పరిపూర్ణమైనటువంటి మనస్తత్వము ఎట్టి మచ్చలు లేకుండా పరిపూర్ణంగా కనిపిస్తుంటుంది.
0: ద టోటల్ మైండ్ షుడ్ బి స్పాట్లెస్ బ్లెమిష్ లెస్ లైక్ ద ఫుల్ మూన్.
1: మనసులో ఏ విధమైన కొంచెం పాటు ఉండేప్పటికి అది అంధకారంగా ఉంటుంది, కానీ ఆనందాన్ని అందించలేదు.
0: ఎనీ స్పాట్ ఆన్ ద మూన్ ఆర్ ద మైండ్ విల్ నెవర్ గివ్ యూ టోటల్ జాయ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ప్రేమతత్వాన్ని ప్రకాశింపజేసుకునేటువంటి యొక్క మానసిక తత్వాన్ని పెంచుకోండి.
0: Develop that attitude so as to make your mind shine.
1: ఈ గ్రంథ పరిచయం చేత గ్రంథాలు చదివి చదివి చదివి చదివి కట్టగడపటికి మీ ఎందున్నటువంటి యొక్క గంధం కూడాను మన్నమైపోతుండాలి.
0: We read many of the texts grantha but we lose the very essence gantha.
1: కించిత్ మనం చదివినప్పటికీ పెద్ద ఘనమైనటువంటి చదువులు చదివినట్టుగా భావిస్తున్నాం.
0: దో వీ హ్యావ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్ వీ కన్సిడర్ అవర్ సెల్స్ గ్రేట్.
1: నీవు చదివిన చదువులు నీవు ఘనమైనటువంటివి కాదు.
0: ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఈజ్ నాట్ దట్ గ్రేట్.
1: పరమాణువుల్లో అణువు అయినటువంటిది.
0: ఇట్ ఈస్ స్మాలెస్ట్ స్టిల్ స్మాల్.
1: కనుక చదువులు యందు మనకు దైవత్వం కానరాడు.
0: సో యూ కెనాట్ అటైన్ రీచ్ డివినిటీ.
1: ఘనమునందు భగవంతుడు మనకు కానరాడు.
0: యూ కెనాట్ సీ హిమ్.
1: పదవుల యందు మనకు భగవంతుడు కానరాడు.
0: నార్ బై ఆక్యుపైయింగ్ ఎగ్జాల్టెడ్
1: అధికారం నందు భగవంతుడు మనకు కానరాడు.
0: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఎనీ అదర్ వే.
1: ప్రేమ యందు మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ లవ్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్.
1: ఆ ప్రేమతత్వాన్ని కించిత్తుగా నీవు అభివృద్ధి చేసుకుంటే అందులో నేను నీకు భగవంతుడు కనిపిస్తాను.
0: యూ డెవలప్ అండ్ గ్రో లవ్ మోర్ అండ్ మోర్ యూ కెన్ సీ గాడ్ ఇన్ అన్ ఆటమ్.
1: భక్తి అనగా కేవలము భగవంతుడిపైన పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఉంచుకోవటమే భక్తి.
0: ద టోటల్ లవ్ టువర్డ్స్ గాడ్ ఇస్ డివోషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు గురు పూర్ణిమ,
0: టుడే ఇస్ గురు పూర్ణిమ.
1: నిజముగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి?
0: వాట్ షుడ్ వీ నో టుడే?
1: ముందు వెనుక క్రింద పైన అని సర్వత్రా ఉండేటువంటిది భగవంతుడే.
0: వీ షుడ్ నో దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ ఇన్ యూ.
1: ఇన్ యూ విత్ యూ అరౌండ్
0: యూ. ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ.
1: కనుక నీ ఎందు ఉంటున్నాడు, నీ బయట ఉంటున్నాడు, నీ వేదికలా ఉంటున్నాడు.
0: సో గాడ్ ఈజ్ ఇన్ యూ విత్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్.
1: అసలు నీవెవరు? నీవే భగవంతుడవు.
0: హూ ఆర్ యూ? యూ ఆర్ గాడ్.
1: అనుస్వరూపమైనటువంటి
0: and God is present in an atomic
1: ఆ సత్యాన్ని మొట్టమొదటి గుర్తించండి.
0: We should know this basic truth.
1: ఈ ప్రపంచంలో అనవసరంగా బిచ్చిపెట్టడానికి పోకండి.
0: Don't be a beggar in this world.
1: ఏదో మన పనులు మనం చేసుకుందాం.
0: Let us do our duty sincerely.
1: మన డ్యూటీస్ మనం చక్కగా ప్రవర్తిస్తాం.
0: We should do our duty sincerely.
1: Do your duty sincerely.
0: Do your duty sincerely.
1: అది ఏ నిజమైనటువంటి ఒక సాధన.
0: That is true spiritual practice.
1: సాధన ఎందుకోసం చేస్తున్నావు?
0: Why should you undertake spiritual practice?
1: ఈ డ్యూటీని నువ్వు సక్రమంగా చేయటం కోసమని.
0: In order to discharge your duty properly.
1: నీ యొక్క డ్యూటీ ఎటువంటిది?
0: What sort of duty it is?
1: ఇప్పుడు నీవు ఆఫీసులో పనిచేస్తున్నావు.
0: You work in office for instance.
1: ఆఫీసులో పనిచేస్తుంటే ఆఫీసుకు సంబంధించినటువంటి విషయాలు నువ్వు ఆఫీసులోనే పెట్టుకోవాలి.
0: You should think of all the matters relating to your office there.
1: ఆఫీసులో పోయి కూర్చొని ఇంటి విషయాలంతా తీసుకోకూడదు.
0: You should not think of your family while sitting in the office.
1: ఇంటికి వచ్చావు,
0: యూ రిటర్న్ హోమ్,
1: ఫ్యామిలీలో ఉంచినప్పుడు నీ భార్యా బిడ్డల యొక్క సుఖాన్ని నువ్వు చూసుకో.
0: వైల్ యూఆర్ విత్ యువర్ ఫ్యామిలీ థింక్ ఆఫ్ యువర్ వైఫ్.
1: అందులో ఆఫీసును తీసుకుని రావద్దు.
0: డోంట్ బ్రింగ్ హియర్.
1: కానీ చాలా మంది ఈనాడు ఎక్కువ పని ఉండటం చేత ఇంటికి కూడా ఆఫీస్ పేపర్ తీసుకుని వచ్చి చాలా అవస్థ పడుతుంటారు.
0: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఆఫీస్ వర్క్ దే బ్రింగ్ ఆల్ పేపర్స్ అండ్ ఫైల్స్ టు దేర్ రెసిడెంట్.
1: ఆఫీస్ వర్క్ ఆఫీస్ కే.
0: Just drop it there.
1: House work, house ke.
0: And you should limit your family
1: business
0: at
1: work,
0: home.
1: Business ke.
0: Business affairs.
1: Adhyatmika work, adhyatmika ke.
0: And in spiritual field, you
1: mix
0: should be
1: absolutely
0: spiritual. Because we mix things, we are confused and suffer.
1: మాలిన్యం పెరిగిపోవడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ ద పొల్యూషన్?
1: మన హృదయం అంతా కూడా మాలిన్యంగా ఉంటుండాలి.
0: ద హోల్ హార్ట్ ఇస్ పొల్యూటెడ్.
1: నేను చెప్పాను.
0: భగవాన్ సెడ్ ద అదర్ డే.
1: కంసుడు ఎలాంటి వాడు? గొప్ప శక్తివంతుడే.
0: కంస ఇస్ హైలీ పవర్ఫుల్.
1: కానీ దుర్యోధనుడు దుశ్శాసనుడు వీడు కూడా గొప్పవాడే.
0: దుర్యోధన
1: దుశ్శాసనున్నామన్నటి వరకు జీవించినటువంటి వారు.
0: అండ్ దే ఆర్ నోన్ టుడే ఈవెన్ టుడే.
1: హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు కూడాను ఎంతో గొప్ప శక్తివంతుడే.
0: హిరణ్యాక్ష
1: వాళ్ళు చాలా సైంటిస్ట్.
0: దే ఆర్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్.
1: హిరణ్యకశిపుడు చంద్రమండలం పోవటం కాకుండా సూర్యమండలానికి కూడా వెళ్ళాడు.
0: హిరణ్యకశిపు నాట్ ఓన్లీ రీచ్ మూన్, హీ వెంట్ టు సన్ ఆల్సో.
1: సూర్యమండలమే కాదు నక్షత్ర మండలాన్ని కూడా చేరాడు.
0: హీ రీచ్డ్ ఈవెన్ స్టార్స్.
1: ధ్రువ నక్షత్రాన్ని పోయి తాకేటప్పటికి భూమి తిరిగింది.
0: When once he touched the star Dhruva, the whole earth started moving.
1: దాంతో మరణం చెందాడు.
0: That ended his life.
1: ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినప్పటికీ,
0: ఎనీ గ్రేట్ సైంటిస్ట్,
1: ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి, కానీ దానికి మితిమీరిపోతే ప్రమాదం కలుగుతుంది.
0: Has to work and do under certain limitations.
1: కనుక అంతంత గొప్ప వారంతా కూడాను దైవత్వాన్ని పొందడానికి ఎంత ప్రయత్నం చేశారు.
0: Such great people made all attempts to attain divinity.
1: మనము అల్పులమైనప్పటికీ అధికమైనటువంటి భావాన్ని పెట్టుకోవాలి.
0: We may be small, but we should have big feelings.
1: విశాలమైన హృదయాన్ని పెంచుకోవాలి.
0: We should be broad minded.
1: ఈ విశాలమైన హృదయం లోపల విశాలమైన దైవత్వం నిండి ఉంటుంది.
0: In this broad mindedness we can experience divinity.
1: కాబట్టి మనిషికి మరణం ఉంది కానీ మనసుకు మరణం లేదు.
0: Man has death but not the mind.
1: మనసుకు మరణమే లేదు.
0: మైండ్ ఈజ్ డెత్ లెస్.
1: మనిషి మరణించిన ఈ యొక్క జీవితంలో చేసినటువంటి యొక్క భావములంతా కూడాను కేవలం అందులో ప్రింట్ అయి ఉంటుంటాయి.
0: దేర్ఫోర్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్ ద రిజల్ట్స్ ఆఫ్ ద యాక్షన్స్ ఆర్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్.
1: ఎన్ని జన్మముల యొక్క సంస్కారంలో,
0: ఆల్ దట్ ఇస్ ది పాస్ట్ ఆఫ్ సెవెన్
1: లైఫ్స్, ఎన్ని కర్మల యొక్క సంస్కారంలో,
0: అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్
1: ఈ మనసు పైన ప్రింట్ అయి ఉంటుంటాయి.
0: ఆర్ ఆల్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్.
1: ఈ మనసు ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీల్లేదు.
0: నన్ కెన్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మైండ్.
1: కాబట్టి ఈ జన్మంతో ఈ మనసు పోయిందని మనం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ థింక్ దట్ దిస్ ది ఎండ్ ఆఫ్ ది మైండ్ విత్ దిస్ లైఫ్.
1: ఎన్ని జన్మలకైనా గానీ మనసే దైవము.
0: రిపీటెడ్ లైవ్స్ విల్ టెల్ అస్ దట్
1: ఈ మనసు పరమాణువులతో కూడినటువంటిది. మనసు
0: ద మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
1: ఈ పరమాణువుతో కూడినటువంటి మనస్తత్వాన్ని మనం మరణించినట్టుగా భావించకూడదు.
0: అండ్ వీ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ cheap or low or neglect.
1: అనేకమంది బాధలను భరించుకోలేక,
0: many people could not bear suffering,
1: ప్రాణాన్ని తీసుకుంటుంటారు.
0: They commit suicide.
1: ఈ మనసు ఉంటేనే ఇంత బాధలు కదా, ఈ మనసును మరణించుకుందాం.
0: Many people feel that it is the mind responsible for all the suffering and so
1: they want to end their
0: lives. But it is the worst of the sins.
1: నీ మనసును కాదు మరణింప చేసేది.
0: It's not the mind that's going.
1: నీ దైవత్వాన్ని నీవు ఆ విధంగా భావిస్తున్నావు.
0: And you have that idea of God.
1: ఇలాంటి ఆత్మహత్యకు ఏమాత్రం మనం సంకల్పంలే రాకూడదు.
0: వీ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ సూయిసైడ్ అట్ ఎనీ మోమెంట్.
1: ఆత్మనే దైవము.
0: అండ్ దిస్ సెల్ఫ్ ఇస్ గాడ్.
1: దైవమే ఆత్మ.
0: అండ్ గాడ్ ఇస్ ఆత్మ.
1: ఇందుకన్నాడు అందు లేదని సందేహం లేదన్నాడు ప్రహ్లాదు.
0: ప్రహ్లాద్ సెడ్ నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: మనం ఉండినంత వరకు కష్టమైనా సరే భరించుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
0: సో లాంగ్ వీ ఆర్ అలైవ్ we may have number of difficulties, we should resist.
1: సావు పుట్టుకోలేనట్టు శాశ్వతుడు.
0: God is eternal, who has neither beginning.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
0: And is quite eternal, has no birth.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: He cannot be killed nor would kill.
1: సర్వత్రను తానే అయ్యుండు.
0: And is all pervasive.
1: సర్వత్రా జీవించినటువంటి వాడే భగవంతుడు.
0: And is eternal and immortal.
1: కనుక దైవత్వానికి ఏ విధమైనటువంటి యొక్క జన్మ మరణాలు ఉన్నదని భావించకూడదు.
0: God has neither birth nor death.
1: కనుక ప్రతి మానవుడు కూడాను నేను దైవంని, నాకు ఈ దేహానికి ఉన్నది కానీ చావు పుట్టుకలు నాకు లేవు అని ధైర్యంతో జీవించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ కరేజ్ టు సే ద బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
1: ఈ దేహం ఉండినంత వరకు కూడాను ఈ ప్రేమతత్వాన్ని దైవానికి అర్పితం చేయాలి.
0: లాంగ్ ఐఎమ్ అలైవ్ లెట్ మై లవ్ బి సరెండర్డ్ డెడికేటెడ్ టు గాడ్.
1: ఒకానొక సమయం లోపల షిర్డి లోపల,
0: అట్ వన్ టైమ్ ఇన్ షిర్డి,
1: లక్ష్మీబాయి దినం రొట్టెలు చేసుకుని వచ్చేటువంటిది.
0: లక్ష్మీబాయి used to prepare rotis for Baba.
1: Kani okanaadu Patel anetunte vayana vachadu.
0: One day Patel came.
1: Vachi tan chaala srimantude.
0: He was a rich man.
1: Kani jobi ninduku notes pettukunnadu.
0: He had currency notes in his pocket.
1: Baba chuchadu.
0: Baba noticed it.
1: Chuchi oka daggara unnatunte manushini pilchadu.
0: He called a devotee close by.
1: Baba ki eppudu kodunu Sham anetunte vaadu daggaranga undatunnadu.
0: There is one devotee by name Sham, very close to Bhagavan.
1: Sham oo oorlo poi aa patel daggara poi naaku 5 rupayalu kavalo teeskonra annadu.
0: He said, Sham, go to that rich man and bring 5 rupees.
1: Poyadu aa Sham ledu, talupu vesadu
0: ఈవెంట్ అండ్ హీ నోటీస్ ద రెసిడెంట్స్ ఆఫ్ షామ్ లాక్డ్
1: మరి ఇంకొక దగ్గర పోయి ఇంకొక పటేల్ అడగమన్నాడు.
0: అండ్ బాబా వాంటెడ్ హిమ్ టు గో టు సమ్ అదర్ మ్యాన్.
1: ఈ విధంగా పంపిస్తూ వస్తుంటే ఎక్కడ ఎవరు లేరని చెప్పని జవాబు తీసుకుని వచ్చారు.
0: యాజ్ దిస్ మ్యాన్ వాజ్ ఆస్క్డ్ టు గో టు డిఫరెంట్ పీపుల్ హీ కుడ్ నాట్ గెట్ మనీ వాంటెడ్ బై హిమ్.
1: కానీ
0: బట్
1: జోబి నుండికు నోట్లు పెట్టుకునేటువంటి పటేల్ అక్కడే ఉన్నాడు.
0: బట్ దేర్ ఇస్ పటేల్ దేర్ సిట్టింగ్ విత్ కరెంట్.
1: స్వామి మీకు ఏమైనా కావాలా ఇది తీసుకోండి అని చెప్పేటువంటి త్యాగమే రాలేదు.
0: హీ హాడ్ నో స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్. బాబా యూ వాంట్ మనీ హియర్ ఇస్ హిస్ కరెన్సీ.
1: అప్పుడు శ్యామ్ చెప్పాడు.
0: దెన్ శ్యామ్ సేడ్,
1: శ్యామ్ నీ జీవితంలో ఉండినంత వరకు నా వెంట ఉంటావు నిజమే.
0: Sham, you will be with me so long you are alive.
1: ఎప్పటికి కూడా నువ్వు ఇలాంటి పిశ్నార తత్వం నీ నుండి రాకూడదు.
0: You should not be miserly.
1: లోభితనం.
0: You should never be miserly any time.
1: నేను 5 రూపాయలు అడుగుతుంటే నువ్వు స్వామి ఏం కావాలేమో తీసుకోండి అని చెప్పకూడదా?
0: When I say 5 rupees are needed, can't you offer it?
1: చాలా మందికి ధనమే దైవము.
0: Many people consider money as God.
1: రాజకీయమే దైవము.
0: Politics God.
1: పార్టీసే దైవము.
0: Our political parties.
1: ప్రభుత్వమే దైవము.
0: And they consider everything.
1: ఇలాంటి ప్రాంతాలు పెట్టుకునేటువంటి వాడు చచ్చినా కూడా వాళ్ళ వెంట ఎవరో కానీ కూడా ఇవే వస్తాయి.
0: Such people will have all these that follow them even after their death.
1: ఏమిటి మీరు సాధించేటువంటిది?
0: What is that you achieve?
1: ఎందుకోసం మీరు బ్రతికారు?
0: Why, what for is
1: ఈ బ్రతుకంతా కూడా ఈ విధంగా వ్యర్థం చేసుకోవటానికి?
0: Why should you waste your life?
1: మానవుడని పేరు పెట్టుకుని
0: having been born a human being.
1: ఈ మాలిన్యంతో జీవితాన్ని గడపటానికి?
0: Why should you lead a polluted life? What a shame it is.
1: ఎవరికైనా పరోపకారం చేయి.
0: Help others.
1: ఎవరికైనా మంచి పని చేయి.
0: డూ గుడ్ టు అదర్స్.
1: మనం చేసే ప్రయోజనం ఏమిటి?
0: అండ్ దెన్ వాట్ ఫర్ ది రెస్ట్?
1: ఈ విధంగా కూడా ఈనాడు ప్రపంచంలో అంతా కూడా మీరేం అనుకోకండి.
0: డోంట్ ఫీల్ బ్యాడ్ వెన్ దిస్ ఈస్ సెడ్.
1: ఈనాడు ప్రపంచం అంతా కూడా ఇంత మాలిన్యంగా కావడానికి మారడానికి ఏది కారణం?
0: వాట్ ఈస్ థింగ్ దట్స్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ద వరల్డ్?
1: రాజకీయాలే దీనికెంత మూలకారణం.
0: పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్
1: చిన్న పిల్లవాడి యొక్క మనసు కూడా మాలిన్యమైపోతుంది.
0: అండ్ ద మైండ్స్ ఆర్ పొల్యూటెడ్ బై పాలిటిక్స్.
1: ఇంట్లో భార్యాభర్తలు ఉంటుంటే వాళ్ళిద్దరు కూడా రాజకీయాలు తీసుకుని వస్తుంటారు.
0: అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్ హోమ్ ఆల్సో హ్యావ్ పాలిటిక్స్.
1: అక్కడ కూడా జగడాలే.
0: దే ఆల్సో దే హ్యావ్ కాన్ఫ్లిక్ట్.
1: ఎక్కడ చూసినా కానీ ఈ మాలిన్యం అనేటువంటి వ్యాపించిపోయింది.
0: ద పొల్యూషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ పొల్యూటింగ్ ఎవ్రీ ప్లేస్.
1: పూర్వం స్వతంత్రం రాకమునపు ఇంత బాధలు ఉండేటువంటివి కాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇండిపెండెంట్ ఇండియా ఎర్లియర్ డిడ్ హావ్ సచ్ సఫరింగ్.
1: స్వతంత్రం వచ్చిన తర్వాత
0: ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్
1: పూర్వం అంతా కూడా ఏదో తెల్లవారు నల్లవారిని కొట్టుతూ వచ్చారు.
0: ఎర్లియర్ దేర్ వాస్ ఫైట్ బిట్వీన్ ది వైట్స్ అండ్ ద బ్లాక్స్.
1: కానీ ఈనాడు నల్లవారు నల్లవారిని కొడుతున్నారు.
0: అండ్ టుడే ది బ్లాక్స్ ఫైట్ విత్ ది అదర్ బ్లాక్స్.
1: కాబట్టి ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది. ఇది కాదు మనం ఆశించవలసింది.
0: దిస్ ఇస్ నాట్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
1: పవిత్రమైనటువంటి యొక్క భావాలు మనలో ఆవిర్భవించాలి.
0: వీ షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ us.
1: దుర్మార్గమైనటువంటి భావాలను తెంచుకోవాలి.
0: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ వికెట్ ఫీలింగ్స్.
1: దుర్మార్గమైన భావాలు మన హృదయంలో ప్రవేశిస్తే మనం కూడా దుర్మార్గులు అయిపోతాం.
0: వెన్ వన్స్ క్రూయల్టీ స్టెప్స్ ఇన్ వీ టర్న్ క్రూయల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ప్రేమ స్వరూపులు.
0: యు ఆర్ పర్సానిఫికేషన్.
1: మీ ప్రేమనే పెంచుకోండి.
0: అండ్ నో యువర్ నేచర్.
1: ప్రేమ చేతనే బ్రతకండి.
0: Lead your life in love.
1: మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి.
0: End your lives in love.
1: అది నిజమైనటువంటి యొక్క జీవితం.
0: దాట్ ఈస్ ట్రూ లైఫ్.
1: ఉపనిషత్తులు అందరి కూడా ఈ పవిత్రమైనటువంటి మానవ జీవితానికి ఇంత ఉత్తమమైనటువంటి విలువనిచ్చారు.
0: దట్ ఈస్ ద వాల్యూ అటాచ్డ్ టు హ్యూమన్ లైఫ్ బై ఉపనిషత్స్.
1: మానవ,
0: ఓ మ్యాన్,
1: గౌరవించవలసినటువంటి వాడు.
0: యు హావ్ టు బి రెస్పెక్టెడ్.
1: ఇతన్ని ప్రేమించవలసినటువంటి వాడు.
0: యు హావ్ టు బి లవ్డ్.
1: ఇతన్ని మనం విశాలమైనటువంటి హృదయంతో స్వాగతం చేయవలసినటువంటి వాడు.
0: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్ అండ్ యూ హ్యావ్ టు బి వెల్కమ్.
1: చైనా లోపల మీకు తెలిసినో లేదో,
0: యు నో ఆర్ నాట్ ఇన్ చైనా,
1: ప్రతి మానవుడు కూడా చైనాలో తెల్లవారు లేచిన తక్షణమే నమస్కారం చేస్తుంటాడు.
0: ఎవ్రీవన్ స్టార్ట్స్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్ దేర్ ఇన్ చైనా రైట్ ఫ్రమ్ ద డాన్.
1: స్వామి, మాకు తెల్లవారు లేచిన మొదలు రాత్రి 12 వరకు మా కష్టాలే ప్రసాదించు.
0: దే ఆల్ ప్రే, స్వామి, ఫ్రమ్ డాన్ టు డస్క్ ప్లీజ్ గ్రాంట్ అస్ డిఫికల్టీ.
1: కష్టంలో ఉండేటువంటి సుఖము మరొక దాంట్లో మనకు చిక్కదు.
0: ది హ్యాపీనెస్ దట్ వీ గెట్ అవుట్ ఆఫ్ డిఫికల్టీ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: మేము సుఖపడాలని అనేక రకమైనటువంటి సౌభాగ్యాల కోసం ప్రయత్నం చేస్తుంటాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ స్ట్రగుల్ హార్డ్ టు బి హ్యాపీ, టు హ్యావ్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: సుఖంలో ఈ విధమైనటువంటి సుఖం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్
1: ఆఫ్ సుఖ. లభ్యతే సుఖం అన్నారు.
0: యూ డోంట్ గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్.
1: దుఃఖంలోనే మనకు సుఖం ఉంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్ సాడ్నెస్ యూ గెట్ హ్యాపీ.
1: నిజంగా చాలా మంది వస్తుంటారు, స్వామి నాకు దుఃఖంగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు కష్టంగా ఉంది అని ఉంటుంది, నాకు నవ్వు వస్తుంది.
0: మెనీ డివోటీస్ కమ్ టు భగవాన్ and they say, Swami, we are suffering, we have difficulties, we are bothering.
1: ఆ సఫరింగ్ ఆ యొక్క బాధలు ఆ కష్టములు నాకు రాకూడదు, చూడాలి, నేను దాన్ని చూడాలనుకుంటాను.
0: భగవాన్ వాంట్స్ టు నో వాట్ ద డిఫికల్టీస్ ఆర్, వాట్ ట్రబుల్స్ ఆర్.
1: కానీ నా దగ్గరికే కనిపించడం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ ఎనీవే నియర్ హిమ్.
1: కానీ ఎవరైనా బాధపడుతుంటే మాత్రము ఆ బాధను చూస్తే ఇది మంచిది కాదని చెప్తుంటాను.
0: బట్ భగవాన్ టెల్స్ యూ that you should not be carried away by your suffering.
1: ఆ బాధన మాత్రం నాకు ఏమాత్రము రాదు.
0: And such suffering will not be anywhere in the vicinity.
1: దుఃఖమునకు ఏమాత్రము అవకాశం ఇవ్వను.
0: భగవాన్ విల్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ.
1: 77 ఇయర్స్ అయిపోయింది.
0: భగవాన్ కంప్లీటెడ్ 77.
1: ఒక క్షణమైనా కూడా నువ్వు నేను దుఃఖపడినటువంటిది లేదు.
0: భగవాన్ నెవర్ సఫర్డ్, హి వాస్ నెవర్ సాడ్.
1: మానవుడు ఆనందమయుడు.
0: In fact, there is no
1: ananda pipasi.
0: Man is blissful.
1: Anandame atani hrudayamu.
0: And bliss is your center.
1: Aa anandamane hrudayanni pettukoni enduku dukkapadipettam?
0: Bliss being the center of life, why should you grieve?
1: Kaani hrudayam anandamayam entundani vaallu artham chesukoni lekapovatam cheta dukkapadutunnaru.
0: We do not know that we are the very embodiment of bliss and we suffer.
1: కొన్ని కొన్ని సంబంధాలు కలుస్తుంటాయి, పోతుంటాయి.
0: సమ్ కనెక్షన్స్, రిలేషన్స్ కమ్ అండ్ గో.
1: ఇవన్నీ కమ్స్ అండ్ గోస్.
0: దే ఆల్ కమ్స్ అండ్ గోస్.
1: కానీ కమ్స్ అండ్ గ్రోస్, పోనటువంటిది మన ప్రేమతత్వం ఒకటే.
0: బట్ దట్ విచ్ కమ్స్ అండ్ గ్రోస్ ఇస్ లవ్.
1: ఈ ప్రపంచం యొక్క సంబంధాలు ఈ రకంగా జరుగుతూ ఉంటాయి.
0: వరల్డ్లీ రిలేషన్స్ హ్యాపెన్ సో.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్
1: సాధ్యమైనంత వరకు కూడా ఈనాటి నుంచి ఈ ప్రపంచ వ్యవహారములు తగ్గించుకుంటూ ప్రయత్నం చేయండి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ రైట్ ఫ్రమ్ దిస్ డే
1: మీరు సుఖంగా ఉండండి.
0: డోంట్
1: మీ తోటి వారిని కూడా సుఖపెట్టండి.
0: And do not think of too much of the world.
1: ఈ నాడు మీరు సుఖం లేదు, మీ తోటి వారికి సుఖం లేదు.
0: And today what's your position? You are not happy, your neighbors are not happy.
1: కనుక ఎవరిని మనం కాదు కష్టపెట్టకూడదు.
0: We should not hurt anybody.
1: కష్టం వచ్చినా గాని ఇవి కదిలిపోయే మేఘాలని భావించు.
0: Difficulties do come, consider them as passing clouds.
1: ఏదో బిడ్డలో కొడుకులో తల్లులో తండ్రులో ఏదో సంబంధాలు బాంధవ్యాలంతా ఉంటాయి.
0: We have got the family blood relationships.
1: దీంట్లో అనేక రకమైనటువంటి కష్టాలు నష్టాలు జరుగుతుంటాయి.
0: We have many difficulties and losses in the family life.
1: కానీ ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: But they are like passing clouds.
1: ఆకాశం వైపును చూస్తే విశాలమైనటువంటి దృశ్యము.
0: And as if you look at the sky, you find the vast.
1: కానీ ఆకాశం అంతా మేఘములే.
0: But it is full of clouds.
1: మేఘం లేకుండా ఉండేటువంటి స్కౌల్ ఎక్కడైనా ఉందా?
0: డూ యూ ఫైండ్ ది అబ్సెన్స్ ఆఫ్ క్లౌడ్స్ ఎనీ టైమ్?
1: కాబట్టి మన హృదయమే ఒక ఆకాశము.
0: అవర్ వెరీ హార్ట్ ఈస్ ద స్పేస్.
1: ఇందులో మన థాట్స్, మన భావములే ఒక క్లౌడ్స్.
0: ఆల్ అవర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ క్లౌడ్స్.
1: అనగా కొన్ని అటాచ్మెంట్ తో కూడినటువంటి క్లౌడ్ వచ్చేసినప్పుడు అంతా మనకు డార్క్ గా కనిపిస్తుంది.
0: వెన్ ది క్లౌడ్ ఆఫ్ అటాచ్మెంట్ సెట్స్ ఇన్, ఎవ్రీథింగ్ విల్ బి డార్క్.
1: కనుక మనం వచ్చిపోయేటువంటి యొక్క ఈ మేఘములకు మనం ఏమాత్రం వరీ చేయకూడదు.
0: సో వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాసింగ్ క్లౌడ్స్.
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: ఇట్ ఈస్ ఓన్లీ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్.
1: మనకు మనం భావించుకునేటువంటిది, కానీ ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ సైకలాజికల్ ఫీలింగ్, బట్ నాట్ ఎ రియాలిటీ.
1: కనుక ప్రతి మానవుడు కష్టములు వస్తుంటాయి, దుఃఖములు కలుగుతుంటాయి, అన్ని సంభవిస్తాయి. దానిలో మనం ఏమాత్రము ధైర్యం వదలకోకుండా ధైర్యంతో సాధిస్తూ రావాలి.
0: డిఫికల్టీస్, ట్రబుల్స్, ప్రాబ్లమ్స్, దే డూ కమ్, బట్ వీ షుడ్ రెసిస్ట్, షుడ్ బి ఏబుల్ టు బేర్ దెమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: శివాజీ తన మంత్రికి బోధించినటువంటి విషయము ఒకటే మీరు జ్ఞప్తి చెంది ఉంచుకోండి.
0: హీ టాట్ హిస్ మినిస్టర్ వన్ మెయిన్ ప్రిన్సిపల్, రిమెంబర్.
1: ప్రాణం ఉండినంత వరకు ఈ దేహాన్ని గౌరవిస్తారు.
0: The body has to be maintained so long we are alive.
1: పోతానే ఎవ్వరూ గౌరవించరు.
0: The moment life is lost, nobody would respect.
1: దుర్యోధను కూడా అదే చెప్పాడు.
0: The same thing was stated by Duryodhana.
1: కట్టగడపటికి తాను చెప్పాడు.
0: He said at the end,
1: ఈ ప్రాణం ఉండినంత వరకు నన్ను గౌరవించారు.
0: You respected me so long, I am alive in this body.
1: రేపటి దినం ఈ దేహాన్ని నేను వదిలిపెడితే,
0: the moment I leave this body tomorrow,
1: కుక్కలు కక్కలు కాకులు కూర్చున్నటువంటి యొక్క తలపైన అవి కూడా కూర్చొని బాధ పెడుతుంటాయి.
0: అండ్ యూ అండ్ ది బాడీ ఆఫ్టర్ లైఫ్ వుడ్ బి పుట్ టు సఫరింగ్ బై ద ఫాక్స్ అండ్ ద డాగ్.
1: చచ్చిన దేహాన్ని ఏ బాధ పెట్టినా మనకేం అర్థం కాదు.
0: డెడ్ బాడీ విల్ నాట్ నో ద సఫరింగ్.
1: ఇవన్నీ జరగవలసినటువంటి జరుగుతూ ఉంటాయి.
0: అండ్ థింగ్స్ డూ హ్యాపెన్ యాజ్ పర్ ద షెడ్యూల్.
1: కనుక మనం ఉండినంత వరకు కూడా గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: బట్ వీ షుడ్ అప్హోల్డ్ ద రెస్పెక్ట్.
1: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: ద హ్యుమానిటీ షుడ్ డెవలప్ ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్.
1: ఈ విధంగా ఉండినప్పుడే
0: వెన్ వీ లీడ్ ద లైఫ్
1: జీవితము అనుభవించిన వారం అవుతాం.
0: వీల్ ట్రూలీ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్.
1: ఇప్పుడు ఇంత లౌకికమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం.
0: వీఆర్ లీడింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్
1: లౌకికమైన జీవితము అవసరమే.
0: ద వరల్డ్లీ లైఫ్ ఇస్
1: ఆ లౌకికమైన జీవితం లోపలనే ఈ అలౌకికమైనటువంటి ఒక ఆత్మతత్వం కూడా ఉన్నదని గుర్తుంచుకోండి.
0: ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్లీ లైఫ్ దేర్ వీ ఫైండ్ ద స్పిరిచువల్ లైఫ్ టూ.
1: ఇది వస్తుంటాయి, పోతుంటాయి.
0: The worldly life comes and goes.
1: ఇవన్నీ కదిలిపోయేటువంటి మేఘములు వంటివి.
0: They are like passing clouds.
1: కనుక దీనికోసం మనం ఏమాత్రము వరే చేయకూడదు.
0: We should not be worried about the past.
1: నిరంతరము మానవుడు సంతోషంగా ఉండాలి.
0: Man should be happy always.
1: మానవుడు ఆనంద పిపాసి.
0: Man is the very form of bliss.
1: ఆనందమే అతని సొత్తు.
0: And it blesses his property.
1: ప్రతి మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా ఆనందం ఆనందం ఆనందం.
0: Right from birth, man should be happy and blissful.
1: కనుక ఆనందాన్ని ఆశిస్తుంటాడు.
0: So he wants to be blessed.
1: ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: And he experiences
1: ఆనందంతోనే అంత్యమవుతుంటాడు.
0: And he ends his life in bliss.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది గురు పూర్ణిమ. పూర్ణిమ అనగా హృదయం పరిశుద్ధమైనదిగా పెట్టుకోవాలి.
0: టుడే బీయింగ్ గురు పూర్ణిమ, ద ఫుల్ మూన్ సింబలైజెస్ స్టాండ్స్ ఫర్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిర్మలమైనటువంటిగా పెట్టుకోవాలి.
0: ఇట్ షుడ్ బి ప్యూర్ ఇన్ స్ట్రెంగ్.
1: కొన్ని వస్తుంటాయి కానీ దాన్ని నెట్టివేయాలి.
0: Just brush them aside that come and pass off.
1: మనం ఎక్కడైనా కూర్చుంటే కొన్ని దోమలు వస్తుంటాయి.
0: We also find mosquitoes in front of us.
1: కానీ దోమలను కొట్టివేస్తున్నాం, దాన్ని నెట్టివేస్తున్నాం.
0: Just you
1: కూర్చుకుంటూ ఆనందం ఆనందం ఆనందం.
0: Right from birth, man should be happy and blissful.
1: ఆనందాన్ని ఆశిస్తుంటాడు.
0: So he wants to be
1: ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: And he experiences
1: ఆనందం.

0: సుపుత్రే కులదీపక సుపుత్ర కులదీపక. పగటి యందు సూర్యుడు ప్రకాశిస్తూ జీవులకు జగత్తును చూపుతూ ఉంటాడు.
1: డ్యూరింగ్

0: దుఃఖాలు విచారంలో వచ్చేస్తే దాన్ని నెట్టివేయాలి.
1: సిమిలర్లీ ఇఫ్ దర్ ఎనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ డోంట్ బి మైండ్ఫుల్, డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: కనుక దుఃఖములకు విచారములకు ఏమాత్రం మనం కృంగకుండా,
1: we should not be a victim to difficulty,
0: aanandamunaku pongakunda,
1: and we should not be elated by praise.
0: Pongalatvanti oka jeevitvanni meer pondalani prayatnam cheyandi.
1: We should reach the state of divinity which is beyond the pleasure and the pain.
0: Vahe guru, vahe guru, vahe guru ji.

0: తస్మై శ్రీ గురవే నమః.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ ద క్రియేటర్, గురు ఇస్ విష్ణు ద సస్టైనర్, గురు ఇస్ శివ ద డిస్ట్రాయర్.
0: కాబట్టి నీవే బ్రహ్మవు,
1: యువర్ బ్రహ్మ క్రియేటర్,
0: నీవే విష్ణువు,
1: యువర్ విష్ణు,
0: నీవే శివుడవు,
1: యువర్ శివ,
0: నీవే గురువు,
1: అండ్ యువర్ గురు.
0: కనుక నేను గురువు అంటే ప్రత్యేకంగా కాదు.
1: గురు ఇస్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ,
0: సర్వము నీవేగా ఉన్నావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ యువర్ సెల్ఫ్.
0: కనుక ముఖ్యంగా నీ గురిని నీవు దాటుకోకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు డు నాట్ లూజ్ యువర్ గురి ఆర్ కాన్సన్ట్రేషన్ ఆన్ గురు ద ప్రిసెప్టర్.
0: ఈ కాన్సన్ట్రేషన్ మాత్రం ఎప్పటికీ స్థిరంగా పెట్టుకోవాలి.
1: కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ స్టడీ.
0: అది ఏ ముఖ్యమైనటువంటిది. విద్యార్థులు కానీ, గృహస్థులు కానీ, వానప్రస్థులు కానీ, సన్యాసులు కానీ, అందరికి కూడా ఒకటే ముఖ్యము.
1: ఎదర్ స్టూడెంట్స్ ఆర్ ఎల్డర్స్ ఆర్ హౌస్ హోల్డర్స్ ఆర్ సెలబ్రేట్స్ ఆర్ రెనన్షియన్స్,
0: అందరికీ ఒక విధమైనటువంటి లక్ష్యం ఒక్కటే.
1: All should have one common goal.
0: ఏది ఇష్టం లేకపోయినప్పటికీ నీవు లోపల ఉన్నటువంటి ఆ హోహం సోహం సోహం దాన్ని మీరు స్మరిస్తుండండి. అదే మీ గురు.
1: థింక్ ఆఫ్ ఇట్, కాన్సన్ట్రేట్, హ్యావ్ గురి ఆన్ దట్ సోహం ప్రిన్సిపల్.
0: అహం బ్రహ్మాస్మి,
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ గాడ్,
0: నేనే బ్రహ్మను,
1: ఐఎమ్ బ్రహ్మ,
0: తప్పేమి లేదు,
1: నథింగ్ రాంగ్.
0: అహంకారం అనుకుంటారేమో, చాలా పొరపాటు.
1: యు మే థింక్ ఇట్స్ ఈగో, నో.
0: నీవు నేనే గురువు, నేనే గురువు, నేనే గురువు అని పెట్టుకో.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్
0: నేనే దైవం, నేనే దైవం, నేనే బ్రహ్మ అనుకో.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ బ్రహ్మ,
0: ఏమీ లేదు,
1: నథింగ్ రాంగ్.
0: ఇది అహంకారమే కాదు,
1: ఇట్స్ నాట్ ఈగో,
0: నిజమైన రైట్.
1: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ దట్.
0: ఈ రైట్ లోపల పెట్టుకుని ఊరికి బయటెట్టి మాత్రం నేను మానవుడు, నేను మానవుడు అనుకుంటే ఇది కేవలము అసభ్యమైనటువంటిది.
1: విత్ ద రైట్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ యూ, వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ సింప్లీ ఏ హ్యూమన్.
0: కనుక మీరందరూ కూడా దైవ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: కానీ మీరు దైవ స్వరూపులని విశ్వసించి మీరు దైవంగా రూపొందండి.
1: విత్ ది ఫుల్ ఫెయిత్ దట్ యువర్ డివైన్ బికమ్ డివైన్.
0: దైవంలో ఎట్టి లోటు కూడా రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బీ ఎనీ మిస్టేక్.
0: దైవంలో ఎట్టి దుర్గుణములు రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బీ ఎనీ వాయిస్.
0: దైవంలో ఎట్టి మాలిన్యము చేరకూడదు.
1: దేర్ నో పొల్యూషన్ ఇన్ డివినిటీ.
0: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి దీంతో మీరు దైవంగా భావించుకోండి.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ divine.
0: మీరు చేసే పనులు మంచివే చేయండి.
1: దట్ ఆల్ యువర్ యాక్షన్స్ షుడ్ బి ప్యూర్.
0: మీ మాటలంతా మంచివే చేయండి.
1: దట్ ఆల్ యువర్ వర్డ్స్ షుడ్ బి గుడ్.
0: మీ దృష్టి అంతా మంచిదే చూడండి.
1: ఆల్ యువర్ లుక్ షుడ్ బి గుడ్.
0: ఇది ఏ కావాల్సినది.
1: దట్స్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ గురు పౌర్ణమి దినము మనం మంచి దృష్టిని పెంచుకోవాలి.
1: ఆన్ దిస్ డే ఆఫ్ గురు పౌర్ణమి వీ షుడ్ హావ్ గుడ్ లుక్.
0: దృష్టిని మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హావ్ బ్యాడ్ లుక్.
0: మంచి మాటలనే మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: వీ షుడ్ యూజ్ గుడ్ వర్డ్స్.
0: మంచి భావాల్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
0: మంచి జీవితాన్ని గడుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: మంచి జీవితం అంటే ఏమిటి? అందరికీ ఆదర్శవంతుడిగా నీవు నటించాలి.
1: దట్ యూ షుడ్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడీ.
0: ఐడియల్ బాయ్ గా తయారు
1: కావాలి.
0: ఐడియల్ మ్యాన్ గా ఉండాలి.
1: యూ షుడ్ ఐడియల్ మ్యాన్.
0: అదే మనం నేర్చుకోవాల్సినటువంటి.
1: దట్స్ వాట్ వీ హావ్ టు లెర్న్ టుడే.
0: ఎన్ని పూజలు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్.
0: ఇంతమంది ఇంత పూజలు చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వస్తున్నారు.
1: You have been worshipping God and you have been visiting.
0: కానీ ఏ మార్పు వచ్చింది మీలో?
1: What change is there in you?
0: చాలా పొరపాటు.
1: And it's a big mistake.
0: వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు.
1: You come here, you visit and go.
0: మీరు వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this?
0: అలాంటి వాళ్ళు రానక్కర్లేదు.
1: Better such people don't come here.
0: మీరు ఎక్కడ ఉండినప్పటికీ మీ యొక్క సాధన చేసుకోండి చాలు.
1: You can remain where you are and do
0: spiritual practice. వచ్చి పోతివా, నీవు మంచి భావాలు తెచ్చుకో.
1: The moment you visit and go,
0: పవిత్రమైన భావాలను పెంచుకో.
1: It's your sacred thoughts.
0: నీవు మాధవునిగా మారు.
1: You just transform yourself
0: and you marpo.
1: And then you should change.
0: Aham Brahmasmi aneetundi vedavaku satyanni neevu nilabettu.
1: And uphold that spiritual dictum that you are God.
0: Prakrutamainti vastuvula yokka bhavanni marchipo.
1: Give up this materialistic tendency.
0: Ivanta laukikamainatundi.
1: That's all worldly feeling.
0: Sadhyamaina varaku dinni marchipovadaniki prayatnam cheyi.
1: Try to forget this worldly feeling and worldly thought.
0: Edo nee unnanta varaku ee gnapakam pettukuntavu. Deenni chachipothe em chestavu?
1: You may have to remember so long you are in this body. Later what will happen?
0: Emi manaku ventaraadu.
1: Nothing will follow you later.
0: పోయే సమయంలో మట్టి కూడా తీసుకుని పోము.
1: యూ కెనాట్ క్యారీ విత్ ద డస్ట్ యాజ్ యూ గో లీవ్ దిస్ వరల్డ్.
0: తీసుకుని పోయేది ఏమిటి?
1: వాట్ దట్ యూ గో.
0: కనుకనే మనం తీసుకుని పోయేది ఆదర్శవంతమైనటువంటి మంచి గుణాలు.
1: యూ క్యారీ విత్ యూ ద ఐడియల్ క్వాలిటీస్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: పెద్దలను గౌరవించండి.
1: రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గురువులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ టీచర్స్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్.
0: కనుక అందరినీ గాడ్ గానే తీసుకుని.
1: కన్సిడర్ ఎవ్రీ వన్ డివైన్.
0: డాగ్ ను కూడా గాడ్ గానే తీసుకో.
1: కన్సిడర్ డాగ్ ఆల్సో యాజ్ గాడ్.
0: ఎందుకంటే ఇది డాగ్, ఈ వైపు నుంచి పోతుంది. డిఓజీ డాగ్,
1: డిఓజీ డాగ్, దిస్ సైడ్ డిఓజీ.
0: ఈ వైపు నుంచి ప్రయాణం చేయి, గాడ్ గా తయారవుతావు.
1: ట్రావెల్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్, జీఓడి గాడ్.
0: కనుక మీరు డాగ్ ను కూడా గాడుగా తీసుకోండి.
1: కన్సిడర్
0: ఏ ప్రాణి కూడా మనం ప్రత్యేకమైనటువంటి యొక్క జీవితంగా భావించకూడదు.
1: నథింగ్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ యూ, ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.
0: కనుక సర్వత్రా ఉండినటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించండి.
1: ఇట్ ఇస్ ది డివినిటీ విచ్ ఇస్ సో వాస్ట్ అండ్ ఇన్ఫినిట్. హ్యావ్ ఫెయిత్ ఇన్ ఇట్.
0: ఈ దివ్యత్వాన్ని మీరు స్మరిస్తే ఇంతకంటే గొప్ప సాధన లేదు.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ వాస్ట్నెస్, దేశం కూడా
0: సౌభాగ్యంగా అభివృద్ధి అవుతుంది.
1: దట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ యువర్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
0: దేశమంతా కూడా ఎంతయో కలకలలాడుతుంది, కిలికలు నవ్వుతుంది.
1: ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్ అండ్ వుడ్ బి హ్యాపీ.
0: కనుక ఈనాడు మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదట మీ హృదయంతో భగవంతుని నింపుకోవాలి.
1: వాట్ యూ హ్యావ్ టు లెర్న్ టుడే ఈజ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ గాడ్.
0: భజన బినా సుఖ శాంతి.

0: వాహే గురు, వాహే గురు, వాహే గురు. ఒక్కడే వాహే గురు.
1: ఓన్లీ వన్ గురు.
0: ఇద్దరు కాదు.
1: నాట్ టు.
0: ఒకరు అంతర్గురువు, ఒకరు బహిర్గురువు కాదు.
1: నాట్ వన్ ఇన్నర్ గురు, అనదర్ ఎక్స్టర్నల్ గురు.
0: గురు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాక్కును అనుసరించేటువంటిది.
1: గురు ఇస్ ద వన్ హు ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. హి ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
0: కనుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ.

హరి హరి హరి హరి సుబ్రహ్మణ్యం.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద ఫోర్త్ డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 5th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ టోటలీ ఎన్లైటనింగ్ డిస్కోర్స్ భగవాన్ టీచర్స్ అస్ ద ట్రూ నేచర్ ఆఫ్ వరల్డ్, ది రైట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ మాయా and how man can get over it. Sri Bhagavan Vacha.
1: జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. దైవమును పొందే నిమిత్తమై, దైవమును చెందే నిమిత్తమై నిత్య జీవితములో సాధకులు చేసేటువంటి తలిపీదులకే అభ్యాసము అని చెప్పబడుతుంది.
2: ది యాక్టివిటీస్ అండ్ ప్రొసీజర్ దట్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ బై సాధకాస్ అండ్ డివోటీస్ దట్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగ.
1: ఇట్టి అభ్యాసముల కంటే దైవమును హృదయంలో నిలుపుకొని తాదాత్మభావమును పొంది ఏకత్వంలో దివ్యత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యస్థితికే ధ్యానము అన్నారు.
2: ధ్యానం మెడిటేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ దట్ మెథడ్ బై విచ్ వన్ థింగ్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ మైండ్ and become one with the thought itself and the object.
1: Dvai chintayam anetutti dhatu nunchi puttinade dhyanamu anetutti padam.
2: The word dhyanam meaning meditation is derived from dvai chintam.
1: Dvai chintayam anaga bhagavantuni chintane dhyanamu ani kudanu cheppabadutundi.
2: Dvai chintayam refers to the remembering of the Lord.
1: Kevalam appudappudu chintinchinanta maatramana idi dhyanam kaaneradu.
2: Thinking of the Lord now and then cannot become meditation.
1: Satatam chintana cheyatam sarvakalamulu yendu sarvavastani yendu sarva pradeshamulu yendu kudanu daiva chintana cheyatevanti oka sthitiki dhyanam ani kudanu cheppavachu.
2: Thinking of the Lord in all circumstances, in all places, and at all times, may be described as dhyanam. And it is not thinking of now and then alone.
1: Abhyasam anetuvantidi kalamuto, karmamuto, karanamuto koodi untuntadi.
2: Practice is associated with time, circumstances, and the object.
1: Kalakarma karanamulaku atheetamaina sthitine dhyanam ani cheppabadutundi.
2: Meditation, on the other hand, transcends the element of time and the aspect of the place and things like that.
1: Kanukane abhyasamula kante uttamainatvantadi dhyanamu ani.
2: Therefore, meditation has been described as superior to practice.
1: Ee dhyanamu kante jnanamu marinta uttamainatvantadi ani.
2: Knowledge is considered to be superior to meditation.
1: ఇది విచారణ శక్తితో కూడినటువంటిది.
2: నాలెడ్జ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఎంక్వైరీ.
1: విచార ఒక విషయ పరిశీలనతో కూడినటువంటిది.
2: ఇట్ ఈస్ లుకింగ్ ఇన్ టు అండ్ ఎంక్వైరింగ్ అబౌట్ ది నేచర్ ఆఫ్ ఆబ్జెక్ట్.
1: క్రమక్రమేణా ఈ యొక్క సోపానములు దాటి సర్వసంగ పరిత్యాగములకు కూలుకున్నటువంటి స్థితికే శాంతి అని చెప్పబడుతుంది.
2: గ్రాడ్యువలీ క్రాసింగ్ ఓవర్ డిఫరెంట్ స్టేజెస్ అండ్ రీచింగ్ ది స్టేజ్ ఆఫ్ పీస్ and that is described as the last and the most important one.
1: దీనిని పురస్కరించుకుని పురుష సూక్తమునందు న కర్మణ న త్యజయ తరేన త్యాగేనేకే అమృతత్వమానసు. ఈ దివ్యత్వమైన అమృతత్వమును పొందేటువంటి నిమిత్తమై సర్వసంగ పరిత్యాగం కావాలి, అది ఏ శాంతితత్వము అని బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
2: విత్ రెఫరెన్స్ టు దిస్ పురుష సూక్త హెస్ ఆల్సో జస్ట్ ఎక్స్టోల్డ్ ది సాక్రిఫైస్ అండ్ ఆల్సో భగవద్గీత హెస్ టాట్ సర్వసంగ పరిత్యాగ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: దీనిని పొందేయడానికి మూడు విధములైనటువంటి సోపానం ఉంటుంది.
2: దేర్ ఆర్ త్రీ స్టేజెస్ విచ్ విల్ హావ్ టు బి క్రాస్ టు రీచ్ దిస్ పర్టికులర్ గోల్.
1: ఒకటి, మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి యొక్క గమ్యంను పొందే నిమిత్తమై ఒక లక్ష్యాన్ని మనం ఉంచుకోవాలి.
2: వన్ థింగ్ ఇస్ టు కీప్ ఎ గోల్ విచ్ ఈస్ యునిక్ అండ్ విచ్ ఈస్ విత్ రెఫరెన్స్ టు హ్యుమానిటీ.
1: ఈ లక్ష్యమే లేకుండా మానవుడు యజ్ఞ సాధన ఎందు కూడాను ప్రవేశించలేడు.
2: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ సంథింగ్ లైక్ ఎ గోల్ హి వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: కనుకనే మొట్టమొదట జిజ్ఞాసి అనేటువంటి స్థితిలో ప్రారంభమవుతుంది.
2: Therefore, in the very first place, one has to enter into the stage called jignasi.
1: Jignasi nundi sadhakudu anetundi deentlo pravesistundi.
2: From the stage of jignasi, one enters the stage of sadhaka.
1: Akkada nunchi arududu anetundi gamyamu cherutuntadu.
2: After that, he reaches the goal of arudha.
1: Jignasi anetundi vishayanni meeku sulabhanga artham kavalanukunte విద్యార్థి స్థాయి అని చెప్పవచ్చు.
2: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ ఈజియర్ టర్మినాలజీ, ఇట్ విల్ బి కంపేర్డ్ టు స్టూడెంట్ షిప్.
1: అనగా విద్యను అభ్యసించడంలో, విషయాన్ని క్రోడీకరించడంలో, కొన్ని విషయాన్ని తెలుసుకున్నట్లో ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి స్థితి.
2: దిస్ రెఫర్స్ టు ది స్టేజ్ వెరిన్ వన్ ట్రైస్ టు అక్వైర్ ఇన్ఫర్మేషన్.
1: కనుక జిజ్ఞాసి అనేటువంటి వాడు దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క రహస్యాన్ని, దైవం యొక్క శక్తి సామర్థ్యములను విచారణ ద్వారా అభిలషించి ఆశించి ఆసక్తితో కొంతవరకును దానిని గుర్తించుకోవడానికి తగిన చేసేటువంటి ప్రయత్నమే.
2: Therefore, in this particular stage, the person who is inquiring has to inquire into the great powers of God, the secret behind God and the principle of God.
1: Tattvamasya tattvanni vicharana dwara telusukovadam.
2: Trying to understand the principle of tattvamasya through inquiry.
1: Tattvamasya anaga tat tvam asi. Danini deenini rendintini gurtinchukoni rendinti yokka ekatvanni kudamu telusukoneetundi yokka prayatnam.
2: Tattvamasi refers to the effort made to find out that and this and to reconcile and to achieve unity between these two.
1: Ilanti danni telusukunna tarvata sadhaka anaga deenini practical lo pettetundi yokka vinyoginchukuneetundi vidhanamlo pravesistadu.
2: One has to know this first. After knowing this, one has to put it into practice and that is called the stage of sadhaka.
1: Ee sadhaka sthayini ఉద్యోగ పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగం చేసేటువంటి స్థాయి.
2: ది సాధక స్టేజ్ ని కంపేర్ టు ది స్టేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ప్రొఫెషన్, ప్రాక్టీసింగ్.
1: విద్యనే లేకపోతే ఉద్యోగం అనేది లభించదు.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్, వన్ మే నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ జాబ్.
1: కనుక నీ జిజ్ఞాస అనేటువంటి స్థాయిలో విద్యను అభ్యసించి సాధక అనేటువంటి స్థాయిలో తాను ఉద్యోగం ఆచరించడం.
2: Therefore, in the stage of jignasu, one tries to acquire information and education, and the next stage, the stage of sadhaka, one practices and uses the education.
1: Arududu anetundi pensioner madri untadu.
2: The next stage, arudha, arududu, may be compared to the stage of pensioner.
1: Pension eppudu teesukuntadu? Ujjogam aina tarvatane pension teesukuntadu.
2: One receives pension and becomes a pensioner only after completing his job and
1: ఉద్యోగం ఎప్పుడు చేస్తాడు? విద్యను అభ్యసించిన తర్వాతనే ఉద్యోగం చేస్తాడు.
2: One gets employment only after one acquires education and qualification.
1: కనుకనే మొట్టమొదటి విద్యార్థి స్థాయి, రెండవది ఉద్యోగ స్థాయి, మూడవది రిటైర్మెంట్ స్థాయి.
2: These three stages are the stage of the studentship, the second is employment stage and the third one is
1: arudhasthaye paramacham janga kalamunu pavitramaina dinilo ekatvamulo gurinchi vicharinche kundi sthiti.
2: Aruda stage may be compared to the stage wherein one would enjoy complete peace of mind and you would be able to just enjoy that unity in all the beings.
1: దీనిని ప్రత్యేకించి బోధించినటువంటిదే భక్తి అధ్యాయము లోపల 12వ అధ్యాయము లోపల భక్తి యోగములో శ్రీయోహి జ్ఞానమభ్యాస అభ్యాసముతో ప్రారంభమైంది.
2: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ భక్తి యోగ 12th చాప్టర్ భగవద్గీత విత్ ది వర్డ్ శ్రేయోహి జ్ఞానమభ్యాస కమెన్సింగ్ ఫ్రమ్ అభ్యాస ప్రాక్టీస్.
1: ఈ విషయమునకు కేవలము విచారగ్రస్తుడు కావాలి కాని విషయగ్రస్తుడు కారాలి.
2: ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ వన్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ ఎంక్వైరీ రాదర్ దాన్ డెవలపింగ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్.
1: ఈనాటి యొక్క సాధకులు పూర్తి విషయగ్రస్తులుగా మారి తదుపరి విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
2: The sadhakas of today are entering to the stage of attachment first and then they are entering into the stage of inquiry.
1: మీరు చక్కగా గుర్తించారో లేదు, బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ సాయి ఫ్యామిలీ అని చెప్తుంటారు. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ హాఫ్, ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హాఫ్ లో ఉంటున్నారు.
2: ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ clearly observed this or not. In the while addressing it is said brother
1: Sai family lo full brothers and sisters ane rujiga ledu ikkada half brothers and sisters ga untundare.
2: The word brothers and sisters of Sai family, it is not of Sai family, it is half Sai family.
1: Deenine part time devotees ani cheppavachu.
2: And this stage that we described as the stage of part time devotees.
1: Kani Bhagavad Gita lo aa vidhanga cheppaledu.
2: In Bhagavad-gita, this is not given in that particular fashion.
1: నీవు పూర్తి శరణాగతిని కమ్మని బోధించింది.
2: It has taught complete surrender.
1: ఈ శరణాగతి తత్వమునకు కాలము ప్రధానం.
2: For this principle of complete surrender, the time factor is very important.
1: కాలేన అనవచ్ఛేదాత్ అని చెప్పింది. కాలేన అనవచ్ఛేదాత్ అనగా కాలమునకు లొంగని వాడు భగవంతుడు.
2: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈజ్ నాట్ వన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ టైం.
1: కేవలము కాలమునకు లొంగకపోవటమే కాదు, కాలమును ఆధీనం ఉంచుకున్నటువంటి వాడు భగవంతుడు.
2: హీఈస్ నాట్ మియర్లీ అండర్ ది స్పెల్ ఆఫ్ టైం, బట్ హీ హస్ కెప్ట్ ది ఎంటైర్ టైం అండర్ హిస్ కంట్రోల్.
1: కాలవశుడు జీవుడు.
2: The one who is bound by time is man.
1: Kalatitudu devudu.
2: The one who has transcended the time is God.
1: Mrutyukristudu jeevudu.
2: The one who is mortal is
1: amaravarupudu devudu.
2: The one who is immortal is God.
1: Kanukane daivatvamunu aashrayinchinappude kalamuto kudinatundi jeevatattvamu sarthakamavutundi.
2: Only when you take shelter in divinity you would be able to transcend the element of time.
1: Kalakaludu ani bhagavantuniki oka peru.
2: One of the name of God is Kalakala.
1: Kalakala prapannanam kalakrinda karishyati ani kalamu jeevunni dengutu untundali.
2: Time is consuming man.
1: Kalamune mringeetunti vaadu devu.
2: God consumes time itself.
1: Kanukane కాలమును ఆధారము చేసుకుని జీవుడు తన కర్మలను ఆరాధన చెయ్యాలి.
2: Therefore, man has to base his activity on the principle of time and worship.
1: తస్మై నమః కర్మణే అని చెప్పింది ఉపనిషత్తు.
2: ఉపనిషత్ హస్ డిస్క్రైబ్ దట్ అడరేషన్ టు ది యాక్టివిటీ అండ్ ద వర్క్.
1: మొట్టమొదట కర్మకు ఆరాధన చేసి కర్మకు నమస్కరించి తాను ప్రారంభము చేయాలి.
2: In the first place, one has to pay salutations to the work and activity.
1: కారణం ఏమనగా మానవుని యొక్క పుణ్యములకు కానీ పాపములకు కానీ మంచి కానీ చెడ్డ కాని ఉద్ధతికి కానీ అధోగతికి కానీ కాలమే ప్రమాణం, కాలమే ప్రధానం.
2: It is the time which is responsible for the man's downfall or for the man's progress, for the good of man or for the bad of man, for earning merit or for earning demerit.
1: కనుకనే ఓ కాలస్వరూపుడైన దేవుడా నన్ను పవిత్రమైన రీతిలో ప్రవేశపెట్టి నా కర్మను సార్థకమైనట్టుగా తీర్చిదిద్ది నీ సన్నిధికి నీ పెన్నిధిలో నన్ను ఉంచుకోమని చెప్పని ప్రార్థించడం.
2: Therefore, it is usually prayed in this particular way. Oh God, you are the very embodiment of time. Please see that I sanctify my activity and I sanctify the element of time and reach thy lotus feet and spend my time in thy sannidhi.
1: దృష్టికల్పితమైనటువంటి జగత్ అంతయ కూడాను కాలముతో లీనమైనటువంటిది.
2: The entire world, which is the result of the sight itself, is inextricably associated with
1: కాలములో చేరినటువంటిది.
2: It is a part of time.
1: కాలమును ధిక్కరించి ఇవి జీవించడము వీలు కాదు.
2: It is not possible to go against this particular element of time.
1: కాలము ఎవరి కోసము ఆగదు.
2: Time does not wait for anyone.
1: కాలమును జీవులు అనుసరించవలసినదే కానీ జీవులను కాలము అనుసరించదు.
2: Genies or life, people, the men will have to follow the time. Time does not follow men.
1: కాలము పెద్ద ప్రవాహం వంటిది.
2: Time may be compared to a tremendous flow.
1: సమస్త జీవులు సమస్త పదార్థములు ఈ కాల ప్రవాహంలో కొట్టుకుని పోతున్నవి.
2: Only living beings and all men are washed away by the flow of time.
1: ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి వ్యక్తి తిరిగి అదే ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును ఆశ్రయించినప్పుడు ఇది ఏమాత్రము రక్షించలేదు.
2: A person who is washed away by the flood cannot go to another article which is itself being washed away for protection and shelter.
1: తాను ఆశ్రయించినటువంటి పదార్థము రెండు కూడాను ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటి వస్తువులే.
2: The man himself and the object in which he has taken shelter both are washed away by the flood of time.
1: కనుక గుడ్డివాడిని గుడ్డివాడు అనుసరించినట్టుగా ఉంటుంది ఈ కాల ప్రవాహంలో ఉండేటువంటి యొక్క వ్యక్తులను ఆశ్రయించడం.
2: ఇఫ్ యూ టేక్ షెల్టర్ టు ఇన్ పీపుల్ హు ఆర్ సబ్జెక్ట్ టు టైమ్ అండ్ ది ఫ్లో ఆఫ్ టైమ్, ఇట్ ఇస్ లైక్ బ్లైండ్ ఇమిటేటింగ్ ఆర్ ఫాలోయింగ్ బ్లైండ్.
1: ఒడ్డును ఆశ్రయించినప్పుడే తాను రక్షితులు కాగలడు.
2: If one were to take shelter in a person who is on a bank, one may be able to save, get saved.
1: ఆ ఒడ్డే దైవం.
2: And that particular person or that bank,
1: ఆ గట్టే దైవం,
2: that is God.
1: అట్టి దైవాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తి ఈ ప్రవాహములకు దూరమై, బాధలకు దూరమై, దుఃఖములకు దూరమై, విచారములకు దూరమై, ఆనందముతో తన కాలమును అంకితం గావించుకుంటాడు.
2: ద వన్ హూ టేక్ షెల్టర్ ఇన్ గాడ్, హీ వుడ్ బి ఏబుల్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ట్రబుల్స్ అండ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ టైమ్.
1: కనుకనే నాయన, నీవి కాల ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి జీవుడవు. నీకు ఒట్టు నేనే. నన్ను ఆశ్రయించినప్పుడే నీకు ఈ విధమైనటువంటి బాధలకు ఏమాత్రము గురి కావు. కనుక నన్ను ఆశ్రయించు అని తన యొక్క శరణాగత తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
2: God has been declaring the principle of surrender and the importance of surrender by telling the man, oh man, you are washed away by the flood of time. The only one who can give you shelter is myself. You take shelter in me and then
1: pray sadakudu anyada charanam nasti tameva charanam mama. Neevu tappa naaku anyam ledani charanagatu avutadu. Ee vidhanga avutadu madiya dana daradi sarvapara samarpitam ఆత్మారాం దశభూతంకి రక్షమాం శరణాగతి అన్నాడు.
2: ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ మ్యాన్ టేక్ షెల్టర్ ఇన్ గాడ్, ఆఫరింగ్ హిమ్సెల్ఫ్ హిస్ వెల్త్, హిస్ ప్రాపర్టీ, హిస్ ఎంటైర్ వైఫ్, చిల్డ్రన్, ఎవ్రీథింగ్ అండ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ టేక్ షెల్టర్, సరెండర్ హిమ్సెల్ఫ్ టు గాడ్.
1: అయితే ఇట్టి శరణాగతి తత్వములకు ఒక పెద్ద తెర అడ్డంగా ఉంటుండాలి.
2: ఫర్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ సరెండర్ దేర్ ఇస్ ఏ వెరీ బిగ్ కర్చర్.
1: ఈ విధమైన తెర చేతనే పూర్తి తాను శరణాగతుడు కాలేక, దైవమునకు అర్పితం చేయలేక, తన మనతత్వాన్ని పూర్తి గావించుకొనలేక సంక్షిప్తావస్థలో మునుగుతుంటాడు.
2: On account of the existence of a custom between himself and the God, he has not been able to completely come to any conclusion. He is in a state of doubt and confusion. He has not been able to surrender completely.
1: అదే మాయాని.
2: That curtain is delusion.
1: ఈ మాయ అనగా ఏమిటి?
2: What is the meaning of delusion?
1: ఈ మాయ అనేటువంటిది లేనిది. యామా సా మాయా అన్నారు. ఏది లేదు అదే మాయా.
2: మాయా ఆర్ ఇల్యూజన్ రిఫర్స్ టు దట్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. మాయా
1: లేని దానిని ఉన్నదిగా మనం భావించడమే మాయా.
2: ఇమాజినింగ్ సంథింగ్ టు ఎగ్జిస్ట్ విచ్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్ దట్ ఈస్ మాయా.
1: ఎత్తి కలదను చుట్టిమో అది లేదు.
2: వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ యాజ్ ఎగ్జిస్టింగ్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్.
1: ఎత్తి లేదను చుట్టిమో అది కలదు.
2: వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ రియలీ ఎగ్జిస్ట్.
1: ఉన్నదొక్కటి సత్యము ఎన్నటికీ.
2: రిమెంబర్ దట్ ఆల్వేస్ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ట్రూ.
1: లేనిదయ్యను లోకము చూడరయ్యా.
2: ట్రూలీ స్పీకింగ్ ద వరల్డ్ రియలీ డస్ నాట్ ఎగ్జిస్ట్. ప్లీజ్ సీ,
1: మనము ఒక త్రాడును చూచి ఇది పాము అని భ్రమిస్తున్నాం.
2: వి సీ ఎ రోప్ అండ్ మిస్టేక్ ఇట్ టు బి ఎ స్నేక్.
1: కానీ పాము లేదు.
2: దేర్ ఇస్ నో స్నేక్ దేర్.
1: లేని పామును ఉన్నదని భ్రమించడం చేతనే భయభ్రాంతులకు గురి అవుతున్నాడు.
2: వి ఆర్ సబ్జెక్టెడ్ టు ఫియర్ అండ్ టెన్షన్ బై ఇమాజినింగ్ దట్ దేర్ ఇస్ ఎ స్నేక్ వేర్ దేర్ ఇస్ నో స్నేక్ రియలీ.
1: ఈ భయమునకు కారణమేమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ ఫియర్?
1: లేని దానిని ఉన్నదిగా భావించుకోవటమే భ్రమ.
2: ఇమాజినింగ్ థింగ్స్ విచ్ రియలీ డు నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎగ్జిస్టింగ్ దట్ ఈస్
1: ఈ భ్రమనే బాధలకు కారణం.
2: దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ద ట్రబుల్స్.
1: కనుక ఇది అంతా కూడాను ఒక ప్రజ్ఞాన తత్వములో దానిని ప్రదర్శించినప్పుడు అది త్రాడుగా మనకు పొందుతుంది.
2: If you were to just see this in total awareness, you find that it is only a rope, there is no snake there.
1: అప్పుడు ఎట్టి భయం కూడా ఉంటుంది.
2: Then there will be no fear whatsoever.
1: దానిని పొందటానికి, దానిని చెందడానికి, దానిని పట్టుకోవటానికి కూడా ఏమాత్రము భయం ఉండదు.
2: To reach it, to hold it and to feel it, you will not be afraid because it is only a rope.
1: అదే విధముగానే ఈ దృష్టి కల్పితమైన జగత్ అంతయు కూడాను కేవలము బ్రహ్మమయమైన యొక్క స్వరూపమనే సత్యం గుర్తించబడలేకపోవటం చేత, ఇది కేవలము మార్పులు చెందేటువంటి జగత్తుగా భావించటం చేత దీనిని మనకు అనేక విధములుగా దుఃఖము గురి అవుతున్నాం.
2: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎ నంబర్ ఆఫ్ సారోస్ బికాస్ వీఆర్ ఫర్గెటింగ్ ది ఫ్యాక్ట్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ద వన్ విచ్ వీఆర్ థింకింగ్ టు బి.
1: మనము ఈ జగత్తును విషయ దృష్టితో చూస్తున్నాం.
2: We are viewing it from the point of view of the objective world.
1: Vicharana drishtito manam chudatalle.
2: We are not looking through enquiry.
1: Dinni vicharana drishtito chuchinappudu ee jagat anetundi pravahika satyam.
2: If you were to look at the world through the eyes of enquiry, this is only a truth of a flow as such.
1: Pravahika satyam anaga nirantaramu maarpu chendutune untuntadi.
2: ప్రావాహిక సత్యం ఆర్ కంటిన్యూస్ రిఫరెన్స్ టు కంటిన్యూస్ చేంజ్ విచ్ విల్ బి టేకెన్.
1: నదిలోని జలము ప్రవహించుకునే ఉంటుంటాది.
2: ద వాటర్స్ ఇన్ ఎ రివర్ విల్ బి కంటిన్యూస్లీ ఫ్లోయింగ్.
1: అయితే ఆ యొక్క ప్రవహించినటువంటి జలము ముందుకు పోయినా ఆ స్థానంలో వెనుక జలము చేరిపోతుంటాది.
2: ది వాటర్ వెన్ ఇట్ మూవ్స్ ఆర్ వెన్ ది వాటర్ విచ్ ఇస్ బిహైండ్ ఇట్ కమ్స్ అండ్
1: ఇది నిలని జలము ప్రవాహంతో ఉండటం చేతనే దీనికి నది అని ఒక పేరు వచ్చింది.
2: The word nadi, river, is derived from the fact that there is a continuous flow. That is a
1: ee nadilo neeru undina undakapoyina dani peru nadi.
2: Whether there is water in the river or not, it is still described as a river nadi.
1: Neevu ee jagattilo undu undakapo ee jagatte.
2: Whether you live exist in the world or you do not exist, still it is the world.
1: Ini satyam.
2: This is the truth.
1: Maapu chendakame pravahyam.
2: Change itself may be flow.
1: కనుక ప్రావాహిక సత్యమే ఈ జగత్.
2: దేర్ఫోర్ దిస్ పర్టికులర్ ట్రూత్ అసోసియేటెడ్
1: అనగా సత్యముతో చేరిన విత్యము అని.
2: దిస్ ఈస్ ట్రూత్ అసోసియేటెడ్ విత్ అన్ట్రూత్.
1: విత్యముతో కూడినటువంటిదే సత్యము.
2: అసోసియేటెడ్ విత్ అన్ట్రూత్ ఈస్ ట్రూత్.
1: దీనిని వేదాంతులు సదసత్తు అనేటువంటి పేరుగా చూస్తూ వచ్చారు.
2: వేదాంతం హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ స్టేట్ యాజ్ సదసత్.
1: కనుకనే సతసత్ అనగా సత్ అసత్తుతో కూడినటువంటి మిశ్రమైనటువంటి స్వరూపము ఈ జగత్.
2: సతసత్ రిఫర్స్ టు ఎ మిక్స్చర్ ఆర్ ఎ కాంబినేషన్ వెరీ బోత్ కోఎగ్జిస్ట్ దట్ ఇస్ ట్రూత్ అండ్ అంట్రూత్.
1: ముడిగట్టుతో చేరినటువంటి దత్తను ఏ విధంగా విడదీస్తామో ఆ విధంగా ఈ అసత్తును దూరం చేసి సత్యమును మనం స్వీకరించడానికి చేసే ప్రయత్నమే సాధన.
2: Father are refers to that particular aspect by which we separate the truth and the untruth and take the truth.
1: దీనిని భగవద్గీత ఎందు కూడా నిత్య అనిత్య విభాగ యోగము అన్నారు. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు. గుణత్రయ విభాగ యోగము అన్నారు.
2: ది సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ భగవద్గీత యాజ్ నిత్య అనిత్య విభాగ యోగ, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ, శ్రద్ధాత్రయ విభాగ యోగ.
1: కనుకనే ఇది త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి మాయ.
2: Maya is associated with three attributes.
1: ఈ మాయ అన్న, అజ్ఞానము అన్న, ప్రకృతి అన్న, తమస్సు అన్న, ఇంత పర్యాయ పదములే కాని ఈ అన్ని ఒక్కటి.
2: Illusion, ignorance, birth, all these are synonym tamas. And tamas, all these are
1: tamas anna mayani. Ajnanam anna mayani.
2: Tamas also refers to
1: prakruti anna mayani.
2: Nature also refers to ignorance.
1: Maya anna mayani.
2: Well, illusion is illusionist.
1: Anaga, leni danini bhraminchi, danini satyamuga bhavinchi, danini manamu guri kavatame, idi maya yokka prabhavam.
2: Thinking as existing, things which really do not exist, and coming under its spell is described as maya.
1: Aneka mandi brahma satyam jagat vidya ani cheptuntaru.
2: Quite a few people describe as brahma satyam, brahman is truth and jagat vidya, world is untruth.
1: Jagat bhavam matram vidya kani, jagat vidya kani.
2: The feeling of the world is not true, but world itself is not, is true.
1: కనుక బ్రహ్మ ఈ మిథ్య జగత్తునందు ఆధారభూతుడై ఉంటున్నాడు.
2: బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ మిథ్య.
1: కనుకనే భగవద్గీత ఎందు అర్జున, నీవు ఈ మాయకు కట్టుబడి కాలము ప్రవాహం చేత నీవు కొట్టుకుని పోయి నాకు అతి దూరమైపోతున్నావు.
2: ఇన్ భగవద్గీత అర్జున హెస్ బీన్ అండర్స్టాండ్ జస్ట్ టోల్డ్ దాట్ అర్జున యు సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు దిస్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్. యూఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ మీ.
1: నన్ను తెరగదు, సరైన సర్వ దుఃఖములు కూడా నువ్వు పరిహారం అవుతాయన్నాడు.
2: సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ టు మీ అండ్ ఆల్ యువర్ సారోస్ విల్ బి రిమూవ్డ్.
1: భగవంతునితో కూడినప్పుడు, భగవంతునితో చేరినప్పుడు మాయ ఏమాత్రం కూడా నువ్వు బాధించదు.
2: When you are associated with God, when you are nearer to God, illusion cannot harm you, cannot do any harm.
1: Chinna udaharanam.
2: One small example.
1: Pedda pedda srimantulu bhavanamulo undu oka pedda kukkaru uchadaru.
2: In the palaces or in the big bungalows of rich people, there will be a watch dog kept at the gate.
1: Ee kukka anni bazaar kukkala vantidi kaadu.
2: This dog is not like a street dog.
1: ఇది ప్రత్యేకమైనటువంటి యజమానుడి విశ్వాసంతో కూడినటువంటి కుక్క.
2: This has been brought up by a person who has been showing such an affectionate.
1: అటు ఇటు పోయేవారిని చూచి మురిగేటువంటి ఒక చిల్లర కుక్క కాదు.
2: This dog does not go on barking when it sees people moving around.
1: ఎవరు ఆ ద్వారము దగ్గర ప్రవేశించుటకు ప్రయత్నించరో అప్పుడు మాత్రమే వారిపై చర్య తీసుకుంటుంది కుక్క.
2: It starts barking or starts taking action or pouncing upon a person only when a person comes to the gate and tries to
1: enter. మంది ఈ కుక్క చేసేటువంటి ఆడంబరములకు ఈ గర్జనలకు భయపడి అట్లే వెనుకకు వెళ్ళిపోతుంటారు.
2: Some people fearing the sound produced by the barking of the dog, they get back and go away.
1: అయితే కొంతమంది టీచర్లు పోని యజమానుని కలవాలి అనేటువంటి ఒక సంకల్ప దృఢ సంకల్పం చేత అక్కడనే నిలిచి ఆ యజమాని పిలుస్తారు గట్టిగా కేక వేసి.
2: సమ్ పీపుల్ టేక్ ఎ రిజర్వ్ సమ్ హౌ టు మీట్ ది ఓనర్ ఆఫ్ ద హౌస్ అండ్ ది స్టాండ్ దేర్ ఫర్మ్ అండ్ షౌట్ ఎ లిటిల్ లౌడర్ టు గెట్ ది
1: ఆ యజమాని ఉన్నత భవనంపై నుంచి చూస్తాడు ఈ వ్యక్తిని.
2: But owner from the bungalow, looks at the person who is at the gate.
1: Ayyo, ithanu naa mitrude ani thaanu kindiki vachi aa gate daggariki vachi athanni thanlo teesukoni potadu lopala.
2: The owner recognizes him as a friend and he comes down and goes to the gate, takes him along with himself.
1: Ee vachina vyakti yajamanthu lopala praveshinchinappudu ee kukka emi athanni cheyadu.
2: When the stranger who has just come goes with the master of the house, this dog does not bark or harm.
1: అదే విధముగానే మోక్ష సౌధములకు, భక్తి సౌధములకు, ఆనంద సౌధములకు ప్రథమ స్థానంలో అనగా సింహద్వారం నందు ఈ మాయా అనేటువంటి కుక్క నివసిస్తూ ఉంటాయి.
2: In the same fashion, this illusion, which will be compared to the dog which we have just explained now, that would be there to the bungalow of moksha or deliverance and bliss.
1: దైవమునకు అనగా యజమానునికి మిత్రుడు కాలేటువంటి వాడో లేక యజమానుతో ఎక్కువ పనిలేనటువంటి వాడో ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈ కుక్క పట్టివేస్తుంది.
2: ఇఫ్ ఎ పర్సన్ ఇస్ నాట్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ అండ్ ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వర్క్ దేర్ అండ్ స్టిల్ ఇఫ్ హి కమ్స్ దేర్ ది డాగ్ క్యాచ్ ఎ ఫుడ్.
1: ఈ కుక్క యొక్క భయంకరమైనటువంటి చర్యను చూచి కొంతమంది అటు నుంచి అంటే వెనుకకు వెళ్లిపోతారు.
2: Fearing the consequences of such a dog biting them, etc., they run away, they go back.
1: దృఢ నిశ్చయుడైనటువంటి వాడు, దృఢ సంకల్పుడైనటువంటి వాడు, యజమానుని చేరాలేంటిదని సంకల్ప సిద్ధుడైనటువంటి వాడు అక్కడ నేను నిలిచి మాయనకు ఏమాత్రం కూడా భయపడకుండా యజమానుని పిలిచి యజమానుతో చేరి తాను ఇందులో ప్రవేశిస్తాడు.
2: But a person with a firm resolve, firm determination, doesn't mind the dog at all. He stays there, shouts, attracts the attention of the master and goes with him to the bungalow.
1: Kanuka, dhudanishchayudai, sharanagatudainatunti vaadu, ee yajamanudanetunti mitrulato koodi, ee shanti saudhamunu cherutadu.
2: Therefore, the one with a firm resolve and who has decided to just see the master, stay there and enter the palace of peace.
1: Kanukare, Arjunudi, Nayana, neevu aneka vishayavadulato koodi, aneka vidhamainatunti yokka drishtakalpitamainatunti jagat vyavaharamulato koodi, neevu tappipoyipothunnavu.
2: Therefore, Krishna tells Arjuna, Arjuna, you are attached to quite a few sense objects and therefore you are just ruffled by the event.
1: ఏకాగ్ర చిత్తుకు కాలేకపోతున్నావు.
2: You have not been able to develop concentration.
1: నన్ను నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోలేకపోతున్నావు.
2: You have not been able to establish me in your heart.
1: అభ్యాస యోగము చేయి.
2: Continue, cultivate, practice, constant practice.
1: అప్పుడు ఈ చిత్తేకాగ్రత నీకు కుదురుతుంది.
2: అండ్ దెన్ యూ విల్ గెట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్.
1: ఈ చిత్తేకాగ్రత కుదిరినప్పుడే నన్ను శరణ దొరుకుతావు.
2: ఓన్లీ వెన్ యూర్ హ్యావింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ యూల్ బి ఏబుల్ టు టేక్ షెల్టర్ ఇన్ మీ అండ్ సరెండర్.
1: ప్రేమతో విశ్వాసంతో నన్ను స్మరించు.
2: విత్ లవ్ అండ్ విత్ ఫెయిత్ రిమెంబర్ మీ. థింక్ ఆఫ్
1: ఏ పని చేస్తున్నప్పటికీ నన్ను చింతించు.
2: వాట్ ఎవర్ వర్క్ యూఆర్ డూయింగ్ థింక్ ఆఫ్ మీ.
1: యుద్ధం చేస్తున్నానే ఇది ప్రాపంచిక సంబంధమైన వ్యావహారిక యొక్క లక్ష్యమే అని నీవు భావించవచ్చు.
2: ఈవెన్ వెన్ యూఆర్ మేకింగ్ ఎ వార్ డు నాట్ థింక్ దట్ ఇస్ ఎ సెక్యులర్ యాక్టివిటీ అండ్ దేర్ఫోర్ యు నీడ్ నాట్ థింక్ ఆఫ్ మీ.
1: మామను స్మరించచ్చ యుద్ధమునందు కూడా నన్ను స్మరించు.
2: ఈవెన్ వెన్ యూఆర్ మేకింగ్ ఎ వార్ యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
1: ఇది యుద్ధం కాదు.
2: దిస్ ఇస్ నాట్ వార్.
1: కేవలం లౌకికమైనటువంటి ప్రజలతో చేసేటువంటి యొక్క ఇది యుద్ధం కాదు.
2: This is not something like a ordinary quarrel with an individual.
1: నీ ఇంద్రియములతో, నీ దుర్గుణములతో, నీ దురాలోచనతో, నీ దుర్బుద్ధులతో నీవు యుద్ధం చేసినట్టుగా భావించు. నన్నే స్మరించు.
2: You will have to think as if you are fighting with all your weaknesses, all your bad habits, all your limitations, all your frailties and think of me and face the war.
1: Fight. మీరు చేయవలసినటువంటి యుద్ధము పరులతో కాదు, వ్యక్తులతో కాదు, జీవులతో కాదు.
2: You need not wage a war with others, with individuals, with a person.
1: నీ అంతర్హితములతో నీవు యుద్ధం చేయాలి.
2: యూ ఫైట్ అగెన్స్ట్ యువర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్.
1: వాటిని నీవు సాధించాలి.
2: యూ హావ్ టు కంట్రోల్ దెమ్.
1: ప్రహ్లాదుడు కూడాను మహాబలవంతుడైనటువంటి హిరణ్యకశిపుని గురించి అనేక విధములుగా చెబుతాడు.
2: ప్రహ్లాద్ ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ ది పవర్ఫుల్ కింగ్ హిరణ్యకశిపు ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: లోకములన్నీ గడియలోన జయించిన వాడు.
2: యూ హ్యావ్ వన్ ఎ నంబర్ ఆఫ్ వరల్డ్ విత్ ఇన్ ఎ ట్రైల్.
1: ఇంద్రియాలోకము గెలువజాలం.
2: బట్ యూ నాట్ బీన్ ఏబుల్ టు విన్ ది సెన్స్, ది వరల్డ్ ఆఫ్ సెన్స్.
1: నాన్న, ఈ లోకాలంతా జయించినంత మాత్రమే నీవు రాజు కావచ్చును.
2: ఫాదర్, బై విన్నింగ్ ది ఆల్ ద వరల్డ్,
1: నీవు ఇంద్రియాలు జయించినప్పుడు రాజనిక రాజ మహారాజ నీవు మహారాజుగా అవుతావు.
2: ఓన్లీ వెన్ యూ కంట్రోల్ అండ్ కంప్లీట్లీ
1: విశ్వమునికి అధిపతి అవుతావు.
2: యువర్ సెన్స్ యూ విల్ బికమ్ ది కింగ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: కానీ లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట దిపుల నెక్కి పట్టగలడు.
2: బట్ ఇఫ్ యూ ఆర్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ సెన్స్, హౌ కెన్ యూ జస్ట్ విన్ ది ఎనిమీ.
1: నీవు గదిలోనే బంధించి నిన్ను అరెస్ట్ చేసి కూర్చోబెట్టినప్పుడు బయట వచ్చిన వాడితో నీవేరీతిగా పోరాడగలవు.
2: If you are arrested and tied down and kept inside the hall, how can you fight?
1: Ivaru mottamottandi loni indriyalu nuvvu sadhinchalaniki prayatninchu.
2: Inner enemies, if you win, you can win the external enemy.
1: Adi eppudu sadhyamavutundi? శరణాగతిని పొందినప్పుడే సాధ్యమవుతుంది.
2: దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ ఓన్లీ వెన్ యు సరెండర్.
1: నాది, నేను, నా వారు అనేటువంటి భావాలు ఉండినంత వరకు కూడాను నీకు శరణాగతి భావం నీకు లభ్యం కాదు.
2: మై ఆబ్జెక్ట్, మై సెల్ఫ్ అండ్ మై పీపుల్, సో లాంగ్ యాజ్ యు హావ్ సచ్ ఫీలింగ్స్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యు టు సరెండర్.
1: ఇది కేవలమే భూతాకాశం యొక్క ప్రవృత్తి.
2: దిస్ ఇస్ ఓన్లీ ఎన్ యాక్టివిటీ ఇన్ భూతాకాశ.
1: భూతాకాశము జయించాలి.
2: You have to win the Bhutakasha
1: also. Chintakashamunu sadhinchali.
2: You have to win even the Chintakasha also.
1: Chidakashamulo praveshinchali.
2: And you have to enter.
1: Andulo praveshinchina tarvata meelavanni saare chuchukuntadu.
2: Once you enter Chidakasha, all the other things are taken care of.
1: Train station ku manamu poyyanta varaku మన లగ్గేజ్ ని ఒక కూలీను, ఒక జట్కాను, ఒక రిక్షాను, ఒక టాక్సీలోనో పెట్టుకుని మనం చూసుకుని పోవాలి.
2: అంటే నువ్వు రీచ్ ది రైల్వే స్టేషన్ విలాట్ క్యారీ ది లగ్గేజ్ బై సమ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఏ టాంగ్ ఆర్ రిక్షా ఆర్ సంథింగ్ లైక్ దట్.
1: ఎవరు చిక్కినప్పుడు మన లగ్గేజ్ ని మనమే మోసుకుని పోవాలి తలపైన చేతిలో పెట్టుకుని.
2: ఇఫ్ దేర్ ఇస్ నో వన్ ఎల్స్ టు హెల్ప్ యూ, విలాట్ క్యారీ ది లగ్గేజ్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
1: రైలులో పోయి కూర్చున్న తర్వాత ఎక్కడ అక్కడ బాధేసేసి నీవు హాయిగా నిశ్చింతగా ఉంటుండాలి.
2: వన్స్ యూ ఎంటర్ ది ట్రైన్ యు కెన్ పుట్ ది లగేజ్ ఎనీవేర్ యు లైక్ అండ్ యు విల్ రిలాక్స్. దేర్ ఇస్ నో బాదర్.
1: నీ లగేజ్ ని రైలే మోసుకుని పోతుంది.
2: ది ట్రైన్ విల్ క్యారీ యూ అండ్ యువర్ లగేజ్ టుగెదర్.
1: కానీ ఈ పిచ్చివాడు అట్లా చేయడం లేదు. రైల్లో కూర్చొని కూడా తన పెట్టెను పుట్టను నిత్యమైన పెట్టుకుంటాడు.
2: బట్ దీస్ ఫూల్స్ ఆర్ నాట్ డూయింగ్ లైక్ దాట్. దే sit in the train but still keep the luggage on their head.
1: Kalukane saranagati aina tarvata sarvamu tanake arpitam chey.
2: Once you surrender yourself to the Lord, offer everything
1: to him. Eppudu ekkada etla cheyalo thane chusukuntadu.
2: What is to be done, when it is to be done, how it is to be done is taken care of by himself.
1: ఇంకా నాది అనేటువంటి యొక్క అహం అనేటువంటి అక్కడ ఏమాత్రం ఉండకూడదు.
2: దే సుట్ బి ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో అండ్ యువర్ సెల్ఫ్.
1: దీనిని రామాయణం లోపల కూడాను ఒక సన్నటి విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని నిరూపించాడు లక్ష్మణుడు.
2: దిస్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే ఇన్ రామాయణ బై లక్ష్మణ.
1: చిత్రకూట పర్వతం చేరారు సీతా లక్ష్మణ సమేతుడై రాముడు.
2: రామ రీచ్ ది మౌంట్ ఆఫ్ చిత్రకూట అలాంగ్ విత్ బై
1: భగవంతుడు. ఎప్పుడు లీలా మానస విగ్రహుడు.
2: భగవాన్ ఇస్ ఆల్వేస్ ఏ లీలా మానస విగ్రహ.
1: అది కేవలం నటన సూత్రధారి.
2: హీఈస్ ఓన్లీ ఏ పర్ఫెక్ట్ యాక్టర్.
1: ఏ బాధలు, ఏ దుఃఖము, ఏ విచారము లేకపోయినప్పటికీ దుఃఖముగాను, విచారంగాను, కష్టంగా ఉన్నట్టుగా నటిస్తుంటాడు.
2: హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సారో, ఎనీ పెయిన్ వాట్స్ ఎవర్, బట్ స్టిల్ సమ్ టైమ్స్ హీల్ బి యాక్టింగ్ యాజ్ ఇఫ్ హీ ఇస్ హావింగ్.
1: దైవం మానుష రూపేణ మనుష్యాకారం పొందినప్పుడు ఈ మానవాకారం యొక్క తత్వమంతా కూడాను అక్కడ ప్రకటితమైనప్పుడే మానవులకు సన్నిహిత సంబంధుడవుతాడు.
2: దిస్ ఇస్ డన్ బై గాడ్ వెన్ హి కమ్స్ డౌన్ ఇన్ ది హ్యూమన్ ఫారం. బికాస్ ఇన్ ది హ్యూమన్ ఫారం హి షుడ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ది నేచురల్.
1: అందుబాటులో అనుకూలంగా ఉండే నిమిత్తమై ఈ మానవాకారం ధరిస్తుంటాడు.
2: దిస్ హ్యూమన్ ఫారం ఇస్ టేకన్ సో దట్ హీ విల్ బి ఈజీలీ యాక్సెసబుల్ టు పీపుల్.
1: రాములు అలసిపోయినట్టుగా ఒక రాతి పైన కూర్చున్నాడు.
2: Rama acted as if he is tired and he
1: stands over. Tired ayinattuga Lakshmana neeku nadavalenu ani chemudalu dukkukoni kinda vestunnadu.
2: He was removing sweat from his brow and telling Lakshmana, I am tired, I will not be able to move.
1: Ikkada edaina oka chinna parnasara kutiramu nirminchu andulo vishrantu teesukundam annadu.
2: You put up a hut somewhere here, we can take a little rest there.
1: ఎక్కడ వెయ్యాలి నాన్న అన్నగారు అని ప్రార్థించాడు లక్ష్మణుడు.
2: లక్ష్మణ ఆస్కర్ కాటేజ్
1: నీకు ఇష్టం వచ్చిన చోటులో నీవే నిర్ణయం చేసుకుని వేయమన్నాడు.
2: రామ సెడ్ యూ జస్ట్ డిసైడ్ విచ్ ప్లేస్ విల్ బి అప్రోప్రియేట్ అండ్ పుట్ అప్.
1: రామ రామ ఎంతటి మాట నేను వింటిని అన్నాడు లక్ష్మణుడు.
2: లక్ష్మణ బిగాన్ జస్ట్ టెలింగ్ రామ రామ వాట్
1: నాలో ఏ దోషం ఉంటుండాలి, నేను ఏమి పాపం చేశాను, ఏ విధమైన దీనికి నేను నీకు విరుద్ధంగా ప్రవర్తించాను, ఇంతటి కష్టమైనటువంటి మాటలు నేను వినవలసి వచ్చింది అన్నాడు.
2: వాట్ ఆర్ మై మిస్టేక్, వాట్ సిన్ హావ్ ఐ కమిటెడ్ టు హియర్ దీస్ వర్డ్స్, ప్లీజ్ లెట్ మీ నో, ఐ ఆమ్ హియరింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ మౌత్.
1: లక్ష్మణుడు పడేటువంటి బాధను చూచి రామునికి తెలుసును, కానీ సీతకు గుర్తించేటువంటి నిమిత్తమై లక్ష్మణ నేనేమి అనరాని మాటలు అనలేదు, కఠినమైనటువంటి వాక్కును నేను ప్రవేశపెట్టలేదు, ఎందుకు నీవింత శ్రమపడుతున్నావు, ఇదంతా నీ భ్రమ అనుకున్నాడు.
2: Rama knew the mind of Lakshmana and why he was jealous. But still, in order to make Sita understand this particular thing, he said, Lakshmana, what mistake have I committed? What is it that I have asked? Why are you feeling
1: jealous? Lakshmana cheppadu, Anna, tallini, tandini, baryanu, biddanu, yaru, intati కష్టమైనటువంటి మాటలు నేను వినవలసి వచ్చింది అన్నాడు.
2: వాట్ ఆర్ మై మిస్టేక్స్, వాట్ సిన్ హావ్ ఐ కమిటెడ్ టు హియర్ దీస్ వర్డ్స్, ప్లీజ్ లెట్ మీ నో, ఐ యామ్ హియరింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ మౌత్.
1: పడేటువంటి బాధ

0: తమ ఆజ్ఞని నాకు ప్రాణంగా భావించి, తమరే నా తండ్రిగా భావించి, సీతనే నా తల్లిగా భావించి, అరణ్యమే నా అయోధ్యగా భావించి నేను తన వెంట వచ్చినప్పుడు నా ఇష్టము అనేటువంటిది ఒక్కటి ఉందా నాకు? నాకొక్కటి లేదు. లక్ష్మణుడు ఇష్టము ఏ విధంగానూ నేను దానిని అనుసరిస్తాను, నాకు మరొక ఇష్టం లేదు. అలాంటి సమయంలో నీ ఇష్టం వచ్చిన చోటు నువ్వేమనటం లోపల నాకు ఒక ఇష్టం ఉండినట్టుగా, అప్పుడు నేను పూర్తి శరణాగతిని కాదు, ఎంత గురువుండి అని తాను బాధపడినాడు.
1: Lakshmana said that I have given up everything, wife, father, mother and kingdom, everything I have come along with you, thinking that you are the father and Sita herself is the mother and this itself Ayodhya. And only to implement your will and I don't have my own will at all. And you are asking me to construct and choose a place where I can construct it.
0: Naaku rendu vaanchaneetundi ledu, nee aadhane naa yokka ishtam.
1: Your command is my wish and I don't have...
0: Nee ishtam edo adhe naa ishtam.
1: Whatever is your will, that is my wish.
0: నీవు ఏది చెప్పినా నేను తిరసావహించడమే నా కర్తవ్యం.
1: I obey and that is my duty.
0: నా లక్ష్యము నా గమ్యము నీవు తప్ప అన్యము లేదు.
1: My goal and my everything is yourself. I don't have second thought.
0: ఈ మాట అనేటప్పటికీ సీత ప్రవేశించి రామ మరొక పర్యాయము లక్ష్మణుడు ఈ విధంగా మీరు చెప్పకండి అని చెప్పని ప్రార్థించింది.
1: సీత ఇంటర్వ్యూ అండ్ జస్ట్ టోల్డ్ రామ
0: అనగా జీవుడు తన ఇష్టము అనేటువంటిది ఏమాత్రము ఒక్కటి ఉండకూడదు.
1: దిస్ ఓన్లీ ఇస్ విల్ సేట్ దట్ మ్యాన్ ఆర్ జీవ షుడ్ నాట్ హ్యావ్
0: రిజోర్ట్ టు దట్. అంతా నీది, అంతా నీది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యువర్, ఆల్ ఈజ్ యువర్.
0: చెప్పిన దానిని శిరసావహించడమే శరణాగతి యొక్క లక్ష్యం.
1: సరెండర్ రెఫర్స్ టు ఇంప్లిసిట్లీ ఇంప్లిమెంటింగ్ వాట్ హెస్ బీన్ ఆస్క్డ్ టు బి డన్.
0: ఆ రీతిగా నా రైల్లో వచ్చి కూర్చో, నిన్ను నీ సామాన్లు అన్నింటినీ నేను మోసుకుని గమ్యాన్ని చేరుస్తాను.
1: In that particular way, you come and sit in my train and I'll carry you, your luggage,
0: everything. After
1: coming here also, don't carry your luggage on account of your own ego sense or your head and suffer.
0: కనుకనే భక్తి ప్రపత్తుల యొక్క మార్గమునందు శరణాగతి ప్రధానమైన యొక్క లక్ష్యంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Krishna has been teaching in this context the importance of surrender as the highest point of devotion.
0: అప్పుడే దైవానుగ్రహం అనేటువంటిది ఎక్కడ ఉండినప్పటికీ ఆ అడ్రస్ కు ఈ అనుగ్రహం అనేటువంటి పెన్షన్ పంపుతూ ఉంటాడు.
1: Once you surrender, you'll be able to just get the grace of Lord wherever you are and that will be in the form of pension. Grace will be flowing.
0: అనుగ్రహం ఎందున్నా?
1: Whether you are in the forest,
0: ఆకాశమునందున్నా?
1: Whether you are in the sky,
0: పట్టణమునందున్నా?
1: Whether you are in the town,
0: పల్లెనున్నా?
1: Whether you are in the
0: village, కట్టేటబడి ఉన్నా?
1: Even if you
0: are in the river, దిక్కు అన్నాడు.
1: Wherever you are, I will be your shelter.
0: ఆ విధంగా నాకు శరణాగతిని కమ్మని ఆదేశించాడు.
1: In that particular order, come and surrender to me. That is the order and command of Krishna.
0: కనుక మనము కాలతత్వం లోపల మనము కాయమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించి శరణాగతి తత్వాన్ని పొందటం అత్యవసరమని గుర్తించాలి.
1: Therefore, we'll have to recognize that to sanctify the principle of Krishna and to sanctify our work, we'll have to surrender ourselves and reach the goal.
2: That was the fourth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 5th August 1984, you just heard Bhagavan teaching us the true nature of the world. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Radio Sai Now brings you a divine discourse delivered by Bhagwan Baba addressing the Sai youth from the South Indian state of Kerala on the 11th of April 2005.
1: నా పుట్టు మనుజుడు కర్మమునని హేతు ఉంది, కర్మమునే చను, కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తులకును కారణమిలలు, కర్మమే నరునకు దైవము, కర్మమే సుఖ దుఃఖములకు కారణమిలలో.
2: ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బర్త్ అండ్ అగైన్ వీ టేక్ రీబర్త్ బికాస్ ఆఫ్ ది యాక్షన్ అండర్టేకన్ ఎర్లియర్. యాక్షన్ కర్మ ఇస్ డివైన్ and shows the main path for all the devotees. And action is responsible both for pleasure and pain.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Kantika kanipinchu ee yokka jagattanandu manavude anintiki nee moola karanamu.
2: In this vast apparent world with that you see, man is most important and unique.
1: Jantu naam narajarma durlabham, manava janmamu atyanta durlabham ainatundi.
2: The human life is rarest of all.
1: Jagatnandu marpu kaliginchavalanu, jagatnu marchavalanu, jagatlo abhivruddhi gaadinchavalanu, ప్రతి దీనికి కూడాను మానవుడే మూలాధారం.
2: ఫర్ ఆల్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఫర్ ది అడ్వాన్స్మెంట్, ది ప్రోగ్రెస్, ఇట్ ఈస్ ద మ్యాన్ హూ ఇస్ ద పివట్ అండ్ ద సెంటర్ ఆఫ్ ఆపరేషన్.
1: సుఖము ప్రత్యేకంగా కష్టమును వదలి ఉండలేదు, కష్టము ప్రత్యేకంగా సుఖాన్ని వదలి ఉండలేదు. సుఖ దుఃఖములకు రెండింటికి ఒకటే మూల కారణం.
2: ద ప్లెజర్ ఇస్ నాట్ ఆల్ టుగెదర్ అపార్ట్ ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద పెయిన్ ఇస్ నాట్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్లెజర్. దే ఆర్ టుగెదర్ ఇన్ కోఎగ్జిస్టెన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి మానవుడు తన మానవత్వం ఏమిటి అనేటువంటిది గుర్తుంచుకోలేకపోతున్నాడు.
2: Man today is not able to know the human quality.
1: Kani manavudu aakaramnu maatrame gurtinchi aalochana maatrame gurtinchaka pravartinchukam cheta manavatvanni marchipothunnadu.
2: Today we find the man just in human form, but his thought and the conduct are at divergence from his basic human nature.
1: ముఖ్యముగా మానవుడు ఈనాడు గుర్తించవలసినటువంటిది తన మానవుడు అనేటువంటి పేరు పెట్టుకున్నందుకు మానవత్వం యొక్క విశిష్టతను ప్రధానంగా గుర్తించాలి.
2: Having been born as a human being, having been called a human being, it is absolutely essential to know the meaning of a human being, manava, the man, and conduct appropriately.
1: Nijamuga thanu manavudu ani cheppukovatam lopala unnatuvanti visishtatanu mottamoti gurtinchali.
2: To introduce and to declare oneself as manava, the human being, one should know the depth in that declaration.
1: Manavudaniga kevalam janminchi vidyalu garipi గొప్ప గొప్ప విద్యలను నేర్చుకుని అందులో ఉత్తీర్ణుడై నేను గొప్ప విద్యావంతుడని చెప్పుకోవటంలో మానవత్వం యొక్క విశిష్టత అందులో ఏమాత్రమూ లేదు.
2: There is nothing great in acquiring knowledge, getting very high degrees, calling ourselves educated, if we do not know the basic human value and the basic human quality.
1: చదువులోపల మానవత్వం అనేటువంటిది కనిపించదు.
2: In the formal education, you do not find any humanness, human quality there.
1: కొన్ని రకములైనటువంటి విద్యను పశుపక్షి మృగాదులకు కూడాను నేర్పిన అవి కూడాను నేర్చుకుని వాటి యొక్క ప్రక్రియలను తాను ప్రవర్తిస్తూ ఉన్నది.
2: In fact, some birds, beasts and animals can also be taught, tamed, and they can be made to learn the way you want.
1: కనుక మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో తనకు తెలియకుండా ఉంటున్నది.
2: But anyway, man is not able to know his uniqueness, his innate nature.
1: మానవత్వము జగత్తునందు ప్రత్యేకించి ఏర్పడినటువంటిది ఈ మానవత్వం.
2: Human being is a special creation in this vast universe.
1: మానవుడు కేవలం మాటల చేతను, కేవలము పలుకుల చేతను, గ్రంథముల చేతను వర్ణించి పరులకు బోధించి తాను సంతృప్తి కావటం అనేటువంటిది ఇది మానవత్వమునకు సరైనటువంటి గత కాదు.
2: We cannot call really the human quality in the strict sense of the term if one limits himself to vocal exercises or verbal expression or extolling or praising people.
1: ముఖ్యంగా మానవత్వం అన్నిటికీ ఆదర్శవంతమైనటువంటి ఒక జన్మం.
2: In fact, human birth is gifted to be an ideal in this world.
1: మానవత్వము పరులకు ఆదర్శంగా నిరూపించేటువంటిది.
2: One has to demonstrate and prove what idealism is.
1: ఈ ఆదర్శం కూడాను తాను చేసి తాను నడుచుకొని పరులకు బోధించేటువంటిదే నిజమైన ఆదర్శం.
2: A true ideal person will have to conduct himself, will have to practice first and then teach others by being an ideal man.
1: తాను ఆచరించకుండా పరులకు బోధించటంలో మానవునికి ఎట్టి అధికారము లేదు.
2: Without practicing, no one has any authority to preach.
1: కనుక మానవుడు తాను చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను తాను ఆచరణలో పెట్టి అందించాలి.
2: Therefore, it's absolutely essential to put it into practice what all that has been said.
1: మానవత్వం నందే మహత్తరమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నది.
2: In human life, there is hidden, mysterious, mighty power.
1: మానవుడనగా కేవలము దేహాధారి మాత్రమే కాదు.
2: Man is not merely the body who has put on the vesture of the physical structure.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో కూడినటువంటి మానవుడు ఆ విజ్ఞాన ప్రజ్ఞానమును కూడాను సరైన మార్గములో ప్రచురించాలి.
2: Though man is endowed with vijnana, the sense of awareness, prajnana, the sense of discrimination in the spiritual content, he doesn't seem to utilize these faculties in the proper way.
1: Motta motta gnanam ante emito telusukovali.
2: In the first instance, we should know what jnana is.
1: Jnanam anaga aneka mandi grandhamulato chadivinatvanti okka vishayam jnanam anukuntaru. Kaadu kaadu.
2: Many people think that jnana is the bookish or textual knowledge or information. Certainly not.
1: Kani manavu nundi aavirbhavinchi aanandinchi aacharinchi anyulaku bodhinchi thanu tirigi bodhimpabadatame nijamainatundi manavattu.
2: The main human quality lies in practicing that what is latent in him that has to manifest such that he would be an ideal life and would be deserving to teach others later.
1: Human quality anaga meekandariki telusunu. Human anaga manavatvamto chernatundi. Dani yokka quality anaga dani yokka visishtatanu mottamota gurtinchali.
2: You know what human quality is? The one with these human qualities can be called a human. We should know this human value, the quality, its significance to begin with.
1: ఈ హ్యూమన్ క్వాలిటీ అనేటువంటిది తన యొక్క నావి నుండి ఎలుబడేటువంటిది కానీ గ్రంథంతో చదివి కానీ పర్వతో విని కానీ చెప్పేటువంటి యొక్క విషయం కాదు.
2: దిస్ ఈజ్ హ్యూమన్ క్వాలిటీ విల్ ఫైండ్ ఇట్స్ ఆరిజిన్ రైట్ ఫ్రమ్ ద నావెల్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది హ్యూమన్ ద సెంటర్ ఆఫ్ యువర్ బీయింగ్ నాట్ ఫ్రమ్ ద టెక్స్ట్ నాట్ దట్ ఈస్ హర్డ్ నాట్ సెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: meeru kerala nunchi vachi ikkada vachi edo gnananni telusukovalani prajnana vijnana sugnanamulu yokka arthamulu gurtinchalani vacharu.
2: You have come from the distant place Kerala to acquire this knowledge, the wisdom, the spiritual awareness and the discriminating fundamental knowledge.
1: Ee knowledge anetvantidi kevalamu యాక్షన్ తో వచ్చినటువంటిది కాదు.
2: నాలెడ్జ్ ఈజ్ నాట్ టు బి సింప్లీ ప్రిటెండెడ్ ఆర్ యాక్టెడ్.
1: నాలెడ్జీ ఎనర్జీగాను మారుతుంది, ఎనర్జీగాను మారుతుంది.
2: దిస్ నాలెడ్జ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ఎనర్జీ, ఎట్ టైమ్స్ ఇట్ బికమ్స్ ఈవెన్ ఎలర్జీ.
1: కానీ ఈ నాలెడ్జిని ఏ విధంగా మనం పోల్చుకోవాలి అనేటువంటి విషయాన్ని తీసుకుంటే మానవత్వము ఈ యొక్క దీని నాలెడ్జిని చక్కగా ఆచరించి పలకాలి.
2: దిస్ నాలెడ్జ్ షుడ్ డైరెక్ట్ షుడ్ మోటివేట్ ఎవ్రీవన్ టు ప్రాక్టీస్ ది హ్యూమన్ వాల్యూ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను మన చేష్టలతో చేరినటువంటిది.
2: వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ is naturally reflected in our actions.
1: Kani idi ante ikkadunu mana nundi aavirbhavinchetvanti reaction, resound and reflection.
2: These are all due to three important factors: reaction, reflection and resound.
1: Resound. Ee sound anetvantidi manamu lopara nundi puttinchukoni vacheetvanti yokka sound.
2: The sound, in reality, is within where it arises, originates.
1: Reflection, manamu yochinchi danini aacharanalo petti mounamuto anubhavinchetvanti visham reflection.
2: Reflection is one that is pondered over, well thought of, practiced and experienced.
1: Kani reaction anetvantidi చాలా ప్రధానమైనటువంటిది.
2: రియాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: యాక్షన్ రియాక్షన్ కావాలి.
2: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రియాక్షన్.
1: రిఫ్లెక్షన్ దీని యొక్క ప్రతిబింబంగా ఉంటుండాలి.
2: రిఫ్లెక్షన్ ఈజ్ ద వన్ అవుట్ ఆఫ్ దిస్ రియాక్షన్.
1: రీసౌండ్ అనేటువంటిది దీని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
2: ద రిసౌండ్ స్టాండ్స్ ఫార్ ద మెయిన్ ఆబ్లిగేషన్ ఆర్ రెస్పాన్సిబిలిటీ.
1: రిసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్ ఈ మూడు కూడాను మానవుని యందు ప్రధానమైనటువంటి ఒక స్థానంలో చేరినటువంటివి.
2: దేర్ఫోర్ దీస్ త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్, ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్ in human life.
1: ఈనాటి ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను నేర్చుకునేటువంటి యొక్క సర్వ విద్యలు కూడాను రీసౌండ్ కింద వచ్చేటువంటివి.
2: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్ అండ్ లెర్న్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ రీసౌండ్.
1: కానీ ఈ రీసౌండ్ అనేటువంటిది రియాక్షన్ నుండి చేరినటువంటిది.
2: దిస్ రీసౌండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద రియాక్షన్.
1: ఈ రియాక్షన్ అంతా కూడాను రిఫ్లెక్షన్ గా మారుతుంది.
2: At the same time, reaction gets transformed into reflection.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము మానవత్వం నందు ఏకమై ఉంటున్నది.
2: The harmony and the unification of these three is ingrained in human life.
1: కాని మానవుడనగా కేవలము ఏదో మాటలు మాత్రమే చెప్పి కాలంను వ్యర్థం చేసేటువంటి వాడు కాదు.
2: A human being is not merely meant to express, vocalize and waste time.
1: మానవుడు ఈ యొక్క దీనిని యోచించి విచారించి దీని అంతరాత్మను గుర్తించి పరులకు బోధించడానికి తాను స్వయంగా ముందుకు నడుము కట్టుకుని రావాలి.
2: Man should be determined to come forward, to think, to inquire, and to experience the depth and the profundity of the human life and propagate, share with others.
1: కనుక ఇవన్నీ కూడాను కేవలము ఒక గ్రంథపరిచయంగా మీరు భావిస్తూ కాలమును వ్యర్థం చేస్తున్నారు. ఇది గ్రంథపరిచయం నుంచి వచ్చినటువంటిది కాదు.
2: You are merely wasting your time by going through books. But in fact, the reality you do not experience out of textual information.
1: ఇవి పుస్తకం నుంచి వచ్చినటువంటివి కాదు.
2: They are not to be obtained from books.
1: పుస్తకం నుంచి వెలువడినటువంటివి.
2: It is not out of pustaka the book. It has to find its origin in mastaka or the head.
1: కనుక మస్తకమును పరిశుద్ధం చేసుకోవాలి.
2: Therefore, we have to purify our mastaka, the head.
1: మస్తకము మంచిగా ఉండినప్పుడే పుస్తకమును సరి అయిన రీతిలో చదవడానికి వీలవుతుంది.
2: When the mastaka head is set right, all the knowledge contained in the pustaka book can be absorbed and assimilated.
1: పుస్తకమును పఠించితనని పూర్తిగా చూచితే సర్వశాస్త్రములు నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా.
2: ఓ మ్యాన్, వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హావ్ గాన్ త్రూ ఆల్ బుక్స్ that you are highly resourceful, knowledgeable, why are you egoistic?
1: Ni hasta yugammu mochi paramatmuni bhaktitu kolvaleni ee krista pustakamulo patinchi prayojanam emiti?
2: If you cannot join both your hands and respect, adore, worship God, what for is your knowledge?
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Ee naadu మీరు నూతనమైనటువంటి అభ్యాసములను గుర్తించి వర్తించడం అత్యవసరము.
2: ఇట్ ఈస్ నెసెసరీ యూ షుడ్ కల్టివేట్ న్యూ హ్యాబిట్స్, ద న్యూ వేస్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ టుడే, రికగ్నైజ్ దర్ వాల్యూ.
1: ఈనాడు ప్రపంచం లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ వచ్చినాయి.
2: ఇన్ దిస్ వరల్డ్ టుడే, యాజ్ యూ నోటీస్, దర్ ఆర్ సో మెనీ చేంజెస్.
1: కానీ అవి అన్ని ఇప్పుడు ప్రధానం కాదు.
2: ఆల్ దీస్ చేంజెస్ దట్ యు కమ్ అక్రాస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: తన తత్వాన్ని తాను గుర్తించి, తన తత్వాన్ని పరులకు బోధించి, తన తత్వాన్ని పరుల నుంచి అందుకొని తద్వారా ఆనందించటమే నిజమైనటువంటి యొక్క బోధనలు.
2: ద ట్రూ టీచింగ్ ఆఫ్ లైఫ్ రిక్వైర్స్ ద టోటల్ అవేర్నెస్ అండ్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ the self, the one's own center of life, the being, experiencing it and sharing with others.
1: Satyamunu patinchitini satyamu chuchi sarva shastramulu nistulamaina vidyalanu nerchitinanchunu garvameda. Ee prasthuta yugamunandu nerchinatvanti vidyalu anni kudanu kevalamu avidyalakindane chestayi kani nijamainatvanti vidyalu kaadu.
2: Why do you pride yourself that you have known so much of truth as explained, as contained in infinite number of books? No. Why do you pride yourself? All the textual information, bookish knowledge is avidya.
1: Ee avidya valla marinta avidyale perigutunnayi kaani vidyalu ye maatram kuda nu raninchatam ledu.
2: This bookish knowledge, avidya, will add on to more and more of avidya, but will not convey in any sense the true vidya.
1: Kanuka ee avidyanu yechinanta valla manam goppavaru kaamu.
2: We can never be great by acquiring this avidya.
1: ఈ అవిద్య చేత అవిద్యలే అభివృద్ధి అవుతుంది, గాని విద్య అభివృద్ధి కాదు.
2: By acquiring this avidya, you will be more growing in this field of avidya.
1: విద్య అనగా ఏమిటి, అవిద్య అనగా ఏమిటి, ఈ రెండింటికి ఉండినటువంటి ఒక భేదమును గుర్తించాలి, ప్రయత్నించాలి.
2: You should make every effort to know the difference between vidya and avidya.
1: Vidya.
2: Vidya.
1: Anaga kevalamu manamu alochinchi yochinchi ninnayinchi nijamainatuvanti tattvanni terchukovatam vidya.
2: Vidya meant that which is well thought of, that which is decided upon, that which is well experienced.
1: అవిద్య అనగా కేవలము నోటికి వచ్చినట్టంతా వాక్కోవటము, నోటికి వచ్చినట్టంతా చెప్పుకోవటము, ఇది అవిద్యగా మారుతుంది.
2: అవిద్య ఈజ్ ఎ వెయిన్ టాక్, ద యూస్లెస్ టాక్, ఎ జస్ట్ వెర్బల్ వోకలైజేషన్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్ వితౌట్ ఎక్స్పీరియన్స్.
1: కనుక మనము ఎక్స్పీరియన్స్ కూడా కావాలి.
2: Therefore, Bhagavan says that experience is necessary.
1: ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి.
2: This experience requires explanation.
1: ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా నువ్వు ఎక్స్పీరియన్స్ ద్వారా ఎనర్జీగా మారాలి.
2: Explanation born out of experience will be converted into energy.
1: ఈ ఎనర్జీ అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక శరీరమైన శక్తిగా భావిస్తున్నారు.
2: యూ కన్సిడర్ ఎనర్జీ యాజ్ ఫిజికల్ వన్.
1: కాదు కాదు కాదు కాదు.
2: నో,
1: మానవుని ఎందు సర్వ విధములా శక్తి స్వరూపమై అన్నింటి ఎందుకు ఆదర్శవంతమై అన్నింటి ఎందు ముందేగేటువంటి ఒక తత్వము ఎనర్జీ.
2: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ యాజ్ అన్ అండర్ కరెంట్ ఈజ్ దిస్ ఎనర్జీ.
1: ఈ కరెంట్ అనేటువంటిది ఏ విధంగా తెలుస్తుందంటే కేవలము మనం చదవటం వల్ల, మనం చెప్పటం వల్ల కాదు కాదు.
2: The knowledge and experience of current cannot be had by reading the books or speaking about it.
1: వైర్లో కరెంట్ అంతా వస్తుంటుంది.
2: You also find the flow of current outside.
1: ఈ కరెంట్ ద్వారా మనం ఎక్కడ వస్తుందంటే ముట్టితే కూడా చాలు, షాక్ కొడుతుంది.
2: You will experience, you will notice the flow of the current by just touching it.
1: Kanuka deeniki yochisthe kuda chalu, aa energy anta goppa powerful ga untuntadi.
2: Therefore the innate energy can be received by thinking deep enough.
1: Manavuni yokka swaroopam anta ikkudunu energy gaane untundadi.
2: The whole human form is full of energy.
1: Taanu cheyinadi, తాను చెప్పున్నది, తాను నడుచుకున్నది, తాను చదువున్నది, తను రాయున్నది అంతా కూడాను ఎనర్జీ యొక్క ప్రతిఫలమే.
2: ఆల్ ద రీడింగ్, రైటింగ్, వాకింగ్, టాకింగ్, ఆల్ దట్ ఈస్ సెడ్, ఆల్ దట్ హెస్ బీన్ థాట్ ఆఫ్ ఆర్ ఆల్ డ్యూ టు ఎనర్జీ ఓన్లీ.
1: కనుక ఎనర్జీకి ఒక విధమైనటువంటి ఆకారం లేదు.
2: ఎనర్జీ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఆ ఎనర్జీ మానవుని నకశిఖ పర్యంతము సంచరిస్తూనే ఉంటుండాలి.
2: దిస్ ఎనర్జీ మూవ్స్ అబౌట్, ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కాలి బొటన వేలు నుంచి తల యొక్క వెంట్రుక వరకు కూడాను ప్రసరించేది ఎనర్జీనే.
2: ఇట్ ఈస్ ఓన్లీ సేమ్ ఎనర్జీ దట్ ఫ్లోస్ రైట్ ఫ్రమ్ ద టో టు ద హెయిర్ ఆన్ ద టాప్.
1: కనుక ఈ ఎనర్జీ అనేది ఏదో ఒక స్థానం నందు మాత్రమే ఉంటుండి ప్రసరింపజేసేటువంటిది కాదు.
2: Energy is never localized.
1: Puramu oka vyakti emiyu telinatvanti yokka ajnaniga undinatvanti vaadu.
2: Earlier there was a totally ignorant person.
1: Kaani kramakramena aa energy ni develop cheskoni atane goppa leader ga tayarayadu.
2: Later he has developed this innate energy and ultimately became great.
1: కనుక ఈ అభివృద్ధి కావడానికి ఈ ఎనర్జీయే మూలకారణం.
2: దేర్ఫోర్ ఫర్ అడ్వాన్స్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్.
1: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీరందరూ కూడాను విద్యలు కలిపేటువంటి వారే.
2: ఆల్ ఆఫ్ యూ స్టడీ.
1: ఏదో మేమంత విద్యను నేర్చినాము, అన్ని ముగించుకొని ఇప్పుడు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము అని మీరు అనుకోవటం చాలా పొరపాటు.
2: You are mistaken if you think that as students, you also serve.
1: కానీ మీరు సేవకులు కాదు, మీరే నాయకులు.
2: నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ సేవక సర్వెంట్ బట్ యువర్ నాయక ద లీడర్.
1: చేసేటివన్నీ కూడాను ఏదో మీరు చేస్తున్నామని భావిస్తున్నారు. కాదు కాదు, మీకోసమే మీరు చేసుకుంటున్నారు.
2: యు థింక్ దట్ యు ఆర్ సర్వింగ్ అదర్స్. నో, యూ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్.
1: కనుక ప్రతి దాని ఎందు కూడాను మీ స్వతశక్తిగా అక్కడ ఏర్పడుతూ వచ్చింది.
2: దేర్ ఫోర్ ఎవ్రీథింగ్ హ్యాస్ డెవలప్డ్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఆర్ సెల్ఫ్ డిపెండెన్స్.
1: కనుక ఈ సెల్ఫ్ రియలైజేషన్ నుంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి సెల్ఫ్ అన్నింటి ఎందుకును రియలైజ్ చేయడానికి వీలవుతుంది.
2: దేర్ఫోర్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ద సెల్ఫ్ సాక్రిఫైస్ విల్ అల్టిమేట్లీ ఎండ్ అప్ ఇన్ సెల్ఫ్ రియలైజేషన్.
1: కనుక అంతా కూడాను సెల్ఫ్ నుంచే వచ్చేటువంటిది, కానీ ఇంకొకరి హెల్ప్ ఏమాత్రము లేదు.
2: So everything is the manifestation of the self and nothing help from outside.
1: ఇది ఈ సమస్త లోపల అనేక మంది మెంబర్స్ గా చేరటం వల్ల ఈ యొక్క ఇతరులు హెల్ప్ చేస్తారేమో అని మీరు భావించవచ్చును. ఇతరుల హెల్ప్ ఏమాత్రం కూడా మీకు అక్కర్లేదు.
2: Because of so many members joining the organization, you may be expecting help from others. You don't need anybody's help.
1: ఇది ఎవరి హెల్ప్ కూడాను అక్కర్లేదు.
2: యూ డు నాట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్.
1: మీ సెల్ఫ్ యొక్క శక్తియే మీకు అన్ని విధాలు కూడాను సహాయం చేస్తుంది.
2: ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ద సెల్ఫ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్.
1: మీరు చేసే సర్వ సేవలు కూడాను మీ నుంచినే ఆవిర్భవించి మిమ్మల్నే పోషిస్తూ వస్తుంది.
2: ఆల్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ ఓన్లీ.
1: కనుక మీ సెల్ఫ్ మిమ్మల్నే రక్షిస్తుంది, కానీ మరొక ద్వారా వచ్చినటువంటిది కాదు.
2: సో ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ బి ప్రొటెక్టింగ్ యూ, నాట్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ.
1: కనుక సేవా సభ్యులారా,
2: మెంబర్స్ ఆఫ్ ది సర్వీస్ ఆర్గనైజేషన్,
1: మీరు సేవ చేర్చుకునే నిమిత్తమై వచ్చామని మీరు భావిస్తున్నారు.
2: యూ థింక్ దట్ యు ఆర్ హియర్ టు సర్వ్.
1: మీరు సేవ మరొకరికి చేసే కాదు, మీకు మీరు చేసుకోవటం కోసమనే వస్తున్నారు.
2: యు ఆర్ హియర్ నాట్ టు సర్వ్ అదర్స్. బీయింగ్ హియర్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీరు కడుపునకు భుజించేటువంటి ఆహారము మీ కడుపు నింపుకోవటం కోసమనే వస్తున్నది, కానీ పరులకు సహాయం చేసే నిమిత్తమై ఉండినటువంటిది కాదు.
2: యు ఈట్ టు సేషియేట్ యువర్ ఓన్ హంగర్, నాట్ టు సాటిస్ఫై ఎనీవర్ అదర్స్.
1: అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను తమ నిమిత్తమే తనము చేసుకుంటున్నారు.
2: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ వన్స్ ఓన్ సేక్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
1: సెల్ఫ్ రియలైజేషన్,
2: సెల్ఫ్ రియలైజేషన్,
1: సెల్ఫ్ ఎక్స్పీరియన్స్,
2: ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్,
1: అంతా కూడాను సెల్ఫ్ కిందనే ఉంటుండాలి.
2: ఆర్ ఆల్ రిలేటెడ్ టు యువర్ బీయింగ్ ద సెల్ఫ్.
1: కనుక మీరు క్రమక్రమేణ ఈ రెండు దినాల లోపల ఇంకా మీరు కొన్ని నేర్చుకోవాల్సినటువంటివి ఎన్నో ఉన్నవి, అవన్నీ కూడాను మునుముందుకు చెప్పగలము.
2: ఇన్ ది కమింగ్ డేస్ యు ఆర్ సపోజ్ టు లెర్న్ మెనీ మెనీ థింగ్స్ అండ్ యు విల్ బి టాట్.
1: ఇది మొదటి దినం కాబట్టి ఏదో కొంతవరకు మీకు అర్థమయ్యే రీతిగా కొంతవరకు చెప్తూ వచ్చాను.
2: దిస్ బీయింగ్ ది ఇనాగరేషన్ ద ఫస్ట్ డే, భగవాన్ ఇస్ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్ ఎనఫ్ to teach us in a way that we can understand.
1: Kanuka meer inkanu munduku telusukovalsinattu enniyo unnavi.
2: There are lots of things you are supposed to know in future.
1: Sevadalam anaga kevalamu dalamu.
2: Sevadalamu dala the petrol.
1: Ee dalamu lopala aneka rakamulaitvanti yokka kalaranta unnai.
2: Dala the petrol has got so many faces, facets.
1: ఈ దళము యొక్క ప్రభావమే అనేక రకములుగా కూడాను ప్రవహిస్తూ ఉంటుంది.
2: ఇట్ ఈస్ ఓన్లీ ది బ్యూటీ ఆఫ్ ద పెటల్ అండ్ ఫేసెస్ దట్ వుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ అరౌండ్.
1: కానీ ఒక విత్తనం నాటినామంటే ఆ విత్తనం పెద్ద అయిపోయి పెద్ద చక్కని అందమైన ఫ్లవర్ గా రూపొందుతుంది.
2: వెన్ ఎ సీడ్ ఈస్ సోన్ ఇట్ స్ప్రౌట్స్ అప్ అల్టిమేట్లీ రిజల్టింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ఎ ఫ్లవర్.
1: కానీ మొట్టమొదట ఇది విత్తనము ఏమాత్రము అందాన్ని అందించదు.
2: ఇనిషియలీ ద సీడ్ ఈజ్ నాట్ దట్ బ్యూటిఫుల్.
1: అది క్రమక్రమేణా ఫ్లవర్ గారు పొందినప్పుడు ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి అందము, ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి సుగంధము అన్ని విధాలా మన మానవుణ్ణి ఉత్తీర్ణుని గావిస్తుంది.
2: దో ద సీడ్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ ఇనిషియలీ, యాజ్ ఇట్ గ్రోస్ జర్మినేట్స్ అండ్ ఫ్లవర్స్, ద బ్యూటీ ఆఫ్ ది ఫ్లవర్, ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్ విల్ బి స్టాండింగ్ యాజ్ ఎ టెస్టిమనీ.
1: ఆ ఫ్లవర్ లోపల అనేక దళములంతా ఉన్నాయి.
2: ద ఫ్లవర్ హ్యాస్ సో మెనీ పెటల్స్, దళాస్.
1: ఈ దళములు ఉన్నంత వరకే ఇది ఫ్లవర్ గా కనిపిస్తుంది.
2: ద ఫ్లవర్ రిమైన్ సో లాంగ్ దేర్ ఆర్ దళాస్.
1: ఈ దళములు రాలిపోయినా ఫ్లవరే కాదు.
2: వెన్ దళాస్ ఆర్ పెటల్స్ డ్రాప్ డౌన్ ద ఫ్లవర్ కెనాట్ ఎగ్జిస్ట్.
1: కనుక మొట్టమొదట దీన్ని మొట్టమొదట ఫ్లవర్ గా రూపొందించండి.
2: Therefore, we have to mold and shape ourselves into flowers.
1: ఆ ఫ్లవర్ యొక్క అందచందములు కూడా నువ్వు చూచి దానిలో ఉన్నటువంటి సుగంధాన్ని అనుభవించి ఆనందించండి.
2: వాచ్ ది బ్యూటీ ఆఫ్ ది ఫ్లవర్, ఎక్స్పీరియన్స్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్ అండ్ దెన్ ఎంజాయ్.
1: ఇక మున్ముందు మీకు చెప్పవలసినవన్నీ కూడా నువ్వు ముకున్న చెప్పగలడు.
2: ద రెస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ will be indicated to you by Mukundan, the state president.
1: Tarvata nenu annitni dani savaristuntanu.
2: Bhagavan will respond to our questions later.
0: You were listening to a divine discourse delivered by Bhagavan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 11th of April 2005.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 32nd డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 14th సెప్టెంబర్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ డీటెయిల్ ద సీక్రెట్ బిహైండ్ పర్ఫార్మింగ్ యాక్షన్ వితౌట్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇట్స్ రిజల్ట్. శ్రీ భగవాన్ వాచ.
1: కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచన. అర్జున, కర్మలయందే అధికారం కలదు కాని ఫలమునందు అధికారం వలదు అని పదే పదే బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హెస్ టోల్డ్ అర్జున రిపీటెడ్లీ, అర్జున యూ హ్యావ్ ఎవ్రీ రైట్ ఫర్ యాక్షన్స్ బట్ యూ డు నాట్ aspire for the fruits thereof.
1: Phala nimittamai karmalu aacharinchudu kaani phalapechaye lekundina ee manavudu kudanu karmalu aacharinchadu.
2: All actions are performed for the sake of fruits. If there are no fruits of action, no human being would undertake any action at all.
1: Prati karmaku kudanu phalam unnadi.
2: For every action there is a fruit.
1: ఇట్టి ఉన్న ఫలమును ఆశించటలో ఉండేటువంటి అభ్యంతరం ఏమిటి?
2: వాట్ అబ్జెక్షన్ డు యూ హ్యావ్ ఫర్ ఆస్పైరింగ్ ఫార్ ది ఫ్రూట్స్?
1: ఇట్టి ఫలాపేక్ష నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను కర్మలు ఆచరించుతున్న సమయమునందు ఈ అర్జునుడుకు కర్మలు ఆచరించడం మాత్రమే నీకు అధికారం కాని ఫలమును నీవు కోరని అవసరం లేదని బోధించటలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
2: వెన్ all people perform actions for the sake of fruits thereof, what is the inner significance and meaning in Krishna asking Arjuna that, Arjuna, you have performed action without expecting fruits thereof?
1: Ikkada Arjunudu aacharinchetundi karma yogamga maaralini Krishnudu yokka abhiprayam.
2: The opinion of Krishna and his interest is to see that all the actions performed by Arjuna should be transformed into yoga.
1: Kevalam karma karma ga undaka karma yogamuga maarchalani Krishnudu yokka aadesamu.
2: His command is to see that the action should not remain as action. Action should be transformed into yoga.
1: Karma dehaatma buddhi bhava dehaatma bhavam che jaripinappudu idi karma ga yerpadutundi.
2: When you perform any action with the body consciousness or identifying yourself with body, it becomes action.
1: Idi ahankara mamakaramuto acharinchetundi bhavam.
2: This is an action performed with a feeling of egoism and attachment.
1: Ee ahankara mamakara bhavamuto acharinchetundi prati karma kudanu idi kevalamu oka vidhamainatundi dukkhamayamga roopondutundi.
2: All the actions performed with a feeling of egoism and attachment will bring only sorrow.
1: Idi bandha hetu avutundi.
2: It becomes bondage.
1: Deenini yogamuga maarchinappudu idi bandha rahitamai avutundi.
2: When you transform action into yoga, you are free from bondage.
1: Idi daivatma bhavam che daivarpita bhavam che చేసినటువంటి కర్మలన్ని కూడాను యోగముగా మారుతుంది.
2: ఆల్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు గాడ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యోగా.
1: అహంకార భావం చే ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను అతను అనేక విధములుగా కూడాను కష్టములకు గొనిపోతుంది.
2: ఆల్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం విల్ పుట్ ఎనీ పర్సన్ టు ఎ నంబర్ ఆఫ్ ట్రబుల్స్.
1: ఇది నేను చేసినటువంటి కర్మ.
2: This is the action performed by me.
1: ఈ కర్మ ఫలము నాకే దక్కాలి.
2: The fruits of this action I should reach.
1: ఈ కర్మ ఫలమునకు నేనే అధికారి.
2: I am entitled for the fruits thereof.
1: అనేటువంటి భావములు క్రమక్రమేణ అహమును బలపరుస్తుంది.
2: These feelings will strengthen the feeling of egoism.
1: అహంకారం అధికమయ్యే కొలది ఆత్మానందము తరిగిపోతుంది.
2: As the egoism goes on increasing, the joy of ఆత్మా will go on decreasing.
1: కనుక అహంకారం నిర్మూలము గావించే నిమిత్తమై ఇది కర్మల యోగముగా మార్చుకోమని బోధించాడు కృష్ణుడు.
2: టు డిస్ట్రాయ్ ఈగోయిజం కంప్లీట్లీ కృష్ణ హాస్ ఆస్క్డ్ హిమ్ టు ట్రాన్స్ఫార్మ్ ఆల్ యాక్షన్ ఇంటు యోగ.
1: కర్మను యోగముగా మార్చుకునే విధానం ఏమిటి?
2: వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ యాక్షన్ ఇంటు యోగ?
1: అనాసక్తి భావమును అలవర్చుకోవాలి.
2: డిస్ఇంట్రెస్టెడ్ ఫీలింగ్ విల్ హావ్ టు బి డెవలప్.
1: అనాసక్తి భావము చేత ఎంత ఘనకార్యమైన కూడా మనం సాధించవచ్చు.
2: విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ యూ కెన్ అకాంప్లిష్ ఎనీ టాస్క్.
1: కర్మలు ఆచరించుచు దాని ఫలితమును ఆశించక అనాసక్తితో ఆచరించేటువంటి ప్రతి కర్మల యందు కూడాను అనంతమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నదనేటువంటి సత్యమును జనకుడు బోధించాడు.
2: జనక హాస్ టాట్ దట్ వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ పర్ఫార్మ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ దెన్ యుల్ బి ఏబుల్ టు అకాంప్లిష్ దాట్ ఇన్ ఎ గ్రాండ్ వే.
1: జనకుడు రాజ్యమును పాలించుచు
2: వైల్ రూలింగ్ ది కింగ్డమ్ జనక
1: సమస్త బాధ్యతలను కూడాను వహించి
2: బేరింగ్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీస్
1: కాను సాక్షిభూతుడై ఉండిరాడు.
2: హీ వాజ్ పర్ఫార్మింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ విట్నెస్.
1: ఇతను కేవలము ఒక విధమైనటువంటి కర్మాసక్తిని త్యజించినటువంటి యొక్క కర్మలు.
2: ఆల్ ది యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ బై హిమ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ది.
1: ఇతను రాజయోగిగా మారాడు.
2: హీ బికేమ్ ఏ రాజయోగి.
1: కర్మాసక్తి రహితమైనటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముగా రూపొందుతుంది.
2: ఎవ్రీ యాక్షన్ విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ విల్ బికమ్ యజ్ఞ.
1: అది ఏ యోగముగా మారుతుంది.
2: ద సేమ్ థింగ్ బికమ్స్ యోగ.
1: కర్మాసక్తిని లక్ష్యం నందుంచుకుని కర్మలు ఆచరించినటువంటి మానవత్వము కేవలము రోగముల పాలవుతుంది.
2: కీపింగ్ ది పర్సనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది యాక్షన్ వెన్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్ ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: ఈ రోగములకు రాగమే మూల కారణము.
2: ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దీస్ డిసీజ్ ఇస్ అటాచ్.
1: ఈ రాగముల చేత ద్వేషము కూడాను ప్రవేశమవుతుంది.
2: విత్ అటాచ్మెంట్ హేట్రెడ్ అండ్ యాంగర్.
1: రాగద్వేషములే మానవత్వానికి కొంతవరకు హతమార్చేటువంటి రాక్షసులు.
2: హేట్రెడ్ అండ్ ది అటాచ్మెంట్ ఆర్ డెమన్స్ ఫర్ ఎవ్రీ
1: మానవత్వాన్ని మరుగు చేపించేటువంటి గుణములు.
2: దీస్ టు హైడ్ ది హ్యూమన్ నేచర్.
1: నిజముగా మానవుడు నవగ్రహములపై ఆధారపడలేదు.
2: రియల్ స్పీకింగ్ మ్యాన్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్
1: రాగద్వేషం అనేటువంటి రెండు గ్రహములపై ఆధారపడి ఉంటున్నాడు.
2: హీ ఈస్ డిపెండెంట్ ఆన్ ఓన్లీ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: కనుకనే మానవత్వంను కొంతవరకు మరిపించి దానవత్వాన్ని పశుత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది ఈ ఫలం.
2: దిస్ పర్టికులర్ ఫ్రూట్ ఎన్కరేజెస్ డెమోనిక్ నేచర్ మేకింగ్ ఎ పర్సన్ ఫర్గెట్ హిస్ హ్యూమన్ నేచర్.
1: కనుకని అనాసక్తిగా నీవు కర్మలు ఆచరించమని ఆదేశించాడు కృష్ణుడు.
2: కృష్ణ దేర్ఫోర్ కమాండెడ్ పర్ఫార్మ్ యువర్ యాక్షన్ డిస్ఇంట్రెస్టెడ్లీ.
1: ఈ అనాసక్తి వల్ల ఎట్టి కర్మలు ఆచరించినప్పటికీ ఇది ఏమాత్రం కూడా నీకు కర్మఫలం అంటదు అన్నాడు.
2: వెన్ యూ పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ హ్యావింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విల్ నాట్ టచ్ యూ.
1: త్రీన్ లోకాన్ ఫలయాత్మ్ అనగా నేను త్రిలోకాన్ని కూడా పాలన చేస్తున్నాను.
2: హి సెడ్ దట్ ఐ యామ్ రూలింగ్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
1: దేనివల్ల? అనాసక్తి వలనే నేను త్రిలోకంలో కూడా పాలించుతున్నాను.
2: బై హ్యావింగ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ ఐ హావ్ బీన్ ఏబుల్ టు రూల్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
1: అర్జున, నీవు అనాసక్తి భావమును అలవర్చుకుని ఒక్క కుటుంబాన్ని నువ్వు పాలన చేయలేవా?
2: అర్జున, అడాప్టింగ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ కెన్ యూ నాట్ రూల్ ఓవర్ ఎ ఫ్యామిలీ?
1: అనాసక్తితో ఎంతటి ఘనకార్యమైన కూడా సాధించవచ్చుననేటువంటి యొక్క స్థిర విశ్వాసం నీవు అభివృద్ధి పరచుకో.
2: డెవలప్ ఫర్మ్ ఫెయిత్ దట్ విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ మెనీ గ్రేట్ అండ్ ట్రెమెండస్.
1: ఆసక్తి వల్ల కొంత నిరాశలు కూడా సంప్రాప్తం కావచ్చు.
2: విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యు మే బి సబ్జెక్ట్ టు డిసప్పాయింట్మెంట్.
1: ఆశించినటువంటి యొక్క కార్యము ఫలించలేని నీ ఉప్పొంగిపోవచ్చు.
2: ఇఫ్ యు గెట్ ది ఫ్రూట్స్ విచ్ యు హావ్ ఎక్స్పెక్టెడ్ యు మే బి ఓవర్ జాయ్డ్.
1: ఇది విఫలమాయనేని నీవు కొంతవరకు విచారించవచ్చు.
2: ఇఫ్ యు డు నాట్ సక్సీడ్ యు మే బి వరీ.
1: కనుక ఈ విచారమునకు కాని ఆనందమునకు కాని ఈ పొంగి కుంగేటువంటి యొక్క తత్వమును నీవు కొంతవరకు మానుకోమన్నాడు.
2: ది సెన్స్ ఆఫ్ డిజెక్షన్ అండ్ ఎలేషన్ యు ట్రై టు కంట్రోల్.
1: కనుక నీవు స్థితప్రజ్ఞుడు కావలసినటువంటి వాడవు. ఈ కుంగి పొంగేటువంటి యొక్క దీని సమత్వమును నీవు అనుభవించాలన్నాడు.
2: యువర్ ఎ పర్సన్ హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ. You should not be subject to these feelings of elation and dejection.
1: కర్మలను ఆచరించినటువంటి మానవుడు జగత్తునందు లేడు.
2: There is no human being who does not perform action.
1: ప్రతి మానవుడు కూడాను కర్మాచరణ నిమిత్తమై కాయమును ధరించాడు.
2: ఎవ్రీ పర్సన్ హ్యాస్ గాట్ హ్యూమన్ బాడీ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
1: ఈ కాయమును కాలము చేత సత్యం గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించాలి.
2: టు శాంక్టిఫై ది బాడీ యూ విల్ హావ్ టు పర్ఫార్మ్ ది గుడ్ యాక్షన్.
1: ఈ కర్మలు ఎందు నీకే ఫలితం ఉంటుండాలి.
2: యూ గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యాక్షన్.
1: కర్మ ఫలితము కంటే కర్మలు ఎందు ఉండేటువంటి ఆనందము కర్మ ఫలితమునందు లేదన్నాడు.
2: The joy which you can get in performing action is greater than the joy that you can get in the fruit thereof.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: one small example.
1: ఏదైనా మన గృహమునందు ఒక మంగళ కార్యము చేస్తున్నాము.
2: In our family we are performing some auspicious function.
1: ఈ మంగళ కార్యము జరిగేంత వరకు కూడాను మనకి ఎట్టి శ్రమలు కూడాను అనిపించదు.
2: As long as we are in the process of performing that action, we will not be feeling the fatigue.
1: దేహమునకు ఒక 103 degrees జ్వరం ఉండినప్పటికీ దానిని మనం లెక్క చేయం.
2: ఈవెన్ వెన్ యు ఆర్ హావింగ్ 103 degrees ఆఫ్ ఫీవర్ యూ డు నాట్ మైండ్ దాట్.
1: ఆ సమయంలో ఎట్టి అలసట కూడా మనకు కనిపించదు.
2: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ యూ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు ఎనీ ఫెటీగ్.
1: అయితే ఈ కార్యము పూర్తి అయిన తర్వాత ఆ గృహంలో పోయి మీరు చూడండి, అందరూ కొంతవరకును నిరాశ గురి అయి కొంతవరకును అలసటతో తాము శ్రమ పడి ఉండినట్టుగా గోచరిస్తారు.
2: వెన్ యూ గో టు అండ్ విజిట్ దట్ పర్టికులర్ ఫ్యామిలీ ఆఫ్టర్ ద ఫంక్షన్ ఈస్ ఓవర్ యూ విల్ ఫైండ్ దెమ్ గెటింగ్ టైర్డ్ అండ్ వేరింగ్ ఎ వెరీ లుక్.
1: కర్మను ఆచరించే సమయంలో ఉండినటువంటి ఆనందము కర్మ తీరిన తర్వాత ఫలమునందు అంత ఆనందం ఉండదు.
2: ద జాయ్ విచ్ వన్ గెట్స్ వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది సేమ్ జాయ్ ఆఫ్టర్ ది యాక్షన్ ఇస్ కంప్లీటెడ్.
1: కనుక కర్మ ఫలము లోపల ఏదో ఆనందం ఉందనని మనం భ్రమిస్తున్నాము.
2: వీఆర్ సింప్లీ డెల్యూడెడ్ బై విత్ ది ఫీలింగ్ దట్ ఇన్ ది ఫ్రూట్స్ దర్ ఇస్ సమ్ జాయ్, ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: ఇది కర్మ ఫలంలో ఏమాత్రం కూడా ఆనందం లేదు.
2: ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ దర్ ఇస్ నో జాయ్ వాట్స్.
1: అయితే మనం కర్మ ఫలమునందు ఆనందం అనేటువంటిది ఉన్నదని భ్రమించటం చేతనే అందులో ఒక ఆనందం కూడాను ఒక ప్రతిబింబంగా మనకు రూపొందుతూ వస్తుండాలి.
2: యాజ్ యు ఆర్ డెల్యూడెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ దర్ ఇస్ జాయ్, you get a reflection of the joy.
1: ఇది తాత్కాలికమైనటువంటి ఆనందమే కానీ శాశ్వత ఆనందములు కావు.
2: This joy is only temporary. It is not a permanent one.
1: కర్మనే అనిత్యమైనటువంటి సమయమునందు కర్మనే నశ్వరమైనటువంటి స్థితి యందు కర్మ ఫలితం ఏ రీతిగా శాశ్వతమవుతుంది?
2: When the action is itself is temporary and transient, how can the fruits thereof be permanent?
1: కనుకనే దాన యజ్ఞ యాగాది క్రతువులు ఈ కర్మాచరణ చేత మనకు స్వర్గం ప్రాప్తిస్తుందని మన యొక్క విశ్వాసం.
2: Therefore our faith is that on account of charities, on account of yajna, on account of penance we will be getting heaven.
1: ఇది కేవలము స్వర్గ ప్రాప్తి కూడాను తాత్కాలికమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాజ్ ఆల్సో డెమోన్స్ట్రేటెడ్ దట్ ది హెవెన్ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరరీ.
1: అర్జున, దీనికంటే శ్రేష్టమైనటువంటిది మరొకటి ఉన్నది.
2: He said, Arjuna, there is something which is greater than this.
1: ఇట్లని నేను యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించకూడదని నేను బోధించటం లేదు.
2: Therefore, I am not telling that you should not perform యజ్ఞ యాగాదీస్.
1: యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించవలసినదే.
2: You have to perform యజ్ఞ యాగ and such other things.
1: ఇది మన యొక్క విశ్వాసం.
2: Therefore, our faith is that on account of charities, on account of యజ్ఞ, on account of penance, we will be getting heaven.
1: ఇది కేవలము

0: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
1: కేవలం స్వార్థమైనటువంటి భావంతో నీవు ఆచరించవద్దు.
0: డూ నాట్ పర్ఫార్మ్ దీస్ థింగ్స్ విత్ ఎ సెల్ఫిష్ మోటివ్.
1: అనాసక్తితో నీవు ఆచరించు.
0: విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ పర్ఫార్మ్.
1: లోకస్థమస్తా సుఖభవంతు. ఈ యొక్క జగత్తంతా కూడాను సరైనటువంటి సుఖశాంతులు అద్దెం రాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఈ కర్మలు ఆచరించు.
0: ఫర్ ది పీస్ వెల్ఫేర్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది వరల్డ్ అట్ లార్జ్ యూ పర్ఫార్మ్ దీస్ యాక్ట్ దీస్ కర్మస్.
1: తద్వారా లోక కళ్యాణము కావచ్చును. నీకు అంతకంటే స్వర్గం కంటే మించినటువంటి ఒక దైవ సన్నిధి కూడా నీకు లభించవచ్చు.
0: వెన్ యూ పర్ఫార్మ్ లైక్ దాట్ దేర్ విల్ బి వెల్ఫేర్ ఫర్ ది నేషన్ వరల్డ్ అట్ లార్జ్ అండ్ ఆల్సో యూ మే గెట్ బియాండ్ హెవెన్.
1: క్షీణే పుణ్యే మర్త్యలోకం నిచ్చంతి. ఈ స్వర్గం కూడా కొంతకాలం మాత్రమే, పుణ్యకాలం ఉండినంత వరకు మాత్రమే నీవు నివసించగలవు.
0: హెవెన్ విల్ లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ది మెరిట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ వుడ్ లాస్ట్.
1: ఈ పుణ్యకాలం క్షీణించిన తర్వాత నీవు తిరిగి మర్త్యలోకములకు రావాలి.
0: వన్ ఆఫ్ ది మెరిట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్, యూ హావ్ టు కమ్ బ్యాక్ టు అర్త్.
1: కనుక ఈ క్షణభంగురమైనటువంటి, అనిత్యమైనటువంటి, అశాశ్వతమైనటువంటి స్వర్గాపేక్షను నీవు మానుకో.
0: దేర్ఫోర్ యు గివ్ అప్ యువర్ లవ్ ఫర్ హెవెన్ విచ్ ఇస్ టెంపరీ, ట్రాన్సియంట్ అండ్ ఇంపర్మనెంట్.
1: దైవ సన్నిధియే, దైవ పెన్నిధియే నీ యొక్క ప్రధానమైనటువంటి గమ్యమని భావించు.
0: ది నియర్నెస్ అండ్ ది క్లోజ్నెస్ టు ద లార్డ్ అండ్ హిస్ లోటస్ ఫీట్
1: యు స్వర్గం కంటే మించినటువంటి శ్రేష్టమైనటువంటి గమ్యము దైవతత్వము.
0: The principle of divinity is greater than heaven.
1: ఈ యొక్క కర్మను నీవు సరిగా అర్థం చేసుకున్నప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. దీనిని సరిగా నీవు అర్థం చేసుకుని వర్తించినప్పుడు నీవు బ్రహ్మతత్వం పొందగలవన్నాడు.
0: When you understand the secrets of action and perform the action in the proper sense, you will be able to get the divinity itself.
1: కనుక భగవద్గీత కేవలం సర్వసంగ పరిత్యాగము గావించుకుని అరణ్యములకేగి తపస్సు ఆచరించమని బోధించలేదు.
0: Therefore, Bhagavad Gita has not asked you to renounce all the worldly activities and go to
1: Anta Mandi Paravinchavachanu. Ee chinna chinna pillalakantarikini Bhagavad Gita enduku? Meer ee chinna vayasulopalle Bhagavad Gita ni patinchi ye sanyasulu avtaro, ye vidhamainatundi tyagaanni pondutaro aneetundi bhayabhritulaku kontha avakasam andisukuntaru.
0: Some people may be under the impression, why should Bhagavad Gita be taught for such youngsters? They may renounce the entire world and go. Some people may be under such wrong illusions.
1: Bhagavad Gita ni bodhinchetundi peddalu lokamlo entha mandu untunnaru, veerandaru sanyasanni swikarinchara?
0: There are such a great number of people who have been teaching Bhagavad Gita. Have they taken up this
1: sarvasanga parityagulainara?
0: Have they renounced all the things in the world?
1: Sakshat Arjunude Krishnuni yokka deeni nundi vinnatundi vaadu taane emaina sanyasam swikarinchada?
0: Arjuna, who directly heard from Krishna himself the Bhagavad Gita, did he accept sanyasa?
1: Edu ledu. మానవత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
0: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భగవద్గీత హ్యాస్ టు బి అండర్స్టూడ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ రియల్ హ్యూమన్ నేచర్.
1: భగవద్గీత యొక్క ప్రధాన లక్ష్యము వేదాంతాన్ని వ్యవహారం దగ్గరకు దింపుతుంది.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ భగవద్గీత ఈస్ టు బ్రింగ్ డౌన్ ఫిలాసఫీ టు ద లెవెల్ ఆఫ్ మండేన్ వరల్డ్ అండ్ డైలీ యాక్టివిటీ.
1: వేదాంతాన్ని భగవద్గీత వరకు దింపడమే కాకుండా ఈ వేదాంతాన్ని గీత వరకు హెచ్చిస్తుంది.
0: నాట్ మెర్లీ దాట్, ఇట్ ఆల్సో రైజెస్ ది లెవెల్ ఆఫ్ ఫిలాసఫీ.
1: వ్యవహారాన్ని వేదాంతంలో దింపుతుంది, వేదాంతమును వ్యవహారంలోకి మారుస్తుంది.
0: ఇట్ ట్రాన్స్ఫార్మ్ వేదాంత ఇన్ టు డైలీ లైఫ్ అండ్ ఇట్ ఎలివేట్స్ డైలీ లైఫ్ టు ద లెవెల్ ఆఫ్ వేదాంత.
1: కనుక కేవలము వేదాంతం అనేటువంటిది ఒక వ్యవహారంలో ప్రవేశించడమే కాకుండా వ్యవహారాన్ని వేదాంతంలో కూడా ప్రవేశపెడుతుంది.
0: ఇట్ నాట్ మెర్లీ ఇంట్రడ్యూసెస్ ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ ఇంటూ డైలీ లైఫ్, ఇట్ ఆల్సో ఇంట్రడ్యూసెస్ డైలీ లైఫ్ ఇంటూ స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ.
1: వేదాంత వ్యవహారం రెండింటినీ సమన్వయం చేస్తుంది.
0: ఇట్ రికన్సైల్స్ స్పిరిచువాలిటీ అండ్ డైలీ లైఫ్.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం ఒక వ్యవహారంతోనే గడిపేటువంటి యొక్క సమస్య కాదు.
0: హ్యుమానిటీ ఈజ్ నాట్ దాట్ విల్ హావ్ టు జస్ట్ pay attention only to secular and daily life.
1: ఇది జీవనోపాధి నిమిత్తమై ఉండినటువంటిది మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఈక్వల్ ఆఫ్ ద లైవ్లీహుడ్ అట్ ఆల్.
1: జీవిత పరమావధిని కూడా బోధించేటువంటి ఒక తత్వము ఈ యొక్క భగవద్గీత.
0: భగవద్గీత ఈస్ ద ప్రిన్సిపల్ విచ్ టీచర్స్ ది వెరీ అల్టిమేట్ గోల్ ఆఫ్
1: జీవనోపాధి. జీవిత పరమావధి రెండింటి యొక్క రెక్కలతోనే మానవుడు జీవిస్తున్నాడు.
0: ద ఎండ్ ఆఫ్ ఈకింగ్ అవుట్ లైవ్లీహుడ్ ఆన్ అర్త్ అండ్ ఆల్సో ట్రాన్సెండింగ్ ఇట్, దీస్ ఆర్ ది టూ థింగ్స్ విచ్.
1: మనం ఏ కర్మలు ఆచరించినప్పటికి అనాసక్తితో ఆచరించటం చేత మనము కర్మకు బద్దులు కానటువంటి వారం అవుతాం.
0: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ బై అస్ విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ వెన్ యూ పర్ఫార్మ్ దెమ్, వి విల్ నాట్ బి బౌండ్ బై దెమ్.
1: మనము ఇన్ని విధములైనటువంటి సాధనలు కలిపినందుకు, ఇన్ని విధములుగా మనం భగవద్గీత యొక్క తత్వాన్ని గుర్తించినందుకు మన

0: ఈ అనాసక్తి అనేటువంటి దాన్ని క్రమక్రమేణా అభివృద్ధి గావించుకోవాలి.
1: ఆఫ్టర్ లిజనింగ్ టు భగవద్గీత ఇన్ సో మెనీ వేస్ అండ్ డూయింగ్ సో మెనీ సాధనాస్ వి హావ్ టు డెవలప్ అనాసక్తి.
0: అనాసక్తి వల్ల ఏమవుతుందంటే మన కర్మలు మరింత పవిత్రమైనటువంటి యొక్క స్థాయిని అందుకుంటుంది.
1: వాట్ యాక్చువల్లీ హ్యాపన్స్ బై హావింగ్ దిస్ అనాసక్తి ఆర్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ ఈజ్ అవర్ యాక్షన్స్ బికమ్ సేక్రెడ్.
0: ఎవరి కర్మలు ఎవరి స్వధర్మములు వారు ఆచరించడంలో అభ్యంతరం లేదు.
1: దెర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫర్ పీపుల్ పర్ఫార్మింగ్ దేర్ ఓన్ యాక్షన్స్ సూటబుల్ టు దట్ స్టేటస్ ఆఫ్ లైఫ్.
0: ఈ కర్మలు మరింత పరిశుద్ధమైనటువంటిగా రూపొందింపజేసుకోవాలి.
1: We have to transform our actions into sacred acts.
0: ఇప్పుడు వంట చేసేవాడు ఒకడు ఉంటాడు.
1: There is a cook.
0: అతను వంటవాడు అనుకుంటాం మనం.
1: We consider him as a cook.
0: ఇతను కర్మ ఫలాశక్తి పైన తాను వంట చేస్తున్నంత వరకును ఈ వంట కొంతవరకును చెడిపోవచ్చును మరింత కొంతవరకును మాడిపోవచ్చును.
1: So long as he is performing his own action, keeping the fruits thereof, it is like
0: ఏదో జీత నిమిత్తమై మనం ఆచరిస్తున్నామన్నంత వరకును దీనిపైన శ్రద్ధ వానికి అభివృద్ధి కాదు.
1: If he is performing this action with wages and salary in view, he may not be having interest in it.
0: Anasaktito ee yokka karmani aacharinchinappudu adi marinta parishuddhamainatundi ganu pavitramainatundi ganu ruchikaramainatundi ganu roopondutundi.
1: When this is performed with a sense of anasakti, it becomes sacred, pure and tasty.
0: Adi vidhamgane evarevari karmalu vaaru aacharistu ee anasaktito bhavam cheta ఆచరించడానికి ప్రయత్నించినప్పుడు ఆ కర్మ మరింత శ్రేష్టమైనదిగా రూపొందుతుంది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ ఆల్ పీపుల్ పర్ఫార్మ్ దర్ యాక్షన్ విత్ సెన్స్ ఆఫ్ అనాసక్తి, ఇట్ బికమ్స్ వెరీ సేక్రెడ్ అండ్ గ్రాండ్.
0: ఇలాంటి అనాసక్తి భావంతో ఉండినప్పుడే మన యొక్క పరిపాలన కానీ చిత్తప్రజ్ఞ యొక్క తత్వం కానీ నిశ్చలత్వం కానీ మనలో ఏర్పడుతుంది.
1: వెన్ వీఆర్ హ్యావింగ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ అనాసక్తి విత్ అస్, దేర్ విల్ బి స్టడీనెస్ అండ్ దేర్ విల్ బి డెవలప్మెంట్.
0: ఆసక్తితో మనం ఆచరించినటువంటి యొక్క ఫలితంలో కొంతవరకు కూడా మంచి చెడ్డలు అందులో ప్రవేశిస్తాయి.
1: సో లాంగ్ యాజ్ వి పర్ఫార్మ్ యాక్షన్ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పర్సనల్
0: డబ్బులు కూడా ఏర్పడవచ్చును.
1: దేర్ విల్ బి అప్స్ అండ్ డౌన్స్.
0: చంచలత్వం కూడా అభివృద్ధి కావచ్చును.
1: దేర్ విల్ బి ఫికల్నెస్ విచ్
0: ఆశలు మరింత పెరగవచ్చును.
1: అవర్ డిజైర్స్ గ్రో.
0: కనుకనే ఈ అనాసక్తి భావంతో రాజ్యమును పాలించుచు కూడాను జనకుడు ఏ విధంగా తాను రాజయోగిగా మారాడు అనేటువంటి యొక్క దీనిని ఆదర్శంగా చెప్పాడు.
1: That's why he held out Janaka as an ideal person who ruled the kingdom with a sense of anasakti and who attained perfection.
0: Bahya drishti kalavaru kondaru.
1: There are some people who have external
0: inner vision. Antardrishti abhiruddhi parchukuneetundi varu mari kondaru.
1: There are some people who have developed the inner vision.
0: Kani bahya drishti ee stoolamainatundi yokka deenini maatrame chudagaladu.
1: The external vision can have a look only at the gross.
0: అంతర్దృష్టి అనేటువంటి యొక్క అంతఃకరణ పరిణామం కూడా మార్చగలదు.
1: ది ఇన్నర్ విజన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది అంతఃకరణ ఆర్ ద హార్ట్.
0: కనుక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకునేటువంటి విధానం లోపల ఈ యొక్క అనాసక్తిని మనం పెంచుకోవాలి.
1: ఇన్ డెవలపింగ్ ది ఇన్నర్ విజన్ దిస్ అనాసక్తి విల్ హ్యావ్ టు బి డెవలప్డ్.
0: వ్యాసు ఒకనొక సమయం లోపల శుకుడు మిథిలాపుర ప్రాంతంలో సంచరిస్తూ వచ్చాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ శుక వాజ్ జస్ట్ ట్రావెలింగ్ ఇన్ ది నైబర్హుడ్ ఆఫ్ మిథిలాపుర.
0: మిథిలాపుర రాజ్యంలో ప్రవేశించాడనేటువంటి వార్త జనకుని చెవిలో పడింది.
1: జనక హర్డ్ దట్ హీ హస్ ఎంటర్డ్ మిథిలాపుర.
0: కానీ అతను ఎక్కడ ఉంటుంటాడో ఎక్కడ స్థిరంగా ఉంటుంటాడో అనేటువంటిది ఇంకా తనకు తెలియలేదు.
1: హీ డిడ్ నాట్ హౌఎవర్ నో వేర్ హీ వుడ్ సెటిల్ డౌన్.
0: కానీ ఈ వార్తను గుర్తించే నిమిత్తమై కొంతమందిని వార్తాకారంలో పంపించాడు అటు ఇటు.
1: టు ఫైండ్ అవుట్ దిస్ పర్టికులర్ ఐటమ్ ఆఫ్ న్యూస్ ది కింగ్ సెంట్ ఎ ఫ్యూ మెసెంజర్స్.
0: వారు అటు ఇటు చూచి ఒక వారం లోపల ఇతనికి ఒక విధమైనటువంటి వర్తమానం తెచ్చారు.
1: దే వెంట్ రౌండ్ అండ్ స్పెంట్ ఎ వీక్ గాట్ సమ్ న్యూస్ టు.
0: మన మిథిలాపురమునకు సమీపంలోనే ఒక అరణ్యంలో ఒక ఆశ్రమంలో తాను నివసిస్తున్నాడు అని చెప్పింది తెలిసింది.
1: హీ కేమ్ టు నో ద జనక ఈజ్ లివింగ్ ఇన్ ఎ ఫారెస్ట్ విచ్ ఇస్ నియర్ బై మిథిలాపుర ఇన్ ఎ చౌల్ ట్రీ.
0: ఇట్టి మహనీయుణ్ణి దర్శించడం అత్యవసరమని భావించి తాను ఒకనాడు మంత్రులతో చేరి ఆ ఆశ్రమం సందర్శించాడు.
1: Thinking that it is necessary to visit him along with ministers, he went and visited him.
0: Thanu kevalam oka janaka maharajuga thanu chakravartiga thanu akkada praveshinchaledu.
1: He did not go there as king and emperor.
0: Oka sadhakuniga oka dasuniga athanu chenta cheraadu.
1: As a servant, as a spiritual practitioner, he went there.
0: Itini ahankaram nantai kudanu kevalam anagrukkaadu.
1: He suppressed and removed all his egoism.
0: Isukudu కొంతమంది శిష్యులతో చేరి ఏదో కొంతవరకును ఒక వేదాంతాన్ని వల్లిస్తూ వచ్చాడు.
1: He was giving a small discourse to the disciples on some spiritual aspects and philosophy.
0: ఈ వేదాంత బోధనలు జరుపుతున్నంత సేపు కూడాను జనకుడు ఏకాగ్ర చిత్తుడై దానిని స్వీకరించాడు.
1: As long as this discourse was being delivered, Janaka stood there and concentratedly he was listening.
0: తిరిగి సాయం సమయం అయ్యేటప్పటికి తాను శుకుని దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోతూ, స్వామి, నిత్యము తమ యొక్క వేదాంత బోధనలు నిందు నేను కూడాను చేరవచ్చునా అని అడుక్కున్నాడు.
1: ఇట్ వాజ్ ఈవినింగ్ బిఫోర్ షీ లెఫ్ట్ దట్ పర్టికులర్ ప్లేస్. కింగ్ జనక వెంట్ టు శుక అండ్ సెడ్, స్వామి, ఎవ్రీ డే కెన్ ఐ జాయిన్ దీస్ డివైన్ డిస్కోర్స్?
0: జనక, ఇది వేదాంతం అనేటువంటిది ఒకరి సొత్తు కాదు.
1: జనక, స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ ఈజ్ నాట్ ది ప్రాపర్టీ ఆఫ్
0: ఎవరికి అభిరుచి కలదు.
1: హూ ఎవర్ హ్యాస్ ఇంట్రెస్ట్,
0: ఎవరు దీనిని ఆనందించాలని చెప్పి ఆశిస్తారో,
1: హూ ఎవర్ వాంట్స్ టు ఎంజాయ్,
0: ఎవరు వీరి గమ్యాన్ని చేరాలని చెప్పి విశ్వసిస్తారో,
1: హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ రీచింగ్ ది గోల్,
0: ఇది హక్కు గలదు.
1: ఎవ్రీ ఆల్ సచ్ పీపుల్ హ్యావ్ ఎ రైట్ ఫర్ దిస్.
0: తప్పక రావచ్చును అని ఆజ్ఞ చేశాడు.
1: సర్టన్లీ యు ఆర్ వెల్కమ్, హి సెడ్.
0: తిరిగి జనకుడు ఇంటికి వచ్చాడు. రెండవ దినం సాయంకాలం కూడా తిరిగి వెళ్లాడు. ఈ విధంగా కొన్ని దినములంతా కూడాను ఈ వేదాంత ప్రబోధన యందు తాను చేరి క్రమక్రమేణా తన మనసును పరిపక్వం గావించుకుంటూ వచ్చాడు.
1: జనక రిటర్న్ ఆఫ్ దట్ డే హోమ్ అండ్ దిస్ వే దీస్ పర్టికులర్ థింగ్స్ వెంట్ ఆన్. హీ అటెండెడ్ దీస్ డిస్కోర్సెస్ రెగ్యులర్లీ అండ్ గాట్ ద బెనిఫిట్.
0: క్రమక్రమేణా శుకుడు జగత్తునకు, బాహ్య దృష్టి కలిగినటువంటి జగత్తునకు, అంతర్దృష్టి కలిగినటువంటి యొక్క జనకునకు తగినటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో క్రమక్రమేణా మిథిలాపురమునకు సమీపంగా వచ్చి చేరాడు.
1: He wanted to demonstrate to the world that King Janaka had an internal vision, whereas the world is always external.
0: ఎత్తైనటువంటి ప్రదేశం లోపల ఒక పర్ణశాలను నియమించుకున్నాడు.
1: With this particular person in view, point in view,
0: ఆ స్థానం నుండి మిథిలాపురం పూర్తి కనిపించేటట్టుగా చూసుకున్నాడు.
1: He came to the place near Mithilapura and constructed a cottage in an elevated place from where he could see Mithilapura entirely.
0: ఆ స్థానంలో చేరినటువంటి శిష్యులకందరికీ ఈ వేదాంత బోధ చేస్తూ వచ్చాడు.
1: From that place, he began just giving discourses on Vedanta.
0: ఒకనాడు జనకుడు ఈ సమావేశానికి రావటం కొంత ఆలస్యమైంది.
1: One particular day, King Janaka happened to come.
0: పరిపాలనా బాధ్యతలో ఏదో కొంతవరకును ఆలస్యం జరగటం చేత జనకుడు ఇక్కడికి సకాలానికి రాలేకపోయాడు.
1: On account of responsibilities of administration, he had to come a little late.
0: కానీ శుకుడు నిత్యము చేరేటువంటి యొక్క ఈ శిష్యుల గురించి ఏమాత్రం కూడా హెచ్చరించకుండా జనకుని వైపుని ఆ దారులు ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఈ శుకుడు.
1: శుక బిగాన్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ హీ బిగాన్ వెయిటింగ్ ఫర్ జనక వితౌట్ టేకింగ్ కాగ్నైజెన్స్ ఆఫ్ పీపుల్ హావ్ అసెంబ్లడ్ దేర్.
0: తన వేదాంత బోధ ప్రారంభించలేదు.
1: హీ డిడ్ నాట్ కమెన్స్ హిస్ డిస్కోర్స్.
0: ఎప్పుడు చూసినా గాని ఆ రోడ్డునే చూస్తున్నాడు, ఆ దారిలే చూస్తున్నాడు. ఇంకా జనకుడు రాలేదా, ఇంకా జనకుడు రాలేదా, చూడమని చెప్పని తన పరివారంతో చెప్పటం ఈ రకంగా చేస్తూ వచ్చాడు.
1: శుక బిగాన్ జస్ట్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఫైండింగ్ అవుట్ వై కింగ్ జనక హాస్ నాట్ కమ్. హీ టోల్డ్ ది అదర్ పీపుల్ ఆల్సో టు లుక్ అప్ వై హీ హాస్ నాట్ కమ్ అండ్ హీ వాస్ జస్ట్ లుకింగ్ దట్ సైడ్.
0: ఇటువంటి యువకులైనటువంటి ఈ యొక్క సాధకుల లోపల కొంత గుసగుసలు ప్రారంభమైనాయి.
1: Among the people, disciples, the youth who have assembled there, they began murmuring.
0: Chusara, Shukuduku ye vidhamainatundi apechalu levani, sarvasanga parityagani, andaru bhavistuntaru. Kani Janakudu chakravarti ani, atanu goppavadani, atanu raaku kosam educhustunnade kani, manam inta siddhabhaktulato vinadaniki siddhamga undinappudikini, manakosam em maatram kodanu వేదాంతాన్ని ప్రారంభించలేదు అని ఈ రకంగా ఒకరు ఒకరు చెప్పుకుంటూ వచ్చారు.
1: దే బిగాన్ విస్పరింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ టెల్లింగ్ దట్ లుక్ అట్ దిస్ శుక, హి ఇస్ కన్సిడర్డ్ టు బి ఎ గ్రేట్ సేజ్, హి హస్ డినౌన్స్ ఎవ్రీథింగ్, బట్ హి ఇట్ డజంట్ సీమ్ టు బి ట్రూ. హి ఇస్ వెయిటింగ్ ఫర్ కింగ్ జనక బికాజ్ హి ఇస్ ఎన్ ఎంపరర్ అండ్ హి ఇస్ నాట్ కేరింగ్ టు గివ్ ది డిస్కోర్స్ టు us. లుక్ అట్ దిస్ పర్టికులర్ బిహేవియర్ ఆఫ్ శుక.
0: ఈ శుకునికి కూడా ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలని కాని, గొప్పవారు చిన్నవారని కాని భేదం ఉండవచ్చునా అని మరో ఇంకొకరు కొంచెం హెచ్చరిస్తూ వచ్చారు.
1: అనదర్ పర్సన్ సెడ్ ప్రాబబ్లీ ఈవెన్ ఇన్ కింగ్ శుక, సే శుక,
0: భేదరహితుడైనటువంటి శుకునకు ఇట్టి భేదం ఎందుకు ఉండాలి?
1: Why should Shuka have such kind of partiality and differential feelings between king and others?
0: దీనిని శుకుడు చక్కగా గుర్తిస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు.
1: Shuka has noted all these particular talk and all the feelings.
0: సరియైన పాఠమును నేర్పాలనేటువంటి ఉద్దేశంతోనే తాను ఈ విధంగా కూడా చేరిస్తున్నాడు.
1: With the intention of teaching them a good lesson, he has conducted himself like this.
0: అర్ధ గంట ఆలస్యమైంది, ఒక గంట ఆలస్యమైంది, రెండు గంటల ఆలస్యమైంది.
1: It was half an hour late, 1 hour and even 2 hours.
0: ఎంతసేపు అయినప్పటికీ జనకుడు వచ్చేంత వరకు ఈ వేదాంత బోధ ప్రారంభించలేదు.
1: వాట్ ఎవర్ మే బి ది డిలే అంటిల్ జనకా కేమ్ హి డిడ్ నాట్ కమెన్స్.
0: ఈ లోపల ఈ భేదములు అనేటువంటి యొక్క దోషములు కలిగినటువంటి హృదయాలు మరింత పెరిగిపోతున్నాయి.
1: మీన్ వైల్ దోస్ పీపుల్ హూస్ హార్ట్స్ వర్ ఎ లిటిల్ డర్టీ, దే ఫీల్
0: ఈ లోపల ఉండినటువంటి దోషములంతా బయట పడిపోవాలి.
1: All those feelings which are inherent and hidden in them should
0: manifest in their హృదయమునందు. ఈ వేదాంతమును ప్రవేశపెట్టడానికి వీలవుతుంది.
1: Only then this particular Vedanta would be entering into their heart.
0: ఏమీ లేని బుర్రలోన ఏమైనను చేర్చవచ్చు.
1: If there is nothing in the inside their head, something could be filled in the
0: head. ఏమీ చేర్చి ఉన్న తలబుర్రది ఖాళీయగునా?
1: If the head is filled with all sorts of things, can it be emptied?
0: తలబుర్రది ఖాళీగాక ఇలు సుఖతము నింపనగునా?
1: Without emptying the head, can good things be
0: filled? కనుక వారి యందు ఉన్నటువంటి దోషములు ఈ మాలిన్యమంతా బయటపడేసి తదుపరి దాన్ని పరిశుద్ధం చేసి అందులో ఈ పవిత్రాన్ని నింపాలనేటువంటి సంకల్పమే ఈ యొక్క సుకునకు.
1: సుకాస్ సంకల్ప అండ్ విష్ వాస్ దట్ దిస్ ఆల్ దిస్ షుడ్ మేనిఫెస్ట్, దిస్ షుడ్ బి పోర్డ్ అవుట్ అండ్ ఆఫ్టర్ దే పోర్ అవుట్ ఆల్ సచ్ డర్ట్ అండ్ ఫిల్త్ విచ్ ఇస్ ఇన్ దేర్
0: మై హృదయములో మాలిన్యము, ఈ హృదయములో ఒక విధమైన రాగద్వేషము ఉండినంత వరకు కూడాను ఈ పవిత్రత వీరిలో చేరడానికి వీలు కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్ట్ అండ్ అటాచ్మెంట్ అండ్ సచ్ అదర్ బ్యాడ్ ఫీలింగ్స్, వేదాంత అండ్ ప్యూరిటీ కెనాట్ ఎంటర్
0: ఇట్. పరిశుద్ధం గావించుకునే నిమిత్తమై ఈ శుకుడు ఈ విధమైనటువంటి చర్యలకు తీసుకున్నాడు.
1: టు ప్యూరిఫై ది హార్ట్స్ సుకాట్ అండర్టుక్ దిస్ పర్టికులర్ ప్రాసెస్.
0: అంతలో అనే పాపం జనకుడు చాలా ఆతురతో వచ్చాడు.
1: మీన్ వైల్ కింగ్ జనక విత్ అ లాట్ ఆఫ్ యాంగ్జైటీ రష్డ్.
0: కొంత దూరంలోనే జనకుడు వస్తున్నటువంటిది చూచాడు ఈ శుకుడు.
1: సుకా నోటెడ్ ది కమింగ్ ఆఫ్ జనక.
0: కేవలం జనకుడు ఒంటరిగా వచ్చేటువంటి స్వభావం కాదు.
1: యూజువలీ కింగ్ జనక వుడ్ నాట్ కమ్ ఆల్ అలోన్.
0: తనకు ఉండని అక్కరలేదనుకున్నప్పటికీ తన పరివారము, తన మంత్రులు వారు రాక తప్పదు.
1: ఈవెన్ దో హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్రింగింగ్ మినిస్టర్స్ అండ్ అదర్ సర్వెంట్స్, దే వుడ్ యూజువలీ
0: సెక్యూరిటీ. ఈ చక్రవర్తికి తగినటువంటి భద్రతలంతా ఉండే తీరాలని వారి యొక్క బాధ్యత.
1: ది జనరల్ ఫీలింగ్ అండ్ దేర్ ఓన్ ఐడియా ఈస్ దట్ దిస్ కింగ్ షుడ్ బి ప్రొవైడెడ్.
0: కానీ జనకుడికి ఈ వాంఛలు లేవు.
1: కింగ్ జనక డజంట్ హిమ్సెల్ఫ్ హ్యావ్ ఎనీ సచ్ ఫీలింగ్.
0: తనకు ఈ గుంపుతో వస్తున్నటువంటిది చక్కగా గుర్తించారు అందరూ కూడాను.
1: And all the people recognized King Janaka coming this way.
0: Janakudu vachina tarvata darbhasanam esukunnadu. Janakudu ati bhakti siddhalato kurchunnadu.
1: King Janaka came, he spread the darbha mat and he began just sitting on that.
0: Shukudu prarambhinchadu ee vedantam.
1: Then Shuka commenced his teachings.
0: Ainappatikini ee chuttu cherinatunte yuvakulainatunte sanyasunnaru chudandi, veeriki marinta dvesham perigipoyindi.
1: All those youth disciples who have assembled there, their hatred fructified.
0: Chusara sukunaku janakudi kosamani 2 gantalaina kodana aaginadu. Kaani meemu bhaktulam kada, maaku ee shraddha bhaktulu leva aneetundi dinko marinta veeru mukhamulanta maadipothu vachayi.
1: All their faces began changing with the feeling that look at this king, they suka
0: ana aalasyamunaku chaminchamani cheptani janakudu prarthinchinadu sukunni.
1: King Janaka asked for pardon for coming late.
0: ఇంతలోపలనే ప్రారంభించాడు శుకుడు.
1: Meanwhile Shuka commenced his teaching.
0: ప్రారంభించి బోధిస్తూ వచ్చాడు.
1: He commenced and he continued.
0: కొంతసేపటికి ఈ దుష్ట గుణములకు సరైనటువంటి ఒక బుద్ధిని నేర్పాలని చెప్పని జనక, ఏమిటి ఈ మిథిలాపురం అంతా కూడాను అగ్నితో మండిపోతుండాలి అన్నాడు శుకుడు.
1: Immediately after some time Shuka told to teach a lesson to those other people who have assembled there with bad feelings. Oh, Janaka, look at your kingdom, it is on fire.
0: కన్నులు మూసుకున్నటువంటి జనకుడు ఈ యొక్క మాటలకు ఏమాత్రం కూడా లక్ష్యం చేయలేదు.
1: కింగ్ జనక హూ హ్యాడ్ క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ కాన్సన్ట్రేటెడ్ లిజనింగ్, హీ నెవర్ టుక్ నోట్ ఆఫ్ దీస్ వర్డ్స్.
0: ఈ వేదాంతం నుండే తన మనసును లగ్నం చేసుకున్నాడు.
1: హి హ్యాడ్ ఫిక్స్డ్ హిస్ మైండ్ ఇన్ వేదాంత.
0: కనుక ఏకాత్మ భావంతో ఉన్నాడు.
1: హి హ్యాడ్ ఓన్లీ ది ఫీల్ ది
0: అమనస్కుడైనాడు.
1: అమనస్క
0: ఏమేమో చెప్పుతున్నాడు కానీ అతను చెప్పినటువంటి వేదాంతం నుండే లక్ష్యం పెట్టుకున్నాడు ఈ యొక్క జనకుడు.
1: హీ కెప్ట్ హిస్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ వేదాంత.
0: ఈ చుట్టూ ఉన్నటువంటి యువకులైనటువంటి వారి దృష్టి అంతా కూడా మిథిలాపురం పైన ఉంటుండాలి.
1: ది అదర్ పీపుల్ హూ ఆర్ అసెంబ్లింగ్ దే హూ ఆర్ అసెంబ్లింగ్ దే
0: మంటలు మండుతున్నాయి, పొగలు లేస్తున్నాయి.
1: ద ఫ్లేమ్స్ వర్ రైజింగ్ అండ్ ది స్మోక్ వాస్ కమింగ్.
0: కొంత కొంతమంది ఈ శిష్యుల లోపల, అయ్యో మా బంధువు ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, వారు ఏమైపోయినారు ఏమో అని ఈ చాపలంతా మూట కట్టుకుని పరిగెత్తున్నారు మిథిలాపురం వైపున.
1: సమ్ ఆఫ్ ది డిసైపుల్స్ హూ హాడ్ అసెంబ్లెడ్ దేర్ బిగాన్ రన్నింగ్ టువర్డ్స్ మిథిలాపుర థింకింగ్ ఆఫ్ దేర్ రిలేటివ్స్ అండ్ దేర్ పేరెంట్స్ హూ ఆర్ ఇన్ ది టౌన్.
0: అభిమాన మమకారములు వీడి యందు బయటపడ్డాయి.
1: ది ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ విచ్ ఆర్ హిడెన్ ఇన్ దేర్ హార్ట్స్.
0: మరి కొంతసేపు అయ్యేటప్పటికీ సుకుడు చెప్పాడు, సుఖ జనక మీ అంతఃపురంలో కూడా ప్రవేశించింది అగ్ని అన్నాడు.
1: After some time, Chuka told King Janaka, Janaka, this fire has spread to your palace also.
0: కానీ దానికి కూడా నీ మాత్రము చెల్లించలేదు.
1: Even for that, King Janaka did not take note of it or move.
0: అనాసక్తిలో ఉంటున్నాడు తాను.
1: He was with a feeling of anasakti.
0: అంతా కూడా ఆత్మాసక్తి.
1: His asakti or interest was only in atma.
0: అది తప్ప అన్య భావములు అతని యందు ఏమాత్రము లేవు.
1: Excepting for the feeling of atma, he did not have any other feeling.
0: కట్టకడపటికి ఈ పంచశిఖుడు దిశికుడు వీరందరూ ఉండేటువంటి వారు, వారు కూడా కొంత కంగారు పడ్డారు.
1: There were panchasikha and dishikha and others. They were all
0: వీరు గొప్ప గొప్ప పండితులు.
1: They were all great scholars.
0: కానీ పండితులైనప్పటికి ఆసక్తిని కేవలం నిర్మూలం చేసుకోలేకపోయారు.
1: They might have been scholars, but they had not killed this asakti.
0: వారు కూడా జనకునికి చెప్పడానికి భయపడ్డారు.
1: They were also afraid of telling king.
0: ఈ మంటలంతా కంటికి కనబడుతున్నాయి.
1: They were able to see from there all those flames.
0: Raja, Raja, Raja అని అనేక విధములుగా కూడా వాళ్ళు ప్రార్థించారు.
1: They began praying, king, oh king, oh king.
0: ఇతను సమాధి స్థితుడయ్యాడు.
1: He entered into a state of samadhi.
0: ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు.
1: He was enjoying the bliss of
0: atma. కంటి నుండి ఆనంద బాష్పములు కారుతున్నాయి.
1: The tears of joy were spreading, rolling down.
0: దేహము కాని మనసు కాని చలించలేదు.
1: He did not waver his body by.
0: ఇలాంటి స్థితి ఎందున్నటువంటి జనకును చూచి శుకుడు తనలో తాను ఆనందించుకున్నాడు.
1: Shuka, who observed this particular state of King Janaka,
0: కొంతమంది పరిగెత్తిపోయినటువంటి ఈ శిష్యులందరూ కూడాను ఇప్పుడు అగ్ని ఆరిపోయింది అని తిరిగి వెనుకకు వచ్చేస్తారు.
1: Those disciples who ran away towards Mithilapura, they returned saying that this place is
0: Shukudu cheppadu ee chittu undinatvanti shishyulnu chusi.
1: Then Shuka told the other disciples who were being seated there,
0: nayana neenu 2 gantalu aalasyam cheyatamu ఇతను మహారాజని చక్రవర్తిని గొప్పవాడని అతని వల్ల నాకేమో గొప్ప జరుగుతుంది అనేటువంటి ఈ తుచ్చమైన వాంఛన నాకేమాత్రము లేవు.
1: వెల్ చిల్డ్రన్, ఐ హావ్ నాట్ డిలేడ్ మై స్టార్టింగ్ ఆఫ్ మై డిస్కోర్స్ ఫర్ 2 అవర్స్ బికాస్ హీస్ ఎ కింగ్, హీస్ ఎ గ్రేట్ మ్యాన్.
0: అర్హుడైనటువంటి వాడి కోసం నేను ఇంతవరకు ఆశించాను. అర్హుడు,
1: హీఈస్ ఎ పర్సన్ హూ డిజర్వ్స్, దేర్ ఫోర్ ఐ జస్ట్ డిలేడ్.
0: అర్హత కలిగినటువంటి వాడు ఈ జనక మహారాజే.
1: హి హాస్ ది అథారిటీ ఫర్ దట్ పర్టికులర్ థింగ్.
0: మీరు కేవలం ఆలకించేటువంటి వారే కానీ అర్హులు కాదు.
1: యు ఓన్లీ లిజన్ బట్ యు డు నాట్ హ్యావ్ ఎనీ రైట్.
0: అందువల్ల ఇలాంటి వీరికి వందల మందికి చెప్పేటువంటి దానికంటే అతనికి ఒక్కనికైనా కూడా చెప్పడం చాలు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ పీపుల్ హూ డు నాట్ హ్యావ్ దట్ రైట్ అండ్ అథారిటీ ఇన్ ది హండ్రెడ్స్, ఐ కెన్ టెల్
0: ఇట్
1: విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
0: కేవలం మమకార అభిమానములతో,
1: విత్ ఫీలింగ్ ఆఫ్ అటాచ్,
0: దురహంకారములతో,
1: విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం
0: కూడినటువంటి వారికి ఎంత చెప్పి కూడా ప్రయోజనం లేదు.
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ టెలింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు సచ్ పీపుల్.
0: ముండును జలములో వేసినట్టుగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ థ్రోయింగ్ ఎ స్టోన్ ఇన్ టు ది వాటర్.
0: ఎన్ని సంవత్సరములు ఈ గుండు జలంలో ఉండినప్పటికీ ఈ జలమును పీల్చుకునేటువంటి స్వభావం దానికి లేదు.
1: For how, for a number of years this stone may be inside water, but it would not be able to absorb a drop.
0: జనకునేటువంటి వాడు ఒక్కడు చిక్కినా కూడా చాలు.
1: Even if I can get one person like Janaka, it would be sufficient.
0: Taluku beluku raalu tattadela.
1: Why have useless shining stones in number?
0: Vajram utte chaalu viluvainatunte vajram.
1: If there is at least one gem which is valuable, that would be
0: sufficient. Panta pandani bhoomi 10 ekaramu lela.
1: Why to have barren land of 10 acres?
0: Konchemaina chaalu manchi bhoomi.
1: If you can have a small fertile land, that would be sufficient.
0: ఒక్క జనకుడు పవిత్రుడైనాడంటే తన రాజ్యమంతా పవిత్రం గావించగలడు.
1: ఈ వన్ కింగ్ జనక కెన్ బికమ్ సేక్రెడ్, హీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ కింగ్డమ్ ఇన్ టు సేక్రెడ్.
0: కనుక అట్టి చక్రవర్తిని ఉత్తమ చక్రవర్తిగా రాజయోగిగా తీర్చిదిద్దటం కోసమని శుకుడు ఇన్ని విధములుగా ప్రయత్నించాడు.
1: శుక ట్రైడ్ ఇన్ ఆల్ దీస్ వేస్ ఇన్ ఆర్డర్ టు మేక్ కింగ్ జనక వన్ సేక్రెడ్ కింగ్.
0: ఈ భగవద్గీత ఎందుకూడాను ఉత్తముడైనటువంటి అర్జునుడు.
1: ఈవెన్ ఇన్ భగవద్గీత ఆల్సో, for a sacred person like Arjuna,
0: ఇంద్రియ నిగ్రహం కల అర్జునుడు,
1: అర్జునా హూ హ్యాడ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్,
0: అనాసక్తి స్వభావం కలవాడు.
1: He had that particular feeling of
0: తెలివితేటలలో మహాప్రవీణుడు.
1: He was extremely skilled,
0: తపస్సుగా అధికంగా ఉంటుండాలి.
1: He had a lot of power of penance,
0: రాగ ద్వేషములు సాధ్యమైనంత వరకు అణగుద్రుకున్నటువంటి వాడు.
1: He was to a great extent suppressed attachment.
0: ఇలాంటి అర్జునుని సరైన స్థితిలో ఉంచినప్పుడే భవిష్యత్తు చాలా జగత్తునకు ఎంతైనా కూడా నువ్వు ఆనందమును చేకూర్చగలడను అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కృష్ణుడు అర్జునుడికి ఇంత బోధించడానికి ప్రయత్నించాడు.
1: విత్ ది ఇంటెన్షన్ దట్ ఇఫ్ అర్జున కెన్ బి కరెక్టెడ్ ఇట్ వుడ్ బి ఆఫ్ ఎ గ్రేట్ హెల్ప్. కృష్ణ టుక్ సో మచ్ ఆఫ్ కేర్ టు టీచ్ ఆల్ దీస్ థింగ్స్ టు అర్జున.
0: దేవతలను కూడా మెప్పించినటువంటి గుణం కలిగినటువంటి వాడు అర్జునుడు.
1: అర్జున హ్యాడ్ ది కెపాసిటీ అండ్ వర్చ్యూ టు
0: ఎట్టి సమయం నందైన కూడా ఇంద్రియాన్ని చెలింపజేయనటువంటి ఒక ధీరుడు.
1: అండ్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బి ఇట్ హీ హ్యాడ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ కంప్లీట్లీ.
0: అందుకోసమని అతనికి అనేక విధమైనటువంటి బిరుదులు కూడా అందుకున్నాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై హీ హాస్ గాట్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్.
0: అర్జున,
1: అర్జున ఇస్ వన్
0: పవిత్ర హృదయమైన వాడు,
1: సేక్రెడ్ హార్టెడ్ పర్సన్.
0: ఫల్గుణ,
1: ఫల్గుణ ఇస్ అనదర్.
0: పార్థివ,
1: పార్థివ.
0: కిరీటి,
1: కిరీటి.
0: శ్వేతవాహనం,
1: శ్వేతవాహనం.
0: భీభిశ్చర్య,
1: భీభిత్స.
0: భయంకరమైనటువంటి చర్యలు అతను చేసేటువంటి చర్యలు జగత్తునంతా అదిరించేటువంటి అంత బలవంతుడు.
1: He could undertake acts which could terrify and frighten the entire world. Such powerful person he was.
0: ఎవ్వరు కూడాను సాధించలేనటువంటి ధనుస్సును కూడాను సాధించాడు.
1: A weapon which could not be accomplished and conquered by any person.
0: హృదయంలో ఉన్న శివధనుస్సుగా అనగా పినాకముగా ఉండినటువంటిది.
1: It was in the form of pinaka with Shiva.
0: త్రేతాయుగములో శివధనుస్సుగా వచ్చింది.
1: It took the form of a weapon of Shiva in Treta Age.
0: Dwapara Yugamulo adiye Gandivanga vachindi.
1: The same thing became Gandiva in Dwapara Age.
0: Janaka Maharajulo undinatvanti Shivadhanussu idiye.
1: The same thing was with King Janaka.
0: Shivudi daggara undinatvanti pinakam kudanu idiye.
1: The same thing was with Shiva in the form of
0: Pinaka. Ilanti mahashaktini kudanu Shiva anugrahanni pondi sadhinchinatvanti mahadheerudu.
1: By earning grace of Shiva he was able to conquer such a great weapon.
0: Kanukane Arjunaku ee vidhamainatvanti gnanamunu bodhinchinappudu జగత్తునకంతా కూడా ఇది సార్థకం కాగలదని తన యొక్క సంకల్పం.
1: హిస్ విషన్, హిస్ సంకల్ప వాజ్ ఇఫ్ సచ్ అ గ్రేట్ భగవద్గీత ఇస్ టాట్ టు అర్జున ది ఎంటైర్ వరల్డ్ వుడ్ గెట్ ది బెనిఫిట్.
0: మనం ఆహారమును నోటి ద్వారా జఠరమునకు అంపించినప్పుడే జఠరం నుంచి సర్వాంగమును కూడా దాన్ని సప్లై చేయగలదు.
1: త్రూ అవర్ మౌత్ వెన్ వీ ఆఫర్ ఫుడ్ టు ద స్టమక్, త్రూ ద స్టమక్ ది ఎంటైర్ ఫుడ్ విల్ రీచ్.
0: అదేవిధంగానే ఒక అర్జునుడికి మాత్రమే ఇది అందించినప్పుడు అర్జును ద్వారా కూడాను యావత్ జగత్తును కూడాను దీనిని ప్రసరింప చేయగలడు.
1: జస్ట్ ఆఫ్ ద ఫుడ్ రీచెస్ టు ఆల్ ద లిమ్స్ ఆఫ్ ద బాడీ వెన్ ఇట్ ఇస్ ఆఫర్డ్ స్టమక్ వెన్ ఇట్ ఇస్ గివెన్ టు అర్జున ఇట్ విల్ రీచ్
0: పార్థివ.
1: హిస్ నేమ్ ఇస్ పార్థివ.
0: పార్థివ అనగా పృథ్వీపుత్రుడు అనేటువంటి యొక్క అర్థం.
1: పార్థివ మీన్స్ సన్ ఆఫ్ అర్త్.
0: కనుక అందరు కూడా పృథ్వీపుత్రులే.
1: ఆల్ ఆఫ్ us are sons of earth.
0: ఇలాంటి ప్రజలకంతా కూడా ప్రతినిధిగా ఉండినటువంటి వాడు అర్జునుడు. కనుక అర్జునుడిని పవిత్రంగా చేసినప్పుడు ఈ జగత్తునంతా కూడాను జనులందరినీ కూడాను తాను పవిత్రం చేయగలడు అనేటువంటి యొక్క విశ్వాసం చేతనే అర్జునుడికి గీతను బోధించడానికి ప్రయత్నించాడు.
1: యాజ్ అర్జున వాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్, ఇఫ్ హీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటు ఎ సేక్రెడ్ పర్సన్, త్రూ హిమ్ ది హోల్ వరల్డ్ వుడ్ బి కన్వర్టెడ్ విత్ దిస్
0: కర్మ. కంటే నిష్కామ కర్మ ఉత్తమము అన్నాడు.
1: కంపేర్ టు యాక్షన్, యాక్షన్ వితౌట్ ఫ్రూట్స్ ఈస్ గ్రేటర్.
0: నిష్కామ కర్మ కంటే అనాసక్తి కర్మ మరింత ఉత్తమం అన్నాడు.
1: అనాసక్తి యాక్షన్ ఇస్ గ్రేటర్ దాన్ నిష్కామ యాక్షన్.
0: కానీ అనాసక్తి కంటే పూర్తిగా అర్పితముగా ఆవించుకునేటువంటి కర్మలు ఆచరించడమే మరింత శ్రేష్టం అన్నాడు.
1: యాక్షన్ ఆఫర్ కంప్లీట్లీ టు ద లార్డ్ ఇస్ మోర్ సేక్రెడ్ దాన్ ఆల్ దిస్.
0: కనుకనే కట్టకడపు సర్వధర్మ పరిత్యజ్య మాం ఏకం శరణం విద్య అన్నాడు. అన్ని నాకు అర్పితం చేయమన్నాడు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఓన్లీ హీ కమాండెడ్ హిమ్ టు ఆఫర్ ఎవ్రీథింగ్ టు కృష్ణ.
0: ఆయా స్థాయిని బట్టి బోధలు సలుపుతూ వచ్చాడు కృష్ణుడు.
1: డిపెండింగ్ అపాన్ ది స్టేట్ ఆఫ్ ఎవల్యూషన్ హీ బిగాన్ టీచింగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ప్రథమ స్థాయి లోపల కర్మలు ఆచరించాలి.
1: ఇన్ ద ప్రైమరీ స్టేజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మను ఆచరించకుండా సోమరితత్వానికి ఏమాత్రం కూడా అభివృద్ధి పరచరాదు.
1: వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్ వన్ షుడ్ నాట్ డెవలప్ లేజినెస్.
0: సోమరత్వాన్ని దైవము ఏమాత్రం కూడా అంగీకరించడు.
1: గాడ్ వుడ్ నెవర్ అప్రూవ్ ఆఫ్ లేజినెస్.
0: సోమరి జగత్తునకు ఏమాత్రము పనికిరానటువంటి వాడని నిరూపించాడు.
1: ఏ లేజీ పర్సన్ ఈజ్ అబ్సల్యూట్లీ యూజ్లెస్ ఫర్ ద వరల్డ్, దిస్ హెస్ బీన్ ప్రూవ్.
0: కనుక అలాంటి సోమరులను నేను ఏమాత్రం కూడా అంగీకరించనన్నాడు.
1: ఐ డు నాట్ అప్రూవ్ ఆర్ ఎన్కరేజ్ సచ్ లేజీ పీపుల్.
0: కర్మను ఆచరించాలి.
1: యూ షుడ్ పర్ఫార్మ్ యాక్షన్.
0: నిష్కామ కర్మలో ప్రవేశించాలి.
1: యూ షుడ్ ఎంటర్ ఇన్ టు నిష్కామ కర్మ.
0: అది క్రమక్రమేణా అది యోగంగా మార్చాలి.
1: గ్రాడ్యువల్లీ యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ దట్ ఇన్ టు యోగ.
0: ఈ యోగమును యజ్ఞంగా అభివృద్ధి పరచాలి.
1: దిస్ యోగా షుడ్ బికమ్
0: యజ్ఞంలో సర్వమును త్యాగం చేయాలి.
1: ఇన్ యజ్ఞ యూ షుడ్ రినౌన్స్ ఎవ్రీథింగ్.
0: ఇది గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము.
1: దిస్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్
0: స్వార్థము,
1: సెల్ఫిష్నెస్,
0: రాగము,
1: అటాచ్మెంట్,
0: ద్వేషము,
1: హేట్రెడ్,
0: మమత్వము,
1: మైనస్,
0: అహంకారము,
1: ఈగోయిజం.
0: ఈ నిర్మూలము గావించే నిమిత్తమై ఈ యొక్క గీత ఇన్ని విధములైనటువంటి తిరస్సును ధరించి అనేక రూపములుగా అనేక మందిని ఆదరిస్తూ వచ్చింది.
1: గీత టుక్ సో మెనీ ఫారమ్స్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ హెల్ప్ సో మెనీ పీపుల్ టు డెవలప్.
0: ఈ గీత కల్పవృక్షం వంటిది.
1: గీత మే బి కంపేర్డ్ టు ఎ విష్ఫుల్
0: ట్రీ. ఎవరు ఏ విధమైనటువంటి ఫలితం ఆశిస్తే ఆ ఫలితాన్ని అందిస్తుంది.
1: వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ డిజైర్డ్ ఫ్రమ్ గీత,
0: ఎవరు ఏ విధమైనటువంటి అర్థాన్ని తీసుకుంటే ఆ అర్థంగా ఇది అన్వయిస్తుంది.
1: వాట్ ఎవర్ మీనింగ్ ఇస్ టేకన్ ఫ్రమ్ గీత సేమ్.
0: కనుక దీనికి ఇది అర్థమో అదే అర్థమని ఎవరు నిర్ణయించేటువంటి అధికారం లేదు.
1: నో వన్ హాస్ గాట్ ఎనీ అథారిటీ టు సే దిస్ ఇస్ ది మీనింగ్ ఫర్ దిస్.
0: కల్పవృక్షంలో ఈ పంటనే పండాలి, ఈ ఫలమే రావాలి అనేటువంటిది ఎవరు నిర్ణయించగలరు?
1: హౌ కెన్ ఎనీ పర్సన్ డిసైడ్ వాట్
0: కోరిన దాన్నంతా అందిస్తుంది.
1: వాట్ ఎవర్ యూ డిజైర్ ఇస్ గివన్.
0: కనుకని గీతయే వేదాంత ఊట.
1: దేర్ఫోర్ గీత మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ ఎసెన్స్.
0: గీతయే బంగారు మూట.
1: దిస్ ఈస్ ది ఏ బ్యాగ్ ఆఫ్ గోల్డ్.
0: గీతయే మంచి పూల బాట.
1: దిస్ ఈస్ ఏ ఫ్లవరీ పాత్.
0: గీతయే సాధకునికి ఒక ఊత.
1: దిస్ గీత ఇట్సెల్ఫ్ ఈస్ ఏ సపోర్ట్ ఫర్
0: అదియే. ఆ గీతని సంసారికి ఒక ఈత.
1: This itself helps you to swim.
0: అన్నింటినీ దాటించేటువంటిది ఈ గీత.
1: గీత కెన్ యూ మేక్ యూ ట్రావెల్స్ ఎనీథింగ్.
0: కానీ ఇష్టం లేనిటువంటి వాడు గీతను గీతగా కూడా గీయొచ్చు.
1: A person who does not like Gita may be taken it as a cross.
0: ఇంతసేపు దీనిని ఎవరెవరి భావమును పురస్కరించుకొని ఆ అర్థములు పొందుతూ ఉంటాయి.
1: ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ వన్స్ ఫీలింగ్స్ వన్ గెట్స్ ది మీనింగ్.
0: దీనికి పూర్వము మన బాలరాజు చెప్పాడు.
1: అర్లియర్ టు దిస్ బాలరాజు టోల్
0: గణపతి శ్లోకము చెప్పాడు.
1: హీ గేవ్ ది శ్లోక
0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ. శుక్లాంబరధరం ఊరికి పద్యం చెప్పు.
1: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం
0: ఇక్కడ అతను చెప్పినటువంటి అర్థం లోపల తెల్లటి వస్త్రములు ధరించినటువంటి
1: విష్ణు హూ మీన్స్ హీఈస్ ఆల్ పర్వెంట్
0: సర్వత్రా ఉండేటువంటి వాడు ఆమ్నీ ప్రెజెంట్ అని.
1: హీఈస్ ఆమ్నీ ప్రెజెంట్.
0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం బూడిద రంగు కలిగినటువంటి వాడట అతను.
1: హీ వాజ్ ఆఫ్ ది యాష్ కలర్
0: చందమామ రంగుతో ఉన్నాడట.
1: హీ వాజ్ ది కలర్ ఆఫ్ మూన్
0: ఆకాశ రంగును ధరించాడట.
1: హీ వాజ్ బ్లూయిష్
0: దానిని విభూతి రంగు అంటారు.
1: ది సేమ్ థింగ్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది కలర్
0: చతుర్భుజం. నాలుగు చేతులు ఉండాయట అతనికి.
1: హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ టు హావ్
0: చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. ఎప్పుడే కాని దుఃఖమని కాని ఆనందమని కాని రెండిటికి పొంగి కుంగేటువంటి యొక్క ముఖం లేదు అతనికి. ఎప్పుడు ప్రసన్నవదనై ఉన్నాడట.
1: హీ వాజ్ ది మోస్ట్ ప్లీజింగ్ సేక్రెడ్ ఫేస్ విచ్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ ఫీలింగ్.
0: ఈ విధంగా భక్తులు వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వస్తుంటారు.
1: దిస్ వే ఎ డివోటీ విల్ బి ప్రేయింగ్ టు కింగ్ లార్డ్ వినాయక.
0: నాస్తికుల యొక్క భావము.
1: దిస్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ బిలీవర్.
0: దీనిని నాస్తికులు ఇంకొక రీతిగా కూడా వర్ణిస్తూ వస్తారు.
1: నాన్ బిలీవర్స్ మే డిస్క్రైబ్ ది సేమ్.
0: శుక్లాంబరధరం తెల్లని బట్టలు మోసేది.
1: శుక్లాంబరధరం రెఫర్స్ టు ద వన్ విచ్ క్యారీస్
0: ఎక్కడ నుంచిగా ఉండేటువంటిది.
1: వేర్ ఎవర్ యూ సీ యూ ఫైండ్ ఇట్
0: ప్రసన్న వదనంతో ఉండేటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ విచ్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ ఫీలింగ్ అట్ ఆల్.
0: విభూది రంగుతో చేరినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ యాష్ కలర్
0: చతుర్భుజములు కలిగినటువంటిది. నాలుగు కాళ్ళు కలిగినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ ఫోర్ హ్యాండ్స్
0: గాడిది అన్నారు.
1: దట్ అట్రిబ్యూట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ యాష్.
0: చాకల వాడింట్లో తెల్లని గుడ్డలు మోసుకొని వస్తుంటారు అది.
1: ఇట్ విల్ బి క్యారింగ్ వైట్ క్లోత్స్ ఫ్రమ్
0: శుక్లాంబరధరం.
1: దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శుక్లాంబరధరం.
0: విష్ణుహు దాన్ని కట్టేయడి చాకలవాడు ఎక్కడంటే అక్కడ ఇడిచిపెట్టేసేస్తుంటాడు.
1: వాష్మన్ డజన్ టైట్ డౌన్ టు ఎనీ ప్లేస్.
0: అది బజార్ లో చూసినా తిరుగుతుంటాది, ఇంట్లో ముందు చూసినా తిరుగుతుంటాది, పంటల్లో చూసినా తిరుగుతుంటాది.
1: యూ కెన్ ఫైండ్ ఇట్ రోమింగ్ బిఫోర్ ఇన్ ద రోడ్స్ ఇన్ ది ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ అండ్ ఎవ్రీవేర్.
0: చూడండి,
1: దిస్ ఇస్ విష్ణు.
0: చతుర్భుజం నాలుగు కాళ్ళు.
1: చతుర్భుజం ఫోర్ లెగ్.
0: అది ప్రసన్నవదనం.
1: అండ్ ఇట్ హాస్ ది మోస్ట్ ప్లీజింగ్ ఫేస్.
0: ఈ విధంగా నాస్తికులు ఆస్తికులు
1: A believer and a non-believer in this
0: ఆసక్తులు అనాసక్తులు.
1: A person who is interested and disinterested.
0: భక్తులు భుక్తులు.
1: Devotees and also
0: యుక్తులు రక్తులు.
1: A person who is
0: విరక్తులు అనుభక్తులు. అందరికి అన్ని రకములైనటువంటి యొక్క మార్గంలో దీన్ని ప్రబోధిస్తుంది.
1: ఇన్ దిస్ వే ఇట్ విల్ బి గివింగ్ డిఫరెంట్ మీనింగ్స్ టు డిఫరెంట్ టైప్స్.
0: కనుక గీత ఎవరి భావమును పురస్కరించుకొని ఆ అర్థమును బోధిస్తూ పోతుంది.
1: బేస్డ్ అపాన్ ది ఫీలింగ్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ ది మీనింగ్ ఈస్ గివెన్ బై గీత టు డిఫరెంట్.
0: కనుక ఇది సామాన్యమైనటువంటి వృక్షము కాదు.
1: దిస్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ట్రీ.
0: మహాకల్ప వృక్షం.
1: దిస్ ఈస్ ఎ గ్రేట్
0: కామధేనువు.
1: దిస్ ఈస్ ఎ సేక్రెడ్ కౌ.
0: ఎవరికి తోచిన అర్థాన్ని వాడు తీసుకోవచ్చు.
1: You can take the meaning as you like.
0: Samudramulo ananta jalam untundi kaladu.
1: There is plenty of water in the ocean.
0: Kani evarevaru entinta patram teeskonu potaro anta patrane thanu teeskonu.
1: But each one can get water depending upon the vessel that he takes.
0: Kanuka patra bhedam unnadi kani indulo ye mattamu jalamlo bhedam ledu.
1: There is difference only in the size of the vessel, but so far the water
0: is mana bhavamulo lopala aneka rakamuluga undavachchu.
1: There may be differences in our feelings.
0: Geeta matramu okkati.
1: బట్ భగవద్గీత ఈజ్ ఓన్లీ వన్.
0: మానవత్వాన్ని దైవత్వంగా మార్చేటువంటి స్వభావం.
1: ఇట్స్ నేచర్ ఈస్ టు ట్రాన్స్ఫార్మ్ హ్యూమానిటీ ఇంటూ డివినిటీ.
0: ఇలాంటి దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నిరూపిస్తుంది. కనుక ఇలాంటి గీతను మనము ఏ విధమైన రీతిగా కూడాను దీన్ని చులకన చేయక శ్రద్ధాభక్తులతో దీనిని ఉచ్చరించి పఠించి అర్థమును గుర్తించి ఒకటి రెండు అయినా కూడా మీరు ఆచరణలో ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడే ఈ గీతా పారాయణము గీతా ప్రబోధలు సార్థకమవుతాయి.
1: సచ్ ఎ సేక్రెడ్ బుక్ యాజ్ దిస్ వీ షుడ్ నాట్ టేక్ ఇట్ లైట్లీ. విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ అ లాట్ ఆఫ్ డివోషన్ వుడ్ అప్రోచ్ అండ్ వుడ్ చాంట్ దాట్ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్ దెన్ ఓన్లీ వీ గెట్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్.
2: That was the 32nd in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 14th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.

0: will ever, this education which helps you to win your daily bread, grant you the righteous vision and teach you the morality? No, definitely not. On the other hand, the innate divine virtues are totally killed. Do not forget this good word, students.
1: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శీల సంపదను ఇనుమడింపజేయునదే విద్య.
0: ఇట్స్ ఎడ్యుకేషన్ విచ్ డెవలప్స్ ద మోరల్ రైచువస్ స్పిరిచువల్ క్యారెక్టర్.
1: ఇట్టి నైతిక ధార్మికంతో కూడినటువంటి పవిత్రమైన విద్యను ఈనాడు విస్మరించి పొట్టపూటిక నిమిత్తమై ప్రాకులాడేటువంటి విద్యలను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
0: టుడే వీఆర్ లర్నింగ్ ఓన్లీ టు క్యారీ అవుట్ అవర్ డైలీ లివింగ్, ఫర్గెటింగ్ ఆల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ లేటెంట్ ఇన్ ఎడ్యుకేషన్, ద మొరాలిటీ అండ్ రైచియస్నెస్.
1: ఈ సుందరమైన, ఈ అందమైన, ఈ ఆధునికమైన, ఈ అమూల్యమైన, ఈ అపురూపమైన ఈ ప్రపంచము చూచుటకు ఎంతయో ఆనందంగా ఉంటున్నది, అందంగా ఉంటున్నది.
0: దిస్ బ్యూటిఫుల్ హైలీ వాల్యుబుల్ వరల్డ్ విల్ మేక్ అస్ విల్ టేక్ అస్ టు ఎ బ్లిస్ఫుల్ స్టేట్.
1: నేచర్ ఈజ్ బ్యూటీ.
0: నేచర్ ఈజ్ బ్యూటీ.
1: ఈ ప్రపంచమునందు పంచభూతములు మొదలుకొని, పంచ ప్రాణములు మొదలుకొని, పంచకోశములు మొదలుకొని, పంచేంద్రియముల వరకు కూడాను సర్వస్త శక్తులతో కూడినటువంటిది ఈ మానవ జీవితము.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ ద పవర్ ఆర్ ద ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, ఫైవ్ లైఫ్ షీట్స్ అండ్ ద పవర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
1: మానవుడు తెల్లవారి మొదలుకొని రాత్రి పరుగున్నంత వరకు కూడాను అనుభవించవలసినటువంటి యొక్క ఆనందమునకు సంబంధించినటువంటి సమస్త వస్తువులు కూడాను ఈ ప్రపంచం నందు మనకు చిక్కుచున్నవి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, రైట్ ఫ్రమ్ ద టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ గో బ్యాక్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్ దట్ గివ్స్ అస్ ఆల్ ది హ్యాపీనెస్.
1: ఈ ప్రపంచం నందు దొరకనటువంటిది ఒక్కటి కూడాను లేదు, సర్వమును చిక్కుతాయి.
0: In this world, you get everything. There's nothing that you find in want of.
1: Matti modalu manikyam varaku sarva vidhamainatvanti yokka saukaryamulanu chekurcheetvanti sadupayamulu kudanu bhagavantudu nirminchi manavulaku andistu aanandinchamani prabodhistu vastunnadu.
0: God has gifted. He wanted to be very happy. He gave us right from the mud to a diamond. He gave us all sorts of convenience and comfort.
1: Manavuniki sarva swatantramulu kodanu andinchadu.
0: God gave us independence of all sorts.
1: Ee vishya srishtinantai kodanu manavuni yokka swadhinam parichadu.
0: He gave us the whole world, the creation.
1: Ee vishwamunandu ee drishyagocharamainatvanti jagattunandu manavudu aashinchina anni kodanu etti parimitamu lekunda anubhavinchavachchu.
0: In this apparent conspicuous world, you can enjoy, you can make use of any material beyond all limits.
1: దీనికి ఏ మాత్రము భయపడనక్కర్లేదు.
0: You don't need to fear.
1: కుంగనక్కర్లేదు, పొంగనక్కర్లేదు.
0: You don't need to be extolled nor frustrated.
1: ఇష్టమొచ్చినటువంటి మార్గంలో నీవు ప్రవేశించి ఇష్టమొచ్చినటువంటి కర్మలు ఆచరించి ఇష్టమొచ్చినటువంటి పనులు నువ్వు చేసుకోవచ్చు.
0: You can act as for your likes and dislikes, whims and fancies.
1: సమస్తము భగవత్ యొక్క సృష్టియే.
0: Everything is God's creation.
1: భగవంతుడు సృష్టించి సమస్త సృష్టిని కూడాను చీమ మొదలు బ్రహ్మ వరకు కూడాను మానవునికి సర్వ హక్కులు కూడాను అందిస్తూ వచ్చాడు.
0: Creator created this creation and gave from end to Brahman.
1: దేనిని భగవంతుని యొక్క ఆజ్ఞ కోసం కాచుకోనక్కర్లేదు.
0: Nothing needs to wait for God's command.
1: ఇది సృష్టి యొక్క శాసనము.
0: This is the command of nature, law of nature.
1: ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏ మార్గము నచ్చుతుందో ఆ మార్గంలో ప్రవేశించవచ్చు, ఆ ఇష్టమును నెరవేర్చుకుని ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: యు కెన్ ప్రొసీడ్ ఇన్ ద వే యు లైక్. The temperament suits you and derive happiness thereby.
1: Kani.
0: But.
1: Bhagavantudu. Okka nimani matramu niminchadu.
0: However, God made one stipulation, regulation.
1: మీరు అనుభవించవలసిన దానిని అనుభవించవచ్చు.
0: యు కెన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ఆల్ యు వాంట్.
1: అయితే అది మంచి కానీ చెడ్డ కానీ,
0: వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్,
1: అది పవిత్రం కానీ అపవిత్రం కానీ,
0: సీక్రెట్ ఆర్ అన్సీక్రెట్,
1: అది నిత్యము కానీ సత్యము కానీ,
0: మేబీ ఎటర్నల్ ఆర్ వన్ ఆఫ్ ట్రూత్,
1: కానీ అనుభవించినటువంటి దాని యొక్క ఫలితమును మీరు తిరిగి అందుకోక తప్పదు.
0: యు ఆర్ బౌండ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: కనుక ఈ యొక్క విషయాన్ని దృష్టి అందుంచుకొని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించాలి, ఎట్టి మార్గంలో ప్రవేశించాలి, ఎట్టి చర్యలు మనం చేయాలి అనేటువంటి యొక్క దీనిని మీరే నిర్ణయించుకోవాలి.
0: కీపింగ్ ఇన్ వ్యూ దట్ వీ హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్స్, వీ షుడ్ డిసైడ్ ఇన్ విచ్ వే వీ షుడ్ ట్రేడ్. వీ షుడ్ ఆల్సో డిసైడ్ వాట్ యాక్షన్స్ ఆర్ టు బి అండర్టేకెన్.
1: ఎట్టి విత్తులు నాటిరో అట్టి ఫలము.
0: As is the seed, so is the fruit you reap.
1: Vittanam ettido phalam attidi.
0: As is the seed, so is the
1: fruit. Mee cheriyalettivo phalam attidi.
0: As is the action, so is the reward.

0: Don't imagine that you will be able to do that, that you will be able to achieve that. Don't imagine like that. Don't get tired by illusion.
1: ఇచ్చోట నుంటిరో ఆ ఫలముల మీకు అందుచుండు.
0: You are here because of the fact that you have sown the seeds in the past and you will reap the fruits according to the seeds that you have sown.
1: ఒకటైన వేరైన ఫలములు సమకూరతెజుట్టు సాధ్యమగును.
0: Is it possible to reap another fruit while the seed sown was altogether different?
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి.
0: వాట్ ఎవర్ యు మే డూ ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా.
0: వితౌట్ డ్రాపింగ్ ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
0: గాడ్ విల్ సెండ్ యూ టు దిస్ వరల్డ్ విత్ ఏ హెవీ నెక్లెస్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: It's the one of the necklace with all the beads of our past actions.
1: ఇది అనుభవించు ఇది అనుభవించవద్దు అని భగవంతుడు ఏ మాత్రము శాసించడు.
0: God never commands you do this and you don't do that.
1: కానీ ఆ నిర్ణయాన్ని నీకే అప్పజెప్పాడు.
0: The decision is left to you.
1: ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి ఒక నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి.
0: You have to decide what is good and what is not.
1: వేసుకుందురు నీరు విషమిత్తు ఫలములు ఆశింతురు నేడు అతిరుచ్య ఫలములు కాచిన కడుచేదు కాయాలు తినలేక దోషము నా పైన దోషి వాదింతురు.
0: యు సో ద పాయిజనస్ సీడ్స్ బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యు సో వన్ ఎ సీడ్ బట్ ఆల్ టుగెదర్ యు బ్లేమ్ మీ లేటర్.
1: వేసుకున్నది విషమిత్తు ఫలములు.
0: యు సో ది పాయిజనస్ సీడ్.
1: ఆశించేది అతిరుచ్య ఫలములు.
0: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
1: కాసిన కడు చేదు కాయలు తినలేక దోషము దైవంపై వాదించురు.
0: And ultimately you will not be able to eat those bitter fruits and you start blaming
1: God. దోషము దైవముదా.
0: Can you blame God? No.
1: ఏదానైనా మీరు అనుభవించొచ్చని సర్వ స్వాతంత్రాన్ని ఇచ్చాడు.
0: He gave you full independence that you can enjoy and experience.
1: ఆ స్వాతంత్రమునందు నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి ఒక బుద్ధి యొక్క శక్తిని మీరు పొందాలి.
0: However, in that state of independence you should be able to judge what is transient and what is permanent.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: At the time when we are born we no garland no necklace is ever seen.
1: Manchi muchyapu saru mattunakunu levu.
0: Not even a trace of shining pearls. No.
1: Melmi bangaru danda medaku ledu.
0: There is no gold chain round the neck either.
1: Ratnala haramu ranjillaga ledu.
0: The chain of diamonds is not shining there.
1: Pachala pellanu potakaledu.
0: There is nothing like a chain of precious stones.
1: Kaladu kaladokka mala nee kanthamandu.
0: However, there is one, the necklace around our neck.
1: Mundu chesina karmala phalamulaviye.
0: They are the consequences of our past actions.
1: Karmalanniyu chechina kanthamala.
0: It is all the necklace with the beads of our past actions.
1: Kanuka daivamu deniki kudanu addu raadu.
0: God will never object you.
1: Chedda chestunte chey nee ishtam.
0: If you want to do bad, go on as you
1: want. Manchini chestunte chey nee idi manchide.
0: If you do good, yes, it's
1: kaani
0: what
1: chesina manchi chedda yokka phalathani neevu anubhavinchaka tappadu adu okkate ikkada nibandhana.
0: However, the stipulated regulation is you are bound to face the consequences of your
1: actions. Ee satyanni gurtinchi vartinchinatvanti vyaktule sariyainatvanti aanandanni anubhavinchagalu.
0: Those that know this essential truth and conduct themselves will be truly blissful.
1: Kanuka naitika dharmika aadhyatmika chintanam drishtiyan dunchukoni manavudu chese prati chinna karyam nandu kodanu nityanitya visha parisheelanam salpi aa karyamlo palgonali.
0: Therefore, in all fields, in all aspects of our life, the moral, the righteous and the spiritual fields, we should examine what is transient and what is permanent and then start acting.
1: Oka srimantudu undeetundi vaadu.
0: There is a rich man.
1: Ee srimantuniki ఒక కుమారుడు పుట్టాడు.
2: హీ హ్యాస్ ఎ సన్.
1: ఈ శ్రీమంతునికి ఒక తండ్రి ఉండేటువంటి వాడు వృద్ధుడు.
2: దిస్ రిచ్ మ్యాన్ హ్యాస్ హిజ్ ఓన్ ఫాదర్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
1: కానీ ఈ యొక్క ఆధునిక యుగమునందు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను గౌరవించేటువంటి స్వభావం కాదు.
2: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ద టెంపర్మెంట్ ఇస్ సచ్ నాట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ ద ఏజ్డ్ ఇన్ పర్టికులర్.
1: ఇటువంటి వృద్ధులంతా కూడాను ఏ పూల్ హౌస్ కో ఎక్కడైనా పంపిస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు.
2: ద ఏజ్డ్ ఓల్డ్ పీపుల్ ఆర్ సెంట్ టు హోమ్ ఫర్ ది ఏజ్డ్.
1: ఇలాంటి ప్రయత్నం లోపల భార్యాభర్తలు ఇద్దరు కూడాను యోచించారు.
2: When such efforts are being made, the husband and wife thought like this.
1: ఈ చాదస్తపు మనిషిని ఇంట్లో పెట్టుకుని నిరంతరము ఏదో ఒకటి కష్టములు అనుభవిస్తూ ఉండాలి. ఇతనికి ఆ వరండాలో ఒక చిన్న రూమ్ మాదిరి పెట్టి అందులో పడవేస్తామనుకున్నారు.
2: The young couple thought like this. Why should this old man be at this residence? He is a kind of nuisance. Better he be there in veranda in one corner.
1: వీరికి ఒక కుమారుడు పుట్టాడు.
2: They had a son later.
1: ఈ పిల్లవాడు తెల్లవారి మొదలు సాయంకాలం వరకు తాత దగ్గరికి వెళ్లి, తాత మీ జీవితంలో జరిగినటువంటి విషయాలను, మంచి విషయాలను, నాకు నీతి విషయాలను కొంచెం చెప్తూ ఉండమని చెప్పి కోరేవాడు.
2: దిస్ లిటిల్ బాయ్ గోస్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఎవ్రీడే అండ్ ఆస్క్ హిమ్, గ్రాండ్ ఫాదర్ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్, వాట్ హాడ్ హ్యాపెండ్ డ్యూరింగ్ యువర్ లైఫ్ టైమ్.
1: ఈ పిల్లవాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్లి ఏదో కాలమునంతా కూడా నువ్వు పవిత్రంగా గడుపుతున్నాడు, నా కుమారుడు కూడా ఏమవుతాడో ఏమో అని ఈ యొక్క ఆధునికమైనటువంటి విద్యావంతుడు ఆ పిల్లవాడిని అక్కడ పోనివ్వకుండా చేశాడు.
2: As the young couple or the recipients of modern education, they felt like this, that the boy may be perverted if he pays heed to the old man.
1: పట్టి తట్ట లోపల ఏదో వండింది కొంచెం వేసేసి ఆ రూమ్ లో పెట్టేటువంటి వారు తిరిగి ఇంకేమి అతని జోలికి పోయేటువంటి వారు కాదు ఈ కుమారుడు కోడలు.
2: The young couple, they used to serve food on an earthen plate and hand over him, that's all.
1: ఈ దృశ్యాన్నంత ఈ లేత హృదయమైనటువంటి ఒక విద్యార్థి గుర్తిస్తూ వచ్చాడు.
2: This young boy, and with his all tender heart, came to know all this happening.
1: నా తల్లి తండ్రులు అనుభవించేటువంటి సొత్తు ఎవరిది?
2: Whose property it is enjoyed by my parents?
1: నా తాత యొక్క సొత్తే.
2: The property belongs to my grandfather.
1: అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను నా తాత యొక్క సొత్తులే.
2: ఆల్ కంఫర్ట్స్ దట్ మై పేరెంట్స్ ఎంజాయ్ ఆర్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు ఇంత కీర్తి ప్రతిష్టలకు రావడానికి మూల కారణం నా తాత శక్తియే.
2: మై పేరెంట్స్ హావ్ గాట్ ద వెరీ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు నా తాతగారి యొక్క సొత్తును సర్వమును అనుభవిస్తూ తాతగారిని ఈ విధంగా పీడిస్తూ ఉంటున్నారు, ఇది ఎంత అన్యాయము.
2: అండ్ దిస్ గ్రాండ్ చైల్డ్ స్టార్టెడ్ ఫీలింగ్ my parents are enjoying the property of my grandparents, but they are putting them to suffering. What an injustice
1: it is. ఈ విద్యార్థి ఒకనాడు ఆ మట్టి తట్టను దాచిపెట్టాడు.
2: One day this little boy, what he did was, he has hidden this earthen plate on one day.
1: రెండవ దినము ఆ వృద్ధుడైనటువంటి తండ్రికి
2: all comforts that my parents enjoy or my grandfather.
1: ఈనాడు ఇంత కీర్తి ప్రతిష్టలకు రావడానికి మూల కారణం నా తాత శక్తియే.
2: My parents have got the very good name because of my grandfather.
1: ఈనాడు

0: అన్ని రూములు వెతుకుతున్నారు తల్లి తండ్రులు ఇద్దరు కూడా.
1: సెకండ్ డే టు సర్వ్ ఫుడ్ టు దీస్ గ్రాండ్ ఓల్డ్ పీపుల్ ది పేరెంట్స్ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ దిస్ ఎర్దన్ ప్లేట్ విచ్ వాస్ నాట్ ఫౌండ్.
0: పిల్లవాడు వచ్చాడు.
1: ద బాయ్ కేమ్.
0: నాన్న అమ్మ ఏమిటి మీరు వెతుకుతున్నారు?
1: ఫాదర్ మదర్ వాట్ ఫర్ ఆర్ యూ సర్చింగ్.
0: ఏమిటి లేదురా, మీ తాతగారికి వేసేటువంటి మట్టి మూకటి ఒకటి కనిపించలేదు అన్నారు.
1: Oh, nothing in particular. That earthen plate which we make use of every day is not seen. We serve food on that earthen plate. Today we don't find that. That's what the parents said. The boy picked up courage and said, Father, you don't need to be in search of that plate. It was I who has kept in hide.
0: Enduku daachi pettavu ani kopanga mandalinchadu tandri.
1: The father reprimanded him. Why have you kept it up?
0: Repu vruddhapyam lopala aa tattanu nenu neeku upayoginche kosamani teechi pettanu annadu.
1: The little boy said, Father, in your old age I must serve food in the very same plate, earthen plate. Therefore I have hidden it.
0: Chusara ee naati pillalu endukudanu ఆ తత్ఫలమును అనుభవించేటువంటి మార్గానికి తగినటువంటి ప్లాన్ వేస్తుంటారు.
1: The children also plan today likewise.
0: నీ తండ్రిని నీవు ఏ విధంగా చూస్తివో నిన్ను బిడ్డలు నీవు ఆ విధంగా చూస్తారు.
1: As you take care of your parents, your children in turn will take care of you tomorrow.
0: నీవు ఏ స్నేహితుని వంచిస్తువో తిరిగి నీ స్నేహితులు నిన్ను ఆ రీతిగా వంచిస్తారు.
1: If you deceive, betray a friend, you will be betrayed by another friend in turn.
0: నీవు నీ సోదరులను ఏ విధంగా గౌరవిస్తావో అదే విధంగా నీ సోదరులు నిన్ను గౌరవిస్తారు.
1: The way how you respect your elder brother, you'll be respected by your younger brother.
0: కనుకనే యత్ భావం తద్ భవతి. మనం చేసినటువంటిది మనం అనుభవించక తప్పదు.
1: What we do, we must necessarily face the reaction.
0: కనుకనే ఈ సుందరమైనటువంటి జగత్తునంతా కూడాను సృష్టించి దైవము మానవునికి అనుకూలమైనటువంటివన్నీ కూడాను అనుభవించమని ఫ్రీడమ్ ఇచ్చి అన్ని విధాల కూడాను వారికి శక్తి సామర్థ్యం కూడా అందిస్తూ వచ్చాడు.
1: God has created this beautiful, majestic universe. He has provided all sorts of conveniences and gave us absolute freedom.
0: భగవంతుడు దేని కూడాను వద్దు అని చెప్పడు.
1: God never says no to anything.
0: ఏదాన్ని నీవు ఆశిస్తున్నావో అది నీవు ఆచరించు.
1: Whatever you want, proceed in the direction.
0: అయితే ఆచరించడానికి పూర్వము దీని ఫలమును నేను అనుభవించక తప్పదు అనేటువంటి ఒక దృష్టిని లక్ష్యాన్ని నీవు స్మృతిని పెట్టుకోవాలి.
1: Prior to proceeding to this action, think well that you'd be prepared to face the consequence.
0: ఈ చెడ్డ కార్యంలో నీవు ప్రవేశించవు.
1: Then you will never go along the wrong direction. పాపకార్యములకు
0: పూనుకోవు.
1: You will never proceed in that way.
0: నీవు మంచి కార్యములందు పుణ్య కార్యములందు నీ కాలము సార్థకం గావించుకుంటావు.
1: You will sanctify your time by entertaining good actions and work.
0: కనుకని ఈనాటి చదువులందు నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి గుణములు ఈనాడు శూన్యమైపోయాయి.
1: In the modern education, there is not even a trace of morality or righteousness or spiritual content.
0: ఈ నైతికం అంటే ఏమిటో వాళ్ళకి అర్థమే కాదు.
1: They don't understand what morality is.
0: దార్మికమైనటువంటి దానికి కాలు రాసి పెట్టారు.
1: Righteousness is totally gone.
0: ఇంకా ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ ఏ దిశకు వెళ్లిపోయిందో.
1: Spirituality in which direction?
0: వాళ్ళ చింతనే లేదు.
1: We don't think of it.
0: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి విద్యలు మనకు చేసే ఉపకారం ఏమిటి?
1: What sort of help you get? You expect out of this education?
0: విద్యను అభ్యసించావు గనుకనే కొట్టకూటి నిమిత్తమై నీ ఉద్యోగం చేయక తప్పదు.
1: However you study, you must get a job to earn your daily bread.
0: నేటి విద్యలు కొట్టకూటి నేర్పించును.
1: The modern education will help you to carry out elevate.
0: కొంచెమైన గుణము పెంచబోదు.
1: It will not help you to foster virtues.
0: ఏమి గుణములు పెంచినటువంటి విద్య మనకెందుకు?
1: Why do you need that education which will not help you to grow in virtues?
0: విద్యను కొనకను వెర్రి వీడి.
1: Give up that foolish idea that education is to get the degree.
0: Vidya digirila korakanu verri vidi sevaka avruttikai meeru chandavoka priya desiya saubhagya sreyamarachi.
1: Give up that foolish idea that education is there to receive the degree. No, don't be a servant anywhere.
0: శ్రామిక విద్యలన్ గడపవలయు.
1: నో ది వెల్ఫేర్ అండ్ ద నీడ్స్ ఆఫ్ యువర్ కంట్రీ అండ్ ట్రైన్ అప్ యువర్
0: సమాజం యొక్క సేవ నిమిత్తమై మనం ఈ విద్యలను అభ్యసించామనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: యూ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ దట్ యూ స్టడీ ఓన్లీ టు రెండర్ సర్వీస్ టు సొసైటీ.
0: మనం సమాజంలోనే బ్రతుకుతున్నాము.
1: We live in society.
0: సమాజం నందే జన్మించాము.
1: We are born in society.
0: సమాజం నందే అంత్యమవుతాము.
1: We end in society.

0: దాన్ని మనం విస్మరించి ఏమి చేయాలని నీవు బ్రతుకుతున్నావు?
1: ఫర్గెటింగ్ ద సొసైటీ వాట్ ఫార్ యు ఆర్ లివింగ్.
0: కాదు కాదు.
1: నో,
0: ఈ సమాజ సేవ కోసమని మనం చదివినటువంటి విద్యను, మన తెలివితేటలను, మన దేశానికి దేహానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను, సర్వమును కూడా నువ్వు సమాజంలో ఉపయోగించే పెట్టాలి.
1: Therefore all our education, intelligence, physical strength must be dedicated to our society.
0: కానీ ఈనాటి తెలివితేటలంతా కూడాను కేవలము యుక్తిగా మారిపోతున్నాయి.
1: All the modern intelligence turns into a knack today.
0: ఈ విధమైనటువంటి యుక్తి అనేటువంటిది మానవునికి పరమశత్రువు.
1: This sort of a knack is an enemy to every man.
0: మన యొక్క దివ్య శక్తిని శారీరకం ద్వారా మనము సద్వినియోగపరచడానికి ప్రయత్నించాలి.
1: The divine power latent within us should be made use of through this
0: సమాజము ఎన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతుండాలి.
1: You know, the modern society is put to suffering problems.
0: సత్యవంతులకు, ధర్మవంతులకు, త్యాగవంతులకు ఏమాత్రము స్థానం లేకుండా ఉంటుండాలి.
1: In the present day society, there is no place for the people of
0: అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములతో పాడుపడేటువంటి వాళ్లకు ఉన్నత పదవులు వస్తున్నాయి.
1: On the other hand, the people of unrighteousness, falsehood and bad conduct, they occupy exalted
0: సత్య ధర్మమును ఆశ్రయించినటువంటి వారు అట్టడుగులకు దిగిపోతున్నారు.
1: On the other hand, those that adhere to truth and righteousness, they are seen nowhere.
0: ఇది ప్రాథమికంగా కనిపించేటువంటి ఒక తాత్కాలికమైనటువంటి చింతలే.
1: That's all temporary positions.
0: కాని భగవంతుడు దీనికి మించి తగినటువంటి ఫలితం అందిస్తాడు.
1: But God will grant you something beyond, more than what you
0: మనం సత్యాన్ని, ధర్మాన్ని ఏనాడు కూడాను వదలకూడదు.
1: We should never give up truth and righteousness.
0: వేదమాత బోధించినటువంటి సత్యం వద ధర్మం చెర.
1: That is the teaching of Mother Veda, that you should speak truth and follow righteousness.
0: సత్యాన్ని విసర్జించి ధర్మాన్ని కూడా త్యాగం చేసి అధర్మములో ప్రవేశించి అన్యాయ, అక్రమ, అనాచారం తోపల జీవితాన్ని గడుపుతుండేటువంటి వారికి ముందున్నదిరా తొందరలో అని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
1: Today we give up the truth, we don't follow dharma, but we lead an unrighteous act in all complete falsehood, but thereby lies ahead the old age.
0: అందము, ప్రాయము, ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రోరన్నా.
1: O man, don't pride yourself because of your beauty and also your youth.
0: ముందున్నదిరా తొందరలు అని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
1: There lies ahead, waiting at the doorstep, the old age.
0: ఏమిటి ఈ అందము?
1: What's this beauty?
0: ఏమిటి ఈ ప్రాయము?
1: What's this youth?
0: ఇది ఒక నిజమైనటువంటిదా? మధ్యలో కదిలిపోయేటువంటి ఒక మేఘముల వంటిది.
1: Is it all permanent? It's like a passing cloud.
0: ఇలాంటి దానిని మనం నమ్ముకొని దీనిని ఆశ్రయించి రాతి తెప్ప ఎక్కి జలములో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంటాది.
1: If we rely on these temporary transient things and proceed and carry on our life sojourn, it is something like traveling in a boat of rock.
0: కనుకని రాతి తెప్పపైన మనం ప్రయాణం చేసేటువంటి వారు మునిగిపోక తప్పదు.
1: You can never travel in a boat of rock. You are bound to be drowned.
0: కనుకని సత్యనిత్యమైనటువంటి యొక్క భగవత్ నామం అనేటువంటి తెప్పలో మనం ప్రయాణం చేయాలి.
1: Therefore we have to travel on the boat of truth, the eternal truth.
0: అది ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించేటువంటి భద్రమైనటువంటి నావ.
1: It is only the boat that will take us to comfortable voyage across this ocean of family.
0: కనుకనే మనము సత్య మార్గమును విసర్జించక, ధర్మ మార్గమును వీడక, మానవత్వమును మనం నిలుపుకునే నిమిత్తమై మానవతా విలువలు పెంచుకొని పెద్దల్ని గౌరవించటము, తల్లిదండ్రులను గౌరవించటము, గురువులను గౌరవించటము ఇత్యాది పవిత్రమైనటువంటి కార్యంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: Therefore we should never give up truth or righteousness at any point of time. We should keep up and develop the human qualities and human values. We should respect the elders. We should respect parents. We should respect all those.
0: పెద్దలంటే ఏమిటో వారికి గౌరవించేటువంటిదే తెలియదు.
1: We don't know how to respect elders today.
0: Tandri kodukulu maatadutunte vidi tandri kodukula lekapothe evari biddalo iviru aneetvanti oka sandeham kalugutundi.
1: Today as father and son talk to each other, we doubt their relationship. Are they really father and son?
0: Tandri bidda aneetvanti oka gauravam kaani aa maryada kaani aa sanita sambandha bandhavyam kaani kanipinchatam kuda ledu.
1: We don't find any trace of respect and courtesy and intimate relationship as they converse.
0: Varandalo sofa paina kurchonuntuntadu tana kumarudu.
1: The son sits on the sofa set in the veranda.
0: Tandrigini vachinante sofa nunchi kuda leyadu.
1: As father comes, he won't even get up.
0: Enduku vacharandi ikkada antadu.
1: Further he will ask, why are you here, why have you come?
0: Idiya కుమారుడికి ఇచ్చేటువంటి గౌరవము
1: ఇస్ దిస్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ వన్ హ్యాస్
0: ఈనాడు ఇట్టి గౌరవాన్ని ఇచ్చినప్పుడు రేపటి దినం నీ కుమారుడితో నీవు ఎట్టి గౌరవాన్ని పొందుతావు.
1: ఇఫ్ యూ షో దిస్ సార్ట్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ వాట్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ యూ వుడ్ రిసీవ్ ఇన్ టర్న్ లేటర్ ఫ్రమ్ యువర్
0: కనుకనే తిండి కొద్ది త్రేపు పిండి కొద్ది రొట్టె.
1: సో యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద బిల్జ్ యాజ్ ఇస్ ద ఫ్లోర్ సో ఇస్ ద బాండ్.
0: ఈ వయసునందే మనము పెద్దలను గౌరవించేటువంటి యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: దేర్ఫోర్ ఎట్ దిస్ ఏజ్ వీ షుడ్ నో the value in respecting
0: the చదువుకున్నంత మాత్రం నీకు అహంకారం అనేటువంటిది ఆవరించడము ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్.
0: అహంకార అసూయను నిర్మూలన గావించినటువంటి నిజమైన విద్య.
1: సో ఇట్స్ ఎ ట్రూ ఎడ్యుకేషన్ దట్ కిల్స్ ఈగో అండ్ జెలసీ.
0: ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ పాంప్ అండ్
0: వినయ విధేయతతో జీవితాన్ని గడిపించి గౌరవ మర్యాదను పొందుకోవాలి.
1: దేర్ ఫోర్ లీడ్ యువర్ లైఫ్ in humility obedience earnest esteem and respect.
0: అనేక మంది పిల్లలకు నేను చెప్తుంటాను
1: భగవాన్ tells us repeatedly
0: నీ బ్లడ్ నీ ఫుడ్
1: యువర్ బ్లడ్
0: నీ హెడ్ నీ దుడ్డు
1: అండ్ దుడ్డు మనీ
0: పేరెంట్స్ గిఫ్ట్
1: దర్ పేరెంట్స్ గిఫ్ట్.
0: కనుకనే మొట్టమొదట పేరెంట్స్ కు మీరు గ్రాట్యుడ్స్ ఇవ్వాలి.
1: సో ఫస్ట్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుడ్ టు యువర్
0: పేరెంట్స్. దైవం కంటే ముందుగా కూడా నువ్వు తల్లిదండ్రులకు అందించాలి.
1: ఈవెన్ బిఫోర్ గాడ్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: ఎందుకంటే కానీ పెంచి పెద్ద చేసింది తల్లిదండ్రులే.
1: బికాస్ దే హావ్ బ్రాట్ యు అప్ టు దిస్ స్టేజ్.
0: భగవంతుడు మట్టినిచ్చాడు.
1: గాడ్ హెస్ గివెన్ ఇస్ ద మట్.
0: భగవంతుడు నీరునిచ్చాడు.
1: గాడ్ గేవ్ వాటర్.
0: ఈ నీరు మట్టి చేర్చి పాటు ప్లేట్ చేసేది పాటర్ కానీ భగవంతుడు కాదు.
1: ది మడ్ and water mixed and made into a pot by a potter not by god
0: kabatti jadachaitanyamlo rendittini srushtinchadu bhagavantudu ante
1: god has created our parents
0: ee rendittini cherchi talidandrulle neeku ee roopanni andinchadu
1: our parents gave us this present form
0: kaduka nee roopaniki moolakarakulu talidandrulle
1: we owe this form to our parents
0: ee dehaniki moolaadharam nee talidandrulle
1: your parents are the foundation
0: kaduka nee matrudevo bhava pitrudevo bhava annaru.
1: So it is said, mother is God, father is God.
0: Daiva samanulu varu.
1: They are divine.
0: Ee naadu kudanu durmargudaina kumarudaina kanipistaru kaani durmargudaina talli kanipinchadu lokamulo.
1: Even this day you may find a wicked son, never a bad mother.
0: Kanuka aa talli dandrulu entano premato penchutaru.
1: Parents will take care of you with all love.
0: అలాంటి ప్రేమను మనము మరవకూడదు.
1: We should never forget our parents love.
0: ఈ ప్రేమను మనము జ్ఞప్తియందు ఉంచుకొని
1: we should remind ourselves that love.
0: మనం నీతి నిజాయితీతో జీవితాన్ని సాగిస్తూ రావాలి.
1: we should lead our lives with all morality and integrity.
0: ఈ ప్రపంచం చూడండి ఎంత సౌందర్యవంతంగా ఉంటుందని.
1: the whole world is so beautiful.
0: ఇంత సుందరమైన ప్రపంచంలో మనం పుట్టి ఇంత సుందరమైన దేహాన్ని ధరించి ఇంత సుందరమైన భావాన్ని నీకు అందుకొని నీవు కేవలం వికార స్వరూపంగా నీవు చరిస్తున్నావు.
1: having been born in this beautiful world, having taken up this beautiful body with the beautiful ideas, but we lead our lives in a rotten way.
0: ఒక దేహాన్ని మనం ఆధారంగా తీసుకోండి.
1: Take this body for instance.
0: మన దేహానికి హైట్ తగినటువంటి weight, weight తగినటువంటి fat, fat తగినటువంటి.
1: The height and the weight are appropriate, exact.
0: ఈ కన్నులకు తగినటువంటి ఒక స్థానం అది.
1: The position of eyes.
0: ఎంత చక్కగా సృష్టించాడు భగవంతుడు.
1: God, how nicely articulated.
0: ప్రపంచములోపల ఈనాటికి 600 కోట్లు ఉంటున్నారు.
1: 600 crores
0: ప్రపంచమంతా చేరితే
1: ద హోల్ వరల్డ్ పాపులేషన్
0: కానీ
1: బట్
0: ఈ 600 కోట్ల లోపల కూడా ఏ ఇద్దరైనా సమానంగా ఉన్నారా?
1: ఇన్ దిస్ పాపులేషన్ ఆఫ్ 600 crores డూ యూ కమ్ అక్రాస్ ఎనీ టూ హూ ఆర్ అలైక్?
0: అందరూ వేరు వేరు రూపంలోనే ఉంటున్నారు.
1: ఆల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఫామ్.
0: ఈ సృష్టి యొక్క రహస్యం ఎంత గొప్పది.
1: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్ దట్స్ మైటీ.
0: టిన్స్ పుడుతున్నారు తల్లికి.
1: Twins are born to parents.
0: ఆ ట్విన్స్ లోపల కూడా అంతో ఇంతో వ్యత్యాసం ఉంటుంది. ఇద్దరు సరిగా ఉంటుండరు.
1: ఈవెన్ అమంగ్ ట్విన్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్. దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ అలైక్ ఆర్ సిమిలర్.
0: ఈ సృష్టి యొక్క చిత్రం ఎంత విచిత్రమో మీరు యోచించండి.
1: అండర్స్టాండ్ ది మిస్టరీ ఆఫ్ దిస్.
0: ఎవరైనా సరే ఇద్దరు సమానంగా ఉండేటువంటి వాళ్ళు తీసుకురండి. మీరు కోరిన కోరిక నేను ఇస్తాను.
1: ఎనీబడి హియర్ బ్రింగ్ టూ ఆర్ ఎగ్జాక్ట్లీ ఐడెంటికల్.
0: అంతవరకు లేదు. ఆ చెట్టును చూడండి.
1: Look at
0: అది ఒక వేప చెట్టు.
1: యూ సీ దట్ నీమ్
0: అంత ఆకులు వేప ఆకులే.
1: యూ ఫైండ్ ది నీమ్
0: కానీ ఒక్క ఆకు ఉండినట్టు ఇంకొక ఆకు లేదు.
1: నో ఎనీ నాట్ ఈవెన్ వన్ లీఫ్ లుక్స్ లైక్ అనదర్ లీఫ్ ఎగ్జాక్ట్లీ.
0: రెండు ఆకులు మీరు తీసుకుని రండి చూడండి. దాంట్లో ఈన్లు వేరే ఉంటాయి దీంట్లో ఈన్లు వేరే ఉంటాయి.
1: బ్రింగ్ టూ లీవ్స్ యూ అబ్జర్వ్ దెమ్ వెయిన్స్ ఆర్ డిఫరెంట్ దేర్.
0: ఇది భగవంతుని యొక్క చిత్రము విచిత్రమైనటువంటి యొక్క సృష్టి.
1: దిస్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ వండర్.
0: ఇంత విచిత్రమైనటువంటి యొక్క సృష్టిని సృష్టించి
1: having created
0: ఇంత వికారమైనటువంటి బుద్ధులు మీరు అందుకోవటం అనేటువంటిది ఇది కేవలము చాలా విచిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: having been born in this beautiful world of wonder and awe ఈ పర్వర్టెడ్ బ్రెయిన్ ఇస్ అన్ఫార్చునేట్.
0: మన గుణములు కూడా పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో డెవలప్ ద సీక్రెట్ వర్చ్యూస్.
0: ఏనాటి ఉంటాదు, ఎప్పుడు కూలుతుందో.
1: When we leave this world.
0: శతవర్షములు దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
1: Though they stipulated 100 years life span, you cannot go by that.
0: లేక ప్రాయమందో, లేక ముదిమియందో, లేక ముసలియందో.
1: As a boy, who knows? At that tender age, or in youth, or in old age.
0: అడవిను ఉదక మధ్యంబును ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
1: Either town or a forest in the midst of water, when you are going to die, you cannot.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.

0: if you're really intelligent and smart enough, in this lifetime itself with this body, you should know yourself.
1: ఇదియే మనం తెలుసుకోవాల్సినటువంటిది.
0: This what we should know.
1: మనం ఉండినంత లోపలనే నేనెవరు, నేనెవరు, నేనెవరు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: We have to know the truth during our lifetime. Answer to this question, who am I?
1: ఎక్కడ చూసినా కానీ ఎవరు చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని అడుగుతున్నావు కానీ హూ ఆమ్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: We are asking everybody, who are you? But I don't put a question to myself, who am I?
1: అది తెలియనప్పుడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనమే?
0: Without knowing this, what is the fun of knowing the rest?
1: దేహము కేవలం ఒక నీటి బుడగ వంటిది.
0: Body is like a water bubble.
1: కనుక నీవు నీ దేహం కాదు.
0: You are not the body.
1: నీవు మైండ్, ఒక మ్యాడ్ మంకీ.
0: Mind is a mad monkey.
1: కనుక నీవు మైండ్ కాదు.
0: You are not the mind.
1: కాబట్టి నీవెవరు?
0: Who are you then?
1: దీన్ని ధరించినటువంటి మాస్టర్ నీవు.
0: You are the master who has put on this vesture. నీవు
1: మాస్టర్ అయిపోయి కూడాను,
0: being the master,
1: నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోతే నీవెక్క మాస్టర్ అవుతావు?
0: If you don't know this truth, how can you call yourself a
1: master?
0: What type of master?
1: నన్ను కూడా నువ్వు మాస్టర్ అని అడ్రస్ చేస్తుంటారు కొంతమంది.
0: Some address Bhagwan as master.
1: Divine master antaru.
0: They address him as divine master.
1: Ilanti masters ento mandi untunnaru. Post master unnadu, test master untunnadu, inka master unnadu. Veellandaru endaro masters anta untunnaru.
0: There are so many masters today, the station master and post master and so on.
1: Karukani ee master anetuvanti padamunku artham eledu.
0: This word master has no meaning at all.
1: Master ante adhikareni.
0: Master means the one in authority.
1: మరి నిజంగా మనం మాస్టర్ అనే పదములు దివ్యత్వానికి ఉపయోగించకూడదు.
0: We should not use this word master in respect of divinity.
1: అనగా
0: meaning
1: అందరికీ తాను ఒక విధమైనటువంటి యొక్క సేవకుడుగా ఉన్నాడు భగవంతుడు.
0: Because God serves everyone.
1: కనుకనే ప్రతి పని కూడాను భగవంతుడే చేసి పెడుతున్నాడు.
0: It's only God who does everything for us.
1: అలాంటి పరిస్థితిలో మాస్టర్ అనిపించుకోవటం కూడా మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు బి కాల్డ్ ఎ మాస్టర్.
1: కనుకని మాస్టర్ ప్లాన్ ఉంది అతనికి, అంతేగాని మాస్టర్ కాదు.
0: గాడ్ హ్యాస్ మాస్టర్ ప్లాన్ అండ్ హీస్ నాట్ మియర్లీ ఎ మాస్టర్.
1: కనుక మీరు ఆ ప్లాన్ను మీరు అనుసరిస్తూ రావాలి.
0: వీ షుడ్ ఫాలో ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ గాడ్.
1: దైవం యొక్క సృష్టిని పవిత్రంగా గావించుకుంటూ పోవాలి.
0: వీ షుడ్ లీడ్ దిస్ లైఫ్ ఇన్ ఎ సెక్రెడ్ వే.
1: ఈ సృష్టిని ఏమాత్రం కూడా నువ్వు మాలిన్యం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ పొల్యూట్ దిస్ నేచర్.
1: అందువల్ల ఈనాడంతా కూడా నువ్వు విపరీతమైన రోగాలతో కూలిపోతుండాలి జగత్తు.
0: టుడే ది పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డెడ్లీ డిసీజ్.
1: ఎంత పవిత్రమైనటువంటి పంచభూతములను అందించాడు భగవంతుడు.
0: గాడ్ గేవ్ us 5 ఎలిమెంట్స్.
1: గాలి అంతా కూడా నువ్వు పొల్యూషన్ అయిపోయింది, మాలిన్యం అయిపోయింది.
0: దేర్స్ ఎయిర్ పొల్యూషన్ టుడే.
1: త్రాగే నీరు మలినమైపోయినాయి.
0: వాటర్ పొల్యూషన్, ఈవెన్ డ్రింకింగ్ వాటర్.
1: పీల్చే గాలి పొల్యూషన్ అయిపోయింది.
0: ఎయిర్ దట్ వి బ్రీత్.
1: వినే శబ్దము చాలా అసహ్యంగా ఉంటుంది.
0: దేర్ ఇస్ నాయిస్ పొల్యూషన్.
1: తినే పదార్థము అది కూడా రోగంతో నిండినటువంటిది.
0: ద ఫుడ్ ఈస్ పొల్యూటెడ్.
1: దీనివల్ల ఎంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శక్తులను మనం అపవిత్రం చేస్తున్నాం.
0: ఆల్ సీక్రెట్ థింగ్స్ ఆర్ మేడ్ అన్సీక్రెట్ బై మ్యాన్.
1: ఈ పంచభూతములను ఎవరు పవిత్రంగా ఉపయోగపెట్టాడో వాడే నిజమైనటువంటి ప్రాణి.
0: He is really truly in the sense a living creature. If you make use of all the 5 elements in a sacred way,
1: waste cheyakudadu.
0: You should not waste.
1: Ippude oka chinna padam oka jarigindi. Room lo untunnappudu warden Shivashankar Sai, Swami mee kannu koncham ikkada erraga unde annadu.
0: Bhagwan was there in that interview room. The warden Shivashankar Sai said, Swami, your eye is little red.
1: నేను చెప్పాను అది నా పొరపాటేను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఇట్ ఇస్ మై మిస్టేక్.
1: నీ వల్ల నేను వాటర్ ను వేస్ట్ చేయను.
0: ఐ డోంట్ వేస్ట్ వాటర్ లైక్ యూ.
1: ట్యాప్ తిప్పేసి ఊరికి ముఖమంతా కడుక్కుంటూ ఉంటుంటారు.
0: పీపుల్ వాష్ దేర్ ఫేస్ బై కీపింగ్ ద ట్యాప్ ఓపెన్.
1: ఆ వేసుకున్న సోపు పోయేంత వరకు ఆ ట్యాప్ లో వాటర్ పోతూనే ఉంటుంటది.
0: అంటిల్ ది సోప్ ఇస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్ ద వాటర్ విల్ బి లెట్ ఆఫ్.
1: ఎప్పుడు కావాలో అప్పుడు తిప్పుతాను, అది అయిపోతానో తిరిగి దాన్ని టైప్ చేస్తుంటాను.
0: బట్ భగవాన్ డజన్ డూ దాట్. హీ విల్ ఓపెన్ ద ట్యాప్ వెన్ ఇట్స్ నీడెడ్ అండ్ క్లోజ్ ఇట్ ఇమీడియట్లీ.
1: కనుక సోపు వేసుకున్నాను, తిరిగి కన్నులు తెరిచి ట్యాప్ తిప్పడానికి పోయినప్పుడు అది కొంచెం కన్నుల్లో పడింది సోపు.
0: సో ఆఫ్టర్ వైపింగ్ అవుట్ యాజ్ హీ వాస్ అబౌట్ టు క్లోజ్ ద ట్యాప్ సడన్లీ సమ్ సోప్ హస్ గాన్ ఇంటు ద ఐ.
1: కైనా నీరు నేను వ్యర్థం చేయను.
0: భగవాన్ డజన్ టు వేస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: గంగా దైవ స్వరూపము.
0: Because water is God.
1: Gali.
0: Air.
1: Fan vestaru. Tachami nen aapi vestuntanu.
0: You put on the switch of fan, but Bhagavan will put it off.
1: Switch vestaru. Pani lekapoyina raatrantha verugutune untuntadi.
0: బట్ దేర్ ఇస్ నో ఫంక్షన్ యాక్చువల్లీ, వీ కీప్ ఇట్ ఆన్ డే అండ్ నైట్.
1: ఎప్పుడు కావాలప్పుడు వేస్తాను, తక్షణమే తీసేస్తాను.
0: భగవాన్ విల్ స్విచ్ ఇట్ ఆన్ వెన్ ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఇది లోభితనం కాదు,
0: ఇట్స్ నాట్ మైజర్లీనెస్.
1: నేను పిసినారి కాదు,
0: ఈస్ నాట్ ఎ మైజర్.
1: నేను త్యాగే.
0: భగవాన్ ఇస్ వన్
1: ఆఫ్ ది ఫైవ్. చేయకూడదు,
0: బట్ వన్ షుడ్
1: అవసరమైతే తీసుకోవచ్చు.
0: ఇఫ్ నెసరీ టేక్ ఇట్.
1: కనుక ఈ పంచభూతములు కూడా నువ్వు విద్యార్థులు చాలా వ్యర్థం చేస్తున్నాడు.
0: స్టూడెంట్స్ వేస్ట్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ టుడే.
1: ఇంకా ఒకటి విద్యార్థులకు ఈనాడు చెప్పవలసినటువంటిది,
0: స్టూడెంట్స్ షుడ్ నో అనదర్ థింగ్ టుడే.
1: ఈనాటి విద్యార్థులు అమితంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు.
0: మోడర్న్ స్టూడెంట్స్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
1: ఎంతవరకు తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద సఫరింగ్ దట్ యువర్ పేరెంట్స్ అండర్గో.
1: వారు చెమటార్చి, వారు తినక అర్ధమర్ధం తినేసేసి మిగిలించుకొని మీకు ఇక్కడికి పంపిస్తుంటారు తల్లిదండ్రులు.
0: యువర్ పేరెంట్స్ వెదర్ దే ఈట్ ఇన్ ఫుల్ ఆర్ నాట్ దే స్ట్రగుల్ హార్డ్ అండ్ సెండ్ యు మనీ.
1: వారి విషయం కాదు, తక్కువగా ఉండేటువంటి వారు చాలా కష్టపడి ఇంట్లో కూడా మీకు ఎంతో సుఖాన్ని అందించాలని డబ్బు పంపుతూ ఉంటారు.
0: దిస్ డస్ నాట్ రిలేట్ టు దోస్ పీపుల్ హూ ఆర్ రిచ్ ఎనఫ్. దిస్ ఇస్ టు ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హూ వర్క్ హార్డ్.
1: కనుకనే ఒక్కొక్క పైసా కూడా మనం కష్టపడినటువంటి ఒక బెడ్ మాదిరి మనం చూసుకోవాలి.
0: కన్సిడర్ ఎవ్రీ పైసా యాజ్ అ డ్రాప్ ఆఫ్ బ్లడ్.
1: మన బ్లడ్ మన దుడ్డు వేస్ట్ చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ బ్లడ్ దుడ్డు ద మనీ.
1: నీ యొక్క దుడ్డు అంతా కూడా నువ్వు నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ డ్రాప్స్.
0: అండర్స్టాండ్ ద మనీ ఆన్ హ్యాండ్ ఈస్ నథింగ్ బట్ ద బ్లడ్ డ్రాప్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: నువ్వు వ్యర్థం చేసుకున్నటువంటి డబ్బు అంతా నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ ని నువ్వు వ్యర్థం చేసినట్టే.
0: ద మనీ యు వేస్ట్ అమౌంట్స్ ద వేస్టింగ్.
1: అవసరమైనట్టు తీసుకో,
0: టేక్ ఇట్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
1: కానీ అమితంగా నీవు వ్యర్థం చేయకూడదు.
0: బట్ డోంట్ వేస్ట్ ఇట్ ఫర్ దట్.
1: ఈనాటి విద్యార్థుల లోపల ఎంత ఖర్చు పెడుతున్నారు.
0: దిస్ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
1: మనీ ఇన్స్టిట్యూట్లో లేదు కానీ బయటపై చూస్తే చాలా విపరీతంగా ఉంటుంటుంది.
0: దిస్ ఇస్ నాట్ దేర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇన్ అవుట్ సైడ్ ఇన్స్టిట్యూట్
1: అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత ఖర్చులు ఉంటుండవు. కానీ ఈ కాలేజీ లోపల ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఎన్నిక కావడానికి అంత ఖర్చులు పెట్టుంటారు.
0: ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ కాలేజెస్ people spend a lot to be the president of students union there.
1: Union leader entha kaalam unde moodendlu.
0: After all he stays there for 3 years.
1: Ee moodendlu lopala inta kharchu pettukotama.
0: Why should he spend so much?
1: Enduku inta vyartham chesukotama?
0: Why should he money be wasted?
1: కనుక ఇంతే కాదు, దీని తర్వాత ఏదో పిక్నిక్ ఏదో పిక్నిక్ అని పోతుంటారు. అక్కడ కావాల్సినంత ఖర్చులు పెట్టేస్తుంటారు.
0: ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ పిక్నిక్ సెలబ్రేషన్ టేక్స్ ప్లేస్.
1: ఇంకా పెద్ద పెద్ద హోటల్లో, అశోక్ హోటల్ ఇట్లా దాంట్లో డిన్నర్లు పెట్టుకోవటం.
0: దే అరేంజ్ డిన్నర్స్ ఇన్ 5-star హోటల్స్ లైక్ హోటల్ అశోక.
1: ఇది చాలా దుర్వినియోగము.
0: ఇట్స్ ఆల్ వేస్టింగ్ ఆఫ్ మనీ.
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: రేపు భవిష్యత్తు రూపంలో మీ భవిష్యత్తును కూడా కొంత యోచించుకోవాలి.
0: థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
1: తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని కూడా మనం చింతించాలి.
0: యు షుడ్ థింక్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ పేరెంట్.
1: ఏదో వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం వ్యర్థం చేయకూడదు.
0: యాజ్ యూ రిసీవ్ ద మనీ షుడ్ నాట్ వేస్ట్.
1: సీలింగ్ ఆన్ డిజైర్స్ అని 4 చెప్తుంటారు.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఇన్ 4 aspects.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
1: Don't waste money. Misuse of money is evil.
0: Don't waste money. Misuse of money is evil.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Adhe God.
0: Energy is God.
1: Mana choopu God.
0: Our looks.
1: Mana vinikidi God.
0: Hearing.
1: Mana maatalu God.
0: Speech.
1: Mana vasana God.
0: Smell.
1: Mana panulu God. Anta daivanni nu waste chestunnavu.
0: That's all divine. Don't waste divinity.
1: కనుకనే ఈ ఎనర్జీని మనం ఎంత పవిత్రంగా మనం ఉపయోగపెట్టుకుంటే అంత పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని నీవు చేరవచ్చు.
0: ఎనర్జీ ఇస్ గాడ్. యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: కనుకనే ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం నుంచే ఎనర్జీగా మారిపోతున్నారు.
0: బికాస్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ టర్న్స్ ఇన్ టు ఎలర్జీ.
1: మీరు చక్కగా చూసుకోండి.
0: అండర్స్టాండ్ ఇట్.
1: పవిత్రమే సర్వమునకు మూల కారణము.
0: ఇట్ ఇస్ ద సాంక్టిటీ సెక్రెట్నెస్ విచ్ ఇస్ ద కాజ్.
1: ఈ బాడీకి ఎంత ఏజ్ మీకు తెలుసునా?
0: యు నో ది ఏజ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ భగవాన్?
1: 70 years 6 months.
0: 70 years 6 months.
1: ఎట్లా ఉన్నాను నేను?
0: హౌ హి ఇస్.
1: నాకు ఎక్కడ అవకాశం లేదు కదా, లేకపోతే మంచిగా పరిగెత్తేవాడిని.
0: దేర్ ఇస్ నో ఛాన్స్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాంట్స్ టు రన్.
1: రన్నింగ్ రేస్ లో కూడా నేను ముందు భాగం వహిస్తాను.
0: హీ విల్ స్టాండ్ ఫస్ట్ ఇన్ ది రన్నింగ్ రేస్.
1: కానీ 16 సంవత్సరముల పిల్లలు మీరంతా ఉన్నారు. నేను ఇప్పటికి కూడా ఎంత పని చేస్తుంటాను.
0: Bhagwan does a lot of work every day.
1: Ikkada bhajan ayipothane velutanu akkada post.
0: Soon after bhajan he go there.
1: And post పోస్ట్ పోస్ట్ అంత బండిల్స్ మాదిరి ఉంటుంటాయి.
0: దేర్ బండిల్స్ ఆఫ్ పోస్ట్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్.
1: ఒక్కడే కూర్చొని అన్ని నాకు తెలిసిన పోస్ట్ లో ఏమిటి, కానీ వాళ్ళ తృప్తి కోసం నేను చించాలి.
0: భగవాన్ భగవాన్ నోస్ వాట్ ఈస్ రిటన్ దేర్ ఇన్ ద లెటర్స్, బట్ టు సాటిస్ఫై యు హి విల్ ఓపెన్ ద లెటర్.
1: మూడు ముక్కాల గంట వరకు కూడా పోస్ట్ చూస్తూనే ఉంటుంటాను, చూసి తర్వాత పెట్టి వస్తుంటాను.
0: టిల్ 3:45 ఇన్ ద ఆఫ్టర్నూన్ హి విల్ బి రీడింగ్ ద లెటర్స్.
1: కనుక నాకు ఎట్లా ఉన్నాయి కన్నులు, చక్కగా ఉంటున్నాయి, ఎంత దూరమైనా నేను చూడగలను.
0: హిస్ ఐ సైట్ ఇస్ 100% పర్ఫెక్ట్.
1: ఇది దివ్య శక్తి కాదు, సహజ శక్తి.
0: ఇట్స్ నాట్ ద డివైన్ పవర్, ఇట్స్
1: ఆ పవిత్రమే దీనికి మూల కారణము.
0: ఇట్ ఇస్ సీక్రెట్నెస్ దట్స్ ద కాజ్.
1: కనుక ఏదో దగ్గర చూపు, దూరపు చూపు, మధ్య చూపు, ఎన్నెన్నో చూపులంత అవంతా నాకు ఒక్కటి లేవు.
0: ఇట్స్ నథింగ్ లైక్ షార్ట్ సైట్ ఆర్ లాంగ్ సైట్, నథింగ్ లైక్
1: దట్. అక్షరాలైనా నేను చక్కగా చూస్తాను.
0: హీ కెన్ రీడ్ క్లియర్లీ ఇన్ స్మాల్ లెటర్స్.
1: ఇంకా నా చెవులు చూస్తామంటే చీమ మల్లాడితే కూడా వినిపిస్తుంది నాకు.
0: హౌ అబౌట్ హిస్ పవర్ ఆఫ్ ఆడిషన్? హీ కెన్ లిసన్ టు ది వాక్ ఆఫ్ ఎ స్మాల్
1: హ్యాండ్. నేను అన్ని ఇంద్రియములు కూడా పర్ఫెక్ట్ గా ఉంటున్నాయి.
0: ఆల్ సెన్సెస్ ఆఫ్ భగవాన్ ఆర్ పర్ఫెక్ట్.
1: పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అద్దాలు వేసుకుంటే నాకు చాలా విచారం వేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ యంగ్ బాయ్స్ వేరింగ్ గ్లాసెస్.
1: చిన్న పిల్లలు 16 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 6 సంవత్సరాల పిల్లలే అద్దాలు వేసుకుంటున్నారు.
0: బాయ్స్ ఏజ్ 6, 10, 16, వై?
1: మన బ్లడ్ దోషమే.
0: బికాస్ ది మిస్టేక్ లైస్ ఇన్ అవర్ బ్లడ్.
1: కనుక అలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎంతైనా మనం బ్రతకవచ్చు.
0: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ ఆర్.
1: పవిత్రతను మీరు పెంచుకుంటూ రావాలి.
0: డెవలప్ ది సీక్రెట్ లైఫ్.
1: పవిత్రంగా ఉంటుంటే ఎంతైనా మనం జీవించవచ్చు.
0: ఇఫ్ యూ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్,
1: అంతా పవిత్రమే అయిపోతుంది.
0: ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
1: 16 సంవత్సరం పిల్లవాడిని నా దగ్గర తెచ్చుకొచ్చి నేను చేసిన పని చేయమని చూద్దాం.
0: Let a boy of 16 come here, let him compete with Bhagavan in doing work.
1: Yenu sulabhanga cheyagalu.
0: Bhagavan will do it easily.
1: Endukante anta shakti untunda.
0: Because Bhagavan is so powerful, so strong.
1: Kani ee divyamaina shakti gaadu, yenu pratyekanga sampadinchukundi kaadu, naa sahaja shakti.
0: It's not the divine power nor acquired, it's a natural power.
1: మరి నేను తినేది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ హీ ఈట్స్?
1: ఇది చాలా పిల్లలకు ఆశ్చర్యం వేస్తుంది.
0: యూ విల్ బి టేకెన్ బై సర్ప్రైజ్.
1: తెల్లవారపు ఇది రాగి సంగతి.
0: హి విల్ టేక్ ఓన్లీ స్మాల్ మార్సల్ ఆఫ్ రాగి మాల్ట్.
1: రాగి మాల్ట్,
0: రాగి మాల్ట్
1: మీరు చూస్తామా, కుర్మాలు, బర్మాలు, ఇంకా ఏమేమో ఏమేమో అన్ని కొట్టేస్తుంటారు.
0: వేరే
1: తింటారు, అది ఎట్లా అరుగుతుందో ఏమిటో నాకు అర్థం కాదు.
0: వి ఈట్ నెక్ డీప్. హౌ యూ డైజెస్ట్? భగవాన్
1: తినవలసింది,
0: ఎత్తిని
1: కాపాడుకోవాల్సింది, కానీ మితిమీరి తినకూడదు.
0: ఎస్, యంగ్స్టర్ షుడ్ నెసల్ ఈట్ బట్ నాట్ ఇన్
1: ఎక్సెస్. ఒక టైమే లేదు,
0: ఇంటర్వెల్
1: లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటుంటారు.
0: బట్ వీ కంటిన్యూస్లీ లోడ్ విత్ ఆల్ ద స్టఫ్.
1: ఏదో ప్రొద్దున భోంచేస్తారు, సాయంకాలం భోంచేస్తారు.
0: We can eat in the morning.
1: కానీ మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఏమేమో తిండి తిండి పెంచేస్తుంది.
0: బట్ వీ ఈట్ సో మెనీ వెరైటీస్.
1: కానీ ఏది తినాలి, ఏది తినకూడదు అనేటువంటి విచారణ శక్తితో మీరు తినాలి.
0: వీ షుడ్ ఆల్సో discriminate what is to be eaten,
1: ఎక్కడంటే అక్కడ ఏది చిక్తే అది తినకూడదు.
0: We should not eat what all that is available.
1: ఆ యొక్క తినే విషయం లోపల చాలా ఒక పద్ధతి పెట్టుకోవాలి.
0: యు నో ఈటింగ్ హ్యాబిట్స్ వి షుడ్ హావ్ డిఫరెంట్ ప్రొసీజర్.
1: ఒక దినము తిండిని గురించి మీకు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us అబౌట్ ఫుడ్ ఆన్ వన్ డే.
1: కనుకనే ఆ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ డే.
0: ద ఫుడ్ ఈజ్ అవర్ హెడ్.
1: ఎలాంటి ఫుడ్ అలాంటి హెడ్ డే.
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది
1: హెడ్. ఎలాంటి హెడ్ అలాంటి గాడ్.
0: యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ గాడ్.
1: కనుకనే మీరు కాలాన్ని వ్యర్థం చేయకుండా,
0: డోంట్ వేస్ట్ టైం,
1: మనం చదివేటువంటి దాంట్లో కూడా తక్కువమైనటువంటి ఒక దీనిని మనం చదువుకుంటూ,
0: వీ షుడ్ రీడ్ ఇన్ అప్రోప్రియేట్.
1: ఇంకా కొంతమంది పిల్లలంతా కూడా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుంటారు.
0: సమ్ స్టూడెంట్స్ కీప్ టెక్స్ట్ బుక్ ఇన్ ఫ్రంట్.
1: దాని మధ్య లోపల బ్యాడ్ నావల్స్ అంత చిన్న బుక్ పెట్టుకుంటారు.
0: దేర్ ఎట్ ద సెంటర్ దే కీప్ బ్యాడ్ నావెల్స్.
1: బయట చూసేకి ఇది టెక్స్ట్ బుక్,
0: అవుట్ సైడ్ టెక్స్ట్ బుక్.
1: కానీ లోపల మాత్రం ఉంటుంది అది పిల్లలు వింత. దాన్ని ఎవరైనా వచ్చి చూసేపటి మూసేస్తారు.
0: ఇన్సైడ్ బ్యాడ్ నావెల్స్ ఇఫ్ దే ఫైండ్ ఎనీబడీ అరౌండ్ దేర్ క్లోజ్ ఇట్.
1: చూడకూడదు మనం.
0: వి షుడ్ నాట్ సీ ఇట్ సచ్ థింగ్.
1: ఎందుకంటే పుస్తకం ఎట్లాంటిదో మస్తకం అట్లాంటిదిగా అయిపోతుంది.
0: యాజ్ ఇస్ ది బుక్ సో ఇస్ ది హెడ్.
1: ఎందుకంటే ఈనాటు కాలంలో అనేక కొన్ని విచిత్రమైనటువంటి బుక్స్ అంతా వస్తున్నాయి.
0: దేర్ ఆర్ సో మెనీ బుక్స్ టుడే.
1: డబ్బు కోసం ఆడేటువంటి ఆటలు ఇవన్నీ.
0: ఇట్స్ ఓన్లీ టు ఎర్న్ మనీ దే డూ లైక్ దాట్.
1: మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు రాస్తున్నారు.
0: యాజ్ వీ బై దే రైట్.
1: మనం అలాంటి బుక్కులే కనుక కొనకపోతే రాసేటువంటి వారు కూడా తగ్గిపోతారు.
0: ఇఫ్ యు డోంట్ బై సచ్ నాస్టీ బుక్స్ నోబడీ విల్ రైట్ ఇట్.
1: కనుక చెడ్డ బుక్కులు చదవకండి.
0: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: చెడ్డ స్నేహం చేయకండి.
0: నెవర్ బీన్ బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ వేషాలు వేయకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్.
1: కొంతమంది ఉంటుంటారు,
0: దేర్ ఆర్ సమ్
1: మెడ్రాస్ లో నేను చూచాను,
0: భగవాన్ సో దేర్ ఇన్ మెడ్రాస్,
1: ఆ చొక్కాలు వేసుకుంటారు బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ రెడ్ అని. ఏమేమో
0: దే వేర్ ద షర్ట్స్,
1: ఒక కార్పెట్ మాదిరి ఉంటుంటారు.
0: They wear the shirts, red and black stripes.
1: ఆ డ్రెస్ చూస్తే పశువులు కూడా పరిగెత్తిపోతాయి, అంత భయం వేస్తుంటుంటారు.
0: Watching the dress of these fellows, even the animals will run away, cows will run away. They will be fear stricken.
1: Your white, ఎంత ఆనందంగా ఉంటుంది.
0: Your white, how nice.
1: ఎంత అందంగా ఉంటుంటారు.
0: How beautiful it is.
1: ఏదో మేము ట్రావెలింగ్ కోసమని ఈ చొక్కాలంతా కుట్టించుకున్నాం స్వామి అంటారు చాలా మంది మన పిల్లలు కూడా.
0: Some say that we got colored dress made for travel.
1: ee bus lo no train lo no povalante black pant black shirt
0: to travel in a train or to go by bus we wear colored dress black pant and black shirt.
1: appudu vaadu chuchinappudu vidam sevarimale potunnara emti anukuntaru.
0: But when we watch these fellows with black dress we think that they are pilgrims going to Sabarimala.
1: మంచి నీటిగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి ఆల్వేస్ నీట్.
1: దేహము శుభ్రంగా ఉండాలి.
0: ద బాడీ షుడ్ బి
1: డ్రెస్ శుభ్రంగా ఉంటుండాలి. మనసు శుభ్రంగా ఉంటుండాలి.
0: మైండ్ షుడ్ బి ప్యూర్.
1: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క ప్యూరిటీని మీరు డెవలప్ చేసుకోండి.
0: యూ డెవలప్ సచ్ ప్యూరిటీ.

0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రము నిస్థులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేళ నీ హస్తయుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొలువలేని ఈ ప్రస్తుత విద్యలన్నీయు ధాత్రి నిరర్థకములు గదా మానవ. ఈ ధాత్రి నిరర్థకములు గదా మానవ.
1: I have studied enough. I have gone through all sacred texts that I have enough of knowledge. But then why should you pride yourself? If you do not know how to join both of your hands and offer your prayers to God, all that you have acquired in nature in this world is useless. That what, O man, must recognize now.
0: ప్రకృతియందు విద్యలన్ని యోగి విలువసున్నా ఎన్నియో విద్యలనే వచ్చి ఏమి ఫలము? కానీ ఈ విద్యలయందు ఉన్న ఫలము ఏమని తెలుపుదు ఈ సభయందు? భరతావని ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీదే భక్తులారా, బాధ్యతంతయు మీదే భక్తులారా. ఆర్య జీవనమున ఆరిను ఆనందం కాని తెలియలేక గర్వపడి తల్లి భాషను మాట్లాడ తగవు పుట్టే. తల్లి భాషను కూడాను తాను మాట్లాడలేకపోతున్నాడు. ఇలాగ
1: వన్ ఈస్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ వన్స్ ఓన్ మదర్ టంగ్. ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ అక్వైర్డ్ ఇన్ దిస్ నేచర్ దే హావ్ లాస్ట్ దేర్ వాల్యూ. What is the use of the education that we are acquiring today? And what is to be said of the results of modern education? And in fact, it is the duty of all Bharatiyas to uphold the pristine glory and the cultural heritage of this country. The innate nature, which is bliss, is forgotten, and people are spending all the time in pride and ego.
0: Sangha Maryada Poshimpa సమయముంది, కానీ అందులో ప్రవేశింపలేకపోయే.
1: దే నో ఆల్ సోషల్ కర్టసీస్ డీసెన్సీస్ అండ్ రెస్పెక్ట్ బట్ దే డోంట్ అబ్జర్వ్.
0: ఇంతకన్నాను వేరేది ఎరుగపడదు.
1: వాట్ ఎల్స్ ఇస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ?
0: ప్రేమ స్వరూపులాల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకము అది త్వరితంగా జరిగిపోతున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ ఫాస్ట్ వరల్డ్ టుడే.
0: కాలం తెలియనట్టు ఏది కూడా ఇంత స్పీడ్గా తిరగటం లేదు.
1: ద టైమ్ రన్స్ వెరీ ఫాస్ట్ అండ్ నో అదర్ థింగ్ వుడ్ బి యాజ్ ఫాస్ట్ యాజ్ టైమ్.
0: చూస్తూ ఉండగానే క్షణములు గడియలు దాటిపోతున్నది.
1: As you just see, you find moments, the days passing on and on.
0: కాని ఈశ్వర ప్రసాదము ఈ విధంగా లేదు. 60 క్షణములైతే కానీ ఒక్క నిమిషము.
1: 60 seconds constitute a minute.
0: 60 నిమిషాలైతే ఒక గంట.
1: 60 minutes make an hour.
0: కానీ ఒక అవర్ కావాలంటే 60 మినిట్స్ కావాలి.
1: ఫర్ అన్ అవర్ టు పాస్ యూ నీడ్ 60 మినిట్స్.
0: ఇట్టి కాలము ఈనాడు క్షణంలో క్షణంలో క్షణంలో గంటలు మారిపోతున్నవి.
1: సచ్ ఎ థింగ్ హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్ టుడే? వి ఆర్ లివింగ్ ఇన్ ఎ ఫాస్ట్ వరల్డ్. ఇట్ ఇస్ మూవింగ్ వెరీ వెరీ ఫాస్ట్.
0: వీటి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్?
0: మానవుని యొక్క మనస్తత్వమే.
1: ఇట్ ఈస్ నేచర్ ఆఫ్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్.
0: మనసు చాలా క్షణములకు మారుతున్నది.
1: మైండ్ గోస్ ఆన్ చేంజింగ్ మూమెంట్ టు మూమెంట్.
0: మన మనుష్యానాం కారణం బంధమోచయోని. మనసు చాలా బంధమునకు మోచమునకు మూల కారణమైనది.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బోత్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: మైండ్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ మైండ్?
0: బండల్ ఆఫ్ డిజైర్స్ ఏ మైండ్.
1: మైండ్ ఈస్ ఎ బండల్ ఆఫ్ డిజైర్స్.
0: ఈ డిజైర్స్ ను మనం కొంతవరకును అరికట్టుకోవాలి.
1: We have control our desires to a certain extent.
0: మానవుడు ఈనాడు అన్నింటినీ అరికడుతున్నాడు, కానీ తనను తాను ఏమాత్రము అదుపులో పెట్టుకోలేదు.
1: బట్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్.
0: ఈ విధంగా అన్నింటినీ అదుపులో పెట్టి తాను మాత్రము అదుపు తప్పి తిరుగుతుంటే ఇది ఏ విధంగా గుణమవుతుంది?
1: వెన్ మ్యాన్ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అరౌండ్, వెన్ హీ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్, వాట్ ఈస్ ఇట్ దట్ వుడ్ ఫైనలీ హ్యాపెన్?
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మొట్టమొదట మనస్సును భగవంతునికి అర్పితం చేయాలి.
1: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వీ షుడ్ ఆఫర్ అవర్ మైండ్ టు గాడ్.
0: భగవంతుడు ఇచ్చేది మైండ్.
1: మైండ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఆ గాడ్ ఇచ్చేటువంటి మైండ్ ను గాడ్కి అర్పితం చేయాలి.
1: మైండ్ బీయింగ్ గాడ్స్ గిఫ్ట్ హ్యాస్ గాట్ టు బి గివెన్ బ్యాక్ టు హిమ్.
0: ఈ విధమైనటువంటి యొక్క క్రమ పద్ధతిని మనం అనుసరించినప్పుడే సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: When once we follow this regular procedure, we'll attain that supreme state of bliss.
0: తల్లి గర్భము నుండి జన్మించున్నప్పుడు కంఠమానలవేమి కానరావు.
1: At the time of birth, when one moves out of the womb of the mother, he does not notice any kind of chain around his neck.
0: తల్లి గర్భము నుండి జన్మించున్నప్పుడు పచ్చల పేళ్లను పతకలేదు.
1: At the time of birth, he does not notice any chain of precious stones.
0: తల్లి గర్భము నుండి జన్మించున్నప్పుడు బంగారు మాటాడు మెలకు లేదు.
1: There is no gold chain round his neck at the time of his birth.
0: కానీ ఒక మాల కంఠమందు.
1: But he has got one chain round his neck.
0: ఏమిటా చైన్?
1: What is the chain?
0: పూర్వ జన్మాల కర్మలు పొందుపరిచి.
1: It is the results of the actions of the earlier births.
0: మంచి అయ్యను చెడుగైనా తృచ్చకుండా.
1: Without breaking any, either good or bad, or the past.
0: దేవుడిచ్చెను నీవి ఉంటా శిరమునందు.
1: God has given you this chain round your neck.
0: భగవంతుడు ఇచ్చినటువంటి చైన్ ఇది.
1: This chain is God's gift.
0: ఈ భగవంతుడు ఇచ్చినటువంటి చైన్ భద్రంగా మనం కాపాడుకోవాలి.
1: And this chain has got to be safeguarded.
0: మమై వంశ జీవలోకే జీవభూత సనాతనః.
1: The human being is very reflection of God. The individual and the divine are ancient and eternal.
0: సమాజం అంతా కూడాను రియాక్షన్.
1: The whole society represents reaction.
0: కనుక రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: సో దే రిప్రజెంట్ రిఫ్లెక్షన్ రియాక్షన్ అండ్ రీసౌండ్.
0: ఈ మూడు కూడాను భగవంతుని వరప్రసాదములే.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ గాడ్స్ గిఫ్ట్స్.
0: ఇచ్చినటువంటి వరప్రసాదమును మనం భద్రంగా సేఫ్టీగా మనం పెట్టుకోవాలి.
1: ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ టు కీప్ ఆల్ దీస్ గాడ్స్ గిఫ్ట్ ఇన్ సేఫ్ కస్టడీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మీకు ఏమి చెప్పాలో తోచడం లేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ రియలీ ఫోకస్డ్ ఎనీ పర్టికులర్ థీమ్ టు స్పీక్ టు యూ.
0: మానవులకు మూడు గుణములు ఉన్నవి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ త్రీ అట్రిబ్యూట్స్.
0: ఒకటి రజో గుణము.
1: వన్ ఇస్ రజస్ ది ఎమోషన్.
0: రెండవది తమో గుణము.
1: ది నెక్స్ట్ వన్ ఇస్ తమస్ ఆర్ ఇనర్షియా.
0: మూడవది సాత్వికము.
1: ది థర్డ్ వన్ ఇస్ సాత్విక్ ద పాయసనెస్.
0: సాత్వికాన్ని మేము భద్రంగా పెట్టుకోవాలి.
1: వీ హావ్ టు ప్రిజర్వ్ ది సాత్విక్ పాయస్ క్వాలిటీ.
0: దుష్ట చింతన చేసే దుర్మార్గులకు దుష్ట చింతనే కనిపిస్తుంది.
1: ఎ వికెట్ మ్యాన్ విల్ ఆల్వేస్ ఎంటర్టైన్ వికెట్ థాట్స్.
0: మంచి భావాలు తెచ్చేది మనుషులకు మంచి దృశ్యంగా కనిపించుచుండు.
1: Man with good mind, good thoughts will certainly come across good scenario around.
0: ఎట్టి సంకల్పములు లేని మానవుడు పూర్ణుడై నిత్యుడై సత్యముగానుండు.
1: The man beyond the thought, the thoughtless state is totality, a transcendental state, is spiritual.
0: దారమును అటు చేరటం చేతనే వస్త్రమైంది.
1: This cloth is in this particular form because the yarn closely interwoven.
0: ఇది కేవలము ఈ జ్ఞానం అనేటువంటి త్రాడు ఇక్కడ నుంచి వచ్చింది.
1: This thread, where from has it come?
0: జన్మాంతర ప్రథమ అనేటువంటి ప్రతి నుంచి వచ్చినటువంటిది.
1: The thread is the result of the past lives.
0: కానీ ఆ ప్రతి నుంచి మనం దారం తీసి,
1: then once we get the thread out of the cotton,
0: దాన్ని నేసి,
1: and once we interweave,
0: ఓ వస్త్రంగా తయారైంది,
1: can be made into a cloth.
0: అప్పుడే ఈ వస్త్రం ధరిస్తున్నాము.
1: Then only is fit to be worn.
0: ఇక్కడ ధరించినటువంటి వస్త్రం కూడాను భగవంతుని వరప్రసాదమే.
1: Therefore, the cloth that we make use of it today is God's gift.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను ఒక వస్త్రము మాత్రమే.
1: So everyone should consider that he is merely a cloth.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: ఒక పరమహంస ప్రయాణమైపోతున్నాడు.
1: A paramahansa, noble one, was on his journey.
0: ఆ మార్గము లోపల,
1: on the way,
0: ఆ పరమహంస భార్య ఉభయభారతి,
1: the wife of that noble soul, ఉభయభారతి,
0: ఆమె తన చెలికత్తెలతో స్నానమునకు గంగానదికి వెళుతున్నది.
1: She was proceeding to a nearby place along with her associates for a bath.
0: ఇసుకపైన పరుండినటువంటి ఒక మహనీయుని చూచింది.
1: And she noticed a noble soul lying on the river bed,
0: sand,
1: on the sand.
0: అప్పుడు ఆ sand లోపల ఒక చిన్న మట్టి కుండ తరగబింద ఎట్టుని నిద్రిస్తున్నాడు.
1: There she noticed the noble person lying over there with a pot as a pillow under his head.
0: అప్పుడు ఆ ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, నేను ఇతని మహాత్యాగి అనుకున్నాను.
1: Then ఉభయ భారతి started thinking this way, I thought, man sacrificed.
0: కానీ ఆ పాట పైన ప్రేమ పెట్టుకున్నాడు.
1: But he has attachment towards his pot.
0: కనుక ఇతని వైరాగ్యుడు కాదు.
1: So he is not anyway a renunciant.
0: అని గట్టిగా అతను వినేటట్టుగా గట్టిగా చెప్పింది.
1: And so she said emphatically.
0: మరి తాను స్నానం చేసి వచ్చేసరికి,
1: while returning after bath,
0: ఆ పాటను బయట పారవేశాడు.
1: And this person threw away the pot.
0: అయ్యో, ఇతని ఒకే అభిమానం ఉన్నదని అనుకున్నాను. కాదు కాదు, రెండు అభిమానాలు ఉన్నాయి.
1: Then she started thinking this way, I thought that he is attached to the pot, he has another attachment also.
0: నేను ఇతను బంధితుడు అని అనుకున్నాను, తదుపరి ఇతను తీసిపెట్టాడు. కానీ బంధితుడు కాదు, ఇతను కేవలము డిజైర్ కలవాడు.
1: While on my way I thought that he is attached to the pot, a man of attachment. Now I realize that he has got a desire also.
0: నేను వచ్చేటప్పటికి ఆ పాటను తీసి పారవేశాడు.
1: Noticing me returning from the bath, he threw away the pot.
0: ఇది నా మాట విని తనకు వచ్చినటువంటి వైరాగ్యం ఇది.
1: This is the detachment he developed after listening to my words.
0: మనకు వైరాగ్యము ఎట్టి చిన్న పదార్థం ఏదైనా కూడా మనకు రావచ్చు.
1: In fact, when we develop detachment, even any small event.
0: అప్పుడు అతను వచ్చి పాదాల పైన పడి ఆమెను స్మరణ చేశాడు.
1: Then he came to her, fell at her feet and started pleading with her.
0: అమ్మా, మీరే నాకు ఈనాడు కన్నులు తెరిపించారు.
1: Mother, you opened my eyes today.
0: ఈ పాట పైన ఉన్నటువంటి ఒక ప్రేమ నాకు చాలా భ్రమించినది.
1: In fact, I am deluded by the attachment I had towards this pot.
0: కనుక అప్పటి నుంచి అతను భజగోవిందం చెప్పాడు.
1: Since that day he started chanting, singing భజగోవిందం.
0: భజగోవిందం, భజగోవిందం, గోవిందం భజ మూఢమతే, భజ
2: గోవిందం.
0: సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి నహి రచ.

0: గోవిందం భజ గోవిందం. ఈ ఉభయభారతి మండల మిశ్రుని భార్య.
1: ఉభయభారతి వైఫ్ ఆఫ్ మండల మిశ్రు.
0: ఈమె చాలా గొప్ప జ్ఞాని.
1: షీఈస్ ద వన్ ఆఫ్ విజ్డమ్ ఫార్ ఎక్సలెన్స్.
0: కానీ జ్ఞాని అయినప్పటికీ తన కర్తవ్య కర్మను నిర్వర్తిస్తూ వస్తుంది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ షీ డిశ్చార్జ్ హర్ డ్యూటీ.
0: మండల మిశ్రు శంకరాచార్యతో పందెం వేసుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ రెడీ టు ఆర్గ్యూ విత్ శంకరాచార్య.
0: శంకరాచార్య, నన్ను నీవు జయించగలవా అన్నాడు.
1: శంకరాచార్య, కెన్ యూ విన్ ఓవర్ మీ ఇన్ దిస్ ఆర్గ్యుమెంటేషన్?
0: నాయన, విజయములంతా కూడాను కేవలం కాల మార్పులే.
1: ద విన్ అండ్ ద లాస్ డిపెండ్ అపాన్ ద చేంజ్ ఆఫ్ టైమ్.
0: కనుక అప్పుడు ఆ విధంగా ఉండినది కాలం.
1: అండ్ ఇట్ వాస్ టైమ్ అట్ దట్ మోమెంట్.
0: ఈనాడు ఈ విధంగా మారిపోయింది.
1: And today it is different, it has changed.
0: దీన్ని జయించడం ఏమిటి, సాధించడం ఏమిటి?
1: What is that you are going to win? What is that you are going to achieve?
0: అప్పుడు కొన్ని విషయాల్లో ఇద్దరికి వాదోపవాదం జరిగింది.
1: In fact, certain spiritual discussion took between them in the form of arguments.
0: నాయన, ఈ ప్రపంచమంతా కూడా కేవలము ఒక భ్రమతో కూడినటువంటిది.
1: The whole world is full of delusion.
0: ఈ ప్రపంచమంతా కూడా అన్ని రూపముల చేతను ఆకర్షింపబడేటువంటిది.
1: This world is drawn, is attracted by myriad forms.
0: అవన్నీ కూడా మనలో నుంచి వచ్చినటువంటివి.
1: All these forms are born from us.
0: ఇవి బయట కనిపించినటువంటివి కావు.
1: The external forms are not the product of the outer world.
0: ప్రతి ఒక్కటి కూడా నీవే నీవే కల్పించుకుంటున్నావు.
1: In fact, everything is of your own making.
0: నీ దేహమునే నీవు ప్రేమిస్తున్నావు.
1: You are carried away with body attachment.
0: నీ దేహం నీవు విసర్జిస్తున్నావు.
1: And you are dropping your own body.
0: కానీ భర్జించినది ఏది?
1: What is that is given up?
0: బాడీని.
1: It is the body that.
0: వరించినది ఏది? బాడీని.
1: It is not the body that you put on till now.
0: కాబట్టి వరించడం కానీ భర్జించడం కానీ నీ దేహం యొక్క భ్రాంతుడే.
1: Therefore both the situations of having it, of dropping it, both are your own delusion.
0: కనుక నీవు ఈ దేహభ్రాంతిని అభివృద్ధి పరుచుకుంటున్నావు. కేవలము దైవాభిమానంగా నీవు తీసుకో. ఈ దేహము దైవం యొక్క దేహమే.
1: దిస్ బాడీ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
0: దేహము పంచభౌతికము.
1: అండ్ బాడీ హస్ గాట్ సెన్సెస్.
0: దేహము కూడా కదా పడిపోడు.
1: యు మస్ట్ బౌండ్ టు బి అటాచ్డ్ టు గాడ్
0: దేహి నిరామయుండు. దేహికి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు. అట్టి దేహిని దేవదేవునిగా భావించు.
1: కన్సిడర్ దట్ ఇన్వెలర్ వెరీలీ హస్ గాట్ హింసెల్ఫ్.
0: ఈ విధంగా బోధించి
1: దట్ వాస్ ది టీచింగ్.
0: ఆ యొక్క మండల మిశ్రుని సాధించాడు.
1: దట్స్ హౌ ద మండల మిశ్ర వాస్ వన్ ఓవర్.
0: అప్పుడు మండల మిశ్రు కూడాను తన భార్య అయిన ఉభయభార్యతో చేరి సన్యాసం తీసుకున్నాడు.
1: అండ్ మండల మిశ్ర అలాంగ్ విత్ హిస్ వైఫ్ యాక్సెప్టెడ్ ది స్టేట్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్.
0: మనం భావించినవన్నీ కూడా కేవలం మూర్ఖమైన భావం.
1: ఆల్ ఫీలింగ్స్ దట్ వి హావ్ రైట్ నౌ ఆర్ ఫూలిష్.
0: ఇవి కేవలము సత్యమైనవి కాదు.
1: దే ఆర్ నాట్ ట్రూ అట్ ఆల్. దే డోంట్ స్టాండ్.
0: నిత్యమైనవి కావు.
1: దే ఆర్ నాట్ పర్మనెంట్.
0: ఈ దేహం ఉండినంత వరకు ఆ దేహము ప్రేమిస్తుంది.
1: సో లాంగ్ దిస్ బాడీ ఈస్ హియర్ దట్ బాడీ స్టార్ట్స్ లవింగ్ దిస్ బాడీ.
0: నీ బాడీ ఉండినంత వరకు ఈ భర్త ప్రేమిస్తాడు.
1: సో లాంగ్ దట్ వైఫ్ ఈస్ ఇన్ ఫిజికల్ ఫ్రేమ్ హస్బెండ్ లవ్స్ హర్.
0: ఇవి రెండు కూడాను కేవలం బాడీలతో కూడినటువంటివి.
1: అండ్ బోత్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ బాడీస్ ఓన్లీ.
0: ఇవి రెండు ఒకతోరి రాలేదు, ఒకతోరి పోవు.
1: Both the bodies have not taken birth at the same time, nor would they leave at the same time.
0: Punarapi jainanam.

ఇహ సంసారే బహుదుఃఖారే. కృపయా పారే పాహి మురారే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం.

0: ఈనాడు మానవత్వము కేవలము చాలా మంచి పుష్టిగా సంతృష్టిగా ఉండవచ్చు.
1: The human life as we find it today may be full of satisfaction. It may be strong enough.
0: కాని రేపటి దేము ఏ విధంగా మారుతుందో చెప్పలేరు.
1: Tomorrow what is going to happen none can predict.
0: తన మనసే తన స్వాధీనంలో లేనప్పుడు
1: when his own mind is not under his own control.
0: ఈ కేవలము ఒక కారు యొక్క స్టీరింగ్ వంటిది.
1: It is like the steering of the car.
0: ఎక్కడ నిలిపితే అక్కడ నిలుస్తుంది.
1: It comes to a stand still wherever you stop it.
0: ఆ స్టీరింగ్ చేతి పట్టుకుని దీన్ని యాక్సిలరేటర్ ఒత్తితే ఇంత దూరమైన పరిగెత్తుంది.
1: With steering on hand and press the accelerator, it will proceed ahead with speed.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తాను భ్రమించి కోరుకుంటున్నాడు.
1: Therefore, because of this delusion, man goes on desiring, wanting more and more.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ పది దినముల నుంచి
1: all these past 10 days
0: ఇక్కడ చేరినటువంటి యొక్క వృత్తికులు
1: all rutics that have assembled here
0: ఒక్కొక్కరి యొక్క స్వభావం కూడా ఎంతెంత గొప్ప స్వభావంలో ఉన్నాయి.
1: Each one is great by virtue of their own greatness of strength.
0: వాళ్ళలో ఎన్ని విధములైన భావములు ఉండినప్పటికీ
1: they may be having any kind of feelings and ideas
0: కానీ భగవద్ విషయంలో వాళ్ళ హృదయము ఎప్పటికీ మారలేదు.
1: In respect of God, they have no change at all.
0: అందరు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
1: They are youngsters among these rutviks.
0: ఈ యూత్ చాలా అవసరమైనటువంటిది.
1: Youth is very essential for this country.
0: యూత్ చూస్తే నాకు ఎంతో ఆనందం వేస్తుంది.
1: భగవాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వాచింగ్ ది యూత్.
0: వాళ్ళు ఏది కావాల్సిందన్నా నేను దాన్ని ఇస్తాను.
1: భగవాన్ ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ వాట్ ఎవర్ ద యూత్ ఆస్క్ ఫర్.
0: ఐ విల్ గివ్.
1: Bhagavan says, I will give whatever you want.
0: Kalika, repati dinamu purnahuti ayina tarvata
1: after this purnahuti function
0: meeto maatadi
1: Bhagavan would talk to you.
0: Meeku ishtamanu gurtichi
1: Bhagavan will fulfill your desires.
0: Meeku aanandamunu ichistanu
1: and Bhagavan will confer bliss to everyone.
0: Endariko vairagyamunna.
1: In fact, there are many people with this vairagya, renunciation.
0: కానీ కొన్ని బంధన వదలలేక నిర్బంధంతో కూడుకున్నారు.
1: Because they have certain attachments, they are in bondage to a certain extent.
0: రేపటి దినము ఈ అటాచ్మెంట్ కూడాను చాలా సులభంగా కూడాను తొలగించేటట్టుగా మార్గం చెప్తాను.
1: Bhagavan will show us the way to give up this attachment in a very easy way, method.
0: మీ యూత్లకు హెడ్ ఆఫ్ ప్రీస్ట్ పెద్ద ప్రీస్ట్ ఉన్నాడు.
1: దిస్ యూత్ ఇస్ లెడ్ బై ది హెడ్ ప్రీస్ట్.
0: ఆయన ప్రతి ఒక్కటి చాలా అనుభవించి ఆనందించి దాన్ని భుజించి జీర్ణించుకుని మీకు దారిని చూపుతున్నాడు.
1: ది హెడ్ ప్రీస్ట్ హాస్ స్టడీడ్ ఎవ్రీథింగ్, హి హాస్ డైజెస్టెడ్ ఇట్ అండ్ హాస్ ఫుల్లీ అండర్స్టూడ్ ఇట్ అండ్ హి హాస్ బీన్ షేర్డ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
0: కనుక అలాంటి ప్రశ్న మీరు పెట్టుకుని ఎలాంటి మార్గమునైనా కూడా మీరు సులభంగా దాటవచ్చు.
1: అండ్ ఇట్ ఈజీ ఫర్ యూ టు ఫాలో ఎనీ పాత్.
0: మానవునకు భగవంతుని చేరేటువంటి స్వభావము చాలా సులభమైనటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ ఈజీ టు వాక్ అలాంగ్ ద పాత్ దట్ వుడ్ టేక్ యూ టు గాడ్.
0: కనుక భగవంతుడు మీ వాడే.
1: గాడ్ బిలాంగ్స్ టు యూ.
0: మీరు భగవంతుని వారే.
1: యూ బిలాంగ్ టు గాడ్.
0: కనుక తండ్రికి బిడ్డకు ఎటు సంబంధం ఉన్నదో అటుదే మీకు నాకు ఉన్నటువంటి సంబంధం.
1: యాజ్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్, సో ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ భగవాన్.
0: కనుక మీరు ఆనందంగా ధైర్యంగా సంతోషంగా కాలమును గడపండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు స్పెండ్ ది టైం జాయ్ఫుల్లీ, హ్యాపీలీ, బ్లిస్ఫుల్లీ.
0: రేపటి దినం మిమ్మల్ని పంపుతున్నానే అని నాకు కూడా చాలా కష్టంగా ఉంటుండదు.
1: భగవాన్ ఈజ్ నాట్ హ్యాపీ టు పార్ట్ ఫ్రమ్ యువర్ కంపెనీ.
0: నేను కూడా మీ వెంటనే వస్తాను.
1: భగవాన్ ఇస్ విత్ యూ. ఫాలో యూ.
0: మనము ఒకరిని ఒకరు వీడి ఉండలేము.
1: వీ కెనాట్ బి అవే ఫ్రమ్ ఈచ్ అదర్. వీ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: ఇట్టి సంబంధ బాంధవ్యమును మనము నిత్యము సత్యమైనటువంటి భావించి నిలబెట్టుకునే ప్రయత్నించాలి.
1: We should keep this

0: truth that our association is intimate and inseparable, safeguarded, protected in every possible way.
1: Kanuka రేపటి దినం తెల్లవారే వచ్చి మీకు తగినటువంటి యొక్క చక్కని ఆదర్శాలను నిరూపిస్తాను.
0: భగవాన్ వి టెల్ యు ఆల్ ఐడియల్స్ టుమారో.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 18th of August 2006 ఇన్ ప్రశాంతి నిలయం during the Ati Rudra Mahayagnam. Baba mentioned that the entire creation is a gift of God and therefore we must nurture and preserve it with care and love. Thank you and Sai Ram.

0: Sai Ram, dear listeners, we have often heard Baba emphasize that money comes and goes, but morality comes and grows. In today's discourse, Bhagwan explains how unwavering faith in God will always give us immense strength to pursue the moral path. Let us now listen to the divine words of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Atirudra Mahayagnam in Prashanti Nilayam on the 16th of August 2006.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నా ముందు ఎంతనో చక్కనిగా మాటలు మాట్లాడారు. వారి మాటలు విన్న తర్వాత నేను అసలు మాట్లాడాలని తచ్చుకోలేదు.
2: ప్రిసీడింగ్ స్పీకర్స్ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే, అండ్ భగవాన్ డిసైడెడ్ నాట్ టు స్పీక్ ఎనీవే.
1: అన్నదానము కన్నా అధిక దానం ఏది?
2: మోర్ దెన్ ఆఫరింగ్ ఫుడ్ టు 100 పర్సన్ కెన్ దేర్ బి గ్రేటర్ యాక్ట్ ఆఫ్ చారిటీ?
1: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది?
2: డు యూ ఫైండ్ గాడ్ అదర్ దాన్ వన్స్ ఓన్ పేర్?
1: జగదీతపం కన్నా సత్యశీలం ఏది?
2: ఆఫ్ ఆల్ ది థింగ్స్ దట్ వి ఫాలో కెన్ దేర్ బి ఎనీ గ్రేటర్ పెనెన్స్ ఆర్ ఎనీ అదర్ పాత్ other than adherence to truth?
1: Daya kante ekku dharmam edi?
2: And is there any other path other than that of compassion?
1: Sujana sangata kanna chuda labham edi?
2: What is more profitable in this world other than the company of noble good people?
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Lokamulo manamu annagata pranulo.
2: This world we live partaking food every day.
1: అది లేక క్షణమైన కూడా నువ్వు జీవించలేరు.
2: Without food, it's not possible to live.
1: ఈ ఫుడ్ అంతా కూడా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నది?
2: Where from you get this food?
1: కేవలం అగాధమైన, అనంతమైన, అద్వితీయమైన శంకరుల నుంచి ఆవిర్భవించుతున్నది.
2: What's the origin of this food? The origin of food is that infinite principle, the non-dual principle of Shankara himself.
1: Prapanchamlo kanipinchinatundi samasta vastulu kodanu Bhagavantuni yokka srushtiye.
2: All the material world, the objects that you find in this world, represents the creation of God.
1: Bhuta bhavishyat vartamana kalamlo anni kodanu kanipinchetundi anni kodanu daiva srushtiye.
2: All the three periods of time, the past, the present and the future, and the objects that you see, they are all the gifts of God, creation of the creator.
1: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటిది ఒక పార్వతి మాత్రమే.
2: This truth is cognized by only one Parvati.
1: అందరూ దేవతలు వచ్చి బాలవగదేవి గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ,
2: all deities assembled and ask, who is Shiva? How is it that your Bala so young? How is that Shiva, who is advanced in age, how do you comprehend him? How do you understand him?
1: Talaninda jadiravadamma, tanu kappinde pulicharvamamma.
2: He has got the four locks all over, and he has covered himself with the skin of the tiger.
1: Yiddu vahanam ekkutadu, ye praddu tirugutunnavadu.
2: He has got the bull as the charioteer, as the chariot, and he goes on moving about.
1: బుద్ధి తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: How is that you married him?
1: ఇంత మాత్రం నీవు గుర్తించుకోలేకపోతేవా?
2: Could you not know this much of a thing?
1: ఇప్పుడు పార్వతి నవ్వుతూ చెప్పింది.
2: And Parvati replied smilingly.
1: అమ్మా, భౌతికమైన, లౌకికమైన, శాస్త్రీయమైన కాకుండా దేహమును, మనసును, బుద్ధిని, ప్రాపర్టీని మీరు ప్రార్థిస్తున్నారు, అవే మీకు కనిపిస్తున్నాయి.
2: యు ఆల్ థింక్ ఆఫ్ ది ఫిజికల్ మండేన్ మెటీరియల్ వరల్డ్, యు రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ద బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ అండ్ థింక్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్షన్ ఓన్లీ.
1: లోనున్నటువంటి యొక్క చిన్న వస్తువు అది దైవత్వము.
2: దట్ విచ్ ఇస్ విత్ హిమ్ ద టైనియెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ ద డివైన్.
1: అట్టి చిన్న స్వరూపాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారే.
2: యు ఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద టైనీ ఫామ్.
1: అతను దేహం కాదు.
2: హీఈస్ నాట్ ద బాడీ.
1: హీఈస్ నాట్ ది మైండ్.
2: నాట్ ద మైండ్ ఐదర్.
1: ఇవన్నీ కాకుండా ఒక లింగాకారుడై ఉంటున్నాడు స్వామి.
2: స్వామి ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ.
1: ఆ లింగము ఎవరికి కనిపించదు.
2: దట్ లింగ ఇస్ నాట్ కాన్స్పిక్యుయస్. ఇస్ నాట్ అపేరెంట్.
1: కంఠమందు మాత్రమే ఉంటుంది.
2: అండ్ ఇట్ లైస్ దేర్ ఇన్ థ్రోట్ కంఠ.
1: అట్టి స్వరూపాన్ని గుర్తించిన దానని నేను.
2: ఐ హావ్ రియలైజ్డ్ దట్ ఫార్మ్.
1: కనుకనే నేను అతన్ని వరిస్తున్నాను.
2: దట్స్ వై ఐ యామ్ ఆఫ్టర్ హిమ్. ఐ లవ్.
1: ఈ రూపము మీకు కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది.
2: And this external form you see is only part of it.
1: కానీ భగవంతుడు ఇది కాదు. అనురణీయాన్ మహతో బహియాన్.
2: But God is present in the smallest of the small and the biggest of the big.
1: అట్టి ఆకారమును మీరు గుర్తించినప్పుడు మీరు దీనిని ఏమాత్రం కూడా మీరు ఈ విధంగా యోచించరు. వృద్ధుడే వృద్ధుడే అని అనుకుంటున్నారు.
2: When once you understand the true nature and the form of the cosmic form, you will never consider him a being.
1: అంతచంత ఆనందంలో మాత్రమే ఆశిస్తుంది.
2: ద వరల్డ్ రన్స్ ఆఫ్టర్ ద బ్యూటీ అండ్ ద బ్లిస్.
1: కానీ నిజమైనటువంటి ఒక సత్యస్వరూపుడు గుర్తించడానికి సత్య స్వభావమే అత్యవసరం.
2: టు నో ద ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ ట్రూత్ వన్ షుడ్ హ్యావ్ ద టెంపరమెంట్ ఆఫ్ ట్రూత్.
1: కనుక అతని ఆకారము ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
2: None can estimate his form.
1: బ్రహ్మాండమంతటి ప్రవేశించేది తనకు ఆలయం అలవియగున.
2: In his universal form, when his cosmic form, can you limit him within the four walls of the temple?
1: కోటి సూర్యుల కాంతి మేటికిరిగిన తనకు ప్రభు ద్వీపం ఎవరు పట్టగలరు?
2: When he has got all the brilliance and the radiance and the fulgence of that of equal to 1 crore of suns, would you hold a candle in front of him?
1: సర్వ జలములు ఎందు సంచరించాడు తనకు స్నానము చేయింప సాధ్యమగున.
2: When he is present in all of the waters all around, would you attempt to give him bath?
1: సర్వ జీవులు ఎందు సంచరించాడు తనకు సరియైన పేరిట సాధ్యమగున.
2: When he is a resident in all of the beings, how do you christen him? How do you name him?
1: భక్ష్యభోజ్యములు పెట్టదగిన తనకు మీ భక్ష్యభోజ్యములు ఎంతవరకు?
2: To what extent can you feed him? To what extent can you serve him food?
1: కనుక భగవంతునికి ఎవ్వరూ ఏమీ చేయలేరు.
2: None can do anything to God, serve him, understand him.
1: కనుక భగవంతుని యొక్క స్వరూపము అత్యంత అల్ప స్వరూపమే.
2: The divine form, smallest,
1: చాలా అణు స్వరూపమే.
2: And he is in a micro form.
1: అది ఇది.
2: భగవాన్ మెటీరియలైజ్ లింగ హియర్ ఎ స్మాల్ ఫార్మ్.
1: లోకు లో కాకులు.
2: ఆల్ ది హోల్ సొసైటీ గోస్ ఆన్ షౌటింగ్ లైక్ క్రో.
1: కేవలము బ్లైండ్ గా ఉంటారు.
2: వరల్డ్ ఇస్ బ్లైండ్.
1: బయట ఆకారం మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది ఎక్స్టర్నల్ ఫార్మ్.
1: అది చూడు ఏ విధంగా ఉందో, ఇది చూడు అదే విధంగా ఉంది.
2: యు వాచ్ దట్ ద ఫార్మ్ దట్ యు వర్షిప్ ఎవ్రీ డే అండ్ ద ఫార్మ్ దట్ భగవాన్ హస్ ప్రెజెంటెడ్ టు యు నౌ.
1: కనుక దైవత్వమును ఎవరు కూడా గుర్తించుకోలేరు.
2: None can understand the divine.
1: ఆ దైవత్వమును అర్పితం చేసేటువంటి యొక్క సామగ్రిని కూడా ఎవరు నిర్ణయించలేరు.
2: None can decide what material should be offered.
1: చాలా మంది ఈనాడు ఆంగ్ల భాషా ప్రవీణులు,
2: ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్,
1: మరి ఏమిటిది ఇంత ధాన్యములు మీరు అగ్నిలో వేస్తున్నారే?
2: What is that you are offering, grain and putting it into fire?
1: ఇంత నెయ్యిని ఎంత కూడా అగ్నిలో పడవేస్తున్నారే? ఎంత వ్యర్థము.
2: He is poured into the fire.
1: బీదలంతో అన్నం లేక అల్లాడిపోతున్నారే?
2: You are wasting it. There are many people who are hungry.
1: వారికి పెట్టవలసినటువంటి అన్నము దీనికి అగ్నిలో వేస్తున్నావు ఎందుకు?
2: The food instead of being served to the poor, why do you offer it into the fire?
1: అట్టి సమయంలో ఒక వేదాంతుడు,
2: at that time a philosopher,
1: మన ప్రీస్ట్ యొక్క హెడ్ ప్రీస్ట్,
2: like our head priest,
1: హెడ్ ప్రీస్ట్ వచ్చి రాడు వారికి బుద్ధి చెప్తున్నాడు.
2: Wanted to teach them a lesson.
1: Amma, nee bhatta ee naadu 5 bagulu rice alaga paddy neellalo vestunnadu.
2: Look here, your husband is wasting 5 bags of rice by putting into water.
1: దాన్ని తిరిగి పోసి దాన్ని ఆ తడబెట్టి తర్వాత దానిని మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని కొండ పోయి మట్టిలో చల్లుతున్నాడు.
2: And later he will collect all the grain, would dry it and just spray it all around the field.
1: ఆ బురద లోపల చల్లిన తర్వాత ఏం ఫలితము?
2: And when once the grain are spread all over the field, what is the result finally?
1: ఇది రైతు చేసేటువంటిది మంచి పని అయినా?
2: Is it proper on the part of the farmer to do that?
1: కాదు కాదు.
2: No.
1: అది ఏ విధముగానే ఋతికులు చేసేటువంటి యొక్క పూజలన్నీ కూడాను.
2: In a similar way, all the offerings made by ఋతిక్స, priests,
1: అవి గొప్ప ఫలితములు కనిపించేటువంటివే కానీ ఫలితం లేనటువంటివి కాదు.
2: Will certainly bear results, good results. Never consider them as waste.
1: ఈనాడు భగవంతుడికి అర్పితం చేసినటువంటి ఒక ధాన్యము,
2: grain that is offered to God,
1: ఇవాకు దైవానికి అర్పితం చేసినటువంటి ఘీ,
2: and the ghee that you offer to the fire,
1: అంత కూడాను భవిష్యత్తులో ఎంతో ఫలితాన్ని ఇస్తుంది.
2: Will always give you results in multiples in future.
1: ఈనాడు 5 మూటల దొడ్లు మట్టిలో చల్లి వేస్తే,
2: and once you just distribute spray all around the 5 bags of paddy,
1: కాని ఇంకా 3 నెలలకు 50 మూటల వడ్లు వస్తుంది.
2: In 3 months time you can collect 50 bags full of paddy.
1: కనుక ఈ విధంగా ఈనాడు అగ్నిహోత్రులకు ఆహుతి చేసినటువంటి సమస్త పదార్థములు కూడా మనకు ఎన్నో అధికమవుతున్నాయి.
2: సో ఆల్సో ఆల్ ద మెటీరియల్ ఆఫర్ టు ద ఫైర్ టుడే విల్ బ్రింగ్ యూ బ్యాక్ ఆల్ ద మెటీరియల్ ఇన్ మల్టిపుల్.
1: కనుక మనము ఈనాడు అర్పితం చేయవలసినటువంటిది మనం ఒకటే ఒకటి.
2: What we are supposed to offer today? It's only one thing.
1: మన హృదయం లోపలనే ఇన్ని ఆశలు చేరి ఉన్నాయి.
2: Our heart is full of desires, aspirations.
1: ఈ డిజైర్స్ అంతా కూడాను భగవంతుడికి అర్పితం చేస్తే,
2: and once we offer all desires to God,
1: సర్వసంగ పరిత్యాగం అనేటువంటి దీంట్లో,
2: and in the total spirit of renunciation,
1: ఇన్ని వేసినామో ఆ భావములన్నీ కూడాను ఆకార స్వరూపమై మనకు ఎంతో ప్రత్యక్షమైపోయి భవిష్యత్తు లోపల చాలా ఫలితం అందిస్తుంది.
2: All that you have offered today will come back to you in a physical form, will help you, encourage you, support you in future.
1: కానీ ప్రకృతిలో ఈ సత్యాన్ని గుర్తించుకోలేక బాహ్యమైన లౌకికమైన విషయాలు మాత్రమే గుర్తిస్తూ వస్తున్నారు.
2: But in this world, people do not get into this inner depth and its content. They go by the external ritual.
1: దైవానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడాను దానికంత వేయింతలు వస్తుంటుంటారు.
2: Whatever you offer to God, it will come back to you thousandfold later in future.
1: కనుక ఇటు సత్యాన్ని గుర్తించుకున్నటువంటి అది ఆ గౌరి.
2: This truth is realized by Gauri.
1: కనుకనే బాలవ గదివే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
2: యూఆర్ బాల, యూఆర్ సో యంగ్, బట్ సాంబశివ ఇస్ ఏజ్ ఓల్డ్.
1: తన నిండా జడిరావాడమ్మ, తాను కప్పింది పురుచర్మమ్మ.
2: హీ హాస్ గాట్ ఆల్ ద ఫోర్ లాక్స్ కవరింగ్ ది ఫేస్ అండ్ హీ హాస్ పుట్ ఆన్ హిమ్సెల్ఫ్.
1: పుట్టలోని పాములు చుట్టుకున్నాయమ్మ.
2: And he has covered himself by the snakes.
1: గుట్టు తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: Out of foolishness, how could he love?
1: ఎద్దు వాహనం ఎక్కుతాడు.
2: He has got the bull as the chariot.
1: ఏ పొద్దు తిరుగుతున్నవాడు.
2: And he goes on moving day and night.
1: ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు.
2: He has no residence nor shelter.
1: పొలుకుల్లో పండుకుంటాడు.
2: He rests there, the burial ground, smashana.
1: అట్లాంటి వాడిని వెట్ట పెండి చేసుకుంటున్నావు.
2: How is that you got married to him?
1: అని చెప్తే ఆమె నవ్వుతుంది.
2: And she started smiling.
1: అయ్యో, బాహ్య స్వరూపాన్ని చూసి వీరు భ్రమిస్తున్నారు.
2: And she was very much surprised because all others have been putting questions under delusion.
1: కాని నా భర్త పిచ్చుమెత్తేటువంటి వాడు కాదు.
2: My husband certainly not a beggar.
1: సర్వులకును బిచ్చం పెట్టేటువంటి వాడు.
2: And in fact he will feed everybody. He doesn't beg anyone.
1: కనుకా అప్పుడు చెప్తాడు శివుడు.
2: Shiva replies.
1: పార్వతి పోయి వీరు చెప్పినవన్నీ కూడా ఈశ్వరుడు చెప్తుంది.
2: And all these things are reported to Ishwara by Parvati.
1: అప్పుడు అయ్యా, మీరు తరనిండా జడిలవాడు, కప్పినదే పురుచర్మము. మీరు ఈ విధమైనటువంటి యొక్క బిచ్చమెత్తేటువంటి వారు ఇంటి పట్టున కూటికి ఇరువలేదు.
2: You got all the hair, the forelocks on the head. and you have covered yourself with skin of a tiger, and you beg, why? You can stay back. There is no dearth of food at home. And you have been for food, but yet still you beg.
1: అప్పుడు ఈశ్వరుడు జవాబిస్తున్నాడు.
2: ఈశ్వర రిప్లైస్ దిస్ వే,
1: పార్వతి
2: పార్వతి,
1: ఇల్లు కట్టిన మాత్రాన్ని ఏమి అయ్యాయి?
2: But what will happen after all by merely building a house?
1: ఎలుకలు మనకన్నా ముందే చేరు.
2: The rats will go into the house, will get into
1: the house. ఎలుకలు చాకరకుడు ఏకుడు ఒక పిల్లి.
2: And then you have to take care and you have to prevent the rats getting in, so you need a cat.
1: ఆ పిల్లిని చాకుటకు పాలు కావాలను.
2: And in order to take care of the cat, you need milk.
1: పాలు కావాలంటే ఒక ఆవును కొనాలి.
2: And to have milk, you need to buy a cow.
1: ఆ ఆవును కొనడానికి డబ్బులు కావాలి కదా.
2: And you need money to buy a cow.
1: నా దగ్గర డబ్బు లేదు.
2: I don't have money.
1: నేను డబ్బును వేస్ట్ చేయను.
2: I don't waste money.
1: కనుక ఇవంతా కూడా సంసారం అంటే తక్కువదేని అనుకుంటున్నావు నీవు.
2: And you think that running the whole thing is a small affair.
1: కాదు కాదు.
2: నో,
1: మీరు దీన్ని ఏమాత్రము ఆశించనక్కర్లేదు.
2: Therefore don't worry, don't give scope to any understanding.
1: If you like me, I'm ready.
2: If you like, I'm ready, said Shiva.
1: అంతేగాని ఈ మిగిలినటువంటివన్నీ కూడా కోరనక్కర్లేదు.
2: But you don't have to desire all the rest of the things.
1: అప్పుడే వీరరాజేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.
2: Then Ishwara manifested there.
1: ప్రత్యక్షమయ్యి గౌరి కంటే చాలా చిన్నవాడిగా కనపడ్డాడు.
2: He manifested in such a way that he looked younger than Gauri herself.
1: ఈడు జోడు సరిపోయింది.
2: First perfect fit to each other, made for each other.
1: అప్పుడు అందరూ జగత్ అంతా కూడాను ఆశ్చర్యపడ్డారు.
2: The whole world was surprised and happy.
1: ఇట్లా లోకంలో భ్రమించేటువంటిది ఒకటి, జరిగేటువంటిది మరొకటి.
2: In fact, that which deludes us is one thing. The reality is another.
1: కనుక ఎవరు కూడాను తెలియనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేరు.
2: No one can understand in depth the inner reality.
1: కనుక అవుట్లుక్స్ మాత్రమే చూస్తుంటారు.
2: They go by the outlooks externally.
1: ఈ అవుట్లుక్స్ అంతా కూడాను కేవలము ఒక ప్యాకేజీ వంటిది.
2: The outlooks equal to a package.
1: ఈ ప్యాకేజీని తీస్తే గాని పదార్థం కలగదు.
2: Unless you open up, remove the package, you cannot get hold of the material.
1: కనుకని దైవత్వం అనేటువంటిది మన ప్రకృతి అనేటువంటి దీంట్లో ఐదు భూతముల చేత చిక్కబడి ఉన్నది.
2: Likewise, the divinity is covered by the five elements of nature.
1: కామ క్రోధ లోభ మోహ మదనాచర్యం.
2: Like this, we also find the things like the desire, this thing.
1: ఈ ప్యాకేజీని తీసేసి
2: you have to remove the whole package.
1: అక్కడ నీకు చక్కని ఆనందమైనటువంటి ఒక స్వరూపం కనిపిస్తుంది.
2: There you find the blissful form, the reality.
1: కనుక మనము ఈ ప్యాకేజీని పట్టుకుని మనం పోరాడకూడదు.
2: So we should not debate going by the external form.
1: ప్యాకేజ్ చూస్తే చాలా అందంగా ఉంటుంది.
2: Package is so beautiful to look at.
1: కానీ లోపల ఏముందో ఏమో తెలియదు.
2: What is inside, no one can say.
1: మన భారతీయులందరూ కూడాను బయట నుంచి వచ్చేటువంటి వస్తువులకు ప్యాకేజీని చూస్తారు.
2: ఆల్ భారతీయస్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ ప్యాకింగ్ ప్యాకేజ్.
1: కానీ లోపల తీస్తే బొగ్గు వంటిదిగా ఉంటుంది.
2: బట్ వెన్ వన్స్ యూ ఓపెన్ ఇట్ యూ ఫైండ్ వెరీ డార్క్ కూల్ స్టఫ్.
1: కానీ దివ్యత్వం నందు అట్లు కాదు.
2: బట్ ఇస్ నాట్ సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: బయట చూస్తే కేవలం భౌతికమైనటువంటి దేహము, భౌతికమైనటువంటి బుద్ధి, భౌతికమైనటువంటి యొక్క ఇంద్రియములు కనిపిస్తూ ఉంటాయి.
2: From the outside, you just think of the physical frame and the psyche, the intellect and the senses.
1: దేహము పంచభౌతికము.
2: Body is senses.
1: దేహము కూడా కదప్పుడు ఎప్పుడు
2: is bound to fall someday or other.
1: దేహి దయామయుండు.
2: But the indweller is immortal.
1: దేహికి సావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: There is nothing special marks like the beginning or an end, the liberation or bondage.
1: ఆ దేహియే దేవదేవుడు.
2: And the indweller himself verily is God.
1: ఆ దేవదేవుని యొక్క తత్వము ఈ విధంగా ప్యాక్ చేస్తున్నారు.
2: And this nature of God is explained in this way.
1: కనుక మనము ఈ ప్యాకేజీని మాత్రమే చూచి తృప్తి పడకూడదు.
2: Therefore we should not satisfy ourselves by looking at this package externally.
1: దైవత్వము మన యందే, మనమే దైవత్వంగా ఉన్నాము.
2: Divinity is within us. In fact, you are God.
1: You are God.
2: You are God.
1: God is not everywhere.
2: Don't say the God is everywhere. You are God.
1: Everywhere is man.
2: Everywhere you find only the man, the external form.
1: Kani God anatvanti yendu sarva jeevulu yendu kuda untunnadi.
2: God is within you. God is present within all of the beings.
1: Divinity anatvanti ekkadundi.
2: Where is divinity?
1: Iku motta motta nivu ee package ni tisesi.
2: First remove this package.
1: నీవు నిర్మలమైనటువంటి ఒక నిశ్చలమైనటువంటి ఒక నిస్వార్థ పరుడవి.
2: యు బి సెల్ఫ్లెస్, యు బి ప్యూర్.
1: నీ యొక్క యూనిటీ అనేటువంటిది ప్యూరిటీ రూపంలో ఉండాలి.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ రూపంలోనే దైవత్వం ఉంటుండాలి.
2: అవుట్ ఆఫ్ దిస్ ప్యూరిటీ యు అటైన్ డివినిటీ.
1: ఈ యూనిటీ అంతా కూడాను వ్యర్థమైనటువంటిది.
2: ఆల్ దిస్ యూనిటీ యు సీ అరౌండ్ ఇస్ ఇన్
1: వెయిన్. ఈ యూనిటీని దూరం చేసినప్పుడే ప్యూరిటీ నీలో బయలుదేరుతుంది.
2: అండ్ దేర్ ఇస్ అ స్కోప్ ఫర్ ప్యూరిటీ అవుట్ ఆఫ్ దిస్ రియల్ యూనిటీ.
1: నీ యొక్క ప్యూరిటీని డివినిటీగా మారుతుంది.
2: అండ్ ది వెరీ ప్యూరిటీ విత్ ఇన్ యూ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ డివినిటీ.
1: కజిన్, యు ఆర్ నాట్ వన్ పర్సన్.
2: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: ది వన్ యు థింక్ యు ఆర్,
2: ద వన్ యు థింక్ యు ఆర్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్,
2: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ది వన్ యు రియలీ ఆర్,
2: ద వన్ యు రియలీ ఆర్.
1: నీవే ఆత్మతత్వము.
2: You are the embodiments of divine atma.
1: Atti atma tattvamai nee undi.
2: Being that atma the supreme.
1: Nee dehamu manasu buddhi anetvanti veeti paina aadharapadi.
2: If you just identify yourself with the body, the mind, the senses and intellect.
1: Ivanni kudunu kuripoyetvantive raalipoyetvantive.
2: They are bound to fade out. They are bound to vanish from there.
1: Kavu deeni vishayamai repratirama purnapati chakkaga bodhisthanu.
2: Bhagavan will explain clearly all these aspects tomorrow.
1: Kanuka ippatike time ayipoyindi.
2: It's already time up.
1: Meeru manchiga divyamainatuvanti namasmarana ishwara smarana cheyandi.
2: Bhagavan directs you to do namasmarana sankirtana. Sing the glory of God now.
1: Namah Shivaya.
2: Namah Shivaya.
1: ఐదు అక్షరముల యొక్క పదము.
2: ఫైవ్ లెటర్డ్ వన్.
1: ఐదు అక్షరముల పదమే.
2: దట్ వెరీ వన్ ఫైవ్ లెటర్స్.
1: ఐదు లోకములు ఎందుకు చుట్టూ ఉన్నాయి.
2: గోస్ అరౌండ్ ఆల్ ది ఫైవ్ లెవెల్స్ ఆఫ్ వరల్డ్.
1: ఈ ఐదు అక్షరముల యొక్క పదము చాలా మహత్తరమైనటువంటిది.
2: అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఫైవ్ లెటర్స్ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
1: పరిశుద్ధమైనటువంటిది.
2: ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ప్యూర్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మలస్.
2: It is ever effulgent, it is eternal, it is immortal, it is blemishless, it is permanent.
1: Itti tattvani neenu premlo pettukovali.
2: That nature and that spirit you have to contain it in your heart.
1: Brahma srishtikartani.
2: God is the creator.
1: Vishnu rakshanakartani.
2: That Vishnu sustainer.
1: Shivudu antimulani.
2: And we say that Shiva is the annihilator.
1: Kevalamu bahyamainatvanti okka lokamulo ఈ విధమైన అర్థం చెప్తూ వస్తున్నారు.
2: మీనింగ్ గివెన్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ.
1: శివుడు వేరు, విష్ణు వేరు.
2: ఎవర్ కన్సిడర్ దట్ ఈశ్వర అండ్ విష్ణు ఆర్ సెపరేట్.
1: ఈశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు కూడాను వేరు వేరు కాదు.
2: బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్, ఆర్ నాట్ డిఫరెంట్.
1: మూడు చేరి ఒక్కటే.
2: ఆల్ ది త్రీ ఆర్ వన్ ఇన్ ద సేమ్ ద ట్రినిటీ.
1: మీరు తంబూలం వేసుకోవాలనుకుంటే మొట్టమొదట ఒక్క వేసుకుంటాం.
2: You need to have the betel nut.
1: Betel nut vesukunna tarvata betel leaves teeskuntavu.
2: And then you also receive the betel leaves.
1: Betel leaves teeskunna tarvata chunnam vesukuntavu.
2: And you apply some lime to the betel leaves.
1: Ee moodu cherinappude red color vastundadi.
2: All the three of the plant gives you the red color.
1: ఈ రెడ్ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక బీటల్ నట్ నుంచి వచ్చిందా? లేక బీటల్ లీవ్ నుంచి వచ్చిందా? లేక చున్నం నుంచి వచ్చింది? కాదు, మూడు మూడు మూడు స్వరూపాలే. ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
2: యూనిటీ, ది హార్మనీ ఆఫ్ ఆల్ ది త్రీ గివ్ సంథింగ్ న్యూ, ది రెడ్ కలర్.
1: కనుక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు చేరి ఒక్కటే.
2: Therefore, Brahma, Vishnu, Maheshwara are one and the same.
1: So, ee vidhanga meeru devatvani veru veruga bhavinchi,
2: you consider divinity pure.
1: Manasunu chedagottukondi.
2: and thus spoil your mind.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని తప్పక మీరు నిరూపిస్తారు.
2: Bhagavan will certainly prove the unity of all these three and demonstrate.
1: ఈ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ధనధాన్య కనుక వస్తువు అన్ని కూడా వ్యర్థమయ్యేటువంటివి.
2: All the worldly treasures, all the worldly properties, possessions, acquisitions are useless.
1: దేశం నుంచి భారతదేశానికి వస్తున్నాడు అలెగ్జాండర్.
2: Alexander started approaching India.
1: వస్తు వస్తు గొప్ప సైన్యంతో వచ్చాడు.
2: And he was accompanied by a big battalion of army.
1: వచ్చి సింధు నది దగ్గరికి వచ్చాడు.
2: He was very close to that river Sindhu.
1: ఆ సింధు నది ఎక్కడ ఉంది? కాశ్మీర్ పక్కలోనే ఉంది.
2: That river Sindhu is very close to Kashmir.
1: దాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: He was trying to cross that Sindhu river.
1: అప్పుడు తనకు హార్ట్ అటాక్ వచ్చింది.
2: Then he had heart attack.
1: అప్పుడు డాక్టర్స్ అంతా చూచారు.
2: All doctors examined him.
1: ఇది హార్ట్ అటాక్, సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది.
2: And the heart attack is so serious and severe.
1: ఇంకా బ్రతకడం వీలు కాదు అన్నారు.
2: There's no scope of survival.
1: సంతోషమే.
2: And he said, fine and happy.
1: నేను ఆనందంగా ఉన్నాను.
2: I'm quite happy, he said.
1: అయితే నేను మరణించిన తర్వాత నా చేతులను పైకెత్తి నేను తెల్ల బట్టలు చుట్టి నన్ను నా గ్రామంలో ప్రొసెషన్ లో తీసుకెళ్లాము.
2: And he said, his body after that be kept in a coffin with both of his hands stretched open outside.
1: అప్పుడు ప్రజలందరూ వచ్చి ఎందుకు తీసిపెట్టారు మహారాజును?
2: And the people started questioning why the two hands are kept outside the coffin.
1: అమ్మా, అలెగ్జాండర్ తాను గొప్పవాడు.
2: Alexander the great, the mighty man.
1: వేలాది మంది సైన్యం ఉంటుంది.
2: And he has got large battalion of army.
1: కావలసినంత సిపాయిలు ఉంటున్నారు.
2: And got many soldiers too.
1: కావలసినంత బంధువులు ఉంటున్నారు.
2: And he has got so many relations.
1: కానీ ఇంతమందిని వదిలి తాను పోయే సభలు కొట్టి చేతితో పోయాడు.
2: All the property, with all the army, with all the friends and relatives, he was leaving all alone.
1: ఏం తీసుకుని పోయాడు?
2: What is that he is taking with him?
1: ఏమి తీసుకుని పోయాడు?
2: Nothing.
1: నిజ సత్యప్రవుడి తరణి నేరిన హరిశ్చంద్రుడి దరబాసి చనగలేదా?
2: Harishchandra, who ruled this empire, adhering to the principle of truth, has he not left this world?
1: Yalla lokamulelu yalku soye nallaraju tanavente bhoomini konukutanna.
2: The king Nala, who owned the whole of the world, could he take any land with him at the end?
1: Jaridi setu ugatte allanaati Sri Ramu ippudu urupai unnavada?
2: Sri Ramachandra, who constructed that bridge across the ocean, do you find him today?
1: Endarendra rajulu yeginaru.
2: Many kings left.
1: ఒక్కరును పోవని తనమును కొంచెమైనా చేయి పట్టుకుని.
2: Would anybody collect, take with them even a fistful thing?
1: ఒక నయా పైసా కూడా తీసుకుని పోవడానికి.
2: They could not carry with them even single నయా పైసా.
1: ఇంత మట్టిని కూడా తీసుకుని పోలే.
2: Not even the dust.
1: కచ్చగలబడికి ఇదే భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సరి అయినటువంటి యొక్క మీనింగ్.
2: And this is the true meaning when God said these words.
1: మానవుడు నేను ఎంతో గొప్పవాడిని, నేను కోటీశ్వరుని, నేను గొప్పవాడిని అని చెప్పుకుంటారు.
2: People go on declaring that they are really great, they are affluent, they are rich.
1: మొన్న హైదరాబాద్ లోపల,
2: the other day in Hyderabad,
1: ఒక ఎకరం భూమి,
2: 1 acre of land,
1: 40 crores,
2: worth about 40 crores.
1: 40 crores ఇచ్చి ఒక ఎకర భూమిని కొన్నారు.
2: A person purchased that 1 acre of land at the cost of 40 crores.
1: ఆయన పోయాడు, రిజిస్ట్రేషన్ చేశాడు.
2: He went to the registration office, got it registered.
1: ఇంటికి వస్తూ ఉండగానే తిరిగి ప్రాణం పోయింది.
2: While returning home, he died.
1: ఏమి ఎంత కోటి తీసుకుని తిరిగి తన కూటి గుడను నోచుకోలేదు.
2: What happened to all the crores? He could not have even food to eat.
1: కనుక ధనం మనకు ప్రధానం కాదు.
2: Not the money that is important.
1: కనుక మనకు గుణమే ప్రధానము.
2: The character that is important.
1: దైవం యొక్క బలమే ప్రధానము.
2: It is the divine strength and divine support that is important.
1: ఆ దైవ భావమును అర్థం చేసుకుంటే సర్వము మనకు లభిస్తుంది.
2: And once we understand the God and His love and compassion, everything can achieve anything.
1: కనుక మీరందరూ కూడాను ధనం కూడా కావాలి, తినడానికి ఉండాలి.
2: Of course the money is necessary in this world to some extent.
1: కానీ టూ మచ్ మనీ మనకు చాలా చెడ్డది.
2: Too much money is very bad.
1: అది ప్రాణం తీస్తుంది.
2: It may even kill you at the end.
1: కనుక మనము ఎంత మనీ మన కుటుంబానికి, ఫ్యామిలీకి తగినంత మనీ ఉండాలి.
2: do require money to the extent to maintain our family.
1: సమాజంలో కూడా మనం కొంతవరకు సహాయం చేయాలి.
2: Also extend support and help to society.
1: ఈ సమాజం మనతో పాటు జీవిస్తూ ఉండాలి.
2: In fact, the society is there beside us.
1: సమాజమే లేకపోతే మనం లేము.
2: Without society, you do not exist.
1: కనుక సమాజానికి కూడా మనం సహాయం చేయాలి.
2: Therefore, we should help serve the society.
1: నీవు సెల్ఫ్ పైన సమాజం హెల్ప్.
2: Therefore, first self, then help, says Bhagavan.
1: కనుకని సెల్ఫ్ హెల్ప్ రెండు ఉంటేనే మానవత్వం జీవిస్తుంది.
2: The human life runs well with these two, self and help.
1: Selfish గా ఉండకూడదు.
2: But you should never be selfish.
1: Fish is better than selfish.
2: Fish is better than selfish.
1: A fish కాకుండా మనము సెల్ఫ్ గా ఉండాలి.
2: Don't be fish, but be in the self.
1: ఈ విధంగా ఉంటుంది జీవితాన్ని ఆనందంగా గడుపుతూ పోవాలి.
2: Like this you can spend your life full of joy.
1: నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
2: Bhagavan is always continuously, constantly blissful.
1: నాకు దుఃఖం అంటే ఏమిటో, కష్టం అంటే ఏమిటో, బాధ అంటే ఏమిటో నాకేమీ తెలియదు.
2: Bhagavan does not know what worry is, what botheration is, what a trouble is. He has no idea of whatsoever, what misery.
1: నన్ను ప్రెసిడెంట్ వచ్చి, ఇండియా ప్రెసిడెంట్ మీరు ఏం కోరుతుంటారు స్వామి అన్నాడు.
2: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆస్క్డ్ స్వామి ఏ క్వశ్చన్, స్వామి వాట్ ఇస్ దట్ యు వాంట్.
1: నేను కోరేది ఒక్కటేను అన్నాడు.
2: స్వామి సేస్ ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్,
1: నేను నేనుగా ఉండాలి.
2: ఐ షుడ్ బి ఐ, దట్స్ ఆల్, సెడ్ భగవాన్.
1: అందరినీ ఆనంద పెట్టాలి.
2: భగవాన్ సెడ్ ఐ షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే నేను హ్యాపీ.
2: అండ్ ఆల్ ఆర్ హ్యాపీ, Bhagavan is happy.
1: ఇంతకంటే కావాల్సింది ఏం ఉండాలి?
2: What else? What more you need?
1: Peace ఉందా మీకు అన్నారు.
2: Yeah, Swami, don't you want peace?
1: Peace, peace ఎక్కడుంది? మన లోపల ఉంది గాని బయట అంత పీసెస్.
2: Bhagavan said, where is peace? The peace is within you. Outside, you find pieces.
1: ఆ పీసెస్ నాకు అక్కర్లేదు.
2: I don't want such pieces.
1: నా పీస్ నాకు.
2: My peace is within me.
1: కనుక మన పీస్ని మనం కోరుకోవాలి.
2: Therefore, we should be in quest of the peace within.
1: ఈ విధంగా మనం జీవితాన్ని నిలబెట్టడం చాలా ధన్యమవుతుంది.
2: And it is only working for one's own emancipation if we spend life.
1: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని గ్రంథములు చదివినా, ఎంత పిహెచ్డీ తీసుకున్నా, అందరూ కట్టకడబడికి అన్ని వదిలిపెట్టిపోయేవారే.
2: You may get very high degrees. You may have scholarship and knowledge. You have to give them up when the end approaches.
1: కనుక ఎవరు కూడా ఏమి తీసుకుని పోలేరు.
2: నో వన్ హ్యాస్ టేకెన్ విత్ ఎనీవన్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్.
1: అందరు పీస్ఫుల్ గా ఉండాలి.
2: యు ఆల్ రిమైన్ పీస్ఫుల్.
1: అప్పుడే మనకు శాంతి.
2: దెన్ ఓన్లీ యు విల్ ఎంజాయ్ ది ట్రూ పీస్.
1: కనుక ఈ పీస్ మీరు కోరండి.
2: డిజైర్ ఫర్ పీస్,
1: ఇది నా యొక్క కోరిక.
2: దట్ యు షుడ్ ఆల్ డిజైర్ ప్రే ఫర్ పీస్, దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ భగవాన్.
1: ఇందులోనే కావలసినంత చేరి ఉన్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ పీస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ కంటెయిన్డ్.
1: ధన ధాన్యములు కలిగినప్పటికీ ధర్మగుణం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
2: యు మే హావ్ ఆల్ ద వెల్త్ గ్రెయిన్ ఇఫ్ యు డోంట్ సాక్రిఫైస్ వాట్ ఫర్ ఆల్ ది పొజిషన్.
1: కనుక రేపటి దినము మనం తిరిగి మాట్లాడదాం.
2: భగవాన్ విల్ స్పీక్ టు us again tomorrow.
1: ఈ పిల్లవాడున్నాడు, ఇంతసేపు మాట్లాడినటువంటి వాడు.
2: బాయ్ స్పోక్ టిల్ నౌ.
1: వీడి కుటుంబం చాలా గొప్పది.
2: హి హెయిల్స్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ.
1: మార్గబంధు.
2: మార్గబంధు
1: వీడి తాత.
2: గ్రాండ్ ఫాదర్.
1: ఫాదర్
2: ఫాదర్ హిస్ ఫాదర్ ఇస్ ఎ బ్యాంక్ మేనేజర్.
1: అతను మా కాలేజీకి వచ్చాడు.
2: కేమ్ టు అవర్ కాలేజ్.
1: ఢిల్లీ కాలేజీ వదిలి,
2: లెఫ్ట్ కాలేజ్ దేర్ ఇన్ ఢిల్లీ,
1: మా కాలేజీకి వచ్చి చేరి,
2: అండ్ హీస్ గాట్ అడ్మిటెడ్ టు అ కాలేజ్.
1: 3 సంవత్సరాలు అయిపోయింది.
2: హీ స్పెండ్ 3 ఇయర్స్ హియర్.
1: అప్పటి నుంచి కూడాను పీహెచ్డీ పీహెచ్డీ పీహెచ్డీ స్వామి చెప్పిన బాటలంతా కూడా పీహెచ్డీగా చేస్తున్నాడు.
2: అండ్ హీ హస్ బీన్ వర్కింగ్ ఫర్ హిస్ డాక్టోరల్ డిగ్రీ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ సాయి టీచింగ్.
1: ఎవరితోనా చేరడు.
2: డజంట్ జాయిన్ ఎనీబడి.
1: ఒంటరిగా కూర్చుంటాడు.
2: ఆల్ అలోన్ బై హిమ్సెల్ఫ్.
1: స్వామి యొక్క ఆర్డర్స్ నిర్వహిస్తుంటాడు.
2: ఒబేస్ ది కమాండ్ ఆఫ్ స్వామి.
1: అప్పటి నుంచి కూడాను మంచి ఉపన్యాసాలు ఇస్తున్నాడు.
2: He starts giving very good talks.
1: Shankara vaari charitralanni kudanu chadutunnadu.
2: He is going through all the texts composed by Adi Shankara.
1: Adi Shankara vishayamanta kudanu archetulo pettukunnattu.
2: And he has got all the composition of Adi Shankara right now with him.
1: Kaluka itti boys ma daggara enta mando untunnaru.
2: There are lots and lots of boys of this type in our institutions.
1: ఈ పిల్లవాడు ఆ పిల్లవాడు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప
2: పిల్లలు.
1: ఈనాడు రెండవ తొలి మాట్లాడాడు ఓ పిల్లవాడు.
2: Another boy here.
1: వీడు కూడా మా స్టూడెంట్.
2: Was also our student.
1: అందరు కూడా ఎంత గొప్పవారు. వేదనారాయణ ఉన్నాడు.
2: వేదనారాయణ
1: వాడికి పేరే వేదనారాయణ.
2: His name is వేదనారాయణ.
1: ఆ వేదము లోపల చాలా ఆరితేరినట్టు.
2: He is an expert in Vedic literature.
1: Last year, President Pilipinchi.
2: President invited him.
1: Award ichadu.
2: Gave him award, national honor. Best teacher's award.
1: Nee award iskoni ekkada pothav annadu.
2: And President asked him, with this award, where do you go?
1: I'm going to Puttaparthi.
2: Sir, I'm going to Puttaparthi.
1: Puttaparthilone settle ayipoyanu.
2: I have settled there in Puttaparthi.
1: Nenu ekkada ponu.
2: I don't go anywhere.
1: అప్పుడు ఆయన చెప్పాడు, చాలా మంచి పిల్లవాడు, నీవు అక్కడే ఉండు నాయన.
2: యు ఆర్ వెరీ గుడ్ బాయ్, సెటిల్ దేర్ ఓన్లీ, రిమైన్ దేర్.
1: ప్రెసిడెంట్ స్వామి అంటే చాలా భక్తి.
2: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ ఆఫ్ అవర్ మోస్ట్ బెలవ్డ్ భగవాన్.
1: అతను మహమ్మడన్.
2: ఈజ్ ఎ మహమ్మడన్.
1: అయినప్పటికీ
2: బట్ స్టిల్
1: స్వామి అంటే చాలా సాష్టాంగ పడిపోయి నమస్కారం చేస్తాడు.
2: అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీయింగ్ ఎ మహమ్మడన్ ప్రాస్ట్రేట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్.
1: కనుక ఇలాంటి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి ఎన్నో విధములుగా కూడాను మా పిల్లలను వర్ణిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడాను 500 మంది పిల్లలు పుట్టుంటారు. అందరు కూడాను పేపర్ లో వచ్చిందంటే ఎవరు చూడను. ప్రతి ఒక్కరు కూడాను జెలసీ, వీళ్ళకందరికీ ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్. ప్రతి ఫస్ట్ క్లాస్ కూడాను సత్యసాయి కాలేజీ.
2: In fact, though it is not publicized, though it is not notified, all students secure first classes only.
1: Monna medical intopala chaala first class vachesaru.
2: The recently held medical entrance test, many secured first class.
1: Engineering college lo first class vachadu.
2: They stood first in engineering entrance.
1: Ekkada ma chinna palle.
2: And this is a small hamlet village.
1: Adike.
2: That Alike is a small village.
1: Alike lo chaliyachunte pillavallu.
2: Alike is a very small village.
1: Vallu idduru idde first class.
2: And in fact there are two toppers, first class students.
1: Vallu iddari kudunu scholarship icchanu.
2: Bhagavan gave them scholarships.
1: Vallu iddanni kudunu America ku pampala.
2: And they are to be sent to America.
1: ఆ బాధ్యత నేను తీసుకున్నాను.
2: భగవాన్ హస్ యాక్సెప్టెడ్ దట్ రెస్పాన్సిబిలిటీ.
1: మీరు ఇక్కడే కాదు అమెరికాలో కూడా మీరు ఫస్ట్ క్లాస్ రావాలి.
2: భగవాన్ సెడ్ దట్ దే షుడ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఈవెన్ ఇన్ అమెరికా.
1: చెప్పి అక్కడ పంపించాను.
2: భగవాన్ హస్ సెంట్ దెం.
1: కనుక ఈ విధంగా మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
2: యూఆర్ స్టూడెంట్స్, యూఆర్ ప్యూర్ గోల్డ్.
1: నాకు ఇనుము గోల్డ్.
2: ప్యూర్ గోల్డ్ అని చెప్పారు.
1: ప్యూర్ గోల్డ్.
2: ప్యూర్ గోల్డ్.
1: ఏది చెప్పినా కూడా ఎటువంటి పని చెప్పినా దానికి సిద్ధమవుతుంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక నెల పల్లెలంతా తిరుగుతారు.
2: ఈచ్ ఇయర్ దే గో రౌండ్ ది విలేజెస్ ఫర్ వన్ ఫుల్ మంత్.
1: 10 మూటలు బియ్యం తీసుకుని పోయి వండి రసం వేసుకుని సాంబారు వేసుకుని కలిపి వారందరికీ ఉసిరి వారందరికీ పెడుతుంటారు.
2: దే కుక్ ఫుడ్. They make sambar, curry and all other things and serve all villages and poor people.
1: Intilo enta mandi unte anta mandi kuda pettuntaru.
2: They serve food to all the residents everywhere, all over the village.
1: Adi chuchi pallala varakandari kudanu chaala ayyo maa swami pampicharamma mimmanu ani ento aanandistuntaru.
2: The villagers are very happy watching these boys serving them. Oh, swami sent you here, and they enjoy their presence.
1: మాకు ప్రసాదం వచ్చిందని ఆనాడు ఇల్లంతా ఊడ్చుకొని స్నానాలు చేసి ప్రసాదం అంతా మొక్కుకొని చాలా భుజిస్తారు.
2: డెకరేటివ్ హోల్ హౌస్ దే ప్రే అండ్ దే బి వెయిటింగ్ టు రిసీవ్ ప్రసాదం.
1: ఇప్పుడు తిరిగి పోయాయి, మన అంతా తిరిగి పల్లెలకు పంపిస్తా.
2: అండ్ లేటర్ దిస్ ప్రాజెక్ట్ బాయ్స్ విజిటింగ్ ఆల్ ద విలేజెస్ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రసాదం విల్ బి అండర్టేకెన్.
1: మా పిల్లలు కేవలం ఒక చదువునందు మాత్రమే కాదు,
2: అవర్ స్టూడెంట్స్ హావ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు స్టడీస్ ఓన్లీ,
1: సాంగ్స్ నందు కూడాను,
2: ఇన్ మ్యూజిక్ దేర్ ఫస్ట్,
1: డాన్స్,
2: డాన్స్
1: అన్ని విధాలు కూడాను మా పిల్లలు స్టడీగా ఉంటారు.
2: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దే ఆర్ నెంబర్ వన్ టాపర్స్.
1: మేము చెప్పుకోకూడదు.
2: We don't say just to inform you, let you know.
1: కనుక పిల్లలు చేయనటువంటి పని ఒక్కటి లేదు.
2: There's nothing that our boys cannot do.
1: ఇన్ని పల్లెలు పల్లెలు పట్టణాలు తిరుగుతూ ఉంటారు, కానీ క్యారెక్టర్ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు.
2: They go to different places, but they are very careful in maintaining their character.
1: చాలా జాగ్రత్త.
2: They are highly careful.
1: క్యారెక్టర్ అనేటువంటిది అగ్ని వంటిది.
2: క్యారెక్టర్ ఇస్ లైక్ ఎ ఫైర్.
1: దాన్ని చూసి చాలా దూరంగా ఉంటుంది.
2: అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వాచ్ఫుల్.
1: ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ,
2: ఈదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్,
1: అనంతపురంలో ఆడపిల్లలు ఉన్నారు.
2: ద గర్ల్స్ దే ఆర్ ఇన్ అనంతపుర్ క్యాంపస్.
1: అక్కడ 700 మంది ఉన్నారు.
2: దేర్ ఆర్ 800 స్టూడెంట్స్.
1: అక్కడ చాలా ఫస్ట్ క్లాస్ వస్తుంటారు.
2: ఆల్ ఆఫ్ దెమ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్.
1: ఆ పిల్లలు ఆడపిల్లలు అయినప్పటికీ
2: girls.
1: సేవ చేయడానికని పల్లెలకు పోతే
2: డిఫరెంట్ విలేజెస్
1: పాత ఇండ్లన్ని పెరికి వేసి కొత్త ఇండ్లు కట్టించేసి
2: వస్తుంది.
1: ఆడపిల్లలే
2: గర్ల్స్ డూ దాట్.
1: రాతి కట్టడాలు కట్టి
2: అండ్ దే బిల్డ్ హౌసెస్ ఫర్ దోస్ విలేజెస్.
1: చోన్ ఇండ్లు
2: హౌసెస్ ఆర్ బిల్ట్ ఆఫ్ స్టోన్.
1: మంచి కప్పు వేసి
2: a good roof is raised.
1: మీ ఇప్పుడు పోయి అడిగినప్పటికీ మీ ఇల్లు ఏమైనా కారుతున్నాయా అడిగితే, లేదు స్వామి, మా పిల్లలు ఎంత భద్రంగా చేశారు, ఇంజనీర్లు కూడా చేయలేదు పని మా పిల్లలు చేశారు.
2: Anyone goes to them and questions this way, how about the roof, is there any leakage, they say no swami, the children have built it in excellent way, no leaks, nothing.
1: అట్లే మా మగ పిల్లలు కూడా అంతే.
2: Boys are also like that.
1: అనంతపురము,
2: అనంతపురం,
1: బెంగళూరు,
2: బెంగళూరు,
1: పుట్టపర్తి,
2: పుట్టపర్తి,
1: ఈ ముగ్గురు నుంచి కూడాను వెళ్తారు పల్లెలకు.
2: అండ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఆల్ ది త్రీ క్యాంపసెస్,
1: త్రీ క్యాంపస్ కు పోయి అక్కడ బ్రిడ్జిలో ఇంకేమైనా పడిపోయి ఉంటే వాటినంత కట్టడము పెట్టడము ఆ గ్రామస్తులకు తగిన సహాయం చేస్తుంటారు.
2: ఇఫ్ దే ఫైండ్ ఎనీ బ్రిడ్జెస్ ఆన్ ద వే ఇన్ ఎ కొలాప్సింగ్ కండిషన్ దే సీక్ ది హెల్ప్ ఆఫ్ ద లోకల్ విలేజ్ అండ్ రీకన్స్ట్రక్ట్.
1: కనుక పిల్లలంటే కేవలం చదువుకోవడానికి మాత్రమే పోతున్నారని మాత్రం కాదు.
2: Therefore the students don't come here merely for learning.
1: లెర్నింగ్ కోసం మాత్రం రావద్దండి.
2: Don't come here merely for learning.
1: ఈ టైం చిక్కినప్పుడు లెర్న్ చేసుకో.
2: When you have time, yes, you learn.
1: కానీ మీరు చేయవలసింది సేవ.
2: What you should do is service, serve others.
1: భగవంతుడు ఇచ్చినది మీకు ఎందుకోసం?
2: Why God has given you this?
1: అందరూ మమే వాంసో జీవలోకే జీవభూత స్నాతనః.
2: You are the spark of God. You are eternal.
1: మీరందరూ సర్వీస్ చేయాలి.
2: Serve everybody. Be in service.
1: Service is God.
2: Service is God.
1: Serve all.
2: Serve all.
1: ఈ విధంగా బోధించటం చేతనే వారందరూ చక్కని మా పేరును తెచ్చుకుంటున్నారు.
2: Because they lead life this way, they have a very good name in society.
1: ఎక్కడ పోయినప్పటికీ మా సత్యసాయి పిల్లలంటే తెల్ల వస్త్రం వేసుకున్న చూస్తే చాలా వీళ్ళు సత్యసాయి పిల్లలు.
2: Wherever our students go, watching their white dress, they will identify them as students of our institution.
1: వాళ్ళ కేవలం డ్రెస్ కూడాను వైట్, లోపల కూడాను వైట్.
2: Not only the dress that is white, they are white and bright within also.
1: హృదయం కూడా పవిత్రమైనటువంటివి.
2: Their heart is sacred and pure.
1: అటువంటి దీన్ని పోతుంటారు.
2: That is the position, the standard of our students.
1: కనుక మీరు చూస్తూనే ఉన్నారు దిన్నము పిల్లలు నన్ను ఏ విధంగా పట్టుకుని వస్తున్నారు, ఏ విధంగా తీసుకుని పోతున్నారు.
2: Must have been watching every day how students follow Bhagavan, standing in either way, helping him, supporting him.
1: ఈ అబ్బాయి MBA.
2: This boy on that side is an MBA graduate.
1: This boy also MBA.
2: The other boy is also an MBA student.
1: MBBS. నేను ఇద్దరు మీకు చేర్చినాము.
2: There's another boy who is doing his medicine MBBS.
1: ఇక్కడ ఉన్నారు ఆదికేశవుడు. వైదేహి అని మెడికల్ కాలేజీ పెట్టాము.
2: వైదేహి మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ బై ఆదికేశవుడు.
1: ఆదికేశవుడు దీంట్లో అందరినీ చేరుస్తున్నారు.
2: ఆదికేశవుడు ఇస్ అడ్మిటింగ్ ఆల్ సచ్.
1: ఆయన కూడా అందరికి సీట్ ఇస్తున్నారు.
2: అండ్ ఈస్ ప్రొవైడింగ్ సీట్స్ టు ఆల్ నౌ.
1: బయట మెడికల్ కాలేజ్ సీట్ కావాలంటే 50 లక్షలు ఇవ్వాలి.
2: అవుట్ సైడ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ మెడికల్ సీట్ యూ నీడ్ టు పే క్యాపిటేషన్ ఫీ విత్ 50 లక్షల ఆఫ్ రూపీస్.
1: ఆ 50 లక్షలే కాకుండా మంత్లీ 3,000
2: అబౌవ్ ఆల్ యూ నీడ్ టు స్పెండ్ 3,000 ఎవ్రీ మంత్.
1: కానీ మాకు దగ్గర 50 నయా పైసా కూడా తీసుకోలేదు.
2: బట్ ఆదికేశవుడు హ్యాస్ నాట్ కలెక్టెడ్ ఈవెన్ 50 నయా పైసా ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్.
1: మా పిల్లలందరూ చేర్చారు.
2: దే వర్ ఆల్ గివెన్ ఫ్రీ అడ్మిషన్.
1: తాను చాలా త్యాగి.
2: అండ్ ఈస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: అతను మన హాస్పిటల్ పక్కనే ఉంటుండాలి.
2: అండ్ హీ స్టేస్ దేర్ జస్ట్ క్లోజ్ టు అవర్ హాస్పిటల్ దేర్
1: సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి.
2: హీస్ వెరీ క్లోజ్ టు సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: ఈ ఒక్క బెంగళూరులోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ 3 కట్టాము.
2: దేర్ ఆర్ 3 సెట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ బెంగళూరు.
1: ఒక్కొక్క హాస్పిటల్ 5 crores 6 crores.
2: ఈచ్ హాస్పిటల్ కాస్ట్ అబౌట్ 5 crores అండ్ 6 crores.
1: కావలసిన మెటీరియల్స్ ఎంత ఉన్నాయి?
2: లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆల్ ద మెటీరియల్ దే నీడ్.
1: హార్ట్ కు పోతే అక్కడ అన్ని వారే చూసుకుంటారు.
2: యు గో టు ది కార్డియాలజీ వింగ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: హార్ట్ కు పోయినటువంటి వారికి ఎక్కడ పోయినా గానీ వారికి ఇంత డబ్బు కట్టాలి.
2: హావ్ హార్ట్ ట్రీట్మెంట్ యూ నీడ్ టు పే హెవీలీ.
1: అందరూ మన హాస్పిటల్ వస్తుంటారు.
2: ఆల్ పీపుల్ కమ్ టు అవర్ హాస్పిటల్.
1: నేను 3 ప్రమాణాలు చేశాను.
2: భగవాన్ హాస్ టేకెన్ 3 వౌస్.
1: 3 ఏమిటి? కడుపుకు తగిన అన్నము.
2: దట్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫస్ట్.
1: దేహంలో తగినటువంటి వస్త్రము.
2: అండ్ ద క్లోథింగ్.
1: కానీ ప్రపంచానికి తగినటువంటి ఒక నీరు.
2: అండ్ ద వాటర్ దట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద హోల్ వరల్డ్.
1: కనుక అన్ని కొండలకు కూడా పైప్స్ ఎక్కించాను.
2: భగవాన్ మేడ్ అరేంజ్మెంట్స్ టు అస్ సీ దట్ వాటర్ ఇస్ సప్లైడ్ బై లేయింగ్ పైప్ లైన్స్.
1: ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంతా కూడా కిందనే ఉంటున్నాయి నీరు. కావలసినంత పారుతున్నాయి.
2: In fact, there is plenty of water in districts like East Godavari and West Godavari underneath.
1: కాని కింది దిగేకి వీల్లేదు.
2: But it's not possible to reach water.
1: ఇంత కాలమైనప్పటికీ వారు ఒక డ్రాప్ కూడా నీరు తాగలేదు.
2: So many years passed, but they could not have even a drop of water.
1: 80 crores.
2: Bhagavan spent 80 crores.
1: అంతటికి పైపులు వేపించారు.
2: All pipes are laid out.
1: మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలీదు.
2: If you are here, you do not know what is happening.
1: నిన్న లేదు మొన్న దినము పేపర్ లో వేశారు.
2: అదర్ డే ది న్యూస్ పేపర్ బ్రాట్ అవుట్ దిస్ ఐటమ్.
1: మన పుండి నుంచి మేము మెడ్రాస్ కు నీరు వేస్తాం.
2: అండ్ వాటర్ ఇస్ సప్లైడ్ ఫ్రమ్ పుండి టు మెడ్రాస్.
1: మెడ్రాస్ పట్టణం అందరికీ కూడా ఇచ్చాం.
2: ఆల్ సిటిజన్స్ ఆఫ్ మెడ్రాస్ హావ్ డ్రింకింగ్ వాటర్ సప్లై టుడే.
1: బీదరే సాధనే భేదం లేదు.
2: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ పూర్ ఇన్ ద రిచ్ వాట్స్ ఎవర్.
1: అది మేము చెప్పుకోవటం కాదు.
2: అంతా
1: ఇచ్చిన తర్వాత ఒక 50 బస్సులు వచ్చినాయి మా పుట్టుబట్టికి.
2: When the project is completed, 50 buses reached ప్రశాంతంగా.
1: స్వామి మీకు ఎట్ట మేము కృతజ్ఞత చెప్పాలి.
2: ఆల్ ద డివోట్స్ ఆల్ ద ఇన్హాబిటెంట్స్ కేమ్ ఓవర్ హియర్. స్వామి హౌ ఆర్ వి టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్.
1: నాకు గ్రాటిట్యూడ్ వద్దు.
2: భగవాన్ సార్ ఐ డోంట్ వాంట్.
1: నా వారికి నేను ఇచ్చుకున్నాను.
2: యు ఆర్ మైన్ ఆఫ్టర్ ఆల్ ఐ హావ్ డన్ టు మై ఓన్ పీపుల్.
1: కనుక మీకు ఏం కావాలి కావాలి?
2: They said, what do you want?
1: మాకు డ్రింకింగ్ వాటర్ లేదు అన్నారు.
2: They asked, Swami, we don't have drinking water.
1: చుట్టు సముద్రం ఉంది.
2: You have got the sea around.
1: త్రాగడానికి నీరు లేదు.
2: But we don't have drinking water.
1: ఇప్పుడు కృష్ణా నది నీరు తీసుకుని పోయి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఇచ్చేసాను.
2: Now the Krishna water is taken all the way and drinking water supplied to Madras.
1: నిన్నటి దినమే.
2: Only yesterday.
1: మంచి టైం కు.
2: At the exact time.
1: Madras చేరినాయి నీరు.
2: The water reached in Madras.
1: రేపు మనం పూర్ణాహుతి దినం.
2: ఆన్ ది పూర్ణాహుతి డే
1: అక్కడ పోయి మినిస్టర్ ఓపెన్ చేస్తున్నాడు.
2: మినిస్టర్ ఇస్ గోయింగ్ టు ఇనాగరేట్ ద డ్రింకింగ్ వాటర్ సప్లై ప్లాంట్.
1: మాకు డ్రింకింగ్ వాటర్ లేదు అన్నారు.
2: దే ఆస్క్డ్ స్వామి వీ డోంట్ హావ్ డ్రింకింగ్ వాటర్.
1: చుట్టూ సముద్రం ఉంది.
2: యు హావ్ గాట్ ది సీ అరౌండ్.
1: త్రాగడానికి నీరు లేదు.
2: బట్ యూ డోంట్ హావ్ డ్రింకింగ్ వాటర్.

0: Long time back we had pure drinking water.
1: కానీ ఈనాడు మేము ప్యూర్ వాటర్ తాగుతున్నాము.
0: Today we are drinking pure water, they say.
1: కనుక మాకు చాలా ఆనందమే స్వామి.
0: We are very happy, Swami, they say.
1: ఈ విధంగా అన్ని దేశములకు, అన్ని గ్రామములకు, అన్ని పల్లెలకు మేము సేవ చేస్తున్నాము.
0: We are serving all villages, all towns, all cities, everywhere, all over.
1: Sarval.
0: Serve all.
1: అందరికి మీరు సర్వ్ చేయాలి.
0: Serve all.
1: మా పిల్లలకి అందరికీ చెప్పడం అదే నేను.
0: That is the teaching of Bhagavan to our students.
1: పిల్లలు ఎవరైనా సరే పక్కన బాధపడుతుంటే, నీకు మిత్రుడైనా సరే అతనికి నువ్వు సహాయం చెయ్యి.
0: If you find anybody, the poor and needy by your side, you come to their rescue. You come to their family.
1: కాలేజీకి పోకపోయినా పర్వాలేదు, నీవు వాడికి సహాయం చెయ్యి.
0: Better you don't get in the college that day. Give importance to service.
1: కనుకని మా పిల్లలు ఎలాంటి వారంటే నేను చెప్పుకోకూడదు, కానీ నేను చెప్పిన దానికంటే ఇంకా ఎంతో ఎక్కువగా పిల్లలు పనిచేస్తున్నారు.
0: Though Swami is saying this way, he does not want to say openly, but in fact students in reality are much more than what Bhagavan said and described now.
1: ఎవరైనా పోతుంటే గుడ్డలు లేకపోతే తాను విప్పి ఆ వారికి ఇస్తాడు.
0: If they find anybody who are in need of clothes, they give their own clothes.
1: ఈ విధంగా పిల్లలు తయారు చేస్తున్నాము.
0: అండ్ సచ్ స్టూడెంట్స్ ఆర్ ట్రైన్డ్ హియర్.
1: కనుకనే దీనికి మేము బిల్డింగ్ కట్టించి పెట్టేస్తున్నాము.
0: దేర్ఫోర్ బిల్డింగ్స్ ఆర్ కన్స్ట్రక్షన్ కంటిన్యూస్లీ మోర్ అండ్ మోర్.
1: ప్రైమరీ స్కూల్ లోపల,
0: ఇన్ ప్రైమరీ స్కూల్
1: చాలా చిన్న చిన్న పిల్లలు,
0: 1200
1: ఉన్నారు.
0: 1200 చిల్డ్రన్
1: వారిని తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండలేరు, మమ్మల్ని విడిచిపెట్టి ఉండలేరు. కళాతురికి 2 దినాల లోపల తల్లిదండ్రులు మర్చిపోతున్నారు.
0: చిల్డ్రన్ కెనాట్ బి అవే ఫ్రమ్ దేర్ పేరెంట్స్, దే కెనాట్ బి అవే ఫ్రమ్ అస్, బట్ విత్ ఇన్ 2 డేస్ దే ఫర్గెట్ దేర్ పేరెంట్స్ అండ్ బిగిన్ టు స్టే విత్ అస్.
1: అక్కడికి వచ్చి చూసి మా బిల్లలు ఎంత మంచి వారైపోయినారు అని చాలా ఆనందిస్తుంటారు.
0: పేరెంట్స్ అస్ దే కమ్ అండ్ వాచ్ దేర్ ఓన్ చిల్డ్రన్ దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ హౌ హ్యాపీ దే ఆర్ హియర్.
1: అంత తల్లిదండ్రుల కంటే అధికమైనటువంటి ప్రేమను చూపుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ బీన్ షవరింగ్ లవ్ మచ్ మోర్ దాన్ దేర్ ఓన్ పేరెంట్స్.
1: కనుక మా పిల్లల యొక్క విషయంలో మీరు ఏమాత్రం సామాన్యుడిగా మీరు భావించకండి.
0: నెవర్ కన్సిడర్ అవర్ చిల్డ్రన్ స్టూడెంట్స్ ఆర్డినరీ.
1: వారు ఎంత గొప్ప వారు,
0: దే ఆర్ రియలీ గ్రేట్.
1: దేశానికి అంతా కూడా నాయకుడుగా కావాలి.
0: దే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: వీళ్ళు ఐడియల్స్ బాయ్స్ కావాలి.
0: దే ఆర్ గోయింగ్ టు బి ఐడియల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అప్పుడే మాకు చాలా సంతోషము.
0: దట్ ఓన్లీ మేక్స్ us హ్యాపీ.
1: ఎంత ఐడియల్ బాయ్స్ అవుతారా?
0: ఆర్ యూ ప్రిపేర్డ్ టు బి ఐడియల్ మాస్టర్స్?
2: You were listening to excerpts from A Divine Shower of Grace by Bhagwan Baba on the 16th of August 2006 in Prashanthi Nilayam during the Ati Rudra Mahayagnam. Baba highlighted that although money is certainly essential for life, excess wealth can sometimes even lead to loss of life. He therefore advises everyone to adopt simple living. Thank you and Sai Ram.

0: You will now hear a divine discourse on the glory of womanhood delivered by Bhagawan Baba on 19th of April 1998 at Kodaikanal. In this discourse, Bhagawan describes the divinity immanent in the feminine principle with various examples of great and pious women from history and the Veda.
1: గతజీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాద్వికాదే.
2: సావిత్రి, షీ వాజ్ బోర్న్ హియర్, షీ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ ద డెడ్ హస్బెండ్ ఫైటింగ్ ద గాడ్ ఆఫ్ డెత్ యమ.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాద్వికాదే. తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే, తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
2: బికాస్ ఆఫ్ హర్ ట్రూత్ఫుల్నెస్ ది ఎంటైర్ ద ఫారెస్ట్ ఫైర్ వాస్ జస్ట్ పుట్ ఆఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కామ్ డౌన్ బై చంద్రమతి. షీ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ.
1: కుల సతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరా జాతగాదే.
2: Sita, the mother, the daughter of Mother Earth, in fact she could prove, demonstrate her chastity passing through the fire.
1: Kinisit

0: Damayanti, also a lady, a great noble soul of this country, could put down all those wicked people.
1: కులసతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరాజాతగాదే కినిసి దుర్మద కిరాతియు భూతి గావించే దమయంతి భారత రమణికాదే
0: సీత
1: సత్వ సాగర వేష్టి తస్మాతలమున భరత ధాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
0: సీత కుడ్ షో టు ద వరల్డ్ హర్ క్యారెక్టర్ పాసింగ్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ద ఫైర్. ఇట్ వాజ్ దమయంతి హూ కుడ్ పుట్ డౌన్ ఆల్ ద వికెట్ పీపుల్ అండ్ దిస్ ద ల్యాండ్ ఆఫ్ ఆల్ శాంక్టిటీ ఆఫ్ ఆల్ చేస్టిటీ.
1: భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీశక్తి అనేటువంటి దాని అనంతకాలము నుండి కూడాను భారతదేశం రక్షింపబడుతూ వచ్చింది.
0: ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ద పవర్ ఆఫ్ విమెన్ హ్యాస్ బీన్ సేఫ్ గార్డెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: భారతీయుల వాంగ్మయమైన వేదములు గాయత్రి బిడ్డలే.
0: ద స్పిరిచువల్ లిటరేచర్ of Bhar, the Vedas, are the children of Gayatri Mantra.
1: Gayatri Chandasam Mata. Vedamulaku Talli Gayatri.
0: Gayatri is the mother of Vedas.
1: Gayatri Sarvatra Vyapinchina 20th Shakti.
0: Gayatri is the mighty power spread everywhere.
1: Bharata Desamande Kaka. Itara Desamulandu Kudanu. Ee Yokka Shakti Sarvavyapakamai సర్వాంతర్యామియై సర్వభూతాంతరాత్మయై ప్రకాశిస్తూ ఉంటున్నది.
0: ద పవర్ ఆఫ్ గాయత్రి ఈజ్ నాట్ ఓన్లీ స్ప్రెడ్ హియర్ ఇన్ భారత్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ఆల్ ఫారిన్ కంట్రీస్ సో దట్ ద పవర్ ఈజ్ ఎంజాయిడ్ అండ్ ఎక్స్పీరియన్స్ బై ది హ్యూమన్ సొసైటీ.
1: వివిధ దేశములందు ఈ గాయత్రికి వివిధ నామములు ఏర్పరిచి ఆ నామముల చేత ఆయా దేశం వారు ప్రార్థిస్తూ ఆ దేశం యొక్క అనుగ్రహానికి గురికవుతూ వచ్చారు.
0: గాయత్రి ఇస్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ పీపుల్ ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ ఆఫ్ మదర్ గాయత్రి.
1: భారతీయులు ఈ గాయత్రిని అనేక పేర్లతో అనేక రూపములతో ఆరాధిస్తూ ఆనందిస్తూ తమ జీవితమును సార్థకం గావించుకుంటూ వచ్చారు.
0: భారతీయస్ రిడీమ్ దేర్ లైఫ్ worshipping Gayatri in different names and forms.
1: Modati name peru Satyavati.
0: The first name is Satyavati.
1: Rendavu peru Angavati.
0: The second name is Angavati.
1: Moodavu peru Anyavati.
0: Third name Anyavati.
1: Nalugavu peru Nidanavati.
0: Fourth name Nidanavati.
1: Satyavati, Angavati, Anyavati, Nidanavati అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామమును వారు ఏర్పరచుకుని ఆ నామస్వరూపము చేతనే తమ యొక్క జీవితమును సార్థకం గావించుకుంటూ వచ్చారు ప్రాచీనుడు.
0: ద ఏన్షియన్స్ వర్షిప్ గాయత్రి విత్ దీస్ నేమ్స్ సత్యవతి అంగవతి అన్యవతి నిదానవతి అండ్ వర్క్ ఫర్ ద రిడెంప్షన్.
1: సత్యవతి అనగా
0: సత్యవతి మెంట్
1: పాలయందు ఒక్కొక్క బిందువునందు కూడాను వెన్న ఉంటున్నది.
0: ఇన్ మిల్క్ ఎవ్రీ డ్రాప్లెట్ హ్యాస్ బటర్.
1: పాలయందు ఏ భాగంలో చూచినప్పటికీ ఈ వెన్న తాను సాక్షాత్కరిస్తూ వచ్చింది.
0: ఎనీ పార్ట్ ఆఫ్ ద మిల్క్ విల్ షో ద బటర్.
1: అటులనే ఈ ప్రపంచమనేటువంటి యొక్క బాండమునందు ఉన్నటువంటి జీవరాశులు ఎందు ఒక్కొక్క జీవరాశి ఎందు కూడాను దైవత్వం అనేటువంటి ఆత్మతత్వము వెన్న రూపం ధరించి ఉన్నదని ఆనాటి వారి విశ్వాసం.
0: ఏన్షియన్స్ బిలీవ్డ్ ఇన్ దిస్ కంటైనర్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్ ఆల్ బీయింగ్స్ హావ్ గాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యాజ్ వి ఫైండ్ ద బటర్ ఇన్ ద మిల్క్.
1: ఏ జీవి ఎందుకూడను ఆత్మతత్వం లేకుండా ఉండడానికి వీలు లేదు.
0: దేర్ ఇస్ నో బీయింగ్ విదౌట్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: సర్వభూతాంతరాత్మ అనేటువంటి సార్థక నామాన్ని తాను అందుకుంది.
0: In fact, she has got this attribute that she is present in all of the beings.
1: అన్ని జీవులు ఎందు ఉండేటువంటి ఆత్మతత్వము ఒక్కటే అని కూడా నిరూపించుతూ వచ్చింది.
0: ఇట్ ఆల్సో క్లియర్లీ ప్రూవ్స్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ది సేమ్ ఆత్మిక్ ప్రిన్సిపల్
1: సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక పేర్లతో ఆ యొక్క దేవుని అనుభవిస్తూ వచ్చారు.
0: ట్రూత్ ఈజ్ వన్, యట్ స్కాలర్స్ వర్షిప్ గివింగ్ డిఫరెంట్ నేమ్స్.
1: ఇంకా అన్యవతి,
0: సెకండ్ అన్యవతి.
1: ఈ అన్యవతి అనగా పంచభూత స్వరూపమైనటువంటి ఒక దివ్యత్వమే.
0: అన్యవతి సింబలైజెస్ ద డివినిటీ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్,
1: స్పర్శ రూప రస గంధములు.
0: దీస్ ఆర్ ద ఫైవ్ సెన్సెస్ దట్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద డివినిటీ దట్ ఈస్ అన్యవతి. ద సెన్స్
1: ఈ పంచభూతములు కోటీశ్వరుని మొదలుకొని కూటి పేద వరకు సర్వజీవులు ఎందుకూడను సమత్వంగానే ప్రకాశిస్తూ ఉంటుండదు.
0: The five elements are equally distributed and shine forth right from a pauper to a millionaire.
1: ఈ పంచభూతములైనటువంటి జీవితము జగత్తులో కానరాదు.
0: There's no life without these five elements.
1: ఏ దేశమనందైనా ఏ కాలమనందైనా పంచభూతములే ప్రధానమైనటువంటి ప్రాణములు.
0: Any country anywhere at any point of time the five elements form the basic principle of life.
1: కానా సమస్త ప్రపంచమునకూడను ఈ పంచభూత స్వరూపమే అన్యవతి అనేటువంటి పేరుతో వారు ఆరాధిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఫార్మ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఫర్ దిస్ ఎంటైర్ వరల్డ్ రిఫర్డ్ టు యాజ్ అన్యవతి.
1: ఇంకా అంగవతి మూడవ పేరు,
0: థర్డ్ నేమ్ అంగవతి.
1: ఈ అంగవతికి ఒక్కొక్క ఆకారమునకు ఒక్కొక్క చిహ్నమును గుర్తింపజేస్తూ వచ్చింది.
0: అంగవతి రిఫర్స్ టు ఎ పర్టికులర్ ఫార్మ్ టు ఎ పర్టికులర్ నేమ్.
1: ఈశ్వరుడు అనగా అతనికి త్రిశూలధారి అని ముక్కంటి అని అనేక విధములుగా కొన్ని గుర్తులు తెప్పించి ఈ యొక్క ముక్కంటి అయినటువంటి వాడు, త్రిశూలధారి అయినటువంటి వాడు, దమరకం చేపట్టినటువంటి వాడు ఈశ్వరుడు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈశ్వరుని కొన్ని గుర్తులు ఏర్పరిచి బోధిస్తూ వచ్చింది.
0: దే హావ్ అట్రిబ్యూటెడ్ సర్టన్ ఇన్సిగ్నియా ద సైన్స్ టు లార్డ్ ఈశ్వర దట్ హీ హాస్ గాట్ ద ట్రైడెంట్ విత్ హిమ్, దట్ హీస్ త్రీ ఐడ్ ఆల్వేస్ హాస్ గాట్ దిస్
1: విష్ణు అనగా శంకర చక్రధారి అయినటువంటి వాడు.
0: విష్ణు ఇస్ ద వన్ హూ హాస్ గాట్ దిస్ వీల్ అండ్ అలంకార
1: స్వరూపుడు అనేటువంటి ఒక తత్వాన్ని కూడా నిరూపిస్తూ బోధిస్తూ వచ్చింది ఈ అంగవతి.
0: అండ్ విష్ణు ఇస్ ఆల్వేస్ ఆఫ్టర్ డెకరేషన్, దిస్ ద ఫ్యాక్ట్ డిమాన్స్ట్రేట్.
1: సరస్వతి అనగా వీణావాణి.
0: సరస్వతి హాస్ గాట్ విత్ హర్ వీణ.
1: సరస్వతి భగవతి భారతి పూర్ణేంది బింబానన.
0: సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన.
1: ఈమె సర్వశక్తిమయమైనటువంటిది.
0: షీఈస్ ఆల్ పవర్ఫుల్.
1: ఆమె హస్తమునందు వేణువును ధరించి అనగా వీణను ధరించి ఆ వీణానాదమే బ్రహ్మనాదంగా భావిస్తూ ఉందమని ప్రబోధిస్తూ వచ్చింది.
0: సరస్వతి టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ హోల్డింగ్ వీణ ఆన్ హర్ హ్యాండ్ ద బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ద మెలోడియస్ మ్యూజిక్ ఈజ్ ద నాద ద సౌండ్ ఆఫ్ బ్రహ్మన్.
1: గణపతి అనగా గజముఖమును ధరించి,
0: గణపతి హాస్ గాట్ ది ఫేస్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్,
1: పెద్ద బొజ్జ చేత,
0: విత్ ఎ బిగ్ స్టమక్,
1: తాను అందరికీ ఆరాధ దైవంగా నిలుచుతూ వచ్చాడు.
0: స్టాండ్స్ దేర్ రిసీవింగ్ వర్షిప్ బై ఎవ్రీబాడీ.
1: ఏ శుభకార్యములు చేయవలసి వచ్చినప్పటికీ,
0: ఫర్ ఎనీ
1: ఏ పవిత్రమైన కార్యములు చేయవచ్చినప్పటికీ మొట్టమొదట గణపతిని పూజించటం, తదుపరి ఇతర దేవతలను ఆరాధించడం జరుగుతూ వచ్చింది.
0: On all auspicious occasions, before the commencement of any sacred act, we worship Lord Ganapati. Thereafter, we worship other deities. కొన్ని రకములైనటువంటి
1: నియమనిష్టలను మాత్రమే నియమింపజేసినటువంటిది ఇది అంగవతి.
0: Therefore, Angavati lays emphasis on certain principles and the discipline to be followed in worship.
1: నిదానవతి.
0: Next one is నిదానవతి.
1: ఈ నిదానవతి అనేటువంటి ఒక ఆమె యొక్క ప్రబోధలు శ్రవణం.
0: The teaching of Nidanavati includes these: listening,
1: Kirtanam,
0: singing,
1: Vishnu smaranam,
0: chanting,
1: Padasevanam,
0: service,
1: Vandanam,
0: salutation,
1: Archanam,
0: worship,
1: Dasyam,
0: servitude,
1: Sneham,
0: friendship,
1: Atmanivedanam,
0: and surrender.
1: ఈ నవవిధ మార్గములు యందు దైవమును ఆరాధించి జీవితం సార్థకం గావించుకోమని ప్రబోధించేటువంటిదే నిదానవతి.
0: నిదానవతి టీచెస్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ యు హావ్ టు వర్క్ ఫర్ అవర్ లిబరేషన్ ఫాలోయింగ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
1: సరస్వతి, అంగవతి, అన్యవతి, నిదానవతి, ఈ నాలుగు దేవతల యొక్క స్వరూపమే ఈ యొక్క జగత్ స్వరూపము.
0: ద వరల్డ్ ఈజ్ సింబలైజ్డ్ బై దీస్ 4 ఫార్మ్స్, సత్యవతి, అంగవతి, అన్యవతి అండ్ నిదానవతి.
1: దీనిని పురస్కరించుకుని ప్రకృతికి స్త్రీ అని పేరు పెట్టు వచ్చారు.
0: ఇట్స్ ఫర్ దిస్ రీజన్ ద ప్రకృతి నేచర్.
1: ఏ దేశం వారైనా కానీ మాతృభూమి అంటారు, కానీ పితృభూమి అని చెప్పారు.
0: Let him be of any country, everyone refers to his country as the motherland.
1: Motherland.
0: Motherland.
1: ఈ మదర్కు ఇచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యత ఇంత ఘనమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: That is the mighty importance given to mother.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: దైవాత్మ స్వరూపమైనటువంటి యొక్క విష్ణువు కాని, ఈశ్వరుడికి కాని, ఇంకే విధమైనటువంటి యొక్క రంగనికి కాని, కృష్ణుడికి కాని, అందరికి కూడాను స్త్రీ మొదలు, పురుషుడు తరువాత.
0: Even deities, gods, may be that be Vishnu, Shiva or Krishna, have first woman name first and their name
1: Lakshmi
0: next.
1: Lakshmi Narayana.
0: Like Lakshmi Narayana.
1: Narayana Lakshmi ani evaru pilivaru kada.
0: No one says Narayana Lakshmi.
1: Ekkade gaani purushulaku mundu pratham sthanam ivvaledu.
0: Anywhere men are not given first position.
1: Motta motta streeke pradhanamaitvanti sthanam icharu.
0: Priority is given to women first.
1: Inka Ishwarini endukudanu Parvati Parameshwarudu antaru. పరమేశ్వర పార్వతి అని ఎవరు చెప్పారు?
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈశ్వర పీపుల్ సే పార్వతీ పరమేశ్వర, నో వన్ వుడ్ సే పరమేశ్వర పార్వతి.
1: అదే విధంగానే
0: లైక్ వాయిస్
1: రాధాకృష్ణ,
0: పీపుల్ సే రాధాకృష్ణ.
1: రాధ అనగా ఎవరు?
0: హూ ఇస్ రాధ?
1: ఏదో ఒక పరమభక్తురాలు కాదు,
0: నాట్ ఎన్ ఆర్డెన్ డివోటీ.
1: రాధ,
0: రాధ.
1: దాన్ని తిప్పి చదివినప్పుడు ధరా, ఇదే ప్రకృతి.
0: If you read it in the reverse order, it is dhara, nature.
1: Dhara means prakriti.
0: Dhara is prakriti, nature.
1: Anaga ee Lakshmi, ee Parvati, ee Radha, veerandaru kodanu stree roopam dharinchinatundi prakriti swaroopule.
0: It only means Lakshmi, Parvati, Radha. These women signify, represent the nature, prakriti.
1: Kanuka stree yokka pradhanata ee naatikaina kodanu bharatiyulu gurtinchi,
0: the importance of a woman should be recognized by Bharatiyas at least today.
1: Streelu kevalamu bala abalalu kaani,
0: that women are not weak,
1: sabalalani,
0: that they are strong,
1: atyavasaramu,
0: and that fact has to be recognized.
1: Ye gruhamaina kudanu,
0: any residence,
1: abhruddhiki raavalannannanu,
0: is to progress,
1: keertini pondavalannannanu,
0: to earn repute,
1: sathyam sadhinchavalannannanu,
0: in order to be successful and respected.
1: Streeye mukhya kaaranamu.
0: Woman is the prime cause.
1: కనుక ఇట్టి గృహమునికే కాక దేశమునికే కాక విశ్వమునికే ఒక ఆరాధన దేవత అయినటువంటిది స్త్రీ రూపము.
0: Therefore, the form of a woman is so important at home for the country and the entire universe.
1: ప్రాచీన కాలం నుండి ఈ భారతదేశమునందు ఇలాంటి పవిత్రమైనటువంటి ఆచారములు అలవర్చుకుంటూ వచ్చారు.
0: These practices have been followed since ancient times by Bharatiyas.
1: ఈ గృహమునకు ఆమెకు గృహలక్ష్మి అని పేరు పెట్టారు.
0: ఫర్ ఎ హ్యాపీ హోమ్ షీ ఈజ్ కాల్డ్ గృహలక్ష్మి.
1: అనగా గృహమునందు ఎన్ని విచారములు, ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు ఉండినప్పటికీ నవ్వుకుంటూ ఆనందంగా ఈ గృహము యొక్క కీర్తిని నిలబెట్టే నిమిత్తమై తన జీవితాన్ని త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
0: Women would sacrifice everything so that everybody would get away from the anxieties, worries and problems.
1: ఈ స్త్రీలయందు ఏడు విధములైనటువంటి శక్తులు ఉంటున్నాయి.
0: A woman has 7 faculties.
1: సత్యము,
0: ట్రూత్,
1: ప్రేమ,
0: లవ్,
1: ధర్మము,
0: ధర్మ,
1: త్యాగము,
0: సాక్రిఫైస్,
1: సహనము,
0: టాలరెన్స్,
1: సానుభూతి,
0: కంపాషన్,
1: ఆనందము,
0: అండ్ బ్లెస్.
1: ఈ ఏడు శక్తులు కూడా కూడినటువంటిది ఈ స్త్రీ.
0: A woman is the combination of all these 7 faculties.
1: ఈ స్త్రీ వల్లనే గృహము కాని, వ్యక్తులు కాని, సంతానం కాని, దేశవ్యాప్తి కావడానికి, సత్కీర్తిని తేవడానికి, ఆనందాన్ని అందించడానికి, శాంతి భద్రతను చేకూర్చడానికి ఈ స్త్రీలే మూల కారణం.
0: A woman is main cause for the peace, prosperity, advancement, progress, welfare, reputation, respect, either at home or at the individual level through her progeny all over the country.
1: కనుక
0: సో
1: భారతీయులు ఇల్లును చూచి ఇల్లాను చూడు.
0: Therefore, Bharatiya says, first look at the home and then the lady behind.
1: ఈ గృహము అనేటువంటిది స్త్రీలకు ఒక ప్రతిష్ట స్థానమైనటువంటి ఒక దేవాలయము.
0: హోమ్ ఇస్ ఎ ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ అబోర్డ్ ఎ టెంపుల్ ఫర్ ఎ వుమన్.
1: గృహలక్ష్మి అనేటువంటి టైటిల్ ఇచ్చింది.
0: సో వుమన్ హ్యాస్ ద టైటిల్ గృహలక్ష్మి.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: పతికి ఏమైనా కొన్ని అవస్థలు, కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించినప్పుడు,
0: వెన్ హస్బెండ్ ఫేసెస్ సర్టన్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్,
1: ఆ బాధల్లో అర్ధభాగం తాను పొంది,
0: షీ షేర్స్ హాఫ్ ద బర్డ్,
1: అతనికి సరైనటువంటి ఒక సహాయం చేసి,
0: అండ్ షీ రెండర్స్ హెల్ప్ దట్
1: ఇస్ నీడెడ్, అతని కీర్తి ప్రతిష్టలు నిలబెట్టుకోవడం కోసమని ప్రాణములు కూడాను త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
0: A woman is ready to sacrifice her life for the respect and the reputation of the family.
1: ee tyagamunaku puttinillu streene.
0: A woman is the embodiment of sacrifice.
1: kaani purushulu endu itti tyagam ledu.
0: Such sacrifice is not there among men.
1: itti tyagam purushulu endu undinappadikini adi swarthamu saprayojanamto koodi untuntadi.
0: Though man has sacrificed, it is utterly selfish.
1: kaani streela endu swartharahitamai undinetundi ee tyagamu.
0: But sacrifice is selfless among women.
1: సప్రయోజన రహితమైనటువంటి ఈ త్యాగమునకు,
0: ఇట్ ఇస్ నెవర్ ఫార్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: భారతీయులు ఎంతనో గర్వించవలసినటువంటిది.
0: భారతీయ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ వుమన్.
1: ఎంతనో ఆదర్శంగా పొందవలసినటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఐడియల్ షుడ్ బి ఫాలోడ్.
1: ఇలాంటి స్త్రీల వల్లనే భారతదేశం ఈనాటికి కూడాను ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరములు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు, ఎన్ని నష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని పరదేశీయుల యొక్క బాధలను కూడా సహించి దీన్ని కాపాడుతూ వచ్చింది.
0: Because of such ideal womanhood, Bharat should continue and live up to the expectations in spite of all foreign invasions, the conquests, difficulties and problems.
1: వీళ్ళు ఏ విధంగా సాధిస్తూ వచ్చారు?
0: How could they achieve this?
1: వీరు ఒక సిపాయిలుగా జగత్తుకు ఆదర్శంగా చూపించాల్సి వచ్చారు.
0: As Geeta Reddy stated, they were as army, soldiers and a certain ideal.
1: వీరి ఆయుధములు ఏమిటి?
0: What were their weapons?
1: సత్యము.
0: Truth.
1: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను స్త్రీలు అసత్యములకు ఏమాత్రం ముందు పోరు.
0: A woman will never step forward to speak lies.
1: ఏదో కొంతమంది తెలియనటువంటి వారు కొంత పొరపాటు జరగవచ్చును, కానీ
0: unknowingly they may commit mistakes.
1: భారతదేశమే కాక అన్ని దేశముల యందు కూడాను ప్రతి స్త్రీ కూడాను సత్యాన్ని ప్రేమిస్తారు, సత్యాన్ని వరిస్తారు, సత్యాన్ని ఆరాధిస్తారు.
0: Not only in Bharat, in all countries all over the world, woman speaks truth, follows truth, worships truth.
1: Dharmamunu poshinchutu vachinatundi streele.
0: It is the woman who upholds, sustains
1: and fosters dharmamunu kaani, brahmacharya dharmamunu kaani, vanaprastha dharmamunu kaani, sanyasa dharmamunu kaani, naalugu dharmamunu kuda poshistu vachinatundi varu streele.
0: It is the woman who fosters dharma, the code to be followed, either at the level of a recluse, either at the level of a householder or a renunciant.
1: Kanukune vedamu kudanu satyam vada dharmam chara ee rendintini kudanu prapanchaniki bodhisthu vachindi.
0: Therefore Veda taught to the world, speak truth, follow righteousness.
1: Anadu Janaka Maharaju tana samavesham lopala tanaku evaru ee yokka pattamunu andinchali aneetunti vicharana salipinappudu,
0: in that congregation, when the king Janaka wanted to know from whose hands he is to receive the degree,
1: గొప్ప పండితుడైనటువంటి యాజ్ఞవల్క్యుడు ఉండినప్పటికీ,
0: though a mighty scholar యాజ్ఞవల్క్య was there,
1: కానీ గార్గి చేతనే తాను పట్టమును అందుకున్నాడు.
0: She received the degree there at the convocation from the hands of Gargi.
1: ఆనాటి పౌరులు, ఆనాటి యోగులు, ఆనాటి మహర్షులు కూడాను స్త్రీలకు ఇన్ని విధమైనటువంటి గౌరవాన్ని అందిస్తూ వచ్చారు.
0: Citizens, sages and saints respected women in those days.
1: స్వార్థ సప్రయోజనంతో కూడినటువంటి ఒక పురుషుడు ఈ స్త్రీల యొక్క విలువను క్రమక్రమేణా తగ్గించుతూ వచ్చారు.
0: Man full of selfishness and self-interest started disrespecting the woman day by day.
1: కేవలం పురుషులే కాదు,
0: not only men,
1: కొంతమంది సన్యాసులు, మహనీయులు వీరు కూడాను ఈ విధమైనటువంటి ఒక భావమును పురస్కరించుకుని స్త్రీలకు ఉన్నత స్థానం అందించలేకపోయారు.
0: Not only men alone, people of total sacrifice, noble people, great, so-called great people, also started disrespecting women.
1: Matanga Maharshi. Paravabhakturalainatundi oka sabarini tana asramlo chechukodaniki aneka mandi rishulu addu tirigaru.
0: When the sage Matanga wanted to have this lady Shabari in his ashram, many sages objected.
1: Shabari sadgunavanturalu.
0: Shabari
1: sadacharavanturalu. సత్శీలవంతురాలు.
0: శబరి ఇస్ వర్చువస్, నోబుల్, ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
1: అట్టి పవిత్రమైనటువంటి హృదయాన్ని గుర్తించినటువంటి మహర్షుడు కాబట్టి మతంగుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు.
0: సేజ్ మతంగా కుడ్ నో దట్ శబరి ఈజ్ అ సీక్రెట్ సోల్ అండ్ దేర్ఫోర్ గేవ్ ప్లేస్ ఇన్ హిస్ హెర్మిటేజ్.
1: గుర్తించుకోవడానికి కూడా ఒక ప్రాప్తి ఉండాలి.
0: In fact, one should deserve to know the chastity, the character of a woman.
1: Kali, ee kaliyuga prabhavam cheta,
0: because of the effects of kali,
1: ee yokka chadu sanjali cheta,
0: because of modern education,
1: kevalamu streelante oka aatabommalaga varu bhavistunnaru.
0: They consider women as toys or puppets.
1: Kaadu kaadu.
0: No.
1: Deshamunu uddharinchetunti varu,
0: in fact they are the emancipators,
1: దేశమునకు ఆదర్శాన్ని అందించేటువంటి వారు,
0: that the true ideal,
1: దేశము యొక్క మంగళకరమైనటువంటి యొక్క గుణగణములను ప్రకటించేటువంటి వారు,
0: they have got all the auspicious qualities,
1: really
0: they are women alone.
1: ఈ సత్యాన్ని వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: They have not made any attempt to know this truth.
1: గుర్తించినప్పటికీ వారు దానిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు.
0: Though they recognized, they were not mindful of it.
1: ఇదే పురుషుల యొక్క అలక్ష్యము.
0: This is the total negligence of man.
1: కేవలం స్త్రీలను ఒక వంటవారిగా, ఒక వంటింటి అధికారిగా భావించుకుని అనుభవించుకుని ఈ యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ కేవలం స్త్రీల యొక్క శక్తి సామర్థ్యాన్ని మర్చిపోతూ వచ్చారు.
0: Women were treated as cooks, confined to the four walls of the kitchen. Man started enjoying all her services, forgetting their capacities, potentialities and the power.
1: ఉండడానికి మూల కారణం ఏమిటి?
0: What is the main cause behind this?
1: ఇల్లాలు ఆ పేరుకు తగినటువంటి సార్థకతను సాధించే నిమిత్తమై ఆ ఇంటిలో వంటలనంత వండుకుని పతులకు పిల్లలకు సరైనటువంటి ఆరోగ్య ఆనందమును అందించే నిమిత్తమై పవిత్రమైన ఆహారాన్ని ఆవిర్భవింప చేస్తూ వచ్చారు.
0: Woman is called illalu, the one who cooks at home for the health and the strength of the husband and the children and would take care of them.
1: నేడు నిన్న వచ్చినటువంటివి పద్మశ్రీ పద్మవిభూషణ టైటిల్స్.
0: The national titles like Padma Shri, Padma Vibhushan are the just of the recent years.
1: ఒక్క స్త్రీలకు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి యొక్క బిరుదులంతా అందిస్తూ వచ్చారు.
0: In fact, in ancient times, women were honored with these titles.
1: ఇల్లాలు,
0: ఇల్లాలు,
1: గృహలక్ష్మి,
0: గృహలక్ష్మి,
1: ధర్మపత్ని,
0: ధర్మపత్ని,
1: అర్ధాంగి,
0: అర్ధాంగి.
1: ఈ టైటిల్స్ ఎవరికి వచ్చినాయి?
0: Who got these titles?
1: కనుక వారు చేసేటువంటి యొక్క ఆచరణను, వారి భావములను, వారి త్యాగములను, వారి గుణగణములను కూడాను ఆదర్శం చేసుకునే వీరికి ఇన్ని టైటిల్స్ అందించుకున్నారు.
0: Women has got all these titles because of her practices, traditions, feelings and sacrifice.
1: కానీ ఈ కలి ప్రభావం చేత,
0: because of the effects of kali,
1: ఉద్యోగములు చేయ యువతులందరూ పోగా గృహకృత్యములు తీర్చు గురుణులేరి అని క్వశ్చన్ వేస్తూ వస్తున్నారు.
0: Now they started putting a question like this: if women are to go seeking jobs and work in the offices, who will attend to household work?
1: Aalu magaliruvunu officeulaku poga intini poshinchu yuvatuleri.
0: If husband and wife, they go to the office on job, who will take care at home?
1: Parabaluraku nerpa పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
0: If these women are to go to other schools as teachers, teaching children of others, who will teach their own children?
1: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దుద్దు వనితలేరి.
0: If they carry files and books on hand and go to offices, who will attend to household job?
1: డబ్బు చేత గలుగు ఇబ్బంది తీరిన,
0: though the financial problems are
1: solved,
0: but yet there's so much thing that is uncared for.
1: ఈ యొక్క కేవలము డబ్బు కొరత కోసం మనం పాటుపడుతున్నారే కానీ గృహం యొక్క పేరు ప్రతిష్టల కోసం ఎవరూ పాటుపట్టలేదు.
0: పీపుల్ వర్క్ టు సాల్వ్ దర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్ దే డోంట్ థింక్ ఆఫ్ ది నేమ్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. Woman must necessarily learn.
1: చదువుకోవాలి, ఆ చదివిన చదువును ఆచరణలో పెట్టాలి, ఆచరణలో పెట్టినటువంటి దాన్ని ఇతరులకు అందించడానికి ప్రయత్నం చేయాలి.
0: ఎ ఉమెన్ షుడ్ నెసెసర్లీ స్టడీ, ప్రాక్టీస్ ఆల్ ద షీ లెర్న్స్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడీ.
1: వీరు చదవకూడదని, వీళ్ళు అధికారులు కాకూడదని, వీరు ఆఫీసులకు పోకూడదని, ఈ విధమైనటువంటి ఒక నిబంధనలు కేవలం స్వార్థంతో నిర్మించినటువంటివి.
0: బట్ ఇఫ్ వీ సే దట్ ఉమెన్ షుడ్ నాట్ హ్యావ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, that she should not go to a job, she should not occupy exalted position. These are all said out of
1: selfishness.
0: In fact, a woman can control the whole world, ensuring security and peace. A woman not only has sacrifice, but also love.
1: సందర్భాన్ని పురస్కరించుకుని కొంచెం క్రోధం రావచ్చును, అది తాత్కాలికమైనటువంటివి కానీ ఇది హృదయం నుంచి ఆవిర్భవించినటువంటివి కాదు.
0: Anger may take place in a woman at times. It's purely temporary.
1: స్త్రీ పురుషులకు ముగ్గురికి కూడా ఇద్దరికి కూడాను తగినటువంటి గుణములు ఉంటున్నప్పటికీ కానీ స్త్రీలయందు ఉత్తమ గుణములు, ఆదర్శ గుణములు, ఆనంద గుణములు అధికంగా ఉంటున్నాయి.
0: Though men and women are equal in many of the respects, a woman excels man in her nobility, in her idealism, in her sacred qualities.
1: సావిత్రి పవిత్రమైన చరిత్రను మనం విచారణ చేసినప్పుడు,
0: if you go through the story of Savitri,
1: గత జీవుడైనటువంటి పతిని బ్రతికించుకోవడానికి సర్వ విధములు కూడాను యమునితో కూడా యుద్ధం చేసి ఆ యొక్క దీనిని సాధిస్తూ వచ్చింది.
0: సావిత్రి కుడ్ ఫైట్ విత్ ది గాడ్ ఆఫ్ డెత్ యమ టు రిజరెక్ట్ టు బ్రింగ్ బ్యాక్ హర్ డెడ్ హస్బెండ్.
1: కానీ పురుషులు ఎందు ఎవరైనా ఒక్కరైనా కూడాను గతించినటువంటి ఒక పతిని సతిని బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఒక్క చరిత్ర కూడా ఇక్కడ కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ ఇల్లస్ట్రేషన్ ఆఫ్ ఎ మ్యాన్ హూ వర్క్ స్ట్రగుల్ హార్డ్ టు బ్రింగ్ బ్యాక్ ది డెడ్ వైఫ్.
1: సతి మరణించిన తక్షణమే రెండో వివాహములకు ప్రయత్నం సిద్ధంగా ఉంటారు, కానీ సతులు ఆ విధంగా కాదు.
0: ద మూమెంట్ వైఫ్ డైస్ మ్యాన్ ఇస్ రెడీ ఫర్ ద సెకండ్ మ్యారేజ్.
1: ఈ ఆధునిక యుగము లోపల,
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్,
1: ఈ వికారమైనటువంటి భావం అభివృద్ధి అయిపోయి,
0: ద పర్వర్షన్స్ ఆర్ మోర్,
1: వారికి విరుద్ధమైనటువంటి మార్గం నడచాలని,
0: దే వాంట్ టు బిహేవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్
1: ఉద్దేశంతో వారికి అన్ని ఇక్కట్టు కలిగిస్తూ ఉంటున్నారు.
0: దే ఇంటెన్షనల్లీ బ్రింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ టు దెమ్.
1: కనుక ఇట్టి పవిత్రమైన మన ప్రాచీన ధర్మమును సంస్కృతిని నిలబెట్టే నిమిత్తమై,
0: in order to uphold the ancient culture and dharma,
1: ప్రతి నెల 19వ తేదీ స్త్రీల యొక్క దినంగా ఏర్పరచుకొచ్చాం.
0: 19th of every month is categorized as the ladies day.
1: కానీ కేవలం నియమించటమే కాదు,
0: it's not merely a lot,
1: చాలా మంది స్త్రీలు దీన్ని అనుసరించి ఆనందించి దీన్ని తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందిస్తూ వచ్చారు.
0: Many women have been participating in all activities, encouraging, cooperating with everybody.
1: ఈ రంగంలో పాల్గొంటున్నారు.
0: Many are involved in the activities.
1: ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి అయినప్పుడు భారతదేశమైనటువంటిది అన్నిటికీ ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది.
0: When we all work together towards this direction for progress, the whole country would prosper.
1: ఈ ధర్మము, ఈ సంస్కృతి, ఈ పవిత్రమైనటువంటి న్యాయము, ఈ పవిత్రమైన ఆదర్శము స్త్రీల వల్లనే ఇది అభివృద్ధి కావాలి, కానీ పురుషుల చేత కావడానికి అవకాశం లేదు.
0: A woman can only work for this dharma, the code of conduct, the culture, the justice and idealism.
1: ప్రాచీన సంస్కృతికి ఈ స్త్రీలే దానికి వారసులు.
0: In fact, women are the true legal heirs of ancient culture.
1: కారణం ఏమనగా,
0: why?
1: ప్రాచీన కాలం నుండి కూడా ఈ స్త్రీలు అనేక రకమైనటువంటి దేశోద్ధారం కోసమని పాటుపడి కంకణం కట్టుకున్నారు.
0: Since ancient times, women worked for the emancipation, development of the country.
1: గీతారెడ్డి చెప్పింది.
0: గీతారెడ్డి said.
1: పద్మిని.
0: పద్మిని.
1: ఇలాంటి మహనీయులంతా కూడాను, మహాపతులన్నీ కూడాను ఎంతనో ఆదర్శాన్ని నిరూపించి,
0: సచ్
1: ఝాన్సీ
0: పద్మిని,
1: ఝాన్సీ రాణి ఎంతటి ఘోరమైనటువంటి యొక్క యుద్ధం చేసింది.
0: యు నో వాట్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ షీ డిడ్.
1: ప్రాణమునైనా తీసుకుంది, కానీ ఈ అపకీర్తికి ఏమాత్రం గురి కాలేదు.
0: షీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్, షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు లూజ్ హర్ నేమ్.
1: కనుకనే వారిలో త్యాగమునకు గొప్ప స్థానం ఉంటున్నది.
0: దేర్ ఫార్ ద సాక్రిఫైస్ ఫైండ్స్ ఎ గుడ్ ప్లేస్.
1: అదే బోధిస్తూ వచ్చింది.
0: దట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్
1: కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ఆ త్యాగము లోపల అమృత బిందువులు ఈ స్త్రీలు.
0: Women are the drops of nectar in earning, working for immortality through sacrifice.
1: ఏదో ఈ యొక్క యుగ ప్రభావం చేత కొంతమంది అటు ఇటు ఉండవచ్చును, కానీ హృదయం మాత్రము త్యాగానికి స్థానమైనటువంటిది స్త్రీలు.
0: In response to the effects of Kali age, there are certain exceptions, but yet they are the centers of sacrifice.
1: సమయ సందర్భాన్ని పురస్కరించుకొని,
0: basing on the situation,
1: స్థానబలమును పురస్కరించుకొని,
0: on charity,
1: వారు కొంతవరకు మారవలసి వచ్చింది.
0: And on other grounds, they may show some change.
1: ఎందుకంటే వారికి తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు లేకపోతున్నాయి.
0: Because they do not receive enough of needed required cooperation.
1: ముందుకొచ్చి ఈ కార్యంలో మనం పాల్గొనాలనుకుంటే దానికి అనేక అడ్డులు తగులుతున్నాయి.
0: If a woman is to come forward to do డూ ఏ గుడ్ యాక్టివిటీ షీ ఫైండ్స్ మెనీ అబ్జెక్షన్స్.
1: సమాజం నందే కాదు, ఇంటిలోనే దాని అభ్యంతరాలు ప్రారంభమవుతున్నాయి.
0: నాట్ ఓన్లీ ఇన్ ఔటర్ సొసైటీ, ఈవెన్ ఎట్ హోమ్ షీ హాస్ మెనీ ప్రాబ్లమ్స్.
1: ఇంకా ఆ స్త్రీలు ఏమి చేయగలరు?
0: హౌ డు ఎక్స్పెక్ట్ విమెన్ టు వర్క్?
1: ఇంటి లోపల ఆ స్త్రీలకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు ఇచ్చేసి వారిని ముందంజ వేయించాలి.
0: సో అట్ హోమ్ విమెన్ షుడ్ బి ఎంకరేజ్డ్, she should be inspired to do what all she likes.
1: గృహమునకు మాత్రమే కాదు,
0: not limited to home,
1: సమాజమునకు మాత్రమే కాదు,
0: not merely society,
1: దేశమునకు మాత్రమే కాదు,
0: not to the country,
1: విశ్వానికి ఆదర్శవంతమైనటువంటి యొక్క దీన్ని వారు చేకూర్చగలరు.
0: This is an ideal principle that should be taken up for the progress of the entire universe.
1: ఏదో కొంతమంది అందులో కొంచెం సరైనటువంటి గుణము లేనటువంటి వారు ఉండవచ్చును.
0: There may be some without these noble qualities.
1: అవంతా మనం లెక్క చేయకూడదు.
0: Let's not bother about them.
1: ఈ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు మంచి లోపలే ఒక చెడ్డ కూడా ఉంటుంటుంది.
0: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. దేర్ ఆర్ సర్టన్ బ్యాడ్ పీపుల్.
1: ఈ చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీలు కాదు.
0: Without bad, good can't be done.
1: ఒక కమలా పండు ఉంటుండదంటే,
0: here is an orange fruit,
1: దానిలో లోపల తీయని రసం ఉండినప్పటికీ,
0: within the orange fruit the sweet juice,
1: పైన చేదు చర్మం ఉంటుంటుంది.
0: The outer skin of the orange fruit is bitter.
1: చేదు చర్మం తీసి పారవేయాలి.
0: We have to remove this outer skin that is bitter.
1: మధురమైన రసాన్ని గ్రోలాలి.
0: And we have to accept the sweet juice.
1: వృక్షమునందు కూడాను, జీవిత వృక్షమునందు కూడాను ఈ విధమైన పవిత్రమైనటువంటి శాంతి అనేటువంటి ఫలములు ఉంటున్నాయి.
0: The tree of human life bears the fruit of peace.
1: ఆ యొక్క పీస్ ని మనం అనుభవించాలంటే,
0: in order to experience the piece of fruit,
1: ఆ యొక్క ఫలము పైన ఉన్నటువంటి చెడ్డను మనం తీసివేయాలి.
0: We have to remove the outer skin that is bad and bitter.
1: దానికి మధ్యలో ఉండేటువంటి దుర్గుణములు అనేటువంటి విత్తనములు కూడా తీసి పారవేయాలి.
0: We have to remove the seeds that represent the bad qualities.
1: అప్పుడే మధురమైన రసమును మనం ఆరగించడానికి వీలవుతుంది.
0: Then it is possible to receive the sweet juice within.
1: కనుకనే వేదమునందు కూడాను రసో వై సహ, రసముతో కూడినటువంటి హృదయాలు మానవుల యొక్క హృదయాలు.
0: Therefore, the Veda says the human heart should be full of this sweet juice
1: rasa. త్యాగరసము, సత్యరసము, ధర్మరసము స్త్రీలందు అధికంగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ సాక్రిఫైస్, ఇట్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ ట్రూత్, ఇట్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ ధర్మ రైటస్నెస్.
1: ఈ పవిత్రమైన గుణమును ఏ పురుషుడు ఉత్సాహ ప్రోత్సాహంతో అభివృద్ధి గాంచునో ఆ పురుషుడు కూడాను తగినటువంటి యొక్క అభివృద్ధిని పొందుతాడు.
0: ద మ్యాన్ హూ ఫాలోస్ the women with these sacred qualities would also come up in life.
1: Adavaru adavaru ante kemi panikiranaatunte variga bhavistunnaru.
0: We consider that women are useless.
1: Meemu purushulamu,
0: we are men.
1: Purushulaku shakti emiti?
0: What is the power of man?
1: Udyogam purusha lakshanam ani viravigutunnaru.